0: ఆ మనసు మార్పు కాకుండా
1: వితౌట్ చేంజింగ్ యువర్ మైండ్
0: మనసు కూడా ఒక కల్పితమైనటువంటిది
1: అండ్ వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్
0: మన ఏవో మనుష్యానాం కారణం బంధమో చేయో
1: మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బాండేజ్ ఆర్ లిబరేషన్
0: కనుక మనసు కూడా మారేటువంటిది
1: ఈవెన్ ద మైండ్ ఆల్సో చేంజెస్
0: కనుక మనసు నీవు కాదు
1: అండ్ యు ఆర్ నాట్ ద మైండ్ ఐదర్
0: బుద్ధి నీవు కాదు
1: యు ఆర్ నాట్ ది ఇంటెలెక్ట్
0: మనసు అనేటువంటిది కేవలం ఒక కోరికల బండలు
1: అండ్ మైండ్ ఈజ్ జస్ట్ బండల్ ఆఫ్ డిజైర్స్
0: ఈ డిజైర్స్ ఉన్నంత వరకు కూడా నీవి మనసును మార్చుకుంటూ ఉంటాడు
1: సో లాంగ్ ది డిజైర్స్ లాస్ట్ మైండ్ అండర్ గోస్ చేంజెస్ లైక్ దాట్
0: మనసును నీవు ఏమాత్రము మార్చవద్దు
1: సో నెవర్ చేంజ్ దట్ మైండ్ లైక్ దాట్
0: మనసు కేవలం కోరికల యొక్క గుంపు
1: అండ్ మైండ్ ఈజ్ జస్ట్ అ కాంబినేషన్ గ్రూప్ ఆఫ్ థాట్స్
0: అది ఉన్నంత వరకు కూడా నీవు ఏమాత్రము శాంతి పడవద్దు
1: So long there are desires, you will never be in peace.
0: ఆ మనసు ఏకంగా చేసుకుని
1: విత్ వన్ పాయింటెడ్నెస్
0: స్థిరంగా పెట్టుకున్నప్పుడే
1: వెన్ వన్స్ యు ఆర్ స్టడీ
0: నీవు తప్పక మంచివాడు అవుతావు
1: యూఆర్ బౌండ్ టు బి గుడ్
0: నీవు మంచివాడు కావాలంటే దాన ధర్మాలు చేస్తే కాదు నీవు
1: ఇఫ్ యూ వాంట్ బి గుడ్ ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ టేక్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ
0: కానీ దైవానికి అర్పితం చేయి
1: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్
0: అప్పుడే నీకు అన్ని విధాలు కూడా శాంతి కూడా కలుగుతుంది సంతోషం లభిస్తుంది
1: దెన్ ఓన్లీ యూ విల్ బి హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్
0: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఒక మనసు ఉన్నది
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ మనస్ ఆర్ ద మైండ్
0: కనుక ఆ మనసే దేవుడు
1: అండ్ దట్ వెరీ మైండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద డివినిటీ
0: భౌతికమైనటువంటి కోరిక రావటం చేత మనసు చాలా మార్పు చెందుతుంది
1: బికాస్ ఆఫ్ డిజైర్స్ మైండ్ హ్యాస్ టేకెన్ ఎ డిఫరెంట్ టర్న్
0: కనుక డిజైర్స్ అనేటువంటి మీద కంట్రోల్ చేయండి
1: Control your desires.
0: కనుక నేను అన్ని సమయాల్లో చెప్తుంటాను కంట్రోల్ యువర్ థాట్స్
1: భగవాన్ ఆల్వేస్ రిపీటెడ్లీ టెల్స్ us control your thoughts.
0: థాట్స్ ను కంట్రోల్ చేస్తే అంత కంట్రోల్ అవుతుంది
1: విత్ దిస్ థాట్ కంట్రోల్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ కెన్ బి కంట్రోల్డ్
0: కనుక ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: మీ అందున్నది శాశ్వతమైనటువంటి సత్యము ప్రేమ
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఎటర్నల్ ఇన్ యూ ఈస్ ది సత్య ద ట్రూత్ ప్రేమ లవ్
0: సత్య ధర్మము రెండు చేరినప్పుడే
1: వెన్ దీస్ టూ ఆర్ టుగెదర్ సత్య
0: సత్యం నాస్తి పరో ధర్మ
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ సత్య ద ట్రూత్
0: దీనికి సత్యమే ఆధారం
1: అండ్ సత్య ఇస్ ది ఫౌండేషన్
0: అటు సత్యాన్ని ఆధారంగా చేసుకుని నీవు ధర్మాన్ని నడుచుకుంటుంటే
1: బేసింగ్ ఆన్ ట్రూత్ ఇఫ్ యూ యాక్ట్ ఇన్ ద రైచువస్ డైరెక్షన్
0: అప్పుడే నీవు ప్రేమను పొందుతావు
1: దెన్ యూ విల్ అటైన్ ద స్టేట్ ఆఫ్ లవ్
0: ప్రేమ సర్వకర్మలు కూడా ఫలింపజేస్తుంది
1: ఇన్ఫాక్ట్ లవ్ విల్ ఫ్రక్టిఫై ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ యాక్షన్
0: కనుక ఆత్మస్వరూపులారా
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఆత్మ
0: మీరు ఆత్మస్వరూపుడే
1: యు ఆర్ వెరీలీ ద వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆత్మ
0: దానికి రూపమే లేదు
1: అండ్ ఆత్మ హ్యాస్ నో ఫార్మ్
0: పంచ భౌతికం దేహము దుర్బలము ఖాయమైన దుర్బలము
1: ద బాడీస్ ఆఫ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్
0: గడితింపక దానికి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్దలు లేవు
1: ద ఇన్నేట్ స్పిరిట్ ఆఫ్ ద సోల్ హ్యాస్ నో బిగినింగ్ నార్ ఎండ్ లిబరేషన్ ఆర్ బాండేజ్
0: కనుక నీవు రామయుడు
1: యు ఆర్ ఇమ్మోర్టల్
0: మోహ నిబంధనలు ముద్రలు లేవు
1: అండ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రింట్స్ ఆర్ మార్క్స్ లైక్ బిగినింగ్ నార్ ది ఎండ్
0: లేనప్పుడే నీవు శాశ్వతమైన వాడిగా ఉంటావు
1: వితౌట్ దీస్ థింగ్స్ ఓన్లీ యూ కెన్ రిమైన్
0: చింతలేని వాడిగా ఉంటావు
1: అండ్ దెన్ ఓన్లీ యూ విల్ బి ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్
0: చింత ఏమాత్రం ఉండకూడదు
1: డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్
0: ఇప్పుడు మీరు దేనికై దీనికి ఏమైనా సాక్షి ఉన్నారా అని చెప్పవచ్చు
1: యు మే సే ఇస్ దేర్ ఎనీ విట్నెస్ ఫర్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఐ హావ్
0: దానికి నేను ఒక్కడే సరైనటువంటి ఆదర్శము
1: భగవాన్ ఈజ్ ది ఓన్లీ ఐడియల్ ఫర్ ఎవ్రీబడి
0: నాకు ఎట్టి డిజైర్స్ కూడా లేదు
1: భగవాన్ హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్
0: నేను ఇప్పుడు పోవాలంటే ఎప్పుడు ఇప్పుడు పోవచ్చు
1: భగవాన్ కెన్ విత్డ్రా హిమ్సెల్ఫ్ ఎనీ టైమ్ హీ వాంట్స్
0: ఏది కావాలన్నా కూడా నేను తీవచ్చు
1: భగవాన్ కెన్ గెట్ ఎనీథింగ్ హీ వాంట్స్
0: తీసి ప్రయోజనం ఏమిటి
1: వాట్ ఈస్ ది యూజ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్
0: పోయినటువంటి వాడికి ఇవ్వాలి ఏది
1: ఇన్ఫాక్ట్ ద వన్ హూ డిజైర్స్
0: కానీ నేను తీసుకుని రేపు పోయేటువంటి వాడికి నేను ఇచ్చి ప్రయోజనం ఏమిటి
1: వాట్ ఈస్ ది యూజ్ ఇన్ గివింగ్ యూ సంథింగ్ అండ్ యూ రిటర్న్
0: కనుక మీరు ఎప్పుడు కూడా పోయేటువంటి వస్తువులను కోరకండి
1: సో నెవర్ డిజైర్ దోస్ థింగ్స్ దట్ వుడ్ నాట్ లాస్ట్ పర్మనెంట్
0: కోరకండి
1: ఆస్క్ ఫర్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్
0: మేఘములు తిరుగుతూ ఉంటాయి
1: అండ్ యూ ఫైండ్ క్లౌడ్స్ దట్ మూవ్ కంటిన్యూస్
0: కానీ కదిలే మేఘములు శాశ్వతమా
1: అండ్ ఆర్ ది పాసింగ్ క్లౌడ్స్ పర్మనెంట్
0: మనలో కదలేని శాశ్వతమైనటువంటి సత్యం అంటుంది
1: బట్ దేర్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విత్ ఇన్ యూ
0: ఆ సత్యం వల్లనే జగత్తుగా ఉండాలి.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ సస్టైన్ మెయింటైన్డ్ బికాస్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము,
1: ట్రూత్,
0: లవ్, రెండు కూడా అందరి ఎందు ఉంటున్నటువంటి.
1: ట్రూత్ అండ్ లవ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: అందరి ఎందు ఉండేటువంటి యొక్క ప్రేమనే నేను, అందరి ఎందు ఉన్నటువంటి సత్యమునే నేను. సత్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేసివ్. Love is everywhere. Truth is everywhere. That is Bhagavan.
0: ఈనాడు మనకు సత్యము రుచించదు.
1: And today you don't accept truth.
0: మన అనుకూలం కొద్దీ ఈ సత్య ప్రేమను ఉపయోగపెడుతున్నాము.
1: You go by your convenience and interpret truth.
0: నీ ఎందున్నటువంటి సత్య ప్రేమలు కోతుల ఎందు, కుక్కల ఎందు కూడా ఉంటుంది.
1: And the truth and love in you are uniformly present in other animals too.
0: కనుక మనము పోయినటువంటి యొక్క ప్రేమను, సత్యాన్ని మనం పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ డెవలప్డ్ అండ్ ఫాస్టర్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మనం గొప్ప అధికారంలో ఉంటున్నాము.
1: టుడే యు ఆర్ ఇన్ వెరీ హై పొజిషన్.
0: కానీ ఈ అధికారం ఎంతవరకు ఉంటుందంటే రిటైర్ అయ్యేంతవరకు ఉంటుంది.
1: యుల్ కంటిన్యూ టు రిమైన్ ఇన్ పొజిషన్ అంటిల్ యూ రిటైర్.
0: కనుక ఈ డివైన్ అనేటువంటిది ఎప్పటికీ పోయేటువంటిది కాదు.
1: బట్ ది ఇన్నే డివినిటీ విల్ నెవర్ రిటైర్, విల్ నెవర్ గో.
0: ఈనాడు ఇట్టి సత్యంలో మీరు ప్రవేశించారు.
1: యు ఆర్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఈ సత్యాన్ని మీరు ఏనాడు కూడా మరవకూడదు.
1: అండ్ నెవర్ గివ్ అప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ యు హావ్ అండర్స్టూడ్.
0: దీన్ని మర్చినప్పటికీ సత్య ప్రేమను మాత్రం ఉండాలి.
1: యు మే ఫర్గెట్ ఎనీథింగ్ బట్ యూ షుడ్ హ్యావ్ సత్య అండ్ ప్రేమ.
0: ప్రేమ అంతర్వాహిని.
1: అండ్ లవ్ ఈజ్ అండర్ కరెంట్.
0: సత్యము బహిర్వాహిని.
1: అండ్ ద ట్రూత్ ఈజ్ స్పోకెన్ అవుట్.
0: కనుక ఈ బహిర్వాహిని, అంతర్వాహిని రెండు కూడా మనం కాపాడుకుంటున్నాం.
1: సో వీ హావ్ టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ది ఔటర్ ఇన్నర్ కరెంట్ ఆఫ్ లవ్.
0: నిజమైన కర్తవ్యము.
1: అండ్ దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: రెండు లేకపోతే వారు మానవుడే కాదు.
1: వితౌట్ దిస్ యూ కెన్ నాట్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఎప్పుడు నిరంతరము ప్రేమతోనే ఉండండి.
1: రిమైన్ ఇన్ లవ్ త్రూ అవు.
0: నా బిడ్డలు, నా భార్య, నా బంధువులు అని వారు మాత్రమే ప్రేమతో పుట్టుకోవద్దు.
1: Don't limit your love to your family, to your children and to your relations.
0: Evvarini chusinappudini varanta bhagavata sundari.
1: Whomsoever you meet, understand that he is divine.
0: Aa vidhame yokka sarvudu yendu premanu pichukoni, premanu ichukoni manu satyamto jeevinchali.
1: Therefore, understanding love within you, love in everybody in the entire vicinity and humanity, live in love.
0: Kada nirantaramu nenu prema satyamune maatrame bodhisthuntanu.
1: Bhagavan continuously gives his divine message on these two principles, satya, the truth, prema, love.
0: అది నిమిత్తమే నేను అనేక సభలంతా జరుపుతుంటాను.
1: Bhagavan addresses many assemblies only to give the divine teaching of love and truth.
0: ఈ విధమైన జీవితంతో మీరు చెప్తున్నప్పుడే ఈనాడు మీరందరూ ఇక్కడికి వచ్చి స్వామి వాక్కు విన్నందుకు నాకు ఎంతో సంతోషం.
1: Bhagavan is extremely happy that you have listened to his divine message, the quintessence of the message being two, one the truth, the other love.
0: Yen inta mandi premaku nenu guri ayyanu kada, meerandaru raavatam antavudu naa nimittamai.
1: You all have assembled here for Bhagavan only.
0: Ivanni kuda meeru aacharyamlo pettite,
1: if you practice Bhagavan's teaching,
0: adi mimmalni chusinanduku, ee maatalu vinnanduku naaku ento aanandam vastundi.
1: That will make Bhagavan very happy for having come all along. If you practice, that will make him extremely happy.
0: Kanuka mee premanantakudu prakruti ayinatte daukikamaina bhavam pokoddu.
1: Therefore, don't make your love physical or worldly.
0: Kevalam oka devatattvam paine mee premananta pettandi.
1: So make your love divine, the divine love.
0: Radha, Radha ante evaru?
1: Radha, who is Radha?
0: Dara. ఆమెనే రాధ.
1: రాధ ధార, దట్ ఇన్సెసెంట్ ఫ్లో, కంటిన్యూస్.
0: ఈ ధర అంతా కూడా కేవలము భగవంతుని పైనే పెట్టింది.
1: ధర ద అర్త్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: కానీ తన ఆడబిడ్డ పాల్లో విషం కల్పించినప్పటికీ,
1: వెన్ షీ వాజ్ పాయిజన్డ్,
0: అది కూడా భగవంతునికి అర్పితం చేసింది.
1: షీ ఆఫర్డ్ దట్ పాయిజన్ ఆల్సో టు గాడ్.
0: అప్పుడే ఆ విషం అంతా కూడా దేవుడు తీసుకున్నాడు.
1: అండ్ గాడ్ రిసీవ్డ్ ఆల్ ద పాయిజన్ ఆఫర్డ్ టు హిమ్.
0: ఈ పాయిజన్ తీసుకున్న తర్వాత పవిత్రమైన పాలను మాత్రం తాగింది.
1: వెన్ ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ పాయిజన్, రాధా కుడ్ టేక్ దట్ ప్యూర్ మిల్క్.
0: కనుక రాధా అంటే మీరు అర్థాన్ని కూడా తీసుకోవాలి.
1: సో యూ షుడ్ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ రాధ.
0: ఆర్ ఏ డి ఏ రాధ.
1: ఆర్ ఏ డి ఏ రాధ.
0: ఆర్ అంటే
1: ఆర్ మీన్స్
0: రాధ.
1: రాధ.
0: ఏ అంటే
1: ఏ మీన్స్
0: ఆధారము.
1: ఆధార బేసిస్.
0: డి అంటే
1: డి
0: డియర్ అనే ప్రేమ.
1: డియర్ సో క్లోజ్ లవ్.
0: దైవాన్ని ప్రేమిస్తుండాలి.
1: రెస్పెక్ట్ఫుల్ nature towards the prakriti and God.
0: కనుక ఆమెకు నిజము పూర్వము ఏమేతం తెలియదు.
1: అండ్ షీ డజన్ నో వాట్స్ ఎవర్ అదర్ దాన్ వర్షిప్ఫుల్ స్పిరిట్.
0: ఆమెకు కృష్ణుడు ఒక్కడు మాత్రమే తెలుసు.
1: అండ్ షీ వర్షిప్స్ కృష్ణ.
0: ఆ విధంగా ఉండినప్పుడే ఆమె స్వర్గాన్ని పొందింది.
1: అండ్ విత్ దట్ షీ అటైన్డ్ లిబరేషన్.
0: ఈనాడు అంతా లిబరేషన్ కావాలి, లిబరేషన్ కావాలి అంటారు.
1: పీపుల్ వాంట్ లిబరేషన్ టుడే.
0: లిబరేషన్ ఎట్లా వస్తుంది?
1: How do you expect to be liberated?
0: ఈ విధమైన మార్గాన్ని మనం పొందినప్పుడే లిబరేషన్ మనకు కలుగుతుంది.
1: When once you are here, follow divine life, you will attain liberation.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నా మాటలు అధికమైపోయాయి.
1: భగవాన్ హ్యాస్ స్పోకెన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు యూ.
0: చాలా శ్రమ పెడుతున్నాను.
1: Perhaps you are put to strain.
0: కనుక నేను ఇంకా విరమిస్తాను.
1: భగవాన్ వాంట్స్ టు కంక్లూడ్ హిస్ డివైన్ డిస్కోర్స్.
0: మీరు నిరంతరం ఎక్కడ పోయినప్పటికీ, ఏమి చేసినప్పటికీ, ఇంత దైవ కార్యమే, ఇంత దైవ ప్రదేశమే అని మీరు భావించండి.
1: కన్సిడర్ ఆల్వేస్ వాట్ ఎవర్ యూ స్పీక్, వాట్ ఎవర్ యూ డూ, ఇట్స్ ఆల్ గాడ్స్ వర్డ్, గాడ్స్ వర్క్ ఓన్లీ.
0: ఆ విధమైన భావంతో ఉంటే అది నాకు చాలా ఆనందం.
1: దట్ డివైన్ ఫీలింగ్ విల్ మేక్ స్వామి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: ఈనాడు ఇంతమంది వచ్చారు కనుక మీరందరికీ కూడా పవిత్రమైన నా ప్రేమానందములు నేను మీకు తెలుస్తున్నాను.
1: భగవాన్ బ్లెసెస్ యూ ఆల్. సో మెనీ పీపుల్ ఆర్ అసెంబ్ల్డ్ హియర్. లెట్ ఆల్ ఆఫ్ యూ బీ ఫుల్ ఆఫ్ లవ్. లెట్ ఆల్ ఆఫ్ యూ లీడ్ ద లైఫ్ ఆఫ్ బ్లిస్.
0: మీరందరూ కూడా లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
1: భగవాన్ బ్లెసెస్ యూ ఆల్ సచ్ దట్ యూ లీడ్ ఎ లాంగ్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, హెల్తీ లైఫ్ అండ్ ద డివైన్ లైఫ్.
0: హ్యాపీ లైఫ్.
1: హ్యాపీ లైఫ్.

0: primary virtues, the cleansed intellect, steady adherence to truth, devotion to God, disciplined senses, dedication to one's duty, these are the things that a teacher ought to seek in order to teach. And the pupil must learn these things in order to be a pupil.
1: ప్రేమ స్వరూపులైన అధ్యాపకులారా, విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్,
1: విశాలమైన ఈ ప్రపంచమునందు అనంతమైన కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదిలిపోతున్నది.
0: In this vast expanse of the world, times are becoming worse and great changes are happening very quick.
1: Manavudu tana kartavyanni gurtinchukonaka purame kayamunu visarjinchutunnadu.
0: Man has been giving up his body even before he is able to recognize his primary duty.
1: Kayam ye nimittamai yerpadinatundani prati vyaktikidanu gurtinchadam atyavasaram.
0: Every person should recognize how is it or why is it that he has been given the body.
1: Paropakarattam nidam shariram,
0: the body
1: oka karmaacharana nimittamai manaku ఈ కాయం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హెస్ బీన్ గివెన్ టు అస్ ఇన్ ఆర్డర్ టు డూ సర్వీస్, ఇన్ ఆర్డర్ టు డూ వర్క్ దిస్ బాడీ హెస్ బీన్ ఎండౌడ్.
1: కర్మ ఏ నిమిత్తమై ఏర్పడుతున్నదనగా కాలమును పవిత్రము గావించుకునే నిమిత్తమై ఏర్పడుతున్నది.
0: అండ్ వాట్ ఈస్ వర్క్? వర్క్ ఈస్ టు బి డన్ ఇన్ ఆర్డర్ టు మేక్ టైమ్ సేక్రెడ్, శాంక్టిఫైడ్.
1: మన ప్రతి కర్మ కూడాను దివ్యమైనటువంటి యొక్క మార్గం నందు ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలి.
0: వి మస్ట్ ట్రై టు డైరెక్ట్ ఎవ్రీ వర్క్ ఆఫ్ అవర్స్ ఇన్ ఏ హోలీ పాత్.
1: ప్రతి కర్మ కూడాను ఆధ్యాత్మికంగానే మనము ఊహిస్తూ రావాలి.
0: ఎవ్రీ వర్క్ హెస్ గాట్ బి లుక్డ్ అపాన్ యాజ్ ఎ స్పిరిచువల్ టాస్క్. వర్క్ హెస్ గాట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు వర్షిప్.
1: కనుకనే కాయము, కాలము, కర్మము ఈ మూడింటి యొక్క సత్యాన్ని మొట్టమొదట అధ్యాపకులు గుర్తించాలి.
0: ది టీచర్స్ మస్ట్ ఫస్ట్ ఇవాల్యుయేట్ టైమ్, బాడీ, వర్క్, ది హోలీనెస్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ.
1: కర్మాచరణ కోసం కాయము, కాలమును పవిత్రము చేసే నిమిత్తమై కర్మ అనేటువంటి రెండు పవిత్రమైనటువంటి యొక్క అంశములను మనము నిరంతరము హృదయమునందు ఉంచుకోవాలి.
0: ద బాడీ హెస్ బీన్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ వర్క్ అండ్ వర్క్ హెస్ బీన్ ఈస్ టు బి డన్ ఇన్ ఆర్డర్ టు శాంక్టిఫై టైమ్. దీస్ టూ థింగ్స్ ఎవ్రీ పర్సన్ మస్ట్ ఇన్స్టిల్ ఇన్ టు హిస్ హార్ట్.
1: మానవుని ఉత్తమ గతికి గునిపోవునది లేక అధమస్థితికి త్రోయునది మానవుని యొక్క కర్మని.
0: ఇట్ ఈస్ ది వర్క్ దట్ మ్యాన్ డస్ that either raises him to the spiritual height or lowers him to perdition.
1: Karma oka mirror vantidi.
0: Work is like a mirror.
1: Mana mundu pettinatvanti oka addamu mana yokka andachandamulu ye reetiga nirupistu unnado ade vidhamugane manavudu cheyu prati karma endukudanu manchi chedda anetvanti oka ప్రతిబింబాలను మనకు అందిస్తూ ఉంటుండాలి.
0: జస్ట్ ఇస్ ఎ మిర్రర్, ఇఫ్ యు స్టాండ్ బిఫోర్ ఇట్, ఇట్ రివీల్స్ టు యు యువర్ ఫీచర్స్. సో టు ద వర్క్ దట్ యు డు రివీల్స్ టు అదర్స్ యువర్ క్యారెక్టర్ అండ్ యువర్ నేచర్.
1: కొంతమంది పనిలో ప్రారంభించుటకు పూర్వము పరమ శాంతంగా ఉండినట్టుగా కనిపిస్తారు.
0: సమ్ పీపుల్ బిఫోర్ దే బిగిన్ ఎనీ వర్క్ they appear to be very calm and peaceful.
1: పనిను ప్రవేశించగానే కొన్ని విధములైనటువంటి యొక్క విసుగులు కొన్ని విధములైనటువంటి యొక్క కోపములు ప్రదర్శిస్తుంటారు.
0: బట్ వన్స్ దే ఎంటర్ ఇన్ టు వర్క్ దే బిగిన్ టు ఎగ్జిబిట్ ఎ సర్టన్ టైర్సమ్నెస్ ఆర్ వాంట్ ఆఫ్ ఎంథూజియాజం అండ్ ఈవెన్ సమ్ యాంగర్.
1: మరి కొంతమంది పనిలో ప్రారంభించక పూర్వము కొన్ని విధములైనటువంటి యొక్క అలజడతో నిండి ఉంటారు.
0: అదర్స్ బిఫోర్ దే స్టార్ట్ వర్క్ దే విల్ హ్యావ్ వాంట్ ఆఫ్ ఎంథూజియాజం అండ్ దే వోంట్ బి వెరీ ఎర్నెస్ట్ అబౌట్ ఇట్.
1: పనిలో తాము ప్రవేశించగానే ప్రశాంతమైనటువంటి యొక్క కర్మలను ఆచరిస్తూ పవిత్రమైనటువంటి భావముల చేత దానిని అనుభవిస్తూ ఉంటారు.
0: బట్ ఆఫ్టర్ దే ఎంటర్ ది వర్క్ దే విల్ డూ ఇట్ విత్ అ కామ్ అండ్ పీస్ఫుల్ మైండ్ అండ్ వెరీ ఎంథూజియాస్టికలీ.
1: కనుక పనుల యందే మానవుని యొక్క పవిత్రత కాని అపవిత్రత కాని మనకు ప్రత్యక్షమవుతున్నది.
0: దేర్ఫోర్ అవర్ హోలీనెస్ ఆర్ అన్హోలీనెస్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ ది వర్క్ దట్ వి డూ ఇన్ ద మేనర్ ఇన్ విచ్ వి డూ ది వర్క్.
1: కనుకనే భగవద్గీత యందు కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు గదాచన.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ఇన్ ద గీతా ఫర్ వర్క్ ఎలోన్ యూ హ్యావ్ ద రైట్ యూ హ్యావ్ నో రైట్ ఫర్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ఫ్రూట్స్ దేర్ఆఫ్.
1: మనము చేయు ప్రతి కర్మ యందు కూడాను ఒక విధమైనటువంటి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి యొక్క గుణములు మనకు నిరూపిస్తూ వస్తుంటాయి.
0: ఎవ్రీ వర్క్ దట్ వి డూ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ది కాన్సిక్వెన్సెస్ దట్ విల్ కమ్ ఇన్ ద ఫ్యూచర్.
1: మొట్టమొదట మనము నిష్కామ కర్మలో ప్రవేశించడం అనేటువంటిది చాలా కష్టం.
0: Of course, it is very difficult in the beginning to enter into work about which we don't regard the consequence.
1: Dushta karma nunchi satya karma lo praveshinchi sat karma nunchi nishkama karma lo manam cheratam idi sariyaina margam.
0: We have got to enter into the real true work, and from good work we have got to proceed to work for which we don't desire the consequences.
1: కర్మ ఒక థర్మామీటర్ వంటిది.
0: వర్క్ ఈజ్ లైక్ ఎ థర్మామీటర్.
1: మానవుని యొక్క ఉష్ణము ఎంతవరకు ఉన్నది ఎంతవరకు తగ్గినది అనేటువంటిది థర్మామీటర్ ఏ విధంగా చెప్పగలుగుతున్నదో అదే విధంగానే మానవుడు చేయు ప్రతి కర్మ కూడాను తనలో ఉన్నటువంటి తాపత్రయములు ఎంతవరకు చల్లారినవి ఎంతవరకు అభివృద్ధి అయినవి ఎంతవరకు కొంత నిల్చినవి అనేటువంటి యొక్క దీనిని నిరూపిస్తూ వస్తుంటాయి.
0: జస్ట్ ఇస్ ది థర్మామీటర్ షోస్ ది టెంపరేచర్ ఆఫ్ ది బాడీ వెదర్ ఇట్ ఇస్ ఇంక్రీస్డ్ ఆర్ డిక్రీస్డ్ సో ఆల్సో ద వర్క్ దట్ ఎ పర్సన్ డస్ ఇండికేట్స్ ది ఇంక్రీజ్ ఇన్ వర్చ్యూ ఆర్ ఇన్ వైస్ ఆర్ హిస్ మోటివ్స్ ఇట్ కెన్ మెషర్ ది మోటివ్స్ అండ్ ది వైసెస్ అండ్ ది వర్చ్యూ.
1: కనుక మానవుడు సాత్విక గుణమునందున్నాడా లేక రాజసికమనందున్నాడా లేక తామసికమనందున్నాడా అనేటువంటి యొక్క నిర్ణయాన్ని మనం ఆచరించే కర్మలే నిరూపిస్తూ ఉన్నాయి.
0: ది వర్క్ దట్ వి డూ ఇండికేట్స్ వెదర్ ఎ పర్సన్ హస్ గాట్ ఎ బ్యాలెన్స్డ్ మైండ్ ఆర్ ఎ ప్యాషనేట్ మైండ్ ఆర్ ఎ స్లాత్ఫుల్ డల్ మైండ్.
1: కనుకనే మానవుడు కర్మ ప్రవీణుడైపోయినప్పుడు కర్మలో ప్రవేశించినప్పుడు కర్మ సూర్యుడైనప్పుడే మన మానవత్వం యొక్క దివ్యత్వాన్ని నిరూపించుటకు వీలవుతుంది.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఓన్లీ వెన్ ఎ పర్సన్ బికమ్స్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ వర్క్ ఆర్ ఎ హీరోయిక్ వర్క్ ఆర్ హీ టేక్స్ అప్ టు సేక్రెడ్ వర్క్ దాట్ వీ కెన్ రివీల్ అవర్ రియల్ ఇన్నర్ నేచర్.
1: మానవుడు పవిత్రమైనటువంటి కర్మల ద్వారా తన దివ్యత్వాన్ని దర్శించుకోవాలని కోరే అభిలషించేటువంటి మానవుడుకు మొట్టమొదట ఒక విధమైనటువంటి గుణము అవసరం.
0: ఫర్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు రివీల్ హిజ్ డివైన్ నేచర్ హిజ్ రియల్ నేచర్ త్రూ హిజ్ వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ మస్ట్ డెవలప్ వన్ పర్టిక్యులర్ క్వాలిటీ.
1: ఆ గుణమే శీలం.
0: దట్ క్వాలిటీ ఈజ్ వర్చ్యూ వర్చ్యుయస్
1: క్యారెక్టర్
0: వర్చ్యుయస్ క్యారెక్టర్.
1: ఇది చెడు తలంపులను ఏమాత్రం కూడా సహించదు.
0: ఇఫ్ యు గాట్ క్యారెక్టర్ you will never entertain any bad thought.
1: Antiye kaadu karma seelatvanni అభివృద్ధి పరచుకుంటూ దివ్య భావాలతో తాను పోషిస్తూ వస్తుంది.
0: నాట్ ఓన్లీ దాట్ ఇట్ విల్ మేక్ హిమ్ డూ మోర్ అండ్ మోర్ వర్క్ విత్ గ్రేటర్ అండ్ బెటర్ అండ్ బెటర్ మోటివ్స్.
1: అంతేకాక సాంఘిక జీవితమునకు సర్వోత్తమైనటువంటి స్థానాన్ని కూడాను అందిస్తుంది క్యారెక్టర్.
0: అండ్ క్యారెక్టర్ విల్ ఆల్సో ఎండవ్ హిమ్ విత్ ఎన్ ఎర్నెస్నెస్ ఇన్ సోషల్ వర్క్ అండ్ ఇన్ వర్క్ ఫర్ సొసైటీ.
1: ఇంతే కాక అన్నమునకై జీవించుటకు ఇష్టపడక ఆశయాలకై జీవిస్తుంది క్యారెక్టర్.
0: అండ్ క్యారెక్టర్ ఆల్సో విల్ మేక్ ఎ పర్సన్ ఫీల్ దట్ హి ఆట్ టు లివ్ నాట్ ఫర్ ఫుడ్ బట్ ఫర్ సర్టన్ ఐడియల్స్.
1: ఈ విధమైనటువంటి క్యారెక్టర్ లేనటువంటి జీవితము కేవలము చీకటి మందిరంగా ఉంటాడు.
0: అండ్ లైఫ్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ లైక్ ఏ డార్క్ హౌస్.
1: త్రాడు తెగినటువంటి గాలిపటంగా ఉంటుంటాది జీవితము.
0: ఇట్ విల్ బి లైక్ ఏ కైట్ విచ్ హస్ నో స్ట్రింగ్ అటాచ్డ్ టు ఇట్.
1: చల్లని రూపాయి వలె చలామణి అవుతుంటాది క్యారెక్టర్ లేని జీవితం.
0: ఇట్ ఈస్ లైక్ ఏ కాయిన్, ఏ కౌంటర్ఫీట్ కాయిన్ దట్ వోంట్ బి యాక్సెప్టెడ్ బై ఎనీవన్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి క్యారెక్టరు ఈనాటి విద్యా బోధనలో కొంతవరకు సన్నగిల్లిపోవటం చేతనే విద్యా సంస్థలు విరివిగా విప్లవానికి గురి అవుతున్నవి.
0: ఇట్ ఈస్ బికాస్ ది ఎంఫసిస్ అపాన్ దిస్ క్యారెక్టర్ ఈస్ అబ్సెంట్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ నౌ వి హావ్ గాట్ ఆల్ దిస్ అజిటేషన్ ఇన్ ది సొసైటీ.
1: ఇంతే కాక కేవలము విద్యావంతులమని వెర్రవీగుచున్నామే కాని వివేక శూన్యులుగా చలాయన అవుతున్నాం.
0: వి ప్రైడ్ అవర్ సెల్వ్స్ యాజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ స్కాలర్స్ బట్ వి హావ్ నాట్ గాట్ క్యారెక్టర్.
1: ఈనాడు విద్య యందు కేవలము గ్రంథ పరిచయం మాత్రమే మనం అనుభవిస్తున్నాము కాని ఆచరణమైనటువంటి యొక్క ప్రవర్తన యందు మనము అతి దూరంగా ఉంటున్నాం.
0: టుడే ది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మాస్టర్స్ ఆఫ్ సో మెనీ బుక్స్ బట్ ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ ఆఫ్ వాట్ ది బుక్స్ కంటెయిన్ అండ్ వాట్ ది ప్రొఫెస్ దే ఆర్ ఫెయిలింగ్ బ్యాడ్లీ.
1: ఇట్టి క్యారెక్టర్ ను మనము అభివృద్ధి గావించే నిమిత్తమై సత్యసాయి బాల వికాస్, సత్యసాయి విద్యా విహార్, సత్యసాయి ఉన్నత పాఠశాల, సత్యసాయి జూనియర్ కాలేజ్, సత్యసాయి డిగ్రీ కాలేజ్ ఈ విధమైనటువంటి పేర్లతో మనము అభివృద్ధి గావించుకుంటూ ప్రారంభాలు చేస్తున్నాము.
0: ఇట్ ఈజ్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ క్యారెక్టర్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ దాట్ వి హావ్ స్టార్టెడ్ బాల వికాస్, బాల విహార్, హై స్కూల్స్, జూనియర్ కాలేజ్ అండ్ అదర్ కాలేజెస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
1: మనము ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని అంటున్నాము కానీ క్యారెక్టర్ అంటే ఏమిటో మనం తెలుసుకోవటానికి ప్రయత్నించడం లేదు.
0: వి సే దట్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ క్యారెక్టర్ వి హావ్ నాట్ యెట్ అండర్స్టూడ్.
1: కేవలం సత్కర్మల ఆచరించినంత మాత్రమున, భజనలు చేసినంత మాత్రమున, సత్సంగములో ప్రవేశించినంత మాత్రమున ఇది గుణముల యొక్క సహజములు కానేరవు.
0: It won't be a development of character if you partake in bhajan or if you join satsang, the company of others, and if you become a member of these organizations.
1: ఇవి ఒక విధమైనటువంటి క్యారెక్టర్ కు సంబంధించినటువంటివి కావు.
0: These are not related to the development of character.
1: దుర్భావములు హృదయములో చేరకుండా చూసుకోవటం ఇది మొట్టమొదటి క్యారెక్టర్.
0: The first step in character is to see that bad ideas and thoughts do not enter our hearts.
1: వాటిని క్రియాచరణలు దింపకుండా పోవటమే ఒక విధమైనటువంటి క్యారెక్టర్.
0: The character means that the words that you utter must be transformed into action.
1: మనము ఏదో ఒక పర్యాయము తప్పు చేసినంత మాత్రమున అది తప్పు కానేరదు.
0: It doesn't matter, it is not a fault if once or you commit some fault.
1: చేసిన తప్పుని పదే పదే చేసేటువంటిది పెద్ద తప్పు.
0: The greater mistake is to do the same fault again and again.
1: కనుక మనము తెలిసియో తెలియకయో పూర్వము మనము దుర్భావములను దుర్గుణములను కొంతవరకు విజృంభింపు చేసుకోవటం ఇది మానవుని యొక్క అసహజంగా ఉంటాడు.
0: ఇట్ ఈస్ కోర్స్ వెరీ అన్యాచురల్ ఫర్ ఎ పర్సన్ టు గో ఆన్ ఎంటర్టైనింగ్ ఐదర్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ బ్యాడ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్.
1: కానీ ఇది తప్పు అని తెలుసుకున్న తర్వాత వాటిని తిరిగి ఆచరణ యందు పెట్టడానికి ఏమాత్రం కూడా మనము మనస్కరించకూడదు.
0: బట్ వన్స్ యూ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ బ్యాడ్ అండ్ దట్ ఇట్ షుడ్ నాట్ బి ఎంటర్టైన్డ్ యూ మస్ట్ సీ దట్ ఇట్ డజంట్ కమ్ అగైన్.
1: ఈనాడు మనం బాల వికాసనందు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి గుణమును అభివృద్ధి పరిచేటువంటి మార్గాన్ని చేపట్టాలి.
0: టుడే ఇన్ ది బాల వికాస్ వి మస్ట్ టేక్ అప్ దిస్ టాస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యారెక్టర్.
1: అయితే పిల్లలకు బోధించడానికి మనం ప్రయత్నం చేయటం పూర్వము ఆ క్యారెక్టర్ ను మనము స్వజీవితములో ప్రదర్శించాలి, ప్రకటించాలి.
0: బట్ బిఫోర్ వి టీచ్ ఆర్ వి పర్సుయేడ్ ది స్టూడెంట్స్ టు డెవలప్ క్యారెక్టర్ వి మస్ట్ అవర్సెల్ఫ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్ డెవలప్ ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
1: మనము అట్టి క్యారెక్టర్ ని నిత్య జీవితమునందు అనుభవించకుండా కేవలం పిల్లలకు మాత్రమే బోధించడానికి ప్రయత్నం చేస్తే ఇది ఏమాత్రం కూడా మనము దీని ఆశయాన్ని పూర్తి గావించలేము.
0: వీఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ది ఐడియల్ ఇఫ్ వి డోంట్ అవర్ సెల్స్ హ్యావ్ దట్ క్యారెక్టర్ బట్ ఇఫ్ యూ గో ఆన్ టెలింగ్ ది స్టూడెంట్స్ టు హ్యావ్ దట్ క్యారెక్టర్.
1: మనం ఆచరించి పిల్లలకు అందించడానికి సంసిద్ధంగా ఉంటుండాలి అధ్యాపకుడు.
0: వి మస్ట్ ప్రాక్టీస్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ దెన్ ఓన్లీ కెన్ వి కమ్యూనికేట్ ఇట్ టు ది స్టూడెంట్స్.
1: ఏ తప్పులు చేస్తే పిల్లలను మనం దండిస్తూ ఇది సరైనది కాదని వారిని మందలిస్తూ ఉంటున్నాము, అలాంటి తప్పు మనము చేయకుండా చూసుకోవాలి.
0: వాట్ ఎవర్ మిస్టేక్స్ ఇఫ్ ది స్టూడెంట్స్ కమిట్ ఇఫ్ వి పనిష్ దెమ్ ఆర్ ఇఫ్ వి ఫైన్ ఫాల్ట్ విత్ దెమ్ వి మస్ట్ సీ దట్ వి డు నాట్ అవర్ సెల్ఫ్ కమిట్ దోస్ ఫాల్ట్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క నడవడికను పిల్లలకు అందించడంలోనే భవిష్యత్తు యొక్క క్షేమము ఆధారపడి ఉంటుండాలి.
0: ది ప్రాస్పెరిటీ అండ్ పీస్ ఆఫ్ ద ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్స్ డెవలపింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ అవర్ ప్రాక్టీసింగ్ ఇట్.
1: ఈ ప్రపంచంలో అన్నింటికంటే కూడాను విలువైనటువంటిది ఏమిటి అని మనం ప్రశ్నిస్తే కొంతమంది వెండి అనవచ్చు, కొంతమంది బంగారు అనవచ్చు, మరికొంతమంది వజ్రాలు అనవచ్చు.
0: వాట్ ఈస్ ది మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ ది వరల్డ్ ఇఫ్ యూ ఆస్క్? సమ్ పీపుల్ మే సే సిల్వర్, సమ్ పీపుల్ మే సే గోల్డ్, సమ్ అదర్స్ మే సే డైమండ్.
1: కానీ వెండి, బంగారు, డైమండ్స్ కాదు విలువైనటువంటిది, మానవుడే విలువైనటువంటి వారు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్ దట్ ఈస్ మోస్ట్ ప్రెషియస్. మ్యాన్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ ది వరల్డ్.
1: మనకు అగోచరమై అప్రత్యక్షంగా ఉండినటువంటి యొక్క భూమి యందున్నటువంటి బంగారం కూడాను కనిపెట్టి దానిని పరిశుద్ధం చేసి విలువగా మార్చేటువంటి వాడు కూడాను మానవుడే.
0: ఇట్ ఈస్ మ్యాన్ హూ డిస్కవర్స్ ది వెయిన్స్ ఆఫ్ గోల్డ్ అండర్ ది ఎర్త్ అండ్ దెన్ టేక్స్ దెమ్ అవుట్ అండ్ ప్యూరిఫైస్ దెమ్ అండ్ బ్రింగ్స్ అవుట్ వాట్ ఈస్ వాట్ వి కాల్ వాల్యూ.
1: మొత్తుగా పడి ఉండినటువంటి ఒక స్టోన్ తీసి అనేక విధములుగా దానిని కట్టింగ్స్ చేసి దానికి డైమండ్స్ గా మార్చి విలువను అందించేటువంటి వాడు మానవుడే.
0: ఇట్ ఈస్ మ్యాన్ హూ టేక్స్ ఎ లంప్ ఆఫ్ స్టోన్ అండ్ కట్స్ ఇట్ అండ్ మేక్స్ ఇట్ అండ్ రికగ్నైజెస్ ఇట్ ఈస్ డైమండ్ అండ్ మేక్స్ ఇట్ బ్రైట్ అండ్ షైనింగ్.
1: కనుక విలువైనటువంటి డైమండ్ కు విలువను అందించినటువంటి వాడు ఎవరు? మానవుడు.
0: హూ ఇస్ ఇట్ దేర్ ఫోర్ దట్ హెస్ గివెన్ వాల్యూ అండ్ ప్రైస్ టు ది డైమండ్? మ్యాన్.
1: కనుకనే అన్నింటికంటే విలువైనటువంటి వాడు మానవుడు.
0: దేర్ఫోర్ ది మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఈజ్ మ్యాన్.
1: ఇటువంటి విలువైనటువంటి మానవ జాతిని మనము నిలుపుకొని దానిని కాపాడేటువంటి యొక్క ప్రయత్నము మానవుని యందు మాత్రమే ఉన్నది.
0: అండ్ మ్యాన్ అలోన్ మస్ట్ సబ్స్టాన్షియేట్ దిస్ వాల్యూ అండ్ మెయింటైన్ ఇట్ అండ్ ప్రూవ్ దట్ హీ ఈజ్ ది మోస్ట్ ప్రెషియస్ థింగ్.
1: ప్రభుత్వము ప్రజల యొక్క క్షేమాన్ని కోరి అనేక శాసనాన్ని నియమించవచ్చు.
0: ది గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు ప్రోగ్రెస్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ మేక్స్ ఎ నెంబర్ ఆఫ్ లాస్.
1: మానవునికి నిత్య జీవితమునకు సంబంధించినటువంటి సదుపాయములు ప్రభుత్వం అనేకముగా ఏర్పరచవచ్చు.
0: అండ్ దే ఆల్సో క్యాన్ అరేంజ్ ఫర్ వేరియస్ థింగ్స్ దట్ ఆర్ నెసెసరీ ఫర్ ద డైలీ లివింగ్ ఆఫ్ మ్యాన్.
1: పల్లెల జీవితంలో అనేక పడుబాట్లు పడుతున్నటువంటి వారికి చక్కని సదుపాయములు కూడా చేకూర్చవచ్చు.
0: అండ్ దే మే అఫోర్డ్ వేరియస్ ఆపర్చునిటీస్ అండ్ కంఫర్ట్స్ ఫర్ ద రూరల్ పీపుల్ హు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ పావర్టీ.
1: శాసనాలు ఎంత ఉత్తమమైనటువంటి అయినప్పటికీ దానిని ఆచరించేటువంటి ప్రజలు ఎందే ఉత్తమ భావములు లేకుండా ఇవన్నీ కూడా నిరుపయోగం.
0: బట్ వాట్ ఎవర్ ది మెషర్స్ అండ్ ది లాస్ దట్ ది గవర్నమెంట్ ఆర్ ది రూలర్స్ మైట్ బ్రింగ్ అబౌట్ ది అన్లెస్ ద పీపుల్ దెమ్సెల్వ్స్ హ్యావ్ గాట్ ది విల్ టు క్యారీ దట్ అవుట్ ఇట్ కాంట్ సక్సీడ్.
1: కనుక సద్వినియోగపరిచేటువంటి యొక్క ప్రజలు ఈనాడు ఎంతైనా అవసరం.
0: సో వాట్ యు వాంట్ టుడే ఆర్ పీపుల్ హూ కెన్ మేక్ యూజ్ గుడ్ యూజ్ ఆఫ్ ది ఛాన్సెస్.
1: మానవునికి కావలసినటువంటి యొక్క సదుపాయములు విరివిగా పెరుగుతున్నాయి.
0: మ్యాన్ హస్ గాట్ ఆల్ ది థింగ్స్ దట్ ఆర్ నెసెసరీ ఫర్ హిస్ హ్యాపీ లైఫ్.
1: నిత్య జీవితములకు సంబంధించినటువంటి సదుపాయములు కూడా అనుకూలములు అనేకంగా ఉంటున్నాయి.
0: అండ్ హి హస్ గాట్ మెనీ థింగ్స్ దట్ కెన్ గివ్ హిమ్ ఏ హ్యాపీ డైలీ లైఫ్.
1: చదువు సందేలు ఎంత కావలసిన సమస్యలు ఏర్పడినాయి.
0: అండ్ యూ ఆస్క్ అబౌట్ ఎడ్యుకేషన్, దేర్ ఆర్ సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ధనార్జన మార్గముల కోట్లకు కలిగినవి.
0: అండ్ ఇఫ్ యూ ఆస్క్ ఫర్ మీన్స్ ఆఫ్ ఎర్నింగ్ మనీ, యూ గాట్ ప్లెంటీ.
1: కానీ మానవునికి ఏమాత్రం కూడాను తృప్తి శాంతి అనేటువంటిది కలగటం లేదు.
0: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ మ్యాన్ హెస్ నో కంటెంట్మెంట్ and man has no peace.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: అనగా తనలో ఉండినటువంటి యొక్క పవిత్రమైన మానవ గుణములు తాను అభివృద్ధి పరచుకోలేకపోవటం చేతనే సర్వ సదుపాయములు ఉండినప్పటికీ సంతోషాన్ని అనుభవించలేకపోతుంది.
0: It is because he has not developed the qualities of a human being that are latent in him that he suffers in spite of all these.
1: ఈనాడు మానవుని యొక్క మానవత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ఇది అవసరం.
0: నౌ వాట్ వి మస్ట్ ఇమ్మీడియట్లీ అటెండ్ టు ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద హ్యూమన్నెస్ ఇన్ మ్యాన్.
1: మనము పాశ్చాత్య దేశాల్లో అనేక విధముల సాంకేతిక విజ్ఞాన శాస్త్రము పెరిగిపోతున్నది.
0: ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్ ద సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ వెరీ ఫాస్ట్.
1: చేపల వలె జలములో సంచరించడం కూడాను సులభంగా అభ్యసిస్తున్నాడు.
0: దే ఆర్ డెవలపింగ్ ది ఎబిలిటీ టు మూవ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
1: పక్షుల వలె ఆకాశంలో సులభంగా ప్రయాణం చేయటం కూడాను తాను అభ్యసిస్తున్నాడు.
0: దే కెన్ ఫ్లై లైక్ బర్డ్స్ ఇన్ ది ఎయిర్.
1: కానీ మానవుని వలె భూమి పైన జీవించడానికి వాడు ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
0: బట్ దేర్ ఇస్ నో అటెంప్ట్ టు లివ్ అపాన్ ది ఎర్త్ లైక్ మెన్.
1: మనం యొక్క భూమి పైన జీవించడానికి తగినటువంటి ప్రయత్నాన్ని మనం చెయ్యాలి. కానీ ఆకాశంలో సంచరించినా జలంలో సంచరించినా మనం యొక్క జీవితము ఇది సరి అయినటువంటి యొక్క దీనిని అందుకోలేదు.
0: వి మస్ట్ ట్రై టు లివ్ అపాన్ ది ఎర్త్. దట్ ఈస్ వాట్ వి షుడ్ ట్రై టు డూ అండ్ నాట్ ఫ్లై ఇన్ ది ఎయిర్ లైక్ ఎ బర్డ్ ఆర్ మూవింగ్ ది వాటర్.
1: ఈ మానవత్వం అంటే ఏమిటో మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ యు మస్ట్ ఐడెంటిఫై వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ మెంట్ బై.
1: అప్పుడే మనము బాల వికాస్ బిడ్డలకు దీనిని బోధించడానికి ఒక విధమైన ఒక ధైర్యం ఏర్పడుతుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వి నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యూమన్నెస్ దట్ వీ క్యాన్ టీచ్ ద బాల వికాస్ ప్యూపుల్.
1: మానవత్వం అంటే కేవలము తిండి నిద్రలతో జీవించుకుంటూ ఇంకా కొన్ని కొన్ని ఇంద్రియ భోగములను అనుభవించుకుంటూ ఏదో కాలమును వ్యర్థము గావించడం కోసం కాదు.
0: హ్యూమన్నెస్ డస్ నాట్ మీన్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ కేటరింగ్ టు ది సెన్సెస్ అండ్ సంహౌ లివింగ్ అవుట్ దిస్ లైఫ్.
1: అయితే దీనిని మీరు కూడా చాలా మంది బైబిల్లో చదివి ఉంటుంటారు.
0: దిస్ యు మైట్ హావ్ రీడ్ ఇన్ ది బైబిల్ మెనీ ఆఫ్ యూ.
1: ఒకానొక సమయమునందు జీసస్ ఒక బజార్ లో నడుచుకుంటూ వెళుతున్నాడు.
0: వన్స్ జీసస్ వాజ్ వాకింగ్ త్రూ ఏ బజార్.
1: ఒక కార్నర్ లోపల ఒక వ్యక్తి త్రాగి తాను మయమర్చి పడిపోయాడు.
0: అండ్ ఇన్ వన్ కార్నర్ హీ ఫౌండ్ ఎ డ్రంకర్డ్ హూ హాడ్ ఫాలెన్ సెన్స్లెస్ ఆన్ ది ఫ్లోర్.
1: అతని దగ్గరికి జీసస్ వెళ్లి, నాయన ఫ్రెండ్ ఏమిటి నీవు ఈ పరిస్థితిలో ఉంటున్నావు, ఎందుకు ఇంత త్రాగినా కూడా నువ్వు ఇంత మయమర్చి త్రాగటం అనేటువంటిది ప్రమాదము, ఇది మంచిది కాదని బోధించాడు.
0: Then Jesus went to him and near him and said, friend, how have you fallen like this? Even if you drink, you should not drink until you lose your consciousness.
1: అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ప్రభు నాకు పూర్వము కన్నులు లేవు.
0: Then that person said, Lord, formerly I had no eyes, I was blind.
1: అప్పుడు జీవితం అంటే ఏమిటో నీకు అర్థం కాకుండా ఉండినాడు.
0: ఐ డిడ్ నో వాట్ లైఫ్ మీన్స్ ఆర్ మెంట్.
1: అలా నువ్వు ఇంత మయమర్చి త్రాగటం అనేటువంటిది ప్రమాదము, ఇది మంచిది కాదని బోధించాడు.
0: దెన్ జీసస్ వెంట్ టు హిమ్ అండ్ నియర్ హిమ్ అండ్ సెడ్, ఫ్రెండ్ హౌ హ్యావ్ యూ ఫాలన్ లైక్.

0: ఇన్స్ట్రుమెంట్.
1: అలాంటి పరిస్థితిలో మీరే నాకు ఈ కన్నులు ప్రసాదించారు.
0: అట్ దట్ టైమ్ యూ గేవ్ మీ ఐస్.
1: ఈ కన్నులు రావటం చేత ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భోగములంతా అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో నేను అనేక విధములుగా కూడాను త్రాగి దందనాలాడుతూ నా జీవితాన్ని ఈ విధంగా గడుపుతున్నాను.
0: యూ గేవ్ మీ ఐస్ అండ్ దెన్ ఆల్ ది జాయ్స్ అండ్ అదర్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ ఐ బికేమ్ కాన్షియస్ ఆఫ్ దెమ్ అండ్ దేర్ఫోర్ ఐ ఎంటర్డ్ ఇన్ టు దోస్ వరల్డ్లీ థింగ్స్.
1: చెప్పా అనుకున్నాడు జీసస్. మానవాతీతమైనటువంటి శక్తితో సహజ మానవునిగా చేసినందుకు వీడు మానవత్వాన్ని గుర్తించకుండా కేవలము త్రాగటం మాత్రమే మానవత్వం అనుకున్నాడా? ఛీ, ఇతని యొక్క జీవితము నా చేతులారనే పాడు చేశాను అని తనలో తాను చాలా బాధపడ్డాడు.
0: జీసస్ ఫెల్ట్ వాట్ ఐ యూజ్ మై సూపర్ హ్యూమన్ పవర్ ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ మ్యాన్ ఎ మ్యాన్ అండ్ దాట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ హిస్ బికమింగ్ lower than man. I should not have done this, merely giving him eyes.
1: Mari kontha dooram poyetappatiki maroka vyakti kaamandudai bazar nundi swechha viharam salputunnadu.
0: Another person, as he was going along the bazaar, he found a person who was mad after the senses,
1: lust,
0: who was suffering from lust and was moving about in a mad type of way.
1: Akkada suchadu Jesus nayana emti manavattam ante bazaar kukkala vale jeevinchatama manavattamu neevu ye vidhanga jeevisthunnavu adi street dogs kuda jeevinchadam leda emti nee vikaramu ani prashninchadu.
0: Then he went and told him, friend, what is this? Your life is worse than that of street dogs. How is it that this thing has happened to you?
1: అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ప్రభు, నాకు పూర్వము కుష్టి రోగం అనేటువంటిది ఉండేది.
0: Then he said, Lord, I was a leper once.
1: అది తమ యొక్క మానవాతీతమైన శక్తి ద్వారా దానిని నివారణ గావించారు.
0: Through your superhuman powers, I was relieved from that.
1: నేను కుష్టి రోగం ఉండినంత వరకు నా దగ్గరికి ఎవ్వరు కూడా వచ్చేటువంటి వారు కాదు.
0: So long as I was a leper, nobody approached me.
1: అప్పుడు ఈ యొక్క ఇంద్రియముల యొక్క తత్వాన్ని నేను ఏ విధంగా కూడా అనుభవించడానికి వీలు కాక.
0: At that time, I could not enjoy my senses.
1: ఇప్పుడు చక్కని ఆరోగ్యాన్ని అందించటం చేత నేను ఈ మార్గంలో నేను జీవిస్తున్నాను.
0: Now you have given me very good health and therefore I am full of lust.
1: అప్పుడు జీసస్ అనుకున్నాడు, చీ చీ చీ చీ చీ, వీని రోగము నివారణ చేయటము ఈ విధమైనటువంటి యొక్క దుర్మార్గం అనుభవించుటక ఇది నా చేతులారానే ఇతని జీవితాన్ని నేను పాడు చేస్తున్నాను.
0: Then Jesus said, fie upon this. What? I have myself, out of my own hand, ruined this person.
1: అనగా జీవితం అంటే కేవలము ఇంద్రియ సుఖమును అనుభవించటం కాని లేక ఏదో త్రప్పత్రాగి ఈ ఆహార విహారములో జీవితమును అంతిమ గావించటం కాని కాదు.
0: Therefore, life does not mean merely catering to the senses or taking food and drink or living a life.
1: ఆకలి దప్పులు ఈ యొక్క ఇంద్రియముల ఆనందము పసిపచ్చి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి. దీనికి మానవుడిగా ఎందుకు పుట్టాలి?
0: Even birds and beasts have got hunger and thirst and they cater to their senses. And animals. Why should we be born as men for this?
1: ఇంకా మానవుడిగా పుట్టి అనేక విద్యలు నేర్చి యూనివర్సిటీస్ కంతా పోయి ఉన్నత పట్టములు అందుకొని ఇంత విద్యావంతుడని పేరు పొంది కూడాను పశువుల వలె మనం జీవిస్తే ఇంకా మానవత్వం అనేటువంటిది ఏమిటి మనం?
0: అండ్ ఇఫ్ ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ మ్యాన్ అండ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ అండ్ గోయింగ్ టు ది యూనివర్సిటీస్ అండ్ గెటింగ్ ఎ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ అండ్ మూవింగ్ అబౌట్ లైక్ బిగ్ స్కాలర్స్ ఇఫ్ వీ డిసెండ్ టు దిస్ లెవెల్ what exactly is the purpose of life?
1: పశువులు ఏ high school కు పోతున్నాయి, ఏ కళాశాలలో చదువుతున్నాయి?
0: Animals don't go to school or attend universities.
1: కనుక మనకంటే పశుపక్షి మృగాదులే చాలా బెటర్ గా కనిపిస్తున్నాయి.
0: Therefore it appears as if the animals are much better than ourselves.
1: పశుపక్షి మృగాదులకైనా ఒక సీజన్ ఒక రీజన్ ఉంది, కానీ ఈనాటి మానవులకు నో సీజన్ నో రీజన్.
0: Even birds and animals and

0: Trees have got a certain season and some reason, but we humans have no season or reason.
1: ఇలాంటి సమయములో మనము మానవులుగా పుట్టి మనము చేసేటువంటి పని ఏమిటి?
0: Therefore, under these conditions, what are we doing, having been born as man?
1: ఈనాటి మానవ జాతిలో మూడు రకములైన యొక్క భావములు కలిగినటువంటి వారు కలరు.
0: There are three types of men at the present time.
1: ఒక తరగతి వారు భక్తి రస భావముతో కూడి ఉంటారు.
0: One type of men have got the spirit of devotion.
1: Emotional.
0: They are emotional, governed by emotions.
1: రెండో తరగతి వారు క్రియాశీలులై ఉంటుంటారు.
0: The other type are anxious to do work.
1: Active.
0: They are active.
1: మూడవ తరగతి వారు నిరంతరము కూడాను విచారణత్వంలో ఉండి ఉంటారు.
0: The third type are intellectual for inquiry,
1: rational
0: and rational. Emotional,
1: active and rational. ఈ మూడు తరగతి వారిలో మొట్టమొదటి తరగతి వారు ఏదో ధ్యానము, భగవత్ చింతన, భజన, స్మరణ ఇత్యాది కార్యముల యందు తాము ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు.
0: అండ్ ది ఎమోషనల్ టైప్ ఆఫ్ పీపుల్ దే ఎంజాయ్ బ్లిస్ బై టేకింగ్ పార్ట్ ఇన్ భజన్ ఆర్ ఇన్ ది రెసిటేషన్ ఆర్ ది పిటిషన్ ఆఫ్ ది లార్డ్స్ నేమ్.
1: ఇంకా రెండవ తరగతి వారు కేవలము సేవకాభావమునందు నిరంతరము కర్మాచరణ యందే నిమగ్నులై ఉంటారు.
0: ది యాక్టివ్ టైప్ ఆఫ్ పీపుల్ దే టేక్ అప్ టు social service and various activities which will produce joy in the world.
1: ఇంకా మూడవ తరగతి వారు తమ యొక్క ధీశక్తి చేత తత్వ విచారణ యందే మునిగి ఉంటారు.
0: And the rational type of people, they have got the intellectual faculty and they go on inquiring into the truth.
1: ఈ మూడింటిని భక్తి, కర్మ, జ్ఞానము అనేటువంటి యొక్క మూడు మార్గములు యందు దీనిని ప్రచరిస్తూ వచ్చారు.
0: And these three types, they take up to the bhakti or the devotional aspect, the karma or the active
1: work, worship and wisdom.
0: Work and then the worship for the emotional, work for the active and wisdom for the rational.
1: Aithe ee naadu ee padamulaku ee kartavyamulaku vipareetamainatundi arthamulu manamu kalpinchi విపరీతమైన వికార మార్గమును అనుసరిస్తూ వస్తున్నాం.
0: బట్ అట్ ది ప్రెసెంట్ టైమ్ దీస్ వర్డ్స్ వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ హావ్ బీన్ డిస్ట్రాక్టెడ్ అండ్ గివెన్ ఈవెన్ ఆపోజిట్ మీనింగ్స్.
1: నిత్యానిత్య విషయ పరిశీలనయందు మాత్రమే విచారణ శక్తిని ప్రవేశపెట్టాలి.
0: ద రేషనల్ మైండ్ హస్ బి డివోటెడ్ టు ది డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది ట్రాన్సియెంట్ అండ్ ది పర్మనెంట్.
1: సత్య సంకల్పము చేత విచారణ శక్తిని ప్రవేశపెట్టాలి.
0: In order to discover the truth, and that alone, the rational mind must
1: consider. Aithe ee naadu sankuchitamainatundi drishtito ee yokka vicharana shaktini prarambhistunnaru.
0: But now intellectual inquiry is limited to low and narrow things.
1: Ee naadu ee rational anetundi dantlo manamu swarthamainatundi margamunandu manam praveshapettunnam.
0: And the rational mind is now being devoted for selfish purposes.
1: వ్యక్తి యొక్క ఇష్ట అయిష్టములపైన మనము దీనిని ప్రవేశపెడుతున్నాం.
0: And the inquiry is dictated by the personal.
1: ఇక్కడ emotional, active, rational ఈ మూడు కూడాను మూడు భిన్నమైనటువంటివి కాదు.
0: But these emotional, active and rational are not three distinct and separate things.
1: ఈ మూడు కూడాను ఒకదానినొకటి అనుసరించినటువంటివి.
0: They follow one the other.
1: ఈ మూడు కూడాను అవినాభావ సంబంధమైనటువంటివి.
0: They are three very much interrelated.
1: ఒకదానిని వదిలి మరొకటి ఉండుటకు వీలు కాదు.
0: You can't have one and the others separate.
1: కనుక ఎమోషనల్ అనేటువంటి భక్తి మార్గం నందు కూడాను కర్మ నేషనల్ అనేటువంటి కర్మ జ్ఞాన మార్గములు కూడాను ఇమిడి ఉంటున్నాయి.
0: Even in the emotional, you have the active and the rational temperaments mixed.
1: ఈ యాక్టివ్ అనేటువంటి కర్మ నందు కూడాను ఈ యొక్క ఇమోషనల్ రిలేషనల్ రెండు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
0: అండ్ ఇన్ ది యాక్టివిటీ దట్ ఇస్ బీయింగ్ డన్ బై ది యాక్టివ్ పీపుల్ ది ఇమోషనల్ అండ్ రేషనల్ ఆల్సో.
1: ఈ రేషనల్ ఎందుకు కూడాను ఇమోషనల్ అండ్ యాక్టివ్ రెండు కూడాను అంతర్ప్రవాహంగా ఉంటుంది.
0: అండ్ ఇన్ ది రేషనల్ ఆల్సో యాజ్ అన్ అండర్ కరెంట్ యు హావ్ గాట్ ది ఇమోషనల్.
1: కనుక రేషనల్ అనగా కేవలం అతివాదులుగా మనం బయలుదేరటం అనేటువంటిది ఇది చాలా అపార్థం.
0: Therefore, if the rational people go on all by themselves without any emotional or active attitudes, that is also a wrong interpretation.
1: Manam rational anetundi pavitramainatundi deeshaktini prakatincheetundi.
0: Rational is we must exhibit or develop.
1: Deeniki oka chinna udaharanam.
0: There is one example.
1: How is manamu oka stool untuntadi. Stool.
0: There is this stool.
1: దానికి మూడు కాళ్ళు ఉంటుంటాయి.
0: ఇట్ ఈస్ గాట్ ఎ త్రీ లెగ్డ్ స్టూల్.
1: ఈ మూడు కాళ్ళ లోపల కూడా ఒక కాలు లేకపోతే అది నిలచదు.
0: అండ్ ఇఫ్ దిస్ త్రీ లెగ్డ్ స్టూల్ హస్ నాట్ గాట్ వన్ లెగ్, ఇట్ కాంట్ స్టాండ్.
1: అదే విధంగానే ఇందులో ఏ కాలు లేకపోయినా కానీ స్టూల్ పైన మనం కూర్చోడానికి వీలు కాదు.
0: అండ్ ఇఫ్ దేర్ ఆర్ నో లెగ్స్ వీ కాంట్ సిట్ అపాన్ ద స్టూల్.
1: ఇందులో మూడు కాళ్ళు ఏమిటంటే ఇమోషనల్, యాక్టివ్ అండ్ రేషనల్. ఈ మూడు మూడు కాళ్ళు.
0: These three, emotional, active and rational, are the three legs.
1: Anaga, bhakti, karma, jnanamu anetuvanti yokka moodu padamulu.
0: So work, worship and wisdom, these are the three legs.
1: Deeni paina marokati chakkani nunnu painatuvanti yokka palakanu vestamu.
0: And upon those three legs, we place a soft, fine, well polished plank.
1: ఆ పీఠమే లేకపోతే మనం కూర్చోవటానికి వీలు కాదు.
0: If you have not got a plank over it, you can sit on it.
1: కనుక ఇమోషనల్, యాక్టివ్, రేషనల్ అనే మూడు పాదముల పైన సర్వజన సమాన ప్రేమ అనేటువంటి ప్లేట్ను వేసినప్పుడే మనకు సరిగా దానికి స్థానం.
0: Upon these three legs, we must place the plank of love, equal for all.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆధారము కాళ్ళుగా తీసుకుని ఆదేయము పలకగా తీసుకున్నప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది దానిపైన విశ్రాంతి పొందడానికి
0: వీలవుతుంది.
1: కనుక రేషనల్ ఎందు కూడాను ప్రేమ చాలా అవసరం.
0: ఈవెన్ ది రేషనల్ పీపుల్
1: ఇమోషనల్ లో కూడాను ప్రేమ అవసరం.
0: అండ్ ఇమోషనల్ ఆల్సో యు మస్ట్ హావ్.
1: ఈ మూడింటి పైన ఈ ప్రేమ అనే ప్లేట్ ను క్రూస్ వేసి బిగించినారు.
0: బికాస్ ఓవర్ ఆల్ దీస్ యు హావ్ టు స్క్రూ ది ప్లేట్ ఆఫ్ ద ప్లాంక్ ఆఫ్ లవ్.
1: ఈ స్క్రూ అనేటువంటిదే ఫెయిత్.
0: అండ్ ది స్క్రూ విత్ విచ్ వి ఫిక్స్ హిస్ లవ్ ఈస్ ఫెయిత్.
1: ప్రేమ అనేటువంటి పలక పైన ఈ ఇమోషనల్, యాక్టివ్, రేషనల్ అనే దాంట్లో ఒక ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్ అనేటువంటి స్కూల్ బిగించారు.
0: అండ్ ది మోర్ ఫెయిత్ యు హ్యావ్ ది టైటర్ ది స్క్రూ అండ్ ది ఫర్మర్ ఇట్ బికమ్స్.
1: ఈ ఫెయిత్ అనేటువంటిది లేకపోతే మూడు కాళ్ళు ఉండినా పలక ఉండినా ఎప్పుడో మన వల్ల పడద్రోస్తుంది.
0: ఇఫ్ యు హావ్ నాట్ గాట్ దిస్ ఫెయిత్ విచ్ స్క్రూస్ ది హోల్ థింగ్ ఈవెన్ ఇఫ్ యు హ్యావ్ ది త్రీ లెగ్స్ and even if you have the plank over it,
1: kanuka
0: you can't
1: confidence ee yokka faith anetundi chaala avasaram.
0: Therefore this faith is a very important thing.
1: Ee faith anetundi deni pai untundante work, worship and wisdom mooditi paina samatvamainatundi vishwasam untundali.
0: And whereupon should you have faith? Upon all these three. Work,
1: ikkada
0: worship and
1: oka chinna udaharanam,
0: another example.
1: Faith leka adi confidence. Love ku difference undi.
0: There is love, there is a difference between faith or confidence and love.
1: Love unte chaalu kada inka bhagavantuni pen faith enduku anko kontha mandi vaadistaru.
0: People may ask, if it is love, is that not enough? Why should we have faith?
1: Love veru, faith veru, confidence veru.
0: Love is different, confidence is different.
1: Ye vidhanga ani manam vicharinchali.
0: How will it is inquire?
1: మన చిన్న బిడ్డ పైన చాలా ప్రేమ ఉంటుంటది తల్లికి.
0: We have got great love for our little child, the mother will have.
1: లవ్ ఉంది కానీ ఆ బిడ్డ చేతికి బంగారు గిన్నె అందించదు.
0: ఇట్ హస్ గాట్ లవ్ ఫర్ ది చైల్డ్ బట్ ఇట్ వోంట్ గివ్ ది చైల్డ్ ఎ గోల్డెన్ కప్.
1: కారణం ఏమిటంటే ఆ అమ్మాయి భద్రం చేసుకోలేదు అనేటువంటి ఒక ఆ కాన్ఫిడెన్స్ లేదు తల్లి.
0: బికాస్ ఇట్ ఇస్ నో కాన్ఫిడెన్స్ దట్ ది బేబీ విల్ హోల్డ్ దట్ థింగ్ సెక్యూర్లీ.
1: కనుక కాన్ఫిడెన్స్ వేరు, ఫెయిత్ ఒక లవ్ వేరు.
0: సో లవ్ ఇస్ డిఫరెంట్, కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్.
1: ఇక్కడ దైవత్వంలో ఏ రీతిగా ఉండాలంటే లవ్ అండ్ కాన్ఫిడెన్స్ రెండు కూడా ఉంటుండాలి.
0: బట్ ఇన్ ద డివైన్ వి మస్ట్ హావ్ బోత్ లవ్ అండ్ కాన్ఫిడెన్స్.
1: లవ్ అనేటువంటిది లౌకికమైనటువంటి దీంతో మనం అనుభవిస్తున్నాము.
0: లవ్ ఈజ్ నౌ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ బై అస్ ఇన్ వరల్డ్లీ థింగ్.
1: ముఖ్యంగా సాయి సంస్థల వారు చక్కగా గుర్తించవలసినటువంటి విషయంలో ఇది చాలా ప్రధానం.
0: నౌ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ ఇన్ ద సాయి ఆర్గనైజేషన్ టు రికగ్నైజ్.
1: సత్య సాయి ఆర్గనైజేషన్ లో సత్య, ధర్మ, శాంతి, ప్రేమ ఈ నాలుగు చాలా ప్రధానం అనుకుంటున్నాను.
0: ఇన్ ది సత్య సాయి ఆర్గనైజేషన్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ,
1: ట్రూత్, రైటియస్నెస్, పీస్
0: అండ్ లవ్ ఆర్ ఎసెన్షియల్.
1: అయితే ఈ నాలుగు కూడాను గుణములకు సంబంధించినటువంటివా లేక గుణాతీతమైనటువంటివా అని విచారించాలి.
0: ఆర్ దీస్ ఫోర్ అటాచ్డ్ టు సమ్ క్వాలిటీ ఆర్ డు ఆర్ దే బియాండ్ క్వాలిటీ?
1: సత్యం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ట్రూత్?
1: ట్రూత్ అంటే ట్రూత్ ఈజ్ వన్ నాట్ టూ.
0: Truth is one only and not two.
1: ఈ ట్రూత్ దేనికి సంబంధించినటువంటిది?
0: టు వాట్ ఈస్ దిస్ ట్రూత్ రిలేటెడ్?
1: చూచింది చూచినట్టుగా, వినింది వినినట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా, అనుభవించింది అనుభవించినట్టుగా చెప్పటం సత్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ట్రూత్ సింప్లీ టు సే టు రిపీట్ వాట్ యు హావ్ సీన్ ఆర్ టు రిలేట్ వాట్ యు హావ్ హెర్డ్ ఆర్ టు డిస్క్రైబ్ వాట్ యు హావ్ ఎక్స్పీరియన్స్డ్ కరెక్ట్లీ. సో దట్ ఈస్ నాట్ ట్రూత్.
1: కారణం ఏమిటనగా చూచిన కన్నులు కేవలము ఒక రోగముతో కూడిన జాండీస్ వస్తే అంత ఎల్లో కలర్ గా.
0: బట్ ఇఫ్ యు గెట్ జాండీస్ యు విల్ సీ ఆల్ కలర్స్ యాస్ యెల్లో.
1: కన్నులు కేవలం చూచిన దాన్ని చూచినట్టు చెప్తుంది గానీ యథార్థాన్ని చెప్పటం లేదు.
0: ఐ కెన్ సీ ఓన్లీ స్పీక్ ఓన్లీ అబౌట్ వాట్ ఇట్ సీస్ అండ్ నాట్ అబౌట్ ట్రూత్.
1: కనుక కన్నులకు చెప్పేటువంటిది ట్రూత్ కాదు, టంగ్. ట్రూత్ కు టంగ్ కనెక్షన్.
0: ట్రూత్ ఇస్ కనెక్టెడ్ విత్ ది టంగ్.
1: అందువలనే సత్యం వద, సత్యము చెప్పు. చెప్పటము నాలుగుకు మాత్రమే సంబంధం, కన్నులకు సంబంధం లేదు.
0: దట్ ఇస్ వై ది వేదాస్ సే స్పీక్ ది ట్రూత్ బికాస్ స్పీకింగ్ ఇస్ కనెక్టెడ్ విత్ ది టంగ్ నాట్ విత్ ది ఐ.
1: ఇంకా ధర్మము, సత్యము ధర్మము. ధర్మము దేనికి సంబంధించింటే దేహానికి సంబంధించినటువంటిది, క్రియాచరణలో దాన్ని నిరూపించవలసినటువంటిది.
0: దెన్ వి కమ్ టు సెకండ్ రైచియస్నెస్ దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది బాడీ, ది ఎంటైర్ ఫిజికల్ బాడీ.
1: ధర్మము ధర్మమని ధర్మము చెప్పితే ప్రయోజనం లేదు. ధర్మం చరా, చేసి చూపించమన్నారు.
0: దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ సింప్లీ సేయింగ్. ఇట్ మస్ట్ బి యాక్టెడ్ దట్ ఈస్ వై ది వేదాస్ సే యాక్ట్ రైచియస్లీ.
1: ఇంకా శాంతి, శాంతి అనగా మనసుకు సంబంధించినటువంటి.
0: దెన్ వి హావ్ శాంతి దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది మైండ్.
1: ఇక్కడ వాక్, కాయ, మనస్సు, మనోవాక్ కాయములు ఈ మూడింటికి సంబంధించినటువంటివి సత్య, ధర్మ, శాంతి.
0: సత్య ఈజ్ ది వర్డ్ అండ్ ధర్మ ఈజ్ ది బాడీ అండ్ శాంతి ఈజ్ ది మైండ్.
1: కనుక త్రిపుణం, త్రికుణ, త్రికుణం.
0: సో ఇట్ ఈస్ ఏ ట్రిపుల్ ట్రినిటీ.
1: ఐ థింగ్ సత్యము సాత్విక గుణం.
0: సత్యం ఈజ్ వాట్ వి కాల్ ది సాత్విక్ క్యారెక్టర్. ది బ్యాలెన్స్.
1: ధర్మమును ఆచరించేటువంటి దేహము రాజసిక గుణం.
0: ది బాడీ దట్ డస్ రైచియస్లీ ఈజ్ రాజసిక్, ఈజ్ యాక్టివ్.
1: మనసు తామసికము.
0: అండ్ మనస్ దట్ హెస్ గాట్ శాంతి ఈజ్ తామసిక్.
1: కనుక ఈ మూడు కూడాను సత్య, ధర్మ, శాంతి ఈ మూడు కూడాను సత్వరజో తమో గుణములకు సంబంధించినటువంటి.
0: సో ది సత్య, ధర్మ, శాంతి దీస్ త్రీ ఆర్ రిలేటెడ్ టు ది త్రీ క్వాలిటీస్ ఆఫ్ సత్వ, రజస్ అండ్ తమస్.
1: అయితే ఇంకా ప్రేమ ఏమిటి? ఈ మూడు గుణములకు అతీతమైనటువంటిది ప్రేమ.
0: దీస్ త్రీ క్వాలిటీస్ బట్ బియాండ్ దీస్ త్రీ క్వాలిటీస్ బియాండ్ వర్డ్ అండ్ బాడీ అండ్ మైండ్ we have
1: kanukane love is god anar.
0: That is why as god is above all qualities లవ్ ఆల్సో ఈజ్ అబౌవ్ ఆల్ క్వాలిటీ. సో లవ్
1: కనుక మనము ఈ ప్రేమను గుణముల దగ్గరికి, ఈ ప్రేమను దేహము దగ్గరికి, ఈ ప్రేమను మనస్సు దగ్గరికి లాక్కోవటం చేతనే ఈ ప్రేమ కూడాను మాలిన్యమైపోతుంది. మనోవాకాయములకు ఈ ప్రేమను ఆ స్థాయికి దిగజారి చేతనే మనము కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతులకు గురి అయిపోతున్నాము. అది ఎప్పుడు కూడాను ప్రేమ సాక్షిభూతమై ఉంటుండాలి. ప్రేమ ఎప్పుడు దివ్యమైనటువంటిదిగానే ఉంటుండాలి.
0: దట్ డివైన్ లవ్ అండ్ యూనివర్సల్ లవ్ ఇస్
1: నీ వాక్కును, నీ దేహమును, నీ మనస్సును ప్రేమ దగ్గరికి తీసుకుని పోవాలి, కానీ ప్రేమను నీ దేహం దగ్గరికి తీసుకురాకూడదు.
0: You take your word, your thought and deed higher up, raise it to the level of the universal divine love. Don't bring down the divine love to low level.
1: You may worship a picture as a god, but not God as a picture.
0: You may worship a picture as God, but don't make God a picture.
1: This tower, ee tavalu daivame ani pai pampinchu.
0: Call this tower God and send it up. Higher up to God.
1: ఈ యొక్క స్పీకర్ ఒక దైవమే అని దీని దైవం దగ్గర తీసుకెళ్ళి
0: సప్లిమేట్ దిస్, రైజ్ దిస్ మై
1: ఈ చైర్ దైవమే అని తీసుకెళ్ళి.
0: This chair also is God. But don't bring down God as chair, but elevate the chair as God.
1: అంతేకాని దైవమే చైరు, దైవమే బట్ట, దైవమే స్పీకరు అని దైవాన్ని ఈ కింద స్థాయికి తీసుకురా.
0: Don't bring down God and saying God is the chair, God is the cloth, God is the mic.
1: కనుక మనము చిన్నదాని కూడాను ఉన్నత స్థాయికి తీసుకుని పోవాలి, కానీ ఉన్నతమైనటువంటి దానిని దిగజ స్థాయికి తీసుకురాకూడదు.
0: All lower things must be elevated to the highest and not the highest brought down.
1: కనుక సత్య సాయి యొక్క ఈ నాలుగు సత్య ధర్మ శాంతి ప్రేమలు ఈ నాలుగు పదములు కూడాను నాలుగు వేదముల యొక్క మహావాక్యముల వంటివి.
0: These four words, సత్య ధర్మ శాంతి and ప్రేమ, are like the four Vedas. The four great axioms.
1: ఇది ఈ సత్య ధర్మ శాంతి మూడు కూడాను మనోవాక్యములకు సంబంధించినటువంటివి. ప్రేమ మాత్రము మూడింటికి అతీతమైనటువంటి.
0: And the first three are related to the word, the thought and the deed. But love is
1: దీనిని మనం ఈనాడు పోల్చుకున్నప్పుడు ఎమోషనల్, యాక్టివ్, రేషనల్ ఈ మూడు కూడాను ఈ సత్య ధర్మ శాంతి.
0: Now the emotional, the active and the rational. These are satya dharma shanti.
1: ఈ మూడు కూడాను కేవలం మూడు కాళ్ళ వంటివి.
0: And these are the three legs.
1: దీని పైన ఉండినటువంటి యొక్క పేటే ఈ ప్రేమ.
0: And the plank upon that is this universal love.
1: ఈ విధముగా మనము ఆధ్యాత్మిక భావాన్ని లేక నైతిక గౌరవాన్ని ప్రాపంచకము యొక్క తత్వాన్ని సమ్మిళితము గావించి తద్వారా మనము ప్రబోధ చేయడానికి ప్రయత్నించాలి.
0: We must try to teach this spiritual truth, this moral principle and these physical activities.
1: ముఖ్యంగా మనం అధ్యాపకులం అనేటువంటి దాంట్లో చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నటువంటి వారిగా మనము భావిస్తున్నాం. ఇది చాలా పొరపాటు.
0: We usually think that we teachers are a low profession.
1: Teachers అనగా అధ్యాపకులకు లోకములో ఉండిన అన్ని ఉద్యోగముల కంటే అధ్యాపక ఉద్యోగము చాలా ఉత్తమమైనటువంటిది, చాలా బాధ్యత కలిగినటువంటిది.
0: Among all the professions that we have got in society, the teacher's profession is the noblest and the highest and the most important.
1: కారణం ఏమనగా భావి భారతోద్ధారకులుగా తయారు చేసేటువంటి వారు ఈ అధ్యాపకులు.
0: Because it is these teachers who shape the future and raise the level of the country.
1: భావి పౌరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు.
0: They make the future citizens of the world.
1: ప్రపంచమును పరిపాలన చేసేటువంటి యొక్క వీరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు.
0: They make ready the heroes who will govern the world later on.
1: ఈనాడు మనం లేత హృదయులైనటువంటి బాలబాలికలకు అధ్యాపకులు పవిత్రమైనటువంటి భావములను వారికి బోధించటం చేత వారే భవిష్యత్తులో పరిపాలకులుగా కాబోతుంటారు.
0: If we only imbibe, make these tender hearts, imbibe noble ideals, then they will become the rulers of the world.
1: India-lo meeru vini untaru Bala Gangadhar Tilak.
0: In India you might have heard of Bala Gangadhar Tilak.
1: Aina ee yokka swarajyam yokka deenlo poratamulo ముందంజ వేస్తూ పోయాడు.
0: హీ వాజ్ వన్ ఆఫ్ ది పైనియర్స్ ఇన్ ది ఫైట్ ఫర్ ఇండిపెండెన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అలాంటి సమయంలో కొంతమంది మిత్రులు అతన్ని కూడి, తిలక్ నీవు నిజంగా భారతదేశానికి స్వరాజ్యం వస్తే నీవు ప్రైమ్ మినిస్టర్ అవుతావా, లేక ఇంకేమైనా ప్రధానమైనటువంటి యొక్క మంత్రి పదవులు తీసుకుంటావా అని ప్రశ్నించారు.
0: At that time, some people asked him, Tilak, after getting independence, will you be the Prime Minister of this country or will you take up any other ministry?
1: అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఈ విధమైనటువంటి పరిపాలన అధికారిని కాను. కారణం ఏమనగా, నేను పరిపాలకునిగా తయారు చేసేటువంటి వాడిగా తయారవుతానన్నాడు.
0: Then he said, no, I don't want to be one among the rulers. I want to prepare the rulers of the country.
1: పూనాలో నేను స్థాపించినటువంటి యొక్క హై స్కూల్లో నేను టీచర్ గా పోయి పనిచేస్తాను అన్నాడు.
0: I will be a teacher in one of the high schools in Pune city.
1: కారణం ఏమనగా, లేత హృదయులైన ఈ బాలబాలికలకు చక్కని తరబీదు ఇచ్చినప్పుడు, పరిపాలనా దక్షత వారి యందు ప్రవేశింపచేసినప్పుడే భవిష్యత్తులో మన భారతదేశము చక్కని ఆనందాన్ని అనుభవిస్తుంది అన్నాడు.
0: ఐ వాంట్ ఎన్ష్యూర్ ద ఫ్యూచర్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ బై టెలింగ్ ఆర్ టీచింగ్ దీస్ చిల్డ్రన్ గ్రేట్ ఐడియల్స్. అండ్
1: అదే విధముగానే కృష్ణుని యొక్క చరిత్ర యందు కూడాను, కృష్ణుడు మహావీరుడైనప్పటికీ, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అయినప్పటికీ అన్ని రాజ్యములు కూడాను జయించాడు, కానీ ఇతరులకు పట్టం కట్టుకుంటూ పోయాడు, కానీ తాను ఒక రాజ్యానికి అధికారి కాలేదు.
0: సో ఆల్సో లార్డ్ కృష్ణ, దో హీ వాజ్ ఆమ్నిపొటెంట్, ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిషియంట్ అండ్ హూ న్యూ ఎవ్రీథింగ్, హీ ఎస్టాబ్లిష్డ్ ఎ నెంబర్ ఆఫ్ థ్రోన్స్ బట్ హీ నెవర్ ఆక్యుపైడ్ ఎ థ్రోన్.
1: అనగా తాను కింగ్స్ తయారు చేసినటువంటి కింగ్ మేకర్.
0: హీ వాజ్ నాట్ ఎ కింగ్, హీ వాజ్ ఎ కింగ్ మేకర్.
1: కింగ్ గొప్పవాడా, కింగ్ మేకర్ గొప్పవాడా?
0: ఇస్ ఎ కింగ్ గుడ్ గ్రేట్ ఆర్ ఇస్ ఎ కింగ్ మేకర్ గ్రేట్?
1: కింగ్ మేకర్ చాలా,
0: మేకర్ ఇస్ గ్రేట్.
1: అదే విధంగానే ఈనాడు అధ్యాపకులంతా కూడాను మనం పరిపాలకునిగా తయారు చేసేటువంటి వారు కనుక పరిపాలకుల కంటే అధ్యాపకులే గొప్పవారు.
0: సో బికాస్ ది టీచర్స్ ఆర్ ప్రిపేరింగ్ ద రూలర్స్ ఫర్ ద వరల్డ్ హియర్ ఆఫ్టర్, యూ ఆర్ గ్రేటర్ దెన్ ఈవెన్ ద రూలర్స్.
1: కనుక ఈ రూలర్స్ అంతా తయారు చేసేటువంటి వారు మీరు.
0: Therefore, you are the people who are preparing the rulers of the future.
1: కనుక మీ ప్రయత్నముపైన ఆధారపడి ఉంటుంది భవిష్యత్ యొక్క దేశం యొక్క ఉన్నతి.
0: On your efforts and efficiency depends the future of mankind.
1: ఈనాడు మీరు దేశం యొక్క పవిత్రత, దేశం యొక్క క్షేమము, దేశం యొక్క సౌభాగ్యము ఉన్నతమైనటువంటిగా ఉండాలని మీరు భావించేటువంటిది సత్యమైతే, మీరు ఈ కార్యమునందు దీక్షను వహించి సరి అయినటువంటి యొక్క పరిపాలకులుగా తయారు చేసేటువంటి బిడ్డలుగా మీరు తయారు చేయాలి.
0: ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దట్ యు ఆర్ ఎర్నెస్ట్ అబౌట్ క్రియేటింగ్ ఏ బెటర్ వరల్డ్, ఏ మోర్ పీస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ వరల్డ్, దెన్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు టీచ్ దీస్ చిల్డ్రన్.
1: వచ్చి చేరినటువంటి వారిలో ఎంతమంది నిజమైనటువంటి అధ్యాపకులుగా ఉంటారు?
0: Among those people who are here, how many are the real teachers?
1: కానీ అధ్యాపకులమని పేరు పెట్టుకుంటామే, కానీ అధ్యాపకులకు తగినటువంటి యొక్క ప్రయత్నములో, పనిలో మనం పూర్తి నిమగ్నులు కావటం లేదు.
0: We call ourselves teachers, but we are not completely immersed in the spirit of that profession.
1: మీరు హృదయపూర్వకమైనటువంటి యొక్క మీ కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు హృదయపూర్వకమైనటువంటి ఫలితం కూడా మీకు లభిస్తుంటుంది.
0: If you do your duty with your full heart, then you will get also results that will satisfy your heart.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: an example.
1: ఒక కాలేజీలో ఫుల్ టైం అపాయింట్ చేస్తాడు ఒక లెక్చర్ ను.
0: ఇన్ ఎ కాలేజ్ ఏ లెక్చరర్ ఇస్ అపాయింటెడ్ ఫుల్ టైం.
1: ఆ ఫుల్ టైం అపాయింట్ చేసినటువంటి వారికి ఫుల్ సాలరీ ఇస్తాం.
0: అండ్ హి ఇస్ గివెన్ ఫుల్ సాలరీ.
1: కానీ పార్ట్ టైం వర్క్ చేసేటువంటి వాడికి ఫుల్ సాలరీ ఇవ్వరు.
0: ది పార్ట్ టైం మ్యాన్ ఈస్ నాట్ గివెన్ ఫుల్ సాలరీ.
1: అదే విధంగానే మన ఫుల్ హార్ట్ తో మనం చేసినప్పుడు ఫుల్ గ్రేస్ అనేటువంటి సాలరీ వస్తుంది.
0: Therefore, if we do the work with full heart, we will get full grace.
1: అయితే మనం పార్ట్ టైం డివోషన్ గా చేస్తే పార్ట్ టైం సాలరీనే వస్తుంది.
2: You are listening to a divine discourse delivered by Bhagwan Shri Satya Sai Baba on the 1st of August 1981 during the Balvikas Guru's training camp.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మహాభూతముల పంచీకృతం వల్లనే కర్మ జరగటం చేత స్థూల శరీరము ఏర్పడుచున్నది.
1: బికాస్ ఆఫ్ ద యాక్టివిటీ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ద గ్రాస్ బాడీ ఈజ్ మేడ్.
0: సుఖ దుఃఖములకు ఈ శరీరమే మూల కారణంగా ఉంటుంది.
1: ఫార్ ది ప్లెజర్ అండ్ పెయిన్ ది బాడీ ఇస్ రెస్పాన్సిబుల్.

ఏది తెలియక సర్వంబు తెలియబడదో. అట్టి పరతత్వమెరిగి

0: that if it is known, everything else will be known. That if it is not known, the other things will not be known. It is only the human being who knows this spirituality.
1: మానవ జీవితములు ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయము, స్థూల సూక్ష్మ కారణ మహాకారణతత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ కాజల్ అండ్ సూపర్ కాజల్ బాడీ.
1: అప్పుడే ఈ ప్రపంచం యొక్క వ్యవహారం అంతే కూడాను మానవులకు అర్థం కాగలదు.
0: దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్.
1: మానవుడనగా ఏమి, ప్రపంచమనగా ఏమి, జీవతత్వము దైవత్వములకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏమి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపడుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి క్లియర్లీ అండర్స్టూడ్ the answers for questions like this: who is man, who is God, what is world, what is the relationship between the individual and the divine.
1: Bhautika shariramu jadamu,
0: the physical body is inert.
1: Idi kevalamu padarthamulu yokka cheriga cheta yerpadetuvantadi.
0: This is formed because of the combination of matter,
1: inumu sabbu సున్నము నీరు సీసము ఈ పదార్థముల యొక్క చేరిక చేతనే ఈ దేహం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద మెటీరియల్ సచ్ యాస్ ఐరన్ ద సోప్ లైమ్ వాటర్ అండ్ సిలికన్.
1: కనుక దీనికి స్థూల శరీరము జడము అని పేరు వచ్చినది.
0: ఫర్ దట్ రీజన్ ద ఫిజికల్ బాడీ ఈజ్ ఇనర్ట్.
1: ఇంకా సూక్ష్మ శరీరము ఇది మాయా స్వరూపము.
0: దెన్ ద సటిల్ బాడీ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ఇల్యూజన్.
1: స్వప్నావస్థ యందు మనసు తనను తాను సృష్టించుకోవటమే కాక అనేక సుఖములను దుఃఖములను విచారములను ఆనందములను భయమును కూడాను తానే సృష్టించుకుంటుంది.
0: వైల్ ఇన్ డ్రీమ్ the mind creates its own self, it creates the pain, pleasure, all the happiness and the misery.
1: Kaluka sukshma shariramainatunti yok ee swapnavastha yandu idi ante kudunu mayaga sankalpam cheta sarva srushti kudunu jaruguchundadi.
0: And therefore in the state of dream the entire is one of illusion and imaginary, and so it is illusion.
1: Ivi appatike maatrame సత్యముగా గోచరిస్తాయి.
0: ఇట్ అపియర్స్ టు బి ఆల్ ట్రూత్ అట్ దట్ పర్టికులర్ మోమెంట్ ఆఫ్ టైమ్.
1: మాయ అనగా ఉన్నదానిని లేనట్టు లేని దానిని ఉన్నట్టు కల్పించేటువంటి యొక్క తత్వమునకే మాయ అని పేరు.
0: ఇల్యూజన్ మీనింగ్ దట్ విచ్ రిప్రజెంట్స్ ది ఎగ్జిస్టెంట్ యాజ్ నాన్ ఎగ్జిస్టెంట్ అండ్ వైస్ వర్సా.
1: ఈ స్వప్నావస్థ యందు మనము అనుభవించినటువంటి సర్వానుభూతులు జాగ్రత్త వ్యవస్థయందు ఇది కేవలము ఒక అసత్యంగా రూపొందుతూ వచ్చాయి.
0: ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ విల్ అపియర్ టు బి ఆల్ ఫాల్స్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
0: ద మ్యాన్షన్స్ ఇన్ ద క్యాసల్స్ వాచ్డ్ ఇన్ డ్రీమ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: ఇవి కేవలము సత్యమనగా జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందు కూడాను మారినటువంటిదై ఉంటుండాలి.
0: If they are really true, they should be changeless in all the three states, the waking, dreaming and the deep sleep.
1: Trikala bhagyam satyam, kani idi trikalam yandu ledu.
0: The truth is changeless in all the three times, but such is not present here.
1: Kalukane sukshma shariram anetuntedi mayato polchabadinatuntedi.
0: And hence the subtle body is compared to illusion.
1: Inka karana dehamu ఇది కేవలము ప్రతిబింబమే.
0: నెక్స్ట్ కమ్స్ ద కాజల్ బాడీ విచ్ ఇస్ జస్ట్ ద రిఫ్లెక్షన్.
1: దేని ప్రతిబింబము?
0: టు వాట్ ఈస్ ఇట్ దట్ ఇస్ రిఫ్లెక్షన్?
1: మహాకారణం యొక్క ప్రతిబింబమే.
0: ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సూపర్ కాజల్ బాడీ.
1: కనుక స్థూలము జడము సూక్ష్మము మాయ, కారణము ప్రతిబింబము, మహాకారణమే పరతత్వము.
0: అండ్ దేర్ఫోర్ ద గ్రాస్ బాడీ ఈజ్ ఇనర్ట్, ద డ్రీమింగ్ ఈజ్ జస్ట్ ఇల్యూసివ్, వైల్ ద కాజల్ బాడీ రిఫ్లెక్షన్, వైల్ సూపర్ కాజల్ బాడీ ఈజ్ ద ఆబ్జెక్ట్.
1: కనుక పరతత్వము చేతనే ప్రతిబింబింపబడి సూక్ష్మ శరీరమునందు కేవలము భౌతికమైన ప్రకృతి యందు ఇది కనిపించుతూ వస్తున్నది.
0: బీయింగ్ సూపర్ కాజల్ ఇట్ జస్ట్ అపియర్స్ ఇమాజినరీ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్.
1: కనుక మానవత్వంలో సర్వత్వము కూడా ఇమిడి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క సూచనలు మనకు చక్కగా బోధింపబడుతూ వస్తున్నాయి.
0: These are the indications which will make us understand that in the human life all the three states are present.
1: Manasu, mind, super mind, higher mind, illusion mind, ivanni kudanu indulone imindukunnavi.
0: Within the human life all states of mind are present, the mind, super mind, higher mind, illuminated mind as well.
1: ఈ మైండ్ అనేటువంటిది జాగ్రత్త అవస్థ యందు వినటము చూడటము అనుభవించటము ఆనందించటము సర్వం కూడా జరుగుతూ వస్తూ ఉంటుంది.
0: దిస్ మైండ్ ఇన్ ది వేకింగ్ స్టేట్ వాచెస్ లిజన్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ డిలైట్స్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావంకు ఇది కట్టుబడి ఉంటుంది.
0: దిస్ మైండ్ ఈస్ బౌండ్ బై ది లిమిటేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్.
1: ఇంకా నిద్రావస్థ యందు ఉండేటువంటిది కేవలము ఒక ప్రతిబింబంగా ఒక విధమైనటువంటి యొక్క మాయగా రూపొందుతూ వస్తుంది.
0: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఇట్ రిమైన్స్ జస్ట్ ఎ రిఫ్లెక్షన్.
1: అక్కడ మనసే సర్వమును సృష్టించుకుంటుంది కనుకనే ఇది కేవలము సూపర్ మైండ్ అన్నారు.
0: యాజ్ ఇట్ ఈస్ ఎంటైర్లీ ది క్రియేషన్ ఆఫ్ ద మైండ్ ఇట్ ఈస్ కాల్డ్ సూపర్ మైండ్.
1: అది కాలమునకు మాత్రమే సంబంధించి ఉంటుంటారు.
0: It is related to the time alone.
1: కారణ కర్తవ్యములు ఏమాత్రం కూడాను అందులో గోచరించవు.
0: No factor such as time and responsibility are apparent.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: నీవు ఈనాటి రాత్రి బెంగళూరు స్టేషన్ లో రైలు ఎక్కి ఎల్లుండి నీవు బొంబాయి చేరిపోతున్నావు.
0: A small example. Tonight you boarded the train there in Bangalore and reach Bombay the day after tomorrow.
1: ఇక్కడ కాలము కర్మ కారణ కర్తవ్యములు నాలుగింటితో చేరినటువంటిది ఈ మైండ్ యొక్క ప్రభావము.
0: హియర్ యు హ్యావ్ ది ఎఫెక్ట్స్ ఆల్ ద ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద మైండ్ ద టైమ్ ద కాజ్ ఎఫెక్ట్ అండ్ ద రిజల్ట్.
1: ఎట్ల పోయావు? రైలులో పోయావు.
0: హౌ డిడ్ యు గో? యు బోర్డెడ్ ద ట్రైన్.
1: ఎంత కాలం పట్టింది? 12 గంటల సేపు పట్టింది.
0: హౌ లాంగ్ డిడ్ యు టుక్? 12 అవర్స్ ఆఫ్ టైమ్.
1: ఏ విధంగా నీవు చేరావు?
0: How did you reach there?
1: తిరిగి ఎక్కడ చేరావు?
0: Where did you go?
1: బొంబాయి చేరావు.
0: You reached Bombay.
1: ఈ చేరడానికి కారణం ఏమిటి?
0: What is the reason for reaching?
1: అక్కడ ఏదో ఒక ఆఫీసులో పని జరిగింది.
0: You have got some work in the office.
1: కాలము
0: time,
1: కర్మ
0: action,
1: కర్తవ్యము
0: responsibility,
1: కారణము
0: and cause.
1: ఈ నాలుగు చేరినటువంటిదే మనస్సు.
0: The combination of all the four is the mind.
1: రాత్రి నీకు స్వప్నం వచ్చింది.
0: You dream in the night.
1: ఆ స్వప్నంలో నీవు బొంబాయి చేరావు.
0: ఇన్ ద డ్రీమ్ యూ రీచ్డ్ బాంబే.
1: అన్ని దృశ్యములను చూచావు.
0: యు హావ్ సీన్ దట్.
1: ఆనందించావు.
0: యు డిలైటెడ్.
1: కానీ ఇందులో కాలము కర్మ కారణము కర్తవ్యము నాలుగు లేదు.
0: హియర్ ఇన్ ద డ్రీమ్ దేర్ ఇస్ నో కాజ్, దేర్ ఇస్ నో టైమ్, దేర్ ఇస్ నో రిజల్ట్.
1: ఈ స్వప్నములో ఎట్ల నీవు వెళ్ళినావు?
0: ఇన్ డ్రీమ్ హౌ డిడ్ యు గో ట్రావెల్?
1: ఏ కాలంలో వెళ్ళినావు?
0: What time you went?
1: ఏ కారణంతో వెళ్ళావు?
0: What is the reason?
1: ఏమి అక్కడ జరిగింది?
0: How did it happen?
1: ఏమీ లేదు.
0: Nothing whatsoever.
1: అన్ని ఒక 5 నిమిషముల లోపల జరిగిపోయింది.
0: Everything happened within 5 minutes of time.
1: ఇది మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగేటువంటి ఒక చిత్రము విచిత్రము.
0: This is mystery and the peculiarity of the nature of the mind that shapes.
1: దీనిని సూపర్ మైండ్ అన్నారు.
0: This is called super mind.
1: ఈ సూపర్ మైండ్ కు కాల కర్మ కారణ కర్తవ్యాలు ఏమాత్రం కూడా ఉండవు.
0: The super mind has no such factors like the time, the space, the cause.
1: చిత్రంబులు.
0: Peculiar.
1: త్రైలోక్య పవిత్రంబులు.
0: They are sacred for all the world.
1: ప్రజలాల విత్రంబులు, సన్మిత్రంబులు, ముని జన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు. ఇది చాలా విచిత్రమైనటువంటివి ఈ సూపర్ మైండ్ యొక్క ప్రభావము.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది సూపర్ మైండ్ ఆర్ రియల్లీ మిస్టీరియస్.
1: కనుక స్వప్నావస్థ యొక్క స్థితిని కల్పించి అనుభవింపజేసి ఆనందింపజేసేటువంటిది అన్ని కూడా క్షణంలో జరిగిపోతుంటాయి.
0: Therefore, in the dreaming state, that which creates, that which experiences, that which delights, all happens in a moment.
1: నలవది సంవత్సరంలో జరిగినటువంటి యొక్క అనుభూతులు స్వప్నావస్థ లోపల 2 నిమిషంలో జరిగిపోతుంటాయి.
0: All our experiences spread over 40 years of time in a waking state will just pass on in a fraction of time in dream.
1: దీనికి చిన్న ఉదాహరణము.
0: For this a small example.
1: జాగ్రత్త అవస్థలో నీవు పుట్టావు.
0: You are born in the waking state.
1: నీకు 25 సంవత్సరాలంతా కూడా విద్యాభ్యాసం సలిపావు.
0: యూ స్టడీడ్ ఫర్ 20 ఇయర్స్.
1: తరువాత 25వ సంవత్సరం లోపల వివాహము జరిగింది.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 25 యూ మ్యారీడ్.
1: 30వ సంవత్సరం లోపల పుత్రుడు పుట్టాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 30 యూ హావ్ సన్.
1: తిరిగి ఆ పుత్రుణ్ణి నీవు చదివించి
0: యూ ఎడ్యుకేట్ యువర్ సన్.
1: అతన్ని విదేశాలకు పంపుతున్నావు.
0: అండ్ యూఆర్ సెండింగ్ హిమ్ అబ్రాడ్.
1: ఈ విదేశాలకు పంపేటువంటి కాలం ఎంత వరకు అయింది?
0: హౌ లాంగ్?
1: నీవు పుట్టి చదివి వివాహమాడి కుమారుడు పుట్టి కుమారుని విదేశాలకు పంపేటువంటి కాలమంతా 40 సంవత్సరములు అయిపోయింది.
0: ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ టేక్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ రైట్ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ యువర్ బర్త్ ద స్టడీ అండ్ దెన్ గాట్ మ్యారీడ్ అండ్ యూ బిగాట్ సన్ అండ్ ప్లాన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్.
1: కానీ రాత్రి నిద్రించావు.
0: బట్ యు స్లెప్ట్ ఇన్ ద నైట్.
1: 3 గంటలకు నీవు లేచావు.
0: యు గాట్ అప్ అట్ 3 o'clock.
1: కాలకృత్యములు తీర్చుకున్నావు.
0: యు అటెండెడ్ టు నిక్ కాల్.
1: తిరిగి 3-5 నిమిషముల్లో తిరిగి వచ్చి పండుకున్నావు.
0: లేటర్ యు రిటర్న్ అండ్ స్లెప్ట్ ఇన్ ద రూమ్.
1: 3:10 నిమిషములకు ఒక స్వప్నం వచ్చింది.
0: అట్ 3:10 యు హాడ్ ఎ డ్రీమ్.
1: ఏమిటి ఆ స్వప్నము?
0: వాట్ ఇస్ ద డ్రీమ్?
1: నీవు పుట్టినట్టు,
0: యాజ్ ఇఫ్ యు ఆర్ బోర్న్,
1: నీవు విద్యాభ్యాసం చేసినట్టు,
0: యాజ్ ఇఫ్ యు
1: వివాహం జరిగినట్టు,
0: యాజ్ ఇఫ్ యు గాట్ మ్యారీడ్,
1: కుమారుడు పుట్టినట్టు,
0: యాజ్ ఇఫ్ యు
1: ఈ కుమారుని విదేశాలకు పంపటము జరగటం వచ్చింది.
0: యాజ్ ఇఫ్ యు ఆర్ సెండింగ్ యువర్ సన్ అబ్రాడ్. ఆల్ ద హ్యాపెనింగ్స్
1: నీవు పుట్టి పెరిగి చదివి వివాహమాడి నీకు కుమారుడు పుట్టి తదుపరి ఆ కుమారుని విదేశాలకు పంపేటువంటి వయసు 40 సంవత్సరం జరిగింది.
0: All these things happened in a span of 40 years, right from the moment of your birth, your
1: education.
0: But in a dream, all these things happened just in 2 minutes of time.
1: జాగ్రత్త కాలము 40 సంవత్సరములు అయినప్పుడు స్వప్నావస్థ కాలము 2 నిమిషములుగా ఉంటుంది.
0: In the waking state, all the happenings happen in a range of 40 years, while in a dream, just 2 minutes.
1: స్వప్నావస్థలో 2 నిమిషములు జరిగినటువంటిది,
0: that which happens in 2 minutes in dream,
1: జ్ఞానావస్థలో క్షణంగా మారిపోతుంది.
0: It just becomes a moment in the causal state.
1: కనుక స్వప్నావస్థను ఇది సూపర్ మైండ్ అన్నారు.
0: So the dreaming state is called super mind.
1: కాలకర్మ కారణ కర్తవ్యాలతో కలిసినటువంటి యొక్క అనుభూతులను అందిస్తుంది ఈ స్వప్నావస్థ.
0: It is only the dream that gives you all the experiences relating to the time, space, cause and effect.
1: కనుక సహజ మనసు కంటే ఈ సూపర్ మైండ్, ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క మైండ్స్ మహాశక్తివంతమైనటువంటిది.
0: అండ్ దేర్ఫోర్ ద న్యాచురల్ మైండ్, ద సూపర్ మైండ్ ఈస్ హైలీ పవర్ఫుల్.
1: ఇంకా 3వది హయ్యర్ మైండ్.
0: ద 3rd one ఈస్ హయ్యర్ మైండ్.
1: ఇది నిద్రావస్థ, సుషుప్తి టైం.
0: దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్.
1: ఇందులో ఏమాత్రం కూడా విచారం అనేటువంటిది ఉండదు, మనసే లేదు.
0: హియర్ దేర్ ఇస్ నో వరీ యాజ్ సచ్ సిన్స్ దేర్ ఇస్ నో మైండ్.
1: ఇంద్రియములు లేవు.
0: నో సెన్సెస్.
1: ఎట్టి అనుభూతులు లేవు.
0: నో ఎక్స్పీరియన్సెస్.
1: కానీ
0: బట్
1: ఆ యొక్క నిద్ర నుండి లేచిన తర్వాత మహా ఆనందాన్ని అనుభవిస్తాడు.
0: బట్ ద మూమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ ద డీప్ స్లీప్ యు విల్ బి ఆల్ బ్లిస్ఫుల్.
1: ఈ నిద్రలోప గాఢ నిద్రపోయి నేను చాలా హాయిగా ఉన్నానంటాడు.
0: ఇన్ ద డీప్ స్లీప్ ఆఫ్టర్ యూ వేక్ అప్ అండ్ యు సే దాట్ ఐ హ్యాడ్ ఎ సౌండ్ స్లీప్.
1: ఇది హాయిని అందించేటువంటిది.
0: ఇట్ గివ్స్ ఆల్ ద కంఫర్ట్.
1: ఎట్టి అనుభూతులను అందించక,
0: without giving an experience,
1: కేవలం సుఖానందమును చేకూరుస్తుంది.
0: It gives, it confers all the happiness of sound sleep.
1: కేవలం సుఖము ఆనందము ఇంద్రియాతీతమైనటువంటిది, మనస్సుకు అతీతమైనటువంటిది.
0: Happiness and bliss, truly speaking, is beyond the mind and sense.
1: ఈ గాఢ నిద్రయందు జరిగినటువంటిది కేవలము ప్రాణమున్నది.
0: In deep sleep,
1: మహా ఆనందాన్ని అనుభవిస్తాడు.
0: But the moment you get up from the deep sleep, you'll be all blissful.
1: ఈ నిద్రలోప గాఢ నిద్రపోయి నేను చాలా హాయి

0: జరిగినటువంటిది కేవలము ప్రాణమున్నది.
1: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ దేర్ ఇస్ లైఫ్.
0: గాఢ నిద్రలో మనసు లేదు.
1: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
0: మనసు లేనప్పుడు సుఖ దుఃఖములు లేవు.
1: వెన్ దేర్ ఇస్ నో మైండ్ దేర్ ఇస్ నైదర్ ప్లెజర్.
0: సుఖ దుఃఖములు లేనప్పుడు ప్రపంచమే లేదు.
1: వెన్ దేర్ ఇస్ నో ప్లెజర్ ఇన్ పెయిన్ దేర్ ఇస్ నో వర్ల్డ్.
0: కేవలం ఒక్క ఆనందం మాత్రమే ఉంటుంది.
1: ఓన్లీ బ్లిస్ రిమైన్స్.
0: మీకు తెలుసును,
1: యు నో దాట్.
0: ఎప్పుడు గాఢ నిద్ర లోపల మీకు సుఖమేమిటో దుఃఖమేమిటో రెండు తెలియదు.
1: ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ యు డు నాట్ నో వాట్ ఇస్ ప్లెజర్.
0: కారణమేమిటి? అక్కడ ప్రపంచమే లేదు.
1: వాట్ ఇస్ ద రీజన్? దేర్ ఇస్ నో వరల్డ్ దేర్.
0: ఎప్పుడు మనం ప్రపంచం గోచరిస్తుంది?
1: When do you find the world?
0: ఎప్పుడు మనకు సుఖదుఖములు అనుభవానికి వస్తాయి?
1: When do you experience pleasure and pain?
0: మనసు ఉండినప్పుడే ఈ ప్రపంచము సుఖదుఖములు మన వెంట ఉంటుంటాయి.
1: When you have the mind, the pleasure, pain, world will follow you.
0: కనుక గాఢ నిద్రయందు మనసే లేదు.
1: So in deep sleep there is no mind.
0: కనుక ఈ మనసుకు అతీతమైనటువంటి కనుకనే దీనికి higher mind అన్నారు.
1: As it is beyond the mind, it is called higher mind.
0: ఈ హయ్యర్ మైండ్ అనేటువంటిది కేవలము కారణ దేహంతో కూడినటువంటిది.
1: దిస్ హయ్యర్ మైండ్ రిలేట్స్ టు ద కాజల్ బాడీ.
0: ఇది కారణము.
1: దిస్ ఇస్ ద కాజ్.
0: కానీ
1: బట్
0: కర్త ఒకడున్నాడు.
1: బట్ దేర్ ఇస్ వన్ డూయర్.
0: కార్యము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ కాజ్.
0: కారణము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: రీజన్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
0: కారణము దైవము, కార్యము జగత్తు.
1: Cause is divinity, the effect is the universe.
0: ఈ కారణము ఎవరు?
1: Cause.
0: అదే మహాకారణమైనటువంటి యొక్క దివ్యత్వము.
1: That is the divinity.
0: ఇది దివ్యత్వం అనేటువంటి యొక్క కారణతత్వము ఈ కార్యాన్నన్నింటినీ జరుపుతూ వస్తూ ఉండాలి.
1: This main cause, the divinity, is responsible for all the activity.
0: దీనిని illuminated mind అన్నారు.
1: This is called illuminated mind.
0: అనగా ఆ యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పవిత్రతను జగత్తంతా కూడా వ్యాపింపజేసేటువంటి యొక్క దివ్య శక్తియే.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ దట్ ఇల్యూమిన్స్ దట్ స్ప్రెడ్స్ ఇట్స్ ఎఫెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ఈ యొక్క తత్వాన్ని మనం అనుభవించడానికి ఒక విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని కూడా మనం ధరించాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ వీ నీడ్ డివైన్ ఫామ్ టు.
0: అది సూపర్ డివైన్ సెల్ఫ్ అని.
1: దట్ ఈస్ సూపర్ డివైన్ సెల్ఫ్.
0: అది పురుషత్వము.
1: దట్ ఈస్ కాల్డ్ పురుషత్వ.
0: పురుషత్వం అనగా దైవత్వములకు ఒక ప్రధాన అర్థము.
1: పురుషత్వ స్టాండ్స్ ఫర్ డివినిటీ.
0: కనుక మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య తత్వము ఓవర్ మైండ్.
1: దేర్ఫోర్ the mind, super mind, higher mind, illuminated mind, over mind are all sacred.
0: ee purushatvame over mind.
1: This divinity is over mind.
0: adiye daivattamu.
1: That is divinity.
0: aa daivattam anetundi daniki purushatvamu ani peru.
1: The divinity is called purushatva.
0: ee purushatvamunde nenu nenu nenu ane uniki manaku gocharam avutuntadi.
1: It is only in this purushatva all of us claim I.
0: ee nenu anetundi ekkada untundadi?
1: Where is present this I?
0: Sarva jeevulu yendu untundadi.
1: This I is present in all beings.
0: Kevalam koti peda modalu kotiswaranu varaku untundadi.
1: Right from a pauper to a millionaire, I is present.
0: Oka beggar modalu bigger varaku kuda untundadi.
1: From a beggar to a bigger, I is present.
0: Prati manavudu kodanu nenu nenu nenu.
1: Every man says I.
0: Nenu vachanu, nenu chuchanu, nenu chesanu, nenu anubhavinchanu.
1: I have come, I have watched, I have done, I have experienced.
0: కనుక ప్రతి ఒక్కరి ఎందు కూడాను ఈ నేను అనేటువంటి ఒక ఉనికి ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
1: Therefore in everyone this sense of I reflects.
0: ఇదే మహాపురుష తత్వము.
1: This is the nature of మహాపురుష.
0: పురుష అనగా ఏమిటి?
1: What do you mean by పురుష?
0: కేవలం ప్యాంటు షర్టు వేసుకున్నటువంటి వాడు కాదు పురుషుడు.
1: పురుష, the male, is not the one that puts on the shirt and pant.
0: ఇచ్ఛా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పుమ్మనగా దేహమనేటువంటి పురమునందు నఖశిక పర్యంతము సంచరించేటువంటి యొక్క దివ్య శక్తికే పురుషుడు అని పేరు.
1: పుమ్ మీనింగ్ ద బాడీ విచ్ ఇస్ ద సిటీ, దట్ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: పుమ్ అనగా పురుషత్వం.
1: పుమ్ స్టాండ్స్ ఫార్ మ్యాన్.
0: ఎందుకు దీనికి పురుషుడు అని పేరు వచ్చింది?
1: వై ఇస్ ఇట్ కాల్డ్ మ్యాన్?
0: దేహమునకు పురము అని పేరు.
1: బికాస్ ద బాడీ ఈస్ కాల్డ్ పుర.

0: ఆనందంలో నివసించేటువంటి వాడు కనుకనే ఇతనికి పురుషుడు అని పేరు.
1: సిన్స్ ఈజ్ ఇన్ డ్వెల్ ఇన్ పుర హీస్ కాల్డ్ పురుష.
0: స్త్రీ దేహము కావచ్చు, పురుష దేహము కావచ్చు, ఉపాధి భేదములే కాని ఇవి దేహములంతా ఒక్కటే.
1: There is difference in the body, either a man or a woman, but the vesture is same.
0: Avasthatrayamulu anni kudanu okkate.
1: All the three states are same.
0: Gunamulu yokka prabhavamulu kudanu okkate.
1: The effects of attributes are same.
0: Dukkam vaste purushudu yedustadu, streeni yedustundi.
1: At the time of pain, man and woman
0: aakali avute purushudu tintadu, streeni tintundi.
1: When hungry, man and woman eat.
0: Kopam vaste purushudu kopistadu, స్త్రీని కోపడుతుంది.
1: ఇన్ యాంగర్ మ్యాన్ షౌట్స్ ఈక్వల్లీ.
0: కామ క్రోధ లోభ మోహ మత్సర్యములు అన్ని కూడాను ఇరువురికి సమానమే.
1: అండ్ దెర్ఫోర్ ద యాంగర్ ద గ్రీడ్ ఇన్ ద లస్ట్ ఆర్ ఈక్వల్ టు మ్యాన్ అండ్ వుమన్.
0: ఒకరు అనుభవించవచ్చు, మరొక రొట్టుగా అనుభవించవచ్చు.
1: బట్ వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ సీక్రసీ, వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్.
0: దుఃఖం వస్తే గుల్లును ఏడ్చవచ్చు, ఒకరు లోపల లోపల కంట్రోల్ చేయవచ్చును, కానీ దుఃఖమేమో దుఃఖమే.
1: అట్ ద టైమ్ ఆఫ్ మిజరీ వన్ మే క్రై లౌడ్లీ, వన్ మే క్రై విదిన్.
0: కనుక ఉపాధి భేదములను మాత్రము ఏమాత్రము మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ద డిఫరెన్స్ ఇన్ రిలేషన్ టు బాడీ.
0: దేహములే,
1: ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
0: కనుక ప్రతి దేహమునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ
0: బాడీ మహాపురుషుడు అనేటువంటి యొక్క దివ్యత్వము నివసిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ బాడీ దిస్ సూపర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్.
0: ఈ ప్రపంచమంతా కూడాను
1: దిస్ ఎంటైర్ వరల్డ్
0: కేవలము స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క ప్రతిబింబములే.
1: ది ఎంటైర్ వరల్డ్ is merely the reflection of the gross, subtle and causal body.
0: Karuka karakudu paramatmude.
1: The main cause is God himself.
0: Karyame ee prapanchamu.
1: This entire cause is this
0: world. Ee karana karya swarupame ee yokka vishwamu.
1: The effect, the relationship between cause and effect is universal.
0: Samasta vishwamanandu kudanu ee yokka stoola sukshma karanamulu cheri untunnayi.
1: Therefore in the universe you find the gross, subtle and causal aspects.
0: Idi prati manavuniki nityanubhutilo తాను ఆనందించేటువంటివి.
1: దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
0: పంచభూతములు,
1: ద ఫైవ్ ఎలిమెంట్స్,
0: పంచకోశములు,
1: ఫైవ్ షీట్స్,
0: పంచేంద్రియములు,
1: ద ఫైవ్ సెన్సెస్,
0: పంచ ప్రాణములు,
1: ద ఫైవ్ లైఫ్,
0: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము,
1: ద మైండ్, ద ఇంటెలెక్ట్.
0: ఇవన్నీ 24 తత్వములు అవుతాయి.
1: ఆల్ దిస్ కమ్స్ టు 24.
0: ఈ 24 తత్వములతో పలు సంచరించేటువంటి మహాపురుషుడు 25వ వాడు అవుతాడు.
1: In all the 24 aspects, the one that dwells is the all divinity.
0: కనుకనే 25 తత్వములతో కూడినటువంటిది ఈ యొక్క మానవ దేహము.
1: సో హ్యూమన్ బాడీ హెస్ గట్ ఆల్ దీస్ 24 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
0: ఈ దేహమును 25 తత్వములు ఏ రీతిగా నివసిస్తున్నావో ప్రపంచమునందు కూడాను అవే 25 తత్వములు ఉంటున్నాయి. దేహము, దేశము రెండు బింబ ప్రతిబింబములే.
1: జస్ట్ ఎస్ ది 25 ఆస్పెక్ట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ దేహ, ఆల్ దీస్ 25 ఆర్ ప్రెసెంట్ ఇన్ దేశ ద కంట్రీ.
0: ఈ బింబ ప్రతిబింబంలో ఎట్టి భేదములు లేవు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
0: కానీ
1: బట్
0: మానవ దృష్టి యందు ప్రాకృతమైనటువంటి యొక్క దృష్టితో దీనిని చూచినప్పుడు అనేక భేదములు మనకు గోచరిస్తుంటాయి.
1: బట్ మ్యాన్ విజువలైజెస్ ఫ్రమ్ ద వర్ల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హెన్స్ హి ఫైండ్స్ వేరియేషన్.
0: ఇదంతా కూడా మాయా యొక్క స్వభావమే.
1: ఇట్స్ ఆల్ ద ఇల్యూషన్.
0: కనుకని ఈ మాయతత్వాన్ని మనము కేవలము మర్మమును గుర్తించుకోలేక ఇది ఏ సత్యమని భావించి దీనితో మనం అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: వీ డు నాట్ అండర్స్టాండ్ ద సీక్రెట్స్ ఆఫ్ దిస్ డెల్యూషన్ అండ్ హెన్స్ వీ సఫర్.
0: దీనిని రామదాస్ చెప్పాడు.
1: దిస్ వాట్ రామదాస్ సెడ్.
0: పాటు అయినది చెట్టురా,
1: ఇట్ ఈస్ ద ట్రీ దట్స్ డికే.
0: పట్టు అయినది కొమ్మరా,
1: ఇట్ ఈస్ ద బ్రాంచ్ దట్ యూ హోల్డ్ ఆన్.
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా.
1: If you just leave that hole, you will certainly reach Brahman.
0: Saramainadi chamurra,
1: the essence is oil.
0: Satyamainadi ottira,
1: the truth is the wick.
0: Velugu teeri poye tappudu venta evvaru rarura.
1: When the light is put off, nobody will follow you.
0: Kota yedu chuttura,
1: there is fort all around.
0: Kota lopala totara,
1: there is a thief within.
0: Tota loniki podamante dari teriyedi ettara.
1: How to reach that? How do you know that path?
0: Maya 25 marmamulato koodi maya maya maya maribayyalenu. 25 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రకృతి అనేటువంటి మాయ.
1: దిస్ ఎంటైర్ నేచర్ ఈస్ బట్ అన్ ఇల్యూషన్ విత్ ఆల్ ది 25
0: ఆస్పెక్ట్స్.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్యూషన్.
0: ఈ జాగ్రత్త అవస్థ యందు మనమంతా కూడా వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ వీ సీ, వీ లిసన్, వీ ఎక్స్పీరియన్స్.
0: నీవు నిద్రించిన తర్వాత ఒక స్వప్నంలో నీవు మునిగిపోయావు.
1: ఇన్ స్లీపింగ్ స్టేట్ ఇన్ ద డ్రీమ్ యు డ్రీమ్ దేర్.
0: ఈ స్వప్నావస్థ యందు ఈ జాగ్రత్త ఎక్కడ ఉంటుండాలి?
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్, వేర్ ఇస్ ది వేకింగ్ స్టేట్?
0: జాగ్రత్తను పూర్తి మర్చిపోతున్నావు.
1: యు హావ్ ఫర్గాటెన్ ద వేకింగ్ స్టేట్ కంప్లీట్లీ.
0: స్వప్నావస్థనే సత్యముగా విశ్వసిస్తున్నావు.
1: యు కన్సిడర్ దట్ ద డ్రీమ్ ఇస్ రియాలిటీ.
0: ఆ స్వప్నం ఎంతవరకు?
1: హౌ లాంగ్ ద డ్రీమ్ లాస్ట్?
0: ఈ జాగ్రత్త అవస్థ వచ్చిన తక్షణమే ఈ స్వప్నము అలక్ష్యం చేస్తున్నావు.
1: ద మూమెంట్ యు వేక్ అప్ యు నెగ్లెక్ట్ ద డ్రీమ్.
0: అది సత్యమా ఇది సత్యమా?
1: Is that the truth or is this the truth?
0: ఇది పగటి నిద్ర, పగటి కల, అది రాత్రి కల.
1: This is a day dream, that is a night dream.
0: కనుక రెండు కూడాను రెండు స్వప్నముల దృశ్యములే.
1: So both are the scenes of the dream.
0: ఒకానొక సమయంలో,
1: at one time,
0: జనక చక్రవర్తి మహాజ్ఞాని, కర్మయోగి,
1: ఎంపరర్ జనక is a yogi function.
0: దేహభ్రాంతి లేనటువంటి వాడు,
1: is the one who has no body feeling.
0: రాత్రి భుజించి,
1: after taking food in the night,
0: ఏదో మంత్రులతో సంప్రతిస్తూ ఉంటున్నాడు.
1: He was consulting his ministers.
0: తక్షణమే గాఢ నిద్ర ప్రవేశించింది.
1: Immediately he got sleep.
0: అక్కడికే బెడ్ తెప్పించి మహారాజుకు అభ్యంతరము కాని ఆటంకములు కాని కలగకుండా ఉండాలని అక్కడే పవడింపచేశారు.
1: Not to give any kind of inconvenience, all brought bed for the emperor to lie down.
0: కొంతసేపటికి అయ్యేటప్పటికి,
1: after some time,
0: లేచాడు.
1: He got up.
0: అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని కలవరిస్తూ ఉంటున్నాడు.
1: He started repeating, is that truth? Is this truth?
0: Is it true or that?
1: Is it true or is that true?
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల చేత ఎవ్వరు కూడా ఏమి ప్రశ్నించినప్పటికీ జవాబు లేదు. అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా.
1: When everyone started questioning, he has no reply because he went on repeating, is that true? Is this true?
0: ఈ యొక్క స్తంభించిపోయినటువంటి యొక్క చక్రవర్తిని చూచి మంత్రులు పిలిపించారు.
1: వాచింగ్ ది ఎంపరర్ ఇన్ దట్ స్టేట్, అదర్ పీపుల్ వర్ సమ్.
0: ఎవరేమి ప్రశ్నించినప్పటికీ నో రిప్లై. అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా.
1: ఫర్ ఎవ్రీ వన్స్ క్వశ్చన్స్ హియర్ నో రిప్లై. ఇస్ దట్ ట్రూ? ఇస్ దిస్ ట్రూ? దాట్స్ ద థింగ్ హీ రిపీటెడ్.
0: క్వీన్ ను పిలిపిస్తే ఏమైనా చెప్పగలడు ఏమో, మహారాణి గారిని కూడా పిలిపించాడు.
1: With the thought that he might reply, the queen was asked to appear there.
0: Chakravarti, emiti mee vichitramu enduku ee vidhanga antunnaru, edi anni meer chucharu ani aneka prashnalu vesindi paapu rani garu.
1: The queen started questioning, emperor, what is that you dreamt? What is that you have seen?
0: Rani kaadu, right kaadu, evvaru ochina ee jawabu ledu, adi nijama idi nijama.
1: No matter queen or farmer, no reply. Is that true? Is this true?
0: Tirigi Vasishtha Maharishini pilipincharu.
1: Then Saint Vasishtha was to come there.
0: అతను యోగ దృష్టితో చూచాడు.
1: హీ జస్ట్ విజువలైజ్డ్.
0: అతను జవాబు చెప్పాడు, మహారాజా.
1: దెన్ హీ గేవ్ రిప్లై.
0: అది నిజము కాదు ఇది నిజము కాదు, నీవు నిజం అన్నాడు.
1: హీ సెడ్, ఓ కింగ్, దట్ ఈస్ నాట్ ట్రూ, దిస్ ఈస్ నాట్ ట్రూ, బట్ యు ఆర్ ట్రూ.
0: స్వప్నంలో నీవు అనుభవించావు కొన్ని.
1: యు ఎక్స్పీరియన్స్ ఇన్ ద డ్రీమ్.
0: జాగ్రత్తలో కొన్ని అనుభవించావు.
1: ఇన్ వేకింగ్ స్టేట్ యు డ్రీమ్.
0: జాగ్రత్తలో స్వప్నం లేదు.
1: In that waking state there is no dream.
0: స్వప్నంలో జాగ్రత్త లేదు.
1: In dream there is no waking state.
0: జాగ్రత్తలోన నీవున్నావు, స్వప్నంలోన నీవున్నావు. You are truth.
1: In the waking state you are there, in the dreaming state you are there. You are true.
0: కనుకనే జాగ్రత్తలో స్వప్నం లేదు, స్వప్నంలో జాగ్రత్త లేదు.
1: Therefore there is no dream in the waking state.
0: జాగ్రత్త స్వప్నం రెండింటి యందు కూడాను అనుభవించిన వాడు నీవే.
1: The experiences are in both the states.
0: కనుక you are omnipresent.
1: So you are omnipresent.
0: అనగా మానవత్వం అనేటువంటిది ఆమ్ని ప్రజెంట్, దివ్యమైనటువంటి ఒక జీవితము.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ లైఫ్, ఆమ్ని ప్రజెంట్.
0: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి వర్తమాన కాలం అనుగా మనం అనుసరించకూడదు.
1: వీ షుడ్ నాట్ టేక్ ఇట్ ఎస్ ప్రెసెంట్ ఎఫిమరల్ టెంపర్.
0: ఈ వర్తమానంలో మనం ఉందామని భ్రమించకూడదు.
1: వీ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై ద ప్రెసెంట్.
0: భవిష్యత్తులో ఉన్నాము.
1: యు ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్.
0: పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలం నందు ఉంటున్నాము.
1: యు ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద పాస్ట్.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కానీ సామాన్యమైనటువంటిది కాదు.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ బట్ నాట్ ఆర్డినరీ.
0: ఏ ఉపనిషత్తునందు వేదములు ఎందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి.
1: ఆల్ ది మంత్రస్ దట్ వి చాంట్ ఇన్ వేద అండ్ ఉపనిషత్స్ దే ఆల్ డిస్క్రైబ్
0: భగవంతుడు అష్టైశ్వర్య స్వరూపుడు అనుకుంటున్నాము.
1: వి కాల్ దట్ గాడ్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: కాదు, మానవుడే అష్టైశ్వర్య స్వరూపుడు.
1: నో మ్యాన్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: ఇస్ పర్మనెంట్, అన్సలీడ్, ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
0: ఇవన్నీ కూడా కావలం కేవలం మానవుడు ఒక బలహీన చేత నేను సామాన్య మానవుడు, భగవంతుడు అతీతమైనటువంటి యొక్క దివ్యశక్తి కలవాడు అని మనం భ్రమిస్తున్నాము. ఈ భావాన్ని మనం పూర్తి నిర్మూలన చేయాలి.
1: మ్యాన్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ వీక్నెస్ లో, బట్ హీస్ డివైన్. we should get away from that feeling.
0: Oka vyakti aneka vidhamaina shaktulanu sadinchi aneka vidyanu abhyasistadu.
1: An individual may accomplish many powers and may learn many
0: forms. Vidyanta ekkada nunchi vachayi?
1: Where from the different forms of education?
0: Tanu prayatnapurvakangane sadistu vachadu.
1: Because he could accomplish wholeheartedly.
0: Puttinappudu ye maatram kodanu ABCDlu kuda raavu.
1: At the time of birth he would not have any accomplishment.
0: Kaani aa shraddhalu లభతే జ్ఞానం అని ఈ శ్రద్ధ చేత ఎంతైనా కూడా మనం సాధించవచ్చు.
1: అవుట్ ఆఫ్ ద స్టెడ్ఫాస్ట్నెస్ హి కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కానీ మన యందు మన యొక్క జీవితం ఎంతవరకు ప్రయాణం చేస్తుండాలి?
1: హౌ ఫార్ అవర్ లైఫ్ ట్రావెల్.
0: నేను నా కుటుంబము, నేను నా కుటుంబము, ఇటు వరకే మనం ప్రయాణం చేస్తున్నాం.
1: అవర్ లైఫ్ ట్రావెల్స్ ఓన్లీ బిట్వీన్ ది టూ పొజిషన్స్,
0: స్వార్థము స్వప్రయోజనంతో కూడి ఉంటున్నాయి.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: నేను నా కుటుంబం తర్వాత మరొకటి సమాజం ఒకటి ఉంటుంది.
1: Beyond I and my family, there is society.
0: ఆ సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ, నీవెక్కడ?
1: When there is no society, where are you and your family?
0: Society వరకు మనం ప్రయాణం చేయటం లేదు.
1: We are not traveling up to the position of society.
0: కనుకనే మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: So we are not able to understand the divinity within us.
0: నీవు ప్రపంచాన్ని ప్రేమిస్తున్నావు.
1: You love the world.
0: ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: Aspire world.
0: ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు.
1: Aspire the welfare of the world.
0: దేనికోసం కోరుతున్నావు?
1: What for?
0: ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు.
1: యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద వరల్డ్.
0: సుఖం కోసం నీ ప్రపంచాన్ని ఆశించటం లేదు.
1: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
0: నీ సుఖ నిమిత్తమై నీ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్.
0: నీ క్షేమ నిమిత్తమై నీ ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ.
0: నీ క్షేమం ఉంటప్పుడు నువ్వు ప్రపంచం క్షేమంలోనే ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్.
0: ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ, సమాజము.
1: దట్ వరల్డ్ వెరీలీ ఈజ్ అవర్ సొసైటీ.
0: కనుక అంతవరకు మనం ప్రయాణం చేయాలి.
1: సో వీ హావ్ టు ట్రావెల్ టు దట్ ఎక్స్టెంట్.
0: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబము, కుటుంబం నుంచి మనం సమాజముకు ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ ఐ టు ద ఫ్యామిలీ అండ్ టు ద సొసైటీ.
0: ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం.
1: ద మెయిన్ థింగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద కన్ఫ్యూజన్.
0: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబం, తాను తన కుటుంబము, ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కానీ ఇంకా సొసైటీ, సమాజం అనేటువంటి ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు.
1: Every man today has got this narrow feeling, I and my family. He does not recognize the society.
0: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి ఎందుంచుకుని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు.
1: Therefore, if man proceeds towards the society, aspiring to the security of
0: society, సమస్త విచారములకు, సమస్త కష్టములకు ఇవన్నీ కూడాను ఈ యొక్క విశాల భావం లేకపోవటమే కారణము.
1: ఫర్ ఆల్ ద లాసెస్, ఫర్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఎంగ్జైటీస్ దట్ రెస్పాన్సిబుల్ థింగ్ ఇస్
0: కనుకనే వేద కాలమునందు లోకస్సమస్త సుఖినోభవంతు అనేటువంటి విశాలమైనటువంటి ప్రార్థన ప్రారంభిస్తూ వచ్చారు.
1: In ancient times they offered prayer with large heartedness saying that entire universe be happy.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనింది వేదం. అనగా వేదాహమేతం పురుషం మహాంతం, నేను మహాపురుషుణ్ణి చూచాను.
1: I have seen God.
0: ఎక్కడ చూచావు?
1: Where have you seen?
0: స్వప్నంలో చూచావా?
1: Have you seen in the dream?
0: ఇక్కడ సినిమాలో చూచావా?
1: Or have you seen in the
0: టీవీలో చూచావా?
1: Or you have seen in TV?
0: కాదు కాదు. తమసః పరస్తాత్, అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను.
1: నో నో, ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ ఇగ్నోరెన్స్, అజ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ డస్ దిస్ ఇగ్నోరెన్స్ లై?
0: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
1: ద ఇగ్నోరెన్స్ ఇస్ అబ్సల్యూట్ ఇగ్నోరెన్స్.
0: అజ్ఞానం దాటిన తర్వాత సమాజము అనేటువంటి విశాల భావంలో ప్రవేశించినప్పుడే దీనికి తమో గుణం దూరమైపోతుంది.
1: ఇఫ్ యూ క్రాస్ దిస్ narrow ignorance and reach the point of society, then you will have that.
0: ప్రతి చిన్న విషయం నందు కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
1: There is wide scope if you understand these small factors.
0: నీవు నీ కుటుంబమే గనిపోతే ఒక అడవిలో ఇల్లు కట్టుకొని ఉండొచ్చు కదా.
1: You and your family, if they are important, you can as well live in a forest.
0: ఎందుకు ఈ విశాలమైనటువంటి ఒక పెద్ద పట్టణంలో నీవు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నావు?
1: Why do you construct house in this big city?
0: ఈ సమాజంలో మనం జీవించడం చేత
1: because you live in society,
0: అనేక అనుభూతులు,
1: many experiences,
0: అనేక విధమైనటువంటి అనుకూలములు,
1: many conveniences,
0: అనేక విధమైనటువంటి విశాలతలు,
1: many other comforts,
0: మనలో ఆవిర్భవిస్తాయి.
1: They come.
0: కనుకని ఈ సమాజంలో మనం చేరి ఉంటున్నాం.
1: Therefore we live in society.
0: దీని వల్లనే మానవత్వం అనేటువంటిది విశాలత్వాన్ని పొందిపోతుంది.
1: And therefore human life expands.
0: ఒక్క వ్యక్తిగా ఉంటున్నాడు.
1: One individual remains.
0: కాని అతను ఒక్క వ్యక్తిగానే జీవితమంతా జరపడానికి వీలు కాదు.
1: It's not possible to lead the life all alone.
0: వివాహం ఆడతాడు.
1: హి గెట్స్ మ్యారీడ్,
0: ఇద్దరు అవుతారు.
1: దే బికమ్ టు,
0: తిరిగి కుమారుడు పుట్టాడు, ముగ్గురు అవుతాడు.
1: హావ్ ఎ సన్, దే
0: బికమ్ కుమార్తె పుట్టింది, నలుగురు అవుతారు.
1: అనదర్ సన్ ఫోర్,
0: తిరిగి తన కుమార్తెకు వివాహం చేస్తాడు.
1: వెన్ హి గెట్స్ మ్యారీడ్ హిస్
0: డాటర్, వివాహం అయ్యేటప్పుడు తిరిగి అల్లుడు వస్తాడు, అల్లుడి తల్లి వస్తారు, అల్లుడి తండ్రి వస్తాడు, భావమరుదులు వస్తారు. ఇంకా అనేక మంది చేరిపోతుంటారు, ఒకదాని కోటి చేరిపోతుంటుంది ఇదంతా.
1: వెన్ ద డాటర్ గాట్ మ్యారీడ్, ది సన్ ఇన్ లా అండ్ దేర్ ఫ్యామిలీ.
0: ధర్మం యొక్క ప్రధానమైనటువంటి విశాలత,
1: దిస్ ఎక్స్‌పాన్షన్ ఇస్ ఇంపార్టెంట్.
0: దీనిని పురస్కరించుకుని ఏ వేదము, సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. సహనాభవ ఎంత అనుకూలంగా చెప్పింది వేదం.
1: ది వేద సెడ్ విత్ ఇన్ ఏ కన్వీనియంట్ వే,
0: ఇంత విశాలమైనటువంటి దారిని వేదం బోధిస్తూ వచ్చింది.
1: వేద థాట్ ఇన్ ఏ బ్రాడ్ సెన్స్,
0: కానీ సంకుచితమైనటువంటి కొంతరు ప్రవేశించి తమ స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఈ విశాలత్వాన్ని కేవలము నేరోగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: ద నేరో మైండెడ్ పీపుల్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ పోర్ట్రేడ్ ఇన్ దట్ వే.
0: సత్యమైనటువంటి వేదము యొక్క స్వభావము విశాలత్వమే.
1: ట్రూ నేచర్ ఆఫ్ వేద ఇస్ వాస్ట్నెస్.
0: ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము?
1: What did Veda teach in the first instance?
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi tirugudam.
1: Let's move together.
0: Kalasi melasi telisukunna telivini poshinchudam.
1: Let us develop all the intelligence that we acquired.
0: Kalasi melasi kalata leka chelivito jeevinchudam.
1: Let us live together without any conflict or misunderstanding and grow in friendship.
0: Idi anekattamlo unnatundi ekattamu.
1: This is unity in diversity.
0: Idi upanishad yokka saramu.
1: This is the essence of Upanishad.
0: కనుక సర్వ వేదాంత సారమంతా కూడాను ఒక్క వాక్యంలోనే ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ది ఎసెన్స్ ఆఫ్ వేద కెన్ బి సెడ్ ఇన్ వన్
0: సెంటెన్స్. ఏకాత్మ భావమే ఈ యొక్క దివ్యత్వము.
1: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ డివినిటీ.
0: ఇది ఏ సరైన అద్వైతము.
1: దిస్ ఇస్ నాన్ డ్యువాలిటీ.
0: కేవలం ఈనాడు లోకంలో అనుభవించేటువంటిది తత్వం అసి, ఇది అద్వైతం.
1: What we experience in the world, tatvamasi, that the what, is non-duality.
0: Aham brahmasmi.
1: I am the Brahman.
0: Idi advaitamu antunnamu.
1: We say it is non-duality.
0: Idi chala murkhatvamu, advaitam kadidi.
1: It is foolishness.
0: Idi dvaitame.
1: It is dualism.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ ఒక్కటే. అంటే నేను పెద్ద పక్కన ఒక్కటి బ్రహ్మ ఉన్నాడే.
1: We say I am the Brahman, you say I, but there is Brahman on the other hand.
0: I am Brahma, నేనే బ్రహ్మను.
1: You say, I am Brahma.
0: నేను బ్రహ్మ రెండు ఉన్నాయి కదా, ఒకటే లేదే ఇక్కడ.
1: Now here there are two, I and Brahma, not one.
0: ఇది ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం ఎట్లా అవుతుంది?
1: It is dualism. How can that be non-dualism?
0: ఏకాత్మ భావమే అద్వైతం.
1: That feeling of oneness is non-dualism.
0: ఒకే ఆత్మ సర్వులు యందు ఉంటుందది.
1: One self is present.
0: దేహంలో నిమిటి బల్బులు అనేకంగా ఉంటున్నాయి.
1: The body's bulbs are many.
0: దేహంలో నిమిటి బల్బులు అనేక రంగులు ఉంటున్నాయి.
1: The bulbs, the bodies are different.
0: దేహమనే బల్బుల లోపల అనేకమైనటువంటి వోల్టేజెస్ ఉంటా ఉంటుందది.
1: The body's bulbs vary in voltage.
0: కానీ కరెంట్ ఒక్కటే.
1: But current is one.
0: ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైన అద్వైతం.
1: To understand this truth is non-dualism.
0: ఇది ఏ విశ్వస్వరూపము.
1: This is the very form of universe.
0: ఇది మానవత్వం యొక్క విశిష్టత.
1: This is the significance of life.
0: ఇది దివ్యత్వం యొక్క అనుభూతి.
1: This is experience of divinity.
0: ఇది అద్వైతం యొక్క సారము.
1: This is the essence of non-dualism.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ఈనాడు బోధించేవారు కానీ వినేటువంటి వారు కానీ లేకపోవటం చేతనే భిన్నత్వం పెరిగిపోతుంటుండాలి.
1: Today there are none to teach non-dualism. There are none to listen to the
0: భిన్నత్వం పెరిగిపోవటం చేతనే ద్వేషములు కూడా అధికమైపోతున్నాయి.
1: Because of differences, the hatred is among
0: మీ మతము నా మతము ఈ మతముల యొక్క దీంట్లో మతం చెల్చుకుంటున్నారు.
1: We say this is my religion mata and therefore they turn mad mati.
0: Mana daivattamu matamullo ledu matullo untundali.
1: The divinity is not in mata religion, it is in mati.
0: Matamulanni cheri manchine bodhinche.
1: All religions together taught good.
0: Telisi meligavalanu telivi thoda.
1: You should move about intelligently.
0: Matulu manchivaina matamedi cheddadi.
1: If minds are good, which religion is bad?
0: Mana matulu chedipovatam chetane matamulu paina kodanu chedda bhavani pracharam chestunnam.
1: Because our minds are perverse, mad.
0: Evaru matamulu deeni paina dvesha bhavamunu pracharam chestaro vaadu mati chedinatunti vaade.
1: The one who propagates hatred is mad one.
0: Kanuka vishalamainatunti bharatiya samskruti,
1: the Indian culture which is so broad,
0: అనంతమైనటువంటి యొక్క భారతీయ పవిత్రత,
1: ది ఇన్ఫినిట్ శాంక్టిటీ,
0: అగాధమైనటువంటి భారతీయ యొక్క ఏకత్వము,
1: ది యూనిటీ ఆఫ్ ఫాథమ్లెస్ డెప్త్,
0: ఎంత దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: టీచర్స్ డివినిటీ,
0: ఎంత ఏకత్వాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఫాలోస్ వన్నెస్.
0: ఈనాడు ఏకత్వం భిన్నత్వం కావటం చేతనే
1: టుడే యూనిటీ ఇస్ లాస్ట్.
0: మన మానవత్వము మసిగల్చిపోయింది.
1: అండ్ దేర్ఫోర్ హ్యుమానిటీ ఇస్ బ్రాట్ డౌన్ టు యాషెస్.
0: మానవత్వమే లేకుండా పోతుంటుండ.
1: దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
0: నీతి నిజాయితీనే కోల్పోతున్నాం.
1: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ మొరాలిటీ.
0: ఇది మానవతామని ఒక పరిణామం.
1: దిస్ ఈజ్ ది ప్రోగ్రెస్ నౌ.
0: ఇది కాదు మన పరిణామము.
1: This is not
0: ఆధ్యాత్మిక పరిణామము.
1: The spiritual progress.
0: ధార్మిక పరిణామము.
1: The progress in
0: నైతిక పరిణామము. ఇది దీన్ని మనం కోరాలి.
1: This we should aspire.
0: ఈనాడు మనము
1: today
0: ప్రపంచాన్ని రక్షించుకోవాలి.
1: Today we have to protect the
0: దేశాన్ని రక్షించాలి.
1: We have to protect the country.
0: అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము.
1: We go on teaching the same
0: thing. ఇది ఒక పెద్ద అజ్ఞానమే.
1: This is a big ignorance.
0: ఈ దేశాన్ని రక్షించనక్కర్లేదు.
1: You need not protect the country.
0: విశ్వాన్ని కాపాడనక్కర్లేదు.
1: You need not protect the country.
0: ఈ రెండింటికి ఆధారం ఏంటి? సత్య ధర్మాన్ని నీవు రక్షించుకో, విశ్వమే రక్షింపబడుతుంది.
1: You protect truth and righteousness. The entire universe will
0: protect. ప్రపంచమంతా కూడా నువ్వు భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర ఈ రెండింటి ఎందే ఆధారపడి ఉంటుండాలి.
1: Therefore Indian culture rests on these two. Speak truth and do righteous actions.
0: నీవు కాపాడవలసినటువంటి సత్య ధర్మములే కాని జగత్తును కాదు.
1: So you have to protect the truth and righteous conduct, not the world.
0: ఈనాడు బల్బు వెలుగుతూ ఉండాలి, లైట్ మనకు కనిపిస్తూ ఉంటుండాలి.
1: And today the bulb illuminates, we see the light.
0: కానీ వెలిగేది బల్బు అని మనం అజ్ఞానంగా మనము ఉచ్చరిస్తున్నాము.
1: But out of ignorance we say that it is the bulb that illuminates.
0: కాదు,
1: it's not the bulb that illuminates.
0: కరెంటే.
1: It is the current.
0: అదే విధంగానే దానికి ఆధారమైనటువంటి దాన్ని మనం వెతకటం లేదు.
1: సో వీఆర్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద బేస్.
0: ఆధేయాన్ని తీసుకుని మనం అనేక ఆపోహలకు గురి అవుతున్నాము.
1: వీ ఫాలో ద అదర్ వన్ అండ్ వీ ఫర్గెట్ ది బేసిస్.
0: ఆధారం చాలా ప్రధానము.
1: ద బేసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ టేబుల్ ఆధారం లేకపోతే ఈ మైక్ ఏ రీతిగా నిలిచి ఉంది?
1: ఇఫ్ ద టేబుల్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద మైక్?
0: టంబ్లర్ ఆధారం లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలిచినాయి?
1: ఇఫ్ ద టంబ్లర్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద వాటర్?
0: టంబ్లర్ ఆధారము, మీరు ఆధేయం.
1: టంబ్లర్ ఇస్ the basis, water is adheya.
0: Karuka daivame aadharamu jagatte adheyamu.
1: So God is adhara, the jagat is adheya.
0: Karuka bhagavantudu jagattantakudanu karya karana swaroopule.
1: So God in and the world has got the relationship of cause
0: and effect. Vishnu swaroopame.
1: The entire universe is the form of
0: Vishnu. Ilanti jeeva brahma aikyanu sandhanaanni manam chakkaga manam artham chesukovali.
1: We have to understand the principle of unison between the individual
0: and the divinity. Aneka janmala nundi kudanu manamu ee deha prantini manamu poshinchukuntu vastunnamu.
1: Over many long births previously we have been developing
0: ఇది మన ఆచారమని మనం విశ్వసిస్తున్నాము.
1: This we take it as a practice.
0: ఇది ఆచారములు కానే కాదు.
1: There are no practices.
0: ఇవన్నీ అనాచారములే.
1: They are not practices, bad practices.
0: ప్రాణమున్న జీవుని హింసిస్తున్నాము. రాతిలోనా ఉన్నాడు, రక్తంలోనా ఉన్నాడు, ప్రాణిలోనా ఉన్నాడు, రాజులోనా ఉన్నాడు.
1: So God is present in a stone, in an emperor, in an individual.
0: అన్ని భగవత్ స్వరూపమే.
1: Everything is a form of God.
0: ఈ విశాలమైన ప్రభావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద బ్రాడ్ ఫీల్డ్.
0: మంచి చెడ్డ అనేటువంటి జగత్తులో లేనే లేవు.
1: దేర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ద వరల్డ్ ఎట్ ఆల్.
0: భగవత్ సృష్టిలో చెడ్డ అనేటువంటి ఒకటి ఉంటుందా?
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ కెన్ దేర్ బి ఎనీథింగ్ బ్యాడ్?
0: మీ దృష్టిలో దోషం ఉంది కానీ సృష్టిలో దోషం లేదు.
1: The defect lies in your vision but not in creation.
0: కాల మార్పు చేత ఇవి భిన్నంగా కనిపిస్తూ ఉంటున్నాయి.
1: They appear to be different because of passage of time.
0: కానీ సత్య స్వరూపం ఒక్కటే.
1: But the truth is one.
0: ఫలమును తిన్నాము.
1: You have eaten fruit.
0: ఫలము మంచి అంటున్నాము.
1: You call the fruit.
0: ఈ ఫలమే రేపటి దినం ఒక మలం మారిపోయింది.
1: The very fruit that you have eaten.
0: మలము చెడ్డ అంటున్నాము.
1: Becomes feces tomorrow.
0: ఈ అజ్ఞానము.
1: You call it bad, it's ignorance.
0: ఓ పిచ్చివాడా, ఆ ఫలం అనేటువంటి మంచిది మలంగా మారిపోకుండా ఉంటే నీకు శరీరానికి శక్తి ఏ రీతిగా లభిస్తుంటుండాలి?
1: Then you know, oh madman, the fruit which you call good, which you have eaten, it has become feces which you call bad.
0: మంచి చెడ్డగా మారిందంటే మంచిని అందించే పిప్పి చెడ్డగా మారిపోయింది.
1: ద గుడ్ హ్యాస్ టర్న్ ఇన్ టు బ్యాడ్, గివింగ్ యూ ఆల్ ద గుడ్.
0: చెరకు పిప్పి,
1: ద షుగర్ కేన్ ఇస్ జస్ట్ పిల్.
0: అది చెడ్డది అనుకుంటున్నాము.
1: యూ కాల్ ఇట్ బ్యాడ్.
0: కానీ నీకు రసం అందించింది.
1: బట్ ఇట్ హస్ గివెన్ ద జ్యూస్.
0: ఆ రసంతో కూడినటువంటిది ఆ చెరకు.
1: అండ్ ది షుగర్ కేన్ హ్యాస్ గాట్ ద జ్యూస్.
0: రసమును తీసిన తర్వాత పిప్పి వేరే అయిపోయింది.
1: ద మూమెంట్ యూ స్క్వీజ్,
0: కాబట్టి ఆ పిప్పి ఆధారము.
1: Therefore, for the Jews, pulp is the base.
0: మీరు దాటి తప్ప నిప్పులో పడవేయు. ఈనాడు మనం రసమును అందుకున్న తర్వాత పిప్పిని బయట పారవేస్తున్నాము.
1: Therefore, you take the juice and throw away the palm.
0: నీరు దాటిన తర్వాత ఆ తెప్పను నిప్పులో వేస్తున్నాం. ఇదేనా మన కృతజ్ఞత?
1: The moment you cross the boat, you put on the, you put
0: మరి ఈ నీరు దాటించినటువంటి పడవ ఇదే.
1: This is the boat.
0: నన్ను ఏ విధంగా దాటించిందో పరులు కూడా ఆ విధంగా దాటిస్తుంది. ఈ తెప్పను మనం కాపాడుకోవాలి, దీనికి తగిన కృతజ్ఞత అందించాలి.
1: We have to show gratitude to this boat that has helped us to cross this river.
0: కానీ ఈనాడు ఆ కృతజ్ఞతనే కూలిపోయింది.
1: Today there is no gratitude.
0: ఆ కృతజ్ఞతనే కారిపోయింది.
1: The gratitude,
0: ఈ కృతజ్ఞతనే రాలిపోయింది.
1: The gratitude fell.
0: ఈ కృతజ్ఞతనే మాడిపోయింది.
1: The gratitude is
0: not what ఎక్కడ ఉంటుండాలి.
1: Then where is human quality?
0: కనుక మానవత్వం అనేటువంటిది ఈ మహత్తరమైనటువంటి ఒక దివ్య భావంతో కూడినటువంటిది మానవత్వము.
1: So the human quality lies in the divine power.
0: ఏదో కొన్ని విద్యలు నేర్చినంత మాత్రమే మానవుడు అధికుడు కాదు.
1: Because you acquire some forms of education,
0: ఏ విద్యలు నేర్చినటువంటి వాడు అల్పుడు కాదు.
1: హీ నాట్ ఎ లో మ్యాన్ ఎనీవే.
0: కానీ విశాల భావం ఉండినప్పుడే ఆ సత్యమార్గం అనుసరించినటువంటి వాడు సర్వులు కూడా గొప్పవారే.
1: ఇఫ్ యూ హావ్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ ట్రెడ్ ఆన్ ద పాత్ ఆఫ్ ట్రూత్ యు ఆర్ గుడ్.
0: రామకృష్ణ పరమహంస కాలంలో అనేక మంది పండితులు ఉంటున్నారు.
1: ద టైమ్ ఆఫ్ రామకృష్ణ పరమహంస,
0: కానీ రామకృష్ణ పరమహంస శారదాదేవికి ఒక్క అక్షరమైన రాదు.
1: బట్ పరమహంస శారదాదేవి ఆర్ ఇల్లిటరేట్.
0: అనేక పర్యాయములు వివేకానంద చెప్పాడు, స్వామి పెన్షన్ అండి అంటే నాకు అవన్నీ తెలీదు, నాకు పెన్సల్ అనేది, ఆ పెన్షన్ అనేటువంటి పదం కూడా రాదు రామకృష్ణకు.
1: మెనీ టైమ్స్ వివేకానంద సెడ్ స్వామి ఇట్ ఈస్ పెన్షన్, బట్ రామకృష్ణ పరమహంస సెడ్ పెన్సిల్.
0: అంత విద్యాహీనుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు ప్రఖ్యాతులు జగత్ వ్యాప్తి కావడానికి కారణమేమిటి?
1: సచ్ ఎన్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఎర్న్డ్ రిప్యూట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: సత్యమార్గాన్ని అన్వేషించాడు, సత్యాన్ని దర్శించాడు, సత్యంతోనే జీవిస్తూ ఉంటున్నాడు. చేరవలసినటువంటిది నా మాతనే.
1: దట్ వీ హావ్ టు రీచ్ దేర్.
0: నేను నా దైవాన్ని నేను చేరాలి.
1: ఐ రీచ్ మై డివైన్.
0: ఎక్కడి నుండి వచ్చానో దానికి పోయి చేరిపోవాలి.
1: ఐ హావ్ గాట్ గో బ్యాక్ టు ది ఆరిజిన్.
0: భాగవతం కూడా బోధిస్తూ వచ్చింది.
1: దట్స్ ఆల్సో టాట్.
0: ఎచ్చట నుండి పుచ్చిటివి నీవు అచ్చటికే గవలను, ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికే నీవు పోవాలి.
1: యూ షుడ్ గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ యువర్ ఆరిజిన్.
0: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దట్ ఈస్ యువర్ చీఫ్ ఎయిమ్.
0: కానీ ఆ రామకృష్ణ పరమహంసకు ఏ విద్యను లేకపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించాడు
1: రామకృష్ణ పరమహంస. Though he didn't have any formal
0: education, మానవులు క్షణక్షణము అసత్య స్వరూపుణ్ణి ఆరాధన చేస్తుంటారు.
1: But the modern man worships
0: అసత్యనారాయణకు పూజలే చేస్తుంటారు.
1: They go on worshipping.
0: వర్షానికి ఒక్కతూరి సత్యనారాయణ పూజ చేస్తారు.
1: Just they offer worship once in a year.
0: క్షణక్షణము కూడా సత్యనారాయణ వ్రతమే.
1: But every moment it's an act of worship.
0: ఏమిటి ఈ సత్యనారాయణ వ్రతము?
1: What is this సత్యనారాయణ వ్రత?
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం సత్యస్వరూపం.
1: ట్రూత్ ఈజ్ ద హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యత్ అసత్యరూపం.
1: ఇట్ ఈస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ఫాల్స్హుడ్ వెన్ దర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు.
1: టుడే మ్యాన్ ఈజ్ నాట్ యూనిఫైయింగ్.
0: దీని ఆంగ్లంలో కూడా ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఎక్కడున్నాడు?
1: దిస్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్.
0: ఆకారం మ్యాన్ మాత్రమే కనిపిస్తున్నాడు, కానీ ఆచరణ మ్యాన్ లేనే లేడు.
1: ఈజ్ జస్ట్ ఎ మ్యాన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ ఇన్ ప్రాక్టీస్.
0: కనుకనే ఆచరణ మ్యాన్ గా మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
0: ఇది కేవలం మనము సుప్రీం స్టేజ్ కి పోవాలి.
1: వీ షుడ్ రీచ్ దట్ సుప్రీం స్టేజ్.
0: ఆ సుప్రీం స్టేజ్ కి పోవటం చాలా సులభం.
1: ఇట్స్ వెరీ ఈజీ టు రీచ్.
0: నమ్ముతారో నమ్మరో కానీ స్వామి సులభంగా చెప్పొచ్చును, కానీ సామాన్యమైన మా మానవులకు ఇది అంత సులభమా అని? మీకే చాలా సులభం.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, స్వామి మేక్ ఇట్ వెరీ ఈజీ, బట్ యట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: కానీ ఈజీ మార్గం అయినటువంటి సుప్రీం స్టేజ్ కి మీరు పోవడానికి ప్రయత్నించడం లేదు, కానీ అనేక కష్టములతో నష్టములతో దుఃఖములతో విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి.
1: బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ ఈజీ పాత్ దట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేజ్. బట్ విత్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద లాసెస్ యూ గో టు ద సుప్రీం కోర్టు. ఎన్ని కేసులు
0: ఉండటం వల్ల సుప్రీం కోర్టు పోవాలి?
1: ఫర్ వాట్ ఫార్ షుడ్ యు గో?
0: ఎన్ని పాపములు చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: వాట్ ప్రాఫిట్ విల్ ఇట్ గివ్ యూ?
0: కానీ మనం సుప్రీం కోర్టు కాదు, సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
1: సో వీ షుడ్ రీచ్ సుప్రీం స్టేజ్ బట్ నాట్ సుప్రీం కోర్ట్.
0: అది ది డివైన్ సెల్ఫ్, సుప్రీం డివైన్ సెల్ఫ్.
1: దట్ ఈజ్ సుప్రీం డివైన్ సెల్ఫ్.
0: అదే మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద రియల్ హ్యూమన్ ఫామ్.
0: పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివైన్ లైఫ్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకూడను,
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
0: ఈ సహజ మైండ్స్,
1: ఇట్స్ న్యాచురల్,
0: సూపర్ మైండ్,
1: సూపర్ మైండ్,
0: ఓవర్ మైండ్,
1: ఓవర్ మైండ్,
0: హైయర్ మైండ్,
1: హైయర్ మైండ్,
0: ఎలిమినేటెడ్ మైండ్,
1: ఎలిమినేటెడ్
0: మైండ్, అన్ని మానవుని ఎందే ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుడు విశ్వస్వరూపుడు.
1: మ్యాన్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్.
0: సర్వము మానవుని ఎందే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మానవుడు 5 అడుగులు ఎత్తుంటున్నప్పుడు ఇంత విశ్వం తనలో ఎట్లా ఉంటుండాలి?
1: వెన్ యూఆర్ జస్ట్ 5 feet హైట్, హౌ డు ఎక్స్పెక్ట్ యూనివర్స్ ఇన్ యూ?
0: నీవు అమెరికా చూచి వచ్చావు.
1: You have seen America and return.
0: నీవు జపాన్ చూచి వచ్చావు.
1: You have seen Japan.
0: జర్మనీ చూచి వచ్చావు.
1: Seen Germany.
0: కానీ నీవు కూర్చొని కన్నులు మూసుకొని ఆ చూచి వచ్చినటువంటి దృశ్యానంతా నీవు తలంచుకో, అవన్నీ నీలో చేరిపోయినాయి.
1: You sit and close your eyes. You will experience all the scenes.
0: నీవు ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాను జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
1: You are so small. But yet how do you expect the Germany, Japan, India?
0: నీవు విశాలమైనటువంటి వాడు.
1: You are really vast.
0: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
1: You are broad hearted.
0: దేహము చిన్నదే.
1: The body is small.
0: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
1: The stars that shine in the infinite sky.
0: చిన్న అద్దం తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంది.
1: Take a small mirror. That sky is reflected in that mirror.
0: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
1: దక్షిణామూర్తి said that the entire universe is a
0: mirror. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, విశ్వమంతా ఒక అద్దములో చూడవచ్చు మనం.
1: The whole universe can be watched in a mirror.
0: అదే విధంగానే మన హృదయమే అద్దము.
1: So heart is a mirror.
0: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చు.
1: We can see the universe there.
0: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
0: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ డివినిటీ బియాండ్ యు.
0: ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే.
0: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
1: దెన్ యూ కెన్ ట్రాన్స్ఫర్మ్.
0: ఎంతకాలమైనా నేను అల్పుణ్ణి, నేను మానవుణ్ణి, నేను మానవుడు, నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
1: ఇఫ్ యూ కన్సిడర్ మీ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ లో అండ్ వీక్, యూ బికమ్ లో.
0: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యత్ భావం తద్ భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో. నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
1: యూ షుడ్ ఫీల్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ గాడ్, దెన్ యూ విల్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి.
1: సో యూ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఫర్వెంట్లీ, ఇన్సెసెంట్లీ, దిస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ ట్రూత్, విచ్ ఇస్ పవర్.

సౌండ్ బాక్సు నందు సవరించి చూచిన పాటలెన్నో విధము పాడుచుండు సౌండ్ బాక్సు నందు.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరు పాపులు కాదు,
1: యు ఆర్ నాట్ సిన్నర్స్,
0: మీరు పుణ్యులు కాదు,
1: నార్ ఆఫ్ ద మెరిట్ ఎయిదర్,
0: మీకు సుఖస్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్,
0: మీరు దుఃఖస్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ మిజరీ,
0: మీరు మంత్రస్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ మంత్ర,
0: తీర్థ స్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ పిల్గ్రిమ్ సెంటర్,
0: యంత్ర స్వరూపులు కాదు, తంత్ర స్వరూపులు కాదు,
1: నార్ ఎ మెషీన్.
0: అందరూ సచ్చిదానంద స్వరూపులే,
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: కనుకనే మీరు నిరంతరం కూడాను ఈ మంగళవాక్యాన్ని చింతిస్తూ రావాలి. శివోహం శివోహం శివోహం, నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు. ఈ సత్యమైనటువంటి యొక్క ఏకాత్మ భావమును ఏ మానవుడు తన హృదయమునందు స్థిరపరచుకునో అట్టివాడే దైవానుగ్రహమునకు నోచుకోగలడు.
1: దేర్ఫోర్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ దిస్ మోస్ట్ ఆస్పిషియస్ స్టేట్మెంట్ శివోహం, దట్ ఐఎమ్ శివ, in order to have the total identification with the divinity.
0: కోటి పేదవలకు మొదలుకొని కోటీశ్వరుని వరకు, అజ్ఞాని మొదలుకొని పరమహంస వరకు, బాలుడు మొదలుకొని వృద్ధుని వరకు, స్త్రీ పురుషుల యందు కూడాను ఎవరికి వారు తనను తాను పరిచయం చేసుకోవాలంటే నేను నేను నేను అనే పదమును ఉపయోగపెడుతుంటారు.
1: రైట్ ఫ్రమ్ ఎ బెగర్ టు ఎ మిలియనేర్ అండ్ ఇన్నోసెంట్ టు దట్ ఆఫ్ ఎ టోటల్ రెనన్షియంట్ ద వన్ ఆఫ్ విజ్డమ్, యంగ్ ఆర్ ఓల్డ్, మ్యాన్ ఆర్ ఉమెన్, ఇఫ్ వన్ ఇస్ టు ఇంట్రడ్యూస్ వన్స్ ఓన్ సెల్ఫ్, దే ఇంట్రడ్యూస్ దెమ్సెల్ఫ్స్ దిస్ వే, ఐ ఐ.
0: ఈ నేను అనే పదమే ఈ సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: This very term I is pervasive.
0: ప్రతి మానవుడు కూడాను అయ్యా నీ పేరేమి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అయ్యా నేను ఫలాని బెంగళూరు నుంచి వచ్చాను, నేను అని మొదలు ఉపయోగపెట్టి తర్వాత బెంగళూరు నుంచి వచ్చానంటాడు.
1: If you ask anyone where do you come from, he says I have come from Bangalore. It is the I that comes first, Bangalore next.
0: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఫలాని రామయ్య కొడుకు సూరయ్యను అంటాడు.
1: ఇఫ్ యూ ఆస్క్ హిమ్ ఎనీవన్ హూ ఆర్ యూ, ఐఎమ్ ది సన్ ఆఫ్ సూరయ్య.
0: ఈ జవాబు చెప్పినప్పటికీ నేను అనే పదం రాకుండా ఎవ్వరు కూడాను ఏ జవాబు చెప్పలేదు.
1: ఎవ్రీ రిప్లై ఫర్ దట్ మ్యాటర్ ప్రిసీడ్స్ దిస్ ఫస్ట్ థింగ్ ఐ.
0: నీ పేరేమి అని అడిగితే,
1: ఇఫ్ యూ ఆస్క్ హిమ్ వాట్స్ యువర్ నేమ్,
0: తాను ఎన్ని విధములుగానో చెప్తూ వస్తుంటుంటాడు.
1: ఇట్ టెల్స్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: నా పేరు గోపాల్,
1: మై నేమ్ ఈస్ గోపాల్.
0: మా తండ్రి పేరు భూపాల్, మా తాత పేరు నేపాల్.
1: ఫాదర్స్ భూపాల్, గ్రాండ్ ఫాదర్స్ నేమ్ నేపాల్.
0: ఈ విధంగా భూపాల్ నేపాల్ భూపాల్ గోపాల్ ఈ విధంగా హనుమంతుని తోకవలే పెంచుకుంటూ పోయేదనికంటే నేనెవరుంటే నేను నేనే ఎంత సులభంగా చెప్పుకోవచ్చు.
1: Instead of going on adding names like this, Gopal, Bhopal and Nepal, instead one can say as well, I, that's enough.
0: I am I.
1: I am I.
0: Idi chakkani sariyaina artham ichetuvanti padam.
1: It's a perfect, exact, correct answer.
0: Puttinappude nenu aneetuvanti motta motta puttindi.
1: Right, this I is born at the time
0: tadupare varu veeru aneetuvanti vachindi.
1: There comes I, mine and thine.
0: కనుకనే వేదాంతం అహం బ్రహ్మాస్మి అనింది.
1: దేర్ఫోర్ వేదాంత డిక్లేర్స్ అహం బ్రహ్మాస్మి.
0: బ్రహ్మ కంటే ముందుగా అహం పుట్టింది.
1: దేర్ఫోర్ దిస్ అహం ఐ ఈజ్ బోర్న్ ప్రయర్ టు బ్రహ్మన్.
0: అహం నేను బ్రహ్మను అంటున్నారు.
1: ఐఎమ్ బ్రహ్మన్.
0: కాబట్టి బ్రహ్మ కంటే ముందుగా పుట్టినటువంటిది నేను అనేటువంటి.
1: దేర్ఫోర్ దిస్ ఐ ఈజ్ ప్రెసెంట్ ఈవెన్ బిఫోర్ బ్రహ్మన్.
0: ఇంతటి శక్తివంతమైనటువంటి నేనును మనము ఎన్ని సులభమైనటువంటి మార్గంలో, చులకనైన మార్గంలో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
1: సచ్ మైటీ పవర్ఫుల్ సిగ్నిఫికెంట్ సీక్రెట్ ఐ ఈజ్ రాదర్ యూజ్డ్ ఇన్ ఎ చీప్ సెన్స్.
0: ఈ నేను అనేటువంటి దానికి శృతి హృదయం అనింది.
1: దిస్ ఐ ఇస్ కాల్డ్ బై శృతి యాజ్ హృదయం.
0: హృదయం అనగా ఏమి? హృత్ ప్లస్ దయా, హృదయ.
1: హృదయం మీన్స్ హృత్ ప్లస్ దయా, ద వన్ కంపాషన్.
0: కంపాషన్ తో కూడినటువంటి దానిని నేను.
1: ఇట్ మీన్స్ ద వన్ విత్ కంపాషన్.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: సో ద ఐ మస్ట్ నెసెసర్లీ పొజెస్ కంపాషన్.
0: కనుక నేను అనేటువంటిది దేహాన్ని పురస్కరించుకుని చెప్పకటం కాదు.
1: సో దిస్ ఐ డస్ నాట్ మియర్లీ రిప్రజెంట్ ద బాడీ.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: సో ది ఐ నెసెసరీ అసోసియేషన్ కంపాషన్.
0: కరుణ, హృదయం, ఆత్మ, బ్రహ్మ ఇవన్నీ కూడాను పర్యాయ పదములే నేను.
1: అండ్ హెన్స్ ఐ, కంపాషన్, ఆత్మ, హృదయ ఆర్ సినోనిమ్స్.
0: నేను అనేటువంటిది మొట్టమొదటి పదం.
1: సో ఇట్స్ ఐ దట్ కమ్స్ ఫస్ట్.
0: ఇలాంటి మొదటి పదమునైనటువంటి యొక్క దైవత్వాన్ని, హృదయత్వాన్ని, బ్రహ్మత్వాన్ని, ఆత్మతత్వాన్ని ఈనాడు మర్చిపోయి దేహమే నేను అనేటువంటి మార్గంలో జీవిస్తున్నాడు.
1: దేర్ఫోర్ దిస్ ఐ దట్ సిగ్నిఫైస్ ద డివినిటీ, ద నేచర్ ఆఫ్ ద బ్రహ్మన్ అండ్ దట్ ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ద బాడీ.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీ ఎప్పుడొచ్చినావు అని ప్రశ్నించినప్పుడు,
1: if you put a question, when did you come?
0: Nenu prodduna vachanu antavu jawabu.
1: The answer is, I come this morning.
0: Prodduna vachindi edi?
1: What is that came this morning? Who came?
0: Deham vachindi.
1: It's the body that came this morning.
0: Kabatti dehamane nenu aneetundi bhrantito nenu prodduna vachanu antunnavu.
1: So with the identification with the body, you say, I have come this morning.
0: Sare dehame neevu anukoni nenu prodduna vachanu ani cheptavu.
1: So you consider yourself the body and give the reply, I have come this morning.
0: మరు నిమిషం లోపలనే నా కడుపు చాలా బాధగా ఉంటుందని అంటున్నావు.
1: నెక్స్ట్ మినిట్ యు సే, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ మై స్టమక్ ఏక్.
0: మై స్టమక్. ఇంతకుముందు దేహమే నేననుకోని ప్రొద్దున వచ్చాననుకుంటున్నావు.
1: అర్లియర్ యు సెడ్,
0: ఇప్పుడు నా కడుపు అంటున్నావు. నీవెవరు? నీ కడుపు ఏమిటి?
1: యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ దిస్ మార్నింగ్, బట్ వేర్ యాజ్ యూ సే దట్ యువర్ డిఫరెంట్.
0: ఇది నా చెయ్యి,
1: దిస్ మై హ్యాండ్,
0: ఇది నా తల,
1: మై హెడ్,
0: ఇది నా పొట్ట,
1: మై స్టమక్,
0: నేనెవరు?
1: దెన్ హూ ఎమ్ ఐ?
0: ఇవన్నీ కూడా చూసుకుంటే ఇది నా టవల్,
1: దిస్ ఇస్ మై టవల్.
0: ఈ టవల్ వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ టవల్.
0: అదే రీతిగా నా చెయ్యి అంటే చెయ్యి వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ వెన్ యూ సే మై హ్యాండ్,
0: నా పొట్ట అంటే పొట్ట వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ మై స్టమక్,
0: అక్కడ నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: ఈ విధంగా వేదాంతమందు పరిభాష యందు చక్కగా పరిశీలన చేస్తూ పోతుంటే ఒక సమయంలో దేహమే నేననుకోని నేను ప్రొద్దున వచ్చినానంటున్నావు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇఫ్ వీ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ, ఎట్ టైమ్స్ వీ ఐడెంటిఫై టు అవర్ బాడీ అండ్ సే ఐ హావ్ కమ్ దిస్ మార్నింగ్.
0: మరొక నిమిషం లోపల ఇది నా దేహము అని అంటున్నావు.
1: నెక్స్ట్ మినిట్ యూ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ మై బాడీ, ఎట్ టైమ్స్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్.
0: అది నిజమా, ఇది నిజమా?
1: ఇస్ దాట్ ట్రూ ఆర్ ఇస్ దిస్ ట్రూ?
0: నా దేహం అనేటువంటిది కొద్ది కాలం మాత్రమే ఉండేటువంటిది.
1: When you say identify your body, my body, it is temporary.
0: నేను అనేటువంటిది తరతరముల నుండి కూడా వస్తుంటుంది.
1: But is this I lasts for generations?
0: ఇది మార్పు చెందనటువంటిది.
1: It is changeless.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక నేను తత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు.
1: This principle of eternal truth of I is forgotten by mankind today.
0: కేవలం అనిత్యము, అశాశ్వతమైనటువంటి దేహతత్వమే నేనని విశ్వసిస్తున్నాడు.
1: వన్ గోస్ బై దిస్ ఎఫీమరల్ ట్రాన్సియెంట్ బాడీ అండ్ ఐడెంటిఫైస్ విత్ ఇట్.
0: కనుక ఈ దేహం అనేటువంటిది కేవలము ఒక తొడుపు వంటిది.
1: బాడీ ఈజ్ ఎ వెస్చర్.
0: నేను ఒక తొడుపును తొడుక్కున్నాను, చొక్కాను, రోబును వేసుకున్నాను.
1: ఐ హావ్ పుట్ ఆన్ దిస్ షర్ట్, రోబ్.
0: ఈ రోబును వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ దిస్ రోబ్.
0: అదే రీతిగానే
1: లైక్
0: ఈ దేహం అనేటువంటిది జీవికి ఒక రోబ్ మాదిరి ఉంటుంది.
1: లైక్ వైజ్ ద బాడీ ఈజ్ ద డ్రెస్.
0: కనుకనే జీసస్ పోయే సమయంలో కూడాను డెత్ ఈజ్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అన్నాడు.
1: దట్స్ ద రీజన్ వై జీసస్ డిక్లేర్డ్ వై లీవింగ్ హిస్ బాడీ దట్ డెత్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: డ్రెస్ ఆఫ్ ది లైఫ్.
1: డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: ఇదంతా ఒక డ్రెస్.
1: ది హోల్ థింగ్ ఇస్ ఎ డ్రెస్.
0: ఎప్పుడు విడిచేస్తాము?
1: వెన్ యు డ్రాప్ ఇట్.
0: ఎప్పుడు తిరిగి ఇంకో దాన్ని తొడుక్కుంటాము?
1: వెన్ యు పుట్ ఆన్ ద నెక్స్ట్.
0: ఈ విధముగా కూడాను వేదాంతమందు చాలా అతి సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని కూడాను ప్రబోధిస్తూ వస్తుంది.
1: ద స్పిరిచువాలిటీ స్పీక్స్ ఆఫ్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: మానవత్వంలో ప్రధానమైనటువంటిది నేను.
1: In human life, the first most important is this I.
0: ఈ నేను లోపల రెండు ఉంటున్నవి.
1: Here there are two aspects.
0: నేను ఇది.
1: I am this.
0: ఇది టంబ్లర్.
1: This is a tumbler.
0: నేను.
1: I.
0: అయితే ఈ టంబ్లర్ ను ఏ రీతిగా నీవు చూడగలుగుతున్నావు?
1: How are you able to see this tumbler then?
0: టంబ్లరు దృశ్యము.
1: This tumbler is the seer.
0: నేను ద్రష్ట.
1: I is the seer.
0: ద్రష్ట ఉండటం చేతనే దృశ్యాన్ని చూడగలుగుతున్నావు.
1: The seer sees the seen.
0: ద్రష్టనే లేకపోతే దృశ్యమే లేదు.
1: When there is no seer, there is no seen.
0: కనుకనే నీవు ద్రష్ట, నేను అనేటువంటిది ద్రష్ట.
1: Therefore I is the seer.
0: ఈ చూడబడేటువంటి జగత్ అంతా ఇప్పుడు నువ్వు దృశ్యమే.
1: The entire world is a seen.
0: కొంతమంది సందేహించవచ్చు.
1: సమ్ మే డౌట్ ఇట్.
0: ఈ చూచేది నేత్రం కదా అనుకుంటున్నారు.
1: యు మే డౌట్ దట్ ఇస్ ది ఐ దట్ సీస్.
0: కాదు కాదు, నేత్రం కాదు చూచేది.
1: ఇస్ నాట్ ది ఐ దట్ సీస్.
0: నేత్రము లోపల ఉన్నటువంటిది చూపిస్తుంటుంది అది నేత్రంతో.
1: ద ఇన్నర్ స్పిరిట్ విల్ మేక్ యూ ది విల్ మేక్ యూజ్ ఆఫ్ ది ఐ.
0: బల్బులు వెలుగుతున్నాయి.
1: హియర్ యూ ఫైండ్ ది బల్బ్స్ దట్ ఇల్యూమిన్.
0: బల్బులా వెలిగేది.
1: డూ యూ మీన్ టు సే ది బల్బ్ దట్ ఇల్యూమిన్? నో.
0: బల్బు లోపల ఉన్నటువంటి కరెంట్ వెలిగించేది.
1: ఇట్ ఇస్ ద కరెంట్ దట్ ఇల్యూమిన్స్ ది బల్బ్.
0: అదే రీతిగా కన్నులా చూచేది.
1: ఆర్ ది ఐస్ దట్ సీ.
0: కన్నులు కూడాను దృశ్యమే.
1: ఈవెన్ ఐస్ ఆల్సో ఏ సీన్.
0: కానీ ఆత్మనే ద్రష్ట.
1: బట్ ద స్పిరిట్ ఆత్మ ఇస్ ద సీయర్.
0: ఒక్కొక్క స్టోరీ
1: ఎట్ టైమ్స్
0: ఈ కన్నులు కూడాను దృశ్యమైపోతాయి.
1: ఈవెన్ ఐ ఈవెన్ అండ్ ఐ ఆల్సో బికమ్స్ ఏ సీన్.
0: చెవులు కూడాను దృశ్యమైపోతాయి.
1: సో ఆల్సో ఇయర్.
0: మనసు కూడా దృశ్యమైపోతుంది.
1: అండ్ ద మైండ్ టూ.
0: ఆత్మనే సాక్షిగా ద్రష్టగా మారుతుంది.
1: ఇట్ ఇస్ ద స్పిరిట్ ఆత్మ దట్ ఇస్ ద సీయర్ ద విట్నెస్.
0: కనుక నేను అనేటువంటిది దృశ్యమనేటువంటి ప్రతి పదార్థమును కూడాను చూడబడేటువంటిది, వినబడేటువంటిది, అనుభవించేటువంటిది అంతా కూడాను కేవలము ఒక దృశ్యం స్వరూపమే.
1: దేర్ఫోర్ ఆల్ దట్ ఈస్
0: లుక్ ది
1: ఆర్ ద ఐస్ దట్ సీ.
0: కన్నులు కూడాను దృశ్యమే.
1: ఈవెన్ ఐస్ ఆల్సో ఏ సీన్.
0: కానీ ఆత్మనే ద్రష్ట.
1: బట్ ద స్పిరిట్ ఆత్మ ఇస్ ద సీయర్.

0: ఒక దృశ్యం స్వరూపమే.
1: Therefore all that is looked at, heard or experienced just as a scene only.
0: దీనినే దక్షిణామూర్తి దృశ్యం దర్పణ దృశ్యం దర్పణ అనగా ఈ దృశ్యమంతా కూడాను ఒక దర్పణంలో చూసేటువంటి స్వరూపమే. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే.
1: That's what Dakshinamurti said. The entire universe is just a reflection as you find in a mirror.
0: ఇక్కడ నేను అది రెండు ఉన్నాయి.
1: Here there are two, I and that.
0: అది అది అనేటువంటిది జగత్తు.
1: That is this
0: world. నేను అనేటువంటిది కారణ స్వరూపుడైన దైవము.
1: I is the cause, the divinity.
0: ఈ దృశ్యమే కార్యస్వరూపము.
1: The scene is the effect.
0: కార్యకారణ స్వరూపుడైనటువంటి వాడే భగవంతుడు.
1: Therefore, divinity, God is the combination, the cause and effect.
0: ఉన్నాడు.
1: He is there in the effect.
0: ద్రష్టగాను ఉన్నాడు.
1: Also a seer.
0: అదృష్టగాను ఉంటున్నాడు.
1: And beyond.
0: ఈ విధమైనటువంటి ఒక అదృశ్యం అంటే ఏమిటి?
1: What do you mean that is transcendental?
0: ఆ దృశ్యం. దృశ్యమునకు గోచరం కానిది అదృశ్యము.
1: ఆ దృశ్య నాన్ అపారెంట్ విచ్ ఇస్ నాట్ సీన్.
0: కనుకనే ఈ జగత్ అంతా ఇప్పుడు నువ్వు దృశ్యమైనటువంటిది.
1: సో ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ సీన్.
0: కానీ ఈ నేను అనేటువంటిదే అన్నిటి ద్వారా ఈ యొక్క ఇంద్రియముల ద్వారా చూడుతూ ఉండాలి, అనుభవిస్తుండాలి, ఆనందిస్తూ ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ దిస్ ఐ దట్ లిసన్స్, దట్ హియర్స్, దట్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీథింగ్.
0: కనుక కన్నులు చూడటం లేదు.
1: Not the eye that sees.
0: కన్నుల ద్వారా ఆ దివ్యమైన నేను అనేటువంటిది చూస్తుంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఐ దట్ సీస్ త్రూ దిస్ ఐ.
0: చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు మరణించిన తర్వాత,
1: ఆఫ్టర్ యువర్ డెత్,
0: నీ కన్నులు ఉంటున్నాయి.
1: ఐస్ ఆర్ స్టిల్ దేర్.
0: కానీ కన్నులే చూచేటట్టుగా ఉంటే ఈ కన్నులు ఎందుకు చూడకుండా ఉంటుంది?
1: ఇఫ్ ఐస్ వర్ టు సీ, వై డోంట్ దే సీ నౌ?
0: ఆ చూచేటువంటి నేను అక్కడ లేకుండా పోయింది.
1: ద సీయర్ ఈస్ నాట్ దేర్ నౌ.
0: అదే కన్నులే ఇప్పుడు కూడా ఉంటున్నాయి.
1: ద వెరీ సేమ్ ఐస్ ఆర్ ప్రెసెంట్,
0: కానీ అందులో చూడబడేటువంటి యొక్క ద్రష్ట లేడు.
1: బట్ సీయర్ ఈస్ మిస్సింగ్ ఇన్ ద డెడ్ బాడీ.
0: కనుక ప్రతి దాని ఎందు కూడాను దృశ్యము అనేటువంటిదంతా కూడాను ద్రష్ట ద్వారానే మనం అనుభవిస్తున్నాం.
1: దేర్ఫోర్ ద సీన్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై ద సీయర్ ఓన్లీ.
0: ఈ ద్రష్ట అనేటువంటిదే దివ్యత్వమైన నేను, నేను, నేను.
1: And therefore this seer, the witness, is I.
0: ఈ నేను అనేటువంటిది ఎక్కడ నుంచి పుట్టింది?
1: Where is this born, this I?
0: ఇది ఏ విధంగా కూడా ఆవిర్భవించింది?
1: How has it originated?
0: పిచ్చివాడ, ఈ నేను అనేటువంటిది ఆవిర్భవించేటువంటిది కాదు, పుట్టేది కాదు. సర్వత్రా సర్వకాలం యందు సర్వ జీవులు యందు ఉంటుండాలి.
1: ఓ మ్యాడ్ క్యాప్, ఇట్స్ నాట్ ఒరిజినేటెడ్ నాట్ బోర్న్ ఎట్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వకాలేషు సర్వత్రా.
1: Therefore, it's omniscient, omniscient, omnipresent, and omnipotent.
0: అదే ద్రష్ట.
1: That is the seer.
0: ఈ ద్రష్ట పుట్టేటువంటిది కాదు, పోయేటువంటిది కాదు.
1: It neither takes a birth nor leaves.
0: రాకపోకలు లేనటువంటిది ఈ నేను.
1: This I neither comes nor goes.
0: దృశ్యము రాకపోకలు కలిగినటువంటిది దృశ్యము.
1: It is only the apparent scenario that comes and vanishes. This scenario has got a form.
0: ఈ అహంకారమునకు అహమునకు ఉండేటువంటి వ్యత్యాసం గుర్తించాలి.
1: We have to recognize the difference between ahankara, ego,
0: ahankara. Ahankara is vachi poye atvanti passing clouds.
1: The ahankara, ego, is that which comes and goes, passing
0: aham
1: clouds.
0: Aham anetundi shashvatame raka pokalu lenetundi oka tattvam.
1: Aham the I that neither comes nor goes.
0: Kanuka ee drushyam anetundi darini manamu drashtaga bhavistunnamu ee naadu.
1: Today we consider the scene as the seer.
0: చూచినదంతా సత్యము అని భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ దట్ వాట్
0: ప్రత్యక్ష ప్రమాణమే మేము విశ్వసిస్తాము.
1: సమ్ సే దట్ దే బిలీవ్ బేస్డ్ ఆన్ ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: మూర్ఖత్వం అనేటువంటిది కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు.
1: వాట్ ఎ ఫూలిష్నెస్ ఇట్ ఈస్, దే హావ్ నో ట్రేస్ ఆఫ్ కామన్ సెన్స్.
0: ఒక వ్యక్తి ఉన్నాడు.
1: దేర్ ఇస్ అ పర్సన్.
0: అతని హైట్ 6 feet.
1: హిస్ హైట్ ఇస్ 6 feet.
0: అతని వెయిట్ 80 kilos.
1: అండ్ వెయిట్ 80 kilos.
0: అతని హైట్ వెయిట్ చూసుకుంటున్నావు.
1: యూ గో బై ది హైట్.
0: అతని కలరు చామన ఛాయ.
1: హిస్ కాంప్లెక్షన్ ఇస్ జస్ట్.
0: అతని రూపము పట్టనెత్తి.
1: అండ్ హిస్ బాల్ హెడ్.
0: ఇవన్నీ కనిపించేటివన్నీ నీవు చెప్తున్నావు.
1: దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ దట్ యు సే.
0: ఇవి చెప్పినంత మాత్రమున అతని యొక్క రహస్యాన్నంతా నీవు తెలుసుకున్నవాడైనావా?
1: బై సేయింగ్ సో డూ యు నో దట్ ఆల్ హిస్ సీక్రెట్స్ నౌ?
0: హైట్ వెయిట్ దాని ఫ్యాట్ మూడు చెప్తున్నావే, కానీ అతని లోపల ఉన్నటువంటి యొక్క గుణము నెట్టివో నీకు కనబడుతున్నాయా?
1: యు ఓన్లీ అబ్జర్వ్ అండ్ డిక్లేర్ ద హైట్ వెయిట్ అండ్ ఫ్యాట్ బట్ నాట్ హిస్ క్వాలిటీ.
0: కాబట్టి కనిపి

0: ఉన్నటువంటి గుణములే ఆ యొక్క వెయిట్ యొక్క హైట్ ను నిరూపించేస్తున్నాయి.
1: దేర్ఫోర్ హిడెన్ క్వాలిటీ ఈస్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అపారెంట్ ఫామ్.
0: లోపల ఎలాంటి బుద్ధి ఉందో,
1: what sort of behavior might be here,
0: gunamulu untunayo,
1: what sort of quality,
0: adu kanipinchetundi kaadu.
1: Well, they are not apparent.
0: Anta varaku ponakkaraledu.
1: One don't need not
0: naa manasu antunnavu neevu.
1: You say my mind.
0: Nee manasu neevu chustunnava?
1: Do you see your mind?
0: Etta cheptunnavu neevu?
1: How do you say that?
0: Nee kanipistunda?
1: Do you find it?
0: Lede.
1: No.
0: Neevu etta cheptunnavu?
1: How do you declare?
0: Nee kanipinchina dani etta visvasistunnavu?
1: How do you have faith on that you
0: nee
1: don't see?
0: Nee kannule neeku kanipinchadu.
1: You don't see your own eye for that
0: matter. అద్దమును ఒక ఎదురుగా పెట్టుకున్నప్పుడు నీ కన్నులు నీవు చూడగలుగుతున్నావు.
1: You can see your eye if you stand in front of a mirror.
0: నీ కన్నులే నీకు కనిపించటం లేదు.
1: You don't see your own eye.
0: లక్షల మైళ్ళ ఉన్నటువంటి అంతరిక్షాన్ని కూడా చూస్తున్నావు.
1: You are able to see the all over the space.
0: కానీ నీ కన్నులు నీకు చూడటం లేదు.
1: But you don't see your own eye.
0: కాబట్టి ఇవన్నీ కొను దృశ్యములే.
1: So everything is a scene.
0: చూచేది దృశ్యమే.
1: All that
0: చూడబడేది దృశ్యమే.
1: That which is seen is also seen.
0: ద్రష్ట సాక్షిభూతుడు.
1: But the seer is an eternal
0: witness. Witness,
1: witness. This seer is the eternal witness.
0: ప్రతి దాని యందు కూడాను ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పి మూర్ఖంగా వాదిస్తుంటారు.
1: Everyone argues foolishly based on the directivity.
0: కానీ ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఏమాత్రం కూడాను కామన్ సెన్స్ ఉండదు.
1: There is no common sense in such arguments.
0: జనరల్ నాలెడ్జ్ ఈ జీరో.
1: జనరల్ నాలెడ్జ్ ఈస్ జస్ట్ అ జీరో.
0: ఒక్క కొద్ది విషయం లోపల నాకు ప్రేమ ఉన్నది అంటావు.
1: సమ్ సే దట్ ఐ హావ్ లవ్.
0: ఈ ప్రేమకేమైనా రూపం ఉందా?
1: హ్యాస్ లవ్ ఎనీ ఫార్మ్?
0: నేను దుఃఖంగా ఉంటున్నానంటున్నావు.
1: యు సే దట్ ఐ యామ్ మిజరబుల్.
0: ఈ దుఃఖానికి ఏమైనా రూపం ఉందా?
1: హ్యాస్ మిజరీ ఎనీ ఫార్మ్?
0: నీవు ఎట్ట చెప్పగలవు?
1: హౌ డు యు సే సో?
0: నిన్ను ఎట్ట నీవు నిరూపించగలవు?
1: హౌ డు యు ప్రూవ్ ఇట్?
0: అయ్యా, నేను నిరూపించగలను.
1: yes, I can prove.
0: ఎట్టనగా ప్రేమకు రూపం లేదు కానీ
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ప్రేమించే తల్లికి రూపం ఉంటుంది.
1: బట్ ద మదర్ దట్ లవ్స్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఫ్లవర్ కు రూపం ఉంది కానీ
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: కానీ ఈ ఫ్లవర్ లో ఉన్నటువంటి వాసనకు రూపం లేదు.
1: బట్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ హ్యాస్ నో ఫార్మ్.
0: వాసనకు రూపం లేదు కానీ ఫ్లవర్ కు రూపం ఉంటుండాలి.
1: ఫ్రాగ్రెన్స్ హ్యాస్ నో ఫార్మ్.
0: రూపం ఉండేటువంటి ఫ్లవర్ రూపం లేనటువంటి ఒక వాసన అందిస్తుంటుండాలి.
1: దేర్ఫోర్ ద ఫ్లవర్ దట్ హ్యాస్ ఎ ఫార్మ్ గివ్స్ అస్ ద ఫ్రాగ్రెన్స్ దట్ హ్యాస్ నో ఫార్మ్.
0: అదే విధంగానే రూపం ఉండేటువంటి మానవుడు రూపరహితమైనటువంటి దివ్యత్వాన్ని నిరూపిస్తుంటున్నాడు.
1: లైక్ వైజ్ ఎ మ్యాన్ విత్ ఎ ఫార్మ్ డెమోన్స్ట్రేట్స్ ప్రూవ్స్ ద ఫార్మ్లెస్ డివినిటీ విత్ ఇన్.
0: ప్రతి దాని ఎందుకు కూడాను దైవత్వం అనేటువంటిది అంతర్భూతమై ఉంటుంది.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ డివినిటీ యాజ్ అన్ అండర్.
0: ఈ సత్యాన్ని కనుక్కోవడానికి సైంటిస్టులు 1000 సంవత్సరం పట్టింది.
1: సైంటిస్ట్ టుక్ అబౌట్ 1000 ఇయర్స్ టు నో దిస్ ట్రూత్.
0: ఈనాడు సైంటిస్ట్ ఏం చెప్తున్నారు? ఎక్కడ చూచినా కానీ ఈ అణుశక్తి ఉంటుండాలి.
1: వాట్ సైంటిస్ట్ సే టుడే దట్ యు ఫైండ్ అటామిక్ పవర్ ఎవ్రీవేర్.
0: ఇంత మాత్రం కనుక్కోవడానికి 1000 సంవత్సరాలు ఎందుకు కావాలి?
1: Do they need 1000 years to say that much?
0: ఏనాడు త్రేతాయుగం ఉన్నందే ప్రహ్లాదుని కనుక్కున్నాడు ఈ యొక్క తత్వాన్ని.
1: ప్రహ్లాద కుడ్ నో దిస్ ట్రూత్ ఈవెన్ బిఫోర్ త్రేతాయుగ 1000 of years.
0: కలడందు లేదని సందేహము వలదు.
1: Never doubt that God is here or there whatsoever.
0: ఇందు కలడు అందులేడని సందేహము వలదు.
1: Never doubt that God is here and that he is not there.
0: చక్రోపగతుండు
1: God is present everywhere.
0: ఎందెందు వెతకి చూచినా
1: wherever you may search
0: అందందే కలడు.
1: You find him there.
0: ఎందెందు వెతికినా కూడా అందందే ఉంటున్నాడు.
1: Wherever you may search you will find him there.
0: ఇది ఈనాటి సైంటిస్టు మేము ఎక్కడ చూసినా ఈ ఆటమిక్ చూస్తున్నామంటున్నారు.
1: దిస్ వాట్ ద మోడర్న్ సైంటిస్ట్ సే దట్ హీ ఫైండ్స్ అటామిక్ పవర్.
0: ఇది ఒక చిన్న ఉదాహరణ ఒక చెప్తున్నాను.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నేను 30 సంవత్సరాలకు ముందుగా
1: భగవాన్
0: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటి దీంట్లో భగవంతం డైరెక్టర్ గా ఉంటున్నప్పుడు అతని ఇంటిలో ఉన్నాను.
1: 30 ఇయర్స్ బ్యాక్ భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ డాక్టర్ భగవంతం, హూ హ్యాపెన్ టు బి ది డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ దేర్ ఎట్ బెంగళూర్.
0: ఆ యొక్క ఇంటిలో
1: దేర్ ఇట్ ఇస్ రెసిడెంట్.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరిగేది.
1: అన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ సైంటిస్ట్ వాస్ కన్వీన్డ్.
0: సరే, కొంతమంది ఇంపార్టెంట్ వాడను స్వామికి చాలా సన్నిహితం కావించాలని భగవంతము వాడను భోజనానికి పిలిచాడు.
1: డిస్టింగ్విష్డ్ ఎమినెంట్ సైంటిస్ట్ were invited for a dinner so that they can have opportunity to meet Bhagavan.
0: ఈ సైన్స్ అనేటువంటి దాంట్లో కేవలము ఒక విధమైనటువంటి ఒక తెలివితేటలు కూడా చాలా తక్కువ.
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్ ఈవెన్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ వెరీ లెస్ అండ్ లెస్.
0: తెలివివంతులు అనేటువంటి ఎంత గొప్ప తెలివివంతులు అంటుంటారో అంత విశ్వాసం లేకుండా ఉంటారు.
1: They may claim to be highly intelligent, but they have no faith.
0: ఎక్కడైనా మీరు వెతికి చూడండి,
1: you may search anywhere.
0: గొప్ప మేధాశక్తి గల వాడితే వానికి ఏమీ విశ్వాసం ఉండదు.
1: If you find anyone a greatest intellectual,
0: నమ్మలేడు.
1: He has no faith in his wife nor in his own self.
0: ఎప్పుడు చూసినా కానీ laboratory లో పరిశోధనలో ఉంటుంటారు, experimental, experimental, experimental.
1: All the time he spends the time in the laboratory.
0: No experience.
1: Only experiments but no experience.
0: అందువల్ల ఏమైపోతున్నప్పుడు
1: వాట్ హ్యాపన్స్,
0: భోంచేస్తున్నాం.
1: ఇట్ వాస్ ద డైనింగ్ టైమ్.
0: నేను చెప్పాను,
1: భగవాన్ సెడ్,
0: మీరు సైంటిస్ట్ అనుకుంటున్నారే, ఏమి మీరు తెలుసుకున్నారన్నాను.
1: యూ థింక్ యూఆర్ ఆల్ సైంటిస్ట్, వాట్ ఇస్ దట్ యూ హావ్ నోన్?
0: సూర్యచంద్రాదుల యొక్క తత్వాలు మీరు ఏమైనా గుర్తించారా?
1: హ్యావ్ యూ నోన్ ఎనీథింగ్ అబౌట్ ది సన్ అండ్
0: సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే ఒక పదార్థమే కదా?
1: ది సన్ అండ్ మూన్ అండ్ ఎర్త్ బిలాంగ్ సేమ్ మ్యాన్.
0: తెలుసుకున్నామన్నాడు.
1: దే సెడ్ యెస్ వి నో.
0: తెలుసుకున్నాను అని అన్నవాడు ఊరుకు ఉండకుండా సూర్యునికి ఇప్పుడు మధ్య వయస్సు అన్నాడు.
1: దే షుడ్ హావ్ కెప్ట్ క్వైట్ అట్ దట్ పాయింట్.
0: మంచి యువకుడు ఈయన ఇప్పుడు సూర్యుడు అన్నాడు.
1: బట్ దే సెడ్ ద సన్ ఈజ్ యూత్ఫుల్ నౌ, హీస్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్.
0: ఎంత వయస్సు అన్నాను.
1: స్వామి సెడ్ వాట్స్ హిస్ ఏజ్?
0: కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అన్నాడు.
1: దే సెడ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్?
0: బుద్ధి లేదు.
1: యు ఆర్ ఫూల్.
0: ఒకటి పెట్టి సున్నలు పెడుతూ పోతూ పోతూ పోతుంటే ఎన్నో మిలియన్స్ అయిపోతుంటాయి.
1: వెన్ యూ జస్ట్ పుట్ జీరోస్, యాడ్ జీరోస్ టు వన్, యు సే మిలియన్.
0: భారతీయులు అనాది అన్నారు, ఎంత సులభము.
1: This Bharati has called it ancient anadi.
0: Anadi.
1: Anadi ancient.
0: అది చెప్పితే వాళ్ళకి అవమానం. ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటే వాడు సైంటిస్ట్.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ హి సేస్ సో మెనీ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, వెల్ హీస్ ఎ సైంటిస్ట్.
0: వాళ్ళకి ఏదో ఒక నంబర్ కావాలి.
1: దే వాంట్ సమ్ స్పెసిఫిక్ నంబర్.
0: ఈ విధమైనటువంటి అల్పతృప్తితో పోతుంటారే కానీ మన భారతీయుల యొక్క వేదాంత తత్వము అనాది కాలం నుండి కూడాను ప్రతి విషయం నందు కూడాను సూటిగా హృదయానికి హత్తుకునేటట్టుగా నాటుకునేటట్టుగా ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
1: సైంటిస్ట్ గో బై సచ్ లో క్లెయిమ్స్ అండ్ డిక్లరేషన్, దట్స్ ఆల్. బట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ దిస్ ల్యాండ్ హాస్ డిక్లేర్డ్ ఎవరీథింగ్ ఫ్యాక్ట్.
0: మ్యాటర్ అండ్ ఎనర్జీ అంటారు.
1: ఇట్స్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
0: ఐన్స్టీన్ కూడా మ్యాటర్ అండ్ ఎనర్జీ అన్నారు.
1: ఐన్స్టీన్ ఆల్సో కాల్డ్ ఇట్ మ్యాటర్.
0: కానీ నా ఉద్దేశం ఏమిటందిగా, మ్యాటర్ ఎనర్జీ రెండు వేరు కాదు.
1: బట్ భగవాన్ డస్ నాట్ కన్సిడర్ మ్యాటర్
0: మ్యాటర్ ఎనర్జీ, ఎనర్జీ అనే మ్యాటర్.
1: Matter is energy, energy is matter.
0: Rendu kalisi okkate.
1: Both are one and the
0: same. Matter lekapothe energy manaku kanipinchadu.
1: Without matter you cannot see
0: energy. Energy lekapothe matter manaku telisaledu.
1: Without energy matter cannot
0: Rendu
1: exist.
0: Rendu cheri okkate.
1: Both together is are one and the same.
0: Oka chettu malchalante oka ginja kavali.
1: For a seed to, for a plant a seed is necessary.
0: Aa seed ku rendu baddalu untayi.
1: A seed has two cotyledons.
0: Rendu baddalu cherinappude adi mokkaga vastundi.
1: With these two cotyledons it germinates into a plant.
0: Oke badda vesthe adi malchadu.
1: With a single cotyledon it not grow.
0: Karukane oka badda negative, oka badda positive.
1: One is the positive while the other is the
0: negative. Oka badda anetvanti oka vidhame shakti.
1: One cotyledon
0: energy.
1: Is energy.
0: Oka badda matter.
1: The other one is
0: matter.
1: Matter
0: and energy rendu chernappude పునర్జన్మము అనేటువంటిది వస్తుంది.
1: విత్ దీస్ టూ కాటిలెడన్స్ ద మ్యాటర్ ఎనర్జీ యూ ఫైండ్ ద రీబర్త్.
0: కనుక మనం తెలియనటువంటి అంతా కూడా నమ్మకుండా ఉండకూడదని ఏమాత్రం కూడా చెప్పకూడదు.
1: నెవర్ సే దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్ దాట్ యూ డూ నాట్ నో.
0: కనిపించనిదే తినిపించిన నీ కర్మల ఫలమను మర్మము జీవా.
1: ఓ ఇండివిజువల్ అండర్స్టాండ్ దట్ విచ్ ఈస్ నాట్ సీన్ ఈస్ రెస్పాన్సిబుల్
0: ఫర్ యువర్ తోలు బొమ్మ.
1: ఓ పపెట్, అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్ ప్లే అండ్ ద డ్రామా.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రూరన్నా.
1: ఓ డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యూత్ అండ్ ది సెన్సువల్
0: ముందు తొందరలోని ముసలిత నంబన ముసుళ్ల పండగ.
1: హియర్ లైస్ అహెడ్ అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్.
0: మసల లేవు,
1: యు కెనాట్ మూవ్.
0: కను మసకలు,
1: యు కెనాట్ సీ.
0: మోమున మడతలు పడే తల నరిసే కదా.
1: అండ్
0: ముసిలి కోతి అని పసివారు నేను ముసి ముసి నవ్వగా కసరే బొమ్మ తైతే తైతే తై బొమ్మ.
1: హెయిర్ టర్న్స్ గ్రే, ఎవ్రీబడి విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ, కాలింగ్ యూ అ మంకీ.
0: ఏమిటి ఇదా, ఇవే మనం చూస్తుండేటువంటి.
1: ఇస్ దట్ వాట్ వి సీ?
0: శరీరము వృద్ధాప్యం పొందొచ్చు.
1: బాడీ ఇస్ బౌండ్ టు ఏజ్.
0: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
1: Child, boy, man, grandfather are one and the same.
0: Today you are boys.
1: Today you are boy.
0: కానీ మీరు 10 సంవత్సరం ముందు చైల్డ్.
1: 10 years before you were a child.
0: Meer next inga 20 years ku you are man.
1: Next 20 years you are a man.
0: Next 50 years ku you are grandfather.
1: 50 years you are grandfather.
0: Kabatti naalugu evaru meere.
1: Then what are these for? You yourself only.
0: Time difference ga vastuntunda.
1: Everything depends on the difference of time.
0: Kanukane.
1: So.
0: Manalo undinatvanti oka tattamunu. చక్కగా గుర్తించడానికి తగినట్టు ప్రయత్నం చేయాలంటే ప్రత్యక్షమే ప్రమాణం అని అనకూడదు.
1: To understand the inherent nature, you cannot always go by the direct evidence.
0: ఒక చెట్టు ఉంటుందని.
1: Here you find a tree.
0: చెట్టు బాగా సస్యశ్యామలంగా కనిపిస్తుంది. శ్యామల వర్ణంగా అభివృద్ధి అవుతుంది.
1: The tree is so gigantic and huge and green.
0: శాఖలు శాఖలంతా కూడా పెంపొందిపోతున్నాయి.
1: Its branch repeatedly.
0: దాని చల్లని ఛాయ ఎంతనో హాయిని ఇస్తుంది అది.
1: And its cool shade is so comfortable.
0: చెట్టు ఎంత బాగా నీడ ఇచ్చింది.
1: What a comfort shade.
0: అని కనిపించే చెట్టును నీవు చూస్తున్నావు.
1: You see this. Tree only.
0: కనిపించని వేర్లు ఈ చెట్టుకు ఆధారంగా ఉంటున్నాయి.
1: బట్ ద ట్రీ ఇస్ బిహైండ్ దట్ యు డోంట్ సీ హిడెన్ ఆర్ రెస్పాన్సిబుల్ ద
0: ఫౌండేషన్. వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు సమృద్ధిగా పెరుగుతుంది.
1: వెన్ యు వాటర్ ద హిడెన్ రూట్స్ ద ట్రీ గ్రోస్ ఫర్దర్.
0: ఈ భవనాన్ని చూస్తున్నారు.
1: యు ఫైండ్ ద మ్యాన్సన్ హియర్.
0: ఈ పిల్లర్స్ ఎంత బాగుంటున్నాయి.
1: హౌ బ్యూటిఫుల్ ద పిల్లర్స్.
0: ఇది ఎంత బాగుంటుంది.
1: వాట్ ఎ ఫైన్ వండర్ఫుల్ హాల్ ఇట్ ఇస్.
0: దీనికి ఫౌండేషన్ చూడు మొట్టమొదట.
1: బట్ యు సీ ద ఫౌండేషన్ ఫస్ట్.
0: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ పిల్లర్స్ ఎట్లా ఉన్నాయి.
1: వితౌట్ ద ఫౌండేషన్ హౌ డు పిల్లర్స్.
0: రూట్స్ లేకపోతే వృక్షం ఎట్లా ఉంటుంది.
1: వితౌట్ రూట్స్ హౌ డస్ ద
0: ప్లాంట్. బాహ్యం అనేటువంటిది ఉండాలంటే భావము అనేటువంటి దైవత్వం ఉండాలి.
1: ఫర్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ టు ఎగ్జిస్ట్ ది ఇంటర్నల్ డివినిటీ ఇస్ నీడెడ్.
0: ఆ వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు అభివృద్ధి వస్తుంది.
1: వెన్ యు వాటర్ ద రూట్స్ ద ట్రీ గ్రో.
0: ఈ ట్రీ లోపల పువ్వులు కాయలు ఎంత ఉంటున్నాయని పువ్వులకు కాయలకు నీళ్లు పోస్తుంటే ఉండేటి కూడా రాలిపోతాయి.
1: యాజ్ ద ట్రీ హ్యాస్ గాట్ సో మెనీ లీవ్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అండ్ బ్రాంచెస్ యూ డోంట్ వాటర్ దెమ్.
0: కాదు కాదు, కనిపించినటువంటి నీటికి ఒక వేర్లకు నీరు పోయాలి.
1: యూ హావ్ టు వాటర్ ద రూట్స్ దట్ యూ డోంట్ సీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రతి దానికి కూడాను ఒక ద్రష్ట అనేటువంటి మనకు కనిపించకుండా ఉంటాడు.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ సీయర్ ద విట్నెస్ యూ డోంట్ సీ.
0: అయితే
1: హౌఎవర్
0: ఏనాడు మీ భక్తి ప్రపత్తులు అనేటువంటివి అభివృద్ధి గాంచును, అప్పుడు ఆ అప్రత్యక్షంగా ఉండేది కూడా ప్రత్యక్షం అయిపోతుంది.
1: దట్ డే వెన్ యూ గ్రో ఇన్ డివోషన్ అండ్ స్టడీ స్టెడ్ఫాస్ట్నెస్ you will find God manifesting himself in front of you.
0: Tyagaraju
1: Tyagaraju said.

0: జాగ్రత్త చేసేయండి. ఓ రామ
1: ఎక్కడున్నావని వెతికేది?
0: వేర్ కెన్ ఐ డిసైడ్
1: అనేటప్పటికీ ఇందుకనడందు లేడని సందేహం వలదు.
0: నెవర్ డౌట్ ద గాడ్ ఈజ్ హియర్ అండ్ దట్ ఈజ్ నాట్ దేర్ నెవర్ డౌట్ సో.
1: తక్షణమే కావేరి నదిలో పోయి సంధ్యవార్చుకుంటున్నాడు.
0: ఇమీడియట్లీ వాజ్ ఆఫరింగ్ మార్నింగ్ ప్రేయర్స్ దేర్.
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి దోషుల్లోనే రాముని వచ్చాడు.
0: యాజ్ హీ కలెక్టెడ్ ద వాటర్ ఓవర్ దేర్ హీ కుడ్ ఫైండ్ ద ఐడల్స్ ఆఫ్ రామ.
1: అప్పుడు ఆనందించాడు త్యాగరాజు.
0: దెన్ త్యాగరాజు వాజ్ ఎక్స్టాటిక్.

0: ఓ రామా విత్ ఆల్ ద లవ్ కన్ఫర్ గ్రేస్ ఆన్ మీ.
1: ఎన్ని విధాలుగా ప్రార్థించాడు.
0: ఈ ప్రేయర్
1: ఆ ప్రార్థనలో ఉంటుండాలి. ఈ లైఫ్ అంతా
0: ద లైఫ్ లైస్ ఇన్ దట్ ప్రేయర్.
1: ఆ ప్రార్థన కేవలం పెదవులతో రావటం కాదు.
0: ఇట్ ద ప్రేయర్ ఇస్ నాట్ ఏ లిప్ సర్వీస్.
1: హృదయంతో రావాలి.
0: ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ మానవుని యొక్క ప్రేమ హృదయం ద్వారా అభివృద్ధి అందునో అక్కడనే సర్వత్రా ప్రత్యక్షమవుతుంటాడు.
0: ద వన్ హూ డెవలప్ సచ్ సార్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి రెస్పాండెడ్.
1: ఒక చిన్న విషయం,
0: a small matter here.
1: సామాన్యంగా మీరు పిల్లలందరూ కూడా తెలిసినటువంటి విషయమే.
0: స్టూడెంట్స్ నో దిస్ ప్రిటి వెల్.
1: కొంతమంది
0: సమ్
1: మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అంటారు.
0: సమ్ అడ్రస్ దిస్ వే మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్.
1: నా ఉద్దేశం ఏమిటంటే
0: భగవాన్స్ ఒపీనియన్ ఇస్
1: మై ఈచ్ ఉపయోగపెట్టద్దు.
0: డోంట్ యూజ్ దిస్ మై.
1: డియర్ ఉపయోగపెట్టద్దు.
0: డియర్ నాట్ నెసరీ.
1: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చెప్పు, చాలా హాయిగా ఉంటాయి.
0: It's so comfortable if you say sisters and brothers.
1: ఇప్పుడు ప్రాపంచక సంబంధమైనటువంటి దాంట్లో మై డియర్ సిస్టర్ అంటే అది చాలా పెడమార్గం పడుతుంది.
0: As you know, in the world, worldly trend, if you say dear sister,
1: my dear
0: today,
1: sister,
0: will put you in danger tomorrow.
1: ఇది చాలా తప్పు.
0: It's a big mistake.
1: Sisters and brothers అన్నారు.
0: Sisters and brothers.
1: లేక my brothers and sisters
0: అన్నారు. Or my brothers and sisters.
1: ఇది చాలా గౌరవనీయమైనదిగా ఉంటుంది.
0: ఇట్స్ హైలీ రెస్పెక్ట్ఫుల్.
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్,
1: కొంతమంది మరి పెద్దలు కూడాను,
0: సమ్ ఎల్డర్స్
1: సాయి డివోటీస్ అంటారు, లేక సాయి ఫ్యామిలీస్ అంటారు.
0: దే ఆల్సో యూజ్ వర్డ్స్ లైక్ దిస్.
1: చాలా తప్పు. ఆ విధంగా అందరూ ఒక ఫ్యామిలీని
0: సాయి డివోటీస్ సాయి ఫ్యామిలీ
1: పెట్టాలి.
0: వై షుడ్ దే యూజ్ దిస్ వర్డ్ సాయి?
1: సాయి అనేటప్పటికి ఇంకో రామ భక్తుడు ఉంటాడు, రామ అనేటప్పుడు కృష్ణ భక్తుడు ఉంటాడు. ఈ ఒక్కటి పేరునే ఉపయోగపెట్టకండి.
0: Never use names like Rama, Krishna and so on.
1: కనుకని సాయి ఫ్యామిలీ అంటారు.
0: యు సే సాయి ఫ్యామిలీ.
1: ప్రారంభం చేసే కూడా చాలా మంది సాయిరామ్.
0: Many as they begin their talk they say సాయి రామ్.
1: నీకు అంత ఇష్టంగా ఉంటే నమస్కారం అను.
0: ఇఫ్ యూ సో లైక్ ఇట్ యూ కెన్ సే నమస్కారం.
1: ఇంకేదైనా కూడా కింద ఏమైనా పడిపోతే దాన్ని ఎత్తిచ్చినప్పుడు థ్యాంక్స్ సార్ అంటారు.
0: If you drop anything, if anyone picks up and gives to you,
1: ఎందుకు
0: ఈ
1: పరదేశం యొక్క దీనిని మనం ఉపయోగపెట్టుకోవాలి? థ్యాంక్స్ అని చెప్పే విధంగా నమస్తే అండి, ఎంత బాగుంటుంది.
0: Why should you follow this Western culture? You can say namaste.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క మన భారతీయ సంస్కృతి యందు ఒక్కొక్క పదమున కూడా ఒక్కొక్క విలువను ఎంతనో ఇచ్చి ఉంటుండాలి.
0: The sacred culture of Bharat will tell you a lot of meaning for every word that we say.
1: మనది కల్చరు,
0: our culture.
1: ఈ యొక్క సంస్కృతి
0: అండ్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కానీ ఈ సంస్కృతి యొక్క తత్వాన్ని మనం ఏనాడుకూడదు, మరవకూడదు.
0: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద అవర్ కల్చర్.
1: అది శాశ్వతమైనటువంటి వేద కల్చర్.
0: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ వేద విచ్ ఇస్ పర్మనెంట్.
1: ఎప్పటికీ మారినటువంటిది ఇది.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: నిత్య సత్యమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఎటర్నల్ ట్రూత్.
1: ఎన్ని యుగములు మారినా ఎన్ని జగములు కలిగినా తక్షణమే మన యొక్క సంస్కృతి అప్పటికి కూడా సిద్ధంగానే ఉంటుంది.
0: టైమ్స్ మే రోల్ ఆన్, ఏజెస్ మే చేంజ్, బట్ ఇట్ రిమైన్స్ ఎ ఎటర్నల్ పర్మనెంట్ ట్రూత్.
1: హృదయం లోపల భగవంతుని ఉంచుకొని ప్రేమపూర్వకంగా స్మరిస్తూ రండి.
0: హావింగ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ ఆల్ థాట్ ఆఫ్ అవర్ హార్ట్స్,
1: ఈనాటి నుంచి
0: చాంట్ హిస్ నేమ్.
1: శివోహం శివోహం శివోహం, మంగళవాక్యం, నేనే భగవంతుడు నేనే భగవంతుడు అనేటువంటి ఒక దీన్ని దృఢం చేసుకుంటూ రండి.
0: ఏ మోస్ట్ ఆస్పిషియస్ మాక్సిమ్.
1: అప్పుడు జగత్తు లోపల ఏ విధమైనటువంటి కలహములు కల్లోలములు ద్వేషములు ఉండవు.
0: దెన్ దేర్ విల్ బి నో హేట్రెడ్, నో ఎజిటేషన్.
1: ఈ ఘర్షణ అంతా కూడా ఈ విధమైనటువంటి నేను నీవు అనేటువంటి భేదనల వల్లనే వస్తున్నాయి.
0: ఆల్ ది ఫైట్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది కన్సిడరేషన్స్ ఆఫ్ మైండ్ అండ్ థైన్.
1: ఒక్కటే, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, be alike to everyone annadu Jesus.
0: Jesus said all are one my dear son, be alike to everyone.
1: Andarni manam like cheyali.
0: We should like everybody.
1: Idi mana yokka bharatiyulu yokka pradhana samskruti.
0: This is the culture of Bharat, main principle.
1: Emi chepparu vedam nande,
0: what is the declaration?
1: Sahana bhavatu sahana gunaktu sahaviryam karavavi, kalasi melasi perugudam.
0: Let's grow together.
1: Kalasi melasi tirugudam.
0: Let's move together.
1: Kalasi melasi telusukunna telivini poshinchudam.
0: Let us also develop that
1: kalasi melasi kalataleka chelimito jeevinchudam anindi.
0: Let's live without any conflict in total friendship.
1: Adi motta motta vedamu samatvanni ekatvanni prabodhinchindi.
0: It is only the Veda that taught the principle of unity and equanimity, equality in the beginning.
1: Vidyarthulara,
0: students,
1: enta kalamaina manam ఈ సంకుచితమైన భావాలతో మనం జీవించకుండా విశాలమైనటువంటి యొక్క భావంతో మనం అభివృద్ధి గాంచి యావత్ ప్రపంచానికి కూడా ఈ విధమైన ఏకత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని చాటడానికి కంకణం కట్టుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ బి నారో మైండెడ్ వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ బ్రాడ్ థాట్స్ అండ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
2: భజన దినా సుఖ శాంతి.

మరుచు ప్రీతితో ఆ రాత్రి గడిపినంతనే పేకాటనాడుచు ప్రీతితో నా రాత్రి

0: పొంచి చూసినంత చెరువులో జారళ్ళు పొంచి చూసిన ఎంత అది గొప్ప ఏకాగ్రత గుణ ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక మంది కాలమును సద్వినియోగపరచాలని రాత్రి అంతా కూడాను పేకాటనాడుతుంటారు.
1: పీపుల్ గో ఆన్ ప్లేయింగ్ కార్డ్స్ థ్రూఅవుట్ ద నైట్ థింకింగ్ దట్ దే ఆర్ మేకింగ్ బెస్ట్ యూజ్ ఆఫ్ ది టైమ్.
0: చెరువులో జారళ్ళు పొంచి చూచడి దృష్టి ముక్తి కగున చేపల నిమిత్తమై చెరువులో గాలం వేసి అది ఎప్పుడు పడుతుందా అని చూస్తూ ఉన్నటువంటి ఒక తత్వం అది తాను ఏకాగ్రతగా భావించాడు.
1: You find the fishermen watching to trap the fishes over there sitting close to the tank or the river. It does not amount to concentration or ekagrata.
0: Cheruvulo jarallu ponchichochedi drishti mukti ganugra.
1: That concentrated look to catch the fishes by the fishermen will never help them to attain liberation.
0: Ika మానవుడు చేసేటువంటి యొక్క ఏకాగ్రతలు మానవుడు చేసేటువంటి ధ్యానములు ఈ విధంగా పోల్చుకుంటూ వస్తే ఎంతైనా కూడాను దైవత్వంగా మార్చుకోవచ్చు.
1: ది కాన్సన్ట్రేషన్ ద మెడిటేషన్ వీ హ్యావ్ కెన్ రియల్ బి డైరెక్టెడ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: తప్ప తారాయి త్రాగి తన మేలు మరిచిన తన్మయత్నమగున.
1: Having fully drunk, totally intoxicated, can you call him that he has gone beyond the body?
0: Tanmayattam pondinadu ani cheppadu.
1: And he said that he has forgotten himself, has lost himself.
0: Tappa sarayatragi tana menu marachina tanmayattamaguna.
1: It cannot be going beyond the state of the body for the simple reason that he is fully intoxicated or fully drunk.
0: భార్యపై అలగి పస్తుపరుండినా అది గొప్ప ఉపాసన.
1: బికాస్ ఆఫ్ ద సింపుల్ రీజన్ దీ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫైట్ విత్ ద వైఫ్ అండ్ చోజ్ నాట్ టు ఈట్ ఫుడ్ దట్ నైట్ యూ కాన్ కాల్ ఇట్ ఫాస్టింగ్.
0: ఇత్యాది తన్మయత్నములు ఏకాగ్రతలు భావించుకొని ఆనందిస్తుంటారు కొంతమంది వేరేవారు.
1: సమ్ ఫూలిష్ పీపుల్ థింక్ దట్ This is tanmayatva, identification with the divine, having been fully intoxicated. And they think that they are concentrating their attention.
0: Nijamga chuchina, manavattamu, yanta pedamargamu patti, inni chedumargamu cheta, aa chedudanamunu manchiliga bhavistunnara anetvanti, meeru gurtinchavachu.
1: You can clearly recognize that man is totally perverted. And he considers all the bad that he has been doing good.
0: Deham nichinadi din nimittam kaadu.
1: Body is not gifted for this purpose.
0: Emti ee dehamu?
1: What is this body?
0: Malamutra durganda maamsaraktamulato koodinatvanti ee dehamu.
1: The body is full of the fecal matter and the urine.
0: Kevalamu durgandamulato koodutu unnatvanti ee dehamu.
1: The body that decays. The body that is foul.
0: దీనిని పెడమార్గం పట్టించి అనేక విధముల దుర్వినియోగం కచ్చుకోవటం ఇది ఎంత వేరితనం.
1: We misdirect it and misuse the gift of God, the body.
0: మానవత్వము దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై అనుగ్రహించినటువంటి యొక్క కాయమే కాని పెడమార్గముల లోపల ప్రవేశపెట్టి ఈ యొక్క కాయమును దుర్వినియోగపరచుకోవటం కాదు.
1: ద బాడీ ఈస్ గివెన్ టు మ్యాన్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్ అటైన్ ది స్టేట్ ఆఫ్ డివినిటీ అండ్ నాట్ టు మిస్యూజ్ ఇట్.
0: ఈ దేహమును ఎంత పవిత్రముగా వినియోగించాలో మీరు యోచన చేయండి.
1: అండర్స్టాండ్ క్లియర్లీ హౌ సీక్రెట్ దిస్ బాడీ షుడ్ బి యూజ్డ్ అండ్ కన్సిడర్డ్.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను మన లౌకిక ప్రవర్తనలో కాలమునంతా గడుపుకుంటూ కట్టగలిపటికీ నిద్రించే సమయంలోనైనా కూడాను దైవాన్ని స్మరించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు.
1: Right from dawn to dusk, the moment we get up from bed until we retire, we spend the whole day eking out our living in worldly thoughts and worldly pursuits, and we don't have time to think of God.
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తములు గాని పురుగు జవ్వాజీలు పుట్టబో.
1: The body emits foul smell. It is not anyway aromatic or fragrant.
0: నిమిష నిమిషమునకు నీచులూరిని గాని పరమశాస్త్రమునంతా పుట్టించలేవు.
1: You cannot expect any kind of sense out of this body.
0: ఈ దేహము ఈ విధమైనటువంటి దుర్గంధముల చేత అనుభవిస్తూ ఉన్నప్పుడు దీనికి ఎంత సుగంధములు అనుభవించాలి.
1: The body, thus naturally as days pass by, emits bad smell and we apply scents to make it fragrant.
0: ఈ సుగంధములే భగవంతుని యొక్క చింతనలు.
1: Actually speaking, the perfume is the divine thought that we entertain.
0: దినమునకు ఒక పర్యాయము రెండు పర్యాయములైన కూడాను భగవంతుని యొక్క చింతన చేసి ఆ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
1: We should purify our heart by thinking of God once or twice every day.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వమును ఎన్ని విధములుగా ప్రవేశపెట్టినప్పటికీ దీనికి ఆనందం అనేది శూన్యమే.
1: We may try to enjoy with this body in any possible way that we want to. In fact, there is no state of bliss in reality.
0: ఈ ఆనందమును పొందాలనుకుంటే ఏం చేయాలి మనం?
1: To be blissful, what is that we should do?
0: ఈ దేహమునందు ఉన్నటువంటి ఇంద్రియములను పవిత్రమైనటువంటి పరమాత్మ చింతన లోపల ముంచాలి.
1: We have to see that we drown our senses in the divine, in the thought of God.
0: శరీరం అంతా కూడాను కేవలం ఇంద్రియములతో కూడినటువంటిదే కానీ మరొక దీంతో ఏమాత్రం కూడలేదు.
1: The body is composed of the senses, nothing more than that.
0: నేత్రములు పవిత్రమైనటువంటి దృష్టిని చూడాలి.
1: The eyes should have sacred vision.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టియే.
1: The eyes should always have compassionate looks.
0: పలుకులెప్పుడు ముద్దులొలుకుచుండు.
1: The words should be sweet and soft.
0: కన్నులకు ఎటువంటి పవిత్రమైనటువంటి యొక్క కారుణ్య దృష్టి మనం చేర్చుకోవాలి.
1: We should have the compassionate looks towards others.
0: నాలుకతో మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క నామమును స్మరిస్తూ కాలమును సద్వినియోగపరచాలి.
1: We should make proper use of time by singing in praise of God with his tongue.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నా విషయం నేను చెప్పకూడదు కానీ నిత్యము జరిగేటువంటిది మీకు చెప్తున్నాను.
1: భగవాన్ డజంట్ వాంట్ టు స్పీక్ ఆఫ్ హింసెల్ఫ్ ఎనీవే, బట్ భగవాన్ వాంట్స్ టు షేర్ విత్ us వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఎవ్రీ డే.
0: రాత్రి వేళందు నేను నాలుగు పర్యాములు లేస్తాను.
1: భగవాన్ గెట్స్ అప్ 4 times ఎవ్రీ నైట్.
0: 12 గంటలకు లేచి చక్కగా బ్రష్ తీసుకొని పళ్ళు తోముకొని టంగ్ క్లీనర్ తో నాలుగు వైపులు కూడా దాన్ని క్లీన్ చేస్తాను.
1: హీ గెట్స్ అప్ ఎట్ 12 o'clock ఇన్ ద నైట్ బ్రషెస్ హిస్ టీత్ అండ్ ఆల్సో విత్ ది హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్ హీ వాష్ క్లీన్స్ ఇట్ పర్ఫెక్ట్లీ వెల్.
0: నా రూమ్ లో పండుకునేటువంటి పిల్లలకు చాలా కష్టమేస్తూ ఉంటుంటుంది.
1: ద బాయ్స్ దట్ స్లీప్ దేర్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: కానీ వారు దీన్ని చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటారు.
1: బట్ యెట్ దే ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్.
0: ఆ తర్వాత 4:30 గంటకు లేస్తాను.
1: భగవాన్ లేటర్ విల్ గెట్ అప్ ఎట్ 4:30.
0: అప్పుడు కూడా తిరిగి బ్రష్ తీసుకొని
1: అగైన్ హిల్ బ్రష్
0: పండు చక్కగా తోముకొని
1: అండ్ బ్రష్ హిస్ టీత్
0: దాన్ని టంగ్ క్లీనర్ తీసుకొని
1: అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్
0: నాలుక పైన నాలుక క్రింద నాలుక ఇరుపక్కల చక్కగా దాన్ని గీసివేస్తాను.
1: అండ్ క్లీన్ ద టంగ్ పర్ఫెక్ట్లీ వెల్ ఆన్ ఆల్ సైడ్స్.
0: అప్పుడు లేచి బయటకు వస్తాను.
1: దెన్ భగవాన్ కమ్స్ అవుట్.
0: ఈ విధంగా నాకు నాలుక క్లీన్ గా ఉండినప్పుడే నాకు ఆనందం.
1: భగవాన్ ఫీల్స్ హ్యాపీ వెన్ ద టంగ్ ఇస్ పర్ఫెక్ట్లీ క్లీన్.
0: పరిశుద్ధమైనటువంటి యొక్క నాలుక చేత నేను పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవిస్తుంటాను.
1: ద క్లీన్ టంగ్ ఎన్ష్యూర్స్ ఆల్ ద సీక్రెట్నెస్ ఆర్ సాంక్టిటీ.
0: నాకు ఎవరైనా సరే నా దగ్గర మాట్లాడాలని వచ్చినటువంటి వారికి నాలుగు క్లీన్ గా ఉండేటువంటి వాళ్ళతో నేను 10 నిమిషాల బదులు 20 నిమిషాల వరకు నేను మాట్లాడతాను.
1: Bhagavan converses with a person with a clean tongue for more period of time. Instead of 10, he'll spend 20 minutes of time with him.
0: అట్లు లేకుండా నోరు సరిగా కడుక్కోకుండా ఏదైనా ఒక దుర్గంధం వస్తున్నటువంటి మనిషితో 2 నిమిషాలు కూడా నేను మాట్లాడను.
1: భగవాన్ విల్ నాట్ స్పీక్ టు ఎ పర్సన్ హూ డజంట్ క్లీన్ హిస్ టంగ్ అండ్ జస్ట్ ఇట్స్ ఫౌల్ స్మెల్.
0: మనము నిద్రించే సమయం లోపల 4 పైన 4 క్రింద 4 ఇరుప్రక్కల కూడాను పురుగులు వచ్చి ఉంటాయి.
1: And as we go to bed, we have to clean it because there will be some kind of worms over there.
0: అప్పుడు అవన్నీ కూడా తీసివేయాలి.
1: And all have to be brushed out.
0: అప్పుడే మనకు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.
1: Then you will be very healthy.
0: ఆరోగ్యమే కాకుండా దీనన్నిటికంటే పెద్దది ఆనందం మనకు ఎక్కువగా అందిస్తుంది.
1: And this health confers bliss, ananda.
0: కనుక 4 చేత మనము పవిత్రమైనటువంటి యొక్క కార్యము చేయాలి, పవిత్రమైనటువంటి మాటలు మాట్లాడాలి.
1: With this tongue, it has got to be sacred, and we should speak sacred words.
0: ఈ విధమైనటువంటి యొక్క కార్యక్రమం చేత నేను కాలమును సద్వినియోగం చేస్తుంటాను.
1: This how Bhagavan makes best use of time, proper use of time.
0: ఈ విధంగా 4 నేత్రములు పరిశుద్ధం చేసుకున్న తర్వాత,
1: after perfect cleaning the eyes and the tongue,
0: నేను బయటికి పోయేటప్పటికి,
1: as a time, by the time Swami comes out,
0: maaku vanta chese pillavadu,
1: the cook, the boy over there,
0: ragi ganji teeskonu vastadu.
1: He is ready with a ragi malt.
0: Ganji malt ante mudda,
1: starch. Yes, ganji is starch. Malt is marshal. I'm sorry, it is starch.
0: Aa ragi ganji chakkaga nenu ragi ento aanandistuntuntanu.
1: And Swami partakes it and feels extremely happy.
0: Tellavar lestane emi nenu puchukonu.
1: And Bhagavan does not take anything more than this.
0: Tiffin ani inkokatani inkokatani ivi evi nenu muttanu.
1: No tiffin, no breakfast whatsoever.
0: Aa ganji tagi tirigi velutaru 6 gantalaku lopala bathroom leki.
1: And then after that then again he goes to the bathroom.
0: Ganji tagani kada ani aa tongue cleaner tho tirigi 4 gosukuntanu.
1: Again he will clean his tongue with the help of the tongue cleaner.
0: ఈ విధంగా నాలుకను పరిశుద్ధం గావించుకొని,
1: and then he will clean the tongue,
0: మంచినీళ్లు త్రాగి,
1: then he will drink water,
0: కిందికి వస్తాను,
1: then Bhagavan will get down.
0: స్వామి టిఫన్ ఏం చేస్తున్నాడు అని అనుకుంటారు, నా టిఫన్ అంతా కూడా ఇదే.
1: We may be wondering what tiffin that Bhagavan accepts or
0: నాకు
1: takes.
0: టిఫన్ అంటేనే ఇష్టం లేదు.
1: Bhagavan doesn't like any tiffin.
0: చల్లనీళ్లు ఒక గ్లాసు తాగుతాను, కిందికి వస్తారు.
1: He prefers to drink cold water and come.
0: భక్తులతో నేను ఆనందంగా సంభాషణ జరుపుతాను.
1: And Bhagavan converses delightfully.
0: ఆనందంగా జరిగిన తర్వాత మరి నేను పైకి వెళ్తాను.
1: Later Bhagavan will climb up the stairs.
0: ఈ విధంగా నా యొక్క దేహమును పరిశుద్ధం చేసుకుని, పరిశుద్ధమైనటువంటి దేహంతో పవిత్రమైన మాటలు, పవిత్రమైన భక్తులతో నేను మాట్లాడుతుంటాను.
1: With this clean body, with this sacred body, Bhagavan converses with the devotees in a sacred way.
0: ee vidhanga na kaalam nenu gadupukoni,
1: spending the time like this,
0: mari krindiki vachi
1: Bhagavan will come down again.
0: Interviews anta isthanu
1: and start giving interviews.
0: ee interviews icche samayam lopala meeru konchi gnapakam pettukovali.
1: One point you should remember while Bhagavan grants interviews.
0: Nenu inta parishuddhanga vachi interview room loki vachinappudiki kontha mandi smoke chesi vachintaru.
1: When Bhagavan grants interviews to some devotees, they arrive here after having had their smoke.
0: Smoke chesinatunte varini nen daggar chestanu.
1: Bhagavan will not allow any person who smokes.
0: Nen kindiki digi vachestatme nuvu bayata povamantunnaru.
1: Bhagavan will drive him out. By the time he comes down, the smoker should go.
0: Swami ayana na bharta ayana bayata pampisthe nenu em maatladedi antaru.
1: The wife says, Swami, so and so is my husband. Well, if he is not allowed here, what am I to do?
0: గాని పుత్రుడు గాని ఎవరైనా సరే దుర్గంధం పెట్టుకొని నా రూమ్ లోకి రాకూడదు.
1: Be that son or husband, a smoker has no place here.
0: నీవు పోయి చెప్పు, తిరిగి నోరు కట్టుకొని మంచిగా రావాలని నేను మాట్లాడతాను.
1: And Bhagavan directs her, you inform him to clean his mouth and come here back.
0: తదుపరి పోయి క్లీన్ చేసుకుని తిరిగి 10 నిమిషాల్లో వస్తారు.
1: And then they will go, wash their mouth, rinse well.
0: నేను చెప్పినట్టుగా తిరిగి వాళ్ళని లోపల చేర్చి వారితో మంచిగా మాట్లాడతాను.
1: Thereafter Bhagavan starts talking to them pleasingly.
0: ఈ విధంగా నా కాలంను అన్ని విధాలుగా కూడా పరిశుద్ధమైనటువంటిగాను నేను పవిత్రమైనటువంటి రీతిగాను నేను చేస్తుంటాను.
1: That's how Swami spends the time in a perfect way, in a sacred way.
0: అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దుర్గంధములు ఉండిని కూడాను దాన్ని కవర్ చేసుకుని వస్తారు.
1: But there are some people who want to cover up all that bad in them.
0: దీనికి ఒక చిన్న కథ ఉంటుంది. అది
1: దర్ ఇస్ అ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: కాళి పార్వతి ఈశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలని ఎన్నో విధములుగా కూడాను తపస్సు చేస్తుంది.
1: పార్వతి డిడ్ పెనెన్స్ టు మ్యారీ లార్డ్ శివ.
0: అన్ని రకమైనటువంటి సుగంధాలంతా పోసుకుంటుంది.
1: షీ హాడ్ ఆల్ ద పర్ఫ్యూమ్స్ ఇన్ ద సెన్స్ ఆల్
0: తాను చక్కని అందమైనటువంటి డ్రెస్ అంతా వేసుకుంటుంది.
1: అండ్ షీ హాడ్ బ్యూటిఫుల్ డ్రెస్ టూ.
0: కానీ ఇది వేసుకున్నంత కాలము ఆ దుర్గంధం వచ్చినంత కాలము ఈశ్వరుడు ఏమాత్రమో ఆమె ముఖం చూడడు.
1: ద డ్రెస్ అండ్ ద పర్ఫ్యూమ్ ఫెయిల్ టు అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ శివ.
0: తదుపరి ఇంక భరించుకునలేక మన్మథుని పోయి తప్పక దూషిస్తాడు ఈశ్వరుడు.
1: అండ్ ఐ కుడ్ నాట్ బేర్ ది ఈశ్వర వెంట్ టు మన్మథ అండ్ బ్లేమ్డ్ హిమ్.
0: మన్మథ నీవు ఈ తుచ్చమైన వాంఛ నిమిత్తమై పార్వతికి అన్ని విధములుగా కూడాను ఆకర్షింపజేయటానికి నీ ఆమెలో ప్రవేశిస్తున్నావా?
1: మన్మథ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ వేస్ ఫాలోడ్ బై పార్వతి టు అట్రాక్ట్ మీ, ఆర్ ఈజ్ ఇట్ జస్టిఫైబుల్? హీ సెడ్.
0: తక్షణమే మన్మథుడు ఆమెను వదులుతాడు.
1: అండ్ మన్మథ లీవ్స్ హర్ ఇమ్మీడియట్లీ.
0: అంత సహజమైనటువంటి రూపాన్ని ధరిస్తుంది పార్వతి.
1: పార్వతి వాస్ ప్రెసెంట్ దేర్ ఇన్ ఎ నేచురల్ ఫామ్.
0: కూర్చొని మనసు పరిశుద్ధంగా నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అని ఆ పార్వతి కూర్చొని ధ్యానం చేస్తుంది.
1: పార్వతి sat there meditating on Lord Shiva with a pure unsullied eternal pure nectarine state of mind.
0: ఆ కూర్చునేటప్పటికి అప్పుడు ఈశ్వరుడు ఆ వైపును చూస్తాడు.
1: ఇట్స్ ఓన్లీ దెన్ ఈశ్వర లుక్డ్ ఎట్ హర్.
0: అప్పుడు చూచి ఇప్పుడు నీవు సామాన్యమైనటువంటి మానవత్వంగా నీవు ధరించి ఉన్నావు.
1: అండ్ హీ సేస్ నౌ యు ఆర్ ఇన్ యువర్ నేచురల్ ఫామ్.
0: కానీ మానవుడు నేచురల్ గా ఉండాలా?
1: దేర్ఫోర్ మ్యాన్ మస్ట్ బి నేచురల్.
0: కల్పితంగా ఉండకూడదు.
1: హీ షుడ్ నాట్ బి ఆర్టిఫిషియల్.
0: ఏదో కొంతమంది కొన్ని డ్రెస్సులు కొంత కూడా వేసుకుంటారు ఆధారం.
1: సమ్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ డ్రెస్.
0: సుగంధం అంతా పూసుకుంటారు.
1: దే ఆల్సో అప్లై పర్ఫ్యూమ్.
0: ఇది ఉండవలసిందే కొంతవరకు.
1: The spray and perfume needed to some extent.
0: లోపల దుర్గంధం అంతా ఉండినప్పటికి పైన మాత్రం సుగంధం పోసుకుంటే నాకు అయ్యేది లేదు.
1: విత్ ఆల్ దట్ బ్యాడ్ విదిన్ ద పర్ఫ్యూమ్ ఔటర్ సెన్స్ ఆర్ యూస్లెస్.
0: ఈ విధంగా ఈశ్వరుని యొక్క బోధ చేత పార్వతి నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం ఇవన్నింటినీ మర్చిపోతుంది.
1: ఇన్ రెస్పాన్స్ టు ది టీచింగ్ ఆఫ్ శివ పార్వతి కుడ్ రైజ్ సహజ రూపాన్ని ధరిస్తుంది. స్పాట్లెస్ లెవెల్
0: సహజ రూపాన్ని ధరిస్తుంది.
1: అండ్ షీ హాస్ టేకెన్ అప్ నేచురల్ ఫామ్.
0: అప్పుడు ఈశ్వరుడు ఆమెను తీసుకుని పోతాడు హిమవత్ పర్వతానికి.
1: ఇట్స్ ఓన్లీ దెన్ ఈశ్వర కుడ్ పిక్ అప్ పార్వతి టు దిస్.
0: అప్పుడు ఒక ముహూర్తం అనేటువంటి దాన్ని నిర్ణయించుకొని
1: ఎగ్జాక్ట్ మూమెంట్ ఆఫ్ ఎడ్లాక్ వాస్ ఫిక్స్డ్.
0: పార్వతి తల్లిదండ్రులకు దీన్ని తెలిపి
1: అండ్ ద మ్యాటర్ వాజ్ ఇన్ఫార్మ్డ్ ద పేరెంట్స్ ఆఫ్ పార్వతి.
0: వారిని అందరినీ పిలిపించి
1: దే వర్ ఆల్సో సమన్డ్.
0: అక్కడ మంచి మంగళకరమైనటువంటి యొక్క కళ్యాణం జరుపుకుంటారు.
1: అండ్ దట్ వాస్ ది ఆస్పిషియస్ మూమెంట్ ఆఫ్ హోలీ వెడ్లాక్.
0: ఈ విధంగా పార్వతి కళ్యాణము చాలా ఆనందంగా జరుపుకోవటం
1: హోలీ వెడ్డింగ్ ఆఫ్ పార్వతి.
0: కారణం ఏమిటి అని అందరూ ప్రశ్నించుకోగా
1: వెన్ పీపుల్ వాంటెడ్ టు నో ద రీజన్ బిహైండ్
0: నా దేహం సహజమైనటువంటి దేహము.
1: ద రీజన్ ఈజ్ ద మైండ్ ఇస్ ఎ నేచురల్ ఫామ్.
0: మురికిని చేర్చకుండా
1: దేర్ ఇస్ నో డర్ట్ విదిన్ మీ.
0: పవిత్రమైనటువంటి భావం చేత
1: విత్ ఎ సీక్రెట్ థాట్
0: నా థాట్స్ మంచి శుద్ధమైనటువంటిగా వస్తుంటాయి.
1: అండ్ ద థాట్స్ ఆర్ ప్యూర్.
0: మురికి దేహంగా ఉండినప్పుడు మన థాట్స్ మురికిగానే వస్తుంటాయి.
1: అండ్ ద బాడీ ఇస్ డర్టీ దేర్ బి డర్టీ థాట్స్.
0: ఆ మురికిగా వచ్చినటువంటి యొక్క దుర్గంధమును చూసి ఎవరు కూడా మెచ్చుకోరు.
1: అండ్ దిస్ డర్టీ బాడీ అండ్ ద డర్టీ థాట్స్ వుడ్ నాట్ అట్రాక్ట్ ఎనీబడీ.
0: కనుక ఇట్టి సదాప్రకాశమును పరులకు అందించే నిమిత్తమై నేను ఎప్పుడు ఈ విధంగా చేస్తుంటాను.
1: టు షో ది ఐడియల్నెస్ ది ఐడియల్ ప్రిన్సిపల్ భగవాన్ ప్రాక్టీసెస్ ఆల్ ది.
0: కానీ నిద్రపోయేటువంటి వారిని కూడా నేను లేపుతుంటాను.
1: భగవాన్ విల్ వేకప్ దోస్ దట్ ఆర్ ఫాస్ట్ స్లీప్.
0: 12 గంటలకు లేచిన తర్వాత మరీ 1 గంటకు లేపుతాను.
1: అండ్ భగవాన్ విల్ వేక్ దమ్ అప్ అగైన్ ఎట్ 1 o'clock.
0: వారికి కొంచెం పాపం కష్టంగా కలుగుతుండొచ్చును.
1: They may find it inconvenient.
0: అయ్యో ఇప్పుడే పండుకున్నాని, నేను నిద్ర వస్తుండాలి, నేను ఎట్లా లేచేది అని వారు ఏమాత్రం బాధపడరు.
1: But they will never feel sad to get up, thinking that they
0: just క్షణంలో మాత్రము లేస్తున్నారు కానీ తదుపరి దాన్ని అంతా మర్చిపోయి స్వామికి తగినటువంటి అనుకూలాలు చేస్తుంటారు.
1: The boy will get up immediately and start attending to the needs of Bhagavan, forgetting all inconvenience. Therefore, to begin with, we should keep our body sacred. And this is the triune.
0: త్రినేత్రము అన్నారు,
1: అండ్ త్రీ ఐస్,
0: త్రిదేహము అన్నారు,
1: అండ్ ది త్రీ ఫార్మ్,
0: త్రిగుణములు అన్నారు,
1: అండ్ త్రీ అట్రిబ్యూట్స్.
0: అనగా పవిత్రమైనటువంటి దేహమును పరిశుద్ధపరచుకోవటం వల్ల అది ఒక త్రిగంధమైనటువంటి ఒక దేహము.
1: సో కీపింగ్ ఎ సీక్రెట్ క్లీన్ బాడీ అమౌంట్స్ ద ఫ్రాగ్రెన్స్.
0: ఆ తర్వాత పరిశుద్ధమైన భావాలు కూడా రావాలి.
1: అండ్ దెన్ వీ షుడ్ హ్యావ్ సీక్రెట్ థాట్స్,
0: శుద్ధమైనటువంటి భావాలు,
1: ద ప్యూర్ థాట్స్.
0: తర్వాత అవి రంజింపజేసేదానికి నిరంజనం.
1: అండ్ దే షైన్, దట్ ఈస్ నిరంజనం.
0: ఎవరైనా రాని వారంతా దగ్గర చేర్చుకునే నిమిత్తమై వాటికి అంతమును చాలా అందిస్తుంటారు.
1: ద ప్యూర్ థాట్ ఈజ్ ఎఫల్జెంట్
0: ఫుల్లీ వైర్ ప్రదేశం అలవరించినటువంటి యొక్క గంధమును మనం వేసుకోవటం కాదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ గాట్ ఔటర్ పెర్ఫ్యూమ్స్. నో,
0: ఈ విధంగా జరిగిన తర్వాత
1: యాజ్ థింగ్స్ పాస్ బై,
0: అప్పుడు భగవంతుడు భక్త సంరక్షణకై ప్రారంభిస్తాడు.
1: అండ్ దెన్ లార్డ్ స్టార్ట్స్ ప్రొటెక్టింగ్ ది పాయస్ పీపుల్.
0: మొట్టమొదట తన వెంట ఉన్నటువంటి వారిని తగినటువంటి పరిశుద్ధం చేయాలి.
1: So we should take every care that our associates are clean.
0: వారిని పరిశుద్ధం చేసుకుని ఆ పరిశుద్ధమైనటువంటి వారితోనే మనం ప్రయాణం చేసినప్పుడే మనకు కూడాను గౌరవము మర్యాదము తగ్గుతుంది.
1: ఇన్ అవర్ లైఫ్ పిల్గ్రిమేజ్ సోజర్న్ వీ షుడ్ హ్యావ్ ది పీపుల్ అసోసియేట్స్ హు ఆర్ క్లీన్.
0: ఈశ్వరునికి ఎందుకు మంచి పేరు వచ్చింది? బోలా శంకరుడు అన్నారు.
1: శంకర ఇస్ కాల్డ్ బోలా శంకర.
0: తాను ఎట్టి అలంకారంలో చేసుకోనకుండా,
1: ఈశ్వర హ్యాస్ నో డెకరేషన్స్,
0: తన డ్రెస్సును మాత్రం తాను వేసుకుని,
1: హీ హాస్ గాట్ ద మినిమం డ్రెస్,
0: దేహం అందునటువంటి యొక్క అంగములు పరిశుద్ధపరచుకొని,
1: అండ్ హీ కీప్స్ హిస్ ద బాడీ వెరీ క్లీన్.
0: పవిత్రమైన భక్తుల దగ్గరికి పోయినప్పుడే ఆ భక్తులు వారిని చూసి ఆనందిస్తారు.
1: అండ్ హెస్ అప్రోచెస్ ద డివోటీస్, ద వెరీ సేక్రెడ్నెస్ ఆఫ్ ద డివినిటీ అట్రాక్ట్స్ దెమ్.
0: ఈ విధంగా ఈశ్వరుడు పార్వతి భక్తులను ఆకర్షించే నిమిత్తమై ఇన్ని రకాలుగా కూడా ప్రయాణం చేస్తుంటారు.
1: ఈశ్వర్ అండ్ పార్వతి ట్రావెల్ టుగెదర్ టు అట్రాక్ట్ ది డివోటీస్ ఫ్రమ్ ఆల్ నూ.
0: మార్కండేయునకు 16 సంవత్సరాలు మాత్రమే ఈశ్వరుడు వయసు ఇచ్చాడు.
1: ఈశ్వర డిసైడెడ్ 16 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఫర్ మార్కండేయ.
0: కానీ మార్కండేయునికి అది తెలియదు.
1: మార్కండేయ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ దిస్.
0: తెల్లవారు లేచినప్పటి నుంచి సామాన్యమైనటువంటి ప్రజల వరే, బాలుల వరే తను ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందంగా అన్ని విధాల కూడాను దుర్గంధం చేసుకుంటుంటాడు.
1: నాట్ నోయింగ్ ద డెస్టినీ హీ వాస్ ప్లేయింగ్ విత్ అదర్ బాయ్స్ అండ్ మే
0: ప్లేయింగ్. ఈ యొక్క 16 సంవత్సరాలు నిండుతాయి అని తెలుసుకున్న తర్వాత తల్లి తండ్రులు ఇద్దరు కూడా కూర్చొని కట్టిదారి గారుస్తుంటారు.
1: ఆన్ కమింగ్ టు నో దట్ విల్ బి కంప్లీటింగ్ 60 ఇయర్స్ ద నెక్స్ట్ డే హీ నోటీస్ ద పేరెంట్స్.
0: పరిగెత్తుకుని వచ్చి, అమ్మా ఎందుకు మీరు కట్టిదారాలు కారుస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: రన్నింగ్ ఆల్ అలాంగ్ హీ కేమ్ టు హిస్ మదర్ అండ్ సెడ్ మదర్ వై డూ యూ క్రై.
0: కొడుకు దగ్గర దాపరికం ఎందుకు అనుకుని ఆ కొడుకు దగ్గర దగ్గర పిలుచుకుని, నాయన
1: వితౌట్ హైడింగ్ ఎనీథింగ్ ద మదర్ స్టార్టెడ్ సేయింగ్,
0: మీ దేహములకు మా దేహములకు సంబంధం ఉండదు.
1: అండ్ ద మదర్ సెడ్ దేర్ ఇస్ నో మోర్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ యువర్ బాడీ అండ్ అవర్ బాడీ.
0: ఏమిటి ఇది, ఇంతకాలం లేకుండా ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్తున్నావు అని కుమారుడు చాలా కష్టపడతాడు.
1: అండ్ ద సన్ ఫీలింగ్ వెరీ సాడ్ హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్, వై షుడ్ ఇట్ హ్యాపెన్.
0: తెల్లవారి లోపలనే నీ దేహము ఎప్పుడు పోతుందో, ఎప్పుడు భగవంతుడు తీసుకుని పోతాడో చెప్పడానికి వీలు లేదు నాయన అంటుంది.
1: ద మదర్ సెడ్ ద బై ద టైమ్ నెక్స్ట్ మార్నింగ్ ద సన్ రైజ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు లీవ్ దిస్ బాడీ వీ డు నాట్
0: ఇంకా కొంత టైం ఉంటుండదు కదా అనుకుని అప్పుడు వెళ్ళినాడు, స్నానం చేశాడు, ఈశ్వర దేవాలయానికి వెళ్ళాడు.
1: నోటీసింగ్ దట్ సమ్ టైమ్ ఇస్ స్టిల్ లెఫ్ట్ హి ర్యాన్ టు ద టెంపుల్ అండ్ ప్రేయింగ్ టు గాడ్.
0: పరిశుద్ధమైనటువంటి తంగుతో నాలుకతో పరిశుద్ధమైనటువంటి ఈశ్వర నామమును స్మరిస్తూ వచ్చాడు.
1: అండ్ వెంట ఆన్ చాంటింగ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ విత్ క్లీన్ పర్ఫెక్ట్ ప్యూర్ సీక్రెట్ టాంగ్.
0: తెల్లవారి సూర్యోదయం అవుతుంది అనగా,
1: యాజ్ ఇట్స్ ద టైమ్ ఆఫ్ ద సన్ రైజ్,
0: ఈశ్వరుడు పార్వతి ఇరువురు అదే రూమ్ లోపల సంభాషణ జరుపుతున్నారు.
1: ఈశ్వర్ అండ్ పార్వతి వర్ డిస్కసింగ్, దే వర్ టాకింగ్ విత్ ఈచ్ అదర్.
0: పార్వతి అడుగుతుంది, స్వామి ఎందుకు ఇంకా మీరు ఆలస్యం చేస్తున్నారు?
1: పార్వతి పుట్స్ దిస్ క్వశ్చన్, స్వామి వై ఆర్ యూ డిలేయింగ్.
0: ఆ పిల్లవాడు చాలా బాధపడుతున్నాడు, పిల్లవాడి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు.
1: ద బాయ్ ఈస్ ఫీలింగ్ వెరీ సాడ్ అండ్ హిస్ పేరెంట్స్ ఆల్సో ఆర్ వెరీ మచ్ వరీడ్.
0: పార్వతి, నేను ఇంతవరకు కూడాను నేను ఏకత్వంగా ఉండినాను.
1: హి సెడ్ పార్వతి లుక్ హియర్ ఐ యామ్ ఓన్లీ వన్ టిల్ నౌ.
0: ఇప్పుడు దాంపత్యంగా ఉండటం చేత నీవు కూడా ఇందులో ప్రవేశించవలసిందే.
1: Because of this relationship in existence, you too have got to involve in this problem.
0: నేను ప్రాణం ఇస్తాను.
1: I am ready to give life.
0: నీ ముందు పోయి ఆ దేహాన్ని అంత పరిశుద్ధపరచుకోమని చెప్పు.
1: Better you go and make the body sacred.
0: పార్వతి వస్తుంది, ఆ పిల్లవాడి థాట్స్ లోపల ప్రవేశిస్తుంది, అన్ని విధాల మంచి బోధన చేస్తుంది.
1: పార్వతి గెట్స్ ఇన్ టు ద థాట్ ఆఫ్ ద బాయ్ అండ్ మేక్స్ దిస్ థాట్స్ వెరీ.
0: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ప్రేమందక చేయొచ్చు జీవితంబు, నీవిద్దరు దారబోసి అరవింద దారాశ్మిని విశ్వసించి నీవే పెద్ద సుఖంపు గురించి పితిక యోచన చేయి మానవ.
1: Oh man, inquire yourself what kind of joy, what kind of thrill that you experience by spending the whole day to eke out your living, spending your scholarship, forgetting the name of God.
0: Anjeetappiki than
1: take the body sacred.
0: Parthi vastundi aa pillavani thoughts lopala praveshistundi anni vidala manchi bodhana chestundi.
1: Parthi gets into the thought of the boy and makes this

0: giving, spending your scholarship, forgetting the name of God.
1: And
0: he had his bath and sat down
1: there.
0: Where did she make him sit?
1: పార్వతి ఆజ్ఞను శిరసావహించడం చేత ఆ కుమారుని ఎత్తి తన వడలో కూర్చోబెట్టుకుంది.
0: అండ్ హీ మేడ్ హిమ్ సిట్ ఆన్ హర్ ల్యాప్.
1: అనగా పరిశుద్ధము ఇంత పరమాత్మ యొక్క చోటును కూడా సాధిస్తుంది అనేటువంటిది ఇందులోకి అర్థమవుతుంది.
0: The meaning is cleanliness is next to godliness. It will take you closer to God.
1: కూర్చున్నప్పటికి ఈశ్వరుడు వస్తాడు.
0: Then Ishvara manifests there.
1: Satamanam bhavati satayak parishasatendi ayuchyevendi pratibhishyati. Nayana, nivu chiranjeevi vaddillu.
0: And Ishvara blesses the child that he will be immortal. You live long.
1: Appudu talli tandrulu iddaru vachi, nayana, nee bhakti prapattulu chetane nivu tirigi ee prapanchamlo ninchagaligavu.
0: The parents said so that, son, you could live long. You could earn the blessings.
1: Edi kuda nee ivvanakkaledu.
0: Cause of the devotion towards God.
1: పరిశుద్ధమైనటువంటి దేహము,
0: a clean body,
1: పవిత్రమైనటువంటి మాటలు,
0: sacred words,
1: నిర్మలమైనటువంటి దృష్టి,
0: and pure looks,
1: నిస్వార్థమైనటువంటి నడక,
0: and selflessness.
1: ఇవి మంచిగా ఉండినప్పుడు భగవంతుడు తప్పక మనకు వశమైపోతాడు.
0: When these are there, God will certainly bless you.
1: కనుక ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి, నాయన నిన్ను నీవే కాపాడుకున్నావు కానీ మా వశమేం కాలేదు.
0: And the parents said, your good conduct, your good thought protected you, and you never needed us.
1: ఈ విధంగా ధరించిన శరీరము,
0: the body that you have put
1: చలించే మనసు,
0: and the mind that's wavering,
1: చలించే మాకు,
0: and the words that are not steady,
1: పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
0: Shouldn't be so. They have got to be clean and
1: అది ఏ భగవంతుని ఆకర్షిస్తూ ఉంటాయి.
0: A clean body and unwavering mind attracts God.
1: కనుక భగవంతుని వశం చేసుకోవాలంటే మనం చేసేటువంటి పూజలు, పునస్కారములు, యాత్రలు, పాత్రలు ఇవి కాదు ముఖ్యము.
0: టు బి క్లోజర్ టు గాడ్ ఇస్ నాట్ ద వర్షిప్ ఆర్ ద పిల్గ్రిమేజ్ ఆర్ అదర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ దట్ వీ అండర్టేక్ ఆర్ ఇంపార్టెంట్. నో,
1: తల్లి కూడాను మన పరిశుద్ధతనే కోరుతుంటుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మదర్ ఆల్సో కమ్స్ క్లోజర్ టు అస్ బికాస్ ఆఫ్
1: ఈ విధమైనటువంటి యొక్క మంచి క్రియల చేత ఆ పిల్లల్ని పోషించుతుంటే ఆ పిల్లల్ని చక్కగా దేవుడు కాపాడుతూ వస్తుంటాడు.
0: అవర్ గుడ్ యాక్షన్స్ విల్ ప్రొటెక్ట్ అస్. అవర్ గుడ్ యాక్షన్స్ విల్ మేక్ అస్ రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: నిద్ర నుండి లేచి
0: వి గెట్ అప్ ఫ్రమ్ బెడ్,
1: మరి నిద్ర పోయేడు దాకా,
0: అంటిల్ వి రిటైర్ గో టు బెడ్,
1: పొట్టకై హద్దులు పద్దు లేకుండా ఉండకూడదు.
0: జస్ట్ టు క్యారీ ఆన్ లైవ్లీహుడ్ వి స్పెండ్ అవర్ లైఫ్.
1: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను నేను అట్టే చేసేవాడిని.
0: That's how Bhagavan led his life in a perfect way.
1: Kokkaro koyani kodikuyegane,
0: the moment the crow crows in the morning early hour,
1: chakkaga bed nunchi nen lestanu.
0: He gets up from the bed,
1: palutomu koni deha baada techukoni,
0: and he brushes his teeth,
1: janakamaadi dharinchi chadidi bujinchi,
0: and he'll have his bath.
1: Appudu ee tiffin givanta okati devu.
0: In those times there was no
1: ratri migilinatvanti oka annamu majigulo vesi moota moosi pettaru.
0: And the rice, remaining rice, mixed with the curd and he partake.
1: ఆ నీటితోనే బాగా పిసికి దాన్ని కలిపి ఇంత ఉప్పు వేసుకుని త్రాగాడు.
0: And the rice is mixed with water and some salt is added and is partake.
1: అది చలిని భుజించి,
0: and that's the food.
1: అందమైనటువంటి ఒక దీనిని మనం ప్రకాశింపజేసుకుని,
0: and the beauty that shines forth,
1: చలిని భుజించి,
0: having taken food,
1: మనము మెల్లగా నడుస్తూ పోవాలి.
0: అండ్ వీ స్టార్ట్ వాకింగ్ సాఫ్ట్లీ.
1: మన చుట్టూ కూడా ఏ మాలిన్యమైనటువంటి వస్తువు అంతా పెట్టుకోకూడదు.
0: అండ్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్.
1: చాలా మంది చదువుకునే టేబుల్ పైన అనేక పుస్తకాలంతా పాడేసి చూసుకుని చాలా గలీజ్ గా ఉంటుంటారు.
0: సమ్ పీపుల్ స్టార్ట్ థ్రోయింగ్ బుక్స్ హిదర్ అండ్ థిదర్ దేర్ ఆన్ ద టేబుల్.
1: ప్రతి ఒక్కటి నా అనుభవమే చెప్తున్నాను.
0: భగవాన్ ఈస్ టెలింగ్ అస్ బేసింగ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్.
1: నేను పాస్ అయిన తక్షణమే,
0: ద మూమెంట్ భగవాన్ పాస్,
1: నా క్రింద తరగతి వాడు పాస్ అయిపోయి వచ్చి,
0: ది జూనియర్స్ పాస్ ద ఎగ్జామినేషన్ కేమ్,
1: వాడు నా పుస్తకాలు తీసుకుని పోతుంటారు.
0: దే కలెక్ట్ భగవాన్స్ బుక్స్.
1: ఆనాడు కొత్త క్లాస్ కొత్త పుస్తకాలు ఉండలేదు.
0: అండ్ దే వర్ నాట్ న్యూ బుక్స్ ఎవ్రీ ఇయర్.
1: ప్రతి 4 సంవత్సరములకు 5 సంవత్సరములకు గ్రంథములంతా మార్చేటువంటి వాడు.
0: ద టెక్స్ట్ చేంజ్ వన్స్ ఎవ్రీ 4 ఇయర్స్.
1: అప్పుడు ఈ గ్రంథములంతా నేను బాగా భద్రంగా పెట్టుకుంటాను.
0: అండ్ భగవాన్ కెప్ట్ దోస్ బుక్స్ ఇన్ సేఫ్టీ.
1: నా క్లాసులోకి ఒక హరిజన్ బాయ్స్ వచ్చాడు.
0: ఏ హరిజన్ బాయ్ అప్రోచ్ భగవాన్.
1: ఆ అబ్బాయి చాలా బీదవాడు.
0: ఈజ్ వెరీ పూర్.
1: నాయన నీవు రా.
0: భగవాన్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ క్లోజ్.

0: పిలిచి నీవు మొట్టమొదట పోయి ఆ నదిలో స్నానం చేసి నోరు కట్టుకుని రా అన్నాడు.
1: ఫస్ట్ హ్యావ్ యువర్ బాత్, బ్రష్ యువర్ టీత్, బీ క్లీన్ అండ్ కమ్ హియర్.
0: వచ్చేటప్పటికి నా పుస్తకాలు అంతా చూపించాను.
1: And Bhagavan has shown him all his books.
0: అప్పుడు చిన్న చిన్న క్లాసు కూడాను, మూడవ తరగతి నాలుగో తరగతి కూడా భూగోళము పెద్ద గ్రంథం వచ్చేది.
1: థర్డ్ క్లాస్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ చిల్డ్రన్
0: భూగోళము చరిత్ర ఇలాంటివంతా ఉండేటువంటి.
1: They also study subjects like geography, history and so on.
0: అప్పుడు అవన్నీ చూపించేటప్పటికి వాడు తెరిచాడు. ఏమి రాజు, నువ్వు ముట్టనే లేదే.
1: And the Arjun boy said, Raju,
0: కొత్తగా ఉంటున్నాయే గ్రంథాలు.
1: The books are so new.
0: నా ప్రవర్తనే దానికి అంత పరిశుద్ధ చేసింది ఆయన.
1: భగవాన్ సెడ్, ఇట్స్ ఓన్లీ మై కాండక్ట్ దట్ మేడ్ దెమ్ లుక్ న్యూ ఫ్రెష్.
0: అవన్నీ ఆనాటి ఆ టెక్స్ట్ పుస్తకాలు అంతా కూడా కూర్తే ₹12 అయ్యేది.
1: ద టోటల్ కాస్ట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్ ఇస్ ₹12.
0: అప్పుడు ఆ అబ్బాయి వచ్చేసాడు, రాజు నేను ఎంత అయిందో అంతవరకు మాత్రమే ఇవ్వగలను, కానీ దీనికంటే అధికంగా నేను ఇవ్వలేను డబ్బు అన్నాడు.
1: He said, I can pay to the extent possible, not the total cost.
0: Naina, naaku ippudu kavalsinatvanti neeku 5 rupayalu maatrame kaadu.
1: Bhagavan said, I need only 5 rupees, not more.
0: Nannu ee oka volunteers kinda nattu nannu select chesadu ee drill teacher.
1: The drill teacher selected Bhagavan as a volunteer.
0: Daniki elo volunteers ga icharu kada ani nannu santoshinchadaniki veelledu. దానికంత ఖర్చులు ఎన్నో రాసిచ్చాడు.
1: యాజ్ అ వాలంటీర్ వన్ హ్యాస్ టు స్పెండ్ మనీ ఆల్సో.
0: దానికి కాకి వస్త్రము, కాకి షర్ట్, బూట్స్లు ఇవన్నీ ఉండాల.
1: ఎ వాలంటీర్ షుడ్ హ్యావ్ కాకి డ్రెస్ అండ్ షూస్ ఆల్సో.
0: కానీ నా దగ్గర అంత డబ్బు లేదు.
1: భగవాన్ డిడ్ హ్యావ్ మనీ దెన్.
0: కానీ నేను తల్లిదండ్రులను అడగడానికి నాకు ఇష్టం లేదు.
1: అండ్ హీ డిడ్ వాంట్ టు ఆస్క్ హిస్ పేరెంట్స్.
0: నేను విద్యార్థిని,
1: ఐఎమ్ ఎ స్టూడెంట్.
0: నేను విద్యను సాధించాలి, కానీ విద్య నిమిత్తమే తల్లిదండ్రులను అనేక రకంగా హింసించకూడదు.
1: ఐ షుడ్ ఎక్వైర్ నాలెడ్జ్ బట్ ఐ షుడ్ నెవర్ మేక్ మై పేరెంట్స్ సఫర్.
0: అప్పుడు ఆ పిల్లవాడు చాలా ఆనందంగా ₹5 తెచ్చిచ్చాడు.
1: ది హరిజన్ బాయ్ కలెక్టెడ్ బుక్స్ అండ్ పెయిడ్ 5.
0: ఆనాడు ₹5 అంటే ఏ రూపాయి నోట్ల కాదు కాదు. అప్పుడు రూపాయి నోట్లు కూడా లేదు.
1: దేర్ వర్ నో కరెన్సీ నోట్స్, 5 rupee కరెన్సీ నోట్స్.
0: అంత చిల్లర ఉంటుండాలి.
1: ఆల్ చేంజ్.
0: వాడు రెండు జోబులు నింటికి పోసుకుని నా దగ్గరకు వచ్చాడు.
1: ద పాకెట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ స్మాల్ చేంజ్.
0: అంతా దాన్ని చేర్చేటప్పటికి ఇంత మూట అయిపోయింది.
1: హీ మేడ్ ఇట్ హీ బండిల్డ్ అప్.
0: ఆ మూటను నేను కట్టుకుని ఎక్కడ పెట్టేది?
1: అండ్ వేర్ ఇస్ ద బండిల్ ఆఫ్ కాయిన్స్ టు బి కెప్ట్?
0: నేను చేస్తానులే రాజు అన్నాడు. ఒక దీంట్లో ఆ పాత వస్త్రం ఇచ్చేస్తే వేసి కట్టి కట్టాడు.
1: అండ్ హీ మేడ్ ఆల్ ద కాయిన్స్ ఇన్ ఏ బండిల్ ఇన్ అన్ ఓల్డ్ క్లాత్.
0: గట్టిగా మూట కట్టేటప్పటికి చిరిగిపోయింది.
1: అండ్ ఓల్డ్ క్లాత్ టోర్ ఇట్ ఆఫ్ దట్ బీయింగ్
0: చెరిగిపోయి రూమ్ అంతా ఎగిరినాయి గల్లు గల్లు గల్లు అని.
1: అండ్ ఆల్ కాయిన్స్ ఆర్ వెల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద రూమ్.
0: ఆ ఇంటి యజమానురాలు లోపల నుంచి వచ్చింది.
1: అండ్ ద హౌస్ వైఫ్ కేమ్.
0: ఎక్కడ చిక్కింది రా ఈ డబ్బులంతా నీకు, నా పెట్టడం నుంచి తీసావు అని రెండు వేసింది.
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ ఆల్ ద మనీ? అండ్ షీ స్లాప్డ్ భగవాన్.
0: అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, లేదమ్మగారు నేను తెచ్చిచ్చాను చిల్లర, పుస్తకాలు తీసుకున్నాను అంటే. అప్పుడు ఆమె చెప్పింది, దొంగకు దొంగ సాక్షిరా.
1: And the Arjun boy said, no, no, I only gave money. But the housewife did not accept this. A thief is going to be witness for another thief.
0: అబద్ధం చెప్పేవాడు కాదు.
1: And Raju will never speak a lie.
0: సత్యమే చెప్తాడు.
1: He speaks truth.
0: ఈ డబ్బంతా కూడాను నువ్విచ్చిందే.
1: And it's all the money given by
0: him. కానీ ఇంత డబ్బు వాడు ఎక్కడ పెట్టుకుంటాడు?
1: But where is he going to keep this money?
0: అన్నది ఆ డబ్బంతా తాను తీసుకుంది.
1: And she took away all the money.
0: రెండో దినము స్కౌట్ అంతా వెళ్తుండారు.
1: Next day he was to go to scout.
0: ఎక్కడికి వెళ్తున్నారు?
1: Where were they proceeding?
0: కడప దగ్గరికి వెళ్తున్నారు.
1: They were going to
0: కమలాపురంలో ఉన్నాను నేను అప్పుడు.
1: Bhagavan was there in Kamalapuram at that time.
0: కడప దగ్గరికి వెళ్తున్నాను.
1: They were proceeding to Kadapa.
0: అక్కడ తిరునాలు జరుగుతూ ఉండాలి.
1: And there's village fair.
0: అంతా ఇసుకనే అక్కడ అంతా ఆ పశువులంతా తీసుకుని వచ్చేసారు.
1: And it was the fair where number of cows were
0: present. ఎక్కడ చూసినా పశువుల వ్యాపారమే.
1: And it's the business of cows then.
0: నేను రాత్రి అంతా ఇంకేం చేసేది? తెల్లవారు చెప్పారు డ్రిల్ టీచర్ కు వస్తానని.
1: అండ్ భగవాన్ ప్రామిస్ టు ద డ్రిల్ టీచర్ దట్ హిల్ బి అటెండింగ్ ద ఫెయిర్.
0: చెప్పిన మాట తప్పకూడదు.
1: అండ్ హీ విల్ నెవర్ బ్రేక్ హిస్ ప్రామిస్.
0: తెల్లవారుజామునే లేచాను, మెత్తగా నడుచుకుంటూ నడుచుకుంటూ నడుచుకుంటూ 5 miles అక్కడ పోయి చేరాను.
1: నెక్స్ట్ మార్నింగ్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ వాకింగ్ అలాంగ్ ఫర్ 5 miles.
0: అక్కడ పోయేటప్పటికే అందరూ టిఫిన్ తీసుకుంటారు పోయారు.
1: And by the time Bhagwan reached there, all started taking their tiffin. He was not having a single pie in his pocket. What is to be eaten then?
0: కానీ తర్వాత చూస్తాం లేని పిల్లలకి ఎవరికి నేను కన్విన్స్కోకుండా తిరిగాను.
1: And Swami moved in such a way, not noticed by his
0: classmates.
1: Classmates were in search of Raju.
0: కానీ వారికి ఎవరికి కనిపించుకోకుండా.
1: And Raju was not seen by anybody.
0: ముఖం కడుక్కుందామని ఒక కొలం దగ్గరికి వెళ్ళాను.
1: To wash the face, he went to a small lake.
0: ఆ కొలం దగ్గరికి పోతే దాంట్లో అంత ఎద్దులను ఆవులను అంత బాగా కడిగి పెట్టారు.
1: It was a place where the bulls and the cows are.
0: ఆ జలమంతా కూడా చాలా పరిశుద్ధంగా ఉంటుండాలి.
1: And the water was highly polluted.
0: కానీ ఇంకేం చేసేది, ఏది లేనప్పుడు అదే నాకు చక్కని గంగం
1: అనుకుని
0: దాన్ని నీళ్లు త్రాగి అని ముఖం అంతా కడుక్కొని నేను బయటకు వచ్చాను.
1: That was the only water available to quench the thirst. With that polluted water, he washed his face.
0: లేచి బయటకు వస్తామని చూస్తుండగానే ఒక బండ పైన ఒక బీడీలు కట్ట ఒక అణ ఎవరో మర్చిపోయారు.
1: By the time he got up and he saw on a boulder a bundle of beedis and also one an acorn.
0: ఈ బీడీ చూస్తే నాకు అయ్యలేదు.
1: Bhagwan doesn't want to look at the beedis.
0: ఆ బీడీలు తెచ్చి ఒక ఇసుకలో బూట్ చేసేసాను.
1: And he had put it under some sand, covered it.
0: అణ తీసుకున్నాను.
1: And picked up that one
0: and చిల్లర మార్చుకున్నాను.
1: And he made it change.
0: నాలుగు బొట్లు వచ్చినాయి.
1: And he got four bottles.
0: నాలుగు బొట్లు ఒక అణ.
1: Four bottles make one anna.
0: అది తీసుకుని పోతుంటే పిల్లలందరూ కూడా రాజు రాజు రాజు నీకు చాలా మంచి లెక్కగా ఉంటున్నది, ఈ బుడిబుడి కారుదాం రాని అన్నారు.
1: అండ్ దెన్ అదర్ బాయ్స్ నోటీస్ ఇట్, యూ హావ్ గాట్ సమ్ యూ విల్ గెట్ సమ్ మోర్ మనీ, లెట్ అస్ గ్యాంబుల్ దే సెడ్.
0: అక్కడ ఈ జూదంలో నేను ప్రవేశించాను.
1: అండ్ దెన్ స్వామి గాట్ ఇన్ టు,
0: కానీ జూదం ఆడకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ షుడ్ గ్యాంబుల్.
0: అందరికీ చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ టెలింగ్ యు.
0: కానీ నేను ఆడుతూ వచ్చాను.
1: బట్ భగవాన్ హ్యాడ్ టు డూ దాట్.
0: ఎందుకంటే ఈ నాలుగు బొట్టుతో కొంతవరకు సంపాదించవచ్చునని.
1: బికాస్ సమ్ మనీ హాస్ గాట్ టు బి అబ్టైన్డ్.
0: నేను వేసేటప్పటికి నాలుగు బొట్లు కూడాను నాలుగు దీనికి కడావరు ఇస్పెట్ ఈ డైమండ్ అని పేర్లుంటాయి దాంట్లో, దానికి అంతా కట్టినాను.
1: అండ్ యాజ్ హి వాస్ గ్యాంబ్లింగ్, హి వాస్ డూయింగ్ ఆల్ దట్ ఈస్ నెసెసరీ.
0: ఒక్కొక్క దానికి డబుల్ డబుల్ డబుల్ డబుల్ వచ్చేసేసింది.
1: అండ్ హి వాస్ గెటింగ్ డబుల్ డబుల్ ఫర్ ఈచ్ స్టేక్.
0: నాకు చూచాను ఇది 16 అణాలు అయ్యేంత వరకు నేను ఆడతాను.
1: అండ్ హీ డిసైడెడ్ టు ప్లే.
0: నాకు దండిగా వస్తుందని నేను ఎక్కువ ఆశ పెట్టుకుని దీన్ని ఆడకూడదు.
1: అండ్ ఐ షుడ్ నాట్ కంటిన్యూ టు ప్లే ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ మోర్ మనీ.
0: లేచాను.
1: హీ గాట్ అప్.
0: ఈ నా శిష్యులంతా ఉన్నారు చూడండి, క్లాస్మేట్స్ వాళ్ళు రాజు కూర్చో కూర్చో కూర్చో అని బాగా లాగి పెట్టారు.
1: ఆల్ అదర్ క్లాస్మేట్స్ దే వెంట్ ఆన్ ఫోర్సింగ్ రాజు కంటిన్యూ టు ప్లే కంటిన్యూ టు ప్లే.
0: నాకు ఇంకా చాలు.
1: అండ్ స్వామి సార్,
0: నాకు తృప్తియే నాకు ముఖ్యము.
1: Contentment is very important to me.
0: కాబట్టి దీంతో నేను చేసుకుంటాను వెళ్ళి ఒక బొట్టు ఇచ్చాను. ఒక బొట్టుకు మూడు దోశలు.
1: విత్ వన్ బొట్టు వన్ కెన్ పర్చేస్ త్రీ దోశస్.
0: ఒక్క దమ్మిడికి ఒక దోశ ఆనాడు.
1: ఇన్ దోస్ డేస్ ది కాస్ట్ ఆఫ్ దోశ ఇస్ వన్ దమ్మిడి వన్ పైసా.
0: ఆ విధంగా చేస్తే దినానికి రెండు బొట్టు మాత్రం ఖర్చు అయిపోయింది.
1: అండ్ ద వన్ కెన్ స్పెండ్ హోల్ డే విత్ టూ బొట్టుస్.
0: అప్పుడు దాన్ని తిన్నాను, వెళ్ళాను స్కౌట్ లో, నా డ్యూటీ నేర్పోయాను.
1: దేర్ ఆఫ్టర్ హి ఫాలోడ్ ద స్కౌట్ గ్రూప్ అండ్ డిడ్ ఆల్ దాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: ఈ విధంగా కాలం గడుపుతూ
1: హి వాస్ స్పెండింగ్ టైం లైక్ దాట్.
0: రాత్రికి రెండు దమ్మిడీలు ఇచ్చేసి రెండు దోశలు తీసుకున్నాను.
1: అండ్ నైట్ టైం హి పేడ్ టూ దమ్మిడీస్ ఆర్ పైసే అండ్ పర్చేజ్.
0: టూ దమ్మిడీస్ మీన్స్ కాసులు.
1: అండ్ దిస్ ఎ కాయిన్ స్మాల్ కాయిన్ పైసా
0: పైసా
1: పైసా
0: తిన్నాను. పోయినా తిరిగి ఎట్లోనే పండుకున్నాను.
1: అండ్ హీ వెంట్ అండ్ స్లెప్ట్ దేర్ ఇన్ ది షెడ్.
0: నేను ఇంకా నా దగ్గర నాలుగు రూపాయలు ఉన్నాయి.
1: అండ్ స్టిల్ మోర్ హీ ఇస్ లెఫ్ట్ విత్ ఫోర్ రూపీస్.
0: దాని చిల్లంతా వచ్చింది కదా, దానికి మూట కట్టి నేను తల కింద పెట్టుకుని పండుకున్నాను.
1: అండ్ ఆల్ ద చేంజ్ హీ కెప్ట్ ఇన్ ద ఫార్మ్ బండిల్ కెప్ట్ ఇన్ ద హెడ్.
0: నడుచుకొని నడుచుకొని నడుచుకొని పోవటం వల్ల చాలా టైర్డ్ అయిపోయినాను.
1: యాజ్ వెంట్ దేర్ వాకింగ్ ఆల్ అలాంగ్ హీ ఫెల్ట్ వెరీ మచ్ టైర్డ్.
0: ఆ యొక్క ఇసుక దిబ్బ పైన ఉన్నటువంటి తల కొంచెం పొర్లింది బయట.
1: And then as he was resting, just the head just passed on to the next side. And he has forgotten himself because
0: of tiresomeness. And
1: noticing Bhagwan was fast asleep, some have pilfered this bundle of coins.
0: Next
1: morning he didn't have any money. It was all
0: stolen.
1: But yet he kept quiet and he was carrying on the day.
0: కానీ నా క్లాస్మేట్స్ అందరూ కూడాను చాలా వెతలబడుతుంటూ ఏడుస్తూ కూడాను.
1: But the classmates went on crying. They did not leave Raju.
0: ఒక్క దోశ అయినా తీసుకోకూడదా?
1: They forced Raju to eat at least one dosa.
0: నేను తీసుకున్నాను బాబు, నా పొట్ట కూడా బాగా నిండింది అని చెప్పాను.
1: And Bhagwan said, I have taken those as, you feel that my stomach is full of those. I don't want anybody's money. And then he started proceeding. He served there as a volunteer for 5 days. All the 5 days he spent making use of 5 naya paise. Having spent time like that, he returned home. And Bhagwan didn't have enough of bus fare. The bus conductor, having noticed that he is a good boy,
0: Raju, ra, he asked
1: Raju, come along, he said.
0: Pilchi, ni ticket idgo tisukunnanu. Ani cheppi nannu naaku ticket ichi kurchovani cheppadu bus lo.
1: And he made Bhagwan sit there in the bus, having paid the fare himself.
0: ఆ విధంగా తిరిగి చేసుకుని ఇంటికి వచ్చే సమయం లోపల నాకు చాలా మనసు కష్టం వేసింది.
1: As he was returned like that, he was feeling very bad.
0: శేషమరాజు భార్య గర్భవతి.
1: And the wife of Seshamrazu, she was in the family way.
0: ఆమెకు రెండవ జన్మ శ్రీమంతం చేస్తూ వచ్చారు.
1: The next day there was a celebration to mark the occasion.
0: అప్పుడు నేను ఏం చేయలేదు అనుకుని కొంచెం కుంకుమ పసుపు కొంచెం పూలు తీసుకుని ఒక పొట్టం కట్టుకుని అక్కడికి వచ్చాను.
1: Befitting the celebration, he wanted to carry some kumkum and some turmeric.
0: ఒక దమిడి ఇస్తే రెండు అరటిపండ్లు వచ్చాయి.
1: With 1 paisa, he could purchase 2 plantains.
0: ఆ రెండు అరటిపండ్లు ఆమెకు ఇచ్చేసేసాను.
1: He gave those 2 fruits, plantains.
0: అప్పటికి ఆయన కుడు సెలవులు.
1: And that day happened to be holiday for him.
0: ఆయన టీచర్ ఎగ్జామినేషన్ కట్టుకున్నాడు.
1: And he was to appear for teacher's examination. Teacher's
0: ఆయన ఉరవకొండ నుంచి అనంతపురం వచ్చాడు పరీక్ష కోసమని.
1: టు అపియర్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఉరవకొండ హీ కేమ్ టు అనంతపూర్.
0: ఆ అనంతపురం నుంచి ఆ తెల్లవారే కమలాపురం వచ్చాడు.
1: ఫ్రమ్ అనంతపూర్ హీ రీచ్డ్ కమలాపురం నెక్స్ట్.
0: ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు.
1: హీ వాజ్ ఆల్సో వెరీ వీక్ బికాస్ ఆఫ్ ద ట్రావెల్.
0: ఈయన వస్తానే నీకేం తెచ్చాడు వాడు అన్నాడు.
1: ద మూమెంట్ హీ రీచ్ హోమ్ హీ ఆస్క్ వాట్ ఈస్ దట్ హీ బ్రాట్.
0: పువ్వులు కుంకుమ తెచ్చాడు అన్నాడు.
1: అండ్ హీ బ్రాట్ ద కుంకుమ అండ్ టర్మరిక్.
0: తీసి బయట పారేసేసాడు.
1: అండ్ హీ హస్ థ్రోన్ ఇట్ అవుట్ సైడ్.
0: ఆయన రూల్స్ వేసుకుంటున్నాడు ఏదో బుక్ కు.
1: అండ్ హీ వాజ్ హ్యావింగ్ ఎ రూలర్.
0: ఆ రూలర్ ఒకటి పెట్టుకున్నాడు.
1: అండ్ హీ వాజ్ హ్యావింగ్ ద రూలర్ విత్ హిమ్.
0: దాంతో పిలిచి కొట్టాడు.
1: అండ్ హీ హాడ్ హిట్ స్వామి.
0: నిన్ను ఎవరు పోమని చెప్పారు అక్కడికి?
1: హూ ఆస్క్ యూ టు గో?
0: ఇంట్లో పనులన్నీ ఆమె పైన ఇచ్చి పెట్టేసేసి నువ్వు పోయినా ఓటాయటని ఈ చేతి పైన కొట్టాడు.
1: అండ్ లీవింగ్ ఆల్ ది హౌస్ హోల్డ్ వర్క్ యూ హావ్ గాన్ దేర్.
0: తక్షణమే ఈ చేయి అంతా వాచింది.
1: హస్ బీటన్ హిమ్ దేర్ అండ్ ద హోల్ హ్యాండ్ స్వోలన్.
0: నేను ఎవరికి చెప్పలేదు.
1: Bhagwan did not tell anybody.
0: లోపలికి వెళ్ళాను.
1: He has gone in.
0: పాత చొక్క ఉంటే నీళ్ళలో తడిపాను. తన్ని నేను చుట్టుకున్నాను.
1: అండ్ హీ రాప్డ్ దట్ పామ్ విత్ వెట్ క్లాత్.
0: రెండవ దినమే ఆయన శేషమరాజు కుమారుడు చనిపోయాడు.
1: ద నెక్స్ట్ డే ది సన్ ఆఫ్ శేషమరాజు డైడ్.
0: చనిపోయినాడని చెప్పిన టెలిగ్రామ్ ఇచ్చేటప్పటికి పుట్టపర్తి నుంచి బుక్కబట్టం వచ్చి బుక్కబట్టం నుంచి బస్సు ఎక్కి కమలాపురం వచ్చేసాడు గృహం అబ్బాయి.
1: అండ్ ద ఫాదర్ వెంకమరాజు గారు కేమ్ on coming to know the news.
0: అక్కడికి వచ్చేటప్పటికే వారందరూ బాధపడుతున్నారు కుమారుడిపోయినాడని.
1: దే ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ ద డిమైజ్ ఆఫ్ ద లిటిల్ బాయ్.
0: నేను కూడా బాధపడినట్టుగా నటించాలా?
1: స్వామి ఆల్సో హ్యాస్ టు ఎనాక్ట్.
0: అక్కడ అన్ని నటనలే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ యాక్షన్ సో ఫార్ ఎస్ గాడ్ ఈస్ కన్సర్న్.
0: ఆయన తర్వాత మరి ఆయన చూశాడు ఇక్కడ.
1: దెన్ హీ నోటీస్
0: ఏం చేకట్టుకున్నావు అన్నారు.
1: వాట్ ఈస్ దట్ క్లాత్ దట్ యూ హావ్ రాప్డ్ అరౌండ్ యువర్ పామ్?
0: లేదు, ఇది కేవలము ఒక కీళ్ళ నొప్పి వచ్చేసేసింది, దానికోసం నేను కట్టుకున్నానన్నాను.
1: హి సెడ్ బికాజ్ ఇట్స్ పెయిన్ఫుల్ దేర్ ఫోర్ ఐ హావ్ గాట్ దిస్ బ్యాండేజ్.
0: ప్రక్కన ఇంట్లో దోశలు అమ్మేటువంటి ఒక కోమటమ్మ ఉంటుండేటువంటి.
1: అండ్ దేర్ ఇస్ అనదర్ వన్ హూ లివ్స్ హర్ లైఫ్ సెల్లింగ్ దోసెస్.
0: ఏ వెంకరాజు, మీకేం ఇంట్లో తినేదానికి తిండి లేదా? కావాల్సినంత ఉంటున్నాయి. ఆ పిల్లవాడిని ఇక్కడ పెట్టి ఎందుకు ఇంత అవస్థ పెడుతున్నారు మీరు అని ఏమేమో చెప్పింది ఆయన.
1: That lady went on reporting, what is it Venkamaraju, don't you have enough of money to take care of the boy? How is that you left him?
0: Trageneelu kavalante kadapaku daggara daggariki povali, akkada kalava untundali, Krishna kalava.
1: In fact there is a kind of a river over there very close to Kadapa.
0: Akkada nunchi teeskon raavali.
1: And the water has to be fetched all along.
0: Nenu vacche appudiki bhujam paina pettukoni aa duttanu mosukoni vastunna.
1: The water has to be fetched all along from that river.
0: Anna akkada dimpesadu. ఆ మూట అంతా తాను కూడా పెట్టుకున్నాడు. నన్ను పక్కకు పిలిచాడు.
1: అండ్ హీ కాల్డ్ భగవాన్ అసైడ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్.
0: నాయన నువ్వు బయలుదేరు.
1: యూ గెట్ అప్ నౌ.
0: నా వెంట రా.
1: యూ ఫాలో మీ నౌ.
0: ఆయనకు అందరికీ కూడాను నేనంటే అయిన వాళ్ళందరికీ ప్రేమనే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ లవ్డ్ బై ఎవ్రీబడి.
0: ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమించేవాళ్ళే.
1: ఎవ్రీ వన్ లవ్డ్ హిమ్.
0: అప్పుడు ఆయన పిలిచి, నాయన నేను పుట్టినప్పటి నుంచి నేను ఒక ఏటే లేకొట్టలేదు.
1: ఎవర్ సిన్స్ యువర్ బర్త్ ఐ హావ్ నెవర్
0: బీన్ ఇన్ బాధలు పెడుతున్నారట నిన్ను.
1: పీపుల్ మేక్ యూ సఫర్ లైక్ దిస్.
0: చీ అది ఒట్టి అబద్దం, నన్ను ఎవరు బాధ పెట్టడం లేదని నేను చెప్పాను.
1: అండ్ భగవాన్ సెడ్ నో నో నో నో బడి పుట్స్ మీ టు సఫరింగ్ నో.
0: కానీ ఆయన వెళ్ళిపోదామన్నాడు.
1: బట్ యట్ ద ఫాదర్ ఇన్సిస్టెడ్ దట్ హి షుడ్ లీవ్.
0: నేను చెప్పాను, ఈ సమయంలో నేను వెళ్ళిపోతే ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళే లేరు.
1: అట్ దిస్ మూమెంట్ ఇఫ్ ఐ హావ్ టు లీవ్ దేర్ విల్ బి నో బడి టు వర్క్ అట్ హోమ్.
0: ఈ సమయాన్ని చూసుకొని నీవు అటు తీసుకుని పోవటం నీకు ధర్మం కాదు, నేను రావటం నాకు కర్తవ్యం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ద రైట్ టైం ఫర్ యూ టు గో నార్ ఫర్ మీ టు ఫాలో యూ.
0: నీవు పో, నేను వస్తానన్నాను.
1: యూ గో, ఐ విల్ కమ్ లేటర్, సెట్ స్వామి.
0: కానీ ఆనాడు చేతిలో ఒక చెంబుడి లేదు.
1: బట్ దెర్ ఇస్ నో మనీ విత్ హిమ్.
0: ఆ గ్రామంలోనే కొట్టే సుబ్బన్న అని ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు.
1: ఇన్ ద సేమ్ విలేజ్ దెర్ వాస్ ఎ పర్సన్ బై నేమ్ కొట్టే సుబ్బన్న.
0: ఆయనకు కొత్తగా ఒక మందు వచ్చేసేసింది. మందు.
1: ఎస్, హీ పర్చేస్డ్ ఏ మెడిసిన్.
0: సప్లై చేశారు అతనికి.
1: మెడిసిన్ వాస్ సప్లై టు హిమ్.
0: అతను దాన్ని అంతా అమ్మాల.
1: అండ్ దాట్ మెడిసిన్ వాస్ టు బి సోల్డ్.
0: అమ్మే దాంట్లో దండిగా డబ్బు వస్తుంది.
1: అండ్ బై సెల్లింగ్ దిస్ న్యూ మెడిసిన్ యూ లెర్న్ ఎర్న్ మోర్.
0: రాజు ఈ బాధ్యత నువ్వు తీసుకోవాలా అన్నాడు.
1: అండ్ కొట్టే సుబ్బన్న అప్రోచ్ భగవాన్, యూ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ.
0: దీని సమాచారం ఏమీ తెలియకోకుండా ఊరికి మందు తీసుకోండి అంటే ఎట్లా తీసుకుంటారు?
1: Without knowing the effects and the purpose of the medicine, how do you expect people to buy that?
0: నీ వివరాలంతా అతని దగ్గర నుంచి తీశాను.
1: స్వామి కలెక్ట్ ఆల్ ది డీటెయిల్స్ కన్సర్నింగ్ దట్ మెడిసిన్.
0: కోసేసి దాన్ని పాటగా కట్టాను.
1: అండ్ హీ కంపోజ్డ్ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్.
0: అప్పుడు ఆ పాటను పాడుకుంటూ ముగ్గురు పిల్లల్ని చేర్చుకుని వాళ్ళు వెనక తట్టు కోటింగ్ చేసుకుంటూ రావాలి.
1: అండ్ స్వామి అలాంగ్ విత్ అదర్ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ స్టార్టెడ్ సింగింగ్ ద సాంగ్ కంటైనింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మెడిసిన్.
0: పాట పాడుకుంటూ పోతున్నాము.
1: దే వర్ ఆల్ సింగింగ్ అండ్ ప్రొసీడింగ్.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ దట్ సాంగ్?
0: బాల భాస్కర అని దాని పేరు.
1: ద నేమ్ ఆఫ్ ది మెడిసిన్ ఇస్ బాల భాస్కర.
0: బాల భాస్కర. అప్పుడు నేను పాట కట్టాను.
1: స్వామి
0: కవిత్వం చేసేది నేను.
1: భగవాన్ వాజ్ అన్ ఎక్సలెంట్ పోయిట్ ఇన్ దోస్ టైమ్స్.
0: కొనుడి బాల భాస్కర బాలకులారా రండి బాలకులారా పాట.
1: This song goes on like this. Oh boy has come here, buy that medicine, Bala Bhaskara.
0: Kadupuburamu kaalavaapulu
1: there may be
0: cheti modulanu chedigunamundi ajagaruka poshana nundi atrupilla vyadula nundi ajinavire chanamula nundi annitikini idi bhagavunandi balakulara randi balakulara.
1: Bala Bhaskara is the correct medicine for all joint pains, the back aches, and for constipation, indigestion.
0: Ana ichinatunte ayan cheppadu na peru kuda undali ikkada ani.
1: And Kodesumana wanted that his name also to be included in the song.
0: Aka inkokka angam kattesesnanu adi ekkada ani adigeyaranna.
1: If you ask where this medicine is available,
0: andariki ni telisinade nanna.
1: That shop is known to everybody.
0: Adigadigo Kodesubanna అంగడి ఎందే చిక్కుమన్నా.
1: వేర్ ఇస్ ది షాప్ ఆఫ్ కొట్టే సుబ్బన్న? వేర్ దిస్ బాలా భాస్కర మెడిసిన్ ఇస్ అవైలబుల్?
0: అంతా చెప్పి ఇది ఎవరు చేశారని అడుగుతారు ప్రశ్న.
1: పీపుల్ ఆస్క్ ది మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్.
0: ఆ విధంగా అన్ని రాసి ఇచ్చేటప్పటికి ఆయన చాలా ఆనందం అయిపోయి రెండో దినమే అయితే అంగడిలో ఉన్నటువంటి మందులు అంతా అయిపోయినాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ సాంగ్ ది హోల్ స్టాక్ వాజ్ ఎక్సాస్టెడ్ ద వెరీ నెక్స్ట్ డే.
0: అప్పుడు ఆయన వచ్చి నాకు ఒక అణ ఇచ్చాడు.
1: Kutte Subbanna came to Bhagwan and paid one anna.
0: Kani nayana Raju, nee valla na angalatta baaga kharcha ayipindi.
1: He said, Raju, because of you there are very good sales, business.
0: Ani thanaku oka rupayi oka ana ichadu.
1: And he gave him one anna.
0: Aa ana tho nenu rendu dosalu tinnanu.
1: With one anna he ate two dosas.
0: Brahmabai kuda rendu dosalu ichanu.
1: And he gave two dosas to father.
0: Ayana kuda bhujinchadu.
1: And he too ate.
0: ఈ ఉండేటువంటివన్నీ కట్టుకో పోదామన్నాడు.
1: అండ్ హిస్ ఫాదర్ వాంటెడ్ హిమ్ టు ఫాలో హిమ్ అండ్ లీవ్ ద ప్లేస్.
0: నేను పోలేను.
1: స్వామి డిడ్ ఫాలో హిమ్.
0: వారికి కష్టం వచ్చినట్టు సమయంలో నేను రావటం చాలా మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు లీవ్ ది ప్లేస్ వెన్ పీపుల్ ఆర్ హావింగ్ డిఫికల్ట్ టైమ్.
0: పంపించాను.
1: And so he wanted the father to go himself.
0: ఆయన కూడా అన్నాడు కంటి నీరు కార్చాడు.
1: He was also shedding tear.
0: నాయనా ఎవరు చిన్నవారంతా పెద్దవారికి ఇలాంటి బోధవాక్యాలు ఎవరు చెప్పరు.
1: No youngster, a tiny tot, would ever teach the elders like this.
0: ఎంత గొప్ప గుణం నాయనా నీది.
1: What a noble quality you have.
0: నీవు నాకు గుణాన్ని నేర్పుతున్నావా?
1: You are teaching me the virtues.
0: నాకు మంచి మార్గం బోధిస్తున్నావా?
1: You are teaching me the correct path.
0: ఆ మంచిదాన్ని నిన్ను కాపాడుతుంది.
1: And the very goodness will take care of you.
0: అని చెప్పి ఆయన వెళ్లిపోయాడు.
1: So saying the father left.
0: అక్కడ పోయినప్పటి నుంచి దిన్నము ఏదో టెలిగ్రామ్ ఇచ్చేది.
1: And having gone there, he gave telegram every day.
0: నువ్వు తక్షణమే బయలుదేరరా, తక్షణమే బయలుదేరరా అని.
1: And he gave telegram every day asking him, start immediately.
0: పక్కన ఆ దోసలేమో అన్ని ఏమేమో చెప్పింది.
1: Because the lady made all sorts of complaints.
0: అవన్నీ అతని మనసులో చేరుకొని చాలా బాధపడుతున్నాడు.
1: Because of all the complaints made to the father, he kept them in his mind.
0: నేను బాగున్నాను బాగున్నాను అని వాళ్ళకి చెప్పాను.
1: And Swami also replied, I am fine.
0: ee lopala rendu moodu dinalu ayipoyindi andaru challabaddaru.
1: 2 days passed and all are pacified, calm.
0: Naaku kuda parikshalu vachinayi.
1: And it was the examination time.
0: Nenu aa pariksha time lo modalu pettipovadam manchidi kaadu.
1: And it's not possible to leave the place because of approaching exam.
0: Naaku aa pariksha samayamlo kuda nu edanti varu naaru snehitulu.
1: What kind of friends he had?
0: Pillalu manchi snehitulni teesukovali meeru.
1: Boys, you know that you should have good friends.
0: నాకు రమేష్ పరేష్ అని ఇద్దరు డెస్క్ పైన ముగ్గురు కూర్చునేవాడు మేము.
1: హి హస్ గాట్ డెస్క్ మేట్స్ రమేష్ అండ్ పరేష్, టూ ఫ్రెండ్స్.
0: రమేష్ ఒకవైపున పరేష్ ఒకవైపున నేను మధ్యలో.
1: రమేష్ ఆన్ వన్ సైడ్, పరేష్ ఆన్ ది అదర్ సైడ్. స్వామి
0: వాళ్ళకి నోరు ఒక పదం కూడా రాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే కెనాట్ స్పీక్ ఎనీథింగ్, దే డోంట్ నో ఎనీ సబ్జెక్ట్.
0: అవన్నీ వాళ్ళకి చెప్పారు, మీకు వచ్చినటువంటి క్వశ్చన్ అంతా నేను రాసిస్తాను, పిల్లలుకోండి.
1: ఆమె సార్, డోంట్ వరీ, ఐ విల్ ఆన్సర్ ఇన్ యువర్ బిహాఫ్, డూ నాట్ వరీ.
0: ఎగ్జామినేషన్ హాల్ లేకపోయాము.
1: దే ఆల్ వెంట్ టు ది ఎగ్జామినేషన్ హాల్.
0: వాడి నంబర్ ఒకటి, నా నంబర్ ఒకటి, ఇంకో వాడి నంబర్ ఒకటి.
1: ద నంబర్స్ ఆర్ డిఫరెంట్. వన్ నంబర్ ఇస్ వన్ వే అండ్ అనదర్ నంబర్ ఇస్ పుట్.
0: ఒక నంబర్ కు ఒక నంబర్ కు ఏం సంబంధమే లేదు.
1: దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ నంబర్ అండ్ అనదర్.
0: నేను ఈ కోసంలో కూర్చుంటే వాడు ఆ కోసమే కూర్చునేవాడు.
1: వన్ క్లాస్మేట్ సిట్స్ ఇన్ వన్ కార్నర్ అండ్ స్వామి ఇన్ అనదర్ కార్నర్.
0: సరే, ఇంకేం నాకు తాను చెప్పేటువంటిది కూడా మాకు చిక్కడం లేదే అని బాధపడిపోతూ కూర్చున్నారు.
1: దేర్ ఇస్ నో ఛాన్స్ ఈవెన్ టు కన్సల్ట్ ఆర్ విస్పర్ ఆర్ ఎక్స్చేంజ్.
0: అప్పుడు నేను ఒక పని చేశాను, చేయరాని పని చేశాను.
1: అండ్ స్వామి డిడ్ వన్ థింగ్ విచ్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ డన్.
0: నా క్వశ్చన్ పేపర్ అంతా రాసేసేసాను.
1: స్వామి ఆన్సర్డ్ ది హోల్ పేపర్.
0: వన్ హ్యాండ్ రైటింగ్ మాదిరి నేను రాశాను.
1: అండ్ అగైన్ అనదర్ షీట్ హీ రోట్ ది ఆన్సర్.
0: వాడి సిగ్నేచర్ నేను రాశాను.
1: అండ్ హీ ఆల్సో పుట్ హిస్ సిగ్నేచర్.
0: రెండో వాడి పేరంతా కూడాను వాడి హ్యాండ్ రైటింగ్ అంతా నేను రాశాను.
1: అనదర్ షీట్ ఆల్సో హీ రోట్ లైక్ దట్.
0: వాడి పేరు కూడా మూడు పేపర్లు కొనిపోయి టేబుల్ పైన పెట్టాను.
1: ఆల్ ది త్రీ పేపర్స్ ఆర్ కెప్ట్ ఆన్ ద టేబుల్.
0: మీరంతా రాని ఇంకా నా వెంట, ఇంకేం అక్కడ ఉండాలి అక్కర్లేదు.
1: అండ్ నథింగ్ నీడ్స్ టు బి ఫాలోడ్ దేర్.
0: ఆ విధంగా చేసి వచ్చేటప్పటికి మూడవ దినము రిజల్ట్స్ వచ్చేసేసింది.
1: అండ్ ద రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్ ఆన్ ద థర్డ్ డే.
0: ఈనాటి వల్ల నెలల కొద్ది పెట్టేటువంటి వారు కాదు.
1: దేర్ వాజ్ నో డిలే ఫర్ మంత్స్ యాజ్ వీ ఫైండ్ టుడే.
0: తక్షణమే రిజల్ట్స్ వచ్చినాయి.
1: రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్
0: ఇమీడియట్లీ. రిజల్ట్స్ వచ్చేసరికి త్రీ ఫస్ట్ క్లాస్.
1: ఆల్ ది త్రీ స్టూడ్ ఇన్ ఫస్ట్ క్లాస్.
0: నేను, రమేష్, పరేష్ ఈ ముగ్గురు కూడా ఒక ఫస్ట్ క్లాస్.
1: స్వామి రమేష్ అండ్ పరేష్ స్టూడ్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్.
0: నేను ఏది రాశానో అట్లనే దాంట్లో కూడా ఉంటుండాలి.
1: అడ్జస్ట్ వాట్ స్వామి హాజ్ రిటన్.
0: నమ్మడానికి వీలు లేదు.
1: ఇస్ నాట్ పాసిబుల్.
0: హ్యాండ్ రైటింగ్ వాడి,
1: హ్యాండ్ రైటింగ్ ఇస్ ఆఫ్ దేర్ ఓన్.
0: వాడు ఎక్కడో కూర్చొని ఉన్నాడు.
1: వన్ సిట్స్ ఇన్ అనదర్ కార్నర్.
0: వాడికి 108 అని వాడికి నంబర్ వచ్చేస్తే.
1: And when his number is 108,
0: నాకు ఆరు అని ఒక నంబర్ వచ్చేసి.
1: స్వామిజీ నంబర్ ఇస్ ఓన్లీ 6.
0: ఇంత వ్యత్యాసాలుగా కలుగుతున్నాయి.
1: అండ్ దాట్ ఈస్ ది
0: కాబట్టి కాపీ కొట్టారని నువ్వు ఎవరు చెప్పుకోరు?
1: హౌ కెన్ యూ సే దట్ దే కాపీడ్?
0: ఎవరు చెప్పడానికి?
1: నోబడీ కెన్ సే.
0: అదంతా కూడా టీచర్ మహబూబ్ ఖాన్కి బాగా తెలుసు.
1: మహబూబ్ ఖాన్ ద టీచర్ నోస్ ప్రెటీ వెల్ వాట్ హ్యాపన్.
0: ఆయనకు ఈ పిల్లలకంతా కూడా ఈ రాజు సహాయం చేస్తున్నాడు అని తెలుసు.
1: హీ నోస్ దట్ రాజు హెల్ప్ దోస్ టూ బాయ్స్.
0: మేము బయటకు వచ్చేటప్పటికే ముగ్గురిని పట్టుకున్నారు, ఒకే అందరూ ఏడ్చటము.
1: ఆల్ ది త్రీ బాయ్స్ కేమ్ అవుట్, పీపుల్ స్టార్టెడ్ దెన్ షెడ్డింగ్ టియర్స్ ఆఫ్ జాయ్ ఇన్ ఎక్స్టసీ.
0: ఈ విధంగా వాళ్ళకు కూడా ఆనందం ఇచ్చి.
1: అండ్ పీపుల్ వర్ వెరీ హ్యాపీ.
0: ఆ లీవ్ లోపల నేను పుట్టపర్తికి వచ్చేసేసాను.
1: అండ్ ఇన్ మీన్ టైమ్ స్వామి రీచ్డ్ పుట్టపర్తి.
0: అప్పుడు ఆ పిల్లలు కూడాను మేము ఇంటి దగ్గర పోయి మనం ఏం చేసేది?
1: The boys also thought that, what is that we are supposed
0: to do? Raju, memu vastam, memu vastam, memu vastam. Okay, ventabaddaru.
1: Both the boys said, we'll follow you. What is it we do leaving you here? Thomas, you follow me. You drop me there and back, be back to your place. That's how Bhagavan spent his student days, highly sacred way. There was no mistake at all at that
0: time.
1: And Swami always corrected his classmates whenever they committed a mistake.
0: మాటలు కూడా చాలా మృదువుగా మాట్లాడేటువంటి వాడిని.
1: స్వామి ఆల్వేస్ స్పోక్ సాఫ్ట్లీ అండ్ జెంట్లీ.
0: ఎవరికి వినిపించలేదు.
1: అండ్ నోబడి కుడ్ హియర్.
0: ఈ విధంగా చేసుకుని నేను పుట్టపర్తికి వచ్చాను.
1: అండ్ దెన్ భగవాన్ రీచ్ పుట్టపర్తి.
0: పుట్టపర్తికి వచ్చేటప్పటికి
1: హావింగ్ రీచ్ దేర్
0: నాకంత జబ్బు వచ్చింది.
1: అండ్ స్వామి ఫెల్ సిక్.
0: ఏమి జబ్బు?
1: వాట్ సిక్నెస్?
0: అనగా చెడిపోయిందండి అందరు కూడా అనుకున్నారు.
1: People thought that he turned mad.
0: పిచ్చి పట్టింది రాజుకు అని.
1: People thought Raju turned mad.
0: నేను పిచ్చిగానే ఆడాను.
1: Swami also acted that way.
0: అంత ఎవరితో చెప్పుకోకుండా నేను మాట్లాడుకునేది నేను చెప్పుకునేది ఆ విధంగా చేస్తూ వచ్చాను.
1: Without talking to anybody, Swami went on talking within himself.
0: ఇదంతా వచ్చేటప్పటికి ఊర్లో వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు అందరూ చేరి మంచి వైద్యుని దగ్గర తీసుకుని వెళ్ళాలి.
1: All the people around in the neighborhood and the family members also wanted to take Swami to a doctor. They went on searching. They went to a good doctor. A surgeon.
0: Shastravaidya.
1: And with a knife, a shave in his head. And he has put into mark on the head with a knife. And he has taken out the peeling out of the marks on the head. And there's heavy bleeding in that
0: place.
1: And he applied lime juice on the wound. And it was burning sensation. And Swami was not worried about it. He was still smiling.
0: ఏమి ఇంత మంటలో కూడా నవ్వుతూ ఉన్నాడే వీడికి ఇంకా ఇది చేయదని కన్నులకంతా లేనిపోయిన పెద్ద పెద్ద కాటకం అంతా వేశాడు.
1: హౌ ఇస్ ఇట్ ఇన్ స్పైట్ ఆఫ్ ద పెయిన్ హౌ ఇస్ దట్ హి స్టిల్ స్మైల్
0: సో దే పెట్టాడు
1: ఆల్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్
0: హింసలో పెట్టాడు
1: అండ్ అప్లైడ్ సో మెనీ ఆయింట్మెంట్స్.
0: అప్పుడు నా వెంట ఆ వెంకమ్మ ఒకటి వచ్చింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ వెంకమ్మ హూ వాస్ బై హిస్ సైడ్.
0: ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా వెంకమ్మ నా వెంట ఉండాలి.
1: వెంకమ్మ గారు ఫాలోడ్ వేరే ఎవర్ స్వామి వెన్.
0: నువ్వు పోవద్దమ్మా అని బ్రహ్మబ్బాయి ఎంత చెప్పినా గానీ నేను వినను.
1: The parents said not to follow.
0: దగ్గరే ఉండాలా.
1: She has decided to follow Swami.
0: ఎప్పుడు ఇంకా నా వెంట ఆయమంతా అన్ని పాపం అన్నం చేసేది పెట్టేది ఇట్లు చేస్తున్నది.
1: She was attending on Swami throughout her life.
0: కనుక ఆ విధంగా గడుపుకొని ఆమె వచ్చి గృహమ్మబ్బాయి దగ్గర వచ్చి నాన్న ఇవంతా ఇక్కడ చేయించకండి ఒక్కటి చేయించకండి అన్ని చాలా బాధపడుతున్నాడు అన్ని కఠినమైనటువంటి చర్యలు అంతా చేస్తున్నారు మీరు తీసుకెళ్ళండి పుట్టవర్తి.
1: And Venkama garu reported to the father, no more of treatment of this kind. The boy is put to suffering and terrific pain, excruciating pain like that. And he was brought back. And thereafter the regular routine was
0: followed.
1: And they started these things. On Thursday, he used to travel beyond the body, laugh and trying to answer the questions of the
0: people.
1: It was only on that day. With a shaven head, it was done on that day. Right till this day, no hair cut whatsoever. No cut whatever.
0: ఏమి షేవ్ చేయలేదు.
1: అండ్ ఇట్ ఇస్ నాట్ నెవర్ షేవ్డ్.
0: అందరూ ఏమైనా కట్ చేస్తున్నారేమో అని అనుకుంటారు.
1: పీపుల్ మే థింక్ యూ మే హ్యావ్ హెయిర్ కట్స్.
0: ఎప్పుడూ లేదు.
1: నో ఎనీ టైం.
0: అట్లనే పెంచుకుంటూ వస్తున్నారు.
1: వెల్ యూస్ హ్యావింగ్ ద మాప్ ఆఫ్ హెయిర్.
0: ఆ విధంగా చేసుకుని
1: సో డూయింగ్
0: 70 సంవత్సరం నేను గడిపాను.
1: 70 లాంగ్ ఇయర్స్ ఈ స్పెంట్.
0: 70 పెట్టుకుని రేపు వచ్చే దీనికి 79.
1: The coming birthday, Bhagavan is going to 79. Because of this calendar, it amounts to 80 years. And then you'll also see Swami's 90th birthday.
0: ఇప్పటి వరకు కూడాను పళ్ళు గాని కళ్ళు గాని ఏ ఒక్కటి కూడా నాకు పోలేదు.
1: His eyes are very clear. The teeth are perfect at the age of 79.
0: నేను ఈ కాళ్ళతో నడుస్తూ ఉంటుంటే పిల్లలంతా పరిగెత్తేవాళ్ళు.
1: In those days when Swami used to walk, boys used to run after him.
0: ఇప్పుడు కూడా నేను నడుస్తాను.
1: Even now Swami can walk.
0: కానీ డాక్టర్లు పెట్టినటువంటివి ఇది నాకు నియమం.
1: But doctors insisted that he should not walk.
0: ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ చేశారు పడినప్పుడు.
1: Because as the leg was operated,
0: దానికి తగినటువంటి నరం ఎక్కడ చిక్కలేదు.
1: As they could not get the proper nerve.
0: అది అవసరము.
1: And so it's necessary.
0: కాబట్టి ఏది చేయాలని అక్కడ ఒక ఇనప రాడ్డు పెట్టి అని కుట్టేసేసారు.
1: Some rod was kept there at the time of this surgery.
0: దానివల్ల ఆ రాడ్ ఉండటం వల్ల నేను త్వరగా నడచడానికి వీల్లేదు.
1: Because of the rod put over there at the time of surgery, he cannot walk freely.
0: అయితే నా కార్యమంతా నా కర్తవ్యాలంతా నేను చేసుకుంటున్నాను.
1: Yet the daily routine goes on and goes on.
0: ఏ ఒక్కటి కూడా నేను మానలేదు.
1: Nothing is given up. Nothing stood in his way.
0: వచ్చిన వారికందరికీ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను.
1: Interviews are granted to all those
0: people. వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చేస్తున్నాను.
1: And Bhagavan advises.
0: తిరగాల్సినంత తిరుగుతూనే ఉన్నాను.
1: Swami is just moving about.
0: వారికి ఏ విధమైనటువంటి అటంకమే చేయలేదు.
1: No obstacle, nothing has come in the way.
0: ఇంకా ఇవన్నీ చెప్పాలనుకుంటే ఎంతో ఉండాలి.
1: There are lots of things to be told to you.
0: కనుక
1: therefore
0: ఈనాడంతా నా చరిత్ర అష్టమి దినము.
1: Today is Ashtami.
0: కానీ ఈ విధంగా దేహాన్ని నేను పాడు చేసుకోకుండా దేహాన్ని కాపాడుకుంటూ అన్ని విధాలా వస్తున్నాను.
1: స్వామి కెప్ట్ హిస్ బాడీ ప్యూర్ పర్ఫెక్ట్ అండ్ క్లీన్ హాస్ బీన్ మెయింటైనింగ్ హిస్ బాడీ టిల్ దిస్ డే.
0: అందరూ అడిగేటువంటి వాళ్ళు ఏమి ఎంత క్లీన్ గా ఉన్నాడు స్నానాలు చేస్తారా ఎవరు చేస్తారు ఏమి ఎంత అడిగేటువంటి వాళ్ళు.
1: పీపుల్ ఆస్క్ హిమ్ హౌ ఇస్ దట్ యువర్ సో క్లీన్ సో పర్ఫెక్ట్ వై.
0: నేను చిన్నపిల్లవాడిని నాకు ఎవరైనా స్నానం చేయించాలకి.
1: I'm a young boy. I don't need anybody to give me a bath.
0: Yavvatuna ne snanam cheyinchukunnadu.
1: I don't need any helper to take a bath.
0: Kabatti na snanam nenu chestuntanu.
1: Swami takes his own bath without anybody.
0: Pallanni nenu cheskuntanu.
1: He attends to his own work.
0: Ee vidhamainatundi dinkopala na ventunnatundi vaari kuda baadha pettuntanu.
1: Swami also teaches the same lesson.
0: Kaani oddanna kuda vaaru nilavari paapam.
1: Though Swami says no, they don't keep quiet.
0: వాళ్ళు నాకంతా సహాయం చేస్తూ వచ్చారు.
1: దే గో ఆన్ హెల్పింగ్ స్వామి.
0: అయ్యో బాబు నాకేదో పడి ఈ విధంగా అయిపోయింది మీరెందుకు నిద్ర మేల్కోవటం వద్దు మీరు పండుకోండి అంటుంటారు.
1: స్వామి వాంట్స్ దెమ్ టు గో టు స్లీప్ హి డజంట్ వాంట్ దెమ్ టు కీప్ అవేక్.
0: కనుక ఈ విధంగా నేను చేసుకుంటూ ఈనాటి వరకు నేను వస్తూనే ఉన్నాను.
1: స్వామి హాస్ బీన్ స్పెండింగ్ టైమ్ టిల్ దిస్ డే.
0: రేపు ఎల్లుండి ఈ యొక్క రెండు కూడాను నవమి దశమి.
1: టుమారో నవమి ది డే ఆఫ్టర్ దశమి.
0: ఇంకా రేపు పురోహితుల దగ్గర పోవాలి వాళ్ళకంతా కూడా చెప్పాలి వాళ్ళతో అంతా చేయవలసినంతా చేయించుకొని తదుపరి మీ దగ్గరకు వచ్చేసేస్తాను.
1: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి డన్ ఇన్ కనెక్షన్ విత్ యజ్ఞ అండ్ ద పురోహిత్స్ ఓవర్ దేర్.
0: నేను చెప్పాను కదా నా ప్రాపర్టీ ఏమిటి నా పిల్లలే నా ప్రాపర్టీ.
1: వాట్ ఈస్ స్వామీస్ ప్రాపర్టీ? స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
0: ఈ స్టూడెంట్స్ నా ప్రాపర్టీ.
1: Students are Bhagavan's property.
0: వారందరూ ఆనందంగా ఉంటేటే నేను ఎంతైనా ఆనందంగా ఉంటాను.
1: If students are happy, Bhagavan is happy.
0: కానీ ఎంతకాలం అయినప్పటికీ మీరు ఈ నామస్మరణ మాత్రం మానకండి.
1: Never, never give up singing the glory of God, Namasmar.
0: భజన బినాశిత శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి.

0: బుద్ధిశక్తి పరాక్రమం ఉత్సాహం. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం షడేతే యతి తిష్టంతి తత్ర దేవ సహాయకృతుం. ఏ రంగమునందైనను, ఏ కాలమునందైనను, ఏ మానవుడైనను ఈ సత్సంపత్తితో కూడినటువంటి యొక్క ఆరు గుణములు కలిగినటువంటి వాడు సర్వత్రా విజయమునే సాధిస్తాడు.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇఫ్ హ్యాస్ గాట్ ఆల్ దీస్ సిక్స్ ఎసెన్షియల్ క్వాలిటీస్.
0: ఈ షడ్గుణములే మానవుని సకలేశ్వర్య సంపన్నునిగా గావిస్తుంది.
1: దీస్ ఆర్ ది సిక్స్ క్వాలిటీస్ దట్ మేక్స్ మ్యాన్ ఎగ్జాల్టెడ్ విత్ ఆల్ ది ప్రాస్పెరిటీ.
0: ఈ షడ్గుణములు కలిగినటువంటి మానవుని సర్వ విజయములు కూడా వరిస్తుంది.
1: ది మ్యాన్ విత్ దీస్ సిక్స్ క్వాలిటీస్ ఈజ్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
0: అయితే ఈ సద్గుణములకు అనేక విధములైన అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: హౌఎవర్ ఫర్ దీస్ సిక్స్ క్వాలిటీస్ దేర్ ఆర్ సర్టెన్ అబ్స్టకల్స్ ఆన్ ద వే.
0: విద్యార్థికి మధ్య మధ్య పరీక్షలు ఏ విధంగా అడ్డు తగులుతుందనో అదే విధంగానే ఈ సద్గుణములు యందు కూడాను పరీక్షించే నిమిత్తమై అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: Just a student faces examinations, we also face the test as we achieve these six qualities.
0: ఇది తమ యొక్క భవిష్యత్తునకు ఉన్నత సోపానమనే భావించాలి.
1: One has to consider a step on the ladder leading to the future.
0: ఈ యొక్క అడ్డులే కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, నిందలు, నిష్ఠూరములు ఇలాంటి కొన్ని అవాంతరమైన బాధలు మనకు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: ది అబ్స్టకల్స్ సచ్ అస్ లాస్, ద పెయిన్, ద బ్లేమ్, దీస్ ఆర్ ఆల్ ద అబ్స్టకల్స్ దట్ కమ్ ఆన్ ద వే.
0: వీటినన్నింటి కూడాను ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని దానిని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగిపోవలసి వస్తుంది.
1: వన్ హ్యాస్ టు రెసిస్ట్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ ఫెయిత్.
0: విద్యార్థులయందు ఆత్మవిశ్వాసము అత్యవసరమైనది.
1: Students need essentially self-confidence.
0: ఈ ఆత్మవిశ్వాసమే లేకుండినా ఈ సద్గుణములైనటువంటి సంపత్తి మనము అందుకోలేము.
1: Without the self-confidence, one cannot have these six qualities.
0: కాన ఆత్మవిశ్వాసము ప్రతి మానవునికి ప్రాణ సమానం.
1: Therefore, self-confidence is the life breath of every man.
0: ఈనాటి విద్యార్థులందు ఈ ఆత్మవిశ్వాసమును కోల్పోయి కేవలం భౌతికము, లౌకికము, ప్రాకృతమైనటువంటి యొక్క విషయవాసనయందు తాను ప్రవేశించి అశాంతికి గురి అయి కేవలము అనేక అవస్థలను అందుకుంటున్నాడు.
1: బట్ ది స్టూడెంట్ టుడే ఈజ్ క్యారీడ్ అవే బై ఫిజికల్ వరల్డ్లీ ఫ్లీటింగ్ ప్లెజర్స్ అండ్ ఈజ్ రెస్ట్లెస్.
0: కనుక ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరుచుకుని అన్నింటికీ దైవం కలదనేటువంటి యొక్క విశ్వాసంతో మనము జీవితంలో ప్రవేశించాలి.
1: Therefore, we have stepped into our life with self-confidence that there is God with us.
0: Vishwamitrudu, bujabalamunu, buddhibalamunu, astrabalamunu, aadharam cheskuni, daivabalamuto jeevinchutunnatvanti yokka vasishtula vari paina yuddhamunaku punukunnadu.
1: Vishwamitra, based on the physical strength and his archery and intelligence, he was ready to fight with Vasishtha.
0: Kani, కడపటికి సత్యాన్ని గుర్తించి దైవబలమే నిజబలము, ఆత్మబలమే నిజబలము అని విశ్వసించి ఈ భౌతిక బలమును త్యజించి తాను తపస్సును కేగాడు.
1: బట్ వాట్ హ్యాపెన్ అల్టిమేట్లీ, హీ కుడ్ నో ద డివైన్ స్ట్రెంగ్త్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్పిరిట్ వుడ్ ఓన్లీ అల్టిమేట్లీ స్టాండ్ అండ్ దెన్ లెఫ్ట్ ద ప్లేస్ టు పెనెన్స్.
0: ఈ లౌకిక బలములు కేవలం బలములు కాదు, దుర్బలములే.
1: ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్ నో స్ట్రెంగ్త్ అట్ ఆల్, ఇట్ ఇస్ వీక్.
0: ఈ ప్రాప్తమైనటువంటి శక్తులు అన్ని కూడా నిశ్శక్తులే.
1: ద ఫిజికల్ పవర్ ఇస్ నో పవర్, ఇట్ ఇస్ వీక్నెస్.
0: ఈ భౌతికమైనటువంటి యొక్క సంపదలు అన్ని కూడా కేవలం అశాశ్వతములే.
1: ద వరల్డ్లీ ప్లెజర్స్ ఆర్ టెంపరరీ.
0: ఇలాంటి వాటి మానవుడు ఈనాడు అరులు చాచి తన యొక్క దివ్య శక్తిని కూడా కోల్పోతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ దీస్ ఫ్లీటింగ్ ప్లెజర్స్ అండ్ ఈస్ ఫర్గెటింగ్ హిస్ డివైన్ ఇమ్మనెంట్ స్ట్రెంగ్త్.
0: కనుక విద్యార్థులు ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకుని ప్రతి ఆట యందు, ప్రతి పాట యందు, ప్రతి మాట యందు కూడాను తమ యొక్క దివ్య శక్తిని బహిర్గతం గావించుకోవాలి.
1: Therefore, students will have to develop the self-confidence and express divinity in every game, in every song, and every word they utter.
0: అయితే కొన్ని సమయములందు, సందర్భములందు తన యందు దాగి ఉన్నటువంటి యొక్క బలహీనత అప్పుడప్పుడు పైకి వస్తుంటాది.
1: However, at times, on certain occasions, the inner weakness expresses out.
0: అది ఏ మానవుని యొక్క బలహీనత.
1: దట్ ఈస్ ద వీక్నెస్ ఆఫ్ మ్యాన్.
0: కష్టములకు లొంగిపోవటము, దుఃఖములకు విచారించడము, బాధలను ఓర్చుకోలేకపోవటము, ఇవన్నీ కూడా కేవలము మానవుని యందు దాగినటువంటి యొక్క బలహీనతలే.
1: ద ఇన్నర్ వీక్నెస్ ఆఫ్ మ్యాన్ లైస్ ఇన్ నాట్ ఏబుల్ టు బేర్ ద సఫరింగ్, నాట్ ఏబుల్ టు కంటైన్ ద మిజరీ, నాట్ ఏబుల్ టు బేర్.
0: దీనికి ఏమాత్రం కూడా మనం భయపడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: బీ ఫియర్లెస్.
1: బీ ఫియర్లెస్.
0: ఆ విధమైనటువంటి ధైర్యంతో, సాహసంతో దానిని మనం ఎదుర్కొన్నప్పుడు అన్నింటి ఎందుకు కూడా మనము విజయాన్ని సాధిస్తాం.
1: When we face all these things with the courage and valor, you are bound to be successful.
0: కాన మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని అన్ని రంగముల ఎందుకు కూడా మనం ప్రవేశించి విజయాన్ని సాధిస్తూ రావాలి.
1: Therefore, we should develop the self-confidence and come out victoriously in every field.
0: అయితే మానవునికి ఈ సద్గుణముల వల్ల కలిగేటువంటి యొక్క లాభం ఏమిటి?
1: However, what's the profit that one gets out of these six qualities?
0: ఈ సద్గుణముల వల్ల అనేక విధములైనటువంటి యొక్క భౌతిక సుఖములు, ఆధ్యాత్మిక సుఖములు కూడాను పొందగలుగుతాం.
1: With the virtue we'll have the physical pleasure and also spiritual profit.
0: ఆత్మవిశ్వాసం అనేటువంటిది తనను తాను ఉద్ధరించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే కాని ఏ లోకమునో, ఏ ప్రపంచమునో, ఏ సమాజమునో ఉద్ధరించేటువంటి నిమిత్తం కాదు.
1: Self-confidence helps for the self-emancipation, not for the society or for the world by and large.
0: కత్తిని రాతిపైన రుద్దుతూ వచ్చినప్పుడు కత్తి పదుని నిమిత్తమై రాతిని రుద్దుతున్నామే కాని రాతిని నునుపు చేసే నిమిత్తం కాదు.
1: The knife is sharpened against the touchstone not to smoothen this stone. It's only for the benefit of the knife.
0: కనుక తమ తమ సద్గుణములంతా కూడాను తమను ఉద్ధరించిన నిమిత్తమై సద్గుణములు పోషించుకోవాలి.
1: Therefore, one has to foster virtue for self-emancipation.
0: ఈ సద్గుణములు కంటికి రెప్పల వలె, నోటికి పండ్ల వలె, రెండు చేతుల వలె, రెండు కాళ్ల వలె, ఒకదానిని ఒకటి సమన్వయం కావించుకుని
1: the qualities, virtues are like that of an eyelid, like the teeth in our mouth, like hands and legs.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై మానవ యొక్క జీవితం ఏర్పడినదనే సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: They should work in perfect harmony and coordination so that we would lead an ideal life.
0: కనుక సద్గుణములు అనేటువంటిది కేవలము ఒక సుఖమును చేకూరుతుంది.
1: Therefore, virtues give us happiness.
0: అయితే ఈ సుఖమును కూడా మనం చెల్లించవలసినటువంటి యొక్క విలువను మనం చెల్లించాలి.
1: However, we have to pray the price for this happiness we get.
0: అది ఆ యొక్క విలువైనటువంటి యొక్క ధనం ఏమిటి? మన క్రియాశీలత.
1: Therefore, the wealth lies in the spirit of our action.
0: Spirit of action.
1: The spirit of action.
0: Spirit of work.
1: Spirit of work.
0: అనగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మనం నిజమైన సుఖాన్ని పొందగలుగుతున్నాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వెన్ వీ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ వెల్ వీల్ హ్యావ్ ట్రూ హ్యాపీనెస్.
0: అయితే ఈ సుఖములు రెండు రకములుగా ఉంటుంది.
1: హౌఎవర్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్లెజర్.
0: ఎట్టి సుఖములు?
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్?
0: అసుఖము, సుఖము.
1: వన్ ఈస్ మిజరీ, అదర్ ఈస్ హ్యాపీనెస్.
0: అయితే నిత్యమైనటువంటి సుఖాన్ని మనం పొందాలనుకున్నప్పుడు మొట్టమొదట విలువను కట్టాలి, తర్వాత సుఖాన్ని అందుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో ది ఎటర్నల్ హ్యాపీనెస్, we should know its value and try to attain.
0: Anaga kartavyanni nirvartinchali tadupari dani yokka phalithanni manam aashinchali.
1: It only means we have to discharge your duty and responsibility and expect the reward thereafter.
0: Kaani ee naadu kartavyanni nirvartinchaga phalithamunu maatrame aashisthunnamu.
1: But today we don't discharge your duty, but we want the reward.
0: Idiye asukhamu.
1: This is asukha or misery.
0: దీని వేళ తదుపరి ఇస్తున్నాం మనము. ముందుగానే వెల ఇచ్చి ఆ సుఖాన్ని మనం పొందాలి.
1: In fact, you have to pay the price first and then attain happiness.
0: ముందుగా ఇచ్చేటువంటి వెల కర్తవ్యమే.
1: The price that is paid earlier is one's own duty.
0: మన కర్మలను మనం చక్కగా ఆచరించాలి.
1: We have to do our duty well.
0: అప్పుడే మనకు ఆశించినటువంటి సుఖము మనకు ప్రాప్తిస్తుంది.
1: Then only you will have expected happiness out of it.
0: ప్రతి మానవుడు కూడాను కర్తవ్య నిమిత్తమై జన్మించినాడే కానీ ఫల నిమిత్తమై జన్మించలేదు.
1: Every man is born to discharge a duty and responsibility, not in expectation of a reward.
0: మానవునికి జీవితంలో ఎట్టి రైట్ కూడాను లేవు.
1: Man has no right in his lifetime.
0: కానీ కర్తవ్యమే తన యొక్క యోగము.
1: His duty itself is yoga.
0: కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోయినప్పుడు మన యొక్క రైట్ మనకు ప్రాప్తిస్తూనే వస్తుంది.
1: When once you discharge your duty, you'll get your own right automatically.
0: కానీ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని రెండుగా మనం భావిస్తున్నాము.
1: We consider right and responsibility are two aspects.
0: Responsibility మాత్రం విసర్జిస్తున్నాము, రైట్ కు మాత్రమే ఫైట్ చేస్తున్నాము.
1: We give up the responsibility and fight for the right.
0: Responsibility నువ్వు ఆక్రమించు. Responsibility నువ్వు సరైన దృష్టిలో ఉంచుకో. నీ రైట్ నీకు తప్పక దావిస్తుంది.
1: Keep in view your responsibility, then you will get your right.
0: కనుక విద్యార్థులారా, మొట్టమొదట మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి.
1: Students, first do your duty.
0: Duty is God.
1: Duty is God.
0: Work is worship.
1: Work is worship.
0: కనుకనే మనము మన డ్యూటీని మనము నిర్వర్తించక కేవలం ఫల నిమిత్తమై మనము ప్రాకులాడటము, ఇది కేవలం వెరితనమే.
1: Without doing your duty, if you anticipate the result and the reward, it is foolishness.
0: ఇట్టి కర్తవ్యాన్ని నిర్వర్తించే నిమిత్తమై మానవ జన్మ మనకు లభించింది.
1: Human life is gifted to discharge one's own duty.
0: మానవ జన్మం యొక్క అంతరార్థం ఏమిటని గుర్తించాలి.
1: We have to know the meaning of human life.
0: ఇట్టి పవిత్రమైన మానవ జన్మ ఎత్తి కూడాను ఇందులో సార్థకము గావించుకునేటువంటి మార్గాన్ని వెతుకక కేవలం అపవిత్రమయ్యేటువంటి కర్మల్లో మనము ప్రవేశించి జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
1: Having taken the sacred life of the human birth, we go along the unsacred path and waste and spoil our life.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ యవ్వనం అనేటువంటిది స్థిరమైనటువంటిది కాదు.
1: స్టూడెంట్స్, యూత్ ఈజ్ నాట్ పర్మనెంట్.
0: కదిలిపోయే మేఘంలో వంటిది.
1: ఇట్స్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.

0: Life is temporary. Youth is temporary. Money is temporary. Wife and family, children are temporary. It is only truth and righteousness that are permanent.
1: ఈ సత్య ధర్మముల నిమిత్తమై మీ యొక్క విలువను మీరు సరైన రీతిలో మనం ఖర్చు పెట్టుకోవాలి.
0: We have to make use of our latent energy in proper way to safeguard truth and righteousness.
1: ఎలాంటి పరిస్థితి ఎందైనప్పుడు మనం దేనికూడను వెలువక వెలుకంచ వేయక ధైర్యంతో సాహసంతో ఆత్మవిశ్వాసంతో ముందంజ వేయాలి.
0: Under any circumstances, don't fear anything. Proceed ahead with all the courage, confidence, fearlessly and valor.
1: అప్పుడు మనం విజయాన్ని సాధించగలము.
0: Then you will certainly win.
1: ప్రతి మానవుడు కూడాను తన కర్తవ్యం నందు విజయాన్ని సాధించాలని ఆశిస్తుంటాడు.
0: Every man wants to win in every field.
1: కానీ ఈ విజయం ఎట్ట మనకు లభ్యమవుతుంది?
0: How can you be successful?
1: సక్రమమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి.
0: You should follow
1: it. పట్టుకోవాలి.
0: We have to make use of our latent energy in proper way to safeguard truth and righteousness.
1: ఎలాంటి పరిస్థితి ఎందైనప్పుడు మనం దేనికూడను వెలువక

0: మనకు లభ్యమవుతుంది.
1: హౌ కెన్ యూ బి సక్సెస్ఫుల్?
0: సక్రమమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి.
1: యూ షుడ్ ఫాలో ద రైట్ పాత్.
0: ప్రతి మానవునికి 5 మంది అడ్వైజర్స్ ఉన్నారు.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ 5 అడ్వైజర్స్.
0: ఈ 5 మంది అడ్వైజర్స్ యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ నో ది నేచర్ ఆఫ్ దీస్ 5 అడ్వైజర్స్.
0: ఎవరు,
1: హూఆర్ దే,
0: ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా, ఎందుకు ఈ 5 మందిని మాత్రమే అడ్వైజర్స్ మనం తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ దీస్ 5 అడ్వైజర్స్ హూ, వేర్, వై అండ్ వెన్ అండ్ హౌ ఐ టేక్ దెమ్ యాజ్ అడ్వైజర్స్ అండ్ కండక్ట్.
0: ప్రతి కార్యక్రమం ముందు ఎవరు,
1: ఫస్ట్ హూ,
0: ఎందుకు,
1: వై,
0: ఎక్కడ,
1: వేర్,
0: ఎట్లా,
1: హౌ,
0: ఎప్పుడు,
1: వెన్.
0: ఈ 5 ప్రశ్నలు మనం చక్కగా వేసుకున్నప్పుడు సరి అయినటువంటి జవాబు మనకు ఆవిర్భవిస్తుంది మన నుండి.
1: వెన్ వీ పుట్ దీస్ 5 క్వశ్చన్స్ యూ విల్ గెట్ ది కరెక్ట్ ఆన్సర్.
0: కానీ ఈనాటి మానవుడు ఇట్టి అడ్వైజర్స్ యొక్క దీనిని మనం ఏమాత్రం కూడా ఎదురు చూడటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎ ప్రాపర్ ఆన్సర్ టు దీస్ 5 క్వశ్చన్స్.
0: ఈ అడ్వైజర్స్ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దీస్ 5 అడ్వైజర్స్?
0: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదం అనే భావించాలి.
1: వి షుడ్ కన్సిడర్ ది అడ్వైజర్స్ ఎస్ గాడ్స్ గిఫ్ట్స్.
0: ఎవరో బయట ప్రపంచమందు బయట అధికారులు యందు మనకు అడ్వైజర్స్ వెతకనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ అడ్వైజర్స్ ఫ్రమ్ అథారిటీ.
0: అడ్వైజర్స్ మన యందే ఉంటున్నారు.
1: దీస్ అడ్వైజర్స్ ఆర్ వితిన్.
0: అందువల్లనే అంగములోని జంగము, జంగములోని సంగము, సంగములోని లింగము అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ ఇట్ ఈస్ ఓన్లీ ద బాడీ వీ ఫైండ్ అసోసియేషన్ అండ్ దేర్ వీ ఫైండ్ ద అవేర్నెస్ ద లింగ.
0: సమస్త సంబంధమైనటువంటి యొక్క అంగములు యందు కూడాను దివ్యమైనటువంటి శక్తితో కూడినటువంటి దైవత్వం ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ లింబ్ ఆఫ్ అవర్ బాడీ దేర్ ఇస్ ఎ డివినిటీ విద్ ఇన్ లేటెంట్.
0: అతని పేరే అంగీరసుడు అని పేరు.
1: ద డివినిటీ ఇన్ ఎవ్రీ లింబ్ ఆఫ్ అవర్ బాడీ ఇస్ కాల్డ్ అంగీరస.
0: ప్రతి అంగమును కూడాను రసస్వరూపుడై ఉండటం చేతనే ఇతనికి అంగీరసుడు అని పేరు.
1: యాజ్ డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్ ఇట్స్ కాల్డ్ అంగీరస.
0: కనుక బయటను మనం వెతకనక్కర్లేదు భగవంతుణ్ణి.
1: వీ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: నీవే భగవంతుడు.
1: యూ ఆర్ గాడ్.
0: నీ యందే ఉన్నాడు భగవంతుడు.
1: హీస్ విత్ ఇన్ యూ.
0: నీ శక్తి అంతా ఇప్పుడు నువ్వు భగవత్ శక్తియే.
1: ఆల్ యువర్ ఎనర్జీ ఇస్ డివైన్.
0: సర్వస్వము భగవంతుని యొక్క వరప్రసాదమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసం అనేటువంటి యొక్క ఉత్తమ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ద నోబుల్ ఫీలింగ్ వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఈ చదువు సంధ్యలు కానీ ఈ విద్యా విధానములు కానీ కేవలము భౌతిక జీవితమునకు పోషించే నిమిత్తం కాదు.
1: ది ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ద ప్రొసీజర్ ఇస్ నాట్ మేర్లీ టు క్యారీ
0: భౌతిక జీవితం అనేటువంటిది ఇందులో ఒక భాగం మాత్రమే.
1: అవర్ లివింగ్ సస్టెనెన్స్ ఇస్ ఓన్లీ ఎ పార్ట్.
0: కానీ ఫండమెంటల్ శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుండాలి, తనం తాను తెలుసుకునేటువంటిది.
1: బట్ దర్ ఇస్ వన్ ఫండమెంటల్ పవర్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
0: తనం తాను తెలుసుకున్నటువంటి వానికి సర్వము ఈజీగా సులభంగా తెలియగలుగుతుంది.
1: ద వన్ హూ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్.
0: తనను తాను తెలియనటువంటి వాడు ప్రపంచాన్ని ఏ రీతిగా తెలుసుకోగలడు?
1: ద వన్ హూ డస్ నాట్ నో హిజ్ ఓన్ సెల్ఫ్ హౌ డు యు ఎక్స్పెక్టింగ్ టు నో.
0: తనను తాను సాధించుకోలేనటువంటి వాడు జగత్తును ఏ రీతిగా సాధించగలడు?
1: ఇఫ్ హీ కెనాట్ అచీవ్ కాంకర్ హిజ్ ఓన్ సెల్ఫ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు
0: బి. ఆత్మజ్ఞానం అనే ఉద్ధరింపుకోలేనటువంటి మానవుడు బయట విజ్ఞానం ఏ రీతిగా సాధించగలడు?
1: ఇఫ్ హీ కెనాట్ ఎమాన్సిపేట్ వర్క్ ఫర్ హిమ్ సెల్ఫ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు వర్క్ ఫర్ అదర్స్.
0: ఈ విజ్ఞానమైనటువంటి ఆచరణలోనేటువంటిది వ్యర్థమైనటువంటి విజ్ఞానమే కదా.
1: దిస్ నాలెడ్జ్ విచ్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈజ్ యూస్లెస్.
0: కనుక విజ్ఞానం ఉంటే కూడా వివేకం లేకపోతే ఇది కేవలము నిరుపయోగమైనటువంటిది.
1: నాలెడ్జ్ వితౌట్ డిస్క్రిమినేషన్ ఈజ్ యూస్లెస్.
0: కనుక విజ్ఞానంతో పాటు వివేకము, వివేకంతో పాటు ఆత్మజ్ఞానము, మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపాన్ని మనం సాధించాలి.
1: దేర్ఫోర్ అలాంగ్ విత్ ద నాలెడ్జ్ వీ షుడ్ హావ్ డిస్క్రిమినేషన్ అండ్ ఆల్సో అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్ విచ్ వీ షుడ్ అచీవ్.
0: భారతీయుల ప్రతి పర్వదినములు కూడాను పవిత్రమైన అంతరాత్మలతో కూడినటువంటివి.
1: ఆల్ ఫెస్టివల్స్ ఆఫ్ భారతీయస్ హావ్ గాట్ ఎన్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఈ అంతరాత్మాన్ని బోధించుకునే నిమిత్తమై ఆధ్యాత్మిక నిమిత్తమై ఈ విధమైనటువంటి పర్వదినములు ప్రారంభమవుతున్నాయి.
1: ద ఫెస్టివల్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఓన్లీ టు రిసీవ్ ద టీచింగ్ ఆఫ్ ఇట్స్ ఇన్నర్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్.
0: ఈనాటి పర్వదినము పవిత్రమైన ఉత్తరాయణ కాలం అని.
1: టుడే ఇస్ ద సీక్రెట్ డే.
0: ఇది విజ్ఞానమునకు ఆత్మజ్ఞానమునకు రెండింటికి సమమైనటువంటి యొక్క తత్వము.
1: ఇట్ స్పీక్స్ ఆఫ్ ఈక్వానిమిటీ అండ్ ఈక్వాలిటీ బిట్వీన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ఆఫ్ ద విజ్డమ్.
0: సూర్యుడు ప్రతి నెల కూడా ఒక్కొక్క దీని యందు ఋతువునందు ప్రారంభిస్తున్నాడు.
1: సన్ షిఫ్ట్స్ ఫ్రమ్ వన్ హౌస్ టు అదర్ యాజ్ పర్ ద జోడియక్ సిస్టమ్.
0: కనుక ఈనాడు మకర రేఖపైన ప్రారంభం చేయటం దీనికి మకర సంక్రాంతి అని కూడా పేరు.
1: యాజ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద క్యాప్రికార్న్ జోడియక్ సిస్టమ్ దిస్ కాల్డ్ మకర సంక్రాంతి.
0: ఈ మకర సంక్రాంతి మానవునికి అనేక విధములైనటువంటి భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన, ఆధ్యాత్మికమైనటువంటి సంపత్తిని అందిస్తూ ఉంటుండాలి.
1: యాజ్ సన్ మూవ్స్ టు ద హౌస్ ఆఫ్ క్యాప్రికార్న్

0: confers physical, moral, ethical, social happiness.
1: కనుక మానవునికి ఈ యొక్క జీవితంలో ఏ ఏ విజయాన్ని సాధించాలని ఉన్నాడో సర్వ విజయములకు సాక్షిభూతమైనటువంటిదే ఈ సంక్రాంతి.
0: Therefore, for when victory in every field, Sankranti stands as the witness.
1: దీనికి అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: This is described in myriad ways.
1: దినకరుడు శాంతుడైతోచె దినములింట కురుచలయ్యను చలిగాలి చులుకు హెచ్చే.
0: The day is shorter and shorter, and we find the chill weather, wind blowing.
1: పొలములం రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలం నూర్చు కాపులు గొంతులెత్తి పదములం పాడదొడగిరి.
0: We find the farmers singing in glory, see, watching the harvest
1: around. బంతి పువ్వుల ముఖములన్నంత విప్పి
0: the flowers chrysanthemum blossom in full.
1: మన గృహంబుల సాంగాన్య సంపదల నిల్పి
0: there will be enough of grain and wealth at our residences.
1: సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే
0: the beautiful Sankranti approaches with these signs.
1: మానవుడు కృషి కల్పిన చేత ఆ కృషి ఫలమైనటువంటి యొక్క సర్వధాన్యములు సర్వ సంపత్తి కూడాను ఈనాడు మన గృహముల్లో ప్రవేశిస్తుంటాయి.
0: బికాస్ ఆఫ్ ది హిస్ వర్క్ ఇన్ ది ఫీల్డ్స్ హి గెట్స్ ది హార్వెస్ట్ ఇన్ ద గ్రెయిన్.
1: ఇలాంటి భౌతికమైనటువంటి సంపత్తికి ఈ సంక్రాంతి చాలా కళ్యాణకరమైనటువంటిది.
0: సంక్రాంతి ఇస్ మోస్ట్ ఆస్పీషియస్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ హార్వెస్ట్.
1: ఇంతే కాకుండా చల్లని గాలుల చేత పవిత్రమైన వాతావరణం చేత ఏ విధమైనటువంటి పనులు కూడా లేకుండా విశ్రాంతిని అందించేటువంటిది ఈ సంక్రాంతి.
0: బికాస్ ఆఫ్ కోల్డ్ వెదర్ అండ్ సీక్రెట్ అట్మాస్ఫియర్ అరౌండ్ వీ కెన్ హ్యావ్ ఇనఫ్ ఆఫ్ రెస్ట్.
1: మానవునికి దేహ సంబంధమైన విశ్రాంతి కూడా అత్యవసరము.
0: మ్యాన్ నీడ్స్ ఫిజికల్ రెస్ట్.
1: శారీర మానసిక ఆధ్యాత్మిక విశ్రాంతులు మానవునికి అత్యవసరమైనప్పుడే ఈ యొక్క విజయమైనటువంటి శాంతి మనకు ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ గాట్ ద రెస్ట్ అట్ ద ఫిజికల్ లెవెల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ దెన్ యూ విల్ హ్యావ్ ద రెస్ట్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: సంక్రాంతి ఇది సంక్రాంతి ఇది పవిత్రమైనటువంటి ఒక కాంతిని అందించేటువంటిది శాంతిని అందించేటువంటిది క్రాంతిని అందించేటువంటిది.
0: సంక్రాంతి కన్ఫర్స్ సీక్రెట్ లైట్ సీక్రెట్ పీస్
1: మన అంతర్భూతమైనందు ఉన్నటువంటి ఒక ఆనందాన్ని మనకు ఆవిర్భవింపజేస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ఇన్నర్ లేటెంట్ బ్లిస్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్.
1: మానసికం యొక్క వాతావరణాన్ని చాలా మార్పు తెప్పిస్తుంది.
0: దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ ది ఔటర్ ఎన్వైరన్మెంట్.
1: సున్నితమైన పవిత్రమైన భావాన్ని మన నుండి ఆవిర్భవింపజేస్తుంది.
0: వీ డెవలప్ ద టెండర్ సాఫ్ట్ నోబుల్ ఫీలింగ్స్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ యొక్క పవిత్రమైన భావాల్ని ఏమాత్రం కూడా స్మరించడం లేదు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ బాదర్డ్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
1: కేవలము భౌతికమైనటువంటి సిరి సంపదలే ప్రధానమని భావించి ఆ సిరి సంపదల నిమిత్తమై తన సర్వస్వము కూడా ధారవస్తున్నాడు.
0: హీ కన్సిడర్స్ ద వెల్త్ in this world most important and strains a lot.
1: Taraka sadgunamunu manam penchukovadaniki taginatvanti okka avakasanni manam andukovali.
0: Therefore we should seize every opportunity to develop virtues.
1: Ee sadgunamulu entuntivi ee shat sampattalu.
0: The virtues are these six qualities.

0: from the enthusiasm, the courage, the valor, the intelligence and energy.
1: ఈ శస్త్రంపత్తి మానవుని యందు ఉండినప్పుడు మానవుల్లో దుర్గుణములు ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు.
0: When these six noble qualities are there is no scope for any bad character.
1: ఈనాటి యువకుడి యందు రెండు దుష్ట శక్తులు ప్రవేశించి మానవత్వాన్ని కూడాను మసిగల్పుతుండాలి.
0: Today we find two bad qualities that ruins the human quality altogether.
1: అసూయ, ద్వేషము.
0: These are the two. One is jealousy, the other hatred.
1: ఇవి రెండు కూడాను తోడు దొంగలు.
0: These are the thieves who work together.
1: ఇవి రెండు కూడాను వేరు పురుగులు.
0: They are like the termites.
1: కడకలలాడుతూ పుష్పములు విప్పి ఫలములను అందించి ఆనందాన్ని గొలిపేటువంటి వృక్షమును కూడాను ఏమీ తెలియనట్టుగా ఒక వేరు చాటును చేయి ఈ యొక్క వేరు పురుగు దాన్ని కొట్టి క్షణములో దానిని నిర్మూలం గావిస్తుంది.
0: They attack the roots of those plants that flower excellently, the flowers that blossom and yield fruits. They attack the very roots and ruin them.
1: అసూయ అనేటువంటిది ఇలాంటి చాలా బాధను కలిగించేటువంటి ఒక పురుగు వంటిది.
0: Jealousy is a pest termite that puts you to suffering.
1: సుఖ సంతోషములతో వర్ధిల్చున్నటువంటి మానవుని యందు ఈ అసూయ ప్రవేశించి వారిని అన్ని విధములు కూడాను కేవలము నిర్వీర్యుని గావిస్తుంది.
0: In fact, though man is happy, it is only this jealousy that makes his position miserable.
1: అది ఏ మహాభారతం నందు కూడాను కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు.
0: That is the teaching of Krishna to Arjuna in Mahabharata.
1: పచ్చని రాజవంశమును పాడురరింపజనించినారు.
0: A beautiful clan, the progeny, royal family.
1: పచ్చని రాజవంశమును పాడునరింపజనించినారు కార్చి చైరేడు సూతు సుతు స్నేహము దానికి తోడు.
0: A royal family of repute is put to ruin. They are born with the whole family.
1: కచ్చలు రేపి ఆ శకునిగాడు.
0: And there is Shakuni that would add fuel to
1: the fire.
0: You find the flame burning all through more and more brilliantly.
1: ఈ అసూయ అనేటువంటి ఒక చీడపురుగు, అసూయ అనేటువంటి ఒక రాక్షసి ఈ పచ్చని రాజవంశంలో ప్రవేశించి దీనిని సర్వ విధములు కూడాను ధ్వంసం గావిస్తున్నాడు.
0: Therefore the insects and the termites of jealousy acts like a demon and ruins the very clan of the royal family.
1: మంచి మార్పులు తెచ్చుకుంటున్నటువంటి పిల్లవాడిని చూస్తే అసూయ అవుతుంది.
0: We feel jealous of a boy who gets good marks.
1: మంచి మేధాశక్తి కలిగినటువంటి విద్యార్థిని చూస్తే అసూయ ప్రారంభమవుతుంది.
0: We are jealous of intelligent boys.
1: అన్ని విధములు కూడా సుఖశాంతులతో వర్ధిల్తున్నటువంటి వాడిని చూస్తే అసూయ వస్తుంది.
0: One feels jealous of the person who is happy all the time.
1: నిరంతరము ఆనందంతో కిలకిలలాడుతున్నటువంటి విద్యార్థిని చూస్తే అసూయ వస్తుంది.
0: If a student is blissful all through, we feel jealous of him.
1: ఈ అసూయ అనేటువంటి దానికి ఒక విధమైన పరిమితమే లేదు, హద్దు కొద్ద లేదు.
0: This jealousy has no limit, has no boundaries.
1: కనుక ఇలాంటి అసూయను విద్యార్థుల్లో ఏమాత్రము ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్ నాట్ టు హ్యావ్ జెలసీ విద్ ఇన్
1: దెమ్. ఈ అసూయ తమను తామే పాడు చేస్తుంది, తమను తామే నశింపజేస్తుంది.
0: ఇట్ ఈస్ జెలసీ దట్ కిల్స్ యూ, దట్ రూయిన్స్ యూ.
1: ఎంత ఇతరుల యొక్క చెడ్డను నీవు కోరుతున్నావో అంతకు పదింతల చెడ్డ నీకు అందిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డిజైర్ బ్యాడ్ అన్ టు అదర్స్ యూ విల్ బి మచ్ వర్స్ దెన్ వాట్.
1: ఏ జబ్బుకైనా ఒక విధమైనటువంటి యొక్క ఔషధం ఉన్నది కానీ ఈ అసూయ అనేటువంటి రోగములకు ఔషధమే లేదు.
0: ఎనీ డిసీజ్ ఫర్ దట్ మ్యాటర్ హ్యాస్ మెడిసిన్, నో మెడిసిన్ ఫర్ దిస్ జెలసీ.
1: నిరంతరము ఆనందపడేటువంటి వ్యక్తి యందు పవిత్రమైనటువంటి ఆనందం కూడా అభివృద్ధి అవుతుంది.
0: ద వన్ హూ ఇస్ బ్లిస్ఫుల్ ఆల్ ద టైమ్ విల్ హ్యావ్ బ్లిస్ఫుల్.
1: ధైర్యంతో ఈ అసూయను మనం సాధించి దీనిని జయించడానికి ప్రయత్నించాలి.
0: విత్ ఆల్ ద కరేజ్ వీ షుడ్ విన్ ఓవర్ ది బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ జెలసీ.
1: నాయమాత్మ బలహీనైన లభ్య, మనం బలహీనమైపోతే క్షణక్షణము కూడాను అనుదినము కూడాను మనం మరణిస్తున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వీ బికమ్ వీక్ వీ డై ఎవ్రీ మూమెంట్.
1: అడుగడుగులకు మనం మరణిస్తాము.
0: అట్ ఎవ్రీ స్టెప్ వీ డై.
1: ధైర్య సాహసంతో ఉంటే మరణం ఒక్కటే.
0: If we got the courage and valor, we die only once.
1: So dhairyamtone manam maraninchali.
0: We have to die with all the courage.
1: Aanandamtone manam maraninchali.
0: We should die blissfully.
1: Atma vishwasamtone maraninchali.
0: We should die with self confidence.
1: Ee moodu lenappudu manavudu bratikkudunu maraninchina vaadito samaname.
0: Without these three qualities, even if we are alive, it amounts to death.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇట్టి పవిత్రమైన శక్తి సామర్థ్యములను అందించే నిమిత్తమై ఈ సంక్రాంతి మనకు ప్రాప్తించింది.
0: Sankranti is God's gift to acquire these noble qualities.
1: దీనిపైన లౌకికమైనటువంటి యొక్క భోగములు అనేక రకములుగా పెంచుకొని దీనిని అనేక రకములుగా అందుకోవడానికి ప్రజలు ఉవ్వెళ్ళుతుంటారు.
0: People also aspire for physical worldly benefits also on this occasion.
1: దీనిలో అనేక రకమైనటువంటి యొక్క కళలు కూడా ప్రారంభమవుతుంటాయి.
0: There are many fine arts, many festivity on this
1: occasion. చిన్న చిన్న సోదరులంతా చేరుకొని తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడడిగో.
0: Youngsters gather. Oh, young brother, come here. Here you find a man accompanying the bull.
1: రమ్ము గంగెద్దు దాసుడడిగో వెండి బిళ్ళయు మొత్రాడు దండెకడము.
0: You find him wearing this garland there, accompanying the bull.
1: నంబడి కాడయు మోమునందు పంగనామమ్మునను వెంట గంగిరెద్దు.
0: We also find the marks on the forehead. He accompanies
1: the bull. చేత ములికోల తన పేరు చెప్పుచుండ ఊరు నడివేది నాడించెనుండెరము.
0: He holds the whip on one hand and makes its repeat your name.
1: Sri Ramunaku Sitammanichi Penni Gavinchunda Aavetka Chuchi Kanukalanichi Vattamu Kadaliramu Tammuda Kadaliramu.
0: It is the joyous wedlock of Rama and Sita. Let us go and then hand over, pass on the gifts.
1: ఈ సంక్రాంతి పండుగ నందు గంగరెద్దులు వారు ఎక్కువగా వస్తుంటారు.
0: ఆన్ దిస్ ఒకేషన్ ఆఫ్ సంక్రాంతి వి ఫైండ్ మెనీ దట్ టేక్ బుల్స్ అలాంగ్. దీని
1: అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
1: మనసు ఎందున్నటువంటి ఒక పవిత్రమైన భావమే ఈ రామతత్వము.
0: రామాస్ నేచర్ కన్వే ద సాంక్టిటీ బిహైండ్ ద నేచర్ ఆఫ్ మైండ్.
1: రామ అన్నారు.
0: దట్ ఈస్ కాల్డ్ రామ ఆఫ్ ద స్పిరిట్.
1: ఈ ఆత్మారామునకు పవిత్రమైనటువంటి ప్రకృతి అనేటువంటి సీతనిచ్చి ఈ ప్రకృతి యొక్క పేరే భూజాత అని.
0: Therefore, the spirit is Rama, and he is wedded to the nature,
1: Sita. Atmaku prakrutiki anubandham gavinchetundi ee gangareddulu yokka aata yokka antarattham.
0: It is intimate association brought between the spirit and the nature.
1: Anduvalni prati inti mundu kudanu muggulu vesi gobbedu cheppi aneka rakamainatundi aatalu aadukuntuntaru yuvakulu.
0: Youngsters play with all the rangoli marked well in front of their houses.
1: Nityamu okkokka teepunu bhavinchukoni అది భగవంతుని యొక్క ప్రసాదంగా కూడా అనుభవిస్తుంటారు.
0: ఎవ్రీ డే దే ప్రిపేర్ వన్ స్వీట్ ఆర్ అదర్ అండ్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ప్రసాద్.
1: అన్ని పండుగల కన్నా ముఖ్యమిది కానా.
0: ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ఆల్.
1: అత్తవారింటికే గుమో కొత్త పెళ్లి కొడుక.
0: ఓ న్యూ బ్రైడ్ గ్రూమ్ గో టు యువర్ ఇన్లాస్ హౌస్.
1: అందు నీకు ఎక్కడ సుఖంబు.
0: దేర్ యుల్ హ్యావ్ ఇనఫ్ ఆఫ్ హ్యాపీనెస్. ముద్దు
1: మరదలు నీతో ముచ్చటాడు. వదిన నీతో మాటికి వరుసలాడు. ఊరి వారలు నిన్ను అతి గారాభవమున మన నెలసల్పుదురు నీదు మామ కూడా.
0: ఆల్ యువర్ సిస్టర్స్ ఇన్ లా విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ అండ్ విల్ ఎంగేజ్ యూ.
1: ఇలాంటి ప్రాచీన సంప్రదాయాలు అనాది కాలం నుండి కూడాను భారతదేశంలో ఎన్నో విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ కూడాను ఆనందాన్ని అందిస్తూ వచ్చాయి.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఎనఫ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఈస్ గివెన్ టు ఆల్ దీస్ ఫెస్టివల్స్ కన్ఫరింగ్ బ్లెస్.
1: కానీ ఇట్టి పవిత్రమైన భావం ఈనాడు విస్మరించి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క సుఖ సంతోషముల నిమిత్తమై మానవత్వాన్ని పూర్తి కోల్పోతున్నాడు మానవుడు.
0: Such sacred thoughts are totally forgotten. We are carried away by the worldly thought and we are ruining our own human quality.
1: ఏమిటి ఈ ప్రపంచము?
0: What is this world?
1: ఈ ప్రపంచం అంటే ఏమిటి?
0: What do you mean by this?
1: దీని వల్ల కలిగేటువంటి ఆనందం ఏమిటి మనకు?
0: What is the happiness you get out of it?
1: విచారణ చేస్తే ఏమీ లేదు.
0: If we inquire well, there lies nothing.
1: ఎంత కాలమైనప్పటికీ నీ విచారణ చేస్తూ రాగా కట్టగలప్పటికీ జీరోనే.
0: If you inquire further and further, ultimately you will find it as zero.
1: ప్రకృతి అంతా కూడాను కేవలము కృత్రిమమైనటువంటిదే.
0: The whole world is artificial.
1: ఇదంతా కేవలం ఆర్ట్.
0: This is all art.
1: సర్వము నీ హార్ట్ లో ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యువర్ హార్ట్.
1: హార్ట్ ను మర్చిపోతున్నాము, హార్ట్ ను విశ్వసిస్తున్నాము.
0: వీ ఫర్గెట్ ద హార్ట్, వీ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఆర్ట్.
1: అది ఈనాడు అశాంతికి మూల కారణము.
0: దట్ ఇస్ ద కాజ్ ఫర్ రెస్ట్లెస్నెస్ టుడే.
1: లోకములో ఎక్కడ చూసినా అశాంతి అశాంతి అశాంతి.
0: ఇన్ ద వరల్డ్ ఎవ్రీవేర్ యూ ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
0: దేర్ ఇస్ ఫియర్ ఎవ్రీవేర్.
1: ఏమిటి ఈ లోకంలో మనం అనుభవించేది?
0: వాట్ ఈస్ దట్ వీ ఎంజాయ్ హియర్?
1: భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం. అన్నా మనకి లోకం పన్నిన పద్మం యుగం.
0: ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్. వీఆర్ ఫియర్ స్ట్రికెన్. ఓ బ్రదర్, ద లైఫ్ ఇస్ నథింగ్ బట్ ద
1: కాన్వే. మానవులకు చితికిన సంసారాలకు కష్టాలే బంధువులా కన్నీళ్లే కానుకలా.
0: We have got all the problems. We are gifted with the tears. Tears are the gifts. We face all the difficulties in life.
1: Ikatora narakam inke natiki marada.
0: Is not go, is this not hell going to change time time or other?
1: Inke naatiki marada.
0: Is it not going to change?
1: Bayam bayam bratuku bayam bayam bayam bratuku bayam.
0: Life is full of fear.
1: Ekkada bayam ledu cheppandi.
0: Show the place where there is no
1: fear. Ekkada chusina bhayame.
0: Everywhere there is fear.
1: Plane lo bodamante bhayame.
0: Even if you want to travel.
1: Plane lo bodamante bhayame.
0: Only train.
1: Bus lo bodamante bhayame.
0: Or bus.
1: కార్ లో పోదామంటే భయమే. నడుచుకుని పోదామంటే భయమే.
0: ఈవెన్ టు
1: ఎక్కడ వద్దు ఇంట్లో ఉంటామంటే ఇంట్లో కూడా భయమే.
0: ఈవెన్ టు స్టే బ్యాక్ అట్ హోమ్ వీ నీడ్ టు ఫియర్.
1: కనుక ఈనాటి ప్రపంచం అనేటువంటి సర్వము భయంతో కూడి ఉంటుంది.
0: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్ టుడే.
1: ఈ భయం దేనికోసము?
0: వై డు వి ఫియర్?
1: ఆ భయాన్ని మనం పొందలేకపోతున్నాం, అదే భయానికి మూల కారణం.
0: బికాజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు ద పొజిషన్ ఆఫ్ ఫియర్లెస్నెస్.
1: దైవం యొక్క అభయాన్ని మనం పొందితేమా భయానికి అవకాశమే లేదు.
0: దెన్ వన్స్ వీ హ్యావ్ ద గాడ్స్ గ్రేస్ వీ కెన్ బి ఫియర్లెస్, వీ డోంట్ నీడ్ టు ఫియర్.
1: కనుక మొట్టమొదటి అభయత్వాన్ని మనం అనుభవించాలి.
0: సో ఫస్ట్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ ఫియర్.
1: ఈ అభయత్వమే మనకు అనుగ్రహం.
0: That itself is God's grace.
1: ఈ అభయత్వం అనే అనుగ్రహాన్ని పొందిన మానవునికి ఎక్కడ చూసినా భయం లేదు.
0: When once we win the grace of fearlessness, we don't need to fear. Why should you fear?
1: భక్తి ప్రేమ రెండు కూడినటువంటి చోట్ల లోపల భయానికి అవకాశమే లేదు.
0: Where there's devotion in love, there's no scope for fear at all.
1: ఈనాడు అవి రెండు లేకపోవటం చేతనే భయం మనల్ని పీడిస్తుండాలి.
0: Today we don't have these two, therefore we are fear stricken.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: చదివే చదువులు కానీ చేసే ఉద్యోగాలు కానీ ఆడే ఆటలు కానీ పాడే పాటలు కానీ అందులో ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం చేర్చుకోవాలి.
0: ఆల్ ద స్టడీస్ అండ్ ది ఎంప్లాయ్మెంట్ ద సాంగ్ అండ్ ద గేమ్స్ ద వర్డ్స్ దట్ వి యుటర్ నీడ్ టు బి సేక్రెడ్.
1: మనం పాడే పాటల లోపల శ్రవణానందమే లేకపోతే ఈ పాటలు ఎందుకు?
0: If our music is not melodious, why should we sing at
1: all?
0: Then there is no melody, why should there be music? Without humility, what for is
1: education?
0: Without the purity of heart, what for is other
1: work?
0: The heart without love is a stone.
1: కనుకనే మనం గుండె లోపల ప్రేమను నింపుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: ఈ ప్రేమ లేకపోవడం చేతనే మన గుండె అంతా ఒక బండ మాదిరి తయారైపోతుంది.
0: బికాస్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ అవర్ హార్ట్, ఇట్ హస్ బికమ్ సో హార్డ్ లైక్ ఎ స్టోన్.
1: కానీ ప్రేమను కూడా మనం చూపుతున్నాము. ఏమిటి ఈ ప్రేమ?
0: కృత్రిమమైనటువంటి
1: ప్రేమను చూపుతున్నాము.
0: హౌఎవర్ వీ షో లవ్, ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్.
1: ఎవరో ఒకరు మంచిగా వచ్చి అయ్యా నమస్కారం, నమస్కారం అండి, ఏమిటి ఇది? లోపల అసూయనే, లోపల ఒక విధమైనటువంటి ఒక దేశమే, కానీ కృత్రిమమైన ప్రేమ. నమస్కారం అండి. ఈ విధమైనటువంటి కృత్రిమమే ఈ ప్రకృతి యొక్క లక్షణంగా మారిపోయింది.
0: వీ గ్రీట్ ఈచ్ అదర్ ఎక్స్టర్నలీ ఫుల్ ఆఫ్ జెలసీ విదిన్.
1: అంతా కృత్రిమమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: అంతా ఆర్టిఫిషియలే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: దేర్ ఇస్ నో హార్ట్.
0: దేర్ ఇస్ నో హార్ట్.
1: కనుకనే ప్రేమ ఉండినప్పుడు స్వార్థం అనేది ప్రవేశించడానికి వీల్లేదు.
0: వేర్ దర్ ఇస్ లవ్ దర్ ఇస్ నో సెల్ఫిష్నెస్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: కనుకనే మనకు లవ్లెస్ గా మారిపోతున్నాం ఈనాడు.
0: వీ హావ్ బికమ్ లవ్లెస్.
1: సెల్ఫ్లెస్ గా మారాలి.
0: వీ షుడ్ బి సెల్ఫ్లెస్.
1: అదే నిజమైన మానవత్వం యొక్క నిజమైన విలువ.
0: దాట్ ఈజ్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ.
1: ఇలాంటి మానవతా విలువను ఈనాడు విద్యార్థులు పెంచుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డెవలప్ సచ్ హ్యూమన్ వాల్యూస్.
1: ధనం కానీ, ఉద్యోగం కానీ, బలం కానీ రావచ్చు పోవచ్చు.
0: ద మనీ, ద పొజిషన్ మే కమ్ అండ్ గో.
1: ఇది అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కానీ ఒక్కటి మాత్రమే పర్మనెంట్ క్లౌడ్.
0: బట్ వన్ థింగ్ ఇస్ ఎ పర్మనెంట్ క్లౌడ్.
1: అది ఏ దైవ ప్రేమ, అది ఏ దైవ ప్రేమ.
0: దట్ ఈస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: దట్ లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
1: ఏ రూపమైనా కానీ, ఏ నామైనా కానీ, ఏ స్థానమైనా కానీ, ఏ దేశమైనా కానీ,
0: విదౌట్ ఎనీ ఫార్మ్, ఎనీ నేమ్, ఎనీ కంట్రీ, ఎనీ ప్లేస్, ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: కనుక మనము ప్రేమ అనేటువంటిది అది పరమాత్మ స్వరూపము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఆ ప్రేమ తత్వాన్ని ఈనాడు మనం పెంచుకోలేకపోవటం చేతనే దేశంలో ఇన్ని విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములు అభివృద్ధి అవుతున్నాయి.
0: సిన్స్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు డెవలప్ లవ్, ద హోల్ కంట్రీ ఇస్ ఫేసింగ్ అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్. స్టూడెంట్స్,
1: విద్య ఉద్యోగం కోసం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
0: నౌ ద ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ జాబ్స్.
1: కేవలం విద్య పొట్టకూటి నిమిత్తమై ప్రారంభమైనది కాదుగా మీరు భావించండి.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ టు క్యారీ అవుట్ ఎనీథింగ్. ఏదో ఆనాటి
1: బ్రిటిష్ టైం లోపల మెకాలే అనేక విధమైనటువంటి విద్యను నేర్పించి పొట్టని నింపుకునే నిమిత్తము మార్గాన్ని నిరూపించాడు.
0: ది ఎడ్యుకేషన్ సిస్టమ్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై మెకాలే ఇన్ దోస్ డేస్.
1: కానీ మెకాలే కాదు ఇది, మరి
0: ఇట్స్ నాట్ మెకాలేస్ టైప్.
1: మన యొక్క హృదయ సంబంధమైనటువంటి యొక్క సంస్కారం ఇది.
0: We should know the knowledge, education, to develop the refinement of the heart.
1: కేవలము విద్య జ్ఞానం కోసమని.
0: Therefore, the education should give us
1: భారతీయ సంస్కృతి అందుకునేటువంటి పవిత్రమైనటువంటి యొక్క ఇది వినయము.
0: Is a humility which is sacred quality that we acquire out of our studies. Self-confidence.
1: అనంతమైనటువంటి యొక్క విశ్వాసము.
0: And infinite confidence.
1: సర్వత్రా ఏకాత్మ భావము.
0: The spirit of oneness all over.
1: ఇలాంటి భావాన్ని మనం పెంచుకున్నప్పుడే విద్యార్థులు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రూపును ధరిస్తారు.
0: When we develop such lofty ideals and noble thoughts, we set an ideal to the rest of the world.
1: Vidyarthulara.
0: Students.
1: Bharati vidya anetundi idi kaadu.
0: This is not the education of Bharat.
1: త్యాగములకు పూనుకొని
0: షుడ్ రెడీ టు సాక్రిఫైస్
1: దేశానికి ఒక విధమైనటువంటి యొక్క అంగరక్షకులుగా తయారు కావాలి.
0: వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ కంట్రీ
1: సమాజం యొక్క సంక్షేమాన్ని చేపట్టాలి.
0: వీ షుడ్ డిజైర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ
1: ఎప్పుడు చూసినా స్వార్థము నాది నాది నాది నా వారు అనేటువంటి దీనిని మనం దూరం చేయాలి.
0: వీ షుడ్ నాట్ రిమైన్ సెల్ఫిష్ త్రూ అవుట్
1: నాది అనేది మమకారము.
0: This feeling of mine is attachment.
1: నేను అనేది అహంకారము.
0: This I symbolizes ego.
1: ఈ అహంకారం అహంకారం రెండు కూడా దూరం చేసినప్పుడే నీవు ఆత్మస్వరూపుడిగా మారిపోతావు.
0: Then once you give up this attachment and possessiveness, then you become this true spirit.
1: అంతా నాదే.
0: Everything is mine.
1: అన్ని నేనే.
0: Everything is this contained within this I.
1: ఒక్క నా దేహమే నాదనుకుంటే నీకు ఆనందం కలుగుతుండాలి. అన్ని దేహములు నావే అంటే ఎంత ఆనందం ప్లస్ ప్లస్ ప్లస్ ఆనందం అధికమైపోతుంది.
0: ఇఫ్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ వన్ బాడీ యూఆర్ హ్యాపీ. ఇఫ్ యూ ఐడెంటిఫై విత్ ఎవ్రీ బాడీ యూ విల్ బి బ్లిస్ఫుల్.
1: అనంతమైన ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: యూ విల్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లిస్.
1: అటువంటి అనంతమైనటువంటి ఆనందానికి మన హృదయంలో అవకాశం అందించాలి.
0: వీ షుడ్ గివ్ ఎవ్రీ స్కోప్ టు కంటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లిస్ విత్ ఇన్ అవర్ హార్ట్.
1: అణు మాత్రమైనటువంటిది కాదు.
0: It's not fractional.
1: అణు రణీయాన్ మహతో మహీయాన్.
0: ఇట్ ఇస్ ది స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
1: అలాంటి అనంతమైనటువంటి యొక్క మన హృదయంలో అల్పభావములు చేర్చుకుని పరులను బాధించటము పరులను హింసించడము పరులను నొప్పించడము ఇది మహాపాతకమైనటువంటిది.
0: ద హార్ట్ విచ్ షుడ్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లిస్ ఈస్ ఫిల్డ్ విత్ హార్మ్ఫుల్ టెండెన్సీస్.
1: ఒకనాడు రాక్షసులైనటువంటి వారు వేళ్లతో వెంచుకునేటువంటి వారు ఉండేటువంటి వారు.
0: బ్యాడ్ వికెట్ పీపుల్ ఆర్ జస్ట్ ఫ్యూ ఇన్ దోస్ డేస్. అప్పుడు
1: దీంట్లో చేరినటువంటి వారు
0: దేవర్ వెరీ ఫ్యూ ఇన్ నంబర్ వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్.
1: కానీ ఇప్పుడు ఎవరు రాక్షసులు ఎవరు మానవులు ఎవరు దేవతలో చెప్పడానికే వీల్లేదు.
0: టుడే వీ కెనాట్ డిసైడ్ హూ ఇస్ హూ, హూ ఇస్ అన్ ఏంజల్, హూ ఇస్ అ డెమన్, హూ ఇస్ బ్యాడ్, వీ కాంట్ సే.
1: కనుక మనము రాక్షసత్వానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: సో వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ టు డెమన్.
1: దైవత్వాన్ని పెంచుకుని మానవత్వాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యత్వాన్ని పోషించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ ద హ్యూమన్ క్వాలిటీ. Develop the divine quality, attain the divinity.
1: అందరికీ మనం హెల్ప్ఫుల్ గా ఉండాలి.
0: We should be helpful to everybody.
1: కావలసినంత సహాయం మనం చేయాలి.
0: We should also help.
1: ఎవరి మనసు మనం నొప్పించినప్పటికీ అంతకు పదింతల మనసు నీవు నొప్పి పడవలసి వస్తుంది.
0: If you hurt anyone, you have to face the music 10 times more in turn.
1: నీకది తెలియదు.
0: You do not know.
1: ముందున్నది రా తొందరలోని ముసలితనమ్మ ముసుళ్ల పండగాని.
0: There lies ahead in future the old age which is advancing very fast.
1: ఈనాడు నీవు చేసినటువంటిది రేపటి దినానికి అది పెద్ద భూతంగా తయారవుతుంది.
0: What you do today, you are bound to face the consequence.
1: నవ్వుతూ నవ్వుతూ మనం తప్పులు చేస్తున్నాము, ఏడుస్తూ ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది.
0: యూ యాక్ట్ ఇన్ ఎ వికెడ్ వే స్మైలింగ్లీ, టుమారో యూ హ్యావ్ టు క్రై ఫేసింగ్ ద సఫరింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: దేశమునకు సరి అయిన మార్గాన్ని ప్రబోధించి మీరు ఆచరించి ఆనందించి ఆ ఆనందాన్ని తిరిగి సమాజమునకు పంచేటువంటి యొక్క ఆదర్శ పురుషులుగా తయారు కావాలి.
0: స్టూడెంట్స్, యూ షుడ్ బి ఐడియల్స్. యూ షుడ్ కరెక్ట్ ది సొసైటీ. యూ షుడ్ ప్రాక్టీస్ వాట్ ఆల్ యూ సే, వాట్ ఆల్ యూ.
1: మనం నేర్వలసినటువంటి విద్య ఈ విద్యలు కాదు.
0: ఇట్స్ నాట్
1: ద విద్య.
0: It's not the education what you learn. It is the grandha parichayam
1: matrame.
0: It's only textual
1: knowledge. Bookish knowledge.
0: It's all bookish knowledge.
1: Kaadu kaadu.
0: It's not enough.
1: Practical knowledge lo manam praveshinchali.
0: We should be ready for the practical knowledge.
1: Adi e mana aacharana.
0: That is the true practice.
1: Atti aacharane mana jeevitaniki aadarshamu.
0: It's only practice that makes you ideal.
1: Kanukani manam karmaadhikarulu kavali kaani kevalam phalaadhikarulu kaadu.
0: So you have got every right on action, not on the reward or the result.
1: కర్మ సుకౌశలం.
0: యూ షుడ్ డిశ్చార్జ్ యూర్ డ్యూటీ విత్ ఆల్ ద ఎక్స్పర్టీస్.
1: నీకు అన్ని విధములైన సుఖాన్ని అందిస్తుంది.
0: ఇట్ గివ్స్ యూ ఆల్
1: ఏదో రామాయణం చదువుతున్నాము, భారతాన్ని చదువుతున్నాము, భాగవతాన్ని చదువుతున్నాము, భగవద్గీతను వల్లిస్తున్నాము, అన్ని శ్లోకాలు కంఠస్థ చేసుకుంటున్నాము, కానీ వచ్చిన ఫలితం ఏమిటి?
0: యూ గో త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ భారత రామాయణ అండ్ ఆల్సో చాంట్ శ్లోకాలు.
1: ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టి దాన్ని పోషిస్తున్నామా?
0: ఆర్ యూ ఏబుల్ టు ప్రాక్టీస్ ఎట్లీస్ట్ 1 or 2?
1: ఒక్కటి చాలు మనకు.
0: వన్ ఈజ్ ఎనఫ్.
1: ఒక్క అగ్గిపుల్ల ఉంటే ఎన్ని కొండలైనా కాల్చవచ్చు, ఎంత గ్రామాలైనా కాల్చవచ్చు.
0: విత్ వన్ మ్యాచ్ స్టిక్ యూ కెన్ బర్న్ ఎనీ నంబర్ ఆఫ్ విలేజెస్.
1: ఒక్క దివ్య జ్ఞానం అనేటువంటిది మనలో ప్రవేశిస్తే సర్వస్వాన్ని మనం సాధించవచ్చు.
0: విత్ ద డివైన్ నాలెడ్జ్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: కనుక మనము ఎక్కడనో పోయి మనం వెతకనక్కర్లేదు.
0: సో వీ డోంట్ నీడ్ టు సర్చ్.
1: సర్వము మన యందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇమ్మనెంట్.
1: సర్వమునకు నీవే మూల కారకుడు.
0: యు ఆర్ ద కాజ్ ఫర్ ఆల్.
1: మంచి చెడ్డలు అన్ని కూడా నిన్నే ప్రారంభమవుతున్నాయి.
0: గుడ్ అండ్ బ్యాడ్ బిగిన్ విత్ యూ.
1: కనుక మన కర్మలను పబట్టి మంచి చెడ్డలు మనకు ప్రాప్తిస్తున్నాయి.
0: బేసింగ్ ఆన్ ది యాక్షన్ యూ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: అయ్యో చెడ్డ వచ్చింది చెడ్డ వచ్చిందని ఏడ్చడం ఎవరి కోసం?
0: Why should you cry when you are in bad times?
1: చేసిన ఫలితమే నీకు చెడ్డగా వచ్చింది.
0: It's only the result of your past actions.
1: కనుక ఏడ్చి ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ క్రైయింగ్.
1: మంచి ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపెంటింగ్.
1: మంచిని చేసి మంచిని చూచి మంచిని తలచి మంచిగా అనుభవించాలి.
0: దెర్ఫోర్ డూ గుడ్ సీ గుడ్ అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ గుడ్ ఇన్ లైఫ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు ఆటలలో అనేక విధమైనటువంటి ఒక ఉన్నత స్థాయిని పొందుకున్నటువంటి విద్యార్థులు, అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఆటలో కూడాను అనేక విధమైనటువంటి యొక్క ఉన్నత ఆదర్శాలను కూడా మీరు సాధించి దాంట్లో కూడా బహుమతులు పొందాలని నేను ఆశిస్తున్నాను.
0: Just as you won so many prizes in sports and games, Bhagavan expects, wants everyone to win prizes in this game of life.
1: ఈ భౌతికమైనటువంటి యొక్క బహుమతులు చాలా బాధాకరమైనటువంటివి.
0: This worldly presentations gifts bahumati, they are dangerous.
1: దీని పేరు బహుమతి.
0: The very name is bahumati.
1: ఒక మట్టి ఉంటేనే ఎంతో అవస్థలు పడుతున్నాము, బహుమతులు వస్తే ఇంకా ఎంత అవస్థలైపోతుందో.
0: With one mati mind we are suffering, with bahumati many minds you cannot escape.
1: అనేక మతులు మనకు ఉండకూడదు, ఏక మతిగా ఉండాలి.
0: We should not have many minds, one is enough.
1: మనకు ఈ బహుమతులు వద్దు.
0: We don't want this bahumati.
1: ఏక మతిని మనం సాధించాలి.
0: We should have one point.
1: ఏకత్వ భావాన్ని మనం సాధించాలి.
0: We should have the spirit of unity.
1: అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
0: Then only we will redeem our life.
1: అయితే లౌకికంగా ఈ బహుమతులు కూడా మనం తీసుకోవాల్సింది.
0: హౌఎవర్ వీ షుడ్ అక్సెప్ట్
1: కామిగాక మోక్ష కామికాడని లౌకికమైనటువంటి దాంట్లోనే మనం ప్రవేశించబోతే దివ్యమైన దానిని ఏ రీతిగా మనం సాధించగలం?
0: యూ ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ద వరల్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ బి సక్సెస్ఫుల్ స్పిరిచువల్లీ?
1: కాన ఈ లౌకికమైన విద్యలు కూడా నేర్చుకుని దానిని ఆధ్యాత్మిక మార్గంగా మీరు ప్రవేశపెట్టి తద్వారా మీరు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా అనుభవించాలని నేను ఆశిస్తున్నాను.
0: With all this worldly knowledge and education, you should step into the spiritual field and enjoy the spiritual bliss.
1: ఆటలియందు పాటలియందు మాటలియందు కూడా చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
0: You should be very careful in sports and games, music and
1: అక్బర్ చక్రవర్తి ఒక సమావేశం లోపల అందర్ని ప్రశ్నిస్తూ వచ్చాడు.
0: In the court of Akbar, he started questioning everybody.
1: ఈ జగత్తులో
0: in this world
1: అన్నింటికంటే గొప్పది ఏది అని ప్రశ్నించాడు.
0: He asked this way, what is it that's greatest of all?
1: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా చెప్తూ వచ్చారు.
0: ఈచ్ వన్ స్టార్టింగ్ గివింగ్ వన్ ఆన్సర్.
1: బీర్బల్ వచ్చాడు.
0: బీర్బల్ కేమ్.
1: స్వామి ఒకటి మాత్రం గొప్పది అన్నాడు.
0: హి సెడ్ స్వామి వన్ ఇస్ గ్రేటెస్ట్.
1: ఏమిటది అన్నాడు?
0: వాట్ ఈస్ దాట్?
1: మాట చాలా గొప్పది అన్నాడు.
0: ద వర్డ్ దట్స్ గ్రేటెస్ట్.
1: ఈ మాటకు మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్స్ మోర్ దాన్ ద వర్డ్ ఇన్ దిస్ వర్డ్.
1: మాటలో పెద్ద అటెం బాంబు ఉంటుంది. అది
0: the word that we utter has got the power of an atom bomb.
1: మాటలో అనుస్వరూపుడైనటువంటి భగవంతుడు కూడా ఉంటున్నాడు.
0: God is present in a micro form, atomic form.
1: కాబట్టి మాటను మంచిగా ఉపయోగపెట్టినప్పుడు భగవంతుడే సాక్షాత్కరిస్తాడు.
0: Therefore when we talk sweetly, God is
1: మాటను కఠినంగా ఉపయోగపెట్టి మన యొక్క ఎనిమీస్ అంతా అభివృద్ధి అయిపోతారు.
0: If we use harsh words, you will have more enemies.
1: కనుకనే you cannot always oblige, you can speak always obligingly.
0: So you cannot always oblige, you can speak obligingly.
1: మన మాటను మాత్రం చాలా విలువైనదిగా మనం పెట్టుకోవాలి.
0: Therefore we should speak.
1: మన సుఖం కాని దుఃఖం కాని బాధలు కాని ఆనందం కాని అందించేటువంటి ఈ మాటనే.
0: The pleasure or the pain or the bliss or
1: రాజ్యాలు సాధించేది మాటనే, రాజ్యాన్ని పోగొట్టుకునేది మాటనే.
0: Only the words that give us the kingdom, then we lose the
1: kingdom. కాబట్టి మాటను సాధించుకునే నిమిత్తము మనము చవన పెంచుకోవాలి.
0: Therefore to speak well we should develop this forbearance more and more.
1: ఈ చవన మనం సాధించినామంటే ఏది దీన్నైనా మనం సాధించవచ్చు.
0: With this forbearance you can achieve anything in this world.
1: పూర్వ మహారాజులందరూ కూడాను సమను కోల్పోవడం చేతనే రాజ్యాలంతా కోల్పోయినారు.
0: ఇన్ ద పాస్ట్ ద ఎంపరర్స్ లాస్ట్ ద పేషెన్స్, దేర్ఫోర్ ద లాస్ట్ ద కింగ్డమ్.
1: సమను కోల్పోవడం చేతనే గొప్ప తపస్తపనులంతా కూడా అడుగులు పడిపోయారు.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ఫర్బేరెన్స్ దే లాస్ట్ ది అల్టిమేట్.
1: ఈ సమను కోల్పోవడం చేతనే పండితులంతా పాపంగా మారిపోయారు.
0: ఈవెన్ స్కాలర్స్ ఆల్సో టర్న్డ్ ఇన్నోసెంట్ ఇగ్నోరెంట్.
1: ఈ క్షమ అనేటువంటిది గ్రంథాల నుంచి చదివితే వచ్చేటువంటిది కాదు.
0: ఫర్బేరెన్స్ ఇస్ నాట్ ద వన్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్.
1: లేక అధ్యాపకులు బోధిస్తే అంటుకునేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి టాట్ బై టీచర్స్.
1: ఇంకెక్కడైనా బజార్లో అంతకంటే లభించేటువంటిది కాదు.
0: నార్ ఇస్ ఇట్ సోల్డ్ ఇన్ ద మార్కెట్.
1: ఈ క్షమ ఎక్కడి నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్?
1: నుంచినే రావాలి.
0: ద ఫర్బేరెన్స్ కమ్స్
1: ఆ క్షమనే. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస క్షమ సర్వస్వం భవ.
0: It is it's only this forgiveness for barrens which is the truth, righteousness, non-violence. It is the sacred ritual.
1: Chama sarvasvambhu sarvalokamulandunu.
0: It is the forbearance that is everything in all the world.
1: Aa vorpunu manam sadhistu raavali.
0: We should have that patience.
1: Evarenni manam tittinappudiki vorpuga undali.
0: If any number of people accuse you, you should be patient enough.
1: దాని వల్ల మనకేం నష్టం కలుగుతుంది?
0: వాట్ ఇస్ దట్ యు లూజ్?
1: వారు తిట్టడం వల్ల మనకేం నష్టం కలిగింది?
0: ఈవెన్ ఇఫ్ దే క్రిటిసైజ్ యు, వాట్ ఇస్ దట్ యు
1: ఆర్? వారు తిట్టినారే అని మనం క్షమను కోల్పోతామంటే మనకే చాలా నష్టం.
0: ఇఫ్ యు లూజ్ యువర్ పేషెన్స్ బికాస్ యు ఆర్ అటాక్డ్, యు ఆర్ గోయింగ్ టు సఫర్.
1: క్షమను మనం కోల్పోకూడదు.
0: వి షుడ్ నెవర్ లూజ్ అవర్ పేషెన్స్.
1: తిట్టడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టమేమి లేదు.
0: టోల్ యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్.
1: తిట్టుకొని తనకు నోరు నొప్పి వచ్చి తిరిగి తానే మానుకుంటాడు.
0: లెట్ హిమ్ అక్యూజ్ యూ రిపీటెడ్లీ, అల్టిమేట్లీ హస్ టు
1: బి. ఎవరు ఎంత పరిహాసం చేసినప్పటికీ మనం ఏమాత్రం రోషం తెచ్చుకోకూడదు.
0: లెట్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్ మేక్ ఫన్ ఆఫ్ యూ.
1: క్షమను మనం కోల్పోతేమా? ఎంతో సంవత్సరములు మనం శ్రమపడి సాధించినటువంటి పవిత్రతను మనం కోల్పోయిన వారమైపోతాం.
0: దెన్ వన్స్ యూ లూజ్ దట్ పేషెన్స్, యూ విల్ బి లూజింగ్ ఆల్ ద అక్రూడ్ మెరిట్.
1: విద్యార్థులారా, ఈ క్షమను మీరు కోల్పోవటం వచ్చేట ఎంత మీరు నష్టపడుతున్నారో మీకు తెలియదు.
0: స్టూడెంట్స్, యూ కెనాట్ ఎస్టిమేట్ వాట్ యూ లూజ్ బై లూజింగ్.
1: శారీరకంగా బలహీనులైపోతున్నారు.
0: యూ బికమ్ ఫిజికల్లీ
1: వీక్. మానసికంగా బలహీనులైపోతున్నారు.
0: యూ బికమ్ మెంటల్లీ వీక్.
1: సర్వశక్తులు బలహీనమైపోతున్నాయి.
0: యూ లూజ్ ఆల్ యువర్ ఫ్యాకల్టీస్, పవర్.
1: క్షమను మనం సాధిస్తున్నా సర్వశక్తులు మన యందు ఉద్భవిస్తాయి.
0: దెన్ వన్స్ యూ అచీవ్ దిస్ పేషెన్స్, యూ విల్ బి సక్సెస్ఫుల్.
1: దీనికి సాయి ఏ పెద్ద ఆదర్శము.
0: Sai is the biggest ideal for this.
1: Yavarevaru yavarevaru tochinattu vallu anek rangula dushana bhushana tiraskara puraskaramu chestune untuntaru.
0: People praise, people criticize in their own way.
1: Denini lekka cheyanu.
0: Bhagavan is not bothered of any.
1: Adi vaani buddhi.
0: It's only his way.
1: Vaani buddhi nenu enduku follow cheyali?
0: Why should I follow his way of talking?
1: Na buddhi nenu follow cheyali.
0: I should follow my own way.
1: Vaani buddhi nenu follow chestunte nayam slave.
0: If I follow the other man, I become a slave.
1: కనుక నేను ఇంకొక బుద్ధిని నేను అనుసరించను.
0: ఐ విల్ నెవర్ ఫాలో ఎనీబడీ.
1: నా మంచిది నేను దృఢంగా విశ్వసించి దీన్ని నేను అనుసరిస్తుంటాను.
0: ఐ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మై గుడ్నెస్ అండ్ ఐ ఫాలో దాట్.
1: కనుకనే ఈ విధమైనటువంటి క్షమను కోల్పోతేమా మనలో ఏమాత్రం కూడా మనం శాంతిని పొందలేము.
0: దెన్ వన్స్ యూ లూజ్ పేషెన్స్, యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్.
1: నేను ఎప్పుడు శాంతి శాంతి శాంతి శాంతి.
0: భగవాన్ రిమైన్స్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్.
1: కారణం ఏమిటి?
0: వాయ్?
1: క్షమను ఏమాత్రం కూడా కోల్పోను.
0: బికాస్ హీ విల్ నెవర్ లూజ్ పేషెన్స్.
1: మీరు కూడా ఆ విధంగా సాధించాలి.
0: యూ షుడ్ ఆల్సో అచీవ్ లైక్ దాట్.
1: ఎవరు ఏ విధంగా మిమ్మల్ని బాధించినప్పటికీ దానివల్ల మనకు కలిగే నష్టం ఏమి లేదు.
0: లెట్ ఎనీ పీపుల్ హర్ట్ యూ, ఆఫ్టర్ ఆల్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు సఫర్.
1: కానీ దానిని ఎదుర్కోవడానికి మనం తిరిగితే మనం చాలా కోల్పోతాం.
0: వెన్ వన్స్ యూ వాంట్ టు రెసిస్ట్, you will be losing further.
1: Neeku enta undo aa shakti neeku teliyadu.
0: You don't know the latent power.
1: Enta kolipothunnavo adi kuda neeku teliyadu.
0: What you lose you don't know.
1: Neevu roshamto neevu atani paina irigavadutunnavu.
0: And therefore you resist with all the anger, retaliation.
1: కనుక ఎవరే విధమైనటువంటి తిరస్కారం చేసినా నీవేమాత్రం కూడా జంపు చేయక ధైర్యంగా దాన్ని సాహసంగా ఎదుర్కోవాలి.
0: Let anyone criticize, accuse you, face it. Don't be afraid of that.
1: విద్యార్థులు సాధించాలి.
0: Students should achieve this.
1: ఆ ఓపిక మన యొక్క ప్రాణము.
0: That patience is our life.
1: ఓపికే మన యొక్క ఆదర్శము.
0: That patience is the ideal.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: Let's not be afraid of anything.
1: కనుకనే మనం ఫియర్లెస్ గా ఉండాలి.
0: So we should be fearless.
1: అప్పుడే మన జీవితము రాణిస్తుంది.
0: Then our life shines.
1: అన్ని విధాల ఆదర్శిస్తుంది.
0: It will be ideal.
1: అందరికీ సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
0: It will be ideal to everybody.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు మీకు గేమ్స్ యొక్క ఈ దినమే కాకుండా ఈనాడు పవిత్రమైన మహాపర్వదినం కూడా దీంతో చేరటం చేత
0: టుడే ఇస్ నాట్ ఓన్లీ స్పోర్ట్స్ డే, టుడే ఇస్ ఆల్సో ఫెస్టివల్, సీక్రెట్ డే.
1: పాలలో చక్కెర చేసినట్టు చేరినట్టుగా నీరులో చక్కెర చేరినటువంటి రీతిగా మీ రెండింటి యొక్క ఏకత్వాన్ని ఈనాడు పొంది మానవ దివ్యత్వాన్ని ఆశించి ఆదర్శించి అందరికి కూడా అందించడానికి తగిన కంకణాలు కట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను.
0: జస్ట్ యాజ్ షుగర్ ఇస్ మిక్స్డ్ ఇన్ మిల్క్, జస్ట్ యాజ్ షుగర్ ఇస్ మిక్స్డ్ ఇన్ వాటర్ so that it tastes sweet, we should also know the divinity and its sweetness. All are divine.
1: Raso vai saharindi upanishattu.
0: It's Upanishad says that all are divine.
1: Karaka mi yandu karuna rasam untundadi.
0: You have got this
1: prema rasam untundadi.
0: Love.
1: Daya rasam untundadi.
0: Compassion.
1: Kani ee soka rasam ledu.
0: There's nothing like misery. నథింగ్ లైక్ సాడ్నెస్.
1: ఇలాంటి దుర్గుణములకు సంబంధించిన రసం లేదు.
0: దేర్ ఆర్ నో బ్యాడ్ క్వాలిటీస్.
1: మీరు ఎందుకు దాన్ని కొనుక్కుంటున్నారు?
0: వై డు యు వాంట్ టు హావ్ దెమ్?
1: మీ దివ్యమైనటువంటి ప్రేమ రసాన్ని పెంచుకోండి.
0: డెవలప్ దిస్ ఎసెన్స్ ఆఫ్
1: మీ దివ్యమైన కరుణారసాన్ని పెంచుకోండి.
0: డెవలప్ దిస్ డివైన్ కంపాషన్.
1: మీ దివ్యమైనటువంటి శాంతి రసాన్ని పెంచుకోండి.
0: డెవలప్ దిస్ ఎసెన్స్ ఆఫ్ డివైన్ పీస్.
1: అప్పుడే మీరు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
0: దెన్ ఓన్లీ యు బికమ్ ఐడియల్ స్టూడెంట్.
1: ఎలాంటి పరిస్థితి ఎందుకూడను మీ యొక్క బలహీనత చోటు ఇవ్వకండి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ బి వీక్ ఎట్ ఎనీ పాయింట్.
1: బలహీనుడు దేన్ని కూడా సాధించలేడు.
0: ఏ వీక్ మ్యాన్ విల్ నెవర్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: అన్ని లొంగిపోతుంటాడు.
0: హి సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఎవరీవన్.
1: కడపటికి తన జీవితమే ఒక విధమైనటువంటి దుర్గతిని పొందుతుంది.
0: అల్టిమేట్లీ హి రూయిన్స్ హింసెల్ఫ్.
1: కాన ధైర్యంతో సాహసంతో సరైనటువంటి ఆదర్శాన్ని మీరు అందించి లైఫ్ అనేటువంటి గేమ్ను మీరు ఆదర్శంగా తీసుకుని దాంట్లో ఒక విధమైనటువంటి విజయాన్ని సాధిస్తూ రావాలి.
0: Therefore, take this life as a game. Come out victoriously. Win the game of life.
1: Life is a game. Play it.
0: Life is a game. Play it.
1: Life is challenging. Meet it.
0: Life is a challenge. Meet it.
1: Life is a dream. Realize it.
0: Life is a dream. Realize it.
1: Life is love. Enjoy it.
0: Life is love. Enjoy it.
1: అది మీరు సాధించవలసినటువంటి అదే నిజమైన మానవ జీవితం.
0: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ లైఫ్.
1: కనుక మానవ జీవితం అంటే ఏదో ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాల్లో మునిగి ధనమును సంపాదించడము, ఉద్యోగాలు చేయటము, పెండిళ్లు చేసుకోవటము, పిల్లలు కనటము, వాళ్ళకి పెండిళ్లు చేయటము, వాళ్ళను ఒక దీంట్లో ముంచటము, ఈ విధమైన దీంట్లో చేయటం మనసు యొక్క మానవ జీవితం కాదు.
0: లైఫ్ డస్ నాట్ మీన్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ఫ్లీటింగ్ ప్లెజర్స్, బి గెటింగ్ చిల్డ్రన్ అండ్ గెటింగ్ దెం మ్యారీడ్ ఇన్ టర్న్.
1: మీరు చేసుకోవచ్చు.
0: దట్స్ ఆల్ వరల్డ్లీ రొటీన్. యూ కెన్ డూ ఇట్.
1: అవన్నీ తప్పు లేదు.
0: దేర్ నో మిస్టేక్.
1: చేసుకోకూడదని నేను చెప్పడం లేదు.
0: భగవాన్ విల్ నెవర్ సే నో.
1: లక్ష్యం దానిపైన పెట్టుకోవాలి.
0: బట్ యూ షుడ్ హావ్ అదర్ దాట్ యాజ్ ది ఎయిమ్.
1: నీవు ఎన్ని పనులు చేసుకున్నప్పటికీ ఈ లక్ష్యాన్ని మాత్రం మర్చకుండా ఉండాలి.
0: యు మే డు ఎనీ అదర్ థింగ్ బట్ నెవర్ ఫర్గెట్ దిస్ ఎయిమ్.
1: మీకు చాలా మంది పిల్లలకు తెలుసును.
0: మెనీ స్టూడెంట్స్ నౌ
1: మిలిటరీలో చేరినటువంటి వాళ్ళు,
0: దోస్ దట్ జాయిన్
1: వాళ్ళ రిక్రూటింగ్ లో అనేక రకమైనటువంటి యొక్క తరిమీదులు చేస్తుంటారు.
0: ది మిలిటరీ పర్సనల్ ఆర్ ట్రైన్డ్ ఇన్ వేరియస్.
1: కానీ మిలిటరీ లోపల దోబీలు ఉంటారు.
0: దేర్ ఆర్ దోబీస్ ఇన్ మిలిటరీ.
1: స్వీపర్స్ ఉంటారు.
0: స్వీపర్.
1: బార్బర్ ఉంటారు.
0: బార్బర్.
1: వాచ్మ్యాన్ ఉంటారు.
0: వాచ్మ్యాన్.
1: అందరూ ఉంటారు.
0: ఆల్ ఆర్ దేర్.
1: కానీ అందరికీ వేరు వేరు పనుల్లో ఉన్నప్పటికీ అందరి ఎందు రెండు మాత్రం శాశ్వతమైన ఉంటుంటాయి.
0: దో దే డూ డిఫరెంట్ జాబ్స్, టూ థింగ్స్ ఆర్ కంపల్సరీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్.
1: ఒకటి పెరేడ్, రెండవది గన్.
0: వన్ ఇస్ పెరేడ్, సెకండ్ ఇస్ గన్.
1: ఈ రెండు కూడా వాళ్ళు కంపల్సరీగా తెలుసుకోవాలి.
0: దీస్ టూ ఆర్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ మిలిటరీ.
1: అదే విధంగానే విద్యార్థులు ఏ ఏ సబ్జెక్ట్ లో పోయినప్పటికీ,
0: స్టూడెంట్స్ మే స్టడీ ఎనీ
1: సబ్జెక్ట్, ఏమే విధమైనటువంటి ఉండినప్పటికీ
0: సబ్జెక్ట్స్ మే బి డిఫరెంట్,
1: రెండింటిని మాత్రం మీరు దీంట్లో మాత్రం దృఢం చేసుకోవాలి.
0: బట్ యూ షుడ్ స్ట్రెంగ్థెన్ టూ,
1: ప్రేమ త్యాగము ఈ రెండింటిని మాత్రం మీరు నిలుపుకోవాలి.
0: స్ట్రెంగ్థెన్ అప్హోల్డ్ దీస్ టూ, లవ్ అండ్
1: సాక్రిఫైస్. అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్.
1: కానీ త్యాగానికి పూనుకోండి.
0: బి రెడీ టు సాక్రిఫైస్.
1: త్యాగమే లేకపోతే ఇది ఒక జీవితమే కాదు.
0: విదౌట్ సాక్రిఫైస్ నో లైఫ్ ఎట్ ఆల్.
1: కనుక ఏదైనా త్యాగం చేయవలసి వస్తే తప్పక మీరు త్యాగం చేయండి.
0: బీ రెడీ టు సాక్రిఫైస్
1: పరోపకార నిమిత్తమై,
0: హెల్ప్
1: సమాజ సంక్షేమ నిమిత్తమై,
0: వెల్ఫేర్
1: జీవితాన్నైనా మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుండాలి.
0: రెడీ టు సాక్రిఫైస్ యువర్ ఓన్ లైఫ్. బి రెడీ.
1: భగవంతుని పొందడానికి తహతహలాడుతూ రావాలి.
0: యర్న్ అండ్ పైన్ ఫర్ గాడ్.
1: ఎప్పుడు నాకు ఈ అవకాశం చిక్కుతుందా, ఎప్పుడు నాకు ఈ భాగ్యం నాకు లభిస్తుందా అని మీరు ఉర్రు తిరుగుతూ రావాలి.
0: బి రెడీ పైనింగ్ ఫర్ ద లార్డ్స్ గ్రేస్. అట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ యువర్
1: రామకృష్ణ పరమహంస ఉండేటువంటి వాడు.
0: దేర్ వాస్ రామకృష్ణ పరమహంస.
1: కానీ అతను ఒక దినమంతా కూడా తెచ్చిన తర్వాత తెల్లవారి పండుకునే ముందుగా, అయ్యో ఈనాడంతా వ్యక్తమైపోయింది కదా, నా తల్లి నాకు దర్శనమివ్వలేదే, నా తండ్రి నన్ను కనిపించలేదే అని నిరాశతో నిద్రించేటువంటి వాడు.
0: As days passed on, every day he used to brood over. He felt so sore and miserable because he could not win the grace of Goddess.
1: ఒక్కొక్క విధమైనటువంటి పవిత్రమైనటువంటి గడియలే.
0: Every moment is sacred.
1: ఆ గడియ గడియ కూడాను మనం భగవంతు అనుగ్రహం కోసమని పాటు పడుతూ రావాలి.
0: ఎవ్రీ మూమెంట్ విచ్ ఇస్ సీక్రెట్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
1: ఆ అనుగ్రహం ఒకటి మనకు లభించినా నవగ్రహాలు మన హస్తగతమైపోతాయి.
0: దెన్ వన్స్ యూ హావ్ అనుగ్రహ గాడ్స్ గ్రేస్, ది రెస్ట్ ఆఫ్ ది గ్రహాస్ ప్లానెట్స్ విల్ బి అండర్ యువర్ కంట్రోల్.
1: కనుక ఆ అనుగ్రహానికి మాత్రం మనం పాటుపడాలి.
0: దేర్ఫోర్ వి స్ట్రగుల్ టు విన్ గాడ్స్ గ్రేస్.
1: ఈ అనుగ్రహం కోసం పాటుపడటానికి ఒక విధమైనటువంటి దీక్షను పూనాలి.
0: వీ షుడ్ డిటర్మిన్ పట్టుదల, డిటర్మినేషన్.
1: ఎలాంటి పరిస్థితులు ఏంటైనా కూడా పట్టుదలను మానకూడదు.
0: నెవర్ గివ్ అప్ దిస్ డిటర్మినేషన్ ఎట్ ఎనీ టైమ్.
1: కోరినది ఏదియో కోరని కోరి తిరి,
0: వన్ వే ఆర్ అదర్ యు హావ్ డిసైడ్ ఎనీవే.
1: కోరినదిదు దాక విడవకుండు,
0: డు నాట్ గివ్ అప్ అంటిల్ ఇట్ ఇస్ గ్రాంటెడ్.
1: అడిగినదేదియో అడగనే అడిగి తిరి, అడిగినదిదు దాక పోవకుండు.
0: యు హావ్ ఆస్క్డ్ ఎనీవే, డు నాట్ రిటర్న్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్.
1: తలచినదేదియో తలచనే అదలచితివి తలపు తీరెడు దాకా పోవకుండు.
0: యూ హావ్ థాట్ ఎనీవే అంటిల్ దట్ థాట్ ఇస్ రియలైజ్డ్ డు నాట్ గో.
1: పోరు పడలేక తానైన ప్రోవలయు.
0: Yes, to give you out of this.
1: వడలు తెలియక నీవైన అడుగవలయు.
0: Or else you have to fall and ask unconsciously.
1: నీ ఎంత నీవు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
0: To withdraw on your own, it is not the quality of a devotee.
1: ఆ పట్టుదల పట్టి మన జీవితంలో ఉండినంత వరకు ఆ పట్టుదలను విడవకుండా సాధించాలి.
0: Throughout your lifetime, you have to keep up this determination and work.
1: మరువకువే ఓ మనస విడువకువే ఓ మనస.
0: ఓ మైండ్ నెవర్ ఫర్గెట్.
1: అడుగుకొలది అది అడుగునబడునని అడుగకున్న పని వడిగానగునని అడుగకువే ఓ మనస అడుగకువే ఓ మనస.
0: Oh mind, never forget, never ask. The more you ask, it will be ignored.
1: Adugani shabarini adarinchade.
0: Without asking is not shabari protected.
1: Adugakatanakai madiyu jatayu kadakunegi sadgati galigina.
0: Without asking is not the jatayu bird, the recipient of obituary rites by God himself.
1: Adigi adigi adigi alisipoyadu.
0: He is very much tired by asking repeatedly.
1: కానీ కట్టగడబడి రాముల హస్తముల ద్వారా ఒక నీటి చుక్కైనా తన నోట్లో పోయలేదు.
0: Ultimately, he didn't deserve that golden opportunity of
1: అడుగని జటాయువును తన తొడపైన పండబెట్టుకుని నీరు త్రాపుతూ తన ప్రాణం తనలో తీసుకున్నాడు.
0: Whereas without asking that the jatayu bird was lucky enough to have been offered.
1: జటాయువు అడిగిందా రామానను నీలో చేర్చుకోమని? లేదు.
0: జటాయు never asked.
1: రామునే వచ్చి నడిచి వచ్చి తనను చేర్చుకున్నాడు.
0: రామ హింసెల్ఫ్ కేమ్.
1: కనుకనే ఆ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని భగవంతుడే అన్ని కార్యములు చూసుకుంటాడు.
0: ఎట్ అన్ అప్రోప్రియేట్ టైమ్ రైట్ పొజిషన్ గాడ్ హింసెల్ఫ్ విల్ మార్క్.
1: నేను పాస్ కావాలి మంచి మార్క్స్ రావాలి అని కూడా నీవు అడగనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఆస్క్ ఫర్ హై మార్క్స్ హై పర్సంటేజ్.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: డూ యువర్ డ్యూటీ.
1: కష్టపడి చదువు.
0: వర్క్ హార్డ్.
1: తప్పక అడుగుకు మునిపే తాను నిన్ను పార్క్ సంధిస్తాడు.
0: విదౌట్ ఆస్కింగ్ యూఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: నీలో జీరో వచ్చినప్పటికీ పక్కన ఒకటి పెట్టి పదిగా మార్చి పెట్టేస్తాడు.
0: ఈవెన్ ఇఫ్ యు గెట్ ఎ జీరో దేర్ విల్ బి వన్ బై ఇట్స్ సైడ్ అండ్ విల్ మేక్ ఇట్ 10.
1: కనుకనే నీవు నీ కర్తవ్యాధంలో నీవు నగ్నం కా.
0: సో బీ రెడీ టు డూ యువర్ డ్యూటీ.
1: నీ ప్రయత్నంలో ఏ విధమైనటువంటి దోషం లేకుండా చూసుకో.
0: షుడ్ నాట్ బి డర్త్ ఇన్ యువర్ ఓన్ ఎఫర్ట్.
1: ఇది ఈనాడు విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి యొక్క ప్రధానమైన పట్టుదల.
0: దిస్ డిటర్మినేషన్ ద స్టూడెంట్స్ షుడ్ కల్టివేట్ టుడే.
1: ఒకరిపైన ఒకరు ద్వేషాన్ని మాత్రం పెంచుకోకండి.
0: డోంట్ డెవలప్ హేట్రెడ్.
1: ఒకరిపైన ఒకరు అసూయను మాత్రం పెంచుకోకండి.
0: డోంట్ బి జెలస్ టువర్డ్స్ టీచర్.
1: బాగా అభివృద్ధికి వచ్చేటువంటి వారిని చూస్తే నీవు కూడా ఆనందించు. తప్పక నీకు కూడా ఆ అభివృద్ధి చేకూరుతుంది.
0: బి హ్యాపీ వాచింగ్ అదర్స్ ప్రోగ్రెసింగ్ ఇన్ లైఫ్ సో దట్ యూ వుడ్ ఆల్సో డెవలప్.
1: అనుక ఈ విశాలమైన భావాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ దిస్ బ్రాడ్ ఫీలింగ్స్.
1: మన హృదయం ఎంత ఉండాలి? చిన్నదిగా కాదు. ఈ ప్రపంచమంతా హృదయంగా మనం మార్చుకోవాలి.
0: అవర్ హార్ట్ షుడ్ నాట్ బి సో స్మాల్ అండ్ నారో.
1: ఇంత విశాలమైన ప్రపంచంలో మనం పుట్టి ఏదో ఒక అణుమాత్రమైనటువంటి హృదయాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు.
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ వీఆర్ నారో మైండెడ్ ఇట్ ఈస్ యూస్లెస్.
1: సముద్రమంతా హృదయంగా మనం మార్చుకోవాలి.
0: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ యాజ్ వాస్ట్ యాజ్ ద మైటీ ఓషన్.
1: సముద్రం యొక్క రూపం రుచి మాత్రం ఉండకూడదు.
0: బట్ హౌఎవర్ వీ షుడ్ నాట్ హావ్ దట్ టేస్ట్.
1: పాల సముద్రంగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్ మిల్క్.
1: క్షీర సముద్రంగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్
1: మిల్క్. క్షీర సాగరుడు పవడిస్తుంటాడు.
0: దేర్ గాడ్ రిక్లైన్స్.
1: క్షార సాగరుడు కాకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి ఓషన్.
1: కనుకనే భగవంతుడు క్షీరసాగరుడు.
0: గాడ్ రిక్లైన్స్
1: మీ హృదయం నుండే పవడించి ఉన్నాడు.
0: హి రిక్లైన్స్ ఆన్ యువర్ హార్ట్.
1: ఎప్పుడుంటే అప్పుడు మీకు కనిపిస్తాడు.
0: హి ఇస్ రెడీ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు వెనెవర్ యు వాంట్.
1: లేడని మాత్రం నిరాశకు గురి కావద్దు.
0: నెవర్ బి డిసప్పాయింటెడ్.
1: కనుక మీరు దృఢమైనటువంటి సంకల్పులైపోయి మన దేశం కోసమని తగినటువంటి యొక్క బాధ్యతను వహించి దేశ సంక్షేమ నిమిత్తమై తగినటువంటి కృషి చేయండి.
0: Therefore, with full determination, work hard for the progress and the welfare of this country.
1: Deshamu mana yokka illu.
0: The country is your residence.
1: Prapanchamanta mana yokka nivasame.
0: The whole world is our dwelling place.
1: Ee adeshamu ee desham ani bhedalu pettukokandi.
0: We should not have difference.
1: Oka pedda inti lopala okkoka room lu pratyekanga undinattuga ee vishalamaina prapanchamlo Bharatadesham oka room vantidi.
0: Just you find so many rooms in a big mansion. The whole universe is a mansion and countries are rooms there.
1: గృహమంతా మంచిగా ఉండాలి.
0: The whole house should be good.
1: అప్పుడే మనం కూడా మంచిగా ఉండగలం.
0: Then only you will be good.
1: కనుక భగవత్ నామస్మరణ చేసుకుంటూ మీ కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తూ అందరినీ సంతోషంగా తగినటువంటి కృషిని జరుపుతూ వాళ్లను తగిన లోకశాంతి లోక సమస్త సుఖినో భవంతు అనేది హృదయం నుండి మనము ప్రార్థిస్తూ రావాలి.
0: సింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, డూ యువర్ డ్యూటీ, డెవలప్ లవ్, మేక్ ఎవ్రీవన్ హ్యాపీ, ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీవన్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ప్రేమ ముదిత మనసు.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 23rd discourse on Gita Bhagavan delivered on 4th September 1984. In this beautiful discourse, Bhagavan talks about one of the most important qualities a devotee should possess, which is contentment. Bhagavan also throws light on something which is more important for a devotee than his love of God. You might be wondering what could be more important for a devotee than his own love of God. Well, listen and find out for yourself. Sai Bhagavan Uvacha.
1: Na jayate mriyate idi సాంఖ్య యోగంలోని ప్రాణము ప్రధానము ప్రమాణము.
2: దిస్ ఈస్ ద వెరీ ప్రూఫ్ బేసిస్ అండ్ అల్టిమేట్ ఎక్స్పోజిషన్ ఇన్ సాంఖ్య యోగ.
1: నజాయతి, జననం ఉన్నదంటున్న దానికే మరణం కూడా ఉంటుంటుంది.
2: దట్ విచ్ హ్యాస్ బర్త్ అలోన్ హ్యాస్ డెత్.
1: జనన మరణములు ఉన్నటువంటి వాటికే మధ్య కూర్పబడినటువంటి ఈ షడ్వికారములు.
2: దట్ విచ్ హ్యాస్ బర్త్ అండ్ డెత్ హ్యాస్ ఆల్సో ద సిక్స్ టైప్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ బిట్వీన్.
1: నజాయతి, జననమే లేనటువంటినప్పుడు ఈ షడ్వికారముల యొక్క స్వభావములు మనకు అక్కరలేదు.
2: ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ బర్త్ అలూన్ దెన్ ది క్వశ్చన్ ఆఫ్ హ్యావింగ్ సిక్స్ టైప్స్ ఆఫ్ చేంజ్ వుడ్ నాట్ అరైజ్.
1: దేనికి జననము లేదు? ఆత్మకు.
2: వాట్ డస్ నాట్ హ్యావ్ బర్త్? ఆత్మ డస్ నాట్ హ్యావ్ ఇట్.
1: ఆత్మ నిర్వికారం.
2: ఆత్మ డజంట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్.
1: కారణము నజాయతి, దీనికి జననం లేదు కనుక ఇది నిర్వికారం.
2: ది రీజన్ ఫార్ నాట్ గోయింగ్ అండర్గోయింగ్ ఎనీ మోడిఫికేషన్ ఈస్ ఇట్ డజంట్ హ్యావ్ బర్త్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం, ఇదే ఆత్మ యొక్క తత్వం.
2: ది రియల్ నేచర్ ఆఫ్ ఆత్మన్ ఈస్ దట్ ఇట్ డజంట్ హ్యావ్ అట్రిబ్యూట్స్, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, ఇట్ డజంట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్, ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్.
1: జాయతి, దేహమునకే జననము, దేహమునకే షడ్వికారములు, దేహమునకే మరణము.
2: ఓన్లీ బాడీ హ్యాస్ బర్త్, బాడీ హ్యాస్ సిక్స్ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్స్, బాడీ హ్యాస్ డెత్.
1: కనుకనే ఇది దేహి ఆత్మతత్వం.
2: దేర్ఫోర్ ద ఇన్ డ్వెల్లర్ ఆఫ్ ద బాడీ హ్యాస్ టు బి టేకన్ యాజ్ ఆత్మ.
1: దేహి నిరామయుండు.
2: ది ఇన్ డ్వెల్లర్ ఈస్ నిరామయ హింసెల్ఫ్.
1: ఇలాంటి ఆత్మతత్వమును గుర్తించుకున్నప్పుడు అన్నియు మనకు నశ్వరములుగానే తెలుస్తుంది.
2: వన్స్ యూ రికగ్నైజ్ దిస్ ప్రిన్సిపల్ అండ్ డాక్ట్రైన్ ఆఫ్ ఆత్మన్, వీ వుడ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ ఇంపర్మనెంట్.
1: కనుకనే ఆత్మను ఆత్మతత్వం.
2: దేర్ఫోర్ ద ఇన్ డ్వెల్లర్ ఆఫ్ ది బాడీ హ్యాస్ టు బి టేకన్ యాజ్ ఆత్మన్.
1: దేహి నిరామయుండు.

0: we would understand everything else as impermanent.
1: కనుకనే ఆత్మను గుర్తించుటకై ప్రతి వ్యక్తి కూడాను మొదలు ప్రయత్నించాలి.
0: Therefore, in the very first place, every individual has to try to recognize Atman.
1: Nakancho yenikena chit.
0: Nakanaga
1: aasanu penchukoraadu. Labinchina danito trupti nanduta ide oka maha sadgunam.
0: One should not develop the growth of desires. One should be content with whatever one gets.
1: భక్తి యోగములో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు. మా మే ప్రియో నరః, ఇలాంటి వాడే నాకు ప్రియుడు అని కూడాను ఈ 26 గుణముల లోపల సంతుష్టి నకాంచు ఈ వాంఛ లేకుండా పోవటమే ఇది ప్రధానమైనటువంటి ఒక గుణంగా నిరూపిస్తూ వచ్చాడు గీతాచార్యుడు.
0: గీతాచార్య హ్యాస్ ప్రూవ్డ్ as expounded in the chapter of Bhakti Yoga that there are 26 qualities which a devotee should have to be liked and loved by the Lord, and of that contentment stands out to be one very important characteristic of a devotee.
1: Enta undinappatikini enni bhogamlu anubhavinchinappatikini enta sampadinchinappatikini inka chaladu ledu aneetunte yokka aavedana సాధకుని యందు ఉండరాదు.
0: ఏ సాధక షుడ్ నాట్ హ్యావ్ ద డిజైర్ టు ఎంజాయ్ థింగ్స్ ఆఫ్టర్ సీయింగ్ అండ్ ఆఫ్టర్ ఎంజాయింగ్ సో మెనీ టైప్స్ ఆఫ్ లగ్జరీ, సో మెనీ టైప్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్, సో మెనీ టైప్స్ ఆఫ్ థింగ్స్.
1: ఉన్నదానికే తృప్తి నుండి ఇదే సర్వస్వంగా భావించి సంతోషించినప్పుడే అతనికి శాంతి చేకూరుతుంది.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ పీస్ వెన్ వన్ ఈస్ కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ హ్యాస్ and thinks that which he has is everything.
1: Santushti leinatunti vaani hrudayamu kevalamu eduru dabbalato allabadinatunti gampato neeru todinattuga untuntadi.
0: The heart of one who does not have contentment may be compared to a basket which has a number of holes with the help of which
1: bamboo
0: basket with the help of which the water is tried to taken out.
1: Bavi nundi ee gampato neeru todinappudu paiki vacheteppudiki anta neeru kari pothundi.
0: If you are drawing water through this bamboo basket from a well, by the time the basket comes up, all the water would have leaked out and gone.
1: Chukka neereina kudanu aa gampalo niluvadu.
0: There would not be even a drop of water in that basket.
1: Adhe vidhamugane ఆశలకు గురి అయినటువంటి యొక్క మానవుని యొక్క హృదయం కూడాను క్రమక్రమేణ అసంతృప్తితో ఈ తృప్తి అనేటువంటిది కేవలము జారిపోయి అసంతృప్తితో కాలమును గడపవలసి వస్తుందని దీని యొక్క అంతరార్థం.
0: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈస్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ది బాస్కెట్ ద ఎనీ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఏ నంబర్ ఆఫ్ డిజైర్స్ అండ్ గ్రీడ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ కంటెంట్మెంట్ ఆల్ ది కంటెంట్మెంట్ goes out of his heart, discontentment will be left with him.
1: Yemi leeni manavudu edo oka 100 rupayalanna chikkite aanandanni anubhavistanani aashisthadu.
0: A person who does not have anything at all may feel happy, contented if he gets 100 rupees.
1: 100 rupayalu labhinchina ayyo 1000 rupayalu labhisthe enta aanandanga untadi ani maroka aashanu abhiruddhi parchukuntadu.
0: The same person when he gets 100 rupees he would think how nice it would be if I can get 1000 rupees.
1: ee 1000 rupayalu labhinchina 100 rupayalu kavali ani aashisthadu.
0: If he gets by chance 1000 rupees he desires to have 1 lakh of rupees.
1: ee 100 rupayalato taanu tripti pandadu nenu jamindar kavali anukuntadu.
0: He would not be content with obtaining 1 lakh of rupees, he would be aspiring to become a landlord.
1: ee jamindar nunchi tirigi maharaj kavalani aashisthadu.
0: From landlordship he wants to become a king, a ruler.
1: ఈ మహారాజు తత్వం నుంచి నేనే మాధవుడైపోవాలని ఆశిస్తాడు.
0: From that particular state of kingship he would like to obtain the state of madhavatva.
1: అయితే మాధవత్వం అనేటువంటిది ఈ ధనమూలంతో లభించేటువంటిది కాదు.
0: But one would not be able to attain madhavatva with the help of money and wealth.
1: ఈ విధంగా మానవుని యొక్క ఆశలు మితిమీరిపోవటం

0: అనే మతి కేవలం అశాంతికి గురి అవుతుంది.
1: As the desires of man are crossing all limits, he is becoming a lot of discontent.
0: లభించిన సంపత్తితో, లభించిన సుఖముతో, లభించిన భోగములతో సంతృప్తి పడేటువంటి విధానాన్ని గుర్తించాలి వ్యక్తి.
1: An individual has to recognize the method of obtaining contentment with whatever one has, with whatever wealth one possesses, with whatever wealth one gets.
0: దైవానుగ్రహంతో లభించినటువంటి యొక్క సుఖ సంతోషములను కాపాడుకునుటే వ్యక్తిత్వం యొక్క కర్తవ్యం.
1: The responsibility of every individual is to secure whatever he has got by the grace of God.
0: దైవము గొప్పవాడి అని అందరూ చెప్పగలరు.
1: All people can say that God is great.
0: కానీ ఇది ప్రధానం కాదు.
1: But this is not important.
0: దైవము నీవు గొప్పవాడు గొప్పవాడు నాయన అని అతని నోటి నుంచి రావాలి.
1: God has to say, tell the devotee that you are great.
0: దైవమును అందరూ కూడాను ప్రేమిస్తారు.
1: All people love God.
0: ఇందులో ఏమీ ప్రయోజనం లేదు.
1: But there is no use in this particular problem.
0: దైవము అందరిని ప్రేమించుచున్నాడు అనే ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి.
1: One has to put a question to oneself whether God is loving all.
0: దైవము నిత్యత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనము ఉచ్చరిస్తాము.
1: We say God is eternal truth.
0: దైవము నావాడు అని మనం విశ్వసిస్తాము.
1: We believe that God is ours.
0: కానీ దైవమే నీవు నావాడు నాయన అని చెప్పాలి. అది మనకు ముఖ్యమైనటువంటిది.
1: But the most important thing is God has to say that you are mine.
0: మనం ఒక రిజిస్టర్ కవర్ పోస్ట్ చేసినప్పుడు ఇది మనం ఎవరికి అందాలనేటువంటి ఉద్దేశంతో రాశామో అది వారికి అందినట్టుగా ఒక అక్నాలజ్మెంట్ వచ్చినప్పుడే ఆ జాబు సార్థకతను అందుతుంది.
1: When we send a registered post to any person, once you get an acknowledgement from that particular person that he has received it, then only sending of the registered letter finds fulfillment.
0: దైవము గొప్పవాడు అని నీవు చెప్పినంత మాత్రమే చాలదు. ఇది కేవలం ఒక రిజిస్టర్ పోస్ట్ వేసినట్టు.
1: By merely telling that God is great, it may be compared to
0: తిరిగి నాయన నీవు గొప్పవాడు అనేటువంటి అక్నాలజ్మెంట్ అతని నుంచి రావాలి.
1: But from God we'll have to get the acknowledgement that, oh child, you are also great.
0: మీ ప్రియో నరహ, నీవు నావాడు నాయన, నీవు నాకు ప్రియుడు అనేటువంటి ఉద్దేశము అతని నుండి రావాలి.
1: From him a word has to come that you are my dear, you are dear to me.
0: అది ఏ శాశ్వతమైనటువంటి,
1: this is permanent entity.
0: ఆ ఫలమును పొందే నిమిత్తమే సాధకుడు అనేక సాధనలు చేయాలి.
1: To obtain this result, every sadhaka has to undertake different types of sadhana.
0: Atti phalitamane anubhavinchukonakapoyina, atti phalitamane manam andukonakapoyina, mana sadhanalanni kudunu vyartame.
1: If we cannot attain and obtain that result, all our efforts and sadhana would be a waste.
0: Kanuka inni sadhanalu yokka phalitam emitante, neevu naavaadu, neevu naaku priyudavu aneetundi yokka jababu daivam nundi manam andukovali.
1: The hope and the expectation of all the fruits of all the sadhana would be to get from the Lord that, oh child, you are mine.
0: Atti arhatanu pondinatunti vaade Arjunudu.
1: Arjuna was one who got that eligibility and that qualification.
0: Ataniki aasalu enniyo undavachchu.
1: He might have had a number of desires.
0: Kaani anni kudunu tyajinchi kevalamu neeve tappa itapparam meruga, neevu tappa naaku anyam akkaraledani kattagarappudu saranagutadayyadu.
1: He renounced all his wants, desires, etc. and surrendered to the Lord and said, Swami, you are my all.
0: Nijamuga manaku kavalsinatvantidi, manam sadhinchavalsinatvantidi, mana gamyamu, mana punyamu, sarvamu atani yokka prema tattvame.
1: All that we have to attain, the goal, the object, the purpose is only to earn his grace.
0: Evaraina okaru swadesham nundi విదేశానికి ఎవరైనా ప్రయాణమై వెళ్లాలంటే అతను గొప్ప చదువరిగా ఉండవచ్చును, శ్రీమంతుడు కావచ్చును, అధికారి కావచ్చును, కానీ పాస్పోర్ట్ లేనిది అతన్ని పంపడానికి వీలు కాదు.
1: When any person is going abroad, be he a highly educated person, a man occupying very high position in life, a man who is very wealthy, but he must have a passport to go abroad.
0: నేను గొప్ప పండితుడను, నేను గొప్ప విద్యావంతుడను, నేను శ్రీమంతుడను, నేను జమీందారును, నేను గొప్ప జన సహాయంతో కూడినటువంటి వాడను అని విర్రవీగినంత మాత్రమున ఆ యొక్క పాస్పోర్ట్ మనకు లభించదు.
1: ఇఫ్ ఏ పర్సన్ జస్ట్ సేస్ దట్ ఐఎమ్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఐఎమ్ హైలీ వెల్తీ పర్సన్, ఐఎమ్ ఏ జమీందార్, ఐ వుడ్ లైక్ టు జస్ట్ హ్యావ్ పాస్పోర్ట్ మియర్లీ బై టెల్లింగ్ లైక్,
0: ఇవన్నీ కూడాను నీ వ్యక్తిగతమైనటువంటి శక్తి సామర్థ్యములు కావచ్చును. కానీ ఈ పద్ధతికి నీవు విదేశానికి వెళ్లాలంటే దానికి సంబంధించినటువంటి క్రమాన్ని నీవు అనుసరించాలి.
1: ఆల్ దీస్ థింగ్స్ మైట్ బి పర్సనల్ అకాంప్లిష్మెంట్స్ అండ్ అటైన్మెంట్స్, బట్ ఇఫ్ యూ వాంట్ గో అబ్రాడ్ దేర్ ఇస్ అ పర్టికులర్ ప్రొసీజర్ విచ్ విల్ హావ్ టు బి ఫాలోడ్.
0: దాని యందు విద్యాధికారి అని, విద్యాహీనుడని, కూటి పేదని, కోటీశ్వరుడని ఈ తారతమ్యం ఏమాత్రం కూడా అక్కడ ఉండదు.
1: ఇన్ ది ప్రొసీజర్ టు బి ఫాలోడ్ దేర్ కెనాట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ ఎడ్యుకేటెడ్ వన్, ఎన్ అన్ఎడ్యుకేటెడ్ వన్, ఏ వెల్తీ వన్ అండ్ ఏ పూర్ వన్.
0: ఏదో ఒక బస్సులో, ఒక ట్రైన్ లో, ఒక ప్లేన్ లో పోవాలంటే కూడాను నీ శక్తి సామర్థ్యంలో వారు ఎవరు చూడరు, టికెట్ చూస్తారు ముందు.
1: ఈవెన్ ఇన్ ఏ స్మాల్ థింగ్ లైక్ గోయింగ్ బై బస్, గోయింగ్ బై ట్రైన్ ఆర్ గోయింగ్ బై ప్లేన్, నో వన్ వుడ్ లైక్ టు జస్ట్ సీ కేర్ ఫర్ యువర్ పొజిషన్ ఎట్సెట్రా.
0: టికెట్ నీ చేతిలో ఉన్నదా, నీ యొక్క అధికారము, నీ చదువులు, నీ యొక్క శిర్సంపదలు వారు ఏమాత్రమో పాటించరు. టికెట్ చూస్తారు, ఓ గెట్ అవుట్.
1: ఇఫ్ యూ హ్యావ్ ఎ టికెట్ విత్ యూ, దే డు నాట్ care to find out whether you are a wealthy person, educated person and all that. They would be happy if you are having a ticket with you.
0: Lekundina medabatti bayatiki nettutaru.
1: If you do not have the ticket, you will be necked out.
0: Adhe vidhamugane mocha samrajyamlo praveshinchataku ikkada daivanugraham aneetundi danni pondi neevu naavaadu nayana aneetundi passport ni manam andukovali.
1: In the same way, if you want to enter into the kingdom of liberation, you should have the grace of God, then only you would get entry into it.
0: ee passport undinanta maatramu kudanu mari kontha varaku no abhyantaram jarugutundi, deeniki visa kuda raavali.
1: If you have merely passport, there may be some objections, some problems. You should have visa also.
0: Deenike ఆత్మానుగ్రహము అనేటువంటిది కూడా ఒకటి అవసరం. ఎందుకంటే ఇచ్చేటువంటి వాడు ఇచ్చినప్పటికీ దాన్ని అందుకునేటువంటి వాడి చేతులు కూడా సిద్ధంగా ఉంటున్నప్పుడే ఈ ఇచ్చే పదార్థం తానుకు చెందడానికి వీలవుతుంది.
1: ఇన్ అడిషన్ టు గ్రేస్ ఆఫ్ గాడ్, యూ షుడ్ హ్యావ్ గ్రేస్ ఆఫ్ ఆత్మన్ ఆల్సో. ది గివర్ మే బి రెడీ టు గివ్, బట్ ది పర్సన్ హూ ఈస్ రిసీవింగ్ షుడ్ హ్యావ్ ది కెపాసిటీ అండ్ విల్లింగ్నెస్ టు రిసీవ్ ఇట్.
0: దైవ ప్రేమ, సాధకుని యొక్క సద్గుణము, ఈ రెండింటి యొక్క సంబంధమే మనము మోక్షంలో ప్రవేశించడానికి మూలకం.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్, యూ షుడ్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ యూ షుడ్ హ్యావ్ ద సాధన ఆఫ్ ద సాధక. వెన్ దీస్ టు గో టుగెదర్, దెన్ ఓన్లీ యూ బి ఏబుల్.
0: కనుకనే సాధకునకు 26 సద్గుణములు అత్యవసరమని, ఈ 26 సద్గుణములో ఏ ఒక్కటైనా కూడాను ఉండినప్పటికీ తన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అర్హులమవుతామని కూడాను బోధించింది భగవద్గీత.
1: భగవద్గీత దట్ ఇస్ వై హెస్ టాట్ దట్ ఎనీ పర్సన్ హూ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ అండ్ మోక్ష, షీ షుడ్ హ్యావ్ 26 క్వాలిటీస్ వర్చ్యూస్. ఈవెన్ ఇఫ్ షీ హాజ్ వన్, షీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ క్వాలిఫైడ్ టు గెట్ ఇన్ టు ద.
0: ఇందులో సంతృప్తి అత్యవసరమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కంటెంట్మెంట్.
0: అసంతృప్తో జిజో నష్ట అని, సంతృప్తి లేనిటువంటి వానికి ఏ విధమైనటువంటి సుఖశాంతులు ఉండవు.
1: ద వన్ హూ డస్ నాట్ హ్యావ్ కంటెంట్మెంట్ కెనాట్ హ్యావ్ జాయ్, హ్యాపీనెస్ అండ్ పీస్.
0: అతనే గొప్పవాడు.
1: ద వన్ హూ హ్యాస్ కంటెంట్మెంట్ అలోన్ ఇస్ గ్రేట్.
0: అతనే ఒక విధమైనటువంటి అధికారి.
1: హీ అలోన్ హ్యాస్ పొజిషన్ అండ్ క్వాలిఫికేషన్.
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, హూ ఇస్ ది గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్, హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ది గ్రేటెస్ట్ మ్యాన్.
1: Swami will be telling quite often, putting the question, who is the greatest man on earth? He says, who has the greatest satisfaction, he alone is the greatest.
0: కనుక మనలో సంతృప్తి అనేటువంటి దానిని అభివృద్ధి చేసుకోవాలి.
1: Therefore, we have to develop satisfaction and contentment in us.
0: జగత్తులో నశ్వరమైనటువంటి యొక్క సుఖశాంతులకు, భోగభాగ్యములకు, అధికారములకు మనం అరులు జాచి వెర్రివారం కాకూడదు.
1: We should not get lost in the world aspiring for impermanent joys, impermanent wealth, impermanent position, luxuries.
0: Undinanta varaku mana sukha santoshamlo anubhavinchavalsindi.
1: So long as we are alive, we will have to enjoy the joys which are inside.
0: దేహాభిమానం ఉండినంత వరకును ఈ దేశాభిమానం కూడాను ఉండవలసింది.
1: So long as you have body attachment, you may have attachment to the place in the country.
0: ఈ పంచభూతముల యొక్క సంబంధం కలిగినంత వరకు కూడాను ఈ పంచభౌతిక దేహాన్ని కాపాడుకోవలసింది.
1: So long as you have association of the five great elements, you have to take care of the body which consists of five elements.
0: దీని యందే మన యొక్క జీవితం అంకితం కావించరాదు.
1: But we should
0: లక్ష్యమును మాత్రం దృష్టి ఎందుంచుకోవాలి.
1: But we should not waste our body and the time in this particular thing itself. We should remember always the goal.
0: Oka chinna udaharanam.
1: One small example.
0: Guppa srimantudu undetundi vaadu.
1: There was a great wealthy man.
0: Atanu prapanchamanta chuttadu.
1: He traveled the world over.
0: Prapanchamulo lenatvantidi taanu choodanatvantidi evaru vinanatvantidi oka goppa bhavanam nirminchalani sankalpinchukunnadu.
1: He resolved to construct a house which is not obtained anywhere, which no one has heard of at any time.
0: Not heard, not seen, not even.
1: Yes, it was not heard, not seen, and not even dreamt of.
0: Aithe dinni ye vidhanga cheyali enni kotta rupayalaina kodana sariye vyayam chesi shashvatamaina tundi okka bhavanam nirminchalani sankalpinchukunnadu.
1: He resolved to construct a permanent house even if it costs crores of rupees.
0: లక్షలు ఖర్చు పెట్టి విదేశాల నుండి కూడాను గొప్ప గొప్ప ఇంజనీర్స్ ని పిలిపించారు.
1: A number of engineers and architects were called from various countries for this purpose.
0: కట్టగడపటకు సుందరమైన భవనం నిర్మించాడు.
1: Ultimately he constructed a beautiful mansion.
0: అన్ని విధాల అనుకూలమైనటువంటిది, ఆకర్షణీయమైనటువంటిది, అందమైనటువంటిదిగా చూపర్లకు చాలా ఉత్సాహాన్ని అందించేటువంటి భవనాన్ని నిర్మించాడు.
1: He constructed a house which satisfies people from all points of view externally.
0: సరే, కోట్లకు ప్రజలు వచ్చారు, దీన్ని చూస్తున్నారు.
1: Crores of people came and took a look at it.
0: దీనికి ప్రారంభోత్సవం చేయడానికి గొప్ప ఏర్పాట్లు గావించాడు ఈ శ్రీమంతుడు.
1: This wealthy man made all arrangements for inauguration of this particular.
0: అయితే ఈ ప్రారంభించటకు పూర్వమే అనేక మంది వాస్తు శాస్త్రజ్ఞులు ఇంజనీర్స్ ను రప్పించి ఇందులో ఏదైనా కొన్ని దోషములున్నవేమో అని పరిశీలించమని కోరాడు.
1: బిఫోర్ ఇనాగ్రేషన్ హీ కాల్డ్ ఎ నంబర్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ అండ్ ఆస్క్డ్ దెమ్ డు యు ఫైండ్ ఎనీ డిఫెక్ట్.
0: జోగులు, బోగులు, విరాగులు, బైరాగులు సర్వన్ను కూడా ఆహ్వానించాడు.
1: హీ ఇన్వైటెడ్ ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ వెల్తీ.
0: గొప్ప గొప్ప ఋషులందరూ కూడా ఆశీర్వాదం అందుకోవాలని పిలిపించుకున్నాడు.
1: హీ ఇన్వైటెడ్ గ్రేట్ రిషీస్ టు గెట్ దర్ బ్లెస్సింగ్స్.
0: ఇందులో స్థితప్రజ్ఞులు కూడా చేరిపోయారు.
1: అమంగ్ ది ఇన్వైటీస్ దేర్ వర్ స్థితప్రజ్ఞాస్ ఆల్సో.
0: గొప్ప వైభవంగా వీరందరికీ తగిన ఏర్పాట్లు గావించాడు. ఒక్కతూరి సభను జరిపించి అందరికీ నమస్కరించి ఈ భవనంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏ విధమైనటువంటి యొక్క భయములు లేకుండా స్వేచ్ఛగా చెప్పడానికి వీరు పూనుకోవాలని ప్రార్థించాడు.
1: ఆల్ గ్రాండ్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ ఫర్ దేర్ స్టే అండ్ ఆల్ దాట్. After they assembled, he prayed to them, I would humbly just ask you to let me know if there are any defects in the
0: chain. Ni engineerlu goppa goppa varandaru kudanu ee bhavanamulo lopamulu choopincheetundi adhikaram evarkundi, etti lopam ledu maharaja, idi chaala goppaga untundadi, divyamga untundadi, bhavyamga untundadi, navyamga untundadi annaru.
1: Engineers who have assembled there declared that who can come forward and just point out any flaw in this? It is absolutely flawless. It is very grand, very new and extremely novel and unique.
0: ఏదో ఒక మూల నిలుచుకున్నటువంటి ఒక యోగి సమీపించి రాజా ఈ భవనంలో రెండు దోషములు ఉంటున్నాయన్నాడు దైత్యంగా.
1: One yogi who was standing in a corner came forward and pointed out, O king, there are two flaws in this particular building.
0: ఈ మాట వినేటప్పటికి సభయందు చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ఏమిటి ఈ దోషములు, మాకెక్కడా కనిపించడం లేదే అని ఈ దోషములు ఏంటో వినాలని చాలా కుతూహలంతో ముందుకొచ్చారు.
1: ఆల్ దోస్ పీపుల్ హూ హ్యాడ్ అసెంబ్డ్ దేర్ వర్ సర్ప్రైజ్ అలాట్ అండ్ దే వర్ వెరీ క్యూరియస్ టు నో వాట్ దీస్ డిఫెక్ట్స్ వర్.
0: ఈ శ్రీమంతుడు చేతులు జోడించి, మహానుభావ ఆ దోషములేవో చెప్పితే తప్పక దీనిని సర్దిద్దుకుంటానన్నాడు.
1: దిస్ వెల్తీ మ్యాన్ ఫోల్డింగ్ హిస్ హ్యాండ్స్ told that particular gentleman, O Swami, you can just let us know what those defects are, I'll rectify.
0: O Srimantuda, ee doshamu nee chetha sarididukovadaniki chetha kaadu annadu.
1: That yogin said, O wealthy man, it is not within your reach to correct those defects.
0: ఈ మొదటి దోషము ఈ భవనము కాలాంతరంలో ఎప్పుడో శిథిలమైపోతుంది. ఇది మాత్రం తప్పింది కాదు, ఇది ఒక దోషం అన్నాడు.
1: వన్ డిఫెక్ట్ ఈస్ దట్ ఇన్ ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్ దిస్ విల్ బి దిస్ బిల్డింగ్ విల్ కమ్ టు డిస్ట్రక్షన్. దిస్ ఈస్ వన్ విచ్ కెనాట్ బి చేంజ్.
0: దీనిని కట్టినటువంటి యజమానుడు మరణం తప్పింది కాదు, ఏనాటికైనా మరణం తప్పింది కాదు. ఇది రెండవ దోషం అన్నాడు.
1: ద సెకండ్ డిఫెక్ట్ ఈస్ దట్ ద పర్సన్ హూ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ దిస్ పర్టికులర్ హౌస్ ఈస్ గోయింగ్ టు డై. దిస్ కెనాట్ బి ఎస్కేప్ ఈవెన్ ఓవర్ పీరియడ్ ఆఫ్.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోక నేనేదో గొప్పవాడిగానే నువ్వు భావిస్తున్నావు.
1: నాట్ రియలైజింగ్ దిస్ పర్టికులర్ ట్రూత్ యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ రియలీ వెరీ గ్రేట్.
0: మృత్యువును మరచి భోగ వస్తువులనే సత్యముగా భావించేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం అంతా ఈ రీతిగా ఉంటాయన్నాడు.
1: దిస్ వుడ్ బి ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ పీపుల్ హూ ఫర్గెట్ డెత్ అండ్ హూ థింక్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి పర్మనెంట్.
0: నిత్యమైన అసత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం నందుంచుకున్నటువంటి వ్యక్తియే శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడు అన్నాడు.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ కీప్స్ ఇన్ వ్యూ ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ఆత్మన్ విల్ బి హ్యావింగ్ కంటెంట్మెంట్ అండ్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: ఇట్టి ఆత్మాను సౌధమే అందమైనటువంటి సౌధము, దీనికి మించినటువంటి సౌధములు ఈ లోకంలో మరొకటి లేవన్నాడు.
1: హీ ఆల్సో సెడ్ సచ్ ఎ మ్యాన్షన్ ఈస్ ద మ్యాన్షన్ ఆఫ్ ఆత్మన్ ఇట్ సెల్ఫ్ అండ్ దర్ ఇస్ నథింగ్ విచ్ కెన్ బి కంపేర్డ్ టు ద మ్యాన్షన్ ఆఫ్ ఆత్మన్.
0: కనుక ఈ లౌకిక జగత్తునందు నశ్వరమైనటువంటి యొక్క ఈ ప్రపంచమునందు మనం అనుభవించేటువన్నీ కూడాను ఇవి నశ్వరములేనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి సత్యమనేటువంటి ఒక ఆత్మతత్వం పైన లక్ష్యం నుంచి మనం గావించవలసినటువంటి సాధనలు విచారణలు మనం సలుపుకోవాలి.
1: Therefore, we will have to recognize this particular truth that in the world, that mundane world, everything is impermanent. Keep our sight and concentration on the permanent Atman and do sadhanas to achieve that.
0: దీనిని ఆధారంగా చేసుకుని అర్జునుకు, అర్జున నీవు చంపేటువంటి వాడని ఈ సైన్యము నీ బంధువులు మిత్రులు చచ్చేటి వారిని నువ్వు భావిస్తున్నావు. ఇది చాలా పొరపాటు, ఇది అనాత్మ భావం.
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కిల్ పీపుల్, దిస్ ఈస్ ఎ రాంగ్ ఫీలింగ్.
0: నీవు శాశ్వతుడవు,
1: యు ఆర్ ఎ పర్మనెంట్ ఎంటిటీ.
0: నీ యొక్క తత్వము మరణం కూడినటువంటిది కాదు.
1: The principle and the doctrine which you embody is not associated.
0: అదే విధముగానే ఇతరుల యొక్క ఆత్మతత్వం కూడా సత్యమైనటువంటిది.
1: ఇన్ ద సేమ్ వే ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ అసోసియేటెడ్
0: ఇది నజాయతే, ఇది పుట్టేటువంటిది కాదు.
1: దిస్ ఈజ్ నాట్ బీయింగ్ బోర్న్.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ సాంఖ్యయోగములో నీవు అన్య విషయాల్లో ఏమాత్రం కూడా సందేహించడానికి అవకాశం లేదన్నాడు.
1: ఇఫ్ యూ కెన్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ యూ విల్ నాట్ బి గెటింగ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ సాంఖ్యయోగ.
0: కనుక నీవు చచ్చేటివాడు కాని చంపేటివాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు, ప్రతి ఒక్క జీవతత్వమునందు కూడాను ఆత్మతత్వం నిత్యము సత్యమైనటువంటిది.
1: దేర్ఫోర్ యు ఆర్ నాట్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు డై, యు ఆర్ నాట్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు కిల్. సిమిలర్లీ అదర్ పీపుల్ ఇన్వాల్వ్డ్ దే ఆర్ నైదర్ డైయింగ్ నార్ గోయింగ్ టు కిల్. దిస్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్.
0: కనుక ఈ సత్యాన్ని గుర్తించుకోమని చెప్పని బోధించి నీ కర్తవ్యాన్ని ఉన్నంత వరకు ఆచరించడం అత్యవసరమన్నాడు.
1: They have Krishna taught Arjuna this particular principle, asking him to recognize this particular thing, and so long as he is alive, he has to discharge his duties.
0: అప్పుడు అతను చెప్పాడు, నాకాంచో ఈ విధమైనటువంటి నాకు ఆసన ఈ స్వర్గమైనా సరే నాకే విధమైనటువంటి రాజ్యం కూడా నాకు అక్కర్లేదని చెప్పని విచారించాడు అర్జునుడు.
1: అర్జున then just told, well, I don't have any desire at all. I am not even interested in heaven.
0: అయితే ఇది సత్యం ఎరిగి నీవు చెప్తున్నావా లేక పిరికి పందవై నీవు ఆడుతున్న మాటలా ఇవి అన్నాడు.
1: కృష్ణ టోల్డ్ అర్జున, ఆర్ యూ టెలింగ్ దిస్ పర్టికులర్ థింగ్ రికగ్నైజింగ్ ది ట్రూత్ బిహైండ్ ఆర్ యాజ్ ఎ టిమిడ్ కవర్ ఆర్ యూ టెలింగ్ దిస్?
0: ఇక్కడ ఆత్మతత్వాన్ని గుర్తించి పలికేటువంటి మాటలు వేరు.
1: రికగ్నైజింగ్ ది ఎంటిటీ ది పర్మనెంట్ నేచర్ ఆఫ్ ఆత్మన్ ఇఫ్ యూ టాక్ ఇట్ విల్ బి
0: బలహీనుడై తమ బంధువులపై ఉన్నటువంటి యొక్క మమత్వం చేతను అభిమానం చేతను వారిని చంపుటకు కొంత మనస్కరించగా పలికేటువంటి పలుకులు ఓ వేరు.
1: వర్డ్స్ విచ్ ఆర్ అట్టర్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ టు ది రిలేటివ్స్ విత్ ఎ ఫీలింగ్ దట్ యు వుడ్ బి కిల్లింగ్ దెమ్, దీస్ వర్డ్స్ వుడ్ బి డిఫరెంట్.
0: ఇవి అభిమాన పలుకులు గాని ఆత్మ పలుకులు కావన్నాడు.
1: దీస్ ఆర్ నాట్ వర్డ్స్ విచ్ ఆర్ కమింగ్ ఆర్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: నీవు ఆత్మసత్యాన్ని ఆత్మనిత్యత్వాన్ని నీవు గుర్తించినటువంటి వాడైతే నీకు ఏ విధమైనటువంటి దోషములు అంటవన్నాడు.
1: ఇఫ్ ఓన్లీ యు రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ ఆత్మన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ నో డిఫెక్ట్ నో.
0: కనుక భగవద్గీత ఎందు బోధించినటువంటి ప్రతి విషయమును కూడాను మనం అంతరార్థంగా మనం విచారించాలి.
1: All that has been taught in Bhagavad Gita therefore has to be understood in the inner meaning.
0: నీవు చంపేటువంటి వాడు కాని వారు చచ్చేటువంటి వారు కానీ కాదు అని చెప్పినటువంటి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటారు.
1: Everyone takes the fact and statement made here that you are not going to kill and they are not going
0: to వీటిని ఆచరణలో ఉంచడానికి సిద్ధమవుతారా? కాదు.
1: బట్ whether if you ask whether you are going to practice these things, they are not practicing them.
0: ఒక హంటర్ లేక ఒక దుర్మార్గుడు అనేక జీవులను కొంత హింసించాడు.
1: A hunter or some bad or wicked person killed a number of
0: ఇది క్రమక్రమేణ కూడా మనుషుల వరకు వ్యాపించిపోయింది.
1: ఇట్ స్ప్రెడ్ రైట్ అప్ టు ద మ్యాన్ కైండ్.
0: దారిని పోయేటువంటి వ్యక్తులందరినీ కూడా సంహరించటము, వారి దగ్గర ఉండనటువంటి దండ కనుక వస్తు వాహనాదులు అపహరించటము.
1: హీ బిగాన్ మర్డరింగ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ జస్ట్ గోయింగ్ బై ద వే అండ్ హీ బిగాన్ స్టీలింగ్ ఆల్ దోస్ థింగ్స్ విత్ దేవర్ క్యారీయింగ్ విత్ దెమ్.
0: ఇతనికి కట్టకడపటకు సుప్రీంకోర్టులో ఇతనికి ఊరు శిక్ష అనేటువంటిది ఇచ్చాడు జడ్జి.
1: జడ్జ్ గేవ్ ది పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ బై రోప్ ఫర్ దిస్ పర్టికులర్ పర్సన్ ఫర్ కమిటింగ్ దట్
0: సిన్. జడ్జిమెంట్ జరుగుతుందని వీడికి కూడా బాగా తెలుసును.
1: He came to know that judgment would be given the next day.
0: అప్పుడు భగవద్గీత ఒక జోబిలో పెట్టుకుని సుప్రీం కోర్టుకు వెళ్ళాడు.
1: This person carried Bhagavad-gita in his packet and he went to Supreme Court.
0: జడ్జి చెప్పాడు, నాయన రేపటి దినం 7 గంటలకు నీకు ఊరు శిక్ష అని నిర్ణయం చేసుకున్నానన్నాడు.
1: Judge declared that by 7 o'clock tomorrow morning you will be hanged.
0: కారణం ఏమిటి అని అడిగాడు ఇతను.
1: This person questioned, what is the reason?
0: నీవు పలాని వారిని చంపినావు గనుక నీకు ఈ శిక్ష విధించానన్నాడు.
1: Because you have murdered such and such people, this punishment has been awarded to you.
0: జోబి నుంచి భగవద్గీత తీశాడు.
1: He took out Bhagavad-gita from his packet.
0: సార్ జడ్జి, నేను చంపిన వాడు కాదు, వారు చచ్చిన వాడు కాదు, భగవద్గీతనే దీనికి ప్రమాణం అన్నాడు.
1: He showed Bhagavad-gita and said, well sir, I am neither the killer of those people nor have they been killed.
0: సాక్షాత్ భగవంతుడే చెప్పినటువంటి మాటను నీవెట్ట ధిక్కరిస్తావు అన్నాడు.
1: He asked the judge, how do you deny those statements made by God himself?
0: జడ్జీలు కూడా చాలా తక్కువైనటువంటి వారు కాదు, వారు అన్ని విధాలా ఆరితేరిన వారు.
1: Judges are also match for such people. They are in no way inferior to them.
0: నిజమే నాయన, నిజమే. నీవు చంపిన వాడు కాదు, వారు చచ్చిన వారు కాదు. ఇప్పుడు నా జడ్జిమెంట్ కూడా, నేను చంపిన వాడిని కాదు, నువ్వు చచ్చేవాడు కూడా కాదు, రేపటి సిద్ధంగానే వెళ్ళు అన్నాడు.
1: Judge said, well, you have not killed them, nor were they killed. Similarly, in my judgment also, I am not killing you, well, you will not be killed also. But be ready for the punishment tomorrow, he said.
0: Kanuka, manamu, avasaranni pattukoni, ee Bhagavad-gitana aadharanga teesukotamu, manchidi kaadu.
1: We cannot use Bhagavad-gita to suit to the circumstances for our convenience.
0: Atmatattvanni erigi, mana pravartana gurtinchi, ee satyanni manamu, andukovadaniki siddhanga undali.
1: We have to take this the truth in the statements made in Bhagavad Gita after realizing the inner
0: ee Bhagavad Gita kevalam Arjunudiki maatrame bodhinchinatundi kaadu.
1: This Bhagavad Gita has not been taught only to Arjuna.
0: Tarthulu prithvi putrulainatundi varandariki bodhinchinatundi oka dharmam idi.
1: This particular dharma has been taught to all the people born on earth.
0: Arjunudu nimitta maatranga pettukoni jagattukanta andinchadu ee geetanu.
1: This Gita has been given to the entire world, keeping Arjuna as only an instrument.
0: Aithe Arjunudu prajapratinidhi.
1: Arjuna stands as a representative of humanity.
0: Kanuka ee prajapratinidhiki bodhinchinatundi vishayamlu anni kudunu prajalaku sambandhinchinatundivi.
1: Therefore, all those things which have been taught to the representative of humanity are applicable to humanity itself.
0: Kanuka mottamodata manamu ee vanchanu kramakramena tagginchukoni aatmatattvanni కొంతవరకు విచారణ ద్వారా తెలుసుకుని మనము నిశ్చింతులమై ఉండడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore, we'll have to gradually reduce our desires and wants, understand the principle of Atman and reach the state of content.
0: సామాన్యమైనటువంటి మానవులు, సాధకులైనటువంటి యొక్క భక్తులకు నిత్య జీవితంలో అనుసరించవలసినటువంటి విధానాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
1: Ordinary people and sadhakas will have to just find out what are the things which will have to be practiced in daily life.
0: Yetti gunamulu kaliginappudu yetti satyanni manam gurtinchadaniki sadhyamavutundi aneetundi vidhananni manam vetakali.
1: We have to find out what truths will be revealed under what circumstances.
0: Bhagavad Gita loni 700 shlokalu manam kantastham chesinanta matramna manaku Bhagavad Gita saramu anubhavinchalemu.
1: By memorizing 700 slokas of Bhagavad Gita, we will not be able to experience the truths behind them.
0: సామాన్యమైనటువంటి లైఫ్ జీవితం లోపల, నిత్య జీవితం లోపల మన యొక్క కర్తవ్యం ఏ రీతిగా నిర్వర్తించాలి అనేటువంటి ఒక సత్యం లోపల మనము అందుకోవాల్సిన గుణాలను, తెలుసుకోవాల్సిన గుణాలను మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ది క్వాలిటీస్ విచ్ విల్ హావ్ టు బి అండర్స్టూడ్ క్లియర్లీ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ డైలీ లైఫ్ వైల్ డిశ్చార్జింగ్ అవర్ డైలీ డ్యూటీస్.
0: కనుక మొట్టమొదట రేపటి నుండి ఈ 26 గుణములు ఏవి, సద్గుణములు ఏ యొక్క భక్తునికి ఈ గుణములు ఉండవలసినటువంటివి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క దినం ఒక్కొక్క గుణాన్ని మనం తీసుకొని ఆ గుణముల ద్వారా మనము గమ్యాన్ని చేరడానికి, ధన్యులు కావడానికి, ఆత్మతత్వం అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: విల్ హావ్ టు రికగ్నైజ్ వాట్ దీస్ 26 క్వాలిటీస్ ఆర్. విల్ హావ్ టు టేక్ అప్ వన్ బై వన్ అండ్ అండర్స్టాండ్ హౌ దీస్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఇన్ రీచింగ్ ద గోల్ అండ్ శాంక్టిఫైయింగ్ అవర్.
0: కనుక ఈనాడు మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది దురాశ, కాంక్ష, ఇచ్ఛ, ఈ విధమైనటువంటి ఆశలు క్రమక్రమేణ అదుపులో పెట్టుకుంటూ ప్రయత్నం చేయాలి.
1: టుడే వీ హావ్ టు రికగ్నైజ్ దట్ వీ హావ్ టు కీప్ అండర్ కంట్రోల్ డిజైర్ అండ్ గ్రీడ్ అండ్ దస్ రీచ్ ఏ స్టేట్ ఆఫ్ కంటెంట్.
0: దైవం యొక్క ప్రేమతత్వాన్ని, దైవం యొక్క అంగీకారాన్ని మనం అందుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ to earn the love of God and to get his grace.
0: నీవు ప్రేమించినంత మాత్రమే ప్రయోజనం లేదు.
1: There is no use
0: తన ప్రేమను నీపైన ప్రసరించేటట్టుగా చూచుకోవాలి.
1: There is no use merely loving the Lord by yourself. You have to just know the method of getting his love for you.
0: నీవు దేవుడా నావాడు అని చెప్పి నీవు కేవలం కేకలు వేసినంత మాత్రమే ప్రయోజనం లేదు. దైవమే అబ్బాయి నీవు నావాడు నాయన అని అతని నోటి నుంచి వచ్చేటువంటి యొక్క శబ్దమును మనం వినాలి.
1: There is no use in your shouting, saying that God is yours. You will have to aspire to hear from God, declaring that you are His.
0: Manam adhe sadhinchavalsinatundi.
1: That is what we will have to attain and we will have to achieve.
0: Atti sadhanaku taginatundi gunamulanu manam abhruthi parchukovali.
1: We have to develop qualities which will be in tune with that.
0: Avi ye gunamulu anetundi repati nunchi manam maatladukundam.
1: We will discuss and understand what those qualities are from tomorrow onwards.

0: Without giving up the dullness, the tamasic quality, how do you expect to be spiritual? Without giving up the emotional aspect, it is impossible to have devotion. It is that piousness which is path leading us to devotion. Listen to this, the son of Bharat.
1: దృశ్యకల్పితమైన ఈ జగత్తంతయు కూడాను త్రిగుణముల యొక్క ప్రభావమే.
0: All this visible world is the reflection of the three attributes.
1: ప్రతి మానవుడు త్రిగుణ స్వరూపుడే.
0: Every human being is the very form of these three attributes.
1: ఇట్టి త్రిగుణముల యందు నిత్య జీవితమును గడుపుతున్నటువంటి మానవుడు త్రిగుణారహితుడు ఏ రీతిగా కాగలడు?
0: The man with these attributes, how do you expect him to go beyond these attributes?
1: కాని త్రిగుణత్వంలో ఉండినటువంటి యొక్క మంచి చెడ్డలను గుర్తించినప్పుడే మానవుడు త్రిగుణాతీతుడు కాగలడు.
0: However, when once he recognizes the good and bad in these three attributes, he can certainly grow beyond them.
1: సామాన్యమైన మానవులకు తామసికము, రాజసికము, సాత్వికము ఈ మూడు కూడాను అవసరమే.
0: ఫర్ ఆర్డినరీ పీపుల్ ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ నీడెడ్.
1: నిద్ర లేక మానవుడు జీవించలేడు.
0: హ్యూమన్ కెనాట్ లివ్ విదౌట్ స్లీప్.
1: విచారం చేయక మానవుడు ఏ క్రియలోనూ కాలు విడడు.
0: Without discriminating, he will not enter into any activity.
1: ఆలోచించక ఏ మానవుడు కూడాను ఏ కార్యంలోనా ప్రవేశించడు.
0: He will not resort to any action thoughtlessly.
1: కనుక ఈ నిద్ర, విచారము, ఈ సంప్రదింపులు ఇవన్నీ కూడాను తామసిక సంబంధమైనటువంటి ఒక గుణములే.
0: Therefore, the sleep, the discretion and the thought are tamasic qualities.
1: ఇంకా నిత్య జీవితంలో రాజసికము లేక క్షణమైన మానవుడు జీవించలేడు.
0: హ్యూమన్ బీయింగ్ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్ దిస్ రాజసిక్ టెండెన్సీస్.
1: కోరికలన్నీ కూడాను రాజసికమే.
0: ఆల్ డిజైర్స్ ఆర్ ఎమోషనల్ రాజసిక్.
1: దైవం కావాలని ఆశించడం కూడాను రాజసికమే.
0: టు డిజైర్ ఫర్ గాడ్ ఈజ్ ఆల్సో రాజసిక్.
1: కామిగాక మోక్ష కామిగాడు. లోక సంబంధమైన వాంఛలు లేక దైవ సంబంధమైన వాంఛలు మానవుని యందు ఆవిర్భవించవు.
0: దేర్ విల్ బి నో స్కోప్ టు డిజైర్ ఫర్ గాడ్ అన్లెస్ ఎర్లియర్ హి డిజైర్స్ ఫర్ వరల్డ్లీ థింగ్స్.
1: వాంఛలు వివిధమైనటువంటి వాంఛలుగా ఉండవచ్చును, కానీ వాంఛల యొక్క స్వభావం ఒక్కటియే.
0: డిజైర్స్ మే వేరీ బట్ దేర్ నేచర్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక క్రోధము, ద్వేషము, అసూయ, అహంకారము, ఆడంబరము ఇత్యాది గుణములన్నీ కూడాను రాజసిక సంబంధమైనటువంటి గుణములే.
0: యాంగర్, హేట్రెడ్, జెలసీ, ప్రైడ్, దీస్ ఆర్ ఆల్ ది రాజసిక్ క్వాలిటీస్.
1: ఈ రాజసికమునందు కూడాను సాత్వికము అంతర్భూతమై ఉంటున్నది.
0: ఇన్ దిస్ ఎమోషనల్ ఆస్పెక్ట్ దేర్ ఇస్ పాయస్నెస్, ద సాత్విక్ క్వాలిటీ.
1: గంగా యమునుల మధ్య సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించినట్టుగా తమో గుణ రజోజుగుణముల మధ్య ఈ సాత్వికం కూడాను అంతర్వాహినిగా ఉంటుంటాది.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద రివర్ సరస్వతి పాసింగ్ లైక్ ఎన్ అండర్ కరెంట్ బిట్వీన్ ది టూ రివర్స్ గంగా యమున, యూ ఫైండ్ ది స్పైస్ క్వాలిటీ యాజ్ ఎన్ అండర్ కరెంట్ బిట్వీన్ ది టూ క్వాలిటీస్ ద రజస్ అండ్ తమోస్.
1: క్రమక్రమేణ ఒక్కొక్క గుణమును ఒక్కొక్క రీతిగా విసర్జించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో ప్రవేశించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో దీన్ని నడుచుకున్నప్పుడు ఒక్కొక్క విధమైనటువంటి సాత్వికము మనలో ఆవిర్భవిస్తుంది.
0: As he adopts and follows each of these, he will understand what pious quality is that runs as an undercurrent.
1: సాత్వికం రావాలనుకుంటే తామసికం కూడాను ఒక ఉపాధియే.
0: In order to have this pious quality, perhaps the tamasic quality,
1: రాజసికం కూడాను ఒక సోపానమే.
0: The rajasic emotion is also a step in the
1: ladder. ఇన్నింటిని దాటినప్పుడే సాత్వికం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
0: When once we cross these two steps, you reach that piousness.
1: తామసికము.
0: తామసికం.
1: మొట్టమొట రత్నకారుడు దారులు కొట్టే దొంగగా తయారయ్యి తన స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై దయా దాక్షిణ్యము లేక బాటసారులను హింసిస్తూ బాధిస్తూ వారి దగ్గర ఉన్నటువంటి ధనమును అపహరించి జీవితమును గడుపుతూ వచ్చాడు.
0: రత్నకార ఇన్ దోస్ డేస్ యాజ్ ఎ రాబర్ విదౌట్ ఎనీ కంపాషన్ అండ్ మర్సీ హాడ్ హార్మ్డ్ ఆల్ ద ప్యాసింజర్స్ అండ్ ట్రావెలర్స్ దట్ పాస్ బై రాబింగ్ దేర్ ఆల్ ద మనీ అండ్ హి స్పెంట్ హిస్ లైఫ్.
1: దయా దాక్షిణ్య రహితమే తామసికం.
0: Tamasic quality dullness is the one
1: which has no soul for compassion.
0: Ratnakara of this quality, of this nature,
1: saptarishulu yokka darshanam cheta,
0: because he could visit the seven saints,
1: vaaru sparshanam cheta,
0: as he could experience
1: vaaru sambhashanam cheta,
0: as he could converse with them,
1: maha tapasviga maaripoyadu.
0: He could become the one of mighty penance.
1: Kevalam tapasvi maatrame kaaka,
0: not merely penance,
1: goppa kaviga kuda nu roopondadu.
0: He could also become a divine composer.
1: Ee kavitvam anetundi daivamulaku sambandhinchinatundi kavitvanga roopondipa chesukunnadu.
0: His composition is one of the divine composition.
1: Kavi anaga evaru?
0: Who is kavi?
1: Kavi kaanta darshana, kraanta darshana trikalamulu yendu kudanu tana yokka tattvanni gurtinchinatundi vaadu nijamaina kavi.
0: Kavi, the poet, is the one who knows his innate nature in all the three periods
1: past,
0: of time.
1: Past, present and future.
0: The one who knows.
1: Kudanu gurtinchinatundi vaade kavi.
0: The one who knows the past, present and future is a true kavi or poet.
1: Kaani ee naati kali prabhavam cheta konni padamulu pondinchinanta maatram cheta kaviga roopondutunnadu.
0: But in the modern age we call him a poet because he could assemble few words.
1: Veerandaru kudanu kavulu kaadu.
0: There are no poets at all.
1: Valmiki, Vyasudu, veerandaru kudanu tapasyakti chetane trikalamulu darshinchi trigunatmakamainatundi daivatvanni దర్శించి వారు త్రికాల బాధ్యులుగా మారిపోయాడు.
0: సేజెస్ లైక్ వాల్మీకి అండ్ వ్యాస, దే హావ్ అండర్టేకెన్ ద పెనెన్స్ అండ్ కుడ్ నో దాట్ విచ్ ఇస్ బియాండ్ ది త్రీ అట్రిబ్యూట్స్ ద డివినిటీ అండ్ బికేమ్ డివైన్ కంపోజర్స్ సబ్సీక్వెంట్లీ.
1: కనుక
0: సో
1: పరిపూర్ణ తామసంతో ఉండినటువంటి యొక్క వాల్మీకి పరిపూర్ణ సాత్వికుడుగా మారిపోవడానికి కారణము సత్సంగమే ప్రధానము.
0: ద రత్నకార, who was totally tamasic in full dullness, could become the one of pious quality because of good company.
1: Kanuka tamasikam anetundi maatchukovadaniki veelu kaadani manam balahinulu kaakoddu.
0: We should not become weak by saying that we can't turn this tamasic quality.
1: Annitiki nee daiva anugrahamu moola kaaranamu.
0: For everything God's grace is the
1: cause. Eppudu ekkada ee vishayam lopala daiva anugraham manaku praaptinchunu.
0: When, where, how you are going to the recipient of God's grace.
1: Kanuka ee tamasikam tamasikam gaane eppatiki undadu.
0: This tamasic quality will not remain as it is.
1: Tamasikam direct ga satvikamlo kodanu praveshistundi.
0: This dullness tamasic can go straight away into the pious
1: quality. Tamasikam rajasikamlo, rajasikam tamasikam satvikamlo ee vidhanga oka class maaranakkaledu.
0: You don't need to change class by class.
1: Idi tamasikam kodanu daivanugraham cheta పెద్దల యొక్క ప్రబోధన చేత డైరెక్ట్ గా సీదా సాత్వికంలో ప్రవేశించవచ్చు.
0: ద వన్ విత్ తామసిక్ క్వాలిటీ, బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, లిసనింగ్ టు ద డివైన్ టీచింగ్స్ ఆఫ్ ఎల్డర్స్, హీ కెన్ బికమ్ ఎ సాత్విక్.
1: కనుక తామసికుడైనటువంటి యొక్క రత్నకారుడు తపస్సును ఆచరించి మహర్షుల యొక్క ప్రబోధన చేత శుద్ధ సాత్వికుడిగా మారిపోయాడు.
0: Ratnakara, who is tamasic, because he paid heed to the seven sages and also did penance, he could become sattvic.
1: Rendavadi rajasikamu.
0: The second is rajasik.
1: Idi chhatramu.
0: It is one of valor.
1: Deshamu.
0: The hatred.
1: Asuya.
0: Jealousy.
1: Adambaramu.
0: Form.
1: Ahankaramu.
0: Ego.
1: Krodhamu.
0: Anger.
1: Ityadi gunamulato koodinatundi ee rajasikamu.
0: Rajasik carries with it these qualities.
1: Deenikanta సరి అయినటువంటి యొక్క ఋషి ఎవరు?
0: హూ ఇస్ ద సేజ్ దట్ రిప్రజెంట్స్?
1: విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర సింబలైజెస్ దీస్ క్వాలిటీస్.
1: ఇంత రాజసికంతో జీవించినటువంటి యొక్క విశ్వామిత్రుడు,
0: విశ్వామిత్ర విత్ సచ్ అన్ ఎమోషనల్ ఆస్పెక్ట్,
1: తన జీవితం అంతా కూడా రాజసికంతోనే గడిపినటువంటి విశ్వామిత్రుడు,
0: విశ్వామిత్ర హూ స్పెండ్ హిజ్ లైఫ్ టైమ్ ఫుల్ ఆఫ్ రాజసిక,
1: గొప్ప మహర్షిగా మారిపోయాడు.
0: బికేమ్ ఎ గ్రేట్ సేజ్ లేటర్.
1: కారణమేమిటి?
0: వాయ్?
1: వశిష్ఠుల వారిపైన ద్వేషం పూని, వశిష్ఠులు వారిని అనేక విధములుగా విమర్శించి, అతను బ్రహ్మసూత్రముగా భావించి, అతను కేవలం బ్రహ్మయోగిగా విశ్వసించి, తాను రాజయోగిగా ఉంటున్నాడనేటువంటి అసూయ దీనికి మూల కారణం ఏర్పడింది.
0: విశ్వామిత్ర హ్యాడ్ డెవలప్డ్ హేట్రెడ్ టువర్డ్స్ వశిష్ఠ బికాస్ హీస్ బ్రహ్మర్షి అండ్ దేర్ ఫోర్ విశ్వామిత్ర క్రిటిసైజ్డ్ హిమ్.
1: ఈ ద్వేషం ఎంతవరకు పెరిగింది? బ్రహ్మ ఋషి అయినటువంటి యొక్క వశిష్ఠుని నిర్మూలం చేసేంత వరకును తన యొక్క దీక్ష పోనకూడదు, దీక్ష మానకూడదు అనేటువంటి యొక్క దీంట్లో ప్రవేశించాడు.
0: The hatred has gone to that extent as to finish him off totally.
1: ఒకానొక దినము,
0: on one day,
1: వశిష్ఠుల వారు,
0: వశిష్ఠ
1: తన ధర్మపత్ని అయిన అరుంధతి
0: with his consort
1: పూర్ణ వెన్నెలలో కూర్చొని అనేక విధములుగా కూడా చంద్రుని యొక్క కళలను మాట్లాడుకుని చుండినప్పుడు ఈ అరుంధతి ప్రశ్నించింది, ఈనాడు పూర్ణ చంద్రుడిగా ఉంటున్నాడు, పూర్ణ చంద్రుడు ఏ కించిత్ మచ్చయిన కూడా నువ్వు కనిపించటం లేదు, అనగా దోషములు లేవు అని ముచ్చటించిన సమయంలో వశిష్ఠుల వారు చెప్తున్నాడు, అవునవును ఈనాటి చంద్రుడు విశ్వామిత్రుని తపస్సు వలె ఏ విధమైనటువంటి దోషరహితమైనటువంటి యొక్క మచ్చ లేకుండా ప్రకాశిస్తున్నాడు అని చెప్పాడు.
0: వన్ డే ద సేజ్ వశిష్ఠ వాస్ సిట్టింగ్ దేర్ అలాంగ్ విత్ హిస్ వైఫ్ అరుంధతి ఆన్ ఎ ఫుల్ మూన్ డే. They were watching the brilliance and the shining light of full moon and Arundhati was praising the moonlight. Vasishtha said, yes, it is so brilliant, so beautiful compared to that of the penance of sage Vishwamitra.
1: ఈ విషయాలు కొదలో దాచుకొని వశిష్ఠుల వారిని కడతీర్చాలనేటువంటి సంకల్పంతో వచ్చినటువంటి విశ్వామిత్రుడు ఈ విషయాన్ని విన్నాడు.
0: Vishwamitra heard this standing behind the bushes.
1: చేతిలో ఉన్నటువంటి కత్తిని పారవేశాడు.
0: Yes, thrown away the sword he was holding on hand.
1: తన ధర్మపత్ని దగ్గర తన యొక్క తపస్సు యొక్క పవిత్రమైనటువంటి శక్తిని ఇంత గాఢంగా విచారిస్తూ, ఇంత నా యొక్క తపశ్శక్తిని వర్ణిస్తూ ఉన్నాడు, ఇలాంటిపై వాణిపైన నేను ద్వేషం పూనటము, ఇది నా యొక్క దోషము, ఇది రజోగుణము యొక్క ప్రభావము, ఛీ, ఈ రజోగుణము ఎంత కార్యమైనా చేయిస్తుంది అని పరిగెత్తిపోయి వశిష్ఠులు వారి పాదాలపైన పడ్డాడు.
0: విశ్వామిత్ర ఫెల్ట్ దిస్ వే, హియర్ ఇస్ వశిష్ఠ హూ కుడ్ ప్రైజ్ ద పవర్ ఆఫ్ మై పెనెన్స్ ఇన్ సచ్ ఆల్ గ్రాండ్ ఇన్ అ మైటీ వే. దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఈజ్ ఎ క్వాలిటీ ఆఫ్ రాజసిక్ క్వాలిటీ. Therefore he ran and fell at the feet of Vasishtha.
1: ఎప్పుడు వశిష్ఠుల వారి పాదము పైన పడినాడు,
0: the moment he fell on his feet,
1: వశిష్ఠుల వారు తన ముఖమైన చూడకుండా
0: Vasishtha didn't look at his
1: ఆశీర్వదించి
0: blessed him.
1: విశ్వామిత్ర బ్రహ్మర్షి లెమ్ము అన్నాడు.
0: He said, విశ్వామిత్ర బ్రహ్మర్షి గెట అప్.
1: ఇంతకాలము రాజర్షి అని పిలుస్తున్నటువంటి యొక్క వశిష్ఠుల వారు సహజంగా ఏ విధమైన విచారము లేకుండా బ్రహ్మర్షి అనేటువంటి పదము తన నోటి నుంచి వచ్చింది.
0: వశిష్ఠ అడ్రెస్డ్ విశ్వామిత్ర ఆల్ ద టైమ్ యాజ్ రాజర్షి. నౌ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఇన్ ఎ నేచురల్
1: ఈ ఆనందమును భరించడం లేక విశ్వామిత్రుడు, నేను బ్రహ్మర్షి కావడానికి కారణం ఏమిటి, మీరెందువల్ల నన్ను బ్రహ్మర్షి అని ఉచ్చరిస్తున్నారు అని ప్రశ్నించాడు.
0: విశ్వామిత్ర వాస్ సో ఎక్స్టాటిక్ అండ్ హి ఆస్క్డ్, హౌ ఇస్ ఇట్ దట్ యు కాల్ మీ బ్రహ్మర్షి నౌ, వాట్స్ ద రీజన్?
1: విశ్వామిత్ర ఇంతకాలము నీవు అహంకారంగా మునిగావు.
0: సో లాంగ్ యువర్ ఈగో,
1: అహంకారంలో పుట్టావు,
0: యువర్ బోర్న్ ఇన్
1: అహంకారంతో పెరిగావు,
0: యు హావ్ గ్రోన్ ఇన్
1: అహంకారంతో జీవించావు,
0: యు హావ్ లివ్డ్
1: నీ జీవితం అంతా ఇకున్న అహంకారంలోనే గడిపావు,
0: యువర్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో,
1: ఎవరికి నీ నీవు శిరస్సు వంచినటువంటి వాడు కాదు,
0: యు నెవర్ బెంచ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడీ.
1: కానీ ఈనాడు నీ అహంకారం నిర్మూలగావించి నా పాదాలపైన పడ్డావు.
0: టుడే యు హావ్ గివెన్ అప్ యువర్ ఈగో అండ్ యు ఫెల్ ఎట్ మై ఫీట్.
1: ఇది ఏ నిరహంకారమునకు సరైన చిహ్నము.
0: This is the sign of egolessness.
1: కనుకనే నీవు ఇప్పుడు బ్రహ్మర్షి అయినావు అన్న.
0: Now hereafter you are బ్రహ్మర్షి.
1: బ్రహ్మర్షి అనగా ఏమిటి? అహంకార నిర్మూలమే బ్రహ్మర్షి.
0: Who is బ్రహ్మర్షి? The one without ego is బ్రహ్మర్షి.
1: అహంకారము, అభిమానము, మమకారము, ఆడంబరము ఇత్యాది దుర్గుణములకు దూరమైనటువంటి వాడే బ్రహ్మర్షి.
0: బ్రహ్మర్షి ఇస్ ద వన్ హూ ఇస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ఈగో, అటాచ్మెంట్, పొజెసివ్నెస్.
1: ఎట్టి విద్యను కాని, ఎట్టి పదవులను కాని, ఎట్టి పాండిత్యమును కాని మనసు నందు తలంచక
0: They will be unmindful of their scholarship, the exalted positions whatsoever.
1: నేను కేవలం భగవంతుని యొక్క చేతిలో అని బొమ్మను.
0: That they will consider themselves as an instrument in the hands of the divine.
1: ప్రతి ఒక్కటి భగవంతుని యొక్క లీలని.
0: That everything is the will of God.
1: అతని చేతిలో ఉన్నటువంటి బొమ్మను నేను ఏ విధంగా ఆడించవచ్చున ఆడించవచ్చు.
0: I am just a puppet in the hands of God. He may make me
1: dumb. ఇత్యాది భావములు ఏనాడు మానవుని యందు ఆవిర్భవించును అది ఏ నిజమైన బ్రహ్మర్షికి సరి అయినటువంటి ఒక గుర్తు.
0: That day when man develops these qualities, he becomes a Brahmarshi.
1: నేను చేస్తున్నాను, ఇది నాది, ఇది నీది అనేటువంటి అభిమాన మమకారములైనటువంటివి మానవుని అమితంగా అహంకారంలో ముంచిపోయి తదువార్త ఇతను కేవలము ఒక రాజర్షిగా మారుతూ ఉంటాడు.
0: So long he has got the feelings, I am doing, this is mine, this is thine, like that. This is the cause for ego, and that is rajasic quality.
1: అహంకారం. నాది మమకారం.
0: ఐ ఇస్ ఈగో. నాది మైన్ ఇస్ పొజెసివ్నెస్.
1: కాబట్టి ఈ మమకార అభిమా అహంకారంలో కూడాను మానవుని యందు నిర్మూలమవును అతనప్పుడు తాను బ్రహ్మర్షిగా మారుతాడు.
0: దట్ డే వెన్ వన్ గివ్స్ అప్ దీస్ టు ఈగో అండ్ అటాచ్మెంట్ హీ బికమ్స్ బ్రహ్మర్షి.
1: ఋషి అనగా అనేక విద్యలు నేర్చడం కాదు ఋషి తత్వానికి.
0: A sage doesn't mean the one who
1: అనేక విధమైనటువంటి తపస్సులు ఆచరించడం కాదు ఋషి తత్వానికి.
0: Not the one that has taken to severe penance.
1: కానీ మనలో ఉన్నటువంటి యొక్క గుణములను మనం మార్చుకోవటమే ఋషితత్వమునకు దివ్యత్వమునకు తగినటువంటి గుర్తుడు.
0: ద ట్రూ సైన్ ఆఫ్ డివినిటీ అండ్ సేజ్ హుడ్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క సద్గుణములు పూర్తిగా ఉండాలి.
0: All virtues should be totally present in every man.
1: అది ఏ దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడింటి యొక్క గుణములు మానవత్వానికి చక్కని విలువను అందిస్తాయి.
0: So human life will have the value if it carries with it these three qualities: love for God, fear of sin, and morality in society. That day man forgets truth.
1: ధర్మమును ఏనాడు మానవుడు నడుచుకోలేకపోతున్నాడో,
0: దట్ డే వెన్ మ్యాన్ డజంట్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ రైచ్యస్నెస్
1: విలువ దిగజారిపోతుండాలి.
0: ద మ్యాన్ లూజెస్ హిస్ వాల్యూ.
1: ప్రపంచంలో సహజమైనటువంటి సర్వ పదార్థముల యొక్క విలువను తన విలువలు తన అట్టనే పెరుగుతూ ఉంటున్నాయి.
0: ఆల్ ఓవర్ ది వరల్డ్ వి ఫైండ్ ద మెటీరియల్ మెయింటైనింగ్ ఇట్స్ ఓన్ వాల్యూ.
1: కారణమేమిటి?
0: వై
1: తన సహజ గుణాన్ని తాను అనుసరిస్తూ వస్తున్నాయి.
0: బికాస్ దే ఫాలో దేర్ నేచురల్ ప్రాసెస్.
1: మానవుని యొక్క సహజ గుణములను నిర్మూలం గావించుకుని కల్పితమైన గుణములను అనుభవిస్తూ వస్తున్నాడు.
0: బట్ వేర్ హస్ హ్యూమన్ బీయింగ్ హస్ కిల్డ్ హిస్ నేచురల్ ఇన్నేట్ ఇన్ బోర్న్ హ్యూమన్ క్వాలిటీ అండ్ లివ్స్ ఇన్ అన్ ఆర్టిఫిషియల్ స్టైల్.
1: విద్యార్థి చెప్పాడు.
0: ద స్టూడెంట్ సెడ్,
1: స్వధర్మం పరధర్మం అన్నారు.
0: హి రిఫర్డ్ టు టూ, స్వధర్మ అండ్ పరధర్మ.
1: స్వధర్మం అనగా ఆత్మధర్మము.
0: స్వధర్మ ఇస్ ద ధర్మ ఆఫ్
1: పరధర్మం అనగా దేహ ధర్మము.
0: పరధర్మ ఇస్ ద ధర్మ ఆఫ్ ద బాడీ.
1: దేహం యొక్క సంబంధమైనటువంటి ధర్మములన్నీ కూడాను ప్రవృత్తి మార్గములు.
0: ఆల్ ద ధర్మ ఆఫ్ ద బాడీ ఇస్ అవుట్ వర్డ్.
1: ఆత్మధర్మం అంతా కూడాను నివృత్తి ధర్మములు.
0: ద ధర్మ ఆఫ్ ద ఆత్మ ఇస్ ఇన్ వర్డ్.
1: కనుక ఇప్పుడు ఈనాటి మానవుడు స్వధర్మమును కాని పరధర్మమును కాని రెండింటినీ విస్మరించి కల్పిత ధర్మాన్ని అనుభవిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ టుడే హాస్ ఫర్గాటన్ ద ధర్మ ఆఫ్ ద స్పిరిట్, ద ధర్మ ఆఫ్ ద బాడీ, అండ్ హి గోస్ ఇన్ ఇన్ ఆర్టిఫిషియల్ వే.
1: కనుకనే ఈనాడు వంకాయ బెండకాయ మొదలుకొని విలువలు అధికమైపోతూ వచ్చింది కాని మానవుని విలువ తగ్గిపోతూ వచ్చింది.
0: టుడే వాట్స్ హ్యాపెనింగ్, ద ప్రైజెస్ ఆఫ్ ద వెజిటబుల్స్ హావ్ గాన్ అప్ లైక్ బ్రింజాల్. But the human being has lost his value.
1: కారణం ఏమిటి మానవుని విలువ తగ్గడానికి?
0: What's the reason behind it?
1: సత్యాన్ని విస్మరించాడు.
0: Has forgotten the truth.
1: ధర్మాన్ని విస్మరించాడు.
0: Has forgotten dharma.
1: ఈ రెండింటిని విస్మరించడం చేతనే
0: has forgotten both.
1: ఈ యొక్క ధర్మం కూడాను అతన్ని విస్మరించింది.
0: Dharma has forgotten him.
1: ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతే రక్షితః. ధర్మాన్ని రక్షించినటువంటి వాడిని ధర్మమే తనను రక్షిస్తుంది.
0: If you follow
1: dharma, ధర్మాన్ని హింసించినటువంటి వాడిని ధర్మమే అతన్ని హింసిస్తుంది.
0: If you follow dharma, you will be protected by dharma. If you kill dharma, you will be killed in turn.
1: ఈనాటి మానవుని యొక్క విలువ తరిగిపోవడానికి మూల కారణం ఇదియే.
0: This is the reason why man has lost his value.
1: మానవుడు సత్యాన్ని అనుసరించడం లేదు.
0: Man is not following truth.
1: సత్యమును పలకాలి, ధర్మమును ఆచరించాలి.
0: One should speak truth and follow dharma.
1: ఈనాడు ధర్మాన్ని పలుకుతున్నాడు.
0: Today he speaks of dharma.
1: నడుచుకోవటం లేదు.
0: But he is not conducting accordingly.
1: ఈ నడుచుకోకుండా పలికినటువంటి పలుకులు ఎంతవరకు దీనికి ఒక లైఫ్ ఉంటుండాలి?
0: When one doesn't conduct himself along that, how long does it last?
1: ఎంతో మనం ధర్మాన్ని గురించి ఉచ్చరిస్తున్నాము.
0: We speak about dharma a lot.
1: కానీ ఆ ప్లాట్ఫామ్ నుంచి కిందికి దిగేంత వరకు ఆ ధర్మం ఉండదు.
0: బట్ ధర్మ వుడ్ లాస్ట్ అంటిల్ వీ గెట్ డౌన్ ఫ్రమ్ ప్లాట్ఫామ్.
1: అలాంటి వాడిని ధర్మం ఏ రీతిగా రక్షిస్తుంది?
0: హౌ డు ఎక్స్పెక్ట్ దట్ పర్సన్ టు బి ప్రొటెక్టెడ్ బై ధర్మ?
1: కనుక ఈనాటి ధర్మంలో ప్రబోధిస్తున్నారే కానీ, ప్రచారం చేస్తున్నారే కానీ ఆచరణ చేయటం లేదు.
0: టుడే వీ టీచ్ వీ స్పీక్ పబ్లిసైజ్ ధర్మ బట్ వీ డోంట్ ప్రాక్టీస్.
1: ప్రచార ప్రబోధములు ప్రధానమైనటువంటివి కాదు, ఆచార ప్రధానము.
0: ఇట్ ఈస్ నాట్ ద టీచింగ్ అండ్ పబ్లిసిటీ దట్ మ్యాటర్, ఇట్ ద ప్రాక్టీస్ దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్.
1: బుక్కులో ఉండినటువంటి యొక్క తీపి యొక్క పదార్థములు ఎన్ని చదివితే గాని మనకు కడుపు నిండుతుందా?
0: దర్ లాట్స్ ఆఫ్ స్వీట్స్ ఈటబుల్స్ మెన్షన్డ్ ఇన్ ద బుక్. By that your hunger will be satiated. There in the book you read and you find a mention of many names of the sweets.
1: Kani okka thuri neevu dani note lo pettukoni ruchi chuchinappude dani yokka teepu meeku artham avutundi.
0: Unless you eat you cannot know the taste.
1: Adhe vidhamgane
0: likewise
1: ee naadu bookish knowledge grantha parichayam che maatrame manavudu satyamu dharmamu ani uchcharistunnadu.
0: Today man speaks of satya and dharma based on the bookish knowledge.
1: శారీరకంగా దానిని ఆచరణలో పెట్టాలి.
0: But he must translate into action with his body.
1: కనుక తామసికమనేటువంటిది
0: eatables mentioned in the book, by that your hunger will be satiated.
1: ఎన్నో చదువుతుంటాం పుస్తకము లోపల.
0: There in the book you read and you find a mention of many names of the sweets.
1: కానీ

0: But he must translate into action with his body.
1: కనుక తామసికమనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క స్మరణ చేతను, బోధనల చేతను, ఆచరణ చేతను తాను గొప్ప ఋషిగా మారిపోయాడు రత్నకారుడు.
0: రత్నకార టు బిగిన్ విత్ హూ వాజ్ ఎ తామస్ హి కుడ్ బికమ్ సాత్విక్ బికాస్ హీ హర్డ్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ సేజెస్.
1: ఆచరించాడు,
0: హీ ప్రాక్టీస్.
1: కేవలం సప్త ఋషులు చెప్పినంత మాత్రం శ్రవణం మాత్రమే చేయలేదు,
0: నాట్ మియర్లీ లిసనింగ్,
1: ఆచరణ చేశాడు.
0: హీ ప్రాక్టీస్ వాట్ హీ హర్డ్.
1: కడపటికి తన దేహమునే తాను మర్చిపోయాడు.
0: హెస్ ఫర్గాటన్ హిస్ బాడీ అల్టిమేట్లీ.
1: ఆ దేహం మర్చిపోయి పుట్ట కూడా పెరిగిపోయింది.
0: దిస్ యాంట్ హిల్ గ్రోయింగ్
1: పుట్ట నుండి కూడా రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటున్నాడు.
0: ద హోల్ యాంట్ హిల్ ఇస్ ఫుల్ ఆఫ్ ద రిసౌండ్ రామ్ రామ్.
1: అనగా ఈ యొక్క అహంకారంతో పాటు దేహ అభిమానాన్ని కూడా మర్చిపోయాడు.
0: సో హీ లాస్ట్ ది ఈగో అండ్ హీ ఆల్సో లాస్ట్ ది బాడీ కాన్షియస్నెస్.
1: దేహాభిమానము, విద్యాభిమానము, కులాభిమానము, ధనాభిమానము, గుణాభిమానము, ఇలాంటి అభిమానములన్నీ కూడా ఈ మానవుని కట్టివేస్తున్నాయి.
0: సో లాంగ్ వీ హ్యావ్ బాడీ అటాచ్మెంట్, ద ప్రైడ్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ అండ్ ది ఈగో ఆఫ్ హ్యావింగ్ బిలాంగ్ టు కమ్యూనిటీ, ద ప్రైడ్ ఆఫ్ వెల్త్, ఇవన్నీ
1: వదిలినాడో ఆనాడే తన మహర్షిగా మారిపోయాడు.
0: ద మూమెంట్ హీ గివ్స్ అప్ ఆల్ దీస్ థింగ్స్ హీ కుడ్ బికమ్ ఎ సేజ్.
1: మహర్షి మాత్రమే మార్చడం కారణం, శ్రీరామచంద్రుని యొక్క చరిత్రను రాసేటువంటి అధికారాన్ని కూడా సంపాదించాడు.
0: నాట్ ఓన్లీ హీ బికమ్ ఎ సేజ్, హీ కుడ్ హ్యావ్ అథారిటీ, ద రైట్ టు కంపోజ్ రామాస్ హిస్టరీ.
1: కాబట్టి తమో గుణంతో జీవిస్తున్నటువంటి ఒక వాల్మీకి ఇంతటి గొప్ప మహర్షిగా మారిపోవడానికి పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణ లేదు.
0: రత్నకార హూ వాజ్ ఆఫ్ తమో గుణ కుడ్ బికమ్ సేజ్ వాల్మీకి లేటర్ బికాస్ హీ కుడ్ హ్యావ్ ద టచ్ ద డివైన్ టచ్ ఆఫ్ ది సెవెన్ సేజెస్.
1: వారు సంగం చేతనే తన యొక్క దుర్గుణములన్నీ కూడా పవిత్రమైపోయినాయి.
0: బికాస్ ఆఫ్ దిర్ వండర్ఫుల్ ప్రెషస్ డివైన్ కంపెనీ హీ కుడ్ గివ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీ.
1: విశ్వామిత్రుడు కూడా అంతనే.
0: సో ఆల్సో విశ్వామిత్ర
1: ఎన్నో విధములైనటువంటి తపస్సులు ఆచరిస్తూ వచ్చాడు.
0: హీ హాస్ టేకెన్ అప్ టు
1: పెనెన్స్. అతను మొట్టమొదట మహారాజు కౌశికుడు.
0: హీ వాజ్ ఎ కింగ్ ఎర్లియర్ కౌశిక.
1: కౌశిక మహారాజు,
0: ఎంపరర్ కౌశిక.
1: ఆ మహారాజు అనేటువంటి వాడు రాజసికంలో ఉండినటువంటి వాడు.
0: ద కింగ్ విల్ బి ఆ ఫుల్ ఆఫ్ రాజసిక్ క్వాలిటీ.
1: అలాంటి వాడు
0: కచ్వాన్
1: ఈ విధమైనటువంటి యొక్క త్యాగమును చేసి రాజ్యమును కూడా త్యజించి సుఖశాంతిని కూడా విశ్వసించి విమర్శించి అన్నింటి అందు కూడా తాను త్యాగం చేసుకుని తపస్సు ఆచరించాడు.
0: సచ్ మైటీ కింగ్ హ్యాస్ సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్, హి హస్ గివెన్ అప్ ద ప్లెజర్ అండ్ పెయిన్, హి హస్ అండర్టేకెన్ సివియర్ పెనెన్స్.
1: కట్టగడపటికి వశిష్ఠ వారి యొక్క ప్రబోధ చేతనే తాను మహర్షిగా మారిపోయాడు.
0: బికాస్ ఆఫ్ సీక్రెట్ టీచింగ్స్ ఫ్రమ్ సేజ్
1: మారిపోయాడు.
0: అండ్ లేటర్ హీ కుడ్ బికమ్ బ్రహ్మర్షి.
1: ఇది రాజసికము నుంచి ప్రారంభమైనటువంటిది ఈ బ్రహ్మర్షి.
0: This is a travel from the point of Rajasic quality to the position of Brahmarshi.
1: Inga sattvikam ante emiti?
0: Then what is sattvika arpa?
1: Nirantaramu shantamu sahanamu sanubhuti satyamu ilanti vanni kudanu ee yokka satyamunaku margamu.
0: Sattvic quality pious will carry with it these qualities.
1: కామక్రోధ లోపమోహము వాత్సల్యమునకు అవకాశమని అందించేటువంటిది కాదు.
0: ద సాత్విక్ క్వాలిటీ ఫైండ్స్ నో స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్ ఆర్ గ్రీడ్.
1: ఎలాంటి ద్వేషం వచ్చినప్పటికీ దానిని ప్రేమగా మార్చుకుంటూ వచ్చాడు.
0: ఈవెన్ ది ట్రేస్ ఆఫ్ హేట్రెడ్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు లవ్.
1: ఈ ప్రేమను మార్చుకోలేనిటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు వాడు ఎటువంటి తపస్సు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వెన్ హీ కెనాట్ కన్వర్ట్ ఇన్ టు లవ్, వాట్స్ ద ఫన్ ఆఫ్ ఆల్ ద పెనెన్స్?
1: ఈనాడు
0: టుడే
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మీరెవరు ఏమి తలంచకూడదు.
0: డోంట్ టేక్ ఇట్ అదర్ వే.
1: స్వామి నిరంతరం కూడాను ప్రేమతత్వాన్ని ఎక్కువ ప్రచారం చేస్తుంటాడు.
0: భగవాన్ ప్రొపగేట్స్ ది డాక్ట్రిన్ ఆఫ్ లవ్.
1: ప్రతి ఉపన్యాసం నందు కూడాను ప్రేమ ప్రేమ ప్రేమ అని ఉచ్చరిస్తుంటాడు.
0: భగవాన్ ఇన్ ఎవ్రీ డివైన్ డిస్కోర్స్ మెన్షన్స్ ఆఫ్ దిస్ లవ్.
1: ఈ ప్రేమను మీరు ఎంతమంది అనుభవిస్తున్నారు, ఎంతమంది ఆచరిస్తున్నారు?
0: హౌ మెనీ ఆఫ్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ లవ్, హౌ మెనీ ఆఫ్ యూ ప్రాక్టీస్?
1: ఎవరైనా వచ్చి ఏదైనా ప్రశ్న అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పకూడదా?
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్, కాంట్ యూ రిప్లై విత్ లవ్?
1: ప్రేమతో జవాబు చెప్పేటువంటి వ్యక్తి అయినా కనిపించడం లేదు.
0: Bhagavan has not found any person who mandiram lo kaani either mandir
1: canteen lo kaani
0: canteen
1: bookstall lo kaani
0: bookstall
1: inka accommodation lo kaani
0: accommodation
1: hospital lo kaani
0: hospital
1: inke vidhamainatundi ento kaani ekkadiki poyinappudiki ni

0: ప్రేమ అనే పలుకే లేదు.
1: నో వన్ స్పీక్స్ విత్ లవ్ ఎనీవేర్.
0: ఇంకా ఎందుకు మీరు ఈ ఉపన్యాసాలు వినాలి?
1: Then why should you listen to discourse?
0: Okkaraina jawabu premato jawabu icchetundi vyakti kalpistunnada?
1: Is there any one person who responds with love, answers with love?
0: Evaraina kratta varu vachesesi,
1: the newcomers come here,
0: ayya swami darshanam po po po naaku telidu po,
1: and say what is darshan timing, you'll say go go go.
0: Telisinatvanti vishayanni chakkaga nemmadiga shantanga cheppakoodada?
1: Can't you explain softly and sweetly the thing you know?
0: Inka vidyavantulnu poi adigiste vaallu anta this is not my duty, go antaru.
1: Then if you ask
0: me ఒక డ్యూటీ కావాలన్నా అడిగిన దానికి తెలిసినటువంటి జవాబు నెమ్మదిగా ప్రేమతో చెప్పడానికి ఏమి నీకు నష్టమైంది?
1: What is the loss that you sustain if you answer with all
0: ఆడవారు ఎందుకు కాని మగవారు ఎందుకు కాని 20 సంవత్సరం 30 సంవత్సరం 40 సంవత్సరం ఆశ్రమంలో జీవిస్తున్నారు ఒక్కడైనా ప్రేమమయమైన హృదయం లేదు?
1: Men or women they have been over here since 40 or 30 years. There are none here with love.
0: సాధనలు చేస్తుంటారు, జపాలు చేస్తుంటారు, తపాలు చేస్తుంటారు, ధ్యానంలో కూర్చుంటుంటారు. దేనికోసం వీళ్ళు కూర్చుంటున్నారు?
1: They undertake all sorts of spiritual practices, they meditate, what for?
0: ఈ ప్రేమ వీళ్ళలో ఏమైపోయింది?
1: What happened to the love within you?
0: ప్రేమను చంపుకుంటున్నారు వీళ్ళు.
1: You are killing the love.
0: కేని ద్వేషాన్ని పెంచుకుంటున్నారు.
1: You develop hatred.
0: నిజంగా స్వామి యొక్క ప్రబోధనలు మీరు చక్కగా హృదయపూర్వకంగా వినాలని సంకల్పించుకుంటే ఎందుకు మీరు దీన్ని ఆచరణలో పెట్టకూడదు?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ డిటర్మిన్ టు లిసన్ టు భగవాన్ డిస్కోర్సెస్ వై డోంట్ యూ ప్రాక్టీస్ లవ్?
0: నివాసం ఆశ్రమం,
1: యు స్టే హియర్ ఇన్ ఆశ్రమం,
0: కానీ వాడి చర్యలు చూస్తే దుర్మార్గాలు.
1: బట్ దేర్ యాక్షన్స్ ఆర్ వికెడ్.
0: ఏ పని అయినా కూడా ఒక శ్రద్ధతో చేస్తున్నారా?
1: Are you doing with any sincerity or steadfastness?
0: ఎక్కడైనా సత్యాన్ని ఉచ్చరిస్తున్నారా?
1: Do they speak truth anywhere?
0: ఏ పలుకైనా ప్రేమతో వాళ్ళకి అందిస్తున్నారా?
1: Do they talk with all love?
0: ఎక్కడే గాని నాకు కనిపించడం లేదు, వినిపించడం లేదు.
1: Nowhere it is seen. Bhagavan has not heard any such words.
0: ప్రేమతో జవాబు చెప్పు.
1: Reply with love.
0: ఎవరైనా నిన్ను మాట్లాడడానికి వస్తుంటారు.
1: People come to you to talk to you.
0: ఏంటయ్యా సమాచారం ఏంటంటారు. అలాంటి సమయంలో నీకు మాట్లాడటానికి ఇష్టం లేదు, దయచేసి నాకు మాట్లాడటానికి ఇష్టం లేదండి, స్వామికి అధికంగా మాట్లాడటం ఇష్టం లేదు, కనుక నేను స్వామి యొక్క ఆజ్ఞ నేను పాటిస్తున్నానని మంచిగా ప్రేమతో నమస్కరించి చెప్పు, తప్పేముంది?
1: ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు యు టు టాక్ టు యు, యు కెన్ సే, ఇఫ్ యు డోంట్ వాంట్ టు టాక్ యు కెన్ సే, సర్ భగవాన్ డజంట్ లైక్ అస్ టు టాక్ మోర్, దెన్ వై డోంట్ వాంట్.
0: స్టూడెంట్ అయినా, ఒక టీచర్స్ అయినా, ఒక డాక్టర్స్ అయినా, ఒక నర్సెస్ అయినా, ఒక వర్కర్స్, ఎవరు కూడాను ఒక ప్రేమతో జవాబు ఇచ్చేటువంటి వ్యక్తి నాకు కనిపించడం లేదు.
1: The teachers or students, doctors, nurses, anybody, Bhagavan has not seen anyone that talks with love.
0: Inka enduku ee upanyasalu meeru vinali?
1: Why should you listen to these discourses?
0: Ee vinnanduku edaina oka gurtu undali kada?
1: Having heard, at least you should practice.
0: Kumbha varsham kurchindatante kinda thema undali kada?
1: When there's downpour of rain, the bottom, the ground
0: should
1: be wet.
0: Kaani upanyasalaku bhajanaku front seat lo vachi kurchuntaru.
1: But you occupy front rows to listen to discourses.
0: Akkadanta bhajan lopala chuste ee aadavaalanta jagadamu, friendship nadi, friendship nadi, enduku veeliki ahankaram?
1: There in bhajan hall, ladies find themselves talk by front row.
0: Bhagavantu namasmarana vintunnanu ade chaalu ani aananda padichukudu.
1: Can't you be happy where I am? Wherever I am, I listen to bhajan of Bhagavan.
0: Daya untundadi, kavalsinanta prema untundadi, kaani meeru nimpukovatam ledu hrudayallo.
1: There's lot of time, there's lot of love, you don't fill your hearts with these.
0: Kumbha varsham kurustundadi,
1: this downpour of rain,
0: kundani meeku aa varshaniki edulugani moothi petteste dantu ye konchimaina kudanu andulo neeru nilustundi.
1: If you keep all the pots straight you can collect water.
0: Kaani aa kundanu bolichi petteste enta kumbha varsham vachina oka chukkaina lopala nilchadu.
1: On the other hand, if you turn the pots upside down reverse, you cannot collect a drop of water.
0: కనుక ఈ నాటి ఉపన్యాసాలు వినేటువంటి వారంతా కూడాను హృదయం అనే కుండను బోల్డిచ్చి పెడుతున్నారు.
1: So all those that listen to these discourses, they turn their pots reverse.
0: అందువల్లే కించిత్తైనా ప్రేమ మీ హృదయంలో పడిపోవటం లేదు.
1: Therefore there is not even a trace of love in their hearts.
0: ఎందుకోసం మీరు రావాలి ఇక్కడ?
1: Why should you come here?
0: ఎందుకోసం ఇక్కడ జీవించాలి?
1: Why should you be here?
0: ఇంకెక్కడ స్థలం లేదా?
1: ఇస్ దేర్ నో ప్లేస్ ఎల్స్?
0: వచ్చినందుకు మీరు ఏం ప్రయోజనం?
1: హావింగ్ కమ్, వాట్ ఇస్ ది యూజ్?
0: ఏం సాధించారు?
1: వాట్ ఇస్ దట్ యు అచీవ్?
0: ఏం సాధిస్తున్నారు?
1: వాట్ ఇస్ దట్ యు అచీవ్?
0: ఏం అనుభవిస్తున్నారు?
1: వాట్ ఇస్ దట్ ఎక్స్పీరియన్స్?
0: ఏం ఆనందిస్తున్నారు?
1: వాట్ ఇస్ దట్ మేక్స్ హ్యాపీ?
0: ఏమిటి లేదు,
1: నథింగ్. వాట్స్ ఎవర్?
0: ఊరికే కాలం వ్యర్థమైపోతుంటుంది.
1: యు ఆర్ సింప్లీ వేస్టింగ్ యువర్ టైం.
0: కనుకనే మీరు నేటికైనా కూడా ఒక విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకుని,
1: అట్లీస్ట్ ఫ్రమ్ దిస్ డే నో ద ట్రూత్.
0: ఎవరైనా ఏదైనా అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పండి.
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు ఎనీథింగ్, give the answer in all politeness and love.
0: ఈ పబ్లిక్ మీటింగ్స్ అంతా ఉంటుంటాయి, పబ్లిక్ కనెక్షన్లు అంతా ఉంటుంటాయి.
1: ఇన్ పబ్లిక్ కాంగ్రిగేషన్స్ దేర్ విల్ బి పబ్లిక్ కనెక్షన్స్, యు నో.
0: అకామిడేషన్ ఆఫీస్ ఉంటుంటది,
1: దేర్ ఇస్ అకామిడేషన్
0: ఆఫీస్ ఉంటుంటది, క్యాంటీన్ ఉంటుంటది, బుక్ స్టాల్ ఉంటుంటది, ఇంకా ఎన్నెన్నో స్టాల్స్ అంతా ఉన్నాయి.
1: దేర్ సో మెనీ స్టాల్స్.
0: కానీ ఎక్కడికి పోయినప్పటికీ వీళ్ళందరూ కూడాను ఏ బుల్ డాగ్స్ ఏ అల్సేషన్ డాగ్స్ గానో తయారవుతున్నారే, కానీ ఒక సరి అయినటువంటి ఒక మంచి హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా కనిపించడం లేదు.
1: యు మే గో టు ఎనీ కౌంటర్, యుల్ కమ్ అక్రాస్ ది బుల్ డాగ్స్ అండ్ అల్సేషన్ డాగ్స్, దేర్ నో పీపుల్ ఆఫ్ కర్టసీ.
0: ఎందుకోసం మనం ఈ జీవితం చేయాలి?
1: వై షుడ్ వి లివ్ హియర్ దెన్?
0: ఇంకేమైనా హాస్పిటల్ దగ్గరికి పోతే కోట్లకు కోట్లకు ఖర్చు పెట్టి పెట్టించాము.
1: ది హాస్పిటల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ స్పెండింగ్ క్రౌడ్స్.
0: ఎందుకు వీళ్ళని ప్రేమతో మీరు చూడకూడదు?
1: Why don't you treat them with love?
0: కొంతమంది ఉన్నారు చూస్తారు,
1: there are some.
0: కానీ
1: బట్
0: వారు ఎంతో బాధతో వచ్చినప్పుడు వాళ్ళకి మంచి మాట, ఒక తీయని మాటను ఒకతూరి మాట్లాడిస్తే వాళ్ళ రోగం నివారణ అయిపోతుంది.
1: When the patients come to you with so many difficulties, why don't you talk to them sweetly?
0: వారిని అందరికీ యుద్ధం చేసి పది తరం కొట్టినట్టుగా వాళ్ళని తరం కొట్టేస్తుంటారు.
1: When you start fighting with them and drive them out,
0: అంటారు,
1: you'll say no time, get out.
0: గెట్ అవుట్ అంటే పర్వాలేదు,
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ దే సే.
0: ఇంకా దానికంటే ఇంకా అధికంగా అంటారు,
1: దే విల్ స్పీక్ మచ్ మోర్ దాన్ మియర్ గెట్ అవుట్.
0: ఇలాంటి వాళ్ళు డాక్టర్సే కాదు,
1: సచ్ పీపుల్ కాన్ బి కాల్డ్
0: డాక్టర్స్. ఇలాంటి వాళ్ళు వ్యక్తులే కాదు, ఇలాంటి వాళ్ళు భక్తులే కాదు.
1: దే ఆర్ నో ఇండివిజువల్స్, దే ఆర్ నో డివోటీస్.
0: నిజంగా స్వామి కోసం వచ్చినటువంటి వారైతే ఈనాటి నుండి ప్రేమను పెంచుకోవాలి.
1: If they have really come for Swami, they should improve their
0: Swami
1: love
0: from
1: today.
0: Swami dakkara kaala nunchi tala varaku prema okkate.
1: Bhagavan from top to toe is full of love.
0: Yeni cheri prema.
1: He gives love.
0: Meeru puchukuntunnaru kaani danini vaadukovatam ledhu.
1: We receive love from Bhagavan, but we don't use it.
0: Evvaru kuda oka shantanga premato uchcharinchi javabu cheppetunte vare ledhu.
1: There are none who answer with peace and love.
0: Karuka prema swaroopulara, మీరు ప్రేమ లేకపోయినా నేను ప్రేమ స్వరూపులు అంటాను.
1: దో యూ హ్యావ్ నో లవ్, భగవాన్ విల్ అడ్రస్ ఇస్ ఆల్ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కానీ మీరు దేనిని పెంచుకోనక్కర్లేదు, ఒక ప్రేమను పెంచుకోండి.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ డెవలప్ లవ్.
0: ఆ ప్రేమనేగిని మీరు పెంచుకుంటే,
1: ఇఫ్ యూ ఇంప్రూవ్ ఇట్,
0: మీరు ఎంతో తపశక్తిని సాధించినటువంటి వారు అవుతారు.
1: యూ విల్ హ్యావ్ ద పవర్ ఆఫ్ ఆల్ పెనెన్స్.
0: వశిష్ఠులు వారు ఏం చెప్పారు అనుందంతో?
1: వాట్ ఈస్ దట్ వశిష్ఠ సే?
0: చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడు,
1: మూన్ ఈ షైనింగ్,
0: ఎట్టి దోషము ఎట్టి మచ్చలు లేనటువంటి ఒక పవిత్ర నిర్మలమైనటువంటి ఒక చంద్రుడిగా ఉంటున్నాడు.
1: మూన్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ అండ్ స్పాట్.
0: అది ఎట్ట ఉంది, విశ్వామిత్రుని యొక్క తపశక్తి వలె ఉంటుంది.
1: ఇట్ ఈస్ లైక్ ద పవర్ ఆఫ్ ద పెనెన్స్ ఆఫ్ విశ్వామిత్ర.
0: విశ్వామిత్రుడు ఎదురుగా లేకపోయినప్పటికీ విశ్వామిత్రుని వర్ణించినాడు ఈ వశిష్ఠుడు.
1: దో విశ్వామిత్ర వాజ్ నాట్ దేర్ ఆన్ ద స్పాట్, బట్ వశిష్ఠ వాజ్ ఎక్స్టోలింగ్ హిమ్.
0: ప్రేమను శ్రవణము చేతనే, శ్రవణం చేసినంత మాత్రమే విశ్వామిత్రుని మనసు కరిగిపోయింది.
1: ద మూమెంట్ విశ్వామిత్ర హర్డ్ దిస్ హిస్ హార్ట్.
0: ఎవరైనా కొత్త భక్తులు ఎవరైనా ఇక్కడ ప్రవేశించినప్పుడు ఆశ్రమంలో ఉండేటువంటి వారు వీళ్ళందరూ ఎయిర్ హోస్టర్స్ మాదిరి, ఒక హాస్టల్ హోస్టర్స్ మాదిరి వాళ్ళని ఎంతో వెల్కమ్ చేసి వాళ్ళని ఎంతో మర్యాదగా మనం స్వాగతం చేయాలి.
1: వెన్ న్యూ కమర్స్ కమ్ హియర్ టు ప్రశాంతి నిలయం, ద రెసిడెంట్స్ మస్ట్ రిసీవ్ దెమ్, ఎక్స్టెండ్ హాస్పిటాలిటీ విత్ ఆల్ కర్టసీ.
0: ఇన్స్టిట్యూట్ లో కూడా అంతనే.
1: Same thing in the institute.
0: కొత్త పిల్లలు వచ్చి దాంట్లో చేరినప్పుడు,
1: when newcomers join, వాళ్ళంతా
0: మన బ్రదర్స్ మాదిరి ఇచ్చి భుజము చెట్టి తల వినిపి వాళ్ళని ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేయాలి.
1: వీ షుడ్ వెల్కమ్ దెమ్ విత్ ఆల్ అఫెక్షన్ అండ్ లవ్ అండ్ కన్సర్న్.
0: వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చినటువంటి బాధను కూడా మరిపింప చేయాలి.
1: వీ షుడ్ సీ దట్ దే విల్ ఫర్గెట్ దట్ దే ఆర్ మిస్సింగ్ దేర్ పేరెంట్స్.
0: కానీ బయట తట్టి కాలేజీల్లో ఉంటుండాలి.
1: Outside college.
0: కొత్తగా పోయినటువంటి పిల్లలు చూస్తే ర్యాగింగ్ అనేటువంటి ఒకటి మొదలుపెట్టి వాళ్ళని ప్రాణాలు తీస్తున్నారు. వీళ్ళు రాక్షసులే.
1: The outside colleges, the newcomers will have to face the demonic ragging. Will they do that if they really their own people?
0: Krottaga praveshinchinatundi pillalaku ee bhayam pogotti dhairyamunu aanandanni andinchavalsinatundi ee vidyarthulu ee viriki bhayamu oka vindamaina aandolana abhiruddhi parustunnaru.
1: The newcomers, we should see that they'll be fearless, that they'll be happy. On the other hand, we are making them agitated. ఇట్ ఇస్ నో ఎడ్యుకేషన్.
0: ఇది వివేకం కాదు అవివేకము.
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫూలిష్నెస్.
0: ఇది దయతత్వం కాదు క్రూరత్వము.
1: ఇట్ ఇస్ నాట్ కంపాషన్, ఇట్ ఇస్ వికెడ్నెస్.
0: కనుకనే కొత్తగా వచ్చినటువంటి వారిని ఎంతో మనము ప్రేమతో చూడాలి వారిని.
1: సో వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది న్యూ కమర్స్.
0: అదే విధంగా ఆశ్రమంలో ప్రవేశించినటువంటి వారిని కూడాను కొత్త వారిని చూస్తే ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేసి తన ప్రక్కలో కూర్చోబెట్టుకోవాలి.
1: దేర్ ఇన్ ది హాస్టల్ ఆల్సో వీ షుడ్ రిసీవ్ దెమ్ విత్ ఆల్ అఫెక్షన్ అండ్ కన్సర్న్.
0: కాదు కాదు రిజర్వేషన్లు, ఇదొక పీఠం అదొక పీఠం అదొక పీఠం, ప్రక్కన కూడా కూర్చోని వారు.
1: But we make some reservations, we don't allow them to sit by our side.
0: ఇది మంచిది కాదు.
1: దిస్ నాట్ గుడ్.
0: ఒకరికి కలిసి మెలిసి ఉంటుండాలి.
1: వి షుడ్ మింగిల్ ఫ్రీలీ విత్ ఈచ్
0: స్వామి ప్రేమతత్వాన్ని ఆనాడు మీరు అర్థం చేసుకున్న వారు అవుతారు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ లవ్ ఆఫ్ భగవాన్.
0: కనుక ఏ మాట మాట్లాడినప్పటికీ ఓ ప్రేమతో మీరు మాట్లాడండి.
1: వాట్ ఎవర్ యూ స్పీక్, స్పీక్ విత్ లవ్.
0: తెలియకపోతే నాకు తెలియదండి, దయచేసి మన్నించండి.
1: If you don't know, you can just, sir, I do not know.
0: అని ఏదో ఒక అనిమల్స్ కదా తరిమినట్టు తరుముతారు.
1: బట్ యూ షుడ్ నాట్ డ్రైవ్ అవుట్ ద అదర్ పర్సన్ యాజ్ ఇఫ్ ద అదర్ పర్సన్ ఇస్ అన్ అనిమల్.
0: అది మంచిది కాదు.
1: ఇస్ నాట్ ప్రాపర్.
0: అందరూ మానవులమే.
1: ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్.
0: అందరినీ గౌరవించాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ ఆల్.
0: అందరినీ ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ విశ్వసించాలి.
1: వీ షుడ్ ఫెయిత్ ఇన్
0: అప్పుడే సర్వభూతాత్మ అయినటువంటి పరమాత్మత ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
1: దెన్ యూ విల్ బి ది రిసిపియెంట్ ఆఫ్ డివైన్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: జీవుల్ని చూస్తే బాధించటము, దేవుణ్ణి చూస్తే పూజించటము.
1: యు వర్షిప్ గాడ్ అండ్ యు హార్మ్ హర్ట్ ద లివింగ్ బీయింగ్స్ ఫెలో మ్యాన్.
0: ఏం పూజ ఇది?
1: వాట్ కైండ్ ఆఫ్ వర్షిప్ ఇస్ ఇట్?
0: కాని పనిచేసేటువంటి ఎద్దులు రాత్రింపగలు కూడా శ్రమించి పనిచేస్తుంటాయి.
1: బుల్స్ వర్క్ డే ఇన్ డే అవుట్.
0: వాటిని చెరుకోలు తీసుకుని కొట్టేస్తారు.
1: బట్ వీ విత్ దెమ్ ఆన్ దేర్ బ్యాక్.
0: రాతి నందిని చూస్తే ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తారు.
1: బట్ ది సేమ్ బుల్ ఇఫ్ ఇట్స్ ఎ స్టోన్ ఫార్మ్ దేర్ నంది వీ గో రౌండ్ సర్ క్యాంబులేటెడ్
0: ఇది రాతి భక్తి.
1: ఇట్ ఇస్ డివోషన్ ఆఫ్ స్టోన్.
0: స్టోన్ భక్తి.
1: స్టోనీ డివోషన్.
0: కానీ హృదయ భక్తి కాదు ఇది.
1: ఇట్స్ నాట్ ద డివోషన్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ విధమైనటువంటి హృదయాలు ఉంటుంటే వీళ్ళు భక్తులు ఎట్ట అవుతారు?
1: వెన్ వీ హ్యావ్ సచ్ హార్ట్స్ హౌ కెన్ వీ కాల్ అవర్ సెల్స్ డివోటీస్.
0: కనుక నేటి నుంచి అయినా కూడా మీరు
1: from this day
0: hrudayanni pavitramainatvanti okka andaru compassion compassion compassion antaru ekkada undi adu compassion passion ga untundali.
1: Everyone speaks of compassion compassion. Where is compassion? It is only fashion.
0: Eppudu okanni badhinchatam edi?
1: We hurt everybody continuously.
0: Manchidi kaadu.
1: It's not good.
0: Enni dinamul nunchi nu aashramlo untunnaru.
1: We have been here.
0: Idi nijamainatvanti aashramam ani kaadu, shrama lekunda undetundi aashramam.
1: This is ashram where we should not put to be to suffering shrama.
0: అంటారు అయ్యో స్వామి మాకు ఇంటర్వ్యూకైనా పిలవడే, ఆ ఇంటర్వ్యూ రూమ్ లో అయినా కొంతసేపు ఆనందంగా ఉండవచ్చును, మాకు బయట తట్ట అంతా ఎక్కడ పోయినా కానీ తరం కొడుతుంటుంటారు, కుక్కల వరే తరుముతుంటారు మమ్మల్ని, చాలా బాధపడుతుంటారు భక్తులు.
1: Many devotees feel sad because why not Bhagavan grant us interview and make us happy there in the interview room, because outside we are simply driven out like dogs.
0: మనకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అవుతుంది?
1: Is it possible to grant interview?
0: అందరికి ఒకతూరి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వీలు కాదే?
1: Is not possible to give interview?
0: ఇదే పెద్ద ఇంటర్వ్యూ. అందరికి సమానమైనటువంటి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ప్రేమను పెంచుకోండి, ప్రేమను పెంచుకోండి.
1: This is the cosmic interview, the divine interview, the collective interview from tomorrow.
0: ఒక్కరు కూడాను ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో జవాబు ఇవ్వాలి. తెలిసింది తెలిసినట్టుగా చెప్పు, లేకపోతే నాకు తెలియదండి క్షమించండి అని మంచిగా చెప్పు. దీనికి అనేక పర్యాయం చెప్పాను. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: రైట్ ఫ్రమ్ టుమారో యూ హ్యావ్ టు ఆన్సర్ విత్ లవ్, యూ హ్యావ్ టు టాక్ విత్ లవ్, అండ్ ఇఫ్ యూ డు నాట్ నో యూ కెన్ సే సార్ ఐ డు నాట్ నో.
0: మాటలు తగ్గించుకోండి.
1: Cut short your talk.
0: అప్పుడే మీలో ఉన్నటువంటి అనిమల్ క్వాలిటీస్ అంతా కూడా దూరం అయిపోతాయి.
1: దెన్ యూ విల్ బి అవే ఫ్రమ్ ది అనిమల్ క్వాలిటీస్.
0: ఈ అనిమల్ క్వాలిటీస్ మనలో నింపుకొని హ్యూమన్ వల్లే మనం ప్రవర్తించాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది?
1: హౌ కెన్ వీ బి హ్యూమన్ విత్ అనిమల్ క్వాలిటీస్ విత్ ఇన్?
0: దానిని మొట్టమొదటి తరిమి వేయాలి.
1: ఫస్ట్ వీ హావ్ టు డ్రైవ్ దెమ్ అవుట్.
0: ప్రేమించు, ప్రేమించు, ప్రేమించు.
1: లవ్ అండ్ లవ్.
0: అందరికీ ప్రేమను పంచు.
1: షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీబడీ.
0: ఇది ఏ నిజమైనటువంటి సాత్వికము.
1: దిస్ ఇస్ ట్రూ సాత్విక్ పాయస్ క్వాలిటీ.
0: కనుక మనంలో నిరంతరం కూడా జీవితం అంతా కూడా రాజసికం, రాజసికం, రాజసికం.
1: Throughout our lifetime, we live in this emotion, rajasic quality.
0: ఈ రాజసికం అనేటువంటిది రాక్షస రాజసికము.
1: That is a demonic nature.
0: ఇది మంచిది కాదు.
1: It's not proper.
0: మనం మానవులము.
1: We are humans.
0: I am not animal.
1: I am not animal.
0: I am not animal.
1: I am not animal.
0: Not devil.
1: I am not devil.
0: I am man. ఈ రకమైనటువంటి యొక్క క్వశ్చన్ నీకు వేసుకుని ఆన్సర్ నీవే తెచ్చుకోవాలి.
1: వీ హావ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్ అండ్ గెట్ ది ఆన్సర్ దేర్ అపాన్.
0: నేను పశువుని కాదు.
1: ఐఎమ్ నాట్ అనిమల్.
0: నేను రాక్షసుని కాదు.
1: ఐఎమ్ నాట్ డెవిల్.
0: నేను ఇక ఏ విధమైనటువంటి దుర్మార్గుడు కాదు.
1: ఐఎమ్ నాట్ ఎ వికెడ్ మ్యాన్.
0: నేను మానవుడను.
1: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: నేను మానవుడను.
1: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: నేను మానవుడను.
1: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక నేను మానవుడే దేవుడిగా మారతాడు.
1: ది వెరీ హ్యూమన్ బీయింగ్ విల్ బికమ్.
0: ఆ విధంగా క్వశ్చన్ వేసుకుంటే తక్షణమే నీ నుంచి జవాబు వస్తుంది.
1: వెన్ యూ క్వశ్చన్ లైక్ దాట్ యుల్ గెట్ ది రిప్లై ఫ్రమ్ విదిన్.
0: దయగా ఉంటున్నారు.
1: You have no compassion today.
0: ఏ మాత్రం కూడా నువ్వు దయా ప్రేమలు లేకుండా ఉంటుంది.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్.
0: ఎవరికెవరు ఏ విధమైనటువంటి జవాబులు కూడా నువ్వు సరైనటువంటివి లేవు.
1: నో వన్ ఇస్ రెస్పాండింగ్ ప్రాపర్లీ.
0: కనుక నేటి నుంచి చక్కని జవాబు ఇవ్వండి.
1: From tomorrow, talk politely. Give
0: వచ్చినటువంటి పేషెంట్స్ ను ప్రేమతో చూడండి.
1: Treat the patients with
0: వాళ్ళ స్థితిగతి ఏమిటో వాళ్ళు చక్కగా విచారించి మందులు ఇవ్వండి.
1: Know their position and give medicines accordingly.
0: అందులో ఏమిటో గాని ఈ కలి ప్రభావము,
1: the effect of the కలి,
0: ఈ చదువుకున్నటువంటి వాళ్ళకు మరింత క్రూరత్వం ఎక్కువైపోతుండాలి.
1: The educated people are more and more wicked.
0: ఎడ్యుకేషన్ అనేటువంటి అహంకారం ఇవ్వడిన అంత అనిమల్ గా మార్చేసేస్తుంది.
1: హిస్ ఎడ్యుకేషన్ దట్ మేడ్ హిమ్ ఎన్ అనిమల్ ఫుల్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
0: చదువు అంతో ఇంతో చదువు లేనటువంటి పల్లెటూరు వాళ్ళు ఎంతో వినయ విధేయతతో ఉంటున్నారు.
1: ఇల్లిటరేట్ విలేజర్స్ ఆర్ బెటర్ విత్ హ్యూమిలిటీ.
0: కనుకనే మనము ఈ విలేజెస్ వరకంటే అక్కడే కొంత సంస్కారం కూడా నిలిచి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ సమ్ కల్చర్ ఇన్ విలేజెస్ టు సర్ నెక్స్ట్.
0: ఈనాడు చదువుకున్న వాటిలో ఏమి కల్చర్ అనేది లేదు.
1: దేర్ ఇస్ నో కల్చర్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్ టుడే.
0: కలతలు ఉంటున్నాయి వాళ్ళలో.
1: దేర్ ఇస్ నో కల్చర్ బట్ దేర్ ఇస్ కలత ఆర్ కాన్ఫ్లిక్ట్.
0: కనుక అలాంటివి మనం దూరం చేయాలి.
1: సో వీ షుడ్ బి అవే ఫ్రమ్ సచ్ కాన్ఫ్లిక్ట్.
0: భక్తి అంటే పూజించటము భజించటము కాదు.
1: డివోషన్ డజంట్ మీన్ మియర్లీ వర్షిప్.
0: భగవత్ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ది డివైన్ లవ్.
0: ఆ ప్రేమ మీలో ప్రవేశించిన
1: then one such love is there,
0: తప్పక మీ మానవత్వమే మారిపోతుంది.
1: అండ్ హోల్ యువర్ టోటల్ హ్యూమన్ క్వాలిటీ విల్ చేంజ్.
0: కనుక
1: సో
0: స్వామి దయను కాబట్టి పెంచుకోవడానికి ఈ ప్రేమ ఒక్కటే రాజమార్గము.
1: లవ్ ఈస్ ది ఓన్లీ రాయల్ పాత్ టు ఎర్న్ భగవాన్స్ గ్రేస్.
0: ప్రేమ ముదిత మనసు కో

0: The sun appeared cool and serene. The day started getting shorter. The cold wind blew fiercely. The fields were filled with golden harvest. The farmers rejoiced in singing at night, with the moon shining bright. The buds of flowers blossomed like garlands of pearls on the banks of rivers. Chilies were looking red. Farmers were bringing home the newly harvested grain, hailing the advent of joyous festival of Sankranti.
1: Prema Sarupulena, Yuvati Yugulara.
0: Embodiments of love, men and women, youngsters.
1: Inati Parvadinamu, Anek Soundaryamulato, Praveshistu Vachindi.
0: The festival of this day has stepped in with all the gaiety and festivity.
1: Yuvati yukula yokka prodbhalam chetane anandamu abhruti avutu vachindi.
0: This led to the blissful state of the mind because of the youngsters, men and women.
1: Itti pavitramaina dinamu samanyamaina pati dinam kaadu.
0: This sacred day is not an ordinary one.
1: Dinini Uttarayana Parvadinamani kudanu pilustu vacharu.
0: This is also called the sacred day of travel towards the north, Uttarayana Parvadina.
1: Sarvottamainatvanti yokka gunamulanu andistu sarva satkarmalanu kudanu chekurustu sarva sampadalanu kudanu andistu aanandamanu andisteetvanti yokka dinamu.
0: The holy festival of this day confers the noblest of features and also helps us to undertake sacred acts, giving us plenty and prosperity and the bliss.
1: Inadu intertu kaka pavitramainatvanti mukkoti ekadasi inadu.
0: This day also coincides with the celebration of Mukkoti Ekadashi.
1: Prakrutini madinchaga rakshasa devatalaku amrutanni andinchinatvanti yokka dinamu ee dinamu.
0: This is the day when the nectar was passed on to everybody in the churning of that milk.
1: Kani ee naati manavuni yandu itti uttamaina pavitramaina divyamaina bhavyamaina bhavalu kaligi undi kudanu manavudu alaukikamaina bhavamulu cheta hrudayamunu nimpukoni itti pavitramaina yokka talampulanu vedralalekapothunnadu.
0: Though man is gifted with all nobility, endowed with sanctity, but he is after the worldly, ephemeral, transient things of the world, having been filled his heart with the world.
1: Hiranyakashipudu, Hiranyakshudu, Kamsudu, Duryodhanudu, Dushyasanadudu, veeru samanyamainatvanti purushulu kaadu.
0: Hiranyakashipa, Hiranyaksha, Duryodhana, Kamsa, they are not ordinary ones.
1: Sharira manasika shaktulu anantamai undi kudanu vari yandu prakrutamainatvanti yokka bhavamulu cheripovatam chetane varu balahinulaipothu vacharu.
0: Though they are physically strong and mentally alert, they were weak at the end because they are full of the worldly thoughts.
1: Kanuka manavudu tana sankalpamulanu uttamainatvanti sankalpamuluga marchukunnappude yavat prapanchame tana yokka hastagatam avutundi.
0: Therefore, when man is successful to transform all his thoughts in noble, then he will be able to win over the world.
1: Hiranyaksha, Hiranyakashipulu, goppa scientistlu.
0: Hiranyaksha, Hiranyakashipu are great scientists of eminence.
1: Hiranyudu chandramandalam kudanu velatame kaka suryuni kudanu cheradu.
0: Hiranyakashipu not only reached moon, he could also reach the sun.
1: Inta shakti samarthyamulu kaliginatvanti okka Hiranyakashipuduku kadapatiki tana hrudayam anta kudanu pancha bhautikamainatvanti okka bhavamulu cheta నింపుకోవటం చేత అన్నింటి ఎందు కూడా తాను బలహీనుడైపోయాడు.
0: హిరణ్యకశిపు విత్ ఆల్ హిస్ స్ట్రెంగ్త్ ఎనర్జీ కెపబిలిటీస్ అండ్ కెపాసిటీస్ బికాస్ హీ హాడ్ గాట్ హిస్ బాడీ అటాచ్మెంట్ హీ లాస్ట్ అట్ ద ఎండ్.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను గొప్ప బలవంతుడే, గొప్ప శక్తివంతుడే, గొప్ప మేధావియే, కానీ ప్రాకృతమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క భావములను మన హృదయంలో నింపుకోకూడదు.
0: ఎవ్రీ పర్సన్ నో డౌట్ ఈజ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఎండౌడ్ విత్ హై ఇంటెలెక్ట్ బట్ వన్ షుడ్ నాట్ ఫిల్ ద హార్ట్ విత్ వరల్డ్లీ ఫీలింగ్స్.
1: ఈనాటి యువతి యువకులే యావత్ ప్రపంచమును పోషించేటువంటి నాయకులు.
0: యంగ్స్టర్స్ టుడే ఆర్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ లీడర్స్.
1: ఈనాటి యువతి యువకులే దేశ సౌభాగ్యం యొక్క సంపదను నిలబెట్టేటువంటి యొక్క వ్యక్తులు.
0: యంగ్స్టర్స్ మెన్ అండ్ విమెన్ ఆర్ గోయింగ్ టు మెయింటైన్ ద ప్రాస్పెరిటీ అండ్ ద ఫ్లూయెన్స్ ఆఫ్ ద సొసైటీ.
1: దేశ సౌభాగ్యము యువతి యువకుల పైననే ఆధారపడి ఉన్నది.
0: ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ ఆన్ ది యంగ్స్టర్స్.
1: సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతలు, సద్భావములు నింపుకొని ఉండాలి ఈ యువతి యువకులు.
0: యంగ్స్టర్స్ మెన్ అండ్ విమెన్ should have all these noble features, good sentiments, the virtues and the sterling character.
1: Atti pavitramaina bhavamulu cheta hrudayamunu pongimpa cheskunnappude atti vyaktulu etti sashaktivantamainatvanti yokka dinni kudanu sadhinchagalaru.
0: With all these sacred thoughts they would be able to achieve and accomplish anything they undertake.
1: Vidyarthulara,
0: students,
1: vidyarthiniyulara,
0: boys and girls,
1: ee naadu ఆటపాటలు అన్నీ కూడాను ఆనందము చేత కాని, ఆహ్లాదం చేత కాని, ఉత్సాహం చేత కాని ఇవి అభివృద్ధి అవుతుంది వచ్చింది.
0: ద మ్యూజిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ దట్ హ్యావ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ బికాస్ ఆఫ్ బబ్లింగ్ ఎంథూజియాజం అండ్ యువర్ డైనమిజం.
1: యావత్ ప్రపంచమునకే ఉత్తీర్ణులైనటువంటి వారు యువతి యువకులు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ద హోల్ వరల్డ్ ది యంగ్స్టర్ సెట్ ఎ రోల్ మోడల్.
1: ఈ యువతి యువకులు యందు గుణములు చాలా ప్రధానమైనటువంటివి.
0: ద వర్చ్యూస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: సౌజన్యము, సౌశీల్యము, ఉత్కృష్టత ఈ మూడు కూడాను విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క శక్తులు.
0: ద మైటీ పవర్ అమంగ్ యంగ్స్టర్స్ లైజ్ ఇన్ ద హైట్స్ ఆఫ్ నొబిలిటీ, ద క్యారెక్టర్ అండ్ ఆల్సో దట్ ఆఫ్.
1: ఈనాటి విద్యార్థులు అన్నింటినీ సాధిస్తూ ఉన్నారు.
0: Students today could achieve everything.
1: Kani denini sadinchina sarvamunu sadinchina varavudaro danini matramu e matramu pracharam cheyatam ledu prayatnam cheyatam ledu.
0: In fact we have not been publicizing nor sharing that important thing. If we accomplish that the rest would be accomplished.
1: Manavuni shariramanandu atyanta uttamainaatunte oka bhavamulu urru telugutunnavi.
0: In fact there have been tremendous beautiful sentiments in every man.
1: Atti shakti mari ee vyakti endukunu kanaravu.
0: This mighty strength is not noticed in anybody.
1: Adi aneka sankalpamulu cheta koodinatvanti oka manasu.
0: It is the mind, a combination of thoughts.
1: Manasunu sadhinchinatvanti vyakti deni nenu kudunu sadhinchagaladu.
0: The one who can win over the mind can win the rest of the
1: manasuku minchinatvanti shakti ee jagattulo kanaraadu.
0: There is no other greater power than the mind.
1: Maniyeva manushyanam karanam bandhamochayo ani manase pradhanamaitvanti mochamu, manase pradhanamaitvanti shakti, manase pradhanamaina karanamu.
0: Mind is the primal cause. It is responsible for the bondage and the liberation.
1: Itti manasunu manavudi naadu సాధించలేకపోతున్నాడు.
0: మ్యాన్ షుడ్ నాట్ కంట్రోల్ హిజ్ మైండ్ టుడే.
1: కనుకనే మానవుడు అందుకోదగినటువంటి ఒక ఆనందానికి అత్యంత దూరం అయిపోతున్నాడు.
0: దేర్ఫోర్ హీ కుడ్ నాట్ బి ద రిసిపియంట్ ఆఫ్ ద బ్లిస్ ఫర్ విచ్ హ్యాస్ టు.
1: మనస్సును స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తి ఎంతటి గొప్ప కనకార్యమైన కూడాను సాధించగలడు, అనుభవించగలడు.
0: ఇఫ్ యూ కంట్రోల్ యువర్ మైండ్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ ఆఫ్ ది టాస్క్ అండ్ యూ కెన్ బి రిప్యూటెడ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: విద్యార్థినియులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మనోనిర్మలమైనటువంటి ఒక తత్వమును మీరు సాధించాలి.
0: అచీవ్ దట్ స్టేట్ ఆఫ్ ద మైండ్ విచ్ ఇస్ ప్యూర్.
1: ఈ మనస్సును అదుపులో పెట్టుకున్నటువంటి వ్యక్తే అన్నింటినీ కూడా సాధించగలడు.
0: ఇఫ్ యూ కంట్రోల్ యువర్ మైండ్ యూ విల్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఎనీథింగ్.
1: ఈనాడు మనం ఆటపాటల్లో ప్రవేశించాము.
0: టుడే వేర్ స్పోర్ట్స్ అండ్ గేమ్.
1: కానీ ఈ ఆటపాటలు భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటివిగా భావించరాదు.
0: యూ షుడ్ నెవర్ కన్సిడర్ దెమ్ యాజ్ వరల్డ్లీ ఫిజికల్ యాక్ట్స్.
1: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యములని కూడా విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ దెమ్ యాజ్ యాక్ట్స్ ఆఫ్ మొరాలిటీ, రైచువస్నెస్ అండ్ స్పిరిచువల్ డీడ్.
1: ఇట్టి నైతిక ధార్మికమైనటువంటి శక్తులను సాధించినటువంటి వ్యక్తియే నిజమైనటువంటి విద్యార్థి.
0: హీఈస్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హీ అచీవ్స్ ఎక్సలెన్స్ ఇన్ ది ఫీల్డ్స్ ఆఫ్ ద మొరాలిటీ, ద స్పిరిచువాలిటీ అండ్ రైచువస్నెస్.
1: కేవలం శారీరం యొక్క పుష్టి దృష్టి కోసమని మనం ప్రాకులాడకూడదు.
0: We should not merely struggle for the physical strength only.
1: మానసిక శక్తి సామర్థ్యములకు తగినటువంటి కృషి చేయాలి.
0: We should strive hard for our mental strength.
1: మనసును మనం స్వాధీనమునందుంచుకోవాలి.
0: We should control our mind.
1: మనసును మనం బానిసగా చేసుకోవాలి.
0: And we should make the mind our slave.
1: కానీ మనసుకు బానిసైపోయినప్పుడు మానవుడు ఎంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనా కూడాను బలహీనుడైపోతాడు.
0: If you are a slave to your mind, with all your strength you will be weak.
1: Kanuka manasse neeku oka balasiga maaripovali.
0: Therefore the mind should be your slave.
1: Manasunandunnatundi shakti samarthyamulu ee prapanchamulo ye padarthamunandu kudanu kaanaravu.
0: The power and the strength of the mind is not noticed anywhere in this world.
1: Andunundi ye manavuni yokka maha viluvalainatundi yokka gunamulu aavirbhavistayi.
0: And there in the mind the great features, the traits find their origin.
1: మానవుడు ధనమును కోల్పోయినా ఏదో ఒక విధమైనటువంటి శ్రమలు పడి ధనమును సాధించగలడు.
0: ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్ బై స్ట్రగుల్ అండ్ స్ట్రెయిన్ హీ కెన్ గెట్ బ్యాక్ ద లాస్ట్.
1: ఆరోగ్యమునే కోల్పోయినా అది శక్తివంతమైనటువంటి డాక్టర్ను ఆశ్రయించి ఆరోగ్యమును కూడాను మనము చేకూర్చుకోవచ్చును.
0: ఇఫ్ ది హెల్త్ ఈజ్ లాస్ట్ బై కన్సల్టింగ్ ఫిజీషియన్స్ హీ కెన్ గెట్ బ్యాక్ టు హిస్ స్ట్రెంగ్త్.
1: కానీ మానవుని యొక్క విలువను మాత్రం కోల్పోయినా ఇంకా మానవత్వమేమి నిలువదు.
0: When once the character is gone, the value is gone, human life is a waste.
1: ee naati manavata viluvalu athyavasaramainatvanti vi.
0: Human values are most important today.
1: Manavunteni aavirbhavinchinatvanti vi ee manavata gunamulu.
0: In fact the human values had their origin in man.
1: Manavata gunamulu ekkado grantham nunchi gaani guruvu nunchi gaani bodhimpapadi sadhinchetvanti vi kaadu.
0: Human values are not found in any of the texts, nor imported, nor exported, nor cultivated.
1: మన నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి కర్మలు ఆచరించి సత్యమైన భావములను మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు ఈ మానవతా విలువలు మన వెంటనే జంటనే ఇంటనే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాయి.
0: When once you follow the path of the truth and undertake the truthful activities, then you will have the human values with you.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of law,
1: మీరు నేర్చే విద్యల కంటే,
0: more than the education you acquire,
1: చేసే శక్తుల కంటే,
0: more than your actions,
1: మానవతా విలువలను మాత్రం పోషించుకున్నప్పుడు సర్వశక్తులు కూడాను అవి అంతర్భూతమై ఉంటాయి.
0: When once you uphold the human values, all the rest will follow automatically.
1: కనుక సత్యమే మన ప్రత్యక్ష దైవము.
0: Truth is God.
1: ధర్మమే ఇది ప్రత్యక్షమైన పునాది.
0: Righteousness is the very foundation.
1: దీనిని పురస్కరించుకునియే భారతీయ సంస్కృతి సత్యం నాస్తి పరో ధర్మః.
0: Basing on this, the culture of Bharat said, there is no greater righteousness other than the truth.
1: Kanuka itti satya dharmamunu manam kaapade nimittamai mana jeevitam antai kudunu daravosi taginatvanti krushi cheyali.
0: Therefore, to keep up and to maintain these twin principles of truth and righteousness, we should be prepared to sacrifice our lives.
1: Ee prakrutamainatvanti bahumatulu enni pondinappatikini idi nijamainatvanti bahumati kaadu.
0: All the prizes that we receive, they are not prizes in the true sense.
1: Okka mati unnatundi vyaktiye aneka ikkattuku guri avutunnadu.
0: One with mati mind faces so many problems.
1: Bahumati aneka matulu chernappudu inka manishi kotikante peed avutadu.
0: Bahumati, many mindedness, diversified mind will have greater trouble.
1: Kanuka manam andukovalsinatundi bahumatulu kaadu.
0: It's not the wayward nature of bahumati.
1: Nijamatini manam andukovali.
0: We should have the true state of mind, nijamati.
1: Nijamati anetundi hrudayam nundi aavirbhavinchetundi yokka pavitramainatundi sukti.
0: Nijamati, the true mind, is the sukti, the true message that arises from human heart.
1: Sarva shaktulu kudunu manobhavam nundi manaku aavirbhavistunnayi.
0: All potentialities are the reflections of the mental feelings.
1: Manasunu manam friendship cheskovali.
0: We should control our mind.
1: ఆ మనసు యొక్క ఫ్రెండ్షిప్ అన్నింటికి మూల కారణంగా చేస్తుంది.
0: When once you develop friendship with your mind,
1: భారతీయ సంస్కృతి యందు నిజమైన మిత్రుని సంపాదించుకున్నప్పుడే భగవంతుడు సులభంగా వశులవుతాడు.
0: When once you have true friendship, you can really experience God.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్విట్యూడ్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సెల్ఫ్ సరెండర్.
1: స్నేహం అనేటువంటిది జరిగిన తర్వాతనే ఆత్మనివేదన సరైన మార్గంలో మనకు అర్పించవచ్చును.
0: ఇట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ దట్ లీడ్స్ టు ద సెల్ఫ్ సరెండర్.
1: ఈ యొక్క ఫ్రెండ్షిప్ పతంతో చేయకుండా ఉన్నంత వరకు కూడాను మనం ఆత్మార్పణ అనేటువంటిది కేవలం మాటలతో మాత్రం తప్ప క్రియారూపంలో ఆచరించలేము.
0: Without friendship, you cannot reach the state of self-surrender. If you say that it is only verbal or vocal declaration,
1: క్రియారూపం కంటే కూడాను భావరూపమే చాలా బలవంతరమైనటువంటిది.
0: Therefore, the experience is greater than imagination or
1: feeling. ఏదో గొప్ప శక్తి సామర్థ్యం సాధించామని మీరు భావించవచ్చును.
0: You may feel that you are one of the strength and capacity.
1: అది క్రియారూపమే.
0: And it's also a form.
1: ఆ కార్యంతోనే అది అంత్యమవుతుంది.
0: It ends with that accomplishment.
1: భావరూపం అనేటువంటిది అనేకత్వంతో ఏకమైపోతుంది.
0: But the feeling within unifies the diversity, plurality.
1: కనుక మనం భావములను ఉత్తమమైన భావములను మన హృదయమునందు పోషింపచేసుకోవాలి.
0: So the good prompting of the good feeling sentiments should be entertained.
1: కనుక క్రియల కంటే కూడాను భావములు అత్యంత ఉత్తమమైనటువంటిది.
0: సో మోర్ దెన్ ది డీడ్స్ అకాంప్లిష్మెంట్స్ ద ఫీలింగ్స్ మోటివేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇక్కడ కానీ ఎక్కడ కానీ మరెక్కడ కానీ ఎక్కడ పోయినప్పటికీ మీరు ఒకే భావముతో ఒకే చింతతో దివ్యమైన భావమును పోషించుకుంటూ రండి.
0: హియర్ ఆర్ ఎనీవేర్ యు షుడ్ హావ్ సేమ్ నోబుల్ ఐడియా, ద సీక్రెట్ థాట్స్.
1: సర్వం విష్ణుమయం జగత్.
0: The whole universe is divine.
1: Sarvam kalividam brahma.
0: Everything is essentially brahma.
1: Daivattam anetundi pratyekanga edo oka sthanamlo ledu.
0: God is not separately located elsewhere.
1: Ni ventane jantane intane kantane untundi kantinepovare kaapaduthu untadu.
0: He is with you, in you, above you, below you, around you, protecting you like an island.
1: Atti divyamaina bhavyamaina pratti oka shaktini manam ee naadu enduku odulukunnam.
0: How is that we have lost this divinity latent with us? Today we have lost the sacred human values.
1: ఆ విలువలను కోల్పోవడం చేతనే మనము పూర్తి బలహీనమైపోయినాం.
0: Because of the loss of the human values, we have become very weak.
1: ఎగ్జామినేషన్ లోపల అనేక రకమైనటువంటి మార్కులు మేము పొందవచ్చును.
0: You may have mark, high percentage of marks.
1: కానీ ఈ మార్కుల కంటే కూడాను మనం పొందినా పొందకపోయినా కూడా రిమార్కులు మాత్రం తేకూడదు.
0: యూ మే గెట్ హై పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ బట్ సీ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్ ఎనీవే.
1: దేశంలో ఎందరో విద్యార్థులు, ఎందరో యువకులు లోకంలో అనేక పాటలు పడుతున్నారు.
0: In this country and in this world, youngsters strive hard.
1: ఈ చదువుల నిమిత్తమై దేశమును కూడా తిరుగుతున్నారు.
0: For education, they go around the world.
1: నిజమైనటువంటి యొక్క విలువల నిమిత్తమై తన హృదయాంతరంలోకి చేరినప్పుడు అంతే చాలు, అక్కడనే నిజమైన భాగ్యం మనకు లభిస్తుంది.
0: In order to have human values, one should turn within, get into the heart.
1: నిజమైన భోగభాగ్యములు మన హృదయం నుండే ఉన్నవు కానీ బయట ప్రదేశములందు కానరావు.
0: The true wealth and affluence is present in our own heart, not outside.
1: కనుక ప్రతి విద్యార్థి కూడాను మనసును అంతర్గతంగా మార్చుకోవాలి.
0: So every person, students should make an attempt to turn the mind inward.
1: ఈ విద్యార్థులు మనసును అంతర్ముఖంగా మార్చుకున్నప్పుడే దీనికి తగినటువంటి శక్తి సామర్థ్యములు ఎన్నింటినైనా సాధించగలరు.
0: When once the mind turns inward, you will have all the ability and the strength and capacities.
1: యువతులైనటువంటి భావతకులు, భావి భారతోద్ధారకులు నిజమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం సాధించి దేశమును విజ్ఞానవంతులుగా మారాలనుకుంటే ఈ భావములను మాత్రం పెంచుకోవాలి.
0: ద లీడర్స్ ఆఫ్ ద ఫ్యూచర్, ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ ద ఫ్యూచర్ షుడ్ హ్యావ్ దీస్ ఐడియాస్ అండ్ నోబుల్ సెంటిమెంట్స్.
1: కనుక మొట్టమొదటి మానవతా విలువలను మనం సాధించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అచీవ్ హ్యూమన్ వాల్యూస్ టు బిగిన్ విత్.
1: ఎంత ధనం పోయినప్పటికీ దాన్ని సంపాదించవచ్చును.
0: You may lose money, but you can get it back.
1: ఎంతటి ఆరోగ్యమును క్షీణించినప్పటికీ మనము దీన్ని సాధించవచ్చును.
0: You may lose your health, but you can get back your health.
1: కానీ మన విలువలే మనం కోల్పోయినా సర్వమును కోల్పోయిన వారు అవుతాం.
0: When once the values are lost, you'll be losing everything of this life.
1: కనుక మన యొక్క విలువలను మనం కాపాడుకుంటూ రావాలి.
0: Therefore, we have to protect and safeguard our innate values.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఒక వారం నుంచి కూడాను మీరు ఈ స్పోర్ట్స్ లోపల ఎంతటి అవస్థ పడుతున్నారో, ఎంతటి తరబీలు చేస్తున్నారో అది నేను చూస్తూనే ఉన్నాను.
0: భగవాన్ హ్యాస్ బీన్ వాచింగ్ అండ్ నోటీసింగ్ ఆల్ యువర్ స్ట్రగుల్, ఆల్ ద స్ట్రెయిన్ దట్ యు హావ్ అండర్ గాన్ డ్యూరింగ్ ద పాస్ట్ 1 వీక్.
1: అన్నపానాదులు బదిలి నిద్రాహారములు విసర్జించి ఎంతయో శ్రమపడి మీరు పనిచేస్తున్నారు.
0: యు వర్క్ సాక్రిఫైస్ ఇన్ ద ఫుడ్, డ్రింక్ అండ్ ఈవెన్ స్లీప్.
1: కానీ బయట విద్యార్థులు చేసేటువంటి పనులకు, మన విద్యార్థులు చేసేటువంటి పనులకు కొంత వ్యత్యాసాన్ని మనం విచారించాలి.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఆల్ దోస్ థింగ్స్ డన్ బై ది స్టూడెంట్స్ అవుట్ సైడ్.
1: బయట విద్యార్థులు ఏదో ప్రైజులు తేవాలని, ఏదో మెడల్స్ తేవాలని ఈ విధమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలకై ప్రాకులాడుతుంటారు.
0: స్టూడెంట్స్ అవుట్ సైడ్, they have got only one purpose, to win a prize or medal.
1: కాని మన విద్యార్థులు స్వామి యొక్క తృప్తి కోసం మీరు పాటు పడుతున్నారు.
0: The only aim of our students is only to please Bhagavan.
1: కనుకనే స్వామి యొక్క తృప్తి ఏ విధంగా ఉండాలి?
0: How to please Bhagavan?
1: సద్గుణములను మనం మొట్టమొదట నింపుకోవాలి. మనం
0: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ గుడ్ వర్చ్యూస్.
1: నేడు ఒక విధంగాను, రేపు మరొక విధంగా కూడాను మార్చుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ గో ఆన్ చేంజింగ్ ఫ్రమ్ డే టు డే.
1: చలించని మనసును, భ్రమించని దృష్టిని మనం పోషించుకోవాలి.
0: వీ షుడ్ సీ దట్ వీల్ హ్యావ్ ది అన్వేవరింగ్ మైండ్ అండ్ స్టెడీనెస్ ఇన్ అవర్ విజన్.
1: నిజముగా విద్యా విధానం లోపల మూడు విధమైనటువంటి గుణములు ఎందుకు బోధించింది మన భారతీయ సంస్కృతి?
0: ది కల్చర్ ఆఫ్ భారత్ లేడ్ మచ్ ఎంఫసిస్ ఆన్ త్రీ ప్రిన్సిపల్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: సర్వం కలివిదం బ్రహ్మ అని.
0: ఫస్ట్ డిక్లరేషన్ ఇస్ సర్వం కలివిదం బ్రహ్మ.
1: అనగా సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
0: వన్ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ఆల్ పర్వేసివ్.
1: ఇలాంటి నమ్మకాన్ని మొట్టమొదట మనం సాధించాలి.
0: ఫస్ట్ వీ షుడ్ అచీవ్ దిస్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ ఫెయిత్.
1: ఈ నమ్మకాన్ని సాధించినప్పుడే మనం అన్నిటినీ కూడా సాధించమారవుతాం.
0: విత్ దిస్ స్ట్రాంగ్ ఫెయిత్ యు విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ there is love, there is truth, there is peace, there is bliss, there is God. కనుకనే మొట్టమొదట విశ్వాసం.
0: So we begin with confidence.
1: కడపటి ఫలము మనకు ఆనందం.
0: The result at the end is bliss.
1: కనుకనే ఆనందం మనకు ప్రాప్తించాలంటే,
0: in order to be blissful,
1: oka vittanam bhoomilo natinappudu,
0: when we sow a seed in the ground,
1: adi kramakramena mokkaga maarutundi.
0: It germinates, sprouts up into a
1: sapling, tiri vrutchanga tayarayi,
0: then it becomes a tree,
1: phala pushpamu manaku andistundi,
0: and bears the fruits.
1: Ade vidhamgane
0: likewise
1: manavuni oka sankalpam anetunte beejamunu,
0: the seed of human thought,
1: మన హృదయమునందు బాగా నాటినప్పుడు,
0: should be sown in the field of heart,
1: అది గొప్ప ఆధ్యాత్మిక శక్తిగా మారి,
0: it germinates into a spiritual tree,
1: andunundi ne sukha santoshamulu aanandamulainatundi oka pushpam pushpamulu andistuntadi,
0: and that will have the flowers of happiness and peace,
1: shanti anetundi phalani neeku bujimpa chestundi,
0: and it bears the fruit of peace.
1: Kanukane meer shanti kavalani korutunnaru.
0: You want to be peaceful.
1: Ee shanti bayata ekkadano manaku kanaradu.
0: Peace is not outside.
1: Mana yokka vishwasam undi ee shanti manaku labhistundi.
0: You can attain peace out of confidence.
1: Kaani ee naati manavuniki vishwasam anetundi drudamga undatam ledu.
0: The modern man has no strong confidence or faith.
1: Vyaktiki eduruga natistu untadu.
0: He just pretends in front.
1: Ee naadantha kodunu natana bhaktulaga maarutunnare kaani shashvata bhaktulaga maaraledu.
0: We have only acting in the field of devotion but not in reality in daily
1: natana kaani shastram kaani rendu kodunu nee nunchi aavirbhavincheetunti ve.
0: Good and bad, they find their origin in you only.
1: Nu sthirachittainappudu aa yokka vishwasam sthiramga untuntadi.
0: If you have steady mind, you will have steady faith.
1: నిజంగా స్థిరచిత్తులు కానప్పుడు ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి యొక్క ఫలంగా నీకు లభిస్తుంది.
0: విత్ అన్స్టడీ మైండ్ వాట్ ఎవర్ యు గెట్ దట్ ఇస్ బౌండ్ టు బి టెంపరరీ.
1: విద్యార్థులారా, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించాలని ఆశించేటువంటి వ్యక్తులు,
0: యూ అస్పైర్ టు ఎక్స్పీరియన్స్ దట్ పర్మనెంట్ బ్లిస్,
1: స్థిరమైనటువంటి యొక్క విశ్వాసం కలిగి ఉంటుండాలి.
0: యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ స్టడీ ఫెయిత్.
1: కానీ ఈనాటి వ్యక్తులకు ఆ స్థిర విశ్వాసం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
0: ద మోడర్న్ మైండ్స్ హ్యావ్ నో స్టడీనెస్ ఇన్ దర్ ఫెయిత్.
1: మేము భగవంతుని విశ్వసిస్తున్నాము, భగవంతుని ప్రేటప్పుడు ఆ యొక్క విశ్వాసం స్థిరంగా ఉంటుంటాది.
0: ఇఫ్ యూ హ్యావ్ స్టడీ మైండ్ యూ హ్యావ్ స్టడీ ఫెయిత్.
1: నిజంగా స్థిరచిత్తులు కానప్పుడు ఇదంతా కూడాను తాత్కాలికమైనటువంటి యొక్క

0: మేము భగవంతుని విశ్వసిస్తున్నాము.
1: We say, I believe
0: భగవంతుని ప్రేమిస్తున్నాము.
1: I love God.
0: అని చెప్తున్నారు, కానీ ఆ ప్రేమ అంటే ఏమిటి, విశ్వాసం అంటే ఏమిటి వారికి ఏం బోధపట్టడం లేదు.
1: They only declare, but they don't understand the spirit of love and the spirit of faith.
0: నిజంగా నిజమైనటువంటి ప్రేమ అంటే, ప్రేమ అనేటువంటిది ఒక నిజమైనటువంటి ఒక ధర్మంతో కూడినటువంటిది.
1: In fact, the true love has got with it a true
0: conduct. హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ఒక ఆనంద సంతృప్తమే ప్రేమ.
1: And love is nothing but the flowering, the fruition of
0: ఒక పదార్థం ఎందుకు కాని, ఒక వ్యక్తి ఎందుకు కాని ఆవిర్భవించేటువంటిది కాదు.
1: It does not find a place in a separate individual either.
0: నీ హృదయాకాశం నుండి కూడాను పవిత్రమైనటువంటి ఒక ప్రేమతత్వము గాలిగా వీచుకుంటూ,
1: along the firmament of human heart, it blows like the wind.
0: ఇది నీ చుట్టూ ఉంటుంది, నిన్ను పోషిస్తూ ఉంటుంటది.
1: The love is around you and safeguards you.
0: ఇటువంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: This spirit of love,
0: ఇది ఏ శాశ్వతమైనటువంటి ప్రేమతత్వము.
1: This is the nature of true love.
0: ప్రేమ అనేటువంటిది ఎక్కడ నుంచో లభించేటువంటి కాదు.
1: ప్రేమ, love cannot be acquired from a distant place.
0: ఈ ప్రేమ మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: ఇట్ ఎమనేట్స్ ఫ్రమ్ ది హ్యూమన్ హార్ట్.
0: ప్రేమకు పర్యాయ పదము ధర్మమే.
1: ది సినోనిమ్ ఆఫ్ లవ్, ప్రేమ, ఇస్ ధర్మ, రైచియస్నెస్.
0: మన జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము ప్రేమ ఒక్కటియే.
1: ది మెయిన్ గోల్ ఆఫ్ మ్యాన్ ఇస్ లవ్.
0: వే ఆఫ్ లైఫ్,
1: ఇస్ వే ఆఫ్ లైఫ్.
0: ఇటువంటి ప్రేమతత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: This love, which is the way of life, one has to foster.
0: ఇది వస్తువాహనాదుల్నుంచి వచ్చేటువంటిది కాదు.
1: You cannot get out of conveniences and comforts.
0: మన హృదయనాభి నుండి కూడా ఆవిర్భవించేటువంటిది.
1: It arises from the very navel of the human heart.
0: ఇటువంటి ప్రేమతత్వాన్ని మనం పొందినప్పుడు,
1: when we have that spirit of love,
0: ఎంత శక్తి సామర్థ్యంలైనా కూడా మనం పొందవచ్చును.
1: You can be mighty, strong.
0: హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు ఏదో సాధించాలని మీరు భావిస్తున్నారు.
1: You think that Hiranyaksha, Hiranyakashipu,
0: నీవు ప్రేమను పొందినప్పుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు నీకు కేవలము ఒక హస్తగతమైపోతారు.
1: When once you have got the fullness of love in totality,
0: ఈ పెద్ద శక్తులన్నీ హిరణ్యాక్ష
1: stand nowhere. All other powers are so mean and low in front of it.
0: కనుకనే ప్రాచీనులంతా కూడాను భారతీయ సంస్కృతిని ఎంతో పవిత్రమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వచ్చారు.
1: All ancients extolled the culture of Bharat.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే భారతీయ సంస్కృతి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ డెమోన్స్ట్రేట్స్ అండ్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఎన్ని పేర్లైనా ఉండవచ్చును, ఎన్ని రూపంలైనా ఉండవచ్చును, కానీ ఈ సంబంధమైనటువంటి ఒక దివ్యత్వము ఒక్కటిగానే ఉంటుంటుంది.
1: దేర్ మే బి మెనీ ఫార్మ్స్ అండ్ మెనీ నేమ్స్, బట్ దేర్ ఇస్ వన్నెస్ ఇన్ డివినిటీ.
0: అనేక మంది కవిత్వాలు రాస్తుంటారు.
1: మెనీ పీపుల్ కంపోజ్ poems.
0: లక్షలు లక్షలంతా కూడాను పోయిమ్స్ రాసుకుంటుంటారు.
1: There are lakhs and lakhs of compositions.
0: కానీ ఈ పోయిమ్స్ అంతా కూడాను ప్రేమతత్వము ప్రాణ సమానమైనటువంటిది.
1: Of all these compositions, love is the life principle.
0: ఇటువంటి మానవత్వము ఎటువంటి వారికైనా లభ్యం కాదు.
1: This sort of human mind is not possible for everybody.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: Man is not ordinary.
0: మానవుడు ఎంతో శక్తి సామర్థ్యం కలిగినటువంటి వీరుడు, ధీరుడు, గంభీరుడు.
1: మ్యాన్ ఈజ్ ఫుల్ ఆఫ్ కరేజ్, ద వాలర్ అండ్ ద స్ట్రెంగ్త్ అండ్ మైటీ వన్.
0: దైవ భావం అనేటువంటిది తన హృదయంలో నింపుకున్నటువంటి సమయంలో,
1: వెన్ వన్స్ వన్ ఫీల్స్ హిస్ హార్ట్ విత్ ద డివైన్ ఫీలింగ్స్,
0: అప్పుడు లంకలో ప్రవేశించినటువంటి హనుమంతుణ్ణి,
1: హనుమాన్ హూ హస్ స్టెప్డ్ ఇన్ టు లంక,
0: లంక వాసులందరూ కూడాను శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు అన్నారు.
1: ఆల్ ఇన్హాబిటెంట్స్ narrated, praised Hanuman as the one of sterling character
0: Shantudu,
1: and mighty strength, peaceful,
0: gunavantudu,
1: virtuous,
0: balavantudu,
1: and strong.
0: Hanumantudu.
1: That is Hanuman.
0: ఈ అన్నింటికి కారణం ఏమిటి?
1: What is the cause behind?
0: ఆధారమైనటువంటి ఒక తత్వము రామ నామమే.
1: It is matchless holy name of Rama which is the strength.
0: ఆ రామనామం చేతనే, ప్రియమైనటువంటి ఒక భక్తి చేతనే, ఆ ప్రేమ చేతనే ఇంతటి సముద్రాన్ని కూడా దాటుతూ వచ్చారు.
1: Because of the chanting of the holy name and the devotion, the faith, he could just cross this ocean.
0: Eenadu
1: today
0: mukkoti ekadasi
1: is the festival of mukkoti ekadasi.
0: Vaikuntha ekadasi anu kuda antaru,
1: also called Vaikuntha ekadasi.
0: Bhishmudu
1: bhishma
0: 46 dinamulu ampaseyapai pandukundi.
1: He was resting on the bed of arrows.
0: Kani తన దేహమంతా కూడాను అంబులు పొదలగానే నించిపోయాయి.
1: అండ్ ద బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆరోస్ దట్ హావ్ పియర్స్డ్ ఇన్ టు,
0: దేహం మాత్రము అంబులపై నిలిచింది కానీ తల మాత్రము వాలిపోయింది.
1: ద బాడీ ఈజ్ ఆన్ ద బెడ్.

0: arrows, but the head was reclining.
1: అంత్యములోపల అర్జునుడు భీముడు నకుల సహదేవరాజులు ద్రౌపదితో సమానంగా వెళ్లి ఆ యొక్క ముత్తాతను చూడటానికి వెళ్లారు.
0: What happened was Arjuna, Bhima, Nakula, Sahadeva, followed by Draupadi, went to see the great grandfather.
1: Pitamaha.
0: Oh, grandfather.
1: Enduku meeri avasthalaku guri ayipoyaru.
0: How is that you are suffering now?
1: Idi naa kartavyam annadu.
0: He said, that has to be so.
1: Deham vachinatundi.
0: The body is there.
1: Desa chemamnaku, dharma chemamnaku, satyavratamnaku, arpitam gavinche nimittam vachindi.
0: The body is gifted to be sacrificed. For the country, for the service, and for the character. What for is the body?
1: దీన్ని కేవలం ఒక సదర్మానికి ఉపయోగపెట్టాలి.
0: The body has to be put to use for good things.
1: కానీ అర్జున నీ వేసినటువంటి బాణములు నా దేహమునకు మాత్రమే తగినవి.
0: Arjuna, all the arrows that you shot at me are in my body.
1: కానీ నా శిరస్సుకు మాత్రం చేరలేదు.
0: They have not reached my head.
1: కనుకనే శిరస్సు వాలిపోయింది.
0: Therefore, the head is bent downward.
1: Beddu matram vesavu naaku.
0: In fact, you laid the bed.
1: Kaani pillow ledu.
0: But I have no pillow.
1: Deeni valle tala vaaripoyindi.
0: And therefore, the head is bent.
1: Naaku inta chesinatundi vaadu naa pillow kuda andinchamani cheppadu.
0: Having done so much, give me a pillow.
1: Aa maatal cheta Arjuna yokka manasu karigipoyindi.
0: The heart of Arjuna melted.
1: Pitamaha, neenu em cheyali annadu.
0: Grandfather, what should I do?
1: రెండు అర్జునుల పదలను ఈ విధంగా తీర్చిదిద్దాడు. ఒకటి ఇటు, ఒకటి అటు.
0: Two arrows are shot in the reverse direction.
1: రెండింటి మధ్యలోపలనే భీష్ముడి యొక్క తలను పెట్టాడు.
0: In between the space of the two arrows shot against the other, he rested.
1: శిరస్సుకు రెస్ట్.
0: And there the head rested there.
1: ఇంతే కాకుండా,
0: not only this,
1: అర్జున నా తల్లిని నేను ఏనాడో కోల్పోయినాను.
0: ఐ లాస్ట్ మై మదర్ లాంగ్ బ్యాక్.
1: నేను పుట్టిన సత్యమే నేను కోల్పోయినాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ లాస్ట్ హర్ ద టైమ్ ఆఫ్ మై బర్త్.
1: నేను గంగాదేవి పుత్రుడను.
0: ఐఎమ్ ద సన్ ఆఫ్ గంగా.
1: కనుక నేను నా పేరు గాంగేయుడు అని పేరు.
0: సో ఐ హావ్ ది నేమ్ గాంగేయ.
1: కనుక నాకు ఎంత సమయం లోపల ఆ గంగను నాకు అందించమని చెప్పాడు.
0: అండ్ యాజ్ ఐ లీవ్ మై బాడీ ఐ వాంట్ టు హావ్ గంగా వాటర్.
1: నా తల్లిలో నేను చేరిపోవడానికి తగినటువంటి కృషి చేయమన్నాడు.
0: Make every attempt so that I would merge in my mother.
1: Sarvasakti sampannudu, mahaveerudu, bhaktudu, shaktiya samarthyudu kaliginatuvadu vaadu kanukane atanu prakkane oka ammunu vichadu.
0: Arjuna, being almighty with all his expertise in archery, could shoot an arrow towards the ground.
1: Chakkani neeru bayal deerochindi.
0: There started the fountain of water.
1: Adi fountain maadiri vachi భీష్ముని యొక్క నోట్లో పడిపోయింది.
0: ద ఫౌంటెన్ ఆఫ్ వాటర్ స్ప్రంగ్ అప్ ఫ్రమ్ దేర్ అండ్ ఫిల్డ్ హిస్ గల్లెట్.
1: లోకములో ఎలాంటి సహాయమో చేసేటువంటి వారు ఉన్నారు లోకంలో.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ విల్ హెల్ప్ యూ.
1: కానీ అంత్యకాలం లోపల తల్లిని అందించేటువంటి వారు లోకంలో కానరారు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ వన్ హూ విల్ షో యువర్ మదర్ టువర్డ్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్.
1: అర్జున, నీవు నా తల్లిని అందించావు ఈనాడు.
0: అర్జున, యూ హావ్ షోన్ మై మదర్.
1: అప్పుడే అర్జునికి అనేక రకమైనటువంటి బిరుదులు అందించాడు.
0: Then Arjuna could have so many titles.
1: Arjuna palguna parthiva kiriti setvana vibhishaya jay krishna savisachi dhanunjaya annadu.
0: All these titles Arjuna could have at that moment.
1: Kalguni ee dhanasu cheta naaku aanandanni andinchavu.
0: Because of this mighty deed you made me happy.
1: Cheppi pandavulu digvijayapai vijayanni sadhinthirugaka annadu.
0: He blessed them with victory and success towards the end.
1: Peddala yokka aashirvadanni pondavalante,
0: in order to be the recipient of the blessings of the elders, we should please them and satisfy them.
1: అదే విధంగానే ఈనాడు మన విద్యార్థులందరూ కూడాను స్వామి తృప్తి నిమిత్తమై మీరు ఇన్ని ఆటలు ఆడినారు.
0: All students have played very well to please Bhagavan.
1: నా తృప్తితో పాటు మీరు కూడా తృప్తి పడాలి.
0: Bhagavan is satisfied that you be satisfied.
1: ఈ తృప్తి ఒక ఆటలో మాత్రమే కాదు.
0: This spirit of satisfaction should not be limited to
1: paatalayendu annintiyendu kuda tripti kavali.
0: Limited to sports and games, it should be extended to the areas of your talk and other deeds too.
1: Kanuka meer jeevitham anta kuda aanandanga jeevinchali.
0: Let you lead your life in bliss,
1: nityanandam,
0: eternal bliss,
1: parama sukham,
0: supreme happiness.
1: కేవలం జ్ఞానమూర్తిం,
0: ఇట్స్ నాన్ జ్యూ,
1: ద్వంద్వాతీతం
0: నాన్ జ్యూ,
1: గగన సదృశ్యం
0: ఎథీరియం,
1: తత్వమస్యాది లక్ష్యం
0: ది అల్టిమేట్, ఏకం
1: నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం, భావాతీతం త్రిగుణరహితం,
0: three attributes are missing there.
1: దేవునికి ఆనందాన్ని ప్రతి మానవుడు కూడా అనుభవించాలి.
0: This sort of a bliss one should be able to receive and experience.
1: దేహాన్ని వచ్చింటుండాయి.
0: We have the body.
1: దేహంతో అన్ని పనులు మనం చేస్తున్నాము.
0: With this body we do every act.
1: కానీ అది కాదు మనకు ప్రధానమైనటువంటిది.
0: It's not that important.
1: ఈ దేహమునందు ఇమిడి ఉన్నటువంటి మనస్తత్వాన్ని మనం చక్కగా పరిశుద్ధం గావించుకోవాలి.
0: We should purify our mind.
1: ఈనాడు ఏ మానవుని ఎందు కానీ మనసు ఉంది కానీ దానికి పవిత్రత లేదు.
0: In fact, every man has the mind, but no purity.
1: Pollution, pollution, pollution. Tine tindi yendu, trage neeri yendu, peelche gaali yendu, nadiche nadaka yendu, anniti yendu kudunu pollution. Vishamayanga untundadi.
0: Nothing is pure today. We come across air pollution, foot pollution, noise pollution, water pollution, pollution, pollution.
1: Kanukane manamu ee dubhavamla cheta manasu pollution kaakunda chuchukovali.
0: We should see that our mind is not polluted by bad thoughts.
1: Idi negative ga undakoddu.
0: Mind should not be negative.
1: Eppudu chusina kani positive kavali.
0: Mind should always be positive.
1: Ee negative mind enta kaalam undinappudikini vaadu etti ganakaryam chesinappudikini adi vijayanni sadhinchaledu.
0: You may be a great man with all the achievements, with a negative mind, it is will not yield positive result.
1: Positive mind kavali.
0: Turn into positive mind.
1: Eppudu nee aanandanni anubhavinchetuvanti oka mind ga techukovali.
0: Your mind should be blissful all the time.
1: Ee aanandanni andarikunu panchali.
0: This sort of bliss should be shared with many.
1: Adi ye nijamaina manavattvamu.
0: That is true human quality.
1: Manavudu manavudu anaga emiti arthamu?
0: What is the meaning of manava?
1: Manava.
0: Human, three letters.
1: Ma, lekunda. Va, vattinchitamu. Va. Ma, na. Na, ante lekunda. Va, vattinchitamu. Anyayam lekunda, ashanti lekunda, akramam lekunda, anachatram lekunda, vattinchetuvanti vaadu manavudu.
0: Ma, without any kind of ignorance, without any illusion, without any misconduct, na, without it, va, one has to
1: కనుక ప్రతి
0: మానవుడు
1: ఆ విధమైనటువంటి యొక్క విషమయం కానిటువంటి యొక్క భావాన్ని పెంచుకోవాలి.
0: వన్ షుడ్ నో ది సీక్రెట్ థాట్స్ అండ్ ఫీలింగ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ఎంతో చదువులు చదివారు.
0: యూ హావ్ లెర్న్డ్ ఎ
1: లాట్. ఎన్నో గొప్ప గొప్ప బిరుదులంతా తీసుకున్నారు.
0: యు హావ్ వెరీ హై డిగ్రీస్ ఇండీడ్.
1: కానీ మూడు నాలుగు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివారు.
0: యూ టు హ్యావ్ త్రీ టు ఫోర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్.
1: ఇవి కాదు మనం తీసుకోవాల్సిన డిగ్రీలు.
0: దీస్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: సున్వంత విశ్వే అమృతస్య పుత్ర, అమృతపుత్రుడు నీవు అనేటువంటి డిగ్రీ మనం పొందాలి.
0: అక్వైర్ ద డిగ్రీ దట్ యు ఆర్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: అమృతపుత్రుడు అనేటువంటి బిరుదును మనం సంపాదించుకున్నప్పుడే అదే సరి అయినటువంటి డిగ్రీ.
0: Then once you have the title Amrutasya Putra, that you are the son of immortality, it is the right degree.
1: Atti pavitramainatvanti birudunu mannu pettukoni kudanu alpamaina swalpamainatvanti birudulu kosamai manam aatalaatu untam.
0: Having been the recipients of that lofty, very high degree and title, we struggle hard for low degrees.
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Mee hrudayanni premato nimpukondi.
0: Fill your heart with love.
1: Manasunu satyamto penchukondi.
0: See that you grow truth in your mind.
1: Maatalanu దివ్యమైనటువంటి యొక్క కర్మల చేతి ఆచరించండి.
0: లెట్ ఆల్ యువర్ యాక్ట్స్ బి సీక్రెట్.
1: ఇది మీరు నేర్చవలసినటువంటి చదువులు.
0: దిస్ ఇస్ ద ట్రూ ఎడ్యుకేషన్ యూ హ్యావ్ టు అక్వైర్.
1: ఈ చదువుతో పాటు భౌతిక చదువు కూడా అవసరమే.
0: ద సెక్యులర్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్.
1: కానీ నిజమైనటువంటి యొక్క విద్యలు,
0: ద ట్రూ ఎడ్యుకేషన్,
1: సర్వులయందు ఉన్నటువంటి ఏకత్వాన్ని భావించుకోవటమే.
0: షుడ్ ఎంపవర్ యూ టు నో ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: నిజమైనటువంటి యూనిటీని మనం తీసుకునేటువంటిది భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat emphasizes on this unity.
1: అనేకత్వాన్ని మనం తీసుకోవటం కాదు.
0: It's not the multiplicity.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు.
0: It is not the diversification of the unity.
1: అనేకత్వాన్ని ఏకత్వంగా తీసుకోండి.
0: We have to consider the unity in diversity.
1: అదే నిజమైనటువంటి ఒక కల్చర్.
0: That is the true culture.
1: కల్చర్ కల్చర్ కల్చర్ అంటే ఏమిటి అనుకున్నారు?
0: What do you think of culture?
1: ఇది ఒక విధమైనటువంటి మతంకు సంబంధించినటువంటిది కాదు.
0: It is not anything to do with religion.
1: ఇది కేవలం హృదయానికి సంబంధించినటువంటిది.
0: It has related religion.
1: ఇది మతం కాదు, కులం కాదు, భక్తి కాదు, విశ్వాసం కాదు. ఇదంతా కూడా దైవత్వంతో కూడినటువంటిది.
0: ది కల్చర్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఐడియాలజీ ఆర్ రిలీజియన్ వాట్స్ ఎవర్. ఇట్ రిలేట్స్ టు ద డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇంత మీరు అనుభవించినటువంటి పేరు మీకు ఎంతో ఆనందాన్ని అందించాలి.
0: యూ షుడ్ బి మేడ్ హ్యాపీ for all that you have done.
1: ఈ ఆనందాన్ని మీ జీవితమంతా మీ హృదయంలో నింపుకోండి.
0: అండ్ సీ దట్ యూ విల్ హ్యావ్ యూ విల్ మెయింటైన్ దిస్ హ్యాపీనెస్ త్రూఅవుట్ యువర్ లైఫ్.
1: నిజమైనటువంటి యొక్క ప్రేమ ఏకాత్మ ప్రేమ.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ట్రూ లవ్ ఈజ్ ఓన్లీ వన్.
1: ఎప్పటికీ మారనటువంటి ప్రేమ.
0: ఇట్ విల్ నెవర్ చేంజ్ ఎనీ
1: స్వామి. స్వామి స్వామి అంటే మీరందరూ ప్రేమిస్తూనే ఉన్నారు.
0: యు లవ్ స్వామి, యు లవ్ భగవాన్.
1: కానీ ఆ ప్రేమ కదిలిపోయే ప్రేమ కాదు.
0: బట్ దట్ లవ్ షుడ్ నాట్ వేవర్, షుడ్ నాట్ చేంజ్.
1: స్వామి నావాడు, నేను స్వామి వాడను.
0: ఐ బిలాంగ్ టు స్వామి అండ్ స్వామి ఇస్ మైన్.
1: అప్పుడే ఏకత్వాన్ని పొందినటువంటి వాడు అవుతాడు.
0: దెన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్ యూనిటీ.
1: కనుక అటు ఏకత్వాన్ని మీరు సాధించండి.
0: అచీవ్ దట్ వన్నెస్ విత్ స్వామి, విత్ భగవాన్.
1: అది నిజమైనటువంటి సత్యమైన మార్గము.
0: దట్ ఈస్ ద ట్రూత్ఫుల్ పాత్.
1: సత్యము నందుండి
0: బీయింగ్ ఇన్ ట్రూత్
1: సర్వము సృష్టించే
0: హీ క్రియేటెడ్ ద రెస్ట్.
1: సత్యము నందు అనగే
0: ఎవ్రీథింగ్ మర్జెస్
1: సర్వ సృష్టి,
0: ది హోల్ క్రియేషన్
1: మర్జెస్ సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న.
0: వేర్ ఇస్ ది ఎనీ స్పాట్
1: సత్యమే చూడరయ్యా.
0: దట్ ఇస్ ద ప్యూర్ అన్సల్టెడ్ ట్రూత్.
1: అది ఏ మన యొక్క ధర్మం, అది ఏ మన యొక్క జీవితము.
0: దట్ ఈస్ ద ట్రూత్, దట్ ఈస్ అవర్ కోడ్ ఆఫ్ లైఫ్.
1: అది ఏ
0: అండ్ దట్స్ అవర్ లైఫ్.
1: ట్రూత్ ఈస్ గాడ్ అన్నారు.
0: వాట్ ఈస్ మెంట్ వెన్ వి సే ట్రూత్.
1: ఏ దేశం వారైనా కానీ, ఏ కులం వారైనా కానీ, సత్యం అందరికీ ఒక్కటే.
0: Let him be of any country, of any nationality. Truth is one.
1: ఇది అమెరికన్ సత్యము, పాకిస్తాన్ సత్యము, ఇండియన్ సత్యము అని విభజించడానికి వీల్లేదు.
0: There cannot be American truth and Pakistan
1: truth. Truth is truth.
0: Truth is truth.
1: సత్యము సత్యమే.
0: Truth is truth.
1: ఆ సత్యము అన్ని దేశముల వరకు సత్యం ఒకటి.
0: The truth is one and the same for all nations.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: సత్య జీవితాన్ని గడపండి.
0: లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్.
1: నిత్య జీవితంగా మీరు జీవించండి.
0: లీడ్ ఇట్ ఎన్ ఎటర్నల్ ట్రూత్ఫుల్ లైఫ్.
1: అందరికీ ఆదర్శవంతమైన జీవితాన్ని అందించండి.
0: లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: అది మీ యొక్క నిజమైనటువంటి చదువు.
0: దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ట్రూ ఎడ్యుకేషన్.
1: చదివి మీ యొక్క హృదయాన్ని అది ఒక పుస్తకంగా మార్చుకోవటం కాదు.
0: ఇట్స్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ హార్ట్ ఇన్ టు ఎ బుక్.
1: అది కేవలం పుస్తకం అయిపోతుంది.
0: ఇట్ బికమ్స్ జస్ట్ ఎ బుక్.
1: ఇది ఒక మస్తకం అయిపోతుంది.
0: ఇట్ బికమ్స్ ద మస్తక హెడ్.
1: పుస్తకము పుస్తకము కాదు మనకు.
0: అండ్ ఇట్స్ నాట్ ది పుస్తక ద బుక్, ద మస్తక ద హెడ్ దట్ ఆర్ ఇంపార్టెంట్.
1: నీ హృదయం నుండి నీవు దీన్ని ఆనందంగా అనుభవించాలి.
0: హృదయ, ద హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ యొక్క దివ్యమైనటువంటి యొక్క జీవితము,
0: యువర్ డివైన్ లైఫ్,
1: ఈ విధంగా జరుగుతుందనేటువంటిది ఎవరు కూడా తలుచుకోలేదు.
0: You might not have expected.
1: ఎలాంటి సమయంలో అయినా కూడాను,
0: at any point,
1: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడాను,
0: under any circumstance,
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం,
0: everywhere, under any point of time of stress and strain,
1: దైవాన్ని మాత్రం మరవకండి.
0: Never forget God.
1: దైవాన్ని మాత్రం విడువకండి.
0: Never give up God.
1: దైవం లేనిటువంటిది దయ్యమే అయిపోతుంది.
0: And in fact, without daiva God, it is daya the demon.
1: దైవాత్మ కావాలి కానీ దైవాత్మగా కాకూడదు.
0: And in fact, you should be daiva the divine, not daya demonic.
1: మీరు ధన్వంతరి శ్రేయమృతస్య పుత్ర.
0: And you are the son of immortality.
1: ఆ పేరుని మీరు సార్థకంగా నిలుపుకోండి.
0: See that your life will be befitting the title.
1: ఈ విధంగా నిలుపుకున్నప్పుడే,
0: when you uphold, live up
1: to the యువకులు,
0: యంగ్స్టర్స్ టుడే,
1: ఈ శరీరం యొక్క శక్తి సామర్థ్యంను,
0: ది ఫిజికల్ స్ట్రెంగ్,
1: వ్యర్థం చేయకండి.
0: నెవర్ వేస్ట్ దెమ్.
1: అంతా దైవార్పితంగా భావించండి.
0: ఆఫర్ ఇట్ టు గాడ్.
1: శరీరంలో ఉండేటువంటి సర్వశక్తులు కూడాను చాలా భగవత్ యొక్క ప్రసాదములే.
0: ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈస్ గాడ్స్ గిఫ్ట్.
1: ప్రతి ఇంచినందు, ప్రతి కణమునందు, ప్రతి అణువునందు కూడాను భవ్యశక్తియే ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ గాడ్స్ పవర్, గాడ్స్ స్ట్రెంగ్త్ ఇన్ ఎవ్రీ సెల్, ఇన్ ఎవ్రీ ఆటమ్.
1: ఏ యొక్క ఇది మనం వ్యర్థం చేసినా దైవానికి ద్రోహం చేసిన వారం అవుతాం.
0: ఇఫ్ యూ వేస్ట్ ఎనీ లిటిల్, ఎనీ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్, యూ బికమ్ ఎ బిట్రేయర్, ట్రైటర్.
1: పూర్తి దైవార్పితంగా భావించుకోవాలి.
0: కన్సిడర్ అండ్ ఆఫర్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: కనుకనే మీ ఆటలంతా కూడాను కొన్ని దినములు ఆడినటువంటి ఆటలు మాత్రమే కాదు.
0: ఇస్ నాట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఓవర్ ఎ లిమిటెడ్ పీరియడ్.
1: నిరంతరం కూడా మీరు గేమ్స్ లోనే ఉండాలి.
0: యు షుడ్ బి ఇన్ దిస్ గేమ్ త్రూ అవుట్.
1: నడిచే నడక యందు,
0: ఇన్ యువర్ వాకింగ్,
1: పలికే పలుకునందు,
0: వర్డ్స్,
1: వినే వినియందు,
0: లిసనింగ్,
1: తలచే తలుపులు యందు,
0: థింకింగ్,
1: చేసే పనులు యందు,
0: యువర్ యాక్షన్,
1: ఒక్కటే ఏకత్వంగా ఉంటుండాలి.
0: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ ఆల్ దిస్.
1: అది భారతీయ సంస్కృతి.
0: That is Bharat.
1: Satyam vada dharmam chara anindi Bharatiya sanskruti.
0: The culture of Bharat said, speak always truth and walk along the path of dharma.
1: ఈ రెండింటిని మాత్రం మీరు మరువకుండా కాపాడుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Bhagavan says that we should uphold and maintain the twin principles of Satya and Dharma, lead an ideal life. So saying, blessing everybody, Bhagavan concludes his divine discourse.
1: Bhajan bina sukha shanti nahi.
2: Sai bhajan bina sukha shanti nahi.
1: Hari bhajan bina sukha shanti.

0: తనకు లేడే కాని మనకు లేడు, తనకు లేడే కాని తనకు లేడే కాని మనకు లేడు.
1: ఆన్ ది సర్చ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్ అండ్ దేర్ఫోర్ దే ఆర్ టోటలీ బ్లైండ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యూ డోంట్ సీ గాడ్ For the simple reason that you don't experience God, can you deny His existence? He may say no, but yet all of us believe and experience God.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Anadi kalamu nundi unnadani kondaru ledani mari kondaru ee vidhamuga daiva vishayamai వాదోపవాదమును వేస్తూ విలువైనటువంటి కాలమును వ్యర్థము గావించుతున్నారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ డెలిబరేటింగ్ ఆర్గ్యూయింగ్ ఆన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, సమ్ డినై హిస్ ఎగ్జిస్టెన్స్ అండ్ లైక్ దాట్ దే ఆర్ వేస్టింగ్ దే టైమ్.
0: కన్నులు లేని వానికి ప్రకాశించేటువంటి సూర్యుడు కానరాడు.
1: ది బ్లైండ్ మ్యాన్ కెనాట్ సీ the shining sun.
0: Leka kannulu musukunnatunti vaniki prapanchame kanipinchadu.
1: The one who closed his eyes cannot see the world.
0: Anta matram chetane variki suryudu ledaniya leka prapanchamu ledaniya.
1: Can you say that there is no sun, that there is no world for that matter?
0: Kaadu kaadu.
1: No,
0: suryudu unnadu,
1: sun is there,
0: kaani drushti ledu.
1: But there's no vision.
0: ప్రపంచం ఉన్నది.
1: There is world.
0: కానీ కన్నులు మూసినాడు.
1: But he closed his eyes.
0: ఇది తన యొక్క దృష్టి దోషమే కానీ సృష్టి దోషం కాదనే సత్యము మనకు స్పష్టమవుతుంది.
1: The mistake lies in his vision and not in creation.
0: కనుకనే నమ్మకం అనేటువంటిది మానవులకు ప్రధాన ప్రాణం.
1: Therefore, faith is life of every human.
0: నమ్మకమే లేకుండినా క్షణమైనను కూడా కాలం గడపలేడు.
1: Without faith, we cannot spend even a moment of time.
0: నమ్మకం లేకుండినా పది అడుగులైన కూడా తాను ముందుకు పోలేడు.
1: Without faith, we cannot step forward even 10 steps.
0: నమ్మకమే లేకుండినా ఏ చిన్న కార్యమును కూడా తాను ప్రయత్నించేయలేడు.
1: Without faith, he cannot undertake any task.
0: ప్రయత్నమే చేయలేని మానవులకు విజయాన్ని ఏ రీతిగా సాధించగలడు?
1: The one who doesn't put in any effort, how do you expect him to be
0: kanuka ee vishalamaina prapanchamunandu ye chinna karyamnu sadhinchavalanunnanu nammakam chaala pradhanam.
1: Therefore, in this vast world, to achieve any simple task, faith is essential.
0: Okka daiva vishayamunandu maatrame kaadu anni rangamulu endu kudanu nammakam chaala pradhanamainatundi.
1: Not only in respect of God, every field of activity needs faith.
0: ప్రతి విషయం కూడాను తన విశ్వాసం పైన ఆధారపడి ఉన్నది కానీ పరుల పైన కాదు.
1: ఎవ్రీ మ్యాటర్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్, నాట్ ఆన్ అదర్స్.
0: కాన మనం ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ కార్యము సాధించవలనన్నను నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా, వైజ్ఞానికంగా కూడాను నమ్మకం చేతనే మనం కార్యములు సాధింపగలుగుతున్నాము.
1: In this wide world, we achieve in various fields of our activity, moral, physical, spiritual, scientific and technological,
0: only because of faith.
1: Out of faith only, we love all.
0: ఈమె నా తల్లి అనేటువంటి నమ్మకమే లేకపోతే తల్లిని కూడాను మానవుడు ప్రేమించలేడు.
1: Unless you have faith that so and so is your mother, you can't love her.
0: ఈమె నా భార్య అనేటువంటి నమ్మకమే లేకపోతే ఆమెను భర్త ప్రేమించలేడు.
1: Unless one is with full faith that so and so is
0: వీడు నా బిడ్డ అనేటువంటి నమ్మకమే లేకపోతే తన కన్న బిడ్డను కూడాను తాను ప్రేమించలేదు.
1: Without faith, one would not be able to love one's own child.
0: కనుక ఇట్టి సర్వత్రా సర్వవ్యాపకమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని నమ్మకం చేతనే అనుభవిస్తున్నాడు కానీ నమ్మకమే లేకుండా దేనిని వీడు అనుభవించలేడు, ఆనందించలేడు.
1: He is able to experience this love which is all pervasive is only entirely because of faith.
0: Kanuka aneka mandi ee nammakamunu kolipoyi లేక నమ్మకం ఉండినట్టుగా ఉండినప్పటికీ వారు నమ్మకం లేనట్టుగా నటించేటువంటి వ్యక్తులు కూడాను ఈ జగత్తునందు అమితంగా ఉంటున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ టూ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ దోస్ దట్ డు నాట్ హ్యావ్ ఫెయిత్ ద సెకండ్ కేటగిరీ దే ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ నో ఫెయిత్
0: కానీ దైవ విషయం వచ్చేటప్పటికీ అనేక మంది తమ హృదయాల్లో విశ్వాసం ఉండినప్పటికీ బయట సమాజంలో ఒక పేరు ప్రతిష్టల నిమిత్తమై లేక పార్టీల నిమిత్తమై భగవంతుడు లేడు అని ఒక పదమును ఉచ్చరిస్తున్నారు.
1: దో వన్ ఫైండ్స్ గాడ్ ఇన్ హిస్ హార్ట్ బట్ యెట్ హీ డినైస్ ఫర్ పొలిటికల్ రీజన్స్.
0: భగవంతుడే లేకపోతే భగవంతుడే నిజంగా ఉంటే ఎందుకు కనిపించకూడదు?
1: ఇన్ కేస్ దేర్ ఇస్ గాడ్ వై డోంట్ వి సీ హిమ్?
0: కనిపించినటువంటి దానిని అంతా కూడా నీవు విశ్వసిస్తున్నావా విశ్వసించలేకపోతున్నావా?
1: ఆర్ యూ ఏబుల్ టు బిలీవ్ దట్ వాట్ యు సీ ఆర్ డినై దట్ యు డోంట్ సీ?
0: ప్రొద్దున ఎంబీఏ బాయ్స్ దగ్గర ఒక క్వశ్చన్ వచ్చింది.
1: ఏ క్వశ్చన్ వాస్ రేజ్డ్ దిస్ మార్నింగ్.
0: స్వామి చెప్తుంటాడు అందరినీ ప్రేమించమని, ఎందుకు ప్రేమించాలి?
1: స్వామి సేస్ లవ్ ఆల్, వై షుడ్ వి లవ్ ఆల్?
0: నేను దానికి ప్రతి ప్రశ్న వేశాను, ఎందుకు ప్రేమించాలి అని నువ్వు అనుకుంటావు, ఎందుకు ద్వేషించాలి అని నేను అడుగుతున్నాను.
1: స్వామి హాస్ పుట్ ఎ కౌంటర్ క్వశ్చన్. యూ సే వై షుడ్ వి లవ్ ఆల్, భగవాన్ సేస్ వై షుడ్ యూ హేట్ ఆల్?
0: ద్వేషించడానికి ఏ కారణమో ప్రేమించడానికి అదే కారణం.
1: ద రీజన్ ఫర్ హేట్రెడ్ ఈస్ ద వెరీ సేమ్.
0: ద్వేష ప్రేమలు రెండు కూడా బింబ ప్రతిబింబములే.
1: హేట్రెడ్ అండ్ లవ్ ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
0: కనుక ఎప్పుడు ద్వేషం ఉందో అప్పుడు ప్రేమ కూడా ఉంది.
1: Where there is hatred, there is love too.
0: ఏడు ఎప్పుడు లేదనేటువంటి భావం ఉందో అక్కడ ఉన్నటువంటిది అనేటువంటి సత్యం కూడా ఉంటున్నది.
1: At the time when you say no, there is also yes over there.
0: ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఇప్పుడు ఈ స్టేజ్ పైన సాయిబాబా ఉన్నాడా లేదా?
1: On that stage here, is there Sai Baba or not?
0: ఉన్నాడు.
1: Yes, he is there.
0: దేనిని బట్టి?
1: On what basis?
0: రూపాన్ని బట్టి మీరు చెప్తున్నారు.
1: We say on the basis of the form.
0: ఈ ఉపన్యాసం అయిన తర్వాత నేను లోపలికి వెళుతాను.
1: At the end of the discourse, Swami retires.
0: అప్పుడు సాయిబాబా ఈ స్టేజ్ పైన ఉన్నాడా లేదా?
1: Is there Sai Baba on the stage or not?
0: లేడు.
1: No.
0: అనగా ఏంటి? ఉన్నటువంటి యొక్క వస్తువునే లేడు అని చెప్పుకొలుగుతున్నాడు.
1: You are able to say no that which is present.
0: సాయిబాబానే లేకపోతే ఉన్నాడు లేదనే ప్రశ్నే రాదు అక్కడ.
1: When there is no Sai Baba as such, there is no question of saying yes or no.
0: ఉండబట్టే లేడు ఉన్నాడు అనేటువంటి రెండు పదములు వస్తున్నాయి.
1: Likewise, because there is God, you say yes and you also say no.
0: దేవుడు ఉండినప్పుడే లేదనే పదం కూడా పుట్టుతున్నది, కానీ దేవుడే లేకపోతే లేదనే పదమే ఉండదు.
1: Because there is God, at times there is scope to say no, or else it doesn't arise.
0: There is God, antunnadu Anil Kumar.
1: Anil Kumar says there is God.
0: Anaga emi mottamodata satyam prarambhamavutundadi.
1: Meaning the truth starts first.
0: There is anustundadi.
1: There is
0: first. Akkada unnadu.
1: There is.
0: Evaru?
1: God.
0: Who?
1: God.
0: అది రెండవ క్వశ్చన్. దేర్ ఈజ్ అది మొదటి క్వశ్చన్.
1: దేర్ ఈజ్ ఇస్ ది ఫస్ట్ పార్ట్.
0: ఉన్నాడు.
1: దేర్ ఈజ్
0: ఎవరు?
1: హూ?
0: గాడ్.
1: గాడ్.
0: అయితే
1: దెన్
0: దీని తర్వాతనే దేర్ ఈజ్ నో గాడ్ అంటాడు.
1: దెన్ కమ్ ది నెక్స్ట్, దేర్ ఈజ్ నో గాడ్.
0: దేర్ ఈజ్ ఫస్ట్ వస్తుంది, నో గాడ్ నెక్స్ట్ వస్తుంది.
1: దేర్ ఈజ్ కమ్స్ ఫస్ట్, నో గాడ్ నెక్స్ట్.
0: కాబట్టి సత్యమే మొట్టమొదటి ప్రారంభమవుతుంది.
1: సో ట్రూత్ కమ్స్ ఫస్ట్.
0: దీన్ని ఇంకొక పర్యాయములు ఈ యొక్క నాస్తికత్వం ఇంకా పెరుగుతూ పెరుగుతూ ముదిరిపోయినప్పుడు దీనికి మరొక పదం కూడా ప్రారంభమవుతుంది.
1: When atheistic tendencies grow more and more,
0: God is nowhere అని పదములు పెట్టుకుంటాడు.
1: Here is a statement. God is nowhere.
0: God is nowhere. Four words ఉంటున్నాయి.
1: Here there are four words. God is nowhere.
0: God is.
1: God is.
0: Nowhere.
1: Nowhere.
0: N-O-W-H-E-R-E, where?
1: N-O, no. W-H-E-R-E, where?
0: ఈ ఎన్ ఓకు డబ్ల్యూ చేర్చేస్తాడు. గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోతుంది.
1: నౌ జాయిన్ దిస్ డబ్ల్యూ టు దిస్ ఎన్ఓ, నౌ ఇట్ బికమ్స్ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: మనము ఏదో ఒక వర్డ్స్ బిల్డింగ్ ఆడుతున్నాం. మనం
1: వి ఆర్ జస్ట్ ప్లేయింగ్ వర్డ్స్ బిల్డింగ్.
0: ఇక్కడ ఉన్న డబ్ల్యూ అక్కడ చేర్చినాం.
1: we have joined this W
0: there. NO కు W చేరేటప్పటికి now అయిపోయింది.
1: When you join W to NO, it's
0: now. Now అనేటువంటి నుంచి W ను వేరు చేసేటప్పటికి nowhere అయిపోయింది.
1: When you remove this W, it becomes nowhere.
0: Nowhere కు now here కు only W మాత్రమే మారుతుండాలి.
1: For these two statements, nowhere, now here, it's only shifting of this
0: letter W. Now here and tamu. Namakam lena pudu, nowhere and tamu.
1: So when we have faith, we say now here. When there's no faith,
0: nowhere.
1: For both faith is the cause.
0: Kanukane ee namakame manavuni yokka netramulu.
1: This faith are our eyes.
0: Ee netramune manavuni yokka shastramulu.
1: The faith is the sacred text.
0: Ee shastramuni yokka drushtiye ee yokka srushti.
1: The vision of the sacred text is creation.
0: Ee manavuni yokka drushti.
1: This creation is our vision.
0: దృష్టి సృష్టికి ఏమాత్రము భేదము లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ విజన్ అండ్ క్రియేషన్.
0: నేత్రములకు శాస్త్రములకు ఎట్టి భిన్నం భేదము లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఐ అండ్
0: నేత్రములను చూచినటువంటి దాన్ని శాస్త్రములో వర్ణిస్తున్నాము.
1: దట్స్ వాట్ యు సీ విత్ ది ఐ యు డిస్క్రైబ్ ఇన్ టెక్స్ట్.
0: శాస్త్రములో వర్ణించినటువంటి దాన్ని నేత్రముతో చూడగలుగుతున్నాము.
1: వాట్ ఆల్ ద డిస్క్రైబ్డ్ ఇన్ ద టెక్స్ట్
0: కనుకనే భగవద్గీత యందు ద్రష్టుం మొట్టమొదటి జ్ఞాతుం
1: ద ఫస్ట్ వన్
0: తెలుసుకోవాలి.
1: ఫస్ట్ జ్ఞాతం నో
0: తెలుసుకున్నటువంటి దాన్ని ద్రష్టుం చూడాలి.
1: వాట్ యు హ్యావ్ నోన్ యు మస్ట్ సీ
0: చూడిన దాన్ని ప్రవేశం లోపల ప్రవేశింపజేసుకోవాలి.
1: దట్స్ వాట్ యు హ్యావ్ సీన్ యు మస్ట్ సీ ఇట్ విల్ గో ఇన్.
0: పలాని వస్తువు మార్కెట్ కు వచ్చింది అని వినాలి శాస్త్రం.
1: You must listen to a fact that something is available in the market.
0: ఒక శాస్త్రం.
1: The listening is text.
0: పలాని వస్తువు మార్కెట్ కు వచ్చిందంటే మనం వెళ్లి ద్రష్టుం దాన్ని చూడాలి.
1: ద మూమెంట్ యు కమ్ టు నో సచ్ ఎ థింగ్ ఇస్ అవైలబుల్ దేర్ ఇన్ ద మార్కెట్
0: మాత్రమే అది మన యొక్క పొట్టలో చేరదు.
1: ద మూమెంట్ యు సీ ఇట్ విల్ నాట్ గో ఇన్.
0: దానిని ప్రవేశం ఆ చూచిన దాన్ని మనం లోపల ప్రవేశింప చేసుకోవాలి.
1: వాట్ యు సీ యు మస్ట్ సీ ఇట్ విల్ గో ఇన్ టు యు.
0: దీనిని శ్రవణం మననం ఇది ధ్యాస. ఇదే వేదాంతం యొక్క మననం అనగా మొట్టమొదటి శ్రవణం చేయాలి.
1: ఫస్ట్ యూ షుడ్ లిసన్.
0: శ్రవణం చేసినటువంటి దానిని మననం చేయాలి.
1: సెకండ్ యూ షుడ్ డూ
0: మననం చేసిన దాన్ని ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: థర్డ్ వన్ నిధిధ్యాస ప్రాక్టికల్.
0: కనుకనే శ్రవణ మనం నిధిధ్యాసలని మూడు ప్రధానమైనటువంటి యొక్క సోపానములు.
1: సో దీస్ ఆర్ ది త్రీ స్టెప్స్ లిసనింగ్ రూమినేటింగ్ ఓవర్ అండ్ దెన్ ప్రాక్టీసింగ్.
0: కనుక ప్రతి విషయం నందుకూడను మొట్టమొదటి శ్రవణం అత్యవసరం.
1: సో ఇన్ ఎవ్రీ మ్యాటర్ యూ షుడ్ లిసన్ ఫస్ట్.
0: కనుకనే నవవిద్య మార్గములు ఎందుకూడను శ్రవణం మొట్టమొదటి శ్రవణం వచ్చింది.
1: ఇన్ నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ లిసనింగ్ సింగింగ్.
0: విన్న తర్వాతనే మనం పాడుతున్నాము.
1: వీ జాయింట్ సింగింగ్ ఓన్లీ ఆఫ్టర్ లిసనింగ్
0: విష్ణు స్మరణం.
1: దెన్ వీ థింక్ చాంట్
0: పాద సేవనం
1: సర్వ్
0: వందనం
1: salutations
0: archanam
1: worship
0: sneham
1: friendship
0: atmanivedanam
1: surrender.
0: ee atmanivedana saranagate anetundi eppudu labhistundi shravanam vinna tarvatane atmanivedana varaku prayanam avutundi.
1: You can travel to the destination of surrender provided you start from the point of listening.
0: కనుక ప్రారంభం నుంచి ఎండ్ వరకు కూడాను మనం ప్రయాణం చేసినప్పుడే ఇది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి పూర్ణమైంది.
1: Right from the starting point until you reach the destination, ఈ మధ్యలో ఏమైనా నిలిచిపోతే
0: ఇది పూర్ణం కాదు.
1: You cannot say it is total.
0: కేవలం సెమీసర్కిల్.
1: It is only semi-circle.
0: ఫుల్ సర్కిల్ అనేటువంటిది ఉన్నప్పుడు ఎక్కడ ప్రారంభమైందో అక్కడికి పోయి నిలిచిపోతుంది.
1: When there is full circle, the starting point and end point agree. దీన్ని
0: మధ్యలో తీసివేసేస్తే సీ అయిపోయింది. అదే సెమీసర్కిల్.
1: But you remove a part from it, it becomes semi-circle.
0: ఒక దగ్గర ప్రారంభమైంది ఇంకొక దగ్గర పోయి స్టాప్ అయిపోతుంది.
1: Semi-circle C starts at one point, another at another point.
0: దీనికి మధ్య లోపల అగాధమైనటువంటి అనుమానం అనేటువంటిది చేరిపోయింది.
1: In between it is hollow of doubt.
0: ఈ అనుమానమే డౌట్ అన్నారు.
1: And this is doubt.
0: ఈ డౌట్ అనేటువంటిది ఎట్లా ఉంది అంటే అగాధమైన ఒక గాధం.
1: This doubt is so shallow, so hollow.
0: దీనిని ఏమాత్రం కూడాను దీన్ని ఎవరు నివారణ చేయలేరు.
1: Nobody can relieve you.
0: కనుకనే మొట్టమొదట ఈ పూర్ణంగా కావాలి.
1: సో యు నీడ్ టోటాలిటీ.
0: అదే ఏ మొదలుకొని జడ్ వరకు చెప్పినప్పుడే ఏబీసీడీ పూర్తి అయిపోయింది.
1: అంటిల్ యూ సే right from the beginning A and stop at the point of Z, you'll be knowing all letters.
0: ఏ ప్రారంభమైపోయి S వరకు పోయి చేర్చమంటే ఇంక తర్వాత పూర్తి కాలేదు.
1: You start from A and say until S. Thereafter you don't know other letters.
0: కనుకని పూర్తి మనం ఎక్కడ ప్రారంభమైందో తిరిగి దాని అంత్యం వరకు మనం ప్రయాణం చేయాలి.
1: సో వీ షుడ్ స్టార్ట్ ఎట్ ద పాయింట్ అండ్ ట్రావెల్ టిల్ ది ఎండ్.
0: కనుకనే నమ్మకము అనేటువంటి దాని నుంచి ప్రారంభమై ఆనందము అనే దాంతో అంత్యం కావాలి.
1: సో వీ బిగిన్ విత్ ఫెయిత్ అండ్ ఎండ్ ఇన్ బ్లిస్.
0: కనుక మొట్టమొదటి శ్రవణం
1: ఫస్ట్ లిసనింగ్,
0: తరువాత ఆత్మ నివేదనం,
1: లేటర్ సరెండర్.
0: దేనినైనా మొట్టమొదట మనం వినాలి.
1: First we should listen to anything.
0: అనేక మంది ఇక్కడ వచ్చి స్వామిని చూస్తుంటారు.
1: Many come here to see
0: Swami. తిరిగి వారి వారి గ్రామంకు వెళ్లి దీనినంతా వారు చెప్తూ ఉంటారు.
1: They return and narrate their experience.
0: సత్య సాయిబాబాను ప్రశాంతలను చూస్తుంది ఇట్టిది అట్టిది అట్టిది ఇవంతా శ్రవణం చేసినప్పుడే కదా రెండవ వారం వారు తిరిగి ప్రయాణమై ఇక్కడ వస్తున్నారు.
1: You go and tell your experiences in Prashantalam with Swami and they hear, therefore they come over here.
0: శ్రవణమే చేయకపోతే టికెట్టే కొనరు వారు.
1: That they don't listen to all this, they don't buy the ticket.
0: కనుకనే శ్రవణం చేతనే సర్వ కార్యములు కూడాను నెరవేరుతున్నాయి.
1: So you'll be achieving success by first listening.
0: కనుకనే ప్రతి మానవునికి కూడాను మొట్టమొదటి శ్రవణానికి విశ్వాసం అత్యవసరము.
1: For this listening, faith is essential.
0: విశ్వాసమే లేకపోతే మానవునికి జీవితమే ఉండదు.
1: He cannot live without faith.
0: కనుక ప్రతి మానవుడు కూడాను విశ్వాసంతో తన జీవితాన్ని ప్రారంభించాలి.
1: Therefore, everyone should start their life with faith.
0: అయితే కొంతమంది మాకు లేడు ఉంటారు.
1: Some say that they deny God.
0: విశ్వసించరు కొంతమంది.
1: Some are faithless.
0: విశ్వసించినటువంటి వారి గతి వారిదే, నీకెందుకు దాని విచారం?
1: It is their faith. Why are you worried?
0: ఎవరికి చీట పట్టిందో వారు గోక్కుంటారు. అంతేగాని వారితో నీవేమాత్రం కూడా నువ్వు బాధించకూడదు.
1: Why should you bother about those faithless people?
0: కనుకనే ఎస్ అను వారికి ఎస్ అనురా, నో అను వారికి నో అనురా. నో ఎస్లు మన నోటికే కాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఈ నో ఎస్లు నీ నోటికే కాని దైవానికి ఏం సంబంధించినవి కాదు.
1: నో అండ్ ఎస్ రిలేట్ టు యూ, నథింగ్ టు డూ విత్ గాడ్.
0: ఏ నాలుక నో అని చెప్పిందో అదే నాలుక ఎస్ అని చెప్తుంది.
1: దట్ టంగ్ దట్ సేస్ నో విల్ సే ఎస్ ఆల్సో.
0: కాబట్టి రెండు చెప్పేది ఒకే టంగే.
1: ద సేమ్ టంగ్ అటర్స్ బౌత్.
0: కాబట్టి దేని నీవు నమ్ముతావు?
1: వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు బిలీవ్?
0: నో నమ్ముతావా ఎస్ నమ్ముతావా?
1: ఆర్ యు గోయింగ్ టు బిలీవ్ ఎస్ ఆర్ నో?
0: కాదు కాదు, నీది టంగ్ నమ్మాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్.
0: టంగ్ ఏది చెప్తే అదంతా కూడా ఎస్.
1: వాట్ ఎవర్ ద టంగ్ సేస్ ఎవ్రీథింగ్ ఇస్ ఎస్.
0: అయితే కొంతకాలమునకు అదే నోగా మారుతుంది, అది ఎస్ గా మారుతుంది.
1: హౌవర్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ టర్న్స్ ఇన్ టు నో అండ్ లేటర్ ఎస్.
0: కనుకనే వర్డ్స్ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటివి, చాలా విలువైనటువంటివి.
1: దేర్ఫోర్ వర్డ్స్ ఆర్ హైలీ వాల్యుబుల్ అండ్ సేక్రెడ్.
0: రెండింటికి ఈ జిహ్వనే మూల కారణము.
1: ద టంగ్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: కనుకనే
1: సో
0: జయచే దేవుడు చెప్పాడు.
1: జయదేవా సార్
0: తన నిరంతరం కూడాను టంగ్ను చాలా వర్ణించేటువంటి వాడు.
1: హీ డిస్క్రైబ్ ద టంగ్ ఇన్ వెరీడ్ వే.
0: జిహ్వే రసజ్ఞే

0: గోవింద దామోదర మాధవ ఈ నామస్మరణ చేయడానికి ఎవరు దీనికి మూల కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ చాంటింగ్ గాడ్స్ నేమ్? గోవింద దామోదర మాధవ.
0: కాబట్టి ఈ గోవింద దామోదర మాధవాటి అనేటువంటి పదములంతా కూడా ఎక్కడ ఆడుకుంటున్నాయి?
1: Where do we find these words dancing?
0: Mana naluku paine natyam aadutunnayi.
1: They dance on our tongue.
0: Naluku ee maataluku oka stage.
1: Tongue is a stage for these words.
0: Kanuka ee stage paina manchi bommalu vastuntayi, chedda bommalu vastuntayi.
1: On the stage good and bad appear.
0: Raju vastuntadu, rani vastuntadi.
1: The king and the queen.
0: Javanu vastuntadu, peonu vastuntadu.
1: The peon and the master appear.
0: Andaru ee stage paine aadutuntaru.
1: All act on the
0: stage. Ramunu vachi natyam aadadu. రావణుడు వచ్చి నాట్యం ఆడాడు.
1: ఆన్ ద స్టేజ్ యూ ఫౌండ్ రామ అండ్ ఆల్సో రావణ.
0: కనుకనే మన మాటలన్నింటికి కూడాను మన యొక్క నాలుకనే ఒక విధమైనటువంటి వేదిక.
1: సో ఫర్ ఆల్ అవర్ వర్డ్స్ టంగ్ ఈజ్ ఎ స్టేజ్.
0: కనుక ఈ స్టేజ్ అనేటువంటి నాలుక దీనికి రెండింటికి ఏమాత్రము సాక్షి కాదు.
1: టంగ్ ఈజ్ నాట్ ఎ విట్నెస్ ఫర్ బోత్ ద రోల్స్.
0: కనుక కేవలము అది సాక్షిభూతమైనటువంటిది.
1: టంగ్ ఈజ్ ఓన్లీ ఎ విట్నెస్.
0: ఈ రెండింటికి తాను మూల కారణం కాదు.
1: ఈజ్ నాట్ ద మెయిన్ కాజ్.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ టంగ్ లేకుండా ఉండేటువంటి మూగివాడు ఉండవచ్చు.
1: దేర్ ఆర్ విదౌట్ టంగ్
0: మూగివాడు అంటారు. చెవులు
1: ద వన్ హూ ఇస్ డంబ్.
0: తాను ఏమేమో తీయని పదార్థాలు తింటున్నాడు.
1: హీ ఈట్స్ ఆల్ డెలీషియస్ స్వీట్ ఐటమ్స్.
0: చెప్పలేడు కానీ ఆ తీపును తాను అనుభవిస్తున్నాడు.
1: దో హీ పార్టేక్స్ స్వీట్ ఐటమ్స్
0: పదములతో చెప్పలేడు.
1: హీ కెన్ స్పీక్ అవుట్.
0: కానీ ఆ యొక్క మాధుర్యం యొక్క తత్వాన్ని తాను స్వయంగా అనుభవిస్తున్నాడు.
1: బట్ హీ ఎక్స్పీరియన్సెస్ ది స్వీట్నెస్ ఆఫ్ ది స్వీట్.
0: ఇదే మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ కావాలి. అనుభవం మొదలుపెట్టి మన అనుభూతిని కావాలి.
1: దేర్ఫోర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏది ఎత్త ఉన్నదంటే దీనికి మౌనమే మూల కారణం.
1: సైలెన్స్.
0: కనుక వాదోపు వాదముల చేత నీవు కాలమును కాని కర్మను కాని కాయతత్వమును కాని వ్యర్థము చేయకూడదు.
1: By arguing, don't waste your time and don't waste your body that way.
0: Vaade vaade vajjate vairam. Ee vaadinchatam cheta vairam perugutundi kaani prema peragadu.
1: By arguing continuously, enmity will step in and increase.
0: Kanuka daivamunu manam nammiye teerali.
1: You must necessarily believe God.
0: Daivam anedi ledu ani manam ఒక విధమైన వాదిస్తున్నాము.
1: యూ ఆర్గ్యూ అండ్ యూ డినై.
0: ఇది మూర్ఖత్వమే.
1: ఇట్ ఇస్ యువర్ ఫూలిష్నెస్.
0: దేని లేదంటున్నావు?
1: వాట్ ఇస్ దట్ యు డినై?
0: కనిపించలేదు కాబట్టి లేదంటున్నావు.
1: యూ డోంట్ సీ సెల్ఫ్ దేర్ఫోర్ యు డినై.
0: ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: ఈ వ్యక్తి 6 అడుగులు పొడుగు ఉన్నాడు.
1: హి 6 ఫీట్ ఇన్ హిస్ హైట్.
0: అతను 80 పౌండ్లు లా ఉన్నాడు.
1: 80 పౌండ్స్ ఇన్ వెయిట్.
0: లైట్ కలర్ గా ఉంటున్నాడు.
1: లైట్ ఇన్ కాంప్లెక్షన్.
0: కానీ పట్టతల ఉంటుండది.
1: బట్ ఈస్ బాల్డ్.
0: ఇవన్నీ శరీరం యొక్క చిహ్నములంతా కూడా.
1: దీస్ ఆర్ ది సైన్స్ మార్క్స్.
0: ఆకారం యొక్క చిహ్నం చూసిందే సత్యము అని అనుకుంటావు నీవు.
1: యూ థింక్ ఇట్స్ ఆల్ ట్రూత్ వాట్ యూ హావ్ సీన్.
0: అయితే ఈ ఆకారాన్ని చూస్తున్నావు.
1: యూ హావ్ సీన్ ద ఫామ్.
0: ఇంతేనా మానవుని యొక్క విలువ?
1: ఇస్ దట్ ద వాల్యూ ఆఫ్ మ్యాన్?
0: నీకు తెలియనటువంటివి కనిపించినటువంటివి. అతనిలో ఒక దయ ఉంది, అతనిలో ఒక ప్రేమ ఉంది, అతనిలో ఒక ద్వేషం ఉంది, అతనిలో ఒక సానుభూతి ఉంది, అతనిలో సహనం ఉంది. ఇవన్నీ నీకు కనిపించడం లేదు.
1: దేర్ ఆర్ సో మెనీ ఫీచర్స్ ఇన్ హిమ్ లేటెంట్ దట్ యు డోంట్ సీ, లైక్ కంపాషన్, లవ్, సింపతి.
0: అయితే అవి లేవనే నీ అర్థం?
1: Can you deny them?
0: కనిపించకుండా ఉండినటువంటివన్నీ లేవని మూఢంగా పలుకుతున్నావు.
1: యూ టాక్ లైక్ ఎ ఫూల్ బికాస్ యూ డోంట్ సీ దెమ్.
0: ఏది కనిపించినదో అదే ఈ మానవత్వాన్ని నిరూపిస్తూ ఉంటుండది.
1: ఆల్ దట్ యూ డోంట్ సీ ప్రూవ్స్ యువర్ హ్యూమన్.
0: కనుకనే కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమను మన్మము జీవ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడాలి తోలుబొమ్మ. కనిపించనిదే తినిపించును మన కర్మల ఫలమను మన్మము జీవ.
1: ఆల్ దట్ యూ డోంట్ సీ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: ఒక్కటి నీకు కష్టసుఖంలో అందించడం లేదు. కనిపించినటువంటి గుణములే మనకు కష్టసుఖాన్ని చేకూరుస్తుంది.
1: దోస్ ఆర్ ది క్వాలిటీస్ విచ్ ఆర్ నాట్ సీన్ విల్ పుట్ యూ టు సఫర్.
0: కంటనే కనిపించనిటువంటిది నమ్మకూడదంటము పెద్ద మూర్ఖత్వం.
1: ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ ఫూలిష్నెస్ టు డినై ఆల్ దట్ యూ డోంట్ సీ.
0: మనం ఉంటున్నాము, మన చుట్టూ గాలి ఉంటుంది. గాలి మన కంటి కనిపించడం లేదు.
1: యూ డోంట్ సీ విత్
0: గాలి. లేదని చెప్పగలవా?
1: కెన్ యూ సే నో?
0: గాలియే లేకపోతే నీవేమీగా బ్రతికగలగా?
1: వితౌట్ ఎయిర్ హౌ డు యూ లివ్?
0: కానీ ఉంది గాలి.
1: ఎస్ ఇట్ ఈస్.
0: కనిపించదు.
1: యూ డోంట్ సీ.
0: ఇది ఏ నచికేతునకు ఉద్దాలకుడు బోధించినటువంటి యొక్క ప్రబోధ.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఉద్దాలక టు నచికేత.
0: నాన్న, దైవం ఎక్కడున్నాడు? సర్వత్రా ఉంటున్నాడని వేదములు కానీ శాస్త్రములు కానీ పఠిస్తున్నాయి.
1: Father, where is God? The sacred texts say that God is present everywhere.
0: Nayana, idi maatalato cheppetundi kaadu.
1: He said, son, you cannot say.
0: Neevu sadhanalu cheta
1: out of practice,
0: ఆ గురు కటాక్షము చేత,
1: with the grace of your
0: ప్రసన్న దైవానుగ్రహము చేత,
1: the God's grace,
0: మీరు సత్యాన్ని గుర్తించవలసి వస్తుంది.
1: You have to recognize.
0: అయితే దీనికి ఒక చిన్న ఉపమానం నీకు చూపిస్తానన్నాడు.
1: I'll show you an example here.
0: లోపలికి వెళ్లి కొంచెం చక్కెర తీసుకురా, ఒక పాత్రతో నీళ్లు తీసుకురా అన్నాడు.
1: Bring the tumbler full of water and sugar.
0: ఆ షుగర్ తీసుకురా అన్నాడు, తీసుకొచ్చాడు.
1: He brought the sugar.
0: ఈ నీరు ఉండినటువంటి పాత్రలో వేయమన్నాడు ఉద్దాలకుడు.
1: And he Uddalaka wanted the sugar to be put into the tumbler of water.
0: చెప్పాడు.
1: He wanted to be stirred up.
0: కలిపేటప్పుడు షుగర్ కనిపించడం లేదు.
1: Sugar is not seen anymore.
0: ఏ చేతితో తెచ్చాడో ఆ చేతితోనే తిరిగి వెతికితే చేతికే చిక్కటం లేదు.
1: He brought on hand the sugar and he mixed it. Now he doesn't see.
0: ఏ కన్నులతో చూచాడో ఆ కన్నులతోనే చూసినప్పుడు ఆ షుగర్ కనిపించడం లేదు.
1: The eye that has seen the sugar then is not finding it now.
0: కనిపించదు, చేతికి ఏమాత్రం చిక్కదు.
1: You don't see with the eye nor can you catch with the hand. But can you say no?
0: షుగర్ ఉంది.
1: There is sugar.
0: అయితే ఈ జలము లోపల సర్వత్రా కరిగిపోయింది.
1: But however, this sugar is dissolved, present all over the world.
0: అదే రీతిగానే దైవము సాక్షాత్కారం ఉన్నది.
1: There is God.
0: అయితే మానవుని యందు లీనమై ఉంటున్నది.
1: But it's totally in total merger in human.
0: నేత్రము చర్మ చచ్చులకు కనిపించదు.
1: You don't see with the naked eye.
0: కేవలము జ్ఞాన చచ్చుకే కనిపిస్తుంది.
1: You can see with the eye of wisdom.
0: నీవు తేవటము చర్మ చచ్చులతో చూచావు.
1: You see only with the naked eye.
0: అనుభూతి జ్ఞాన చచ్చులతో చూడాలి.
1: The experience must be there through this eye of wisdom.
0: కనుక ప్రత్యక్ష ప్రమాణమే ప్రధానమని అనుకోవటము ఒక పెద్ద మూర్ఖత్వము.
1: ఇట్స్ ఫూలిష్నెస్ టు గో బై ద డైరెక్ట్ పర్సెప్షన్.
0: పరోక్షం కూడా ఉంటుండాలి.
1: ఇన్డైరెక్ట్ ఎక్స్పీరియన్స్.
0: అగ్ని కనిపించదు కానీ పొగ మాత్రం వస్తూ ఉంటుంది.
1: దో యూ డోంట్ సీ ద ఫైర్ యూ ఫైండ్ ద స్మోక్. యు సీ
0: ఈ స్మోక్ అనేటువంటి దాన్ని చూసి అగ్ని ఉన్నది అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తుంది.
1: సీయింగ్ ద స్మోక్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ యూ డిసైడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫైర్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: దైవత్వం అనేటువంటిది లేకపోతే ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు.
1: వితౌట్ గాడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ హియర్.
0: జగతి యందు పుణ్య పురుషులు లేకున్నా జగములట్లు వెలుగు పగులుగాను.
1: వితౌట్ నోబుల్ సోల్స్ హౌ డు ఎక్స్పెక్ట్ ద లైఫ్?
0: ఏ విధంగా ఈ జీవరాశులు ఉండడానికి వీలవుతుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద లివింగ్ క్రియేచర్స్ టు సస్టైన్ దేర్ లైఫ్?
0: వీలు కాదు. సర్వము దైవం వల్లనే జరుగుతూ ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ గాడ్.
0: ఒక చిన్నది స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక కవ్వు కాఫ్ వేసింది అనగా ఒక దూడ పుట్టింది.
1: ఎ కవ్ గేవ్ బర్త్ టు ఎ కాఫ్.
0: పుట్టిన తక్షణమే
1: ఇమిడియట్ ఆఫ్టర్
0: ఆ యొక్క దూడను తల్లి తన నాలుక చేత పరిశుద్ధం చేస్తుంది.
1: ద కవ్ విల్ ప్యూరిఫై ద బాడీ ఆఫ్ ద కాఫ్ విత్ ఇట్స్ టంగ్.
0: ఈ యొక్క పరిశుద్ధం చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది.
1: As it cleans its body, thereafter
0: the calf will get up.
1: Till then the calf will not make an
0: attempt to stand.
1: Only after cleansing, only the calf will get
0: up. తనకు ఆకలైనప్పుడు ఆకలిని తీర్చేటువంటి పాలు ఎక్కడ ఉందని ఎవరు నేర్పించారు దానికి?
1: Who taught to this calf where to draw milk, where milk is
0: direct ga ad nadchi podu daggariki poi paalu traagutundi.
1: The calf would go straight to the udder and drink the milk.
0: Idi evaru nerparu?
1: Who taught it?
0: Evaru choopincharu?
1: Who has directed it?
0: Idi daiva nirnayale.
1: It's all God's will.
0: Kalukane prati okkati kuda nu artham chesukoleka moorkhanga daivattam ledani vaadistuntame kaani mana danni manam chusukovalante next ye sankalpam vastundo neeke teliyadu.
1: We just argue foolishly without knowing the meaning. What you are going to think immediately next, you don't know. You don't listen to good things even if they are said. You don't listen, therefore you are much worse.
0: మాటవొకటి వినరే మంచి, మాటవొకటి వినరే.
1: Why don't you listen to these good words?
0: Maata vinaka pichi aataladu dure, maata okati vinare.
1: You listen to good words without listening it.
0: Aasalu vadala vaga teliyaka miru aasalo aramara chesitenemi. వాసము క్లేశము ద్వేషము వదలి దాసుడే సత్య సాయీసుని భజింపును మాట ఒకటి వినరే. మన వాసనలు పోవటం లేదు.
1: We are not giving up our temperament tendencies.
0: ఏమిటి ఈ వాసనలు?
1: What are the traits?
0: జన్మాంతర కర్మల యొక్క వాసనలు ఉంటున్నాయి.
1: They are after the సో మెనీ ఆఫ్ ది ప్రీవియస్ లైఫ్
0: కానీ పాస్ట్ లైఫ్ యొక్క ఇది నీ ఎవరు కూడా మరి నమ్మరు.
1: No one believes what all that happened in the past life.
0: నమ్మకతో నాకెందుకు, నా అనుభవమే నాకు.
1: My experience is a witness. Why?
0: కనుకనే నమ్మిన నమ్మకపోయినా మాత్రం అవి మాత్రం ఫలింపజేస్తున్నాయి.
1: Believe it or not, there are traits that would give consequences.
0: కనుక ప్రతి దానికి పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడా ఉంటున్నాయి.
1: ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ దీస్ త్రీ టైమ్స్, పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: ఈ పాస్ట్ అనేటువంటిది లేకపోతే ప్రెసెంట్ ఎట్లా వచ్చింది?
1: విదౌట్ ద పాస్ట్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద ప్రెసెంట్?
0: కనుకనే పూర్వము పాస్ట్ అనేటువంటి వృక్షం ఉండగానే ఈ ప్రెసెంట్ అనేటువంటి సీడ్ ఇప్పుడు వచ్చింది.
1: Because in the past there was a tree, now in the present you find the
0: present seed undatam chetane future ante tree vastu untundadi.
1: The seed in the present will grow into a tree tomorrow in future.
0: Past tree, future tree, present is seed.
1: So past is the tree, future is the tree, present is the seed.
0: Kabatti inta pedda vruksham kudunu anta chinna vittamlone ibidi untundadi.
1: Such gigantic trees contained within the tiny seed.
0: Vedanta anuraniyan mahato mahiyan. అణువులో అణువుగా ఉన్నాడు, భనుగులో ఘనముగా ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది
0: బిగ్. మీకు కనిపించదు కానీ దాని యొక్క అనుభూతులు మనకు అర్థమవుతుంటాయి.
1: యు డోంట్ సీ బట్ యు ఎక్స్పీరియన్స్.
0: ఇది ఒక ఫ్లవర్.
1: దిస్ ఇస్ ఎ ఫ్లవర్.
0: ఈ ఫ్లవర్ కనిపిస్తుంటుంది.
1: యు సీ ద ఫ్లవర్.
0: ఇది ఏమిటంటే గులాబీ పుష్పం అంటున్నారు.
1: యు సే ఇట్స్ ఎ రోజ్ ఫ్లవర్.
0: కానీ
1: బట్
0: దీని స్మెల్, వాసన నీకు కనిపించదు.
1: బట్ యు డోంట్ సీ ది స్మెల్.
0: అనుభూతికి వస్తుంటుంది.
1: బట్ యు ఎక్స్పీరియన్స్ ది స్మెల్.
0: ఈ వాసనకు కనిపించదు.
1: బట్ యు డోంట్ సీ ది స్మెల్.
0: అనుభూతికి వస్తుంటుంది.
1: బట్ యు ఎక్స్పీరియన్స్ ది స్మెల్.
0: ఈ వాసనకు రూపం లేదు కానీ వాసన ఇచ్చే పుష్పానికి రూపం ఉంటుంది.
1: స్మెల్ హ్యాస్ నో ఫార్మ్ బట్ ద ఫ్లవర్ దట్ గివ్స్ ద స్మెల్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ప్రేమ, ప్రేమకు రూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లవ్?
0: ప్రేమకు రూపం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: కానీ నిన్ను ప్రేమించేటువంటి తల్లికి రూపం ఉంటుండాలి.
1: బట్ ద మదర్ హూ లవ్స్ యూ హ్యాస్ ఎ ఫార్మ్.
0: కనుకనే ప్రతి దానికి కూడా ఒక ప్రేమ కానీ, ఒక ఆనందం కానీ, ఒక సుగంధం కానీ, దీనన్నిటికీ రూపం లేదు కానీ అవి అందించేటువంటి దానికంతా రూపం ఉంటుంది. రూపం ఉన్నటువంటిదే ఈ రూపం లేనటువంటి దాన్ని అంతా అందించగలుగుతుంది.
1: ద వన్ విత్ ఫార్మ్ విల్ బి గివింగ్ దాట్ విదౌట్ ఫార్మ్. సో లైక్ దాట్ లవ్ ద బ్లిస్ అండ్ ఫ్రాగ్రెన్స్.
0: కనుక మానవుడు ఈ ప్రత్యక్ష ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది కేవలం ఒక మూర్ఖత్వము.
1: To go by the direct evidence,
0: ప్రత్యక్షమైన అనుభూతి అనేటువంటి అతీతమైనటువంటి ఎన్నో ఉంటున్నాయి.
1: There are many transcendental experiences of love.
0: ప్రేమకు రూపం లేదు.
1: Love has no form.
0: కానీ నిన్ను ప్రేమించేటువంటి తల్లికి రూపం ఉంటుండాలి.
1: But the mother who loves you has a form.
0: కనుకనే ప్రతి దానికి కూడా

0: అనుభూతి అతీతమైనటువంటి ఎన్నో ఉంటున్నాయి.
1: దర్ మెనీ ట్రాన్సెండెంటల్ ఎక్స్పీరియన్సెస్.
0: ఒక్కటి చిన్నది,
1: స్మాల్ థింగ్.
0: నీ కన్నును నీవు చూడగలుగుతున్నావా?
1: ఆర్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఐ?
0: నీవు చూడలేనప్పుడు నీ కన్ను ఉంది అని నువ్వు ఎట్లా చెప్పగలవు?
1: వెన్ యు కెనాట్ సీ యువర్ ఓన్ ఐ, హౌ డు యూ సే నో?
0: కానీ నీ ముందర తెచ్చి ఒక అద్దం పెట్టుకున్నప్పుడు అప్పుడు నీ కన్ను నీకు కనిపిస్తుంది.
1: బట్ ఇఫ్ యు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, యు విల్ సీ యువర్ ఐ.
0: కానీ నీ కన్నును కూడా నీవు చూడలేవు.
1: బట్ యు కెనాట్ సీ యువర్ ఓన్ ఐ.
0: మై మైండ్, మై మైండ్ అంటున్నావు. మైండ్ కి ఏం ఫార్మ్?
1: You say my mind, what is the form of the mind?
0: ఈ మైండ్ కి ఏమైనా రూపం ఉందా?
1: మైండ్ హ్యాస్ ఇట్ ఇన్
0: కాబట్టి మైండ్ నువ్వు చూడగలుగుతున్నావా?
1: Are you able to see?
0: కానీ నీవు ఎట్లా నమ్ముతున్నావు?
1: But how do you believe in the existence of mind?
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మూర్ఖత్వంతో వచ్చేటువంటి మాటలు.
1: These are the words out of foolishness.
0: కనిపించనివి అన్నింటికీ మనకు మూలాధారము.
1: All that you don't see is the foundation.
0: ఈ వృక్షము మనకు కనిపించకపోతే పూర్వం విత్తనంగా ఉండినప్పుడు.
1: You didn't see this tree when it was in the stage of a seed.
0: కనుకనే ఆ చిన్న మొక్కని ఇంత పెద్ద వృక్షమైంది.
1: A small seed has grown into a gigantic tree today.
0: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండి కూడా నువ్వు కనిపించకుండా ఉంటాడు.
1: Divinity is everywhere, but yet you don't.
0: గాలి ఏ విధంగా సర్వత్రా ఉంటుంది కూడాను మనకు ఎట్ట కనిపించదో.
1: Just as the air which is present everywhere.
0: దైవం కూడాను ఆ విధంగా కూడాను వాయు స్వరూపుడు. వరుణాయ నమః.
1: God is in the form of air.
0: ఏర్ గాలి యొక్క తత్వము. పంచభూతములు కూడాను అట్టివి.
1: All five elements are like that.
0: శబ్ద బ్రహ్మమయీ,
1: ద సౌండ్
0: చరాచరమయీ,
1: దట్ విచ్ ఇస్ మై

0: అంతా కూడా స్వరూపంగానే కనిపిస్తుంది.
1: ఎవ్రీథింగ్ యూ సీ ద ఫామ్
0: శబ్ద బ్రహ్మమయీ
1: ద సౌండ్
0: శబ్దం కనిపించడం లేదు కానీ వినిపిస్తూ ఉంటుండాలి.
1: యూ డోంట్ సీ ద సౌండ్ బట్ యూ హియర్
0: రూపము కనిపిస్తుండదు కానీ వినిపించటం లేదు.
1: యూ సీ ద ఫామ్ బట్ యూ డోంట్ లిసన్
0: కానీ వినిపిస్తుండదు కానీ పలకటం లేదు.
1: సమ్ యూ లిసన్ బట్ దే డోంట్
0: పలుకుతుండదు కానీ చూడటం లేదు.
1: దో యూ సీ యూ డోంట్ హియర్
0: ఒక్కొక్క పంచభూతమునకు ఒక్కొక్క విధమైనటువంటి శక్తి ఉంటుండాలి.
1: ఎవ్రీ ఎలిమెంట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్
0: దేహములో ఉండన సర్వత్రా ఉన్నది ఒకే రక్తమే.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: డాక్టర్ వచ్చి మీరు బ్లడ్ టెస్ట్ చేయాలనుకుంటే శరీరంలో ఉండేటువంటి రక్తం అంతా తీసి టెస్ట్ చేయటం లేదు.
1: టు డూ ద బ్లడ్ టెస్ట్ హీ డజంట్ డ్రా ద హోల్ బ్లడ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ.
0: ఇక్కడ ఎక్కడో కొంచెం బ్లడ్ తీస్తాడు, ఈ బ్లడ్ మంచి చెడ్డ అని నిర్ణయం చేస్తాడు.
1: యు టేక్ కలెక్ట్ బ్లడ్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ యువర్
0: ఫింగర్. కాబట్టి శరీరం అంతా ఉన్నది ఒకే బ్లడ్.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అయితే ఇక్కడ ఉన్నది బ్లడ్.
1: హియర్ దిస్ బ్లడ్.
0: ఇక్కడ ఉన్నది బ్లడ్.
1: ఓవర్ దేర్
0: నాలుగు పైన ఉన్నది బ్లడ్.
1: ఆన్ ద టాంగ్
0: పెరుగుల పైన ఉన్నది బ్లడ్.
1: ఆన్ ద లిప్స్
0: దృష్టి పైన ఉన్నది బ్లడ్. అంత బ్లడ్ మయం దేహం.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లడ్.
0: కానీ ఈ లడ్డును తీసుకుని వచ్చి చేతి పైన పెట్టే రుచి తెలుస్తా ఉందా?
1: బట్ ఇఫ్ యూ కీప్ లడ్డు ది స్వీట్ ఆన్ ది హ్యాండ్ డూ యూ టేస్ట్ ఇట్?
0: కానీ టంగ్ పైన పెట్టే టేస్ట్ తెలుస్తా.
1: బట్ యూ మస్ట్ కీప్ ఇట్ ఆన్ ద టంగ్ టు టేస్ట్ ఇట్.
0: ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధమైనటువంటి శక్తి మాత్రమే ఉంటుండాలి.
1: ఈచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ హ్యాస్ గాట్ ఎ పవర్.
0: ఆ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి మూర్ఖులు సర్వత్రా కనిపించాలి కదా.
1: The fool who doesn't know this truth, he will say, it must be experienced everywhere.
0: Sarvatra unnadi oke blood de kada.
1: Same blood is everywhere.
0: Ee nammutava nammava.
1: Are you going to believe it or not?
0: Ee blood ainappudu ee blood dinni enduku test cheyachukokoddu.
1: When the same blood is present all over, why does not
0: ikkada taste? Choodaledu ikkada choodaledu ikkada choodaledu ikkada choodaledu naaliku paina pettappude telustundi.
1: The taste is not known when you keep it on hand or on the head.
0: Taste aneetundi gunamu aa naaluku maatrame endi.
1: It's only the tongue that is gifted the power of to taste.
0: Kanukane okkokka paristhiti endu okkokka prabhavanu puraskarinchukoni మానవుడు ఒక్కొక్క విధమైనటువంటి శక్తిని అనుభవిస్తూ వస్తున్నాడు.
1: బేసింగ్ ఆన్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ది ఎఫెక్ట్స్ వీ హావ్ అవర్ వేరీడ్ ఎక్స్‌పీరియన్సెస్.
0: కనుక దైవము ఉన్నది ఉన్నది ఉన్నది ఉన్నది.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్. గాడ్ ఇస్
0: దైవమే లేకపోతే జగత్తే లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ దేర్ ఇస్ నో యూనివర్స్.
0: కాబట్టి ఏది లేదనుకుంటున్నావు నీవు?
1: వాట్ దట్ యు డినై
0: దైవం లేదంటే నీకు నువ్వు లేవు అన్నమాట.
1: వెన్ యు సే దేర్ ఇస్ నో గాడ్ ఇట్ మీన్స్ యు ఆర్ నాట్ ప్రెసెంట్. యు ఆర్ నాట్
0: ఆత్మనే నీకు దైవము.
1: యువర్ ఆత్మా ఇస్ గాడ్.
0: ఫెయిత్ ఇన్ యు ఫెయిత్ ఇన్ గాడ్.
1: Faith in you and faith in God.
0: God pai ni faith ledante ni pai ni faith ledani artham.
1: If you have no faith in God, you have no faith.
0: Tanane tanu nammanaatunti vaadi inka daivanni ee reethiga nammagalaru.
1: When you have no faith in yourself, how do you develop faith in God?
0: Kanukane motta motta tanai nen taan nammali.
1: First have faith in you.
0: Self confidence.
1: Faith in you is self confidence.
0: Self confidence lenatunti vaade God confidence raadu.
1: The one without self confidence will not have confidence in God.
0: Kanuka motta motta vishwasam chaala avasaramu.
1: So first faith is
0: manavuniki vishwasame oka swasam.
1: The faith is the breath.
0: Ee swasame lenatunti maadu manavudu kevalam shavaswarupude.
1: The one without breath is
0: shivudu ante evaru ani meeru chudandi.
1: You just see here who is

0: చక్కగా ఒక చిన్న ఉదాహరణ నిత్య జీవితంలో మనం సత్యంగా అనుభవించేటువంటివి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ విచ్ ఇస్ త్రూ ఆల్ టైమ్స్.
0: ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉండినంత వరకు,
1: సో లాంగ్ ది ఇన్హలేషన్ ఎక్సలేషన్,
0: శివం,
1: దిస్ ఇస్ శివం
0: అనగా మంగళకరము.
1: ఇట్ ఇస్ ఆస్పిషియస్.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో పోతానే శవం.
1: ద మూమెంట్ దేర్ ఇస్ నో మోర్ బ్రెత్, ఇట్ ఇస్ శవం.
0: ఏది శివం, ఏది శవం?
1: వాట్ ఈస్ ఆస్పిషియస్?
0: ప్రాణమే శివము. ప్రాణం లేకపోవటమే శవము.
1: అవర్ లైఫ్ ఇస్ శివం ఆస్పిషియస్.
0: కాబట్టి శివం అంటే ఎవరు?
1: సో హూ ఇస్ శివం?
0: ఏదో ఒక గంగను నత్తి పైన పెట్టుకుని ఒక విగ్రహంగా చేసుకుని శిల్పి పెట్టినటువంటి రూపాన్ని చూసి ఇది శివుడు అని అనుకుంటున్నాం. అది కాదు, మన ప్రాణమే శివుడు.
1: యు థింక్ శివ ఇస్ ఎ స్టాచ్యూ విత్ గ్యాంజెస్ ఆన్ ఇట్?
0: శివుని ఎందుకు ప్రాణం ఉంటుండాలి?
1: దేర్ ఇస్ లైఫ్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుకనే ప్రాణమే శివుడు.
1: సో దిస్ లైఫ్
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈశ్వరుడు శ్వాస స్వరూపుడై ఉంటున్నాడు.
1: దిస్ ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ బ్రెత్.
0: స్వరూపుడై ఉంటున్నాడు.
1: ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ బ్రెత్.
0: కనుకనే అతనే దైవము.
1: ఈస్ గాడ్.
0: అతను లేనటువంటిది శవం.
1: ద వన్ వితౌట్ ద శివమునకు శవమునకు
0: ఉన్నటువంటి భేదమే ఈ జీవత్వమునకు దైవత్వమునకు ఉన్నటువంటి భేదం.
1: దిస్ ఈస్ ది సేమ్ డిఫరెన్స్ బిట్వీన్ ది హ్యుమానిటీ అండ్ ది డివినిటీ.
0: కనుకనే దైవం సర్వత్రా ఉన్నాడు.
1: God is present
0: everywhere. It's
1: possible to see him.
0: ఒక అబ్బాయి ఉపన్యాసంలో చెప్పాడు.
1: A boy said in his talk,
0: సత్యం వద ధర్మం చెర.
1: Speak truth and follow ధర్మం.
0: సత్యమును పలకాలి.
1: Speak truth.
0: ధర్మమును నడుచుకోవాలి.
1: Follow ధర్మం.
0: ఇది చాలా ఈజీ కాదు, ఇది చాలా డిఫికల్టీ అన్నాడు.
1: He said it's not that easy, it's very difficult.
0: అది wrong.
1: It is wrong.
0: సత్యాన్ని పలకటము, ధర్మాన్ని నడుచుకోవటం దీనికంటే ఈజీ మరొకటి లేదు.
1: There is no other easier thing other than this. Easy to speak truth.
0: సత్యం నువ్వు చెప్పడానికి కూర్చో స్వామి, 4 గంటలకే వచ్చాడు ఈ పొద్దు, స్వామి ముందుగానే ఉపన్యాసం ప్రారంభించాడు అని మీరు చెప్పడం, ఇది సత్యం.
1: యూ కెన్ స్పీక్ ట్రూత్. ఇట్స్ క్వైట్ ఈజీ.
0: ఉన్నట్టు చెప్పడం ఎంత సులభమైపోతుంది.
1: భగవాన్ కేమ్ బిఫోర్ టైమ్. హీ అరైవ్డ్ హియర్ అట్ 4 o'clock.
0: యోచన కూడా ఉంటుండదు.
1: యూ డోంట్ నీడ్ టు థింక్ ఓవర్.
0: విచారము ఉంటుండదు.
1: యూ డోంట్ నీడ్ టు వరీ.
0: కానీ దీన్ని అసత్యంగా చెప్పాలంటే చాలా విచారం చెయ్యాలి.
1: బట్ టు అటర్ ఎ లై,
0: ఈ అసత్యాన్ని నమ్మకమైనటువంటి రీతిగా మార్చుకోవాలి.
1: యూ హావ్ టు పుట్ ఇన్ ఎ స్టైల్ హాస్ టు బి అక్సెప్టెడ్.
0: దీనికి పన్నాలి.
1: యు మస్ట్ ఆల్సో హావ్ డివైస్ నాక్స్.
0: ఇవన్నీ చేర్చిన తర్వాతనే ఈ నాక్ అనేటువంటి చేర్చి క్రాక్ అనేటువంటిగా మారిపోతుంది.
1: విత్ దిస్ నాక్ యూ టర్న్ ఇంటూ ఎ క్రాక్.
0: కనుక ఇది అబద్ధమునికి ఎంత కష్టము.
1: సో డిఫికల్ట్ టు స్పీక్
0: సత్యం. ఈజీ
1: ట్రూత్ ఈజ్ ఈజీ.
0: సత్యం కష్టం అనుకుంటున్నాం చాలా పొరపాటు.
1: వి థింక్ ట్రూత్ టు టెల్ ట్రూత్.
0: మనం అసత్యానికి మనం చాలా అలవాటు పడిపోయాము.
1: వీఆర్ యూజ్ టు స్పీక్ లైస్.
0: ఈ అలవాటు పడిపోయినటువంటి అసత్యం వల్లనే మనకు సత్యాన్ని గుర్తించడానికి వీలు లేకపోతుండాలి.
1: బికాస్ వీఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ లైస్ వీ ఫైండ్ డిఫికల్ట్.
0: లోకం కూడా ఈ వీక్నెస్ కంటే కూడా అవకాశం ఇస్తూ వచ్చింది.
1: వీఆర్ గివింగ్ స్కోప్ ఫర్ సచ్ వీక్నెస్ ఇన్
0: ఈ బలహీనత ప్రతి మానవుని ఎందు ఉంటుండాలి.
1: దిస్ వీక్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: చిన్న ఉదాహరణ చూడండి. ఒక ఇంటిలో ఒక వ్యక్తి మరణించాడు.
1: ఎ పర్సన్ డైడ్ ఇన్ ఎ హోమ్.
0: సరే, అక్కడికి వెళ్లి ఏమిటండి, పుట్టడానికి ఏమి కారణము, గిట్టడానికి అదే కారణము, పుట్టాడు చచ్చాడు ఇంతే కదా, ప్రతిదానికి జననంతో పాటు మరణం కూడా ఉంటుంటుంది అడిగిన మనం పోయి మాట్లాడితే ఏమిరా విను ఇంత కఠినుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని మన పైన కోపం వస్తుంది వారికి.
1: You go and visit and you say the person died, it's okay. Along with birth, death is also born. That who is born is bound to die.
0: కానీ అదే ఇంటికి పోయి అమ్మా ఎప్పుడు నుంచి జబ్బు చేసింది, ఏ డాక్టర్ చూచాడు, ఏ మందు ఇచ్చారు, ఎన్ని దినాలు హాస్పిటల్లో ఉన్నాడు, ఎందుకు ఇంత ప్రమాదం జరిగింది అని ఈ విధంగా విచారిస్తే అయ్యో ఆయన వచ్చి క్షేమ సమాచారం విచారించిపోయాడు అని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.
1: On the hand, if you go and ask, when did he fall sick? What kind of treatment was given? Who was the doctor?
0: ఇదంతా అల్పతృప్తి కదా.
1: It gives you satisfaction.
0: ఇవన్నీ ఏమాత్రమో మనం తృప్తి ఇచ్చేటువంటి కాదు.
1: It doesn't give you total satisfaction.
0: జననంతో పాటు మరణం కూడా పుట్టింది.
1: The death is born along with birth.
0: ఏ యొక్క రైల్వే కంపార్ట్మెంట్స్ అంతా ఉంటుంటాయి చూడండి, అవన్నిటిపైన ఒక దగ్గర వేసింటారు, రిటర్న్ అని ఒక డేట్ వేసింటారు.
1: ఆన్ రైల్వే కంపార్ట్మెంట్స్ దేర్ బి బోర్డ్స్ రిటర్న్.
0: కాబట్టి ఏ కంపార్ట్మెంట్ ఎక్కడికి పోయినప్పటికీ ఆ డేట్ ని బట్టి రిటర్న్ వీనికి పంపించారు.
1: దేర్ఫర్ ఆల్ దీస్ కంపార్ట్మెంట్స్ మస్ట్ రిటర్న్ బ్యాక్ టు ద పెవిలియన్.
0: కాబట్టి ఈ బాడీ కూడా ఒక కంపార్ట్మెంట్.
1: ద బాడీ ఇస్ ఆల్సో కంపార్ట్మెంట్.
0: అయితే దీనిపైన డేట్ మాత్రం రాయలేదు.
1: బట్ ది డేట్ ఇస్ నాట్ మెన్షన్.
0: కానీ రిటైర్ మాత్రం షూర్.
1: బట్ ఈస్ బౌండ్ టు రిటైర్ అండ్ రిటర్న్ షూర్.
0: రిటర్న్ అనేటువంటిది మాత్రం ఉంటుండాలి.
1: ఇట్ మస్ట్ రిటర్న్.
0: కనుక దీనికి ఎందుకు విచారపడాలి?
1: వై డూ వరీ అబౌట్?
0: దీనికి ఎందుకు థింక్ చేయాలి?
1: వై డూ థింక్ అబౌట్?
0: ఎందుకు మనం ఇన్ని విధమైనటువంటి దుఃఖానికి గురి కావాలి?
1: వై షుడ్ యూ ఫీల్ శాడ్?
0: మనం ఈ విధమైనటువంటి దానికి మొదటి నుంచి మనం అలవాటు పడిపోయాం.
1: యూ గాట్ యూజ్ టు సచ్ థాట్.
0: కనుక ఇవన్నీ మన

0: పొరపాటుతో వచ్చినటువంటి పొరపాటునే కానీ ఇది విశ్వాసంతో వచ్చినటువంటి కాదు.
1: దీస్ ఆర్ ది మిస్టేక్స్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్.
0: విశ్వాసం అనేటువంటి సత్యం.
1: ఫెయిత్ ఇస్ ట్రూత్.
0: కనుక సత్యమైనటువంటిది చాలా విశ్వాసము.
1: This faith is true.
0: ఆ విశ్వాసం చేతనే మనకు ఆనందము.
1: That gives you bliss.
0: ఈ ఆనందం చేతనే శాంతి.
1: Out of bliss you
0: శాంతి వల్ల సౌఖ్యము.
1: And peace
0: సౌఖ్యము
1: gives prosperity.
0: సంతోషము. సంతోషమే మనకు స్వర్గం.
1: And that very very happiness is the very heaven.
0: కనుకనే మన సంతోషమే స్వర్గము.
1: So our happiness is the heaven.
0: మన దుఃఖమే నరకం అంటారు.
1: Our misery is hell.
0: కనుక మనం దుఃఖానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: యు షుడ్ నెవర్ గివ్ స్కోప్.
0: ప్రతి దానిపైన నువ్వు విశ్వాసంతో మనం దానితో పోరాడాలి.
1: ఇన్ ఫుల్ ఫెయిత్ యూ హ్యావ్ టు రెసిస్ట్ అండ్ ఫెయిల్.
0: ఆ ఫెయిత్ ఉండినప్పుడు మనం ఎంతైనా సాధించవచ్చు.
1: విత్ దట్ ఫుల్ ఫెయిత్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈ ఫెయిత్ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేడు.
1: ద వన్ వితౌట్ ఫెయిత్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక మొట్టమొదటి నమ్మకం అనేటువంటిది మనం పెంచుకోవాలి.
1: సో యూ హ్యావ్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
0: ఈ నమ్మకం అనేటువంటిది దైవ చింతన చేతనే మనకు నమ్మాలి.
1: You can develop faith by thinking of God.

0: प्रति प्रतिष्ठित ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కృష్ణుడు ప్రప్రథమములో ప్రపంచమునకు ఆదేశించినటువంటి ప్రథమ సందేశం ఇదియే.
1: దిస్ ఈస్ ది ఫస్ట్ కమాండ్ ఆఫ్ లార్డ్ కృష్ణ టు దిస్ వరల్డ్.
0: అన్ని హృదయములందు సర్వభూతములయందు ఏ ఆత్మ కలదు, నా ఆత్మ కూడాను అది ఏ అని ఎవరు ఈ అనుభూతిని పొందుదురు?
1: ది స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఈజ్ వెరీలీ సేమ్ యాజ్ దట్ ఆఫ్ మైన్. దోస్ దట్ ఎక్స్పీరియన్స్ దిస్
0: వారు రక్తులు కాని విరక్తులు కాని గృహస్థులు కాని లోకహితోక్తులు కాని వారు కర్మను ఆచరించినా ఆచరించకపోయినప్పటికీ వారు నాయందే నిరంతరము నివసిస్తురు.
1: దే మే బి ది హౌస్ హోల్డర్స్, దే మే బి అటాచ్డ్ ఆర్ డిటాచ్డ్, దే మే అండర్టేక్ సర్టన్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ నాట్, దే కాన్స్టెంట్లీ డ్వెల్ ఇన్ మీ అలోన్.
0: ఇది సర్వమానవులకు ఇచ్చినటువంటి సందేశమే.
1: దిస్ ఈస్ ద మెసేజ్ గివెన్ టు ది ఎంటైర్ మ్యాన్కైండ్.
0: అది 5000 సంవత్సరములకు పూర్వము.
1: దిస్ హ్యాపెన్ 5000 ఇయర్స్ అగో.
0: ద్వాపర యుగం మధ్యమం.
1: ఇట్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ద్వాపర ఏజ్.
0: ధనమదాంధులైనటువంటి రాజులు, మానవాకారం ధరించినటువంటి రాక్షసుల వలె ప్రవర్తిస్తూ ప్రజలను అనేక విధములుగా హింసిస్తూ ఉండినటువంటి హింసలను చూచి భూదేవి భరించుకునలేక అనేక విధములుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
1: మదర్ ఎర్త్ ప్రేడ్ టు గాడ్ రిపీటెడ్లీ యాజ్ షీ కుడ్ నాట్ బేర్ ద బర్డన్ ఆఫ్ ద కింగ్స్ హూ ఆర్ యాక్టింగ్ విత్ ఫుల్ ఆఫ్ అవరెస్ అండ్ హేట్రెడ్, పుట్టింగ్ నోబుల్ సోల్స్ టు సఫరింగ్.
0: ఆమె శోకమును నివారించే నిమిత్తమై భగవంతుడు, దేవి నీవు వెళ్ళు, మిగిలినటువంటి అన్ని నేను చూసుకుంటాను, నీకేమాత్రము కూడాను ఇంకా భారమునివ్వను అని ఆదేశించి ధైర్యమును సంగి వెనుకకు పంపాడు.
1: వాచింగ్ హర్ గ్రీఫ్ లార్డ్ సెడ్, ఓ మదర్ ఎర్త్ డోంట్ ఫీల్ సాడ్ ఎనీ లాంగర్, బెటర్ యూ రిటర్న్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్.
0: తదుపరి దేవతలను పిలిపించి, మీరందరూ కూడాను ఈ భూలోకములో యాదవులుగా జన్మించమని శాసించారు.
1: లార్డ్ కమాండెడ్ దట్ ఆల్ గాడ్స్ షుడ్ బి బోర్న్ హియర్ యాజ్ యాదవస్.
0: ఇది ప్రప్రథమములో యయాతి యొక్క సంపత్తే ఈ యాదవుల యొక్క సంపత్తి.
1: ది యాదవ క్లాన్ బిలాంగ్స్ టు యయాతి.
0: ఈ యయాతికి ప్రథమ పుత్రుడు యదు.
1: The first son of Yayati is Yadudu.
0: ఈ యదు సంతతి వారే క్రమక్రమేణ యాదవులుగా రూపొందుతూ వచ్చారు.
1: Yadavas are those that belong to Yadu.
0: ఈ యాదవులలో ముఖ్యస్థుడైనటువంటి వాడు, ధర్మపరాయణుడు, సత్యస్వరూపుడు అయినటువంటి ఆహూకుడు.
1: The one of righteousness and truth in Yadava clan is Ahuka.
0: ఆహూకుడు
1: ఆహుకుడు.
0: ఇతని యొక్క సంతతి వారే ఈ క్రమక్రమేణ ఈ కథకు సంబంధించినటువంటి వారు.
1: దే ఆర్ రిలేటెడ్ టు దిస్ హిస్టరీ టు హ్యాపన్.
0: ఈ ఆహుకుడుకు 2 కుమారులు.
1: ది ఆహుక హ్యాస్ 2 సన్స్.
0: ఒకరు దేవకుడని, రెండవడు ఉగ్రసేనుడు అని.
1: వన్ ఇస్ దేవకుడు, ద అదర్ వన్ ఇస్ ఉగ్రసేనుడు.
0: ఈ ఉగ్రసేనుడి కుమారుడే కంసుడు.
1: The son of Ugrasena is Kamsa.
0: Devakuni yokka kumartiye Devaki.
1: The daughter of Devakudu is Devaki.
0: Kamsuniki swanta sodarulu levu, sodari manulu levu.
1: Kamsa has no brothers, ancestors of his own.
0: Tana పినతండ్రి కుమార్తె అయినటువంటి ఈ యొక్క దేవకిని అత్యంత ప్రేమతో ఆమెను చెల్లెలుగా భావించి ఎన్నో విధములైనటువంటి రీతిగా ఆమెను ఆనందిస్తూ వచ్చాడు.
1: He has taken Devaki as his own sister and loved her immensely.
0: ఈ విధముగా కాలం గడుపుతుండగా
1: as the time was passing
0: ఈ యాదవులు ఎందే సూర్యుడు అనేటువంటి ఒక వ్యక్తి కుమారుడే ఈ యొక్క వసుదేవుడు.
1: In Yadava clan is there Surudu and Vasudeva belongs to that family.
0: ఇతను సామంత రాజు.
1: He is a Samanta king.
0: ఆడిన మాట తప్పునటువంటి వాడు కాదు.
1: He will never go back the promise.
0: ఇతనికి సత్యవాక్ పరిపాలకుడు అని కూడాను మరొక పేరు.
1: He always holds on to truth.
0: ఉగ్రసేనుడు కంసుడు ఇరువురు వెతికి వెతికి ఈ యొక్క వసుదేవునికి తన యొక్క సోదరునిచ్చి వివాహము గావించాలని నిర్ణయించుకున్నారు.
1: ఉగ్రసేన అండ్ కంస వెంట్ రౌండ్ అండ్ అల్టిమేట్లీ డిసైడెడ్ దేవకి షుడ్ బి ఆఫర్ టు వసుదేవ ఇన్ మ్యారేజ్.
0: వసుదేవునికి పూర్వమే రోహిణి అని ఒక వైఫ్ ఉండేటువంటి భార్య ఉండేటువంటిది.
1: వసుదేవ హ్యాడ్ అనదర్ వైఫ్ బై నేమ్ రోహిణి.
0: ఆనాడులో ఎంతమంది భార్యలు ఉండాలి ఎంతమంది ఉండకూడదు అనేటువంటి శాసనము లేవు.
1: దేర్ వాస్ నో లా రెగ్యులేటింగ్ ద నంబర్ ఆఫ్ వైవ్స్ దట్ వన్ షుడ్ హ్యావ్.
0: అప్పుడు వసుదేవునకు బిడ్డలు లేకపోవటం చేతనే తిరిగి ఈ దేవకిని కూడాను వివాహమాడాడు వసుదేవుడు.
1: వసుదేవ హ్యాడ్ టు మ్యారీ దేవకి బికాస్ హీ డిడ్ హ్యావ్ చిల్డ్రన్.
0: ఈ విధముగా జరుగుతూ కొంతకాలం వివాహమైన తర్వాత సోదరిని వసుదేవుని ఇంటికి తీసుకుని పోయే నిమిత్తమై రథమును సిద్ధం చేశాడు కంసుడు.
1: At some time, Kamsa got the chariot ready to take Devaki to Vasudeva.
0: ఎంతో కాలం నుండి ఇరువురు కూడి ఆడి ఆనందముతో అనుభవించినటువంటి ఈ యొక్క చెల్లెలను ఈనాడు పరయింటికి అప్పచెప్పి రావాలి కదా అని చాలా బాధతో హృదయమును భారమైనటువంటి హృదయంతో రథములో కూర్చోబెట్టుకుని తానే ఈ యొక్క రథమును తోలుకుంటూ వచ్చాడు.
1: Having enjoyed all time, having sung with her, enjoyed so long, the sister has to be handed over to her husband, and so Kamsa felt very sad.
0: దేవకి దేవి అంటే కంసునకు రెండవ ప్రాణము.
1: దేవకి ఇస్ ఎ వెరీ సెకండ్ లైఫ్ టు కంస.
0: అలాంటి ప్రేమతో ఉండినటువంటి ఈ దేవకిని తన యొక్క అత్తగారింటికి పంపే సమయం లోపల ఎంతో దుఃఖంతో ఆనందంతో ఈ యొక్క రథమును తోలుతూ వచ్చాడు.
1: He was driving the chariot while escorting Devaki to her in-laws' family.
0: ఉగ్రసేనుడు కూడాను తన కుమార్తెకు అనేక విధములైనటువంటి యొక్క బహుమానములిచ్చి రథములు గజములు తురగములు వాహనములు కూడాను అనేకంగా అందించాడు.
1: Ugrasena also gave many of the chariots, the elephants and horses as gifts.
0: అతనికి ఒకే కుమార్తె కనుక ఆ కుమార్తెను అనేక విధములుగా కూడాను తాను చూచుకుంటూ వచ్చాడు వసుడు.
1: She being the only daughter, she took every care of her.
0: తన కుమార్తె కాకపోయినప్పటికీ తన తమ్ముని కుమార్తె అయినప్పటికీ తాను ఇంత ప్రేమతో ఉగ్రసేనుడు ఆమెను చూచుకుంటూ వచ్చాడు.
1: Though he is not his own daughter, though she happens to be the daughter of his brother, but yet he took care of her as
0: ee vasudu kudanu chaala aa biddanu vadalleka taanu kudanu venta oka rathamunu veskoni prayaanam ayyadu.
1: The vasu also could not leave the daughter, and so he also accompanied.
0: Ee vidhamaina 20 yokka ramyamaina gamyamaina ee yokka sthitini gamaninchi aa prashanti vaatavaranamlo ఒక పెద్ద శబ్దం వినిపించింది.
1: ఇన్ ద బ్యూటిఫుల్ సీన్ దేర్ సడన్లీ దే హర్డ్ ఎ లౌడ్ సౌండ్.
0: మూర్ఖుడా,
1: ఓ ఫూల్,
0: ధర్మహీనుడా,
1: వన్ ఆఫ్ అన్ రైచస్నెస్,
0: నీ యొక్క ముందు పరిస్థితిని గుర్తించుకోలేక,
1: విదౌట్ అన్ నోయింగ్ యువర్ పొజిషన్,
0: ఈ అనురాగమును పెంచుకొని
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్
0: అనేక విధములుగా నీవు నీ జీవితమునకు నాశనము తెప్పించుకుంటున్నావు.
1: యు ఆర్ రూయినింగ్ యువర్ ఓన్ లైఫ్ ఇన్ వేరియస్ వేస్.
0: నీ దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలే దుష్ప్రవర్తనలే దీనికి మూల కారణము.
1: ద మెయిన్ రీజన్ ఈస్ యువర్ ఓన్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్.
0: నీ ప్రాణమును హతమార్చువాడు ఈ దేవకీ దేవి గర్భం నందే అష్టకుమారుడై పుట్టున్నాడు.
1: ద వన్ హూ ఇస్ గోయింగ్ టు కిల్ యూ ఈస్ గోయింగ్ టు బి ద ఎయిత్ చైల్డ్ ఆఫ్ దిస్ దేవకీ
0: అని ఈ పదములు పలికి అంతర్ధానమైపోయింది.
1: హావింగ్ సెడ్ ఇట్ వానిష్డ్
0: ఈ ఆకాశవాణి శబ్దం విన్నటువంటి ఒక కంసునకు మహా ఉగ్రుడయ్యాడు.
1: Kamsa, having heard to ethereal voice,
0: రథము నుంచి దూకాడు.
1: He jumped out of the chariot.
0: వెనుక నుండి కూర్చున్నటువంటి ఒక దేవకి కొప్పును పట్టాడు, క్రిందికి లాగాడు.
1: He pulled her hair and pushed out of the chariot.
0: కత్తిని తీశాడు, గొంతు కోయడానికి సిద్ధం చేశాడు.
1: He took out the sword and about to behead her.
0: కానీ వసుదేవుడు మహాశాంత స్వరూపుడు, సత్యస్వరూపుడు, ధర్మస్వరూపుడు, నిగ్రహానుగ్రహములతో కూడినటువంటి వాడు.
1: బట్ వసుదేవ ఈజ్ వన్ ఆఫ్ ట్రూత్ అండ్ పీస్ అండ్ ఆఫ్ కంట్రోల్.
0: రెండు చేతులు కంసుని చేతులు పట్టుకుని,
1: క్యాచింగ్ హోల్డ్ ది బోత్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ కంస,
0: కంస నీ మరణమునకు నీవెందుకు ఇంత విచారపడుతున్నావు?
1: కంస, వై డు యూ ఫీల్ సో సాడ్ అబౌట్ యువర్ డెత్?
0: నేడు కాకపోయినా ఏనాటికైనా మరణం తప్పినది కాదు కదా.
1: టుడే ఆర్ టుమారో యు కెనాట్ ఎస్కేప్ డెత్.

0: In spite of all the tender care and protection you give to the body, it is sure to die. You may be in the forest, in the mist, anywhere. You cannot escape what is destined to happen.
1: ఈ భూమిపై జన్మించినటువంటి ప్రతి మనిషి కూడాను ప్రతి ప్రాణికి కూడాను ఆది ఉండినప్పుడు అంత్యం ఉండక తప్పదు.
0: The one who is born in this earth cannot escape the end.
1: కానీ కంస ఆకాశవాణి యొక్క సత్యము అష్టవ గర్భంలో పుట్టినటువంటి కుమారుని వల్ల జరుగుతుందని చెప్పాడు, కానీ దేవుకి వల్ల నీకు మరణం జరుగుతుందని చెప్పలేదు.
0: The ethereal voice declared that the eighth child would kill you, but not Devaki.
1: కనుక అష్టమి గర్భం రావడానికి ఎంతో కాలం ఉంటుండాలి.
0: It will take time to have the eighth child.
1: ఈ తొందరపాటు నీకు మంచిది కాదు.
0: Don't get
1: ప్రాణ సమానముగా ప్రేమించినటువంటి ఈ సోదరుని వదలము.
0: Leave your sister whom you considered
1: in life. ఆమె పుట్టిన ప్రతి పుత్రుని కూడాను నీకు అప్పజెప్పుదు.
0: I'll pass on every child to you.
1: అని ఈ విధముగా వాగ్దానం చేసేటప్పటికీ కంసుని హృదయము సత్యాన్ని గురించి చల్లారిపోయింది.
0: He understood the promise and then left Kamsa.
1: అక్కడ నుంచి కంసుడు వెనుకకు వచ్చాడు.
0: Kamsa returned there.
1: ఆ రథమునందే కూర్చోలేదు.
0: He didn't sit there in chariot.
1: భారమైన హృదయముతో దేవకి వసుదేవులు తమ గృహమును చేరారు.
0: With heavy hearts, Devaki Vasudeva returned.
1: కాలము గడుపుతూ ఉండగా,
0: as they were spending time,
1: నిరంతరము రాత్రింపగలు మరణ నిమిత్తమై చింతించుతున్నటువంటి ఈ కంసుని దర్శంతకు నారదుడు ప్రవేశించాడు.
0: The Kamsa was thinking day and night about death. Narada stepped at that moment.
1: లోకక్షేమ సమాచారములంతా విచారించాడు.
0: He was inquiring about the welfare of the world.
1: కట్టకడబడికి తాను వెనుకకు పోయే స్థితిలో,
0: when he was about to return,
1: Kamsa, నీవెంత మూర్ఖుడవోయి,
0: said Kamsa, what a foolish man you are.
1: నీవు కేవలము నీ యొక్క పరిస్థితిని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: You are not able to know your position.
1: అష్టమ గర్భమున పుట్టినటువంటి వాడే నిన్ను చంపగలడని ఆకాశవాణి యొక్క శబ్దము.
0: It is the ethereal voice declaration that the eighth child would kill you.
1: Aithe evaru ashtama garbhamlo puttinatundi varu,
0: who is going to be born as the eighth child?
1: Nu chakkaga vicharinchukolekapothunnavu.
0: You are not able to understand clearly.
1: Ashtami garbham varaku kudanu nu kaachukonakkaraledu.
0: You don't need to wait that long.
1: Puttina prati putrini kudanu hinsinchali.
0: Better you kill every child that's born.
1: Ee vidhanga ashtamane cheyanaitundi neeku bodhisthanu vinamannadu.
0: I'll tell you the main significance of this eighth child.
1: Idi ashtami 1 2 3 4 5 6 7 8.
0: This is 8. 1 2 3 4 5 6 7 8.
1: Ikkadi nunchi ni kolchana enchadaniki prayatninchinappudu idi 8 avadi.
0: If you start from one end, the little finger would be the other side.
1: Kani ikkadi nunchi enchadaniki prayatnam chesinappudu idi 8 avadi.
0: But if you start from the other end, this would be the eighth one.
1: కాబట్టి మొదటిది కూడా 8వది అవుతుంది.
0: సో ద ఫస్ట్ ఆల్సో బికమ్స్ ది 8th.
1: ఇక్కడ నుంచి ఎంచినప్పుడు ఇది 8 అవుతుంది.
0: వెన్ యు స్టార్ట్ ఫ్రమ్ దిస్,
1: కడపటి వాడు కూడా 8వ వాడు అవుతాడు.
0: ది లాస్ట్ వన్ ఆల్సో వుడ్ బి ది 8th వన్.
1: కానీ కడపటి వాడు మొదటి వాడే కాదు, అన్ని కూడా 8వ వారు అవుతారు.
0: నాట్ ఓన్లీ ఫస్ట్ అండ్ ద లాస్ట్, ఎవ్రీ వన్ వుడ్ బి 8th.
1: ఇప్పుడు రెండవ దాని నుంచి నువ్వు ఎంచినప్పుడు మొదటి వాడు 8, రెండవ వాడు కూడా 8 అవుతాడు.
0: When you start from the second also becomes 8.
1: 1 2 3 4 5 6 7 8 మొదటి వాడు అవుతాడు.
0: When you start from the second becomes 8th one.
1: ఈ థర్డ్ నుంచి నీ వెంచినప్పుడు రెండో వాడు 8వ వాడు అవుతాడు.
0: When you start from third, the second one becomes 8.
1: 1 2 3 4 5 6 7 8.
0: So when you start from the third one, the second becomes 8.
1: ఇంకా నాలుగో దాని నుంచి ఎంచినప్పుడు 1 2 3 4 5 6 7 8. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా 8 అనేటువంటి వాడు సిద్ధమవుతాడు.
0: సో ది 8th వన్ ఇస్ రెడీ ఇన్ ఎవ్రీ నంబర్.
1: ప్రతి గర్భములో పుట్టినటువంటి వాడు కూడా 8వ వాడు అవుతాడు.
0: సో ఎవ్రీవన్ దట్స్ బోర్న్ విల్ బికమ్ 8th వన్.
1: కనుక నువ్వు జాగ్రత్తగా జీవించు అన్నాడు.
0: సో బీ వెరీ కేర్ఫుల్.
1: సరే, అప్పటి నుంచి మరింత ఆవేదన చింతన అధికమవుతూ వచ్చింది.
0: హి వాస్ మోర్ వరీడ్ అండ్ బాదర్డ్ సిన్స్ దెన్.
1: పుట్టిన ప్రతి బాలుణ్ణి నాకు అప్పచెప్పాలని ఈ వసుదేవునికి చెప్పాడు.
0: ఈ టోల్డ్ వసుదేవ టు హ్యాండ్ ఓవర్ ఎవ్రీ న్యూ బోర్న్ చైల్డ్.
1: ఈ విధంగా గడుస్తూ 6 శిశువులను సంహరిస్తూ వచ్చాడు.
0: He killed 6 children so far.
1: ఏడవ గర్భం ప్రారంభమైంది.
0: The 7th.
1: భూదేవికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే నిమిత్తమై నారాయణుడు అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చాడు.
0: నారాయణ వాజ్ గెటింగ్ రెడీ టు కీప్ అప్ ద ప్రామిస్ గివెన్ టు మదర్ ఎర్త్.
1: లోక కళ్యాణ నిమిత్తము,
0: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్,
1: మానవ ధర్మస్థాపన నిమిత్తము,
0: టు ఎస్టాబ్లిష్ రైచియస్నెస్,
1: సత్య సూక్తి నిమిత్తము,
0: టు అప్హోల్డ్ ట్రూత్,
1: మానవోద్ధరణ నిమిత్తము,
0: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ మ్యాన్కైండ్,
1: దైవాన్వేషణ నిమిత్తము,
0: ఫర్ ది సర్చ్ ఆఫ్ డివినిటీ,
1: ప్రారంభం కావాలి.
0: All have to begin.
1: దేవతలందరూ కూడాను యాదవులుగా పుట్టారు.
0: All gods are born as Yadavas.
1: కనుక తన యొక్క సర్వవ్యాపకమైనటువంటి యొక్క యోగ శక్తిని పిలిచాడు.
0: He called yoga shakti which is all pervasive.
1: నీవు తక్షణమే వెళ్ళి,
0: you go immediately.
1: గోకులంలో ఉండినటువంటి యశోద గర్భంలో ప్రవేశించమన్నాడు.
0: You enter into the womb of Yashoda.
1: తన ఆదిశేషుణ్ణి పిలిపించి,
0: he summoned ఆదిశేష,
1: నీవు గోకులంలో ఉండినటువంటి యొక్క రోహిణి గర్భంలో ప్రవేశించమన్నాడు.
0: You step into the womb of Rohini in Gokulam.
1: నేను దేవకీ దేవి గర్భంలో ప్రవేశిస్తున్నాను.
0: I will be born to Devaki Devi.
1: ఈ ఏడవ గర్భము పూర్తి కాలేదు.
0: The seventh child is not yet born.
1: కనుక ఇది సరైనటువంటిది కాదని ఆ యొక్క దీన్ని సంకర్షణలు అనగా దానిని మార్చి రోహిణి గర్భంలో ప్రవేశింపజేశాడు.
0: He changed it and saw to it that it entered in the womb of Rohini.
1: తిరిగి ఏడవ గర్భము శిథిలమైంది అనగా అభాషితమైంది అని చెప్పారు.
0: The seventh conception resulted in abortion.
1: ఎనిమిదవ గర్భంలో కృష్ణుడు ప్రవేశించాడు.
0: Krishna was ready in the 8th one.
1: దిని దిని అభివృద్ధి చెందుతున్నాడు.
0: Day by day growing.
1: ఈ రోహిణి వసుదేవుని రెండవ భార్య.
0: Rohini is the second wife of Vasudeva.
1: ఈ పిల్లలందరినీ చంపుతున్నటువంటి యొక్క విషయాన్ని గుర్తించినటువంటి యొక్క వసుదేవుడు తన ఇంటిలో ఈ రోహిణిని ఉంచుకోవటం చేత ఈమెక్కుడును భద్రత తక్కువైపోతుందని రోహిణి యశోద ఇంటికి పంపించాడు.
0: Vasudeva watched that all children being killed by Kamsa.
1: ఈ రోహిణి యశోద సోదరి, యశోదకు చెల్లెలు.
0: She is the sister of Yashoda.
1: వీరు ఆ ఇంటిలో పెరుగుతూ వచ్చారు.
0: They were growing there.
1: భగవత్ లీలలు, శక్తి సామర్థ్యములు మానవాకారం ధరించినప్పుడు గుర్తించటం చాలా కష్టం.
0: It's very difficult to know and feel the will and the capacities of the divinity in human form.
1: ఈ అష్టమ గర్భంలో పుట్టేటువంటి వాడు తనకు అపాయం కలిగించుననేటువంటి ఆలోచన చేత వారిని చర్చలలో పెట్టాడు.
0: Having thought that the 8th child would kill him, he
1: imprisoned చర్చలలో ఉంచటమే కాదు,
0: not only keeping
1: ద్వారములకు చాలా భద్రమైనటువంటి ఒక బీగము తగిలించాడు.
0: He also has put a very big lock there.
1: దాని యొక్క బీగం చెవులంతా కూడా తన దగ్గర పెట్టుకున్నాడు.
0: He kept the key with him.
1: భద్రమైన సిపాయిలంతా కూడా నియమించాడు.
0: He kept all the soldiers around.
1: ఎవరు కూడా అక్కడ ఒక చీమైనా ప్రవేశించడానికి వీలు కానటువంటి ఒక స్థితిని ఏర్పరిచాడు.
0: He made arrangements that an ant cannot enter into the prison.
1: ఈ విధంగా ఉండిన సమయం లోపల రోహిణి నక్షత్రము ప్రారంభమైంది.
0: It was the time, the commencement of the time.
1: ఈ రోహిణి నక్షత్రము ప్రజాపతి యొక్క హస్తగతము.
0: The star Rohini is in the hands of Prajapati.
1: అష్టమి, రోహిణి ఈ రెండింటి యొక్క కూడిక చేత ఈ యొక్క దేవకీ దేవి ప్రసవించింది.
0: Combination of Ashtami and Rohini.
1: ఈ ప్రసవించిన తక్షణమే సామాన్య బాలుని వలె ప్రసవించలేదు.
0: The delivery was not normal.
1: ఆ తేజస్సు, ఆ వర్చస్సు, ఆ యొక్క కుండలములు అన్ని విధములైనటువంటి అలంకారంతో సృష్టింపబడింది.
0: The child was born with all the splendor and brilliance, with all the decorations and the jewelry.
1: వక్షస్థలం పైన శ్రీవత్సం కనిపించింది.
0: On the chest there is present శ్రీవత్సవ.
1: అది శ్రీవత్సవం అనేటువంటి మచ్చ.
0: It is the spot of శ్రీవత్సవ on the chest.
1: వక్షస్థలం పైన కనిపించింది.
0: It is seen on the chest.
1: కౌస్తుభమణి మెరిసింది.
0: The diamond of కౌస్తుభ.
1: దేవకీ వసుదేవులు చేతులు జోడించారు.
0: Immediately they stood with folded hands.
1: ఆ దివ్యమైనటువంటి రూపాన్ని చూడలేకపోయారు.
0: They could not watch the divine form.
1: మేము పుట్టినందుకు సార్థకమైపోయింది పని ఆనందించారు.
0: They were so happy that their lives were
1: redeemed. సాక్షాత్ భగవంతుని ఈనాడు మేము దర్శించామనుకున్నారు.
0: They felt so happy that they could have vision of God.
1: ఇరువురు ఆ చంటి బిడ్డ దగ్గరికి వెళ్లి చేతులు జోడించి పాదములు పట్టి ప్రార్థించారు.
0: They approached the newborn babe, caught hold of the feet and prayed.
1: మా అదృష్టవశాత్తు మాకు నీవు పుత్రుడై జన్మించావు.
0: Because of good luck you are born as a son.
1: కానీ నిన్ను రక్షించుకోలేకపోతున్నాము.
0: But we cannot protect you.
1: నీవేదైనప్పుడు ఒక మాయను కల్పించి ఇక్కడి నుండి నీవు వేరే ప్రదేశములకు పోయేటువంటి ఒక పరిస్థితిని ఏర్పరచమని ప్రార్థించారు.
0: They prayed to the newborn babe that he should devise a plan as to get away from the place.
1: నిర్మల హృదయుడు,
0: his pure hearted one,
1: కూర్చొని కనులు మూసుకుని ధ్యానించాడు.
0: He sat and meditated closed eyes.
1: అక్కడే ఒక ఎదురు బుట్ట కనిపించింది.
0: There he found a basket.
1: ఆ ఎదురు బుట్టలో ఆ బిడ్డను పెట్టుకుని,
0: keeping the babe in the basket,
1: తలుపుల దగ్గర చూచాడు.
0: He watched near the door.
1: ఒక్క తూరి ఇతని దృష్టి ప్రసరించిన తక్షణమే తలుపులు తెరవబడ్డాయి.
0: The moment he looked, the doors opened.
1: దైవ చిత్రములంత విచిత్రమయ్యా.
0: The divine will is very mysterious.
1: చిత్రములు
0: peculiar.
1: త్రిలోక పవిత్రములు,
0: సీక్రెట్ ఆఫ్
1: వరజలాల వర్తంబులు, సన్మిత్రములు, ముని జనవన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు అని వర్ణించాడు.
0: He started extolling that very dear to all the people of three worlds and so endearing.
1: అక్కడ ఉన్న సిపాయిలందరూ గాఢ నిద్రలో ఉంటున్నారు.
0: At the time sipahis on duty
1: ఎవరూ ఈ యొక్క వసుదేవుని చూడలేదు.
0: They didn't watch the couple.
1: తలుపులు తెరవబడింది కూడా ఎవరికి తెలియదు.
0: They didn't notice when the doors opened.
1: తాను చెరసాల దాటి వచ్చేటప్పటికి పెద్ద కుంభవర్షము.
0: When he came out of the prison,
1: the
0: water was flowing.
1: కానీ తాను హృదయంలో చింతించాడు. నారాయణ, నీ నిమిత్తమైనే నీ ప్రయాణం పెట్టుకున్నాను, కనుక ఈ యొక్క ప్రయాణములకు అడ్డు తగలకుండా చూడమని ప్రార్థించాడు.
0: He prayed within Narayana, I have undertaken this travel for you, see that there wouldn't be any obstacle.
1: Yamuna nadi dari vidchindi.
0: River Yamuna gave the way.
1: Nanduni intiki cheradu.
0: He reached Nanda's house.
1: Appude ee Yashodagudunu prasavinchindi.
0: It was only at that time Yashoda delivered.
1: Chanti bidda pakkana undi.
0: There was a babe by her side.
1: Yashodaku mattu kappadi.
0: Yashoda was
1: Maya devi janminchindi.
0: It was Maya that was born.
1: మాయాదేవి జన్మించేటప్పటికి యశోద నందులు కూడాను తాము తన్మయత్వంలో నిద్రిస్తున్నారు.
0: Because of the birth of మాయాదేవి, యశోద and నంద were fast asleep.
1: అక్కడ పెట్టి ఆ బిడ్డను ఆ బుట్టలో వేసుకుని తిరిగి చేరాడు మదరకు.
0: They kept this child over there and took back the child lying over there and returned.
1: ఎప్పుడు వసుదేవుడు ఇల్లును వదిలాడు, ఈ పుట్టినటువంటి మాయాదేవి అనేటువంటి ఒక ఆడబిడ్డ కెవ్వున ఏడ్చింది.
0: The moment Vasudeva left, the female child born, Maya Devi shouted.
1: Yashoda nandula kudunu ye bidda ani kudunu teliyadu.
0: Yashoda
1: nanda leka kumartana aneetundi kudunu variki teliyadu.
0: Yashoda nanda are not aware of the newborn babe, male child.
1: Intalo
0: rohini
1: kudunu parigettukoni vachindi.
0: And she also came running.
1: Chuchetappudiki aada bidda.
0: They saw the female child there.
1: Kumarudu.
0: The son there.
1: ఈ ఆడబిడ్డను తీసుకుని వెళ్లాడు వసుదేవుడు.
0: వసుదేవ టుక్ ది ఫీమేల్ చైల్డ్.
1: అక్కడ పోయి పెట్టేటప్పటికి అక్కడ కూడా ఈ ఆడబిడ్డ కెవ్వున ఏడ్చింది.
0: ద మూమెంట్ ద ఫీమేల్ చైల్డ్ కెప్ట్ ఓవర్ దేర్ ద చైల్డ్ స్టార్టెడ్ క్రయింగ్ లౌడ్లీ.
1: మేల్కొన్నారు.
0: ఆల్ గాట్ అప్.
1: ద్వారములంతా కూడా మూయబడి ఉంది.
0: దే సా ది డోర్ క్లోజ్.
1: ఈ వార్తను కంసునికి తెలియించారు.
0: ద న్యూస్ వాస్ కన్వేడ్ టు కంసా.
1: కంసుడు క్షణక్షణం కూడా కాచుకొని ఉన్నాడు.
0: కంసా వాస్ వెయిటింగ్ మూమెంట్ టు మూమెంట్.
1: అక్కడ నుంచి పరిగెత్తి వచ్చాడు.
0: హి కేమ్ రన్నింగ్.
1: దేవకీ దేవి చేతులు ఎందుకున్నటువంటి ఆ బిడ్డను తీసుకుని,
0: హి టుక్ ద చైల్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దేవకీ.
1: పైకి ఎగరవేసి కత్తితో కొట్టడానికి ప్రయత్నించాడు.
0: హి జస్ట్ త్రూ హర్ అప్ అండ్ ట్రై టు కిల్ విత్ ద స్వార్డ్.
1: మాయాదేవి,
0: ద చైల్డ్ ఇస్ మాయాదేవి.
1: మూర్ఖుడా,
0: ఓ ఫూల్,
1: నిన్ను హతమార్చేటువంటి వాడు పుట్టాడు.
0: ద వన్ హూ ఇస్ గోయింగ్ టు కిల్ యూ ఈజ్ ఆల్రెడీ బోర్న్.
1: కానీ ఒక ప్రదేశంలో చక్కగా పెరుగుతూ ఉన్నాడు.
0: He is growing already at one spot.
1: నీ మృత్యమును నీవు తప్పించుకోవడానికి వీలు కాదు, సాధ్యం కాదు.
0: It is impossible for you to escape death.
1: అని చెప్పింది అంతర్ధానమైంది.
0: So saying, Mayadevi vanished.
1: అప్పటి నుంచి కూడాను,
0: since then,
1: ఈ కంసుడు, ఈ కృష్ణుడు అనగా పుట్టినటువంటి ఈ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడని అనేక విధములుగా పరిశోధనలు చేశాడు.
0: Since then, Kamsa started investigating where the new child is present.
1: అప్పుడు ఈ దేవకి వసుదేవుని చెరసాల నుంచి విడిపించాడు.
0: దేవకి వసుదేవ వర్ లెఫ్ట్ ఫ్రీ అవుట్ ఆఫ్ ప్రిజన్.
1: ఇతను సామంత రాజు కనుక
0: హి ఇస్ ఎ కింగ్.
1: కప్పము కట్టడానికని నందుడు వసుదేవుడు ఇరువురు కుటుంబం ఒకే పర్యాయము కంసుని ఇంటికి వచ్చారు.
0: నంద వసుదేవ కేమ్ టు కంస టు పే ద ట్యాక్స్ టుగెదర్.
1: కప్పము కట్టారు. వెనుకకు వస్తున్న సమయంలో నందుడు చాలా జాగ్రత్త పడ్డాడు.
0: దే పేడ్ ద ట్యాక్స్ వైల్ దే వర్ రిటర్నింగ్. నంద వాజ్ హైలీ కేర్ఫుల్.
1: వసుదేవ, నంద, మన యొక్క పరిస్థితి ఏమని చెప్పుకోవాలి?
0: వసుదేవ, నంద, హౌ షల్ వి స్పీక్ ఆఫ్ అవర్ పొజిషన్ నౌ?
1: అప్పుడు వసుదేవుడు చెప్పాడు.
0: వసుదేవ సెడ్,
1: రేపల్లెలో కొన్ని అశుభములు జరగబోతున్నాయి.
0: ఇన్ రేపల్లె దేర్ ఆర్ సర్టెన్
1: ఈ గోకులమందు కొన్ని అశుభములు జరగబోతున్నాయి.
0: ఇన్ గోకుల సర్టెన్ ఇన్ ఆస్పిషియస్ థింగ్స్
1: ఆర్ ఎక్కువ కాలం ఈ మధురలో ఉండవద్దు.
0: డోంట్ స్టే దేర్ ఇన్ మధుర ఫర్
1: లాంగ్. తక్షణమే నీ వెళ్లిపోమన్నారు.
0: ఇమీడియట్లీ బెటర్ యు గో, హి సెడ్.
1: ఈ మాట విన్న తక్షణమే నందుడు రేపల్లెకు వచ్చాడు.
0: హావింగ్ హర్డ్ దిస్ నంద రిటర్న్ టు రేపల్లె.
1: గోకులము అని పిలిచేటువంటి వారు.
0: It is called as Gokula at that time.
1: ఈ గోకులం లోపల ప్రారంభమైన ఇంకా ఈ మృత్యు దేవతలైనటువంటి రాక్షసులు నిరంతరం కూడా తిరుగుతూ ఉన్నారు.
0: గోకుల, the demons of death are moving continuously.
1: మొట్టమొదటిది పూతన.
0: The first one is పూతనా.
1: ఈమె ప్రాలివడానికి పోయి ప్రాణం తీసుకుంది.
0: She went there to feed the new baby.
1: ఎవరి ఈ పూతన?
0: Who is this పూతన? యత్
1: భావం తద్ భవతి. మనం ఎట్టి చింతలు చేస్తామో అట్టి ఫలములే మనకు లభ్యమవుతుంటాయి.
0: యాజ్ ఇస్ ది థాట్ సో ఇస్ ది కాన్సిక్వెన్స్.
1: కనుక మంచి కాని చెడ్డ కాని మన తలంపులే దీనికి మూల కారణము.
0: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ అవర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఈ పూతన పూర్వము బలచక్రవర్తి కుమార్తె.
0: పూతన అర్లియర్ వాస్ ద డాటర్ ఆఫ్
1: రత్నావళి.
0: హర్ నేమ్ ఇస్ రత్నావళి.
1: బలిచక్రవర్తి యాగం చేస్తున్న సమయం లోపల వామనుడు మహా అందమైనటువంటి వాడుగా ఆ యొక్క చిన్న పిల్లవాడుగా ఆ యొక్క యాగశాలలో ప్రవేశించాడు.
0: వైల్ కింగ్ బలి అండర్టుక్ దిస్ యాగ, వామన అపియర్డ్ దేర్ ఇన్ ఎ బ్యూటిఫుల్ ఫామ్.
1: బలిచక్రవర్తి కుమార్తెనే ఈ రత్నావళి.
0: దిస్ రత్నావళి ఇస్ ద డాటర్ ఆఫ్ ఎంపరర్ బలి.
1: ఈ రత్నావళి కిటికీ నుంచి చూచింది.
0: రత్నావళి వాచ్డ్ వామన త్రూ ద విండో.
1: ఈ బాలుడు ఎంత అందంగా ఉంటున్నాడు.
0: How handsome is this boy.
1: ఇలాంటి బాలుడే నాకు పుట్టి ఉంటే ఎంత ఆడించి పాడించి లాలించి పోలించి అనేక విధములుగా నేను ఆనందించేటువంటి దానను.
0: If I am to have such a boy as my son, I would have been very happy. So she thought.
1: నా ప్రాప్తి లేకపోయింది.
0: I am not lucky enough to have.
1: అని అంటుండగానే ఈ బలిచక్రవర్తి ఇచ్చినటువంటి యొక్క మాట ప్రకారము రెండు అడుగులంతా కూడాను ఒకటి భూలోకము ఒకటి ఆకాశం తీసుకుని మూడవ పాదము బలిచక్రవర్తి తల పైన పెట్టాడు.
0: యాజ్ పర్ ద ప్రామిస్ మేడ్ హీ టుక్ ఆల్ ద త్రీ ఫుట్ స్టెప్స్.
1: ఇంత ప్రేమతో ఈ బిడ్డను ఎన్నో విధంగా ఆప్యాయంగా తలంచినటువంటి రత్నావళి,
0: రత్నావళి
1: బలిచక్రవర్తి తల పైన పాదము పెట్టేటప్పటికి కోపం వచ్చేసింది.
0: ద మూమెంట్ హీ కెప్ట్ హిస్ ఫీట్ ఆన్ ది
1: ఎవరి దుర్మార్గుడు వీడిని చంపివేయాలని.
0: Who is he? He must be killed, she said.
1: Preminchindi.
0: She loved.
1: Palivvalani aashinchindi.
0: She wanted him as her son.
1: Kalapatiki itanni champali ani kudunu sankalpinchukundi.
0: Later she decided to kill him.
1: Aa rendu sankalpamulu chetane ikkada putanaga vachi puttindi.
0: Because of these two thoughts she appeared here as putana.
1: Aa putane palivvalani vachindi.
0: That putana came to feed the baby.
1: Champalani chusindi.
0: She waited to kill.
1: తానే చచ్చింది.
0: Ultimately it died.
1: యద్ భావం తద్ భవతికి. కనుకనే మన సంకల్పాలు మంచి సంకల్పాలుగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: So we should see our thoughts will be good.
1: ఇది వారి సంకల్పాన్ని ఫలింపజేసేటువంటి వాడే భగవంతుడు.
0: God only the one who will fulfill.
1: ఎవరు ఏ సంకల్పం చేస్తున్నప్పటికీ తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తుంటాడు భగవంతుడు.
0: వాట్ ఎవర్ థాట్స్ యూ మైట్ ఎంటర్టైన్ గాడ్ విల్ ఆల్వేస్ సే.
1: కాబట్టి ఆ రత్నావళి ఆశించింది మొట్టమొదటి ఈ పిల్లకు పాలు ఇవ్వాలి.
0: రత్నావళి వాంటెడ్ టు ఫీడ్ దిస్ బేబీ.
1: అంత ప్రేమించినటువంటి రత్నావళి ఈ బిడ్డను చంపాలి.
0: విత్ ఆల్ లవ్ బట్ యెట్ షీ డిసైడెడ్ టు.
1: అదే పూతలుగా వచ్చి పుట్టి
0: హావింగ్ బీన్ బోర్న్ ఎస్
1: పాలు ఇవ్వాలని వచ్చి
0: హావింగ్ కమ్ దేర్ టు
1: తిరిగి అతని కుమారుని చంపాలని చూచి
0: షీ వెయిటెడ్ టు కిల్.
1: కట్టకట్టబడి తానే చచ్చింది.
0: అల్టిమేట్లీ షీ డైడ్.
1: ఈ రత్నావళికి ఒక అన్న ఉండేటువంటి వాడు.
0: రత్నావళి హ్యాడ్ ఎ బ్రదర్.
1: అకాశుడు.
0: అకాశుడు
1: ఇతను తన యొక్క సోదరుని కృష్ణుడు ఈ విధంగా హింసించాడని చెప్పిన విని అతను మరింత క్రోధంతో ఉంటున్నాడు.
0: Having heard that his sister is put to suffering, he was very angry.
1: ఇతను ఒక గొప్ప సర్ప రూపంలో వచ్చాడు.
0: He came in the form of a serpent.
1: దాని యొక్క నోరు ఒక పెద్ద గుహ వలె ఉంటుండాలి.
0: His mouth is like a very big cave.
1: ఆ గుహ వలె ఉంటున్నటువంటి ఆ సర్పాన్ని చూచాడు గోపాలుడు కృష్ణుడు.
0: The cowherd boys and Krishna watched this serpent.
1: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కూడాను గోపాలుడితో ఎప్పుడు ఆడుకుంటుండేటువంటి వాడు.
0: Krishna right from the beginning was playing with cowherd boys.
1: ఈ గోపాలుడితో చేరి అడవులకు వెళ్లేటువంటి వాడు.
0: He used to go to the forest along with the other cowherd.
1: చిన్న బిడ్డ.
0: So young.
1: రెండవ సంవత్సరము.
0: The second year.
1: తల్లి వదిలేటువంటిది కాదు.
0: Mother never left him alone.
1: రెండు సంవత్సరాలు దాటింది.
0: 2 years passed by.
1: మూడవ సంవత్సరం ప్రారంభమైంది.
0: 3rd year started.
1: ఒక విలేజ్ లేడీ అనగా పల్లె పడుచు కొన్ని అడవి పండ్లంతా ఎత్తుకుని వచ్చింది అమ్మడానికి.
0: A village lady, she was selling the forest figs.
1: ఆ పండు చూచాడు కృష్ణుడు ఈ మూడు సంవత్సరంలో కృష్ణుడు.
0: 3rd year boy Krishna saw those figs.
1: అవ్వా నాకు ఈ పండు చాలా ఇష్టము ఇస్తావా అని అడిగాడు.
0: Yes. Would you give me that fruit? I like it very much.
1: నాయన నేను ఇవ్వడానికి వచ్చాను.
0: He said, I have come here to give you.
1: అయితే దీనికి తగినటువంటి వెల ఇచ్చినప్పుడే నేను ఇస్తాను అన్నది.
0: However, I will give you if you pay the price.
1: ఈమె తెలియని అమాయకుడు వలె వెల అంటే ఏమిటి అన్నాడు.
0: Innocently he asked, what will you
1: give me? ఫలములు ఇస్తాను. ఈ ఫలానికి ప్రతిఫలం నువ్వేమైనా నాకు ఇవ్వాలి కదా.
0: I am going to give you this fruit. You must give me something in return.
1: లోపలికి వెళ్ళాడు.
0: He went in.
1: చిన్న ముద్దు చేతులతో ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు.
0: With little tiny hands he brought rice.
1: ఆ ముసలమ్మ వడిలో వేశాడు.
0: And gave them to old lady.
1: ఆ ముసలమ్మకు తన్మయత్నం అయిపోయింది.
0: Old lady for
1: ఈ ఒక చిన్న బారుని యొక్క చేష్టలు ఈ రూపమును చూచేటప్పటికి చాలా తేజస్సుగా ఉంటున్నాడు.
0: The actions and the form of the little boy was highly effulgent.
1: ఆనకుడును ఆ పిల్లవాడి చేతులు నిండుకు పండ్లు పెట్టింది.
0: And this old lady also gave fistful fruits.
1: ఇంకక్కడ ఆమె ఉండడానికి ఇష్టపడలేదు.
0: She didn't want to stay there.
1: తచ్చనే తన ఇంటికి పోవాలని ఆశించింది.
0: She wanted to return home.
1: ఇంటికి నడుస్తూ వెళ్ళింది.
0: She started going.
1: ఒక్కొక్క అడుగు వేసేటప్పటికి బుట్ట మరింత భారం అవుతూ వచ్చింది.
0: At every step the burden of the basket was heavier and heavier.
1: చేరేటప్పటికి బుట్టను దింపడానికి కూడా చేత కాకపోయింది.
0: By time she reached home the basket was very heavy.
1: ఏదో విధంగా తాను బలవత్తంతో ఆ బుట్టను దింపి కింద పెట్టింది.
0: However, she struggled hard to put it down.
1: పిల్లవాడి చిన్నటువంటి బియ్యం యొక్క గింజలు అనంతమైనటువంటి యొక్క రత్నాలుగా మారిపోయినాయి.
0: రైస్ గ్రెయిన్స్ గివెన్ బై ద లిటిల్ బాయ్
1: రత్నాలుగానే ఉంటున్నాయి.
0: ఆల్ హావ్ బికమ్ డైమండ్స్.
1: చూచింది.
0: హి సా.
1: ఇతను ఎవరో భగవంతుడిగా ఉంటున్నాడు.
0: హి మస్ట్ హావ్ బీన్ గాడ్.
1: లేకపోతే అతను ఇచ్చినటువంటి ఈ ధాన్యం అంతా రత్నములుగా మారడానికి వీలవుతుందా?
0: Is it possible for the grain to become diamond? అదృష్టవంతురాలను
1: నేనంత అదృష్టవంతురాలను
0: how lucky I am
1: అని తనలో తాను చాలా ఆనందిస్తూ ఊరిగింటి వారినంత పిలిచి అనేక విధంగా చూపించింది.
0: While feeling so happy she started telling everything in the neighborhood.
1: ఈ విధంగా తన ఆనందములో తాను మునిగిపోయింది.
0: She was so happy.
1: పిల్లలతో అడవికి పోవాలని చాలా గోల చేస్తున్నాడు కృష్ణుడు యశోద దగ్గర.
0: Krishna started telling Yashoda that it's time to go to the forest along with other boys.
1: ఈ పిల్లవాడిని నిద్రూపితి సరిపోతుంది అనుకొని పాలు ఇచ్చుతూ వచ్చింది. పాలు తాగిపోవడం వేడు నాయన అన్నది.
0: She wanted to take him to sleep and she wanted to feed him.
1: కృష్ణుడు ఏం తక్కువ వాడు కాదు.
0: Krishna is no ordinary one.
1: ఇంతకు మరింత యుక్తి పన్నాడు.
0: He is more intelligent.
1: పాలు త్రాగుతూ నిద్రపోయినట్టుగా నటించాడు.
0: While drinking the milk he pretended as if he
1: ee nidrinchadaniki puramu aavalintalu ani ostayi.
0: Prior to sleep one yawns.
1: Aa paalu traagutunnatundi krishna okka thuri annadu noru techadu.
0: Krishna yawned opening his mouth.
1: Choochindi Yashoda.
0: Yashoda watched.
1: Ee meemu kanipistu untundadi.
0: Many things start to
1: లోకాలన్నీ కనిపిస్తుండాలి.
0: All the world start to
1: దేవతలంతా కనిపిస్తున్నారు.
0: God started appearing.
1: తనకు అర్థం కాలకుండా పోయింది.
0: She couldn't understand.
1: యోచన చేసింది.
0: She thought.

0: Is it a dream? Or is there the plan of Lord Vishnu? Is it the thought and the will of God? She started finishing.
1: Yashoda Devi Kano.
0: Am I not Yashoda?
1: Leka Parasthalamo.
0: Or is it any other place?
1: తనను తాను అనేక విధములైనటువంటి యొక్క ఆపోహరణను చింతిస్తూ వచ్చింది.
0: She went on thinking so, imagining so many of things.
1: నా కుమారుడు చిన్నవాడు.
0: My son is so young.
1: ఈ సమస్త లోకమును నా యొక్క కుమారుని యొక్క నోటిలో కనబడటం ఇది నా భ్రమ అనుకుంది. తర్వాత మర్చిపోయింది.
0: She thought that it's all her illusion that all the words appeared in the mouth of her child.
1: శారీర భ్రాంతిలో మునిగినటువంటి వారికి ఇలాంటి భ్రమలే కలుగుతూ ఉంటాయి.
0: People with body attachment will be subjected to such delusion.
1: తదుపరి పోరు పెట్టుకున్నాడు గోపిక గోపాలతో నేను అడవికి పోవాలని.
0: Later, he really wanted to go to forest.
1: ఈ విధంగా నిత్యము అడవికి పోతూ గోపాలతో ఆడుకుంటూ పాడుకుంటూ అనేక విధములుగా కూడాను కాలం గడుపుతూ వచ్చాడు.
0: Krishna used to spend time playing with other cowherd boys.
1: ఈ దినము కూడాను ఏదో ఒక రాక్షసి వారికి అడ్డు తగలటము వారి ప్రాణమును తీవటం కృష్ణుడు.
0: Every day one demon or other started appearing in order to kill him.
1: ee vidhanga jarugutunte pillalu vachi oorlo cheppukuneetundi vaadu ee vidhamainatundi pramadamainatundi rakshasi vachindi krishnudu ee vidhanga champadu krishnudu ee vidhanga kodunu kodichaadu ani ee vidhanga chutti chutti chutti aa yokka rakshasini bhoomiki kottaadu mukkalaipoyindi ee vidhanga pillalu cheppukuneetundi vaaru.
0: The other cowherd boys used to say such a demon appeared and Krishna put it down and killed it ultimately.
1: కానీ యశోద ఆశించేది, అయ్యో భగవంతుడు నా కుమారుని రక్షిస్తున్నాడు, లేకపోతే ఇప్పటికి నా కుమారుడు ఏవై ఉండేటువంటి వాడు.
0: యశోద యూస్ టు ఫీల్ గాడ్ ఈజ్ ఓన్లీ ప్రొటెక్ట్ మై చైల్డ్ ఆర్ ఎల్స్ వాట్ వుడ్ హావ్ హ్యాపెన్ టు హిమ్.
1: ఆ పిల్లలు వచ్చి తానే దేవుడై ఉండగా అతను రక్షించేవాడు ఎవరమ్మా అని పిల్లలు చెప్తున్నారు.
0: ది అదర్ చిల్డ్రన్ యూస్ టు సే వెన్ యువర్ చైల్డ్ ఈజ్ వెరీ గాడ్ హూ ఎల్స్.
1: పిల్లలు ఏమీ తెలియనటువంటి మూర్ఖులు అమాయకులు.
0: దే ఆర్ ఫూలిష్ పీపుల్ ఇన్నోసెంట్.
1: దేవుడు అంత సులభంగా వచ్చి రక్షిస్తాడా? కాదు కాదు, నా ప్రార్థన వల్లనే దేవుడు రక్షిస్తున్నాడు.
0: విల్ గాడ్ కమ్ సో ఈజీ అండ్ ప్రొటెక్ట్
1: అనే అడవి నుంచి వచ్చిన తక్షణమే దృష్టి తీసేది, కొబ్బరికాయ కొట్టేది, మంత్రాలు తంత్రాలు యంత్రాలు అన్ని కట్టించింది పాపం యశోద.
0: బికాస్ ఆఫ్ దిస్ టీ ఆర్ టు వార్డ్ ఆఫ్ ది ఈవిల్ ఐ యూస్ టు పుట్ ఆల్ కైండ్స్ ఆఫ్ మంత్రాస్ అండ్ అదర్ థింగ్స్ ప్రొటెక్టింగ్ మై చైల్డ్ ఆర్ ఎల్స్ వాట్ వుడ్ హావ్ హ్యాపెన్ టు హిమ్.
1: ఆ పిల్లలు వచ్చి తానే దేవుడై ఉండగా అతను రక్షించేవాడు ఎవరమ్మా అని పిల్లలు చెప్తున్నారు.
0: ది అదర్ చిల్డ్రన్ యూస్ టు సే వెన్ యువర్ చైల్డ్

0: I used to put all kinds of mantras and other things.
1: ఒకనాడు చాలా ప్రమాదం ఏర్పడిపోయింది.
0: One day he faced the danger.
1: దేవలోకములో కూడాను అనేక మంది అనేక విధములుగా కూడాను కృష్ణుని గురించి వర్ణిస్తూ వచ్చారు.
0: In the world of gods also people started extolling Krishna.
1: అఘాసురుడు మరణించాడు.
0: అఘాసురా డైడ్.
1: భూతన్ను మరణించింది.
0: భూతనా డైడ్.
1: ఇంకా అనేక మంది రాక్షసులంతా కూడాను శకటాసురుడు మరణించాడు.
0: శకటాసురా డైడ్.
1: ఈ విధంగా అనేక రాక్షసులంతా చంపుతున్నాడు. ఆహా, ఈ యొక్క నారాయణమూర్తి ఈ యొక్క భూలోకంలో ఎంత గొప్ప పని చేస్తున్నాడు, ఈ రాక్షసులంతా సంహారం జరుగుతున్నాడు అని సంతోషిస్తూ వచ్చారు.
0: సో మెనీ డెమన్స్ డైడ్ లైక్ దిస్ నారాయణ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ ఆఫ్ ద డెమన్స్. వాట్ ఎ గుడ్ థింగ్ హాస్ బీన్ హ్యాపెనింగ్.
1: ఈ వార్త బ్రహ్మ చెవిలో పడింది.
0: దిస్ న్యూస్ రీచ్ టు బ్రహ్మ.
1: ఏమిటి, ఇంత చిన్నపిల్లవాడు ఈ విధమైన యొక్క మహత్తరమైన కార్యం జరుపుతున్నాడు అనుకుని పరీక్షించాలని ప్రయత్నించాడు.
0: Brahma wanted to test him because such a mysterious things have been happening by this boy.
1: Anadu ratri pillalakanta kodunu oka chakkani aadesham andinchadu Krishnudu.
0: Krishna sent a command that night to all of the boys.
1: Ee naadu manu govulu teeskunu pokoddu.
0: Let's not take cows with us today.
1: Ee okka doodalnu teeskunu podam.
0: Let us take the cows only.
1: Ee doodalnu teeskunu poyi meeru ee vaidyam meeku telusuno aa vaidyamunto paatu meerandaru kuda ee naadu aduviki raavali.
0: You take the cows this day, whatever instruments you can play
1: with them.
0: Let us spend time in the forest with all the instruments and music.
1: అందరూ వారి వారి ఎక్కువ మందికి ఫ్లూటే తెలుసును పాపం గోపాలకు.
0: Many cowherd boys know how to play on flute.
1: ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో ఫ్లూట్.
0: One hand they had the stick, other hand flute.
1: ఇద్దరు పిల్లలు మాత్రము రెండు కుండలు తీసుకుని వచ్చారు.
0: Only two boys brought pots.
1: ఏమిటి ఆ కుండలు చేసేటువంటి సంగీతము?
0: What is the music out of the pots?
1: కడుపు దగ్గర పెట్టుకోవటం, కుండల్లో చక్కగా తాళముగా కొట్టడం.
0: They'll keep that pot against the stomach and make
1: guitar. ఈనాడు మ్యూజిక్ లోపల కూడా ఘటము అంటారు దాన్ని. అది ఆనాడు ద్వాపర యుగంలోనే ప్రారంభమైనటువంటిది.
0: This ghata, an instrument, the pot, which is used today, was present in Dwapara age.
1: వెళ్ళారు, దూడలను తోలారు, యమునా తీరం లోపల కూర్చున్నారు చక్కగా.
0: Well, they accompanied by cars, they sat with the banks of Yamuna.
1: పిల్లలు వాయిస్తున్నారు, ఘటములు కొడుతున్నారు, కృష్ణుడు డాన్స్ ఆడుతున్నాడు.
0: They were playing their singing and Krishna was dancing.
1: కృష్ణుడు నిలిపిన తర్వాత మరికొంతమంది డాన్స్ ఆడటము.
0: After that, some more boys started dancing.
1: ఈ విధంగా ఆడుతూ వస్తున్నారు.
0: They were all playing.
1: కొంత దూరం లోపల తాటి చెట్లు పెద్దవి కనిపించాయి.
0: There are very big, huge palm trees.
1: ఈ వృక్షములో నిండుకు తాటి పళ్ళు ఉంటున్నాయి.
0: The palm fruits all of them.
1: కృష్ణునికి ఇద్దరు పిల్లలు మాత్రం చాలా సమీపంలో ఉండేటువంటి వాళ్ళు, చాలా ముఖ్యులు.
0: The two of the cowherd boys are so intimate.
1: దాముడు సుబాల అని ఇద్దరు పిల్లలు. దాముడు సుబాల.
0: One is దాముడు, other one is సుబాల.
1: వీరిద్దరూ కూడాను కృష్ణుడికి ఎప్పుడు కూడా రైట్ అండ్ లెఫ్ట్ లో ఉండేటువంటి వాళ్ళు.
0: దీస్ టూ వర్ ఆన్ ద రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ కృష్ణ ఆల్ త్రూ.
1: మెత్తగా దాముడు కృష్ణునికి తొడగిల్లాడు.
0: దాముడు సాఫ్ట్లీ పించ్ ద థై ఆఫ్ కృష్ణ.
1: నాకు ఆకలిగా ఉంది కృష్ణ.
0: కృష్ణ, ఐఎమ్ హంగ్రీ.
1: చూడు, ఆ తాటి చెట్లు కావలసినన్ని ఫలములు ఉంటున్నాయి.
0: ద పామ్ ట్రీ హాస్ గాట్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్.
1: కాబట్టి ఆ ఫలములు కావాలి మాకు అన్నాను.
0: We want those fruits.
1: ప్రక్కనే ఉండినటువంటి యొక్క బలరాముడు కూడాను,
0: ద బలరామా అండ్ అదర్ సైడ్,
1: అవి నేను తెస్తాను ఉండమని చెప్పాడు.
0: హి సెడ్ వెయిట్, ఐ విల్ బ్రింగ్ దెం.
1: తాను పరిగెత్తి వెళ్ళాడు, ఒక్కొక్క చెట్టును ఊదించాడు.
0: హి ర్యాన్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ ఈచ్ ట్రీ.
1: ఫలములన్నీ క్రింద పడ్డాయి.
0: ఆల్ ఫ్రూట్స్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: ఆ యొక్క బలమైనటువంటి యొక్క ఆ బలరాముడి యొక్క దీనికి దీప్తికి అన్ని కూడా చెట్లు విరిగిపోయాయి.
0: బికాస్ ఆఫ్ ది స్ట్రెంగ్త్, ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆఫ్ బలరామ, all fruits fell down.
1: ఈ బలరామునికి పేరు పెట్టిన వాడు ఎవరు?
0: Who named Balarama?
1: గర్గుడు.
0: గర్గ్య named him.
1: ఇతను ఏం చెప్పాడు? ఇతను చాలా బలంగా ఉంటున్నాడు.
0: గర్గ్య said he is
1: అతను తేజస్సంతా చాలా రమించేటువంటి రాతిగా ఉంటున్నాడు. రమించేటువంటి బలవంతుడు కాబట్టి అతనికి బలరాముడు అని పేరు పెట్టండి అన్నాడు.
0: As his physical strength is highly attractive, he named him as Balarama.
1: ఆ బలరాముడు ఆ విధంగా దాన్ని ఆడించాడు.
0: బలరామ షైన్ లైక్ దా.
1: అప్పుడే ఒక మహా దీర్ఘదేహమైనటువంటి ఒక గాడిద అందులో పుట్టిపోయింది.
0: అండ్ దేర్ ఎ వెరీ బిగ్ డొంకీ అపియర్.
1: దాని రెండు కాళ్ళు పట్టుకుని బలరాముడు భూమికి కొట్టాడు, అది గుండె పగిలి చచ్చింది.
0: బలరామ కాట్ హోల్డ్ ది టూ ఫీట్ ఆఫ్ ద డొంకీ.
1: అందరూ పిల్లలంతా కూడా బలరాముడిని పట్టుకుని ఎగురుతూ ఆడుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: యాజ్ ద డొంకీ డైడ్ ఆల్ కహో

0: boys started enjoying
1: ee samayanni puraskarinchukoni
0: basing on this time
1: brahma oka pedda cave ni akkada srushtinchadu
0: brahma created a very big cave
1: there chaala sangeetamlo munigi aanandanni anubhistunnaru
0: all people were enjoying lost in ecstatic music
1: dudallanta teesukoni poi aa guhalo pravesh pettadu ee brahma
0: brahma made all these calls there enter in the cave
1: pillalanta vetukutu poyaru krishna krishna dudalekkada dudalekkada ani
0: cowherd boys went on searching for cows krishna what happened to them
1: krishnuku telusunu
0: krishna knows pretty well
1: vetukandi meer akkadiki velli adigo aa guha daggara untayi velchukandi annadu
0: he said they are there near the cave better you go and search
1: anta chuchar tirigi guhaloki praveshincharu andaru
0: they looked all around they entered into the cave
1: guhaloki praveshinche tappatiki
0: then once they have gone in
1: guha moosukundi
0: the cave closed
1: aa pillalu ee doodalu aa guhalo cheripoyinayi
0: the boys and cows were there inside the cave
1: oka dinamu rendu dinamulu moodu dinamulu kaadu okka samvatsaram
0: not for one or two or three days for one full year
1: appudu krishnudu em chesadu ee brahmaku buddhi cheppal anukunnadu
0: then krishna wanted to teach a lesson to brahma
1: okka doodu kudu taane ayyadu taane oka doodu roopam dharinchadu
0: He assumed the form of a cow.
1: ఎన్ని దూడలు ఉన్నాయో అన్ని రూపములు తానే ధరించాడు.
0: He assumed the form of a cow.
1: ఎంతమంది గోపాలు ఉన్నారో అన్ని గోపాలు యొక్క వేషాలు తానే ధరించాడు.
0: He has taken upon himself the form.
1: సాయంకాలం అయినప్పటికి బలరాముడు కృష్ణుడు ఈ దూడలను తీసుకుని ఇంటికి వెళ్ళారు.
0: Evening time Balarama and Krishna accompanied the cows in
1: there. తిరిగి తల్లిదండ్రులు ఈ దూడలను చూచి ఏదో మామూలు మన దూడలే అనుకొని మా బిడ్డలే అనుకొని వారెంతో వారు ఆనందిస్తూ వస్తున్నారు
0: ఆల్ అదర్ పేరెంట్స్ హావ్ టేకెన్ దెం యాస్ దేర్ ఓన్ అండ్ దే వర్ హ్యాపీ
1: ఈ విధంగా సంవత్సరం అంతా జరుపుతూ వచ్చాడు
0: He spent the time like that for one year.
1: Brahma ka aashcharyam vesindi.
0: Brahma was surprised.
1: Emira akkadunna vemaina vidipinchukoni vachadani akkadi guha poi chuste guhalo unnai.
0: He thought that they might have escaped. But when he saw there in the cave, he saw all boys there and
1: ikkada chuste aa pillale aa doodale ikkada kuda untunnayi.
0: The very same boys and cows are as well here.
1: Appudu thanu yochinchadu.
0: Then he thought.
1: Ninu ganugonna gallamma.
0: Can we know you?
1: Krishna, ninu ganugonna gallamma.
0: Krishna, can we know you?
1: Aduvu kante ati sutva roopudavu, ganamu kante ati gananeyudavu.
0: You are smallest among the small and the biggest among the big.
1: 84 లక్ష జీవముల అనయమ్మున నడబాయి కుందువట అణువురేణు త్రిడకాష్టము మొదలుగు అఖండ రూపుడవై వెలజిదువట నిను కనుగొన్న గలనా
0: You will be with all the 84 types of species. You are always with them. Can we know you?
1: Ganamagu dongalalo gajadungavu ninu ganugonna galanna.
0: Among the thieves, you are a very big thief. Can
1: Krishna,
0: we know
1: you? Ninu ganugonna galanna.
0: Krishna, can we know you?
1: అని కృష్ణుడు వచ్చి ప్రార్థించి నా అపరాధాలను క్షమించమని కోరి ఆ గుహలో ఉండినటువంటి వాటినంతా ఇంటికి పంపించి తిరిగి కృష్ణుడు తన రూపము తాను ధరించాడు అనగా భగవంతుడు అనేక రూపములు కూడా ధరించవచ్చు
0: గాడ్ కెన్ టేక్ ఎనీ ఫామ్
1: సర్వభూత స్వరూపాన్ని కూడా ధరించవచ్చు
0: He can take any form in this
1: life. అందుకోసమని ఈశావాస్యం విదం జగత్.
0: For that reason it is said God is
1: జగత్తంత భగవంతుని యొక్క స్వరూపమే.
0: The entire universe is the form.
1: సర్వ స్వరూపములు భగవంతుని యొక్క స్వరూపములే.
0: All are the forms of God.
1: ఈ విధంగా
0: how?
1: ఈ విధంగా ధరించడానికి వీలవుతుంది.
0: How is it possible?
1: ఇది మనోమూలం విదం జగత్తు. భగవంతుడు మనస్సులో తలుచుకుంటే ఎంతైనా కూడా మార్పు చెందుతుంది.
0: When God wills any change can happen.
1: రాత్రి నీవు పరుంగినావు.
0: Last night you slept.
1: పడక పైన ఉన్నది నీ దేహము.
0: Your body is on the bed.
1: కానీ నీ స్వప్నాన్ని అనుభవిస్తున్నావు.
0: But you're experiencing.
1: ఈ స్వప్నంలో ఇప్పుడు ఎంతో మందిని నువ్వు చూస్తున్నావు.
0: There in a dream you see.
1: ఎన్నో వస్తువులను చూస్తున్నావు.
0: Many objects.
1: ఎన్నో గృహములు చూస్తున్నావు.
0: Many houses.
1: ఎన్నో వ్యక్తులను చూస్తున్నావు.
0: Individuals.
1: నిన్ను నీవు కూడా చూస్తున్నావు.
0: You see your own self.
1: ఇది ఎవరు సృష్టించారు?
0: Who created all this?
1: ఈ స్వప్నములో ఉండినటువంటి ఈ సర్వ స్వరూపములు కూడాను తన యొక్క మనోభావములే.
0: All those that appear in a dream are the reflections of his own mind.
1: తన దేహం పడకపై ఉన్నది.
0: Body is on the bed.
1: ఏకోహం బహుశ్యాం. తాను ఏకమే అనేక స్వరూపాన్ని పొందిపోయింది.
0: Only one that manifested into many.
1: ఇది దైవతత్వాన్ని అందరూ గుర్తించడం అసాధ్యము.
0: It is impossible for all to recognize divinity.
1: దేహాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడిగా భావించి మనుషులు అనేక విధములుగా కూడా ఈ మాయలో మునిగిపోతున్నారు.
0: Because the body meant attachment people are drowned in delusion.
1: నావలే ఆ దేహము ఉంటుండాది నావలే ఆ దేహము తింటుండాది నావలే ఆ దేహము తిరుగుతూ ఉంటుండాది కాబట్టి నాకంటే భేదం కాదే అతనికంటే నేను భిన్నుడు కాదే అని ఏకత్వం చూసుకుంటారు.
0: We are mistaken in the feeling God has got the same body as ours. The body of the God partakes same food as I do.
1: కానీ ఆత్మ ఏకత్వాన్ని మాత్రం చూసుకోవటం లేదు.
0: But they don't recognize the unity of the spirit.
1: ఆకారములు అందరి చూసుకుంటున్నారు.
0: They just go by form.
1: అందువల్ని మానవ స్వరూపము ధరించినప్పుడు దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
0: Therefore, when God assumes human form, it is difficult to understand divinity.
1: అతను దైవమని తెలియక
0: without knowing that he is
1: అనేక విధములుగా కూడాను కృష్ణుని కూడాను తూలనాడినారు.
0: Krishna also was blamed, criticized.
1: Jarudu, chorudu.
0: That is the thief.
1: Inka aneka dushtudu, durmargudu ani kuda dushincharu.
0: People also said that is a wicked, bad man.
1: Kani vaaru dushinchinanta matramna tana yokka goppa poledu.
0: These accusations have not come in the way of his grandeur.
1: Anni tana yokka bhramale kani veru kaadu.
0: They are all one's own illusions.
1: Manavudu bhraminchi భగవంతుణ్ణి విస్మరించి తన యొక్క జీవిత తత్వం కోసమని తాను మానవ దేహాన్ని భావిస్తూ ఉన్నాడు.
0: ఇస్ డెల్యూటెడ్ అండ్ ఈస్ క్యారీడ్ అవే విత్ ది బాడీ ఫీలింగ్ అండ్ టేక్స్ గాడ్ యాస్ హ్యూమన్.
1: ఈ విధమైనటువంటి మానవత్వంలో ఉండేటువంటి అమాయకత్వము మాయకత్వమును పోగొట్టే నిమిత్తమై కృష్ణుడు దేహధారి అయి వచ్చాడు.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ గెట్ అవే ఫ్రమ్ దిస్ ఇగ్నోరెన్స్ అండ్ ఫూలిష్నెస్ కృష్ణ అపియర్డ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: కానీ ఒకనొక సమయం లోపల ఆడుకుంటూ
0: అట్ వన్ టైమ్ వైల్ ప్లేయింగ్
1: మన్ను తిన్నాడని బలరాముడు వచ్చి తల్లి దగ్గర తంటాలు చెప్పాడు.
0: బలరామ కేమ్ అండ్ స్టార్టెడ్ కంప్లైనింగ్.
1: ఇవన్నీ కేవలము దైవం చిత్రములు, దైవ విచిత్రములు, దైవం యొక్క లీలలు.
0: దే ఆర్ ఆల్ ది విల్ అండ్ ది ప్లే ఆఫ్ ది లార్డ్.
1: ఒకనాడు కోపం వచ్చి
0: వన్ డే అవుట్ ఆఫ్ యాంగర్
1: నటించటమే ఇవన్నీ.
0: దట్స్ ఆల్ ప్రిటెన్షన్.
1: కృష్ణ నీవు యశోద కొడుకు కాదు.
0: హి సెడ్ కృష్ణ యు ఆర్ ది సన్ ఆఫ్ యశోద.
1: ఎందుకోసం కాదంటున్నావా?
0: యు మే ఆస్క్ వై.
1: నందుడు తెల్లగున్నాడు.
0: నంద ఇస్ వైట్.
1: యశోద తెల్లగుంది.
0: యశోద ఇస్ వైట్.
1: నువ్వు నల్లగున్నావు.
0: బట్ యు ఆర్ డార్క్.
1: కాబట్టి వారి కొడుకు కాదు నీవు. ఎవరో ఎక్కడ పుట్టినో వచ్చి పుట్టావు.
0: యు ఆర్ డార్క్ అండ్ దేర్ఫోర్ యు ఆర్ నాట్ బౌండ్ టు దే.
1: కానీ బలరాముడు చెప్పినది సత్యమే.
0: వాట్ బలరామ సెడ్ ఇస్ ట్రూత్.
1: కానీ కృష్ణుడు కూడా ఈ సత్యం తెలుసును.
0: కృష్ణ ఆల్సో నోస్ దాట్.
1: తాను తిరిగి అమాయకుని వలె యశోద దగ్గరికి వెళ్లి అమ్మా నేను నీ బిడ్డను కాదని చెప్పని అన్న నన్ను దూషిస్తున్నాడు చెప్పు నిజం చెప్పుమని పింకితనం పట్టాడు.
0: Krishna went and told mother. He said, mother, the brother is saying that I don't belong to you.
1: Krishna balramudiki em telusunu.
0: He said, Krishna, what is that balrama knows?
1: Amayakudu.
0: You innocent.
1: Nu maha janavu. Nu chaala telivitegalu galavadu.
0: You are highly intelligent.
1: Vaani maatalanta nee vinavaddu.
0: Don't bother about.
1: Nee nijamga naa kodukuve.
0: Truly speaking, you are my son.
1: Bhagavantudu icheetundi rangulu shashvatamainatundive.
0: The colors, they remain.
1: Ee rangulu pradhanam kaadu.
0: The colors are not important.
1: Aneka mandi aneka rangulu vesukuntaru tana aakaramunu moosi pettukune nimittamai.
0: People apply various colors to color.
1: Ivanni vesukunnanta variki kaani tirigi bhagavantudu ichina color nu maatramu evvaru maarchadaniki veelu kaadu.
0: These are the colors that we put up as makeup, but the God given complexion will not change.
1: నల్లని రూపాన్ని ఆశిస్తుంటాడు కనుక నీవు భగవంతుడి స్వరూపాన్ని ధరించావు అని చెప్పింది యశోద.
0: యశోద సెడ్ గాడ్ ఆల్వేస్ వాంట్స్ డార్క్ కాంప్లెక్షన్ దేర్ఫోర్ యు ఆర్ ఇన్ డార్క్ కలర్.
1: అలాంటి కృష్ణుణ్ణి గోపికలు కూడా ఎన్నో విధములుగా వర్ణిస్తూ వచ్చాడు.
0: గోపికాస్ ఆల్సో స్టార్టెడ్ డిస్క్రైబింగ్.
1: వారి గోపికల యొక్క ఆశలన్నీ కూడా పరిపూర్ణ ఆధ్యాత్మికములే.
0: All the ideas of గోపికాస్ ఆర్ అబ్సల్యూట్.
1: అంతర్భావములన్నీ కూడా పరిశుద్ధమైనటువంటివి.
0: ఆల్ దేర్ ఫీలింగ్స్ ఆర్ ప్యూర్.
1: ఇది ఒకనొక సమయంలో పరీక్షిత్ మహారాజునుకు బోధిస్తూ ఉండగా శుకుడు పరీక్షితునికి సందేహం వచ్చింది.
0: ది సేమ్ థింగ్ వాస్ థాట్ బై సేజ్ శుక టు పరీక్షిత్ అండ్ పరీక్షిత్ హ్యాడ్ డౌట్.
1: ఈ పరీక్షితుని యొక్క సంశయాలన్నీ కూడా శుకుడు నివారణ చేస్తూ వచ్చాడు.
0: శుక క్లారిఫైడ్ ఆల్ ద డౌట్స్ ఆఫ్ పరీక్షిత్.
1: పరీక్షిత్ నీవు లోకరీతిగా ఈ దేహాన్ని భావించి చూచి నీవు విస్మరిస్తున్నావు.
0: కింగ్ పరీక్షిత్ యు ఆర్ డెల్యూటెడ్ బై దిస్ బాడీ ఫీలింగ్.
1: భగవంతుడు ఈ రూపమే ఆ రూపమని ఎవరూ నిర్ణయించలేరు.
0: నన్ కెన్ స్పెసిఫై దిస్ ఫార్మ్ అండ్ దట్ ఫార్మ్ ఫర్ గాడ్.
1: ఏ నిమిషంలోనైనా ఏ రూపమైనా ధరించగలడు భగవంతుడు.
0: ఎనీ మూమెంట్ గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ ఫార్మ్.
1: కానీ మానవుల మధ్య ఈ దివ్యత్వాన్ని నిరూపించాలంటే దైవం మానుష రూపేణ మనిషి రూపమే రావాలి.
0: To demonstrate divinity to mankind, God should manifest as human being.
1: ఆ దేహాన్ని ధరించినటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు మలినమైనటువంటి మనసు కలవాడు కనుక గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ బికాస్ ఆఫ్
1: ఎందుకంటే తన మనసు చాలా మాలిన్యంగా ఉంటుండాలి.
0: హిస్ మైండ్ ఇస్ డర్టీ.
1: మాలిన్యమైన మనసుతో మాలిన్యమైనటువంటి యొక్క భావాలే ఆవిర్భవిస్తుంటాయి.
0: అవుట్ ఆఫ్ ది డర్టీ మైండ్ ఓన్లీ డర్టీ ఫీలింగ్స్ కమ్.
1: కనుక కృష్ణ నీవేమాత్రము ఆ బలరాముని మాటలు నమ్మవద్దు.
0: Krishna, don't believe, don't be carried away by the words of
1: the Lord.
0: And so saying, she asked him to
1: go. ఈ విధంగా ఎన్ని సమాధానాలు చెప్పినప్పటికీ ఆ యొక్క భావం తలిలోనే పోలేదు.
0: Though she replied many a time, the feeling has not gone.
1: గోపాలరాముడు చెప్పినప్పుడంతా కూడాను ఆ భగవంతుడా నా కుమారుణ్ణి కాపాడినావా ఈనాడు నీకు 10,000 నమస్కారములు అనేది పాపం యశోద.
0: Though she said, Yashoda went on thanking the Lord for protecting her son.
1: అప్పుడు ఆ యొక్క నోటిలో చూచింది, దాన్ని చూచి ఆమె అనేక రకములుగా నీవు మన్ను తిన్నావట, నీవు నోరు తెరచమని చెప్పని చెప్పింది.
0: He said, it seems you have eaten the mud, open your mouth, she said.
1: కృష్ణుడు చక్కగా బోధిస్తున్నాడు.
0: Krishna caught
1: her. ఇందులోనే సంపూర్ణమైనటువంటి నేను దేవుడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తున్నాడు.
0: In the reply itself, there is concealed feeling of his divinity.

0: మదర్
1: ఏమయ్య చెయ్యి టు ఈ దిమ్మ ఈ దిమ్మ
0: మన్ను తినంగని శిశువునా
1: టు ఈ దిమ్మ ఏమయ్య చెయ్యి
0: ఆ కొంటినా
1: ఏమైనా
0: కొంటి మట్టి చేసేటువంటి వాడినా లేక వెర్రివాడినా నేను చిన్న పిల్లవాడినా
1: ఏమయ్యే చైల్డ్ లిటిల్ వన్ ఆర్ ఏమయ్యే ఫూల్
0: నేను పిల్లవాడిని కాదు
1: ఐఎమ్ నాట్ ఎ చైల్డ్
0: నేను కొంటితనం ప్రవర్తించేటువంటి వాడిని కాదు
1: ఐ డోంట్ యాక్ట్ మెచ్యూర్
0: నేను పిచ్చివాడిని కాదు
1: ఐఎమ్ నాట్ మ్యాడ్
0: నన్ను చూసి లోకమే పిచ్చి పడిపోతుంది అది
1: ద వరల్డ్ ఇస్ మ్యాడ్ ఆఫ్ మీ
0: కనుక నేను పిచ్చివాడిని కాదు
1: ఐఎమ్ నాట్ మ్యాడ్
0: ఆ పిచ్చితనాన్ని పోగొట్టే నిమిత్తమై వచ్చినటువంటి వాడిని
1: ఐ హావ్ కమ్ హియర్ టు రిలీవ్ యు
0: మన్ను తినే నేనేమైనా పిచ్చివాడినా
1: ఐఎమ్ నాట్ మ్యాడ్
0: అని ఈ పదముల లోపలే ఆ యొక్క యశోదకు పరిపూర్ణమైనటువంటి ఒక జ్ఞానతత్వము ప్రారంభమైంది.
1: ఇన్ హిస్ రిప్లై ఇట్సెల్ఫ్ దేర్ ఇస్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ ది విజ్డమ్ ఆఫ్ కృష్ణ.
0: ఇంకా అప్పుడు ఆమె వర్ణిస్తూ వచ్చింది.
1: దెన్ షీ స్టార్టెడ్ డిస్క్రైబింగ్
0: పిచ్చిలు మోగొట్టు పిచ్చి పట్టించును సచ్చిదానందుడు.
1: He cures madness and he will make you mad, Sachidananda.
0: Kanniru teppinchu, kanniru tappinchu.
1: He will make you shed tear, he will wipe out tear.
0: Sachidanandudu.
1: Oh, Sachidananda.
0: Rati nati gajeyu, nati rati gajeyu, rati nati gajeyu.
1: Woman is made into a stone and stone is made into a woman.
0: సచ్చిదానందుడు.
1: యు ఆర్ వెరీ సచ్చిదానంద.
0: ఇలాంటి నీవు తండ్రి కన్నీరు తప్పిస్తావు కన్నీరు తెప్పిస్తావు.
1: యూ విల్ వైప్ అవుట్ ది టియర్స్ అండ్ మేక్ మీ షెడ్ టియర్స్.
0: లోకం కోసం ఏడ్చేటువంటి కన్నీరును తప్పిస్తావు.
1: యూ విల్ వైప్ అవుట్ ది టియర్స్ షెడ్ ఫర్ ది వరల్డ్.
0: నీ కోసం ఏడ్చేటువంటి కన్నీరు తెప్పిస్తావు.
1: యూ విల్ ఆల్సో మేక్ మీ ది షెడ్ టియర్ ఫర్ యూ.
0: లోకవాంఛన పట్టినటువంటి ఒక పిచ్చును పోగొడతావు.
1: You will cure all the madness of the world.
0: దేవుడు దేవుడు అనేటువంటి పిచ్చిని పట్టిస్తావు.
1: You will make me mad of God.
0: ఈ రెండు నీలో ఉన్నటువంటివే కదా కృష్ణ.
1: Both are in you, Krishna.
0: అప్పటి నుంచి కూడా యశోద క్రమక్రమేణ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది.
1: Since then Yashoda started understanding the divinity.
0: ఎక్కడ పోతున్నప్పటికీ కృష్ణుని అడగజాడలంతా కూడా గుర్తించడానికి ప్రయత్నిస్తూ వచ్చింది.
1: He started noticing the foot.
0: అందువల్లనే గోపికలు ఎన్ని విధమైనటువంటి యొక్క ఇది చెప్పినప్పటికీ యశోద నమ్మేటువంటిది కాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ సెడ్ బై ది ఎంటైర్ వరల్డ్ యశోద నెవర్ బిలీవ్.
0: అనేక కంప్లైంట్స్ అంతా ఇస్తూ వచ్చారు.
1: పీపుల్ కంప్లైంట్.
0: ఏ కంప్లైంట్ కూడా యశోద నమ్మలేదు.
1: షీ నెవర్ హర్డ్ ఎనీ ఆఫ్ ది కంప్లైంట్.
0: నా కుమారుడు అలాంటి వాడు కాదు.
1: మై సన్ ఇస్ నాట్ ఆఫ్ దట్.
0: నా కుమారుడు దొంగ కాదు.
1: మై సన్ ఇస్ నాట్ ఎ.
0: నా కుమారుడు జారుడు కాదు.
1: మై సన్ ఇస్ నాట్
0: చోరుడు కాదు.
1: ఇస్ నాట్ ఎ థీఫ్.
0: క్రూరుడు కాదు.
1: ఇస్ నాట్ ఎ వికెడ్ మ్యాన్.
0: అక్రూరుడు కాదు. ఏ గుణము లేనటువంటి వాడు నా కుమారుడు.
1: మై సన్ హాస్ నో అట్రిబ్యూట్స్ అట్ ఆల్.
0: గుణరహితుడు నా కుమారుడు.
1: ఈజ్ అట్రిబ్యూట్లెస్
0: అని అప్పుడు ఆ యొక్క తల్లి ఆ సత్యాన్ని గుర్తించుకుంటూ వచ్చింది.
1: మదర్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ద ట్రూత్ సిన్స్ దెన్.
0: కనుకనే భగవత్ తత్వం లోపల అనేక విధములైనటువంటి ఒక అంతరాత్మలు ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ ఇన్ డివినిటీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్.
0: ఏదో కృష్ణుడు పుట్టాడు, గోపికలతో ఆడాడు, గోపాలతో ఆడాడు, ఏదో కాళింగ మడుగులో వెళ్లాడు, కాళి పైన నాట్యం ఆడాడు, ఇవన్నీ చెప్పుకోవటము ఒక పొద్దుపోయేటువంటి మాటలు.
1: ఇట్స్ ఓన్లీ టైం పాస్. ఇఫ్ వి సే దట్ కృష్ణ వాస్ బోర్న్ అండ్ స్పెండ్ ద టైం విత్ కౌహర్డ్
0: భగవంతుడు ఏమైనా చేయవచ్చు.
1: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
0: భగవంతుడు ఇదే చేయాలి అదే చేయాలి అని చెప్పి ఎవరు నియమించేటువంటి అధికారం లేదు.
1: నో వన్ కెన్ స్టిప్యులేట్ దట్.
0: లేదు శాసించే అధికారం కూడా లేదు.
1: నో వన్ కెన్ కమాండ్ గాడ్.
0: ఏమైనా చేయొచ్చు భగవంతుడు.
1: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
0: ఒక్క క్షణంలో ఎంతైనా మార్పు చేయొచ్చు.
1: ఇన్ ఎ మోమెంట్ హీ కెన్ బ్రింగ్ ట్రాన్స్ఫర్మేషన్.
0: అలాంటి వాడు కృష్ణాకారం ధరించి వచ్చాడు.
1: సచ్ వన్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కృష్ణ.
0: కృష్ణ
1: కృష్ణ.
0: ఈ కృష్ణనామంలో ఉండేటువంటి అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వి షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కృష్ణ.
0: కృష్ణ
1: కృష్ణ
0: అనగా హృదయ భూములు సాగు చేసేటువంటి వాడు.
1: ద వన్ హూ టిల్స్ ద ల్యాండ్ ఆఫ్ ద హార్ట్.
0: కృష్ణ కృష్ణ అనగా సాగు.
1: క్రిష్ మీన్స్ టిల్లింగ్ ద ల్యాండ్.
0: హృదయాన్ని సాగు చేసేటువంటి వాడు.
1: ద వన్ హూ టిల్స్ ద ల్యాండ్ ఆఫ్ ద హార్ట్.
0: అంతేకాదు కర్షణ ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
1: కర్షణ ద వన్
0: కర్షణీతి కృష్ణ అన్నాడు. ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
1: ద వన్ హూ అట్రాక్ట్స్ ఈస్ కృష్ణ.
0: కేవలం దేహంతోనే ఆకర్షించేటువంటి వాడు కాదు.
1: నాట్ మియర్లీ ద
0: వాక్యముతో గానముతో మాటలతో ఆటలతో పాటలతో అన్నింటి ఎందుకు ఆకర్షించేటువంటి వాడు.
1: అట్రాక్ట్స్ నాట్ ఓన్లీ విత్ ద బాడీ విత్ హిస్ డాన్స్ అండ్ సింగింగ్ అండ్ ప్లే అండ్ హిస్ వర్క్.
0: ఒకనాడు గోపికలందరూ వచ్చి ఇతన్ని పట్టి దొంగతనం చేసినట్టుగా యశోదకు చూపించాలని చెప్పని చక్కగా ప్లాన్ వేసుకున్నారు.
1: One day all Gopika's plan to catch hold of Krishna and complain to Yashoda.
0: Chudamma, nee kumarunu maa chettu pai netti kaalanta kodunu kosukuntunnadu.
1: See, your son has climbed up the tree and plucking all the fruit.
0: Ani Yashodanu pilchukoni vacharu.
1: And they brought Yashoda there.
0: Aa Yashodanu pilchukochinappudu Yashoda raledu.
1: Yashoda didn't come.
0: నీ మాటలు నాకు తెలుసు, నా కుమారుడు నా ఇంటిలోనే ఉంటున్నాడు.
1: ఐ నో రివర్స్ మై సన్ ఇస్
0: ఇంట్లోనే కనిపిస్తున్నాడు యశోదకు.
1: హీస్ అట్ హోమ్ ఓన్లీ.
0: ఇంక గోపికల ఇంటిలో కూడా కనిపిస్తున్నాడు.
1: హీస్ ఆల్సో సీన్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ గోపిక.
0: అప్పుడు గోపికను చెప్పాడు.
1: దెన్ హి సెడ్ గోపిక,
0: నువ్వు ఎందుకోసం చెట్టు ఎక్కావు, దొంగతనం కాదా ఇది?
1: దెన్ సెడ్ వై డిడ్ యు క్లైమ్ అప్ ది ట్రీ?
0: హీస్ నాట్ కోపంతో చెట్టును చూరి ముట్టడించాడు.
1: అవుట్ ఆఫ్ యాంగర్ హీ వాంటెడ్ టు క్యాచ్ హోల్డ్ హిమ్ విత్ ద హ్యాండ్.
0: అప్పుడు కోపంతో ఉండేటువంటి గోపికలకు ఒక నవ్వును కల్పించేటువంటి మాటలు మాట్లాడాడు.
1: The Gopikas out of anger said a word of fun.
0: నిమిషములోపల కోపాన్ని ఆనందంగాను ఆనందాన్ని హాస్యంగాను కూడా మార్చేటువంటి వాడు.
1: In a moment the anger is made into fun and frolic.
0: నేను ఎందుకు చెట్టును ఎక్కాను అనుకుంటున్నారా మీరు?
1: You know that, you know why I said?
0: మా దూడల గడ్డి కోసుకోవడానికి ఎక్కాను.
1: You know I climbed up the tree to have the grass to feed my cow.
0: నవ్వినారు గోపికలు, చెట్టుపైన గడ్డి ఉంటుందా?
1: All Gopikas laughed, even from the grass
0: on the ground. ఈ యొక్క కృష్ణుని పైన ఉన్నటువంటి కోపం చల్లారిపోయింది.
1: Out of smile their anger is passed.
0: ఈ విధంగా ఇతరుల యొక్క క్రోధమును దేశమును అసూయను చక్కగా మాటలతోనే అణగదొక్కేటువంటి వాడు.
1: Therefore Krishna with all his words used to pacify the anger and the hatred among others.
0: కనుక భగవంతుని యందు ఏ యొక్క చర్య చేసినప్పటికీ అది ఒక అంతరాత్మతో కూడినటువంటివి.
1: All actions of God has got significance.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్బోధలు కావిస్తుకుంటూ దేశం యొక్క దివ్యత్వాన్ని ఈ యొక్క క్రూరత్వాన్ని సంహారం కావిస్తూ వచ్చాడు.
1: విత్ దిస్ ఇన్నర్ టీచింగ్ కృష్ణ కంప్లీట్లీ డిస్ట్రాయ్.
0: ఆనాటి రాజులందరూ కూడా నిరంకుశంగా ప్రవర్తిస్తూ వచ్చారు.
1: అట్ ద టైమ్ దే వర్ వర్కింగ్ బిహేవింగ్ లైక్ ఎ డిక్టేటర్స్.
0: ప్రజలను అమాయకులైనటువంటి ప్రజలను అనేక విధములుగా కూడా శిక్షిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ పనిషింగ్ ఇన్నోసెంట్ పీపుల్.
0: ఆ యొక్క భూదేవికి ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకునే నిమిత్తమే తానే స్వయంగా వచ్చి ఆ లోకము లోపల అశాంతిని దూరం చేసి శాంతిని పోషిస్తూ వచ్చాడు.
1: As per the promise given to Mother Earth, he appeared in the form of Krishna and pacified her and established
0: ఆ మాటలే నేటికి కూడాను

0: The word said then.
1: ఎక్కడ ధర్మము ఎప్పుడు నశిస్తుందో అధర్మము అభివృద్ధి అవుతుందో అప్పుడంతా కూడా అధర్మాన్ని తొక్కివేసి ధర్మాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమై అవతారములు వస్తుంటాయి.
0: God incarnates when dharma vanishes, when the whole area is completely occupied.
1: అధర్మం అంతా కూడా శిక్షించాడు.
0: Therefore he punished the dharma.
1: ప్రాణాలు తీశాడు.
0: He killed them.
1: అయితే ఇది సరికాదు.
0: However it's not correct.
1: భగవంతుడు ప్రాణాలు తీయలేదు.
0: God has not killed.
1: వాటి క్రూరత్వమే వారి ప్రాణములు వారు తీసుకుంది.
0: Their wickedness only killed them.
1: కనుక ఈనాడు కూడా ధర్మపరులను రక్షించి దుష్టులను సంహరించాలని చెప్పి పూనుకుంటే ధర్మపరుడైనటువంటి వాడు ఒక్కడైనా చిక్కడిక్క అందరూ శిక్షకు పాత్రులైపోతారు.
0: Today if God decides to protect pious people and kill the wicked people, there will be none here.
1: సంహరించడం కాదు ఇక్కడ.
0: It's not that.
1: అధర్మాన్ని ధర్మంగా మార్చాలి.
0: Unrighteousness has got to be converted into righteousness.
1: ఏ విధంగా మార్చాలి?
0: How is it to be converted?
1: ప్రేమతత్వంతో మార్చాలి.
0: It's only with love.
1: ఆనాడు కూడా కృష్ణుడు అదే విధంగానే ప్రేమ చేతనే సర్వుల హృదయాన్ని మార్చినాడు.
0: In those days Krishna also converted with his
1: love. కంసుని చంపింది ఎవరు?
0: Then who killed Kamsa?
1: ఇది కృష్ణుడు కాదా?
0: He is not the Krishna.
1: కాదు కాదు.
0: No.
1: ఇది ఏదో రాసినటువంటి చరిత్రలో ఉండేటువంటిది కానీ కృష్ణుడు చంపలేదు కంసుని.
0: Is not the Krishna who killed Kamsa.
1: ఆ యొక్క కంసుని యొక్క స్వభావమే అనగా ఇమాజినేషన్ భ్రమనే ఆ యొక్క కంసుని చంపింది.
0: ఇట్స్ ఓన్లీ ఇమాజినేషన్, ద థాట్ ఆఫ్ కంసా.
1: ఎప్పుడు కృష్ణుడు వస్తాడో ఎప్పుడు కృష్ణుడు వస్తాడో సర్వత్రా ఎక్కడ చూసినా కృష్ణుడు గానే కనిపించాడు.
0: వెన్ కృష్ణ వుడ్ కమ్ హీ స్టార్టెడ్ నోటీసింగ్ కృష్ణ ఎవ్రీవేర్.
1: అది తన యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఇట్ ఇస్ ఆల్ హిజ్ ఓన్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
1: కనుక అతని యొక్క రిఫ్లెక్షనే అతన్ని హతమార్చింది.
0: హిజ్ రిఫ్లెక్షన్ కిల్డ్ హిమ్.
1: అతని యొక్క రియాక్షనే అతన్ని సంహరించింది.
0: హిజ్ రియాక్షన్ కిల్డ్ హిమ్.
1: అతని రీసౌండే అతన్ని ప్రతిధ్వని గావించింది.
0: ఇట్ ఇస్ ఓన్లీ హిజ్ సౌండ్ దట్ ఇస్ హర్ట్.
1: కాబట్టి ఎవరిని కృష్ణుడు చేతులారా చంపలేదు.
0: కృష్ణ హాస్ నాట్ కిల్డ్ ఎనీవన్ ఆన్ హిజ్ ఓన్.
1: అన్ని యత్ భావం తద్ భవతి. వారి భావంలో వారిని రక్షిస్తూ వారి భావంలో వారిని శిక్షిస్తూ వచ్చాయి.
0: వన్ ఇస్ ప్రొటెక్టెడ్ బై హిజ్ ఓన్ ఫీలింగ్, వన్ ఇస్ కిల్డ్ బై హిజ్ ఓన్
1: ఫీలింగ్. కనుకనే మానవుని యందు మంచి భావం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ హస్ మ్యాన్ డెవలప్ గుడ్
1: ఫీలింగ్. చంపాలని వచ్చినటువంటి వాడు వాడే చేస్తాడు కానీ ఇంకోని చంపలేడు.
0: వన్ ఇస్ ప్రిపేర్ టు కిల్ హీ విల్ డై, హీ కాంట్ కిల్ ఎనీవన్.
1: కనుక ఆ దుర్భావమును హృదయం నుంచి దూరం చేయాలి.
0: దేర్ఫోర్ గివ్ అప్ బ్యాడ్ థాట్స్.
1: భగవంతునికి ఎవ్వరూ ద్వేషులు లేరు.
0: గాడ్ హేట్స్ నన్.
1: భగవంతునికి ఎవ్వరి కూడాను అసూయ కలిగినటువంటి వారు లేరు.
0: గాడ్ డజంట్ ఫీల్ జెలస్ ఆఫ్ ఎనీబడీ.
1: భగవంతునికి ఎవరిపైన ఆగ్రహం లేదు.
0: గాడ్ ఈస్ నాట్ యాంగ్రీ విత్
1: ఎనీవన్. భగవంతునికి ఎవరిపైన అనుగ్రహము లేదు.
0: God has no special grace.
1: ఆగ్రహ అనుగ్రహములు మీ యొక్క భావము యొక్క స్వరూపములు.
0: ద గ్రేస్ ఇన్ యాంగర్ ఆర్ యువర్ ఓన్.
1: అందువలనే భావాతీతం త్రిగుణరహితం.
0: సో ఇస్ బియాండ్ ఆల్ థాట్స్ వితౌట్ ది త్రీ అట్రిబ్యూట్స్.
1: భావము లేదు గుణములు లేదు.
0: హెస్ నో థాట్స్ అండ్ హెస్ నో అట్రిబ్యూట్.
1: ఏకం సత్యం విమలం అచలం.
0: ఇట్స్ ఓన్లీ వన్ దట్ ఇస్ ప్యూర్ అండ్ అన్సలీడ్ ఇమ్మూవబుల్.
1: సర్వదీ సాక్షిభూతం. అన్నిటికీ సాక్షి స్వరూపుడతాను.
0: God is an eternal witness.
1: Kanuka ee naati bhaktulu kashtal lopala bhagavantudu naaku enni enduku ee kashtalu pettutunnadu bhagavantudu enduku nannu itlu shikshistunnadu ani anukuntamu. Bhagavantudu kaadu shikshinchedi, bhagavantudu kaadu kashtalu ichchedi. Mee bhramale meeku kashtaluga maarutunnayi.
0: Today devotees feel, why God puts me to suffering, why does he give me all these?
1: Ee kashtamunu puraskarinchukoni మానవు ఉన్నటువంటి చెడ్డ భావంలో దీనికి పనిష్మెంట్ గా ఉంటున్నాయి అని ఎవరు గుర్తిస్తారో వారే నిజమైన భక్తులు.
0: ఈజ్ ఓన్లీ ట్రూ డివోటీ విల్ అండర్స్టాండ్ దట్ ద డిఫికల్టీస్ ఆర్ జస్ట్ ది రియాక్షన్స్ ఆఫ్ హిజ్ ఓన్ రాంగ్ థాట్స్.
1: అది గుర్తించినటువంటి ఆమెనే కుంతీదేవి.
0: కుంతీదేవి రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్.
1: ఆ కుంతి ఎవరు?
0: హూ ఇస్ కుంతి?
1: వసుదేవుని సిస్టర్.
0: షీఈస్ ద సిస్టర్ ఆఫ్ వసుదేవ.
1: అందువల్లనే కృష్ణుడికి మేనత్త అన్నారు.
0: అండ్ దేర్ ఫోర్ షీ ఇస్ ది ఆంట్ ఆఫ్ కృష్ణ.
1: ఆమె కట్ట కడపటి సమయం లోపల కృష్ణుడు ద్వారక పోతున్నాడు.
0: Towards the end Krishna was returning, going to Dwaraka.
1: Andartona cheppi vaadiki oka veedkol isthunnaru ani cheppadu.
0: He took leave from them and he started returning.
1: Dharmaja nenu selavu teesukuntunnanu.
0: He said, Dharmaja,
1: Dwarakanu vadali chaala kaalam ayipoyindi, nenu velli raavali annadu.
0: It's long time that I left Dwaraka, it's time for me to go.
1: Adiki evvaru kudunu jawabu cheppetundi vaaru kaadu.
0: In those days no one replied.
1: Rathamanta siddhamayipoyindi.
0: The chariot is
1: ఎలాంటి పరిస్థితిలో కూడాను భగవంతుని మనసు ఒక్క నిమిషంలో మారచ్చు, ఒక్క నిమిషంలో త్యాగం కావచ్చు, ఒక్క నిమిషంలో ప్లానంతా కూడాను విరగదొక్కవచ్చు.
0: At any time God can do anything, he can change the plan in any way.
1: తన సంకల్పమే తనకు మూలాధారము.
0: His will is the basis for everything.
1: అందరితో నా సెలవు తీసుకుని కుంతి దగ్గరికి వెళ్ళాడు.
0: He took leave from everybody and went to Kunti.
1: ఆ కుంతి దగ్గరికి వెళ్ళేటప్పటికి, నాయన మాకు కలిగినటువంటి కష్టాలు ఇది మా భ్రమలే.
0: When he went to Kunti, Kunti said,
1: నా కుమారుడు అనుభవించినటువంటి బాధలన్నీ కూడా నా కుమారుడు యొక్క భ్రమలే.
0: All the sufferings experienced by my sons are only
1: నిజంగా ధర్మానికి జూదం పైన ఆశనే లేకుండా గెలిపోయి ఉంటే ఈ అరబుల పాలక అయ్యేటువంటి పనే ఉండదు.
0: Had he not played this game of dice, they would not have
1: been. ఈ అడవుల పాలు చేసి ఆకులను మేసి కన్న కష్టాలు అనుభవించడానికి నా కుమారుడు యొక్క భావమే దీనికి మూల కారణం.
0: They were sent to the forest. They had to eat all the kinds of leaves and tubers.
1: నీవు కాదు, నీవు సంరక్షకుడవే.
0: You are only the protector.
1: కనుక ఆ నా కుమారుడు బాధపడుతున్నటువంటి సమయం లోపల నేను నిరంతరం కూడా నిన్ను స్మరిస్తూ వచ్చేటువంటి వేళను.
0: So when my sons are feeling so sad, I thought of you.
1: Lokamulo kashtamulu chinapude bhagavantuni smaristaru gaani sukamulo smarincharu.
0: In this world, in times of difficulties, people think of God.
1: Sukamulandunnu koraru manavulu.
0: They don't think of God.
1: Kashta samayamulandu kavaliyu nenu.
0: They want God in times of difficulties.
1: Chusara aa kashtal samayamlone bhagavantuni smaristaru.
0: They think of God in times of trouble.
1: Kanaka Krishna nenu ee dehamto undinantha varaku naa kashtale anugrahinchamani cheppina korindi.
0: So said Krishna, so long I am alive, grant me all.
1: Aithe inta kaalam maa chuttu undi ippudu ninnu edabasi undadaniki chaala baadhaga untundadani.
0: Having been in your company so long,
1: kaani nee sankalpanni maarcheyatuvanti shakti naalo ledu.
0: I don't have any capacity to change your will.
1: Krishna ee meenatra maatram maravaddu అని చెప్పింది.
0: కృష్ణ నెవర్ ఫర్గెట్ యువర్ ఆంట్.
1: సరే అందరితో చెప్పాడు, ఉత్తర దగ్గరికి వెళ్ళాడు.
0: సో సేయింగ్ ఈవెంట్ ఉత్తర.
1: ఉత్తర పరిగెత్తుకుని వచ్చి కృష్ణుడు ద్వారకు వెళుతున్నాడని తెలిసి పరిగెత్తుకుని వచ్చి కాళ్లపైన పడింది.
0: ఆన్ కమింగ్ టు నో దట్ కృష్ణ వాస్ గోయింగ్ టు ద్వారక, ఉత్తర కేమ్ రన్నింగ్ అండ్
1: అభిమన్యుడు మరణించినప్పటి నుంచి కూడాను నా కడుపు బాధ నేను భరించుకుంటూ ఎన్ని విధములైన ఓర్చుకున్నప్పటికి నేను ఓర్చుకోలేకపోతున్నాను.
0: Krishna, since the time of the death of Himanyu, I could not bear.
1: నా గర్భములో మంటలు మండుతున్నాయి.
0: The whole body is burning.
1: దీని కారణం ఏమిటో నాకు తెలియదు.
0: I don't know the reason.
1: నీవు ఇప్పుడు ద్వారకు పోవడానికి వీలు కాదు.
0: It's not possible.
1: నా ప్రసవమయ్యేంత వరకు నీవు ఉండే తీరాలి.
0: You must stay here.
1: అన్ని విధాలా నా యొక్క తాతలను ముత్తాతలను మా తండ్రులను కూడాను కాపాడుతూ వచ్చావు.
0: You have been protecting the fathers and forefathers.
1: ఈ పాండవులందరినీ నీవే కాపాడినటువంటి వాడు.
0: You only protected Pandavas.
1: ఈ పాండవుల యొక్క వంశములకు ఇదొక్కటే మూల కారణము.
0: Is only remaining for the entire clan of Pandava.
1: ఈ గర్భం ఏమైనైపోతే పాండవుల యొక్క వంశమే నిర్మూలమైపోతుంది.
0: If everything is to happen now, the whole clan would be put to an end.
1: కనుక నీవు పోవడానికి వీలు కాదని కాళ్ళు గట్టిగా కట్టుకుంది.
0: Therefore she clasped his feet tightly. Don't go.
1: చూసారా ఆ భక్తి యొక్క ప్రపత్తి తక్షణమే ఆ యొక్క ద్వారకు పోయేటువంటి ప్రయాణం నిలిచిపోయింది.
0: That is the, as a result, consequence of our sincere and devotion.
1: Uttarku promise chesadu.
0: He made a promise to
1: Uttara. Uttara, nee prasavam ayyanta varaku nenu dwaraka ponu annadu.
0: He said, Uttara, until you deliver, I don't go to Dwaraka.
1: Appudu Dharmajudu, Arjunudu, Bhimudu, Nakula Sahadevudu, Draupadi, Subhadra, andaru vachi aa yokka Uttara yokka bhakti prapattulanu chaala koniyaadutu vacharu.
0: Then all Pandava, Dharma, Arjuna, Bhima, Nakula, Sahadeva, everybody started appreciating.
1: Vayasu chinnadainappatikini,
0: though you are so young,
1: uttara uttama bhakti kaliginatundi.
0: You have the noblest devotion.
1: Enduvallanaga aana garbhamlo undinappudu,
0: because so long
1: asattava yesinatundi yokka brahmastrani dani nirmulam gaaviche nimittam Krishnudu aana garbhamlo praveshinchadu.
0: In order to see that the effect of this brahmastra would be nullified,
1: ana alasi nidriche samaya lopala tana garbhamlo krishnudu anta ee pani chestunnattuga darshinchindi.
0: He could visualize Krishna there in her womb protecting.
1: Appati nunchi kudanu krishna krishna krishna krishna ee krishna padam tappa maroka padam aame notu nunchi raledu.
0: Since then she has been chanting the name of Krishna, nothing else.
1: ధర్మరాజు చూచినా కృష్ణ అని చూచేది.
0: ఈవెన్ షీ వాచెస్ ధర్మజా షీ సేస్ కృష్ణ.
1: కుంతిని చూచినా కృష్ణ అనేది.
0: ఈవెన్ కుంతి.
1: ఇది చరిత్రలో ఎక్కడ కనిపించదు.
0: దీస్ థింగ్స్ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
1: ఆమె భావమంతా కృష్ణ భావమే.
0: హీ ఇస్ ఫుల్ ఆఫ్ కృష్ణాస్ ఫీలింగ్.
1: అందువలననే ఆ ప్రసవం అయిన తర్వాత,
0: సో ఆఫ్టర్ డెలివరీ,
1: అనేక విధములుగా పరీక్షించి ప్రాణం ఒసగినటువంటి వాడు కనుకనే అతనికి పరిచెత్తుడు అని తానే పేరు పెట్టాడు.
0: He himself named the child because he's put a lot of tests.
1: భగవంతుని యొక్క లీలలు ఇట్టివి అట్టివి అని చెప్పుటకు ఎవరికి సాధ్యం కాదు.
0: The will of God cannot be decided, cannot be said by anybody.
1: ఎక్కడ భగవంతుడు ఉన్నాడు ఎక్కడ లేడు అని అన్వేషణ చేయటం చాలా ఒక విధమైనటువంటి హాస్యాస్పదమే.
0: It's a matter of fun to think and search for God.
1: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉన్నటువంటి వాడిని అన్వేషించాలి, కానీ ఎక్కడ చూసినా ఉండేటువంటి భగవంతుని అన్వేషించడం ఎక్కడ?
0: If he is present at one particular place, you can go and search. when he is present everywhere.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు అని. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినప్పటికీ ఉన్నది ఒక్కడే.
0: You may see here and there, everywhere, only one exists.
1: కనుక అట్టి ఏకత్వాన్ని గుర్తించినటువంటిదే ఉత్తర.
0: It's only Uttara who could understand this oneness.
1: అట్టి ఉత్తమమైనటువంటి గుణవంతురాలు కనుకనే ఆమె నిమిత్తమే తన ప్రయాణం కూడా మానుకున్నాడు.
0: Because Uttara had got Uttama noble feeling.
1: కనుక భగవంతుని హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి యొక్క భక్తి ప్రపత్తులు మానవుల్లో ఆవిర్భవించాలి.
0: Therefore the humanity should develop that sincere devotion.
1: కేవలం మాటలతో మాత్రమే అతని హృదయం కరగదు.
0: By merely verbosity the heart would not melt.
1: దాన్ని కరిగించేటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: Who should have the strength was to melt the heart of
1: మెల్ల మెత్తగానే ఉంటుంటాది.
0: Butter is so soft.
1: కానీ నెయ్యి కావాలంటే దానికి అగ్గి పెట్టాలి, దాన్ని కరిగించాలి.
0: In order to make the butter ghee, you should put it on fire.
1: చూసావా, మెత్తని వెన్నకైనా కూడా వేడిని చూపించినప్పుడే కరుగుతుంది, కానీ లేకపోతే మెత్తని దగ్గినప్పటికీ కరగదు.
0: The butter is so soft, unless you put it on fire, it will not melt.
1: కాబట్టి మన హృదయమే బటర్.
0: Therefore heart is butter.
1: దానికి భగవత్ ప్రేమ అనేటువంటి వేడిని చూపించినప్పుడే ఆ హృదయం కరుగుతుంది.
0: So when you show the heat of the love towards God, it melts.
1: అందువల్లే గోపికలు యొక్క హృదయాలంతా కూడా తాను చేరుకున్నాడు.
0: For that reason he could capture.
1: అప్పటి నుంచి కూడా గోపికలు చాలా పిచ్చివారి వలె ఎక్కడ చూసినా వెతకడానికి ప్రయత్నించారు.
0: Since then all the cowherd maids were mad at him.
1: అది గుట్టే, ఇది మట్టే అనేటువంటి భేదములే లేవు వారికి.
0: They didn't have any kind of discretion. That's the
1: ఒకనాడు గోకులంలో ఆడుకుంటూ,
0: while playing in Gokula,
1: బృందావనంలో ఆడుకుంటూ,
0: playing in Vrindavan,
1: ఉన్నట్టు ఉండి కృష్ణుడు కనిపించలేదు.
0: All of a sudden Krishna disappeared.
1: ఇది ఏ సమయము ఏమని కూడా గోపికలు యోచించలేదు.
0: Krishna didn't mind the time even.
1: చెట్టు చెట్టు దగ్గరికి పోతున్నారు.
0: They were approaching every tree.
1: ఒక్కొక్క మొక్క మొక్క దగ్గరికి పోతున్నారు.
0: They were going to every plant.
1: ఒక్కొక్క పుష్పాన్ని పట్టుకుంటున్నారు.
0: They were holding a flower.
1: ఇవో పిచ్చి వారి వలె వెతుకుతున్నారు.
0: They were searching in a mad way.
1: వాళ్ళని ఏమడుగుతున్నారు ఆ మొక్కలంతా పోయి.
0: What is they are asking?
1: నల్లని వాడు,
0: the dark complexioned one,
1: పద్మనయనంబులవాడు,
0: the one with the eyes of a lotus flower,
1: కృపారసంపై చల్లెడువాడు,
0: the one who will spill the fluid of grace,
1: కృపారసంపై చల్లెడువాడు,
0: the one who will fill you with the grace,
1: ప్రేమ సంకిచితము చేర్చువాడు,
0: the one who will make you full of love,
1: ప్రేమ వెదజల్లెడువాడు,
0: the one who would spread love.
1: ఓ మల్లియలారా,
0: ఓ ట్వైనర్స్,
1: ఓ ఫ్లవర్స్,
0: జాస్మిన్ ఫ్లవర్స్,
1: ఓ మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: మీ పొదల చాటున లేడు గదమ్మ చెప్పరే.
0: ఈస్ కృష్ణ హిడెన్ బిహైండ్ యువర్ బుషెస్? ప్లీజ్ లెట్ మీ నో.
1: పుష్పాలు చెప్పుతాయా, వాటికి నోరుందా?
0: విల్ ఫ్లవర్స్ రిప్లై?
1: పొదలకు నోరుందా?
0: వారి
1: వల్ల వచ్చి, ఓ పొదల్లారా, మీ చాటున ఏమైనా ఉన్నాడా మా కృష్ణుడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాడా కృష్ణుడు, ఇలాంటి వాడు అలాంటి వాడు అని గుర్తులంతా చెప్తూ వెతుకుతూ ఉన్నారు గోపికలు.
0: లైక్ మ్యాడ్ పీపుల్ ది గోపికా స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ కృష్ణ, అడ్రెసింగ్ ది ట్వైన్స్.
1: ఎలాంటి వాడు మీకు తెలుసునా? నల్లని వాడు.
0: యు నో వాట్ టైప్ ఆఫ్ మ్యాన్ హీస్?
1: పద్మనయనంబుల వాడు,
0: ఐస్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపాల సంభు పై చల్లెడు వాడు,
0: అండ్ హి విల్ జస్ట్ షౌట్ ప్రేమ
1: దప్పి దప్పించము వాడు,
0: అండ్ హి హస్ గాట్ ది ఫెదర్, ది పీకాక్ ఫెదర్స్,
1: మా ఉల్లము దోచుకొచ్చే,
0: ది వన్ హూ హస్ టేకెన్ అవే అవర్ హార్ట్,
1: మా సర్వము దోచుకొచ్చే,
0: హి హస్ టేకెన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్.
1: ఓ మల్లియలారా,
0: ఓ ఫ్లవర్,
1: మీ పొదల చాటున లేడు గదమ్మ చెప్పరే.
0: Why don't you tell me?
1: ఎందుకోసం మిమ్మల్ని అడుగుతున్నావా? మా సర్వస్వాన్ని దొంగిలించుకొని వచ్చాడు.
0: You know why we are asking? Because it's
1: మాకు గతియే లేదు.
0: We don't have anything.
1: తినడానికి తిండి లేదు, ఉండడానికి కొంప లేదు.
0: We don't have food nor
1: shelter. సర్వము కృష్ణుడే.
0: Everything is Krishna.
1: అలాంటి కృష్ణుడు లేకపోతే మా బ్రతికెందుకు?
0: How can we live without Krishna?
1: ఓ మల్లియలారా, మీ పొదల చాటున ఉన్నాడా చెప్పండి.
0: ఓ ఫ్లవర్స్, ఇస్ కృష్ణ దేర్ బిహైండ్ ద బుషెస్? టెల్ మీ.
1: ఇలా భక్తి, ఇంత అమాయకమైనటువంటి భక్తి.
0: They have the devotion of innocence.
1: చదువులు అంటారు వాళ్ళకి, వచ్చి మూర్ఖత్వము ఒక హిస్టీరియా అంటుంటారు.
0: టుడే పీపుల్ సే దట్ ఇస్ సైన్ ఆఫ్ హిస్టీరియా.
1: లోకం అందరికీ ఇలాంటి హిస్టీరియా పడితే ఎంత ప్రశాంతంగా ఉండేది దేహము.
0: If the whole world is full of such hysteria, the world will be at rest, peaceful.
1: దేవుడు కావాలనేటువంటి హిస్టీరియానా?
0: Desire for God cannot be hysteria. కొంతమంది
1: అంటారు వీరికంతా పిచ్చి పట్టిందిరా, సాయిబాబా పిచ్చి పట్టిపోయింది అంటారు.
0: పీపుల్ సే దే ఆర్ ఫుల్ ఆఫ్ మ్యాడ్నెస్ ఆఫ్ సాయిబాబా.
1: నిజంగా ఈ పిచ్చి ఎంత ఉత్తమమైనటువంటి పిచ్చి.
0: వాట్ గ్రేట్ థింగ్ ఈస్ దట్ మ్యాడ్నెస్.
1: పిచ్చి ఆసుపత్రిలో అనేక రకమైనటువంటి ఇంత పిచ్చి వారంతా ఉంటారు.
0: There are many mad people in the mental hospital.
1: One shouts.
0: One hits the door. One sings. One goes
1: on pitching. Many mad people.
0: The mad people will give trouble to doctors.
1: కానీ ఒక దగ్గర కూర్చొని దేవుడా దేవుడా అనేటువంటి వాడు డాక్టర్ కూడా సమీపటం లేదు కదా, ఎంత మంచి పిచ్చి పిచ్చి.
0: But the mad one who sits there all alone thinks of God.
1: ఇలాంటి ఉత్తమ పిచ్చి పట్టి చేస్తే ఎంత అదృష్టవంతులో మీరు.
0: You are really lucky if you have that mad.
1: దేవుడు దేవుడు దేవుడు అనేటువంటి పిచ్చి అందరికీ పట్టాలి.
0: Everybody should have this madness of God.
1: పిచ్చి పట్టినప్పుడే ఈ లోకము లోకము ధనము ధాన్యము గృహము ఇలాంటి పిచ్చి అంతా దూరం పోతుంది.
0: When once you have got all madness for God, you will not have the madness.
1: ధనమెచ్చిన మదమెచ్చును.
0: You got money, there will be
1: మదమెచ్చిన దుర్గుణము మానక
0: హెచ్చు. You got arrogance, you'll have bad quality.
1: ధనముడిగిన మదముడుగును.
0: When once money is gone, you'll have arrogance.
1: దుర్గుణము మానులవే మాన.
0: And therefore it's only money that makes you
1: happy. ఈనాడు ధనము ధనము ధనము ధనం పిచ్చి పట్టిపోతుంటుండాలి.
0: People are mad after money.
1: దైవం పిచ్చి తగ్గిపోతుండాలి.
0: They are not mad after
1: God. ఈనాడు దైవం పిచ్చి పట్టే ఎంత ఉత్తమమైన మార్గాన్ని ప్రవర్తించేటువంటి వారు.
0: It's only noble path if we are mad.
1: ధన పిచ్చి పట్టడం చేతనే అహంకారము అసూయ అనేక విధమైనటువంటి ద్వేషము క్రోధము ఈర్ష దంభము ఇలాంటి దుర్గుణాలంతా కూడా దానితో పాటు పెరుగుతూ వస్తుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ వరల్డ్లీ మ్యాడ్నెస్ దేర్ ఇస్ అవరీస్ పాంప్ అండ్ షో అండ్ యాంగర్ అండ్ గ్రీడ్.
1: ధనం కావాల్సింది.
0: మనీ ఇస్ నీడెడ్.
1: ఏ ధనం కావాలి?
0: వాట్ మనీ?
1: అనుగ్రహ ధనం కావాలి.
0: దట్స్ ద వెల్త్ ఆఫ్ గ్రేస్.
1: ప్రేమ ధనం కావాలి.
0: ఇస్ ద వెల్త్ ఆఫ్ లవ్.
1: దివ్యమైనటువంటి యొక్క దైవ ధనం కావాలి.
0: ఇస్ ఓన్లీ డివైన్ వెల్త్.
1: ఆ ధనమే శాశ్వతమైనటువంటిది.
0: దట్ వెల్త్ ఇస్ పర్మనెంట్.
1: ఇవన్నీ కూడాను కదిలిపోయే మేఘముల వంటివి.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక ఆనాడు గోపికలు ఈ విధమైనటువంటి యొక్క దీనిని కృష్ణుని ఆరాధిస్తూ వచ్చారు.
0: గోపికాస్ కౌహర్డ్ మేడ్స్ వర్షిప్.
1: అందుకోసమనే ఈ సత్యాన్ని గుర్తించి కృష్ణుని దగ్గర నుంచి ఒక జవాబును కోరుతుంది యశోద.
0: హావింగ్ అండర్స్టూడ్ యశోద ఎక్స్పెక్టెడ్ రిప్లై ఫ్రమ్ కృష్ణ.
1: కృష్ణ
0: కృష్ణ,
1: నే పెట్టినది తినవు.
0: యూ డోంట్ ఈట్ వాట్ ఐ ఆఫర్.
1: గొల్లల పుట్టలకు పోయి
0: you go to the cowherd base
1: and patelugalo butuna tinedavu.
0: You collect fistful of butter and yeast.
1: Neeto puttenu rattella krishna.
0: Everything has come to the matter of streets.
1: Yevuti nee pichi?
0: What is this matter?
1: Man intilo venna leda?
0: Don't we have butter?
1: Nenu petti enduku nee telakoddu?
0: Why don't you eat?
1: Parlo inti venna neeku enduku anta ruchi?
0: Why is it that you find
1: ఆ అన్నం దొంగించడం చేతనే నీతో ఊరంతా కూడా ఒకే అల్లరిగా ఉంటుండాలి.
0: There's lot of whole thing is noisy now.
1: నోరంత వెన్న వాసన.
0: ఆల్ ఆఫ్ యువర్ మౌత్ స్మెల్స్.
1: నోరంతయు ఆగడంబు ఊరంతయు ఆగడంబు.
0: ది ఎంటైర్ విలేజ్ ఇస్
1: ఒకటే రద్దు.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ కంప్లైంట్.
1: నోరంత లేవు బాల.
0: యు ఆర్ సో స్మాల్ టైనీ టెండర్.
1: ఎంత చిన్న పిల్లవాడవు నీవు.
0: యు ఆర్ వెరీ యంగ్.
1: ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నావు ఈ గోకులం లోపల?
0: వై ఆర్ సో మిస్యూస్ ఇన్ దిస్ గోకుల.
1: కనుక ఇది నువ్వు చేయదానేటువంటి పని.
0: No, you shouldn't do that.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
0: Then Krishna replied,
1: Amma, నేను వెన్నను కాదు తీసుకునేటువంటిది, వాళ్ళ హృదయాన్ని తీసుకుంటున్నాను.
0: Mother, I am not stealing.
1: హృదయం పవిత్రమైనటువంటిది.
0: Heart is pure.
1: వాళ్ళ హృదయం ఎత్తుంటాదో తెలుసిన అమ్మ నీకు.
0: Mother, you know how their heart is.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: The hearts of the gopikas is pure and unsullied.
1: నిర్గుణం,
0: no attribute.
1: నిరంజనం, సనాతనం,
0: ఎటర్నల్,
1: నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. మన ఇంట్లో అట్లాంటిది లేదే ఆ వెన్న.
0: సచ్ హార్ట్ విచ్ ఇస్ అన్సలీడ్ ఇస్ నాట్ అవైలబుల్ ఎట్ హోమ్.
1: ఎందుకోసం వాళ్ళింటి వెన్న నీకు అంత రుచిగా ఉంటుంది?
0: హౌ ఇస్ దట్ యు ఫైండ్ ద బటర్ ఆఫ్ ద నేబర్ హుడ్ టేస్టింగ్.
1: ఆ తెల్లవారు జామన్నే
0: ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్
1: కుండల్లో పెరుగు ఉంటే
0: వెన్ దే స్కర్డ్
1: పెరుగులో కమం వేసి
0: దే విల్ చర్న్ ఇట్.
1: ఆ తాడును చుట్టి
0: దేల్ అప్లైంగ్ ద రోప్.
1: వీళ్ళంతా కృష్ణనామం తోపల వాళ్ళు చిలుకుతూ ఉంటే ఆ కృష్ణనామానికి తగినట్టుగా ఈ గాజులు తాళం వేస్తూ వచ్చాయి.
0: వెన్ దే స్టార్ట్ టర్నింగ్ ది కర్డ్ దేర్ అకార్డింగ్ టు ద టర్నింగ్ ప్రాసెస్ ద బ్యాంగిల్స్ ఆల్సో విల్ యాక్ట్ ఎట్ ద డ్రమ్.
1: తాళము
0: ఇట్ విల్ ఇట్ విల్ బి లైక్
1: ఆ యొక్క చిలికేటువంటి యొక్క కవము శృతి.
0: అండ్ ద సెంట్రల్ స్టిక్ ఇన్ ద టర్నింగ్ ప్రాసెస్ ఈజ్ లైక్ ఎ శృతి.
1: ఆ యొక్క శృతి తాళము తోపల ఆ యొక్క దీనిని చిలుకుతూ ఉన్నారు.
0: విత్ ద శృతి అండ్ ద డ్రమ్ బీట్ దే గో ఆన్
1: జర్నీ. చిలికిన తర్వాత తేలినటువంటిది వెన్న.
0: దట్ విచ్ సెటిల్స్ ఆన్ ద టాప్ ఇస్
1: బటర్. అమ్మా గోపులం యొక్క గోపికల యొక్క హృదయాలు కేవలం కడవల వంటివి.
0: ద హార్ట్స్ ఆఫ్ గోపికాస్ ఆర్ లైక్
1: బుద్ధి అనే కవం వేసి
0: పుటింగ్ దట్
1: ప్రేమ అనేటువంటి తాడును కట్టి స్మరణ అనేటువంటి చిలుకులు చిలికినప్పుడు పుట్టినటువంటి యొక్క మకరందమే అదే సర్వవేద సారము
0: వెన్నర్వశాస్త్రముల
1: యొక్క మదించి చిలికినటువంటి యొక్క మకరందమే ఈ వెన్న అన్నాడు.
0: ఆల్ సీక్రెట్ టెక్స్ట్స్ ఆర్ చర్న్డ్ అండ్ ఇట్ ద బటర్ అవుట్ ఆఫ్ ఇట్.
1: మన ఇంట్లో అట్లా జరుగుతుండగా
0: is that happening at all?
1: నువ్వు కృష్ణుని నామం స్మరిస్తున్నావా?
0: Do you think of Krishna's name?
1: తెల్లవారుజామున ఎవరితో చిలికిస్తున్నావు నువ్వు?
0: You make others churn the curd.
1: కాదు, ఆ గోపికల యొక్క వెన్న అంత మహారుచిగా ఉంటాడని.
0: Therefore the butter of the gopikas is so tasty.
1: ఈ విధంగా ఆధ్యాత్మిక భావం చేతనే కృష్ణుని యొక్క ప్రతి మాట కూడాను ప్రతి హృదయం కూడాను కరిగించేటువంటి రీతిగా మాట్లాడుతూ వచ్చాడు.
0: ఆల్ ది స్పిరిచువాలిటీ కృష్ణ టాకింగ్ ఫుల్ ఆఫ్
1: స్పిరిచువాలిటీ. కనుకనే అన్ని అవతారముల కంటే కృష్ణ అవతారము పూర్ణ అవతారము అన్నారు.
0: Therefore of all incarnations, the incarnation of Krishna is full and complete.
1: కనుకని అష్టాదశ పురాణములు రాసి,
0: having composed 18
1: బ్రహ్మ సూత్రములు రాసి,
0: having composed
1: నారద భక్తి సూత్రములు రాసి, అన్ని రాసినప్పటికీ వ్యాసుడు మహాపండితుడు.
0: Vyasa is a great scholar.
1: కానీ మనశ్శాంతి లేకపోయింది.
0: But he had no mental peace.
1: పోయినాడు, యమునా తీరంలో కూర్చున్నాడు.
0: He sat along the banks of Yamuna.
1: ఒకే విచారంతో ఉంటున్నాడు.
0: He was very sad.
1: నారదుడు వచ్చాడు.
0: నారద కే,
1: ఏం వ్యాస, సర్వజ్ఞుడు నీవు, సర్వశాస్త్ర పరిపూర్ణుడు నీవు, వేదశాస్త్ర ఇతిహాస పురాణములంతా కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడవు.
0: ఏమిటి, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ నాలెడ్జ్?
1: నాకు ఆరు శాస్త్రములు తెలుసు.
0: ఐ నో ఆల్ సిక్స్ టెక్స్ట్.
1: సమస్త వేదములు తెలుసు.
0: ఐ నో ఆల్ వేద.
1: పురాణములు తెలుసును.
0: ఐ నో ఎపిక్స్.
1: కానీ అన్ని తెలిసి కూడాను నాకు శాంతి లేకపోయింది.
0: ఆల్ దిస్ నాలెడ్జ్ ఐ హావ్,
1: కాబట్టి పురాణముల వల్ల, వేదం వల్ల, శాస్త్రం వల్ల మనిషికి శాంతి కలుగుతుంది అనేటువంటిది చాలా పొరపాటు.
0: దేర్ఫోర్ ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ మ్యాన్ విల్ హావ్ ద పీస్ బై గోయింగ్ త్రూ ద టెక్స్ట్ లైక్ వేద అండ్ పురాణ.
1: పిచ్చివాడ, గ్రంథాలు రాస్తూ పోతున్నావు.
0: యు గో ఆన్ రైటింగ్ టెక్స్ట్.
1: గ్రంథాన్ని మృంగటం లేదు నీవు.
0: బట్ యు ఆర్ నాట్ టేకింగ్ ది ఎసెన్స్. దాని
1: రసాన్ని నీవు తీసుకోవటం లేదు.
0: యు ఆర్ నాట్ టేకింగ్ ది ఎసెన్స్.
1: రసో వైసహ, అదే భగవంతుని యొక్క ప్రేమ రసము.
0: ఇట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ డివినిటీ.
1: కనుక నేటి నుంచి నీవు భగవంతుని పైన ప్రేమ కలిగేటువంటి భాగవతాన్ని రాస్తురా.
0: Therefore from this day you compose the text, write the text.
1: భాగవతం అంతా కూడా నువ్వు ప్రేమ రసమే.
0: ద భాగవత ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: అప్పుడే నీకు శాంతి లభిస్తుంది అన్నాడు.
0: దెన్ యూ విల్ హ్యావ్ పీస్.
1: ఆ నారదుని ఆజ్ఞను పురస్కరించుకుని,
0: బేసింగ్ ఆన్ నారదాస్ వర్డ్,
1: వ్యాసుడు రాస్తూ వచ్చాడు.
0: వ్యాస స్టార్టెడ్
1: నారదుని కూడా చెప్తూ వచ్చాడు.
0: దెన్ హీ స్టార్టెడ్
1: లబ్ధ పుమాం ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. ఈ విధంగా ఒక్కొక్క రీతిగా స్మరిస్తూ ఆ రసాన్ని గురించి విచారిస్తూ వచ్చాడు.
0: He started composing, writing the text and started enjoying the essence of divinity.
1: అప్పుడు వ్యాసునికి శాంతి కలిగింది.
0: Then only Vyasa could have the peace.
1: కర్కుల ప్రేమ స్వరూపులారా, ఎన్ని గ్రంథాలు మీరు చదివినప్పటికీ ప్రయోజనం లేదు.
0: Embodiments of love, there is no use in going through the
1: book. ఎన్ని వేదములు వల్లించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: There is no use in repeating.
1: ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ ప్రయోజనం లేదు.
0: No use of reading.
1: అన్ని కూడా ప్రేమ సారంతో కూడినటువంటివే.
0: They are all full of the essence of love.
1: ప్రేమనే లేకుండా,
0: without love,
1: ఇవన్నీ పిప్పి వంటివి.
0: That's all just a pulp.
1: దీనివల్ల మనకి ఏమాత్రం సుఖం చిక్కదు.
0: You cannot be happy.
1: కనుకనే

0: birds and animals, without any trace of this knowledge or education, they follow the whole discipline. Whereas the man with all his intelligence, he doesn't follow this minimum discipline as observed by those birds and animals.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Kramasichana anetvantadi. ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాణం.
0: డిసిప్లిన్ ఇస్ ద వెరీ లైఫ్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
1: అందులో మానవులకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది.
0: ఫర్ మ్యాన్ కైండ్ దిస్ డిసిప్లిన్ ఇస్ ద బ్యాక్ బోన్.
1: క్రమశిక్షణ లేకుండినా మానవ జాతియే నిర్మూలమవుతుంది.
0: Without discipline, the human society will ruin.
1: క్రమశిక్షణ అనగా చక్కని నియమమేనను నియమమును అనుసరించటము.
0: Discipline means following a particular regulation.
1: ఇట్టి నియమము లేకుండా మానవత్వం నిలచటకు వీలు కాదు.
0: Without this rule and regulation, humanity cannot sustain.
1: ఈ నియమం కూడా ఒక పరిమితమై ఉంటుంది.
0: That should be under certain limits again.
1: నశ్రేయో నియమం వినా. ఈ నియమమే శ్రేయస్సు. నియమం లేకపోవటమే శ్రేయస్సు.
0: The presence of discipline is the one that ensures progress. The absence of it will lead to the opposite.
1: ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు.
0: Discipline cannot be obtained by going through the text.
1: Leka adhyapakulu cheta vineetuvantidi kaadu.
0: It's not the one that could be listened to from your teachers.
1: Idi nitya jeevithamulo sahajamuga tana yokka nitya kartavyamulo ee yokka kramashikshana alavarchukovali.
0: You have to cultivate this discipline in your daily life by discharging the responsibility, duty.
1: Idi anni velalu yendu tellavari lechinadi modalukoni రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము.
0: డిసిప్లిన్ ఇస్ ఎసెన్షియల్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ డాన్ టు డస్క్.
1: ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాతీయతకు, ప్రతి రాజకీయమునకు ఇది చాలా అవసరం.
0: The discipline is very much essential for every group, for every society, in all areas like politics.
1: ఈ క్రమశిక్షణే లేకుండినా అది సమాజమే కాదు.
0: Without discipline, you cannot call it a society.
1: ఈ క్రమశిక్షణే లేకుండా అది ఒక రాజకీయమే కాదు.
0: It's no politics at all, bereft of discipline.
1: క్రమశిక్షణే లేకుండా అది ఒక సంఘమే కాదు.
0: It cannot be society in the absence of discipline.
1: క్రమశిక్షణే లేకుండా అది ఒక జాతియే కాదు.
0: It's no nation if it doesn't follow discipline.
1: వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజమునకు మధ్య, సమాజమునకు సమాజమునకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది.
0: ఇట్స్ ఓన్లీ ది డిసిప్లిన్ దట్ యూనిఫైస్ త్రూ దిస్ డిసిప్లిన్ మ్యాన్ టు మ్యాన్ సొసైటీ అండ్ అనదర్ సొసైటీ.
1: కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితమునకు ప్రధానమైనటువంటి ఒక లక్షణం.
0: దేర్ఫోర్ డిసిప్లిన్ ఇస్ ద మెయిన్ క్వాలిటీ ఇన్ అవర్ లైఫ్.
1: ఆటల యందు, పాటల యందు, మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి.
0: We have to observe discipline in our sports and games, music and in our speech as well.
1: భజన చేస్తున్నారు.
0: We do bhajan.
1: కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి.
0: During bhajan, as we join the chorus, we should maintain same tempo.
1: ఒక్కొక్క కంఠం ఒక వైపున, ఒక్కొక్క శృతి ఒక మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు.
0: On the other hand, if we sing in our own way, you don't feel like listening.
1: కనుకనే పాటలు యందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ.
0: దేర్ఫోర్ ఇన్ కోరస్ యూ షుడ్ అబ్జర్వ్ డిసిప్లిన్.
1: ఇంకా ఆటలు యందు,
0: దెన్ స్పోర్ట్స్.
1: ఈ ఆటలు ఆడే సమయంలో దీనికి యజమానిగా ఉండినటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు.
0: As you participate in sports and games, the captain will lay certain regulations.
1: కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి.
0: Everyone should follow the rules laid by the captain.
1: ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందముతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతూ ఉంటారు.
0: Sometimes they play in these games forgetting themselves. They are lost in play.
1: కానీ మీకు ఆ ఆనందములో ఈ దోషం మీకు కనిపించదు, కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజయలుపుతాడు. అప్పటికప్పుడు అందరు నిలిచిపోవాలి.
0: In enjoyment, you may not notice certain mistakes as you play, but the captain will certainly know the mistakes committed and he will blow the... As you participate in sports and games, the captain will lay certain regulations.
1: కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి.
0: Everyone should follow...

0: moment, you may not notice certain mistakes as you play, but the captain will certainly know the mistakes committed and he will blow the whistle to caution you.
1: ఈ విజిల్ ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి.
0: The moment the whistle is given, one should come to a standstill.
1: ఈ విజిల్ కూడాను కేర్ చేయకుండా ఆటలాడినటువంటి వాడు క్రమశిక్షణను ఉల్లంఘించినటువంటి వాడే.
0: Even one does not pay heed to the whistle, it amounts to disobedience.
1: కనుక ఈనాడు లోకములో ఆటలు యందు పాటలు యందు మాటలు యందు కూడాను ఈ క్రమశిక్షణను లోపించటం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది.
0: As the discipline is not observed in music and sports and speech, the life has become the one of fear.
1: కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
0: Therefore, for human life, discipline is essential.
1: కొంతమంది కొన్ని విధమైనటువంటి అధికారమును చేపుచ్చుకుంటారు.
0: Some occupy positions.
1: ఒక వ్యాపారమునందు కాని,
0: even business,
1: లేక ఇంకే విధమైనటువంటి కర్షకం నందు కానీ,
0: ఆర్ ఇన్ అగ్రికల్చర్,
1: ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి ఎందు కానీ,
0: ఆర్ ఎనీ ప్రొఫెషన్,
1: అన్నింటికి ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరము.
0: డిసిప్లిన్ ఎవ్రీ ఫీల్డ్ ఇస్ వెరీ నెసెసరీ.
1: నేను అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు.
0: బికాస్ యూఆర్ ఇన్ పొజిషన్ యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ ద పెన్ దట్ యూ హోల్డ్ ఆన్ హ్యాండ్.
1: ఇష్టం వచ్చినట్టుగా నాలుగు ఒక ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
0: As the tongue has no bone, you cannot talk as you like.
1: కనుకే ఈ మాటలు వ్రాతలు కూడాను తగినటువంటి ఒక పరిమితంలో ఉంటుండాలి.
0: Therefore, the words that we speak and the writing that we make.
1: మానవుడు ఏ మాట మాట్లాడవలనన్నను ఇది సరియా కాదా అనేటువంటి విచారణ చేసి ఈ మాటను వెలుబుచ్చాలి.
0: As we speak, we should first understand, is it proper or not, and then speak.
1: ఈ వ్రాత కోతల యందు కూడాను ఇష్టం వచ్చినట్టుగా కూడాను వ్రాయకూడదు.
0: Even in writings, you cannot write as you
1: ye vrata ye bhavishyattulo ye vidhamainatundi muppunu teppistundo kanukane motta motta yochinchukoni ee vratanu manam prayogichali.
0: Your writing today, what harm it would put to in future, you should view that point now.
1: Adhikaramunu ye vidhanga manam kaapadukovalante kramachichana vallane manam kaapadukovali.
0: You can keep up your position by observing discipline.
1: Kramachichana sariga untunnappudu inkoka rakshana manaku avasaram ledu, mana kramachichane manalni kaapadutundi.
0: When you follow discipline, you don't need any other protection. Your discipline will protect you.
1: నడక ఎందు కాని, కూర్చోవటం ఎందు కాని, నవ్వటం ఎందు కాని ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి.
0: While walking and sitting and smiling, there needs discipline.
1: ఇప్పుడు కొంతమంది నడుస్తూ ఉంటారు.
0: Some walk.
1: 40 అడుగులు వెడల్పుగా ఉండేటువంటి రోడ్డు కూడా నడచడానికి చోటు ఉండదు. అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంటారు.
0: Though it is 40 feet road, well, yet they don't find enough of room to walk because they walk zigzag.
1: కానీ ట్రాఫిక్ ఏమీ లేకుండా అభ్యంతరం లేకుండా ఫుట్ పాత్ పైన మాత్రమే నడుస్తూ పోవాలి.
0: But you should walk along the footpath only.
1: ఆ విధంగా లేకుండా రోడ్డు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు నడుచుకోవటం చేత క్రమశిక్షణ ఉల్లంఘించిన వాడబెట్టే కాకుండా ఇతరుల యొక్క దీనిని కూడాను మనకు కొంత చెడుపు కలిగినటువంటి వారం అవుతాం.
0: If you don't walk on the footpath, if you walk in your own way, you'll be putting others to danger.
1: ఎవరికి నీ ఏ విధమైనటువంటి యొక్క నొప్పికి నువ్వు కలిగించకుండా చూసుకోవాలి.
0: You should see that you would not harm anybody in any way.
1: కనుకనే help ever, hurt never అన్నారు.
0: So Bhagavan says, help ever, hurt never.
1: కనుక పరులకు ఉపకారమైనటువంటి యొక్క మార్గంలో మన క్రమశిక్షణను అనుసరించాలి.
0: You should observe discipline so as to render help to others.
1: కనుకనే ఇది ప్రారంభం నుంచినే start early, drive slowly, reach safely అని ఈ యొక్క లేత వయస్సు నుండి ఈ క్రమశిక్షణ అత్యవసరం.
0: The discipline is most essential right at this tender age.
1: కానీ నిజముగా ఈ పిల్లలకు మాత్రమే కాదు అధికారులకు కూడాను,
0: not only young
1: అధ్యాపకులకు కూడాను, పౌరులకు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరం.
0: Men in authority, the teachers and citizens also should follow.
1: పెద్దలను చూసినప్పుడు ఏ విధంగా మనము గౌరవించాలి?
0: How should we respect elders?
1: ఎవరి ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి?
0: In what way should we sit in front of people?
1: ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న విషయమునందు కూడాను మనం క్రమశిక్షణను చక్కగా పాటించాలి.
0: In these small matters, we should observe discipline clearly.
1: చాలా మంది చిన్న పిల్లలు కూర్చుంటుంటారు.
0: Many children sit.
1: ఒక విధమైనటువంటి arrow మాదిరి కూర్చుంటారు.
0: They sit in the form of an arrow.
1: అనగా ఈ విధంగా కూర్చోకూడదు.
0: They should not sit like that.
1: చక్కగా కూర్చోవాలి.
0: You should sit straight.
1: ఎందుకంటే స్పైనల్ కాలము స్ట్రైట్ గా ఉంటున్నప్పుడు మన థాట్ డైరెక్ట్ గా బుద్ధికి పోయి చేరుతుంది.
0: Because when you sit straight through the spinal column, the thoughts will reach

0: కనుక నీ ఏకాగ్రత
1: ఇంటెలెక్ట్
0: అతి స్వల్ప కాలం లోపలే మనం ఏకాగ్రతను పొందవచ్చు.
1: ఇట్స్ క్వైట్ ఈజీ టు టైన్ కాన్సన్ట్రేషన్.
0: ఇక్కడ మనకు స్పైనల్ కాలం ఉంటుండాలి.
1: స్పైనల్
0: కాలంలో 33 రింగ్స్ ఉంటుండాయి. 33 రింగులు.
1: దేర్ ఆర్ 33 రింగ్స్ ఇన్ ది స్పైనల్ కాలం.
0: ఇందులో బిట్వీన్ 9 అండ్ 12 ఈ రెండింటి మధ్యలో సుషుమ్నా నాడి అని.
1: Between 9 to 12 is present the Sushumna Nadi.
0: Akkada sacrament reetiga idi poyinatte kundalini shakti ee yokka sahasrara padmonaku straight ga poi cheri potundi.
1: When you sit straight, the kundalini will ascend and reach sahasrara straight away.
0: Ee kundalini shakti ante emiti?
1: What is this kundalini power?
0: Anaga chaala mandi mooladharamainatundi sthanamlo kundalini shakti anetundi sarpamu untundani kramakramena adi పైకి వెళ్తూ సహస్రార పద్మను చేరుతుందని కొంచెం యోగాభ్యాసం కలిసిన వాళ్ళు ఈ విధమైన మాటలతో ఉచ్చరిస్తుంటారు.
1: దోస్ దట్ ఫాలో ది యోగిక్ ప్రాక్టీస్ దే సే దట్ దిస్ కుండలిని విచ్ ఇస్ లొకేటెడ్ ద ప్రైమల్ బేస్ ది మూలాధార విల్ ప్రొసీడ్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్ అండ్ రీచ్ సహస్రార.
0: కుండలిని శక్తి అనేటువంటిది మూలాధార స్థానంలో ఎప్పుడు ఉంటుంటుంది.
1: ఇట్ రిమైన్స్ దేర్ ఎట్ ది బేసిస్ ఎట్ ద బాటమ్ మూలాధార.
0: యోగాభ్యాస సమయమునందు మనం విడిచి తీసుకునేటువంటి గాలి యొక్క తత్వంలో కొంతవరకును గాలి స్తంభించిపోతుంది.
1: ఇన్ యోగిక్ ప్రాక్టీస్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇట్ రిమైన్స్ స్టేబుల్.
0: ఈ ప్రాణాయామం అని చాలా మంది చేస్తుంటారు.
1: మెనీ పీపుల్ ఫాలో దిస్.
0: ఈ ప్రాణాయామ సమయమునందు మనము ఒక గాలిని నిలబెట్టి కుంభకం చేస్తుంటారు.
1: డ్యూరింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వీ లైక్ టు విత్హోల్డ్ ద
0: అనగా ఈ గాలి నిలిచిపోవడం చేత ఈ మూలాధారమైనటువంటి యొక్క చక్రమునకు క్రమక్రమేణ గాలి లేకపోవడం చేత అది గాలి నిమిత్తమై పైకి వస్తుంది.
1: When you control breath, the kundalini has to move upward because there is no air supply over there.
0: ఇది ఒక సర్పము కాదు.
1: It's not serpent.
0: ఇది కేవలం ఒక విధమైనటువంటి ఒక విండ్ గాలి.
1: It is not serpent, it is a sort of wind.
0: అది కేవలం ఈ 33 యొక్క రంధ్రముల ద్వారా క్రమక్రమేణ తిరుగుతూ తిరుగుతూ వస్తుంది.
1: It moves, it ascends, passing through these 33 rings.
0: కనుక మనం ఈ కుండలిని శక్తిని మనం చక్కగా చేర్చుకోవాలంటే మన యొక్క వెన్నెముకను స్ట్రెయిట్ గా పెట్టుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ది కుండలిని విల్ అసెండ్ అప్వర్డ్ యు షుడ్ సిట్ స్ట్రెయిట్.
0: అందుకోసమే యోగాభ్యాసం చేసేటుంటారు స్ట్రెయిట్ గా కూర్చుంటారు.
1: దేర్ ఫోర్ దోస్ టేక్ టు యోగిక్ ప్రాక్టీస్ విల్ సిట్ స్ట్రెయిట్.
0: చాలా మంచిది.
1: ఇట్స్ వెరీ గుడ్.
0: మెమరీ పవర్ ను కూడా అందిస్తుంది.
1: ఇట్ ఆల్సో గివ్స్ యు మెమరీ.
0: జ్ఞాపశక్తిని కూడా ఇస్తుంది.
1: యు విల్ హావ్ మెమరీ.
0: ఏకాగ్రతను త్వరగా కలిగిస్తుంది.
1: It's quite easy to attain concentration.
0: కనుక మనం కూర్చోవటం కూడా ఒక పెద్ద క్రమశిక్షణే.
1: Therefore, sitting also needs discipline.
0: ఈ క్రమశిక్షణ మనకు సక్రమంగా జరగాలంటే
1: in order to have this discipline properly,
0: దీనికి కొన్ని విధమైనటువంటి పరిశుద్ధతలు ఉంటున్నాయి.
1: There are certain observances of purity.
0: మొట్టమొదట
1: first,
0: మన దేహాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
1: We should keep our body pure and clean.
0: ఏమిటి ఈ పరిశుద్ధము?
1: What is this cleanliness?
0: నీటితో సోపుతో ఇంకొక మెటీరియల్ తో కాదు దీన్ని సోప్ పరిశుద్ధం చేసుకోవటం.
1: యు కెనాట్ క్లీన్ మియర్లీ విత్ వాటర్ అండ్ సోప్.
0: దేహము పరిశుద్ధము కావాలంటే సత్కర్మల్లో ప్రవేశించాలి.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ కీప్ ద బాడీ ప్యూర్ యు షుడ్ టేక్ అండర్
0: సత్కర్మల వల్లనే దేహం పరిశుద్ధం అవుతుంది.
1: త్రూ గుడ్ యాక్టివిటీ ఓన్లీ ది బాడీ ఇస్ ప్యూరిఫైడ్.
0: కర్మ కర్మస్య వల్లనే చిత్తశుద్ధి కలుగుతుంది.
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ గుడ్ యాక్టివిటీ ద ప్యూరిటీ ఆఫ్ మైండ్.
0: మన థాట్స్ వల్ల మనసును పరిశుద్ధం చేసుకోవాలి.
1: యూ కెన్ ప్యూరిఫై యువర్ మైండ్ త్రూ థాట్స్.
0: ఈ రెండింటినీ మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడు బుద్ధి ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంటుంది.
1: వెన్ వన్స్ వీ ప్యూరిఫై దీస్ టూ ది ఇంటెలెక్ట్ రిమైన్స్ ప్యూర్ ఆల్ త్రూ.
0: కనుక ఇక్కడ దేహంలో ఉండినటువంటి యొక్క మొట్టమొదటి శబ్దం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఫస్ట్ థింగ్ దట్ ఇన్ రెస్పెక్ట్ టు ద బాడీ?
0: అహం అహం అహం. నేను నేను అనేటువంటిది.
1: ద బాడీ క్లెయిమ్స్ ఐ ఐ.
0: ఈ అహం అనేటువంటి యొక్క నేను ఎక్కడ పుట్టింది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ ఐ?
0: ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండియే పుట్టింది.
1: దిస్ ఐ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మ.
0: ఈ అహం నుండి మైండ్ పుట్టు వచ్చింది.
1: అండ్ ఇస్ ద మైండ్ ఒరిజినేటెడ్ దేర్ ఆఫ్టర్?
0: మైండ్ నుంచి వాక్ పుట్టు వచ్చింది.
1: అవుట్ ఆఫ్ ద మైండ్ ద స్పీచ్ ఒరిజినేటెడ్.
0: కనుక మొట్టమొదటి ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం. కనుక నీ అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు.
1: దేర్ ఫోర్ దిస్ ఐ ఇస్ ద సన్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ.
0: ఇంకా అహం కు పుట్టినటువంటిది మైండ్. కనుక మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
1: Therefore, mind is the son of aham and hence it is the grandson of the spirit, atma.
0: Mind nunchi puttinatvanti vaaku.
1: and speech is born to this mind.
0: Vaku atmaku great grandson.
1: Therefore, the speech faculty is the great grandson of the spirit.
0: Great grandson for atma.
1: Therefore, the speech is the great grandson of atma, the spirit.
0: Atma. Inka mind anetundi grandson.
1: Mind is the grandson.
0: Inka aham anetundi son.
1: Aham is the son.
0: Kabatti great grandson, son, vinantakunu atma yokka.
1: Therefore, the great grandson, the grandson, and the son belong to the family of the spirit.
0: Atma, mind, aham, vaku. Ivantakuda oka family.
1: And therefore, the spirit, the eye, the mind, and speech belong to the same family.
0: Atma yanta parisuddhamainatundido, mind kudanu anta parisuddhamainadi kavali.
1: Therefore, the spirit is pure, and the mind has got to be pure there.
0: మైండ్ ఎంత పరిశుద్ధమైనటువంటిదో అహం అనేటువంటి యొక్క దేహాత్మ కూడా అంత పరిశుద్ధమైనదిగా ఉంది.
1: And the mind is pure, naturally the body has got to be pure.
0: కనుక ఈ మైండ్ కు అహం కు వాక్కు ఒక విధమైనటువంటి యొక్క ఆత్మ సంబంధం అనేది కలగాలి.
1: And therefore between these three, the I and aham, they go in the mind. కనుక ఆత్మ
0: సంబంధమైనటువంటి ఈ కుటుంబమునంతా కూడాను పరిశుద్ధమైనటువంటి భావాలు రావాలి.
1: Therefore in this family of the spirit,
0: ఒక్కొక్క సమయం లోపల మనం ఇచ్చిన మాటను తప్పుతూ ఉంటాం.
1: At times we go back the promise we made.
0: ఇచ్చిన మాటను తప్పడం కంటే మరొక పాపం లేదు.
1: There is no other sin greater than this breaking promise.
0: బలి చక్రవర్తి చెప్పాడు.
1: Emperor Bali said.
0: పలికి బొంకుట కంటే పాపము పలికి దాన్ని తప్పిపోవడం కంటే మరొక పాపం లేదు.
1: Having said, having given the promise, if you go back, there cannot be greater sin than this.
0: కనుకని వాక్కును మనము పవిత్రంగా మనం కాపాడుకోవాలి.
1: Therefore we should keep our words sacred.
0: షిరిడిలో ఉండినప్పుడు అనేక మంది భక్తులంతా కూడాను షిరిడికి వచ్చేటువంటి వారు.
1: Many used to visit Shirdi.
0: అక్కడ తార్కాడ్ అనేటువంటి ఒక సిరిస్దార్ ఉండేటువంటి వాడు.
1: There is one సిరిస్దార్.
0: అతనికి భార్య కుమారులు 16 సంవత్సరాల కుమారుడు.
1: And he has a wife and 16-year-old son.
0: Bharya kumaruniki baba ante chala vishwasam.
1: Son and the wife, they have full faith in baba.
0: Kanuku variki e vidhamaitundi addu cheppetundi vaadu kaadu Tarkad.
1: Therefore he never objected his wife or son any time.
0: Oka dinamu memu Shirdi ki vellali annaru bharya kumarudu.
1: The son and wife wanted to go to Shirdi one day.
0: Tappaka velli raandi annaru.
1: He said certainly go.
0: Itanu kevalamu brahma samajamu.
1: He belongs to Brahma Samaj.
0: ఇతనికి బ్రహ్మ సమాజం కనుక తార్కాడు ఏ క్షేత్రానికి పోవటం అతనికి ఇష్టం లేదు.
1: As the believer of Brahma Samaj, he doesn't want to visit any pilgrim center.
0: కనుక ఎంత ప్రార్థించినప్పటికీ భార్య అతను షిరిడీకి పోలేదు.
1: In spite of fervent prayer by his wife, he never visited Shirdi.
0: అది కూడాను ఒక వీక్నెస్.
1: That is also a sort of weakness.
0: ఎందుకంటే ఏ సమాజం అయితే మనకేవి సర్వేశ్వరుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వాట్ ఇఫ్ వాట్ సమాజ్ ఇట్ ఈస్ వన్ షుడ్ నో గాడ్ ఈస్ వన్.
0: కొంతమంది ఈ కులమతములను ప్రధానంగా తీసుకుని వంకర మార్గాన్ని ప్రవలిస్తుంటారు.
1: సమ్ గో బై ది కాస్ట్ అండ్ గ్రీడ్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ది రాంగ్ పాత్.
0: కనుక ఈ బ్రహ్మ సమాజంలో ఉండినటువంటి యొక్క తార్కాడు నేను రాను మీరు వెళ్ళండి అన్నారు.
1: తార్కాడ్ ద ఫాలోవర్ బ్రహ్మ సమాజ్ సెడ్ ఐ డోంట్ కమ్.
0: 16 సంవత్సరముల కుమారుడు చెప్పాడు నాన్న నేను వెళ్ళను అన్నాడు.
1: The 16-year-old son said, Father, I don't go.
0: ఎందుకోసం వెళ్ళకూడదు?
1: Why not? Why don't you go?
0: నేను నిత్య పూజ లోపల నేను భగవంతుని తెల్లవారిమును సాయంకాలం వరకును ఏ విధంగా చేయాలో నేను నా క్రమశిక్షణ నేను పాటిస్తున్నాను.
1: I observe all the discipline during worshipping Lord.
0: నేను నైవేద్యం ఇంత కండ చక్కెరగా తీసుకుని వెళ్లి బాబాకు పెడుతున్నాను.
1: ఐ ఆల్సో ఆఫర్ క్యాండీ.
0: ఇది బాబా స్వీకరించినాడనేటువంటి విశ్వాసంతో తిరిగి అతని ప్రసాదమని నేను స్వీకరిస్తున్నాను.
1: ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ యాక్సెప్టెడ్ బై భగవాన్ ఐ రిసీవ్ ఇట్.
0: కనుక ఈ పద్ధతిని నేను వదలటం నాకు ఇష్టం లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ దిస్ ప్రాక్టీస్.
0: కనుక నేను షిర్డీకి వెళ్ళను అన్నాడు.
1: సో ఐ డోంట్ గో టు షిర్డీ.
0: కుమారుని పైన ప్రేమ జాస్తి తండ్రికి.
1: ఫాదర్ హ్యాస్ లవ్ టువర్డ్స్ హిస్ సన్.
0: అప్పుడు చెప్పాడు కుమారునికి కష్టపెట్టడం మంచిది కాదని, బాబు ఆ పని నేను చేస్తాను నీవు వెళ్ళు అన్నాడు.
1: ఫాదర్ సెడ్ సన్ ఐ విల్ సర్టన్లీ డూ యువర్ జాబ్ బెటర్ యు గో.
0: నిజంగా చేస్తావా అని కుమారుడు గట్టిగా నొక్కి చెప్పాడు.
1: అండ్ ది సన్ ఆస్క్ విల్ యు డూ ఇట్ విల్ యు డూ ఇట్ ఆర్ నాట్.
0: బాబాకు నువ్వు పూజ చేస్తావా నేను చేసినట్టుగా?
1: విల్ యు వర్షిప్ బాబా యాజ్ ఐ డూ?
0: బాబాకు నైవేద్యం పెడతావా?
1: వుడ్ యూ ఆఫర్?
0: ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తావా?
1: విల్ యూ రిసీవ్ ది ఆఫర్?
0: మాటి నేను పోతాను షిరిడికి, లేకపోతే నేను పోను అన్నాడు.
1: గివ్ ద ప్రామిస్ దెన్ ఐ విల్ గో టు షిరిడి నాట్ అదర్వైజ్.
0: ఈ పిల్లవాని పట్టుదలను చూచి తండ్రి మనస్సు కరిగింది.
1: వాచింగ్ ది డిటర్మినేషన్ ఆఫ్ ద సన్
0: ఇంత క్రమశిక్షణను పాటించేటువంటి ఈ పిల్లవాడు ఎంత ఉత్తముడు, నేను ఇంత వయసు ఇచ్చినప్పటికీ నాకు ఈ క్రమశిక్షణ లేదు కదా అని విచారణ చేశాడు.
1: ద ఫాదర్ appreciated the determination, the discipline of his son, felt sad because he didn't have these two.
0: Kumarunike maata ichadu nen chestanu,
1: he promised his son.
0: Ichadu kumarudu talli vellinaru,
1: the son and the wife.
0: Kumarunike maata ichina prakaramu rendu dinamulu moodu dinamulu sakramanga chesadu ee tandri pooja.
1: The father worshiped as per the promise given to his son for
0: 2-3 days.
1: He was also offering candy every day.
0: తిరిగి భోంచేసి ముందుగా ఆ కండ చక్రను తాను భుజించటము.
1: Before he dying,
0: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
1: The procedure is followed for a couple of days.
0: మూడవ దినము గురువారం వచ్చింది.
1: The third day, Thursday.
0: కానీ ఆ కోర్ట్ లోపల చాలా అవసరమైన పని పడింది.
1: He has got an important work there in the court.
0: తిరిగి స్నానం చేశాడు.
1: He had his bath.
0: పూజ చేశాడు.
1: He worshipped.
0: ఇంకా టిఫిన్ తిన్నాడు.
1: He had tiffin.
0: తన డ్రెస్ వేసుకున్నాడు, ఆఫీస్ కు వెళ్ళాడు.
1: He has put on his dress and went to his office.
0: తిరిగి భోజనానికి వచ్చాడు.
1: I returned for lunch.
0: భోజనానికి కూర్చున్న తర్వాత
1: as he sat there,
0: వంట వాడిని అడిగాడు.
1: He asked the cook,
0: hey, ఆ ప్రసాదం తీసుకుంరా పెట్టు అన్నాడు.
1: He asked the cook, bring the prasad here.
0: వంట వాడు చెప్పాడు, బాబూజీ మీరు అవసరంగా పోతూ ప్రసాదం నైవేద్యం చేయలేదు ఈనాడు అన్నారు.
1: Cook said, sir, in a bit of hurry, you didn't make any offering this morning during worship.
0: చాలా బాధపడ్డాడు.
1: He felt very sad.
0: కొడుకుకు ఇచ్చినటువంటి మాటను తప్పినాను కదా అని.
1: That he could not keep a
0: baba baba naivedyam pettina pettaledane baada ledu kodukoku ichinatvanti oka vaagdanam tappina ane baada.
1: He didn't feel sad for not making any offering to baba, but he felt so sad for breaking the promise given to his son.
0: Rendava dinamu Shirdi lopala Thakkad wife kumarudu namaskaram cheyataniki vacharu.
1: On the following day, the Thakkad's son and wife came to do namaskar to baba.
0: Nee ninnanta nenu bagraku poi vachanu.
1: He said, I went to Banga yesterday.
0: Kaani akkada naake evaru bhojanam pettaledu.
1: Nobody served me their food.
0: Nityamu nee istunnatundi kanda chakra kuda naaku chikkaledu.
1: The candy that you offer every day is not
0: enough. Chaala aakaliga vachanu tirigi.
1: I returned very hungry.
0: Yemaini istava ani aa pilla vaadu adigaadu baba.
1: Baba asked the young boy, would you give me anything now to eat?
0: Tachchana aa pilla vaadiki shock maadiri ayipoyindi.
1: Boy was shocked.
0: Vidi intiki vellaadu.
1: He went home.
0: తల్లి ఒడిలో కూర్చొని ఊరికి ఏడుస్తూ కూర్చున్నాడు.
1: He sat on the lap of the mother, went on crying.
0: తండ్రి నాకు మాట ఇచ్చాడు.
1: Father made me the promise.
0: కానీ అక్కడ నైవేద్యం పెట్టలేదు.
1: But he didn't make an offering.
0: కనుకనే బాబా నిరాశగా ఇంటికి వచ్చాడు తిరిగి.
1: So baba returned disappointed actually.
0: అమ్మా నేను ఇక్కడనే ఉండను.
1: Mother, I won't stay here.
0: నా క్రమశిక్షణ నేను తప్పను.
1: I will certainly follow my discipline.
0: నేను తిరిగి వెళ్తాను బాగ్రా.
1: He said, I will return home Bangra.
0: అనేటప్పటికి బాబా చెప్పి పంపించాడు.
1: బాబా సెడ్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు గో.
0: ఎవరితో చెప్పి పంపించాడు? జోగ్ అనేటువంటి వాడితో పంపించాడు.
1: హి సెండ్ ద మెసేజ్ త్రూ జోగ్.
0: బాబా దగ్గర ఎప్పుడు కూడా జోగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి, నాట్ జోక్, జోగ్.
1: దేర్ యూస్ టు బి వన్ జోగ్ బట్ నాట్ జోక్.
0: పిల్లవాడికి చెప్పి పంపించాడు, నీ ఇప్పుడు ఫోన్ అక్కర్లేదు.
1: హి సెండ్ ద మెసేజ్, యూ డోంట్ నీడ్ టు గో నౌ.
0: నీ తండ్రి మాట తప్పాడు కానీ నీవు మాట తప్పలేదు.
1: Your father has gone back the promise but not you.
0: కాబట్టి నా అనుగ్రహం దండిగా ఉంది.
1: You will certainly see my grace.
0: బాబు నీకు ఎంత కాలం ఇష్టమో అంత కాలం ఉండు అన్నాడు.
1: You stay here so long you wish to stay.
0: కానీ అంత కాలం కూడాను కొంచెం నిరాశ గాని అసంతృప్తి గాని ఆ షిరిడిలో జీవిస్తూ వచ్చాడు.
1: But he spent all the time in Shirdi totally depressed and frustrated.
0: 10 దినములు అయిన తర్వాత వెనుకకు వచ్చాడు.
1: After 10 days he returned.
0: పిల్లవాడు రాంగని తండ్రి వెళ్లి ఆ పిల్లవాడిని excuse me annadu.
1: The moment son came, the father said to his son, excuse me.
0: Neevu chinna vaadu, nenu pedda vaadu.
1: You are young, I am.
0: Kaani ninnu nenu chamaapana vedutunnanu.
1: But I seek your pardon.
0: Ante appudu pilla vaadu cheppadu.
1: Then the boy said,
0: chamaapana naaku kaadu baabaaku cheppu anna.
1: You should seek the pardon from baba, not from me.
0: Ye samaajamlo undinappatikini,
1: you may be in any samaaj.
0: Ye vidhamainatundi oka culture neeku undinappatikini,
1: you may follow any culture.
0: Maata maatram okkate.
1: Only one thing you should say.
0: ఇది బ్రహ్మ సమాజం కావచ్చును.
1: It may be Brahma Samaj.
0: కానీ నాది ఆర్య సమాజం కావచ్చును.
1: It may be Arya Samaj.
0: నాది దైవ సమాజం కావచ్చును.
1: Or divine divine society.
0: కానీ ఏ సమాజం అయినప్పటికీ మాట ఒక్కటే.
1: Whatever samaj may be, but one promise is one.
0: సత్యం ఒక్కటే.
1: Truth is one.
0: సత్యాన్ని పాటించడం నీకు చాలా అవసరం.
1: You should follow truth. It's essential.
0: నీవు కోర్టులో వెళ్లి న్యాయాధిపతిగా వాదిస్తున్నావు.
1: You argue there in the court for justice.
0: ఇలా సత్యమే లేకపోతే ఎన్ని జీవులు ఎన్ని విధమైన కుటుంబాలు ఇవి వ్యస్తమైపోతాయి.
1: If you don't follow this kind of discipline, many families will be ruined.
0: నీవు లా చదివావు.
1: యూ స్టడీడ్ లా.
0: మను చక్రవర్తి ఎంతనో పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: మను టాట్ ధర్మ ఇన్ వెరీడ్ వేస్.
0: కనుకనే నీవి సత్యాన్ని నీవు పాటించకపోతే నీ లా అంతా విరుద్ధం అన్నాడు.
1: వెన్ యూ డోంట్ ఫాలో ట్రూత్ ఆల్ యువర్ లా వుడ్ బి లాలెస్. అలానే
0: ఆ పిల్లవాడు చెప్పాడు.
1: సో ద బాయ్ సెడ్,
0: తండ్రి నీవు లాయర్ కా లయర్ కావద్దు అన్నాడు.
1: ద బాయ్ సెడ్ ఫాదర్ యూ షుడ్ బి లాయర్ బట్ నాట్ ఎ లయర్.
0: ఆ విధంగా మనం క్రమశిక్షణ అనేటువంటిది అంత చక్కగా మనం పాటిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ దైవత్వం అనేటువంటిది మనకు సాక్షాత్కరిస్తుంది.
1: Therefore when you follow discipline clearly you will have all the divinity.
0: కనుక మొట్టమొదట మన దేహాన్ని సత్కర్మల చేత పరిశుద్ధం గావించుకోవాలి.
1: Therefore we should purify our body. అది
0: మొట్టమొదటి డిసిప్లైన్.
1: సో దట్ ఇస్ ద ఫస్ట్ డిసిప్లైన్.
0: తెల్లవారు లేచి కాలకృత్యములు తీర్చుకుని రాత్రి పరుండున్నంత వరకు కూడాను మనం క్రమశిక్షణ సక్రమమైనటువంటి నిత్యము ఆచరించేటువంటి క్రమశిక్షణ సక్రమంగా ఆచరించాలి.
1: Therefore from dawn to dusk in following daily routine we should observe discipline.

0: ప్రీతిగ యోచన చేయు మానవా, నీవే పెద్ద సుఖంబు పొందితివో. ప్రీతిగా యోచన చేయు మానవా, నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది, పొట్టకై హద్దును పద్దు లేక.
1: Right from the time you get up from bed until you retire, without any limitations you struggle hard to carry out your living.
0: పొట్టకు కూడా నువ్వు ఒక డిసిప్లిన్ ఉండాలి.
1: Even for to earn your daily living, there should be
0: discipline. ఎంతవరకు అది పట్టుతుందో అంతవరకు మనం తీసుకోవాలి.
1: You can eat to the extent that the stomach could accommodate.
0: అది ఒక అజీర్ణ రోగంగా బయలుదేరుతుంది.
1: If you eat in excess, it leads to indigestion.
0: కానీ ఒక్కొక్క తూరి మనము దానిని పాటించటం లేదు.
1: Sometimes we don't observe discipline.
0: ఈ జిహ్వాగ్ని యొక్క ఆజ్ఞను కూడా మనం పరిపాలించటం లేదు.
1: We don't follow the command of the stomach.
0: మనం ప్రార్థన చేసి తీసుకుంటున్నాము.
1: We pray and start.

0: ఏం చెప్తున్నావు? అహం వైశ్వానరో భూత్వ, దీనికి రిప్లై వస్తా ఉంది, బ్రహ్మార్పణం అని నువ్వు అర్పణ చేస్తే ఎక్కడున్నాడు రా నీకు బ్రహ్మం? అహం వైశ్వానరో భూత్వ, నేను వైశ్వానుడిగా నీలో ఉంటున్నాను.
1: When you start eating with this prayer, Brahmarpanam, where is Brahma? You get the reply from inside.
0: I am from Vaishwanara.
1: Therefore, you eat to the extent needed.
0: Ekkuva baaga ruchiga undi kani ekkuva teeskuntam manam.
1: Because it is tasteful, you eat more.
0: Appudu stomach vishwa vaishwanarudu jagrata padtadu. Be careful, inga pampaddu lopala, pampaddu lopala, pampaddu lopala ani cheptadu.
1: Vaishwanara will caution you, don't eat any more, don't eat any more.
0: Kaani deeni maatalu ye maatram vinadu.
1: But he won't pay heed to the instruction.
0: Ee chakkani garalu ee chakkani payasamu tirigi chikkutundani tirigi lopala vestune untadu.
1: But he goes on loading with all the rice pudding, the payasam.
0: Kaani kadapatiki తాను అలసిపోతాడు.
1: బట్ హీ విల్ బి టైర్డ్ బై ఈటింగ్.
0: ఆయాసంతో కొంత బాధపడతాడు.
1: బట్ హీ విల్ బ్రెత్లెస్ ఫర్ సమ్ టైమ్.
0: కనుకనే మన ఆహారాన్ని కూడాను ఒక క్రమశిక్షణలో ఉండాలి.
1: ఈవెన్ టేకింగ్ ఫుడ్ హీ షుడ్ బి అండర్ సర్టన్ డిసిప్లిన్.
0: ఈ ఆహారం మందు కూడాను ఈ క్రమశిక్షణ లేకపోతే అనారోగ్యంగా రూపొందుతుంది.
1: ఇఫ్ యూ డోంట్ ఫాలో డిసిప్లిన్ యూ విల్ ఫాల్ సిక్.
0: అనారోగ్యం అనేటువంటిది అన్ని రోగములకు మూల కారణం.
1: It is only this sickness that will put you into so many other diseases.
0: సర్వ వ్యాధులకు కూడాను కేంద్రమే మూల కారణము.
1: ఇట్ ఇస్ ద సెంటర్ విచ్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ డిజీజెస్.
0: స్టమక్ లో ఏ విధమైనటువంటి ఒక చెడు జరిగినా శరీరంలో అన్ని రకమైనటువంటి రోగములు బయలుదేరుతుంది.
1: When the stomach is upset, it will give way for any complaint.
0: కనుకనే మూడు భాగములు దీన్ని ఆహారం పెట్టుమని, ఒక భాగం ఖాళీగా వదిలి పెట్టాలి.
1: సో వన్ పార్ట్ ఇన్ ద స్టమక్ షుడ్ బి కెప్ట్ ఎంప్టీ.
0: ఈ విధమైనటువంటిది జరిగినప్పుడే అది ఒక క్రమశిక్షణగా ఉంటుంటాడు.
1: When it is so, it is under discipline.
0: నిత్యము కూడాను ఆ క్రమశిక్షణ సక్రమంగా అనుసరించాలి.
1: ఎవ్రీ డే వీ షుడ్ అబ్జర్వ్ దిస్ డిసిప్లిన్.
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఏమేం చేసి అవన్నీ క్రమశిక్షణ అనుసరించే పోవాలి.
1: ఆల్ దట్ వీ డూ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ది ఈవినింగ్ వీ షుడ్
0: ఫాలో. పూజ కాదు, కూర్చోవడం కాదు, నడచడం కాదు, తినటం కాదు, త్రాగటం అన్ని కూడాను క్రమశిక్షణలో ఉండాలి.
1: Sitting, standing, walking, everything should be under discipline.
0: అప్పుడు జీవితమే ఒక క్రమమైనటువంటి శిక్షణగా ఉంటాలి.
1: Then the life will be disciplined.
0: ఈ క్రమశిక్షణే నిజమైనటువంటి ఒక కర్మయోగము.
1: And it is the yoga of karma.
0: కర్మని ఈ కర్మయోగమే సుర్మక కర్మ సుఖౌశలాన్ని అందిస్తుంది.
1: This karma yoga will give you all the skill in the field of action.
0: మానవుడు కర్మాధికారి.
1: So man has got authority on his action.
0: మన ప్రెసిడెంట్ కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు, కర్మణ్యేవ అధికారస్య అని.
1: Our president also quotes this shloka.
0: మన కర్మాధికారులుగా మనం ఉండాలి.
1: You should exercise.
0: ఈ కర్మ ఎలాంటి కర్మగా ఉంటుండాలి?
1: What sort of action?
0: పరిమితమైనటువంటి కర్మగా ఉంటుంది.
1: Should be under certain limits.
0: భగవత్ ఆజ్ఞను శిరసా వహించాలి. ఊట పూటకు ఏ విధమైనటువంటి యొక్క దీనిని మనం అనుసరిస్తున్నామో దానిని మనం క్రమం తప్పకుండా అనుసరించాలి.
1: We should follow God's command in toto exactly.
0: అప్పుడే మనం ఒక విద్యావంతులుగా మారవచ్చు.
1: Then only we can call ourselves educated. What do you mean by
0: విజ్ఞానము?
1: It's wisdom.
0: కాబట్టి ఆ జ్ఞానమును పొందేటువంటి ఒక మార్గము ఇదియే.
1: In order to attain wisdom, this is the path.
0: పుస్తకముల్ పఠించితిని.
1: I have gone through the
0: పూర్తిగా చూచితి.

0: With folded hands, if you don't pray God, all the education, scholarship, that's all useless.
1: కనుకనే మనము హస్తయుగము మోర్చాలి.
0: So we should fold our hands.
1: ఇది ఆధ్యాత్మికానికి ప్రథమ సోపానం.
0: This is the first step in spiritual path.
1: ఏమిటి ఈ హస్తయుగం మోర్చడం?
0: What is this folding of the hand?
1: నమస్కారము.
0: We say నమస్కార.
1: ఈ నమస్కారం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance of నమస్కారం?
1: ఐదు కర్మేంద్రియములు.
0: ఐదు
1: జ్ఞానేంద్రియములు.
0: Five sense of
1: దశేంద్రియములు.
0: We unify all the 10 senses here in folding of hands.
1: Unity in diversity.
0: Unity in diversity. That's namaskara.
1: కనుకనే unity in diversity. అన్నిటినీ ఏకంగా చేయటమే నమస్కారం.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ సింబలైజ్డ్
1: ఏకాత్మతత్వమే నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం.
0: దిస్ యూనిటీ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది స్పిరిట్.
1: కనుకనే ఆధ్యాత్మికములో నమస్కారం చాలా ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ నమస్కార ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుక ఆ నమస్కారం నందు ఎంతనో అర్థం కూడా ఉంటుండాలి.
0: దిస్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్ ఇన్ నమస్కారం.
1: నా మమ, నా మమ, నేను కాదు.
0: నా మమ, ఐఎమ్ నాట్.
1: నమస్కారం అంటే నేను కాదు.
0: నమస్కారం.
1: అహంకారం నిర్మూలమే.
0: ఈగోలెస్నెస్ కిల్లింగ్ వన్స్ ఓన్ ఈగో.
1: మమ అంటే అంతా నాదే.
0: మమ మీన్స్ ఎవ్రీథింగ్ మైన్.
1: నమమ అంటే ఏది నాది కాదు.
0: నమమ నథింగ్ బిలాంగ్స్ టు మీ.
1: కనుకనే అంతా నీదే స్వామి.
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యూ
1: అని అర్పితంగా ఆవించడమే నమస్కారం యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం.
0: దట్ కైండ్ ఆఫ్ ఆఫరింగ్ టోటల్ సరెండర్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నమస్కారం.
1: కనుకని తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకు ప్రతి కర్మ కూడాను క్రమశిక్షణను పాటించాలి.
0: Therefore, right from the time you get up from the bed until you go back, you should follow discipline.
1: కానీ ఈనాటి మానవులకు క్రమశిక్షణ అంటే ఏమిటో తెలియదు.
0: But in the present day, no one knows what discipline is.
1: ఇంతే కాక ఇంద్రియ నిగ్రహం అంటే ఏమో పూర్తి తెలియదు.
0: They have no knowledge of sense control either.
1: ఈ senses control చేయాలి.
0: One has to
1: కన్నులు చూస్తున్నాయి ఎక్కడో.
0: Eyes see somewhere.
1: కానీ కన్నులకు బుద్ధి చెప్పాలి.
0: But you should teach your eyes.
1: ఓ నేత్రమా,
0: ఓ ఐ,
1: నీవు దేనిని చూస్తున్నావు?
0: What is that you see?
1: నీ విధమైన చెడ్డ దృష్టి చూడకూడదు.
0: You should not have bad looks.
1: See no evil, see what is good.
0: See no evil, see what is good.
1: Talk no evil, talk what is good.
0: Talk no evil, talk what is good.
1: Hear no evil, hear what is good.
0: Hear no evil, hear what is good.
1: Think no evil, think what is good.
0: Think no evil, think what is good.
1: Do no evil, do what is good.
0: Do no evil, do what
1: is
0: good.
1: This is the way to God.
0: This is the way to God.
1: కనుక నీవు మంచిని చేయి.
0: So do good.
1: మంచిని చూడు, మంచిని చెప్పు, మంచిని విను, మంచిని తలచు.
0: Therefore see good, do good and be good.
1: కనుకనే మనం మంచిని చేయాలంటే క్రమశిక్షణ ఒకటి పెంపొందించుకోవాలి.
0: యూ కెన్ బి గుడ్ బై ఫాలోయింగ్ డిసిప్లిన్.
1: ఎవరెన్ని విధములుగా నిన్ను మాట్లాడించినప్పటికీ నీ మాటలను కొంచెం అదుపులో పెట్టుకోవాలి.
0: Others may talk to you again and again, but you should have control over your talk.
1: Vidyarthulara,
0: students,
1: ee naadu
0: today
1: mrugamulu pachulu kudanu konni kramashikshanu paatisthunnayi.
0: Today animals and birds follow discipline.
1: Kaani inta chadavulu chadivi inta medha shakti undi inta telivitetalu undi kudanu మానవుడు ఈ విధమైనటువంటి క్రమశిక్షణను అనుసరించలేకపోతున్నాడు.
0: బట్ మ్యాన్ విత్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ డిసిప్లిన్.
1: చక్కగా మీరు బాగా వాచ్ చేయండి.
0: యూ వాచ్ వెరీ క్లియర్.
1: మీ హాస్టల్ దగ్గరనో కాలేజ్ దగ్గరనో కొన్ని కోతులు అంతా ఉంటాయి.
0: దేర్ ఆర్ సమ్ మంకీస్ ఆన్ ది వే యాజ్ యూ మూవ్ ఫ్రమ్ యువర్ హాస్టల్.
1: దినమునకు ఒక గంట మౌనాన్ని వహిస్తాయి.
0: మంకీస్ అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ 1 అవర్.
1: దినమునకు 1 అవర్.
0: మంకీస్ అబ్జర్వ్ 1 అవర్ పీరియడ్ ఆఫ్ సైలెన్స్ ఎవ్రీ డే.
1: సైలెన్స్ మౌనం.
0: అబ్జర్వ్ సైలెన్స్.
1: పక్షులు కూడా అంతే.
0: బర్డ్స్ ఆల్సో సో.
1: ఒక్క గంట అంతా కూడాను అది మౌనాన్ని వహిస్తుంది.
0: 1 అవర్ దే అబ్జర్వ్ సైలెన్స్ బర్డ్స్.
1: కానీ
0: బట్
1: ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: ఒక నిమిషం కూడా విశ్రాంతి తీసుకోడు. పాప,
0: నాట్ ఈవెన్ ఎ మినిట్ హీ టేక్స్ రెస్ట్.
1: ఊరికి డోరు వాగినట్టుగా వాగుతుంటది నోరు.
0: హీ గోస్ ఆన్ టాకింగ్, హీ గోస్ ఆన్ టాకింగ్.
1: సైలెన్స్ అనేటువంటిదే లేదు.
0: నో సైలెన్స్ వాట్స్ ఎవర్.
1: ఎవరైనా సైలెంట్ గా ఉంటున్నారంటే వాళ్ళని గేలి చేస్తారు.
0: If anyone observes silence, we make fun of them.
1: Recha atana silence ni follow chestunnadu, manamu follow chestam ani enta utsahanga munduku ravali.
0: We should come forward with all the enthusiasm watching that man who observes
1: brahma
0: silence.
1: Ante evaru? Nishabdam brahma.
0: Who is brahma?
1: Silence is the god.
0: Silence is god.
1: Adi nishabdamuloni shabdame brahma.
0: There is sound in silence, that is brahman.
1: Chusara anta goppatanam untundadi ee yokka matala yokka adupu lopala.
0: Therefore, when you control your talk, there's mighty things that
1: talk,
0: you can achieve.
1: Talk, not talk.
0: In talk, there's mighty things that you can achieve.
1: కనుక టాక్ ని కంట్రోల్ చేస్తున్నట్టుంటే అంతా మనకు కంట్రోల్ అయిపోతుంది.
0: So when you have a control over your talk, you can
1: control it. ఎందుకోసం దీనికి ఇంత పవర్ ఇచ్చారు?
0: Why such power is gifted there?
1: కన్నులకు చూచే పవర్ మాత్రమే ఉంటుండదు, రెండో పవర్ లేదు.
0: ఐస్ హావ్ గాట్ ద పవర్ టు సీ నాట్ ద
1: చెవులకు వినే పవర్ మాత్రమే ఉంటుంది అది ఇంకొక పవర్ లేదు
0: ఇయర్స్ కెన్ ఓన్లీ హియర్ నో అదర్ ముక్కు
1: వాసన చూచే పవర్ ఉంది కానీ రెండో పవర్ లేదు
0: నోస్ కెన్ ఓన్లీ స్మెల్ నథింగ్ ఎల్స్
1: కానీ టంగ్కు డబుల్ ప్రమోషన్ రెండు పవర్స్ ఉన్నాయి
0: బట్ ద టంగ్ హ్యాస్ గాట్ టూ పవర్స్ డబుల్ పవర్
1: ఒకటి టెస్ట్ చేస్తుంది
0: వన్ ఇట్ టెస్ట్
1: ఇంకోటి మాటలు మాట్లాడుతుంది
0: సెకండ్ ఇట్ కెన్ టాక్
1: కాబట్టి రెండు శక్తులు ఉంది కనుక మొట్టమొదటి దీనిని శక్తిగా ఉండినటువంటి దాన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి అదుపులో పెట్టాలి
0: యాజ్ ద టంగ్ ఇస్ సో పవర్ఫుల్ ఇట్ మస్ట్ బి పుట్ అండర్ కంట్రోల్
1: ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది కనుక దీన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి
0: యాజ్ ద టంగ్ ఇస్ మోర్ పవర్ఫుల్ ఇట్ షుడ్ బి కెప్ట్ అండర్ చెక్
1: చాలా మందికి తెలుసు పిల్లలకు తెలియకుండా ఉండొచ్చును కార్ల లోపల నాలుగు టైర్స్ ఉంటాయి
0: కార్ హ్యాస్ ఫోర్ టైర్స్
1: ముందు టైర్స్ కు గాలి కొంచెం ఎక్కువగా ఉంటుంది
0: ద ఫ్రంట్ టైర్స్ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ ఎయిర్
1: వెనక టైర్ కొంచెం తక్కువగా ఉంటుంది
0: ద టైర్స్ బిహైండ్ విల్ హ్యావ్ లెస్ ఎయిర్ అంటే
1: ఒకరికొకరు తెలియనటువంటి వాడు నాలుగు టైర్స్ కు ఈక్వల్ గా పంప్ కొట్టేస్తారు
0: ఎ పర్సన్ హూ డజంట్ నో విల్ పంప్ ఎయిర్ ఈక్వలీ అమంగ్ ఆల్ ది ఫోర్ టైర్స్
1: అది మంచిది కాదు
0: ఇట్స్ నాట్ గుడ్
1: ఎక్కువగా ఉన్న దాన్ని తగ్గించాలి
0: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ఎక్సెస్ యు షుడ్
1: కొంచెం తక్కువగా ఉన్న దాన్ని ఎక్కించాలి
0: ఇఫ్ ఇట్ ఇస్ లెస్ యు షుడ్ ఇంక్రీజ్
1: ఇది ఏ ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస గోరఖ్పూర్ లో ఉండేటువంటి వాడు కమలక్పూర్
0: రామకృష్ణ పరమహంస స్టేడ్ దేర్ ఇన్ కమలక్పూర్ అట్ దట్ టైం
1: కమలక్పూర్ లో చిన్న ఆశ్రమం పెట్టుకుని ఉండేటువంటి
0: హి హాస్ గాట్ ఎన్ ఆశ్రమ్ ఓవర్ దేర్
1: అక్కడ నుంచి పాపం రామకృష్ణ పరమహంస కొంచెం ఆహారంలో కొంచెం మార్పు
0: హి హాస్ గాట్ సర్టన్ చేంజెస్ ఇన్ హిస్ డైటరీ
1: అతను నిత్యం కూడాను అది బెంగాల్ దేశం లోపల బ్రాహ్మణులు కూడా మత్స్యం అనగా చేపలు తింటుంటారు
0: బీయింగ్ ది స్టేట్ ఆఫ్ బెంగాల్ ఈవెన్ బ్రాహ్మిన్స్ రిలీజ్
1: వాళ్ళను మత్స్య బ్రాహ్మణ అంటారు
0: దే ఆర్ కాల్డ్ మత్స్య బ్రాహ్మణ ఫిష్ బ్రాహ్మిన్స్
1: వాడు స్నానానికి చేయడానికి పోతే ఆ గంగా నదిలో కాళ్ళకంతా వచ్చి కరుచుకుంటాయి చేపలు అట్టే చేతిలో పట్టుకుంటారు చేతిలో పట్టుకుని ఇంటికి వస్తుంటారు
0: వెన్ దే గో టు గ్యాంజెస్ ఫర్ బాత్ దే విల్ నేచురల్లీ కమ్ అక్రాస్ ద ఫిష్ దే విల్ క్యాచ్ ఇట్ అండ్ బ్రింగ్ దెమ్ హోమ్
1: కనుక కమలక్పూర్ నుంచి కూడాను కలకత్తాకు పోవాలంటే బోటు అనగా గంగా నదిని దాటాలి
0: సో ఇన్ ఆర్డర్ టు రీచ్ కమలక్పూర్ హెస్ టు క్రాస్ దిస్ గ్యాంజెస్ బై బోట్
1: చిన్నవారినందరినీ చేర్చుకొని రామకృష్ణ పరమహంస ఎప్పుడు కూడాను ఆధ్యాత్మికంగా దైవరీతీయంగా కథలు చెప్తూ ఉండేటువంటి వాడు
0: గ్యాదరింగ్ ఆల్ యంగ్స్టర్స్ రామకృష్ణ పరమహంస యూస్ టు టీచ్ వెరీ నైస్ స్పిరిచువల్ థింగ్
1: కానీ ఈనాటి కలి ప్రభావము మంచి సత్సంగాన్ని చూస్తే హాస్యం చేయటము
0: As a result of this Kali age, people make fun of good company.
1: ఏమ్రా చిన్న వయసులోపల ఇప్పుడే నీకు ఎందుకు ఇంత భక్తి ఇంకా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఏదో రామకృష్ణగా ఉందనుకో
0: People say this, why do you have this devotion at this
1: ఇప్పటి నుంచి నీకు ఎందుకు ఈ భక్తి
0: Why devotion at this
1: age? యువకులను తల్లిదండ్రులు కూడాను దూషిస్తుంటారు విమర్శిస్తుంటారు
0: ఈవెన్ పేరెంట్స్ ఆల్సో క్రిటిసైజ్ డిస్కరేజ్ చిల్డ్రన్
1: ఆనాటి యువకులందరూ కూడా రామకృష్ణ దగ్గర చేరారు
0: అండ్ యూత్ గ్యాదర్డ్ రౌండ్ రామకృష్ణ
1: ఒక టైం టేబుల్ వేశాడు రామకృష్ణ
0: రామకృష్ణ హస్ సెట్ ఎ టైం టేబుల్
1: పలాన దినం నీవు పలాన దినం నీవు పలాన దినం నీవు అనగా ఏమి సిటీకి పోవటము చేపలు తీసుకుని రావాలి
0: హస్ సెట్ ఎ టైం టేబుల్ ఎవ్రీ వన్ షుడ్ గో వన్ వన్ ఎవ్రీ డే అండ్ బ్రింగ్ ఫిష్ ఫ్రమ్ ద సిటీ
1: ఒకనాడు బ్రహ్మానందము
0: One day,
1: వెళ్ళాడు బోట్ లో
0: ఇట్ వాజ్ ది టర్న్ ఆఫ్ బ్రహ్మానంద హి వెంట్ ఆన్ హిస్ బోట్
1: ఈ బ్రహ్మానంద వస్తుండగానే ఈ కాషాయ వస్త్రాలను చూచారు ఈ పడవ వాళ్ళు
0: ద బోట్ మెన్ సా దిస్ ఆకర్ రోబ్డ్ బ్రహ్మానంద
1: ఇంకా మొదలు పెట్టారు దూషణ
0: దే స్టార్టెడ్ క్రిటిసిజం
1: ఆ పిచ్చి వాడికి ఒక పని లేదు ఈ పిచ్చి పిల్లలకు ఒక పని లేదు అనవసరంగా పిచ్చి పిల్లలందరినీ చేర్చుకొని ఈ విధంగా చెడగొడుతున్నాడు అతను దొంగ అట్టవాడి ఇట్టవాడి రామకృష్ణని ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తూ వచ్చారు
0: ద బోట్ మెన్ వెంట్ ఆన్ అక్యూజింగ్ రామకృష్ణ హియర్ ఇస్ అ మ్యాడ్ క్యాబ్ హియర్ ఆర్ మ్యాడ్ క్యాబ్ ది చిల్డ్రన్ హియర్
1: పిచ్చివాడిగా చూచేటువంటి వారు
0: అండ్ దే యూస్ టు లుక్ ఎట్ హిమ్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్
1: కానీ గురువును దూషిస్తున్నారని చెప్పని సహించుకోలేకపోయాడు
0: బ్రహ్మానంద కుడ్ నాట్ హియర్ ఆల్ దిస్
1: కానీ ఏం చేయగలడు మెత్తనివాడు నోరు మూసుకున్నాడు వెళ్ళాడు చేపలు తీసుకున్నాడు తిరిగి పడవలేక రావాలంటే మరి భయం
0: He's a very soft man. He could not give reply. He came home with the
1: fear. As he
0: returned, he was fear-stricken because anything may happen on the way.
1: తిరిగి వచ్చాడు
0: He returned.
1: బ్రహ్మానంద రామన్నాడు
0: పరమహంస కాల్ బ్రహ్మానంద కమ్
1: వచ్చేటప్పటికి కన్నులు తుడుచుకుంటూ వచ్చాడు ఏడ్చుకుంటూ
0: యు ఆర్ జస్ట్ వైపింగ్ అవుట్ హిస్ టియర్స్
1: ఎందుకోసం ఏడుస్తున్నావు
0: దెన్ వై డు యు క్రై
1: స్వామి
0: స్వామి
1: ఈ ప్రజలు మిమ్మల్ని అనరాని మాటలు అంటున్నారు
0: People are using very harsh words which they are not
1: చాలా కఠినమైనటువంటి వాక్కులతో మిమ్మల్ని విమర్శిస్తున్నారు
0: దే ఆర్ క్రిటిసైజింగ్ యూ ఇన్ స్ట్రాంగ్ వర్డ్స్
1: మిమ్మల్ని విమర్శించినా పర్వాలేదు
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ దే క్రిటిసైజ్
1: మిమ్మల్ని విమర్శిస్తున్నారు నేను వినలేను చాలా దుఃఖంగా ఉంది అన్నాడు
0: I am very sad because they were criticizing you.
1: కోపం వచ్చింది రామకృష్ణకు.
0: రామకృష్ణ
1: చీచి గురు దూషణ వినేటువంటి ఒక శిష్యుడు నీ ఒక శిష్యుడా నీవు ఆశ్రమంలో ఉండడానికి వీల్లేదు గెట్ అవుట్ అన్నాడు.
0: Ramakrishna said, Brahmananda, you are a disciple. Can you hear all the accusation charges made against your teacher? Get out. You have no place here.
1: Yetta nuvu vintu vachavu.
0: How could you listen?
1: Guru dushanam vinatam neeku paapam kada?
0: Is it not a sin to listen?
1: Dushanam cheyadam varike paapamu. Vinatam neeku paapame annadu.
0: They committed a sin in accusing me and you committed a sin in listening to that.
1: Kaani em cheyagaladu?
0: What is that he could
1: tirigi yerchadu kurchunnadu.
0: He cried for the second
1: time. Second day Narendra chance vachindi.
0: Second day was the chance of Naren.
1: ఇది వివేకానంద
0: వివేకానంద
1: ఇతను పోతూ పోయాడు
0: ఈవెంట్
1: ఇతను పోతున్నట్టు ఇతను కూడా ఆ విధంగా దూషించారు
0: దే స్టార్టెడ్ అక్యూజింగ్ ఇన్ సేమ్ స్టైల్
1: అందరూ పోర్ట్ పీపుల్ అంతా కూడా ఇతని హాస్యం చేస్తూ వచ్చారు
0: ఆల్ బోట్మెన్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్
1: పడవ ఎక్కాడు
0: హి గాట్ ఇంటు ద బోట్
1: టికెట్ తీసుకున్నాడు
0: హి పర్చేస్ టికెట్
1: ఏ నోర్ ముయి
0: అరే షట్ అప్ హి సెడ్
1: ఎవరు తిట్టున్నారో వారు నోరు ముయ్యి అన్నాడు
0: ద వన్ హూ ఇస్ అక్యూజ్ షట్ అప్ ఫస్ట్
1: కానీ వాడు ఇంకా తిట్టు వచ్చాడు
0: షల్ హి వెంట్ ఆన్
1: బాగా తన శక్తి కొద్ది కొట్టాడు వాడు
0: హి స్లాప్డ్ హిమ్ ఆన్ బోత్ ది
1: చీక్స్ ఒకని ఎత్తుకున్నాడు ఈ గంగల వేసేస్తానని
0: హి లిఫ్టెడ్ వన్ ఫెలో రెడీ టు డ్రౌన్ హిమ్ ఇన్ గంగెస్
1: భయపడిపోయారు
0: దే వర్ ఆల్ ఫియర్ స్ట్రికెన్
1: ఎవ్వరు ఇంకా తిరిగి నోరెత్తలేదు
0: నోబడీ ఓపెన్ దేర్ మౌత్
1: తిరిగి పోయాడు చేపలు తీసుకున్నాడు తిరిగి వచ్చాడు ఇతను వస్తుండగానే అందరికీ భయం
0: హి వెంట్ దేర్ బ్రాట్ ది ఫిష్ అండ్ వాస్ రిటర్నింగ్
1: ఎవ్వరు మాట్లాడలేదు
0: నోబడీ ఓపెన్ దేర్ మౌత్
1: వచ్చిన తర్వాత నరేంద్ర రా అన్నాడు
0: రామకృష్ణ సెడ్ నరేన్ కమ్ హియర్
1: ఏం జరిగింది
0: వాట్ హ్యాపెన్
1: నిన్న బ్రహ్మానందం జరిగిందే జరిగింది అన్నాడు
0: సేమ్ థింగ్ వాట్ హ్యాపెన్ యెస్టర్డే టు బ్రహ్మానందం
1: ఏం చేశావన్నాను
0: వాట్ డిడ్ యు డు
1: నేను ఊరుకుంటానా నా గురువుని దూషిస్తుంటే నేను సహించుకోగలనా నేను లేదు బాగా రెండు కొట్టాను తిరిగి ఒక నెత్తి గంగల వేయడానికి ప్రయత్నించానన్నాడు
0: డూ ఐ కీప్ క్వైట్ వెన్ ది క్రిటిసైజ్ మై టీచర్ డూ ఐ కీప్ క్వైట్ ఐ వాస్ రెడీ టు
1: రామకృష్ణ
0: డౌన్ వన్ ఫెలో పుష్ హిమ్ ఇంటు ది గంజెస్
1: చీ చీ చీ చీ చీ వేసింది ఏది కాషాయ వస్త్రము ఉండేది ఆశ్రమ నివాసము నీకింత మాత్రం కోపం నీ నిగ్రహించుకోలేకపోతే నువ్వెందుకు ఆశ్రమంలో ఉండాలి
0: హి సెడ్ వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్ యాజ్ ఎ సెలబ్రేట్ యూ షుడ్ బి పీస్ఫుల్
1: అప్పుడు చెప్పాడు నరేంద్రుడు
0: దెన్ నరేంద్ర సార్
1: ఆయన పూర్వం బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి వాడే
0: హి ఇస్ ఆల్సో మెంబర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్
1: స్వామి
0: స్వామి
1: నిన్న బ్రహ్మానందమునికి ఆ విధంగా చెప్పావు ఈనాడు నాకు విరుద్ధంగా చెప్తున్నారే అది నిజమా ఇది నిజమా అన్నాడు
0: He said, Swami, you told something to Brahmananda yesterday and you are telling opposite to me. What is true here?
1: Mare pichivada.
0: Oh, madcap.
1: Tire lopala gaal ekkuga unnadani teeseyyala. Takkuga unnadani kottale.
0: When there is excess of air in a tire, you have to remove it. When there is less of air, you have to push
1: gaal takkuga untundani. Kanukane nenu baagu udanu.
0: The tire of Brahmananda, there is less of air. Therefore,
1: temper chala short temper. Dinu tagginchali.
0: నరేన్ ఈ షార్ట్ టెంపర్డ్ దేర్ఫోర్ ఇట్ షుడ్ బి కట్
1: కనుకనే పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని ఏ ప్రబోధనలు జరపాలి
0: సో బేసింగ్ ఆన్ ది సర్కమ్స్టాన్సెస్ టీచింగ్ షుడ్ బి గివెన్
1: కనుకనే ఈ టీచింగ్స్ కూడాను అందరికీ సమానమైనటువంటి కాదు
0: టీచింగ్స్ ఆర్ నాట్ యూనిఫామ్ టు ఎవ్రీబడీ
1: ఒక్కొక్కరి కెపాసిటీ ఒక్కొక్కరి కంటైనర్ ఏంత ఉంటుందో అంతవరకు ఇది నిండుతుంది
0: టీచింగ్ షుడ్ బి గివెన్ ఇన్ అకార్డింగ్స్ టు ది కెపాసిటీ అండ్ ది కంటైనర్
1: గంగా నదిలో కావలసినంత జలం ఉంటుండాలి
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ వాటర్
1: ఎవరెవరు ఎంతెంత పాత్ర తీసుకొని పోతారో అంత పాత్రకే నించుకోవాల్సి వస్తుంది
0: యాజ్ ఈస్ ది కంటైనర్ సో ఇస్ ద మెజర్ ఆఫ్ వాటర్ దట్
1: అందరికి సమానమే అనేటువంటి చెప్పడానికి వీలు కాదు
0: యూ కెనాట్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్
1: కనుకని ఆధ్యాత్మిక మార్గం కూడాను
0: సో ది స్పిరిచువల్ పాత్
1: ఈ విధమైనటువంటి వారి వారి శక్తానుసారంగా క్రమశిక్షణ అనుసరించినప్పుడు వారికి తగినటువంటి శక్తిని అందిస్తుంటాడు భగవంతుడు
0: వెన్ దే ఫాలో డిసిప్లిన్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ గాడ్ విల్ గివ్ దెమ్ ది కెపాసిటీ ది అబిలిటీ
1: కనుక మన కెపాసిటీని పెంచుకోవాలనుకుంటే క్రమశిక్షణ సక్రమంగా ఉండాలి
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ అవర్ కెపాసిటీస్ వి షుడ్ ఫాలో
1: క్రమశిక్షణ లేకపోతే దైవత్వం అనేటువంటిది కూడా మనకు ప్రాప్తించదు
0: Without discipline, you can never attain divinity.
1: ఒక దినం ఒక రీతిగా ఒక దినం ఒక రీతిగా ఉంటుంటే అది ఏ మాత్రం కూడా సరైనది కాదు.
0: If we are in one way on one day in a different way on another day, ఉదాహరణ, a small example.
1: మీకు తెల్లవారుజామున లేక సాయంకాలం 6 గంటలకు మీరు భజన చేస్తున్నారు.
0: You do bhajan at 6 o'clock in the morning.
1: లేక ధ్యానంలో చేస్తున్నారు.
0: Or you meditate.
1: ఈ విధంగా ఉండినప్పుడు కొన్ని పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తుంది.
0: Sometimes you need to travel.
1: ఆ ప్రయాణం లోపల మీరు బస్సులో ఉంటారు 6 గంటలకు.
0: That time at 6 o'clock you may be in a bus.
1: ఇక్కడ కొంతమంది స్థలమును కాలమును కర్తవ్యాన్ని ఏమాత్రము మార్చకూడదంటారు
0: సమ్ సే దట్ వన్ షుడ్ నాట్ చేంజ్ ద ప్లేస్ టైమ్ అండ్ ద డ్యూటీ
1: కానీ డ్యూటీని మాత్రం పెట్టుకోవాలి మనం
0: బట్ యూ షుడ్ కీప్ డ్యూటీ ఇన్
1: స్థలము మారినప్పటికీ
0: ప్లేస్ మే చేంజ్
1: కాలము బస్సులో అయినా ఇక్కడైనా 6 గంటలే
0: ద టైమ్ మే బి మే చేంజ్ ఇన్
1: 6 గంటల టైంలో నీ బస్సులో ఉన్నావా నీవు 6 గంటల లోపల ఎక్కడ నీవు భజన చేస్తున్నావు దాన్ని నీవు చింతిస్తురా నీ మైండ్ ఈ స్థలానికి వస్తుంది
0: You may be there in the bus at 6 o'clock in the evening if you think of God.
1: కాబట్టి స్థలం అనేటువంటిది నీ దగ్గరికి వస్తుంది కానీ నీవు స్థలం దగ్గర రానక్కర్లేదు.
0: Place will come to you. You need not come to the place.
1: కనుక నీ క్రమాన్ని నీవు తప్పకుండా నీవు చేస్తురా.
0: So you should certainly follow the discipline.
1: క్రమమును పాటిస్తే ఈ కర్తవ్యము కాలము అన్ని నీ దగ్గరికే పరిగెత్తుస్తాయి.
0: If you follow the time and the discipline, the place will follow you.
1: కనుకనే కాలకాల ప్రపన్నానాం కాలాక్యంని కరిష్యతి అన్నారు. అనగా ఏమిటి? కాలము కాయాన్ని మృంగుతా ఉంది.
0: ఇట్ ఇస్ ద టైమ్ దట్ స్వాలోస్ దిస్ బాడీ లైఫ్.
1: కానీ కాలుడు కాలాన్ని కూడా మృంగేటువంటి వాడు.
0: అండ్ ది కాల ఆల్సో స్వాలోస్ ది టైమ్.
1: కనుకనే కాలుడు అంటే ఎవరు?
0: హూ ఇస్ కాలుడు?
1: అతనే దైవము.
0: కాలుడు ఇస్ గాడ్.
1: కాలుడు అంటే యముడు అనుకుంటారు. కాదు కాదు,
0: కాలుడు ఇస్ నాట్ యమ.
1: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్రమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే, అతనే కాలుడు.
0: ఎవ్రీథింగ్ ఇస్ టైమ్, టైమ్ ఇస్ గాడ్.
1: కనుక మంచి, ఇంకా కొంతమంది పిల్లలకు కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి.
0: సమ్ స్టూడెంట్స్ హావ్ సమ్ డౌట్స్.
1: సూర్యునికి కుమారుడు పుట్టాడు.
0: సన్ హ్యాజ్ ఎ సన్.
1: యముడు సూర్యుని కుమారుడు అంటారు.
0: యమా ఇస్ ది సన్ ఆఫ్ సన్.
1: ఈ పిల్లలందరికీ ఒక విధమైన హాస్యం అవుతుంది.
0: నేచురల్లీ స్టూడెంట్స్,
1: సూర్యుడికి, సూర్యునికి ఒక భార్య, అతనికి ఒక బిడ్డ, అతనికి ఒక కొడుకు, అతనికి ఒక సంసారం, ఇవన్నీ ఎక్కడ ఉంటున్నాయి, ఇవన్నీ ఏదో కథలు అని దాన్ని నెట్టివేస్తారు.
0: స్టూడెంట్స్ విల్ నేచురల్లీ డిస్మిస్ ఇట్ బికాస్ వాట్ ఇస్ ది సన్ హ్యాస్ ఎ వైఫ్ అండ్ ఎ ఫ్యామిలీ.
1: కాదు కాదు, ఇది ట్రూత్, ఇది సత్యం.
0: ఇట్ ఈస్ ట్రూత్. ఎస్.
1: ఎట్టనగా
0: హౌ?
1: కాలుడు అనగా ఎవరు?
0: హూ ఇస్ కాలుడు?
1: కాలము,
0: టైమ్.
1: ఈ కాలం అనేటువంటిది ఎవరి వల్ల పుడుతుండాలి, ఎవరి వల్ల వస్తుండాలి? సూర్యోదయం వల్ల, సూర్యాస్తం వల్ల కాలం పుడుతుండాలి.
0: The time is there because of sunrise and sunset.
1: కనుకని సన్రైజ్ అండ్ సన్సెట్ వల్ల పుట్టినటువంటిది కాబట్టి ఈ యొక్క కాలము సూర్యుని కుమారుడు అన్నారు.
0: As the time is born because of sunrise and sunset, the time is the son of sun.
1: చూడండి, తెల్లవారు సూర్యుడు పుట్టినప్పుడు 6 గంటలు అన్నాము.
0: When one the sunrise we say
1: సూర్యాస్తమం ఇప్పుడు 6 గంటలు అయింది. ఈ 6కు 6 12 గంటలు జరిగిపోయింది.
0: So sunrise and sunset.
1: ఈ 12 గంటల కాలం ఎవరి వల్ల జరిగింది?
0: 12 hours. Who is responsible?
1: ఎవరి వల్ల పుట్టింది?
0: It's born out of whom?
1: సూర్యుని వల్లనే పుట్టింది.
0: It's because of sun.
1: కాబట్టి సూర్యుని వల్ల పుట్టినటువంటిది కాబట్టి కాలము కాలుడు అనేటువంటి వాడు సూర్యుని కుమారుడు అన్నారు.
0: Because the time is born to the sun, we say, naturally we say that he belongs to the sun.
1: కనుక ఈ ఆత్మ సంబంధమైనటువంటి యొక్క అంతరాత్మని గురించి మనం విచారిస్తేప్పుడు అంతా సత్యమే, సత్యమే.
0: When we think from the spiritual point of view, everything is truth.
1: కనుకని సత్యస్య సత్యం.
0: It is truth of truths.
1: ఏ విధమైనటువంటి అంతృప్తి అక్కడ రావడానికి వీలుండదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్
1: డౌట్ వాట్సెవర్. పురాణములు యందు, ఇతిహాసములు యందు అనేక విధమైనటువంటి ఇలాంటి శబ్దాలంతా వస్తుంటాయి.
0: ఇన్ అవర్ ఎపిక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్
1: యు ఫైండ్ ఇన్ ది వరల్డ్. మనం ప్రాకృతమైన దీనికి మనం పోల్చుకొని దీన్ని మనం విశ్వసించము.
0: బికాజ్ వీ టేక్ ఇట్ ఇన్ ద వరల్డ్లీ వే, వీ డోంట్ బిలీవ్ దెమ్.
1: చాలా పొరపాటు,
0: ఇట్స్ ఎ మిస్టేక్.
1: ఈ ఓపిక పట్టుకొని దాన్ని చక్కగా ఎన్క్వైరీ చేయి.
0: బీ పేషెంట్ అండ్ ఎన్క్వైర్ క్లియర్లీ.
1: అప్పుడే నీకు సరైనటువంటి హృదయం తిక్కుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద ప్రాపర్ ఆన్సర్.
1: ఇప్పుడు విష్ణు ఉన్నాడు, లక్ష్మి ఉంది, సరస్వతి ఉంది, వీరందరికీ ఏదో కమలములు అని పెట్టి ఆ కమలముల నుంచి వారు ఉద్భవించినట్టుగా పెడుతున్నారు.
0: వీ హ్యావ్ ద విష్ణు అండ్ లక్ష్మి, వీ సే దట్ దే బోర్న్ అవుట్ ఆఫ్ ద లోటస్ ఫ్లవర్.
1: అది హృదయము, హృదయ కమలము.
0: The lotus flower is the human heart.
1: అనగా హృదయం నుంచి పుట్టేటువంటి సర్వము.
0: So everything is born out of the heart.
1: Good and bad అన్ని కూడాను మన నుంచి ఆవిర్భవించేటువంటివి.
0: Good and bad arise out of you.
1: కనుకనే దీనిని యత్ భావం తద్ భవతి అన్నారు.
0: As is the feeling, so is the experience.
1: కనుక
0: so
1: మనము ఈ అంతరార్థాన్ని గుర్తించుకోలేక ఇది కేవలం అసత్యం అని నెట్టివేయకూడదు.
0: బికాజ్ వీ డోంట్ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్, యూ కెనాట్ డిస్మిస్ ఇట్.
1: టైం తీసుకో,
0: టేక్ టైం.
1: కొంచెం డౌట్స్ అంతా దాన్ని నిర్మూలనం చేసుకో.
0: గెట్ ఆల్ యువర్ డౌట్స్
1: క్లారిఫైడ్. నిశ్చింతగా ఉంటుంది.
0: అండ్ బీ పీస్ఫుల్.
1: అంతేగాని డౌట్స్ తో మాత్రము నీ మనసును పాడు చేసుకోవద్దు.
0: బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ఆల్ దిస్ డౌట్స్.
1: డౌట్స్ కు మన పురాణములు ఎందుకు ఏమాత్రం అవకాశం లేదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ డౌట్స్.
1: ఎవరు రాసిన ఈ పురాణములు?
0: హూ కంపోజ్ దెమ్?
1: ఈ ఎల్లయ్య మల్లయ్య రాసినటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ కంపోజ్డ్ బై ఎల్లయ్య మల్లయ్య.
1: విద్యావంతులు, మహర్షులైనటువంటి ఒక వాల్మీకి వ్యాసులు రాసినటువంటివి.
0: ది పురాణాస్ ఆర్ కంపోజ్డ్ బై గ్రేట్ సేజెస్ లైక్ వాల్మీకి అండ్ వ్యాస.
1: గొప్ప విద్యావంతులు,
0: హైలీ ఎడ్యుకేటెడ్.
1: అంత విద్యావంతులు మరొకరు లేరు.
0: సచ్ నోబుల్ పీపుల్.
1: అంత విద్యావంతులే కవులు కావడానికి అధికారం ఉంటుంటారు.
0: సచ్ హైలీ ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ పీపుల్ ఆర్ ద పోయెట్స్.
1: కవులు కాదు,
0: ఆల్ ఆర్ నాట్ పోయెట్స్.
1: కనుకని పురాణములు రాసినటువంటి వాడు వాల్మీకి.
0: వాల్మీకి కంపోజ్ దిస్ పురాణ.
1: ఈ అష్టాదశ పురాణం రాసిన వాడు వ్యాస మహర్షి.
0: వ్యాస హాస్ రిటన్ ఆల్ ది 18 ఎపిక్స్.
1: మహర్షులు, మహర్షులు, మహర్షులు,
0: సేజెస్, గ్రేట్ సేజెస్.
1: కనుకనే వారు ఒక్క అసత్యం కూడా అందులో ప్రవేశించడానికి వీలుండదు.
0: దేర్ నో స్కోప్ ఫర్ ఎనీ అన్ట్రూత్ దేర్.
1: మన భావాలను పురస్కరించుకుని అది అసత్యమని మనం చెప్పొచ్చును, కానీ అసత్యాలు ఏనాటికి కావు.
0: డిపెండింగ్ ఆన్ అవర్ ఫీలింగ్స్ వీ మే సే దే ఆర్ లైస్, బట్ దేర్ కెనాట్ బి ఎనీ లైస్ ఓవర్ దేర్.
1: నీవు చూచినా చూడకపోయినా గానీ రాసిండేటువంటివన్నీ సత్యాలే.
0: Whether you see or not, what all that is written is
1: true. అవన్నీ గొప్ప ఆదర్శాలే.
0: దే ఆర్ ఆల్ గ్రేట్ ఐడియల్స్.
1: అంతేగాని తప్పు మార్గం ఏమీ రాయ రాయలేదే.
2: దే నెవర్ టేక్ యు టు
1: ఎవరిని ఏమి చెడపలేదే.
2: దే నెవర్ స్పాయిల్
1: ఎవరిని ఏమి పెడమార్గం పట్టించలేదే.
2: నోబడీ ఇస్ డైరెక్టెడ్ ఇన్ ద రాంగ్ వే.
1: సత్య మార్గాన్ని నిరూపిస్తూ వస్తున్నాయి.
2: ఇట్ ప్రూవ్స్ ద ట్రూత్. పాథ్ ఆఫ్ ట్రూత్.
1: ఆదర్శ గ్రంథాలు అన్ని కూడాను.
2: దే ఆర్ ఆల్ ఐడియల్స్.
1: ఆదర్శ గ్రంథాలకు ఆదర్శ జీవితం కూడా కావాలి.
2: We need ideal life to follow the ideal text.
1: Ideal life kavalukunte matalu tagginchali.
2: In order to lead an ideal life,
1: daivagnalu sirasa vahinchali.
2: We should follow God's command.
1: Discipline manam paatinchali.
2: We should observe discipline.
1: ఎలాంటి పరిస్థితి ఎందుకు మన డిసిప్లిన్ వదలకూడదు.
2: Under any circumstances we should never give up discipline.
1: Chara tarkade son 16 సంవత్సరం యొక్క పిల్లవాడు తన డిసిప్లిన్ తన క్రమశిక్షణను వదిలితే ఏమవుతుందనే ఉద్దేశంతో తండ్రి దగ్గర కూడా మాట తీసుకున్నాడు.
2: You see, the son of Tharkad, though age is 16, he took promise from his father.
1: కట్టగలబడి ఆ యొక్క సత్సంకల్పం చేతనే తండ్రి చేతనే క్షమాపణ కొడును కోరుకున్నాడు.
2: Ultimately, it led to a situation that the father had to seek pardon.
1: తండ్రి కొడుకు దేహములో వయసులో వ్యత్యాసం ఉండవచ్చును.
2: There is difference in age between son and father.
1: కానీ ఆత్మ ఇద్దరి యందు ఒక్కటే.
2: But the same Atma, the Spirit is present in
1: సత్యము ఒక్కటే.
2: Truth is one.
1: ఇది పెద్దవారు సత్యం, ఇది చిన్నవారు సత్యం అని లేదు.
2: There is nothing like the truth of youngster and truth of elder. It cannot be Brahmin truth and the truth of Shudra.
1: అందరికీ సత్యం సత్యం ఒక్కటే.
2: The truth is one to all.
1: Truth is one, not two.
2: Truth is one, not two.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
2: ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ, నాన్ జ్యువల్.
1: ఏకం ఏవ
2: ఇట్స్ ఓన్లీ వన్.
1: ఓన్లీ వన్.
2: ఓన్లీ వన్. ఓన్లీ వన్.
1: అలాంటి సత్యాన్ని చాటించి పలికినటువంటిది.
2: We should observe the truth and
1: ఇలాంటి సంస్కృతినంతా కూడా భారతదేశం నందు అనేకంగా కూడా ప్రబోధిస్తూ వచ్చింది.
2: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్, ద టీచర్స్ ఇన్
1: భారతదేశం యొక్క సంస్కారం, సంస్కృతులు ఇంకా ఎన్నెన్ని విధములైనటువంటి ఒక మార్గంలోనూ ప్రవేశించి యావత్ ప్రపంచమునకే ఈ భారతీయ సంస్కృతిని అందిస్తూ వస్తుండాలి.
2: The culture of Bharat advocates ideologies of this kind and propagated to the entire world.
1: Culture lo etti dosham ledu.
2: There is no mistake in our culture.
1: Alanti pavitramainatunti divyamainatunti navyamainatunti bhavyamainatunti ee bharatiya sanskrutini manam viduvaraadu maruvaraadu.
2: We should never forget, we should never give up such a unique, novel, ever fresh, ever green culture of Bharat.
1: Buddhi poyinattuga pokoodu.
2: We should not act according to our mind.
1: Daanini pattideni venku teppinchali.
2: You should have control over
1: culture ni follow cheyamani cheppina daniki sarainatuvanti oka shasanam cheyali.
2: And you should command your mind to follow the culture clearly.
1: Ee manasu ishtam vachinattu povachunu.
2: The mind may go in a wayward way.
1: Kaani nee vadalakoodu.
2: But don't never give
1: mind
2: it up.
1: Mind is your servant.
2: Mind is your servant.
1: You are not the mind servant.
2: You are not the servant of the mind.
1: కాబట్టి మైండ్ నీ సర్వెంట్.
2: మైండ్ ఇస్ యువర్ సర్వెంట్.
1: కాబట్టి నీ సర్వెంట్ గా నీవు ఉపయోగించుకోవాలి.
2: దేర్ఫోర్ మేక్ యూస్ ద మైండ్ యాజ్ యువర్
1: బానిస్ కాకూడదు.
2: బట్ యూ షుడ్ నాట్ బి ది సర్వెంట్.
1: కానీ బానిస్ కావాలి ఎవరికి? బాధ కావాలి దైవానికి బానిస్.
2: యూ షుడ్ బి ఓన్లీ సర్వెంట్ ఆఫ్ గాడ్.
1: కనుకనే రామదాస్ కూడా చెప్పాడు.
2: రామదాస్ ఆల్సో సెడ్.

0: Ramana said, I should be servant to the servants. I should serve your servants.
1: Dasulaku sevane cheya valara.
0: I should serve your servants.
1: ప్రొద్దున సాయంకాలం కూడాను నేను నీ దాసుడని.
0: ఐఎమ్ యువర్ సర్వెంట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్.
1: నీ దాసుడనే కాదు, నీ దాసునికి కూడాను దాసుడని.
0: ఐఎమ్ నాట్ ఓన్లీ యువర్ సర్వెంట్, ఐఎమ్ యువర్ సర్వెంట్ ఆఫ్ యువర్ సర్వెంట్.
1: ఒక చక్కని ఉపదేశం ఉన్నది ఈ యొక్క భాగవతంలో.
0: దేర్ ఇస్ వెరీ గుడ్ టీచింగ్ దేర్ ఇన్ భాగవతం.
1: కుచేలుడు తీసుకెళ్లాడు ఇంత పిటిక రెలుకులు.
0: Kuchela has taken the beaten rice fish.
1: కానీ ఆ మాసిపోయిన గుడ్డలో ఉన్నటువంటి అటకలను కృష్ణుడు తన చేతులారా విప్పాడు.
0: కృష్ణ ఓపెన్ ద బండిల్.
1: కానీ ఆ యొక్క కుచేలుడు చాలా సిగ్గుపడుతున్నాడు.
0: కుచేల వాస్ ఫీలింగ్,
1: నా బట్టలు కూడా ముట్టడానికి వీలు కానటువంటి బట్టలు నావి.
0: మై క్లోత్స్ ఆర్ డర్టీ.
1: ఇలాంటి దరిద్రహీనుడను.
0: ఐఎమ్ ఎ పాపర్, ఎ బెగర్.
1: కలాంటి ఇలాంటి మహారాజు భగవత్ చక్రవర్తి, నీవు నా బట్టలను ముట్టుకోవడానికి ఏ విధమైనటువంటి కష్టం ఉంది, ఎంత నేను పాపిని అని తనలో తాను బాధపడ్డాడు.
0: కుచేల వాస్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ కృష్ణ ఈజ్ ఎన్ ఎంపరర్ అండ్ గాడ్ హౌ కెన్ హి టచ్ హిస్ డర్టీ క్లోత్స్.
1: ఉన్నటువంటి కొన్ని తీసుకుని నోట్లో వేసుకున్నాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ స్టార్టెడ్ స్వాలింగ్ ద బీటెన్ రైస్ బ్రాట్ బై కుచేల.
1: మిగిలింది ఆ బట్టలో.
0: సమ్ రిమైన్ స్టిల్.
1: రుక్మిణి పరిగెత్తి వచ్చింది, కృష్ణుడు చేపట్టుకుని.
0: రుక్మిణి కేమ్ ఆల్ ది వే అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ కృష్ణ.
1: కుచేలుడు మరొక భావం పడ్డాడు.
0: కుచేల హ్యాడ్ అనదర్ థాట్.
1: ఈ యొక్క డర్టీ దీంట్లో టవల్లో ఉన్నటువంటి తింటున్నాడు, ఇంకా ఎందుకు మీరు తింటారు, ముట్టకూడదనేమో రుక్మిణి తన అడ్డు చేస్తున్నదని భావించుకున్నాడు.
0: కుచేల థాట్ దట్ రుక్మిణి ఈజ్ అబ్జెక్టింగ్ కృష్ణ యాజ్ హి వాంటెడ్ టు ఈట్ ద థర్డ్ ఫిస్ట్ ఫుల్ బికాజ్ హిస్ కంటైన్డ్ ఇన్ ఎ డర్టీ క్లాత్.
1: కృష్ణుని తెలుసు, కృష్ణుని హృదయం రుక్మిణి తెలుసు.
0: బట్ ద హార్ట్ ఆఫ్ రుక్మిణి ఇస్ వెల్ నోన్ టు కృష్ణ అండ్ సో ఆల్సో ద హార్ట్ ఆఫ్ కృష్ణ వెల్ నోన్ టు రుక్మిణి.
1: ఈ యొక్క కుచేలునికి సరిగా అర్థమయ్యే నిమిత్తమై ఎందుకు రుక్మిణి నా చేయి పట్టుకున్నావు.
0: In order to make Kuchela understand, ask Rukmini, why did you catch hold of my hand?
1: నేను కుచేలుని దాసుడను.
0: I am the servant of Kuchela.
1: కనుకనే కుచేలుడు తెచ్చినటువంటి ప్రసాదం నేను కొంతవరకు స్వీకరించాను.
0: So I must accept the prasada brought for me.
1: అప్పుడు రుక్మిణి చెప్పింది.
0: Then Rukmini said,
1: కృష్ణ, మీరు కుచేలుని దాసుడు.
0: యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ కుచేల.
1: మీ దాసురాలు నేను.
0: ఐఎమ్ యువర్ సర్వెంట్.
1: కాబట్టి దాసురాలు కూడా ఒక భాగం ఉంది కదా.
0: సో యాజ్ యువర్ సర్వెంట్ ఐ టూ హావ్ సమ్ డ్యూ షేర్.
1: మిగిలినటువంటివి నాకు అందించమని చెప్పింది.
0: సో ఐ మస్ట్ హావ్ మై ఓన్ షేర్.
1: భగవత్ విషయాలు ఎంత విశాలమైనటువంటివిగా ఉంటాయి.
0: ఆల్ ది స్పిరిచువల్ టాపిక్స్ ఆర్ సో బ్రాడ్ మైండెడ్.
1: థాట్స్, భగవంతుని యొక్క సంకల్పములు ఎంత ఘనమైనటువంటివిగా ఉంటాయి.
0: ద డివైన్ విల్ అండ్ డివైన్ థాట్స్ ఆర్ సో మెజెస్టిక్.
1: మీరు అర్థం చేసుకోలేక చాలా చులకనగా తీసుకుంటారు.
0: వి డోంట్ అండర్స్టాండ్ దెమ్ అండ్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్ ఇన్ ఈజీ వే.
1: కనుక భగవంతుడు ఎంతో గొప్ప విశాల హృదయుడు.
0: గాడ్ ఈస్ బ్రాడ్ మైండెడ్.
1: కేవలం నేరో మైండ్ కాదు.
0: నెవర్ నేరో మైండ్.
1: ఆ హృదయం మరొకరికి లేనే లేదు.
0: నో వన్ హాస్ గాట్ సచ్ కైండ్ ఆఫ్ హార్ట్.
1: ఒక్క భగవంతునికి తప్ప మరొకరికి రాదు.
0: ఇస్ ఓన్లీ గాడ్ కెన్ పొసెస్, నో వన్ ఎల్స్.
1: ఎన్ని విధములకు మీరు కంపేర్ చేసినా కానీ గాడ్ కి తప్ప మరొకరికి రాదు అది.
0: ఓన్లీ గాడ్ కెన్ అటైన్, గాడ్ కెన్ హ్యావ్.
1: అప్పుడు తెలుసుకున్నాడు కుచేలుడు.
0: దెన్ కుచేల అండర్స్టూడ్.
1: ఇంటికి పోయి చూచాడు.
0: ఈ రిటర్న్ హోమ్ అండ్ సో
1: గొప్ప భవనాలంతా అందించాడు.
0: ఈ సో మ్యాన్షన్స్ అరౌండ్.
1: తన పిల్లలు తన అర్ధాంగి గొప్ప సంపదతో కూడినటువంటి వారిగా కనిపించారు.
0: ఈ సో ద చిల్డ్రన్ ద వైఫ్ ఇన్ ఇన్ఫ్లుయెన్స్.
1: పరిగెత్తి వచ్చింది, భార్య పాదాలు పట్టుకుంది.
0: ద వైఫ్ కేమ్ అండ్ ఫెల్ట్ హిస్ ఫీట్.
1: నాథ,
0: హస్బెండ్,
1: భగవంతుడు ఎంత అనుగ్రహుడు, ఎంత విశాల హృదయుడు.
0: గాడ్ ఇస్ బ్రాడ్ మైండెడ్. వాట్ ఎ వాస్ట్ హార్ట్ హాస్ హి.
1: అతని యొక్క ఘనత మరొకరికి లేదు.
0: నో వన్ హాస్ గాట్ దట్ కైండ్ ఆఫ్ మెజెస్టీ.
1: నువ్వు చూచావా అతని నీతో మాట్లాడ్డా, ఏమని చెప్పాడు, ఏమిటి అని మీద మీద ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
0: షీ వెంట్ ఆన్ పుట్టింగ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. డిడ్ యూ మీట్ హిమ్, డిడ్ యూ టాక్ టు హిమ్, డిడ్ యూ సే ఎనీథింగ్ టు హిమ్, వాట్ డిడ్ హి సే.
1: దేవి,
0: దట్ వైఫ్,

0: arrival at the gate, immediately he sent a message.
1: Nanu chuchinantane digguna gaddedigi nagumomu toda nanu andajerche.
0: The moment he saw me, with all the smiles he hugged me.
1: Monarinchi momu vachinattu ega diga chuchi kaugitam bigisukoniye.
0: He started staring at me top to bottom as if he has seen me for a long time and embraced
1: me.
0: What can I say about his compassion?
1: బహుళ భాగ్యంబును సంగు వారు కలరా.
0: ఇస్ దేర్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్ హూ గివ్ యూ ఆల్ ద ఫ్లూయెన్స్ అండ్ వెల్త్ బై పార్టేకింగ్ ఫిస్ట్ఫుల్ అమౌంట్ ఆఫ్
1: ప్రేమయే తాను తానే ప్రేమయవును.
0: హీస్ లవ్ లవ్ ఇస్ కృష్ణ హిమ్సెల్ఫ్
1: తానే ప్రేమ ప్రేమే తాను.
0: హీస్ లవ్ లవ్ ఇస్ కృష్ణ హిమ్సెల్ఫ్
1: ఏ మాత్రం వర్ణించడానికి వీలు కాదన్న.
0: నో వన్ కెన్ ఎక్స్టోల్ ఇన్ ఫోర్
1: చూచావా అంత విశాలమైనటువంటి యొక్క భావము ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
0: గాడ్స్ లవ్ ఇస్ వన్ ఆఫ్ ఎక్స్పాన్షన్
1: కానీ భక్తులదంత కంట్రాక్షన్ లవ్.
0: బట్ దట్ ఆఫ్ ఏ డివోటీ ఇస్ కంట్రాక్షన్
1: మైండ్
0: నారో మైండెడ్.
1: ఒక చిన్న ఉదాహరణ
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్
1: రూమ్ లోపల
0: దేర్ ఇన్ ద రూమ్
1: మన హాస్టల్ వార్డెన్
0: ది హాస్టల్ వార్డెన్
1: స్టూడెంట్ వీళ్ళందరూ అక్కడ వచ్చారు.
0: స్టూడెంట్ దే వర్ ఆల్ దేర్ ఇన్ ద రూమ్.
1: నిన్నటి దినము
0: యెస్టర్డే
1: ఈ హాస్టల్లో ఉండేటువంటి టీచర్స్ అందరూ చేరి ఈ కుర్చీని చేయించారు.
0: ఆల్ టీచర్స్ స్టేయింగ్ దేర్ ఇన్ ద హాస్టల్ గాట్ దిస్ చైర్ స్పెషల్లీ మేడ్.
1: అది 70th బర్త్డేకే చేయించాలని ప్రయత్నించారు.
0: దే వాంటెడ్ టు బి రెడీ ఫర్ 70th బర్త్డే
1: కానీ ప్రయత్నం చేశారు కానీ విఫలమైపోయింది.
0: బట్ దే వర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ గెటింగ్ ఇట్ రెడీ.
1: నిన్నటి దినం వచ్చింది.
0: ఇట్ కేమ్ యెస్టర్డే.
1: వచ్చారు పాదాలు పట్టుకున్నారు ఇది స్వామి స్వీకరించాలి అన్నారు.
0: దే ఆల్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ స్వామి. దే సెడ్ స్వామి
1: బాబు నేను ఎప్పుడు ఇచ్చేది కానీ నా యొక్క పద్ధతి తీసుకునేది కాదు అన్నాడు.
0: భగవాన్ సెడ్ ఐ ఆల్వేస్ గివ్ బట్ ఐ విల్ నెవర్ రిసీవ్.
1: అయితే ఈ కుర్చీకి ఎంత అయింది డబ్బు?
0: బట్ భగవాన్ ఆస్క్ వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ దిస్ చైర్.
1: చెప్పలేదు.
0: దే నెవర్ సెడ్.
1: నేను చెప్పాను ఇంత అయింది దీనికి.
0: భగవాన్ సెడ్
1: ఇదిగో ఇంత డబ్బు నేను ఇస్తాను కుర్చీని నేను తీసుకుంటాను అన్నాను.
0: భగవాన్ సెడ్ ఐ విల్ గివ్ యూ ద మనీ అండ్ యాక్సెప్ట్ ది చైర్.
1: చాలా బాధపడ్డారు ఏడ్చారు.
0: దే క్రైడ్.
1: ఇలాంటిది జరగడానికి వీల్లేదు స్వామి మా ప్రార్థన అంగీకరించి స్వీకరించాలి అని చెప్పి గట్టిగా చెప్పారు.
0: స్వామి వి కాంట్ కీప్ ఇట్ యు మస్ట్ డెఫినెట్లీ యాక్సెప్ట్ వాట్ వి బ్రింగ్ హియర్.
1: కానీ ఆ యొక్క ఫీలింగ్ మంచి పవిత్రమైన హృదయంతో పవిత్రమైన భావంతో అనేక రకంగా దీన్ని శ్రమపడి చేయించారు. దానికోసం నేను అంగీకరించి నిన్న పెట్టుకున్నాను.
0: విత్ ఆల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ అండ్ సీక్రెట్ థాట్స్ దే బ్రాట్ హియర్ అండ్ దేర్ఫోర్ భగవాన్ యాక్సెప్టెడ్.
1: పిల్లలు మంచివారే.
0: బాయ్స్ ఆర్ గుడ్. నో డౌట్.
1: పిల్లలు చాలా భక్తి పరులే.
0: దే ఆర్ హైలీ డివోటెడ్.
1: స్వామి అంటే కొండంత ప్రేమ.
0: దే హావ్ గాట్
1: కానీ మధ్య మధ్య కొంత ఇది అవుతుంటుంటది వాటర్ బబుల్స్ అంతా వస్తుంటాయి.
0: ఇన్ బిట్వీన్
1: ఎయిర్ పాకెట్స్
0: సమ్ టైమ్స్ ఎయిర్ పాకెట్స్ అపియర్.
1: అవి కొన్ని వచ్చి ఆ మనసును పాడు చేస్తుంటాయి.
0: దట్ స్పాయిల్ ద మైండ్ ఎట్ టైమ్స్.
1: ఈ పొద్దు చెప్పాను.
0: దిస్ మార్నింగ్ భగవాన్ సెడ్
1: వార్డెన్
0: వార్డెన్
1: నా దగ్గర బియ్యం ఉంటున్నాయి.
0: బియ్యం
1: బియ్యం
0: రైస్. ఐ హావ్ గాట్ రైస్ విత్ మీ.
1: ఆ హాస్టల్ ఒక 200 ఈ హాస్టల్ ఒక 200 బ్యాగ్స్ మీరు తీసుకుని పోండి అన్నారు.
0: యూ టేక్ 200 బ్యాగ్స్ ఫర్ దట్ హాస్టల్ అండ్ 200 బ్యాగ్స్ ఆఫ్ రైస్ ఫర్ దిస్ హాస్టల్.
1: 200 బ్యాగ్స్ బాస్మతి బియ్యము.
0: బాస్మతి రైస్.
1: బాస్మతి రైస్
0: వెరీ కాస్ట్లీ.
1: ఇవంతా కూడా మూడు హాస్టల్స్ ఉన్నాయి. ప్రైమరీ స్కూల్ హాస్టల్ ఒకటి ఉంది, హైయర్ సెకండరీ స్కూల్ హాస్టల్ ఒకటి ఉంది, ఇన్స్టిట్యూట్ హాస్టల్ ఒకటి ఉంది. ఈ మూడు టికెట్లను 200 బ్యాగ్స్ మీకు తీసుకుని పోండి రేపటి దినం అన్నాను.
0: Bhagwan blessed these three hostels, 200 bags basmati rice each, primary school, higher secondary school and that of the
1: Warden
0: institute.
1: Cheppadu swami pillai dabba anta untundadi daniki ippudu bayata tatti chuste 1100 itlanta untundi dabbu isthamu annaru.
0: The warden said people charge outside, we'll certainly pay.
1: Are pichivada inta kalam ayipoyi nannu idena telusukotam.
0: He said, oh mad fellow, is this you know about me having stayed so long?
1: 200 bags nenu teeskoni pomani enta premato nenu pedda hrudayamto nestunte chinna hrudayamto meeru dabbu ani cheppina paartutunnara idi enta tappu annanu.
0: With a very broad mind and full of love, when I say take the 200 bags, you say you want to pay the money. What a mistake it is.
1: Endukanaga
0: why?
1: పిల్లలే నా ప్రాపర్టీ.
0: స్టూడెంట్స్ ఆర్ భగవాన్స్ ప్రాపర్టీ.
1: కాబట్టి నా పిల్లల కోసం నేను ఇస్తున్నాను బియ్యం.
0: భగవాన్ ఈస్ గివింగ్ ఫర్ హిస్ చిల్డ్రన్.
1: ఇంకా నా పిల్లల దగ్గర నేను డబ్బు తీసుకోవటమా?
0: విల్ హీ టేక్ మనీ ఫ్రమ్ హిస్ చిల్డ్రన్?
1: తండ్రి వెళ్తాడు మార్కెట్ కి వెళ్లి పండుగ వస్తుందంటే పిల్లలకు రెండు చొక్కాలు కుట్టిస్తాడు.
0: ఫాదర్ గోస్ టు ద మార్కెట్ ఆన్ ఎ ఫెస్టివల్ డే, విల్ బై టూ న్యూ పేర్స్ ఆఫ్ క్లోత్స్.
1: అరే నీకు చొక్కా కుట్టించాను, దీనికి 50 రూపాయలు నాకు ఇచ్చి అని తండ్రి ఏమైనా అడుగుతాడా?
0: Father tells son, I am here, new pair, pay money.
1: ప్రభువు తండ్రి ఈ విధమైనటువంటి అడిగినప్పుడు విశ్వంకు సంబంధమైనటువంటి యొక్క ఇంత విశాలమైన హృదయమైనటువంటి స్వామి మీ దగ్గర డబ్బు అడుగుతాడా? నాటికి
0: జరగదు.
1: స్వామిది ఇంత పెద్ద హృదయం, కానీ మీరు కూడా ఆ ఆత్మ నుంచి వచ్చినటువంటి యొక్క అహంకు ఎంత విశాలంగా ఉండాలో మీరు కూడా అంత విశాలం కావించుకోవాలి.
0: యు కెన్ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఐ అహం, మీ హృదయానికి యు షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: మీరు నావాలనుకున్నప్పుడు నేను మీ వారు అని భావించుకోండి.
0: వెన్ వన్స్ వి సే స్వామి వి
1: బిలీవ్ మా స్వామి మా స్వామి మా స్వామి అని మీరు అనేటువంటి హక్కు మీకు ఉంటుండాలి.
0: యు హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు సే మా స్వామి మా స్వామి.
1: రైట్కి తగినటువంటి యొక్క శక్తిని మీరు సంపాదించుకోండి.
0: హ్యావ్ దట్ రైట్, ఎర్న్ ఇట్.
1: అదే నాకు చాలు.
0: దాట్ ఈస్ ఎనఫ్ ఫర్ భగవాన్.
1: కానీ ఆ శక్తిని కూడా సంపాదించుకోకుండా కేవలం రావటం చదువుకోవటం పోవటం ఇంత మాత్రమే ఉంటుంటే ఇది ఈ చదువులంతా ఏమి ప్రయోజనం?
0: అదర్వైజ్ ఇఫ్ యూ కమ్ హియర్ స్టడీ అండ్ గో, వాట్ ఫార్ ఇస్ దాట్?
1: ఈ చదువు అంతా నిరర్థకమైనటువంటి చదువు.
0: ఆల్ దిస్ స్టడీ ఇస్ యూస్లెస్.
1: ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది.
0: ఇట్స్ నాట్ దట్ యూ షుడ్
1: లెర్న్. హృదయాన్ని విశాలం చేసుకోవాలి.
0: యూ షుడ్ ఎక్స్పాండ్.
1: స్వామి ఆజ్ఞ ఏమి చెప్పినా సరే తూచా నడుచుకోవాలి.
0: వాట్ ఎవర్ స్వామి సేస్ యూ షుడ్
1: ఫాలో. అప్పుడే మీకు ఆ ఆనందం మీకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ అటైన్ ది స్టేట్ ఆఫ్ బ్లెస్.
1: అంతవరకు మీ పూర్ణానందం మీరు అనుభవించలేరు.
0: యూ కెన్ నాట్ హ్యావ్ టోటల్ బ్లెస్.
1: ఏనాడు స్వామి యొక్క దీనిని మీరు పాటిస్తారో ఆనాడే ఈ అమృతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించగలరు.
0: దట్ డే వెన్ యూ ఫాలో స్వామిస్ కమాండ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద నెక్టరైన్.
1: నేను ఎప్పుడు రెడీగానే ఉంటున్నాను. కానీ మీరు
0: దట్ ఈస్ ఎనఫ్ ఫర్ భగవాన్.
1: కానీ ఆ శక్తిని కూడా సంపాదించుకోకుండా కేవలం రావటం చదువుకోవటం పోవటం ఇంత మాత్రమే ఉంటుంటే ఇది ఈ చదువులంతా ఏమి ప్రయోజనం?
0: అదర్వైజ్ ఇఫ్ యూ కమ్ హియర్ స్టడీ అండ్ గో, వాట్ ఫార్ ఇస్ దట్?
1: ఈ

0: మీరు అనుభవించగలరు.
1: దట్ డే వెన్ యూ ఫాలో స్వామీస్ కమాండ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద నెక్టరైన్
0: కిస్ ఆఫ్ భగవాన్. నేను రెడీగానే ఉంటున్నాను కానీ మీరు రెడీ లేరు.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ రెడీ బట్ వీఆర్ నాట్ రెడీ.
0: అయితే ఒక్కటి మీరు చూడండి,
1: బట్ యూ టేక్ వన్ పాయింట్,
0: ఇక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అంతా కూడాను
1: సో మెనీ ఫోటోగ్రాఫ్
0: ఫోటో తీవాలనుకున్నప్పుడు అన్ని రెడీ చేసుకుంటారు, మనం ఎటు ఇటు కదులుతూ ఉంటాం,
1: యూ గో ఆన్ మూవింగ్,
0: కానీ ఫోటోగ్రాఫర్ చెప్తారు సార్ రెడీ అంటాడు.
1: బట్ ద ఫోటోగ్రాఫర్ విల్ టెల్ యూ సార్ బీ రెడీ.
0: ఆ రెడీ అన్నప్పుడు మనం స్టడీగా ఉంటే మన ఫోటో వచ్చి పడిపోతుంది.
1: వెన్ వన్స్ ఫోటోగ్రాఫర్ సేస్ రెడీ, ఇఫ్ యు ఆర్ స్టడీ యు విల్ హావ్ ద ఫోటోగ్రాఫ్.
0: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఫోటోగ్రాఫర్స్ రెడీ అంటారు, అందువల్ల మనం రెడీగా ఉంటుండాలి.
1: Therefore in this world photographers will
0: ఎప్పుడు అతను రెడీ అన్నప్పుడు మనం రెడీగా ఉండాలి.
1: You will be ready when he asks you to be ready.
0: అతను చెప్పకుండా మనం ఎటు తిరిగినప్పటికీ పర్వాలేదు.
1: Till then you can move, shake your body.
0: కానీ భగవంతుడనేటువంటి ఫోటోగ్రాఫర్ ఎప్పుడు రెడీ అంటాడో తెలియదు.
1: But the divine photographer God, when he will ask you to be ready, you will
0: know. ఎప్పటికి మీరు రెడీగా ఉండాలి.
1: So we should be ever ready.
0: ఎప్పుడు తీస్తాడో ఏమిటో,
1: when he clicks the camera, we don't know.
0: అప్పుడే ఆ హృదయంలో పోయి మీ యొక్క చిత్రం చిత్రించుకొని పోతుంది.
1: Then the whole picture will be imprinted on your heart.
0: కనుక భగవంతుడు ఒక పెద్ద ఫోటోగ్రాఫర్.
1: So God is an excellent photographer.
0: కానీ రెడీ అని మాత్రం చెప్పడదు.
1: బట్ యూ నెవర్ ఆస్క్ టు బి రెడీ.
0: ఎప్పుడు తీస్తాడో ఆ పిక్చర్,
1: వెన్ యూ విల్ టేక్ యువర్ పిక్చర్.
0: కనుక మీరు ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది.
1: బట్ యూ షుడ్ బి ఎవర్ రెడీ.
0: దేనికైనా రెడీగా ఉంటుండాలి.
1: వి షుడ్ బి ఎవర్ రెడీ,
0: ఆల్వేస్ రెడీ,
1: బి ఆల్వేస్ రెడీ.
0: అది మీ యొక్క సరి అయినటువంటి యొక్క తత్వం.
1: దాట్ ఈస్ యువర్ రియల్ క్వాలిటీ.
0: అప్పుడే మీ పిక్చర్ ఈ హృదయంలో పోయి చేరిపోతుంది.
1: దెన్ దిస్ పిక్చర్ విల్ బి ఇంప్రింటెడ్ ఆన్ యువర్ హార్ట్.

0: तिल मध्य यदा तैलम।
1: जस्ट देयर इज द ऑयल इन तिल सीड्स।
0: क्षीर मध्य यदा घृतम्।
1: As ghee is contained in the milk,
0: pushpa madhye yadha gandham.
1: As the flower has the fragrance,
0: phala madhye yadha rasam.
1: As the fruit has within it the juice,
0: kasta agnivat prakasena.
1: As there is fire in the wood that shines,
0: tallingam yachalam prabhu.
1: The divinity is spread all over.
0: Divyatma swarupula,
1: embodiments of divine atma.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు,
1: వేర్ ఇస్,
0: ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి విషయము నాటి నుంచి నేటి వరకు ఆస్తికులు అనేక విధములుగా పరిశోధన చేస్తూనే ఉన్నారు.
1: వేర్ ఇస్ గాడ్, హౌ ఇస్ హీ, దట్ హ్యాస్ బీన్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఆల్ థీస్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: కాని ఆస్తికులు కాని నాస్తికులు కాని ఆస్తిక నాస్తికులు కాని యాస్తికులు కాని ఎవరు కూడాను ఈ విషయాన్ని విపులముగా నేటి వరకు వివరించలేకపోయారు.
1: హౌఎవర్ ఎయిదర్ థీస్ట్ ఆర్ ఎథీస్ట్, థీస్టిక్ ఎథీస్ట్ ఆర్ ఎథీస్టిక్ థీస్ట్ కుడ్ నాట్ డిసైడ్ ఇన్ ఎ స్పెసిఫిక్ వే టిల్ దిస్ డే.
0: ఇది నిజమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని గుర్తించేటువంటి విధానము తన ఎందే ఉన్నది కాని గ్రంథములు ఎందు కాని గురువుల ఎందు కాని మరొక సాధన ఎందు కాని ఏమాత్రమూ కనిపించదు.
1: దిస్ ట్రూ ఐడెంటిటీ ఈజ్ లైస్ విత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్ బట్ నాట్ ఇన్ ఎ టెక్స్ట్ నాట్ కుడ్ బి లర్న్ ఫ్రమ్ ఎ ప్రిసెప్టర్.
0: కన్నులోని దృష్టి వలె, కర్ణములోని శబ్దం వలె, నాలుకలోని రుచి వలె చైతన్యము మనసునందు సర్వత్రా వ్యాపించి ఇది దివ్యత్వానికి మూల కారణంగా రూపొందుతున్నారు.
1: జస్ట్ ఇస్ ద విజన్ ఇస్ దేర్ ఇన్ అన్ ఐ అండ్ ద పవర్ ఆఫ్ హియరింగ్ ఇన్ అన్ ఇయర్ అండ్ ద సెన్స్ ఆఫ్ టేస్ట్ ఇన్ ద టంగ్, దిస్ అవేర్నెస్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద మైండ్ బై వే ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కంటిలోని చూపుని ఎవరైనా గుర్తించగలుగుతున్నారా?
1: Could anyone know the vision of an eye?
0: చూపును వినియోగించుకుంటున్నారే కాని ఈ చూపు యొక్క ఆది దాని యొక్క నిజమైనటువంటి యొక్క తత్వము ఎవరు కూడాను విచారించుటలేదు.
1: Everyone will make use of this eyesight, but they do not know its beginning nor its nature.
0: ఇది చైతన్యం యొక్క ప్రభావమే.
1: It is the effect of this chaitanya.
0: భగవంతుడు సర్వత్రా ఉండినప్పటికీ ఇలాంటి సమీపత్వాన్ని గుర్తించుకునలేక మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సలిపి వ్యర్థమవుతున్నారు.
1: Though man is in close proximity with the divine, but he undertakes so many spiritual practices.
0: కానిపించడి జగతిలో కానరాక

0: అమరాక అందు వెలుగొందు చైతన్యం ఆత్మరూపు మనుల ఎందలి సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు.
1: As he could not find the Lord in this entire universe which is seen, he, God dwells by way of church awareness in the form of Atma in one's own self. He is like that spring that passes through the precious gems and in the Lord pervades all over the universe.
0: Srishti anaga Isvarechaku prakataniye.
1: Creation is the manifestation of the divine will.
0: దీని పేరే ప్రకృతి.
1: ద నేమ్ ఇస్ నేచర్.
0: ఈశ్వర శక్తికి ప్రకృతి అని ఒక పేరు.
1: ద పవర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ కాల్డ్ ద నేచర్.
0: ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి మానవుడు ప్రకృతి యొక్క స్వభావమునే కలిగి ఉండాలి.
1: ద మ్యాన్ హూమ్ సో ఇస్ బోర్న్ హియర్ విల్ హ్యావ్ ది సేమ్ క్వాలిటీస్ ఆఫ్ ద నేచర్.
0: దైవం యొక్క దివ్య శక్తిని ప్రకటించే నిమిత్తమై మానవుడు ఈ యొక్క జగత్తులో మూర్తి భవించాడు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఎ డెఫినెట్ ఫామ్ టు మానిఫెస్ట్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ హిమ్.
0: విత్తు మొలకెత్తి దాని యొక్క సౌందర్యమును పుష్పం వలె వికసిస్తుంది.
1: ద సీడ్ జర్మినేట్స్ అండ్ ఇట్స్ బ్యూటీ మానిఫెస్ట్ బై వే ఆఫ్ ఎ ఫ్లవర్.
0: మొలక, చిగురు, కొమ్మలు, రెమ్మలు ఇవి అన్నీ కూడాను పుష్పములకు పరిణామం దశలే.
1: ద సాప్లింగ్, ద టెండర్ లీవ్స్, ద బ్రాంచెస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ద ఫ్లవర్.
0: ఈ విశ్వమునకంత ఒక సృష్టికర్త అతని బీజము.
1: ద సీడ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: అది ఏ శుద్ధ చైతన్యము.
1: దట్ ఈస్ ప్యూర్ కాన్షియస్నెస్.
0: అది ఏ సచ్చిదానంద తత్వము.
1: That is the very nature of Satchidananda.
0: Adi vittanam vale prati manavuni endukudanu molagetti.
1: Like a seed it grows in every human being.
0: Gunamulane kommalato.
1: With the branches of those qualities.
0: Raga dveshamulane mundato.
1: With all the thorns of hatred and attachment.
0: Adhikaminchi.
1: Transcends.
0: Chaitanyamaneetunti yokka pushpamuga vikasistunnadu.
1: It blossoms into a flower of chaitanya awareness.
0: Prati manavuni endukudanu vikasincheetvantidi bhagavat yokka chisva swarupame.
1: In every man, the one that actually manifests is the divine form.
0: Ishvara shakti nundi aavirbhavincheetvanti aneka vyaktitvamulaku ee vyaktitvamulandu undinatvanti divyatvamulaku manavudu ani peru.
1: In every individual, that which manifests as a separate entity is this divine power.
0: Manavudu daivam vaipunaku maralchatam kaadu.
1: Man is not to be diverted towards God.
0: Daivame manavuni yendu avatarinchali.
1: God should incarnate in man.
0: Idi manava janmamunaku sariyaina artham.
1: This is the proper meaning for the birth of a human life.
0: Manavudanaga manasu yokka shakti swaroopame.
1: Manava meant the power of all the strength in him.
0: Manavattumulaku manam upadeshinchutunnamante manava kayamulaku kaadu manasuke upadeshinchali.
1: When we are teaching, we are not teaching the body, we teach the mind.
0: Ee prakruti yokka divya chaitanyamu vyaktamainadi kaadu.
1: This consciousness of the nature is not useless.
0: Idi ahankara paramainappudu వికృతం పొందుతుంది, ఆత్మపరమైనప్పుడు సుకృతాన్ని అందుకుంటుంది.
1: When it is along the side of ego, it gets perverted. But if it is along the line of Atma, the self, it will be noble.
0: కనుకనే మానవుడు అహంకారపరమై దివ్యత్వాన్ని విస్మరించి లోకాన్ని విశ్వసించి జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాడు.
1: Man prides himself full of ego, he forgets the divinity in him and spends his life in vain.
0: అహంకారం నందు ఆత్మతత్వము కానరాదు.
1: ఇన్ ది స్టేట్ ఆఫ్ ఈగో యు కెనాట్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్
0: ఆధ్యాత్మికం నందు ఈ ప్రకృతి యొక్క తత్వం మనకు కానరా.
1: ఇన్ స్పిరిచువల్ పాత్ యూ డోంట్ ఫైండ్ ద క్వాలిటీస్ ఆఫ్ ద నేచర్.
0: కానీ ఈనాటి మానవుడు ఆత్మతత్వమును ప్రకృతి తత్వమును మిశ్రము గావించి రెండు గుర్రముల యొక్క సవారిగా జీవిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ రైడింగ్ ఆన్ టూ హార్సెస్, వన్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ దట్ ఆఫ్ ఆల్సో దట్ ఆఫ్ ద నేచర్.
0: సర్వత్రా ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: ఈజ్ ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: లౌకిక భౌతికమైనటువంటి యొక్క విషయములనే లక్ష్యమునందు ఉంచుకుంటున్నాడు.
1: హీ కీప్స్ ఇన్ హిస్ ఎయిమ్ ఆల్ ద వరల్డ్లీ ఫిజికల్ ఎయిమ్.
0: ఈ భౌతిక లౌకికమును కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వములే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ ద ఫిజికల్ అండ్ ఆల్సో ద వరల్డ్లీ హాస్ గాట్ ద ఇంగ్రీడియంట్ డివినిటీ.
0: ఆధ్యాత్మికమనగా లౌకికముతో లౌకిక విషయములతో ఎట్టి సంబంధము లేదని.
1: The spirituality meant it has got nothing to do with the world and worldly things.
0: Bhautikamaraga, samajikamaraga, aadhyatmikam yokka tattvamu indulo ye maatram kudunu pratibimbinchadaniyu.
1: That the physical world and the social aspects do not reflect there in spiritual field.
0: Bhavistuntaru.
1: They consider so.
0: Idi chaala porapadu.
1: It is a great mistake.
0: Bhautikamu aadhyatmikamu pratyekamainatuvi rendu kaadu.
1: The physical and spiritual are not separate.
0: ఇది ఏకత్వంతో కూడినటువంటి యొక్క దివ్యతత్వమే.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ యూనిటీ ఆఫ్ డివినిటీ.
0: ప్రకృతిలోని ప్రభావమును స్వభావమును అభివృద్ధి పరచుకోవాలన్న ఆధ్యాత్మిక తత్వము ఎంతైనా అవసరం.
1: The effects and the progress of the world can be understood with the spirituality.
0: కానీ ఇక్కడ ప్రభావము స్వభావము అని రెండున్నవి.
1: One is prabhava, the effect, the other one is నేచర్.
0: ప్రభావము అనేటువంటి ప్రాకృతి సంబంధమైనటువంటి యొక్క ఆడంబరము.
1: ఎఫెక్ట్ ఇస్ ద వరల్డ్లీ ఫామ్.
0: స్వభావం అనగా ఆత్మ నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క నిజ తత్వము.
1: స్వభావ ఇస్ ద క్వాలిటీ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది ట్రూ సెల్ఫ్.
0: కానీ దురదృష్టవశాత్తు ప్రభావములకు లొంగి స్వభావాన్ని మర్చిపోతున్నాడు మానవుడు.
1: బట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు ది ఎఫెక్ట్ అండ్ ఫర్గెట్స్ హిస్ ట్రూ నేచర్.
0: కనుకనే మానవుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నాడు.
1: బట్ దట్ రీజన్ మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ ఇన్ వేరియస్ వే.
0: మానవత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: హీస్ ఫర్గెటింగ్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: దినదినమున కూడా దానవత్వము పశుత్వము పెరిగిపోతున్నది.
1: డే బై డే వి ఫైండ్ ద డెమోనిక్ అండ్ యానిమాలిటీ ఆన్ ద రైజ్.
0: ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కనిపించటం లేదు.
1: హీస్ ఓన్లీ ఎ మ్యాన్ ఇన్ ఫామ్ బట్ నాట్ ఇన్ బిహేవియర్.
0: ఆచార ఆత్మస్వభావం కలిగినటువంటి మానవుడే ఈ లోకాన్ని ఉద్ధరించగలడు.
1: ద మ్యాన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ యాజ్ పర్ ది ఇన్నర్ సెల్ఫ్ can only uplift the world.
0: Swartha saprayojanamulaku lonai,
1: submitting himself to selfish
0: paratattamulaku duramai,
1: keeping away from spiritual path,
0: nijamainatundi tana yokka swasvarupanni tane gurtinchukolekapothunnadu.
1: He is not able to understand his true self.
0: Tanantanu gurtinchinappude,
1: when he knows himself,
0: divyamainatundi yokka ekatvamulo aavirbhavistundi.
1: Then only the divine oneness will originate within us.
0: Ishvara kutumbatattvamu ekatvanni గుర్తింపు చేసేటువంటి యొక్క విశ్వ కుటుంబమే.
1: ద డివైన్ ఫ్యామిలీ విల్ ఎనేబుల్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
0: ఇందు దివ్యత్వం అనేటువంటిది సర్వుని యందు కూడాను ఏకత్వంగా కట్టివేస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ డివినిటీ దట్ యూనిఫైస్ ఎవ్రీవన్.
0: విఘ్నేశ్వరుడు,
1: విఘ్నేశ్వర,
0: ఈ విఘ్నేశ్వరుడు అనేటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ దిస్ విఘ్నేశ్వర?
0: ఇతను ఆదేశించినటువంటి యొక్క ఆచరణలు ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ హి హస్ ప్రాక్టీస్డ్?
0: తాను అందించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ప్రబోధనలు ఏమిటి?
1: వాట్ ఈస్ హిస్ టీచింగ్?
0: కేవలం విఘ్నేశ్వరుని పూజించడం మాత్రమే మనం నేర్చుకుంటున్నాము, కానీ విఘ్నేశ్వరు యొక్క ఆదర్శములను ఏమాత్రం కూడా మనం అర్థం చేసుకోవటం లేదు.
1: వీ మియర్లీ వర్షిప్ విఘ్నేశ్వర బట్ వీ హావ్ నాట్ అండర్స్టుడ్ ది ఐడియల్స్ ఆఫ్ విఘ్నేశ్వర.
0: విశ్వ కుటుంబం యొక్క ఏకత్వాన్ని ప్రబోధించేటువంటిదే విఘ్నేశ్వరుని యొక్క పరమ ప్రబోధ.
1: The supreme teaching of Vigneshwara is the supreme teaching of oneness of the universe.
0: ఒకానొక సమయంలో,
1: at one time,
0: విశ్వ ప్రదక్షిణ చేసి రమ్మని తండ్రి ఆజ్ఞాపించినప్పుడు,
1: when father commanded him to go around the world,
0: తల్లికి తండ్రికి ప్రదక్షిణ చేసి విశ్వమునంతా తిరిగి వచ్చాను అని జవాబిచ్చాడు.
1: He gave the reply that he went around the entire world by just going around both of the parents, the father and the mother.
0: తల్లి తండ్రులే విశ్వస్వరూపుడు.
1: ద మదర్ అండ్ ద ఫాదర్ ఆర్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద డివినిటీ.
0: వీరిని ప్రదక్షిణ చేసినంత మాత్రమున విశ్వమును ప్రదక్షిణ చేసిన వారం అవుతాం.
1: By going round them, it amounts to going round the entire world.
0: Talli prakriti.
1: Mother is nature.
0: Tandri bijamu.
1: Father is the seed.
0: Ee prakriti anetundi oka sahayam lekunda bijam valakattadu.
1: Without this nature of soil, the seed cannot germinate.
0: Kalina talli tandrulu yokka ekattvam chetane na divyatvam anetundi swarupamu praptinchindi.
1: Therefore, out of the unit of father and mother, I could have this oneness of divinity.
0: Kevalam aakaramune yokka swarupanni manam pratishtham chesukoni altamga bhavinchukoni మనం విశ్వం అనేటువంటిది అధికంగా ఉన్నదని విశ్వసిస్తున్నాము.
1: బేసింగ్ ఆన్ దిస్ లో మీన్ ఫార్మ్ వీ హావ్ ఫర్గాటెన్ దట్ యూనివర్సల్
0: అండాండే బ్రహ్మాండ.
1: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద మైక్రోకాజం ఇస్ ప్రెసెంట్ ఇన్ మాక్రోకాజం.
0: ఏ మానవుని యందు ఏ దివ్యశక్తి ఉన్నదో విశ్వమంతా కూడా అదే దివ్యశక్తి ఉన్నది.
1: దట్ డివైన్ పవర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ప్రపంచమునందు ఏ పంచభూతములు ఉన్నవో ఆ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నవి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద నేచర్ ఆర్ ఈక్వల్లీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: వ్యక్తికి ప్రకృతికి ఏమాత్రము భేదము లేదు.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్ ద నేచర్.
0: ప్రకృతి సమష్టి వ్యక్తి వ్యష్టి.
1: దిస్ నేచర్ ఈజ్ అ కలెక్టివ్ ఫామ్ వేర్ ఆస్ ది ఇండివిజువల్ లెవెల్ ఇస్ ద హ్యూమన్ బీయింగ్.
0: అది ప్రకృతి అనేటువంటిది క్వాంటిటీ వ్యక్తి అనేటువంటిది క్వాలిటీ.
1: ద నేచర్ ఈజ్ క్వాంటిటీ వైల్ ది ఇండివిజువల్ ఇస్ క్వాలిటీ.
0: వ్యక్తుల యొక్క సమూహమే సమాజం.
1: కాంబినేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ మేక్ ఇట్ ఎ సొసైటీ.
0: వ్యక్తియే లేకుండా సమాజం ఎక్కడ నుంచి ఉన్నది?
1: వితౌట్ ఇండివిజువల్ హౌ డు యూ గెట్ సొసైటీ?
0: కనుకనే వ్యక్తిని మనం ఆధారంగా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ టేక్ ది ఇండివిజువల్.
0: ఈ వ్యక్తిత్వం యొక్క అనంత స్వరూపమే ఈ సృష్టి.
1: ది ఇన్ఫినిట్ ఫార్మ్ ఆఫ్ ఇండివిజువల్ ఇస్ దిస్ క్రియేషన్.
0: ఇందులో ఐకమత్యం అనేటువంటిది కానీ సహనం అనేటువంటిది కానీ సానుభూతి అనేటువంటిది కానీ సమరసత్వం అనేటువంటిది కానీ సమగ్రత అనేటువంటిది కానీ సౌభ్రాతృత్వం అనేటువంటిది కానీ ఇందులోనే మనకు సాక్షాత్కరిస్తుంది.
1: ది యూనిటీ ఫర్బేరెన్స్ బ్రదర్హుడ్ టాలరెన్స్ కంపాషన్ ఆల్ ఆర్ ప్రెసెంట్ దేర్.
0: వీరి కుటుంబము నాలుగు.
1: ఈశ్వరుడు
0: పార్వతి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యం.
1: ద ఫ్యామిలీ హాస్ ఫోర్ మెంబర్స్ ఈశ్వర పార్వతి విఘ్నేశ్వర అండ్ సుబ్రహ్మణ్య.
0: అనగా ప్రకృతి పరమాత్మ బుద్ధి సిద్ధి.
1: వన్ ఈజ్ ద నేచర్ వన్ ఈజ్ ద డివైన్ వన్ ఈజ్ ది ఇంటలెక్ట్ అదర్ వన్ ఈజ్ ఫుల్ఫిల్మెంట్.
0: ఇవి నాలుగు చేరి ఒక్క ఏకత్వంగా ఉంటున్నాయి.
1: ఆల్ ఫోర్ విల్ స్టాండ్ అస్ వన్.
0: ఇది ప్రాకృతి రీతిగా మనం చక్కగా విచారణ చేసినప్పుడు
1: విన్ వే ఎంక్వైర్ ఫ్రమ్ ది వరల్డ్ పాయింట్
0: ఈశ్వరుని యొక్క వాహనము ఎద్దు.
1: ద చారియట్ ఆఫ్ ఈశ్వర ఇస్ ద బుల్.
0: పార్వతి యొక్క వాహనము సింహము.
1: ద చారియట్ ఆఫ్ పార్వతి ఇస్ లయన్.
0: ఈ సింహమునకు ఎద్దుకు పరమ విరోధం.
1: ద లయన్ అండ్ ద బుల్ ఆర్ జస్ట్ ద ఆపోజిట్.
0: టీకములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను సొగసుగ స్ఫటిక చమాలలు నిఘ నిఘ నిఘ నిఘ నిఘ మెరియ తాండవ కేసల్పేని పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు తాండవ కేడిసల్పేని. శిఖములో మున్నేటి కన్యా శిఖములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను.
1: యస్ గాట్ ద థర్డ్ ఐ ద వన్ కాన్సెప్ట్ ఇన్ ద బాడీ అనదర్ కాన్సెప్ట్ ఆన్ ద హెడ్.
0: శిరస్సు పైన గంగ ఉన్నది.
1: ఆన్ ద హెడ్ ఇస్ గంగ.
0: ముఖములో అగ్ని ఉన్నది.
1: ఆన్ ది
0: అగ్నికి గంగకు విరుద్ధము.
1: ద ఫైర్ అండ్ వాటర్ ఆర్ ఆపోజిట్.
0: కానీ ఎట్టి విరుద్ధము కూడా స్వరూపం నిరూపించక అక్కడనే ఉంటున్నారు.
1: ద ఆపోజిట్స్ ఎగ్జిస్ట్ సైమల్టేనియస్లీ.
0: ఇలాంటి దీంట్లో కుటుంబము తాండవం ఆడుతుంటుండాలి.
1: హియర్ ది ఫ్యామిలీ జస్ట్ డాన్సెస్ డిలైట్స్.
0: ఇంకా ఇంతే కాదు. నారదుడు తంబుర మీట గజటాజూటములు శిరమున మెరయగా.
1: As Narada plays on his instrument as a forelock,
0: Shishulambuto tripuchuharudu tadim tadim tanu taditakayanachu tandava kedi salpene.
1: Lord Shiva delights everyone in his celestial dance.
0: Saraswati veena meetaga purandarudu venu udaga. Saraswati veena meetaga పురందరుడు వేణుదగ హరి మృదంగము వాయించగ దిమి దిమి దిమి దిమితకయనుచు తాండవ కేళిసల్పేని.
1: యాజ్ సరస్వతి ప్లేస్ ఆన్ వీణ యాజ్ హరి ప్లేస్ ఆన్ దిస్ మృదంగ శివ డాన్సస్.
2: గౌరీదేవి జగములు ఏలగా గంగాదేవి నదులై పారగా.
1: As Ganges flows his rivers,
2: విఘ్నేశ్వరుడు అటు ఇటు తిరుగా అవిఘ్నముగా ఆడెను హరుడు తాండవ కేళీ.
1: As Vigneshwara moves hither and thither without any obstacles, he dances delightfully.
2: ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి వంతకుడును సమస్తంగా ఇస్తూ వస్తున్నాడు ఈశ్వరత్వం.
1: Ishwara brought this unity in contradictions, opposites.
2: విఘ్నేశ్వరుని యొక్క శిరస్సు గజం.
1: The head of Vigneshwara is that of an elephant.
2: తల్లి యొక్క వాహనము సింహము.
1: The chariot of the mother is lion.
2: సింహము స్వప్నమును వచ్చినప్పుడు బ్రతకలేదు ఏనుగా.
1: Elephant cannot live even if dreams of a lion.
2: Inta viruddhamainatundi oka sannihitamlo vaaru perugutu vastunnaru.
1: The opposites live so intimately.
2: Subramanyanu vahanamu nemali.
1: The chariot of Subramanya is peacock.
2: Ishwara yokka aabharanamulu sarpamulu.
1: The ornaments of Ishwara are serpents.
2: Okadanikoti parama viruddham.
1: They are absolutely opposites.
2: ఇవన్నీ కూడా కలిసి మెలిసి పెరుగుతున్నాయి.
1: బట్ దే ఆల్ లివ్ ఇన్ యూనిటీ.
2: ఇది అంతా కూడా లోకానికి ఒక ఆదర్శాన్ని అందించేటువంటి యొక్క చిహ్నము.
1: దిస్ ఆర్ ఆల్ ద సైన్స్ టు షో యూనిటీ టు ద వరల్డ్.
2: ఇలాంటి దివ్యత్వంతో కూడినటువంటి ఒక దైవత్వము ప్రపంచమునకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తూ వచ్చింది.
1: ద డివినిటీ డిమాన్స్ట్రేట్స్ ఐడియల్ లైఫ్ టు ది ఎంటైర్ వరల్డ్.
2: విఘ్నేశ్వరుని యొక్క మొలకు సర్పం ఉంటుండాలి.
1: విఘ్నేశ్వర has got the serpent as a waistband.
2: Subramanyuniki vahamu nemali.
1: The chariot of Subramanya is peacock.
2: Nemalini chuste sarpamulu barigetti potayi.
1: Watching the peacock, serpents will run away.
2: Kani inta virodhamainatundi yokka sambandhanni ee Ishwara kutumbam lopala anyonyanga anubhavistu vuttunnayi.
1: In spite of contradictory behavior, they live in close association.
2: Ilanti aikamatyaniki చిహ్నంగా ఈశ్వర కుటుంబము జగత్తుకు చాటుతూ వచ్చింది.
1: ద ఫ్యామిలీ ఆఫ్ శివ డిమాన్స్ట్రేట్స్ ద యూనిటీ టు ది ఎంటైర్ వరల్డ్.
2: ఎక్కడ ఉంది ఈనాడు జగత్తులో కుటుంబంలో ఒక ఐకమత్యము?
1: వేర్ ఇస్ యూనిటీ ఇన్ ఎనీ ఫ్యామిలీ ఇన్ దిస్ వరల్డ్?
2: ఐకమత్యమే జీవితం యొక్క సారము.
1: యూనిటీ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
2: సమాజం యొక్క అభివృద్ధి ఈ యొక్క అనుభవానికి మూలము.
1: ద ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ లైస్ ఇన్ ఇట్.
2: 10 మంది కలిసినప్పుడే 12 మనం సులభంగా చేయవచ్చు.
1: When 10 join, anything can be accomplished easily.
2: తనకంటే 9 మంది తన వెనక ఉన్నారు అనేటువంటి ధైర్యంను కూడా నా అందిస్తుంది.
1: విజయాన్ని
2: చేకూరుస్తుంది.
1: ఇట్ గివ్స్ హిమ్ విక్టరీ.
2: ధైర్య సాహసాన్ని కూడా చేకూరుస్తుంది.
1: ఇట్ గివ్స్ హిమ్ ఆల్ ది
2: కార్యక్రమంలో ఇన్ని విధమైనటువంటి యొక్క అనుకూలములు మనకు ఏర్పడుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ యూనిటీ దేర్ ఆర్ సో మెనీ కన్వీనియన్సెస్.
2: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఐకమత్యం అనేది చిన్న భిన్నమైపోయింది.
1: Unfortunately, the unity is fragmented, cut off into pieces.
2: ఒక ఇంటిలో ముగ్గురు ఉండినప్పుడు, ముగ్గురు కూడా ఐకమత్యంగా ఉండినప్పుడే ఆ కుటుంబంలో శాంతి భద్రతలు అభివృద్ధి వస్తాయి.
1: When 3 in family are united, there will be peace and security in that family.
2: ఈ ముగ్గురు కూడా ఒకరికొకరు విరోధంగా ప్రవర్తించినప్పుడు ఈ గృహంలో ఏమాత్రం కూడా శాంతి ఉండదు.
1: When there are contradictions among the 3, there will be no peace.
2: భద్రత కూడా మనకు ఏర్పడదు.
1: There will not be security.
2: ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఈ విధమైనటువంటి అభద్రతతో అశాంతితో కుమిలి కూలిపోతున్నాడు మానవుడు.
1: The man is fully disappointed. He is not assured of any safety. He is degenerated.
2: దేహో దేవాలయకృతో జీవో దేవ సనాతన. దేహమే ఒక మన గృహము.
1: The body is our dwelling place, house.
2: ఈ గృహములో ముగ్గురు నివసిస్తున్నారు.
1: Here in this house there are
2: two. ఈ ముగ్గురు కూడా అన్యోన్య ఐకమత్యంతో ఉండినప్పుడే ఈ యొక్క దేహం అనేటువంటి యొక్క జీవితంలో ప్రేమనందు శాంతి భద్రత నిలుస్తాయి.
1: When these three live in intimate association, relation, unity, there will be peace.
2: ఈ ముగ్గురు ఎవరు?
1: Who are these three?
2: ఒకరు థాట్, సంకల్పం.
1: One is the thought.
2: రెండవడు ఒక వాక్.
1: The second one is word.
2: మూడవది చర్య.
1: Third one is deed.
2: ఈ ముగ్గురు కూడా ఈ దేహం నందే నివసిస్తున్నారు.
1: All the three are present in the same body.
2: ఈ ముగ్గురు కూడా ఐకమత్యంగా ఉండినప్పుడే ఈ దేహంలో శాంతి మనకు లభిస్తుంది.
1: When these three stand united, there will be peace in this body.
2: మనోవాక్కాయములు మూడు కూడా ఏకం కావాలి.
1: There should be harmony between the thought, word and deed.
2: ఈనాడు మనోవాక్కాయములు ఏమాత్రం కూడా కలిసిమెలిసి ఉండటం లేదు.
1: There is disharmony in thought, word and deed.
2: మనసు ఒకటి తలుస్తుంది.
1: Mind thinks one thing.
2: వాక్ ఒకటి చెప్పుతుంది.
1: He says something.
2: చేతులు మరొకటి చేస్తున్నాయి.
1: Hands work differently.
2: కనుకనే దీనికి ఒకరికొకరికి విరుద్ధంగా జీవితం జరుగుతూ ఉండాలి.
1: Therefore they lead opposite life.
2: ఈ విరుద్ధ కారణం చేతనే మానవుడు అశాంతికి గురి అవుతున్నాడు.
1: Because of these contradictions man is restless.
2: కనుక మన యందు ఉండేటువంటి యొక్క ఈ ముగ్గురు కూడా ఐకమత్యంగా జీవించాలి.
1: Therefore all the three within us should live unitedly.
2: ఈ ఐకమత్యం ప్రపంచంలో పూర్తి కూలిపోయింది.
1: This unity is completely gone in this world.
2: ఐకమత్యం కూలిపోవడానికి మూల కారణం ఏంటి?
1: What is that responsible?
2: నైతిక ఆధ్యాత్మిక విశ్వాసములు పూర్తి నిలిచిపోయినాయి.
1: The moral and spiritual values are completely gone.
2: ఈ రెండింటి యొక్క విలువలు పూర్తి కూడా కూలిపోయినాయి.
1: The values are totally collapsed.
2: క్షీణించిపోవడం చేతనే మానవత్వం అనేటువంటిది కేవలము అశాంతికి గురి అవుతుంది.
1: Because of their degeneration, the human life is restless.
2: కనుక మొట్టమొదట గణపతి తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని మనం గుర్తించాలి అనేటువంటిది బోధిస్తూ వచ్చాడు.
1: సో ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ గణపతి టాట్ ఎ లెసన్ దట్ వన్ షుడ్ ఆఫర్ రెస్పెక్ట్స్ టు వన్స్ ఓన్ పేరెంట్స్.
2: తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం చేతనే జీవితంలో శాంతిని మనం పొందగలమనేటువంటి ఆదర్శాన్ని గణపతి అందిస్తూ వచ్చాడు.
1: గణపతి గేవ్ ఎన్ ఐడియల్ దట్ విల్ హ్యావ్ ఆల్ ద పీస్ అండ్ బ్లిస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ పేరెంట్స్.
2: అంతేకాక ఈ గణపతి యందు మరొక విచిత్రం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అనదర్ మిస్టరీ ఇన్ గణపతి.
2: మనం గజాన్ని చూస్తూ ఉంటే ఎంతసేపు చూసినా చూడాలనే ఆశ పడుతుంటాది.
1: As we look at an elephant, you feel like watching more and more.
2: ఇంకా చూడాలని ఆశపడుతుంటారు.
1: You want to see more and more.
2: కనుక ఈ గణపతిని చూస్తుంటే ఇంకా చూడాలని ఆశపడుతుంది.
1: So as you look at గణపతి, you want to see him more.
2: కానీ ఈ ఆకారం ఏమన్నా కొంచెం అందంగా ఉందంటే ఏమీ లేదు.
1: Is that form is beautiful? No.
2: పెద్ద బొజ్జ.
1: A big stomach.
2: ఏనుగు తల.
1: And head of an elephant.
2: ఈ వికారం చూస్తుంటే ఇంకా ఆకారాన్ని ఆనందంగా అనుభవించాలని ఆశపడుతుంది. ఈ వికారంలోనే ఉన్నది ఆకారం యొక్క ఆనందం.
1: Though the form is like that, the beauty lies in it.
2: ఇంతే కాదు.
1: Not only this.
2: వినాయకుడు దాన భోజనం సల్పేటువంటి విషయం లోపల సర్వజ్ఞుడిని త్యాగం చేస్తాడు.
1: వినాయక సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ టు టీచ్ జ్ఞాన విజ్డమ్.
2: వ్యాసుడు బోధిస్తుంటే మహాభారతాన్ని రాస్తూ వచ్చాడు.
1: As Vyasa started dictating Bharata, Vinayaka composed
2: started writing. He made every
1: attempt to see that he will write continuously.
2: కానీ కలమ కూలిపోయింది.
1: But the pen fell.
2: తక్షణమే తన యందున్నటువంటి దంతంను పెరికి దాన్ని కలముగా తీసుకుని రాస్తూ వచ్చాడు.
1: Immediately he has taken out the tooth and started making use of
2: it. జ్ఞానమునకు తన దేహమునైన త్యాగం చేసేటువంటి యొక్క ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు వినాయకుడు.
1: Means he has set an ideal that is prepared to sacrifice the body to get the wisdom.
2: ఈనాటు జ్ఞానమునకు మనం ఏమీ త్యాగం చేయటం లేదు.
1: Today we are not sacrificing anything for wisdom.
2: అజ్ఞానమునకు అంధకారమునకు సర్వము త్యాగం చేస్తున్నాము.
1: For ignorance and darkness we sacrifice.
2: జ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమునకు మనం ఏమాత్రం కూడా త్యాగం చేయటం లేదు.
1: We are not sacrificing anything for the knowledge of supreme
2: లోక సంబంధమైనటువంటి యొక్క ఆనందములు ఆదాయములు ఆహ్లాదములు లభ్యమవుతున్నాయంటే ఎంతవరకు నైనా త్యాగం చేస్తాడు.
1: We are ready to sacrifice if we have worldly benefits, worldly pleasures and worldly happiness.
2: కానీ దివ్యమైనటువంటి ఆనందమునకు కించిత్తైనా త్యాగం చేయడు.
1: But we are not sacrificing even a fraction. That's what man is doing.
2: నిత్యము గ్రహములో పూజలు చేస్తున్నాడు.
1: Every day man does
2: worship. నిత్యము గ్రహములో నైవేద్యం పెడుతున్నాడు.
1: He offers food to God.
2: ఈ నైవేద్యములో కూడా త్యాగం లేదు.
1: Even in this offering there is no sacrifice.
2: పెట్టిన నైవేద్యం కూడా తిరిగి తనకే తప్పుతుంది అనేటువంటి ఉద్దేశంతో నైవేద్యం పెడుతున్నాడే కాని నిజముగా భగవంతుడు అంతో ఇంతో తింటే నైవేద్యం కూడా పెట్టేటువంటి వాడు కాదు మానవుడు.
1: He is ready to offer to God because it is sure to come back to him. If Lord starts eating, he is not prepared to offer.
2: పెడుతున్నాడు అర్పితము తినటం తాను.
1: He just offers and starts eating.
2: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థ బుద్ధితో మానవుడు పూజలు పురస్కారములు సల్పుతున్నాడు.
1: Out of selfishness man worships.
2: ఈ విధమైనటువంటి పూజ పురస్కారములు ఇప్పుడు కాదు ఇంకా 100 జన్మములు చేసినప్పటికీ దీని ఫలితం ఏమాత్రం మనకు దక్కదు.
1: Such sort of worship and rituals will never give you any results in spite of 100 births.
2: బాహ్యమైన మార్పులు జరిగినంత మాత్రమున మనకు అంతర్ ఆనందం లభ్యం కాదు.
1: External changes will never give you inner bliss.
2: మనసు మారాలి.
1: Mind should change.
2: హృదయం మారాలి.
1: Heart should change.
2: ఆధ్యాత్మిక దివ్యత్వంలో మనం అలీనమైపోవాలి.
1: We should merge in the spiritual life.
2: అప్పుడే మనకు తగినటువంటి ఒక సుఖము ఆనందము లభ్యమవుతుంది.
1: Then only we will have happiness and bliss.
2: అనేకత్వంలో ఏకత్వాన్ని చూస్తున్నారు చూడాలి కానీ ఏకత్వంలో అనేకత్వాన్ని చూడకూడదు.
1: We should see the unity in diversity, but not diversity in unity.
2: కానీ ఈనాటి విద్యా విధానము విద్యా యొక్క ప్రభావము వల్ల ఏకత్వంలో అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు పెరిగిపోతున్నారు.
1: ఎఫెక్ట్స్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ హాస్ గివెన్ రైస్ టు నంబర్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ హూ ఫైండ్ దిస్
2: మేధావులే కానీ గుణవంతులు కాదు.
1: దే ఆర్ ఇంటెలెక్చువల్స్ నాట్ మెన్ ఆఫ్ వర్చ్యూస్.
2: అనేకత్వంలో ఏకత్వాన్ని చూసిన వాడే గుణవంతుడు.
3: He is only virtuous one who finds unity in diversity.
2: గుణములైనటువంటి యొక్క మేధావి ఏం ప్రయోజనం?
3: What is the use of an intellectual without quality?
2: ఈ మేధాశక్తి అంతే కూడాను యుక్తి కృత్యతతో పల దేశాన్ని మోసం చేయటమే కాని దివ్యత్వాన్ని అనుభవించటం కాదు.
3: All that intellect will make him this maneuvering and all the knacks and the things.
2: Knacks, cracks, అంతా కూడా దేశాన్ని విజృంభించి అనేక విధమైన అశాంతిని కలిగిస్తుండాలి.
3: The knacks and the cracks are putting this country to restlessness.
2: కనుక మనము అనేకత్వంలో ఏకత్వాన్ని చూడటానికి ప్రయత్నించండి.
3: Therefore we should make an effort to have
2: అది ఏ ఉపనిషత్తుల యొక్క నిజమైనటువంటి సారం.
3: That is the essence of Upanishads.
2: ఈనాడు విఘ్నేశుని యొక్క పుట్టిన దినమని.
3: Today is the birthday of Vignesh.
2: భగవంతునికి పుట్టుక లేదు చావు లేదు.
3: God has neither birth nor death.
2: కేవలం ద్వార శరీరాన్ని ధరించినప్పుడు
3: as he assumes form,
2: ఇది కేవలం తాను కూడా ఒక పాత్రధారిగా ఉంటాడు.
3: He also assumes a role.
2: జగత్ యొక్క సృష్టికంతా కూడా భగవంతుడు పాత్రధారి.
3: Creator also has got
2: తన పాత్ర చేతనే జగత్ యొక్క సూత్రం అంతా నడుపుతూ ఉంటున్నాడు.
3: By assuming this role, he just conducts the whole
2: world. తాను కూడా పంచభౌతికమైన దేహమును ధరించినప్పుడు
3: when he assumes this body,
2: ఈ విశ్వనాటకం నందు తాను కూడా ఒక విధమైన నటన చేయాలి.
3: In this drama of this universe, he should also act.
2: కనుక ఈ యాక్ట్ చేసే సమయంలో కొన్ని భిన్నమైనటువంటి రూపొందుతూ ఉంటాయి.
3: As he acts, there will be different scenes.
2: ఇంత మాత్రం చేత ఈ భగవత్ తత్వాన్ని కేవలం అనుమానించకూడదు.
3: Because of this, we should never doubt the divinity.
2: కారణమేమనగా ఆయా రూపములకు ఆయా కాలములకు ఆ పరిస్థితుల యొక్క ప్రభావములకు కొన్ని విధమైనటువంటి యాక్ట్ చేయవలసి వస్తుంది.
3: The divine has to act basing on the situation and the time and the role as you.
2: ఒక వ్యక్తి ఒక రూపాన్ని ధరించి డ్రామాను నటిస్తున్నాడు.
3: A person has taken upon himself a role and started acting.
2: కానీ ఆ డ్రామాకు తగినటువంటి యాక్ట్ డ్రామాకు చేయాలి.
3: He should act according to the drama.
2: ఆ స్క్రీన్ కు వెనక వస్తానే తన వ్యక్తిగతమైనటువంటి యొక్క దీన్ని యాక్ట్ తాను వ్యక్తిగతంగా చేయాలి.
3: Behind the screen, he should have his own individuality.
2: వ్యక్తిగతమైనటువంటి శక్తి ఒకటి, ప్రాకృతమైనటువంటి యొక్క ఆకార శక్తి ఒకటి.
3: The individual power is one and the worldly power is different.
2: ఈ రెండింటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వాడే దైవత్వము చక్కగా అర్థం చేసుకోగలడు.
3: The one who understands the truth of these two can understand divinity.
2: ఒక రాముడు అనేటువంటి వాడు రావణుని వేషం వేసుకున్నాడు.
3: A person by name Rama assumed the role of Ravana.
2: కానీ రామవేషం అనేటువంటి దాన్ని వేసుకున్నప్పుడే రాముడు సరైన యొక్క తలగా ఉంటుంది.
3: If he really plays the role of Rama, it will be appropriate.
2: కానీ ఈనాడు రాముడు అనేటువంటి యొక్క పేరు కలిగిన వాడు రావణుడి వేషం వేశాడు.
3: But today what is happening, his name is Rama.
2: రావణత్వం లోపల క్రూరత్వమే ప్రకటించాలి.
3: In the role of Ravana, he should exhibit wickedness.
2: ప్రకటించడము క్రూరత్వము.
3: He exhibits wickedness.
2: అది స్వరూపము.
3: That is a form.
2: ఇది నామము.
3: His name.
2: నామములో శాంతము.
3: In the name there is
2: నామములో ధర్మము.
3: In the name righteous.
2: నామములో సత్యమార్గము.
3: In the name there is
2: కాని రూపములో దుర్మార్గము.
3: But in form there is wickedness.
2: ఈ దుర్మార్గములకు సత్యమార్గములకు విరోధం కలుగుతూ ఉంటాయి.
3: There is contradiction between the truth and the cruelty.
2: అప్పుడు మానవుడు ఏమని విచారించాలి?
3: Then what is that man shooting well?
2: కేవలము లోక నాటకము లోపల ఇది ఒక పాత్ర.
3: In this drama of life it is a role.
2: ఈ సత్యాన్ని వాడు గుర్తించుకున్నప్పుడే రెండింటి యొక్క భేదమును తాను గుర్తించడు.
3: When he understands this truth, he will never recognize the difference there.
2: భగవంతుడు మానవాకారం ధరించాడు.
3: God has assumed human form.
2: కానీ మానవాకారం ధరించి ఈ విశ్వనాటక రంగమునందు తాను కూడా ఒక వేషంగా ప్రకటిస్తున్నాడు.
3: In the human form, he also acts in this drama of universe.
2: ఏ సమయమునకు ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రకటించాలో అట్టనే ప్రకటించాలి.
3: It has to be expressed, manifested appropriate to the situations.
2: ఒక చిన్న ఉదాహరణ.
3: A small example.
2: ద్రౌపది పరమ భక్తురాలు కృష్ణునకు.
3: Draupadi is a great devotee of Krishna.
2: కృష్ణుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు.
3: Krishna is the very form of Parabrahma.
2: సర్వశక్తిమయుడు.
3: He's all powerful.
2: సర్వజ్ఞుడు. సర్వవ్యాపకుడు.
3: He's all pervasive.
2: అలాంటి కృష్ణుడు ద్రౌపదికి ఎంతో సన్నిహితంగా ఉండినప్పటికీ
3: such Krishna, though very close to Draupadi,
2: ఆమెకు పరాభవం జరిగిన సమయం లోపల కృష్ణుడు ఎక్కడా కనిపించలేదు.
3: When at the time of humiliation, Krishna was not seen.
2: కానీ ఆమె అభిష్టాన్ని నెరవేరుస్తున్నాడు, ఎక్కడి నుంచినో చీరలు పంపుతున్నాడు.
3: But he fulfilled his desire by sending sarees from a distance.
2: కొంతమంది అనుకోవచ్చును,
3: some may feel so,
2: ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తులకు కృష్ణుడు కరిగి కదిలి రావాలి కదా.
3: For the steadfastness and devotion of Draupadi, Krishna should melt and come forth.
2: కానీ రాలేదు.
3: But he has not come.
2: ఈమెలో భక్తి తక్కువ.
3: Is there death of devotion?
2: కృష్ణుడిలో శక్తి తక్కువ.
3: Or there is dearth of power in Vishnu?
2: కాదు కాదు.
3: No.
2: ఈమెలో భక్తి ఉంది, కృష్ణులో శక్తి ఉంది.
3: Draupadi has devotion
4: అయితే ద్రౌపది ఇంత పరారం గావించేటువంటి దుర్మార్గుడైనటువంటి దుష్యోధను దుర్యోధనుడు ఎందుకు అక్కడ సంహరించలేదు?
3: While the Duryodhana is not killed at the time of humiliation of Draupadi.
4: కాదు కాదు ఈ డ్రామా లోపల ఇంకా కొంతవరకు సీన్లు అంతా ఉన్నాయి.
3: Because in this drama there are so many scenes in between.
4: ఆ సీను అక్కడ వచ్చినప్పుడే ఈ యొక్క పరిభావం జరుగుతుంది.
3: At that appropriate moment of that scene only there will be solution.
4: ఈ యొక్క డ్రామా యొక్క ఈ యొక్క కథ యొక్క సారాంశంలో
3: the essence of this entire drama story
4: Duryodhana యొక్క ప్రాణము
3: the life of Duryodhana
4: భీముని గదలు ఉంటుందని కాని కృష్ణుడి చేతిలో లేదు.
3: It is in the maze of Bhima but not in the hands of Krishna.
4: ఆ యొక్క దుర్యోధనుని కేవలం భీముడే చంపాలి కానీ కృష్ణుడు చంపకూడదు.
3: Duryodhana must be killed by Bhima not by Krishna.
4: అదే రీతిగా కంసుణ్ణి కృష్ణుడే చంపాలి కానీ ఇంకొకడు ఎవరు చంపకూడదు.
3: Similarly Kamsa should be killed by Krishna.
4: అదే విధంగా రావణ్ణి రావులే చంపాలి కానీ ఇంకొకడు చంపడానికి వీలు కాదు.
3: Similarly Ravana must be killed by Rama.
4: వారి కొడు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
3: There is intimate relationship between
4: them. దీంట్లో మరికొన్ని సందేహాలు సంభవించవచ్చు.
3: There may be doubts again.
4: కృష్ణుడు రాముడు ఇద్దరు ఒకటే కదా?
3: Krishna Rama are one.
4: అయితే ఒకటే.
3: Yes, one.
4: ఒకే దివ్య తత్వం యొక్క స్వరూపములే.
3: Now the form of same.
4: కానీ ఆకారము తగినటువంటి యొక్క ప్రకార చర్యలు కూడా వేరుగా ఉంటాయి.
3: Their conduct is also different, appropriate to their forms.
4: ఇందులో ఏకత్వాన్ని మనం విశ్లేషించడానికి వీలు కాదు.
3: We cannot go by oneness.
4: భగవంతుడు ఒక్కడే.
3: God is one.
4: కానీ ప్రవర్తన లోపల ప్రచారం లోపల భిన్నత్వం ఏర్పడుతుంటాయి.
3: But in the teaching and conduct there is difference.
4: ఎట్లా?
3: How?
4: ఇప్పుడు కృష్ణుడు రాముడు ఇరువురు కూడా విష్ణు స్వరూపులే.
3: కృష్ణ రామ ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు.
4: అయితే కృష్ణుడు పోయి రావణ్ణి చంపినాడంటే ఎవరైనా లోకంలో ఒప్పుకుంటారా?
3: విల్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్ యాక్సెప్ట్ ఇఫ్ ఇట్ ఈస్ సెడ్ దట్ కృష్ణ కిల్డ్ రావణ?
4: లేక రాముడు వచ్చి కంసుని చంపాడంటే ఈ చరిత్రకే విరుద్ధం కదా?
3: ఇఫ్ యు సే దట్ రామ కిల్డ్ కంస ఈజ్ నాట్ అగైన్స్ట్ ది టెక్స్ట్.
4: కనుక రామాయణమునకు రాముడు ఒక రావణాసుడిని చంపాలి.
3: So according to Ramayana, Rama should kill Ravana.
4: Mahabharata lopala Krishnudu Kamsuni champali.
3: In Mahabharata Krishna should kill Kamsa.
4: Kalka aya drama ku taginatundi yokka sambandha bandhavyamulu aa reetiga imidi untayi.
3: There you find relationships as per the drama there.
4: Okkokka charya kudunu okkokka vidhamainatundi yokka nibandhanalu untunnayi.
3: For every act that
4: nibandhanalu prati okkadu kudunu anusarinche teerali.
3: All regulations must be followed by everyone.
4: Idi ye law ku kudunu andeyatundi kaadu.
3: It could not be understood by any law.
4: Idi kevalamu హృదయమునకు మాత్రమే సంబంధమైనటువంటి.
3: దిస్ ఇస్ ఇంటిమేట్లీ రిలేటెడ్ టు హార్ట్.
4: కనుక భగవత్ తత్వం అనేటువంటిది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
3: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద డివైన్ నేచర్.
4: ఈ ఆకారము ధరించినటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా గుర్తించడానికి వీలు కాదు.
3: ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు అండర్స్టాండ్.
4: కానీ
3: గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్
4: ఎందు ఉండినటువంటిది దివ్యత్వం ఒక్కటే అనేటువంటి విషయాన్ని తప్పక ప్రతి ఒక్కరు కూడా విశ్వసించాలి.
3: బట్ ఎవ్రీ వన్ మస్ట్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ద డివినిటీ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
4: కానీ మానవుడి అభిమాన మమకారములే ఇన్ని వికారములకు గురి అవుతున్నాయి.
3: ఆల్ దీస్ పర్వర్షన్స్ ఆర్ డ్యూ టు అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్.
4: కనుక విశ్వ కుటుంబం అయినటువంటి యొక్క ఈశ్వర కుటుంబము సర్వ కుటుంబములకు ఆదర్శాన్ని అందించేటువంటిది.
3: దేర్ఫోర్ ద ఫ్యామిలీ ఆఫ్ శివ సెట్స్ అన్ ఐడియల్ టు ది ఎంటైర్ యూనివర్స్.
4: కనుక ఒక గణపతి యొక్క చిత్తం కానీ సుబ్రహ్మణ్యం యొక్క భావం కానీ పార్వతి యొక్క హృదయం కానీ ఈశ్వరుని యొక్క తత్వం కానీ అన్నింటి యొక్క ఏకత్వంలో ఒక్క ఏకత్వం అనేది ఏక కుటుంబంగా నిరూపిస్తుంది.
3: Therefore either in the form of Ganapati or in the quality of Subramanya or the nature of Parvati and Shiva you find this unity.
4: Subramanyudu buddhi.
3: Subramanya stands for intellect.
4: Ganapati siddhi.
3: Ganapati stands for fulfillment.
4: Parvati prakriti.
3: Parvati signifies nature.
4: Shakti Ishwarudu.
3: Ishwara is all power.
4: Kaka ee Parvati కేవలం ప్రకృతి అనేటువంటిది మ్యాటర్.
3: దిస్ నేచర్ ఇస్ మియర్ మ్యాటర్. పార్వతి
4: ఇది కేవలం ఒక మ్యాటర్ గా ఉంటుండాలి.
3: ఇట్ జస్ట్ రిమైన్స్ ఎస్ ఎ మ్యాటర్.
4: ఇంకా ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎనర్జీ, అదే శక్తి.
3: ఈశ్వర ఇస్ ఎనర్జీ.
4: ఈ మ్యాటర్ ఎనర్జీ రెండింటి యొక్క ఏకత్వం చేతనే
3: బికాస్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ మ్యాటర్ ఎనర్జీ
4: సిద్ధి అనేటువంటిది రెండు లభ్యమవుతున్నాయి.
3: వీ గెట్ వన్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ఫుల్ఫిల్మెంట్.
4: కనుక ఈ ఏకత్వంను మనం చక్కగా గుర్తించుకుంటే నాలుగు చేరి ఒక్కటే గాని నాలుగు కాదు.
3: వెన్ యు అండర్స్టాండ్ దిస్ వన్నెస్ there are not four just one.
4: మన చేతి లోపల ఐదు వేళ్లు ఉన్నాయి.
3: Here our hand has five.
4: ఐదు కుళ్ళు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
3: All five fingers appear different.
4: కానీ పరిచేసే సమయంలో ఐదు ఏకమైపోతాయి.
3: While at work all become one.
4: అప్పుడు ఏకమైనప్పుడే మనం పని చేయగలం కానీ లేకపోతే ఏ పని మనం చేయలేము.
3: When all the five work together you can work not otherwise.
4: కానీ ఈ సృష్టి యొక్క రహస్యము ఈ రకంగా ఉంటుంటాయి.
5: దిస్ ఇస్ హౌ ద సీక్రెట్ ఆఫ్
4: అయితే ఈ హస్యం ఉంటుందని.
5: బట్ హియర్ ఇస్ హ్యాండ్.
4: ఇందులో ఒక బొటలు వేలు చాలా షార్ట్ గా ఉంటుండాలి.
5: ద థంబ్ ఇస్ షార్ట్.
4: దానికి ప్రక్కన ఇంకొంచెం పొడవుగా ఉంటుండాలి.
5: ద ఫోర్ ఫింగర్ లిటిల్ లాంగ్.
4: మధ్యలో ఉన్నటువంటి వేలు మరింత అన్నిటికంటే పొడవుగా ఉంది.
5: ద మిడిల్ వన్ ఇస్ టాలెస్ట్.
4: నాలుగోది ఇంకొక కొంచెం తక్కువగా ఉంది.
5: దెన్ ద అదర్ వన్ ఇస్ షార్ట్.
4: ఐదోది మరింత తక్కువగా ఉంటుండాలి.
5: ద లిటిల్ ఫింగర్ ఇస్ వెరీ షార్ట్.
4: ఈ భగవంతుడు ఈ ఐదు వేలుని ఇచ్చినప్పుడు అన్నింటినీ ఎందుకు సమానంగా ఇవ్వకూడదు?
5: When God has given these five fingers, why did not make them equal?
4: అన్ని సమానంగా ఉంటే మనం పని చేయలేము.
5: If all of them are equal, you cannot do any work.
4: ఆయా పనికి సంబంధించినట్టుగా ఆ యొక్క హైట్ ఫ్యాట్ రెండు ఉంటుండాలి.
5: అప్రోప్రియేట్ యాక్షన్ ఫంక్షనింగ్ ద హైట్
4: ఇది దైవం యొక్క సృష్టి యొక్క రహస్యం.
5: దీ ది సీక్రెట్ ఆఫ్ క్రియేషన్.
4: కానీ మనం విద్యాబుద్ధులతో దీన్ని విచారిస్తే ప్రయోజనం లేదు.
5: దేర్ ఇస్ నో యూస్ టు నో ద త్రూ అవర్ ఎడ్యుకేషన్.
4: ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు కేవలము ఒక విధమైన శ్రేయస్సును కోరి అందిస్తుంటాడు.
5: గాడ్ గివ్స్ ఎవ్రీథింగ్ ఫర్ ద వెల్ఫేర్.
4: లోకక్షేమాన్ని గురించి చూస్తుంటాడు.
5: ఇట్ ఇస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
4: ఈ లోకక్షేమము శ్రేయస్సును లక్ష్యంలో పెట్టుకుని భగవంతుడు సృష్టించుంటాడు.
5: గాడ్ క్రియేట్స్ కీపింగ్ ఇన్ హిస్ వ్యూ ద వెల్ఫేర్.
4: కానీ ఈనాటి మానవుని యొక్క చదువు సంధ్యల లోపల తన తలపు చాలా భిన్నమైపోతుంది.
5: Because of the modern education, human thoughts are different.
4: ఒక మహా విద్యావంతుడు ఎండ లోపల ప్రయాణమై వెళుతున్నాడు.
5: A highly educated man is walking along the sunlight, severe heat.
4: కాని ఈ ఎండ వేడిని భరించుకోలేక ఒక చెట్టు నీడ కూర్చున్నాడు.
5: He could not bear the severe heat. He sat under the shadow of a tree.
4: అది పెద్ద మర్రి చెట్టు.
5: It's a big banyan tree.
4: వాడు ఆ విద్యావంతుడు ఇంజనీర్.
5: This highly educated one is an engineer.
4: ఇటు అటు తిరిగి చూచాడు నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయా అని.
5: హి స్టేర్డ్ దట్ సైడ్ దిస్ సైడ్ ఫర్ వాటర్.
4: ఒక చిన్న కంచె ఉంటుండాలి.
5: దేర్ ఇస్ ఎ స్మాల్ ఫెన్.
4: ఈ కంచె లోపల గుమ్మడి తీగ చేరుకుంది.
5: దేర్ యు కుడ్ ఫైండ్ ద పంకిన్ దేర్.
4: ఈ గుమ్మడి తీగలో పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాచాయి.
5: దేర్ యు ఫైండ్ ద క్రీపర్ ద పంకిన్స్ ఆర్ వెరీ లార్జ్.
4: చాలా పెద్దగా ఉన్నాయి.
5: దే ఆర్ వెరీ బిగ్.
4: చూచాడు ఈ ఇంజనీర్.
5: దిస్ ఇంజనీర్ సా.
4: తల పైకి ఎత్తేశాడు.
5: ఇట్ జస్ట్ దేర్.
4: ఆ మర్రి చెట్టు లోపల చాలా పెద్ద మర్రి చెట్టు.
5: ఇట్స్ వెరీ బిగ్ బనియన్ ట్రీ.
4: ఈ మర్రి చెట్టులో ఇంకింత చిన్న కాయలు ఉంటున్నాయి.
5: దట్ బిగ్ బనియన్ ట్రీ హస్ స్మాల్ సీడ్.
4: ఈ వేరంత తీగ లోపల పెద్ద పెద్ద కాయలు కాచాయి.
5: ఇట్ స్మాల్ క్రీపర్ ఇట్ హస్ గాట్ వెరీ బిగ్ ఫ్రూట్స్.
4: చూచాడు.
5: హి వాచ్డ్.
4: సీ. భగవంతుడు ఏమని ఇంజనీరింగ్ పాస్ చేయలేదేమో.
5: హి థాట్ వాట్ ఇస్ దిస్. God has not passed in engineering.
4: ఏమి ఇతనికి యుక్తి ప్రయుక్తి లేదు ఎదుకోకుండా ఉంటున్నాయే.
5: వాట్ ఈస్ హీ హాస్ నో నేచురల్
4: చిన్న జ్ఞానమే లేకుండా ఉంటుండదే.
5: ఏదో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
4: చిన్న తీగకు పెద్ద కాయలు ఇచ్చాడు.
5: ఫర్ ఎ స్మాల్ క్రీపర్ ఇస్ గివెన్ బిగ్ ఫ్రూట్.
4: పెద్ద చెట్టుకు చిన్న కాయలు ఇచ్చాడు.
5: ఫర్ ఎ జైజాంటిక్ ట్రీ స్మాల్ థింగ్.
4: చాలా విరుద్ధంగా ఉంది. సృష్టికే విరుద్ధం అన్నాడు.
5: ఇట్ ఈస్ జస్ట్ కాంట్రడిక్టరీ టు ది క్రియేషన్.
4: ఆ విధంగా అనుకుంటూ కొంచెం తూగాడు.
5: థింకింగ్ సో హీ డోస్.
4: తూగి తిరిగి లేచేటప్పటికి అతని పైన ఇన్ని మరికాయలు రాలినాయి.
5: By the moment he got up, he found so many seeds of the banyan over him.
4: రాలేటప్పుడు చూచాడు. మరి చెట్టు నీడను ఆశించి అనేక మంది వచ్చి ఇక్కడ కూర్చుంటారు.
5: Because of the shadow of the tree, many come and sit there.
4: నిజముగా ఇంత పెద్ద చెట్టుకు ఇంత పెద్ద కాయలే కాసి ఉంటే నా తల పగిలికుంది ఏంటి.
5: Really speaking, if such a big tree has got very big fruits, I would have lost my head.
4: ఆ యొక్క గుమ్మడి తీగల కింద ఎవరు విశ్రయించరు.
5: నోబడీ విల్ రెస్ట్ అండర్ దట్.
4: ఎంత పెద్ద కాయలు కాచినా ఎవరికి అపకారం లేదు.
5: ఈ విల్ గాట్ వెరీ బిగ్ ట్రీస్ నో వన్ ఇస్ హార్మ్.
4: కానీ ఈ చల్లని ఛాయను అందించేటువంటి ఈ పెద్ద వృక్షం కింద ఎవరైనా కూర్చుంటే ఎంత విధమైన అపకారం జరుగుతుంది.
5: ఎక్స్పెక్టింగ్ ద కూల్ షేడ్ అండర్ బిగ్ ట్రీ, హీ వుడ్ బి సడన్లీ బి హార్మ్.
4: కనుక భగవంతుడు దయామయుడు.
5: గాడ్ ఇస్ వన్ ఆఫ్ కంపాషన్.
4: అతని హృదయము లోకక్షేమాన్ని గురించి ఉంటుంటాయి.
5: హిస్ హార్ట్ థింక్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్.
4: ఈనాటి విద్యకు
5: For modern education,
4: భగవత్ సృష్టికి
5: God creation
4: ఏమాత్రము సంబంధం లేదు.
5: There is no relationship.
4: అనేక మంది సైంటిస్టులు అంతా కూడా దీన్ని పరిశోధన చేస్తున్నారు.
5: Many scientists are experimenting.
4: ఎంత పరిశోధన చేసినప్పటికి
5: in spite of experimentation,
4: వాళ్ళు గుర్తించింది ఇది చాలా అణు మాత్రమే.
5: Whatever they have discovered is just a fraction.
4: ఇంకా తెలుసుకోవాల్సినటువంటి కొండలంతా ఉంటుంది.
5: Many things are to be known of mountain level.
4: ఇది వీళ్ళు తెలుసుకోలేరు.
5: That they can't know.
4: పూర్ణం తెలుసుకున్న తర్వాతనే వాడు పూర్ణ స్వరూపుడు కావాలి.
5: When they know in full, they can only call themselves.
4: కనుక మానవత్వం యొక్క అల్ప బుద్ధులతో యోచించేటువంటి యోచనలు చాలా అప్రమాణమైనటువంటివి.
5: The thoughts that come out of the narrow mind, they should not be taken into consideration.
4: కనుక ఇట్టి అప్రమాణాలకు మనం ఏమాత్రం కూడా వెచ్చకూడదు.
5: We should not have any such narrow
4: thinking. దీనికి మనం లొంగకూడదు, కుంగకూడదు.
5: We should never submit ourselves.
4: హృదయ పరిణామము పరిపాలము ఒక ప్రమాణమును మనం ఆశ్రయించాలి.
5: వీ షుడ్ రన్ ఆఫ్టర్ దట్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ ద మైండ్.
4: కనుక దైవత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో
5: గాడ్ థింగ్స్ ఆఫ్ ద వెల్ఫేర్
4: లోక శ్రేయస్సులో
5: ఇన్ వర్కింగ్ ఫర్ అదర్స్
4: లోకహితైకులైనటువంటి యొక్క మార్గాన్ని అందిస్తూ ఉంటాడు.
6: హి ఫాలోస్ ద పాత్ ఫర్ ద గుడ్ ఆఫ్ ది సొసైటీ.
4: భగవంతుని యొక్క ఇది చాలా విశాలమైనటువంటిది.
6: God has got very broad vision.
4: Inta visalamainatundi oka hrudayanni telusukovalante manavudu visalamainatundi buddhi kavali.
6: To understand the broad vision we should have broad mind.
4: Alpa buddhi tho adikatvanni gurtinchalante etta sadhyam avutundi.
6: With this narrow mind is it possible to understand the broad vision?
4: Divyatma swarupulara
6: embodiments of divine atma.
4: Hrudayanni visalamainatundi oka bhavanto manam abhivruddhi parchukovali.
6: We should develop expand our hearts.
4: Not physical heart.
6: Not physical heart.
4: Physical heart expand అయితే ఆపరేషన్ ఫోర్స్ వస్తుంది.
6: If physical heart expands, you should get operated.
4: హృదయం అనగా స్పిరిచువల్ హార్ట్.
6: హృదయ మీన్స్ స్పిరిచువల్ హార్ట్.
4: హృదయానికి హృదయమే కాని దీనికి హార్ట్ అని చెప్పకూడదు.
6: హృదయ మీన్స్ హృదయ నాట్ హార్ట్.
4: ఫిజికల్ హార్ట్ ఏదో ఒక భాగంలో ఒక ప్రమాణంలో ఉంటుండాలి.
6: ఫిజికల్ హార్ట్ ఈస్ ప్రెసెంట్ అట్ వన్ ప్లేస్.
4: హృదయం అనేటువంటి దీనికి ఒక కొలతనే లేదు.
6: హృదయ హ్యాస్ నో మెజర్.
4: దీనికి ఆకారమే లేదు.
6: ఇట్ ఇస్ నో
4: సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
6: ఎవ్రీవేర్.
4: నీవు ఇక్కడ ఉండవచ్చు ఇప్పుడు.
6: ఇవే విషయ.
4: నీ మనసు అమెరికాకి పోయిందంటే తక్షణమే హృదయం అక్కడ వెళ్ళిపోయింది.
6: ఇఫ్ యువర్ మైండ్ గోస్ టు అమెరికా ద హృదయ విల్ గో దేర్.
4: కనుక హృదయం అనేటువంటి దానికి ఒక రూపం లేదు.
6: హృదయ హ్యాస్ నో definite form.
4: Yet hrudayam adi sarva brahmandam.
6: That hrudaya is present the entire universe.
4: Hrudayam.
6: Hrudayam.
4: Hruda. Daya. Daya to kudinatundi hrudaya.
6: Hrudaya is the one with daya or compassion.
4: Daya. Daya to kudinatundi hrudaya.
6: Hrudaya is the one with daya or compassion.
4: Kani manam ippudu anukuneetundi oka heart anetundi pumputo kudinatundi.
6: The physical heart has got this involvement of the pump.
4: అదొక చిన్న మిషన్ తో కూడినటువంటిది.
6: ఇది హాస్ గాట్ ఎ స్మాల్ మెషిన్.
4: కానీ ఇది మెషిన్ కాదు.
6: బట్ ఇట్స్ నాట్ మెషిన్.
4: ఇది సర్వత్రా వ్యాపించినటువంటిది.
6: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
4: కనుక ప్రతి మానవుని ఎందుకు దయను పెంచుకున్నప్పుడే అది హృదయం కలవాడవుతాడు.
6: సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విన్ హీ డెవలప్స్ కంపాషన్ హీ కెన్ కాల్ హింసెల్ఫ్
4: హృదయమే దైవ మందిరము అన్నారు.
6: ఇట్స్ ఓన్లీ ది హృదయ విత్ కంపాషన్ ఇస్ ద టెంపుల్ ఆఫ్
4: దయ. లేనటువంటి హృదయము అది దయ్యపు హృదయము.
6: ద హృదయ విత్ కంపాషన్ ఇస్ ద డ్వెల్లింగ్
4: హృదయము.
6: It is the heart of the demon.
4: కనుక దయ లేకుండా ఉండకూడదు.
6: సో వన్ షుడ్ నాట్
4: నిజంగా మానవుడు అనుకున్నటువంటి వాడికి దయనే ప్రాణం.
6: ఇట్ ఇస్ ఎ ట్రూ మ్యాన్ కంపాషన్ ఇస్ లైఫ్.
4: దయనగా కంపాషన్ కరుణ.
6: దిస్ కంపాషన్ కరుణ.
4: ఈ కరుణ ఉండినప్పుడే మానవుడు కరిగిపోతాడు.
6: When he has got compassion, man may.
4: దైవత్వానికి ఒక తరుణం ఏర్పడుతుంది.
6: It gives an opportunity for the divine.
4: ఆ దయలేనటువంటి వాడికి ఏ తరుణం కూడా చేరదు.
6: When the one without compassion will not have any scope.
4: కనుక దైవము యొక్క భక్తులైన జన్మములు అనేటువంటివి కేవలం ఒక అంతరార్థాన్ని ప్రబోధించేదానికి ఏర్పడినవి కాని వారికి అది దయ్యపు హృదయము.
6: ద హృదయ విత్ కంపాషన్ ఇస్ ద
4: హృదయము.
6: ఇట్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద డెమన్.
4: కనుక దయ లేకుండా ఉండకూడదు.
6: సో వన్ షుడ్ నాట్
4: నిజంగా మానవుడు

0: కనుక దైవము యొక్క బర్త్డేలు జన్మములు అనేటువంటివి కేవలం ఒక అంతరార్థాన్ని ప్రబోధించేదానికి ఏర్పడినవి కానీ వాళ్ళకి జననము లేదు మరణం లేదు.
1: The birthday of God is celebrated to teach the inner significance because God has neither birth nor death.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: గాడ్ ఇస్ పర్మనెంట్ విత్ నేదర్ బర్త్
0: ఆది మధ్యాంతరహితుడు అనాది వాడు.
1: హి హస్ నేదర్ బిగినింగ్ నోర్ ఎండ్
0: చావక పుట్టక చంపబడక
1: హి నేదర్ బోన్స్ నోర్ డై
0: సర్వకము సాక్షి అయి వెలుగు ఆత్మభూవుడు.
1: హి రిమైన్స్ ఇన్ ద సెల్ఫ్ యాజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్
0: కనుక అలాంటి దైవత్వానికి ఏ విధంగా మనం ప్రమాణం చూపగలము?
1: హౌ డు యూ షో ద ప్రూఫ్ ఫర్ సచ్ డివినిటీ
0: కనుకనే భగవంతుని అప్రమాణుడు అన్నారు.
1: దేర్ఫోర్ గాడ్ ఈజ్ సెడ్
0: టు బి ప్రమాణమునకు అందనటించి వాడు
1: ఈజ్ బియాండ్ ఆల్ సెల్ఫ్ ప్రూఫ్
0: ఒక్క ప్రేమకు మాత్రమే అమ్ముతుంటున్నాడు.
1: హీ ఓన్లీ సకమ్స్ టు ద లా
0: కనుక ఆ ప్రేమతత్వం చేత
1: త్రూ లవ్
0: దైవాన్ని అర్థం చేసుకుని
1: వీ షుడ్ అండర్స్టాండ్ గాడ్
0: దయను పెంచుకుని
1: డెవలప్ లవ్
0: జీవితాన్ని గడపాలి
1: లీడ్ అవర్ లైఫ్

శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ నిరాధార కో ఆధార.

0: వరి తరం కాదు. వీటి విడదీయ నెవ్వరి తరము కాదు. మంచియే నీచెంత నిలిచియుండు. శ్రద్ధ కలిగిన వారికి చందు అదయు, శ్రద్ధ కలిగిన వారికి చందు అదియు. ఇంతకన్నాను వేరెత్తి ఎరుగపరదు.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జిస్ట్ టుగెదర్. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు సెపరేట్ దెమ్ అండ్ సార్ట్ దెమ్ అవుట్. But the one with sincerity will have that goodness with him. What else to be communicated to you?
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Idi Nootana Samvatsaram.
1: This is the new year.
0: Ee vidhamga Nootana Samvatsaram lo enniyo gadichinappudikini మన జీవితం మాత్రము పాతదిగానే కనిపిస్తూ ఉండాలి.
1: దో వి హావ్ హ్యాడ్ మెనీ ఆఫ్ ది న్యూ ఇయర్స్ యెట్ అవర్ ఓల్డ్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ స్టిల్ కంటిన్యూస్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్?
0: రెండును కలిసి ఉండు.
1: That good and bad coexist.
0: Itti kaliyakanu veru cheyatam evari taramu kaadu.
1: It's impossible for anyone to separate them.
0: Itti prema swarupamu, itti daiva swarupamu edalla elladala nilchiyey undunu.
1: The divinity and the principle of love remain forever as existence.
0: Atti nilchina shashvatamainatvanti satyamainatvanti tattvamunu manamu gurtinchukovadaniki prayatninchali.
1: We'll have to make every effort to hold on to this eternal principle of love.
0: Adiye మానవుని ప్రధానమైనటువంటి యొక్క వెతుకుడు.
1: దిస్ ఇస్ ద ట్రూ సర్చ్ ఫర్ మ్యాన్ కైండ్.
0: దేనిని వెతుకుతున్నావు?
1: వాట్ ఇస్ ఇట్ దట్ యువర్ సర్చింగ్ ఫార్?
0: దేనిని తెలియకుండా ఉన్నదో, దేనిని తెలుసుకోవాలని ఆశిస్తున్నావు, దానిని వెతకటం.
1: యు ఆర్ సర్చింగ్ ఫర్ దాట్ which has to be searched for, which is to be obtained.
0: Itti nirantaramu man venta janta inta undi kodappadikini manavudu gurtinchukolekapothunnadu.
1: Though it is with you, in you, around you, you are not able to recognize it.
0: Karanam emiti?
1: What's the reason?
0: ఈ నిలిచినటువంటిదే నిజమైనటువంటి యొక్క రూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ హస్ బిన్ స్టాండింగ్ ఓవర్ దేర్ ఈస్ ద ట్రూ ఫార్మ్.
0: సత్యమే నిజమైనటువంటి ధ్యానము.
1: ట్రూత్ ఈస్ ట్రూ మెడిటేషన్.
0: మెడిటేషన్ అనగా ఏదో ఒక దానిని వెతుకుతున్నాము, అది నాకు లభించినది అని చెప్పుకొని తృప్తి పెట్టడం మాత్రం కాదు.
1: మెడిటేషన్ డస్ నాట్ మీన్ the state of complacency or satisfaction by obtaining that for which you have been searching for.
0: Yedi manato kalisi unnado adiye manam vadiledi.
1: That which is with us has to be given up.
0: Tanato kalisi undinappudikini kaani tanu danni vadile petti kalinaatvanti dani kosamai aneka aporalu jarugutunnavu.
1: Though it is with him throughout, he is just in search of that which is apart from him, away from him.
0: Nityamaina, satyamaina, adbhutamaina, anandamaina, satyame, సర్వత్రా ప్రాకి ఉన్నది.
1: దట్ ఎటర్నల్ మిస్టీరియస్ వండర్ఫుల్ మిస్టికల్ ట్రూత్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: అట్టి సత్యమును మనం గుర్తించుకోవడమే మన ప్రధానమైనటువంటి ఒక మార్గము.
1: ద మెయిన్ పార్ట్ ఆఫ్ హ్యుమానిటీ లైస్ ఇన్ సర్చింగ్ ఫర్ దట్ ట్రూత్.
0: ప్రతి మానవుడు కూడాను సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్తాడు. కానీ విచారణ చేస్తే తాను చేసినటువంటి పని ఏమాత్రము ఫలించలేదు.
1: In fact, every man declares that he is in search after truth, but he has not been succeeded in his attempt.
0: నిత్య సత్యమైనటువంటి ఆనందము మన యందే నిరంతరము కదిలాడుతూ ఉన్నది.
1: That eternal bliss is present in us throughout to eternity.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఏ రీతిగా చూడగలము?
1: That eternal principle of truth, divinity, how is it possible for all of us to visualize?
0: సత్యము కంటే మించినటువంటిది ఈ జగత్తు నందు మరొకటి కానరాదు.
1: In this world, there's nothing beyond the truth.
0: అట్టి సత్యాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: It's man's main responsibility to recognize truth.
0: అది ఎప్పుడు చూసినా కానీ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నది.
1: That truth is in you, with you, around you, after you.
0: కానీ ఏదో నీకు కనిపించకుండా పోయినట్టు దాన్ని వెతుకుతూ ఉండినట్టుకు నీవు భావిస్తున్నావు.
1: As it is non-apparent, you think that you are not facing it, and so you go on searching for it.
0: కనుక నీ యందు ఉన్నటువంటి దానిని నీవు మరచి బయట ఉన్నటువంటి దాన్ని వెతుకుతూ ఉన్నావు.
1: And henceforth what's happening is, you are forgetting what is immanent, innate in you, and you are searching for that which is outside you.
0: అట్టి దివ్యమైనటువంటి తత్వమును మనం గుర్తించడానికి ఎన్ని విధములు సాధన చేస్తున్నారు మీరు?
1: To recognize that innate inborn divinity, what sort of spiritual practices we are adopting now?
0: దీనికి సాధనలే చేయనక్కర్లేదు.
1: In fact, we don't need to follow any practice.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉన్నటువంటి దానిని నీ వెతికేది ఇక్కడ.
1: When that is present in you, with you, above you, around you, where you are going to search for it?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవాన్వేషణ జరుపుతున్నావని భావిస్తున్నారే కానీ దైవాన్వేషణ జరపటం లేదు.
1: Though you declare that you are in search for God, in fact you are not doing it.
0: దీన్ని అన్వేషణ చేయనక్కర్లేదు.
1: You don't have to search for it either.
0: ఎప్పుడు నీ వెంటనే ఉంటున్నది.
1: It is always with you.
0: ఎప్పుడు నీతోనే ఉంటున్నది.
1: It is just after you.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వమును నీ వెతకటం అనేటువంటిది పెద్ద పొరపాటు.
1: That eternal principle of truth which is after you and you around you, and if you search for it, it is meaningless.
0: Yama, niyama, asana, pranayama, pratyaharam, dharana, dhyanam, samadhi. అది సమాధిని మాత్రమే ప్రత్యేకంగా నీవు భావిస్తున్నావు.
1: సమాధి విచ్ ఇస్ ది అల్టిమేట్ అమంగ్ ఆల్ ది డిఫరెంట్ స్టెప్స్, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార, ఎండింగ్ విత్ సమాధి యాజ్ ది అల్టిమేట్ రియాలిటీ, యూ కన్సిడర్ ఇట్ సెల్ఫ్.
0: కానీ దీనికి సమాధి అని పేరు పెట్టడం మంచిది కాదు.
1: ద టర్మ్ సమాధి ఇస్ నాట్ అప్రోప్రియేట్.
0: సమాధి,
1: సమాధి
0: అనగా అన్నింటి ఎందు కూడాను సమంగా ఉండేటువంటిది.
1: That which is equanimous in all periods of time is samadhi.
0: Itti pavitramainatvanti tattvam andari yandu untunadi.
1: This sacred principle is present uniformly in all.
0: Kevalam sadhana chesina vaari daggara maatrame labhinchadani anukovatam pedda parapaatu.
1: It's a big mistake to feel that this equanimity is present among those who practice spiritual principles.
0: Nee tattvalu nee ekkadaina bayata vetukutunnava?
1: Do you search for your own self outside?
0: నీ యొక్క సెల్ఫ్ ని నీవు ఎక్కడైనా బయట వెతుకుతున్నావా?
1: Do you search for yourself outside in the external world?
0: అట్లా వెతికేటువంటి వాడు మూర్ఖుడు అని చెప్పవచ్చు.
1: The one who searches himself in the outer world is a fool.
0: నిన్ను నీవు చూసుకోవడానికి నీ యందే వెతకాలి.
1: టు నో థై సెల్ఫ్ యు హావ్ టు గో ఇన్ వర్డ్.
0: బయట వెతకడం ఇది పొరపాటు.
1: టు మూవ్ అవుట్ వర్డ్ ఇస్ ఎ మిస్టేక్.
0: కనుక దేనిని వెతకాలనుకుంటున్నావో అది నీలోనే ఉన్నది.
1: దట్ వాట్ యు ఆర్ సర్చింగ్ ఫార్ ఇస్ ఇమ్మనెంట్ ఇన్ యూ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క తత్వమును మనం సాధన చేత దాన్ని అతిగా దూరంగా చేసుకుంటున్నాం.
1: ది సీక్రెట్ ప్రిన్సిపల్ హ్యాస్ గాట్ డిస్టెన్స్డ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ సర్చ్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ఎక్కడ కూడా నువ్వు వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్ ఎనీవేర్.
0: నీది కానటువంటి దాన్ని నీ వెతుకుతున్నావు.
1: యు ఆర్ సర్చింగ్ దాట్ వాట్ ఈస్ నాట్ యువర్ ఓన్ ఐడెంటిటీ.
0: ఇట్టి పిచ్చి మనసులు కలిగినటువంటి వానికి యథార్థం ఎట్ట బోధపడుతున్నాడు.
1: This madness will never take you anywhere.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Nee endu prema unnadi.
1: There is love within.
0: Kaani aa premanu ekkadi nunchi nee goni tecchavu.
1: Where from have you got it?
0: Adi ekkadiki pothunnadi.
1: In which direction does it flow?
0: Ekkadiki raavatam povatam ledu. Raakapokaru lenatti shashvatundu aa yokka pothyamu.
1: It neither gets in nor leaves you, neither entrance nor exit.
0: Kanuka manu sadhana anetundi kevalam kalamunu vyartham gaavichukune nimittame manu cheyutunnave kaani nijanga sadhana cheyatam antante nenu neni anetundi satyanni gurtinchukunnappudu vaadiki inka maru sadhana akkarledu.
1: In the name of spiritual practice sadhana we are wasting our time. The moment you recognize the fact that I am I, then and there itself reality is experienced.
0: Kanuka nenu aneetundi ekkadi nunchi vastundadi.
1: This term I, what's its origin?
0: Tane ende untunnadi.
1: It is within.
0: Tane kalpinchukuntunnadu.
1: It's of your own.
0: Ee kalpitamainaatundi nenu nu tanu kalpinchukoni amitanga bhavistunnadu.
1: In fact it is of his own imagination and he magnifies it.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తనలోనే ఉన్నటువంటి యొక్క సత్యాన్ని తాను గుర్తించడం అత్యవసరము.
1: Therefore it's most essential for every man to turn inward and know his true nature.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: తన యొక్క తత్వము తనదే కాని పరులది కాదు.
1: In fact your nature belongs to your own self, not to any foreign person.
0: నీ సెల్ఫ్ ను నీవు ఎందుకు వెతుకుతున్నావు?
1: వై డు యు సర్చ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్?
0: అది నీ యందే ఉంటున్నది.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
0: కనుక నేను వెతికేటువంటి వస్తువు నా యందే ఉన్నది అని సత్యాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు.
1: హీఈస్ ఎ ట్రూ ఎస్పరెంట్. హీ హూ అండర్స్టాండ్స్ దాట్ వాట్ హీ సర్చింగ్ ఫార్ ఈజ్ ఇన్ రియాలిటీ ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ హిమ్.
0: కనుక మనం వెతకటం అనేటువంటిది కేవలం ఒక పిచ్చితనమే.
1: Therefore the search in the common parlance is a sign of madness.
0: తన నొసటి ఎందున్నటువంటి చెట్టును తాను వెతకటం ఎందుకు?
1: When it's all around, why should he search for it?
0: కనుక మనం వెతికేటువంటిది అనేటువంటిది చాలా చెడు మార్గమే.
1: Therefore it's wrong path, wrong procedure to search for divinity.
0: కన్నులు మూసుకొని దేన్నోని యోచన చేస్తున్నామని అనుకోవటం అది కూడా పెద్ద పొరపాటే.
1: Though you have written, you are thinking that you'll find some time later is also a sign of ignorance.
0: కనుక మనం సత్యనిత్యమైనటువంటి మన నీడను మనం వెతకడం అవసరం లేదు.
1: Therefore that which follows you doesn't need to be searched.
0: మీరు వెతికేటువంటి యొక్క సత్యము మీ యందే నిలిచి ఉన్నది.
1: దట్ ట్రూత్ ఫర్ విచ్ యు హావ్ బీన్ సర్చింగ్ ఫర్ ఆల్ అలాంగ్ ఇస్ ఇన్ యూ.
0: కృష్ణ తత్వం నందు అనేక విధములైనటువంటి యొక్క సాబోధనలు అనేక విధములైనటువంటి వెతుకులు చాలా జరిగినాయి.
1: ఇన్ రిలేషన్ టు లార్డ్ కృష్ణ దేర్ హావ్ బీన్ మెనీ పాత్స్ ఫాలోడ్, మెనీ పాత్స్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ప్రాక్టీసెస్.
0: కానీ అవన్నీ కూడా కట్టగడపతికి వ్యర్థమైపోయినవి.
1: All of them were in vain finally.
0: Krishnudu ekkada unnadu?
1: Where is Krishna?
0: Devam ekkada unnadu?
1: Where is God?
0: Anta tanayende untunnadi.
1: In fact everything is with him.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee prema aneetundidi puttinadi kaadu.
1: Love is not born.
0: Adi man nunchi ఆవిర్భవించినటువంటిది.
1: ఇట్ ఎమనేట్స్ విత్ ఇన్ యూ.
0: ఆ ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమను ఆవిర్భావంగా చేసుకున్నప్పుడే నీ నీ సత్యభావం నీకు దక్కుతుంది.
1: When once the love that emanates in you should manifest, then there is justification.
0: ఇది బట్ట.
1: This is cloth.
0: ఇది బట్ట కాదు.
1: No.
0: ప్రతి.
1: It's cotton.
0: ఈ విధంగా పోతూ పోతూ వస్తే కట్టగట్టుకి ఒక్కటే నిలిచిపోతుంది.
1: Ultimately the cotton remains one.
0: కనుక మనం విచారణ చేయటం అనేటువంటిది చాలా పొరపాటుతున్నాము.
1: వాట్ వీఆర్ బాదరింగ్ అవర్ సెల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంక్వైరీ ఈజ్ రాంగ్లీ డైరెక్టెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటిది మీకు ఎంత అర్థం అవుతుందో మీకు గుర్తించాలి.
1: యూ మస్ట్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ లవ్.
0: ప్రేమ అనగా అన్నిటిపైన ప్రేమనే ఉంటుండాలి మనకు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ లవ్ ఆల్.
0: తినే తిండి పైన,
1: the food that we part,
0: katte badda paina,
1: and the clothes we wear,
0: chuche chupulo,
1: our looks,
0: anninti endu okate unnadi.
1: There is love indeed.
0: Aithe manamu mana chupulu vyathyasanga undeda,
1: because there's some difference in our looks,
0: mana bhavamulu vyathyasanga undatam cheta,
1: because of variety in our thoughts,
0: veru veruga manam bhavinchukuntunnam,
1: we find the duality or separateness.
0: Idi chaala parapaatu.
1: It's a big mistake.
0: నేను నేనే.
1: I am I.
0: అదే మనం వెతకవలసినటువంటి.
1: That's the message which is necessary.
0: నీవు నీవే కాని నీవు నేను కాదు.
1: In fact, you are you and I am I.
0: కనుక ఈ భేదభావంతో కూడినటువంటి ఒక పదములే మనం అనేకంగా భిన్నంగా మారుస్తూ ఉండాలి.
1: Because of our vocabulary nomenclature, we are confused, giving scope for duality.
0: లోకములో అనేకం కనిపిస్తుండాయి మనకు.
1: In this world we see many.
0: కాదు కాని అవి అనేకంగా మనం భావిస్తున్నాము చాలా పొరపాటు.
1: We consider them many, but it's not correct.
0: అనేకంగా కనిపించేటువంటి అంత కూడాను ఏకమైనటువంటివి.
1: Though there is vast variety in the outer world, there you find underlying oneness.
0: కనుక అనేకంగా ఉన్నటువంటిది ఏది కూడాను ఒకటి కనిపించదు మనకు.
1: Therefore that which is a variety, a multiplicity, is not variation.
0: కనుక నీకు ఏకంగా కనిపించేటువంటిది నీవు.
1: In fact, that which is one is your true self.
0: అట్టి ఏకత్వమైనటువంటి వ్యక్తియే నిజమైనటువంటి దైవత్వం.
1: This fundamental principle of unity, the real I, is divine.
0: కానీ నేను అనేటువంటిది ఫండమెంటల్.
1: This true I, the self, is fundamental.
0: మనము అనేటువంటిది అంతా కూడాను భిన్నమైనటువంటివి.
1: The we is variation, duality.
0: నిన్ను నీవు అద్దంలో చూసుకున్నప్పుడు,
1: when you stand in front of the mirror,
0: అప్పుడు నీవు ఎంతమందిగా కనిపిస్తావు?
1: How many images you find?
0: లేదు.
1: No.
0: నీకు నీవు కనిపింపజేసేటువంటి అద్దములు వేరు వేరుగా ఉన్నాయి, కానీ ప్రతిబింబం ఒక్కటిగానే ఉంది.
1: Though the mirrors are many, giving scope for number of images all around, you are just one.
0: కనుక ఈ ప్రతిబింబమైనటువంటిది అంతా కూడాను ఒక్కటే.
1: All the reflections stand for only one, the main object.
0: కనుక అట్టి ఏకత్వమే నేను అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ ఈస్ దిస్ ఐనెస్.
0: ఈ టంబ్లర్ లో నీరు పోసుకున్నావు.
1: దిస్ టంబ్లర్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఇది నీవు చూసుకున్నప్పుడు నీ ముఖమే నీకు కనిపిస్తూ ఉండాలి.
1: వెన్ యూ లుక్ ఇన్ యూ ఫైండ్ యువర్ ఓన్ ఇమేజ్ రిఫ్లెక్షన్ దేర్.
0: కానీ నీ ముఖం వేరే కాదు.
1: యువర్ ఫేస్ ఇస్ నాట్ సెపరేట్.
0: నీ ముఖమే నీకు అక్కడ ప్రతిబింబంగా కనిపిస్తుండాలి.
1: యూ సీ యువర్ ఓన్ ఫేస్ యాజ్ రిఫ్లెక్షన్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: నీకు నువ్వే ప్రతిబింబంగా కనిపిస్తున్నావు.
1: యూ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినియులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు తెలుసుకోవాల్సినటువంటిది ఏకత్వమైనటువంటి ఒక దివ్యత్వాన్ని.
1: వాట్ యు ఆర్ సపోజ్ టు నో ఇస్ దిస్ ద పాయింట్ వన్నెస్ ద యూనిటీ డివినిటీ.
0: ఆ ఒకదానిని మీరు కలుసుకుంటే అన్ని చూచిన వారు అవుతారు.
1: If you know this fundamental one divinity, you will be knowing rest.
0: ప్రాపంచికంగా భిన్నంగా కనిపించినప్పటికీ,
1: this world may be dual.
0: కానీ దివ్యమైనటువంటి దాంట్లో ఏకత్వంగానే ఉండాలి.
1: But in the spiritual sense, it is only one that exists.
0: నీవు మూడు రకములైనటువంటి బొమ్మలు చూస్తున్నావు.
1: You see three pictures.
0: నీ బొమ్మను నీవుగా చూసుకుంటున్నావు.
1: You see your own picture as
0: నీ బొమ్మని నీవు వేరుగా చూస్తున్నావు.
1: And sometimes you consider separate.
0: వేరుగా చూసిన బొమ్మని నీవు రెండు ఒకటే అయిపోతున్నావు.
1: The picture of your own which you consider separate are two now.
0: కనుక ఇవన్నీ కూడాను నీలో నీకు కలిగేటువంటి ఒక మార్పులే.
1: These are all the changes, the thoughts in you only.
0: దైవత్వాన్ని మనం ఒక్కతూరి మనం చక్కగా చూడొచ్చు.
1: You can certainly visualize the divinity at once.
0: కనుక అట్టి ఏకత్వాన్ని మనం చూడటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
1: We make several attempts to experience this oneness of the divinity. It's a big mistake.
0: ఇది దైవత్వం అనేటువంటిది ఎన్ని రూపంతోనూ లేదు.
1: Divinity is not varied.
0: అంతా ఒకే రూపమే.
1: It's only one form.
0: ఏకం సత్య ప్రభోదావదంతి.
1: It's only the truth is one which is spoken referred to as many.
0: కానీ తాను చూస్తున్నటువంటిది తానే అయినప్పటికీ,
1: though he sees himself,
0: అది భిన్నత్వంగా భావిస్తున్నావు,
1: he considers as many.
0: అది ఏ మాయ.
1: This is illusion.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా చూపించేటువంటిది మాయ.
1: It is this illusion which makes one look as many.
0: కానీ అది అనేకత్వం కాదు.
1: In fact, it is not.
0: నీ ఏకత్వమే.
1: It's one only.
0: భిన్నత్వం అనేటువంటిది కేవలము నీ యొక్క భ్రాంతులే.
1: Diversity is of your own making, imagination.
0: కనుక నీ భిన్నత్వాన్ని నీవు మర్చిపో.
1: Forget this plurality.
0: దైవత్వాన్ని నీవు చింతన చేయి.
1: Think of the divine.
0: ఏ పేరైనా పెట్టు, ఏ రూపమైనా పెట్టు, ఏ నామమైనా పెట్టు.
1: Call it by any name. Give it any form whatsoever of your choice.
0: కానీ ఒకానొక సమయంలో,
1: at one time,
0: రాధ కృష్ణుని చూసుకుని,
1: వాచింగ్ కృష్ణ,
0: కృష్ణుడే నా యొక్క నిజమైనటువంటి భావము.
1: She considered Krishna as her own.
0: కాని అనుకుంది కాని మరి తక్షణమే, ఓ కృష్ణుడు వేరు నేను వేరు.
1: But thereafter, next moment she thought that she is separate from Krishna.
0: అది పొరపాటు.
1: It's a mistake.
0: అది తానే కాని తాను వేరు కాదు.
1: In fact, she and Krishna are one, not separate.
0: అట్టి ఏకత్వమైనటువంటి యొక్క కృష్ణుణ్ణి భిన్నత్వంగా భావించుకోవటము తన మనోదోషమే తప్ప వేరు కాదు.
1: The mistake lies in her thinking process of the mind. Krishna, in fact, is the only one.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు నిజంగా దేన్ని చూసినప్పటికీ అదంతా దైవత్వంగానే భావించండి.
1: కన్సిడర్ ఆల్ ఎసెన్షియలీ యాజ్ డివైన్ వాట్ ఎవర్ యూ సీ.
0: ఇది అతను ఇతను అనేటువంటి యొక్క భేదభావములకు చోటు ఇవ్వకండి.
1: నెవర్ గివ్ స్కోప్ ఆర్ ఛాన్స్ ఫార్ డిఫరెన్సెస్.
0: వారు వీరు అనేటప్పటికీ ఈ భావం పూర్తి పంచిపోతుంది.
1: వెన్ వన్స్ యు ఆర్ ఫీలింగ్ సచ్ అస్ మైన్ అండ్ థైన్, దెన్ నేచురలీ యు ఆర్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది నీ యొక్క ప్రేమతత్వంలో ఉన్నటువంటి ప్రతిబింబములే కాని మరొకటి కాదు.
1: దే ఆర్ ఆల్ జస్ట్ రిఫ్లెక్షన్స్ బికాస్ ఆఫ్ యువర్ లవ్, నాట్ సెపరేట్.
0: ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ అన్ని కూడాను ఒకదాని యొక్క సంబంధమే.
1: ద రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ బిలాంగ్ టు ది ఓన్లీ వన్ బేసిక్ ప్రిన్సిపల్.
0: కనుక మీ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ అంతా కూడాను నీవేగానే భావించు.
1: సో కన్సిడర్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ యాజ్ యువర్ ఓన్.
0: కానీ నీవే ఇంకొక రీతిలో రిఫ్లెక్షన్ గా కనిపిస్తున్నావు.
1: అండ్ యూ విల్ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ సమ్వేర్ ఎల్స్.
0: నిన్ను నీవు అద్దంలో చూసుకుని అద్దంలో ఒక ప్రతిబింబంగా ఉంది అని అంటున్నావు.
1: యు లుక్ ఇంటు ద మిర్రర్ అండ్ యు ఫైండ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ యువర్ ఓన్.
0: లేదు, అద్దము ప్రతిబింబాన్ని చూపించేటువంటి ఒక తత్వమే తప్ప అద్దంలో నీవు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ మిర్రర్ షోస్ యువర్ రిఫ్లెక్షన్ అండ్ యు ఆర్ నాట్ దేర్ ఇన్ ద మిర్రర్.
0: తన యందే ఉండినటువంటి దైవత్వం,
1: డివినిటీ విత్ ఇన్ హర్,
0: పరాయి వ్యక్తిని ఎందుకు నీకు కనిపించినట్టుగా కనిపిస్తే,
1: when it appears as though it is another person,
0: పరాయి వ్యక్తులు కాదు,
1: then it's not true.
0: తనం తాను మర్చి పరాయి వ్యక్తులను దైవంగా భావిస్తున్నాడు.
1: One is forgetting his own self and considers the other as divine.
0: కనుక దీనిని నారదుడు చెప్పాడు.
1: This is what Narada said.
0: అమ్మా రాధా,
1: రాధ,
0: నీవెవరనుకున్నావు?
1: Who are you?
0: నీవు కేవలము రాధ అనేటువంటి పేరుకు సంబంధించిన వ్యక్తి కాదు.
1: యు ఆర్ నాట్ సింప్లీ ద పర్సన్ బేరింగ్ ద నేమ్ రాధ.
0: నీవు రాధ అనేటువంటి భ్రమతో నీవు మునిగిపోతున్నావు.
1: యు హావ్ ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ నేమ్.
0: నీవు కానే కాదు ఇది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ ద నేమ్.
0: అంతా కృష్ణుడే.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ కృష్ణ, దట్స్ ఆల్.
0: కృష్ణ యొక్క ప్రతిబింబమే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: And you are the reflection of Krishna. Consider yourself separate. No.
0: ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ లే మనకు ఇన్ని విధమైనటువంటి యొక్క భేదములకు గురి అయిపోతున్నాయి.
1: Reaction, reflection, resound are responsible for differences.
0: ఒక కొండ మరకు పోయి ఓ అని నీ వర్చు.
1: Just go near the hill అండ్ షౌట్ ఓ.
0: అక్కడ ఏదో ఇంకోటి కూడా ఓ అని అరిచినట్టు కనిపిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ది ఈకో, ద సేమ్ సౌండ్ ఓ.
0: కనుక ఆ సౌండ్ తందే కానీ పరలు కాదు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ సౌండ్ దట్ ఈకోడ్.
0: ఇటు తన సొత్తాన్ని తాను పరాయిదీనిగా భావించి తాను పొరబడిపోతున్నాడు.
1: సో ఇట్స్ యువర్ ఓన్ బట్ యు కన్సిడర్ ఇట్ ఏలియన్.
0: ఎక్కడ చూసినా జగత్తు లోపల ప్రతిబింబములే మనకు కనిపిస్తున్నాయి గాని
1: ఎవ్రీవేర్ వి ఫైండ్ రిఫ్లెక్షన్స్.
0: అందరూ ప్రతిబింబ స్వరూపులే.
1: ఆల్ ఆర్ రిఫ్లెక్షన్స్.
0: ఈ ప్రతిబింబాలు తందిగా భావించుకుంటున్నారు.
1: యు కన్సిడర్ ది రిఫ్లెక్షన్స్ అస్ రియాలిటీ.
0: అది ఏనాడు నీవు వదులుతువో అప్పుడే నీకు నీ యొక్క బింబం నీకు పూర్తిగా కనిపిస్తుంది.
1: ద మూమెంట్ యు అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ ద రిఫ్లెక్షన్ యు విల్ నో ది ట్రూత్ ఆఫ్ వన్నెస్.
0: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక అద్దం తీసుకుని నీ ముఖాన్ని నీవు చూసుకో.
1: వాచ్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్.
0: అయ్యో ఇది నా ముఖమేనే అంటున్నావు.
1: దెన్ ఇస్ దిస్ మై ఫేస్ ఎ క్వశ్చన్ మే కమ్.
0: అయితే నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: ఇది నీ ముఖమే అయినప్పుడు ఆ ముఖంలో ఉన్నటువంటి వారు కొత్త వారు కాదే.
1: When you say that's your face, the one there is not separate.
0: రెండు ఒకటే.
1: Both are one actually.
0: ఇట్టి ఏకత్వమును భిన్నత్వంగా భావించి పొరపడుతుండేది నీవే.
1: In fact, this oneness is mistaken. It's because of your own mistake in thought.
0: కనుక మన తత్వాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to know our true nature.
0: నీవెవరు?
1: Who are you?
0: నీవే తాను.
1: In fact, you are
0: తానే నీవు.
1: In fact, you are.
0: నీవు తాను రెండు చేరితే ఒకటైపోయింది.
1: You and he are one.
0: కనుక ఇట్టి ఏకత్వాన్ని మనము భిన్నత్వంగా భావించుకుని మనమే పొరపడిపోతున్నాము.
1: Therefore, we are mistaken considering this unity as
0: ప్రతి విషయం నందు కూడాను ఇట్టి రిఫ్లెక్షన్ రియాక్షన్ చేసినట్లోనే.
1: In every matter, you come across this reaction, reflection and resound.
0: కనుక మనం ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ కు చోటే ఇవ్వకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ దీస్ త్రీ, రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
0: ఒక అడవికి పశువులు తోలుకొని పోయాడు ఒక కొడుకు.
1: ఎ పర్సన్ ఇస్ టేకింగ్ కౌస్ అలాంగ్ విత్ హిమ్ టు ఎ నియర్ బై ఫారెస్ట్.
0: రూట్ కు పెట్టుకుని పాట పాడుతున్నాడు.
1: వెల్ హీ వెంట్ ఆన్ ప్లేయింగ్ ఆన్ ఎ ఫ్లూట్ దేర్.
0: ఆ పాట పాడుతున్నంతసేపు తాను తిరిగి ఎవరో పాట పాడుతున్నారు నాకు విరోధంగా అని తాను భావించింది.
1: As he went on playing on the flute, he could find, he could listen to the voice, and he thought that is someone else's voice.
0: వాడి పైన కోపం వచ్చింది.
1: He was so angry with the other person.
0: పశువులు తోలుకున్నాడు ఇంటికి వెళ్ళాడు.
1: He just brought them home, all the cows.
0: అమ్మా నేను రేపటి దినం నేను పశువులు తీసుకుని పోను.
1: He said, Mother, I'm not going to rear cows tomorrow.
0: నేను ఏది చెప్తే వాడు అదే చెప్తున్నాడు.
1: I come across a person who's responding.
0: నాకు ఎవరో ఒక అడవి లోపల ఒక పెద్ద దేశి ఉన్నాడు.
1: There is a person there in the forest.
0: ఏ పాట పాడితే అదే పాటే పాడుతున్నాడు.
1: Whatever I sing, he sings back.
0: కాబట్టి నన్ను అవమానం చేస్తున్నాడు.
1: I'm insulted.
0: అప్పుడు ఆమె చెప్పింది, నాయన.
1: Then she says,
0: ఇది నీ పొరపాటే.
1: It's your mistake.
0: నీకు నీవే పలుకుతున్నావు.
1: In fact, it's only your voice.
0: నీ ప్రతిధ్వనియే నీకు వినిపిస్తున్నది.
1: It's just your own resound.
0: నీ పాటనే వాడు పాడి పాడటం కాదు.
1: It's not any person singing the same song as you.
0: అయితే రేపటి దినం రా అన్నాడు.
1: And he wanted his mother to follow him on the following day.
0: తెల్లవారేటప్పటికి తల్లిని తీసుకున్నాడు.
1: Next morning,
0: నిన్న పోయినటువంటి కొండల ఉమ్మి చాటుకు తాను పోయాడు.
1: Accompanied by his mother, he went to the same forest.
0: ఒక పాట పాడాడు.
1: And then he started playing on the instrument.
0: అక్కడ నుంచి కూడా ఒక పాట వచ్చింది.
1: And also voice changed.
0: చూడు, ఎవరో నన్ను గేలి చేసినట్టుగా నాకు విరుద్ధంగా పాట పాడుతున్నాడు.
1: Then he points to his mother and says, someone is heckling at me, making fun of me.
0: ఆ కుమారుడు దగ్గర తీసుకుని,
1: and then mother called him close.
0: ఇది నీ ప్రతిబింబమే కానీ నీ సౌండే కానీ బయటవాడు కాదు.
1: And the mother tells him, look here, my dear son, that's all your reaction, reflection, resound. That's just echo, nothing else.
0: ఎక్కడ పోయినప్పటికీ నీ మన సౌండ్ మనకే కనిపిస్తుంటుంది.
1: Wherever you go, you certainly know your resound.
0: బయట వారు ఎవ్వరూ నీకు పోటీ చేయరు.
1: There's no person alien to you, different from you.
0: అని చెప్పి వారిని బుజ్జగించి ఇంటికి తెచ్చింది.
1: So saying, she brought her son home.
0: అటువంటి ప్రతిబింబాలను చూసి మనం ఇప్పుడు చాలా ప్రబోధం చేసి వచ్చి పోరపడుతున్నాము.
1: వీఆర్ మిస్టేకెన్ లైక్ వాయిస్ ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ ద రిఫ్లెక్షన్స్.
0: మీరు దైవాన్ని చూడాలనుకుంటే ఒక్కతూరి మీరు దృఢం చేసుకోండి.
1: determined completely once to see God.
0: నా దేహం ఇది నా దేహం అని భావిస్తున్నాను కానీ ఈ దేహం నాది కాదు.
1: You have body identification. In fact, you are not the body.
0: ఈ దేహం నీవు కాదు.
1: You are not the body.
0: నీకు ఈ భావము బ్రహ్మగా కనిపిస్తుంటాది.
1: It is only your own feeling of body identification.
0: ఈ భ్రమనే నీకు నీవు అనుకుంటే నీవెక్కడ ఉన్నావు.
1: This is only your illusion, imagination. Where else you exist?
0: నీ యొక్క ప్రతిబింబాన్ని నీవు కల్పించినప్పుడు నీకు ప్రతిబింబం ఇంక ఎక్కడ ఉంది?
1: Where is your reflection then?
0: కనుక పిల్లలందరికీ కూడా చక్కని చూసుకోవాలి. ఎక్కడ చూసేది కూడాను మీ యొక్క ప్రతిబింబమే కానీ వేరు కాదు.
1: Students should understand this clearly. All over.
0: మీరు ఇప్పుడు చూస్తున్నట్టు సాయిబాబా సాయిబాబా సాయిబాబా అనుకుంటున్నారు.
1: You all say Sai Baba.
0: కానీ నేను సాయిబాబాని కాదు.
1: Bhagavan is not Sai Baba.
0: నేను మీరే మీరు నేనే.
1: In fact, Swami is you. You are Bhagavan.
0: ఈ సత్యాన్ని పూర్తి మీరు గుర్తించండి.
1: Know this truth clearly.
0: గుర్తించుకుంటే ఇంక భేదమనేది మీకు ఉండవు.
1: Then there will be no differences at all.
0: నిన్ను నీవే ఒక చెంప కొట్టుకో.
1: Just slap yourself.
0: నీకు నీవు చెంప కొట్టుకుంటే ఎవరికి దెబ్బ తగిలింది?
1: Then who is hurt when you slap yourself?
0: నీకే దెబ్బ తగిలింది.
1: Yes, you are hurting yourself.
0: వాడిని ఎవరినో నేను కొట్టాను అనుకుంటున్నావు.
1: You think that you are slapped by someone else.
0: ఎవరినో కాదు నిన్ను నీవే కొట్టుకున్నావు.
1: In fact, you are hurting yourself.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఒకరిని మనం దూషించావు.
1: You have accused someone.
0: కానీ అతన్ని దూషించినట్టుగా నీవు భావిస్తున్నావు.
1: You considered it so.
0: వాణ్ణి కాదు నీవు దూషించింది, నిన్ను నీవే దూషించుకున్నావు.
1: You are criticizing, accusing your own self.
0: ప్రతి ఒక్కటి కూడాను జరిగే చర్యలన్నీ కూడాను నీవు చేసుకునేటువంటివే కానీ పనులవి కాదు.
1: All our actions are of our own making. They don't belong to anybody.
0: మీరందరూ కూడాను పరులు కాదని భావిస్తున్నావు.
1: You consider that someone else or
0: పరులే లేరు.
1: There are no other person.
0: అంతా ఉన్నది ఒక్కరే.
1: Only one that exists.
0: ఇక్కడ మీరందరూ కలిసి ఒకరే చెప్పగలరు?
1: How do you say that you are one when there are so many around?
0: కనుక ఇవన్నీ కూడా ఈ భావంతో పెట్టుకుంటే అందరూ వేరు వేరైనారు.
1: It is only because your approach, your outlook that makes you feel diverse.
0: నీవు కొన్ని ఒక 5,000 లడ్డూలు ఇచ్చావు.
1: And you brought some ladus.
0: నీవందరికీ పంచిపెట్టేటప్పుడు 5,000 మందికి నేను పంచాను అంటున్నావు.
1: And you say that you have distributed 5,000 ladus to everybody.
0: ఆ 5,000 మందికి కూడా నువ్వు పోయావు ప్రశ్నించు.
1: You asked all 5,000 people.
0: అయ్యా మీరు తిన్నది ఏమిటి?
1: What have you eaten?
0: లడ్డు.
1: You say laddu.
0: నువ్వు తినది ఏమిటి? లడ్డు.
1: What have you eaten?
0: ఎవరిని అడిగినప్పటికీ వాడు లడ్డు అనే చెప్తున్నాడు, కానీ నాది వేరు నీది వేరు అని చెప్పడం లేదు.
1: You ask everybody, they'll say, I have eaten laddu. They don't say that I have eaten
0: something. అదే విధంగా ప్రతి వ్యక్తి ఎందుకు నీ ఆత్మతత్వమే నీకు ప్రతిబింబిస్తుండాలి.
1: Therefore, your own true self is appearing as a reflection.
0: కనుక నీ యొక్క తత్వాన్ని నీవు గుర్తించుకొని పో.
1: So know your true nature, your true identity.
0: ప్రేమతత్వము ఒక్కటే.
1: Love is one.
0: ప్రేమ ఒక్కటే.
1: Love is only one.
0: బిడ్డ పైన చూపు, తల్లి పైన చూపు, భార్య పైన చూపు, భర్త పైన చూపు.
1: This love may be towards the daughter, the son, the husband and the wife.
0: కానీ వీళ్ళందరి పైన చూసేది ఈ ఒకే ప్రేమనే.
1: In fact, the same love proceeds in different directions.
0: బిడ్డ పైన చూసినప్పుడు నా బిడ్డ అని కచ్చుకుంటుంది.
1: Then once you look at your child, you hug her.
0: ఇది నా చెల్లెలు అనుకున్నప్పుడు ఆమె చెల్లెలుగా మాట్లాడుతుంది.
1: And when once you see your sister,
0: ఈ ఆత్మ అనేది ఒక్కటే.
1: ఆత్మ ఇస్ ఓన్లీ వన్.
0: రెండు అనేటువంటి ఆత్మ లేవు.
1: దేర్ ఆర్ నో టూ సెల్ఫ్స్.
0: ఈ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించు.
1: నో దిస్ ఓన్లీ వన్ సెల్ఫ్.
0: ఎవరికెవరు భేదములు కూడా ఉండవు.
1: దేర్ విల్ బి నో డిఫరెన్సెస్.
0: ఎవరికెవరు ద్వేషములు కూడా ఉండవు.
1: యు డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఈ ద్వేషములు భేదములు పోవాలనుకుంటే ఇవన్నిట్లో ఉన్నాయని భావించు.
1: దెర్ఫోర్ కన్సిడర్ that the same self exists in everybody. There will be no differences at all when once you know the self.
0: Kanuka ee ekatvam ani matra nu gurtinchu.
1: So recognize this oneness.
0: Appude ee satyam ani gurtinchadaniki veel avutundi.
1: Then it's possible for you to know and experience the truth.
0: Pillalandaru kudanu ento premaga unnaru.
1: All children, students are full of love.
0: కానీ నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు బాబా అని మీరు అనుకుంటవచ్చు.
1: యు మే థింక్ దట్ భగవాన్ లవ్స్ మీ, భగవాన్ లవ్స్ మీ.
0: అందరినీ ప్రేమించేది బాబా ఒక్కడే.
1: ఓన్లీ వన్ భగవాన్ దట్ లవ్స్ ఆల్.
0: కానీ మీరు వేరు వేరుగా కనిపిస్తున్నారు కానీ నాకు అందరూ ఒకటి.
1: ద డిఫరెన్సెస్ అప్లై టు యూ బట్ ఆల్ ఆర్ వన్ టు భగవాన్.
0: కనుక నేనే మీరు, మీరే నేను.
1: భగవాన్ బిలాంగ్స్ టు యూ, యూ అండ్ భగవాన్ ఆర్ వన్.
0: ఈ ఏకత్వాన్ని మీరు దృఢంగా నమ్మండి.
1: స్ట్రెంగ్థెన్ దిస్ యూనిటీ.
0: రెండు అనేటువంటి ఇక్కడ ఏమాత్రం కనిపించవు.
1: దేర్ ఇస్ నో డ్యూయాలిటీ అట్ ఆల్.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేది గుర్తించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్.
0: కొన్ని ఆధారాలు తీసుకున్నప్పుడు మీకు కొంతకాలంకి ఇది మీరు అర్థం చేసుకుంటారు.
1: వెన్ యూ గో బై సర్టన్ ఎవిడెన్సెస్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ కాంప్రహెండ్ క్లియర్లీ.
0: కనుక మీరు కొంత ఓపిక పెట్టుకోండి.
1: బి పేషెంట్ ఎనఫ్.
0: నాకు కనిపించడం లేదు, నాకు ఏమాత్రం దర్శనం ఇవ్వటం లేదు అని మీకు మీరు నిరాశ పడకండి.
1: Never get frustrated that you are not able to see God, that you are not able to converse with Him.
0: Kanuka, ekatvani nivu gurtinchukoni, aa ekatvani drudanga vari pettukunnappude, neeku nive Sai Baba arputavu.
1: When once you know the principle, oneness of the self, as the true reality, then you will know that you are divine.
0: Kanuka, nivu divine kani, nivu vere kadu.
1: You are basically divine, nothing else.
0: ఆ డివైన్ అనేటువంటి దాన్ని మీరు డీప్ వైర్ గా తీసుకుంటున్నారు.
1: దిస్ డివైన్ యూ గో యూ థింక్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ డీప్ వైన్.
0: కనుక ఈ డీప్ వైన్ వరకు పోకూడదు. డివైన్
1: నాట్ ది డీప్ వైన్ ఎనీవే, ఇట్ ఈస్ డివైన్.
0: ఈ డివైన్ అని పెట్టుకున్నప్పుడు అందరూ డివైన్ స్వరూపులే.
1: ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ది డివైన్.
0: నేను, మీరే, మీరు నేనే.
1: ఇన్ఫాక్ట్ భగవాన్ అండ్ యూ ఆర్ వన్.
0: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని మీరు పెంచుకుంటూ పోండి.
1: Go on thinking, improving this idea of
0: oneness.
1: You are not separate from Bhagavan.
0: Nenu meekante veeruga lenu.
1: Bhagavan is not separate from you.
0: Nenu neevu iddaru okate.
1: In fact, you and I are one.
0: Deenini ekatvanga bhavinchukoni pondi tappaka konni dinalaku iddaru okate aipotharu.
1: When once you go on strengthening this identification with God, more and more ponder over it, experience, you become one.
0: అప్పుడే మీకు ఈ భేదం పూర్తి నశించిపోతుంది.
1: Then the differences will certainly vanish.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని వర్తించినప్పుడే మీకు ఏకత్వం కూడా అర్థమవుతుంది.
1: When once you know this truth, understand the reality, you can experience.
0: భజన బినా సుఖ శాంతి నహి.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 16th discourse on Gita Bhagavan delivered on 21st August 1984. In this discourse, Bhagavan deals with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or wisdom, by understanding which, as he says, one can understand the entire essence of Gita easily. Sai Bhagavan Uvacha.
1: సాంఖ్యమనగా జ్ఞానం. సాంఖ్యము యాక్చువల్లీ మీన్స్ విజ్డమ్. ఈ జ్ఞాన విచారణ యందు అనాత్మ వస్తువులను లెక్కించటంలో ఈ సంఖ్యకు ప్రధానమైనటువంటి విలువ. ఇన్ ది ఎంక్వైరీ ఆఫ్ విజ్డమ్, వన్ షుడ్ నాట్ అసోసియేట్ వన్ సెల్ఫ్ విత్ థాట్స్ ఆఫ్ ఇనర్ థింగ్స్. అర్జుని యొక్క బలహీనతను, శోకమును గుర్తించినటువంటి కృష్ణుడు, కృష్ణ హూ రికగ్నైజ్ ద వీక్నెస్ అండ్ ది ఫియర్ ఆఫ్ అర్జున, కల్వస విధం అని ఒక విధమైనటువంటి విసుగుతో అర్జునుని విమర్శించారు. హి అడ్వానిస్ అర్జున విత్ ద వర్డ్ కల్మషమిదం వెరీ వెహెమెంట్లీ.
2: కల్మషమిదం అనగా తిరిగితనం అని కాని లేక శోకం అని కాని మనస్సు కూడినటువంటి చేరినటువంటి యొక్క మాలిన్యం అని కూడా చెప్పవచ్చు.
1: కల్మషమిదం మీన్స్ హ్యూమిడిటీ ఆర్ సారో ఆర్ గ్రీఫ్ అండ్ వీక్నెస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్.
2: అర్జున, ఈ శోకములకు ఈ పెరిగితనములకు కారణం ఏమిటి?
1: అర్జున,
2: మన యొక్క మనస్సు యొక్క మాలిన్యమే దీనికి మూల కారణమని విమర్శించారు.
1: అర్జున, వాట్ ఈస్ ద రీజన్ ఫర్
2: పెరిగితనం అని కాని లేక శోకమని కాని మనస్సు కూడినటువంటి చేరినటువంటి యొక్క

0: మనస్సు యొక్క మాలిన్యమే దీనికి మూల కారణమని విమర్శించారు.
1: అర్జున, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్ అండ్ టిమిడిటీ? ఇట్ ఈస్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ యువర్ మైండ్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్.
0: కర్పణ్య దోష అని కూడాను పదమును ఉపయోగపెట్టారు.
1: హి హస్ ఆల్సో యూజ్డ్ ద వర్డ్ కార్పణ్య దోష
0: అనగా కృపణుడి యొక్క భావమే కార్పణ్యం.
1: కార్పణ్యం రెఫర్స్ టు ద ఫీలింగ్ అండ్ నేచర్ ఆఫ్ కృపణ ఆర్ మీన్ పర్సన్.
0: కృపణుడు అనగా దరిద్రుడని లోభి అని అర్థం ఉంటున్నారు.
1: ది మీనింగ్ ఆఫ్ కృపణ ఈజ్ ఎ పూర్ మ్యాన్ అండ్ ఎ మైజర్లీ పర్సన్.
0: అయితే ఈ అర్థములు అర్జునుకు అంత సరి అయినటువంటివి కావు.
1: బట్ దీస్ మీనింగ్ డు నాట్ రియలీ అప్రోప్రియేట్లీ డిస్క్రైబ్ అర్జున.
0: కారణం ఏమనగా అర్జునుడు లోభి కాదు.
1: ది రీజన్ ఈజ్ అర్జున ఇస్ నాట్ ఎ మైజర్.
0: లేక దరిద్రుడు కాదు.
1: హీ ఇస్ నాట్ ఈవెన్ ఎ పవర్టీ స్ట్రికెన్ వన్.
0: కనుక ఈ లోభి అనేటువంటి ఒక అర్థం కానీ దరిద్రుడు అనేటువంటి అర్థం కానీ అర్జునుకు సరైన సంబంధమైనటువంటిది కాదు.
1: ది వర్డ్ ఏ మైజర్ ఆర్ ఏ పర్సన్ హూ ఇస్ వీక్ ఇన్ మైండ్ దే డు నాట్ డిస్క్రైబ్ అర్జున ప్రాపర్లీ.
0: ఉపనిషత్ అర్థమును పురస్కరించుకొని తను అజ్ఞాని అనగా జ్ఞానము లేనటువంటి వాడు అనేటువంటి అర్థము ఇదనికి సమన్వయమవుతుంది.
1: ఇంటర్ప్రిటింగ్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ మీనింగ్ గివెన్ ఇన్ ది ఉపనిషత్ ఇట్ మీన్స్ దట్ హీ ఇస్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్.
0: అజ్ఞానిగా ఉండటం చేతనే ఈ దుఃఖ మోహములు అతని ముంచెత్తుతున్నది.
1: బికాస్ హీ వాజ్ ఇగ్నోరెంట్ హీ వాజ్ ట్రెన్స్డ్ ఇన్ గ్రీఫ్ అండ్ టిమిడిటీ.
0: సంయోగంతో ఏర్పడేటువంటిదే మోహం.
1: మోహం ఈజ్ అసోసియేటెడ్ విత్ అటాచ్మెంట్.
0: వియోగంతో సంభవించేటువంటిదే దుఃఖం.
1: అన్ అకౌంట్ ఆఫ్ సెపరేషన్ గ్రీఫ్ కమ్.
0: జీవితము సంయోగ వియోగ సంఘర్షాత్మకమైన సహస్రాల మాత్రమైనటువంటి తరంగం.
1: లైఫ్ మే బి కంపేర్డ్ టు ఎ ఫ్లో వేరింగ్ దెర్ బి కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్ దెమ్.
0: ఇది సంయోగ వియోగములతో కూడినటువంటిది మానవుని యొక్క జీవితము.
1: Man's life is full of association and then separation.
0: ఇక్కడ యుద్ధం కూడాను రెండింటికి మధ్యయందు చేరినటువంటిది భారతీయ యుద్ధం.
1: Even this battle of Kurukshetra also was one thing to illustrate that.
0: ఇది సంధి స్థానం.
1: It was a point of sandhi.
0: సంధి అనగా రెండు కాలముల యొక్క చేరికని.
1: సంధి refers to a time when two different times joined together.
0: Ananda dukkhamulaku madhya unnatundi sandhi.
1: Sandhi refers to a point which comes in between sorrow and joy.
0: Pagalu ratriki madhya cherinatundi sandhi.
1: It comes between day and night.
0: Samyoga viyogamulaku madhya unnatundi ee sandhi.
1: It comes between coming together and separating.
0: Kalukane prati manavudu kudanu ee sandhi kalamu lopalle ఈ యొక్క సుఖదుఖములకు గురి అవుతున్నాడు.
1: ఓన్లీ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ సంధి మ్యాన్ ఇస్ పుట్ టు జాయ్ అండ్ సారో.
0: పూర్తి సుఖమునందైనా ప్రవేశించాలి లేక దుఃఖమునందైనా ప్రవేశించాలి.
1: ఎయిదర్ హి హస్ టు ఎంటర్ ఓన్లీ ఇన్ ది పాత్ ఆఫ్ జాయ్ ఆర్ ఇన్ సారో.
0: అయితే మానవుడు సుఖముని అపేక్షిస్తాడు కానీ దుఃఖము ఏమాత్రం అపేక్షిస్తాడు.
1: బట్ మ్యాన్ ఆస్పైర్స్ ఓన్లీ ఫర్ జాయ్ బట్ నాట్ ఫర్ సారో.
0: కనుక నేను సుఖమును ప్రవేశించడానికి తగినటువంటి కృషి ఈ యొక్క జ్ఞానం.
1: సిస్టమ్ ఇస్ ద పాత్ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు జాయ్.
0: ఈ సాంఖ్య యోగములో అధికంగా శరీరం యొక్క విరక్తిని అందించి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమును బోధించడమే జరుగుతుంది.
1: దిస్ యోగ సాంఖ్య యోగ టీచర్ detachment and disgust for the body and love for divinity.
0: ikkada rishikesha udakesha ani rendu padamulu yerpadutu vachayi.
1: Two words, rishikesha and udakesha.

0: ఆర్ యూస్.
1: ఋషికేశుడనగా ఇంద్రియములకు అధిపతి.
0: ఋషికేశ రిఫర్స్ టు ద మాస్టర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
1: గుడాకేశ అనగా ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు.
0: గుడాకేశ రిఫర్స్ టు ద వన్ హూ హాస్ కంట్రోల్డ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు అర్జునుడు. ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కృష్ణుడు.
0: అర్జున హాస్ కంట్రోల్ ద సెన్సెస్ అండ్ కృష్ణ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
1: ఈ ఇరువురికి మధ్య అంటే ఈ విధమైన వివాదములు జరుగుతూ వస్తున్నాయి.
0: ది క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండ్ ది ఆర్గ్యుమెంట్ బిగాన్ బిట్వీన్ దీస్ టూ పర్సన్.
1: దీనికి మూల కారణం దేహాత్మ యొక్క తత్వమే అర్జునుడు.
0: ది మెయిన్ రీజన్ ఇస్ అర్జున ఇస్ అసోసియేటెడ్ విత్ బాడీ కాన్షియస్నెస్.
1: బంధువులను చూచి, మిత్రులను చూచి, జాలి నుండి వీరికి జరగబోయేటువంటి ప్రమాదముల గురించి విచారణ పడుతున్నాడు.
0: అర్జున వాస్ వరీయింగ్ ఆఫ్టర్ లుకింగ్ ఇంటూ ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ హి కుడ్ ఫాలో ద బ్యాటిల్ ఆఫ్ అబౌట్ హిస్ రిలేటివ్స్ అండ్ హిస్ ఫ్రెండ్స్.
1: అర్జున మొట్టమొదట దేహాన్ని గురించి విచారించు.
0: అర్జున ఫస్ట్ థింక్ ఆఫ్ ది బాడీ.
1: ఈ దేహతత్వం అనే కృతిని కేవలము జడంతో కూడినటువంటి.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇనర్ట్నెస్.
1: ఇది కేవలము జీవుడు ధరించినటువంటి ఉపాధి.
0: దిస్ ఇస్ ఓన్లీ ఏ ఉపాధి విచ్ ఏ జీవ హ్యాస్ టు పుట్ ఆన్.
1: ఇది కేవలం వస్త్రం వంటిది.
0: దిస్ విల్ బి కంపేర్ టు సంథింగ్ లైక్ ఎ క్లోత్.
1: ఈ మలినమైనటువంటి వస్త్రమును, పాతబడినటువంటి వస్త్రమును విసర్జించి నూతనమైన పరిశుద్ధమైనటువంటి వస్త్రమును ధరించుకోవటము మానవుడు సహజం.
0: ఇట్ ఈస్ నాచురల్ ఫర్ మ్యాన్ టు త్రో అవే డర్టీ ఆర్ వర్న్ అవుట్ క్లోత్స్ అండ్ టు వేర్ న్యూ క్లోత్స్.
1: ఇక్కడ వస్త్రం అనగా కొత్త వరకు మనం విచారించవలసినటువంటి విషయం.
0: వి హావ్ టు థింక్ ఎ లిటిల్ అబౌట్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ వస్త్రం క్లోత్.
1: అయితే మలిన వస్త్రమును విసర్జించి నూతన వస్త్రమును ధరించడం అంటే ఈ దేహమును వదలి మరొక దేహమును ధరించడమే.
0: లీవింగ్ డర్టీ క్లోత్ అండ్ వేరింగ్ న్యూ క్లోత్ ఇస్ సంథింగ్ లైక్ గివింగ్ అప్ దిస్ బాడీ అండ్ పుట్టింగ్ ఆన్ ఏ న్యూ బాడీ.
1: ఇది పాత వస్త్రం అనే దానిగా నిరూపించాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ ప్రూవ్ దట్ దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఏ వోర్ అవుట్ క్లోత్.
1: అయితే సామాన్య మానవులకు ఇందులో సందేహం కలగవచ్చు.
0: ఆర్డినరీ పీపుల్ దే గెట్ టూ డౌట్స్ ఇన్ దిస్ రిగార్డ్.
1: పాత వస్త్రం అనగా ఏ 80 సంవత్సరంలో, ఏ 90 సంవత్సరంలో, ఏ 100 సంవత్సరంలో అయిన తర్వాత ఈ దేహం అనేటువంటి వస్త్రం విసర్జించుకో ఎట్టి బాధను ఉండదు.
0: ఇఫ్ యూ థింక్ దట్ ది బాడీ ఈజ్ సంథింగ్ లైక్ వోర్న్ అవుట్ క్లోత్ ఆఫ్టర్ 80 ఇయర్స్ ఆర్ 90 ఇయర్స్ ఆఫ్టర్ ద ఓల్డ్ ఏజ్ యూ మే సే దట్ ఈస్ వోర్న్ అవుట్ క్లోత్ అండ్ దిస్ విల్ బి లెఫ్ట్.
1: ఇట్లు పాత పడక పూర్వమే యవ్వనమందు ఒక బాల్యమునందు ఈ వస్త్రమును వదలటము కొత్త వస్త్రములు వదలనట్టే కదా.
0: ఇఫ్ ఇన్ ది డ్యూరింగ్ ది యూత్ ఆర్ డ్యూరింగ్ ద మ్యాన్ బిఫోర్ ఓల్డ్ ఏజ్ ఇట్సెల్ఫ్ ఇఫ్ పీపుల్ డై వుడ్ ఇట్ కుడ్ అమౌంట్ టు లీవింగ్ ది న్యూ క్లోత్ ఇట్సెల్ఫ్ ఇస్ ఇట్.
1: ఒక 20 సంవత్సరముల యొక్క దేహము ప్రాణమును వదలినప్పుడు ఇది పాత వస్త్రము వదలనట్టేదని ఎట్లా అనుకోవడానికి వీలవుతుంది.
0: సపోజ్ ఏ బాడీ ఆఫ్ 20 ఇయర్స్ లీవ్స్ దిస్ అండ్ హౌ కెన్ యూ జస్ట్ డిస్క్రైబ్ దిస్ పర్టికులర్ వన్ యాజ్ ఏ వర్న్ అవుట్ క్లోత్.
1: ఇది కొత్త వస్త్రమే.
0: దిస్ ఇస్ ఏ న్యూ క్లోత్.
1: ఇది మన దృష్టిలో.
0: దిస్ ఈస్ ఇన్ అవర్ వ్యూ.
1: దీనికి విష్ణువు చక్కని ఒక ఆదర్శాన్ని అందించారు.
0: కృష్ణ హ్యాస్ ఆఫర్డ్ ఏ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఇలస్ట్రేట్ దిస్.
1: మనం ఎక్కడో ఏదో ఒక యాత్ర వెళ్ళినప్పుడు ఒక షర్టింగ్ క్లాత్, ఒక బట్టను మనం తీసుకుని వచ్చాం.
0: సపోజ్ అట్ ఎ టైమ్ వెన్ వి హావ్ గాన్ ఆన్ ఏ టూర్ ఆర్ ఏ పిల్గ్రిమేజ్ వి హావ్ పర్చేస్డ్ ఏ షర్ట్ ఏ పీస్ ఆఫ్ షర్టింగ్ క్లాత్.
1: ఆ గుడ్డను తెచ్చి మనం ఎక్కడో వీరవులో పడవేశాం.
0: వి హావ్ బ్రాట్ ఇట్ అండ్ కెప్ట్ ఇట్ ఇన్ ఏ బేర్.
1: ఏదో ఒక సందర్భం లోపల 5-6 సంవత్సరం అయిన తర్వాత ఈ బట్టలు సర్దేకొచ్చే సమయంలో ఈ వస్త్రములు కంటికి కనపడింది.
0: ఆఫ్టర్ 5 or 6 ఇయర్స్ యూ వెన్ యూ ఆర్ జస్ట్ పుటింగ్ ది క్లోత్స్ అరైవ్ యూ కేమ్ అక్రాస్ దిస్ పర్టికులర్ పీస్.
1: తక్షణమే జ్ఞాపకం వచ్చింది, మరియు నేను ఫలాని సమయంలో తెచ్చినటువంటి వస్త్రం అనుకుని టైలర్ ని పిలిచి తన మెజర్ ఇచ్చి ఒక షర్ట్ ను కుట్టించుకుంది.
0: immediately remembering when you brought this particular clothes 5 or 6 years ago, you took this particular piece of clothes to the tailor and gave the measurement, got a shirt stitched.
1: I got the shirt darinchad.
0: You wore that new shirt.
1: He was a prayer hall vachi kurchodaniki vondinadu.
0: He came to the prayer hall and to sit down, he bent a little.
1: People were cheering.
0: The back, the shirt was torn.
1: కొత్త షర్టు అప్పుడే చిరిగిపోయాయి అని మనం విచారిస్తాం.
0: యు మే బి థింకింగ్ దట్ వాస్ ఎ న్యూ షర్ట్ బట్ స్టిల్ ఇట్ వాస్ టోర్.
1: ఈ యొక్క అంతరార్థం ఏమిటి? షర్ట్ కుట్టడం కొత్తది కానీ బట్ట యొక్క స్టాక్ పాతది.
0: వాట్ ఇస్ ది రియల్ మీనింగ్ బిహైండ్ దిస్? ది క్లోత్ వాస్ ఓల్డ్ వన్, బట్ ది షర్ట్ ఆఫ్ కోర్స్ ఇస్ స్టిల్ న్యూ.
1: మనము కాలర్, ఆర్మ్స్, పాకెట్ అన్ని కుట్టడం అనేటువంటి కొత్తగా కుట్టాడు.
0: స్టిచింగ్ ది ఎంటైర్ షర్ట్ వాజ్ ఆఫ్ కోర్స్ న్యూ,
1: కానీ కుట్ట యొక్క స్టాక్ చాలా పాత.
0: బట్ ద క్లోత్ వాజ్ ఫ్రమ్ ఓల్డ్ స్టాక్.
1: అదే రీతిగా ఒక శరీరాన్ని ధరించడము, దీనితో కొత్త వయసును పెంచుకోవటము, ఇది కొత్తదిగా మనకు అనిపిస్తుంది.
0: వేరింగ్ ఎ బాడీ అండ్ స్పెండింగ్ ఎ లిటిల్ వైల్ ఇఫ్ యు లుక్ దట్ ఇస్ ఎ న్యూ బాడీ,
1: కానీ ఈ జీవితం యొక్క ఇది చాలా పాత.
0: But see, actually it was the of old time.
1: ఇది జన్మాంతరం తో జన్మ జన్మములు ఎందు కొడుకు దీని యొక్క స్వయం ప్రమాణం అనుసరిస్తూనే వస్తున్నది.
0: This has come down from birth after death, taking the life as a continuous principle.
1: దీనికి మరొక చిన్న ఉదాహరణ.
0: One more small example for this.
1: ఒక పెద్ద మనిషి,
0: a quite a grown up person,
1: ఒక మంచి యువకుడు ఇద్దరు ఉన్నారు.
0: Another youth. There are these two people.
1: మంచి 25 సంవత్సరాల యువకుడు ఒక గుండు పైన సుత్తితో ఒక 20 వేట్లు వేశాడు.
0: The youth who is in his 25th year has struck 25 times on a stone.
1: 20 times on a stone. కానీ ఆ రాయి పగలలేదు.
0: But that did not break.
1: కానీ కస్తూరిట్లాంటి వాళ్ళు వచ్చి 2 సుత్తులే కట్ల వేశాడు, అది పగిలిపోయింది.
0: A person like Kasturi came and with a hammer he gave 2 strokes that was broken.
1: 20 samvatsaram yuvakudu 20 veetlu vesinappudiki ee gundu pagalaledu, kaani 20 samvatsaram yokka vruddhudu 2 veetlu vesthalke pagilipoyindi. Ini undekunte oka maatram enti, athanu balavantuda lek ithanu balavantuda ani manam vicharinchali.
0: We have to inquire what is the reason behind not breaking for 20 strokes of a youth of 25 years, but a person of 80 years and he gave 2 strokes that was broken. What is the reason for this?
1: Manamu, ee oka uttulu vesinatte 2 deppalu maatrame manam enchukuntunnam.
0: We are counting only the 2 strokes which are given by
1: ee 2 deppalake adi pagilindani manam bhavistunnamu.
0: We think that it has given away only for 2 strokes.
1: Kaadu, 22 deppalaki adi pagilindi.
0: But it has given way for 22 strokes.
1: 20 దెబ్బలు యువకుడు వేయడం చేత అది మెత్తబడింది, 2 దెబ్బలు వేసరికి 2 చీలిపోయింది.
0: ఆఫ్టర్ బీయింగ్ గివెన్ 20 స్ట్రోక్స్ బై ద యూత్ ఇట్ వాస్ సాఫ్ట్ అండ్ నెక్స్ట్ వెన్ 2 స్ట్రోక్స్ ఆర్ గివెన్ బై ద ఎల్డర్లీ పర్సన్ దట్ గేవ్ వే.
1: అదే విధముగా పోయిన జన్మము లోపల ఎన్నో సాధనలు చేసి ఎన్నో విషయములు అనుభవించి ఆ యొక్క దీని లోపల దేహము సాధించాడు.
0: సిమిలర్లీ a person in the previous birth has done a number of sadhanas and enjoyed quite a few things and he has given up his life.
1: ee jenmamulo ee vidhamaina vyakti uddhartyam kaakapurame deenini poorthi gaaduchukunnadu.
0: In this birth, before he attained old age, he got fulfillment.
1: adhe vidhamugane manam ee jenmamulo undinatvanti oka vayam pramanamunu chittavachyamulanu manam samalanga teesukuntunnam.
0: We are taking the life and the prowess and the strength of this birth alone into account.
1: Kani bhagavantudu drishti lopala jarigipoyinatvanti yokka pramanamunu, jarigipoyinatvanti yokka paristhitulanu, jarigipoyinatvanti phalitamunu dani aadharanga teesukuntadu.
0: But in the eyes of the Lord, he considers all the past lives, past efforts and past consequences.
1: Adhe vidhamugane nayana ee dehalanta kodunu jeenavaipoyinatvanti ఈ యుగ యుగముల నుంచి తరతరముల నుంచి జన్మ జన్మముల నుంచి కూడాను ఈ విధంగా వస్తూనే ఉంటున్నాయి.
0: day, these bodies will come to ruin. And this has happened for a number of ages, a number of births, and for a long time this has happened.
1: Kanuka, ivi jeevinchipoyinatuvanti ee vidhanga kuda jeevinchipothayi.
0: These are worn out, and suddenly they will be ruined.
1: Iti iti sarira annadu.
0: This body is one which comes, which will be spoiled or
1: destroyed.
0: This will be worn out. That is the meaning of the sarira.
1: Modalu oka maamsapu muddaga puttundi.
0: When it is born, it's born as a lump of flesh.
1: Tirigi komalanga perugutundi.
0: During the growth, it becomes a beautiful body.
1: Akarshaniyanga abhivruddhi avutundi.
0: Becomes attractive and grows.
1: Kamakramena, idi oka vikaranni pondipothundi.
0: Ultimately, it becomes ugly also.
1: Idi aneka rakamuluga marpulu chendi, jeerninchipoyetundi.
0: This body is one which undergoes a number of changes and ultimately it will get worn out.
1: Idi aneka parinamamulato koodinatundi.
0: This will be subject to a number of changes.
1: కనుక ఇది పరిణామంతో కూడినటువంటి జడమే కాని చైతన్యం కాదు అన్నాడు.
0: దిస్ ఈజ్ ఫుల్ ఆఫ్ చేంజెస్ అండ్ ఎన్ ఇనర్ట్ థింగ్.
1: అయితే మాట్లాడుతుండాలి, పెరుగుతుండాలి, పనిచేస్తుండాలి, పెరుగుతుండాలి, ఇది జడం ఎట్లవుతుంది అని ఒక విధమైన సందేహం కలగవచ్చు.
0: వన్ మే గెట్ ఇట్ అవుట్, వెల్ దిస్ ఇస్ టాకింగ్, దిస్ ఇస్ డూయింగ్ వర్క్ అండ్ దిస్ ఇస్ లివింగ్, హౌ కెన్ యూ కాల్ దిస్ యాజ్ ఇనర్ట్.
1: గడియారానికి కీ ఇస్తే మూడు ముట్లు తిరుగుతూనే ఉంటాయి, గంటలు కొడుతుంది, బాగా ఇంటి గంటలు అయితే చెప్తుంది.
0: కెన్ యూ వైట్ ది వాచ్, ది త్రీ హ్యాండ్ విల్ బి మూవింగ్ అండ్ అట్ ది పర్టికులర్ అవర్ దే విల్ బి డూయింగ్ ద బెల్ ఆల్సో అండ్ ఆల్ దిస్ విల్ బి గోయింగ్ ఆన్.
1: ఇది బాగా కదిలినంత మాత్రమన, గంటలు కొట్టినంత మాత్రమన ప్రాణము కదని మనం చెప్పడానికి వీలవుతుందా?
0: Just because this hands move, watch works, can you say that this has life?
1: ఇది కేవలం కీ యొక్క ఆధారం చేత అది నడుస్తుండాలి, గంటలు కొడుతుంటాయి.
0: అండ్ అకౌంట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ వైండింగ్ దిస్ వాచ్ వర్క్స్ అండ్ ఇట్ ఫంక్షన్స్ ప్రాపర్లీ.
1: దైవం యొక్క చైతన్యం యొక్క శక్తి చేతనే ఈ దేహం కూడా నడుస్తుండాలి, మాట్లాడుతుండాలి, చూస్తుండాలి, అన్ని పనుల్లో పాల్గొంటుండాలి.
0: అండ్ అకౌంట్ ఆఫ్ ది లైఫ్ ఎనర్జీ గివెన్ బై ది గాడ్ దిస్ బాడీ ఆల్సో వర్క్ థాట్స్ అండ్ పర్ఫార్మ్.
1: లేకపోతే ఏ విధంగా గడియారం నడచలేదు, గంటలు చెప్పలేదు. అదే విధంగానే దైవత్వం అనేది దివ్య చైతన్యము లోపల లేకపోతే ఏ పని చేయలేదు.
0: Without being worn, just as a watch cannot function, so also this body will not be able to function without the divine principle being inside it.
1: కానీ జరుగుతుండాలి, నడుస్తుండాలి, గంటలు చెప్తుండాలి, కానీ పెరుగుతుండాలి ఈ దేహము, ఇది ఒక పెద్ద ఆశ్చర్యం.
0: Then the next question is, well, this body is growing. Watch will be only working.
1: But ఇది జడమైతే ఈ పెరగడం ఏమిటి, ఈ పెరగడానికి కారణం ఏమిటి? జడం పెరగదు కదా.
0: If this is alive, how can it grow? Inert things do not grow.
1: ఇచ్చివాడ తిన్నము ఇల్లును ఊడ్చి ఇంత చెత్త తీసుకుని పోయి ఒక కుప్పలో వేస్తుంటే ఒక నెలకు కుప్ప కూడా పెరిగిపోతుంది.
0: If you wash the, if you sweep the floor and collect the dust and put it in a dustbin, even that heap also grows.
1: కనుక దీనికి దిన్నము కూడాను ఈ ఘీ, దోశ, సాంబార్, చట్నీ, పప్పు ఇలాంటివన్నీ వేస్తుంటే ఇది పెరుగుతూనే ఉండాలి. ఆ చెత్తను నిలిపెడితే ఇది కూడా పెరగదు.
0: Similarly, when you go on feeding this body with the different types of food, this body also grows. If you stop giving
1: food, మనము ఆహారం అనేటువంటి చెత్తను వేస్తున్నాం కనుకనే ఇది పెరుగుతూ ఉంటుంది.
0: We are putting the food inside and therefore it is growing.
1: దిబ్బ పెరిగినంత మాత్రం ప్రాణం ఉన్నట్టు కాదు. అదే విధంగానే ఈ దేహం కూడా ఒక దిబ్బ వంటి.
0: A heap of dust, when it is growing, you cannot say that it has life. Similarly, this body, just because it is growing, you cannot say that it is...
1: దీనికి చైతన్యవంతమైనటువంటి దైవత్వమే దీనికి ఆధారం.
0: The basis for this particular body is divinity, which is full of chaitanya.
1: కనుక ఈ చైతన్యమును లక్ష్యంగా తెచ్చుకుని ఈ కర్తవ్యాన్ని నీవు ఆచరించు.
0: Remembering this principle of life, you discharge your duty.
1: అర్జునుడు అజ్ఞాని అని చెప్పడంలో ఏమాత్రం కూడా కొంత అర్థం లేనట్టుగా ఉంటాడు.
0: Can you Paul Arjuna, as an ignorant person, he looks as though there is no meaning.
1: అర్జునుడు అనేక విధమైనటువంటి విద్యలు ఎందు అష్టశస్త్ర విద్యలు ఎందు అగ్రగణ్యుడే కాని ఆత్మజ్ఞానమునందు మాత్రము అతను వెనుకబడిన వాడే.
0: He has mastered a number of education, archery and other things, but in the education of spirituality he has not got any appointment.
1: ఒక్కొక్కరు తమ తమ యొక్క శక్తిని తమ తమ యొక్క బలమును ఒక్కొక్క మార్గం లోపల దానిని స్పెషలైజ్ చేస్తుంటారు.
0: ఈచ్ పర్సన్ మే బి స్పెషలైజింగ్ యూజింగ్ ఆల్ హిస్ కెపాసిటీస్ ఫ్యాకల్టీస్ అండ్ పవర్ ఇన్ స్పెషలైజింగ్ ఇన్ వన్ పర్టికులర్ ఫీల్డ్.
1: మానవుడి శక్తిని కొంతమంది సంగీతం నందు ప్రత్యేకమైన యొక్క అభివృద్ధిని గావించుకుంటారు.
0: సమ్ పీపుల్ విల్ యూజ్ దేర్ ఫ్యాకల్టీస్ అండ్ దేర్ కెపాసిటీస్ ఇన్ లెర్నింగ్ అండ్ మాస్టరింగ్ మ్యూజిక్.
1: అతనికి సంగీత విషయంలో ఉండినంత ప్రావీణ్యత మరొక విద్యలో ఉంటుంటారు.
0: His proficiency in music, he would not be able to get in the other things. He doesn't have it.
1: మిగిలిన కొందరు ఏదో ఒక సాహిత్యంలో పోతుంటారు, కవిత్వంలో పోతుంటారు.
0: సిమిలర్లీ సమ్ పీపుల్ మేబీ ఇన్ రైటింగ్ బుక్స్ అండ్ ఇన్ రైటింగ్ పోయట్రీ.
1: చిత్రీ శిల్పము ఇలాంటి యొక్క మార్గంలో కూడా తమ యొక్క దివ్య శక్తిని అభివృద్ధిగా ఉంచుకుంటుంటారు.
0: సిమిలర్లీ ఇన్ పెయింటింగ్ అండ్ కల్చర్ ఎక్సెట్రా దే మే బి డెవలపింగ్ దేర్ ఓన్
1: క్యారెక్టర్. మనం పోనక్కర్లేదు. మన ఇన్స్టిట్యూట్ అంటే అనేక మంది సంస్థలు చూపిస్తారు.
0: యూ నీడ్ నాట్ గో దట్ ఫార్. టేక్ అవర్ ఓన్ ఇన్స్టిట్యూట్ ఎగ్జాంపుల్. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ప్రొఫెసర్.
1: ఒకరు ఫిజిక్స్ లోపల చాలా అగ్రగణ్య స్థానం అనుకుంటారు.
0: వన్ పర్సన్ వుడ్ హావ్ అచీవ్డ్ ఎక్సలెన్స్ ఇన్ ది ఏరియా ఆఫ్ ఫిజిక్స్.
1: ఇంకొకరు కెమిస్ట్రీలో పోతుంటారు.
0: ది అదర్ పర్సన్ మైట్ బీ ఇన్ కెమిస్ట్రీ.
1: మరొకరు మ్యాథమెటిక్స్ లో వస్తుంటారు.
0: ద థర్డ్ పర్సన్ మైట్ బీ ఇన్ మ్యాథమెటిక్స్.
1: ఇంకొకరు బయాలజీలో పోతుంటారు.
0: ఇన్ అదర్ పర్సన్ ఇన్ బయాలజీ.
1: కానీ వారి వారి మార్గంలో వారు చాలా ఉన్నత స్థాయిని పొందవచ్చునే కానీ మరొక విషయంలో మీకు అంత
0: తెలియదు. అచీవ్ ఎక్స్ట్రాడినరీ అకాంప్లిష్మెంట్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా బట్ నాట్ దే డోంట్ నో ఎనీ అదర్ థింగ్.
1: ఇప్పుడు వేదాధ్యయనము శాస్త్రము ఉంటుంది.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ వేద.
1: వేదములు కొంతమంది వారికి శక్తిని అంతా కూడా దారపోసి అనేక విధములుగా కూడా దానిని అభివృద్ధి గావించుకుంటుంటారు.
0: Some people will have invested all their capacities in learning Veda and achieve
1: Vedamunu vallinchita lopala mana kaamavadaniki taaki meedi marokate.
0: In narrating or in pronouncing this Veda, our kaamavadani is unique. There is no one equal to him.
1: Vedamulo maha paandityam chesukunnadu, unnata sthayini andukunnadu.
0: He has achieved extraordinary scholarship in Veda. అంటే
1: కానీ లౌకిక విషయం లోపల సీత ఎవరో పెట్టి కృష్ణుడు భార్య అంటాడు.
0: బట్ ఇన్ ది వర్లీ నాలెడ్జ్ ఇఫ్ యు ఆస్క్ హు ఇస్ సీత హి వుడ్ సే హి ఇస్ ది వైఫ్ ఆఫ్.
1: లౌకికంలో అతనికి ఏమీ తెలియదు పాపం.
0: ఇన్ వర్లీ నాలెడ్జ్ హి డజంట్ హావ్ ఎనీ.
1: కారణం ఏమిటి? వారి వారి ఉండేటువంటి శక్తిని ఒక్కొక్క యాంగిల్ లోపల దాన్ని డెవలప్ చేసుకుంటున్నారు.
0: ద రీజన్ ఫర్ దిస్ ఇస్ they employ all their capacity in one particular area of knowledge and specialize in it.
1: Adi vidhamugane Arjunudu astra shastra vidya lopala akkagagya sthanamunu andukunnadu.
0: In the same way Arjuna had accomplished extraordinary heights of learning in the area of archery.
1: Migilinatundi vishayamlo aniki ema sthanamu teliyadu.
0: In the other areas he did not have such intense knowledge.
1: Anni rangamulu yendu అన్ని విషయములు ఎందు అగ్రగణ్యుడైనటువంటి వాడు ఒక్క దైవం మాత్రం.
0: ఇన్ ఆల్ ఫీల్డ్స్ హావింగ్ కంప్లీట్ మాస్టరీ అండ్ కంప్లీట్ ప్రొఫిషియన్సీ దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ అండ్
1: అందువల్లనే అతనికి సర్వజ్ఞుడు అని పేరు.
0: దట్స్ వై హి హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సర్వజ్ఞ ఆమ్నిషియంట్.
1: ఈ సర్వజ్ఞుడైనటువంటి వాడే సర్వశక్తిమయుడిగా కూడా ఉంటాడు.
0: ఓన్లీ ఏ పర్సన్ హూ ఇస్ ఆమ్నిషియంట్ ఈజ్ ఆమ్నిపొటెంట్.
1: సర్వశక్తిమైనటువంటి వాడే సర్వవ్యాప్తుడుగా కూడా ఉంటాడు.
0: ఓన్లీ పర్సన్ హూ ఈజ్ ఆమ్నిపొటెంట్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: కనుక సర్వజ్ఞత్వము సర్వశక్తిత్వము సర్వవ్యాపకత్వము ఒక దైవత్వములకు మాత్రమే.
0: దేర్ఫోర్ ఆమ్నిషియన్స్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్ని నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ ఫర్ దిస్ గాడ్.
1: కనుక దేహమనేటువంటి దానిని నీవు జడముగా భావించుకొని నీవు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించమని బోధించాడు.
0: Krishna taught Arjuna, consider this body as yours. Discharge your duty.
1: నీ యొక్క దేహతత్వం లోపల ఈ మోహం అనేటువంటిది మొట్టమొదట చంపుకోమన్నాడు.
0: He said, ఫస్ట్ ప్లేస్ కిల్ ది అటాచ్మెంట్ యు ఆర్ హ్యావింగ్ బాడీ కాన్షియస్నెస్
1: ఈ మోహము చాలా ప్రమాదము చేయించేది
0: దిస్ అటాచ్మెంట్ ఈస్ రాదర్ డేంజరస్
1: విద్యానిత్య విషయ కల్పనను పూర్తి నిర్మూలన చేసేటువంటిది
0: ఇట్ డిస్ట్రాయ్స్ ఆల్ కెపాసిటీ ఆఫ్ డిస్క్రిమినేషన్
1: ఈ మోహము తప్ప అన్యముని ఏమాత్రం కూడాను ఇది అంగీకరించదు ఈ మోహమును తప్ప ఇది అన్యముని ఏమాత్రము అంగీకరించదు
0: సో దిస్ అటాచ్మెంట్ ఇట్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ అట్ ఆల్
1: ఒక చిన్న కథ
0: వన్ స్మాల్ స్టోరీ
1: ఒకనొక సమయంలో దేవేంద్రునకు శాప వశత్తు భూలోకంలో ఒక పందిగా వచ్చి పుట్టాడు
0: అన్ఫార్చునేట్లీ అట్ వన్ అపాన్ ఎ టైం దేవేంద్ర వాస్ బి బోర్న్ యాజ్ ఎ బిగ్ ఫాదర్
1: అయితే ఇతను ఈ భూలోకము లోపల పందిగా పుట్టి ఒక బురద లోపల తన జీవితమంతా గడుపుతూ ఉన్నాడు
0: బీయింగ్ బోర్న్ యాజ్ ఎ బిగ్ హీ వాస్ స్పెండింగ్ ఆల్ హిస్ టైం ఇన్ వాషింగ్ వాటర్
1: ఈ బురద లోపలనే తానొక భార్యతో బిడ్డలతో కాపురం చేస్తున్నాడు
0: హీ వాస్ లివింగ్ ఎ ఫ్యామిలీ లైఫ్ ఇన్ దిస్ మడీ వాటర్ ఇన్ ఆరల్
1: ఒకనొక సమయం లోపల నారదుడు ఆ మార్గంలో పోతూ ఈ యొక్క దేవేంద్రుడి యొక్క స్వరూపాన్ని చూచారు
0: నారద వైల్ గోయింగ్ సిద్ధపడ్డరికి హీ హ్యాపెన్ టు జస్ట్ సీ
1: నారదుడికి జాలి కలిగింది
0: పిటీ అపాన్ హిమ్
1: అక్కడికి తిరిగి తెలియ ఓ దేవేంద్ర ఏం నీ అవస్థ ఎందుకు ఈ విధమైన కర్మలు అనుభవిస్తున్నావు నా యొక్క తపశక్తితో నీ యొక్క శాపమును విముక్తి గావించుకోవడానికి నేను తప్పక సిద్ధమవుతాను నీవు దీనికి అంగీకరిస్తావా అని అడిగాడు
0: నారద స్టాప్ దేవ్ ప్రభాయ్ అండ్ అడ్రస్ దేవేంద్ర దేవేంద్ర వాట్ ఎ స్టేట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఐ కెన్ యూజ్ ఆల్ మై ది పవర్స్ ఆఫ్ పెనన్స్ అండ్ హెల్ప్ యూ
1: దేవలోకములో సర్వసుఖములు అనుభవించవలసినటువంటి నీవు ఈ పాడుపురుదలో జీవితాన్ని గడుపుతున్నావు ఎటువంటి కర్మ ఎంతటి పాపము అని తాను చాలా జాలిగా మాట్లాడాడు నారదుడు
0: Walk very sympathetically, telling the one who should enjoy all the luxuries in heaven, you are put to this kind of miserable life.
1: దానికి దేవేంద్రుడనే పని చెప్తుందని నారద మా ఆనందములకు నీవెందుకు అడ్డు తగ్గుతావు
0: దేవేంద్ర ఇన్ దట్ ఫార్మ్ ఆఫ్ స్పీక్ హి వాస్ జస్ట్ టెలింగ్ నారద వై ఆర్ యూ కమింగ్ ఇన్ ది వే ఆఫ్ ఐ ఎంజాయ్
1: ఈ బురదలో ఉండేటువంటి ఆనందం దేవలోకంలో కూడా లేదు
0: He was telling, the joy that I get in this muddy water, I don't think I would be able to get The life that I am enjoying with my wife and children in this muddy water, I don't think I can get in heaven.
1: ఇలాంటి ఆనందమును నీవు అడ్డుతగలకుండా దయచేసి వచ్చిన మార్గం పట్టుకుని వెళ్ళమన్నాడు.
0: Please don't come in the way of my joy, the time that I am enjoying now, go your way please.
1: అనగా ఈ మోహం అనేటువంటి మహామాయ చేత చిక్కుబడినటువంటి దేవేంద్రునకు కట్టకడపడికి దేవలోకం కూడా విసుకెత్తి
0: దేవేంద్ర స్పెల్ ఆఫ్ ది ఇల్యూజన్ ఆఫ్ అటాచ్మెంట్ డిడ్ నాట్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది
1: గ్రహములో పడినటువంటి వ్యక్తికి ఏది కూడా కనిపించదు
0: వన్ హూ ఇస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మోహ ఆర్ అటాచ్మెంట్ హీ వుడ్ నాట్
1: ఏబుల్ పెద్ద మాయాశక్తి
0: దిస్ ఇస్ ఎ పవర్ఫుల్ మాయాశక్తి
1: ఈ మాయాశక్తిని నిర్మూలం గావించుకోవాలన్న ఆత్మశక్తి అనేటువంటి జ్ఞానమును అభివృద్ధి పరచుకోవాలి
0: ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ ది పవర్ ఆఫ్ ఇల్యూజన్ యు మస్ట్ డెవలప్ ది పవర్ ఆఫ్ ఆత్మ
1: కనుక నీ మొట్టమొదటి అర్జునకు ఈ ఆత్మ విద్యను బోధించడానికి కోరుకున్నాడు కృష్ణుడు
0: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ కృష్ణ టుక్ అపాన్ హింసెల్ఫ్ టు టీచ్ అర్జున దిస్ ఆత్మ విద్య
1: ఆత్మ విద్యను సరిగా అర్థం చేసుకున్నప్పుడే కర్తవ్య కర్మలు చక్కగా నిర్వర్తిస్తాడు
0: Only after understanding education relating to Atma, one would be able to discharge one's duties properly.
1: Atma vidyanu bodhinchaka, kartavya karmalanu deha dharmamulo bodhinchatam cheta, ivi sakramuga thanu chesukoledu, nirvartinchaledu.
0: Without teaching the education of Atma, one would not be able to understand and discharge the daily duties and the routine duties, duties relating to the body.
1: Kanukane deeni yokka keelakamunu aadharam chesukoni, కృష్ణుడు అర్జునుడుకు ఈ యొక్క జ్ఞానోపదేశం చేయడానికి కోరుకున్నాడు
0: బేస్డ్ అపాన్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ అండ్ నాలెడ్జ్ కృష్ణ అండర్టూక్ టు టీచ్ అర్జున ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ
1: లౌకికమైనటువంటి యొక్క ప్రబోధన చేతను లౌకికమైనటువంటి యొక్క పఠనం చేతను లౌకికమైనటువంటి యొక్క శ్రవణం చేతను కొంతవరకు మనసు పరివర్తన కలుగుతుంది
0: teachings relating to secular knowledge and listening and reading, this would not be able to, this may be able to help to some extent. This is only a temporary phenomenon.
1: భగవద్గీత శ్రవణం చేసే సమయంలో చాలా ఆనందంగాను అది సరి అయినటువంటి మార్గంగా సులభమైనటువంటి మార్గంగా మనకు తోస్తుంది.
0: When we are listening to భగవద్గీత, we feel so happy, so joyous, and it looks as though that
1: కానీ ఆచరణలో పెట్టడానికి ప్రవేశం చేసినప్పుడు ఇది అనేక విధములుగా పరిగణి.
0: But when we undertake practicing what we have learned in భగవద్గీత, the real problems, the real difficulties come.
1: మనము దేనిని విన్నామో, దేనిని చదివినామో దాంట్లో మనం ప్రవేశించాలి.
0: వాట్ ఎవర్ యూ హావ్ హర్డ్, వాట్ ఎవర్ యూ హావ్ రెడ్, యూ హావ్ టు ఎంటర్ ఇన్ టు దాట్.
1: కృష్ణ చైతన్య తాను యాత్ర తరపుతూ దక్షిణ దేశమైనటువంటి యొక్క శ్రీరంగ పట్టణం చేరుకున్నాడు.
0: కృష్ణ చైతన్య గోయింగ్ ఆన్ ఎ పిల్గ్రిమేజ్ రీచ్ శ్రీరంగపట్నం హింసౌ.
1: అక్కడ శ్రీరంగపట్నం లోపల దేవాలయంలో అనేక మంది చేరినారు.
0: ఇన్ శ్రీరంగపట్నం ఇన్ ద టెంపుల్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ అసెంబ్ల్డ్.
1: అక్కడ ఒక పండితుడు భగవద్గీతను బోధిస్తున్నాడు.
0: ఏ పర్టికులర్ పండిట్ వాస్ స్పీకింగ్ అండ్ ఎక్స్పోనింగ్ భగవద్గీత.
1: ఈ పండితుడు భగవద్గీతను చెప్పటము, శిష్యులు వల్లించటము, దీనిని వ్యాఖ్యానం చేసి బోధించటము, మీరు ఆలకించటము జరుగుతూ ఉంటుంది.
0: దిస్ పండిట్ వాస్ రీడింగ్ భగవద్గీత, ది డిసైపుల్స్ వర్ రిపీటింగ్ ఇట్ అండ్ ది పండిట్ వాస్ గివింగ్ కామెంటరీ. దిస్ వే ఇట్ వాస్ గోయింగ్ ఆన్.
1: నేను ఒక మూలన కూర్చొని ఒక భక్తుడు కన్నులు మూసుకొని కంటదారాలు కారుస్తున్నాడు.
0: వన్ పర్టికులర్ డిసైపుల్ వాస్ ఫౌండ్ సిట్టింగ్ ఇన్ ఎ కార్నర్ షెడ్డింగ్ టియర్స్ ప్రొఫ్యూజ్లీ.
1: ఈ వినేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడా ఒక చిన్న భగవద్గీత దగ్గర పెట్టుకుని దాన్ని చదువుతూ అతను చెప్పేటువంటి దాన్ని వింటూ ఉన్నారు.
0: All the other people keeping a small book of Bhagavad Gita with them, they were repeating it and they were listening very attentively.
1: Bhagavad Gita pustakanni attamnanda pettukunnatundi vyaktulu okkokka samayalo navvatamu, okkokka samayalo aanandinchatamu, marokka samayalo vicharapattam, ee rakamga veeri yokka swaroopalu maarutu untunnayi.
0: People who are having Bhagavad Gita among the disciples, their facial expression was different. They were laughing, they were becoming serious, and it was changing over a period of time when it was exposed.
1: ఒక మూలన కూర్చున్నటువంటి ఈ వ్యక్తికి ఎట్టి మార్పులు లేదు, కేవలం కంటిదారాలు కారుతున్నాయి.
0: బట్ ది పర్సన్ హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్, హీ వాస్ నాట్ హ్యావింగ్ ఎనీ సచ్ ఎక్స్పీరియన్స్ షోరింగ్ హిస్ ఫేస్, హీ వాస్ మియర్లీ షెడ్డింగ్ టియర్స్.
1: ఇది కనిపెట్టాడు చైతన్య.
0: కృష్ణ చైతన్య అబ్జర్వ్ దిస్.
1: ఆ వ్యక్తి దగ్గరికి పోయి, ఏమయ్యా భగవద్గీత పారాయణం, భగవద్గీత ఉపన్యాసము ఇంత ఆనందంగా జరుగుతున్న సమయంలో ఈ కంటిదారులు కాచడానికి కారణమేమిటన్నాడు. స్వామి, తమరెవరు? ఆ యొక్క సంస్కృత శ్లోకాలు నాకు ఉచ్చరించడానికి నాకు రాదు.
0: స్వామి, ఐ డు నాట్ నో హూ యు ఆర్. I do not know Sanskrit, I cannot pronounce, I cannot repeat the shlokam.
1: Aa tappu tappuga uchcharinchi nenu tappu margamunu patte danikante aa granthamunu chuchetundi vidya kuda naaku ledu ganaka aa granthamunu chuchi nenu nerchukune danikante nenu annini visarjinchi aa Mahabharata yuddham lopala Krishna Paramatmudu veluku vaipuna mundu vaipuna kurchoni veluku vaipuna Arjunudu kurchoni aa Krishnudu tanavu తిప్పి అర్జునుడితో మాట్లాడుతూ వచ్చేటట్టుగా ఆ చిత్రాన్ని నా హృదయంలో చిత్రించుకుంటున్నాను.
0: పిక్చరింగ్ ఇన్ మై ఓన్ హార్ట్ కృష్ణ గివింగ్ దిస్ భగవద్గీత టు అర్జున, టర్నింగ్ హిస్ హెడ్ బ్యాక్ టు అర్జున హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద చారియట్.
1: ఆ అర్జునుడు ముందు కూర్చొని నా కృష్ణుడు పైన కూర్చొని ఉంటే నా స్వామికి మెడ నొప్పి ఉండింది కదా, కనుక నా స్వామి ముందు కూర్చొని అర్జునుడు వెనక కూర్చొని ఆ వెతుకు వైపున తల తిప్పటం చేత నా స్వామికి నా గొంతు ఎంత నొప్పిగా ఉంటుండాలో ఏమిటో అని దానిని చింతించుకొని నేను బాధపడుతున్నాను అన్నాడు.
0: ఐఎమ్ థింకింగ్ అండ్ ఐఎమ్ క్రయింగ్ బికాస్ వెన్ ఐ జస్ట్ ఇమాజిన్ కృష్ణ టర్నింగ్ హిస్ హెడ్ టు అడ్రస్ అర్జున హూ వాస్ సిటింగ్ బిహైండ్, ఇట్ మస్ట్ హావ్ కాస్డ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ టు కృష్ణ. ఇఫ్ ఓన్లీ కృష్ణ వాస్ ఆన్ హై పెడెస్టల్, అర్జున వాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, దట్ వుడ్ నాట్ హావ్ కాస్డ్ హిమ్ ఎనీ పెయిన్. దిస్ రియలీ హర్ట్స్ మీ వెరీ మచ్, దేర్ఫోర్ ఐఎమ్ క్రై.
1: అప్పుడు చైతన్యుడు అనుకున్నాడు, వీడు నిజమైన
0: కృష్ణ చైతన్య, దట్ దిస్ ఇస్ ద ట్రూ డివోటీ.
1: కృష్ణుడిలో ప్రవేశించాడు,
0: He has entered into principle of
2: Krishna Premakattamulo Sancharam Chestunnadu.
0: He has been travelling in the principle.
2: Mahabharata Yuddhamulo Krishna to Kudi Unnadu.
0: He is a part and parcel of Krishna during Mahabharata Yuddha.
2: Deenilo Anubhavistunnadu Papam.
0: He is experiencing all that.
2: నిజముగా అనుభవము అనుభూతి చాలా ప్రధానం కాని ఆలకించటం పఠించటము ప్రధానం కాదని నిర్ణయం చేసుకున్నాడు.
0: కృష్ణ చైతన్య కన్క్లూడెడ్ ఎక్స్పీరియన్సింగ్ దాట్ ఈస్ గ్రేటర్ దాన్ మియర్లీ లిసనింగ్ అండ్ రిపీటింగ్.
2: ఈనాడు కూడాను మన భగవద్గీతను చెప్పుతుంటే రాసుకునేటువంటి వారు కొంతమంది, బుక్కులు చూసుకుని చదువుకునేటువంటి వారు కొంతమంది, ఈ రకంగా ఉండటం చేత ఇది బుక్కులోనే నిలిచిపోతుంది కానీ తలలోపల చేరదు.
0: Even now, when it is being expounded, some people go on writing something in the books, and some people will be having their books. And if you come
2: to Jibuga, Hrudayanni Chertadaginatundi Vadu, Chertavalasinatundi Vadu, ee Vratapothallo Praveshinchadu.
0: The one who wants to get his heart is completely exposed to the
2: Bahyamainatundi Yokka Bhaktiga Untundadu Gaani, idi Bhavamuto Koodinatundi Bhaktiga Untundadu.
0: It is a devotion which is external, not a devotion which is full of feeling.
2: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టితే చాలు గాని నూరు రాసుకునే ప్రయోజనం ఏంటి?
0: ఈవెన్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ ఇట్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్. వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ టేకింగ్ డౌన్ 100?
2: పుస్తకంలో ఉన్న శ్లోకం అంతా మంత్రంలో చేర్చుకుంటే మంత్రం ఒక పుస్తకంగా మారి చేస్తుంటారు.
0: ఇఫ్ యూ ఓన్లీ ఫిల్ యువర్ హెడ్ విత్ ఆల్ ద కంటెంట్స్ ఆఫ్ ద బుక్ ది హెడ్ ఆల్సో బికమ్స్ అనదర్ బుక్. వాట్ ఇస్ ది యూజ్?
2: కనుక విన్నటువంటి విషయాన్ని హృదయంలో చేర్చుకోవాలి.
0: వాట్ ఎవర్ యూ హియర్ print them on your heart.
2: ఈ హృదయములో ఒక్కటైనా నిలిస్తే చాలు, ఎప్పుడైనా మనం ప్రింట్ చేసుకోవచ్చు.
0: ఈవెన్ ఇఫ్ వన్ కెన్ స్టే ఇన్ ద హార్ట్ దట్ ఇస్ గుడ్ ఎనఫ్.
2: అందువల్లే మొన్న చెప్పాను, తల ఒకటి హృదయం ఒకటి.
0: దట్స్ వై ది అదర్ డే స్వామి సేడ్ హెడ్ ఈస్ వన్ ఎంటిటీ వన్ ఆర్టికల్ అండ్ హార్ట్ ఈస్ అనదర్.
2: పాండిత్యముతోన ఒక ప్రవీణతోనను విద్యతోనను తలను నింపుకునేదానికంటే ప్రేమతో హృదయాన్ని నింపుకోమన్నారు.
0: Instead of filling the head with scholarship, with knowledge, bookish, it is better we fill our heart with love.
2: Kanuka Arjuna, neevu ee vidhamainatundi oka laukikamainatundi sambandha paathavyam undakai vagachi vicharinchi kevalam sokichatam prayojanam ledu.
0: Therefore Arjuna, there is no meaning in your grieving based upon the bodily attachments and bodily relationships.
2: Neevu antarmukhamga nee oka hrudayanni tippuko.
0: You introvert your mind.
2: అప్పుడే నీకు నేను బోధించేటువంటి విషయంలంతా కూడా చక్కగా అర్థమవుతాయి.
0: Then only you will be able to understand all the things which I am expounding.
2: నీవు శోకింప తగని వారికై నీవు శోకిస్తున్నావు.
0: You are grieving for people for whom you should not grieve.
2: అశోచ్యం అన్యశోచః అన్నాడు.
0: అశోక్యం అన్నశోచః
2: అనగా శోకించ తగినటువంటి వారికై నీవు శోకిస్తున్నావు అన్నారు.
0: ఫర్ పీపుల్ ఫర్ హూమ్ యూ నీడ్ నాట్ ఫీల్ సారీ ఆర్ సారో, యు ఆర్ జస్ట్ గ్రీవింగ్.
2: నీవు దీనికంత శోకించ తగినటువంటి వాడు కాదు.
0: యూ షుడ్ యు ఆర్ నాట్ ద వన్ హూ షుడ్ సఫర్.
2: అనుకునే నీవు అజ్ఞానంతో నిండి ఉంటుండాలి నీ హృదయం.
0: దట్స్ వై యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
2: ఈ అజ్ఞానం ముందు పారద్రోలాలి.
0: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే దిస్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ యువర్ హార్ట్.
2: దీనికి 8 విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి. ఈ దేశము నీ హృదయములో నిలిచినంత కాలం కూడాను నీవు ఈ అజ్ఞానమును ఉనిగే ఉంటుంటావు. శేషము లేకుండా ఏ విధమైనటువంటి ఒక స్థితిని నీవు పొందుతావో అప్పుడే నీవు జ్ఞానానికి అర్హుడవుతావు.
0: ఓన్లీ వెన్ దేర్ ఇస్ నో బ్యాలెన్స్ ఆఫ్ ఇట్ ఇన్ యువర్ హార్ట్ యూ బి వర్తీ ఆఫ్ అండర్స్టాండింగ్ విజ్డమ్.
2: కనుక నీవు ఈ 8 శేషములను కూడాను నీ హృదయంలో లేకుండా చూసుకోమన్నాడు.
0: దేర్ఫోర్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ రెమనెంట్స్ ఆఫ్ దిస్ 8 టైప్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ యువర్ హార్ట్.
2: మొదటిది వాసన.
0: వన్ ఈస్ వాసన.
2: రెండవది అగ్ని.
0: సెకండ్ ఈస్ ఫైర్.
2: మూడవది రుణము.
0: థర్డ్ వన్ ఈస్ డెత్.
2: నాలుగవది రోగము.
0: ఫోర్త్ వన్ ఈస్ డిసీజ్.
2: ఐదవది ద్వేషము.
0: ఫిఫ్త్ వన్ ఈస్ కంట్రీ.
2: ఆరోది రాగము.
0: Sixth one is attachment.
2: Yedodi vicharam.
0: Seventh is worry.
2: Enimidodi visham.
0: Eighth is poison.
2: ఈ 8 ఏదైనా అన్ని పోయి కొంత విషముగా శేషం నీలో హృదయంలో ఉన్నప్పటికీ నీకు ఇది తప్పినది కాదన్నాడు.
0: అవుట్ ఆఫ్ దీస్ 8, ఈవెన్ ఇఫ్ యూ హావ్ రెమనెంట్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఇన్ ది స్లైటెస్ట్ డిగ్రీ ఇన్ యువర్ హార్ట్, యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ రిఫ్రెష్ ఫ్రమ్ సారో.
2: అంతా ఆరిపోయింది, కొంచెం ఎక్కడో ఉంటుండాలి.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్. fire is extinguished almost excepting for a small portion of it.
2: ఆ చిన్న అగ్ని గాలి విచ్చటం వల్ల గొప్పదిగా బయలుదేరి అది బ్రహ్మాండమైనటువంటి మంటగా బయలుదేరచ్చు.
0: Even if it is small to start with, on account of breeze, it may develop into a big.
2: కనుక ఆ చిన్న శేషం కూడాను ఉండకూడదు.
0: Therefore, there should not be any remnants of it.
2: రోగం అంతా నయమైపోయింది.
0: This is almost cured.
2: ఏదో కాళ్ళ పైన కొంచెం వాపు ఉంటుండాలి.
0: There is a little on the legs.
2: కానీ ఆ దేశం ఉంటున్నప్పుడు ఇంటికి వచ్చినట్టు అపత్యం చేసి తిరిగి ఒళ్ళంతా ఊదుకుంటచ్చు.
0: ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ హాస్పిటల్ టు హౌస్ ఇఫ్ యూ గివ్ అప్ డైట్ దెన్ ఇట్ మే బికమ్.
2: కనుక రోగ శేషం ఏమాత్రం కూడా ఉంటుండకూడదు, అగ్నిశేషం ఏమాత్రము ఉంటుండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రెమినెంట్స్ ఆఫ్ ఎయిదర్ డిసీజ్ ఆర్ ఫైర్.
2: ఇంకా రుణ శేషము అప్పు బాధ.
0: దెన్ ది నెక్స్ట్ వన్ ఇస్ ది డెత్.
2: అంతా తీరిపోయింది. ఏదో ఇంకా 1,000 రూపాయలు మాత్రం అప్పు ఉంది అంటే వడ్డీ పెరుగుతూ పోతుంది.
0: డిశ్చార్జ్ ఆల్ మై డెట్ బట్ దర్ ఇస్ ఓన్లీ 1,000 రూపీస్ బట్ ఆన్ దట్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అక్యుములేటింగ్.
2: కనుక ఆ 1,000 రూపాయలు కూడా పూర్తి తీర్చేసేయట.
0: యూ షుడ్ డిశ్చార్జ్ దట్ 1,000.
2: అదే విధంగా శేషం అనేటువంటి కొంచెం ఉంటుండాలి అంటే పెరగడానికి అవకాశంగా ఉంటుంటాడు.
0: ఇన్ ది సేమ్ వే ఇఫ్ దెర్ ఇస్ ఎనీ బ్యాలెన్స్ of any one of these things, it is likely that it tends to grow.
2: అజ్ఞానము మోహం అనేటువంటిది నీలో కొంత శేషం ఉంటుండాలంటే నేను ఎంత బోధించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: దేర్ఫోర్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ రెమినెంట్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ అటాచ్మెంట్ ఇన్ యువర్ హార్ట్, వాట్ ఎవర్ ఐ టీచ్ బికమ్స్ యూస్లెస్.
2: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి శేషాన్ని పూర్తి నిర్మూలం గావించాలి.
0: దేర్ఫోర్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ ది ఇగ్నోరెన్స్ ఇన్ యువర్ హార్ట్.
2: కనుకనే ఈ సాంఖ్యాన్ని నీకు బోధిస్తున్నానన్నాడు.
0: దేర్ఫోర్ ఐఎమ్ టీచింగ్ దిస్ సాంఖ్య టు యు.
2: భగవద్గీత లోపల సాంఖ్య యోగం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: ఇన్ భగవద్గీత దిస్ చాప్టర్ సాంఖ్య యోగ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ వన్.
2: ఈ ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుంటే మిగిలిన అధ్యాయములన్నీ కూడా దీని యొక్క ప్రతిబింబములుగానే కనిపిస్తుంటాయి.
0: ఇఫ్ వన్ కెన్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ డిఫరెన్స్ బిట్వీన్ ఆత్మ అండ్ అనాత్మ, ఆల్ ది అదర్ చాప్టర్స్ బికమ్ వెరీ ఈజీ ఫర్ అండర్స్టాండింగ్.
2: కనుక మనము ఈ సాంఖ్య యోగంలో ఒక్కొక్క శ్లోకమే 2-3 తిరుపులు తీసుకున్నా కూడా పర్వాలేదు, చక్కగా దాని యొక్క విషయాన్ని హృదయానికి హత్తుకునేటట్టుగా అర్థమును గ్రహించినప్పుడే ఈ సాంఖ్య యోగమును పూర్తిగా ఆలోచించటమే భగవద్గీత పూర్తిగా ఆలోచించిన వారం అవుతాం.
0: దేర్ఫోర్ యు నాట్ టేక్ స్టాండా బై స్టాండా అండ్ స్పెండ్ ఇఫ్ నీడ్ బి 2 or 3 days ఇన్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ జస్ట్ ఇఫ్ యూ డూ ఇట్ విల్ ఇఫ్ యూ కంప్లీట్లీ అండర్స్టాండ్ సాంఖ్య యోగ విల్ అండర్స్టాండ్ భగవద్గీత ఇన్ ఫుల్.
2: ఒక్కొక్క పదాన్ని కూడాను ఒక్కొక్క రత్నంగా మనం భావించాలి.
0: ఈచ్ వర్డ్ ఇన్ ద శ్లోకం విల్ హావ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ జెమ్.
2: దీనినే తిరిగి రేపటి దినము ఆర్య అనార్య అనేటువంటి విషయంలో కూడాను విష్ణుడు చక్కగా ఉపదేశించాడు.
0: కృష్ణ హ్యాస్ టాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్య అండ్ అనార్య ఇన్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ డైనమిక్.
2: ఆర్యులు ఎవరు అనార్యులు ఎవరు అనేటువంటిది రేపు మనం ముచ్చటించుకుందాం.
0: విల్ డిస్కస్ టుమారో హూ ఆర్యాస్ ఆర్ అండ్ హూ అనార్యాస్ ఆర్.
3: That was the 16th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 21st August 1984, Bhagavan dealt with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or wisdom. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Words are sweet, but the mind is bitter. It's not proper. It's not good for anybody. It's a spot. It's a blot in our lives. A spotless life is the only one that will be reputed, that will be taken on this earth. Listen to this word, the son of Bharat.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: ఈనాటి ప్రపంచమునందు మనసునందు ఒకటి మాటియందు మరొకటి ఉండుటి చేతనే ఈ ప్రపంచములో ఎందు చూచినా అశాంతి భయము ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులతో మానవుడు జీవిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే ఇస్ లీడింగ్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ టెన్షన్ and restlessness, because in the world around we find there's no unity between what he says and what he thinks.
1: Patti manavudu shanti kavalani aashisthunnadu, shanti nimittamai tama kalamunu tama kayamunu tama karmanu kudanu viniyoga parustunnadu.
0: Every man wants peace. He spends his time and his activity to remain in peace.
1: Aithe ee shanti ante emito, idi ekkada unnado, dinni ponde vidhanam emiti aneetuvanti vishayam maatramu evvaru kudanu vicharinchatam ledu.
0: But nobody thinks of this peace, where it is, how to get it, and what peace is actually.
1: Shanti aneetuvantidi prakrutamainatuvanti shantiya leka antarshantiya అనేటువంటి క్వశ్చన్ మొట్టమొదట వేసుకోవాలి.
0: We have put ourselves a question, what do we mean by peace? Is it worldly outer peace or the peace within?
1: ఈ ప్రాకృతమైనటువంటి శాంతి అయితే అప్పటికప్పటికి వస్తుంది, తిరిగి అప్పటికప్పటికే పోతుంది.
0: If it is worldly peace, you will get it for a moment and it would vanish thereafter.
1: దీనిని శాంతి అని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: Man deludes that this is the true peace.
1: శాంతి అంటే ఏమిటో, దాని యొక్క ఆకారం ఏమిటో, దాని యొక్క మాధుర్యం ఏమిటో, దాని యొక్క శక్తి సామర్థ్యం ఏమిటో మానవుడు ఎవ్వడు కూడా సరిగా అర్థం చేసుకోవటం లేదు.
0: నో మ్యాన్ అండర్స్టాండ్స్ ద నేచర్ ఆఫ్ పీస్, ఇట్స్ పవర్ అండ్ ఇట్స్ స్వీట్నెస్.
1: రాగద్వేషరహితమైనటువంటి స్థితియే నిజమైన శాంతి.
0: Peace is that which is beyond attachment and hatred.
1: ఈ రాగద్వేషముతో కూడినటువంటి శాంతి కేవలము తాత్కాలికమైనటువంటి శాంతి.
0: Peace one gets out of these two, the attachment and hatred, is temporary.
1: ప్రశాంతి. ప్రశాంతి అంటే దీని యొక్క అర్థం ఏమిటి?
0: What's the meaning of this word, ప్రశాంతి?
1: ప్రా అనగా వికసించటము.
0: Pra means blossoming.
1: Shanti anaga kevalamu ragadvesha rahitam antundi.
0: Peace is that which neither has it.
1: Prashanti anaga ragadvesha rahitam antundi oka sthitini prakatimpa cheyatame prashanti. Prashanti cheyatame prashanti.
0: Prashanti is the state of expression which is beyond attachment and hatred.
1: Kani ilanti shanti lokamulo ఎవరైనా అనుభవిస్తున్నారా అనేటువంటి విషయాన్ని విచారిస్తే సాధ్యమైనంత వరకు కూడాను సామాన్య మానవుల యందు ఇట్టి రాగరహితమైనటువంటి ద్వేషరహితమైనటువంటి ఒక స్థితిని అనుభవించడం చాలా దుర్లభం.
0: ఇఫ్ యూ ఎంక్వైర్ ఆర్ దర్ ఎనీ వన్ హూ ఎక్స్పీరియన్స్ సచ్ పీస్, నో. ఇన్ ద ఆర్డినరీ స్టేట్ నో వన్ ఎక్స్పీరియన్సెస్ దిస్ పీస్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్.
1: ఈ శాంతి అనేటువంటిది బయట నుండి ప్రవేశించేటువంటిది కాదు.
0: Peace is not that which is present outside and goes into
1: ఇది అంతర్భూతమైనటువంటి ఒక శక్తి.
0: It is an innate power.
1: దీనిని ఏ రీతిగా మనం పొందాలి?
0: How to acquire it?
1: శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: You can get peace out of peace only.
1: కాలులో విరిగినటువంటి ముళ్ళును ముళ్ళు ద్వారానే దాన్ని మనం తీయాలి.
0: Thorn that has gone into a leg can be taken out with the help of another thorn.
1: అదే విధముగానే వజ్రమును వజ్రముతోనే కొయ్యాలి.
0: Diamond cuts a diamond.
1: Karmanu karma chetane manam nivarana gavinchukovali.
0: Action gives you relief అట్టనే
1: శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: పీస్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ పీస్ ఓన్లీ.
1: ఈనాడు లోకములో ఎంతమందియో ఎన్నో విధములైనటువంటి సదుపాయములు సౌకర్యములు అన్నీ కలిగినప్పటికీ వారికి శాంతి అనేటువంటిది లేక నిమిష నిమిషం కూడాను భయభ్రాంతులకు గురి అవుతున్నారు. దీనికి కారణమేమిటి?
0: దేర్ ఆర్ మెనీ విత్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ బట్ దే ఆర్ ఫియర్ స్ట్రికెన్ దే హావ్ నో పీస్. వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: ఈ బయట సౌకర్యములు శాంతిని చేకూరుస్తున్నావా?
0: డూ దీస్ కంఫర్ట్స్ గివ్ యూ పీస్?
1: బయట సదుపాయములు ఈ మానవునికి ఏమైనా శాంతిని అందిస్తున్నావా?
0: డూ దీస్ కన్వీనియన్సెస్ ఎవర్ గివ్ యూ పీస్?
1: ప్రాకృతమైనటువంటి ధనకరక వస్తు ఆహ్నాదులు మానవునికి శాంతిని అందించున్నా?
0: ద వరల్డ్లీ మనీ ద వెల్త్ అండ్ కన్వీనియంట్ కంఫర్ట్స్ డూ దే గివ్ యూ పీస్?
1: అట్లయితే ఇతను ఎందుకు అశాంతిలో మునిగాలి?
0: ఇఫ్ ఇట్ ఈస్ సో వై హాస్ హి డ్రౌన్ హింసెల్ఫ్ ఇన్ రెస్ట్లెస్నెస్?
1: కారణం తన మనస్సులో ఒక విధమైనటువంటి యొక్క దుష్ట సంకల్పమును ప్రవేశించడం చేతనే సర్వ సౌకర్యములు సర్వ సదుపాయములు ఉండి కూడాను మానవుడు శాంతిని పొందలేకపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీఈస్ నాట్ ఏబుల్ టు అక్వైర్ పీస్.
1: ఒక ఇంటిలో పాము ప్రవేశించితే ఆ ఇంటిలో మనం జీవించటమే చాలా కష్టంగా ఉంటుంది.
0: When once a snake enters into your house, it is very difficult to continue to stay there.
1: ఈనాడు రాగద్వేషములనేటువంటి యొక్క విషపురుగులు మన హృదయంలో ప్రవేశించినప్పుడు మన హృదయంలో ఏ రీతిగా శాంతి లభ్యమవుతుంది?
0: When there are poisonous germs like attachment hatred that have gone into our body, how do you lead a life of security and peace?
1: కనుక నా మనసునందు ఏ రాగద్వేషములు ఉండినంత వరకు కూడాను మానవునికి శాశ్వత శాంతి లభ్యం కాదు.
0: So long there are these two, attachment and hatred, you can never be peaceful.
1: ధనవంతులకు ఎంతమంది ఉంటున్నారు?
0: There are many rich people.
1: బలవంతులు ఎంతమంది ఉంటున్నారు?
0: There are many physically strong.
1: అధికారులు అనేక మంది ఉంటున్నారు.
0: There are many men of authority.
1: అయితే ఇన్ని ఉండి కూడాను వారికి శాంతి లభ్యం కాకపోవటానికి కారణమేమిటి?
0: What is the reason that they don't have peace? What's the reason behind this?
1: ఈ బాహ్య సంబంధమైనటువంటి యొక్క అధికారములు పదవులు అర్హతలు శక్తులు సామర్థ్యములు ఉంటున్నవే కాని అంతర్భావం లోపల మాత్రము ఈ గుణములను అరికట్టుకునేటువంటి శక్తి సామర్థ్యములు లోపించటం చేత మానవుడు అశాంతిని పొందుతున్నాడు.
0: ఎక్స్టర్నల్లీ హెస్ పొజిషన్స్ ద వెల్త్ అథారిటీ కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ బట్ హీ హాస్ నో పీస్ విత్ ఇన్ బికాస్ హీఈస్ నాట్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ హిమ్సెల్ఫ్.
1: కనుక మానవుడు మొట్టమొదట తన మనసు లోపల దుర్భావములను దుర్గుణములను దురాచారములను చేర్చకుండా చూసుకోవాలి.
0: సో మ్యాన్ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో బ్యాడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ హిస్ మైండ్.
1: తన హృదయ అంతరార్థమునందు ఈ శాంతి అనేటువంటిది శాశ్వతంగా ప్రవహిస్తూనే ఉంటుంది.
0: దేర్ ఈస్ ఎన్ ఇన్నర్ ఫ్లో ఆఫ్ పీస్ కంటిన్యూస్లీ పర్మనెంట్లీ విత్ ఇన్ అస్.
1: ఈ భూమి యందు అంతర్భాగమునందు సర్వత్రా జలము సంచరిస్తూనే ఉంటున్నది.
0: దేర్ ఈస్ వాటర్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ దిస్ ఎర్త్.
1: అయితే ఆ జలము మనకు లభ్యం కావాలంటే మనం ఏమి చేయాలి?
0: వాట్ షుడ్ వీ డూ టు ఎక్స్ట్రాక్ట్ టు బ్రింగ్ అవుట్ దిస్ వాటర్?
1: ఆ జలమునకు మనకు మధ్యనున్నటువంటి యొక్క మట్టి పెళ్లను మనం తీసివేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ఆల్ ద మడ్ దట్ స్టాండ్స్ బిట్వీన్ అస్ అండ్ ద వాటర్ ఇన్ డెప్త్.
1: ఆ మట్టిని మనం తీసివేసినప్పుడే అడుగునున్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
0: వెన్ వన్స్ యూ రిమూవ్ ఆల్ దిస్ మడ్ యూ కెన్ గెట్ డ్రా వాటర్.
1: కనుక శాంతి అనేటువంటి దానికి వ్యక్తి అనేటువంటి దానికి మధ్య లోపల రాగద్వేషములు అనేటువంటి మట్టి కుండలు చాలా చేరిపోయినాయి.
0: దేర్ఫోర్ బిట్వీన్ ది పీస్ అండ్ ఇండివిజువల్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ మడ్ విచ్ ఇస్ హెట్రెడ్ అండ్ అటాచ్మెంట్.
1: ఈ మట్టి పెళ్లనంతా మనం తీసివేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ఆల్ దిస్ మడ్.
1: అప్పుడే ఈ శాంతి అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అక్వైర్ దిస్ పీస్.
1: అయితే కొంతమంది ఏదో కొన్ని కార్యములు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని పూజలు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని యాగములు చేస్తే లోక కళ్యాణం కుదురుతుంది అని అనేక భావంతో విచారిస్తుంటారు.
0: హౌఎవర్ సమ్ ఫీల్ దాట్ బై అండర్టేకింగ్ సర్టన్ రిచువల్స్ లైక్ వర్షిప్ అండ్ యాగాస్ దట్ దే కెన్ అక్వైర్ పీస్.
1: లోక శాంతి నిమిత్తమై అనేక మంది యజ్ఞ యాగాది క్రతువులు ఆచరిస్తుంటారు.
0: యు నో మెనీ పర్ఫార్మ్ యజ్ఞాస్ అండ్ యాగాస్ ఫర్ వరల్డ్ పీస్.
1: అయితే ఇవి చేయకూడదని కాదు, చేయటం మంచిదే.
0: నాట్ దట్ యు షుడ్ డూ ఇట్, ఇట్స్ గుడ్ దట్ యు డూ ఇట్.
1: కానీ ఈ క్రతువుల వల్ల లోక శాంతి మనకు ఏమాత్రం కూడా చేకూరదు.
0: But these rituals will never give you world peace by and large.
1: లోపల శాంతిని అభివృద్ధి పరచుకున్నప్పుడే లోక శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: Then once you develop the inner peace, there will be world peace outside.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక శాంతి అనేటువంటిది మనం ప్రపంచానికి చాటాలనుకున్నప్పుడు, ప్రపంచానికి పంచాలనుకున్నప్పుడు ఇది ఒక వ్యక్తితో సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇన్ ఆర్డర్ టు షేర్ దిస్ పీస్ విత్ ది ఎంటైర్ వరల్డ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ వన్ ఇండివిజువల్.
1: నీవు శాంతిగా ఉండినప్పుడే నీ గృహంలో శాంతిని ఏర్పరచుకోవచ్చును.
0: ఇఫ్ యు ఆర్ పీస్ఫుల్ దేర్ విల్ బి పీస్ అట్ హోమ్.
1: నీకే శాంతి లేనప్పుడు నీ ఇంటిలో శాంతిని ఏ విధంగా నీవు అభివృద్ధిగా ఉంచగలవు?
0: వెన్ యూ హ్యావ్ నో పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ హౌ డు ఎక్స్పెక్ట్ ద ఫ్యామిలీ టు లివ్ ఇన్ పీస్?
1: కనుక ఒకరి వల్ల ఒకరికి శాంతి అశాంతి లభ్యమవుతుందని కోటం వెరీతనం.
0: ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు కన్సిడర్ దట్ యుల్ బి ఇన్ పీస్ విత్ ది హెల్ప్ ఆఫ్ సమ్వన్.
1: ఎవరి ఆకలికి వారే తినాలి, అప్పుడు వారి ఆకలి తీరుతుంది.
0: ఈచ్ వన్ హ్యాస్ టు ఈట్ టు సాషియేట్ వన్స్ ఓన్ హంగర్.
1: ఎవరి రోగమునకు వారే ఔషధం సేవించాలి, అప్పుడే వారి రోగం నివారణ అవుతుంది.
0: Each one has to take the medicine for one's own disease.
1: అదే విధంగానే ప్రతి వ్యక్తి కూడాను ఎవరికి వారు తమ శాంతి కోసమై అనేక విధమైనటువంటి యొక్క దుర్గుణాలు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
0: Likewise, to receive this peace, one has to give up, shed all bad qualities.
1: ఇది తల్లిదండ్రుల యొక్క ఆస్తి వలె ఒకరికొకరు పంచుకోవడానికి వీలు కానటువంటిది.
0: It's not like a legal hire to inherit the property from the parents.
1: కనుక ఈ శాంతి అనేటువంటిది ఒక్కటే, అది విశ్వమునకంతా ఒకే శాంతి.
0: పీస్ ఇస్ వన్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్.
1: దీన్ని ముక్కలు చేయడానికి కూడా వీలు కాదు.
0: యూ కెన్
1: కరుణకు పంచడానికి సాధ్యం కాదు.
0: యూ కెనాట్ కట్ ఇన్ టు పీసెస్ నార్ కెన్ యూ డిస్ట్రిబ్యూట్.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
1: కానీ అనేక విధమైనటువంటి యొక్క దుర్గుణాలు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
0: లైక్ వాయిస్ టు రిసీవ్ దిస్ పీస్ వన్ హ్యాస్ టు గివ్ అప్ షెడ్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
1: ఇది

0: సర్వత్రా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
0: కానీ దానిని మనము అనుభవించడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని చేకూర్చుకోవాలి.
1: బట్ వీ హావ్ టు ఎక్విప్ అవర్ సెల్వ్స్ టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్.
0: కనుక శాంతి అనేటువంటిది కేవలము మన యొక్క దుర్గుణముల చేతను, దురాలోచనల చేతను, మనసునందు అనేక విధమైనటువంటి యొక్క మాలిన్యము చేకూరటం చేత అందులో కలతలు ఏర్పడుతున్నాయి.
1: Peace is missing because of the mental pollution due to bad qualities, bad thoughts.
0: మనసులో కలకల ఉండినంత వరకు కూడా మనిషికి నిద్ర కూడాను రాదు.
1: So long mind is agitated, you cannot sleep.
0: కనుక నిద్రనే రానటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి శాంతిని ఏ రీతిగా అనుభవించగలడు?
1: The one who cannot sleep, how do you expect him to live in peace?
0: కాన శాంతి అనేటువంటిదే దైవ స్వరూపము.
1: So peace is God.
0: అట్టి దైవస్వరూపం అనేటువంటి దాన్ని మనం అనుభవించాలంటే నీ చిత్తంను శుద్ధి చేయించుకోవాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్ యూ షుడ్ ప్యూరిఫై యువర్ హార్ట్.
0: మొట్టమొదట పరిశుద్ధం గావించుకోవాలి.
1: మేక్ ఇట్ ప్యూర్.
0: పరిశుద్ధం అనగా ఏమిటి? ఈ దుర్గుణములను ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
1: ప్యూరిఫికేషన్ మెంట్
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఈ యొక్క దుర్గుణములను ఎదుర్కొనేటువంటి యొక్క శక్తిని మనము సంపాదించాలి.
1: Under any circumstances you should be able to resist and give up these bad qualities.
0: నష్టము, కష్టము, దుఃఖము, విచారము ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను దీనిని మనం లోపల ప్రవేశింపకుండా చేయకుండా చూసుకోవడానికి తగినటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి.
1: Be that be the loss or suffering, anxiety or a problem, see that these will not enter into your mind.
0: ఈ శక్తి ఏమిటి?
1: What is this power?
0: అది ఏ ప్రేమ?
1: That is love.
0: ఈ ప్రేమ శక్తిని మనం సంపాదించుకుంటామంటే ఇందులో ఏమాత్రం కూడాను దురాలోచనలు ప్రవేశించడానికి వీలు కాదు.
1: When once you have this power of love, the bad feelings, ill feelings cannot find a place in you.
0: ఒక గదిలో అంధకారంగా చాలా అనేక పరిస్థితులైనటువంటి యొక్క సమస్తలైనటువంటి యొక్క వస్తువులు చేరిపోవటం చేత అందులో విషపురుగులు చేరడానికి అవకాశం ఉంటుంటాయి.
1: In a room which is completely, absolutely dark, there are many other articles. There is every scope for the poisonous worms and the germs to enter.
0: పదార్థములు అనగా వస్తువులు ఆ రూమ్ నిండుకు చీకటి ఉండినప్పుడే ఈ విషపురుగులు అందులో ప్రవేశిస్తాయి.
1: There are so many articles in that room which is closed and dark. So you find so many poisons in there.
0: ప్రకాశంగా ఉంటే ఏ పురుగులు కూడా అందులో ప్రవేశించడానికి వీలు కాదు.
1: When the room is completely clean, neat and tidy with enough of light, poisonous germs cannot enter.
0: కనుకనే మన హృదయం అనేటువంటి గదియందు ప్రేమ అనేటువంటి ప్రకాశం ఉంటుండాలి.
1: Therefore in the room of our heart,
0: ఈ డిజైర్స్ అనేటువంటి పదార్థములు ఎక్కువగా అందులో చేర్చుకోకుండా ఉండాలి.
1: There should be the light of love. There should not be articles that
0: desire. కనుకనే less luggage, more comfort. ఈ లగేజ్ అనేటువంటి ఎక్కువగా చేర్చుకోకుండా అవే డిజైర్స్.
1: So you should not have more of luggage, the desires.
0: అందులో ఈ ప్రేమ ప్రకాశం ఉంటుండాలి.
1: Because you should have the light of love.
0: అప్పుడే ఇందులో ఏ విధమైనటువంటి యొక్క దుర్గుణములు ప్రవేశించడానికి వీలుండదు.
1: Then only these wicked qualities cannot enter.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: శాంతి అనేటువంటిది కేవలము రెండు అక్షరముల పదముగా కనిపిస్తుండదు, కానీ ఇది మహా విశాలమైనటువంటి యొక్క స్వరూపము.
1: Though peace appears to be a two-lettered one, but it is so vast.
0: మనము భజనలు జరిగిన తర్వాత, ఇంకే విధమైన ప్రార్థనలు జరిగిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాయం చెప్తున్నాం.
1: After bhajan, after prayer, we repeat this word peace thrice.
0: ఎందువల్ల మూడు పర్యాయం చెప్పాలి?
1: Why should we say three times?
0: ఎందుకు నాలుగు తూర్లు చెప్పకూడదు?
1: Why not four times?
0: లేక ఎందుకు రెండు తూర్లు చెప్పకూడదు?
1: Why not twice?
0: మూడు పర్యాయములు ఎందుకు ఈ పద్ధతి పెట్టుకోవటం?
1: Why should we say thrice?
0: అనగా ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమని మూడు పదార్థములు ఉంటున్నాయి మనలో.
1: There are three levels: ఆది భౌతిక, దైవిక, ఆధ్యాత్మిక.
0: శారీరకము, మానసికము, ఆత్మతత్వము, ఈ మూడింటి యొక్క తత్వానికి శాంతి కావాలి.
1: పీస్ ఈస్ రిక్వైర్డ్ ఎట్ త్రీ డిఫరెంట్ లెవెల్స్: ద బాడీ, ద మైండ్ అండ్ ద స్పిరిట్.
0: దేహములకు శాంతి మాత్రం ఉండినంత మాత్రమున అది మనసుకు శాంతి కలుగుతుంది.
1: It's not enough if there is peace at the body level. The mind needs peace.
0: లేక మనసు శాంతితో ఉండినంత మాత్రమున దేహం అశాంతిలో ఉంటే అది కూడాను శాంతి చేకూరదు.
1: It's not enough if mind is in the state of peace, the body also needs peace.
0: కనుకనే ఈ మూడు మార్గములు ఎంత కూడాను నాకు శాంతిని అనుగ్రహించమని కోరటమే ఈ ప్రార్థన యొక్క అంతరార్థం.
1: The inner significance

0: This prayer is to pray to Lord to give us peace in these three levels, body, mind and spirit.
1: కనుక శాంతి అనేటువంటి దాన్ని మనం శాంతితోనే సంపాదించాలి.
0: సో యూ కెన్ గెట్ పీస్.
1: నీకు శాంతి లేనప్పుడు ఒక ప్రదేశంలో కూర్చొని అనేక పర్యాములు శాంతి శాంతి శాంతి శాంతి శాంతి అని అనేక పర్యాములు అదొక నామంగా నీకు ఉచ్చరించు, తప్పక కొంతసేపటికి నీకు శాంతి లభిస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ నో పీస్ రిపీట్ దిస్ వర్డ్ శాంతి శాంతి అగైన్ టైమ్ అండ్ అగైన్ యూ విల్ సర్టన్లీ అక్వైర్ పీస్.
1: అదేవిధంగా నేను అనేక పర్యాములు చెప్పాను. ఏదైనా దుర్భావం నీలో ప్రవేశించేటప్పటికి ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ అని చింతించుకునేటప్పటికి ఈ అనిమల్ థాట్స్ పోతుంది, మ్యాన్ థాట్స్ ఆవిర్భవిస్తుంది.
0: భగవాన్ టోల్డ్ us many times, when there are any bad thoughts that come to our mind, we should immediately say to ourselves many times, I am not animal, I am man.
1: మనకు కోపం వచ్చేస్తుంది.
0: So we are angry.
1: ఈ కోపం వచ్చినప్పుడు I am not dog, I am man. I am not dog, I am man. I am not dog, I am man. అనుకుంటే ఈ డాగ్ పరిగెత్తిపోతుంది. ఇది డాగ్ క్వాలిటీ, మనిషి క్వాలిటీ కాదు.
0: Anger is the quality of dog. When you are angry, feel like this, I am not dog, I am man.
1: లేక అనేక చంచలత్వం తోపల కొన్ని రారా అనేటువంటి థాట్స్ అంతా లోపల ప్రవేశిస్తుంటాయి.
0: Because of the wavering mind, so many thoughts come which should not come.
1: అప్పుడు ఒక ప్లేస్ లో కూర్చో.
0: Sit at one place.
1: I am not monkey, I am man. I am not monkey, I am man. I am not monkey, I am man. అనేటువంటి ఈ రీతిగా తలుచుకో. అప్పుడు ఈ అనిమల్ క్వాలిటీస్ అంతా దూరం అవుతుంది.
0: Think within yourself repeatedly, I am not monkey, I am man. I am not monkey, I am man.
1: కనుకనే ఇవన్నీ కూడా నువ్వు మృగ లక్షణాలుగా తోస్తుండాలి.
0: దీస్ ఆర్ ఆల్ అనిమల్ క్వాలిటీస్.
1: మనుష్య లక్షణం ఏమిటంటే శాంతి, దయ, ప్రేమ, సహనము, సానుభూతి.
0: ద హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, కంపాషన్, ఫర్బేరెన్స్, లవ్.
1: ఇలాంటి మనుష్య యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్.
1: ఎప్పుడు మనుష్యత్వ తత్వాన్ని మనం అభివృద్ధి చేసుకుంటామో ఈ అనిమల్ తత్వం అంతా కూడా అణిగిపోతుంది.
0: వెన్ వన్స్ we develop the human quality, the animal qualities will be kept under check.
1: Anni manayende untunnavu kani bayata nunchi praveshinchatam ledu.
0: All qualities are within us, none come from outside.
1: Edo kontha mandi anukuntuntaru sangha dosham cheta konni praptistuntayani.
0: Something because of the defect in the company
1: kani aa sanghamunukunu tana taadchukunu konni sambandham baddamme untinappude aa vidhanga praveshistuntayi.
0: In fact there is a relationship between his thoughts and the company he is in.
1: కనుక బయటలో ఎంత మంచి పవిత్రమైనటువంటి భావాలు లేవు.
0: దర్ సో మెనీ సీక్రెట్ థాట్స్ అవుట్ సైడ్.
1: దాంతో అంతా నీ మనసు ఎందుకు చేరటం లేదు?
0: వై నాట్ యువర్ మైండ్ గెట్ ఇన్ టు దాట్?
1: అనగా దానికి నీ మనసులో ఉన్నటువంటి భావనకు సంబంధం లేకుండా ఉంటుండాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ది ఫీలింగ్ ఆఫ్ యువర్ థాట్ ఈజ్ నాట్ ఇన్ ట్యూన్ టు ది సీక్రెట్ కంపెనీ.
1: కనుక నీ ప్రాచీన కాలం నుండి కూడా సత్సంగం చాలా అత్యవసరం అన్నారు.
0: దేర్ఫోర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ గుడ్ కంపెనీస్ ప్రిస్క్రైబ్.
1: సత్సంగంతో చేరినప్పుడు తన యందు ఉన్నటువంటి సద్భావం కూడాను బయట ఉన్నటువంటి సద్భావం ప్రవేశింపజేసుకుంటుంది.
0: వెన్ యూఆర్ ఇన్ గుడ్ కంపెనీ న్యాచురలీ గుడ్ థాట్స్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యూ అండ్ జాయిన్ దట్ గుడ్ కంపెనీ.
1: కాన మన లోపల నిరంతరం కూడాను పవిత్రమైన భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు డెవలప్ ది సీక్రెట్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ కంటిన్యూ.
1: ఈ పవిత్రమైన భావం అంటే ఏమిటి? కేవలం దైవనామములే.
0: ది సీక్రెట్ థాట్స్ ఆర్ ద లార్డ్స్ నేమ్.
1: ఏ నామైనా పర్వాలేదు.
0: ఇట్ కుడ్ బి ఎనీ నేమ్.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏక ప్రభువుకు అనేక నామం.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: కనుక ఏ నామంతో నీవు ఉచ్చరించినప్పటికీ ఆ దైవనామంతో నీ హృదయాన్ని నింపుకోవాలి.
0: యూ ప్రే ఇన్ ఎనీ నేమ్ బట్ ఫిల్ హిజ్ నేమ్.
1: ఆ హృదయంలో ఈ దైవనామం ప్రవేశించిందంటే మరొక భావాలు ఇందులో ప్రవేశించడానికి వీలుండదు.
0: వెన్ వన్స్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్, వెల్ దేర్ ఇస్ నో అదర్ థింగ్ లైక్ బ్యాడ్ థాట్స్.
1: ఒకే హార్ట్, ఒకే చైర్.
0: ఇట్స్ ఓన్లీ వన్ హార్ట్, సింగిల్ చైర్.
1: అక్కడ నీవు దైవ ప్రేమను నీవు ప్రవేశపెట్టి ఉంటే మరొక దుర్గుణం అనేటువంటిది ప్రవేశించడానికి వీలు కాదు.
0: వెన్ వన్స్ దిస్ చైర్ ఇస్ ఆక్యుపైడ్ బై ద డివైన్ లవ్, దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ బ్యాడ్ క్వాలిటీస్.
1: కాన మీరు నిరంతరం కూడాను ఈ వయసు లోపల అనేక రకమైనటువంటి భావాలు వస్తుంటాయి.
0: At this age, many thoughts do come.
1: ఇవన్నీ కూడా కేవలం సంగదోషంతో వచ్చేటువంటివి కాదు.
0: They are not merely the result of the
1: ఆహార విహారాలతో కూడా వస్తుంటాయి.
0: They are also due to food and habits.
1: కొంత మూర్ఖత్వంతో కూడా ప్రవేశిస్తుంటాయి.
0: The foolishness also may be the cause.
1: ఎలాంటి ఫూలిష్నెస్?
0: What sort of foolishness?
1: తనకు తెలియదు, తెలిసినటువంటి వారు చెప్తే వినరు. ఇవి రెండే పెద్ద ఫూలిష్నెస్.
0: The foolishness are two. He doesn't know himself and he doesn't hear when others tell him.
1: తానైనా తెలుసుకోవాలి, లేక తెలిసిన వారు చెప్పినప్పుడైనా విని దాన్ని ఆచరించుకోవాలి.
0: హీ షుడ్ నో హింసెల్ఫ్ ఫస్ట్ ఆర్ ఎల్స్ హీ షుడ్ లిజన్ టు అదర్స్.
1: ఇవి రెండులో ఒక్కటి కూడా లేకపోతే ఇంకంతకంటే అజ్ఞాని.
0: When these two are missing, one of the two missing, there cannot be greater
1: foolishness.
0: If you don't know anything, make every attempt
1: to know.
0: Approach noble souls and try to learn from them.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ అనగా అభ్యాసములు కొన్ని సదాభ్యాసములు అభివృద్ధి చేర్చుకున్నప్పుడే ఈ యొక్క మనసుకు శాంతి లభిస్తుంది.
0: లైక్ దిస్ వెన్ వి డెవలప్ గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్.
1: ఇది లభించడం కాదు, కేవలం మన అనుభూతికి వస్తుంది.
0: ఇట్స్ నాట్ మీ ఎక్విజిషన్, యు విల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
1: ఇప్పుడు భూమి క్రిందంత నీరు ఉంటుందా? అది నీవు పోసి పెట్టావా? లేదు, సహజంగానే ఉంటుండాలి.
0: There is water in the depths of this soil. You have not put it there. You have just removed the mud over that water and raw water. So peace is present in our heart.
1: దీనికి మధ్య చేరినటువంటి యొక్క రాగద్వేషములైన దాన్ని మనం తీసివేసినప్పుడు ఆ జలం మనకు వ్యాప్తిస్తుంది.
0: When once we remove the mud of attachment, hatred, you can draw the water of love from the depth.
1: ఈ నాడు లోకములోపల ఇన్ని విధమైనటువంటి అశాంతి భయముకు కారణము ఇవే మూల కారణం.
0: దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎడ్యుటేషన్ రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
1: ఏ మానవుడు కూడా శాంతిగా లేడు.
0: నో మ్యాన్ ఈజ్ ఇన్ పీస్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: అనగా తనలో ఉన్నటువంటి ఈ దోషం వల్లనే కానీ, మరొకటి ప్రపంచం నుంచి ఆవేశించినటువంటి కావు.
0: ఇట్స్ వన్ సోన్ మిస్టేక్, వన్ సోన్ డిఫెక్ట్, నథింగ్ ఎల్స్.
1: తనలో కొంచెం అశాంతిగా ఉన్నప్పుడు దానికి నేనే మూల కారణము.
0: When I am restless, I
1: am ప్రవేశించినటువంటి ఒక దుర్భావమే దీనికి కారణము.
0: మై బ్యాడ్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ భావం ఏమిటో దాన్ని వెతికి దాన్ని దూరం పారవేయాలి.
0: లెట్ మీ ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్ దీస్ బ్యాడ్ థాట్స్.
1: అప్పుడు తప్పక నీకు ఆ శాంతి ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ విల్ రిమైన్ ఇన్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది మహనీయులు యొక్క కిరీటం వంటివి.
0: పీస్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ నోబుల్ సోల్.
1: ఈ శాంతి అనేటువంటిది స్వార్థపరులను చూస్తే పరిగెత్తిపోతుంది.
0: పీస్ విల్ రన్ అవే లుకింగ్ ఎట్ ది సెల్ఫిష్ మ్యాన్.
1: రాగద్వేషంతో ఉండినటువంటి మానవుని చూస్తే అసలు దగ్గరికే చేరదు.
0: పీస్ విల్ నాట్ బి ఎనీవేర్ నియర్ ఎ పర్సన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్
1: అటాచ్మెంట్. చూస్తే మనం ఎట్ట పరిగెత్తిపోతామో అట్టనే ఈ రాగద్వేషం ఉన్నటువంటి వాడిని చూస్తే ఈ శాంతి పరిగెత్తిపోతుంది.
0: Just as we run away from a snake, peace also will run away from a person with attachment and hatred.
1: కనుకు ఎక్కడ పవిత్రమైనటువంటి ప్రేమ తత్వము నిండి ఉంటాదో అక్కడ మాత్రమే ఈ ప్రేమ తనపాటికి తాను ఆవిర్భవిస్తుంది.
0: Where there is sacred love, naturally the peace would approach very close.
1: కనుకు శాంతి అనేటువంటిది ప్రతి మానవునికి కూడాను ఉండినటువంటి ఒక అంతర్ ఆస్తియే.
0: Therefore, peace is our natural inner property.
1: కనుక అలాంటి ప్రాపర్టీ మనం పెట్టుకుని కూడాను ఎందుకు మనం బయట తట్టి తిరగటం?
0: Having that property within, why should we search for it outside?
1: ఇంటిలోనే జ్యోతి వెలుగుచుండగా పొరుగు ఇంటికి అగ్ని కరువునెల్లదా?
0: When you have lamp at home, why do you go for light outside?
1: మన ఇంటిలో ఉన్నటువంటి అగ్ని మనం అభివృద్ధి చేసుకుందాం.
0: See that you lamp, see that you'll have light at home.
1: అది అగ్ని అనేటువంటిది తెలియకపోవటం చేతనే పొరుగు ఇంటికి అగ్గిపోతున్నావు.
0: Because you don't know what you have at home, you go to others.
1: ఎవ్వరి దగ్గరికి నీ పోనక్కర్లేదు.
0: You don't need to go to anyone.
1: నీ శాంతి నీలోనే ఉంటుండాలి.
0: Peace is within you.
1: ఆ మనసును పరిశుద్ధం చేసేటువంటి యొక్క ప్రవర్తనలో నీవు ప్రవేశిస్తుంటే తప్పక శాంతి నీ సొత్తే.
0: When once you conduct yourself as to purify your mind, naturally you'll get peace.
1: కనుకని నవవిధ మార్గములంతా కూడాను ఈ శాంతిని ప్రవేశింపచేయటానికి తగినటువంటి పరిశుద్ధపరిచేటువంటి పవిత్రత లేదు.
0: ఆల్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ విల్ హెల్ప్ అస్ టు ప్యూరిఫై అవర్ మైండ్ అండ్ ఎక్వైర్ పీస్.
1: ఏది చేసినప్పటికీ మనసును పరిశుద్ధం చేయటమే.
0: యు మే డూ ఎనీథింగ్, ఇట్ ఓన్లీ ప్యూరిఫైస్ అవర్ మైండ్.
1: అప్పుడే ఇందులో శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ రిమైన్ ఇన్ పీస్.
1: నీవు భజన చేయి,
0: యూ డూ భజన్,
1: లేక జపం చేయి, లేక ధ్యానం చేయి,
0: మెడిటేషన్,
1: ఇంకే చింతన చేయి, ఇంకే విధంగా సత్సంగంలో ప్రవేశించు. ఇవన్నీ కూడా ఈ మనసు లోపల కొంతవరకు ఉన్నటువంటి దుర్భావం కొంత దూరం చేస్తుంది.
0: యు మే డూ భజన్, యు మే మెడిటేట్, ఆర్ యు మే జాయిన్ ఎ గుడ్ కంపెనీ, దట్ ఓన్లీ క్లెన్సెస్ యువర్ మైండ్.
1: అయితే ఇలాంటి పరిస్థితుల వల్ల కలిగేటువంటి శాంతి తాత్కాలికమైన శాంతి.
0: However, the peace you get by this way is temporary.
1: ఇది శాశ్వతమైన శాంతి కాదు.
0: It's not a permanent peace.
1: శాశ్వతమైన శాంతి రావాలనుకున్నప్పుడు నేను మానవుడను దైవత్వానికి నేను పోవాలి, పశుత్వం నుంచి మానవత్వంలో ప్రవేశించాను, మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి అనేటువంటి ఉన్నత స్థాయిలో నీవు ప్రవేశించాలి. నో ఏమి ఇస్ క్రైమ్.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దట్ పర్మనెంట్ పీస్ వీ షుడ్ హ్యావ్ వెరీ హై ఎయిమ్, లో ఎయిమ్ ఇస్ క్రైమ్. I am not an animal. I have come out of animal. I am human now. I should reach divinity.
1: కల్పని జీవితమంతా కూడాను ద్వైతంతోనే ద్వైతంతోనే మన జీవితం గడుపుతుంటుంటే ఇంక ఏనాడు విశిష్ట అద్వైతానికి పోయేది, ఇంకెప్పుడు అద్వైతాన్ని పొందేది.
0: So long you spend all your lifetime in this dualism, when do you reach that qualified non-dualism, ultimately reach the state of non-dualism?
1: మీరు విద్యార్థులు,
0: you are students.
1: ఇందులో మీరు ప్రవేశించారు ఫస్ట్ స్టాండర్డ్ లో.
0: You are joined here in the first
1: standard. ఎప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ లోనే ఉండడానికి మీరు ఇష్టపడతారా?
0: Do you like to remain in first standard throughout your life?
1: No. Next year second standard పోవాలి.
0: Next year you should be promoted to the second standard.
1: తర్వాత నెక్స్ట్ ఇయర్ కంటే కూడాను థర్డ్ స్టాండర్డ్ పోవాలి.
0: Thereafter third standard.
1: ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దాన్ని దాటుతూ పోవాలి.
0: Year after year you should be promoted.
1: అది సరైన పద్ధతి.
0: That is the procedure.
1: అది సరైన విద్యా అభివృద్ధికి మూల కారణము.
0: That is the true progress in the field of education.
1: కనుక ఆధ్యాత్మిక విద్య ఎందుకు కూడాను ఇది మనం ద్వైతంలో ఉన్నాము. నేను నీవు అనేటువంటి ద్వైతంలోనే ఉన్నాము.
0: So also the same principle in respect of spirituality also. We are in dualism, I and you feeling.
1: కానీ ఈ ద్వైతం నుంచి విశిష్ట అద్వైతమునికి ప్రవేశించాలి. అయ్యా నేను నీవు దేహం రీతిలో భిన్నంగా ఉంటామే కానీ ఇద్దరు ఎందుకు ఒకే ఆత్మ ఉన్నది అనేటువంటి అలాంటి సమీపానికి నువ్వు ప్రయత్నం చేయాలి.
0: Later we should investigate and inquire and go to the next state of qualified non-dualism. Know that you and I are one with the same spirit.
1: దేహాలు భిన్నంగా ఉంటుంటాయి.
0: Bodies are different.
1: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒకటే.
0: But the principle of ఆత్మ is one and the same in both of us.
1: కనుక దేహభ్రాంతిని మాత్రం దూరం చేసుకుని మనం ఉంటేమంటే తప్పక ఇద్దరు ఒకటే అయిపోతాం.
0: Let us not be carried away by the delusion of this body identification.
1: విశిష్ట అద్వైతంలో ప్రవేశించాలి.
0: This is qualified non-dualism.
1: ఉపాధిని త్యాగం చేసినప్పుడే విశిష్టమైనటువంటి మనకు బయలుదేరుతుంది.
0: When once you give up this body feeling, then you will reach the higher level.
1: తదుపరి అద్వైతం.
0: Later non-dualism.
1: అనగా ఏమిటి?
0: What does it mean?
1: ఎన్ని దేహములు ఉండినప్పటికీ ఇవన్నీ ఎన్నో బల్బులంతా ఉంటున్నాయి.
0: You find so many bulbs around.
1: ఇన్ని బల్బ్స్ ఉండినప్పటికీ కరెంట్ ఒక్కటే.
0: But current is one.
1: కనుక ఇలాంటి అద్వైతంలో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ స్టెప్ ఇన్ టు దట్ నాన్ డ్యూయలిజం.
1: కనుక మీరు జీవితాన్ని క్రమక్రమేణ జీవితం అంతా కూడా నువ్వు ద్వైతము ద్వైతం ద్వైతంలోనే కాలం వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం అవర్ లైఫ్.
1: ఈ వాంఛన అనేటువంటిది కొంతకాలం వరకు దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ హ్యావ్ టు డెవలప్ ఎట్ సమ్ స్టేజ్ ఆర్ అదర్.
1: ఈ వాంఛన దేనికోసం? నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే కోసం.
0: యూ మే హ్యావ్ సర్టన్ డిజైర్స్ to discharge your responsibility.
1: నీవు కుటుంబీకునిగా ఉంటున్నావు. అలాంటి సమయం లోపల నీ కుటుంబ బాధ్యతను నీవు నెరవేర్చుకోవాలి. నీ విద్యార్థిగా ఉంటున్నప్పుడు నీవు చక్కగా చదవాలి, సరైన పాఠములు పోవాలి, సరైన క్లాసుల్లో అటెండ్ కావాలి, టీచర్స్ చెప్పినట్టు వినాలి. ఇవన్నీ నీ కర్తవ్యాలు.
0: As a student you have certain responsibilities. You have to study well, you have to listen and you have to attend classes regularly. And you should study.
1: ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ చక్కగా జరిగినప్పుడే నీవు క్లాసులో ఉత్తీర్ణుడు అవుతావు.
0: When this procedure is properly followed, you will certainly pass.
1: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గం నందు కూడాను ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ కావాలి.
0: In spiritual path also there is a procedure.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు.
0: The spiritual knowledge is the true knowledge.
1: ఈ లౌకికమైనటువంటి యొక్క నాలెడ్జ్ అంతా కూడాను చదువులంతా కూడాను చిన్న చిన్న రివర్స్ వంటివి.
0: The worldly knowledge is like a river.
1: కానీ కట్టగలిపటికి నదీనాం సాగరం గతి, సాగరం లోపలిపోయి ఇవన్నీ చేరిపోవలసిందే.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
1: నీవు సంగీతము, సాహిత్యము, శాస్త్రీయము, చిత్ర, శిల్పి ఇలాంటి యొక్క కళలన్నీ కూడా నీవు నేర్చుకున్నావు. ఇన్ని చేరినప్పటికీ కట్టగలిపటికి దైవ ప్రేమ అనేటువంటి అనుగ్రహ సాగరంలో చేరిపోవలసింది.
0: యు మే బి ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫైన్ ఆర్ట్స్ లైక్ మ్యూజిక్ లిటరేచర్ స్కల్ప్చర్. All of them have to ultimately merge in that ocean of divine grace.
1: నీ ఫిజిక్స్ తీసుకున్నావు, కెమిస్ట్రీ తీసుకున్నావు, బాటనీ తీసుకున్నావు, మ్యాథమెటిక్స్ తీసుకున్నావు, తర్వాత ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నావు. ఇన్ని తీసుకున్నప్పటికీ ఇవన్నింటినీ చింతించేది ఒకే బ్రెయిన్.
0: You have taken so many optional subjects like physics, chemistry, botany and English language. Same mind grasps all these subjects.
1: ఏం చదువుతున్నాయా నీ సబ్జెక్ట్ ఏంటి? PCM అంటారు.
0: What is your subject? You say PCM.
1: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్.
0: PCM, physics, chemistry, mathematics.
1: ఈ మూడు చేరిన తర్వాతనే నీకు ఒక బిఏనో బీఎస్సీనో అనేటువంటి డిగ్రీ వస్తుంది.
0: ఆల్ ది త్రీ విల్ మేక్ యూ ఎలిజిబుల్ టు రిసీవ్ ఎ డిగ్రీ బీఎస్సీ.
1: అదే విధంగానే దివ్యమైనటువంటి భావంలో ఎన్ని ఉంచుకున్నప్పటికీ ప్రేమ అనేటువంటి డిగ్రీని మాత్రం మనం పొందాలి.
0: యు మే హ్యావ్ డివైన్ థాట్స్ But you should get the degree of love.
1: ఏ మార్గములో అయినా నీ వెళ్ళు.
0: You may proceed in any path.
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం,
0: chanting,
1: పాద సేవనం,
0: service,
1: వందనం,
0: salutation,
1: దాస్యం,
0: service, friendship,
1: ఆత్మ నివేదనం,
0: surrender.
1: ఇవన్నీ కూడా నువ్వు దేంట్లోనే నీవు ఇష్టపడవు. ఏ ఒక్కదానైనా అనుభవించు, లేక నీకు చేతనైతే అన్నింటినీ అనుభవించు.
0: యు మే లైక్ ఎ సింగిల్ పాత్ అండ్ యు మే ప్రొసీడ్ ఆర్ యు మే ఫాలో ఆల్ పాత్స్.
1: అప్పుడే నీకు తగినటువంటి ఒక శాంతి చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ గెట్ దట్ పీస్.
1: నీవ్యమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్.
1: ఈ ప్రేమను పెంచుకుంటే ఈ బాహ్యమైనటువంటి ప్రాకృతమైనటువంటి భౌతికమైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి యొక్క అశాంతిని ఎంతైనా మనం దూరం చేసుకోవచ్చు.
0: దెన్ వన్స్ యు హావ్ లవ్ యు కెన్ బి ఫార్ ఆఫ్ ఫ్రమ్ వరల్డ్లీ ఎడ్యుకేషన్.
1: ఈ భౌతికమైనటువంటి భావములన్నీ కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్, రావటం పోవటం రావటం పోవటమే.
0: ఆల్ వరల్డ్లీ థాట్స్ దే కమ్ అండ్ గో. అండ్
1: కానీ అంతర్భావమైనటువంటి శాంతి రాకపోకలు లేనటువంటి ఒక స్థిరమైనటువంటి శాంతి.
0: But the inner peace neither comes nor goes, it's permanent.
1: అట్టి స్థిరత్వాన్ని శాంతి అంటారు.
0: That stable, permanent one is peace.
1: సదిరిపోయేటువంటి దాన్ని శాంతి అనడానికి వీలు కాదు.
0: That which passes off, you cannot call it peace.
1: కనుక పర్మనెంట్ దే శాంతి అనడానికి.
0: So peace is permanent.
1: Truth is permanent.
0: Truth is permanent.
1: అదే విధంగానే దైవం అనేటువంటి దాన్ని పొందాలనుకుంటే ఈ పర్మనెంట్ దాన్ని మనం అనుసరించుతూ పోవాలి.
0: In order to have God, you should proceed along this permanent line of thought and action. If you don't follow the permanent path, where will you reach? We can't decide. So we should follow that eternal truth. Then only you will reach that state of eternal bliss and truth. Students.
1: సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది పరుకులు మాత్రమే కాకుండా మన యొక్క హృదయమునందు ఉన్నటువంటి దానిని మేల్కొల్పుతూ రావాలి.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వి జస్ట్ రిపీట్ లైక్ ఎ ప్యారెట్ దీస్ వర్డ్స్ ట్రూత్ రైచియస్నెస్ పీస్ అండ్ లవ్.
1: దాన్ని ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్యవరాన్ని లేపాలి మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క సత్యాన్ని ధర్మాన్ని శాంతిని.
0: వి షుడ్ అవేకెన్ దీస్ హ్యూమన్ వాల్యూస్. అరైజ్ అవేక్ స్టాప్ నాట్ ది గోల్ ఇస్
1: రీచ్. అవి నిద్రిస్తున్నాయి.
0: They are there, but yet they are sleeping.
1: కారణం ఏమిటి?
0: Why?
1: దాంతో మనం ఏమి ఉపయోగ పెట్టుకోవటం లేదు.
0: Because we are not making use of this latent
1: values. భౌతికమైనటువంటివి అన్ని ఉపయోగపడుతున్నాయి.
0: We are carried away by the outer illusion.
1: కాబట్టి దానికి ఏం పని లేదు.
0: So we don't make use of the inner quality.
1: చేత నిద్రిస్తుండాలి అశాంతి.
0: As we don't make use of the innate quality.
1: దానికి పని పెట్టు. తప్పక ఈ భౌతికమైనటువంటివన్నీ నిద్రిస్తాయి. అది మేలుకుంటుంది.
0: Give it. Awaken it and then only the externals would sleep.
1: ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది కేవలం ఎలాంటిది అంటే టైగర్ వంటిది.
0: స్పిరిచువల్ పవర్ ఇస్ లైక్ ఎ టైగర్.
1: ఈ టైగర్ నడుస్తూ ఉంటుంటుంది, వెనక్కి తిరిగి చూడదు.
0: ద టైగర్ వాక్స్ ఇట్ నెవర్ లుక్స్ బిహైండ్.
1: మంచి జెంటల్ గా నడుస్తుంటుంది.
0: ఇట్ వాక్స్ ఇన్ ఎ జెంటల్ మెజెస్టిక్.
1: దానికి అదురు బెదురు అనేటువంటిదే లేదు.
0: ఇట్ హెస్ నో ఫియర్ వాట్స్ ఎవర్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: సత్యం పైన ఆధారపడిపోతుండాలి.
0: బికాస్ ఇట్ రిలైస్ ఆన్ ఇట్స్ ట్రూత్.
1: అందువల్లనే అది సింహం వంటిది.
0: ఇట్స్ లైక్ ఎ లయన్.
1: మృగరాజు.
0: ఇట్ ద కింగ్.
1: ఈ దుర్మార్గము దుష్టము దుర్గుణము అనేటువంటి దానికంత అది కింగ్ వంటిది.
0: ఇట్ ఇస్ ద కింగ్ ఫర్ ఆల్ ద వైల్డ్ యానిమల్స్.
1: దానికి ఏమాత్రం ఇది బెదిరిపోదు అదిరిపోదు.
0: ఇట్ హెస్ నో ఫియర్ వాట్స్ ఎవర్.
1: కానీ లౌకిక వాంఛలు అనేటువంటిది గొర్రె వంటిది.
0: ద వరల్డ్లీ డిజైర్స్ ఆర్ లైక్ షీప్.
1: ఈ షీప్స్ ఏంటి, ఒక్క అడుగు పెట్టినా మరి చూస్తే మరి ఒక్క అడుగు పెట్టినా అంతా భయము అదురుతోనే పోతుంటాయి.
0: షీప్ ఈస్ కంప్లీట్లీ ఫియర్ స్ట్రికెన్. ఇట్ లుక్స్ ఆన్ బోత్ సైడ్స్.
1: అంతేకాకుండా బ్లైండ్ గా దేన్నో ఒకదాన్ని అనుసరిస్తూ పోతుంటాయి.
0: షీప్ ఆర్ నోన్ ఫర్ బ్లైండ్ ఫాలోయింగ్.
1: ముందు పోయేటువంటిది బావిలో పడితే ఇది కూడా పోయి బావిలో పడిపోతుంది.
0: If the sheep in the front falls into the well, the others also would automatically fall.
1: కనుక మనము సింహ జీవులుగా మనం తయారు కావాలి.
0: We should be like a lion.
1: మనం గొర్రె జీవులుగా తయారు కాకుండా.
0: Not the life of a sheep.
1: మనం అంత ఏమాత్రము భయానికి మనం అవకాశం ఇవ్వకూడదు.
0: We should not give scope for any fear.
1: అదురు బెదురు లేనటువంటి యొక్క ధీరత్వాన్ని మనం సాధించాలి.
0: We should not have any fear or hesitation.
1: ఆ ధీరత్వమే దైవత్వము అనేటువంటిది.
0: That is only the lion in our life.
1: కనుక అట్టి దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయండి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: యు హావ్ ద డివినిటీ.
1: దోషం ఏమైనా ఉంటే కదా భయం వస్తుంది మనకు.
0: దేర్ ఇస్ ఫియర్.
1: ఎక్కడ ధర్మమో అక్కడ గుణం.
0: వేర్ దేర్ ఇస్ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్. వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ నో ఫియర్.
1: ఎక్కడ ధర్మమో అక్కడ గుణము.
0: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ క్వాలిటీ వర్చ్యూ.
1: ఎక్కడ గుణమో అక్కడ ఒక విధమైనటువంటి డిసిప్లిన్ వస్తుంది.
0: వేర్ దేర్ ఆర్ వర్చ్యూస్ దేర్ ఇస్ డిసిప్లిన్.
1: ఎక్కడ డిసిప్లినో అక్కడ శాంతి మనకు లభిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ డిసిప్లిన్ దేర్ ఇస్ పీస్.
1: ఎక్కడ భయమో అక్కడ శాంతి చిక్కదు మనకు.
0: వేర్ దేర్ ఇస్ ఫియర్ దేర్ ఇస్
1: ఎక్కడ గుణము లేకుండా ఉంటుందో అక్కడ మనకు శాంతి చిక్కదు.
0: వేర్ దేర్ నో వర్చ్యూస్ దేర్ ఇస్ నో పీస్.
1: శాంతి కంటే మూల కారణం గుణములే.
0: దేర్ఫోర్ ఫర్ పీస్ ద వర్చ్యూ ఇస్ ది కాజ్.
1: కనుక ఈ వర్చ్యూ ఈ గుణం పోషించుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ దిస్.
1: హనుమంతుడు కావాలి.
0: వి షుడ్ బి వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: అందువల్లనే హనుమంతుని ఏ రీతిగా వర్ణించింది.
0: యు నో అబౌట్ హనుమాన్ ఈజ్
1: శాంతుడు గుణవంతుడు హనుమంతుడు బలవంతుడు అన్నారు.
0: దేర్ఫోర్ హనుమాన్ ఈజ్ వన్ ఆఫ్ పీస్ ద వన్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ద వన్ ఆఫ్ కాండక్ట్ అండ్ క్యారెక్టర్.
1: గుణవంతుడు బలవంతుడు హనుమంతుడికి ఏది ఆధారము?
0: What is the cause for Hanuman?
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: ఒకానొక సమయం లోపల
0: at one time
1: అగస్త్యుని తల్లి
0: the mother of Agastya
1: శ్రీరాముని తల్లి
0: and mother of
1: హనుమంతుని తల్లి
0: and mother of Hanuman
1: ఈ ముగ్గురు కూడాను మహిళా విభాగంలో ప్రవేశించారట.
0: All the three ladies met like mahila vibhag.
1: Andulo oorukundukunda ee hanumantun thalli leka agastun thalli modulu pettindi.
0: Mother of sage Agastya started conversation.
1: Amma naa koduku evaro telusna?
0: You know my son?
1: Samudrananta kudunu okka thuri upasam chesadu.
0: He could swallow the whole ocean just in one sip.
1: కనుక నా కొడుకు అలాంటి వాడు అని చెప్పింది.
0: దాట్స్ ద స్టాండర్డ్ ఆఫ్ మై సన్.
1: అంతలో ఊరుకుండకుండా ఈ హనుమంతుని తల్లి లేచింది. అమ్మా నీ కొడుకు కేవలం హనుమంతు ఒక సముద్రాన్ని తాగా నా కుమారుడు ఒక్క నిమిషంలో దాన్ని జంప్ చేసిపోయాడు సముద్రాన్ని.
0: ది అదర్ లేడీ మదర్ ఆఫ్ హనుమాన్ డిడ్ నాట్ కీప్ క్వైట్. షీ సెడ్ ఆఫ్టర్ ఆల్ యువర్ సన్ హస్ స్వాలోడ్ వాటర్ మై సన్.
1: ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి చూచి కౌసల్యమ్మ చేరిందట. అమ్మా మీ కుమారుడు దాటడానికి నా కుమారుని పేరే దీనికి మూల కారణం అనింది.
0: ద థర్డ్ లేడీ కౌసల్య మదర్ ఆఫ్ శ్రీరామ సెడ్ యువర్ సన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ హీ చాంటెడ్ ద నేమ్ ఆఫ్ మై సన్.
1: మై సన్ నా కుమారుని యొక్క పేరును తలుచుకోవడం వల్ల నీ కుమారుడు ఎగిరిపోయాడు అని.
0: బికాస్ హీ రిపీటెడ్ ది నేమ్ ఆఫ్ మై సన్ యువర్ సన్ కుడ్ జంప్.
1: కనుక ఈ ముగ్గురు చేరినప్పుడు చూస్తే కట్టగడపడికి ఎవరు పెద్దవారంటే దైవమే పెద్దవాడు. రాముని యొక్క శక్తి చేతనే అగస్త్యుడు సముద్రాన్ని మింగాడు. కేవలం హనుమంతుడు సముద్రాన్ని దాటాడు.
0: అల్టిమేట్లీ ఇట్ ఈస్ డిసైడెడ్ దట్ అగస్త్య కుడ్ స్వాలో ద హోల్ ఓషన్ బికాస్ ఆఫ్ ద డివినిటీ. హనుమాన్ కుడ్ జంప్ ఓవర్ ద ఓషన్ బికాస్ ఆఫ్ రామాస్ నేమ్.
1: కనుక మొట్టమొదటి భగవత్ నామము దానికంటే శక్తివంతమైనటువంటిది మరొకటి లేదు.
0: గాడ్స్ నేమ్ ఇస్ మైటీయెస్ట్ మోస్ట్ పవర్ఫుల్.

0: ఈ జగత్తునందు జీవితము నీటి బుడగ వంటిది, అస్థిరమైనటువంటిది.
1: ఇన్ దిస్ వరల్డ్ లైఫ్ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్ విచ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరం, యవ్వనం, ధనం, ఇంకా యవ్వనత్వము, ధనము, ఇది కేవలము క్షణములో కదిలిపోయేటువంటి మేఘముల వంటిది.
1: స్టేజ్ ఆఫ్ యూత్ అండ్ వెల్త్ ఆల్సో విల్ డిసపియర్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: అస్థిరం ధారా పుత్రాది, ఇంకా ధారాపుత్రులు కూడాను ఇది అస్థిరమైనటువంటి వారి క్షణికమైనటువంటి కణం లోపల క్షణికములో దాటిపోతుంటారు.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ లైక్ వైజ్ ఆర్ ఆల్సో టెంపరీ, దే పాస్ ఆఫ్.
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం, ధర్మం కీర్తి ద్వయం స్థిరం. సత్యం, ధర్మం, కీర్తి ఇవే శాశ్వతమైనటువంటివి.
1: ట్రూత్, రైచియస్నెస్ అండ్ ఎ గుడ్ నేమ్ ఆర్ పర్మనెంట్.
0: తల్లి గర్భము నుండి

0: పొందుగా మరుగైనా బ్యాంకు లోపల పెట్టి పొందుగా మరుగైన బ్యాంకు లోపల పెట్టి దాన ధర్మము లేక తరగిపో.
1: At the time of birth, no one brings any money with him, nor would he take it as he returns at the end. Right from a millionaire or a pauper, whatsoever may be, they take only ordinary simple food. They don't partake gold. You may pride yourself because of your wealth and the money that you amass. You may have the money deposited there in banks, but it will not come with you if you do not take to acts of charity and offer things to others needy. They will not come to your rescue.
0: తుదకు ఎవరికి తురో ఏమి అగును.
1: టు హూమ్ విల్ దే గివ్ ఆల్ దిస్ మనీ ఎట్ ది ఎండ్? టు హూమ్ విల్ ఇట్ ఆల్ గో? వాట్ విల్ హ్యాపన్ టు దాట్?
0: మానవుడు పుట్టినప్పటి నుండి గిట్టినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి సుఖములు అనుభవించవలనని, అనేక మార్గములో అనేక విధములైనటువంటి కర్మలను ఆచరించి కడపటికి రిక్తహస్తులై వెళ్తున్నాడు.
1: మ్యాన్ ఫ్రమ్ టైమ్ ఆఫ్ బర్త్ టు డెత్ ఇన్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్ అండ్ జాయ్ హి ఎంటర్స్ ఇన్ టు వేరియస్ ఫీల్డ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ బట్ అల్టిమేట్లీ రిటర్న్స్ ఎంప్టీ హ్యాండెడ్.
0: ఆధ్యాత్మిక ఖనిజ సంపత్తికి ఆలవాలమైన ఈ భారతదేశమునందు ధర్మము నానాటికిని క్షీణించి అధర్మము, అన్యాయము, అక్రమము ఈ విధమైనటువంటి యొక్క చర్యలతో కాలమును గడుపుతూ ఈ కలి ప్రభావము చేత ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలకు గురి అవుతుండాలి ఈ యొక్క ప్రపంచము.
1: Bharat is the spiritual mine, but in this country where you find righteousness is on the decline, everywhere you find unrighteous acts, disorder, because there's an effect in response to the Kali effects, the whole world is facing all sorts of agitation and confusion.
0: Itti paisachika pravartulu vidrumbinchi pralayatandamu salpuchunnatvanti ee kali samayamunandu దీనిని చల్లార్చి దేశమునకు శాంతి భద్రతను చేకూర్చేటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క అర్హత విద్యార్థులు యందు మాత్రమే నిలిచి ఉన్నది.
1: When this demonic tendency and temperament is on the rise as an effect of this Kali age, it is the responsibility of the students to work for the establishment of peace and security in society.
0: తిరిగి భారతదేశమే కాక యావత్ ప్రపంచమునందు కూడాను శాంతి భద్రతలు చేకూర్చడానికి విద్యార్థులే తగిన సమర్థులు.
1: నాట్ ఓన్లీ ఇన్ భారత్, ఆల్ ఓవర్ ది వరల్డ్ స్టూడెంట్స్ ఆర్ ది ఓన్లీ వన్స్ హూ కెన్ ఎస్టాబ్లిష్ పీస్ అండ్ సెక్యూరిటీ.
0: యువతి యువకులు ఎవరులైనటువంటి యొక్క వ్యక్తులు ఈనాడు ఈ కలి ప్రభావాన్ని తరమగొట్టే నిమిత్తమై తగిన కంకణం కట్టుకుని శాంతి భద్రతను చేకూర్చి సత్యధర్మములను నిలిపి జగత్తులకు ప్రాచీన సాంప్రదాయాన్ని నిలబెడతారని నేను ఆశిస్తున్నాను.
1: Men and women, youngsters, they should see that they will drive out all this restlessness and agitation which are the result of the Kali age and establish peace and security and uphold the principles of truth, righteousness and also the ancient tradition and culture.
0: Vidyarthulara,
1: students,
0: విద్యా మార్గం నందు కాని వైజ్ఞానికమందు కాని మీరు వెనుకబడిన మీ తల్లిదండ్రులు ఎంత పరితపింతురు. దానికంటే 1000 రెట్లు అధికంగా నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక మార్గంలో వెనుకబడినటువంటి మిమ్మల్ని చూచి భర్తమాత చాలా పరితపిస్తూ ఉంటుండాలి.
1: యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ వెరీ సాడ్ ఇఫ్ యు లాగ్ బిహైండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇఫ్ యు డోంట్ లెర్న్ అండ్ స్టడీ వెల్ యువర్ సబ్జెక్ట్స్. లైక్ వైజ్ దిస్ మదర్ కంట్రీ భారత్ మాత విల్ ఆల్సో వెరీ ఫీల్ వెరీ సాడ్ బికాస్ యూ ఆర్ ఆన్ ది డౌన్వర్డ్ ట్రెండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ. మదర్ ల్యాండ్ భారత్ మాత ఈస్ ఫీలింగ్ సాడ్ 1000 times.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఇది మీరు చాలా జ్ఞప్తి ఎందుకోవాల్సినటువంటి విషయం.
1: యూ షుడ్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్.
0: ఈనాడు మీరు ఎవరు పౌరులని భావిస్తూ ఉన్నారో, ఎవరు అధికారులని విశ్వసిస్తున్నారో, ఎవరు పెద్దలనని మీరు తలుపుతూ ఉన్నారో, అలాంటి వారందరి కూడాను పూర్వం ఒకనొక దినంలో వారు కూడాను మీ ఓటి విద్యార్థులే.
1: స్టూడెంట్స్, ఆల్ దోస్ హూమ్ యూ కన్సిడర్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ అథారిటీ, మెన్ హూ ఆక్యుపైడ్ పొజిషన్స్ ఎల్డర్స్, దే వర్ ఆల్ ఎట్ వన్ టైమ్ వర్ స్టూడెంట్స్ లైక్ యూ.
0: నేటి విద్యార్థులే రేపటి పౌరులు, రేపటి అధికారులు, రేపటి పెద్దలు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ టుమారోస్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ పొజిషన్ అండ్ అథారిటీ.
0: కనుక ఈనాటి అధికారులను, ఈనాటి పౌరులను, ఈనాటి పెద్దలను మీరు ఏ విధంగా ఉండాలని చింతిస్తూ ఉన్నారో దీనిని జ్ఞప్తియందుంచుకొని భవిష్యత్తులో మీరు తలంచినటువంటి యొక్క ఈ కలలకు తగినటువంటి యొక్క రూపాన్ని ధరింపచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ద ఐడియాస్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ యువర్ ఎల్డర్స్, ద కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ సిటిజన్స్ అండ్ మెన్ ఆఫ్ అథారిటీ, కీప్ దెమ్ ఇన్ వ్యూ, డు నాట్ ఫర్గెట్ అండ్ రియలైజ్ దెమ్ లేటర్.
0: ఈనాటి యువతులు కేవలము అద్దెకు తెచ్చుకున్నటువంటి గుణముల వలె లేక దిగుమతి గావించుకున్నటువంటి గుణముల వలె వారి మాటలు, వారి డ్రస్సులు, వారి నడతలు అన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి అప్పటికప్పటికి అద్దెకు తెచ్చుకొని అలంకరించుకున్నటువంటి నగల వలె కనిపిస్తూ ఉంటాయి.
1: ద మోడర్న్ స్టూడెంట్స్, ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ దే డ్రెస్ ఇన్ ద క్వాలిటీస్ విచ్ ఆర్ లైక్ రెంటెడ్ స్టఫ్ ఆర్ ఇంపోర్టెడ్ స్టఫ్.
0: ఇలాంటి అద్దెకు తెచ్చుకున్నటువంటి యొక్క నగలతో ఎంతకాలం నీవు అందాన్ని అనుభవించగలవు?
1: విత్ దీస్ రెంటెడ్ జ్యువెల్స్ హౌ లాంగ్ కెన్ యూ డిలైట్ యువర్ సెల్ఫ్?
0: కాదు, నీ సొంతం సంపాదించుకున్నటువంటి యొక్క గుణములనేటువంటి యొక్క నగల చేత నీవు ఆనందాన్ని, అలంకారాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: యూ షుడ్ డెకరేట్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ వేర్ దట్ ఆర్నమెంట్ ఆఫ్ యువర్ ఓన్, ద క్యారెక్టర్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక విద్యార్థులారా, ఈనాటి మీ యొక్క నడతలన్నీ కూడాను ఒక ఫ్యాషన్ గా మారిపోతున్నాయి. ఈనాటి మీ భావములన్నీ కూడాను కేవలం కదిలిపోయే మేఘముల వల్ల పోతున్నాయి.
1: స్టూడెంట్స్, యువర్ బిహేవియర్ హ్యాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్ నౌ, అండ్ యువర్ ఫీలింగ్స్ ఆర్ జస్ట్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: స్వదేశం యొక్క సంస్కృతి కానేరదు.
1: దిస్ ఈస్ నాట్ ద కల్చర్ ఆఫ్ యువర్ కంట్రీ.
0: విదేశం నుంచి దిగుమతి గావించుకున్నటువంటి దీన్ని మీరు ఎంతకాలమని అనుభవించగలరు?
1: హౌ లాంగ్ కెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ ఇంపోర్టెడ్ కల్చర్?
0: కనుక మీరు ఇంపోర్టెడ్ కల్చర్ పైన మీరు ఆధారపడకండి.
1: నెవర్ డిపెండ్ ఆన్ దిస్ ఇంపోర్టెడ్ కల్చర్.
0: మీ సొంతమైన, మీ పవిత్రమైన, మీ భారతదేశమైన, మీ పుణ్యభూమి అయినా, ఈ ధన్యభూమి అయినా, ఈ కర్మభూమి అయినా, ఈ యోగభూమి అయినా, భరతం యొక్క కల్చర్ను మీరు అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫాలో ద కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్ విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండివర్స్.
0: ప్రాచీన కాలము నుండి భారతదేశము దాన ధర్మాలకు పుట్టినిల్లైనది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ ఇస్ ద సెంటర్ ఫర్ ఆల్ చారిటీ అండ్ సాక్రిఫైస్.
0: త్యాగ అభిమానము, త్యాగ కలిగినటువంటి యొక్క కరుణ, ఇలాంటి గుణములకు అనేక విధములుగా ఆరితేరినటువంటిది ఈ భారతదేశం.
1: భారత్ హ్యాస్ బీన్ ఎన్ ఎక్స్పర్ట్ అండ్ ఎ గైడింగ్ ల్యాండ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్ అండ్ కైండ్నెస్.
0: సహన సాధుభూతులకు ఈ భారతదేశము గమ్యస్థానము.
1: భారత్ ఇస్ ద గోల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్ అండ్ ఆల్సో టాలరెన్స్.
0: ఇట్టి దివ్యమైన భవ్యమైనటువంటి ఈ సహన సానుభూతులు కాని, దయా దాక్షిణ్యములు కాని, త్యాగ కరుణలు కాని ఎక్కడ పోయినవి?
1: Compassion, kindness, mercy, tolerance, forbearance, sacrifice, what happened to those qualities now?
0: Kevalamu mee yokka adrishtavashattu bharatiyulaku samskrutini abhivruddhi gaaminche nimittamai aneka mandi mahaneeyulu aneka avataramulu kodanu digi vachinatuvanti ee bharat desamunandu.
1: Bharat is the land which has been the birthplace of many of the noble souls and incarnations to propagate the principles of truth and righteousness.
0: 14 సంవత్సరములు పాండవులు కారడములలో నివసించుచున్న సమయంలో శిష్యుడు ఏదించి ధర్మజను చూచి, ధర్మజ నీ సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
1: పాండవ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ థిక్ ఫారెస్ట్. ఇట్ వాజ్ ఎట్ దట్ టైమ్ కృష్ణ ఆస్ ధర్మజ, What happened to your brothers? Where are they?
0: కృష్ణుడు పర్ణశాలకు వెళ్లినప్పుడు ఏ సోదరులు అక్కడ కనిపించలేదు. ఆ కారణం చేతనే కృష్ణుడు ధర్మజుని సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
1: As Krishna did not find the remaining brothers, so Krishna has put that question to Dharmaja. What happened to other brothers?
0: Where are they? ధర్మజుడు ధర్మహృదయుడు ఎలాంటి పరిస్థితిని ఎందైనా కూడాను భగవంతుని విస్మరించి సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను భగవంతుని స్మరించేటువంటి యొక్క పవిత్ర వ్యక్తి ఆ ధర్మజుడు.
1: ధర్మజ ఇస్ నోన్ ఫర్ హిస్ కంపాషన్ కైండ్నెస్, హు ఆల్వేస్ థింక్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: పాండవులు ఎంతో శాంతి ధర్మ స్వరూపులు.
1: పాండవస్ ఆర్ ది ఎంబాడీమెంట్స్ ఆఫ్ పీస్ అండ్ రైచియస్నెస్.
0: ఇట్టి పవిత్రులను ధర్మమూర్తులను కౌరవులు అనేక విధములైనటువంటి మార్గంలో వీరిని అవమానపరుస్తూ వచ్చారు.
1: Kauravas have put them to all humiliation, though they were all men of sacrifice and righteousness.
0: కానీ ఏ మాత్రం కూడాను వెరువక కదలక మెదలక ముందు సాగుతూ వచ్చారు ధర్మజుడు.
1: ధర్మజ faced all these ordeals, troubles and turmoils. He was not afraid in the least. He could resist and
0: ప్రశ్నించినటువంటి ప్రశ్నకు కృష్ణ, కొంతమంది సోదరులు హస్తినాపురంలో ఉంటున్నారు కానీ 5 సోదరులు అరణ్యంలో ఉంటున్నారు అన్నాడు జవాబు.
1: ధర్మజ రిప్లైడ్, 5 ఆర్ హియర్ బ్రదర్స్ ఆర్ హియర్ ఇన్ ద ఫారెస్ట్ వైల్ 100 బ్రదర్స్ ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర.
0: కృష్ణుడు చాలా ఆశ్చర్యపడినట్టుగా నటించాడు.
1: కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి వాస్ టేకెన్ బై సర్ప్రైజ్.
0: ఏమి నీకు మతిపోయినదా? మీరు సోదరులు 5 మాత్రమే, వీరినే పంచపాండవులు, ఇంకా 100 హస్తినాపురంలో ఉన్నారంటంలో ఏం అర్థం లేదే అన్నాడు.
1: కృష్ణ దెన్ క్వశ్చన్ దిస్ వే, ధర్మజ ఆర్ యూ మ్యాడ్? యు ఆర్ ఓన్లీ 5 వై డు యూ సే దట్ 100 బ్రదర్స్ ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర?
0: కృష్ణ, వారందరూ కూడా మా బ్రదర్సే కదా, సోదరులే కదా.
1: కృష్ణ, దే ఆర్ ఆల్సో అవర్ బ్రదర్స్.
0: మాలో మాకు ఐకమత్యంతో ప్రేమ చేత సహనము చేత సానుభూతి చేత జీవించినంత కాలం కూడాను మేము 105 సోదరులము.
1: సో లాంగ్ వీ హ్యావ్ దట్ యూనిటీ అండ్ అండర్స్టాండింగ్ అండ్ స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్ వీఆర్ 105 బ్రదర్స్.
0: ఏనాడు మాలో మాకు కలహం ఏమైనా ఏర్పడినప్పుడు అప్పుడు మేము 5 మాత్రమే వేరు, 100 మాత్రమే వేరు.
1: వెన్ దెర్ ఆర్ ఇన్ ఫైట్స్ అండ్ డిఫరెన్సెస్ వీఆర్ 5 హియర్ అండ్ దే ఆర్ 100 ఓవర్ దేర్.
0: దీని యందు ఉండేటువంటి అంతరాత్మను ఈనాటి పరిస్థితులకు మనం చక్కగా అన్వయం చేసుకోవచ్చు.
1: We can just relate to this, to the present circumstances.
0: ఈనాటి లోకమునందు ఐకమత్యం అనేటువంటి క్షీణించిపోవటం చేతను, కేవలం కలహములు కల్లోలములు అభివృద్ధి కావటం చేతను, ప్రతి పార్టీ ప్రతి సంఘము ప్రతి యొక్క వ్యక్తిత్వం కూడాను పూర్తి చిన్నాభిన్నమైపోతుంది.
1: There's no unity in the present day world. There you find the agitation and confusion, restlessness everywhere. Every party, every individual have lost their flag.
0: ఈనాటి సమాజములో కూడాను ఐకమత్యమైనటువంటిది లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఒక్కొక్క పార్టీ లోపలనే అనేక విధమైనటువంటి యొక్క పార్టీలుగా బయలుదేరుతూ వస్తున్నాయి. ఒక్కొక్క సమాజం నందు మాత్రమే అనేక సమాజములు బయలుదేరుతూ వస్తున్నాయి.
1: There is no unity anywhere. Therefore, in party, you find various tendencies and differences. In every society, there are so many segments within.
0: Vyaktulu veru kavachunu, kani divyattamainatundi aatmatattvam andariyandu okkate untunnadi.
1: Individuals may be different, but the divinity is one and the same.
0: Kanukane ee kaliyugam nandu, idi kevalam kalahayugam ani cheppukodaniki kudanu avakasam untundadi.
1: The age of Kali can also be called the age of Kalaha or fight.
0: ఈ కలహములు దినదినమునకును పెచ్చు పెరిగిపోతున్నవి.
1: This infighting is more and more day by day.
0: కనుకనే వ్యక్తిత్వం అనేటువంటి దానికి మరొక వ్యక్తిత్వానికి మధ్య లోపల ఏమాత్రం కూడాను సహనము సానుభూతులు లేవు.
1: There is no spirit of accommodation or understanding between any two individuals.
0: మనిషికి మనిషికి మధ్య ద్వేషము, గ్రామానికి గ్రామముకు మధ్య ద్వేషము, జిల్లాలకు జిల్లాలకు మధ్య ద్వేషము, రాష్ట్రానికి రాష్ట్రాలకు మధ్య ద్వేషము, ఈ విధమైనటువంటి దేశములతో ద్వేషములతో అభివృద్ధి అవుతున్నటువంటి ఈ ప్రపంచములకు ఏనాడు శాంతి భద్రతలు చేకూరుతాయి.
1: There is hatred between man to man, hatred between village to village, district to district, province to province. Then how do you expect peace and security?
0: ఒక ఇంటి లోపలనే అనేక విధమైనటువంటి మార్పులు చెందుతూ ఉన్నాయి.
1: In a single family you find so many changes.
0: ఎంత ఐకమత్యము మానవత్వానికి ఎంత బలం.
1: Unity is the real strength of humanity.
0: ఇలాంటి బలమైనటువంటి యొక్క ఐకమత్యాన్ని ఈనాడు మనం చెదురుకు చేసుకుంటున్నాము.
1: This unity which gives us the strength, we are losing.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది మానవుని యందు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: Therefore the human quality is not noticed, not even a trace.
0: తులసిదాసు రామాయణం రాస్తూ అతనికి తెలియకుండా రామచింతనలో తన్మయత్వుడైపోయినప్పుడు ఒక పదము అక్కడ చేరి ఉంది.
1: తులసిదాస్ యాజ్ హి వాస్ కంపోజింగ్ రామాయణ వైల్ హి వాస్ రైటింగ్ సర్టన్ వర్డ్స్
0: నిజముగా తాను రాయలేదు.
1: హి హస్ ఫర్గాటన్ హిమ్సెల్ఫ్ వెన్ హి రోట్ ఎ వర్డ్.
0: ఈ కన్నులు తెరిచి చూచేటప్పటికీ హేతు కృషానుభాను హిమకరతే అని ఉంటుండాలి. హేతు కృషాను భాను హిమకరతే అనగా ఏమిటి? కృషాను అగ్ని, భాను సూర్యుడు, ఇంకా హిమ చంద్రుడు. ఓ రామచంద్ర, నీవు అగ్ని, సూర్యుడు, చంద్రస్వరూపుడవు అన్నాడు.
1: దేర్ ఎ సెంటెన్స్ వాజ్ నోటీస్డ్, ఓ రామ యు ఆర్ ద ఫైర్ సన్ అండ్ ద మూన్.
0: నిజముగా ఈ ప్రపంచం లోపల ఈ అగ్ని సూర్యచంద్రాదులు లేకపోతే ప్రపంచమే లేదు.
1: Truly speaking, without fire, sun and the moon, the world does not exist.
0: నాస్తికుడైన యాస్తికుడైన ఆస్తిక నాస్తికుడైన ఆస్తికుడైన కూడాను, జోగి అయిన భోగి అయిన విరాగి అయిన బైరాగి అయిన ఈ అగ్ని సూర్యచంద్రాదులను విస్మరించేటువంటి వ్యక్తి ఈ జగత్తులో ఎక్కడ కనిపించదు.
1: He may be theist or atheist or atheistic, a millionaire or a pauper, a renunciant or celibate. He must have these three, the fire, sun and the moon.
0: కనుక ఈ అగ్ని సూర్యచంద్రాదులే ప్రత్యక్ష దేవులు.
1: Therefore fire, sun and the moon are deities, divine.
0: ఇవి చేసే పని ఏమిటి?
1: What do they do?
0: ప్రతి మానవుని యొక్క జన్మకు మూడు కారణాలు ఉంటున్నాయి.
1: For the birth of every human life there are three reasons.
0: అజ్ఞానము,
1: one ignorance,
0: రెండవది పాపము,
1: second sin,
0: మూడవది తాపము.
1: The third one is
0: అజ్ఞాన పాప తాపములే మానవుని యొక్క జన్మకు మూల కారణములు.
1: These three are responsible for the birth of a human.
0: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దాన్ని దూరం గావించాలనుకుంటే మొట్టమొదట జ్ఞానం అనేటువంటి అగ్ని కావాలి. ఈ జ్ఞానాగ్ని లోపల అజ్ఞానమంతా భస్మ అయిపోతుంది.
1: Therefore, in order to give up this ignorance, we should burn it in the fire of knowledge and the wisdom.
0: కనుక జ్ఞానము అనేటువంటి అగ్ని ఈ అజ్ఞానం అనేటువంటి యొక్క దీనిని పాపములను భస్మం చేస్తుంది.
1: Therefore, this fire of wisdom will certainly burn all sins, the sun.
0: Suryudu andhakaramu timirandhakaramu mohandhakaramu sokandhakaramu ee andhakaramlu anetundi cheekatinanta kudanu suryudu okka thuri kiranamu chaapinati anta cheekati poyipoyi vennela anaga light prakashistundi.
1: The sun will dispel the darkness of attachment. The sun will dispel the darkness of misery and sadness. The sunlight will dispel the darkness as such.
0: ఇంకా చంద్రుడు
1: మూన్.
0: ఈ చంద్రుడు అనేటువంటి వాడు మన తాపమును చల్లారుస్తాడు.
1: He will pacify all our emotions.
0: పాపములను పరిహారం చేస్తాడు.
1: He will atone our sins.
0: చంద్రునికి సూర్యునికి ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఒక్కతూరి విచారించుకుంటే ఎంత వ్యత్యాసం గోచరిస్తుంది.
1: If you investigate and inquire the relationship between sun and moon,
0: చంద్రుని ఒక్కతూరి కిరణములు చాపితే అంత చీకటి పోయిపోయి వెన్నెల అనగా లైట్ ప్రకాశిస్తుంది.
1: The sun will dispel the darkness of attachment.

0: ఎంత వ్యత్యాసం గోచరిస్తుంది.
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సన్ అండ్ మూన్,
0: చంద్రుడు స్వప్రకాశకుడు కాదు,
1: మూన్ డజంట్ షైన్ ఆన్ హిస్ ఓన్,
0: సూర్యుని యొక్క కిరణములు చంద్రుడి పైన పడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
1: యాజ్ ద సన్లైట్ ఫాల్స్ ఆన్ ద మూన్ హీ షైన్స్,
0: అయితే సూర్యుని యొక్క ప్రకాశము మహా తీక్షణంగా ఉంటుంది.
1: బట్ ది సన్లైట్ ఈస్ హైలీ ఇంటెన్స్,
0: చంద్రుని యొక్క ప్రకాశము చల్లగా ఉంటుంది.
1: ద మూన్ లైట్ ఇస్ సో కూల్,
0: ఒకే ప్రకాశమే ఒకదానిలో వేడి ఒకదానిలో చల్లదనం, ఇది రావడానికి కారణం ఏమిటి?
1: సేమ్ లైట్ అట్ వన్ ప్లేస్ ఇట్ ఇస్ సో హాట్, అట్ అనదర్ ప్లేస్ ఇట్ ఇస్ సో కూల్.
0: కనుకనే జ్ఞాన సూర్యుడు అనేటువంటి వాడు బుద్ధితో సమానము.
1: Therefore, the sun of wisdom is equal to our intellect.
0: Challani, tellani, hrudayaniki andinchetuvanti yokka shantini chekurchetuvanti yokka idi chandrudu ee vidhamaina manasuto chendinatuvanti vaadu.
1: Therefore, moon is the mind who is all cool, white and bright, present in our hearts. Deenini
0: vedamunandu chandrama manaso jatah chacho suryo ajayata.
1: Sun is the presiding deity of the intellect, while moon is the presiding deity of the mind.
0: Chandrudu yokka pratibimbame ee yokka manasu, manasu yokka pratibimbame chandrudu.
1: Therefore, the reflection of the moon is the mind, and the reflection of the mind is the moon.
0: Mana chachuli yandundunnatundi yokka prakash shaktiye surya kiranamulu.
1: The power of light in our eyes is
0: mana
1: buddhi yokka
0: prakash suryule ee yokka surya kiranamulu.
1: Therefore, it's only sunlight that will make us to see and visualize.
0: Kanuka surya chandradulu agni, మన ఉదరాగ్ని, తాపాగ్ని, పాపాగ్ని ఇవంతా కూడా ఉదరంలో చేరి ఉంటుండాలి.
1: Therefore, there is fire in our stomach, which is responsible for all assimilation.
0: అక్కడే ఈ మూడు కూడా దైవ స్వరూపులుగా ప్రకాశిస్తున్నారు.
1: All the three shine over their divine form.
0: విద్యార్థులకు బాగా తెలుసు, భుజించే సమయం లోపల బ్రహ్మార్పణం బ్రహ్మవిని బ్రహ్మార్పణం చేస్తున్నాము.
1: Before you start eating your food, you offer a prayer to God.
0: Chaala mandiki brahma anetunte vaadu ekkada unnadu anipetti gurtinchukoleka edo ooriki shlokam cheppali, mana hostel yokka paddhati ee vidhanga untundani brahmaarpanam ani cheptunnaru.
1: Many just say this prayer, they do not know where brahma is, because hostel discipline wants you to say so.
0: Neevu nenu ekkada unnanu anetunte oka anumananiki avakasam ivvanakkaledu. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత, నేను వైశ్వానర రూపం లోపల నీ యొక్క పొట్టలో చేరి నీవు భుజించినటువంటి ఆహారాన్నంతా జీర్ణింపజేస్తూ నీకు తగినటువంటి ఒక శక్తి సామర్థ్యం అందిస్తున్నాను.
1: When you put this question, where is Brahma? The answer, reply comes from within. I am there in the form of Vaishwanara. I digest all the food that you partake.
0: Hetu kushanu bhanu himakarte anetundi daniki chakkani upamanam chestu vachadu.
1: Like that he gave very good similes, examples to relating to this
0: Rama anetundi padamunandu ra tat ma tvam ee rendintiki madhyalo unnatundi asi ee yokka అగ్ని సూర్యచంద్రాదులను కూడా రెండింటి మూడు చేర్చుకున్నప్పుడు రామా అనేటువంటిది తత్వం అసీ అయిపోయింది.
1: వెన్ యూ హ్యావ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఫైర్ సన్ అండ్ ద మూన్, ద వెరీ వర్డ్ రామా విల్ టెల్ యూ దట్ ఈస్ ఈక్వల్ టు దట్ ఆఫ్ తత్వం
0: అసీ. నీవు నేనేగా ఉంటున్నాను.
1: తత్వం అసీ, ఐఎమ్ యూ, యూ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
0: జగత్తును కంటా బోధించినటువంటిది తులసిదాసు.
1: It is the teaching of Tulsidas to the entire world.
0: Mahavakyamlo pradhanamainatundi oka mantramu tattvam asi, tat ra tvam ma asi nene. Ee rendinti oka ekatvame manamu.
1: Among all mahavakyas, tattvam asi is most important cardinal principle. Ra is that, tva you are being same tattvam asi.
0: Kalukane prapanchamnandu ee vidhamainatundi oka ekatvanni prabodhinchi ప్రచారం సలిపి దివ్యత్వాన్ని అందరికీ హృదయానికి తట్టుకున్నట్టుగా హత్తుకున్నట్టుగా అనేక మంది మహనీయులు భారతదేశంలో అనాది కాలం నుంచి చాటుతూ వచ్చారు.
1: నోబుల్ సోల్స్ ఇన్ భారత్ ప్రాపగేటెడ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇంప్రింటెడ్ దెమ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్.
0: కనుక ఇట్టి మహనీయమైనటువంటి ఒక తత్వానికి మొట్టమొదట మన హృదయాల లోపల అహింసను అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ ఇన్ రెస్పాన్స్ టు దేర్ టీచింగ్స్ we should develop non violence in our hearts.
0: ఈ అహింస అనేటువంటి దాన్ని మనం పాటించినప్పుడు జగత్ అంతా కూడా రామమయంగా ఉంటుంటాయి.
1: When once we observe this principle of ahimsa, the whole universe will be full of
0: మన యందు ఉండినటువంటి ఒక దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతనలు కూడాను మనము క్షణంలో మనం దూరం చేసుకోవాలి.
1: We have to

0: give up our bad qualities and evil tendencies, bad behavior.
1: Alpa ananda nimittamai anantamainatundi daivatvanni manamu vyaktham chesukuntunnam.
0: For a mean and short happiness, we are far off from the infinite blissful divine state.
1: Enduku ee vidhamainatundi vicharanni manam cheyakunda pothunnam?
0: Why don't we discriminate?
1: దీనికి విజ్ఞానం అనేటువంటి ఉండినప్పటికీ సరైనటువంటి విచారణ చేయలేకపోవటమే దీనికి కారణము.
0: దో వీ హావ్ గాట్ దిస్ డిస్క్రిషన్ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్.
1: ప్రతి విద్యార్థి ఎందుకు కావలసినంత విజ్ఞానం ఉంటుండాలి.
0: ఎవ్రీ స్టూడెంట్ హాస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్.
1: ప్రతి మానవుని ఎందుకు కావలసినంత విజ్ఞానం ఉంటుండాలి.
0: ఎవ్రీ పర్సన్ హాస్ నాలెడ్జ్.
1: కానీ దానిని సరైనటువంటి విషయంలో దానిని విచారణ చేయటం లేదు.
0: బట్ దే డోంట్ ఎక్స్ప్లోర్ ఇన్ ద కరెక్ట్ పాత్.
1: ఈ విచారణ చేయకపోవడం చేతనే మానవుడు ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వస్తున్నాడు.
0: యాజ్ డు నాట్ ఎంక్వైర్ అండ్ డిస్క్రిమినేట్ హీ సఫర్స్.
1: కనుక క్షణ నిమిషం లోపల కదిలిపోయేటువంటి విషయానికి లాంగ్ లైఫ్, పవిత్రమైన జీవితము, కీర్తివంతమైన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
0: ఫర్ మొమెంటరీ ఫ్లీటింగ్ ఎఫీమరల్ ప్లెజర్స్ హీ వేస్ట్ దిస్ లాంగ్ లైఫ్.
1: అందువల్లనే శంకర్లు వాడు కూడా చెప్పారు.

0: క్షణంలో కదిలిపోయేటువంటిది ఈ గర్వము, క్షణంలో మారిపోయేటువంటిది ఈ దేహము, క్షణంలో కూలిపోయేటువంటిది ఈ ప్రాణము, ఇలాంటి దానికి మనం ఎందుకు ఇంత పవిత్రమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం?
1: One may give up this body at any point of time. This wealth, the association, the youth, all will vanish at any point of time.
0: ఇది కేవలం ఏమిటి? అహింస అంటే ఏమిటి? ఎవరిని కొట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని బాధించకూడదు అనేటువంటి దానికి మనం అర్థం తీసుకుంటున్నాం.
1: What do you mean by non-violence? Do you think not to harm anybody, not to accuse anybody?
0: Kaadu kaadu, adi kaadu nijamaina ahimsa.
1: It's not the true non-violence.
0: Manaschetanu, vachaschetanu, karmala chetanu, ye vidhamaitundi tappunu cheyakunda undatame ahimsa.
1: Non-violence ahimsa means not to commit mistakes or blunders at the realm of the body, the mind and by word.
0: Prati కణమునందును ప్రతి క్షణమునందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనము ఏమాత్రము ఎడబాయకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ బీ ఇన్ దిస్ యూనిటీ ఇన్ ఎవ్రీ సెల్ ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్.
0: కనుకనే మన నడతలు ఎందుకని, మన మాటలు ఎందుకని, మన చూపులు ఎందుకని, మన భావములు ఎందుకని ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేసుకున్నప్పుడే సరి అయినటువంటి దివ్యమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మెయింటైన్ పర్ఫెక్ట్ ఇంటిగ్రేషన్ అండ్ హార్మనీ between our words,
0: అహింస
1: అనేటువంటి
0: దానికి చాలా సూక్ష్మమైనటువంటిదిగా ఉంటుండాలి. ఈనాడు జగత్తులో అహింస అనేటువంటి పదమునకు సరైన అర్థం చెప్పేటువంటి వారు లేదు.
1: టుడే దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హూ కెన్ గివ్ కరెక్ట్ మీనింగ్ టు దిస్ వర్డ్ అహింస నాన్ వయలెన్స్.
0: ఎంత అవసరమో దానికంటే అధికంగా భుజించడం కూడా అహింస హింసనేగా తోస్తుంది.
1: టు ఈట్ మోర్ దాన్ వాట్ ఈస్ నెసెసరీ ఈస్ హింస ఆర్ వయలెన్స్.
0: ఎందుకు తనం తానే హింసించుకుంటున్నాడు?
1: Because he is hurting himself.
0: Entavaraku maatadalano antavaraku maatadinappude adi ahimsa avutundi, danikante adhika maatadinappudu adi himsaga maaripothundi.
1: To talk to the extent necessary is non violence. If you talk more, it is violence.
0: Kanukane ee divyamainatundi prakruti yokka swaroopanni manam waste chestunnamu, durvinyoga parchukuntunnamu.
1: Therefore we are misusing, wasting this divine nature.
0: Kevalam enta dhanam undinappatikini, enta balam undinappatikini, enta padavi undinappatikini anni kudunu vyartham aipothundadi.
1: We may have wealth, the strength and position, they are all in vain.
0: Alpamaina tundi bhavalu kosamani manam anantamaina tundi aatma tattvanni manam vyartham cheskuntunnamu.
1: We are wasting this infinite spirit and atma by indulging in this mean and low desire.
0: Ravanakavasanta dhanam untundadi.
1: Ravana has got lot of wealth.
0: Atani kotane suvarna kotaga untundadi fort.
1: His very fort is made up of gold.
0: Adaniki ye margam nandu kani ye vishayam nandu kani ye paristhiti endu kani lotu ledu.
1: There is no shortage or dearth of any material there.
0: Sharira balamu, jana balamu, dhana balamu, mada balamu, sarva balamulu kuda untunnayi.
1: He has got all forms of strength, the people, the money and wealth, what not.
0: Tapas shaktini kudanu sadhinchinatunti vaadu.
1: He has got that power of dependence.
0: Alanti vaadu తుచ్చమైనటువంటి ఒక కామ మార్గంలో ప్రవేశించడం చేతనే తన సర్వస్వం కూడా కోల్పోయినాడు.
1: బికాస్ ఆఫ్ ఎ మీన్ డిజైర్ హి హాడ్ టు లూజ్ ఎవ్రీథింగ్ అల్టిమేట్లీ.
0: హనుమంతుడు రావణుని యొక్క సభ లోపల కట్టివేసినారు అతన్ని.
1: హనుమాన్ వాజ్ జస్ట్ టైడ్ అప్ టు ఎ పోస్ట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ రావణ.
0: ఎందుకనగా అతన్ని ప్రశ్నించారు ఈ యొక్క రాక్షసులంతా కూడా, నీవెవరు?
1: All the demons asked him, who are you?
0: Atanu chaala nemmadiga mitamuga hitamuga cheptu vachadu. Dasoham kosalendrascha, nen Ramachandrudu yokka dasudanu annadu.
1: He started giving replies softly and sweetly and gently in a tender way that I am the servant of Rama.
0: Kani lankalo yenadu kuda nu kotulnu chuchinatunte vaaru kaadu.
1: There in Lanka no one ever saw any monkey.
0: Lankalo eppudu kudunu kotulu praveshinchaleru.
1: There were no monkeys there at that time in Lanka.
0: Kanuku andaru kudunu danni chuttaanigani vastunnaru, lopala undinatunte varantha kuda bayataku vastunnaru.
1: All inhabitants of Lanka came out of their residences to see this monkey.
0: Gunavantudu balavantudu hanumantudu maha gunavantudu kanukane ravanuniki sariyainatundi buddhi cheppalanne uddeshamto veeriki chikkubadipoyadu anaga chikkukunnadu.
1: Hanuman is the one of character and the physical strength and intelligence. He just pretended, allowed himself to be arrested.
0: Nenu sulabhanga ee oka deento praveshinchi ravaniki buddhi cheppetunte avakasam naaku ledu.
1: I cannot safely enter here and teach a lesson to Ravana.
0: Meer nannu pattukoni teesukellinappudu appudu nenu Ravanuku direct ga buddhi cheppochu anukunnadu.
1: When they arrest me and take me and place me in front of Ravana, I can teach him a lesson.
0: Chetru kaalu kattaru, nadumuku taadu chuttaru, ee Ravanasuni sabalopala pravesha pettaru.
1: His hands and legs were tied and he was taken to the court of Ravana.
0: అక్కడికి వెళ్లేటప్పటికి రావణుడు పై స్థానంలో కూర్చున్నాడు. ఈ యొక్క హనుమంతుని కింద కూర్చోబెట్టారు.
1: రావణ వాస్ సిట్టింగ్ దేర్ ఇన్ ద కోర్ట్ ఎట్ ఎన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ హైయర్ లెవెల్ వైల్ హనుమాన్ వాస్ మేడ్ టు సిట్ ఎట్ ఎ లోయర్ లెవెల్
0: పైనప్పుడు రామభంటునైనటువంటి నేను కింద ఉండటమా, నా రామునికి అవమానం కదా అని తన తోకను బాగా చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ పోయి రావణుని కంటే చాలా పైన పోయి కూర్చున్నాడు హనుమంతుడు.
1: Hanuman felt like this, being the ambassador and messenger of Ramachandra. Can I take this seat at a low level? No. He made several circles, rounds with his tail and occupied higher level more than that of Ravana.
0: Ravana adigadu. Koti jativi neevu vanamella charachitivi ninnevadu pampinchera.
1: Ravana started asking like this. You are a monkey. You spoiled the whole forest and the gardens around. Who sent you here?
0: చక్కగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపిన ఎర్రాచదొర నన్నం పెర.
1: That king who has chopped off, cut off the ear and the nose of your sister, that very same king has sent me here. He sent me here.
0: ఎందుకు వచ్చావని మరి ప్రశ్నించాడు ఈ రావణుడు.
1: రావణ asked, why did you come here?
0: బుద్ధి చెప్పేద రావణ, ఈ లంక నీకేలా లేదురా దుర్గుణ. బుద్ధి చెప్పెద వినుము నీ వికసద్దు సేయకనాది పలుకులు, బుద్ధికి నియోజించి చావుకు భద్రుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పెద రావణ, బుద్ధి చెప్పెద రావణ, ఈ లంక నీకేలాలేదుర దుర్గుణ.
1: I'll certainly teach you a lesson, Ravana. Why do you need this Lanka?
0: బుద్ధి చెప్పెద వినుము నీవిక.
1: Listen to me.
0: సద్దు చేయకనాది పలుకులు.
1: Without opening your mouth,
0: Buddhi
1: listen to me.
0: Niyochinchu chavuku baddudaitivi paapamativai. Buddhi cheppeda ravana.
1: You committed such a treacherous sin and you are even prepared to die. I'll certainly teach you a lesson.
0: Lokamunaku tallera, ee Sitamma neeku chudaga tallera.
1: Sita is the mother of this entire world. She is even your mother.
0: Lokamunaku tallera, ee Sitamma neeku chudaga tallera.
1: Sita is the mother of this world and she is mother.
0: Loka mohanate ippudu patakamu vadigattukuntivi.
1: You have committed this sin.
0: Eka siraman needu siramul anekamagaru duntulamulu. Buddhi cheppeda ravana, nilanka nikela ledura durguna.
1: With one arrow Rama will behead you. You will lose all your 10 heads. Why do you need this Lanka? What is this? I'll certainly teach you a lesson.
0: Melani telasinada, ee pani neeku keedani teliyaleda.
1: Don't you understand that this will certainly put you to ruin? Don't you understand that?
0: వాలమునగాల్చితిని మంచి ఆలయం వజ్రాల మేడలు నీలవర్ణమునే చేసి నీ పురి నెమ్మదిగానే పోయి వచ్చేద. బుద్ధి చెప్పెద రావణ.
1: I'll put all your palaces of precious gems and precious stones, I'll put them to fire and then leave this place.
0: పదితలలుండే తీరు నీవిప్పుడు చేసే దర్బారు చూడు.
1: You have got 10 heads. You just observe the court you have convened.
0: ఇది కదా నే చూడవలనని ఇంద్రజిత్తు చేత జిక్కితి పరిపదే నీకేల చెప్పుదు ప్రాణములు నీ సొమ్ముగాదురా. బుద్ధి చెప్పెద రావణ.
1: I allowed myself to be caught by Indrajit so that I could enter into this court so that I can teach you a lesson.
0: నీ యొక్క కుమారుడైన ఇంద్రజిత్తు చేత నేను చిక్కాను. ఎందుకోసం? నీకు బుద్ధి చెప్పాలని నేను వచ్చాను.
1: Purposefully I allowed myself to be caught by Indrajit so that I can see you and see your
0: court. కూడా నీ కామాంధుడై లోకమాత అయినటువంటి సీతను కూడా నీవు మాతలుగా నీవు భావించుకోకుండా నీవు ఆమెను హింస పెడుతున్నావు.
1: ఓ వికెడ్ మ్యాన్, యు హావ్ ఫర్గాటన్ ద ఫ్యాక్ట్ దట్ సీత ఇస్ యువర్ మదర్. యు ఆర్ హార్మింగ్ హర్, యు ఆర్ హర్టింగ్ హర్.
0: క్షణికమైనటువంటి వాంఛ కోసమని పవిత్రమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు.
1: ఫర్ దిస్ లో డిజైర్, ఎ మీన్ డిజైర్, యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్. What happened to your intelligence? What happened to the power of your penance? What happened to your physical
0: strength?
1: With all the mind and senses, what is the fun of this birth?
0: You are
1: not the
0: king. You are not the king.
1: You can only be king if only you have got control over your senses.
0: దీనిని ప్రజలకంటే కూడా నువ్వు చక్కగా బోధించేటువంటి వాడిగా ఉండాలి.
1: You should be in a position to teach your people.
0: ఆదర్శంగా ఉండాలి.
1: You should be ideal.
0: అది ఏ మానవత్వానికి తగినటువంటి కీర్తి.
1: That is only good name to human life.
0: కనుక నీ వివిధంగా చేయటం చాలా తప్పు అన్నాడు.
1: It's a big mistake. You should not act like this.
0: కానీ రావణుడు ఈ కోపమును భరించుకోలేక కోతికి తోక అంటే చాలా ఇష్టం.
1: Ravana was very furious. As you know, every monkey like its own tail.
0: Tana jump ku tana bumps ku anniti kudunu tokane chaala aadharam.
1: For the bumps and the jumps is the tail that is the key for the monkey.
0: Kaliki ee tokaku agge petti pampincheseyandi annadu.
1: Therefore he set this the tail on to fire.
0: Ani murkulu amayakulu danahinulu kevalam raatchasulu variki emi teliyadu. తోకకు బాగా బట్టలు చుట్టి చుట్టి చుట్టి చుట్టి పాత బట్టలంతా దాని కిరసన్లో అద్ది అంటించి పంపించారు.
1: దే కలెక్టెడ్ ద క్లాత్ ఫుల్ ఆఫ్ కెరోసిన్ అండ్ టైడ్ అప్ రౌండ్ ద టెయిల్ అండ్ పుట్ ఇట్ ఆన్ ఫైర్.
0: ఎవరి కర్మలు వారికే కలుచుకుని వస్తుంటాయి.
1: ఈచ్ వన్ విల్ హ్యావ్ టు ఫేస్ ది వన్
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా.
1: Can anyone escape from
0: me? ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
1: Can anyone escape from the consequences of one's own actions? Be ready, be prepared to face the
0: రాములంతటి వాడు రమణ సీతను బాచి పామరుని వలి ఏర్చెనన్నా.
1: Ravana committed such a blunder in a sin, he cried ultimately.
0: పాండవులు ఆకులను మునిమేసి అడవి పాలైపోయిరన్నా.
1: Pandava said to eat the leaves and tubers and spend the time in the forest.
0: ఈ తప్పింది కాదు.
1: You cannot escape from the consequences of your actions.
0: మనం మంచి కర్మలు చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore you should make every effort to do good
0: actions. ఎట్టి కర్మలో అట్టి ఫలము.
1: As is the action, so is the reward.
0: ఎట్టి పిండి అట్టి త్రేపు.
1: As is the food, so is the belt.
0: ఎట్టి పిండి అట్టి రొట్టె.
1: As is the floor, so is the barn.
0: కానీ ఈ ఫలములు అప్పటికప్పటికి ఫలించేటువంటి ఉన్నాయి. కొంతకాలంలో ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలకు ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని యుగములకు కూడా ఫలించేటువంటివిగా ఉన్నాయి.
1: Certain actions yield results immediately. Certain actions take time to show the results.
0: కత్తి చేతి కోసుకుంది.
1: Suppose the finger is cut.
0: కాని కట్ అయిన తక్షణమే రక్తం వస్తుంది.
1: The moment the finger is cut, the blood
0: bleeds. అది ఫలితం అప్పటికప్పటికే వచ్చేసింది.
1: You will find the reaction immediately.
0: కోసుకున్న తక్షణమే రక్తం వచ్చేసింది.
1: You find the blood coming out, oozing out.
0: ఎక్కడైనా మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు జారి పడ్డాము.
1: As you climb up the staircase, suppose
0: ఈ జారి పడటము ఫ్రాక్చర్ రావటము రెండు ఒకే తూరి జరుగుతుంది.
1: As you climb up the staircase and when you fall, you sustain a fracture naturally.
0: జారి పడటం ఒక తూరి, విరిగిపోవటం మరొక తూరి జరగదు. అప్పటికప్పుడే విరిగిపోతుంది.
1: You don't fall it on one day and fracture the following day. No.
0: తెల్లవారి మనం భోంచేశాము.
1: You have taken food this morning.
0: కానీ అప్పటికప్పటికే అరగదు. 2 గంటలు 3 గంటలు టైం తీసుకుంటుంది.
1: ఇట్ విల్ టేక్ 2 to 3 hours టు బి డైజెస్టెడ్.
0: ఈ కర్మకు కొన్ని గంటలు తీసుకుంటుండాలి.
1: ఫర్ దిస్ యాక్షన్ ఇట్ టేక్స్ 2 to 3 hours.
0: తరువాత ఒక విత్తనము భూమిలో నాటాము.
1: యు సో ఎ సీడ్.
0: కానీ అప్పటికప్పటికే మొక్క రాదు.
1: బట్ ఇట్ వోంట్ గ్రో ఇన్ టు ఎ ప్లాంట్.
0: 2-3 దినాలకంతా కూడా ఒక మొక్క వస్తుంది.
1: ఆఫ్టర్ 2 to 3 days ఇట్ గ్రోస్
0: ఇన్ ఎ మొక్కను అప్పుడే ఫలములు ఎండవు.
1: You don't get fruits immediately.
0: ఏ 10 సంవత్సరములకో ఏ 15 సంవత్సరములకో అందులో ఫలములంతా వస్తాయి.
1: It takes 10 to 15 years to yield fruits.
0: కనుక విత్తనం నాటినప్పుడు అప్పుడే ఫలములు రావటం లేదు.
1: You sow a seed, you don't get fruits immediately.
0: కొన్ని సంవత్సరములు టైం తీసుకుంటుంది.
1: So it takes years of time.
0: అదే విధంగానే మానవుడు చేసే ప్రతి కర్మ కూడాను కొన్ని సంవత్సరములు, కొన్ని గంటలు, కొన్ని దినములు, కొన్ని క్షణములు, కొన్ని యుగములు కూడా మారిపోతుంటాయి.
1: All actions that we do, it may take minutes or hours or days or years or ages.
0: కాని ఫలము మాత్రము తప్పినది కాదు.
1: But you cannot escape from the consequences of your actions.
0: కాని ఒక్కదాని వల్ల మాత్రమే ఈ ఫలము తప్పుతుంది.
1: There is only one way to escape.
0: అదే భగవంతుని యొక్క నిజమైనటువంటి ప్రేమ చేతనే ఎలాంటి బాధలైనా తప్పించుకోవచ్చు.
1: With ardent devotion, true love unto God, you can escape from the consequences of your actions.
0: కనుక భగవంతుని యొక్క ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై భగవంతుడు సర్వుల యందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: టు బి ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ లవ్, వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక ఈ భగవత్ నివాసము అందరి హృదయమే.
1: హార్ట్ ఈస్ ద సెంటర్ వేర్ గాడ్ డ్వెల్స్.
0: ఇది సర్వ హృదయవాసి సర్వేశ్వరుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
0: అనేక విధమైనటువంటి యొక్క భేదములు కనిపించవచ్చును.
1: There may be differences at the individual level.
0: కానీ అందరి యందు ఉన్నటువంటి పంచభూతములు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం స్థిరంగా పెట్టుకోవాలి.
1: But the five elements are uniform in everyone.
0: ఈ రకమైనటువంటి ఒక ఏకత్వాన్ని మనం నిర్ణయించుకునే నిమిత్తము అనేక విధమైనటువంటి విచారణ సలపాలి.
1: To understand this principle of unity, we have to investigate and inquire.
0: అనేక మంది దేవతలు లేరు.
1: There are no many deities or gods.
0: అనేక మంది ప్రజలు లేరు.
1: There are no many people.
0: కానీ ప్రజలంతా ఒక్కటే.
1: All are one.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: ఏక ప్రభువుకు అనేక నామం.
1: One God has many names.
0: అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో కనిపించేటువంటి కూడా ఒకే దైవమే. కరెంట్ ఉంటుండాలి.
1: Though we have so many bulbs all around here, the same current that flows.
0: ఈ కరెంటును మనం అందుకోవాలంటే కొంత సాధన కావాలి.
1: But however, in order to receive this current, we should do certain spiritual practice.
0: ఈ కరెంటే ప్రకాశము.
1: This current is the light.
0: అదియే దైవము.
1: That's God.
0: అదియే దివ్యమైనటువంటి యొక్క బ్రహ్మ స్వరూపము.
1: That's the divine Brahman.
0: ఈ బ్రహ్మ జ్ఞానం అనేటువంటి ప్రకాశించాలనుకుంటే దీనికి అనేక రకమైనటువంటి మార్గములు కొన్ని వెతుకాలి.
1: To have this spiritual knowledge that should shine, we should follow certain spiritual pursuits.
0: ఈ బల్బు వెతుకు వెలగాలంటే ఏమ కావాలి?
1: What is it is required to illumine this bulb?
0: అయితే ఈ వెలుతురు రావాలంటే మొట్టమొదటి బల్బు పెట్టాలి.
1: To have illumination, you should install a bulb.
0: బల్బు పెట్టినంత మాత్రమున వెలుగుతురు రావటం లేదు.
1: You don't get the light immediately by putting the bulb
0: there.
1: దానికి
0: వైర్ అంతా తీసుకుని పోయి జాయింట్ చేయాలి.
1: You should put a joint with the wire.
0: వైర్ జాయింట్ చేసినంత మాత్రమే వెలుగు రాదు.
1: When you connect the wire, you don't get the light either.
0: ఒక వైర్ లోపల ఈ కరెంట్ కూడా పోవాలి.
1: The current should flow through this wire.
0: అనగా ఏంటి? దైవశక్తి అనేటువంటిది ఆ కరెంట్ లో ప్రవేశించాలి.
1: It is the divine power which is the current that should flow.
0: ఏది దైవశక్తులు?
1: What is this divine power?
0: సత్యం, ప్రేమ, ఈ రెండే.
1: Truth and love. They are the twin principles.
0: Love is God. Live in love.
1: Love is God. Live in
0: Truth
1: love.
0: Truth is God. ఏకం దేవ అద్వితీయం బ్రహ్మ.
1: Truth is God. God is only one, not two.
0: కనుకనే సత్యము అనేటువంటి కరెంటు.
1: So the current of truth.
0: ధర్మము అనే వైర్ లో చేరి.
1: It flows through the wire of dharma.
0: శాంతి అనే బల్బ్ లో వచ్చేటప్పటికి.
1: As it enters into the bulb of peace.
0: ప్రేమ అనే ప్రకాశం వస్తుంటుంది.
1: And you draw the light of love.
0: కనుకనే సత్య, ధర్మ, శాంతి ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రేమ అనే ప్రకాశము.
1: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ట్రూత్, రైచియస్నెస్ అండ్ పీస్.
0: ఈ ప్రేమ నిజమైన భగవత్ స్వరూపము.
1: లవ్ ఇస్ గాడ్.
0: ఈ ప్రాకృతమైనటువంటి ఒక దేహ సంబంధాల ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ ఎనీ బాడీ అటాచ్మెంట్.
0: కనుక నిజమైనటువంటి ప్రేమ హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
1: ట్రూ లవ్ ఎమినేట్స్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనం ఎన్ని చేసినప్పటికీ అధ్యాపకులు చెప్పారు రెండు మాత్రం మనం సత్యంగా మనం స్థిరం చేసుకోవాలి.
1: ది టీచర్ సెడ్ జస్ట్ నౌ,
0: దైవం ఇస్ ట్రూత్, అది ఎప్పటికీ మారదు.
1: గాడ్ ఇస్ ట్రూత్, దట్ ఇస్ చేంజ్లెస్.
0: డెత్ అనేటువంటిది ఎప్పటికీ మారదు.
1: డెత్ ఇస్ సర్టెన్.
0: ఇవి రెండు తప్పినవి కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుకనే మనం ఏమి తెలుసుకోవాలి ఇప్పుడు?
1: వాట్ షుడ్ వి నో నౌ?
0: పరులు చేసేటువంటి యొక్క దోషములను మనం ఏమాత్రము చూడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద హార్మ్ డన్ టు యూ బై అదర్స్.
0: పరులు చేసినటువంటి పెద్ద దోషములు కూడా చిన్న దోషములుగా మనం తీసుకోవాలి.
1: దే మైట్ హార్మ్ యూ ఇన్ ఎ బిగ్ వే, బట్ కన్సిడర్ వెరీ లిటిల్.
0: మనలో ఉండినటువంటి చిన్న దోషమునైనా పెద్దదిగా భావించినప్పుడే పెద్ద దోషాలు చేయడానికి మనం పూనుకోము.
1: ఎవ్రీ స్మాల్ మిస్టేక్ ఇన్ యూ మ్యాగ్నిఫై ఇట్, యాంప్లిఫై ఇట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజంగా నిత్య జీవితంలో మీకు ఇలాంటి మార్గాలు చాలా అత్యవసరం.
1: These are the things which are required in our daily life.
0: Kanuka manam chinna chinna vishayalopane ee daivatvanni chakkaga manam gurtinchadaniki prayatninchavachunu.
1: In these small matters who can recognize the divinity?
0: Rendu meeru marchipovali.
1: Two you should forget.
0: Emiti aa rendu?
1: What are they?
0: Itarlu manaku chesina apakaranni manam marchipovali.
1: You should forget the harm done to you by others.
0: Adi marchipokunda mana manasulo pettukunte vaadiki tirigi pratyapakaram cheyadaniki manam siddhanga untam.
1: If we don't forget the harm done to you by others, you always decide and think over to retaliate.
0: Itarlu manaku chesina apakaranni manam marchipovali.
1: So we should forget the harm done to you.
0: Rendavudi emiti?
1: What is the second thing?
0: Manam itarlaku chesina upakaranni kuda marchipovali.
1: We should also forget the help we have done to others.
0: Neevu athaniki help chesanani manasulo pettukunte daniki pratibalam kavalani mari vaasana raavachunu.
1: If you still think of the help you have done to others, you will have expectations.
0: పరులు మనకు చేసిన అపకారాన్ని మర్చిపోవాలి, మనము పరులకు చేసిన ఉపకారాన్ని మర్చిపోవాలి.
1: Therefore, we should forget the help that we do to others and harm done to us by others.
0: సత్యనిత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించవచ్చు.
1: Then only you can enjoy, experience this eternal truth, the spirit of God.
0: కనుక నిజమైనటువంటి దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న మార్గాల్లోపలే మనం దైవత్వాన్ని అనుగ్రహాన్ని పొందొచ్చు.
1: So you can subtly experience the true divinity through these small, subtle paths.
0: కాని మనము ఏదో పెద్ద పెద్ద సాధనలు చేసి, ఏదో ధ్యానములు, జపములు, తపములు, యోగములు ఇవన్నీ చేసి కేవలము ఇవన్నీ కర్మల యొక్క వ్యర్థములే.
1: We need not undertake spiritual pursuits in a big way, like
0: penance, like yoga.
1: All the spiritual acts you do with the mind and the body.
0: Manasu shastramenti kaadu.
1: Mind is not permanent.
0: Dehamu shastramenti.
1: Body is not permanent. Then how do you expect the reward? Even the reward is temporary. How does it help you in a way? They will all show you the path to the truth.
0: కనుక ఇవన్నీ మార్గాలు చూపించేటువంటి యొక్క ఇది గైడ్ పోస్ట్ వంటివి.
1: దే ఓన్లీ షో యూ ద పాత్ లైక్ ఎ గైడ్ పోస్ట్.
0: ఈ గైడ్ పోస్ట్ అనేటువంటిది మార్గాన్ని చూపిస్తుంది.
1: ద గైడ్ పోస్ట్ డైరెక్ట్స్ యూ.
0: అది మధ్యలో ఉంటుంటుంది.
1: ఇట్ ఇస్ దేర్ ద సెంటర్.
0: ఇటువైపున ఇది పోతే పెనకొండ, ఇటువైపున పోతే ధర్మవరము, ఇటు పోతే అనంతపురము, ఇటు పోతే బెంగళూరు అని చూపిస్తుంది.
1: The guide post will show you the different directions to Penugonda, Dharmavaram, Anantapuram and so on.
0: Iviye japamulu, dhyanamulu, yogamulu, yagnamulu.
1: This sort of a thing is there. Relating to penance and meditation. You cannot sit under this guide post or stay with it. You have to go along
0: that way. Kani ee guide post nanta manam aadharam chesukoni daivam vaipuna manam prayanam salapali.
1: Basing on this guidepost, we should travel Godward.
0: Where
1: is God?
0: సర్వతః పాణిపాదం ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ఇది క్రమక్రమేణా మనం సాధనలు చేస్తూ చేస్తూ ఈ యొక్క సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది.
1: వీల్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బై అండర్టేకింగ్ స్పిరిచువల్ ఎండెవర్.
0: ఇవంతా తెలుసుకోకుండా పోవడానికి మూల కారణము మన దేహమే పెద్ద అడ్డు.
1: వీ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బికాస్ ద దేహాభిమానమే
0: ఇన్ని అభిమానములు పెంచుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ది బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఇగ్నోరెన్స్.
0: కనుక దేహాభిమానాన్ని క్రమక్రమేణా మనం తగ్గించుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు కట్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్ స్లోలీ గ్రాడ్యువల్లీ. ఈ దేహానికి
0: సంబంధించిన వాసనలన్నీ కూడా నువ్వు క్రమక్రమేణా అణగదొక్కుతూ రావాలి.
1: వీ షుడ్ పుట్ ఆల్ ది టెండెన్సీస్ అండ్ టెంపరమెంట్స్ అండర్ చెక్.
0: అందువల్లనే ఈ హనుమంతుడు రాములకు సేవకుడిగా మారిపోయాడు.
1: దట్స్ ది రీజన్ వై హనుమాన్ కుడ్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ రామ.
0: హనుమంతుడే రాముడిగా మారిపోయాడు.
1: హనుమాన్ ట్రాన్స్ఫార్మ్డ్ హింసెల్ఫ్ ఇంటు రామ.
0: ఒక్కొక్క రోమ రోమము రామనామంగా రూపొందింది.
1: ఎవ్రీ రోమ ఎవ్రీ హెయిర్ ట్రాన్స్ఫార్మ్డ్.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: రాముడు నాకంటే భిన్నుడు కాదు.
1: రామ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
0: నేను రాముని కంటే భిన్నుడు కాదు.
1: ఐఎమ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
0: తత్వం అసి మేమిద్దరు ఒకటే.
1: తత్వం అసి దట్ ద వార్ట్ బోత్ ఆర్ వన్.
0: అదే ఒకానొక సమయంలో రాముని ప్రశ్నిస్తాడు హనుమాన్, నన్ను ఏ రీతిగా నీవు స్మరిస్తున్నావు?
1: At one time Rama asks Hanuman, in what way you worship me?
0: Swami,
1: దేహరీతిగొ నీకు నేను దాసుడిగా భావిస్తున్నాను. At the body level I am your servant.
0: మనోరీతిగా నీకు నేను ప్రతిబింబంగా ఉంటున్నాను.
1: In the realm of the mind,
0: ఆత్మభావంలో నీవు నేను ఇద్దరు ఒక్కటే.
1: But you know, I am a spark, but at the atomic level, you and I are one.
0: నీకు నాకు మధ్యలో ఈ మనస్సు దేహమే అడ్డు తగులుతూ ఉండాలి.
1: It's only the body and the mind that comes between us.
0: పిల్లలు బాగా తెలుసుకోవచ్చును.
1: Students can know well.
0: మీరు ఒక పెద్ద భవనం నిర్మించారు.
1: You built a big mansion.
0: ఈ భవనం లోపల బెడ్రూమ్ ఒకటి పెట్టుకున్నారు.
1: There's one bedroom.
0: దానికి బాత్రూమ్ ఒకటి పక్కలో పెట్టుకున్నారు.
1: బాత్రూమ్ అసలు.
0: కిచెన్ రూమ్ ఒకటి పెట్టారు.
1: కిచెన్.
0: డ్రాయింగ్ రూమ్ ఒకటి పెట్టారు.
1: డ్రాయింగ్ రూమ్.
0: డైనింగ్ హాల్ ఒకటి పెట్టారు.
1: డైనింగ్ హాల్.
0: ఇంకా స్టోర్ రూమ్ ఒకటి పెట్టారు.
1: స్టోర్ రూమ్.
0: ఇవన్నీ వేరువేరుగా కనిపిస్తూ ఉంటున్నాయి.
1: You find so many rooms around.
0: కానీ
1: బట్
0: ఇవి వేరువేరుగా కనిపించడానికి ఏది కారణం?
1: What is that responsible for this division into various rooms?
0: అన్నిటికి మధ్య మధ్య గోడలే దీనికి మూల కారణము.
1: Only the walls that stand in between are responsible.
0: ఈ బాత్రూమ్ కు మధ్యలో ఒక గోడ పెడితే అది బాత్రూమ్ అయింది, ఇది బెడ్రూమ్ అయింది.
1: When there is a wall separating the bedroom and bathroom, you find those two exist.
0: ఈ బెడ్రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు మధ్యలో ఒక గోడ పెట్టడం వల్ల అది డ్రాయింగ్ రూమ్ అయింది, ఇది బెడ్రూమ్ అయింది.
1: It is the wall that separates the bedroom and the drawing room.
0: కిచెన్ రూమ్ కు పక్కలో ఒక డైనింగ్ హాల్ పెట్టుకుంటే ఒక గోడ పెడితే అది డైనింగ్ హాల్ అయింది, ఇది కిచెన్ రూమ్ అయింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద వాల్ దట్ సెపరేట్స్ ద కిచెన్ ఫ్రమ్ ద స్టోర్ రూమ్.
0: కానీ ఇవన్నింటికి కారణము గోడలే.
1: ఓన్లీ ద క్రాస్ వాల్స్.
0: ఈ గోడలన్నీ తీసివేసేస్తే అంత బయలే ఒక్కటే అవుతుంది.
1: Then once you remove all these walls, you will find only one thing that is open.
0: ఈ గోడలు ఉండటం వల్లే వేరు వేరు భిన్న భిన్నమైనటువంటి రూపనామములు కనిపిస్తున్నాయి.
1: These walls are responsible for various names.
0: ఈ గోడలు మాత్రం తీసివేస్తే అంతా ఒక్కటే.
1: When you cut off the walls, everything becomes one.
0: అందువల్లే రామదాసు చెప్తూ వచ్చాడు.
1: So Ramdas says,
0: రామదాసు కోట ఏడు చుట్టూరా కోట లోపల తోటరా తోటలోనికి పోదమంటే దారి తెలియదు ఎట్టరా రామ భజన చేయరా రాజ్యమంతా వెలుగురా.
1: దేర్ ఇస్ ఫోర్ట్ అరౌండ్ విత్ గార్డెన్ ఎట్ ద సెంటర్. టు క్రాస్ ద ఫోర్ట్ అండ్ ఎంటర్ ఇన్ ద గార్డెన్, వాట్ ఈస్ టు బి డన్? సింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ.
0: సారమైనది సమురురా సత్యమైనది ఒత్తిరా.
1: It is the essence which is the oil and truth is the wick.
0: Velugu teeri poyetappudu venta evvaru rarura rama bhajana cheyara rajyamanta velugura.
1: When this light is extinguished, when you leave this world, nobody will follow you. You think of Rama, sing his glory, the whole kingdom will be of light.
0: Pattu ainadi kommara paatu ainadi chettura పట్టు అయినది కుమ్మర.
1: ఇట్ ఈస్ ద బ్రాంచ్ విచ్ ఇస్ ది యాంకర్ ఆర్ ద సపోర్ట్.
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమి చేరురా రామ భజన చేయురా రాజ్యమంతా వెలుగురా.
1: ఇఫ్ యూ లీవ్ ద రూట్ అండ్ ద ఫౌండేషన్ అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది బ్రాంచ్, అండ్ దెన్ వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ యూ రీచ్ పరబ్రహ్మన్.
0: కేవలము ఈ ప్రాకృతమైనటువంటి జీవితమే ఒక చెట్టుగా మనం భావించుకుంటున్నాం.
1: వి కన్సిడర్ దిస్ వరల్డ్లీ లైఫ్,
0: మన జీవనోపాధి అయినటువంటి ఈ వృత్తినే మనం పట్టుకొమ్మగా విశ్వసిస్తున్నాము.
1: వి కన్సిడర్ అవర్ డైలీ లివింగ్ రొటీన్ యాజ్ ఎ బ్రాంచ్.
0: అప్పుడే నీకు బ్రహ్మతత్వం ప్రాప్తిస్తుంది.
1: సాక్రిఫైస్ యువర్ డైలీ రొటీన్ లైఫ్, దెన్ యూ అటైన్ బ్రహ్మ.
0: ఈ ఆశలు పెరిగే పెరిగే పెరిగే కొలది కూడాను నీ ఆనందం కూడాను తరుగుతూ తరుగుతూ తరుగుతూ వస్తుంది.
1: విత్ ది రైజ్ ఆఫ్ డిజైర్ దేర్ బి డిక్రీజ్ ఇన్ ద బ్లిస్.
0: కనుకనే భగవంతుని యొక్క ప్రేమను పెంచుకోండి.
1: So increase the divine love.
0: అది ప్రేమ ఎంత పెరిగితే అంత ఆనందం కూడా పెరుగుతుంది.
1: When you love God more and more, you'll be more and more blissful.
0: కనుకనే మీరు ఎక్కువ ఆనందాన్ని అనుభవించాలంటే మీరు భగవత్ ప్రేమను అంత అధికంగా పెంచుకోవాలి.
1: Therefore, in order to enjoy the true bliss,
0: భగవత్ ప్రేమ ఎంత పెరిగిపోతుందో మీ ఆనందం కూడా అంత పెరిగిపోతుంది.
1: If the love diminishes naturally, bliss also decreases. ఈ ప్రాప్తమైన
0: వాంఛనతో మీరు ఏమాత్రం కూడా సుఖాన్ని అనుభవించలేరు.
1: You cannot be happy with this fulfillment of the worldly desire.
0: చూసుకోండి.
1: A small example.
0: ఈనాడు నైటే లేకపోతే రేపు తెల్లవారు మీరు ప్రయత్నం చేయండి, దాని యొక్క సాధనకు పూనుకోండి.
1: You can try tonight or tomorrow morning and try it.
0: ఒక్కొక్కరు దినానికి ఒక ఆరు తూర్లు టీ తాగుతుంటారు.
1: One takes tea 6 times a day.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క దినానికి ఒక 20 పర్యాయములు సిగరెట్ పీస్తుంటారు.
1: A person smokes 20 cigars a day.
0: ఈ టీ తాగుతుంటారు, కాఫీ తాగుతుంటారు, సిగరెట్ పీల్చుకుంటుంటారు, ఇవన్నీ తినడానికి ఎన్నో పర్యాయం జరుగుతుంటాయి.
1: They take tea or coffee or smoke cigarettes. They do every day.
0: కనుకనే వాని ప్రజ్ఞాన శక్తి క్రమక్రమేణ తల్లిపడిపోతుంది.
1: Therefore he loses his intelligence more and more day by day.
0: ఇచ్ఛాశక్తి క్రియాశక్తిని పురస్కరించుకుని ఉంటుంటారు.
1: Therefore this will depends upon the action.
0: నీవు రేపటి నుంచి కూడాను రెండు పర్యాయములే టీ తాగు.
1: Take drink tea twice, that's all.
0: 5 పర్యాయములు సిగరెట్ తాగు.
1: Smoke 5 cigars a day.
0: మరి ఒక 10 దినాలు అయిన తర్వాత,
1: after 10 days,
0: ఒక్క కప్పు తూలేని తృప్తి పడు.
1: Then satisfy yourself by taking one cup of tea.
0: మరి తర్వాత నీవు 5 సిగరెట్లు తాగు.
1: And then just smoke 5 cigarettes.
0: ఇంకా 10 దినాలు అయిన తర్వాత,
1: after 10 days,
0: ఈ ఒక కప్పు కాఫీ కూడా మానేసేయి.
1: Stop taking even one cup of coffee.
0: సిగరెట్ కూడా మానేసేయి.
1: Stop smoking.
0: ఈ యొక్క బుద్ధి యొక్క ప్రకాశము మరింత ప్రకాశిస్తూ వస్తుంది. జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతూ వస్తుంది.
1: యువర్ మెమరీ విల్ ఇంక్రీజ్.
0: వాంఛనను ఎంత మనం పెంచుకుంటున్నామో ఈ యొక్క మెమరీ పవర్, జ్ఞాపక శక్తి అంత తరిగిపోతూ ఉంటుండాలి.
1: ఇఫ్ యు హావ్ డిజైర్స్ మోర్ అండ్ మోర్, యు విల్ లూజ్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ మెమరీ.
0: ఏకాగ్రత చిత్తం కూడా రాకుండా పోతుండాలి.
1: యు విల్ లూజ్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆల్సో.
0: కనుక మన వాంఛనను ఎంత తగ్గించుకుంటే అంత మనం ఏకాగ్రతను పెంచుకున్న వారం అవుతాం.
1: సో వీ షుడ్ పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్స్ టు ఇంప్రూవ్ అవర్ కాన్సన్ట్రేషన్.
0: కనుకనే మొట్టమొదట మనం లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
0: అప్పుడే మనకు మేక్ ఎ ట్రావెల్ ప్రెషర్.
1: దెన్ ఓన్లీ వీ కెన్ మేక్ ఎ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ప్రెషర్ అక్కడే మనకు వస్తుంది అది ఆనందం.
1: దేర్ లైస్ ద ప్లెజర్.
0: కనుక ఈ కోరికలు తగ్గించుకుంటూ పోవాలి.
1: సో వీ షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్.
0: ఏ కోరికను పెంచుకోవాలి మనము?
1: వాట్ డిజైర్ షుడ్
0: మనకు భగవంతునికి మధ్య ఉన్నటువంటి ప్రేమను మాత్రమే పెంచాలి.
1: వీ షుడ్ డెవలప్ దట్ డిజైర్ ఆఫ్ లవ్ టువర్డ్స్ గాడ్ మోర్ అండ్ మోర్.
0: అప్పుడే మనకు సరి అయిన శాంతి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ విల్ హావ్ ట్రూ పీస్ ఇన్ స్పిరిట్.
0: అన్నింటి యందు ఉండినటువంటి ఏకత్వం ఏమిటి అని రేపటి దినం మీకు అర్థమవుతుంది.
1: యూ విల్ నో టుమారో that which is unifying factor, the uniting factor, the underlying current.
2: Prema mudita manase kaho.

0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి, చిత్తశుద్ధి అత్యవసరం.
0: ఫర్ ది హ్యూమన్ ప్రోగ్రెస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎసెన్షియల్.
1: మానసిక శక్తి, సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది.
0: It's only the mental strength and the purity of heart that makes the human divine.
1: మానవునకు మనసే మూలాధారం.
0: Mind is the basis for the mankind.
1: మనస్సునకు సంకల్పములే ఆధారం.
0: Mind is based on the bundle of thoughts.
1: సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మానవుడు తన ప్రవర్తనను మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు.
0: The human behavior turns good or bad basing on the thoughts that he entertains.
1: సంకల్పముల యొక్క ప్రభావం మనిషి పైన పడినప్పుడే మనిషి యందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి.
0: The effects of thoughts will spread all over the body, all the senses of the human body.
1: మానవుని జీవితము సంకల్పముల యొక్క పంటని.
0: The fructification of the human life is based on the thoughts.
1: ఒక చిన్న రాయిని మనం ఒక కొలంలో వేసినప్పుడు ఆ కొలంలో అలలు ప్రారంభమవుతాయి.
0: When a small pebble is thrown in a lake of water, there starts the waves spreading all over.
1: ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: You may notice or not, the waves spread all over the surface of the lake.
1: అదే విధముగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సరోవరంలో పడినప్పుడు ఆ మానవ సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి.
0: Likewise, human thought is like a pebble dropped in the lake of the human mind, rising the waves that spread all over the body in the lake.
1: ఆ తరంగములు నోటి యందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు.
0: When once these waves enter into our mouth, we speak nice words.
1: లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కును ఉచ్చరిస్తాడు.
0: Prompted by bad thoughts, what all he speaks are bound to be foul and bad.
1: కన్నరంధ్రములో ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక సుశబ్దమును అనుభవిస్తాడు.
0: Thoughts as they enter into the ear may help it to listen to good sound or bad.
1: నేత్రములందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో కుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది.
0: Good and bad vision depends upon the thoughts that get into our eye.
1: ఈ సంకల్పములు హస్తములు ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
0: The hand does good or bad depending upon the thoughts that enter into them.
1: పాదములో ప్రవేశించినప్పుడు దుస్తంగములో లేక సత్సంగములో చేరుతూ ఉంటాడు.
0: Thoughts that get into the feet will take you to join the good company or the bad.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారము.
0: So good and bad depend on thoughts.
1: ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు.
0: Man today wants God.
1: భగవంతుని స్మరిస్తున్నాడు.
0: He thinks of God.
1: భగవంతుని చింతిస్తున్నాడు.
0: He thinks of God.
1: కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యము కాడు.
0: It's not enough to experience God.
1: భగవంతుని చింతించడంత మాత్రమున భగవంతుడు అంత సులభ ప్రియుడు కాదు.
0: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్ బై మియర్లీ థింకింగ్ ఆఫ్ హిమ్.
1: భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి.
0: వన్ హ్యాస్ టు టోటలీ సరెండర్ టు గాడ్.
1: ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు.
0: వెన్ వన్స్ యు సరెండర్, యూ అండ్ గాడ్ బికమ్ వన్.
1: ఏకం సత్తి ప్రాభూదావదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితుడు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్, ది యూనిటీ, is explained in a diversified way by scholars.
1: దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి?
0: To be one with God, what spiritual path should we pursue?
1: మనకు దగ్గరలో ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది.
0: We have the coal and the fire so close to us.
1: కానీ అగ్ని ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు.
0: But when the fire and the coal are at a distance, you can't expect the fire to get into the coal.
1: ఈ బొగ్గును అగ్నికి సమీపంగా వచ్చి
0: coal has got to be so close to the fire.
1: కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడా అగ్నిగా మారిపోతుంది.
0: When you fan it, the coal also transforms into fire.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: This is what is meant that knower of the Brahman.
1: ఈ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము.
0: As you are so close, you assume that form, there lies the principle of unity or oneness.
1: మనం భుజించినటువంటి ఆహారము,
0: the food that's partaken,
1: లోపల జీర్ణమయ్యి
0: is digested in
1: దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది.
0: And the essence of the food is circulated all over the body.
1: అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి.
0: Then the food partaken, digested, assimilated and the body become one.
1: అదే విధంగానే భగవంతుడిలో మనము ప్రవేశించాలి, అర్పితం కావాలి.
0: We have to get into divine. Surrender
1: ourselves. సంకల్పం అన్నీ కూడాను భగవత్ సంకల్పములుగా మారిపోవాలి.
0: All our thoughts should become divine thoughts.
1: భగవత్ భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై, నిత్యమై, సత్యమై, సందీప్తమై ఉంటుంటాయి.
0: God's grace, our thoughts would become sacred, eternal, noble and very high.
1: ఈ ఏకత్వాన్ని మనం పొందవలనన్నా ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి.
0: In order to experience this oneness, the human must merge in the divine.
1: భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణ యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు.
0: The individual is Nara, God is Narayana, both should become one.
1: అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మస్వరూపమే.
0: నర ఇస్ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ.
1: కనుకనే నరుడు అనగా కేవలము మానవాకారం ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు.
0: బై టేకింగ్ దిస్ హ్యూమన్ బాడీ యు కాన్ బి నర, ఏ హ్యూమన్ బీయింగ్.
1: దేహం ఆకారము మాత్రమే మానవత్వం, కానీ ఆత్మస్వరూపమే.
0: You are human in form, but you are the very embodiment of the spirit.
1: దేహమునందు కూడాను నకసిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుండాలి.
0: In fact, in the body, from top to toe, is Atma that moves above.
1: ఏ పని చేసినా, ఏ సంకల్పమును సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యంలో ప్రవేశించినా, అంతైకుడు ఆత్మతత్వంగానే రూపొందుతుంది.
0: Whatever that is done, whatever that is said, whatever that is thought is full of Atma only.
1: కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రమే చాలదు.
0: So it's not enough if you merely think of God.
1: దైవానికి అర్పితం కావాలి.
0: You have to offer yourself totally to God.
1: అందువల్లనే మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన, మానవుడు అంశము.
0: You are the spark of the divine.
1: భగవంతుడు బింబము.
0: And God is the offer.
1: బింబ ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము.
0: The reality of spiritual pursuit lies in the unification of the object and the reflection.
1: కేవలం పాదములను పూజించినంత మాత్రమున,
0: I merely taking in,
1: నామము స్మరించినంత మాత్రమున,
0: by thinking his glory,
1: ఆకారము చింతించినంత మాత్రమున,
0: by thinking of his form,
1: చాలదు. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు.
0: That's not enough. They are only physical.
1: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములు.
0: That's all the external.
1: ఇది భౌతికం యొక్క చర్యలు.
0: That are physical activity.
1: కానీ నివృత్తి యొక్క మార్గములో మనం ప్రవేశించాలి.
0: But one has to go inward.
1: అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది.
0: Then you will understand oneness, the spirit behind.
1: కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం.
0: We are always in the external way and we have forgotten the objective of inward path.
1: ప్రొద్దున శాస్త్రుల వారు గాయత్రి మంత్రమును ఉపదేశం చేస్తూ,
0: this morning శాస్త్రిజి
1: గాయత్రి పంచముఖి స్వరూపిణి అన్నారు.
0: Described Gayatri with five faces.
1: అనగా ఏమిటి ఐదు ముఖములు?
0: What are these five faces?
1: పంచముఖి,
0: five faced one.
1: అందులో శబ్ద బ్రహ్మము, ఆది శబ్దమైనటువంటి ఓం మొదటి ముఖము.
0: ద ఫస్ట్ ఫేస్ ఇస్ ప్రైమల్ సౌండ్ ఓం.
1: భూర్భువస్వః ఇది రెండవ ముఖము.
0: ద సెకండ్ ఫేస్ ఇస్ భూర్భువస్వః.
1: భర్గో దేవస్య ధీమహి ఇది మూడవ ముఖము.
0: భర్గో దేవస్య ధీమహి.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్
1: ఇది నాలుగో ముఖము.
0: ద ఫోర్త్ ఫేస్.
1: ఇంకా ఐదో ముఖం ఏమిటి?
0: Then what is the fifth?
1: అది ఏ సర్వస్వరూపిణి అయినటువంటి యొక్క దివ్య దర్శనము.
0: That is the cosmic form. That is the divine
1: form. ఓ భూర్ భువస్వః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము?
0: How are we worshipping this divine form with five feet?
1: ఈ గాయత్రి అనగా ఏమిటి?
0: What is గాయత్రి?
1: గాయత్రి ఛాందసా మాత. అన్ని వేదములకు మాతృస్వరూపిణి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదర్స్.
1: ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి.
0: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్స్.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
0: త్రీ నేమ్స్ ఆర్ గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: గాయత్రి, గాయత్రి, ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది.
0: గాయత్రి ఈజ్ ది మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: సావిత్రి మన యొక్క జీవితమునికి ఆధారమైనటువంటిది, ప్రాణమునికి మాస్టర్.
0: సావిత్రి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది.
0: దాట్ మేడ్ సావిత్రి టు సేఫ్ గార్డ్ హర్ హస్బెండ్ సచవంత.
1: సరస్వతి,
0: సరస్వతి
1: వాగ్దేవతా స్వరూపిణి.
0: ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కనుకనే వాగ్దేవతా స్వరూపిణి అయిన సరస్వతి,
0: సరస్వతి మాస్టర్ ఆఫ్ టాక్,
1: సత్యదేవతా స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము,
0: అండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ సావిత్రి,
1: ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము.
0: గాయత్రి ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్. ఆల్ ది త్రీ మేక్ వన్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
1: త్రిగుణం తిదలాకారం, త్రియత్వంత త్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవన భగవంతునికి అర్పితం గావించాలి.
0: వీ హావ్ టు ఆఫర్ ఆల్ దీస్ త్రీ, మేక్ దెమ్ వన్ అండ్ ఆఫర్ టు గాడ్.
1: కనుకని ఇటు ఏకత్వమునకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వంలో ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మరచి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాం.
0: We have forgotten this principle of unity. We are carried away by diversity. We have forgotten the moral, ethical values and leading this physical, ephemeral world.
1: Bhur bhuvasvaha. ఈ మూడింటి యొక్క అర్థమును కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
0: We have to understand the meaning of bhur bhuvasvaha.
1: అనగా భూలోకము, భూర్లోకము, స్వర్గలోకము అని మనం భావిస్తున్నాము.
0: We think the three words, భూలోక, భూవర్లోక and స్వర్లోక.
1: ఈ మూడు లోకములు ఎక్కడ ఉంటున్నాయి?
0: Where are these three words?
1: ఈ మూడు లోకములు కూడా ఒక మానవుని యందే ఉంటున్నాయి.
0: All the three worlds are within the man.
1: జీవి యందు కూడా ఉంటున్నాయి.
0: Present in
1: every ప్రాణి యందు కూడా ఉంటున్నాయి.
0: In every living creature.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక
0: this truth we are not able to know.
1: భూలోకం వేరు, భూర్లోకం వేరు, స్వర్గలోకం వేరు అని భావిస్తున్నాం.
0: వీ కన్సిడర్ భూలోక, సువర్లోక అండ్ స్వర్గలోక.
1: ఈ భూలోకం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి మెటీరియల్.
0: భూలోక ఇస్ మెటీరియలైజేషన్.
1: అనగా పదార్థముల యొక్క చేరికనే.
0: ఇట్ ఇస్ జస్ట్ ద కాంబినేషన్.
1: ఈ ప్రపంచం అంతా ఇప్పుడు పదార్థముల యొక్క చేరికనే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: సృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు పదార్థముల యొక్క కల్పనే.
0: ఆల్ దిస్ వరల్డ్ దట్ చేంజెస్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: కానీ ఈ పదార్థముల యొక్క కదలిక ఏ రీతిగా జరుగుతూ ఉండాలి?
0: హౌ డస్ దిస్ మ్యాటర్ మెటీరియల్ మూవ్?
1: ఇది భూర్. ఇదే పదార్థముల యొక్క లోకం.
0: భూర్ దిస్ ఇస్ ద మెటీరియల్ వరల్డ్.
1: ఇంకా భూహా
0: సెకండ్ భూవ,
1: అది ప్రాణం యొక్క వైబ్రేషన్, కదలిక శక్తి.
0: భూవహ ఇస్ వైబ్రేషన్, లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈ కదులుతుండాలి కానీ, ఈ పదార్థములు కదిలింపగలుగుతుండాలి కానీ, ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి, ఎందుకోసం కదులుతుండాలి అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ద మెటీరియల్ వైబ్రేట్స్, ఇట్ మూవ్స్, ఇట్ పల్సేట్స్. వై? వాట్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? వీ హావ్ టు నో.
1: అది ఏ సువహ అన్నారు.
0: That is suvaha.
1: Bhur bhuvasuvaha.
0: Bhur bhuvasuvaha.
1: Materialization, vibration is suvaha. Adhe radiation.
0: Materialization, vibration, third one is radiation.
1: Dhanini Vedam nandu prajnanam brahma annan.
0: This in Veda is called prajnanam brahma.
1: Adhe the constant integrated awareness.
0: Constant integrated awareness.
1: Ilanti telivitetalu manavudu endu untunnayi.
0: This constant integrated awareness is in man.
1: Ilanti prajnanam manavudu endu untundadi.
0: దిస్ ప్రజ్ఞానం,
1: ఇలాంటి వైబ్రేషన్ మానవుని యందు ఉండాలి.
0: దట్ వైబ్రేషన్
1: ఈ మానవుని యొక్క దేహం నందు సర్వవ్యాపకమైనటువంటి సేవా సేవా పదార్థములు ఇమిడి ఉంటున్నాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్.
1: పంచభూతములు లేనటువంటి ప్రపంచం ఎక్కడా కానరాదు.
0: దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ యూ డోంట్ ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతములకు ఎవరు మూలాధారము?
0: హూ ఇస్ ద మెయిన్ వన్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్?
1: కానీ అది ఏ ఓంకార నాదం.
0: That is primordial sound, Omkara.
1: దీన్ని పురస్కరించుకుని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా అన్నారు.
0: Basing on this, Gopikas in those days said, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా.
1: క్లీం అదే పృథ్వీ.
0: క్లీం ఇస్ అర్త్.
1: కృష్ణాయ అదే జలము.
0: కృష్ణాయ వాటర్.
1: గోవిందాయ అదే అగ్ని.
0: గోవిందాయ ఫైర్
1: అదే అగ్ని.
0: ద మెయిన్ వన్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: కానీ అది ఏ ఓంకార నాదం.
0: దట్ ఇస్ ప్రైమార్డియల్ సౌండ్ ఓంకార.
1: దీన్ని పురస్కరించుకుని ఆనాటి గోపికలు

0: గోవిందాయ అదే అగ్ని.
1: గోవిందాయ ఫైర్
0: అదే అగ్ని.
1: దట్ ఇస్ ఫైర్.
0: గోపీజన వల్లభాయ అదే వాయువు.
1: గోపీజన వల్లభాయ దట్స్ ఎయిర్.
0: స్వాహ అదే ఆకాశం.
1: స్వాహ దట్ స్పేస్ ది స్కై.
0: ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు.
1: దేర్ నో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విదౌట్
0: సర్వ జీవులు ఎందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే.
1: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: ఈ ప్రపంచములకు ప్రాణమే పంచభూతములు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఫార్మ్ ది లైఫ్ బేసిస్.
0: సర్వత్రా చేరినటువంటి పంచభూతములు.
1: ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: దీన్ని సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్థుతిముల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నారు.
1: Is what he said, the five elements are present all over.
0: Sarvatra nindinatvanti oka tattvamu panchabhutamule.
1: That which is so vast, that which is pervading, five elements.
0: Bhagavad swarupamule.
1: They are all divine essentially.
0: Rutvi Bhagavad swarupame.
1: Earth is divine.
0: Kanukane bhaktulandaru bhumata ani pilustunnaru.
1: As earth is divine, bhudevi
0: ani pilustunnaru.
1: Called bhudevi.
0: ఇంకా రెండవది జలము.
1: Second water.
0: ఇది గంగాదేవి అంటున్నారు.
1: We call water గంగాదేవి.
0: ఈ గంగను కూడా దేవునిగా భావిస్తూ వచ్చారు.
1: వి కన్సిడర్ గంగా
0: మన ప్రాచీన యొక్క వైభవము, ప్రాచీన యొక్క వైభాగ్యము, ప్రాచీన యొక్క విశిష్టత ఎవరు కూడా అర్థం చేసుకునలేరు.
1: నో వన్ ఈజ్ అండర్స్టాండింగ్ ద గ్రేట్నెస్ అండ్ నోబిలిటీ అండ్ ద డివోషనల్ హైట్స్ ఆఫ్
0: మన ప్రాచీనులందరూ కూడా అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు.
1: These are all the teachings by our ancients having experienced these divine.
0: అగ్ని దేవుడు.
1: Then fire god.
0: ఇంకా గాలి దేవుడు.
1: అండ్ విండ్ గాడ్.
0: ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైన.
1: దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ ది స్పేస్.
0: కనుక ఈ పంచభూతములు కూడా పంచ దైవస్వరూపములే.
1: సో ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
0: కనుక మనం దైవస్వరూపమనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎల్సెవేర్.
0: దైవం నీ హృదయవాసి.
1: God dwells in your heart.
0: కనుకనే భగవంతుని హృదయవాసి అని పిలుస్తుంటారు.
1: సో వి కాల్ గాడ్ ఇస్ ద వన్ హూ లివ్స్ ఇన్
0: అవర్. ఎక్కడ నుంచి వచ్చావయ్యా అంటే నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానో లేక ఇంటి నుంచి వచ్చానో లేక ఇంకే విధమైనటువంటి ఒక స్థలం నుంచి వచ్చానో మనం చెప్తూ ఉంటాం.
1: When we ask where do you come from, we say from hotel or from home or some place.
0: నీ ఎక్కడ వచ్చిన వాడు కాదు.
1: You are not come from any place.
0: నీ స్థానం హృదయమే.
1: Your original place.
0: నీ నివాసం హృదయమే.
1: Your original placement is heart.
0: నీ వచ్చేది ఎక్కడ పోయేది ఎక్కడ.
1: Where do you come and where do you go.
0: దైవం కూడా ఎక్కడను రాడు ఎక్కడను పోడు.
1: God doesn't come or nor does he go.
0: ఉన్న చోటనే ఉంటున్నాడు.
1: He remains where he has been.
0: కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చును.
1: But to come for grace, he manifested.
0: అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రాన అమెరికాకు వెళ్ళినాడని భావాలని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు.
1: When a devotee experiences the manifestation of God there in America, he doesn't mean he has gone there.
0: భావమే ఈ యొక్క సందర్శనమునకు మూల కారణాలు.
1: Devotion is the main cause for his experience of enjoying the manifestation there.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచో వచ్చినటువంటిది కానీ ఎక్కడికో వెళ్లేటువంటిది కానీ కాదు.
1: Divinity neither has its entrance nor exit.
0: ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే.
1: Divinity is present everywhere.
0: విశ్వం విష్ణు స్వరూపం.
1: The whole universe is
0: సర్వం కల్విదం బ్రహ్మ.
1: The whole universe is a very manifestation.
0: అన్ని రూపములు దైవ స్వరూపములే.
1: All forms are divine.
0: అన్ని స్థానములు కూడా దైవ స్థానములే.
1: All places are his altar.
0: దైవము లేని స్థానం కానీ దైవము కానీ నేమం కానీ రూపం కానీ లేదు.
1: There's no place, there's no person where there's no God.
0: అన్ని రూపములు తనవి.
1: ఆల్ ఫార్మ్స్
0: అన్ని నామములు తనవి.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: ఏక ప్రభువుగా అనేక నామములు.
1: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
0: కనుకనే మన పేదను పురస్కరించుకుని రూపాలను పురస్కరించుకుని దైవం వేరువేరుగా ఉన్నాడని మనం భావించరాదు.
1: వీ షుడ్ నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఇస్ మల్టిపుల్ ఆర్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిఫైడ్ గోయింగ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్.
0: మేము దాసులము, దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు.
1: We should not entertain a feeling that you are the servant and that God is master.
0: దేవుడు దేవుడు ఒక్కడే.
1: The individual and the divine are one.
0: నరుడు నారాయణుడు ఒక్కడే.
1: నారాయణ నారాయణ are one.
0: బింబ ప్రతిబింబం రెండు ఒక్కటే.
1: The object and the reflection are one and the same.
0: కనుక ఈ ఏకత్వంలో మనం కొంతవరకును సాధన సరిపి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we should do our spiritual path, pursue our spiritual పుట్టినంత
0: వరకు కూడా ద్వైతంలోనే మనం ప్రయాణం చేస్తుంటే ఇంక ఏనాడు మనం అద్వైతాన్ని అనుభవించేది.
1: రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్ ఇఫ్ వి ఫాలో ద పాత్ ఆఫ్ డ్యూయాలిటీ వెన్ యూ హ్యావ్ నాన్ డ్యూయల్ ఎక్స్పీరియన్స్.
0: ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడా మనకు రెండు దృష్టిని తక్కినవి కాదు.
1: సో లాంగ్ యు ఆర్ ఇన్ దిస్ డ్యూయలిజం యూ విల్ హ్యావ్ దిస్ టూ సైడెడ్ ఎక్స్పీరియన్స్.
0: ఏ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: ఏ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: కనుకనే మనం అర్థము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము.
1: సో వీఆర్ హాఫ్ బ్లైండ్ అండ్ మూవ్.
0: మన జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంచరిస్తుంది.

0: Half of our life is spent in blindness.
1: కాదు కాదు
0: ఎప్పుడు
1: కూడా ఒకే దివ్యత్వాన్ని మనం అనుభవించాలి.
0: We should experience the same divinity all through.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: We should make every effort to experience this oneness.
1: అభిషేకం సరిపే సమయం లోపల
0: while doing అభిషేకం
1: పండితుల వారు
0: the pandit
1: ఈ యొక్క పాలతో పెరుగుతో తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అని తెలిపాడు.
0: While doing అభిషేకం with milk, curd and honey, he started giving interpretation and the significance behind.
1: ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేసి.
0: All the spiritual pursuits are meant to attain the purity.
1: చిత్త శుద్ధయే కర్మః. మన సర్వ కర్మలు కూడాను చిత్తశుద్ధిని గావిస్తాయి.
0: All our actions are aimed at this purity.
1: చిత్తశుద్ధి కలిగినంత మాత్రమున దివ్యత్వం మనకు లభ్యం కాదు.
0: By attaining purity, you can experience divinity.
1: చిత్తశుద్ధితో దైవత్వాన్ని మనము అత్యుత్తమం గావించుకోవాలి.
0: With purity, you have to surrender to God.
1: మనం ఒక పుష్పం భగవంతునికి అర్పణ చేస్తున్నామంటే అది చాలా వాడిపోయి కుళ్ళిపోయి పనికిరానటువంటి పుష్పాన్ని మనం చేయము.
0: You will never offer a flower that is rotten, that has failed to
1: God. నుంచి కోసినప్పటికైనప్పుడు దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాన్ని తర్వాతనే భగవంతుడికి అర్పితం చేస్తున్నారు.
0: The moment you pluck out a flower, you wash it and remove all the insects over there.
1: ఈ శుద్ధి అనేటువంటి కలిగినంత మాత్రమున సరైనటువంటి పదం కాదు.
0: So mere attainment of purity is not enough.
1: ఈ చిత్తశుద్ధి అనేటువంటి ఒక హృదయాన్ని భగవంతుడికి అర్పితం చేయాలి.
0: Your mind has to be dedicated to God.
1: Arpitamu, arpitamu, arpitamu.
0: Surrender, surrender.
1: Archana kaadu, arpitam kaavali.
0: It's not worship, it is surrender.
1: Ee archanakunu, arpitamunaku chaala vyathyasam untundi.
0: There's wide difference between worship and surrender.
1: Ee satsangam anetunte ani valla kaligeetunte oka praapti idi sat.
0: Satsanga, the first one sat.
1: Adiye divyatvamku sariyainatunte oka peru.
0: Sat is the correct name for the divinity.
1: ఎప్పటికి మార్పు చెందినటువంటిది సత్.
0: Divinity is changeless in all periods of time.
1: ఎప్పటికి శాశ్వతమైనటువంటిది సత్.
0: Sat is eternal, permanent.
1: అట్టి సత్ను మనం పొందాలి.
0: We should reach that state of sat.
1: ఎక్కడ పొందాలి?
0: How to do that?
1: మన ఎందే మనం తెలుసుకోవాలి.
0: That sat is to be known within.
1: కనుక ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: This eternal principle has got to be understood well.
1: ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి.
0: We have to join the good company.
1: పొద్దున పండితులు వారు చెప్పారు.
0: Morning pandit.
1: పాలలో నీళ్లు చేరినాయి.
0: And the water.
1: నీళ్లు లేకుండా పాలనేదానికి వీలు లేదు.
0: And the milk cannot exist without water.
1: కాని ఆ నీరు పాలతో చేరటం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
0: With the in the company of the water, the milk is very happy.
1: నీరు పాలు రెండు కూడాను సత్సంగం.
0: The combination of milk and water is satsanga, good company.
1: అది సరైనటువంటి స్నేహము.
0: That is true ideal friendship.
1: అట్టి శాశ్వతమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడాను కాపాడుకుంటూ రావాలి.
0: We should sustain this permanent friendship.
1: కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుంటుందో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ దట్ ఫ్రెండ్షిప్ లాస్ట్.
1: పాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు
0: and once you boil the milk keeping it on the stove,
1: అందులో ఉన్నటువంటి నీరందరూ కూడా ఆవిరైపోతుంది.
0: ఆల్ ద వాటర్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు వేపర్.
1: ఆ నీరు తనను విడిచిపోయింది కదా అని పాలు భరించుకోలేక తన జీవితాన్ని అగ్నిలో వేయడానికి సిద్ధమవుతుంది.
0: The milk cannot bear this separation because water is lost by way of vapor, so it boils and jumps into the fire.
1: ఈ పాలు నుంచి నీరు వేరైన తక్షణమే పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయి.
0: The moment water gets itself separated out of the milk, the
1: జీవితం నాకు అక్కర్లేదనుకుంటుంది.
0: It feels that it cannot lead the life of separation.
1: కనుక ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు.
0: ఇస్ నాట్ హ్యాపీ విత్ దిస్ సపరేషన్.
1: తక్షణమే కొన్ని నీళ్లు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది.
0: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ ప్యాసిఫైడ్.
1: ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది.
0: ది సపరేటెడ్ ఫ్రెండ్ జాయిన్ మీ వన్స్ అగైన్ అండ్ సో ఇట్ డిలైట్
1: నిజమైనటువంటి నరనారాయణ యొక్క సంబంధము.
0: దిస్ ఇస్ ట్రూ రిలేషన్షిప్ బిట్వీన్ నర అండ్ నారాయణ.
1: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము.
0: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
1: జీవుడు దేవుని యొక్క సంబంధము.
0: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ ది
1: డివైన్. జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతనో ఆనందంగా ఉంటాడు.
0: వెన్ ది ఇండివిజువల్ జాయిన్స్ ద కంపెనీ ఆఫ్ గాడ్ హి విల్ బి హ్యాపీ.
1: కానీ ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి
0: because of sensual pleasure
1: ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఆనందంలో మునిగి
0: because of worldly pleasures that he wants
1: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాన్ని ఆశించి
0: he wants all external pursuits
1: ఈ దుష్టకల్పితమైన జగత్తులో పడిపోవటం చేత
0: he gets himself drowned in the world
1: దైవం చాలా బాధపడతాడు
0: and he feels so sad having been away from God.
1: ఈ జీవుడు
0: God feels so sad that the individual him.
1: అందువల్లనే అట్టి భగవంతునికి ఇట్టి విచారము కాకుండా చేయటం కోసమని.
0: In order to see God would not be sad in a moment.
1: తిరిగి అర్పితము అనేటువంటి అతను చేస్తే తిరిగి దైవం ఆనందంగా ఉంటాడు.
0: When once the surrender offering takes place, God would be happy again.
1: బొగ్గు అజ్ఞానము.
0: And the coal is ignorance.
1: అగ్ని జ్ఞానము.
0: Fire is wisdom.
1: జ్ఞానజ్ఞానములు రెండు చేరటమే కాకుండా
0: ఇట్స్ నాట్ ద కాంబినేషన్ ఆఫ్ విజ్డమ్ అండ్
1: ఇగ్నోరెన్స్. ప్రేమ అనేటువంటి ఒక గాడి కూడా వీచిందంటే దైవము ఒకటైపోతాడు.
0: ఇన్ అడిషన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ద ఫైర్
1: అండ్ ద
0: కోల్
1: జీవుడు దేవుడు ఒకటైపోతాడు.
0: దెన్ ది ఇండివిజువల్ బికమ్స్ వన్
1: ఏకమైపోతాయి.
0: ద రిఫ్లెక్షన్ బికమ్స్ వన్ విత్ ఆబ్జెక్ట్.
1: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ సనాతన కాలం నుంచి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు.
0: ది ఇండివిజువల్ ఇస్ జస్ట్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
1: కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి ఇండివిజువల్ ఫీల్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
1: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు.
0: ఏజస్ మే రోల్ పాస్ ఆన్ బట్ దేర్ కాంట్.
1: కానీ జీవుడు బాధపడటం లేదు కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు.
0: ఇండివిజువల్ ఇస్ నాట్ ఫీలింగ్ సాడ్ బట్ గాడ్ ఇస్ ఫీలింగ్.
1: దేవుడికి బాధ ఏమాత్రమూ లేదు.
0: And in fact, there's no sadness.
1: కాని తన యొక్క మిత్రుడు తనకు దూరం అయిపోతున్నాడే అనేటువంటి బాధ మాత్రమే ఉంటుంది.
0: God feels sad because his friend, the individual, is cutting off himself.
1: ఈ జగత్తులో మనకు శాశ్వతమైనటువంటి మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
0: There's only one permanent friend in this world, God only.
1: ఈ లౌకికమైనటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా హలో హలో హవారి గుడ్ బై గుడ్ బై ఇంతనే మనం ముగించిపోతున్నది.
0: All worldly friends limit themselves with these three things: hello, how are you, goodbye.
1: కాని భగవంతుడు హలో అనడు, హౌ ఆర్ యూ అనడు, గుడ్ బై అని చెప్పడు.
0: గాడ్ విల్ నెవర్ సే హలో హౌ ఆర్ యూ గుడ్ బై.
1: కానీ భగవంతుడు చేరినంత వరకు కూడా తనకు ఆనందము, భక్తునికి ఆనందం.
0: When once you join one with God, you'll be happy and he'll be happy.
1: కానీ ఎడబాటు జరిగినప్పుడు భగవంతుడు చెప్పడు కానీ బాధపడుతుంటాడు.
0: When there is separation, God would not stay, but he feels sad.
1: ఎందుకు ఈ జీవుడు ఈ విధమైన పెదమార్గం పడుతున్నాడు?
0: Why the individual is going in
1: wrong? ఎందుకు ఈ సత్యాన్ని మర్చిపోతున్నాడు?
0: Why has he forgotten?
1: దివ్యత్వానికి దూరం అవుతున్నాడు?
0: Why has he distanced from divinity?
1: పవిత్రతను కోల్పోతున్నాడు?
0: Why has he lost
1: divinity? అని తాను చాలా బాధపడుతుంటాడు.
0: So feeling, he feels
1: sad. ఇది కూడా భగవంతుని నిమిత్తం కాదు, భక్తుని నిమిత్తమే.
0: God feels sad for devotee.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా కానీ నీ కోసమని.
0: Whatever that is said, whatever that is done, whatever that is seen, it's for you.
1: కనుకనే ఈ సపరేషన్ అనేటువంటిది చాలా భరించుకోలేనటువంటిది జీవత్వానికి.
0: సపరేషన్ ఇస్ అన్బేరబుల్ ఫర్ ది ఇండివిజువల్.
1: రాముడు, లక్ష్మణుడు, సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకుని అరణ్యానికి వెళ్లారు.
0: రామ, లక్ష్మణ, సీత ఒబేయింగ్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్ వెంట టు ద ఫాదర్.
1: కానీ దారి నడిచి ఎండ కన్నెరుగునటువంటి సీత అలసిపోయింది.
0: సీత నెవర్ వాక్ దట్ లాంగ్ డిస్టెన్స్. She felt very much tired.
1: Chitrakuta parvanappudu poyaru.
0: They reached Chitrakuta top.
1: Oka chettu kinda kurchoni
0: they sat under it.
1: Ramana cheppadu, Lakshmana oka parnasara niminchudu ayana annadu.
0: Rama said, Lakshmana, build some kind of hut there.
1: Ekkada swami annadu.
0: Where swami?
1: Neeku ekkada ishtamo akkada cheyi annadu.
0: You can build the hut wherever you like.
1: Ee kathinamainatundi vaakunu thanu bharinchukolekapoyadu.
0: Lakshmana could not bear this harsh word.
1: Naa ishtam naaku veriga unda?
0: Do you have my own?
1: Nee ishtame naa ishtamu.
0: Your likes are my
1: likes. ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టం లేదు.
0: ఐ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ ఆఫ్ మై ఓన్.
1: నేను ఏం తప్పు చేశాను?
0: వాట్ మిస్టేక్ ఐ కమిట్?
1: ఇష్టమైన చోటు నిర్మించమంటున్నావు.
0: యూ వాంటెడ్ మీ టు బిల్డ్ వేర్ ఐ లైక్
1: అని రామా అని తల పట్టుకుని కూర్చున్నాడు.
0: హీ వెంట్ ఆన్ ఫీలింగ్ వెరీ సాడ్ బెండింగ్ హిస్ హార్ట్.
1: ఈ దుఃఖాన్ని చూచింది సీత.
0: సీత వాచ్డ్ ద సీన్.
1: లక్ష్మణ, ఎందుకు నీవంత విలపిస్తున్నావు?
0: లక్ష్మణ, వై ఆర్ యూ క్రైయింగ్?
1: మీ అన్నగారు ఏమన్నారు?
0: వాట్ ఇస్ దట్ యువర్ బ్రదర్ సెడ్?
1: ఏమీ తిట్టలేదు, కొట్టలేదు కదా.
0: హీ డిడ్ అక్యూజ్ యు, హీ డిడ్ బీట్.
1: నీవంత విలపించడానికి మూల కారణం ఏమిటి?
0: Why are you crying like that?
1: Tally,
0: mother.
1: Kottina naaku santoshame, titina naaku santoshame, nayani maatram edabaatu jarugadu.
0: Mother, I'll be happy if my brother beats me or accuses me, but I can't bear suffering.
1: Rama ishtame naa ishtamu.
0: Is like for my life.
1: Kaku naa ishtamu ani cheppadu. Intakante edabaatu naaku vere em kavali.
0: He left to my choice. Isn't that separation?
1: Ee edabaatu yokka sokaanni nenu bharinchukolenu.
0: I can't bear the suffering of separation.
1: Chusara. ఇలాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు.
0: దట్ ఈస్ ఇంటెన్సిటీ దట్ ద డివోటీ ఫీల్స్ అన్బేరబుల్ టు బేర్.
1: దైవానికి ఒక క్షణము దూరం కాకూడదు.
0: వన్ షుడ్ నాట్ బి అవే ఫ్రమ్ గాడ్.
1: దైవ భావములకు మీ భావములు విరుద్ధంగా ఉండకూడదు.
0: యువర్ ఫీలింగ్ షుడ్ నాట్ బి కాంట్రడిక్టరీ.
1: మీ సంకల్పం వేరుగా ఉండకూడదు.
0: యువర్ థాట్ షుడ్ నాట్ బి సెపరేట్ ఫ్రమ్ ద డివైన్ థాట్.
1: ఏకంగా ఉండాలి.
0: Both should be one.
1: ఈ జగత్తు నేడు ఉండవచ్చును, రేపు పోవచ్చును.
0: The world may last today and may vanish tomorrow.
1: కదిలిపోయే మేఘములే.
0: They are all passing clouds.
1: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది.
0: The relationship between the individual and God are like object and the reflection.
1: ఇది సత్యమైనటువంటిది.
0: It is true.
1: ఇది నిత్యమైనటువంటిది.
0: Eternal.
1: నిత్యశుద్ధ బుద్ధమత్యమైనటువంటిది.
0: It is pure, unsullied, unpolluted, pure.
1: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది.
0: This Veda says.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: This Veda says is attributeless, formless, is eternal, nectarine, immortal, ever successful.
1: కనుక ఈ సర్వ వేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి, అది ఏ గాయత్రి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేద.
1: గాయత్రి ఛాందసాం మాత అన్నారు. ఈ ఛందస్ కంత కూడా తల్లి అయినటువంటిది గాయత్రి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఛందస్ ద మీత.
1: ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థనలు చేస్తారు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ వి ప్రే టు మదర్ గాయత్రి ఇన్ త్రీ వేస్.
1: ఒకటి వర్ణన,
0: వన్ ఇస్ డిస్క్రిప్షన్.
1: రెండవది అర్పితము,
0: సెకండ్ సరెండర్ ఆఫరింగ్.
1: మూడవది ధ్యానం,
0: థర్డ్ విజ్డమ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ త్రీ.
1: తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని.
0: గాయత్రి ఈజ్ ఎక్స్టోల్డ్ బై త్రీ నరేషన్స్.
1: ఓం
0: ఓం
1: భువః
0: భువః
1: శివః
0: శివః
1: తత్ సవితుర్ వరేణ్యం
0: వరేణ్యం
1: భర్గో
0: భర్గో
1: దేవస్య
0: దేవస్య.
1: ఇవి వర్ణన.
0: దీస్ ఆర్ ఆల్ నరేషన్.
1: ధీమహి, అది ఏ ధ్యానము.
0: ధీమహి, దట్స్ విజ్డమ్.
1: ధియో యోన ప్రచోదయాత్, ప్రార్థన అడుగుతుండాలి నాకు ఇవ్వండి ఇవ్వండి. ధియో యోన ప్రచోదయాత్,
0: ధియో
1: బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా, నిర్మలమైనటువంటిదిగా, నిశ్చలమైనటువంటిదిగా, నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతుండాలి.
0: ధియో యోన ప్రచోదయాత్ ఇస్ ప్రేయర్ సో దట్ గాడ్ వుడ్ గ్రాంట్ యూ దట్ స్టడీ, దట్ పర్మనెంట్ నాన్-డ్యూయల్ విజ్డమ్.
1: ధ్యానము, ప్రార్థన,
0: అండ్ వన్ ఇస్ ద ప్రేయర్, అదర్ ఇస్ సరెండర్.
1: కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి.
0: సో వీ షుడ్ ఎక్స్టోల్ గాడ్.
1: అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి?
0: వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్?
1: ఓ భగవంతుడా, నీకు ఇచ్చిన వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్, ఓ గాడ్ యువర్
1: నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి.
0: యూ షుడ్ డిస్క్రైబ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ రైట్, ఓ గాడ్ యువర్ మైండ్.
1: మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు.
0: We have a son at home.
1: వాడు స్కూల్కి పోతుంటాడు.
0: He is going to school.
1: అతను వచ్చి, నాన్న నీకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్కోట్ కుట్టించకూడదు అన్నారు.
0: ద బాయ్ వుడ్ నాట్ కమ్ టు హిస్ ఫాదర్ అండ్ సే, ఓ ఫాదర్, యూ హావ్ సో మెనీ కార్, సో మెనీ హౌసెస్, వై డోంట్ యూ గివ్ మీ వన్ బుష్కోట్.
1: కానీ అక్కడ ఏమాత్రము ఆ విధమైన వర్ణన పనికిరాదు.
0: డిస్క్రిప్షన్
1: నీకు కార్లుందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్కోట్ కుట్టించు.
0: The son will demand father with the right. I don't know whether you have car or residence. I want bush coat.
1: Adiye daivam yokka hakku.
0: That's the right.
1: Bhaktuni yokka hakku.
0: That is the right of a devotee.
1: Bhagavantuni, o anugraha swaroopuda, akanda swaroopuda, విశాల స్వరూపుడ, కరుణా స్వరూపుడ, ప్రేమ స్వరూపుడ, ఈ విధంగా వర్ణించకూడదు. నీకు ప్రేమ ఉందో లేదో నాకు మాత్రం ఇది నెరవేర్చాలి. ఇది తప్పింది కాదు.
0: You should not go on praising God. Oh God, your embodiment of very great.
1: దైవమును అంతటి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి.
0: You be ready to ask and pray to God with all the right.
1: భగవంతుని అడగ మరి ఎవరిని అడగాలి?
0: Whom else would you ask other than?
1: సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉంటుండాలి.
0: You have every right on God.
1: అందువల్లనే నేను పూర్వము చెప్పాను.
0: భగవాన్ said,
1: మన హృదయము ఆత్మ నుంచి పుట్టినటువంటిది.
0: And in fact, the హృదయ is born.
1: ఈ హృదయము ఆత్మకు కుమారుడు.
0: And Hridaya is the son of Atma.
1: ఈ హృదయానికి కుమారుడు మైండ్.
0: మైండ్ ఇస్ ద సన్ ఆఫ్ హృదయ.
1: మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్.
0: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
1: ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుట్టున్నాడు.
0: అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ ద గ్రేట్ గ్రాండ్ సన్ బాన్ టు దిస్ మైండ్.
1: వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
0: స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ ద గ్రేట్ గ్రాండ్ సన్.
1: మైండ్ గ్రాండ్ సన్.
0: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్.
1: హృదయము సన్.
0: హార్ట్, హృదయ
1: ఎవరికి? ఆత్మకి.
0: రిలేటెడ్.
1: కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు, ఆ మనముడు, ఆ ముని మనముడు ఒక కుటుంబీకులే.
0: ఇట్ ఈస్ ఆల్ ఆత్మిక్ రిలేషన్షిప్, ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్.
1: మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు.
0: సో వాట్ ఆల్ వీ టాక్ షుడ్ నాట్ బి,
1: మన మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు.
0: అవర్ మైండ్ షుడ్ నాట్ బి డైవర్టెడ్.
1: మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే.
0: అండ్ వీ హావ్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద జాయింట్ ప్రాపర్టీ.
1: గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్కి వస్తుంది.
0: అండ్ ఇట్ ఈస్ Joint property of the great grandfather inherited by great grandson.
1: Grandson యొక్కకు కూడాను great father యొక్క property నే వస్తుంది.
0: Grandson also has got equal share in the property of the grandson.
1: సన్నుకును father యొక్క property నే వస్తుంది.
0: Son has right on his
1: father. దీని పరిస్థించుకొని బైబిల్ నందు కూడాను I am the messenger of God అన్నాడు.
0: Basing on this, in the Bible it is said,
1: శారీరక సంబంధమైనటువంటి కనుకనే messenger గా పెట్టాడు.
0: As it is only physical relationship, it is said, when we look,
1: I am the son of God annadu.
0: Psychologically, at the mental realm, he said, I am the son of God.
1: Tarvata atma bhavamto kuda I and my father are one annaru.
0: With the feeling of the spirit and atma, he said, I and my father are one.
1: Kanukoni manam dehabhimanamto kuda jeevudu devuduni bhedam pettukochunu.
0: With the body attachment, you may consider separate from God.
1: Manasika abhimanam cheta nee yokka sambandhame nenu, nee amsame nenu.
0: At the mental realm, you may feel that I am your spark.
1: ఆత్మ సంబంధం నీవు నేనే నేను నీవే.
0: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఐ అండ్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
0: యూ హావ్ టు మేక్ ఎవరీ ఎఫర్ట్.
1: కేవలం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ డిస్టెన్స్డ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు.
0: ఇట్స్ నాట్ ద ప్రాపర్ పాత్.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
0: ఆల్ స్పిరిచువల్ పాత్
1: ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకుని లేకుండా
0: ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద ట్రూ రిలేషన్షిప్
1: ఏనాటికైనా మనం ఒక్కటి కాదు.
0: ఎనీ డే వి విల్ నెవర్ బికమ్ వన్ విత్ గాడ్.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే.
0: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద ట్రూత్ డజన్ మ్యాటర్ వేర్
1: యూ కుమారుడు అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ
0: యువర్ సన్ మే బి స్టడింగ్
1: ఇక్కడ నుంచి నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు.
0: యూ విల్ బి సెండింగ్ మనీ టు యువర్ సన్ బై మనీ ఆర్డర్.
1: అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు.
0: యువర్ సన్ ఇస్ దేర్ ఇన్ అమెరికా.
1: రెండింటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే.
0: వాట్ ఇస్ ద రిలేషన్షిప్? ఇట్స్ ద రిలేషన్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ దిస్ ఇన్
1: నీ ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి యొక్క మార్గంలో అయినా ప్రవేశించు, నా ఆత్మ సంబంధం నా ఒక్కటే.
0: యూ మే బి ఎనీవేర్, యూ మే డూ ఎనీథింగ్, యూ మే ఫాలో ఎనీ పాత్, బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: నా దైవం ఒక్కడే.
0: మై గాడ్ ఇస్ వన్.
1: ఆ దైవమే నాకు సంబంధము.
0: ఐఎమ్ రిలేటెడ్.
1: ఈ దేహానికి కలిగిన సంబంధం అంతా కూడా ఈ ప్రాకృతమైనటువంటి సంబంధంలే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు.
0: ద బాడీ రిలేషన్షిప్ ఇస్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ అటాచ్మెంట్, నథింగ్ టు డూ విత్ ద స్పిరిట్. ఒక్క
1: ఇంటి యజమాని ఉంటుంటాడు.
0: హియర్ ఇస్ ద మాస్టర్.
1: ఆ మాస్టర్ ఒక్కడే.
0: మాస్టర్ ఇస్ వన్.
1: కానీ భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది.
0: వైఫ్ విల్ కమ్ అండ్ సే ఏమండి సార్.
1: కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
0: సన్ విల్ కమ్ అండ్ సే ఫాదర్.
1: కొడుకు వస్తుంది, మామా అని పిలుస్తుంది.
0: డాటర్ లా విల్ సే అంకుల్.
1: మనమడు వస్తాడు, తాత అని పిలుస్తాడు.
0: గ్రాండ్ సన్ విల్ సే గ్రాండ్ పా.
1: ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామా అని పిలిచినా, మనమడు తాత అని పిలిచినా, యజమానుడు ఒక్కడే.
0: After all, one may call him sir, one may call father, grandpa, whatever may be.
1: ఈ సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైనటువంటి సంబంధాలు ప్రవేశిస్తున్నాయి.
0: Basing on the body relationship, they call that.
1: ఈ దేహం చేతనే ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి.
0: It's only the body, the vesture, that brings all differences.
1: దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాస్త్రం కాదు.
0: We should never go by this body attachment.
1: మరణపు కొంప.
0: It's a dirty one.
1: రోగమున బ్రగ్గడు సేవక గంప.
0: Afflicted by disease.
1: జాత సంచలనము పొందు దుంప. భవసాగరమీద గలేని కంప.
0: It cannot cross
1: the ocean. మనం ఎప్పుడు
0: నమ్మపోను.
1: నేను స్థిరమని నమ్మబోకు మనసా.
0: ఓ మై నెవర్ థింక్ దట్ లైఫ్ ఇస్ పర్మనెంట్.
1: హరి పాదములు ఆశ్రయించవే.
0: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్.
1: నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు.
0: డోంట్ లెట్ యువర్ సెల్ఫ్
1: దేహాభిమానంతో నీవు అనేక విధమైన బంధనకు లోకపడదు.
0: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ బౌండ్ బై బాడీ అటాచ్మెంట్.
1: ఈ దేహాభిమానం ఉంటుంది పోతుంది.
0: బాడీ అటాచ్మెంట్ మే బి హియర్ ఆర్ నాట్.
1: కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే.
0: అటాచ్మెంట్ టు ద స్పిరిట్.
1: అది ఏ సత్యము నిత్యమైనటువంటిది.
0: దట్ ఇస్ ట్రూత్ అండ్ ఇటర్నల్.
1: అట్టి సత్య నిత్యమైనటువంటి యొక్క సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.
0: వీ షుడ్ ఫాలో దిస్ ఎటర్నల్ ట్రూత్ అండ్ ఫాలో స్పిరిచువల్ పాత్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం.

0: నివేదనం
1: సరెండర్.
0: ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి.
1: When can you surrender? There should be friendship.
0: స్నేహం అయిపోయింది ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదు.
1: Then once there is friendship, there will be offering.
0: ఈ స్నేహమే ఆత్మ నివేదనకు ముందు చెప్పు.
1: In fact, this friendship is the penultimate one.
0: భగవంతుడితో friendship కావాలి.
1: We should develop friendship towards God.
0: Near గా మనం ప్రయత్నం చేయాలి.
1: We should be near and near to God.
0: తక్షణమే తన యొక్క డియర్నెస్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది.
1: దేర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ద డియర్నెస్.
0: ఆ డియర్నెస్ గాలి.
1: ద డియర్నెస్ ఇస్ ద విండ్.
0: ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడా నిప్పు మాదిరి తయారవు.
1: ఇట్ ఈస్ ద డియర్నెస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ లైక్ ద విండ్ దట్ బ్లోస్ మేకింగ్ ద ఫైర్ టు బర్న్.
0: ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన సరుస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఫాలో స్పిరిచువల్ పాత్.
0: సాధనే అవసరం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఆ సంబంధం ఒకటి నీవు జ్ఞప్తి అని ఉంచుకుంటే చాలు.
1: కీప్ ఇన్ వ్యూ ఇన్ మైండ్ దిస్ రిలేషన్షిప్.
0: కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధం ఆత్మ సంబంధం ఒక్కటే.
1: ఓన్లీ ఆత్మిక రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మీ అండ్
0: అది ఏ బ్రహ్మ.
1: That's Brahma.
0: అది ఏ విష్ణువు.
1: That's Vishnu.
0: అది ఏ ఈశ్వరుడు.
1: That's Ishwara.
0: అంత తానే.
1: Everything God.
0: సృష్టి స్థితిలయములకు మూల కారణము భగవంతుడు ఒక్కడే.
1: The creator, sustainer and annihilator is God himself.
0: కనుకనే ఈ సృష్టికి వేరు, దైవములకు వేరు, రక్షణకు వేరు లేడు.
1: We can't consider the creator, sustainer and the destroyer separately.
0: నేను అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: That Bhagavan tells us often.
0: ఇంగ్లీష్ లోపల గాడ్ అంటారు. ఈ జి అంటే ఏమిటి?
1: What is G?
0: జనరేషన్ అనే పుట్టుక.
1: జనరేటర్ బట్
0: ఇంకా ఓ
1: ఓ
0: ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం.
1: ఓ ఆర్గనైజర్
0: ఈ జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి.
1: And it should be the organizer for the generator.
0: D destruction. చూసారా సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుండాలి.
1: సో జనరేషన్, ఆర్గనైజేషన్, డిస్ట్రక్షన్ ఆర్ దేర్.
0: సృష్టి స్థితి లయము
1: దట్ వాట్స్ కాల్డ్ జనరేషన్ ఆర్గనైజేషన్.
0: ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ ఆర్ దేర్ ఇన్ వన్ గాడ్.
0: సృష్టికి మరొకడు, రక్షణకు ఒకడు, లయములకు ఇంకొకడు కాదు.
1: యూ డోంట్ హ్యావ్ క్రియేటర్, ప్రొటెక్టర్.
0: గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లయములు మూడింటి ఎందు ఉండాలి.
1: గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ త్రీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్.
0: ఇది నిజమైనటువంటి యొక్క అద్వైతం.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిట్ ఆఫ్ నాన్ డ్యూయల్.
0: ఈ అద్వైతం అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ డు యు గెట్ ఇట్? నాన్
0: డ్యూయల్ శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని బోధిస్తూ వచ్చింది.
1: నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. ది డివినిటీ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: వీళ్ళందరూ ఆచార్యులు.
1: దే ఆర్ ఆల్
0: ఆచార్యులు. ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజాయ్స్.
0: అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్ళాడు శంకరాచార్యుల వారు.
1: శంకరాచార్య వెన్ టు కాశీ ఎట్ వన్ టైమ్.
0: స్వామి నా పాపమును క్షమించు అని ఈశ్వరుని ప్రార్థించాడు.
1: ప్రే టు ఈశ్వర స్వామి పాడన్ ఫ్రీ ఆఫ్ డిస్టెన్స్.
0: ఏ శంకరాచార్యు? ఆదిశంకరులు.
1: ఆదిశంకర ఫస్ట్
0: ఆర్యాంబ కుమారుడు.
1: అయితే స్థానం ఆర్యాంబ.
0: అక్కడ వెళ్ళి
1: స్వామి
0: నా పాపాన్ని క్షమించమని కోరాడు.
1: మై సెన్స్
0: ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు.
1: ఎదో
0: వాతు నివర్తంటే అప్రాప్య మనసా సహా అన్నాను. ఎక్కడ చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు.
1: వీ కెనాట్ డిస్క్రైబ్ బై వర్డ్.
0: నీకు వర్ణించడానికి భాష లేదు.
1: దేర్ నో లాంగ్వేజ్ దట్ డిస్క్రైబ్స్ యువర్ డివినిటీ.
0: మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు.
1: ద మైండ్ హ్యాస్ నో రైట్ టు కంప్రహెండ్.
0: నేనే చెప్పాను.
1: దట్స్ వాట్ ఐ సే.
0: కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ బిలేశయ భూషణ భో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు.
1: బట్ హ్యావింగ్ కమ్ టు కాశీ ఐ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ యూ ఇన్ వేరియస్ నేమ్స్.
0: ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా?
1: హ్యావింగ్ సెడ్ దట్ యూ కాన్ బి డిస్క్రైబ్డ్ ఆర్ నరేటెడ్ బట్ ఐ venture to do it.
0: నేను తలంచినది ఒకటి, చెప్పినది మరొకటి, ఇది పాపం.
1: ఐ థాట్ వన్ థింగ్ అండ్ ఐ స్టార్టెడ్ డిక్లేరింగ్ అనదర్. ఇట్ ఇస్ ద సేమ్.
0: సర్వత్రా ఉన్నావు నీవు, సర్వత్రా ఉంటున్నావు నీవు.
1: యు ఆర్ ఆల్ పర్వేసివ్.
0: భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: సర్వశక్తిమయుడు.
1: ఆల్ పవర్ఫుల్
0: అని నేనే వర్ణించినాను.
1: ఐ డిస్క్రైబ్ యు లైక్.
0: కానీ అక్కడ నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను.
1: బట్ ఐ వాక్డ్ లాంగ్ డిస్టెన్స్ అండ్ రీచ్.
0: ఇది పాపం కాదా?
1: ఇజంట్ దట్ ఎ సేమ్?
0: సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకి ఎందుకు రావాలి?
1: And God is everywhere. Why should I come to Kashi?
0: కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి, ఇది పాపం.
1: సో ఫీలింగ్ ఇస్ వన్ థింగ్, యాక్షన్ ఇస్ డిఫరెంట్. ఇట్ ఇస్ ఇన్ దట్ ది సేమ్.
0: అనగా మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ది థాట్ వర్డ్ అండ్ డీడ్ షుడ్ బి పర్ఫెక్ట్.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
1: ఇస్ ఓన్లీ వికెడ్ మ్యాన్ హూ అబ్జర్వ్స్ డిస్హార్మోనీ ఇన్
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క గుర్తింపును ప్రజలు కూడా నిరూపింపచేసే నిమిత్తమై ఆదిశంకరును కూడాను ఈ విధమైన ప్రబోధం చేస్తూ వచ్చాడు.
1: టు టెల్ ది హ్యూమానిటీ వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్ ఆదిశంకర స్టార్టెడ్ టీచింగ్ లైక్ దిస్.
0: ఆనందలహరి కల్పవల్లి ఇత్యాది గొప్ప ఏకత్వం గురించినటువంటి అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ
1: ఆల్ ది కంపోజిషన్స్ ఆఫ్ ఆదిశంకర స్పీక్ ఆఫ్ దిస్.
0: ఇంత ప్రబోధించినటువంటి శంకరులు వారే
1: శంకర
0: తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు.
1: ఎంటర్డ్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఫైనలీ.

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు.
1: And he started composing that Bhajagovinda, the song Celestial.
0: జ్ఞాని కూడాను ఒకానొక సమయంలో భక్తుడిగా మారిపోతాడు.
1: The one of wisdom at one time becomes a devotee.
0: కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే.
1: గ్రేటెస్ట్ అండ్ ద హైయెస్ట్ అండ్ ద నోబ్లెస్ట్ ఇస్
0: భక్తి. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ భక్తి?
0: అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: అనగా అర్పితము.
1: భజ్ మీన్స్ ఆఫరింగ్.
0: పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి.
1: ఆఫరింగ్ ఆఫ్ ది టోటల్ లవ్ ఇస్ భక్తి.
0: ఇది నిజమైనటువంటి భక్తి అంతే కానీ ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓనోములు నోచుకోవడం ఇవన్నీ కొన్ని ప్రాకృతమైనటువంటి యొక్క మార్గాలు.
1: ద వర్షిప్ అండ్ అదర్ రిచువల్స్ ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ
0: యాక్టివిటీ. ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి
1: హావింగ్ బీన్ ఇన్ దిస్ ఇష్టడ
0: నివృత్తిలో ప్రవేశించడానికి ఇది ఒక మార్గము.
1: ఇట్ స్టెప్స్ ఇట్ దే ఆర్ ది స్టెప్స్ దట్ లీడ్ టు ఇన్వర్డ్ ఎంక్వైరీ.
0: ఏ బి సి డి అని అక్షరాలు నేర్చుకున్నాం.
1: యు ప్రాక్టీస్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత
1: ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి
0: తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము.
1: యు మేక్ వర్డ్
0: దీని లోపలి జిఓడి గాడ్ అని పెట్టాము.
1: హియర్ యు హావ్ దిస్ వర్డ్ జిఓడి గాడ్.
0: తర్వాత డిఓజి డాగ్ అని పెట్టాము.
1: దెన్ యు సే డిఓజి డాగ్.
0: అనగా అక్షరం తర్వాత దీన్ని పదములుగా చేర్చుకోవటం.
1: అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ యు
0: మేక్ ఈ పదములు సెంటెన్స్ గా మార్చుకోవటం.
1: వర్డ్స్ విల్ టేక్ యూ టు సెంటెన్సెస్.
0: దేర్ ఈస్ గాడ్ అంటాము.
1: సే దేర్ ఈస్ గాడ్.
0: నో గాడ్ ఈజ్ నో వేర్ అంటాము.
1: దెన్ యూ సే గాడ్ ఈజ్ నో వేర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనుకున్నప్పుడు దీని పదములు ఎక్కడ నుంచి చేయలేదు.
1: వెల్ హౌ డు యూ కన్స్ట్రక్ట్ ద సెంటెన్స్
0: గాడ్ ఈజ్ నో వేర్.
1: గాడ్ ఈజ్ నో వేర్.
0: నో ఎన్ఓ నో.
1: నో ఎన్ఓ నో.
0: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ వేర్.
1: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ.
0: ఈ డబ్ల్యూ నో చేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోయింది.
1: జాయిన్ ద డబ్ల్యూ విత్ నో నౌ. గాడ్ ఈజ్ నౌ హియర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనేటువంటి పదమే గాడ్ ఈజ్ నౌ హియర్ గా మారిపోతుంది.
1: ద వెరీ సెంటెన్స్ గాడ్ ఈజ్ నో వేర్ బికమ్స్ నౌ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: మ్యాజిక్.
1: ఇట్ ఇస్ ఓన్లీ జిమిక్స్ ఆఫ్ ది వర్డ్.
0: అదే విధంగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైనటువంటి హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి.
1: So all our worship and external parts of devotion should ultimately lead us to
0: ఒక నామాన్ని స్మరిస్తు రావాలి. తరువాతి అంతా ఒక్కటే.
1: యు స్టార్ట్ బిగినింగ్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ వన్ గాడ్ అండ్ యూ ఫీల్ ఎవ్రీథింగ్ బీయింగ్ ద సేమ్.
0: అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అందుకోవాలి.
1: యూ అండర్స్టాండ్ ది అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: ఇది నిజమైన సాధన యొక్క గమ్యము.
1: ఇట్ ఇస్ ద గోల్ ఆఫ్ ది
0: స్పిరిచువల్ ఇది సాధన యొక్క లక్ష్యము.
1: ఇట్ ఇస్ ది ఎయిమ్ ఆఫ్
0: ఇది సాధన యొక్క సారము.
1: ఇట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఈ విధంగా మనము ఎన్ని పాదుకల పూజ చేసినప్పటికీ, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గములు.
1: వర్షిప్ ఆఫ్ పాదుకస్, అబ్జర్వెన్స్ ఆఫ్ రిచువల్స్, సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్స్.
0: అయితే
1: ఓన్లీ పార్ట్స్
0: దైవం ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే.
1: వీ హావ్ టు ఫాలో ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటూ వీ రియలైజ్ ద ట్రూత్ గాడ్ ఇస్ వన్.
0: కానీ తిరిగి అంత్యం వరకు కూడాను ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ లైవ్స్ ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ప్రతి బిడ్డకుడును పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది.
1: ఎవ్రీ చైల్డ్ ద మూమెంట్ బోర్న్ గోస్ ఆన్ క్రైయింగ్ సోహం సోహం కోహం
0: కోహం కోహం
1: కోహం.
0: నేనెవరు నేనెవరు నేనెవరు అని అంటుంది.
1: కోహం హుయమాయ్ హుయమాయ్.
0: బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది?
1: ఇట్ ది లైఫ్ వాయేజ్ ఇస్ స్పెంట్ ఇన్ దిస్ క్వశ్చన్ హుయమాయ్. వెన్ డు యూ అండర్స్టాండ్?
0: మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబును మన నుంచి రావాలి.
1: బిఫోర్ డెత్ వన్ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ సోహం.
0: కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము.
1: నౌ వి స్టెప్డ్ ఇంటు క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం.
0: విశిష్టాద్వైతం నుంచి కూడాను అద్వైతంలో ప్రవేశించాలి.
1: క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం టు నాన్ డ్యూయలిజం.
0: కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం.
1: సో ఎవ్రీ స్టెప్ వీ షుడ్ థింక్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ దిస్ వన్.
0: ఏమిటి ఇది? బట్ట.
1: వాట్ దిస్ క్లాత్?
0: ఇది బట్ట. బట్ట కాదు దారము అన్నారు.
1: నౌ ఇట్స్ థ్రెడ్.
0: దారం కాదు పత్తి అన్నారు.
1: నౌ ఇట్స్ కాటన్.
0: ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు.
1: దిస్ కాటన్.
0: ఇది ద్వైతము.
1: కాటన్ ఇస్
0: దారం అనేటువంటిది విశిష్ట అద్వైతము. దారం లేకుండా వస్త్రం కాలేదు. ఈ వస్త్రమే అద్వైతము.
1: దిస్ క్లాత్ ఇస్ నాన్ డ్యూయలిజం.
0: ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి.
1: ద కాటన్ అండ్ ద థ్రెడ్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద క్లాత్.
0: కనుక అద్వైతములో ద్వైతము విశిష్టాద్వైతం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ నాన్ డ్యూయలిజం ద డ్యూయలిజం ద క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం హావ్ బికమ్ వన్.
0: ఒక్కొక్క ఆచార్యుల వారు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తునికి అంత కూడా మార్గాలు నిరూపించారు.
1: ఈచ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ వన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ థియరీ.
0: ఈ ప్రాప్తి లక్షణాలు కలిగిన మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి.
1: దోస్ హు ఆర్ ఇన్ దిస్ వరల్డ్లీ ట్రెండ్ ఆఫ్ లైఫ్ టు ఫాలో ద వరల్డ్లీ పాత్.
0: కనుక భక్తులైనటువంటి వారు
1: డివోటీస్
0: ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు?
1: రీడ్ మెనీ బుక్స్.
0: ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ఎన్ని ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిత్తేనా మారటం
1: లేదు.
0: ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది రియల్ బుక్ ఈస్ నాట్,
0: ఇవన్నీ కేవలం ఒక జ్యూవెల్స్ వంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆర్ లైక్ జ్యువెల్.
0: ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణం వంటివి.
1: ఆల్ ది టీచింగ్స్ ఆర్ జ్యువెల్.
0: ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ
1: దేర్ ఓన్లీ డెకరేషన్.
0: ఆనందాన్ని అందించటం లేదు.
1: దే డోంట్ గివ్ యూ ప్లీజ్.
0: ఆనందం లోపల ఉన్నది.
1: బ్లిస్ ఇస్ విదిన్.
0: ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ది బ్లిస్ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము,
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాల్యూలెస్
0: పెట్టెలో నగలు పెట్టినట్టు.
1: జస్ట్ జ్యువెల్స్ ఆర్ ఇన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు దివ్య దేవుడు ఉండెను సుమా.
1: విత్ ఇన్ ద బాడీ గాడ్ డ్వెల్.
0: ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి.
1: దట్ వాల్యుబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: ఇనుపెట్టి చిక్కింది కదా అని పోతే ఇనుపెట్టులో ఉండేటువంటి వాడిని లభించము.
1: ఇఫ్ యూ కమ్ డౌన్ టు ది ఐరన్ సేఫ్ యూ డోంట్ గెట్ ఎనీ.
0: కానీ విలువైనటువంటి వస్తువును దాచిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుపు పెట్టిగా ఉంటుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ చీప్ హాస్ గాట్ కాస్ట్లీ జ్యువెల్స్ ఇన్ సైడ్.
0: కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటారు.
1: బాడీ సో మీన్ లో.
0: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు.
1: ద బాడీ హ్యాస్ నో వాల్యూ ప్రాక్టికలీ స్పీకింగ్.
0: తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు.
1: అండ్ ఈస్ గివింగ్ యు దట్ ఇన్ఫినిట్
0: విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే.
1: అండ్ వాల్యూబుల్స్ ఆర్ కెప్ట్ హిడెన్.
0: కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్.
0: ఒరే పిచ్చివాడా, నీకు ఎంత కావాల్సినా నా దగ్గర ఉంటుంది. అదండి
1: ఓ మ్యాక్యాబ్, ఐ హావ్
0: ఈ తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు?
1: యు హావ్ సో లో డిజైర్.
0: మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను.
1: వితౌట్ డిజైరింగ్ ఆస్కింగ్ praying, I'll give you valuable.
0: ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో,
1: what costly things he's going to give.
0: ఆనందాన్ని మనకు కావాలి. అద్వైతానందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము.
1: I want that non-dual bliss. I want that eternal bliss. And that I want that
0: bliss. ఈ ఆనందానికి ఒక హద్దే లేదు. పరిమితమే లేదు.
1: ఇట్ హెస్ నో బౌండరీ.
0: కనుక ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు?
1: గాడ్ ఈస్ దేర్ టు కన్ఫర్ లిమిట్లెస్.
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు.
1: డోంట్ ఆస్క్ ఫర్ లో అండ్ చీప్ మీ.
0: అద్భుతంగా మీరు నిల్చండి.
1: అండ్ స్టాండ్
0: సర్వము తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ గ్రాంట్ ఎవ్రీథింగ్.
0: కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి.
1: బట్ యూ నీడ్ టు బి డిజర్వ్డ్. Deserving.
0: ఒక విధమైన విశ్వాసం పెరగాలి.
1: Faith you should develop, grow.
0: ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు.
1: When you don't have faith, you can't offer yourself.
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our attempts and efforts?
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: గొప్ప చదువరులుగా ఉంటుంటారు చాలా మంది.
1: Many are highly educated.
0: ఎన్నో గ్రంథాలంతా చదువుతారు.
1: They read many books.
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటారు.
1: They know many things.
0: తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all of them?
0: చదువులన్నీ చదివి
1: having studied all
0: chaala viveki ayi
1: being so intelligent
0: magidi tannarugudu mandamathudu
1: having studied having been so intelligent
0: enta chaduvu chadivi
1: in spite of
0: yeniti unnanu deenuni gunammu maraledu
1: in spite of all high education the mean man will never
0: tarachi chaduva chaduva
1: in fact the
0: tarka vadame kani
1: involves in
0: argument gnanam eppudu pondaledu
1: your study will make you to argue but you will not have knowledge
0: chaduvu chaduvu chadivi chaavandaneetiki chaavuleni chaduvu chaduvali
1: at all having studied lifelong ultimately you have to die study to be more
0: amrutasya putraha
1: you are the son of
0: immortality amrutasya putraha neevu amrutaputrulaina
1: you are the son of immortality
0: atti amrutatvani neevu chusko
1: understand that
0: atti amarakkani neevu pondu
1: be immortal
0: atti ananda swaroopani neevu nundu
1: be the form of bliss
0: ilanti prabodhistu ఉంటుంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి
1: ప్రయత్నిస్తాం?
0: కదిలిపోయేటువంటి మేఘముల వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం.
1: యు ఆర్ ఆఫ్టర్ ది పాసింగ్ క్లౌడ్.
0: కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము.
1: నాట్ ది లో మీన్ డిజైర్.
0: దైవం ఎక్కడనో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ అ పార్ట్.
0: నా హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
0: నా బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ విత్ ఇన్.
0: కనుక అట్టి సత్యాన్ని క్రైబక్యమైన మన దృష్టిని మరల్చాలి.
1: అండ్ వీ హావ్ టు డైరెక్ట్ అవర్ వ్యూ ఇన్ దిస్ వే.
0: ఈ విధంగా యొక్క దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: వెన్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ ఇన్ దిస్ వే యు కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ఒక ఎక్కడో ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం.
1: యు పే వాటర్ ట్యాక్స్ టు మున్సిపాలిటీ ఫర్ సప్లైయింగ్ వాటర్ టు యూ.
0: ఎక్కడో ఉన్నటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాము.
1: కరెంట్ ఇస్ సప్లై టు యూ పే ఎలక్ట్రిసిటీ బిల్.
0: ఈ మన ఇంటి లోపల మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము.
1: ఈవెన్ ఇఫ్ యూ కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్ యూ పే ల్యాండ్ ట్యాక్స్ టు ది మున్సిపల్ అథారిటీ.
0: భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ ద విండ్.
0: భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురు ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు.
1: గాడ్ హస్ గివెన్ ద సన్ లైట్ లైటింగ్ ద వరల్డ్.
0: కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు.
1: వి హావ్ డౌన్ పవర్ ఆఫ్ రెయిన్.
0: దీనికి మనం ఏం ట్యాక్స్ కట్టుతున్నాం?
1: వాట్ ట్యాక్స్ యు ఆర్ పేయింగ్?
0: ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం?
1: గాడ్ హస్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రీలీ.
0: దీనికి ట్యాక్స్ అనేటువంటిది అర్పితము.
1: ట్యాక్స్
0: అర్పితమే ట్యాక్స్.
1: ఆఫరింగ్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుని కట్టవలసిన ట్యాక్స్ ఇదే.
1: హీ ద ట్యాక్స్.
0: మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని.
1: యూ షుడ్ ఆఫర్ యువర్ ప్రాపర్టీ, యువర్ ఫ్యామిలీ, యువర్ బిలాంగింగ్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, ది ఆత్మ.
0: ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ?
1: వేర్ ఫ్రమ్ యు గాట్ దిస్ ఫ్యామిలీ?
0: నీవు కల్పించుకుందే కదా.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్.
0: నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు.
1: యూ వాంటెడ్ సో యూ మ్యారీ.
0: తర్వాత పిల్లలు పుట్టారు.
1: లేటర్ యూ హాడ్ చిల్డ్రన్.
0: కుటుంబం పెద్దదైపోయింది.
1: ఫ్యామిలీ హస్ గ్రోన్.
0: స్వామి నేను ఇంకా భరించుకోలేనంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని?
1: ఇఫ్ యూ సే స్వామి ఐ కాంట్ బేర్ ద బర్డెన్ ఆఫ్ ద ఫ్యామిలీ, హూస్ మిస్టేక్ ఇస్ ఇట్?
0: నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదు.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్, నాట్ ఆఫ్ గాడ్.
0: కనుక నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే చించుకోవాలి.
1: వెన్ ఇట్స్ ఆఫ్ యువర్ ఓన్ క్రియేషన్ యూ హావ్ టు సాల్వ్.
0: ఈ కష్టమంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది డిఫికల్టీస్ ఆర్
0: భగవంతుడు ఎప్పుడు నువ్వు మంచినే ఇస్తున్నాడు.
1: గాడ్ గివ్స్ గుడ్.
0: కానీ ఈ మంచిని వీరు అందుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ రిసీవింగ్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా.
1: యు డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్ ఈవెన్ దో దే సెడ్ హోల్ హార్టెడ్లీ.
0: చెవికి చేర్చు.
1: యు పే హీడ్ టు ఆల్ హారిబుల్ వర్డ్స్.
0: ఇట్టివారు నన్ను ఎరుగంగా నెత్తురా.
1: Such people, can they ever know me?
0: Yanta teliviyunna emi phalamu.
1: What is the use of your intelligence?
0: Emi phalamu,
1: what is the use of?
0: Manchi maata vinaru manasichi cheppina.
1: Though it is said openly, you don't listen to good things.
0: Chedda maata latte chevi niyeru.
1: Bad words immediately get into your ear.
0: Direct ga poi cheripothayi ee randramlo.
1: Bad words will go directly into your ears.
0: Manchi maatalu dinnamu cheptunnappudiki konchimaina sokam akkada.
1: Though good words are said repeatedly,
0: you don't listen to
1: them. You don't listen to them.
0: కనుక మనం చేయవలసింది ఏమిటి?
1: వాట్ షుడ్ వి డు నౌ?
0: దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ ఎఫర్ట్.
0: దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి?
1: హౌ టు మేక్ గాడ్ హ్యాపీ.
0: అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి
1: వి హావ్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్,
0: సమీపత్వానికి పోవాలి.
1: ప్రాక్సిమిటీ ఎసెన్షియల్.
0: అద్భుతమైన భావంతో మనం ఆరాధన చేయాలి.
1: ద స్పిరిట్ ఆఫ్ డెడికేషన్.
0: అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము.
1: దట్ మేక్స్ గాడ్ హ్యాపీ.
0: దైవం నువ్వు కావాలని కోరడు.
1: గాడ్ డజంట్ వాంట్.
0: అది కూడా నీ నిమిత్తమే.
1: ఇట్స్ ఫర్ యువర్ ఓన్ సేక్.
0: తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడు యొక్క తృప్తి కోసమే.
1: అండ్ ద సన్ సిట్స్ క్లోజ్ టు మదర్ ఫర్ హిస్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడా అమితంగా చూపుతుంది.
1: ఇన్ ప్రాక్సిమిటీ యూ ఎంజాయ్ ది ఇన్ఫినిట్ లవ్ అఫెక్షన్.
0: కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు
1: వెన్ యూ వాంట్ టు బి క్లోజ్ టు గాడ్
0: ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ,
1: యూ డోంట్ నీడ్ టు
0: రీడ్ గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ,
1: నాట్ హైట్.
0: ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే.
1: రీడింగ్
0: ఇది భౌతికమైన తృప్తి.
1: అండ్
0: ఇది లౌకికమైన తృప్తి. ఇది ప్రాప్తమైన తృప్తి.
1: రిచువల్స్, రీడింగ్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్స్, దే ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ యాక్షన్.
0: ప్రవృత్తి తృప్తి.
1: ఓన్లీ ఎక్స్టర్నల్ పాత్.
0: నివృత్తి తృప్తి కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇన్వర్డ్.
0: అది శాశ్వతమైన తృప్తి.
1: దట్ ఇస్ పర్మనెంట్.
0: అది ఏ నిత్యానందం.
1: ఎటర్నల్ బ్లిస్.
0: పరమానందం.
1: సుప్రీం బ్లిస్.
0: యోగానందం.
1: అద్వైతానందం.
0: సచ్చిదానందం. అంతా అదే ఆనందం.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది సేమ్ బ్లిస్.
0: ఇలాంటి ఆనందం నీ యందే ఉంటుందని.
1: దట్ సార్ట్ ఆఫ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఎక్కడనో నువ్వు పోయి వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
0: అలాంటి ఆనందం నీ యందే ఉండినటువంటి దాన్ని నీవు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: దట్ బ్లిస్ విత్ ఇన్ యూ హ్యాస్ టు ఎమనేట్, ఓవర్ఫ్లో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కర్మ ద్వారా,
1: త్రూ యాక్షన్,
0: మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును.
1: యూ కెన్ రీచ్ ఎ సీక్రెట్ ప్లేస్.
0: చిత్తశుద్ధి,
1: ప్యూరిటీ,
0: కర్మ పవిత్రత.
1: And
0: ఈ రెండింటి ఎందుకు కూడా ఉండాలి.
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ సంకల్పమును పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏమి లేదు.
1: ఇఫ్ యూ డెవలప్ సీక్రెట్ హార్ట్ దట్స్ ఎనఫ్, నథింగ్ బియాండ్.
0: మన సంకల్పమును పురస్కరించుకుని మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ డిపెండ్ ఆన్ ద థాట్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు.
1: హియర్ ఇస్ ఎ పోస్ట్ రన్నర్.
0: పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్తో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు.
1: పోస్ట్ రన్నర్ విల్ గివ్ యూ లెటర్స్ అడ్రస్ టు యూ.
0: ఒక ఇంటికి ఒక నెంబర్ ఇచ్చేసేస్తాడు.
1: హి గివ్స్ వన్ లెటర్ టు.
0: ఆ ఇంటి వాళ్ళంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు.
1: ఆల్ ద రెసిడెంట్స్ ఇన్ దట్ ఫ్యామిలీ ఆర్ వెరీ హ్యాపీ స్మైలింగ్.
0: ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వన్ గివెన్ బై పోస్ట్ రన్నర్.
0: జాబులో ఉన్నటువంటి ఆనందం వాళ్ళంత ఉల్లాసపరుస్తుండాలి.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ ద రెసిడెంట్స్.
0: రెండో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు.
1: పోస్ట్ మ్యాన్ గివ్స్ అనదర్ కవర్.
0: వాడు ఇంటంతా ఏడుస్తారు.
1: మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ క్రా.
0: వాడు దీనికి ఏడుపంతా వీళ్ళకి అందించలేదు.
1: ద పోస్ట్ మ్యాన్.
0: ఆ జాబులో ఉన్నటువంటి విషయమే వీనికి ఏడుపు అందించింది.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ దెమ్ క్రా.
0: భగవంతుడు కూడా అంతే.
1: గాడ్ ఈస్ లైక్ దాట్.
0: మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు.
1: అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్
0: మనుషులకే కర్మానుబంధిని.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: చూచారా, సత్యానురాగిని సుఖం సుఖం సుఖం.
1: If you follow the truth, you'll have the happiness.
0: సత్యాన్ని అనుసరించినప్పుడు లక్ష్మి మన వెంటనే ఉంటుంటారు.
1: When you follow satya, the truth, lakshmi, wealth will follow.
0: ఇంకా రెండోది, ఈ ఈర్ష్య అనేటువంటిది చాలా దుఃఖాన్ని అందిస్తుంది.
1: Jealousy, that will make you miserable.
0: ఈ యొక్క జలసీ అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు.
1: నో మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ జలసీ.
0: కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి.
1: యూ షుడ్ గివ్ అప్ జలసీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది.
1: దెన్ యుల్ బి పీస్ఫుల్.
0: మనకు సాధనానుసారిని విద్య అని.
1: లర్నింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది.
1: ద మూమెంట్ యూ ప్రాక్టీస్ యూ విల్ బి లెర్న్ ఇట్.
0: కర్మానుసారిని బుద్ధి అని.
1: And your behavior depends on
0: ee buddhi ante karmaanusaranga vastuntundadi.
1: You act basing on your
0: karma. Ee karma ta sankalpam chethe koodipuntundadi.
1: The fate is based on
0: vikramaina sankalpam chethe karma naatristhe meeku sandhavamu saanandanga kalustundi.
1: If you do every activity with the sacred thoughts, you'll be successful in every action.
0: Durbhavamu chethe ee sankalpaanni koorchukunte manakatta dukhaanni andistundi.
1: If you have wicked thoughts and wicked feelings, you'll be miserable.
0: అన్ని బలములు ఉంటుంది, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యూ హావ్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివైన్, వాట్ ఇస్ ది యూజ్?
0: కనుక అన్ని బలములు కూడా ఉంటే దైవ బలం చాలా గొప్పది.
1: ఆఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగెస్ట్.
0: బుద్ధి బలము,
1: ఇంటెలిజెన్స్,
0: దేహ బలము,
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: దివ్య బలము, సర్వ బలము నుండి.
1: With all the forms of strength,
0: daiva balamu leka dasudagunu.
1: If we don't have the strength of God, support of
0: God, karudantati vaadu kadapatike emayye.
1: If we don't have support of God, what happened to Karna?
0: అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి.
1: హీ సో స్ట్రాంగ్.
0: బుద్ధి బలం ఉంటుంది,
1: అస్త్ర
0: బలం ఉంటుంది, శక్తి బలం ఉంటుంది,
1: పవర్ఫుల్
0: శాస్త్ర బలం ఉంటుంది,
1: నాలెడ్జ్.
0: అన్ని బలములు ఉంటున్నాయి కానీ దైవ బలం లేకపోయింది.
1: హిస్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, ద వెపన్రీ, ఇంటెలిజెన్స్.
0: పతనం అయిపోయాడు.
1: అల్టిమేట్లీ రూయిన్ హింసెల్ఫ్.
0: దేహ బలము, బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి.
1: యూ మే బి ఇంటెలిజెంట్, యూ మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్, వెల్ దట్స్ నో యూజ్.
0: కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి.
1: వాట్ వి షుడ్ స్ట్రైవ్ ఫర్,
0: దైవ ప్రేమ ఒకటి మనం పొందితే సర్వ ప్రేమలు మనకు చేకూరుతాయి.
1: దెన్ వన్స్ యు ఆర్ ద రెసిపియెంట్ ఆఫ్ ద డివైన్ లవ్, రెస్ట్ విల్ ఫాలో.
0: అది ఏ సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: సో లెట్ అవర్ థాట్స్ బి సేక్రెడ్.
0: ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం.
1: When once you entertain sacred thoughts, you'll be spiritual.
0: కానీ అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత,
1: because of the merit of the past life,
0: పవిత్రమైన ప్రాప్తి మనకి లభ్యమించింది.
1: Because of the merit of the several of the past life,
0: పవిత్రమైనటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
1: Make use of proper use of it.
0: సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు.
1: When once you make proper use,
0: దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు.
1: If you misuse, you will lose this chance.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: ఇదెవరు?
0: అదే మనం చెప్పాను.
1: వాట్ భగవాన్ సిద్ధార్థ
0: భవనంలో ఉన్నాడు, భవనంలో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ ఎ మ్యాన్షన్.
0: బాటలో ఉన్నాడు,
1: ఇస్ ఇన్ పార్క్.
0: రాతిలో ఉన్నాడు,
1: అండ్ ఇస్ దేర్ ఇన్ ద బర్నింగ్.
0: పాటలో ఉన్నాడు, పాటలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ ఎ గేమ్.
0: మాటలో ఉన్నాడు, తీటిలో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ ఎ వర్డ్.
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఇట్టులో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ నాక్ అండ్ ఇన్ ఇంటెలిజెన్స్.
0: అన్నిటి యందు ఉన్నది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కురుక్తిగా ఉండాలి, కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు.
1: యు షుడ్ ఫాలో ది ప్రాపర్ ప్రొసీజర్, నాట్ కుయుక్తి, ది నాక్.
0: ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ది ఇంటెలిజెంట్ పార్ట్ ఆఫ్ యోగా.
0: అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాం.
1: దెన్ యూ కెన్ అటైన్ ద ట్రూ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దినదినములకు ఒక్కొక్క సంవత్సరములకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ సో హ్యాపీ దట్ ద నంబర్ ఆఫ్ పాదుకాస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే.
1: It's quite natural in the external world.
0: కానీ నాకు ఇది పెరగాలని ఆశ లేదు.
1: బట్ భగవాన్ డజంట్ డిజైర్ ఇంక్రీజ్ ఇన్ నంబర్స్.
0: ఈ పాదుకులు పెరగనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్.
0: పాదుకుల యొక్క భావం పెరగాలి.
1: దట్ పాదుక ఫీలింగ్ షుడ్ ఇంక్రీజ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు,
1: దోస్ దట్ హావ్ కమ్ ఫర్ పాదుక పూజ,
0: ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే ప్రవేశిస్తున్నారు.
1: దే ఆర్ స్టిల్ వరల్డ్లీ అండ్ వరల్డ్లీ.
0: భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిశ్చలమైనటువంటి చిత్తమును.
1: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ స్టెడీనెస్, స్టెడీ.
0: తెలుసుకోవటం లేదు.
1: యూ నాట్ అండర్స్టాండింగ్.
0: స్వామి తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: దే థాట్ ద స్వామి ఈట్. And therefore they brought so many sweets there.
0: Dry fruits anta dechi aa shed lo pettesaru.
1: They brought all those things there and then.
0: Apples, bananas, ivanni dechi aa shed lo pettesaru.
1: All fruits are kept there in the shed.
0: Poornachandra hall anta kuda ee tindlitone cheri poi untundadi.
1: All Poornachandra auditorium is full of these sweets and fruits.
0: Ee nen kumbakarnu anukunnara veellu?
1: Do you think Swami is kumbakarna? No.
0: Ee annamaina kuda nen tinanu.
1: Bhagavan doesn't take food also.
0: Alanti paristhithilo ee tindlante endukosam tichcharu?
1: When Swami doesn't eat rice food, what for these fruits and sweets?
0: Deenni sarichetamku ee pandanta veru cheyadaniki ee tindanta veru cheyadaniki oka 15 dinamulu pillalanta petti cheyavachustundi.
1: Swami made boys to work to categorize, to separate, to segregate fruits and sweets there.
0: ఎంత కాలం పడితే ఈ కాలం లోపల ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి.
1: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ ఫ్రూట్స్ విల్ బి రాటన్.
0: ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి.
1: ఐ డోంట్ హావ్ క్యారీ దట్ రెస్పాన్సిబిలిటీ.
0: నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ, అదే హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: వాట్ స్వామి వాంట్స్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, యువర్ లవ్.
0: ఇంకా కొంత కొంతమంది ఒక టవలు, ఒక బెడ్షీట్.
1: సమ్ అదర్స్ బ్రింగ్ వన్ టవల్, వన్ బెడ్షీట్.
0: ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ?
1: వెల్ స్వామి డజన్
0: ఒకవేళ మీకు తేవాలనుకుంటుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్
0: ఇదిగో బెడ్షీట్ తీసుకురండి హాస్పిటల్ కి ఇవ్వచ్చు చక్కగా.
1: Bring the bed sheets, they can be given there in the hospital.
0: అది కూడా స్వామి చెప్పాడు మరి రేపటి నుంచి అది కూడా తీసుకురాకండి.
1: Because Swami said don't start giving tomorrow.
0: నేను ఏది ఆశించను.
1: భగవాన్ డజన్ వాంట్ ఎనీథింగ్.
0: ఆశించేది ఒక్కటే ఒకటి.
1: He wants only one.
0: అది ఏ నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమ.
1: That is pure, selfless, steady love.
0: అది నాకు ఎక్కడ కూడా స్వార్థం లేదు.
1: భగవాన్
0: నాకసిక పర్యంతము నో స్వార్థం.
1: దేర్ నో సెల్ఫిష్నెస్ ఫ్రమ్ టాప్ టు టౌ.
0: ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు.
1: స్వామి డజన్ డిజైర్ ఎనీథింగ్.
0: ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చి పెట్టడం?
1: డజన్ డిజైర్ వై డూ బ్రింగ్.
0: తర్వాత మా శెట్టి గారు కూడా చాలా పాపం పరమ భక్తుడు.
1: శెట్టి ఈజ్ అన్ ఆర్డర్ డివోటీ.
0: ఈ విధమైన బాధ్యత అంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు.
1: హీఈస్ జస్ట్ గివింగ్ అస్ దీస్ రెస్పాన్సిబిలిటీ.
0: నిన్న రథం అని చూపించారు.
1: యెస్టర్డే ఐ షోన్ చారియట్.
0: నాకు ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు.
1: భగవాన్ డజన్ లైక్ దోస్ చారియట్స్.
0: నా రథం మీ హృదయమే.
1: Your heart, hrudaya, is his chariot.
0: నీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారియట్ నాకెందుకు?
1: When your sacred heart is there, he doesn't need that golden chariot.
0: ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం అన్ని ముక్తి చేరి తెచ్చి పెట్టారు.
1: Today they brought this సింహాసనం.
0: నాకు ఏమి కళాతూరికి ప్రశాంతి నిలయంలో పెట్టేంత వరకు చెప్పరు.
1: They don't tell until they reach
0: it. ఇలాంటివంతా ఏది కూడా మీరు తేకండి.
1: Don't bring any such sort of.
0: ఇవన్నీ నాకు ఇష్టాలు లేదు.
1: భగవాన్ డజన్ లైక్ దట్.
0: నాకు ఇష్టమైనది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ.
1: Swami likes only one thing, that is your love.
0: కనుక ఈ పదార్థాలు కూడా ఇంకపై మీరు తీసుకురాకండి.
1: All these material objects don't bring hereafter.
0: ఇదంతా కూడా భూరు ప్రకృతమైన యొక్క వస్తువులే.
1: All this is భూ, this material.
0: సువహ నాకు కావాలి.
1: ఇవాన్ సువహ.
0: అది మన జ్ఞానతత్వము.
1: దాట్ ఈస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అదే పవిత్రమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ సేక్రెడ్ విజ్డమ్.
0: జ్ఞానాదేవత కైవల్యం.
1: అండ్ దట్ విజ్డమ్ విల్ టేక్ యూ టు లిబరేషన్.
0: ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి.
1: అక్వైర్ దట్ విజ్డమ్.
0: ఆ దివ్యత్వాన్ని మీరు అనుభవించండి.
1: అటైన్ ఎక్స్పీరియన్స్.
0: ఆ పవిత్రతను మీరు పొందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్.
0: దైవత్వాన్ని అందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ దివ్యత్వానికి
0: అర్పితమే చాలా ప్రధానమైనటువంటిది.
1: దట్ సరెండర్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ అర్పితం అనగా ఏమిటంటే
1: దట్ ఆఫరింగ్ మీన్స్
0: అది మనం పిండినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎక్కడ ఏకమైపోతున్నాయో.
1: జస్ట్ యాజ్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ పార్ట్ టేకెన్ బికమ్స్ వన్ విత్ ద బ్లడ్ అండ్ గెట్ సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అట్లనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి.
1: లెట్ యువర్ లవ్ బి యూనిఫైడ్ విత్ స్వామీస్ లవ్.
0: అప్పుడు రెండు కూడా ఏకమైపోయి
1: దెన్ బోత్ బికమ్ వన్.
0: ఉత్తమమైన స్వరూపాన్ని పొందుతాయి.
1: దేర్ ఇట్ అస్యూమ్స్ ద ఫామ్ ఆఫ్ డివినిటీ.
0: అంత ఐకమత్యం చాలా అవసరము.
1: యూనిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: మీరు పొద్దున పండితుల వారు కూడా చెప్పే సమయం లోపల
1: మార్నింగ్ పండిట్ జీ ఆల్సో సెడ్
0: ఐకమత్యం చాలా అవసరము అన్నారు.
1: హి సెడ్ యూనిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇప్పుడు చూడండి ఒక తేనె గురించి చెప్పాడు.
1: హి ఆల్సో మెన్షన్ అబౌట్
0: ది ఐకమత్యం అనేటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నం అయిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ absence of unity, country is in this present position.
0: ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకొని వస్తుంది ఈ తుమ్మెద.
1: అండ్ ఇట్ ఇస్ ద హనీ బీ దట్ బ్రింగ్స్ హనీ ఫ్రమ్ డిఫరెంట్
0: ప్లాంట్స్. అనేక పుష్పముల నుంచి వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేరుస్తుంది.
1: హనీ బ్రాట్ ఫ్రమ్ కలెక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఈస్ కెప్ట్ ఎట్
0: హనీ. అది సర్వరోగ నివారణగా మారిపోతుంది.
1: అండ్ ఇట్ క్యూర్స్ ఆల్ డిసీజెస్ హనీ.
0: కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది.
1: అండ్ హనీ ఈస్ ద క్యూర్.
0: మానసిక ఐక్యమత్యం చాలా అవసరము.
1: అండ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్కైండ్.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే
1: there's unity,
0: మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది.
1: అండ్ అవర్ హార్ట్ విల్ హ్యావ్ దట్ ప్యూరిటీ.
0: ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది.
1: When the heart enjoys purity, it joins divinity.
0: కనుక యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్యూరిటీ, యూనిటీ అండ్ డివినిటీ.
0: ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు. కానీ మీరు వింటున్నారే కానీ ఒక్కటైనా రెండు రెండు ఆచరణలో పెట్టడం లేదు.
1: అండ్ ఇట్ ఛాన్స్ మెనీ టైమ్స్ బట్ యూ డోంట్ ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్.
0: మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ థింగ్ దట్ ఇస్ హర్డ్ అండ్ డెడ్.
0: అంధకారం బెల్ల హతమారునే చూడ వస్తున్న దీపపు వార్త వలన
1: బై అనౌన్సింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ వుడ్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్
0: రోగ పీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంతవి
1: బై లిసనింగ్ టు ద మిస్టర్ ఇన్ ద గ్రాండియర్ ఆఫ్ ద మెడిసిన్ విల్ ది డిసీజ్ బి క్యూర్డ్
0: నిర్పేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్నయంత
1: విల్ ద పావర్టీ బి సాల్వ్డ్ బై లిసనింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్
0: ఎత్తపోతుంది
1: ఇదంతా
0: కనుకనే మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం ఉచ్చరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం
1: కాదు ఐ రిపీటింగ్ వెర్బల్లీ ఫిజికల్లీ
0: అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి
1: టు డిస్పెల్ ద డార్క్నెస్ యు షుడ్ లైట్ ఎ ల్యాంప్
0: అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ ద డార్క్నెస్ కాన్ బి డిస్పెల్డ్
0: దాన్ని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు
1: ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్ విల్ నెవర్ డిస్పెల్
0: వర్ణించనక్కర్లేదు
1: యు డోంట్ నీడ్ టు డిస్క్రైబ్
0: ఆరాధించు అర్పితం చేయి
1: ఆరాధన వర్షిప్ అర్పిత సరెండర్
0: ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది
1: ది సరెండర్ విల్ లీడ్ టు యూనిటీ
0: మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి
1: దీపావళి
0: ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం అన్ని దీపాలను అంటిస్తుంటాం
1: యు లైట్ వన్ క్యాండిల్ దేర్ ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ క్యాండిల్
0: మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్
1: ద ఒరిజినల్ వన్ ఇస్ వన్ క్యాండిల్
0: అది ఏ దైవత్వము
1: దట్ ఇస్ గాడ్
0: ఈ ఒక్కొక్క జ్యోతి అందించమే అది జీవతత్వము
1: ఈచ్ క్యాండిల్ ఇస్ ఇండివిజువల్
0: ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడా
1: రక్షిస్తుండాలి ఇట్స్ ఓన్లీ వన్ డివినిటీ దట్ ప్రొటెక్ట్స్
0: వెలిగిస్తుండాలి
1: వేర్ ఇస్
0: వెలిగిస్తుండాలి
1: ఇట్ ఇస్ లైట్ ఇల్యూమిన్
0: అంత జీవన జ్యోతులు
1: దట్ లైట్
0: అది ఆత్మ జ్యోతి
1: అండ్
0: ఆత్మ జ్యోతిని మనం అభివృద్ధి చేసుకుంటే జీవన జ్యోతులు ఎన్ని వెలుగుతాయి
1: దిస్ ఇస్ ది లైట్ ఆఫ్ లైఫ్ దట్ ఇస్ ది లైట్ ఆఫ్ ఆత్మ అండ్ దట్ విల్ లైట్ ఎవ్రీథింగ్ అండ్ ఇల్యూమిన్ ది హోల్
0: కొంచెం మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి
1: అండ్ దిస్ light this lamp
0: ee devajyoti kante prakashavantamaina marokati ee jagatlo ledu
1: and this light of love is greatest of all nothing except
0: prema unda sarvamu akade untundadi
1: where there is love everything is there
0: kanuka
1: so
0: ee prema tattvani meeru abhirudhi parchukoni
1: develop love more and more
0: ee prapancha sambandhamaina panulu chesinappudiki avi kudunu paramarthikamgaane maaripothayi
1: even the worldly activity would become spiritual if you have love
0: ee office ko pani chey
1: go to the office and do
0: work business chey pani chey
1: do business and work
0: intlo dosham ledu
1: no mistake
0: ee kutumbalu poshinchukovali
1: maintain your family
0: anni chestukunu sarvakarma bhagavat prityartham aniga meer bhavinchandi
1: whatever you may do offer to god to please him
0: anta bhagavat prityarthanga cheyali
1: may every activity be pleasing unto god
0: ani nijamainaatundi oka bhakti
1: that is true devotion
0: ante ga ఈ భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు
1: ఇట్స్ నాట్ ఆఫరింగ్ ఫిజికల్ మెటీరియల్
0: భౌతిక పదార్థాలు ఏ దేవుని కూడా అర్పితం చేయదండి
1: డోంట్ ఆఫర్ ఎనీ సచ్ ఫిజికల్
0: ఎక్కడైనా మీరు పోండి
1: యు గో ఎనీవేర్
0: భగవంతుడికి ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు
1: వై డు యు డు ఆల్ దీస్ థింగ్స్ టు గాడ్
0: మీకు అందరికీ తెలుసును
1: యు ఆల్ నో
0: ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు పెద్ద పెద్ద కవచాలంతా వేస్తుంటారు
1: people go to tirupati and they bring very big crown
0: daivatvani purti vikaram chestunna ee nagalanni
1: and all these jewels make god also awkward and ugly
0: natural vigraham chustundi enta aanandam vastundi
1: he'll be so happy if you watch that natural idol
0: dani vanta entutho makeup chesi ido kappu maadi baar chestunnaru
1: it's the rest of the thing jewelry just makeup and it just
0: bhagavantuniki ekkadaina sari meer jewels teesukokandi
1: don't carry jewels anywhere
0: అప్పుడు నీకంటే బీదవాడ భగవంతుడు
1: డూ యూ థింక్ గాడ్ ఈస్ పూరర్ దాన్ యూ
0: ఎందుకు నీవు తీసుకుని పోవటం
1: వై డూ యూ క్యారీ
0: వీళ్ళకి సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి
1: యూ ఇట్స్ యువర్ నారో మైండెడ్నెస్
0: నీకు నారో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు భగవంతుడికి బ్రాడ్ మైండ్
1: యూఆర్ నారో మైండెడ్ బట్ గాడ్ ఇస్
0: ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది
1: గాడ్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్
0: కానీ ఇది కంట్రాక్షన్ లవ్
1: బట్ యువర్స్ ఇస్ కంట్రాక్షన్
0: భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే
1: ఆఫరింగ్ జ్యువెల్స్ టు గాడ్ ఇస్ నారో మైండెడ్ ఐడియా
0: నీ జ్యువెల్ కోసమని భగవంతుడు కాచుకోడు
1: గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్
0: జ్యువెల్ ఈ విధంగా జ్యువెల్స్ హీల్స్ అని ఈ విధంగా భగవంతుని అర్పితం చేసి భగవంతుని యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెబుతున్నారు
1: ది ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఈస్ లాస్ట్ బికాస్ ఆఫ్ దీస్ జ్యువెల్స్ ఆఫర్డ్
0: ఇవన్నీ కాదు ముఖ్యం
1: దే ఆర్ నాట్ ఇంపార్టెంట్
0: చిత్తస్య శుద్ధయే కర్మ హస్తస్య భూషణం దానం
1: and it is a charity which is the jewel to the hand
0: satyam kantasya bhushanam
1: truth is the jewel to the throat
0: chotram cha bhushanam jnanam
1: the listening to the sacred text
0: ilanti nagala manukuntundaga inka deeniki tagilinatvanti nagala enduku manam
1: marinchali these jewels are there why do you need other jewels
0: kantaniki okati untundadi satyam aneetvanti jewel
1: and you have got this truth to
0: the jewel untundadi dharmamu danamu aneetvanti
1: and the charity charity and dharma are the jewels
0: పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటిది దేవు చింతన ధర్మము శ్రవణం చేస్తున్నావు అదే చెవులు ఉంటున్నాయి
1: లిసనింగ్ టు సీక్రెట్ థింగ్స్ ఇస్ ది జ్యువెల్
0: చెవులు సరైన కంకణాలు వేసుకున్నావు
1: అండ్ యు హావ్ గాట్ ఇయర్ రింగ్స్
0: కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు
1: యు హావ్ గాట్ ది నెక్లెస్
0: చేతికి కంకణం ధరించావు
1: దీనికంటే
0: ఇంకేం కావాలి
1: ఇది
0: ఏ సరైనటువంటి నగలు
1: అండ్ దీస్ ఆర్ ది ప్రాబ్లమ్
0: ఏదో పెద్ద వజ్రాల కిరీటము ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆడంబరాలకి ఇది ఒక ఆట
1: and all these jewels made up of diamond
0: ichche kanti vaallu show vaalle tisukune vaallu show vaalle show
1: those that offer, they speak of show.
0: నిజంగా ఇచ్చేటువంటి వాడు భక్తుడే కాదు.
1: They are not devotees at all.
0: తీసుకునేవాడు భగవంతుడే కాదు.
1: The one who receives is no God.
0: కనుక భగవంతుడు తీసుకోకూడదు, భక్తుడు ఇవ్వకూడదు.
1: So God should not receive and devotee should not give.
0: ఇవ్వాల్సింది తీసుకోవాల్సింది ఏమిటి?
1: What is to be given, what is to be received?
0: నీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని ఇవ్వాలి.
1: Your pure love is to be offered.
0: నీ పవిత్రమైనటువంటి త్యాగాన్ని నేను చూడాలి.
1: And you should
0: ఈ రెండింటిని తీసుకోవటం ఇచ్చుకోవటం.
1: These are things to be transacted.
0: Give and take, give and take, pure heart to heart.
1: It's only give and take, heart to heart connection.
0: అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్.
1: దట్స్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్.
0: ఇది సరైన మన జ్యువెల్స్ కానీ
1: అది ప్రాపర్ జ్యువెల్స్.
0: ఈ పిచ్చి పిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుని కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు.
1: అండ్ బై ఆఫరింగ్ ది జ్యువెల్స్ యూ మేక్ గాడ్ ఆల్సో ఏ బెగ్గర్.
0: భగవంతుడు బిగ్గర్, నాట్ బెగ్గర్.
1: గాడ్ ఈస్ బిగ్గర్ అండ్ నెవర్ ఏ బెగ్గర్.
0: కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని బెగ్గర్ గా మార్చేసేస్తున్నారు.
1: ఆల్ దిస్ డివోటీస్
0: యూనివర్సిటీ తీసుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఇస్ టు బి గివెన్, వాట్ ఇస్ టు బి రిసీవ్డ్.
0: నీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని ఇవ్వాలి.
1: యువర్ ప్యూర్ లవ్ ఇస్ టు బి ఆఫర్డ్.
0: నీ పవిత్రమైనటువంటి త్యాగాన్ని నేను చూడాలి.
1: అండ్ యూ షుడ్
0: ఈ రెండింటినీ తీసుకోవటం ఇచ్చుకోవటం.
1: దీస్ ఆర్ థింగ్స్ టు బి ట్రాన్సాక్టెడ్.

0: కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని బెగ్గర్గా మార్చేసేస్తున్నారు.
1: ఆల్ దిస్ డివోటీస్ మేడ్ గాడ్ ఏ బెగ్గర్.
0: చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు.
1: అండ్ వీ ఫైండ్ మెనీ స్వామీజీస్ గోయింగ్ అబ్రాడ్.
0: ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ షార్ట్ ఆఫ్ మనీ దే ప్రొక్యూర్ వీసా టు గో అబ్రాడ్.
0: భారతదేశంలో కావలసినంత ప్రబోధం చేయండి.
1: Teach here in Bharat.
0: భారతదేశంలో కావలసినంత అశాంతి ఉంటుంది.
1: సో మచ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి.
1: కరెక్ట్ ఇట్, రెక్టిఫై ద మిస్టేక్.
0: ఇల్లు నువ్వు శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిశుద్ధం చేయగలవు?
1: Charity begins at home. Why do you think of other countries?
0: ఇదంతా కూడా ఒక బెగ్గర్ కోసమని.
1: That's all to beg you go there.
0: ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు.
1: It's matter of a shame. It's not spiritual at all.
0: నిజమైన ఆధ్యాత్మికం ఏమిటంటే హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: True spirituality is a connection between heart to heart, love to love.
0: ఇది మనం చేయవలసినటువంటి పని.
1: This is what we are supposed to do.
0: ఇకపైన ఈ విధమైన తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద్ర హాల్ అంతా నిండిపోయింది.
1: The whole పూర్ణచంద్ర హాల్ is full of these plates.
0: నేను నిన్ననే శ్రీనివాస్ కి చెప్పాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ శ్రీనివాస్, వై టు బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్, టేక్ దమ్ బ్యాక్.
0: వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చి పెడతారు.
1: వాట్ ఆల్ దే ఈట్ దే బ్రింగ్ ఇట్ టు స్వామి.
0: నేను ఏది తినను.
1: భగవాన్ డజంట్ ఈట్
0: ఎనీథింగ్. తినేది వినేది ఒక్కటే.
1: వాట్ హి ఈట్స్ వాట్ హి లిజన్స్ టు హిస్ వన్.
0: మంచి మాటలు వింటాను,
1: హి లిజన్స్ ఎ గుడ్ థింగ్.
0: మీ ప్రేమను తింటాను.
1: అండ్ హి ఈట్స్ యువర్ లవ్, యువర్ లవ్.
0: ఆ రెండింటిని నాకు అందించండి.
1: ఓ గివ్, పాస్ ఆన్ దిస్ టు.
0: ఇంకా మిగిలిన ఏది కూడా మీరు తీసుకురావద్దు.
1: డోంట్ బ్రింగ్ ఎనీథింగ్ ద రెస్ట్.
0: ఈ విషయాన్ని మాత్రం మీరు చక్కగా పెట్టుకుని ఈ పాదలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి.
1: అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ. వాట్ ఎవర్ యూ మే డూ, మెయింటైన్ దిస్ ప్యూర్ లవ్.
0: ఈ భక్తితో, ఈ ప్రేమతో మీరు చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది.
1: విత్ డివోషన్ అండ్ లవ్ దెన్ యువర్ ప్రాక్టీస్ మే బి ఫ్రాక్షనల్, దట్స్ ఎనఫ్.
0: రాముడు
1: రామ
0: లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు
1: ఎట్ట
0: పోయి చేరేది,
1: హౌ టు రీచ్?
0: అందరూ కూడా వానర్లు ఇక్కడ చేరిన వాళ్ళంతా.
1: ఆల్ మంకీస్ అసెంబుల్డ్.
0: ఎవరు వానర్లు?
1: హూ ఆర్ మంకీస్?
0: తోకున్న వాడు వానరు.
1: వానర
0: తీసుకుపోతే నరుడు.
1: వానర ఇస్ వన్ విత్ వాల.
0: నర
1: వా, నర
0: వా అంటే వాలము.
1: వా మీన్స్ వాలము.
0: వాళ్ళని తగ్గొట్టిస్తే నరుడు అయిపోతుంది.
1: ద మూమెంట్ టైల్ ఇస్ గాన్, హి బికమ్స్ నర, ద హ్యూమన్.
0: కాబట్టి ఏం చేయాలనుకున్నారు?
1: వాట్ డిడ్ దే వాంట్?
0: హనుమంతుడు పరమ భక్తుడు.
1: హనుమాన్ ఇస్ నాట్ ఎ డివోటీ.
0: స్వామి,
1: స్వామి,
0: మీ నామమే దీన్నంతా దాటించగలదు, ఈ సముద్రాన్ని దాటించగలదు.
1: యువర్ సీక్రెట్ నేమ్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్ దిస్ ఓషన్
0: అని మొట్టమొదట రామ రామ రామ రామ అని రాళ్ళంతా వేశారు సముద్రంలో.
1: హి వెంట్ ఆన్ రైటింగ్ స్క్రిబ్లింగ్ ద వర్డ్స్ రామ రామ ఆన్ స్టోన్స్ and started dropping in the ocean.
0: Hanumanthu cheptatiga telina iraalanta
1: all the stones started floating.
0: Kaani etta avutundi ikkada oka raayi akkada oka raayi untu etta teeddaadtadu.
1: But here you find one boulder over there.
0: Rendittini chercheetvanti naamam emto danni prayatninchu purvakanga saadhinchadu.
1: It's another sacred name to join these two boulders.
0: Oka raayi paina ra, rendu raayi paina ma rasu, rendu cheertu vachesayi.
1: On one big stone they wrote ra, another stone ma, and both joined together.
0: Ee rendu cheertu attane inaadu manu sairam sairam sairam anukoni వేస్తే ఈ సాయిరామ్ అనే స్టోన్ ఎక్కడ పోతుందో.
1: సో ఇఫ్ యు గో ఆన్ డూయింగ్ సాయిరామ్ సాయిరామ్ దట్, వేర్ డస్ ఇట్ గో?
0: రా మా విడివిడిగా రాసిస్తే ఆ రామా రెండు చేరిపోతుంటాయి.
1: వెన్ దీస్ టూ లెటర్స్ రామా రా అండ్ మా రెండు
0: సెపరేట్ మనం తెలుసుకోవాలి.
1: దీస్ థింగ్స్
0: ఆ యుక్తియే నిజమైన భక్తి.
1: దిస్ కైండ్ కరెక్ట్ ప్రొసీజర్ ఇస్ డివోషన్.
0: యుక్తిని యోగముగా మార్చుకున్నారు.
1: అండ్ ద ప్రొసీజర్ ఇస్ యోగ.
0: కనుక నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి?
1: హౌ షుడ్ వి చాంట్?
0: శాంతంగా స్మరించాలి,
1: పీస్ఫుల్లీ,
0: పవిత్రమైన భావంతో ఉండాలి.
1: సీక్రెట్ ఫీలింగ్.
0: అందరూ అడుగుతుంటారు, స్వామికి 73 ఏళ్ళు అయింది, ఇక్కడ ఉన్నారు.
1: స్వామి ఈజ్ ఏజ్ 73, హౌ ఈజ్ హీ?
0: నాదంతా కూడా మూడే మూడు పీలు. పీ పీ పీ.
1: స్వామి స్టాండ్స్ బై దీస్ త్రీ పీస్.
0: పీ ప్యూరిటీ,
1: ఫస్ట్ పీ ప్యూరిటీ.
0: రెండవ పీ పేషెన్స్.
1: సెకండ్ పీ పేషెన్స్.
0: మూడవ పీ పర్సివరెన్స్.
1: థర్డ్ పీ పర్సివరెన్స్.
0: ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇట్టే ఉంటాను.
1: విత్ దీస్ త్రీ పీస్ ఇన్ హిమ్ హిల్ బి లైక్ దిస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం.
0: కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ మూడింటిని కూడా అనుభవించాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దీస్ త్రీ పీస్.
0: ప్యూరిటీని పెంచుకోవాలి,
1: డెవలప్ ప్యూరిటీ.
0: ఇంకా శాంతం పెంచుకోవాలి,
1: డెవలప్.
0: ఈ శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము.
1: అండ్ పేషెన్స్ ఈజ్ యువర్ జ్యువెల్ ఆర్నమెంట్.
0: శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనం?
1: వితౌట్ పీస్ వాట్ ఫార్ ఇస్ దిస్ లైఫ్.
0: కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి.
1: లెట్ ది పీస్ బి ది క్రౌన్ ఆన్ యువర్
0: భక్తులు భక్తులు భక్తులు అయితే శాంతంగా ఉంటుండాలి.
1: లెట్ డివోటీస్ బి పీస్ఫుల్.
0: ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి తేరిపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ విల్ బి పేషెన్స్.
0: కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా,
1: డోంట్ హ్యావ్ మ్యాడ్ థాట్స్.
0: ఈ చిన్న చిన్న కోరికలంతా కూడా మర్చిపెట్టి
1: గివ్ అప్ ది లో డిజైర్.
0: ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్ ఇన్ సెన్స్.
0: అప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది.
1: అండ్ ఎవరింగ్
0: ఏకత్వాన్ని పెంచుకోవాలి.

0: చూడండి, ఇదంతా దారాలుగా ఉండాలి. ఒక్కొక్కటి ఒకటి తీసేస్తే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: When the threads are separated out, you can cut with your finger.
0: అన్నిటి చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుండాలి.
1: When all threads are closely interwoven, it is so strong.
0: ఏకత్వాన్ని మనం పెంచాలి.
1: Develop unity, bring them together. ఏకత్వాన్ని
0: పెంచినప్పుడే మనకు అంత బలం వచ్చేస్తుంది.
1: There lies in
0: ఎవరితో ఏకత్వాన్ని, ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచానంతా భగవంతుతో ఏకత్వం చేయాలి.
1: Let all the world be one, let the whole world be one with God.
0: ఏకం సత్విప్రాభవదావదంతి అన్నారు.
1: Truth is only one.
0: ఓం ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఓం is only letter, primal sound.
0: ఆ ఏకాక్షరమైనటువంటి యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి.
1: Let us go by this primordial sound, ఓం.
0: ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి,
1: let us go along the divine path.
0: ఈ సంకుచితమైన భావాలంతా కూడా పక్కకు నెట్టి,
1: లెట్ అస్ గివ్ అప్ నారో మైండ్.
0: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి.
1: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దట్ సీక్రెట్ డివైన్ ఆత్మిక్ థాట్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: చెప్పాడు హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు.
1: ఓ భగవాన్, గ్రాంట్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ టు చెట్టి.
0: చాలా మంచిది,
1: వెరీ గుడ్.
0: అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక.
1: డిజైర్ ద వెల్ఫేర్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్.
0: అది ఒక చెప్తే వచ్చేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ కుడ్ బి రికమెండెడ్ బై ఎనీబడి.
0: ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు.
1: గుడ్ థాట్ విల్ మేక్ హిమ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ బౌంటీ.
0: కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు.
1: ఇట్ నీడ్ నాట్ బి రికమెండెడ్.
0: ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు.
1: ఇట్స్ నాట్ బిజినెస్, పార్ట్నర్షిప్.
0: ఆ అతని యొక్క హృదయము, నా హృదయం, రెండింటికి ఏకత్వం కావాలి.
1: హిస్ హార్ట్ అండ్ భగవాన్స్ హార్ట్ షుడ్ బి యూనిఫైడ్.
0: ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ డిక్లేరింగ్ పబ్లిక్లీ టుడే.
0: పోయిన వారము,
1: లాస్ట్ వీక్,
0: డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి.
1: డాక్టర్స్ సెంట్ లెటర్స్ టు భగవాన్.
0: అలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
1: ఎల్లోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
0: ఆయుర్వేద డాక్టర్స్,
1: ఆయుర్వేదిక్ డాక్టర్
0: అందరూ జాబులు రాశారు.
1: దే ఆల్ సెంట్ లెటర్స్.
0: స్వామి,
1: స్వామి,
0: 10వ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారు అంటున్నారు.
1: వీ హియర్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఫంక్షన్ ఆన్ 10th.
0: తక్షణమే మీరు శెట్టి గారిని మధురకు పంపించండి.
1: 10 శెట్టి ఆర్ బ్యాక్ టు మధుర ఇమీడియట్.
0: 10వ తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీలు లేదు.
1: హీ మే నాట్ లివ్ టిల్ 10th.
0: ఈ లోపలనే అతను మరణిస్తాడు అని చెప్పిన రాశారు.
1: హీ మే డై ఇన్ బిట్వీన్ ఇన్ ద మీన్ టైమ్.
0: నేను చెప్పాను, అతని భక్తి, నా శక్తి, రెండింటి యొక్క ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు.
1: భగవాన్ సెట్ his bhakti, devotion, my shakti, my power,
0: my
1: joy.
0: ఇదిగా పాపం, ఆ దేహం ఎంత కృషించిపోయినప్పటికీ, ఎన్ని వ్యాధులు ఉండినప్పటికీ సహించుకొని భరించుకొని ఆ పేషెంట్ ఆ విధంగా వస్తున్నాడు పాపం.
1: Though he is aged, body is pretty old and sick, yet he is able to come here.
0: ఆ భక్తియే అతన్ని రక్షిస్తుంది.
1: His devotion saved him.
0: కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి.
1: So many changes going on.
0: అతని భక్తి అతన్ని రక్షిస్తుంది కానీ,
1: హిస్ డివోషన్ ప్రొటెక్ట్స్ హిమ్,
0: మరొకటి కాదు,
1: నథింగ్ ఎల్స్.
0: కనుకనే తాను కూడా చెప్పాడు.
1: హి ఆల్సో సెడ్,
0: త్యాగరాజు సెడ్, చాలా కష్టాలు పడ్డాడు.
1: హి అండర్వెంట్ డిఫికల్ట్.
0: భార్య మరణించింది,
1: వైఫ్ డైడ్.
0: కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవడానికి లేదు.
1: హి కుడ్ నాట్ బేర్ ఫ్యామిలీ
0: సపోర్ట్. తన అన్నగారైనటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరిలో పడవేశాడు.
1: బ్రదర్ హస్ టేకెన్ అవే ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామ లక్ష్మణ్ అండ్
0: రాము వియోగాన్ని సహించుకోలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ బేర్ ద సెపరేషన్ ఫ్రమ్ రామ.
0: రాములపై కూడా కోపం వచ్చేసేసి,
1: హీ వాస్ వెరీ యాంగ్రీ విత్ రామ.
0: చీ, ఇంతకాలం నేను స్మరించినందుకు రామ, నీవు నాకు ఈ శిక్ష ఇచ్చేది.
1: రామ, ఐ సాంగ్ యువర్ గ్లోరీ, ఇస్ దిస్ ద పనిష్మెంట్ యూ?
0: నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది.
1: మై డివోషన్ ఇస్
0: నీ శక్తి, వీక్ శక్తి.
1: పర్హాప్స్ యువర్
0: నీలో శక్తి లేదు.
1: యూ హ్యావ్ నో పవర్.
0: దూషించాడు.
1: అండ్ హీ అక్యూజ్డ్ హిమ్.
0: తర్వాత విచారించాడు.
1: ఇమీడియట్లీ
0: ఎంక్వైర్, నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే.
1: అవుట్ ఆఫ్ వీక్నెస్ ఐ అక్యూజ్ గాడ్.
0: అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాడు.
1: దెన్ హి వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: కపివారది దాటునా,
1: విల్ మంకీ క్రాస్
0: కలికి రోటగట్టునా,
1: కెన్ ది మోటార్ బి టైడ్,
0: లక్ష్మి దేవి వలచునా,
1: విల్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ లవ్ యూ,
0: లక్ష్మణుండు కొలచునా,
1: లక్ష్మణ సర్వ్ యూ,
0: సుఖ బుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా, అపరామ శక్తి ఎంతో గొప్పరా.
1: Of all the people, highly intelligent Bharata, waiting for a long time, will he serve you? Oh Rama, your power is limitless.
0: Ayyo, Rama Shakti ittindi kaadu, goppadi, naa balahinati inta varaku nanni baadha pettindi.
1: Rama's power is highest and the greatest and limitless. It is only
0: by devamuna kante minchinatundi shakti marokati ledu.
1: The divine power is greatest.
0: Adhe divine power.
1: That is divine.
0: Aa divyamaina shakti kante minchinatundi maroka shakti ee jagatlo ledu.
1: Nothing is greater than the divine power.
0: Kanuka aa shaktini manam swadhinam chesukunte sarva shaktulu manaku astagatam ayipothayi.
1: When once you have divine power with you, the rest will follow.
0: అనుగ్రహ బలమే మన హస్తంలో ఉంటుంటే నవగ్రహాలు మనం ఏం చేయగలరు?
1: When once you have got an అనుగ్రహ బల, the strength of his grace, what is it, the effect of the strength of the
0: planets? కనుక అనుగ్రహాల కోసం పాటు పడండి.
1: And work for to earn.
0: కోసం పాటుపడండి.
1: వర్క్ ఫర్ దిస్.
0: ఇది నిజమైనటువంటి ఒక ఆనందము, నిజమైన ప్రేమ.
1: దేర్ లైస్ ది ట్రూ బ్లిస్.
0: ప్రేమ ముదిట మనసే కాకు

0: Sai Ram, dear listeners, we have often heard Baba emphasize that money comes and goes, but morality comes and grows. In today's discourse, Bhagwan explains how unwavering faith in God will always give us immense strength to pursue the moral path. Let us now listen to the divine words of wisdom from a discourse delivered by Bhagwan Baba during the Atirudra Mahayagnam in Prashanti Nilayam on the 16th of August 2006.
1: Prema Sarupulara.
2: Embodiments of love.
1: Namundu Yantano Chakkaniga Matalu Matadaru. వారి మాటలు విన్న తర్వాత నేను అసలు మాట్లాడాలని తచ్చుకోలేదు.
2: ప్రిసీడింగ్ స్పీకర్స్ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వే అండ్ భగవాన్ డిసైడెడ్ నాట్ టు స్పీక్ ఎనీ వే.
1: అన్న దానము కన్నా అధిక దానం ఏది?
2: మోర్ దెన్ ఆఫరింగ్ ఫుడ్ టు 100 పర్సన్ కెన్ దేర్ బి greater act of charity?
1: తల్లిదండ్రులకన్నా దైవం ఏది?
2: Do you find God other than one's own parent?
1: జగదీతపమ్మకన్నా సత్యశీలం ఏది?
2: Of all the things that we follow, can there be any greater penance or any other path other than adherence to truth?
1: దయ కంటే ఎక్కువ ధర్మం ఏది?
2: And is there any other path other than that of compassion?
1: చూసిన సంగతి కన్నా చూడ లాభం ఏది?
2: వాట్ ఈస్ మోర్ ప్రాఫిటబుల్ ఇన్ దిస్ వరల్డ్ అదర్ దాన్ ది కంపెనీ ఆఫ్ నోబుల్ గుడ్ పీపుల్?
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: లోకములో మనం అన్నగత ప్రాణులం.
2: దిస్ వరల్డ్ వి లివ్ పార్టేకింగ్ ఫుడ్ ఎవ్రీడే.
1: అది లేక క్షణమైన కూడా నువ్వు జీవించలేరు.
2: విదౌట్ ఫుడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్.
1: ఈ ఫుడ్ అంతా కూడా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నది?
2: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ ఫుడ్?
1: కేవలం అగాధమైన అనంతమైన అద్వితీయమైన శంకరుల నుంచి ఆవిర్భవించుతున్నది.
2: వాట్స్ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ ఫుడ్? ది ఆరిజిన్ ఆఫ్ ఫుడ్ ఈస్ ద ఇన్ఫినిట్ ప్రిన్సిపల్, ద నాన్ డ్యువల్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర హింసెల్ఫ్.
1: ప్రపంచంలో కనిపించినటువంటి సమస్త వస్తువులు కూడాను భగవంతుని యొక్క సృష్టి.
2: ఆల్ ది మెటీరియల్ వరల్డ్, ది ఆబ్జెక్ట్స్ దట్ యు ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ రిప్రజెంట్స్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్.
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ కూడాను కనిపించేటువంటివన్నీ కూడాను దైవ సృష్టి.
2: ఆల్ ది 3 పీరియడ్స్ ఆఫ్ టైం, ది పాస్ట్, ప్రెసెంట్ అండ్ ది ఫ్యూచర్, అండ్ ది ఆబ్జెక్ట్స్ దట్ యు సీ, they are all the gifts of God, creation of the creator.
1: ఆ సత్యాన్ని గుర్తించుకునేటువంటిది ఒక పార్వతి మాత్రమే.
2: This truth is cognized by only one Parvati.
1: అందరూ దేవతలు వచ్చి బాలవగదేవి గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ,
2: all deities assemble and ask, who is Shiva? How is it that your Bala so young? How is that Shiva, who is advancing age? How do you comprehend him? How do you understand him?
1: Talaninda jadala vadamma, tanu kappinde pulicharamamma.
2: He has got the 4 locks all over and he has covered himself with the skin of the tiger.
1: Yiddu vahanam ekkutadu, ye praddu tirugutunna vadu.
2: He has got the bull as the charioteer, as the chariot, and he goes on moving about.
1: Buddhi teriyaga neevu etla varinchitivi?
2: How is that you married him?
1: Inta matram neevu gurtinchukolekapothava?
2: Could you not know this much of a thing?
1: Ippudu Parvati navutu cheppindi.
2: And Parvati replied smilingly,
1: amma bhautikamaina laukikamaina shastriyamaina kaakunda dehamunu manasunu buddhini propertyni meeru practistunnaru avi emi kalpistunnayi.
2: You all think of the physical, mundane, material world. You restrict yourself, the body, mind and intellect, and think in that particular direction only.
1: Lolunnatvanti yokka chinna vastu అదియే దైవత్వము.
2: That which is within, the tiniest of all, is the divine.
1: అట్టి చిన్న స్వరూపాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారే.
2: You are not able to comprehend the tiny form.
1: అతను దేహం కాదు.
2: He is not the body.
1: He is not the mind.
2: Not the mind either.
1: ఇవన్నీ కాకుండా ఒక లింగాకారుడై ఉంటున్నాడు స్వామి.
2: Swami is in the form of linga.
1: ఆ లింగము ఎవరికి కనిపించదు.
2: That linga is not conspicuous, is not apparent.
1: కంఠమందు మాత్రమే ఉంటుంది.
2: And it lies there in his throat kantha.
1: అట్టి స్వరూపాన్ని గుర్తించిన దానని నేను.
2: I have realized that form.
1: కనుకనే నేను అతన్ని వరిస్తున్నాను.
2: That's why I'm after him, I love him.
1: ఈ రూపము మీకు కొంతవరకు మాత్రమే కనిపిస్తుంది.
2: And this external form you see is only part of it.
1: కానీ భగవంతుడు ఇది కాదు. అణోరణీయాన్ మహతో బహియాన్.
2: But God is present in the smallest of the small and the biggest of the big.
1: అట్టి ఆకారంను మీరు గుర్తించినప్పుడు మీరు దీనిని ఏమాత్రం కూడా మీరు ఈ విధంగా యోచించరు. వృద్ధుడే వృద్ధుడే అని అనుకుంటున్నారు.
2: When once you understand the true nature and the form of the cosmic form, you will never consider it. లోకము
1: అంతసంత ఆనందములో మాత్రమే ఆశిస్తుంది.
2: The world runs after the beauty and the bliss.
1: కానీ నిజమైనటువంటి ఒక సత్యస్వరూపుడు గుర్తించడానికి సత్య స్వభావమే అత్యవసరం.
2: To know the form of the divinity, the truth, one should have the temperament of truth.
1: కనుక అతని ఆకారము ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
2: None can estimate his form.
1: బ్రహ్మాండమంతటి ప్రవేశించేది తనకు ఆలయమున మత ఆలయమున.
2: In his universal form, when his cosmic form, can you limit him within the four walls of the temple?
1: కోటి సూర్యుల కాంతి మేటికిరిగిన తనకు ప్రభు ద్వీపం ఎవరు పట్టగలరు?
2: When he has got all the brilliance and the radiance and the fulgence of that of equal to 1 crore of suns, would you hold a candle in front of him?
1: సర్వ జలములు యందు సంచరించేడు తనకు స్నానము చేయింప సాధ్యమగున.
2: When he is present in all of the waters all around, would you attempt to give him bath?
1: సర్వ జీవులు యందు సంచరించేడు తనకు సరియైన పేరిట సాధ్యమగున.
2: When he is a resident in all of the beings, how do you present him? How do you name him?
1: బచ్చభోజ్యములు పెట్టదగిన తనకు మీ బచ్చభోజ్యములు ఎంతవరకు?
2: To what extent can you feed him? To what extent can you serve him food?
1: కనుక భగవంతునికి ఎవ్వరూ ఏమీ చేయలేరు.
2: None can do anything to God, serve him, understand him.
1: కనుక భగవంతుని యొక్క స్వరూపము అత్యంత అల్ప స్వరూపమే.
2: The divine form, smallest,
1: చాలా అణు స్వరూపమే.
2: And he is in a micro form.
1: అది ఏ ఇది
2: భగవాన్ మెటీరియలైజ్ లింగ హియర్ ఎ స్మాల్ ఫామ్.
1: లోకులు
2: ఆల్ ది హోల్ సొసైటీ గోస్ ఆన్ షౌటింగ్ లైక్ క్రో.
1: కేవలము బ్లైండ్ గా ఉంటారు.
2: వరల్డ్ ఇస్ బ్లైండ్.
1: బయట ఆకారం మాత్రమే చూస్తుంటారు.
2: దే గో బై ది ఎక్స్టర్నల్ ఫామ్.
1: అది చూడు ఏ విధంగా ఉందో, ఇది చూడు అదే విధంగా ఉంది.
2: యు వాచ్ దట్ ద ఫామ్ దట్ యు వర్షిప్ ఎవ్రీ డే అండ్ ద ఫామ్ దట్ భగవాన్ హస్ ప్రెజెంటెడ్ టు యు నౌ.
1: కనుక దైవత్వమును ఎవరు కూడా గుర్తించుకోలేరు.
2: None can understand the divine.
1: ఆ దైవత్వమును అర్పితం చేసేటువంటి యొక్క సామగ్రిని కూడా ఎవరు నిర్ణయించలేరు.
2: None can decide what material should be offered.
1: చాలా మంది ఈనాడు ఆంగ్ల భాషా ప్రవీణులు,
2: ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్,
1: మరి ఏమిటిది ఇంత ధాన్యములు మీరు అగ్నిలో వేస్తున్నారే?
2: What is that you are offering, grain and putting it into fire?
1: ఇంత నెయ్యిని ఎంత కూడా అగ్నిలో పడవేస్తున్నారే? ఎంత వ్యర్థము.
2: He is poured into the fire.
1: బీదలంతో అన్నం లేక అల్లాడిపోతున్నారే?
2: You are wasting it. There are many people who are hungry.
1: వారికి పెట్టివలసినటువంటి అన్నము దీనికి అగ్నిలో వేస్తున్నావు ఎందుకు?
2: The food, instead of being served to the poor, why do you offer it into the fire?
1: అట్టి సమయంలో ఒక వేదాంతుడు,
2: at that time a philosopher,
1: మన ప్రీస్ట్ యొక్క హెడ్ ప్రీస్ట్,
2: like our head priest,
1: హెడ్ ప్రీస్ట్ వచ్చి రాడు వారికి బుద్ధి చెప్తున్నాడు.
2: Wanted to teach them a lesson.
1: Amma, nee bhatta ee naadu 5 bagulu rice alaga paddy neellalo vestunnadu.
2: Look here, your husband is wasting 5 bags of rice by putting into water.
1: దాన్ని తిరిగి పోసి దాన్ని ఆ తడబెట్టి తర్వాత దాన్ని మొక్కలు వచ్చిన తర్వాత దాన్ని కొండ పోయి మట్టిలో చల్లుతున్నాడు.
2: And later he will collect all the grain, would dry it and just spray it all around the field.
1: ఆ బురద లోపల చల్లిన తర్వాత ఏం ఫలితము?
2: And when once the grain are spread all over the field, what is the result finally?
1: ఇది రైతు చేసేటువంటిది మంచి పని అయినా?
2: Is it proper on the part of the farmer to do that?
1: కాదు కాదు.
2: No.
1: అది ఏ విధముగానే ఋతికులు చేసేటువంటి యొక్క పూజలన్నీ కూడాను.
2: In a similar way, all the offerings made by ఋతిక్స, priests,
1: అవి గొప్ప ఫలితములు కనిపించేటువంటివే కానీ ఫలితం లేనటువంటివి కాదు.
2: Will certainly bear results, good results. Never consider them as waste.
1: ఈనాడు భగవంతుడికి అర్పితం చేసినటువంటి ఒక ధాన్యము,
2: grain that is offered to God,
1: ఇవాకు దైవానికి అర్పితం చేసినటువంటి ఘీ,
2: and the ghee that you offer to the fire,
1: అంత కూడాను భవిష్యత్తులో ఎంతో ఫలితాన్ని ఇస్తుంది.
2: Will always give you results in multiples in future.
1: ఈనాడు 5 మూటల దొడ్లు మట్టిలో చల్లి వేస్తే,
2: and once you just distribute spray all around the 5 bags of paddy,
1: కాని ఇంకా 3 నెలలకు 50 మూటల వడ్లు వస్తుంది.
2: In 3 months time you can collect 50 bags full of paddy.
1: కనుక ఈ విధంగా ఈనాడు అగ్నిహోత్రులకు ఆహుతి చేసినటువంటి సమస్త పదార్థములు కూడా మనకు ఎన్నో అధికమవుతున్నాయి.
2: సో ఆల్సో ఆల్ ద మెటీరియల్ ఆఫర్ టు ద ఫైర్ టుడే విల్ బ్రింగ్ యూ బ్యాక్ ఆల్ ద మెటీరియల్ ఇన్ మల్టిపుల్.
1: కనుక మనము ఈనాడు అర్పితం చేయవలసినటువంటిది మనం ఒకటే ఒకటి.
2: What we are supposed to offer today is only one thing.
1: మన హృదయం లోపలనే ఇన్ని ఆశలు చేరి ఉన్నాయి.
2: Our heart is full of desires, aspirations.
1: ఈ డిజైర్స్ అంతా కూడాను భగవంతుడికి అర్పితం చేస్తే,
2: and once we offer all desires to God,
1: సర్వసంగ పరిత్యాగం అనేటువంటి దీంట్లో,
2: and in the total spirit of renunciation,
1: ఇన్ని వేసినామో ఆ భావములన్నీ కూడాను ఆకార స్వరూపమై మనకు ఎంతో ప్రత్యక్షమైపోయి భవిష్యత్తు లోపల చాలా ఫలితం అందిస్తుంది.
2: All that you have offered today will come back to you in a physical form, will help you, encourage you, support you in future.
1: కానీ ప్రకృతిలో ఈ సత్యాన్ని గుర్తించుకోలేక బాహ్యమైన లౌకికమైన విషయాలు మాత్రమే గుర్తిస్తూ వస్తున్నారు.
2: But in this world, people do not get into this inner depth and its content. They go by the external ritual.
1: దైవానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడాను దానికంత వేయింతలు వస్తుంటుంది.
2: Whatever you offer to God, it will come back to you thousandfold later in future.
1: కనుక ఇటు సత్యాన్ని గుర్తించుకున్నటువంటి అది ఆ గౌరి.
2: This truth is realized by Gauri.
1: కనుకనే బాలవ గదివే గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ.
2: You are Bala, you are so young, but Sambhasiva is age old.
1: తన నిండా జడిరావాడమ్మ, తాను కప్పింది పురిచర్మమ్మ.
2: He has got all the forelocks covering the face and he has put on himself.
1: పుట్టలోని పాములు చుట్టుకున్నాయమ్మ.
2: And he has covered himself by the snakes.
1: గుట్టు తెలియక నీవు ఎట్లా వరించితివి?
2: Out of foolishness, how could he love?
1: ఎద్దు వాహనం ఎక్కుతాడు.
2: He has got the bull as the
1: chariot. ఏ పొద్దు తిరుగుతున్నవాడు.
2: And he goes on moving day and night.
1: ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు.
2: He has no residence nor shelter.
1: పొలుకుల్లో పండుకుంటాడు.
2: He rests there, the burial ground, smashana.
1: అట్లాంటి వాడిని నీవు ఎట్ట పెళ్లి చేసుకుంటున్నావు?
2: How is that you got married to him?
1: అని చెప్తే ఆమె నవ్వుతుంది.
2: And she started smiling.
1: అయ్యో, బాహ్య స్వరూపాన్ని చూసి వీరు భ్రమిస్తున్నారు.
2: And she was very much surprised because all others have been putting questions under delusion.
1: కాని నా భర్త పిచ్చుమెత్తేటువంటి వాడు కాదు.
2: My husband certainly not a beggar.
1: సర్వులకును బిచ్చం పెట్టేటువంటి వాడు.
2: And in fact he will feed everybody. He doesn't beg anyone.
1: Kanuka appudu cheptadu Shivudu.
2: Shiva replies,
1: Parvati poi vee cheppinavanni kuda nu Ishwarudu cheptundi.
2: And all these things are reported to Ishwara by Parvati.
1: Appudu ayya meer taraninda jellala vaadu kappinade purucharmamu meeru ee vidhamaina 20 yokka bichchametti 20 vaaru inti pattana kootiki iruvaledu.
2: You got all the hair, the forelocks on the head. and you have covered yourself with skin of a tiger, and you beg, why? You can stay back. There is no dearth of food at home. And you have been for food, but yet still you beg. Isvara replies this way.
1: Parvati.
2: But what will happen after all by merely building a house? The rats will go into the house, will get into
1: the house.
2: And then you have to take care, and you have to prevent the rats getting in, so you need a cat. And in order to take care of the cat, you need milk. And to have milk, you need to buy a cow. And you need money to buy a cow. I don't have money. I don't waste money.
1: కనుక ఇవంతా కూడా సంసారం అంటే తక్కువదే అని అనుకుంటున్నావు నీవు.
2: And you think that running the whole thing is a small affair.
1: కాదు కాదు.
2: No.
1: మీరు దీన్ని ఏమాత్రము ఆశించనక్కర్లేదు.
2: Therefore don't worry, don't give scope to any understanding.
1: If you like me, I am ready.
2: If you like, I am ready, said Shiva.
1: అంతేకాని ఈ మిగిలినటువంటివన్నీ కూడా నువ్వు కోరనక్కర్లేదు.
2: But you don't have to desire all the rest of the things.
1: అప్పుడే నీల రాజేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు.
2: Then Ishvara manifested there.
1: ప్రత్యక్షమయ్యి గౌరి కంటే చాలా చిన్నవాడిగా కనపడ్డాడు.
2: He manifested in such a way that he looked younger than Gauri herself.
1: ఈడు జోడు సరిపోయింది.
2: First perfect fit to each other, made for each other.
1: అప్పుడు అందరూ జగత్ అంతా కూడాను ఆశ్చర్యపడ్డారు.
2: The whole world was surprised and happy.
1: ఇట్లా లోకంలో భ్రమించేటువంటిది ఒకటి, జరిగేటువంటిది మరొకటి.
2: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ డెల్యూడ్స్ us ఇస్ వన్ థింగ్, ద రియాలిటీ ఇస్ అనదర్.
1: కనుక ఎవరు కూడాను తెలియనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేరు.
2: నో వన్ కెన్ అండర్స్టాండ్ ఇన్ డెప్త్ ద ఇన్నర్ రియాలిటీ.
1: కనుక అవుట్లుక్స్ మాత్రమే చూస్తుంటారు.
2: దే గో బై ది అవుట్లుక్స్ ఎక్స్టర్నల్.
1: అవుట్లుక్స్ అంతా కూడాను కేవలము ఒక ప్యాకేజీ వంటిది.
2: ది అవుట్లుక్స్ ఈక్వల్ టు ఏ ప్యాకేజ్.
1: ఈ ప్యాకేజీని తీస్తే గాని పదార్థం కలగదు.
2: Unless you open up, remove the package, you cannot get hold of the material.
1: కనుకని దైవత్వం అనేటువంటిది మన ప్రకృతి అనేటువంటి దీంట్లో ఐదు భూతముల చేత చిక్కబడి ఉన్నది.
2: Likewise, the divinity is covered by the five elements of nature.
1: కామ క్రోధ లోభ మోహ మదనాశ్చర్యం.
2: Besides this, we also find the things like the desire, this thing.
1: ఈ ప్యాకేజీని తీసేసి
2: you have to remove the whole package.
1: అక్కడ నీకు చక్కని ఆనందమైనటువంటి ఒక స్వరూపం కనిపిస్తుంది.
2: There you find the blissful form, the reality.
1: కనుక మనము ఈ ప్యాకేజీని పట్టుకుని మనం పోరాడకూడదు.
2: So we should not debate going by the external form.
1: ప్యాకేజ్ చూస్తే చాలా అందంగా ఉంటుంది.
2: Package is so beautiful to look at.
1: కానీ లోపల ఏముందో ఏమో తెలియదు.
2: What is inside, no one can say.
1: మన భారతీయులందరూ కూడాను బయట నుంచి వచ్చేటువంటి వస్తువులకు ప్యాకేజీని చూస్తారు.
2: ఆల్ భారతీయస్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ ప్యాకింగ్ ప్యాకేజ్.
1: కానీ లోపల తీస్తే బొగ్గు వంటిదిగా ఉంటుంది.
2: బట్ వెన్ వన్స్ యూ ఓపెన్ ఇట్ యూ ఫైండ్ వెరీ డార్క్ కూల్ స్టఫ్.
1: కానీ దివ్యత్వం నందు అట్లు కాదు.
2: బట్ ఇట్స్ నాట్ సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: బయట చూస్తే కేవలం భౌతికమైనటువంటి దేహము, భౌతికమైనటువంటి బుద్ధి, భౌతికమైనటువంటి యొక్క ఇంద్రియములు కనిపిస్తూ ఉంటాయి.
2: From the outside, you just think of the physical frame and the psyche, the intellect and the senses.
1: దేహము పంచభౌతికము.
2: Body is senses.
1: దేహము కూడా కదప్పుడు ఎప్పుడు.
2: It's bound to fall someday or other.
1: దేహి దయామయుండు.
2: But the indweller is immortal.
1: దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: There are nothing special marks like the beginning or an end, the liberation or bondage.
1: ఆ దేహియే దేవదేవుడు.
2: And the indweller himself verily is God.
1: ఆ దేవదేవుని యొక్క తత్వము ఈ విధంగా ప్యాక్ చేస్తున్నారు.
2: And this nature of God is explained in this way.
1: కనుక మనము ఈ ప్యాకేజీని మాత్రమే చూచి తృప్తి పడకూడదు.
2: Therefore we should not satisfy ourselves by looking at this package externally.
1: దైవత్వము మన యందే, మనమే దైవత్వంగా ఉన్నాము.
2: Divinity is within us. In fact, you are God.
1: You are God.
2: You are God.
1: God is not everywhere.
2: Don't say the God is everywhere. You are God.
1: Everywhere is man.
2: Everywhere you find only the man, the external form.
1: Kani, God and Yendu. Sarva Jivuli Yendu Kuda Muntunadi.
2: God is within you. God is present within all of the beings.
1: Divinity and it went to the Akarundi.
2: Where is divinity?
1: Iku motta motta nivu ee package in CCC.
2: First remove this package.
1: Nivu nirmalamainatvanti oka nischiramainatvanti oka nisvartha parulavu.
2: You be selfless. You be pure.
1: Nee oka unity anetvanti purity roopamlo untundali.
2: And in fact, unity is born out of purity.
1: Purity roopamlone devatvam untundali.
2: Out of this purity, you attain divinity.
1: The unity anta kudanu vyathamainatvantidi.
2: All this unity you see around is in vain.
1: The unity ni duram chesinappude purity nilo bayaljeyutundi.
2: And there is a scope for purity out of this real unity.
1: Nee yok purity ni divinityga martundi.
2: And the very purity within you transforms into divinity.
1: Because you are not one person.
2: You are not one person.
1: The one you think you are.
2: The one you think you are.
1: The one others think you are.
2: The one others think you are.
1: The one you really are.
2: The one you really are.
1: Neeve Atma Tattvamu.
2: You are the embodiments of divine Atma.
1: Atti Atma Tattvamai nee undi.
2: Being that Atma, the Supreme.
1: Neevu dehamu, manasu, buddhi anetuvanti veetipaina adharapadi.
2: If you just identify yourself with the body, the mind, the senses and intellect.
1: Ivanni kudanu kuripoyetuvantive, ralipoyetuvantive.
2: They are bound to fade out. They are bound to vanish. Bhagavan will explain clearly all these aspects tomorrow.
1: Kanuka ippatike time ayipoyindi.
2: It's already time up.
1: Meeru manchiga divyamainatuvanti namasmarana Ishwara smarana cheyandi.
2: Bhagavan directs you to do namasmarana sankirtana. Sing the glory of God now.
1: Namah Shivaya.
2: Namah Shivaya.
1: Aidaksharamula yokka padamu.
2: A five-lettered one.
1: Aidaksharamula padame.
2: That very one, the five letters.
1: Aidu lokamula yendu kuda chuttu unnai.
2: It goes around all the five levels of the world.
1: Ee aidaksharamula yokka padamu chaala mahattaramainatundi.
2: And the effect of the five letters is beyond all estimate.
1: Parishuddhamainatvantidi.
2: It is absolutely pure.
1: Nirgunam, niranjanam, sanatanam, niketanam, nitya suddha buddha mukta nirmalas.
2: It is ever effulgent. It is eternal. It is immortal. It is blemishless. It is permanent.
1: Itti tattvani neeru premlo pettukovali.
2: That nature and that spirit, you have to contain it in your heart.
1: Brahma srishtikartani.
2: God is the creator.
1: విష్ణు రక్షణకర్త అని
2: విష్ణు సస్టైన
1: శివుడు అంత్యములని
2: అండ్ వి సే దట్ శివ ఇస్
1: ఎనిహిలేటర్ కేవలము బాహ్యమైనటువంటి యొక్క లోకములో ఈ విధమైన అర్థం చెప్తూ వస్తున్నారు
2: ది మీనింగ్ గివెన్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ
1: శివుడు వేరు విష్ణు వేరు
2: ఎవర్ కన్సిడర్ దట్ ఈశ్వర అండ్ విష్ణు ఆర్ సెపరేట్
1: ఈశ్వరుడు విష్ణువు బ్రహ్మ ముగ్గురు కూడాను వేరు వేరు కాదు
2: Brahma, Vishnu, Maheshwara are not separate or not different.
1: Moodu cheri okate.
2: All the three are one and the same, the Trinity.
1: Meeru tambulam vesukovalanukunte okkatamata okka vesukuntam.
2: In order to do pan, first you need to have the betel nut.
1: Betel nut vesukunna tarvata betel leaves teesukuntam.
2: And then you also receive the betel leaves.
1: Betel leaves teesukunna tarvata sunnam vesukuntam.
2: And you apply some lime to the betel leaves.
1: Ee moodu cherinappude red color vastundadi.
2: All the three of the plant gives you the red color.
1: Ee red color ekkadi nunchi vachindi?
2: Where from you got it?
1: Oka betel nut nunchi vachinda?
2: Is it because of betel nut?
1: Like betel leaf nunchi vachinda?
2: Or betel leaf?
1: Like sunnam nunchi vachinda?
2: Or the lime?
1: Kaadu. Moodu moodu moodu swaroopale.
2: All the three have three different colors.
1: Ee moodinti oka ekatvame nijamainatundi daivatvam.
2: The unity, the harmony of all the three. Give something new, the red color.
1: Kanuka Brahma Vishnu Maheshwaru Muguru Cheri Okkate.
2: Therefore Brahma Vishnu Maheshwara are one and the same.
1: Ee vidhanga meeru devatvani veru veruga bhavinchi
2: you consider divinity you are
1: manasunu cheri pettukondi.
2: and thus spoil your mind.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని తప్పక మీరు నిరూపిస్తారు.
2: Bhagavan will certainly prove the unity of all these three and demonstrate.
1: ఈ ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క తనసాన్య కనుక వస్తువు అన్ని కూడా వ్యర్థమయ్యేటువంటివి.
2: All the worldly treasures, all the worldly properties, possessions, acquisitions are useless.
1: దేశం నుంచి భారతదేశానికి వస్తున్నాడు అలెగ్జాండర్.
2: Alexander started approaching India.
1: వస్తు వస్తు గొప్ప సైన్యంతో వచ్చాడు.
2: And he was accompanied by a big battalion of army.
1: వచ్చి సింధు నది దగ్గరికి వచ్చాడు.
2: He was very close to that river Sindhu.
1: ఆ సింధు నది ఎక్కడ ఉంది? కాశ్మీర్ పక్కలోనే ఉంది.
2: That river Sindhu is very close to Kashmir.
1: దాన్ని దాటడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: He was trying to cross that Sindhu river.
1: అప్పుడు తనకు హార్ట్ అటాక్ వచ్చింది.
2: Then he had heart attack.
1: అప్పుడు డాక్టర్స్ అంతా చూచారు.
2: All doctors examined him.
1: ఇది హార్ట్ అటాక్, సీరియస్ హార్ట్ అటాక్ వచ్చింది.
2: And the heart attack is so serious and severe.
1: ఇంకా బ్రతకడం వీలు కాదు.
2: There's no scope of survival.
1: సంతోషమే.
2: And he said, fine and happy.
1: నేను ఆనందంగా ఉన్నాను.
2: I'm quite happy, he said.
1: అయితే నేను మరణించిన తర్వాత నా చేతులను పైకెత్తి రెండు తెల్ల బట్టలు చుట్టి నన్ను నా గ్రామంలో ప్రొసెషన్ లో తీసుకెళ్లాము.
2: And he said his body after that be kept in a coffin with both of his hands stretched open outside.
1: అప్పుడు ప్రజలందరూ వచ్చి ఎందుకు తీసిపెట్టారు మహారాజును?
2: And the people started questioning why the two hands are kept outside the coffin.
1: అమ్మా, అలెగ్జాండర్ తాను గొప్పవాడు.
2: Alexander the great, the mighty man.
1: వేలాది మంది సైన్యం ఉంటుంది.
2: And he has got large battalion of army.
1: కావలసినంత సిపాయిలు ఉంటున్నారు.
2: And got so many soldiers too.
1: కావలసినంత బంధువులు ఉంటున్నారు.
2: And he has got so many relations.
1: కానీ ఇంతమందిని వదిలి తాను పోయేసప్పుడు పొట్టి చేతితో పోయాడు.
2: All the property, with all the army, with all the friends and relatives, he was leaving all alone.
1: ఏం తీసుకుని పోయాడు?
2: What is that he is taking with him?
1: ఏమి తీసుకుని పోయాడు?
2: Nothing.
1: నిజ సత్యప్రభుడి తరణి నేరిన హరిశ్చంద్రుడి ధనభాసి చనగలేదా?
2: హరిశ్చంద్ర, who ruled this empire, adhering to the principle of truth, has he not left this world?
1: ఎల్ల లోకములేలు ఎలకు సోయే నల్లరాజు తన వెంట భూమిని కొనుక్కున్నా.
2: The king Nala, who owned the whole of the world, could he take any land with him at the end?
1: జరిది సేతువు కట్టే అల్లనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉరిగిపోయి ఉన్నవాడా?
2: ఈ రామచంద్ర, who constructed that bridge across the ocean, do you find him today?
1: ఎందరెందరు రాజులు ఏగినారు.
2: Many kings left.
1: ఒక్కరును పోవని తనమును కొంచెమైనా చేయి పట్టుకుని.
2: Would anybody collect, take with them even a fistful thing?
1: ఒక నయా పైసా కూడా తీసుకుని పోవడానికి.
2: They could not carry with them even single నయా పైసా.
1: ఇంత మట్టిని కూడా తీసుకుని పోలేదు.
2: Not even the dust.
1: కష్టకరపడికి ఇదే భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క సరి అయినటువంటి యొక్క మీనింగ్.
2: And this is the true meaning when God said these words.
1: మానవుడు నేను ఎంతో గొప్పవాడిని, నేను కోటీశ్వరుని, నేను గొప్పవాడిని అని చెప్పుకుంటారు.
2: People go on declaring that they are really great, they are affluent, they are rich.
1: మొన్న హైదరాబాద్ లోపల,
2: the other day in Hyderabad,
1: ఒక ఎకర భూమి,
2: 1 acre of land,
1: 40 crores,
2: worth about 40 crores.
1: 40 crores ఇచ్చి ఒక ఎకర భూమిని కొన్నారు.
2: A person purchased that 1 acre of land at the cost of 40 crores.
1: Ayana poyadu registration chesadu.
2: He went to the registration office, got it registered.
1: Intiki vastu undagane tirigi praram poyindi.
2: While returning home, he died.
1: Ee enta koti teeskoni telivi aa kooti gudanu nochukoledu.
2: What happened to all the crores? He could not have even food to eat.
1: Kanaka dhanam manam pradhanam kaadu.
2: Not the money that is important.
1: Kanaka manaku gudame pradhanamu.
2: The character that is important.
1: దైవం యొక్క బలమే ప్రధానము.
2: ఇట్ ఈస్ ద డివైన్ స్ట్రెంగ్త్ అండ్ డివైన్ సపోర్ట్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆ దైవ భావమును అర్థం చేసుకుంటే సర్వము మనకు లభిస్తుంది.
2: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద గాడ్ అండ్ హిస్ లవ్ అండ్ కంపాషన్, ఎవ్రీథింగ్ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక మీరందరూ కూడాను ధనం కూడా కావాలి, అది తినడానికి ఉండాలి.
2: బికాస్ ద మనీ ఇస్ నెసెసరీ ఇన్ దిస్ వరల్డ్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
1: కానీ టూ మచ్ మనీ మనకు చాలా చెడ్డది.
2: Too much money is very bad.
1: అది ప్రాణం తీస్తుంది.
2: ఇట్ మే ఈవెన్ కిల్ యువర్ దేన్.
1: కనుక మనము ఎంత మనీ మన కుటుంబానికి, ఫ్యామిలీకి తగినంత మనీ ఉండాలి.
2: do require money to the extent to maintain our family. Also extend support and help to
1: society.
2: In fact, the society is there beside us.
1: Without
2: society, you do not exist. Therefore, we should help serve the society. Therefore, first the self, then help, says Bhagavan.
1: Self help,
2: the human life runs well with these two, self and help.
1: Selfish.
2: But you should never be selfish.
1: Fish is better than selfish.
2: Fish is better than selfish.
1: A fish kakunda manamu. Help
2: gaundani. Don't be fish, but be in the self.
1: Ividanga untundi, jivitani, anandanga garuptu povali.
2: Like this you can spend your life full of joy. Bhagavan is always continuously, constantly blissful.
1: Naaku dukkham ante emto, kashtam ante emto, baadham ante emto, naake emi teliyadu.
2: Bhagavan does not know what worry is, what botheration is, what a trouble is. He has no idea of whatsoever, what misery.
1: Nannu president vachi, India President, మీరు ఏమి కోరుతుంటారు స్వామి అన్నాడు.
2: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆస్క్డ్ స్వామి ఏ క్వశ్చన్, స్వామి వాట్ ఇస్ దట్ యు వాంట్.
1: నేను కోరేది ఒక్కటేను అన్నాడు.
2: స్వామి సేస్ ఐ వాంట్ ఓన్లీ వన్ థింగ్,
1: నేను నేనుగా ఉండాలి.
2: ఐ షుడ్ బి ఐ, దట్స్ ఆల్, సెడ్ భగవాన్.
1: అందరినీ ఆనంద పెట్టాలి.
2: భగవాన్ సెడ్ ఐ షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
1: అందరూ హ్యాపీగా ఉండేప్పుడే నేను హ్యాపీ.
2: అండ్ ఆల్ ఆర్ హ్యాపీ, భగవాన్ ఈస్ హ్యాపీ.
1: ఇంతకంటే కావాల్సింది ఏం ఉండాలి?
2: వాట్ ఎల్స్, వాట్ మోర్ యు నీడ్?
1: పీస్ ఉందా మీకు అన్నారు.
2: యా స్వామి, డోంట్ యు వాంట్ పీస్?
1: పీస్ పీస్ ఎక్కడుంది? మన లోపల ఉంది గాని బయట అంత పీసెస్.
2: భగవాన్ సెడ్ వేర్ ఇస్ పీస్? ద పీస్ ఇస్ విత్ ఇన్ యు, అవుట్ సైడ్ యు ఫైండ్ పీసెస్.
1: ఆ పీసెస్ నాకు అక్కర్లేదు.
2: ఐ డోంట్ వాంట్ సచ్ పీసెస్.
1: నా పీస్ నాకు.
2: ఐ పీస్ ఇస్ విత్ ఇన్ మీ.
1: కనుక మన పీస్ ని మనం కోరుకోవాలి.
2: దేర్ఫోర్ వి షుడ్ be in quest of the peace within.
1: ఈ విధంగా మనం జీవితాన్ని నిలబెట్టడం చాలా ధన్యమవుతుంది.
2: అండ్ ఇట్ ఈస్ ఓన్లీ వర్కింగ్ ఫర్ వన్స్ ఓన్ ఎమాన్సిపేషన్ ఇఫ్ వి స్పెండ్ లైఫ్.
1: ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని గ్రంథములు చదివినా, ఎంత పిహెచ్డీ తీసుకున్నా, అందరూ కట్టకడబడికి అన్ని వదిలిపెట్టిపోయేవారే.
2: యు మే గెట్ వెరీ హై డిగ్రీస్, యు మే హావ్ స్కాలర్షిప్ అండ్ నాలెడ్జ్, యు హావ్ టు గివ్ దెమ్ అప్ విన్ ది ఎండ్ అప్రోచ్.
1: కనుక ఎవరు కూడా ఏమి తీసుకుని పోలేదు.
2: నో వన్ హ్యాస్ టేకెన్ విత్ ఎనీవన్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్.
1: అందరు పీస్ఫుల్ గా ఉండాలి.
2: యు ఆల్ రిమైన్ పీస్ఫుల్.
1: అప్పుడే మనకు శాంతి.
2: దెన్ ఓన్లీ యు విల్ ఎంజాయ్ ది ట్రూ పీస్.
1: ఈ పీస్ మీరు కోరండి.
2: డిజైర్ ఫర్ పీస్.
1: ఇది నా యొక్క కోరిక.
2: దట్ యు షుడ్ ఆల్ డిజైర్ ప్రే ఫర్ పీస్. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ భగవాన్.
1: ఇందులోనే కావలసినంత చేరి ఉన్నది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ పీస్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ కంటెయిన్డ్.
1: ధన ధాన్యములు కలిగినప్పటికీ ధర్మగుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి?
2: యు మే హావ్ ఆల్ ద వెల్త్ గ్రెయిన్ ఇఫ్ యు డోంట్ సాక్రిఫైస్ వాట్ ఫర్ ఆల్ ది పొజిషన్.
1: కనుక రేపటి దినము మనం తిరిగి మాట్లాడదాం.
2: భగవాన్ విల్ స్పీక్ టు us again tomorrow.
1: ఈ పిల్లవాడు నాడు ఇంతసేపు మాట్లాడినటువంటి వాడు వీళ్ళ కుటుంబం చాలా గొప్పది.
2: వెరీ గుడ్ ఫ్యామిలీ.
1: మార్గబంధు.
2: మార్గబంధు.
1: వీళ్ళ తాత.
2: గ్రాండ్ ఫాదర్.
1: ఫాదర్.
2: ఫాదర్. ఫాదర్ ఇస్ ఎ బ్యాంక్ మేనేజర్.
1: అతను మా కాలేజీకి వచ్చాడు.
2: కేమ్ టు అవర్ కాలేజ్.
1: ఢిల్లీ కాలేజీ వదిలి
2: లెఫ్ట్ కాలేజ్ దేర్ ఇన్ ఢిల్లీ.
1: మా కాలేజీకి వచ్చి చేరి
2: అండ్ హిస్ గాట్ అడ్మిటెడ్ టు అ కాలేజ్.
1: 3 సంవత్సరాలు అయిపోయింది.
2: హి స్పెండ్ 3 ఇయర్స్ హియర్.
1: అప్పటి నుంచి కూడాను పిహెచ్డీ పిహెచ్డీ పిహెచ్డీ స్వామి చెప్పిన బాటలంతా కూడా పిహెచ్డీగా చేస్తున్నాడు.
2: అండ్ హి హస్ బీన్ వర్కింగ్ ఫర్ హిస్ డాక్టోరల్ డిగ్రీ అలాంగ్ ది లైన్స్ ఆఫ్ సాయి టీచింగ్.
1: ఎవరితోనా చేరడు.
2: డజంట్ జాయిన్ ఎనీబడి.
1: ఒంటరిగా కూర్చుంటాడు.
2: ఆల్ అలోన్ బై హిమ్సెల్ఫ్.
1: స్వామి యొక్క ఆర్డర్స్ నిర్వహిస్తుంటాడు.
2: ఒబేస్ ది కమాండ్ ఆఫ్ స్వామి.
1: అప్పటి నుంచి కూడాను మంచి ఉపన్యాసాలు ఇస్తున్నాడు.
2: దెన్ హి స్టార్ట్స్ గివింగ్ వెరీ గుడ్ టాక్స్.
1: శంకర్ల వారి చరిత్రలన్నీ కూడా చదువుతున్నాడు.
2: ఈస్ గోయింగ్ త్రూ ఆల్ ద టెక్స్ట్ కంపోజ్డ్ బై ఆదిశంకర.
1: ఆదిశంకర్ల విషయమంతా కూడా అరచేతిలో పెట్టుకున్నట్టుంటాడు.
2: అండ్ హి హస్ గాట్ ఆల్ ద కంపోజిషన్ ఆఫ్ ఆదిశంకర రైట్ నౌ విత్ హిమ్.
1: కనుక ఇట్టి బాయ్స్ మా దగ్గర ఎంతమందో ఉంటున్నారు.
2: దేర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బాయ్స్ ఆఫ్ దిస్ టైప్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్.
1: ఈ పిల్లవాడు ఆ పిల్లవాడు వీళ్ళందరూ కూడా చాలా గొప్ప బల్లెలవాడు.
2: All the boys around, they are knowledgeable people.
1: ఈనాడు రెండవ తొలి మాట్లాడాడు ఓ పిల్లవాడు.
2: Another boy here.
1: వీడు కూడా మా స్టూడెంట్.
2: Was also our student.
1: అందరు కూడా ఎంత గొప్పవారు. వేదనారాయణ ఉన్నాడు.
2: వేదనారాయణ.
1: వాడికి పేరే వేదనారాయణ.
2: His name is వేదనారాయణ.
1: ఆ వేదము లోపల చాలా ఆరితేరినట్టు.
2: He is an expert in Vedic literature.
1: Last year. President Pilipinchi.
2: President invited him.
1: Award ichadu.
2: Gave him award, national honor. Best teacher's award.
1: Nee award iskoni ekkada pothavu annadu.
2: And President asked him, with this award, where do you go?
1: I am going to Puttaparthi.
2: Sir, I am going to Puttaparthi.
1: Puttaparthi lone settle ayipoyanu.
2: I have settled there in Puttaparthi.
1: Nenu ekkada ponu.
2: I don't go anywhere.
1: అప్పుడు ఆయన చెప్పాడు, చాలా మంచి పిల్లవాడు, నీవు అక్కడే ఉండు నాయన.
2: యు ఆర్ వెరీ గుడ్ బాయ్, సెటిల్ దేర్ ఓన్లీ, రిమైన్ దేర్.
1: ప్రెసిడెంట్ స్వామి అంటే చాలా భక్తి.
2: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎన్ ఆర్డినెంట్ డివోటీ ఆఫ్ అవర్ మోస్ట్ బెలవ్డ్ భగవాన్.
1: అతను మహమ్మడన్.
2: ఈజ్ ఎ మహమ్మడన్.
1: అయినప్పటికీ
2: బట్ స్టిల్
1: స్వామి అంటే చాలా సాష్టాంగ పడిపోయి నమస్కారం చేస్తాడు.
2: అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బీయింగ్ ఎ మహమ్మడన్ ప్రాస్ట్రేట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ భగవాన్.
1: కనుక ఇలాంటి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి ఎన్నో విధములుగా కూడాను మా పిల్లలను వర్ణిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడాను 500 మంది పిల్లలు పుట్టుంటారు. అందరు కూడాను పేపర్లో వచ్చిందంటే ఎవరు చూడను. ప్రతి ఒక్కరు కూడాను జెలసీ, వీళ్ళకందరికీ ఫస్ట్ క్లాస్. ప్రతి ఫస్ట్ క్లాస్ కూడాను సత్యసాయి కాలేజీ.
2: In fact, though it is not publicized, though it is not notified, all students secure first classes only.
1: Monna medical intopala chaala first class vachesaru.
2: The recently held medical entrance test, many secured first classes.
1: Engineering college lo first class vachadu.
2: They stood first in engineering entrance.
1: Ekkada ma chinna palle.
2: And this is a small hamlet village.
1: Adike.
2: That Alike is a small village.
1: Alike lo chaliyachunte pillavallu.
2: Alike is a very small village.
1: Vallu iddare first class.
2: And in fact there are 2 toppers, first class students.
1: Vallidderiki kuda scholarship icchanu.
2: Bhagavan gave them scholarships.
1: Vallidderiki kuda America ku pampala.
2: And they are to be sent to America.
1: ఆ బాధ్యత నేను తీసుకున్నాను.
2: భగవాన్ హస్ యాక్సెప్టెడ్ ద రెస్పాన్సిబిలిటీ.
1: మీరు ఇక్కడే కాదు అమెరికాలో కూడా మీరు ఫస్ట్ క్లాస్ రావాలి.
2: భగవాన్ సెడ్ దట్ దే షుడ్ సెక్యూర్ ఫస్ట్ క్లాస్ ఈవెన్ ఇన్ అమెరికా.
1: చెప్పి అక్కడ పంపించాను.
2: భగవాన్ హస్ సెంట్ దెం.
1: కనుక ఈ విధంగా మా పిల్లలు బంగారు వంటి పిల్లలు.
2: యూఆర్ స్టూడెంట్స్, యూఆర్ ప్యూర్ గోల్డ్.
1: నాకు ఇనుము గోల్డ్.
2: ప్యూర్ గోల్డ్ అని చెప్పారు.
1: ప్యూర్ గోల్డ్.
2: ప్యూర్ గోల్డ్.
1: ఏది చెప్పినా కూడాను ఎటువంటి పని చెప్పినా దానికి సిద్ధమవుతుంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడాను ఒక నెల పల్లెలంతా తిరుగుతారు.
2: ఈచ్ ఇయర్ దే గో రౌండ్ ది విలేజెస్ ఫర్ వన్ ఫుల్ మంత్.
1: 10 మూటలు బియ్యం తీసుకుని పోయి వండి రసం వేసుకుని సాంబారు వేసుకుని కలిపి వారందరికీ ముసలి వారందరికీ పెడుతుంటారు.
2: దే కుక్ ఫుడ్. They make sambar, curry and all other things and serve all villages and poor people.
1: Intilo enta mandi unte anta mandi kuda pettuntaru.
2: They serve food to all the residents everywhere, all over the village.
1: Adi chuchi pallela varikandari kudanu chaala ayyo maa swami pampicharamma mimmanu ani ento aanandistuntaru.
2: The villagers are very happy watching these boys serving them. Oh, swami sent you here, and they enjoy their presence.
1: మాకు ప్రసాదం వచ్చిందని ఆనాడు ఇల్లంతా ఊడ్చుకొని స్నానాలు చేసి ప్రసాదం అంతా మొక్కుకొని చాలా భుజిస్తారు.
2: డెకరేటివ్ హోల్ హౌస్ దే ప్రే అండ్ దే బి వెయిటింగ్ టు రిసీవ్ ప్రసాదం.
1: ఇప్పుడు తిరిగిపోయాయి మన అంతా తిరిగి పన్నెండుకి పంపిస్తా.
2: And later, this project, boys visiting all the villages to distribute the prasadam, will be undertaken.
1: మా పిల్లలు కేవలం ఒక చదువునందు మాత్రమే కాదు.
2: Our students have not restricted to studies only.
1: సాంగ్స్ నందు కూడాను.
2: In music, their first.
1: Dance.
2: Dance.
1: అన్ని విధాలు కూడాను మా పిల్లలు రెడీగా ఉంటారు.
2: In every field, they are number one, toppers.
1: మేము చెప్పుకోకూడదు.
2: We don't say. Just to inform you, let you know.
1: కనుక పిల్లలు చేయనటువంటి పని ఒక్కటి లేదు.
2: There's nothing that our boys cannot do.
1: ఇన్ని పల్లెలు పట్టణాలు తిరుగుతూ ఉంటారు కానీ క్యారెక్టర్ విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు.
2: They go to different places, but they are very careful in maintaining their character.
1: చాలా జాగ్రత్త.
2: They are highly careful.
1: క్యారెక్టర్ అనేటువంటిది అగ్ని వంటిది.
2: Character is like a fire.
1: దాన్ని చూచి చాలా దూరంగా
2: ఉంటాయి. And you should be very careful, watchful.
1: ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ.
2: Either boys or girls.
1: అనంతపురంలో ఆడపిల్లలు ఉన్నారు.
2: The girls, they are in Anantapur campus.
1: అక్కడ 700 మంది ఉన్నారు.
2: There are 800 students.
1: అక్కడ చాలా ఫస్ట్ క్లాస్ వస్తుంటారు.
2: All of them secure first class.
1: ఆ పిల్లలు ఆడపిల్లలు అయినప్పటికీ.
2: They are girls.
1: సేవ చేయడానికని పల్లెలకు పోతే.
2: When they go to different villages,
1: పాత ఇండ్లన్ని పెరికి వేసి కొత్త ఇండ్లు కట్టించేసి వస్తారు.
2: They remove all the existing old spoiled houses. They construct new houses for them.
1: ఆడపిల్లలే.
2: Girls do that.
1: రాతి కట్టడాలు కట్టి.
2: And they build houses for those villages.
1: చోని ఇండ్లు.
2: The houses are built of stone.
1: మంచి కప్పు వేసి.
2: A good roof is raised.
1: మీరు ఇప్పుడు పోయి అడిగినప్పటికీ ఇల్లు ఏమైనా కారుతున్నాయా అడిగితే లేదు స్వామి మా పిల్లలు ఎంత బద్ధంగా చేశారు ఇంజనీర్లు కూడా చేయలేదు పని మా పిల్లలు చేశారు.
2: Anyone goes to them and questions this way, how about the roof, is there any leakage? They say, no swami, the children have built it in excellent way, no leaks, nothing.
1: అట్లే మా మగ పిల్లలు కూడా అంతే.
2: Boys are also like that.
1: అనంతపురం
2: బెంగళూరు
1: పుట్టపర్తి ఈ ముగ్గురు నుంచి కూడాను వెళ్తారు పల్లెలకు.
2: అండ్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఆల్ ది త్రీ క్యాంపసెస్.
1: త్రీ క్యాంపస్ కు పోయి అక్కడ బ్రిడ్జిలో ఇంకేమైనా పడిపోయి ఉంటే వాటంతా కట్టడము పెట్టడము ఆ గ్రామస్తులకు తగిన సహాయం చేస్తూ ఉంటారు.
2: ఇఫ్ దే ఫైండ్ ఎనీ బ్రిడ్జెస్ ఆన్ ద వే ఇన్ ఎ కొలాప్సింగ్ కండిషన్ దే సీక్ ది హెల్ప్ ఆఫ్ ద లోకల్ విలేజ్ అండ్ రీకన్స్ట్రక్ట్.
1: కనుక పిల్లలంటే కేవలం చదువుకోవడానికి మాత్రమే పోతున్నారని మాత్రం కాదు.
2: Therefore, the students don't come here merely for learning.
1: Learning kosam maatra raavaddandi.
2: Don't come here merely for learning.
1: Ee time chikkinappudu learn chesko.
2: When you have time, yes, you learn.
1: Kaani meeru cheyavalsindi seva.
2: What you should do is service, serve others.
1: Bhagavantudu ichindedi meeku endukosam?
2: Why God has given you this?
1: Andaru mamaivamso jeevaloke jeevabhuta sunatara.
2: You are the spark of God. You are eternal.
1: మీరందరూ సర్వీస్ చేయాలి.
2: సర్వ్ ఎవ్రీబడి, బీ ఇన్ సర్వీస్.
1: సర్వీస్ ఇస్ గాడ్.
2: సర్వీస్ ఇస్ గాడ్.
1: సర్వ్ ఆల్.
2: సర్వ్ ఆల్.
1: ఈ విధంగా బోధించటం చేతని వారందరూ చక్కని మా పేరుని తెచ్చుకుంటున్నారు.
2: బికాజ్ దే లీడ్ లైఫ్ దిస్ వే, దే హావ్ ఎ వెరీ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
1: ఎక్కడ పోయినప్పటికీ మా సత్యసాయి పిల్లలంటే తెల్ల వస్త్రం వేసుకున్న చూస్తే చాలా వీళ్ళంత సక్సెస్ అయిపోయింది.
2: వేర్ ఎవర్ అవర్ స్టూడెంట్స్ గో వాచింగ్ దేర్ వైట్ డ్రెస్ దే విల్ ఐడెంటిఫై దెమ్ యాజ్ స్టూడెంట్స్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్.
1: వాళ్ళ కేవలం డ్రెస్ కూడాను వైట్, టోపలు కూడాను వైట్.
2: నాట్ ఓన్లీ ది డ్రెస్ దట్ ఇస్ వైట్, దే ఆర్ వైట్ అండ్ బ్రైట్ విదిన్ ఆల్సో.
1: హృదయం కూడాను పవిత్రమైనటువంటి.
2: దేర్ హార్ట్ ఇస్ సేక్రెడ్ అండ్ ప్యూర్.
1: అటువంటి దీన్ని పోతుంటారు.
2: దట్ ఈస్ ది పొజిషన్, ద స్టాండర్డ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్.
1: కనుక మీరు చూస్తూనే ఉన్నారు దిన్నము పిల్లలు నన్ను ఏ విధంగా పట్టుకుని వస్తున్నారు, ఏ విధంగా తీసుకుని పోతున్నారు.
2: మస్ట్ హావ్ బీన్ వాచింగ్ ఎవ్రీ డే హౌ స్టూడెంట్స్ ఫాలో భగవాన్, స్టాండింగ్ ఇన్ ఐదర్ వే, హెల్పింగ్ హిమ్, సపోర్టింగ్ హిమ్.
1: ఈ అబ్బాయి ఎంబీఏ.
2: దిస్ బాయ్ ఇన్ దట్ సైడ్ ఇస్ ఎంబీఏ గ్రాడ్యుయేట్.
1: దిస్ బాయ్ ఆల్సో ఎంబీఏ.
2: అదర్ బాయ్ ఇస్ ఆల్సో ఎంబీఏ స్టూడెంట్.
1: ఎంబీబీఎస్ నేను ఇద్దరు మీకు చేర్చున్నాము.
2: అదర్ బాయ్ హూ ఇస్ డూయింగ్ హిస్ మెడిసిన్ ఎంబీబీఎస్.
1: ఆదికేశవుడు వైదేహి అని మెడికల్ కాలేజ్ పెట్టాము. అటువంటి దీన్ని
2: పోతుంటారు
1: కనుక మీరు చూస్తూనే ఉన్నారు దిన్నము.

0: మెడికల్ కాలేజ్ పెట్టాము.
1: స్టడింగ్ దేర్ వైదేహి మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ బై ఆదికేశవులు.
0: ఆదికేశవులు దీంట్లో అందరినీ చేరుస్తున్నారు.
1: ఆదికేశవులు ఇస్ అడ్మిటింగ్ ఆల్ సచ్
0: ఆయన కూడా అందరికీ సీట్ ఇస్తున్నారు.
1: అండ్ ఈస్ ప్రొవైడింగ్ సీట్స్ టు ఆల్ అవర్
0: బయట మెడికల్ కాలేజ్ సీట్ కావాలంటే 50 లక్షలు ఇవ్వాలి.
1: అవుట్ సైడ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ మెడికల్ సీట్ యూ నీడ్ టు పే క్యాపిటేషన్ ఫీ విత్ 250 lakhs of rupees.
0: ఆ 50 lakhsే కాకుండా మంత్లీ 3000
1: అబౌవ్ ఆల్ యూ నీడ్ టు స్పెండ్ 3000 ఎవ్రీ మంత్.
0: కానీ మాకు దగ్గర 50 naya paisas కూడా తీసుకోలేదు.
1: బట్ ఆదికేశవులు హ్యాస్ నాట్ కలెక్టెడ్ ఈవెన్ 50 naya paisa ఫ్రమ్ అవర్ స్టూడెంట్స్.
0: మా పిల్లలందరినీ చేర్చారు.
1: దే వర్ ఆల్ గివెన్ ఫ్రీ అడ్మిషన్.
0: తాను చాలా త్యాగి.
1: అండ్ ఈస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: అతను మన హాస్పిటల్ పక్కనే ఉంటుండాలి.
1: అండ్ హీ స్టేస్ దేర్ జస్ట్ క్లోజ్ టు అవర్ హాస్పిటల్ దేర్
0: సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి.
1: హీస్ వెరీ క్లోజ్ టు సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
0: ఈ ఒక్క బెంగళూరులోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ 3 కట్టాము.
1: దేర్ ఆర్ 3 సెట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ బెంగళూరు.
0: ఒక్కొక్క హాస్పిటల్ 5 crores 6 crores.
1: ఈచ్ హాస్పిటల్ కాస్ట్ అబౌట్ 5 crores అండ్ 6 crores.
0: కావలసిన మెటీరియల్స్ అంతా ఉన్నాయి.
1: లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆల్ ద మెటీరియల్ దే నీడ్.
0: హార్ట్ కు పోతే అక్కడ అన్ని వారే చూసుకుంటారు.
1: గో టు ది కార్డియాలజీ వింగ్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: హార్ట్ కు పోయినటువంటి వారికి ఎక్కడ పోయినా గానీ వారికి ఇంత డబ్బు కట్టాలి.
1: హావ్ హార్ట్ ట్రీట్మెంట్ యు నీడ్ టు పే హెవీలీ.
0: అందరూ మన హాస్పిటల్ కు వస్తుంటారు.
1: ఆల్ పీపుల్ కమ్ టు అవర్ హాస్పిటల్.
0: నేను 3 ప్రమాణాలు చేశాను.
1: భగవాన్ హాస్ టేకెన్ 3 vows.
0: 3 ఏమిటి? కడుపుకు తగిన అన్నము.
1: దట్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫస్ట్.
0: దేహంలో తగినటువంటి వస్త్రము.
1: అండ్ ద క్లోథింగ్.
0: కానీ ప్రపంచానికి తగినటువంటి ఒక నీరు.
1: అండ్ ద వాటర్ దట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద హోల్ వరల్డ్.
0: కనుక అన్ని కొండలకు కూడా పైప్స్ ఎక్కించాను.
1: భగవాన్ మేడ్ అరేంజ్మెంట్స్ టు అస్ సీ దట్ వాటర్ ఇస్ సప్లైడ్ బై లేయింగ్ పైప్ లైన్స్.
0: ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంతా కూడా కిందనే ఉంటున్నాయి నీరు. కావలసినంత పారుతున్నాయి.
1: In fact, there is plenty of water in districts like East Godavari and West Godavari underneath.
0: కాని కింది దిగేకి వీల్లేదు.
1: But it's not possible to reach water.
0: ఇంత కాలమైనప్పటికీ వారు ఒక డ్రాప్ కూడా నీరు తాగలేదు.
1: So many years passed, but they could not have even a drop of water.
0: 80 crores.
1: Bhagavan spent 80 crores.
0: అంతటికి పైపులు వేపించారు.
1: All pipes are laid out.
0: మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు తెలీదు.
1: If you are here, you do not know what is happening.
0: Ninna ledu monna dinamu paper lo vesaru.
1: The other day the newspaper brought out this item.
0: Mana pundi nunchi memu Madras ku neeru vestam.
1: And water is supplied from Pundi to Madras.
0: Madras pattanam andariki kuda icham.
1: All citizens of Madras have drinking water supply today.
0: Bidare sadarane bedam ledu.
1: There is no distinction poor in the rich whatsoever.
0: Adi mem cheppukovatam kaadu.
1: Not that we are praising ourselves.
0: అంతా ఇచ్చిన తర్వాత ఒక 50 బస్సులు వచ్చినాయి మా పుట్టుబట్టికి.
1: When the project is completed, 50 buses reached ప్రశాంత నగర్.
0: స్వామి మీకు ఎంత మేము కృతజ్ఞత చెప్పాలి.
1: All the devotees, all the inhabitants came over here. Swami, how are we to express our gratitude?
0: నా గ్రాట్యూడ్ వద్దు.
1: Bhagavan said, I don't want it.
0: నా వారికి నేను ఇచ్చుకున్నాను.
1: You are mine, after all I have done to my own people.
0: కనుక మీకు ఏం కావాలి కాదు. మాకు డ్రింకింగ్ వాటర్ లేదు అన్నారు.
1: స్వామి, వీ డోంట్ హ్యావ్ డ్రింకింగ్ వాటర్.
0: చుట్టూ సముద్రం ఉంది. త్రాగడానికి నీరు లేదు.
1: బట్ యూ డోంట్ హ్యావ్ డ్రింకింగ్ వాటర్.
0: ఇప్పుడు కృష్ణా నది నీరు తీసుకుని పోయి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ఇచ్చేసాను.
1: నౌ ది కృష్ణా వాటర్ ఇస్ టేకెన్ ఆల్ ది వే అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై టు మద్రాస్.
0: నిన్నటి దినమే,
1: ఓన్లీ యెస్టర్డే,
0: మంచి టైం కు
1: అట్ ది ఎగ్జాక్ట్ టైం
0: మద్రాస్ చేరినాయి నీరు.
1: The water reached in Madras.
0: రేపు మనం పూర్ణాహుతి
1: దినం. పూర్ణాహుతి డే
0: అక్కడ పోయి మినిస్టర్ ఓపెన్ చేస్తున్నాడు.
1: మినిస్టర్ ఇస్ గోయింగ్ టు ఇనాగరేట్ ద డ్రింకింగ్ వాటర్ సప్లై ప్లాంట్.
0: మేము టీఎన్ నీరు తాగి మీకు జన్యో జన్మం లేదు.
1: లాంగ్ టైమ్ బ్యాక్ వీ హ్యాడ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్.
0: కానీ ఈనాడు మేము ప్యూర్ వాటర్ తాగుతున్నాం.
1: టుడే వీ ఆర్ డ్రింకింగ్ ప్యూర్ వాటర్. దేశే
0: కనుక మాకు చాలా ఆనందమే స్వామి.
1: వెరీ హ్యాపీ స్వామి. దేశే
0: ఈ విధంగా అన్ని దేశములకు, అన్ని గ్రామములకు, అన్ని పల్లెలకు మేము సేవ చేస్తున్నాం.
1: వీఆర్ సర్వింగ్ ఆల్ విలేజెస్, ఆల్ టౌన్స్, ఆల్ సిటీస్, ఎవ్రీవేర్, ఆల్ ఓవర్.
0: సర్వాల్ సర్వాల్.

0: Serve all.
1: అందరికి మీరు సర్వ్ చేయాలి.
0: Serve all.
1: మా పిల్లలకి అందరికీ చెప్పడం అదే నేను.
0: That is the teaching of Bhagavan to our students.
1: పిల్లలు ఎవరైనా సరే పక్కన బాధపడుతుంటే నీకు మిత్రుడైనా సరే అతనికి నువ్వు సహాయం చెయ్యి.
0: If you find anybody, the poor and needy by your side, you come to their rescue. You come to their timely help.
1: కాలేజీకి పోకపోయినా పర్వాలేదు, నీ వాడికి సహాయం చెయ్యి.
0: Better you don't get in the college that day. Give importance to service.
1: కనుకని మా పిల్లలు ఎలాంటి వారంటే నేను చెప్పుకోకూడదు, కానీ నేను చెప్పిన దానికంటే ఎంతో ఎక్కువగా పిల్లలు పనిచేస్తున్నారు.
0: Though Swami is saying this way, he does not want to say openly, but in fact students in reality are much more than what Bhagavan said and described now.
1: ఎవరైనా పోతుంటే గుడ్డలు లేకపోతే తాను విప్పి ఆ వారికి ఇస్తాడు.
0: If they find anybody who are in need of clothes, they give their own clothes.
1: ఈ విధంగా పిల్లలు తయారు చేస్తున్నాము.
0: And such students are trained here.
1: కనుకనే దీనికి మేము బిల్డింగ్ కట్టించి పెట్టేస్తున్నాం.
0: Therefore, buildings are in construction continuously more and more.
1: ప్రైమరీ స్కూల్ లోపల
0: in primary school,
1: చాలా చిన్న చిన్న పిల్లలు
0: find the time it talks there.
1: 1200 మంది ఉన్నారు.
0: 1200 children.
1: వారిని తల్లిదండ్రులు విడిచిపెట్టి ఉండలేరు, ఇక్కడ మమ్మల్ని విడిచిపెట్టి ఉండలేరు. కళాతురికి 2 దినాల లోపల తల్లిదండ్రులు మర్చిపోతున్నారు.
0: Children cannot be away from their parents. They cannot be away from us. But within 2 days, they forget their parents and begin to stay with us.
1: అక్కడికి వచ్చి చూసి మా పిల్లలు ఎంత మంచి వారైపోయినారు అని చాలా ఆనందిస్తుంటారు.
0: Parents, as they come and watch their own children, they are very much surprised. How happy they are here.
1: అంత తల్లిదండ్రుల కంటే అధికమైనటువంటి ప్రేమను చూపుతున్నాము.
0: In fact, we have been showering love much more than their own parents.
1: కనుక మా పిల్లల యొక్క విషయంలో మీరు ఏమాత్రం సామాన్యుడిగా మీరు భావించకండి.
0: Never consider our children, students, ordinary.
1: వారు ఎంత గొప్పవారు.
0: They are really great.
1: దేశానికంతా కూడా నాయకుడుగా కావాలి.
0: They are going to be the leaders of this country.
1: మీరు ఐడియల్స్ బాయ్స్ కావాలి.
0: They are going to be ideals of this country.
1: అప్పుడే మాకు చాలా సంతోషము.
0: That only makes us happy.
1: ఎంత ఐడియల్ బాయ్స్ అవుతారా?
0: Are you prepared to be ideal masters?
2: You were listening to excerpts from A Divine Shower of Grace by Bhagwan Baba on the 16th of August 2006 in Prashanthi Nilayam during the Ati Rudra Mahayagnam. Baba highlighted that although money is certainly essential for life, excess wealth can sometimes even lead to loss of life. He therefore advises everyone to adopt simple living. Thank you and Sai Ram.

సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్న బహుళ సత్కార్య లాభంబుసున్న ఈ సనాతన ధర్మహర్మ్యంబు నిలువా గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప గుణములివి నాలుగు పునాది గోడలప్ప ఇంతకన్నను వేరెది ఎరుగపరతూ

0: without satya, dharma, and shanti, and prema, the value of education that one might acquire is around zero. Without satya, dharma, shanti, and prema, truth, righteousness, peace, and love, satya, dharma, shanti, prema, the sanctity of having performed charitable acts, the sanctity of upholding righteousness is again around zero. Without satya, dharma, shanti, prema, again, the fruits of one's actions, however noble and ideal they could be, is once again a big zero. Without satya, dharma, shanti, and prema, once again, the fruits and the results of whatever good one might perform is around zero. In order to uphold the Sanatana Dharma, the ancient culture and tradition and heritage, these four cardinal principles of truth, righteousness, peace, and love are verily the four foundation cornerstones. What else could I possibly communicate to you other than this? O pious, O virtuous, and worthy members of this august assembly.
1: చెంతజేచ్చినటంచు సంతసించుదమన్నా చెంతజేర్చినటంచు సంతసించుటన్నా ఇంతలో ఎడబాటు చింతగూర్పు చెంతచేర్చినటంచు సంతసింతురటన్నా ఇంతలో ఎడబాటు చింతగూర్పు ఏడిపించుటే సాయి వేడుకయందురా ఏడిపించుటే సాయి వేడుకయందురా కడుపుబ్బ నవ్వించు నడుమ నడుమ ఏడిపించుటే సాయి వేడుకయందురా కడుపిబ్బ నవ్వించు నడుమ నడుమ పొగడుచున్నాడని పొంగిపోయెదరేమో పొగడుచున్నాడని పొంగిపోయెదరేమో తప్పకప్పుడే ఎగతాళి చేయు అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా భక్తులెందరో చేరి బ్రాతుచుండు అభయమిచ్చెనుగాన హాయినుండెదమన్నా బాధలెన్నియో పెట్టి పలుకకుండు వెనుక పోనీడు ముందుకు చననీడు

0: శ్రీపతి వాసుని గట్టితనము ఎవరెరుంగు చేరుదురు ఎవరు ఎరుంగ చేయుదురు ఇలను భువిని.
1: He has brought us closer, so we are a picture of joy and happiness. But before you know what's happening, you have been cast far away, and there is this element of separation between you and him. So you are plunged into greed. To tease and to play pranks with you is verily what gives great delight to Sai in a matter of speaking. But this in turn is a matter of great delight and laughter and merriment for him. Because he is praising us, we are carried away, we are overjoyed. But little do we know, comes the knock from the top, which will again put us down, deflate us. Then we feel, oh, he has given us his Abhaya Hasta, the hand of benediction and protection. Let's all rejoice in this. But do not forget that trouble is shadowing you. Difficulties around the corner for you. This Sai would not allow you to go forward, would not allow you to retrace your steps. He catches you in a state of torment and in a state of doubt. Thus, such is the nature of the resident and the lord of Parthi. Who can possibly unravel this mystery that he enchants you with, that he plays with you? There is no one on this earth who can unravel this mystery of the Lord of Parthi.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manavuni shariram nandu marumulana dagi untinatvanti yokka divyatvanni ప్రతి వ్యక్తి కూడాను గుర్తించేటువంటిది అత్యవసరము.
1: ఇన్ ఆర్డర్ దట్ వన్ క్యాస్ట్ అవే ద ఫీలింగ్ పర్టైనింగ్ టు ద బాడీ అండ్ దేర్ బై అండర్స్టాండ్ ద లేటెంట్ డివినిటీ విదిన్ ఇట్ ఈస్ నెసెసరీ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ స్ట్రైవ్స్ ఫార్వర్డ్.
0: మానవుని హృదయములో దహరాకాశమున నీడతో కూడిన ఎండవలే జీవితో కూడి పరమాత్ముడు నివసిస్తూ ఉన్నాడు.
1: ఇన్ ద స్కై ఆఫ్ మ్యాన్స్ హార్ట్ యూ హ్యావ్ ద రిఫ్లెక్షన్ of God to be found within you.
0: Enda needalu janta pachulu,
1: like you have the light and shadow which go together, the twin birds.
0: Enda valane neeru needa erpadutunnadi,
1: because of sunlight you have shadow.
0: Needa yendu kudanu kaanti unnadi,
1: but within the shadow you could find light.
0: దీనికి కారణము ప్రక్కలో ఎండ ఉండటం చేతని.
1: ద రీజన్ ఫర్ దిస్ ఇస్ దేర్ ఇస్ లైట్ బై ద సైడ్ ఆఫ్ షాడో.
0: ఎండ నీడలు అవినాభావ సంబంధములు.
1: దిస్ లైట్ అండ్ షాడో ఆర్ ఇన్సెపరబ్లీ లింక్డ్.
0: అదే విధముగానే జీవ బ్రహ్మలు అవినాభావ సంబంధ స్వరూపములు.
1: ఇన్ ద సేమ్ మేనర్ జీవ అండ్ బ్రహ్మ ఆర్ ఇన్సెపరబ్లీ లింక్డ్ టుగెదర్.
0: జీవినందు కూడాను పరతత్వం అనేటువంటిది ఒక నీడవలే వెంటాడుతూ ఉంటుంటారు.
1: Even in this jeevi, there is this godliness which is shadowing him.
0: Ilanti divyattamunu prati vyakti kudanu gurtinchadam atyavasaramu.
1: It is necessary for every person to understand this truth, this divine truth.
0: Aite needalu anekamu,
1: but then there are shadows of different descriptions.
0: Enda okkate,
1: but the light as such is one.
0: అనేకత్వమైనటువంటి జీవరాశులు యందు ఏకత్వమైనటువంటి దివ్యత్వం అనేటువంటిది సాక్షిభూతమై ఆత్మస్వరూపాన్ని ధరిస్తుంది.
1: ఇన్ ద మెనీ ఫార్మ్స్ దట్ యు హావ్ అరౌండ్ యూ దేర్ ఇస్ వన్ ఎటర్నల్ విట్నెస్ విచ్ ఈస్ ఎ కామన్ డినామినేటర్ ఫర్ ఆల్ దీస్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఆత్మ నిత్యము.
1: ఆత్మ ఇస్ పర్మనెంట్.
0: అదే సత్యము.
1: దట్ ఈస్ ట్రూత్.
0: నిత్య సత్య సంధూతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని,
1: దిస్ ఆత్మ విచ్ ఈస్ పర్మనెంట్ అండ్ లాస్టింగ్ ఇన్ ట్రూత్ ప్రాపర్,
0: చర్మ అస్థి స్వరూపము కప్పబడటం చేత ఈ ఆవరణమునందే ఆనందమున్నదని భ్రమిస్తున్నాడు మానవుడు.
1: Because these are covered by these two, charma and asti, man tends to forget his own nature.
0: ఆవరణమును అధికమించి ఆవరణ ఉన్న ఆనందాన్ని ఆత్మగతము చేసుకోవటమే ఇదియే జీవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎ జీవ ఈజ్ టు ట్రై అండ్ సెక్యూర్ ఫర్ హిమ్సెల్ఫ్ దిస్ బ్లిస్ దట్ ఈస్ దేర్ ఫర్ హిమ్ టు ట్యాప్ అండ్ మేక్ ఇట్ హిజ్ ఓన్.
0: ఇలాంటి ఏకత్వములకు ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా తాను సాధనను సల్పాలి.
1: Each individual should launch upon a sadhana wherein he could try and get this oneness of purpose, this unity can be his.
0: Itti divya sattvani ee ruttani manavudu oka vidhamainti anubhutiki devalannanna aneka vidhamulainti sadhanalu salpavalsi vastundi.
1: Man, in order to make this reality, this truth proper, his own understanding, he has to secure ways and means of going about his task.
0: Sadhana anaga aashinchina vastuvunu andukune nimittamai pade pade aacharinchetunti karmale sadhanalu.
1: What is sadhana? It is that wherein you start doing things so that whatever you want to make your own, you have succeeded in doing so.
0: Atmanu sannihitattvamu gavinchukoneetunte sadhana.
1: Sadhana, therefore, is a process wherein this Atma Tattva, the nature of the Atma, is realized by you.
0: Jeevuni yandu divyattamainatvanti Atma Tattvamu prakashinchutunnatvanti satyanni prati vyakti kudanu gurtinchali.
1: Every person should understand that in every jeevi, this Atma is there in an effulgent form.
0: Dehamunaku marpu. Dehamunaku marpu.
1: The body tends to change.
0: మార్పు లేనటువంటి యొక్క అశరీరమైనటువంటిది ఆత్మ.
1: బట్ ద ఆత్మ ఇస్ ఎ ఫార్మ్లెస్ ఎంటిటీ విచ్ హాస్ నో చేంజ్.
0: ఇట్టి నిత్య సత్య సంభూతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము బయట ప్రపంచంలో వెతుకుటకై ప్రయత్నిస్తున్నాము.
1: సచ్ ఎన్ ఆత్మ విచ్ ఇస్ లాస్టింగ్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ యు వాంట్ టు ట్రై టు సీక్ ఇట్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్ యూ.
0: నీ హృదయమునందే నీ యొక్క అంతరాత్మయందే దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: Right within your heart, deep within your own self, there is this Atma which is radiant in its form and splendor.
0: దీనిని పొందేటువంటి నిమిత్తమై అనేక మంది యజ్ఞ యాగాది కృతువులను ఆచరిస్తూ ఉన్నారు.
1: In order to secure this Atma, many perform yajnas and yagas.
0: జప తప యాగములను ఆచరిస్తూ ఉన్నారు.
1: They also perform penance, they also do japa and other forms of worship.
0: అయితే దీనిని పొందలేకపోతున్నారు.
1: బట్ దెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సెక్యూర్ దిస్ ఆత్మ.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: సత్యధర్మములు లేనటువంటి యొక్క సాధన నిరర్థకమైనటువంటిదిగా నిరూపిస్తూ వస్తుంది.
1: బికాస్ వితౌట్ దిస్ సత్యధర్మ శాంతి ప్రేమ ఎనీ సాధన విల్ బి ఫ్రూట్లెస్.
0: కనుకనే సత్యధర్మములు మానవునికి ప్రధానమైనటువంటి నేత్రములు.
1: సో సత్య అండ్ ధర్మ టు బిగిన్ విత్ ఆర్ లైక్ ద టూ ఐస్ టు ఎ మ్యాన్.
0: మానవుడు తన యొక్క స్వరూపాన్ని అంతర్ముఖంగా అనుభవించడానికి ప్రయత్నించక బహిర్ముఖమైనటువంటి నీతి అనిత్యము అసత్యము అశాశ్వతమైనటువంటి జగత్తునందు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ టు లుక్ విదిన్ హిమ్సెల్ఫ్ టు ట్యాప్ దిస్ రిసోర్సెస్ ఆఫ్ హిస్ ఇన్నర్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆత్మ. ఇన్స్టెడ్ హీ లుక్స్ టు ద అవుట్సైడ్ వరల్డ్ టు ట్రై అండ్ సెక్యూర్ ఇన్ దిస్ ఫ్లీటింగ్ వరల్డ్ వాట్ ఈస్ విచ్ ఈస్ పర్మనెంట్.
0: దేహం ఒక రథం వంటిది.
1: ది బాడీ లైక్ ఎ చారియట్.
0: దీనిలో సారథి బుద్ధి.
1: అండ్ ద చారిటీర్ ఇస్
0: బుద్ధి,
1: ద ఇంటెలెక్ట్.
0: ఇందులో గుర్రములే ఇందులో ఉండేటువంటి ఇంద్రియములు.
1: అండ్ ద హార్సెస్ ఆర్ దీస్ సెన్స్ ఆర్గన్స్.
0: అనగా శబ్ద స్పర్శ రూపరసగంధాదులు.
1: There is these five senses of
0: ఇవి నిరంతరము కూడా విషయం వైపునే మరల్చుతూ ఉంటున్నాయి.
1: These five try and turn you towards a material existence.
0: విషయం వైపునే పరిగెత్తుతూ ఉంటాయి.
1: They keep running after this material world.
0: ఈ గుర్రములు పట్టినటువంటిదే ఈ పగ్గమే ఒక మనసు.
1: And it is the mind which is the reins which checks the run of these horses.
0: బుద్ధి స్థిరత్వమే లేకుండినా ఈ గుర్రములు విషయం వైపున పరిగెత్తి సారథికి కూడాను ప్రమాదం కలిగిస్తుంటాయి.
1: ఇఫ్ ద ఇంటెలెక్ట్ వర్ నాట్ టు బి స్టడీ, దీస్ హార్సెస్ వుడ్ రన్ ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్ అండ్ ద చారిటీ హిమ్సెల్ఫ్ కుడ్ కమ్ టు గ్రీఫ్ ఇన్ ద ప్రాసెస్. కనుకనే
0: బుద్ధి పవిత్రమైనటువంటిది గాను పరిశుద్ధమైనటువంటిది గాను బలమైనటువంటిది గాను మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: సో ఆ ఇంటెలెక్ట్ షుడ్ బి మేడ్ ప్యూర్, సేక్రెడ్ అండ్ స్ట్రాంగ్.
0: దీనికి సాధన ఏమిటి?
1: వాట్ ఇస్ ద సాధన ఫర్ దిస్?
0: ఇంద్రియములలో ప్రధానమైనటువంటి వాక్కు.
1: ఇన్ దీస్ ఫైవ్ సెన్సెస్ ఇట్ ఈస్ ద వర్డ్ ద టంగ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఇది మాటలు ఆహారం చేత కూడినటువంటిది.
1: దిస్ హ్యాస్ టూ పర్పసెస్ ఆఫ్ అథరింగ్
0: కనుకనే ఉపనిషత్తులు ఆహార వ్యాహారం అనేది కూడా దీనికి పేరు పెట్టారు.
1: అండ్ ఆఫ్ ఈటింగ్ దట్స్ వై ఉపనిషత్ సే ద టంగ్ ఇట్ ఈస్ డిటర్మిన్స్ యువర్ వర్డ్ యాజ్ వెల్ యాజ్ యువర్ డీడ్.
0: ఈ వాక్కును మనం అదుపులో పెట్టినప్పుడే సర్వేంద్రియములు కూడా మనం సహజంగా కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చు.
1: ఇఫ్ యూర్ ఏబుల్ టు కర్బ్ ద వర్డ్ యూ వెరీలీ కర్బ్ ఆల్ ది అదర్ సెన్సరీ పర్సెప్షన్స్.
0: కనుక వాక్కును అదుపులో పెట్టుకునే నిమిత్తమై సాధనలు మనం సల్పాలి.
1: ఇన్ ఆర్డర్ టు కర్బ్ దిస్ వర్డ్ then we have to do sadhana.
0: ఈ వాక్కును బయట ప్రపంచ విషయములందు ఏమాత్రం కూడా ప్రవేశింపచేయక అంతర్ముఖమైనటువంటి దివ్యత్వమైనటువంటి దైవత్వం లోపల దీనిని కొంతవరకు ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
1: దిస్ వర్డ్ షుడ్ నాట్ బి టర్న్ టు ద అవుట్ సైడ్ వర్ల్డ్ రాదర్ షుడ్ బి టర్న్ విదిన్ సో దాట్ దాట్ విచ్ ఇస్ విదిన్ యూ దిస్ ఆత్మతత్వ విల్ బి నోన్ టు యూ.
0: అశుద్ధమైనటువంటి విషయాలు ఎందు
1: trying to indulge in
0: పరులను బాధించేటువంటి మాటలు ఎందు
1: in impure words or deeds and hurting others
0: పరులను కష్టపెట్టేటువంటి చర్యలు ఎందు
1: or making others come to grief
0: ఈ వాక్కును ఏమాత్రం కూడా ప్రవేశపెట్టరా.
1: You should not use the word for such purposes.
0: వాక్కునందు మాధుర్యము
1: in your word there should be sweetness
0: శాంతము
1: and an element of peace
0: ఈ పరతత్వం కూడాను ఇందులో నిమిత్తమై ఉండాలి.
1: And the reality proper should be communicated in your words also.
0: కనుకనే మన జీవితము నిరంతరము పవిత్రమైనటువంటి జీవితంగా లేకపోయినప్పటికీ మాటలు ఎందైనా కూడా పవిత్రమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాలి.
1: సో ఇన్ అవర్ డే టు డే ఎగ్జిస్టెన్స్ వీ మే నాట్ బి దట్ ప్యూర్ అండ్ సేక్రెడ్ బట్ అట్లీస్ట్ అవర్ వర్డ్స్ కుడ్ బి ప్యూర్ అండ్ సేక్రెడ్
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ అన్నారు.
1: ఇట్స్ బీన్ సెడ్ దేర్ఫోర్ యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ ఆల్వేస్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: కనుక ఈ వాక్కును మనస్సులో చేర్చాలి.
1: దిస్ వర్డ్ నౌ షుడ్ బి టేకెన్ టు ది పాయింట్ ఆఫ్ ద మైండ్.
0: అప్పుడు మనసు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది.
1: దెన్ ద మైండ్ వుడ్ బిగిన్ టు టాక్.
0: మనసును అదుపులో తెచ్చుకుని ఈ విషయవాసనలు ఎందు ప్రవేశింపచేయక సంకల్ప వికల్పములకు ఏమాత్రం కూడా గురికాక ఇది బుద్ధితో చేర్చడానికి ప్రయత్నించాలి.
1: దిస్ మైండ్ దెన్ షుడ్ నాట్ బి మేడ్ టు గో ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్ షుడ్ నాట్ గివ్ ప్లేస్ టు థాట్స్ అండ్ డిసొల్యూషన్ ఆఫ్ థాట్స్ రాదర్ ఇట్ షుడ్ గో ఆన్వర్డ్ టు ద ప్లేస్ ఆఫ్ ద ఇంటలెక్ట్.
0: వాక్కు మనసులో మనసు బుద్ధితో చేర్చినప్పుడు ఇది కొంతవరకు ప్రశాంతి ఏర్పడుతుంది.
1: ద వర్డ్ విత్ ద మైండ్ విత్ ద ఇంటలెక్ట్ దాట్ ఈస్ గోయింగ్ టు సెక్యూర్ పీస్ ఫర్ యూ.
0: క్రమక్రమేణా బుద్ధికి కూడా బుద్ధి చెప్పి ఆత్మవైపును మరల్చడానికి ప్రయత్నించాలి.
1: దెన్ గ్రాడ్యువల్లీ యూ షుడ్ ఆల్సో ట్రై అండ్ టేమ్ యువర్ ఇంటలెక్ట్ సో దట్ ఇట్ ఈస్ టర్న్ టువర్డ్స్ ద ఆత్మ.
0: కనుక వాక్కు మనస్సులో మనస్సు బుద్ధిలో బుద్ధి ఆత్మతో కూడినప్పుడే నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది మనకు శోభిస్తుంది.
1: So you will be able to understand the true purpose of life when your word becomes one with the mind in turn with the intellect, and the intellect in turn with the Atma.
0: Atma anantam.
1: Atma is limitless, boundless.
0: Satyamunu nirupinchetvantide Atma.
1: Atma is that which establishes the truth.
0: ఈ సత్యం అనేటువంటిది దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది.
1: దిస్ ట్రూత్ ఎటర్నల్ ఈస్ బియాండ్ టైమ్ సర్కమ్స్టాన్స్ అండ్
0: భూత భవిష్యత్ వర్తమానములకు మీరినటువంటిది.
1: ఇట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: కనుకనే ఆత్మకు జ్ఞానమునకు ఎట్టి భేదము లేదు.
1: దట్స్ వై దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్
0: జ్ఞానమునకు సత్యము కూడాను ఎట్టి సారతమ్యం కూడా కనిపించదు.
1: లైక్ వైజ్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జ్ఞాన అండ్ ట్రూత్.
0: ఈ మూడు కూడా అవినాభావ సంబంధ స్వరూపాన్ని ధరించినటువంటి
1: దీస్ త్రీ ఆర్ అగైన్ ఇన్సెపరబుల్ లింక్ విత్ వన్ అనదర్ యూ కెనాట్ డిస్టింగ్విష్ వన్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక వాక్కు జ్ఞానము ఆత్మ ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మానవుడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ ద కమింగ్ టుగెదర్నెస్ ఆఫ్ హిస్ వర్డ్ జ్ఞాన అండ్ ఆత్మ.
0: దేవుడు ఎక్కడ ఉండినాడని మనం దేవలాడనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ గో అరౌండ్ ఆస్కింగ్ వేర్ ఇస్ గాడ్.
0: దేవుడు నీవే.
1: You verily are God.
0: నీ హృదయమే దేవుని యొక్క నివాసము.
1: Your heart is the temple of God.
0: ఇతను సర్వాంతర్యామి.
1: He is omnipresent.
0: ఈశావాస్యం ఇదం సర్వం.
1: He is present in all beings.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: And he is present all around you.
0: ఇలాంటి సత్యాన్ని మనము గట్టిగా విశ్వసించాలి.
1: Try to have conviction in this truth.
0: దేవుడనగ వేరు దేశమందున లేడు.
1: God is not one who could be found elsewhere.
0: దేవుడనగ తన దేహమంది.
1: గాడ్ ఈస్ వెరీలీ విత్ ఇన్ వన్స్ ఓన్ బాడీ.
0: పాపమనగ వేరు పరదేశము లేదు.
1: దేర్ ఈస్ నథింగ్ లైక్ ఎ సిన్ అరౌండ్ యూ.
0: తాను చేయు పనులు తగిలియుండు.
1: వాట్ ఎవర్ హీ డస్ దట్ ఈస్ వాట్ ఎస్టాబ్లిషెస్ వాట్.
0: కనుక మన పనులు ఎందే పాప పుణ్యములు అనేటువంటి ఇమిడి ఉంటున్నాయి.
1: సో ఇన్ యువర్ యాక్షన్స్ యూ హ్యావ్ సిన్ ఆర్ యువర్ ఫ్రూట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
0: మంచి మనసుతో
1: విత్ ఎ గుడ్ మైండ్
0: మంచి మంచి కర్మలు చేసి
1: డూ గుడ్ థింగ్స్
0: మంచిని అనుభవించి
1: ఎక్స్పీరియన్స్ గుడ్
0: మాధవుణ్ణి చెందాలి.
1: రీచ్ అవుట్ టు గాడ్
0: నిజమైన మానవత్వం అనేటువంటిది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: హౌ కెన్ వీ రియలీ అండర్స్టాండ్ ది డివినిటీ కంటైన్ విత్ ఇన్ మ్యాన్?
0: మనలో అవ్యక్తమైనటువంటి యొక్క దివ్య శక్తి ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ ఈస్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్, ఇట్స్ లేటెంట్.
0: కానీ అవ్యక్తంగా ఉండినంత వరకు కూడా మనకు గుప్తం కానేరదు.
1: సో లాంగ్ యాజ్ ఇట్ ఈస్ లేటెంట్ వీ కెనాట్ గ్రాస్ప్ ఇట్.
0: దీని సాధన చేతనే వ్యక్తిత్వం గావించుకోవాలి.
1: ఇట్ ఈస్ త్రూ ది మీడియం ఆఫ్ సాధన దట్ వీ కెన్ అండర్స్టాండ్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఈ అగ్గిపెట్టెలో పుల్లలు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆర్ మ్యాచ్ స్టిక్స్.
0: కానీ అందులో కూడా అవ్యక్తంగానే ఉంటున్నది అగ్ని.
1: ఇన్ దీస్ ఆల్సో ఇస్ దిస్ లేటెంట్ ఫార్మ్ ఆఫ్ ఫైర్.
0: అవ్యక్తంగా ఉండినంత వరకు మనకు ఎట్టి విధమైనటువంటి వెలుతురు కానీ లేక బాధలు కానీ అందించదు.
1: సో లాంగ్ యాజ్ ద ఫైర్ ఇస్ దస్ యూ కెనాట్ గివ్ లైట్ ఫ్రమ్ ఇట్, యూ కెనాట్ డూ ఎనీథింగ్.
0: కానీ ఆ పుల్లను తీసి పెట్టెతో గీచినప్పుడు,
1: బట్ దెన్ యూ స్ట్రైక్ ఎ స్టిక్ అగైన్స్ ద మ్యాచ్,
0: ఇందులో ఉండినటువంటి అగ్ని వ్యక్తమవుతుంది.
1: ద ఫైర్ విథిన్ ఈస్ షోన్ అవుట్.
0: ఈ వ్యక్తమైనటువంటి అగ్ని ఎన్ని విధములైనా కూడా బాధలకు కానీ ఉపకారములకు కానీ ఉపయోగించుకోవచ్చును.
1: అండ్ దిస్ ఫైర్ ఇన్ టర్న్ కెన్ బి యూజ్ ఐదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్.
0: ఈ ప్రకాశవంతమైనటువంటి దివ్యత్వాన్ని మనము అన్ని రకములైనటువంటి ఆదర్శంగా తీసుకోవచ్చు.
1: అండ్ దిస్ ఫైర్ కెన్ ఇన్ టర్న్ బి యూజ్ ఫర్ గుడ్ పర్పసెస్, కెన్ బి ఎ మోడల్ ఐడియల్.
0: మన దేహమే ఒక అగ్గి పెట్టె వంటిది.
1: నౌ ద బాడీ ఈజ్ లైక్ అ మ్యాచ్ బాక్స్.
0: సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది ఈ అగ్గి పుల్లల వంటివి.
1: దేర్ ఆర్ దీస్ మ్యాచ్ స్టిక్స్ ఆఫ్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ.
0: ఇందులోనే దివ్యత్వం అనేటువంటి ఆత్మ ఇమిడి ఉంటుండాలి.
1: విత్ ఇన్ దీస్ ఈజ్ దిస్ ఆత్మతత్వ లేటెంట్ ఇన్ దెమ్.
0: ఇది దైవత్వంతో ఈ జీవతత్వం అనేటువంటి ఏకము గావించినప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి ప్రకాశము ఆవిర్భవిస్తుంది.
1: వెన్ ద డివైన్ బికమ్స్ వన్ విత్ ద జీవ వైస్ వర్సా, దెన్ దేర్ ఈస్ దిస్ పాత్ ఆఫ్ జ్ఞాన.
0: కనుకని ఈ జ్ఞానమే జ్ఞానాదేవత కైవల్యం.
1: ఇట్ ఈస్ దిస్ జ్ఞాన విచ్ కన్ఫర్స్ ఆన్ యూ లిబరేషన్.
0: కనుక ఇట్టి జ్ఞానతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ సచ్ జ్ఞాన.
0: ఎవరిని కూడా మనం ద్వేషించరాదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
0: ఎవరిని పరిహసించరాదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఆర్ రిడిక్యూల్.
0: ఎవరిని పరాభవం చెందరాదు.
1: వీ షుడ్ నాట్ ఇన్సల్ట్ ఎనీవన్.
0: ఎవరిని బాధించరాదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్.
0: కారణమేమనగా నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ ప్రేమతత్వం సర్వలు ఎందు కూడా ఉంటున్నది.
1: ద రీజన్ బీయింగ్ ద వన్ యు ఆర్ లవింగ్ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అరౌండ్ యూ.
0: కనుక నీవు ప్రేమించినటువంటి యొక్క శక్తిని నీవు ద్వేషించిన వాడవుతావు.
1: సో ఇన్ దిస్ ప్రాసెస్ ద వన్ హూమ్ యు ఆర్ లవింగ్ యు ఆర్ వెరీ హర్టింగ్ హిమ్. అండ్
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
1: యూ డూ నమస్కార్, యూ పే యువర్ ఒబిసాన్స్ టు ఆల్.
0: ఎవరికి చేసిన నమస్కారమైన కూడాను దైవానికి చెందుతుంది అని దీని యొక్క అర్థము.
1: You are paying your obeisance to all. Verily, you are paying obeisance to God.
0: అదే విధముగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని నీవు తిరస్కరించినప్పటికీ కేశవునికే చెందుతుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యు రిజెక్ట్ దోస్ అరౌండ్ యూ, యు ఆర్ రిజెక్టింగ్ కేశవ ఆర్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: కానీ మంచిది కానీ చెడ్డది కానీ ఈ రెండు కూడా దైవానికి అర్పితమయ్యేటువంటివి.
1: సో ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈస్ ఆఫర్డ్ టు గాడ్ ఇన్ వేరియస్ వేస్.
0: కనుక దైవమునకు చెడ్డను అర్పితం చేసేదానికంటే ఉత్తమమైన, పవిత్రమైన, శుద్ధమైన, నిత్యమైన, సత్యమైనటువంటి ఒక భావాన్ని దైవత్వానికి అర్పితం గావించటము మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: సో రాదర్ దాన్ ఆఫర్ బ్యాడ్ టు గాడ్, ట్రై టు ఆఫర్ దాట్ విచ్ ఇస్ లాస్టింగ్, విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ట్రూత్, విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ టు గాడ్. అండ్ దేర్ఇన్ లైస్ యువర్ శాంక్టిటీ.
0: దీనిని ఆత్మతృప్తి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ కంటెంట్మెంట్.
0: నీ అంతరాత్మను నీవు తృప్తిపరచుకున్నప్పుడే నీ జీవితం తృప్తి నందుతుంది.
1: యూ హ్యావ్ సాటిస్ఫైడ్ యువర్ ఇన్నర్ ఆత్మ, యువర్ సాటిస్ఫైయింగ్ యువర్
0: తనకు తాను తృప్తి పడనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా తృప్తి పరచగలరు?
1: వన్ హూస్ నాట్ సాటిస్ఫైడ్ హిమ్సెల్ఫ్, హౌ కెన్ హీ సాటిస్ఫై అదర్స్?
0: కనుక మొట్టమొదట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: సో అట్ ద బిగినింగ్ కమ్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఆత్మతృప్తి అత్యవసరము.
1: మీనింగ్ ద ఆత్మ ఈజ్ సాటిస్ఫైడ్, దట్స్ ఇంపార్టెంట్.
0: ఈ ఆత్మతృప్తి కలిగినప్పుడే ఆత్మత్యాగం కూడా కలుగుతుంది, సాక్రిఫైజ్ అయిపోతుంది.
1: వన్స్ యూ హ్యావ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆత్మ బీయింగ్ సాటిస్ఫైడ్, యూ కమ్అట్ విత్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఎప్పుడు ఈ త్యాగమునకు మనం పూనుకుందమో అప్పుడే సాక్షాత్కారం లభిస్తుంది.
1: వన్స్ యూ హ్యావ్ కమ్అట్ విత్ దిస్ సాక్రిఫైస్ ఆన్ యువర్ పార్ట్, దెన్ దేర్ ఇన్ కమ్స్ మోక్ష ఆర్ లిబరేషన్ ఫర్ యూ.
0: అయితే
1: యూ హ్యావ్ దిస్ విజన్ ఆఫ్ ద లార్డ్ బిఫోర్ యూ, బట్
0: నీవు మొట్టమొదట
1: బట్ అట్ ద వెరీ బిగినింగ్
0: తృప్తిగా ఉంటుండాలి.
1: You should be contented.
0: త్యాగము చేయాలి.
1: You should do sacrifice.
0: ఆనాడే సాక్షాత్కారం అనుభవించగలవు.
1: Only then will you come face to face with the vision.
0: తృప్తికి త్యాగమునకు సాక్షాత్కారమునకు మూలాధారమైనటువంటిది నమ్మకము.
1: So that which is at the basis of this satisfaction, this sacrifice.
0: ఈ నమ్మకమే లేకుండినా తృప్తియే కలుగదు.
1: Sacrifice and సాక్షాత్కార is faith. Without faith you don't have satisfaction.
0: ఈనాడు మనం భవనం నిర్మించుకున్నాం.
1: టుడే వీ హావ్ ఎరెక్టెడ్ ఎ మ్యాన్షన్.
0: భవనములకు గోడలు కనిపిస్తున్నాయి, మన యొక్క పైన ఉన్నటువంటి టాప్ కూడా కనిపిస్తుండాలి.
1: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ యూఆర్ ఏబుల్ టు సైట్ ద వాల్స్ అండ్ ద సీలింగ్.
0: కానీ కనిపించినటువంటి పునాదులు దీనికి ఆధారంగా ఉంటున్నాయి.
1: But that which has given rise to the mansion, the support, the basis is not, that is at the basis of it.
0: ఆధారమే నమ్మకము.
1: That foundation proper is your faith.
0: భవనము నిర్మించుకోరినటువంటి వాడు మొట్టమొట పునాదులను యొక్క భద్రతను
1: చూస్తాడు. One who wants to erect a mansion should try and make his foundation strong and secure.
0: Self confidence అదే పునాది.
1: Self confidence, that is the foundation stone.
0: Self satisfaction అదే గోడ.
1: Self satisfaction is like the walls.
0: Self sacrifice అదే roof.
1: Self sacrifice is like the roof.
0: Self realization అదే life.
1: And self realization self realization, that is your life.
0: కనుక మన సెల్ఫ్ రియలైజేషన్ ఆత్మ సాక్షాత్కరమైనటువంటిది మన హస్తంలోందే ఉంటుండాలి.
1: సో దిస్ ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ విత్ ఇన్ యువర్ గ్రాస్.
0: ఎట్టి తిండో అట్టి త్రేపు.
1: ద టైప్ ఆఫ్ ఫుడ్ యూ ఈట్ డిటర్మిన్స్ ద బెల్చ్.
0: ఎట్టి పిండో అట్టి రొట్టె.
1: ద టైప్ ఆఫ్ ఫ్లో దట్ యూ హ్యావ్ డిటర్మిన్స్
0: ఎట్టి భావమో అట్టి ఫలితము.
1: డిటర్మిన్ ద టేస్ట్ ఆఫ్ ద బ్రెడ్.
0: ఎట్టి చర్యలో అట్టి స్థానము.
1: ద థాట్ డిటర్మిన్స్ ద యాక్షన్.
0: కనుక మంచి చర్యలు నిండు మనం పాల్గొనడానికి ప్రయత్నించాలి.
1: సో ట్రై టు డూ గుడ్.
0: మానవునికి ప్రధానమైనటువంటిది కర్మ.
1: ఫర్ మ్యాన్ ద ప్రైమరీ థింగ్ ఈజ్ యాక్షన్.
0: ఈ కర్మాచరణ ద్వారానే ఉపాసన మనకు కలుగుతుంది.
1: త్రూ కర్మ యు హావ్ ఉపాసన.
0: ఉపాసన ద్వారానే జ్ఞానం ఏర్పడుతుంది.
1: అండ్ త్రూ ఉపాసన యు గెట్ జ్ఞాన.
0: జ్ఞానమే దైవత్వంతో ఏకీభావంగా విస్తుంది.
1: దిస్ జ్ఞాన విల్ టేక్ యూ ఆన్ టు గాడ్.
0: కనుక కర్మలు యందు ప్రధానమైనటువంటి యొక్క త్యాగభావంతో కూడినటువంటి సమత్వంతో కూడినటువంటి యోగత్వంతో కూడినటువంటి త్యాగభావంతో ఉన్నటువంటి చర్యలలో మనం పాల్గొనాలి.
1: వాట్ షుడ్ బి యువర్ యాక్షన్స్ లైక్? దే షుడ్ బి ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్. దే షుడ్ బి ఈక్వల్ మైండెడ్ పర్పస్ ఫ్రమ్ యువర్ సైడ్. దే షుడ్ బి వెయిట్ ఫర్ యోగ.
0: మన ఆశలను అదుపులో పెట్టుకోవాలి.
1: అట్ ద వెరీ బిగినింగ్ అగైన్ వి షుడ్ ట్రై అండ్ కర్బ్ అవర్ డిజైర్స్.
0: ఆశలు కలిగినటువంటి వానికి ఎవ్వడు కూడాను ఏ నాటికి తృప్తి చేయలేడు.
1: వన్ హూ ఇస్ క్యారీడ్ అవే బై డిజైర్స్ కెన్ నెవర్ బి సాటిస్ఫైడ్.
0: త్యాగికి ఏ విధమైనటువంటి ఆశలు ఉండవు.
1: బట్ ఏ మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్ హాస్ నో ఆస్పిరేషన్స్ ఆర్ డిజైర్స్.
0: ఒకానొక సమయంలో,
1: వన్స్ అపాన్ ఏ టైమ్,
0: ఒక భక్తుడు,
1: వన్ డివోటీ,
0: బ్రహ్మను దర్శించి
1: సో హ్యాడ్ ద విజన్ ఆఫ్ బ్రహ్మ.
0: మహానుభావ, నీవు మేరు పర్వతాన్ని పుట్టించావు.
1: ఓ
0: అనగా బంగారు కొండను పుట్టించావు.
1: Oh Lord, you have given rise to this Meru, the mountain Meru, and thereby gold.
0: Yavari kosam puttinchav.
1: But for whose sake have you given rise to this mountain of Meru of gold?
0: Tyagi ki danito pani ledu.
1: A man of sacrifice has no place for it.
0: Aasa kaliginatundi vaniki inlanti parvatalu inka veyi srushtinchina vaniki aasa theeradu.
1: And one who has an eye on this, any number of such mountains would not satisfy him.
0: కాబట్టి ఈ పర్వతాన్ని పుట్టించి ప్రయోజనం ఏమిటి అన్నాడు.
1: So what's the use of having any number of these mountains of
0: Meru? అనగా ఈనాడు ఆశలనేటువంటిది ఈ విధంగా మితిమీరి పోతున్నది.
1: What it means is today's desires and wishes are on the increase.
0: ఆశలు అదుపులో పెట్టుకున్నప్పుడే మనము జీవితం అనేటువంటి దాన్ని శాంతి జీవితంగా గడపడానికి వీలవుతుంది.
1: Only when you curb your desires can you have peace and
0: ప్రేమ. ప్రతి జీవితమునకు ఒక విధమైనటువంటి వేరు వంటిది.
1: లవ్ ఈజ్ లైక్ ద రూట్స్.
0: కేవలం ఇది వేరు మాత్రమే కాదు, జీవితమే ఒక ప్రేమ.
1: రాదర్ లవ్ ఈజ్ నాట్ మియర్లీ ద రూట్ ఆఫ్ వన్స్ లైఫ్ బట్ ఇట్ ఈస్ వెరీలీ ద రూట్ ఇట్ సెల్ఫ్, లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి ప్రేమనే లేకుండా జీవితమే వ్యర్థము.
1: వితౌట్ సచ్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ లైఫ్ ఈజ్ యూస్లెస్.
0: కష్టములు యందు మనము ఈ కష్టములను ధరించడానికి భరించడానికి దైవాన్ని ప్రేమించాలి.
1: In times of difficulties, in order to shoulder such difficulties,
0: mana badhalu,
1: we should pray to
0: mana
1: God.
0: Mana dukkamulu,
1: our difficulties,
0: mana vicharamulu,
1: our worries.
0: Teeravalanante ee prema dwarane manam teerchukodaniki prayatninchali.
1: If we have to free ourselves from these, love is a medium for that.
0: Daiva premanu manam andukunnatundi samayam nande etti badhalu kudanu manam badhinchavu.
1: When we secure the love of God, no difficulty can possibly trouble us.
0: కనుక దైవాన్ని ప్రేమించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా సాధనలు చేయాలి.
1: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎ డెలిబరేట్ అటెంప్ట్ ఆఫ్ సాధన టు లవ్ గాడ్.
0: ఈ ప్రేమనే లేకుండా
1: వితౌట్ దిస్ లవ్
0: తల్లిదండ్రులను మనం ప్రేమిస్తున్నాం.
1: నౌ వి ఆర్ లవింగ్ అవర్ ఫాదర్ అండ్ మదర్.
0: అన్నదమ్ములను ప్రేమిస్తున్నాం.
1: అవర్ బ్రదర్స్.
0: ఇంకా అనేక బంధుమిత్రులను ప్రేమిస్తున్నాం.
1: అండ్ అవర్ రిలేటివ్స్ అండ్ అదర్స్.
0: వస్తువులను ప్రేమిస్తున్నాము.
1: అవర్ మెటీరియల్ థింగ్స్.
0: ఈ ప్రేమ వలనే మనకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యం ఏర్పడుతుండాలి.
1: ఇట్ ఈస్ త్రూ దిస్ లవ్ దట్ వి ఆర్ ఏబుల్ టు have this bridge of understanding.
0: ప్రేమని లేకపోతే అమ్మా నాన్నను అనేటువంటి సంబంధం కూడా మనకు లేదు.
1: Between ourselves and others, without this element of love, there is no relationship between father and mother.
0: ప్రేమని లేకుండినా అన్న తమ్ములనేటువంటి సంబంధం కూడాను లేదు.
1: And without love again, there is no link between brothers and sisters.
0: ప్రేమని లేకుండినా తన దేహాన్ని కూడాను తాను ఆశించడు.
1: Without love again, one does not look to one's body.
0: కనుక సర్వ సంబంధ బాంధవ్యములకు కూడాను మూలాధారమైనటువంటి ప్రేమ.
1: సో ఫర్ ద కామన్ థింగ్ ఫర్ ఆల్ సచ్ లింక్స్ ఈస్ లవ్.
0: కనుక ప్రేమతో జీవించాలి.
1: సో లివ్ విత్ లవ్.
0: ప్రేమతో చర్యలు చేయాలి.
1: డూ ఎవ్రీథింగ్ పర్మియేటెడ్ బై లవ్.
0: ప్రేమతోనే దైవాన్ని పొందాలి.
1: అండ్ త్రూ ద మీనింగ్ ఆఫ్ లవ్ బికమ్ వన్ విత్ గాడ్.
0: కనుక సత్య ధర్మ ప్రేమ.
1: దట్ ఈస్ వై సత్య ధర్మ ప్రేమ.
0: ఈ శాంతి అనేటువంటిది మనము సహజ రీతిగా సాధించాలి.
1: And peace. We should try and secure these in a natural way.
0: శాంతి అనగా ఏమిటి?
1: What is this peace?
0: ఇంద్రియములను అదుపులో ఉంచుకోవటమే నిజమైన శాంతి.
1: Trying to put the senses under control is true shanti.
0: శాంతి అనగా కేవలము ఒక ఓపిక అని మనం భావిస్తున్నాము.
1: Now the common understanding of the word peace is patience.
0: ఇది కాదు నిజమైన శాంతి.
1: This is not the meaning of peace.
0: సమత్వమును వహించినప్పుడే శాంతికి సరి అయిన విలువ.
1: వెన్ యూ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ ఈక్వానిమిటీ ఆఫ్ పర్పస్,
0: సుఖ దుఃఖముల యందు,
1: ఐదర్ ఇన్ డిఫికల్టీ
0: లాభ నష్టముల యందు,
1: జాయ్ ఆర్ సారో లాస్ ఆఫ్
0: గెయిన్, నిందాస్తుతుల యందు,
1: ఆర్ ఇన్ వెల్త్ అండ్ పార్టీ,
0: క్షమను వహించటమే శాంతి.
1: వేర్ యూ హ్యావ్ ఫోర్బేరెన్స్, దట్ ఈస్ ట్రూ శాంతి.
0: ఓర్పును వహించటమే శాంతి.
1: To being having fortitude, that is peace.
0: సమత్వమును పొందటమే శాంతి.
1: Being having equanimity is peace.
0: కనుక సమత్వం యోగం ఉచ్యతి అన్నారు.
1: దిస్ ఈక్వానిమిటీ ఈస్ వెరీలీ యోగ.
0: ఈ సమత్వం చేతనే మనం యోగమును త్యాగమును సాధించవచ్చు.
1: త్రూ దిస్ ఈక్వానిమిటీ యూ హ్యావ్ యోగ, యూ హ్యావ్ పీస్.
0: కనుక మానవునకు ప్రధానమైనటువంటి నాలుగు సూత్రములు ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలే.
1: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దీస్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ ఆర్ ద ఫోర్ కార్డినల్ ప్రిన్సిపల్స్.
0: ఈ నాలుగు భవనములు సరి అయినటువంటి రీతిలో మనము ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటిది కొన్ని విధమైనటువంటి సార్థక మార్గంలో ప్రవేశిస్తుంది.
1: ఇఫ్ దీస్ ఫోర్ ఆర్ ఇన్ ఆర్డర్, అవర్ లైఫ్ ఆల్సో హ్యాస్ ఎ సెన్స్ ఆఫ్
0: జీవిత భవనమునకు ఈ నాలుగు లే స్తంభములు.
1: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ దీస్ ఫోర్ ఆర్ ద ఫోర్ కార్నర్ పిల్లర్స్.
0: కనుక ఈ సౌధం అనేటువంటిది ఈ నాలుగు స్తంభములపైన ఆధారపడి ఉంటున్నదని సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ మ్యాన్షన్ రెస్ట్ సెక్యూర్లీ ఆన్ దీస్ ఫోర్ పిల్లర్స్.
0: దీనులను మనం సేవించాలి.
1: ట్రై అండ్ సర్వ్ the poor and the downtrodden.
0: దిక్కులేని వారిని ప్రేమించాలి.
1: Those who the hopeless cases should be looked after by us.
0: అక్కడ కూడాను దరిద్ర నారాయణుడు ఈ స్వరూపంలో ఉన్నాడని విశ్వసించాలి.
1: They also try to believe that Lord resides in them.
0: ఒక్కొక్క మార్గములో ఒక్కొక్క వ్యక్తి యందు ఒక్కొక్క దివ్యత్వాన్ని పొంది ఉంటుంటుంది ఆత్మతత్వం.
1: దిస్ ఆత్మతత్వ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ ఎవ్రీ పర్సన్.
0: ఇట్ ఆత్మకు పుట్టుక చావుక ఎప్పుడు కూడాను లేదు.
1: దిస్ ఆత్మ హాస్ నో బర్త్ నో డెత్.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: That is one which has no birth, no death.
0: ఆది మధ్యాంతర రహితుడు అనాదివాడు.
1: Which has no beginning, no end.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He cannot be killed, he does not kill, and nothing can exterminate it.
0: తానే ఆత్మరూపుడై ఉంటుంటాడు.
1: He is verily ఆత్మ.
0: దేహము ప్రధానమైనటువంటిది కాదు.
1: Body is not important.
0: మరణపు కొంప.
1: Body is a place.
0: రోగముల మ్రగ్గెడు సేవక గంప.
1: Where you have filth and where you have disease.
0: జాత సంచలనము పొందు దుంప.
1: Given to anxieties and agitation.
0: భవసాగర మీదకి లేని కంప.
1: Cannot travel through this ocean of
0: అంబుల పదలమ్ము మనం ఎప్పు దలంప.
1: It is a sheath wearing praise and calumny.
0: నే నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించమే.
1: Oh mind, do not trust this body, look after.
0: కనుక దేహతత్వమునే మనము నిజత్వంగా మనం విశ్వసించి దీని నిమిత్తమై మనం కాలమును వ్యర్థము గావించరాదు.
1: Try and seek shelter at the lotus feet of Hari, O mind. Do not trust that the body is permanent.
0: కాలమే పరమాత్మ స్వరూపము. కాలమే పరమాత్మ స్వరూపము.
1: Time is verily God.
0: కాలమే సర్వస్వము.
1: God is, time is everything.
0: కనుక కాలమును మనం వ్యర్థము గావించరాదు.
1: So we should not waste time.
0: కనుకనే ఉపాసన స్థానమునందు కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలద ప్రమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాల నియమితాయ నమః, అంత కాలమే ప్రధానము.
1: దట్స్ వై ఇట్స్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈస్ టైమ్, గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్, గాడ్ ఈస్ బియాండ్ పాస్ట్ ప్రెసెంట్.
0: కాలమును సార్థకము చేసినటువంటి కాయమే నిజమైనటువంటి ధన్యము.
1: దట్ బాడీ విచ్ సాంక్టిఫైస్ టైమ్, హీస్ రియలీ సాంక్టిఫైంగ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్.
0: పరోపకారార్థం ఇదం శరీరం.
1: దిస్ బాడీ ఈస్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ సర్వింగ్ అదర్స్.
0: ఈ విధమైన సేవ చేసే నిమిత్తమై ఈ కాయం ధరించింది.
1: దిస్ బాడీ హెస్ బీన్ గివెన్ సో దట్ యూ కుడ్ డూ సర్వీస్.
0: ప్రకృతి యొక్క వైచిత్ర్యం లోపల అనేక రకములైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవిస్తుంటాయి.
1: వన్ ఆఫ్ ద మిస్టరీస్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ దట్ యూ హ్యావ్ దీస్ డిఫికల్టీస్.
0: ఈ జగత్తంతా ఇప్పుడు సుఖదుఃఖ సంకర్షణాత్మక మహత్వాల తరంగమైన సాగరము.
1: దిస్ వరల్డ్, దిస్ ఓషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సచ్ opposites, pairs of opposites.
0: Sukhamu dukkhamu pratyekanga undetundi kaadu.
1: There is no distinction between joy and sorrow.
0: ఇవి రెండు కూడాను నీడల వంటివి.
1: దే ఆర్ లైక్ షాడోస్ విత్ ఇన్
0: ఎండ నీడల వలె కూడాను వెంటాడుతుంటాయి.
1: దే ఆర్ లైక్ లైట్ అండ్ షాడో.
0: ఈ రెండింటి ఎందు కూడాను అవినాభావ సంబంధం ఉంది.
1: దే టు ఆర్ లింక్డ్ అప్ ఇన్ సచ్ ఎ వే యు కెనాట్ సెపరేట్ దెం.
0: బాహ్య జగత్తుకు,
1: ద వరల్డ్ అవుట్ సైడ్,
0: అంతర్ ప్రపంచమునకు,
1: అండ్ ద వరల్డ్ విత్ ఇన్,
0: ఏకత్వం అనేటువంటిది ఉంటుండాలి.
1: There is a link between these.
0: ఒక్క విషయంలో మనం చక్కగా విచారించవచ్చు.
1: We can understand this in one aspect.
0: ఆహారాన్ని ఆస్వాదించేది,
1: the process of eating food,
0: ఇంద్రియాలతో ఆనందించేది,
1: what you experience through your senses,
0: మన యొక్క వాసన చేత విజృంభించేటి,
1: and whatever is given to play in terms of your sensory perceptions.
0: ఇది దేహమా ఆత్మన?
1: Is it the body or the ఆత్మ?
0: కాదు కాదు.
1: No.
0: సర్వాత్మ అయినటువంటి ఆత్మనే.
1: It is the ఆత్మా proper.
0: పరిమళాన్ని రుచి కేవలం పరితపించేటువంటిది ఆత్మనా దేహమా?
1: Fragrance which throws you into delight, is it ఆత్మ or the body?
0: కేవలం ముక్కు ఒక ఇంద్రియం మాత్రమే కాని,
1: the nose is merely a sensory organ.
0: అనుభవించేదంతా అంతఃకరణమే.
1: But the one which experiences is that within it.
0: ఇవన్నీ కూడాను కేవలం ఒక పనిముట్ల వంటివి.
1: These are all like instruments.
0: ఇవి కరణములు.
1: These are merely organs.
0: ఈ కరణముల ద్వారా ఏమాత్రం కూడాను ఉపయోగించుకోవడానికి వినియోగం లేదు.
1: You cannot really tap that which is permanent through
0: you. కనుకనే మనయేమ మనుష్యానాం కారణం మందమోచయోహో.
1: That's why it's been said it's the mind which will lead you to bondage or to liberation.
0: మనసు లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడాను పనిచేయలేవు.
1: Without the mind the senses cannot perform.
0: ఈ మనసే ఇంద్రుడు.
1: The mind is Indra.
0: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కాబట్టి ఇంద్రుడు అని పేరు.
1: This Indra is the lord of these senses, so it's called Indra.
0: కనుక ఈ అధిపతి అయినటువంటి మనస్సు యొక్క సంకల్పం లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడాను కదలవు.
1: సో వితౌట్ ద మాస్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్ ద సెన్సరీ ఆర్గన్స్ హావ్ నో రోల్.
0: కనుక మనసును సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రారంభించడమే సాధనల యొక్క ప్రారంభం.
1: సో టర్నింగ్ ద మైండ్ టు డూయింగ్ గుడ్ అండ్ సీయింగ్ గుడ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సాధన.
0: ప్రతి ఒక్కరు కూడాను మనసును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ టు కీప్ ద మైండ్ అండర్ కంట్రోల్.
0: మనసుకు తోచినట్లంతా కూడా మనం ప్రవర్తించరాదు.
1: యు షుడ్ నాట్ ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ ద మైండ్.
0: మనసు ఒక పిచ్చికోతి వంటిది.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: దేహం ఒక నీటి బుడగ వంటిది.
1: బాడీ ఈజ్ లైక్ ఎ బబుల్ ఆఫ్ వాటర్.
0: దేహాన్ని కానీ మనసును కానీ మనం ఏమాత్రం కూడా అనుసరించరాదు.
1: డోంట్ గో బై ద మైండ్ ఆర్ ద బాడీ.
0: హృదయాన్ని అనుసరించాలి.
1: ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ యువర్ హార్ట్.
0: దీనిని అనేక విధములుగా కూడాను హృదయ సాక్షి అన్నారు.
1: దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద విట్నెస్ విథిన్.
0: ఈ హృదయాన్ని పుట్టించడానికి, అనుభవించడానికి లేక ఆచరించడానికి బుద్ధి ప్రధానము.
1: ఇట్ ఈస్ యువర్ కాన్షియన్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు డూ ఇట్ ద ఇంటెలెక్ట్ ఈస్ ఇంపార్టెంట్.
0: కనుక బుద్ధిని సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సో దిస్ ఇంటెలెక్ట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ గార్డెడ్.
0: కనుకనే గాంధీ కూడా చెప్పేటువంటి వాడు, సబ్కో సన్మతి దే భగవాన్ అన్నాడు.
1: దట్స్ వై గాంధీ ఆల్సో యూస్ టు సే, ఓ లార్డ్ గివ్ ఎవ్రీవన్ ఎ నోబుల్ మైండ్.
0: సరి అయిన బుద్ధి ఉంటే తాను సరి అయిన జీవితాన్ని అనుభవిస్తాడు.
1: వన్ హూ హాస్ ఎ గుడ్ మైండ్ విల్ ఫాలో ఎ గుడ్ లైఫ్.
0: ఎప్పుడు కూడాను పరుల తప్పులు మనం ఏనాడు కూడాను పట్టరాదు.
1: వీ షుడ్ నాట్ గో అబౌట్ సీకింగ్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్.
0: పరుల తప్పులు వెతకరాదు.
1: షుడ్ నాట్ లుక్ ఫర్ దెమ్.
0: పరుల దోషములు ఏమాత్రం కూడా చూడరాదు.
1: డోంట్ లుక్ ఎట్ ద ఫాల్ట్.
0: తనలో ఉన్నటువంటి దోషములను,
1: try to rectify the mistakes within you.
0: తనలో ఉన్న తప్పులను,
1: and the shortcomings within you.
0: దీన్ని తాను చూచుకొని సరిదిద్దుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Try to look at them and try to rectify them.
0: తన తప్పులు తాను సరిదిద్దుకున్నటువంటి వాడే సరైన మార్గంలో ప్రవేశిస్తాడు.
1: One who can rectify his own shortcomings can follow the good path.
0: నిరంతరము పరదోషములనే మనం పాటిస్తూ పోవడం చేత మన హృదయం కూడా దోషమయమైపోతుంది.
1: Can follow the good path. One who looks for the shortcomings in others, you are filling your heart itself with bad things.
0: కనుక ఎవరిని కూడా మనం బాధించడానికి ప్రయత్నించకూడదు.
1: సో వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ ఎల్స్.
0: పరుల తప్పులు వెతికేటువంటిది ఎవరు?
1: హూ ఈజ్ ఇట్ దట్ లుక్స్ ఫర్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్?
0: కేవలం దుష్టుడే.
1: వన్ హూ ఇస్ ఈవిల్ మైండెడ్.
0: సజ్జన మార్గంలో ప్రవేశించినటువంటి వాడు పరదోషమును ఏమాత్రం కూడా వెతకడు.
1: వన్ హూ హాస్ టేకెన్ ద నోబుల్ పాత్ విల్ నెవర్ సీక్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్.
0: కనుకనే ఆంధ్రప్రదేశంలో అప్పుడప్పుడు చెప్తుంటారు,
1: దట్స్ వై
0: కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టుడు తప్పులు వెతుకుతాడు అని.
1: That's why in Andhra Pradesh there is a saying which goes, the dog is after chappals and sandals and footwear, And the evil-minded is after mistakes and shortcomings
0: in others. మనం నిరంతరము ఇతరుల దోషములే వెతుకుతున్నామంటే మనం కేవలం దుష్టులమనే చెప్పొచ్చు.
1: So if you are looking for shortcomings in others, you are an evil-minded person.
0: తప్పులు లేనిటువంటి మానవుడు లోకములో ఉండడు.
1: There is nobody who is beyond
0: these mistakes. ఏదో కొంత తప్పులు ఉంటుంటాయి.
1: Certainly there are certain amount of mistakes.
0: కానీ వాటి యందు మనం దృష్టిని ప్రసరించరాదు.
1: But we should not go by them.
0: అందరినీ చూచి ప్రేమించడానికి ప్రయత్నించాలి.
1: You try and love all the others around you.
0: తప్పులెన్ను వాడు తమ తప్పులు ఎరుగరు.
1: Now one who looks for faults in others cannot find his own faults.
0: అందరి యందు సోదరత్వమును,
1: this brotherhood in everyone,
0: అందరి యందు కూడాను దివ్యత్వాన్ని మనము అనుభవించినప్పుడే,
1: and seek and experiencing the divinity in all,
0: దైవ ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
1: You will become deserving of the grace of God.
0: ఎవరు దైవానికి పాత్రుడు, ఎవరు దైవానికి సన్నిహితులు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, సర్వులను ప్రేమించినటువంటి వాడే దైవానికి సన్నిహితుడు.
1: Who is close to God, who has secured the grace of God, that person who has loved all beings
0: is close to God. Once you
1: have pleased God, you have pleased everybody, everything around you.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: కేవలం దేహమునకు పుట్టిన దినమని,
1: that this body has a birthday,
0: ఈ భౌతికమైనటువంటి యొక్క కార్యములు యందు మనం జీవితాన్ని వ్యర్థము గావించుకోరాదు.
1: We should not waste away our time in these worldly things.
0: ఏనాడు మన హృదయములో నిర్మలమైనటువంటి భావములు, నిశ్చలమైనటువంటి తత్వములు, నిస్వార్థమైనటువంటి యొక్క సేవకులు ఈ హృదయములో ప్రకటిస్తారో, ప్రభవిస్తారో, ఏనాడు దానిని అనుభవిస్తారో, ఆనాడే నిజమైనటువంటి నీ జన్మకు సార్థక దినము.
1: That day where serene thoughts pervade your mind, where steadiness of purpose comes into being, where you are at peace with yourself in terms of your experiences, that is the day where you should regard it as the dawn of a new day.
0: సాధకులు కాబోయేటువంటి వారు,
1: దోస్ హూ ఆస్పైర్ టు బికమ్ సాధక,
0: సర్వేశ్వర అనుగ్రహాన్ని పొందదలిచినటువంటి వారు,
1: హూ వాంట్ టు సెక్యూర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్,
0: పల్లెల్లో ప్రవేశించి,
1: షుడ్ గో టు ద విలేజెస్,
0: ఈ బాధలతో కృంగిపోయేటువంటి వారికి,
1: వన్ హూ ఆర్ వెయిట్ డౌన్ విత్ దీస్ సారోస్,
0: తగిన సేవలు చేసి,
1: పెర్ఫార్మింగ్ సేవాస్ టు సచ్ పీపుల్,
0: ఆ జీవులను ఆనందపరచడానికి ప్రయత్నించాలి.
1: బై బ్రింగింగ్ రిలీఫ్ అండ్ జాయ్ టు సచ్ పీపుల్,
0: సేవనే ప్రధానమైనటువంటి యొక్క సాధన.
1: ఇట్ ఈస్ ది సర్వీస్ అండ్ సర్వీస్ ఈస్ ద ట్రూ సాధన.
0: ఈ సేవ అనేటువంటి దాన్ని వదిలి ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: లీవ్ అవుట్ సేవ, యూ డూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాధన, ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్.
0: శ్రవణం, కీర్తనం, విష్ణుస్వరణం, పాద సేవనం, ఈ సేవ అనేటువంటిది చాలా విష్ణుత్వానికి సమీపత్వాన్ని చేకూరుస్తుంది.
1: వన్ ఆఫ్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్, ఎ వెరీ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ సర్వీస్.
0: కనుక ఇప్పుడు ప్రకృతి వైచిత్యం చేతను, కొన్ని విధములైనటువంటి వికల్పం చేతను, అనేక ప్రాంతములలో ఈ యొక్క అతివృష్టి, అనావృష్టి అనేటువంటిది ప్రారంభించి, తద్వారా అనేక మంది బాధలు పడుతున్నారు.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ నెల్లూరు
0: జిల్లాలో అధిక వృష్టి ప్రారంభమై అనేక విధమైనటువంటి నష్ట కష్టములకు గురి అయిపోయారు.
1: ఓన్లీ రీసెంట్లీ దే ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై ది సైక్లోనిక్ స్టార్మ్.
0: సాధ్యమైనంత వరకు,
1: యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్,
0: మన ఖర్చులను కూడా తగ్గించుకుని,
1: బై ట్రైంగ్ టు పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ ఓన్ ఎక్స్పెండిచర్,
0: అట్టి బాధలలో గురి అయినటువంటి వారికి,
1: those who have been afflicted thus,
0: atti kashtamulaku chikkulukunnatundi varini,
1: those who are subjected to such untoward misery,
0: tagineetundi sevalo meeru palgonali,
1: trying to bring relief to such people, do some service.
0: Nellore jilla nunchi vachinatundi seva dala sabhyulanta kudanu ee karyamlo repati nunchine praveshinchi tagineetundi sahayam cheyali.
1: Now those seva dal members belonging to the Nellore district should plunge into such service activities from tomorrow itself.
0: Inte kaakunda parisara prantramul varainatundi Guntooru, Krishna, వెస్ట్ గోదావరి వీరందరూ కూడాను అందులో పాల్గొని ఈ సేవలో మీరు జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: నాట్ ఓన్లీ దాట్, ద నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గుంటూరు, కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్, దే ఆల్సో షుడ్ జాయిన్ దిస్ సర్వీస్ యాక్టివిటీస్ అండ్ సాంక్టిఫై.
0: తోటి సోదరి సోదరి మండలి అంతా కూడా బాధలు పడుతుంటే మనము ఈ విధమైనటువంటి చూస్తూ నిర్లక్ష్యంగా ఉండటము సరి అయినటువంటిది కాదు.
1: వెన్ యువర్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ సఫరింగ్ దస్, వీ షుడ్ నాట్ బి మియర్ ప్యాసివ్ స్పెక్టేటర్స్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ అవర్ పార్ట్.
0: బాధలు ఏనాడైనా ఎవరికైనా కూడా కలగవచ్చు.
1: సర్టన్లీ సఫరింగ్ వుడ్ కమ్ టు ఎవ్రీ పర్సన్.
0: కనుక
1: నౌ దోస్ సేవాదల్ మెంబర్స్ బిలాంగింగ్ టు ది నెల్లూరు డిస్ట్రిక్ట్ షుడ్ ప్లంజ్ ఇన్ టు సచ్ సర్వీస్ యాక్టివిటీస్ ఫ్రమ్ టుమారో.
0: ఇంతే కాకుండా పరిసర ప్రాంతముల వారైనటువంటి గుంటూరు

0: not be mere passive spectators. It's not proper on our part.
1: బాధలు ఏనాడైనా ఎవరికైనా కూడాను కలగవచ్చు.
0: Certainly suffering would come to every person.
1: కనుక ఈనాటి బాధలు పడేటువంటి వారిని మనం ఆదుకున్నప్పుడే రేపటి దినం మన బాధలను ఆదుకునేటువంటి వారు ఉంటారు.
0: When you go to the help of the suffering ones now, tomorrow others will come to your moment, in your moment of distress.
1: ఒక విధమైనటువంటి అపేక్షతో కూడాను మనం సేవలు చేయరాదు.
0: And again, we should not go for the sake of winning praise and acclaim.
1: నిరపేక్షతో
0: without having any
1: నిష్కామ కర్మలు ఆచరించాలి.
0: Indulging in selfless service.
1: భగవద్గీతలో ప్రధానమైనటువంటి యొక్క సూక్తి అదియే.
0: This is the first principle in the Bhagavad Gita.
1: నిష్కామ కర్మ.
0: This is selfless service.
1: ఇదే స్థిత ప్రజ్ఞ లక్షణం.
0: This is the hallmark of any
1: కనుక
0: person who has equanimity of purpose. Therefore,
1: ఈనాడు ప్రధానమైనటువంటి ఆదేశము.
0: Today, the primary injunction being given to you is
1: సర్వ జీవులను ప్రేమించి
0: love all living forms and beings.
1: దైవానుగ్రహమును పొందుటకై
0: in order to secure the grace of God
1: nitya prarthanalayandu
0: in your daily worship
1: loka samasta sukhino bhavantu
0: may all wherever they are enjoy peace prosperity
1: sarvulu
0: kudanu
1: chemanga untundali
0: let all beings be safe
1: sarva deshamulu kudanu chemanga untundali
0: let all countries enjoy peace and
1: prosperity
0: bharat
1: deshamane atvanti yokka sankuchitamaina bhavamu unchukoraadu
0: you should not have this narrow feeling that only India should prosper or benefit
1: vichara bhavamuto
0: have this broad mind broad thoughts
1: మీరు సేవలు చేయడానికి ప్రయత్నించాలి.
0: డూ యువర్ సర్వీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాడ్ విజన్.
1: విశాల హృదయమే లేకుండినా
0: వితౌట్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్
1: సర్వ సాధనలు కూడాను కేవలము ఒక వ్యక్తమైపోతాయి.
0: ఆల్ యువర్ సర్వీస్ వుడ్ బికమ్ యూస్లెస్ అండ్ ఫ్రూట్లెస్.
1: కనుక నేటి నుండి
0: దేర్ఫోర్ ఫ్రమ్ టుడే
1: రాబోయే 60th బర్త్డే 60 సంవత్సరంలో బర్త్డే అని మీరు అనుకుంటున్నారు.
0: And what is coming now around the corner is the 60th birthday, or that's how you look at it.
1: ee lopala meeru sankalpinchukunnatvanti 6000 gramamulu kudanu sampurna truptito meeru sevalu cheyali.
0: And before this deadline of the 60th birthday, the 6000 villages which have been taken up by you, you must try and achieve the targets.
1: okkokka pallaku kudanu vidyanu andinchali.
0: Achieve the targets laid down.
1: Vidya samasthanu sthapinchali.
0: In every village have an education institution.
1: Vaidyamunu prayatnapurvakanga sadinchali.
0: Bring the health care to these villages.
1: Jalamunu variki andinchali.
0: Give them drinking water.
1: Roadlanu veyyali.
0: Lay down roads.
1: Ivi pradhanamainatvanti yokka sadhanalu.
0: These are the main points of your sadhana.
1: Ante kaani manamu edo konni chinna chinna pannulanta chesi ee pallenu manamu దత్తత తీసుకున్నామనుకోవటము ఇది కేవలం సరైనటువంటి యొక్క దత్తత కానేరదు.
0: Instead of doing this by saying that we have adopted a village, we indulge in activities which are nothing at all. This is not proper.
1: దీని నిమిత్తమే మీరు ధనమునకు ఏమాత్రం కూడాను కొరత పడనక్కర్లేదు.
0: And in order to execute these tasks, you need not bother about the finances. అంత
1: వరకు ఇది ధనముతో ఏమాత్రం సంబంధం లేకుండా హృదయముతో దేహంతో చేయవలసినటువంటివి చేయాలి.
0: As far as possible, dealing these activities from the element of finance, let your heart take the first leap. Let your mind be involved in it.
1: మీరు సేవ చేయడానికి కొంచెం ధనమును ప్రోగు చేసుకోవాలి.
0: Certainly, in order to do it, you need a little amount of money.
1: కనుకనే ceiling on desires అని నాలుగు రకమైనటువంటి మార్గాలు బోధించాం.
0: So therefore, we have this ceiling on desires, a fourfold way.
1: మనము తినేటువంటి తిండిని వ్యర్థము గావించరాదు.
0: We should not waste the food that we eat.
1: దుర్వినియోగం చేయరాదు.
0: Should not misuse it.
1: ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి.
0: Eat what you really need.
1: దానితో కొంతవరకును ఈ ధనమును ప్రోగు చేసుకోవచ్చు.
0: So thereby, you must save up some money.
1: ఇంకా ఫుడ్ అనేటువంటిది అయిన తర్వాత మనము సరైన రీతి లోపల వస్తువులు కూడా కొంచెం దుర్వినియోగం చేయరాదు.
0: అండ్ ఇన్ అడిషన్ టు దిస్ ఫుడ్ వీ ఆల్సో షుడ్ నాట్ వేస్ట్ అవే ద ఫెసిలిటీస్ అవైలబుల్ టు us.
1: ఈ ధనమును ప్రోగు చేసుకునే నిమిత్తమై మన ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవాలి.
0: In order that we might make some savings of money, try to curb our expenditure.
1: అనేక మంది శ్రీమంతులు పెండిండ నిమిత్తమై ఇంకా కొన్ని కొన్ని వైభవాల నిమిత్తమై వేలు వేలకు ఖర్చు పెడుతుంటారు.
0: There are many wealthy people who on occasions like marriage and so on spend thousands of rupees.
1: ఈ ఉన్న వారికే పెట్టి వీరి పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడుట కంటే లేని వారికి పెట్టి వారి జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: In this process, what do? They give to those who themselves are wealthy. Rather than do it, give to those who do not have money to go by, and thereby bring some relief.
1: Misuse of money is evil annaru.
0: Misuse of money is evil, it's been said.
1: Kanuka manam don't waste food.
0: Therefore, don't waste food.
1: Don't waste time.
0: Don't waste time.
1: Don't waste money.
0: Don't waste money.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: Ee naligintu dwara manam entaina sevalu cheyochu.
0: And once you have accomplished these

0: యూ కెన్ డూ ఎనీ అమౌంట్ ఆఫ్ సేవ.
1: కనుక ఈనాడు ఈ పల్లెల సేవలు చేసే నిమిత్తమై సత్యసాయి ట్రస్ట్ కొంత ప్రయాణాల కోసమని, కొన్ని రకములైనటువంటి వారికి సదుపాయాల కోసమని కొంత ధనమును కూడా మీకు ఈనాడు అందిస్తున్నాడు.
0: సో టుడే ద సత్సాయి ట్రస్ట్, ఇన్ ఆర్డర్ దట్ యూ మైట్ ఎగ్జిక్యూట్ దీస్ టాస్క్ అహెడ్ ఆఫ్ యూ ఇన్ ద విలేజెస్ అండ్ ఫర్ యువర్ ఓన్ కన్వీనియన్స్.
1: అనేక మంది వర్కర్స్ కు, అనగా సేవకులకు సేవ చేయాలనే ఆశ ఉంటుంది, కానీ ఈ ప్రయాణములు చెల్పడానికి చేతిలో కాసు ఉంటుండదు.
0: ది సొసైటీ ట్రస్ట్ ఇస్ సెట్టింగ్ అసైడ్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ టుడే. దేర్ ఆర్ మెనీ సేవర్స్ హూ వాంట్ టు డూ బట్ ఫర్ వాంట్ ఆఫ్ మనీ.
1: మీరు వచ్చిపోయేటువంటి ఖర్చుల కోసము,
0: ఫర్ వాంట్ ఆఫ్ మనీ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ సో.
1: ఈ ధనమును వినియోగించుకోవాల్సిందే, కానీ
0: దిస్ మనీ ఈస్ గివెన్ నౌ ఫర్ యూ టు అండర్టేక్
1: అనవసరమైనటువంటి వాటికంతా ఈ ధనమును వినియోగించరాదు.
0: ఫర్ అండర్టేకింగ్ జర్నీస్ ఫర్ యువర్ స్పాట్స్ ఆఫ్ సర్వీస్.
1: ఒక్కొక్క జిల్లా కూడా ఇంటింట ధనమును మీకు అందిస్తున్నాము.
0: ఇట్ షుడ్ నాట్ బి వేస్టెడ్. దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ విలేజ్ వి ఆర్ గివింగ్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ నౌ.
1: ఇది నిజమైనటువంటి యొక్క పుట్టిన పండుగగా మీరు భావించుకుని ప్రేమతత్వాన్ని మేము అందుకున్నామని ప్రజాసేవలో మీరు పాల్గొనడానికి కంకణం కట్టుకోవాలి.
0: యు మస్ట్ రిగార్డ్ దిస్ యాజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ టుడే సెలబ్రేషన్ ఆఫ్ బర్త్ డే. దట్ ఈస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్.
1: ప్రేమపూర్వకంగా
0: and having received this love, daya
1: premalo hrudayamto
0: plunge into service activities.
1: 10 lakhala rupayalu meeku andistunnanu.
0: Today I, born out of with this feeling of love and compassion, I am giving you a sum of 10 lakh rupees.
1: Dr. Subbarao, Andhra Pradesh. గోగాయ్ అస్సాం. గుప్తా బీహార్. మాథుర్.
2: నెక్స్ట్ వన్ ఇస్ భరద్వాజ్ ఫ్రమ్ ఢిల్లీ. మిస్టర్ ఆర్ఎస్ ప్రసాద్ ఫ్రమ్ హర్యానా.
1: గుజరాత్. మాథుర్.
2: హిమాచల్ ప్రదేశ్.
1: హర్యానా.
2: దెన్ కర్ణాటక. మిస్టర్ ఏ మోహన్ రావు. కేరళ. కేఎస్ మేనన్. మధ్యప్రదేశ్. మిస్టర్ హింగోరాణి. మహారాష్ట్ర. శ్రీకాంత్ సావంత్.
1: మధ్యప్రదేశ్.
2: ఒరిస్సా. మిస్టర్ పాని.
1: మధ్యప్రదేశ్.
2: పంజాబ్. మిస్టర్ బీకే సోని. రాజస్థాన్. కేఎస్ గోయల్. తమిళనాడు. డాక్టర్ పూనమ్. ఉత్తరప్రదేశ్. కమలా మాల్. వెస్ట్ బెంగాల్. నితిన్ మజ్ముదా. దీస్ ఆర్ ఆల్ స్టేట్ సేవాదల్ కన్వీనర్. As you know, the Education in Human Values program is being introduced in primary education in almost all the states of India. Last year, Bhagwan has graciously granted a sum of rupees 1 lakh for the use of the teachers for their transport and other expenses. Today, Bhagwan has graciously been donating rupees 50,000 to the said trust. Shri Manima, take it.
3: ప్రేమ ముదిత మనసే క

0: Sridhara, God, is love. His form is love. Without knowing a fraction of the spirit of love, how do you expect happiness out of all this that you have around, the material and the various activity that goes on?
1: Prema. ఈనాటి మానవుడు ఉపయోగించేటువంటి యొక్క పదమునకు అనేక విధములైనటువంటి అర్థములు గుర్తించుకుంటూ వస్తున్నారు.
0: మ్యాన్ అండర్స్టాండ్స్ లవ్ టుడే ఇన్ వేరియస్ కనోటేషన్స్ అండ్ గివ్స్ వేరియస్ ఇంటర్ప్రిటేషన్స్.
1: పుట్టిన ప్రతి శిశువు కూడాను తానెవరో, తానెక్కడ ఉన్నానో, తాను ఎందుకోసం పుట్టాను అనేటువంటి విషయములు ఏమాత్రము కూడాను తెలియనటువంటి ఆ శిశువు ప్రథమములో తల్లిని ప్రేమిస్తుంటాడు.
0: ద చైల్డ్ హూ డస్ నాట్ నో ఎనీ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్ దిస్ నేచర్, హూ యామ్ ఐ, వై యామ్ ఐ బోర్న్, ఫర్ హూ సేక్, డస్ నో ఎనీథింగ్ ఎట్ ఆల్ బట్ ఫైండ్స్ డిలైట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్.
1: ఇది ఏమి, ఎందుకు అనేటువంటి విషయం కంటే ప్రేమ చాలా ఉత్తమమైనటువంటిదని ఆ శిశువే జగత్తుకు ప్రబోధిస్తూ వస్తుంది.
0: ఇట్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ ద చైల్డ్ టు ద వరల్డ్ దట్ లవ్ డస్ నాట్ నో ఎనీథింగ్ లైక్ వై, వేర్, వెన్ అండ్ సో ఆన్.
1: ప్రేమ ప్రతి మానవుని హృదయం నుండి మొట్టమొదట ప్రేరేపించేటువంటిది.
0: It is the love that originates first in the heart.
1: ఈ ప్రేమ ప్రేరేపణ తర్వాతనే అన్ని సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
0: And this love prompts the thought process thereafter.
1: మానవుని హృదయం నుండి ఆవిర్భవించేటువంటి మొట్టమొదటి శబ్దము ప్రేమ.
0: The first sound that comes out of the heart is this love.
1: మానవ జీవితమునకు, జీవితమనే వృక్షమునకు ఈ ప్రేమనే వేరు.
0: For this tree of life, love is the root.
1: జ్ఞానమే దీని ఫలము.
0: Wisdom is the fruit.
1: అని ఉపనిషత్తులు చాటుతూ వచ్చాయి.
0: That is the teaching of Upanishads.
1: కానీ నా ఉద్దేశము ఒకటి వేరు, రెండవది ఫలము అని విభజించటము చాలా సరి అయినటువంటిది కాదు. మానవ జీవితమే ప్రేమమయం.
0: బట్ భగవాన్ opines దట్ వన్ cannot క్లాసిఫై, డైవర్సిఫై లైక్ దట్ ద హోల్ ట్రీ ఆఫ్
1: జీవితమే ప్రేమ, ప్రేమనే జీవితము.
0: లైఫ్ ఇస్ లవ్, లవ్ ఇస్ లైఫ్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: ఒక భక్తుడు జీసస్ దగ్గరికి వచ్చి, ప్రభుజీ, నన్ను నేను రక్షించుకోవడానికి ఏ పని చెయ్యాలి, ఏది నన్ను నన్ను రక్షించుకోవడానికి సహాయం చేస్తుంది అని ప్రశ్నించాడు.
0: A devotee approached Jesus Christ and has put this question, what is that I should do in order to protect myself?
1: పిచ్చివాడ, సర్వమును రక్షించేటువంటిది భగవంతుడే.
0: Oh, madcap, it's God who protects all.
1: అట్టి ప్రేమమయమైనటువంటి భగవంతుని నీవు ప్రేమిస్తూ పోతే ఆ ప్రేమనే నిన్ను రక్షిస్తుంది అన్నాడు.
0: If you love that loving God, the very love will protect you.
1: అదే విషయమును భగవద్గీత యందు కూడాను అర్జునుడు ప్రశ్నించాడు. కృష్ణ, నీకు ఎవరిపైన అభిమానం అధికము, ఎవరంటే నీకు ప్రీతి అని ప్రశ్నిస్తాడు.
0: The same thing you find there in Gita, where Arjuna puts a question to Krishna, who is dearest to you, Lord?
1: Yavaru nannu nischalamuga nisvarthamuga drudamaina vishwasamto preminturo vare na sannihitudu annadu.
0: He said, the one with steady, selfless, strong faith is so close to me.
1: Atti prema tattvanni drishti yendunchukoni అందరి యందు ఉండినటువంటి యొక్క ప్రేమతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి సర్వులను ప్రేమిస్తూ ఉండేటువంటి వాడు నాకు అమితమైనటువంటి యొక్క అభిరుచి, అటువంటి వాడైనా ప్రియ శిష్యుడు అన్నాడు.
0: ఫర్దర్ హీ సెట్, వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ యూనిఫామ్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్ అండ్ లవ్స్ ఎవ్రీబడి ఈక్వలీ ఈజ్ డియరెస్ట్ టు
1: ప్రేమ సాధించలేనటువంటిది జగత్తులో ఏదీనూ లేదు.
0: There's nothing that the love cannot accomplish in this world.
1: కఠినమైన క్రోధాన్ని కూడా నువ్వు ప్రేమ సాధిస్తుంది.
0: The love even can, it can conquer anger, pacify.
1: అసూయ, దంభము, క్రోధము ఇత్యాది క్రూర భావములు కూడాను చల్లార్చేటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే.
0: The wicked qualities like jealousy, pomp and anger are all pacified by love.
1: ప్రేమను అమృతమునకు ప్రక్కలో ఉంచినప్పుడు ఈ అమృతము ప్రేమ కంటే మధురమైనటువంటిదిగా కనిపించదు.
0: When you keep love and amrita, the nectar, side by side, the nectar is not sweeter than love.
1: బుద్ధుడు ప్రయాణం చేయుచున్న సమయమునందు ఒక రాక్షసుడు, అసూయాపరుడైనటువంటి రాక్షసుడు ఎదురొచ్చి, బుద్ధుడా ఈనాడు నీవు నాకు ఆహారంగా నీవు సిద్ధంగా ఉండు అని కత్తినెత్తాడు.
0: As Buddha was passing by, he came across a jealous demon who said, Buddha, be prepared to be my food. And he lifted his sword.
1: బుద్ధుడు పక్కున నవ్వి, ఓ అసూయ రాక్షసి, నిన్ను కూడాను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు.
0: Buddha smiled and said, Oh, the demon full of jealousy, I love you too.
1: ఈ ప్రేమ అనేటువంటి పదము వినగానే ఆ అసూయ రాక్షసి కూడాను మార్పు చెంది శాంతికి చిహ్నంగా ఒక పావురము యొక్క ఆకారం ధరించి ఎగిరిపోయింది.
0: Listening to the very word of love, even the demon of jealousy transformed, got pacified, changed into pigeon and left the area.
1: ప్రేమ పదమును వినగానే ఇన్ని మార్పులు కలుగుతున్నప్పుడు, ప్రేమనే కలిగినప్పుడు ఇంకా ఎన్ని మార్పులు మనము కలిగించుకోవచ్చు.
0: On listening to the very word of love, when there is such a transformation, what more will be there if you practice it and possess it?
1: Kanuka, ee jagattunandu denini manamu sadhinchavalannannu prema cheta sulabhanga mana vaanchalu neravechukovachchu.
0: So in this world, we can achieve anything, fulfill any desire with this love.
1: Daivanne sadhinchagalinatundi ee prema shaktiki ee jagattunandu sadhinchaleinatundi emiti unnadi.
0: We can even attain God with love. Then you can imagine what that cannot be achieved with it.
1: ఈ ప్రేమకు ఐదు పేర్లు ఉన్నవి.
0: Love has five names.
1: మొదటిది శాంతము.
0: The first peace, శాంతము.
1: రెండవది దాస్యము.
0: The second servitude, దాస్యము.
1: మూడవది వాత్సల్యము.
0: The third affection, వాత్సల్యము.
1: నాలుగవది సఖ్యము.
0: Fourth one, sakhya, friendship.
1: ఐదవది మాధుర్యము.
0: The fifth one is sweetness, మాధుర్యం.
1: ఇవన్నీ కూడాను ప్రేమకు పర్యాయ పదములే.
0: These are the synonyms of this word love.
1: శాంతము ప్రేమకు ఎట్లా పర్యాయ పదం అవుతుంది అని మనం విచారించవచ్చును.
0: We may question how peace can be a synonym to this word love.
1: శాంతి అంటే ఏమిటి?
0: What do you mean by peace?
1: ఎవరన్న ఎన్ని అన్నప్పటికీ బదులు చెప్పక, నోరెత్తక, కేవలము మౌనంగా ఉండటం శాంతమని భావిస్తున్నారు. అది కాదు శాంతం.
0: వీ కన్సిడర్ పీస్ మీన్స్ రిమైనింగ్ సైలెంట్, కీపింగ్ అవర్ మౌత్ షట్.
1: మానవుని ఎన్నటువంటి ఎనీథింగ్ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చర్యలు, దుర్భావములు, ఇలాంటి క్రూరమైనటువంటి భావములను ఏనాడు తన హృదయం నుండి వేరు చేయునో అట్టి స్థితికే శాంతము అంటారు.
0: పీస్ ఈజ్ ఎ స్టేట్ when we are free from all wicked thoughts, bad thinking and evil tendency and temperament.
1: Dvesham nirmoolamu gaavinchukunna tarvata undeetundi oka hrudaya bhavamunike shantamu antaru.
0: Peace is a state when this hatred is totally annihilated.
1: Samattamu samaikyata sabravutthamu kaliginatundi oka hrudayamunike శాంతము అంటారు.
0: పీస్ ఈజ్ ఎ స్టేట్ వేర్ యూ ఎంజాయ్ ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ, ఫ్రెటర్నిటీ.
1: అనగా ఈ దుర్గుణములు మనం దూరం గావించుకున్నప్పుడు మిగిలేది ఒక్కటే.
0: It only means when we give up all the bad qualities, only one remains.
1: దివ్యత్వమైనటువంటి దైవత్వము.
0: That is the divinity.
1: దీనిని వేదాంత పరిభాషయందు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: This is described in varied ways in Vedantic parts.
1: మానవుడు ఈ జగత్తునందు తెలుసుకోవలసినటువంటి విషయములు ఎన్నియో ఉంటున్నవి.
0: There are lots of things to know in this world.
1: కానీ ఇన్నింటిని వదిలిపెట్టి వేదాంతము, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఇత్యాది మహాపవిత్రమైన గ్రంథములన్నీ కూడాను స్వమివర్శే వివేచ్ఛః స్వవిమర్శే మోక్షః అన్నాడు. తనను తాను గుర్తించుకున్నటువంటిదే మోక్షము అని బోధించింది.
0: Vedas, Upanishads and Brahma Sutras, sacred texts, left out all the material, so much of the things that we are supposed to know,
1: Swavimarsi.
0: But stress on the self-inquiry.
1: Swavimarsi. Tanantanu vimarsinchukotamu.
0: We should proceed on the path of self-inquiry.
1: Yemiti, nenevaru, nenevaru, nenevaru, nenevaru, aneetvanti yokka ee vimarsana bhavame mottamota manam telusuko, ade mochamu annadu.
0: What we should know is, in the path of self-inquiry, we have to put a question like this, who am I? That gives you liberation.
1: ప్రపంచములో ఎన్నో పదార్థములు ఉన్నాయి తెలుసుకోవటానికి.
0: There are so many objects in the material
1: world. ఎన్నో విషయములు ఉన్నాయి తెలుసుకోవటానికి.
0: There are lots of things to know.
1: ఇన్నింటిని వదలి నిత్య జీవితములో ఉపయోగించి ఉన్నటువంటి నేను అనేటువంటి పదమును తెలుసుకోవటం ఏమంత గొప్పదా.
0: Brushing aside all those many things, myriad things outside, what is it that you gain by knowing yourself?
1: యావత్ ప్రపంచమంతా కూడా బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంటుంది.
0: దిస్ వర్డ్ ఐ ఈ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
1: ఐ ఒకే అక్షరమే.
0: ఐ ఈ సింగిల్ లెటర్డ్ వన్.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. దీనికంటే రెండవది ఇంకోటి లేదు బ్రహ్మ.
0: ఇట్స్ ఓన్లీ వన్, నాట్ టూ. దిస్ ఇస్ డివినిటీ, నథింగ్.
1: కనుకనే సర్వము ఈ నేను అనేటువంటి ఒక పదమునంది మాత్రమే ఈవిడి ఉంటున్నది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ది సింగిల్ లెటర్డ్ ఐ.
1: భగవద్గీత యందు ప్రతి అడుగుడను మాం ఏకం అన్నాడు.
0: ఇన్ గీత ఇట్ ఇస్ రిపీటెడ్లీ సెడ్ ఐఎమ్ వన్.
1: ఆ ఏకత్వాన్ని శరణం, మామేకం శరణం వజ.
0: ఇట్ ఓన్ మీ సరెండర్ యువర్ సెల్ఫ్ టు దట్ వన్.
1: మోక్ష ఇష్యామి మా సుచ నేను అన్నాడు.
0: ఈ సెడ్ ఐ ఓన్లీ కన్ఫర్ యూ లిబరేషన్.
1: ప్రతి పదమునందు కూడాను నేను నేను నేను అనేటువంటి పదమును ఉపయోగిస్తూ వచ్చాడు.
0: అట్ ఎవ్రీ స్టేజ్ దిస్ సింగిల్ లెటర్డ్ ఐ ఈస్ రిపీటెడ్లీ స్ట్రెస్డ్.
1: ఈ నేను అనేటువంటి పదము ఇంత గొప్ప శక్తివంతమైనటువంటిది.
0: సో దిస్ సింగిల్ లెటర్డ్ వర్డ్ ఐ ఈస్ మైటీ.
1: కోటీశ్వరుని మొదలు కూటి పేద వరకు, పండితుని మొదలు పామరుని వరకు, అజ్ఞాని మొదలు ప్రజ్ఞాని వరకు కూడాను తనను తాను ప్రకటించుకునే సమయం లోపల, తనను తాను చెప్పుకునేటువంటి సమయం లోపల నేను అనేటువంటి పదం రాకుండా రెండో పదం వాడు ఉపయోగించుకోలేడు.
0: రైట్ ఫ్రమ్ ద టాప్ మిలేనియా డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎ పాపర్, an illiterate, ignorant one, to the level of a scholar, everyone introduces one's own self with this word I.
1: Nenu vachanu.
0: He says, I have come.
1: Nenu potunnanu.
0: I am going.
1: Nenu chuchanu.
0: I have seen.
1: Nenu vinnanu.
0: I heard.
1: Nenu maatadutunnanu.
0: I speak.
1: ఈ అన్నింటి ఎందుకు నేను అనేటువంటిది ఏకంగా ఉంటుండాలి.
0: ఇన్ ఆల్ దిస్ అటరెన్సెస్ దిస్ ఐ ఈస్ కామన్.
1: ఈ నేను అనేటువంటిది ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ దిస్ ఐ?
1: అది ఏ వేదాంతం నందు రెండే రెండు పదములు.
0: ఇన్ వేదాంత దెర్ ఓన్లీ టూ వర్డ్స్.
1: ఇది నేను. ఈ రెండే ముఖ్యమైనటువంటివి.
0: వన్ ఈస్ ఇది దిస్ అండ్ అదర్ నేను ఐ.
1: ఇది ఏమి? ఖర్చీపు.
0: What is this? This is kerchief.
1: Idi emi tumbler.
0: What is this? This tumbler.
1: Idi emi table.
0: What is this? This is a table.
1: Idi evaru oka manishi.
0: Who is he? He is a human being.
1: Idi emiti oka bhavanamu.
0: What is this? A mansion.
1: Anta idi idi idi aneetundi lekunda ye oka padarthani kodanu manamu charchinchatakkani chuchutakkani vicharinchatakkani veelu kaadu.
0: It's not possible either to inquire or to see or visualize and saying without using this word this.
1: ee drishyakalpitamaina jagat antai kodanu idi ante.
0: Therefore all this apparent world that you see,
1: maatalani pillavaadu kodanu ammato cheyabattukoni velutunnappudu amma emiti idi emiti idi emiti idi అని ఇది ఇది అని ఉపయోగిస్తూ ఉంటాడు.
2: The child who cannot even speak properly while holding the hand of the mother goes on questioning, what is this? What is this?
1: Amma, ఇది ఎందుకు?
2: Mother, what for is this? Why?
1: అంతా ఇది.
2: Everything is this.
1: ఇది అనగా దృశ్యకల్పితమైనటువంటి జగత్తుకు ఇది అని పేరు.
2: This jagat, the world which is apparent, is called this ఇది.
1: ఇది దృశ్యము.
2: This is the scene.
1: ఈ దృశ్యమును చూచేటువంటి నేనే ద్రష్ట.
2: This scene is seen by me, the eye,
1: నేను
2: అనే
1: వాడు ద్రష్ట.
2: This eye is the seer.
1: జగత్తంతా దృశ్యమే.
2: The whole world is the seer.
1: దేనినైనా నీవు చూడు.
2: You may see any.
1: దేనినైనా విను.
2: You may hear any.
1: దేనినైనా చదువు.
2: You read any.
1: దేనినైనా పట్టు.
2: You catch hold of anything. దేనినైనా
1: చెయ్యి.
2: You do any.
1: అంతా ఇదే.
2: All this is this only.
1: అయితే ఇక్కడ రెండు విధమైనటువంటి శాస్త్రములు ప్రబోధిస్తూ ఉన్నాయి.
2: హౌఎవర్ దేర్ ఆర్ టూ ఇంటర్ప్రిటేషన్స్.
1: భౌతికమైనటువంటి శాస్త్రము,
2: వన్ ద ఫిజికల్.
1: ఏమి?
2: వాట్?
1: ఆధ్యాత్మిక శాస్త్రము, ఎందుకు?
2: ద స్పిరిచువల్ క్వశ్చన్ ఇస్ దిస్ వై.
1: అయితే వేదాంత శాస్త్రము రెండింటి యొక్క చేరికనే ఉంటుండాలి.
2: బట్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ హ్యాస్ గాట్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్.
1: ఎందుకు అనేటువంటి యొక్క ప్రశ్న కూడాను వేదాంతంలో వస్తుంది.
2: హియర్ ఇన్ వేదాంత వీ ఆల్సో
1: ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడాను భౌతికములో వస్తుంది.
2: వాట్ రిఫర్స్ టు దిస్?
1: భౌతిక శాస్త్రము, వేదాంత శాస్త్రము రెండూ చూడినటువంటిది వాట్ అండ్ వై అనేటువంటి యొక్క దీనికి ఆన్సర్.
2: ద వరల్డ్లీ నాలెడ్జ్ అండ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ బోత్ దీస్ డీల్ దీస్ టూ క్వశ్చన్స్, వాట్ అండ్ వై.
1: కానీ ఈనాటి భౌతిక శాస్త్రము వాట్ వాట్, ఈ భూమి ఎందుకోసం తిరుగుతుండాలి?
2: The worldly knowledge limits to what? Why the world revolves, earth revolves.
1: తిరుగుతున్నాదని మాత్రమే చెప్తున్నాడు, కానీ సైంటిస్ట్ దేనికోసం తిరుగుతుండాలి అని చెప్పలేడు.
2: ద సైంటిస్ట్ మియర్లీ సేస్ దట్ ద వరల్డ్, ద హోల్ ఎర్త్ రొటేట్స్, రివాల్వ్స్, బట్ ఇట్ డజంట్ సే వై.
1: చుట్టూ తిరుగుతుండాలి.
2: ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్.
1: ఎందుకు తిరుగుతుండాలి?
2: వై?
1: నో ఆన్సర్.
2: నో ఆన్సర్.
1: రాత్రి వేళ చుక్కలు వెలుగుతున్నాయి.
2: వి ఫైండ్ ద స్టార్స్ గ్లిటరింగ్ ఇన్ ద నైట్.
1: పగటి వేళ చుక్కలు వెలగటం లేదు.
2: ఇన్ ద డే టైమ్ దే డు నాట్.
1: చెప్పగలుగుతున్నా ఎందుకోసం వెలగటం లేదు?
2: వై నాట్?
1: కనుకనే వై అనేటువంటిది ఎవ్వరు కూడా చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితి.
2: సో నో వన్ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ వై.
1: ఇది ఒక్క ఆధ్యాత్మిక మాత్రమే సులభంగా దీన్ని తీర్చగలదు.
2: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిచువల్ నాలెడ్జ్ దట్ కెన్ గివ్ ది ఆన్సర్.
1: అయితే ఈ వాట్ నందును వై ఎందును కూడాను ఉన్నది ఒక్కటే.
2: హౌఎవర్ ఇన్ దీస్ టూ బేసిక్ క్వశ్చన్స్ వాట్ అండ్ వై దేర్ ఇస్ వన్ థింగ్.
1: ఉదాహరణము,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: రాములు అని పేరు కలిగినటువంటి వాడు రావణుడు అనేటువంటి వేషం వేసుకున్నాడు.
2: ఎ పర్సన్ బై నేమ్ రామ హస్ స్టార్టెడ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ రావణ.
1: కానీ ఈ ధరించినటువంటి వేషంతో కూడినటువంటి రావణుడు వేదిక పైన రావణుడు వలె యాక్ట్ చేస్తున్నాడు.
2: దిస్ పర్సన్ ఇన్ ద రోల్ ఆఫ్ రావణ విత్ డ్రెస్ ఆఫ్ రావణ స్టార్టింగ్ ప్లేయింగ్ హిస్ రోల్.
1: కానీ రావణుడు వలె యాక్ట్ చేస్తున్నప్పటికీ రాముడు సాక్షిపూతుడిగానే ఉన్నాడు.
2: దో హీ వాస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ రావణ, ద రామ స్టూడ్ యాజ్ ద విట్నెస్.
1: యాక్ట్ చేసేదంతా కూడా రావణుడే.
2: All the acting refers to Ravana only.
1: Act chesinanta matrana Ramulu Ravanudu kaledu.
2: This action does not make Rama a Ravana.
1: Ravanudu endu kudanu Ramulu unnadu kani Ramulu endu Ravanudu ledu.
2: In Ravana there is Rama, but there is no Ravana in Rama.
1: Kanuka ee vishya jagattunandu ee vishwanataka rangamunandu jagattanta kudanu oka vidhamainatundi veshamu dharinchi అనేక విధమైనటువంటి యాక్ట్ చదువుతున్నది.
2: దర్ఫోర్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ డ్రామా విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఎటర్నలీ.
1: ఈ అన్నింటి ఎందుకును ఆత్మ అనేటువంటిది సాక్షిభూతంగానే ఉంటుండాలి.
2: ఇన్ ఆల్ ద స్పిరిట్ రిమైన్స్ యాజ్ ద విట్నెస్.
1: ఈ రావణుడు చేసేటువంటి యొక్క చెడ్డ పనులకు కానీ లేక తపస్సంపన్నమైనటువంటి మంచి పనులకు కానీ ఇంకే విధమైనటువంటి పనులకు కానీ ఈ యొక్క రాముడు ఏమాత్రము సంబంధించినటువంటి వాడు కాదు.
2: While playing the role of Ravana, he does penance and indulges in certain wicked activities. Rama has got nothing to do.
1: ఒక నటన చేసేటువంటి యొక్క దృశ్యము.
2: All the life that we pass through is something like action. మానవుడు
1: ఒక నటన సూత్రధారి.
2: Man plays the role of an actor.
1: కానీ తానే భోక్త, తానే కర్త, తానే అన్ని అని భావిస్తున్నాడు.
2: He considers that is the director, that is the doer, that is the action.
1: Kani Ramudu, nenu karta, nenu bhokta anetundi ee maatramu akkada uchcharinchadu.
2: But here the Rama doesn't think.
1: Tanu sakshibhutude.
2: He stands as a witness.
1: Adhe vidhamugane ఈనాడు జగత్తులో మనం చూస్తున్నటువంటి సర్వము కూడాను ధరించిన వేషములే.
2: Therefore, in this world, what all we see is a vesture that is
1: worn. ఇవన్నీ కేవలము ఆధారములే.
2: That's all the one that you
1: see. దేనికి ఆధారములు? జగత్తుకు మాత్రం ఆధారము.
2: It is only for the world.
1: కానీ జగత్తుకు ఏది ఆధారము?
2: But what is the basis foundation for this world?
1: అది ఆత్మ.
2: That is the spirit, the ఆత్మ.
1: ఈ జగత్తంతా కూడాను కేవలము ఒక భౌతికమైన శాస్త్రంతో కూడినటువంటిది.
2: ది హోల్ వరల్డ్ పర్టైన్స్ టు మెటీరియల్ వరల్డ్ నాలెడ్జ్.
1: దీనికి సాక్షిభూతుడైనటువంటి ఆత్మస్వరూపుడే దీనికి ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి వాడు.
2: దేర్ఫోర్ ద ఎటర్నల్ విట్నెస్ ఆత్మ ఈజ్ స్పిరిచువల్.
1: ఇది ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ వన్ ఫ్యాక్టర్ హియర్ క్లియర్లీ.
1: ఈ ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది 25 తత్వములతో కూడినటువంటిది.
2: ద స్పిరిచువల్ నాలెడ్జ్ హ్యాస్ 25 ఆస్పెక్ట్స్.
1: ఏమిటి ఇవి?
2: వాట్ ఆర్ దే?
1: ఐదు కర్మేంద్రియములు,
2: ద ఫైవ్,
1: ఐదు జ్ఞానేంద్రియములు,
2: ఫైవ్ సెన్సెస్,
1: ఐదు ప్రాణములు,
2: ఫైవ్ లైఫ్,
1: ఐదు కోశములు,
2: ఫైవ్ లైఫ్ షీట్స్.
1: 20 అయిపోయినాయి.
2: దే మేక్ ఎ టోటల్ ఆఫ్ 25.
1: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి నాలుగైనాయి.
2: ద ఫోర్, ద మైండ్, ద
1: ఇంటెలెక్ట్. 24 అయిపోయింది.
2: అండ్ దే మేక్
1: 24 ఎక్కడ నుంచి వచ్చాయి?
2: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ 24?
1: జీవుడు కల్పించుకున్నటువంటివే.
2: దే ఆర్ ఆల్ ద మేకింగ్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్.
1: మనసు కల్పించుకున్నటువంటివే.
2: ఇట్స్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
1: కనుకనే కల్పించుకున్నటువంటి జీవుడు 25వ వాడు.
2: దేర్ఫోర్ ద ఇండివిజువల్ సోల్, ద క్రియేటర్ ఇస్ ద 25వ.
1: ఏనాడు ఇది నేను కల్పించుకున్నటువంటివే, ఇది సత్యం కాదు అని గుర్తించుకొని ఏనాడు ఈ జీవుడు ఈ 24ను త్రోసివేస్తాడో అప్పుడే ఈ జీవుడు దేవునితో ఏకమైపోతాడు.
2: దట్ డే, that day when the individual soul recognizes that all the 24 aspects of his own making, he stands apart as the only one.
1: Ah, 26 vaade devudu.
2: That 26th one is divine.
1: ఇంద్రియములంతా కూడాను కేవలము 24 24.
2: All the senses certainly
1: భోగములంతా కూడాను మనసే కల్పించుకుంటుండాలి.
2: All these experiences are the making of the mind.
1: మనసే కల్పించుకుంటుంది.
2: It's the creation of the mind.
1: నీవు రాత్రి వెళ్లి నీవు నిద్రపోతున్నావు.
2: Night time you sleep.
1: ఈ నిద్రలో ఒక కల వచ్చింది.
2: There in the sleep you dream.
1: ఆ కలలో నీవే ఉన్నావు.
2: You are there in your dream.
1: నీ స్నేహితులంతా నీతో సినిమా చూస్తున్నారు.
2: Your friends also are watching cinema.
1: నీవు సినిమాతో కూడా పిల్లలతో కూడా చేరి నీవు ఒక పిక్నిక్ గా వెళ్ళావు.
2: You also went on a picnic along with friends.
1: కానీ ఈ స్వప్నం లోపల ఈ పిక్నిక్ ఏమిటి, ఈ స్నేహితులు ఏమిటి, ఈ యొక్క జడమేమిటి, ఇవన్నీ కూడా అనేక దృశ్యములంతా చూస్తున్నాడు.
2: దేర్ ఇన్ ఎ డ్రీమ్ హి ఎంజాయ్స్ ద పిక్నిక్, ద ఫ్రెండ్స్ అండ్ ద వాటర్ అండ్ ద సినిమా.
1: ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
2: వేర్ ఫ్రమ్ హావ్ దే కమ్?
1: మనస్సే సంకల్పించుకుంది, మనస్సే సృష్టించుకుంది.
2: ఇట్ ఇస్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
1: తాను చచ్చినట్టు తానే చూస్తున్నాడు ఆ స్వప్నంలో.
2: దేర్ ఇన్ ద డ్రీమ్ హి సీస్ హిస్ ఓన్ డెడ్ బాడీ.
1: ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది?
2: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: ఇది కూడా తానే కల్పించుకున్నాడు.
2: ఇట్ ఇస్ ఆల్సో హిజ్ ఓన్ క్రియేషన్.
1: కలుపనే కల్పితములన్నీ కూడాను దూరం చేసినప్పుడే,
2: సో వెన్ వన్స్ ఆల్ దిస్ క్రియేషన్ ఇస్ గాన్,
1: సాక్షిభూతుడైనటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
2: యు విల్ హావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ హూ ఇస్ ద విట్నెస్.
1: కనుక ఈ కల్పించుకున్నటువంటి జీవతత్వము అది ఏ వైబ్రేషన్.
2: ఆల్ దాట్ విచ్ ఇస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ ఈస్ ద ఇండివిజువల్.
1: ఈ వైబ్రేషన్ అనేటువంటిది ఈ మెటీరియలైజేషన్ తో ఏకమై ఉంటుండాలి.
2: దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెజెంట్ ఇన్ కాంబినేషన్ విత్ మెటీరియలైజేషన్.
1: అదే భూర్, ఇదే మెటీరియలైజేషన్.
2: దిస్ ఫస్ట్ వన్ భూర్ ఇస్ మెటీరియలైజేషన్.
1: భూవహా వైబ్రేషన్ ప్రాణము.
2: ద సెకండ్ భూవహా ఇస్ ద లైఫ్.
1: సువహా రేడియేషన్ జ్ఞానము.
2: సువహా ద విజ్డమ్ ఇస్ రేడియేషన్.
1: రేడియేషన్ అనేటువంటి జ్ఞానము సాక్షిభూతము.
2: దట్ రేడియేషన్ విజ్డమ్ ఇస్ ద విట్నెస్.
1: దీనిని వేదాంతము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
2: This Vedanta declares as Brahman wisdom.
1: ఇది అద్వైతము.
2: This is non-dual.
1: ఏమిటి ఈ కల్పించుకున్నటువంటి దాన్నంతా కూడాను త్యజించి ఏది కల్పన కానటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి దానిని మనం నిరూపిస్తామో అదే నిజమైన వేదాంతం.
2: That day when you give up everything of your own making and realize that eternal truth which is your own self, that is spirituality.
1: ఆనందం ఎక్కడ ఉంది?
2: Then where is bliss?
1: నీవే ఆనందము.
2: You are the embodiment of
1: truth. ఎక్కడ ఉంది?
2: Where is truth?
1: నీవే truth.
2: You are the truth.
1: You are the embodiment of truth.
2: You are the embodiment of truth.
1: Speak the truth.
2: You always speak the truth.
1: నీవు ఎంబాడిమెంట్ ట్రూత్. కాబట్టి నీవు ట్రూత్ లోనే ఉండాలి.
2: సిన్స్ యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, యు షుడ్
1: ఆల్వేస్ బి ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, బి లవ్.
2: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, బి ఇన్ లవ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్,
2: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: నీవు ఎప్పుడూ శాంతిగానే ఉంటుండు.
2: యు బి ఇన్ పీస్.
1: ఎందువల్ల?
2: వై?
1: నీవే శాంతి యొక్క స్వరూపము.
2: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
1: పీస్. నీవే సత్యం యొక్క స్వరూపము.
2: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
1: నీవే ప్రేమ యొక్క స్వరూపము.
2: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: దీన్ని ప్రత్యేకంగా ఎక్కడ వెతకగలవు?
2: వై డు యు సెర్చ్ ఫర్ దెన్?
1: తానే ప్రేమ అయి తాను వెతుకుతున్నాడంటే ఇది కేవలం మూర్ఖత్వము.
2: యు బీయింగ్ లవ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ లవ్ అవుట్ సైడ్.
1: ఉదాహరణము,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక వ్యక్తి ఒక గదిలో ప్రవేశించి ఏమిటో అంతా వెతుకుతున్నాడు పాపం.
2: A person entered into a room and he was searching for something.
1: Anni kanipistunna ee vyaktiki.
2: This person is able to see all.
1: Yenadu chudanatvanti vanni kudunu kanipistunnayi.
2: He saw many which he never
1: Kani
2: saw before.
1: Kani okkati kanipinchatam ledu.
2: But he is not able to see one.
1: Emiti adi?
2: What is that?
1: తనం తాను తెలుసుకోవటం లేదు, తనం తాను కనిపించటం లేదు. ఇంకా అన్ని కనిపిస్తున్నాయి ఆ రూమ్ లో.
2: దేర్ ఇన్ ద రూమ్ హీ సీస్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ హీ డస్ నాట్ సీ హిజ్ ఓన్ సెల్ఫ్.
1: తాను తప్ప అన్ని కనిపిస్తున్నాయి ఆ యొక్క రూమ్ లో.
2: దేర్ ఇన్ ద రూమ్ హీ ఫైండ్స్ ఎవ్రీథింగ్ ఎక్సెప్టింగ్ హిమ్.
1: అదే రీతిగా ఈనాటి మానవుడు ఈ విశాల ప్రపంచమునందు, ఈ దృశ్యకల్పితమైన ప్రపంచమునందు అన్నింటినీ వెతుకుతున్నాడు.
2: In this vast world, in this apparent physical world, man is searching for everything. He finds everything that he seeks. But he doesn't find the seeker.
1: Adiye Vedantam yokka rahasyam.
2: This is the secret in spirituality.
1: Edi kavalani vetukutunnado,
2: that for which he is searching.
1: Satyanni anveshinchutunnado.
2: He is in search of truth.
1: కానీ సత్యం ఉన్నది.
2: బట్ దేర్ ఇస్ ట్రూత్.
1: తానే సత్యము.
2: హి ఇస్ ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్.
1: కానీ సత్యమును బయట వెతుకుతున్నాడు.
2: బట్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ అవుట్
1: సైడ్. తనలో ఉండినటువంటి ఆనందాన్ని బయట వెతికితే మనకు లభ్యమవుతుందా?
2: వెన్ ది బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ, కెన్ యూ ఎవర్ గెట్ ఇట్ అవుట్ సైడ్?
1: తన మెడలో హారం వేసుకుని నా హారం ఎక్కడ, హారం ఎక్కడ అని బయట వెతికితే హారం చిక్కుతుందా?
2: యు హావ్ ద నెక్లెస్. When you search for it outside, can you ever get it?
1: తన ముక్కుపైన అద్దాలు పెట్టుకుని నా అద్దాలు ఎక్కడ, అద్దాలు ఎక్కడ అంటే ఎక్కడ వెతుకుతాయి?
2: You have put on your glasses already, sitting on the nose, but you search for them outside.
1: Anta taniyende untundi taanu bayata vetukutunnadu.
2: Everything is within you, but you are in search outside.
1: Kaaranam emiti?
2: What's the reason behind it?
1: Dehaatma buddhiye deeniki annitiki inta moola kaaranam.
2: It is only body identification that is the main cause.
1: Ee deham paina nene dehamu aneetundi bhavam chetane ee oka jeevithanni garuputu unnadu.
2: He spends his life with the total identification with the body.
1: సత్యమునకు దూరంగా ఉంటున్నాం మనం.
2: Therefore we are far off from truth.
1: అందువలననే శాంతమునకు అత్యంత దూరంగా ఉంటున్నాం.
2: That reason we are distant from.
1: అందువలననే ప్రేమకు కూడాను మరింత దూరంగా ఉంటున్నాం.
2: Therefore we are far off, cut off from this love.
1: నాకు ప్రేమ ఉంది.
2: I have love.
1: నా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను.
2: I love my parents.
1: నా అక్కతమ్ముళ్ళను ప్రేమిస్తున్నాను.
2: I love my sisters.
1: ఈ ప్రేమ ప్రేమ కాదు.
2: This is not love.
1: తల్లి తండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అన్నా తమ్ముల ప్రేమ, అక్కా చెల్లెండ్రి ప్రేమ, ఇవన్నింటి ఎందుకును ఇంతో అంతో స్వార్థం అనేటువంటిది ఉంటుండాలి.
2: ద లవ్ ఇన్ పేరెంట్స్, ద లవ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేర్ ఈస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: కానీ స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఆత్మ ప్రేమ.
2: ద సెల్ఫ్లెస్ లవ్
1: తనను తాను ప్రేమించుకునేటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
2: ద లవ్ ఆఫ్ ద సెల్ఫ్ is really self.
1: తానంటే ఎవరు? దేహం కాదు.
2: The self doesn't mean the body.
1: తాను
2: this I is I only.
1: దీనికి ఒక్క ఆకారం లేదు.
2: It has no specific form.
1: అది ఏ మధురమైనటువంటిది.
2: That is nectarine.
1: ఆ మధురమైనటువంటి యొక్క తత్వమునే ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
2: And this nectarine spirit is called love.
1: ఇందులో షడ్విధములైనటువంటి ప్రేమ యందు,
2: in all these forms of love,
1: శాంత భక్తి, సఖ్య భక్తి, దాస్య భక్తి, అనురాగ భక్తి, వాత్సల్య భక్తి, మధుర భక్తి, ఆరు. ఈ ఆరింటి యందు కట్ట కనపడది మధుర భక్తి.
2: అమంగ్ ది సిక్స్ ఫార్మ్స్ ద లాస్ట్ ఫైనల్ ఈజ్ స్వీట్.
1: ఈ మధురమును గ్రోలే సమయం లోపల దేనిని కూడా తన శక్తిని తాను మర్చిపోతుంది.
2: As he enjoys, passes through the sixth stage, that is, he forgets himself.
1: తుమ్మెద ఉంటుంది.
2: Here you find the bee.
1: Black bee.
2: Black bee.
1: అది కఠినమైనటువంటి ఉట్టును కూడాను బాగా రంధ్రం చేసి లోపల ప్రవేశించుకుంటుంది.
2: ఇట్ కెన్ ఆల్సో కెన్ డ్రిల్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ద వుడ్ స్ట్రాంగ్ వుడ్.
1: ఇంత శక్తి ఉంటుండాలి ఈ బ్లాక్ బీ లో.
2: ది బ్లాక్ బీ ఇస్ సో పవర్ఫుల్.
1: కానీ అది పువ్వులో ఉన్నటువంటి తేనెను గ్రోలే నిమిత్తమై పువ్వు లోపల పోయి ప్రవేశిస్తుంది.
2: ఇన్ ఆర్డర్ టు డ్రా హనీ ఫ్రమ్ ఎ ఫ్లవర్ ఇట్ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్.
1: ఆ పువ్వు యొక్క రేఖలు చాలా పల్చగా ఉంటుంటాయి.
2: ద పెటల్స్ ఆఫ్ ద ఫ్లవర్ ఆర్ సో టెండర్.
1: కానీ సాయంకాలం అయ్యేటప్పటికి అది ముడుచుకుంటుంది ఆ రేఖలు.
2: ద పెటల్స్ క్లోజ్ బై ది ఈవినింగ్ టైమ్.
1: ఇంత కఠినమైనటువంటి చెక్కను కూడా తలుచుకుని లోపల పోయేటువంటి యొక్క ఈ శక్తి కలిగినటువంటి యొక్క తుమ్మెదకు చాలా పల్చనటువంటిది, మెత్తనైనటువంటిది, సులభమైనటువంటి ఈ రేఖలను మాత్రం తప్పించుకుని బయటకు రాలేకపోతుంది. దేనివల్ల?
2: దిస్ బ్లాక్ బీ విచ్ కెన్ బరో ఇన్ టు ద స్ట్రాంగ్ వుడ్ cannot get into the flower, though it is surrounded by tender, soft, delicate
1: tana shaktini tanu marchipoyindi.
2: It has forgotten its own potentiality, the strength.
1: Anduvalane bandhipabadipoyindi.
2: Therefore it is bound.
1: Ee naadu kudanu prati manavudu kuda ante.
2: That is the same plight of
1: tan evaru atma swarupudanu.
2: Who is he? His embodiment of
1: tana shaktini tanu marchipothunnadu.
2: He has forgotten his own truth.
1: Tana swarupanni tanu marchipothunnadu.
2: He has forgotten his truth.
1: Anduvalane jagatanta dukkhamayanga kanipistundadi.
2: Therefore we find misery all over.
1: Jagamanta kudanu ashantimayanga kanipistundadi.
2: There is restlessness in this world.
1: Jagattulo ashanti ledu.
2: In fact there is nothing.
1: Jagattulo dukkham ledu.
2: There is no sadness. Anni
1: niyande untunnayi.
2: All these are within you.
1: Ninnu neevu marchipoyi
2: forgetting your own self.
1: దేహమే నేననుకోవటం చేతనే
2: ఈ
1: కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, వాంఛలకు, ఇన్ని విధమైనటువంటి దీనికి గురి అయిపోతున్నావు.
2: యూ ఫర్గెట్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ యూ ఐడెంటిఫై ద బాడీ, దేర్ఫోర్ యూ పాస్ త్రూ ది సాడ్నెస్ అండ్ ద మిజరీ అండ్ ద గ్రీఫ్.
1: దేహమే నేనని భావిస్తున్నావు.
2: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ.
1: పెద్ద తప్పు.
2: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఇది నా దేహం అని చెప్పు, తప్పు లేదు.
2: There's no mistake if you say this is my body.
1: Kaani dehame nenu matram cheppakoodu. Idi parama viruddhamainatundi.
2: You can never say that I am the body.
1: Kannulu moosukunnappudu
2: when you close your eyes
1: manchi powerful bulb ni pettukunnappudiki chikadigane untadi.
2: There may be powerful bulbs around, when you close your eyes it will be pitch dark.
1: Suryudu prakashistukudunu udayistunnadu.
2: The sun is shining.
1: కానీ కన్నులు మూసుకుని సూర్యుని వైపును చూస్తే ఏమాత్రము మనకు వెలుతురు కనిపించదు.
2: వై క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ లుక్ ఎట్ ద సన్ యూ కెనాట్ సీ ద లైట్.
1: కారణం ఏమిటి?
2: వై
1: తన కన్నులు తాను మూసుకున్నాడు.
2: బికాజ్ యూ హావ్ క్లోజ్డ్ యువర్ ఐస్.
1: అదే విధంగానే జగత్తంతా ఇప్పుడు నువ్వు దైవత్వం అనేటువంటి ప్రకాశిస్తూ ఉంటుండాలి.
2: ద డివినిటీ షైనింగ్ ఆల్ ఓవర్ ది
1: మాధుర్యమైనటువంటి శాంతిని జగత్తు అంతా కూడా నువ్వు చాటుతూ ఉంటుండాలి.
2: అండ్ దిస్ పీస్ ఇస్ ప్రొపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్.
1: కానీ దీనిని వీడు గుర్తించడం లేదు.
2: బట్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ఇట్.
1: కారణం?
2: వాట్స్ ద రీజన్?
1: దేహాభిమానం అనేటువంటిది కప్పుకున్నాడు.
2: బికాస్ వీఆర్ కవర్డ్ ఇన్ కంపాస్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక క్యాండిల్ పెట్టండి.
2: హియర్ యూ హ్యావ్ ఎ క్యాండిల్.
1: ఈ క్యాండిల్ పెట్టి
2: విత్ దిస్ క్యాండిల్
1: ఒక కుండకంతకును 10 రంధ్రములు కొట్టి ఆ క్యాండిల్ పైన మూసి పెట్టండి.
2: అండ్ బ్రింగ్ ఎ పాట్, మేక్ 10 హోల్స్ అండ్ పుట్ ఇట్ ఓవర్ దిస్ candle.
1: Candle ఒక్కటే జ్యోతి.
2: Candle is one light.
1: కానీ కుండకు 10 రంధ్రములు ఉండటం చేత 10 జ్యోతుల వలె కనిపిస్తుంది.
2: As the pot has 10 holes, it appears as if there are 10 candles inside.
1: దాని పైన దట్టమైనటువంటి ఒక టవల్ కప్పండి.
2: And cover the pot with a thick
1: towel. జ్యోతి కనిపించదు.
2: You don't find any light.
1: జ్యోతి లేదని మనం భావిస్తాము.
2: You think that there is no light at all.
1: ఆ టవల్ కొంచెం తీసినప్పుడు
2: when you remove the towel,
1: 10 జ్యోతులు ఉన్నాయే అని భావిస్తాము.
2: You will know that there are 10 candles.
1: కానీ 10 జ్యోతులు కూడా లేవు.
2: No, there are no 10.
1: ఆ కుండను పగలగొట్టండి.
2: Break the pot.
1: ఒకే జ్యోతి.
2: You find only one candle light.
1: అదే విధంగానే ఏకాత్మ భావం అనేటువంటి జ్యోతి ఒక్కటే ఉంటుండాలి.
2: There is only one light. That is the oneness unity.
1: పది రంధ్రములతో కూడినటువంటి ఈ దేహం అనేటువంటి ఒక కుండ కప్పినాము.
2: You cover it up, this single light, by means of a pot with 10 holes, the pot is the body.
1: దేహం అనేటువంటిది తోలుతిట్టిగా భావిస్తున్నాము, కుండ వలె భావిస్తున్నాము.
2: You consider the body as the pot.
1: ఎన్ని విధములుగా దీనిని పరిశుద్ధం చేసి ఎంత స్నోపు, సోపు, ఇంకా అన్ని కదా వేసి పౌడరు, ఇంకా అనేక విధమైనటువంటి సుగంధాలు చల్లినప్పటికీ 9 చిల్లుల తోలు తిత్తియే కాని కాంతి కలిగిన వజ్రఘటము కాదు.
2: యు మే మేక్ యూజ్ ఆఫ్ ఆల్ కాస్మెటిక్స్, ద పౌడర్ అండ్ సెన్స్ వాట్ నాట్, But after all, this body is like a pot with a ten holes.
1: నిమిషములకు నీచులూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
2: Minute to minute emits a foul smell, but never the fragrance or aroma.
1: ఇది ఆ మనము.
2: We cannot enter. ఇది
1: ఆ దైవము.
2: Are you the body?
1: ఇది ఆ ఆత్మ.
2: Is that the spirit?
1: ఇది ఆ నేను. కాదు కాదు.
2: This is not the true I. No.
1: ఇదంతా ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛన చేత కప్పబడినటువంటివి.
2: ఆల్ దిస్ ఇస్ సంథింగ్ కవర్డ్ బై ద నెట్వర్క్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్.
1: కనుకనే తమో గుణం అనేటువంటి దట్టమైనటువంటి టవల్ ను మొట్టమొదటి తీసివేయి.
2: దేర్ఫోర్ రిమూవ్ దట్ స్ట్రాంగ్ థిక్ టవల్ ఆఫ్ బెస్టియల్ టెంపర్మెంట్.
1: తమో గుణం.
2: తమో గుణ.
1: రెండవది ఈ రజోగుణం అనేటువంటి కుండను మనం పగలగొట్టేసేయండి.
2: ద సెకండ్ థింగ్, వీ మస్ట్ బ్రేక్ ది పాట్ of emotion or rajas.
1: అప్పుడు భిన్నత్వం పై ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది. ఏకం సత్యే విప్రా బహుదా వదంతి, ఆత్మ ఒక్కటే అని కనిపిస్తుంది.
2: Then there will be no more of diversity or duplicity or multiplicity.
1: ఒకవైపున రజోగుణము, ఒకవైపున తమోగుణము, రెండింటినీ కప్పుకొని మనము ఏది జ్యోతి, జ్యోతి ఎక్కడ, జ్యోతి ఎక్కడ అని విచారిస్తున్నాము.
2: On one hand we are covered by the pot of rajas, by the towel of tamasic quality. How do you find the light?
1: కనుక
2: సో
1: తామసము విడుక తత్వము ఎటుగలు.
2: వితౌట్ గివింగ్ అప్ దిస్ డల్నెస్, తామసిక్ క్వాలిటీ, రాజసము
1: విడుక రాదు భక్తి.
2: వితౌట్ గివింగ్ అప్ దిస్ ఎమోషనల్ రాజసిక్, యు కెనాట్ హావ్ డివోషన్.
1: గొప్ప సాధనం బగునయ్యా.
2: That piousness, sattvic quality, is the highest.
1: Veerudu Bharatiya Veerasutuda.
2: O sons of valor of Bharat, listen to this.
1: Tattvam kavala, tattvam kavala ani aashistunnavu. Tamasammu viduka, viduvaka, tattvammu etukuduru.
2: You want spiritual knowledge without giving up this bestial
1: rajasammu viduka,
2: how can you have spiritual knowledge?
1: Radu bhakti.
2: Without the giving up this emotional aspect, rajasic, you can't have devotion.
1: Rajasikamaneti yokka dveshamu, asuya, dambamu, ilanti krodhamu, ilanti rajasika bhavalu mana hrudayamulo nimpukoni భక్తి రావాలి, భక్తి రావాలని చెట్ట వస్తుంది.
2: When you fill your heart with rajasic qualities like anger, the envy and jealousy, how do you expect devotion?
1: భక్తి పరమ మధురమైనటువంటిది భక్తి.
2: Devotion is so sweet.
1: పరమ సాత్వికమైనటువంటిది భక్తి.
2: Devotion is pious.
1: అతి మృదువైనటువంటిది భక్తి.
2: It is so soft.
1: ఇలాంటిది ఈ కఠినంలో ఎట్ట ప్రవేశిస్తుంది?
2: How do you expect it? How do you expect it to be present in strong one?
1: గోవులంతా ఉండినటువంటి మంద లోపల పులివై ప్రవేశించిందంటే ఒక గోవైనా మిగులుతుందా?
2: When a tiger is to enter into a cow herd, there cows around, do you think the cows would stand there?
1: ఏమీ మిగలదు.
2: None would remain there.
1: ఈ సాత్వికమైనటువంటివన్నీ మనలో ఉండినప్పటికీ ఈ రాజసికమైనటువంటి పులి వంటి యొక్క క్రూరమృగం ఇందులో ప్రవేశిస్తే, క్రోధము, ద్వేషము, అసూయ, దమ్మము ఇలాంటి క్రూరమృగం ప్రవేశిస్తే ఈ సాత్వికమైన గోవులు ఏమైపోతాయి?
2: When there are so many tigers, each signifying the anger, the jealousy, and the avarice and the hatred, how do you expect the sattvic quality, the cow, to enter? కనుక నీవు
1: దైవాన్ని పొందాలని గాఢమైన విశ్వాసము, ఒక శ్రద్ధ ఉంటుంటే ప్రేమను పెంచుకో.
2: In order to attain God, in order to have this confidence, develop love.
1: కాదు పెంచుకొనటకు వీలు కాదు.
2: It's not possible to foster.
1: ప్రేమ ఉంది.
2: There is love.
1: ఆ ప్రేమనే నీ యొక్క ప్రాణము.
2: And this love.
1: ఆ ప్రేమనే నీ యొక్క జీవితము.
2: And love is your life.
1: ఆ ప్రేమ యొక్క దైవము.
2: And this love is God.
1: ఆ ప్రేమను మనము తెలుసుకోవాలి.
2: We have to know this love.
1: ఎట్లా?
2: How?
1: ఆధ్యాత్మిక తత్వం ద్వారా తెలుసుకోవాలి.
2: We can know that only through spiritual
1: knowledge. మనసు దేనిని కల్పించుకుంటుందో ఆ కల్పించుకునేటువంటి దాన్ని దూరం చేయాలి.
2: We have to give up everything of our own making by the mind in particular.
1: ఇప్పుడు చూడండి, బక్కబడినటువంటి ఆవును అనేక విధములుగా దానికి తగినటువంటి భూసాగి సంత అందిస్తుంటే కొంతకాలంలో బాగా పుష్టిగా వస్తుంది.
2: A weak cow, if you feed it continuously for long, it will go strong.
1: ఆ యొక్క గోవుకు మనము నిత్యము అందించవలసినటువంటి ఆహారం ఏమైనా మనం అందించకుండాగినపోతే అది బక్కబడిపోయి కింద పడిపోతుంది.
2: On the other hand, if you don't feed the cow with the fodder, it becomes weak.
1: అదే విధముగానే ఈ మనస్సు అనేటువంటిది అన్ని విధములుగా కూడాను మానవుణ్ణి ముంచి వేస్తుండాలి.
2: It's the mind that drowns, that ruins everybody.
1: ee manasuku manam ekku ghanatanu andistunnamu.
2: In fact we attach all value to this mind.
1: ee manasunu ekkuga gauravistunnamu manamu.
2: We respect this mind a lot.
1: ee manasuku kavalsinatvanti oka sadupayalu chestunnamu.
2: We provide all conveniences to the mind.
1: ee manaseyamane daivamani bhavinchi dani oka pedda hrudayasimhasana paina pratishtinchukuntunnamu.
2: We consider mind as the divine and
1: గట్టంగా పెరిగిపోతుండాలి.
2: దేర్ఫోర్ మైండ్ హస్ గ్రోన్ సో స్ట్రాంగ్,
1: బాగా బలిచిపోతుండాలి.
2: ఇట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్. దాన్ని
1: అదుపులో పెట్టడానికి ఎవరికి సాధ్యం కాదు.
2: ఇట్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు కంట్రోల్ సచ్ ఎ మైండ్.
1: ఇంకా మనం అలంకారం చేసి ఉంటుంది.
2: ఇస్ దట్ ఫర్ దట్ రీజన్ వి ఆర్ హియర్?
1: కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి విరజాజి పూదండ విధవకేల. కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి టోపీ కావలసినటువంటి యొక్క సదుపాయాలు చేస్తున్నాము.
2: వి ప్రొవైడ్ ఆల్ కన్వీనియన్సెస్ టు ద మైండ్.
1: ఈ మనసేమనే దైవమని భావించి దాని ఒక పెద్ద హృదయ సింహాసనం పైన ప్రతిష్ఠించుకుంటున్నాము.
2: వి కన్సిడర్ మైండ్.

0: ఈ యొక్క కోతిని తీసుకుని పోయి సింహాసనం పైన కూర్చోబెడితే అది ఊరుకుంటుందా?
1: ఇఫ్ యు కీప్ ది మంకీ అండ్ ఆస్క్ ఇట్ టు బి దేర్ ఆన్ ద థ్రోన్,
0: ఈ చెంచల బుద్ధిలో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు.
1: This monkey is known for its way of
0: nature. సింహాసనాన్ని కూడా పాడు చేస్తుంది.
1: It will spoil the very throne.
0: అందుకోసమనే తెలుగులో ఒక చిన్న సామెత ఉంటుండాలి.
1: So there is a proverb in Telugu language.
0: కులికే వాడిని తీసుకుని పోయి ఒలుకుల్లో పెడితే ఒలుకులంతా చెడగులికినాడట. అనగా కులికేటువంటి వాడు ఒలుకుల్లో పోయినా గాని కొలకడం మానడు. ఈ విధంగా మంకీ, మ్యాడ్ మంకీ, ఈ మైండ్,
1: మైండ్ ఈజ్ ద మ్యాడ్ మంకీ.
0: నిరంతరం కూడా మైండ్ మైండ్ మైండ్ మైండ్ అని దీన్ని చింతించడం చేత ఇది మరింత బలిచిపోతుంటుండాలి.
1: బై కాన్స్టెంట్లీ పాండరింగ్ ఓవర్ థింకింగ్ ఆఫ్ ద మైండ్ ఇట్ గ్రోస్.
0: మనసునే మనం చింతించకూడదు.
1: వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద మైండ్.
0: నీవు కావాల్సింటే దైవాన్ని చింతించు.
1: ఇఫ్ నెసరీ థింక్ ఆఫ్ గాడ్.
0: లేకపోతే డిస్క్రిమినేషన్, బుద్ధిని చింతించు.
1: ఆర్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేటింగ్
0: మైండ్. ఏ మాత్రం కూడా మనం చింతించకూడదు.
1: నెవర్ థింక్ ఆఫ్ యువర్ మైండ్.
0: దానిని చింతించడానికి దానికి అధికారమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మైండ్ హ్యాస్ నో రైట్.
0: అధికారమైన వారిని చింతించిన ఒక ఫలితం ఉంది, కానీ ఇది ఏముంది? మనసుకు అధికారం.
1: యూ విల్ బి రివార్డెడ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద వర్స్ ద పర్సన్ ఇన్ అథారిటీ.
0: మైండ్
1: ద మైండ్ ఇస్ సో మీన్.
0: హీనమైనటువంటిది మైండ్.
1: సో మీన్ అండ్ లో.
0: కోరికలతో కూడినటువంటిది మైండ్.
1: మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్.
0: వాంఛనతో చేరినటువంటిది మైండ్.
1: ఫుల్ ఆఫ్ డిజైర్.
0: ఎప్పుడు కూడా పెడమార్గం పట్టించేటువంటిది మైండ్.
1: ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ యు అలాంగ్ ద రాంగ్ పాత్.
0: మిస్లీడ్ చేస్తుంది.
1: ఇట్ ఆల్వేస్ మిస్లీడ్.
0: బ్యాడ్ ఇంత కూడా క్యారెక్టర్ డెవలప్ చేస్తుంది.
1: అండ్ ఇట్ డెవలప్స్ బ్యాడ్ క్యారెక్టర్.
0: కనుక మనసును మనం ఏమాత్రం కూడా గౌరవించకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ రెస్పెక్ట్ ద మైండ్.
0: కనుక మైండ్ రెస్పెక్ట్ కూడదు అంటే ఏ విధంగా చెయ్యాలి?
1: How should we follow this path?
0: Adiye, less luggage, more comfort.
1: Less luggage, more comfort.
0: Korikalu tagginchukovali, sankalpalu tagginchukovali.
1: Therefore, we should put a full stop to
0: our thought process. Sankalpalu tagginchukunte manasu yokka swaroopame potundi.
1: If you reduce your desires, the mind will lose its form.
0: Chudandi, idi batta.
1: See, this is a cloth.
0: Idi batta, daramulu yokka cherika.
1: It's a combination of threads.
0: ఈ దారం యొక్క చేరిక చేత ఇది బట్టగా మనకు కనిపిస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద యాన్ క్లోజ్లీ ఇంటర్వోవెన్ యు ఫైండ్ ద క్లాత్.
0: ఈ బట్ట మనకు ఒక్క అక్కర లేదనుకున్నప్పుడు,
1: వెన్ యూ డోంట్ వాంట్ దిస్ క్లాత్,
0: దీన్ని ఎక్కడో తీసుకుని పోయి కాల్చేయడం అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బర్న్ ఇట్ ఎనీవేర్.
0: ఒక్కొక్క త్రాడు తీసివేసేయి.
1: Remove the threads, yarn separately.
0: Sulabhanga batta adrushyamaipothundi.
1: Easily this cloth would vanish.
0: Kalukune bundle of desires is mind.
1: Mind is a bundle of desires.
0: Ee desires okkote okkote teeseste ఈ మైండే ఉండదు.
1: ఇఫ్ యూ రిమూవ్ ద డిజైర్ వన్ ఆఫ్టర్ ద అదర్ దేర్ వుడ్ బి నో మైండ్.
0: దీనిని వేదాంతిక్ పరిభాష యందు వైరాగ్యము అని చెప్పారు.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇస్ కాల్డ్ రెనన్సియేషన్.
0: వైరాగ్యం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై రెనన్సియేషన్?
0: ఆస్తి ఆలి వీడి అడవికే గుట కాదు.
1: ఇట్స్ నాట్ రన్నింగ్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ ప్రాపర్టీ.
0: భావమందు దుష్ట భావము వీడితే త్యాగమగును, అది యోగమగును.
1: సాక్రిఫైసింగ్ ద బ్యాడ్ క్వాలిటీస్, గివింగ్ అప్ వికెట్ టెంపరమెంట్ ఈజ్ రియల్ సాక్రిఫైస్.
0: కనుకనే మనసు లేకుండా మనం చేసుకోవాలనుకుంటే, మనసును గౌరవించకుండా చూసుకోవాలనుకుంటే కోరికలు తగ్గించుకోవాలి. ఇది అనేటువంటిది అంతా కూడా జగత్ సంబంధమైనటువంటిది.
1: Therefore, what all we refer to this, ఇది is the world. This is the scene.
0: మన దేహం కూడా మనకు ఒక దృశ్యమే.
1: You, this body is also a scene.
0: ఈ దేహాన్ని చూసుకుంటున్నావు.
1: You see your own body.
0: కాబట్టి చూసేది ఎవరు?
1: Who is the seer?
0: చూసేటువంటి వాడే ద్రష్ట.
1: The seer is the one
0: there. చూడబడేటువంటిది అంతా దృశ్యమే.
1: All that is seen is a scene only.
0: ఈ రూపనామంతో కూడినటువంటి యొక్క ఈ జగత్ అంతా కూడా దృశ్యమే.
1: ద హోల్ వరల్డ్ ఫుల్ ఆఫ్ నేమ్ అండ్ ఫామ్ ఈజ్ ద సీన్.
0: కనుక ద్రష్ట అనేటువంటిది అది ఆత్మతత్వము.
1: సో ది సియర్ ఈస్ ద స్పిరిట్ ఆర్
0: అది సాక్షిభూతము.
1: దట్ ఈస్ ద విట్నెస్.
0: అన్నింటి కూడా విట్నెస్ గా ఉంటుంది.
1: ఇట్ ఇస్ ద విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఎట్లా? రావణుడు ఎంత నాటకం ఆడుతున్నప్పటికీ నీ డ్రామా పైన.
1: Though there may be a lot of acting going on the stage in a drama.
0: Ramulu andulone unnadu.
1: There is Rama there.
0: Kaani sakshibhutudiga unnadu.
1: But he remains there as a witness.
0: Idduru kaadu mari veeru.
1: There are not two.
0: Okkade.
1: Only one.
0: Ravanudu Ramulu idduru okkate.
1: Ravana and Rama are one and the same.
0: Ramulu Ravanudu vesham vesiyadanti.
1: Rama is playing the role of Ravana.
0: Aatma జీవాత్మ రెండు ఒక్కటే.
1: ది ఇండివిజువల్ సోల్ అండ్ ద సూపర్ సోల్ ఆర్ వన్.
0: ఆత్మనే జీవాత్మ వేషం వేసుకుని దృశ్యంగా కనిపిస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ ది సూపర్ సోల్ దట్ టేక్స్ ది రోల్ ఆఫ్ ఇండివిజువల్ సోల్ అండ్ అపియర్స్ ఎస్ ఎ సెపరేట్ ఎంటిటీ.
0: కనుకనే ఈ జగన్నాటక రంగం నందు ఈ జీవుడు ఈ వేషమును వేసి అనేక విధములుగా కూడాను నటనను సరుపుతున్నాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ద స్టేజ్ ఇన్ ద డ్రామా, ది ఇండివిజువల్ ఇస్ ప్లేయింగ్ ఎ రోల్ హియర్.
0: ఎన్ని విధంగా నటనను జరిపినప్పటికీ
1: హి మే యాక్ట్ వెల్,
0: రాముడు సాక్షిభూతంగానే ఉన్నాడు.
1: డ్రామా

0: Such a witness.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: రాములు ధరించినటువంటి వేషమే ఈ రావణుడి వేషము.
0: దిస్ రావణ ఇస్ ద డ్రెస్ ఆర్ ద రోల్ టేకెన్ అప్ బై రామా హింసెల్ఫ్.
1: ఈ డ్రెస్ ను ఏనాడైనా మనం మొదలు పెట్టాల్సింది.
0: వి ఆర్ బౌండ్ టు గివ్ అప్ దిస్ డ్రెస్ వన్ డే ఆర్ అదర్.
1: కానీ రాముడు రాముడుగానే ఉంటాడు.
0: బట్ రామా రిమైన్స్ యాజ్ రామా త్రూ అవుట్.
1: ఈ రావణుడిగా ఉన్నప్పుడు కానీ రాముడిగా ఉండినప్పుడు కానీ రాముడు ఏమాత్రమూ మారడు.
0: ఎయిదర్ ఇన్ ద రోల్ ఆఫ్ రావణ ఆర్ రామా హీ డస్ నాట్ చేంజ్.
1: వేషములు మాత్రం మారుతుంటాయి.
0: ఇట్స్ ఓన్లీ ది డ్రెస్ దట్ చేంజెస్.
1: ఇందుకలడు అందులేడన్న సందేహం వలదు.
0: నెవర్ డౌట్ దట్ ఈస్ హియర్ అండ్ దట్ ఈస్ నాట్ దేర్.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది ఒక్కటే.
0: డివినిటీ ఈస్ వన్.
1: అది ఏకం సత్.
0: దట్స్ ఓన్లీ వన్.
1: ఉన్నది ఒక్కటే.
0: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
1: కనిపించేది అనేకము.
0: బట్ యు ఫైండ్ ఇట్ మెనీ.
1: ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: వి హావ్ టు నో దిస్ యూనిట్ ఇన్ డైవర్సిటీ.
1: ఇది ఏ సర్వము చేస్తున్నటువంటి పని.
0: ఇట్స్ దిస్ దట్ డస్ ఎవ్రీథింగ్.
1: కనుకనే
0: సో
1: ఎందుకు అనేటువంటిది ఆన్సర్ చెప్పాలంటే ఆత్మనే ఎందుకు ఆన్సర్ అని చెప్తుంది.
0: సో ఇట్ ఇస్ ద సోల్ ఆత్మ దట్ రెస్పాండ్స్ టు దిస్
1: క్వశ్చన్. ఆన్సర్ చెప్పాలంటే భౌతికమైన శాస్త్రమే ఆన్సర్ చెప్తుంది.
0: ఇట్ ఇస్ ది వరల్డ్లీ నాలెడ్జ్ దట్ ఆన్సర్స్ దిస్ క్వశ్చన్. వాట్
1: ఇది మైక్.
0: దిస్ ఇస్ ద మైక్.
1: ఇది ఎట్ట చేశారు?
0: హౌ ఇస్ ఇట్ మేడ్?
1: ఏ విధంగా చేశారు?
0: హౌ ఇస్ ఇట్
1: అని చెప్పగలడు.
0: వన్ కెన్ సే.
1: అయితే
0: హౌఎవర్
1: ఈ మైక్ కు ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఒకటి ఉంటుంది.
0: యు ఫైండ్ స్టెయిన్లెస్ స్టీల్ దేర్ మెటీరియల్.
1: ఈ స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఏ విధంగా చేశారు?
0: హౌ ఇస్ ఇట్ మేడ్?
1: దీనికి మూలాధారం అనేటువంటిది ఒకటి ఉంటుంది.
0: ఇట్ హాస్ గాట్ ఎ ప్రైమల్ బేసిస్.
1: మూలాధారం చేయకుండా ఈ జగత్తు నందు ఏ సైంటిస్ట్ అయినా కూడా ఏ పదార్థాన్ని కూడా నిర్మించలేడు.
0: వితౌట్ ది ప్రైమల్ బేసిస్ నో సైంటిస్ట్ కెన్ ఎవర్ మేక్ ఎనీథింగ్.
1: ఇప్పుడు చూడండి, ఆక్సిజన్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఆక్సిజన్.
1: హైడ్రోజన్ ఉంటుండాలి.
0: హైడ్రోజన్ దేర్.
1: ఏ సైంటిస్ట్ సృష్టించాడు?
0: Which scientist created this?
1: ఇది దైవం యొక్క సృష్టి.
0: It's all God's creation.
1: ఈ వెలుతురునంతా కూడాను ప్రకాశాన్ని దైవమే సృష్టించాడు.
0: All the light.
1: సూర్య చంద్రులను దైవమే సృష్టించాడు.
0: The sun and the moon are created by God.
1: ఈ గాలి వానలు దైవమే సృష్టించాడు.
0: It's all the wind and the rain.
1: జలము ఆకాశము దైవమే సృష్టించాడు.
0: And the space and earth.
1: ఫ్రీగా అందించినటువంటిది.
0: And they're all gifted to us freely.
1: ఈ ఏమాత్రం కూడాను దైవం ఒక కాస్ట్ తీసుకోవటం లేదు.
0: God doesn't collect any money from us.
1: కానీ దీని ద్వారా కల్పించుకున్నటువంటి పదార్థములకు మనం కొనుక్కోవలసి వస్తాం.
0: విత్ దీస్ థింగ్స్ వి మేక్ సర్టన్ అదర్స్ విచ్ వి బై.
1: ఇది టంబ్లర్.
0: దిస్ ఇస్ ద టంబ్లర్.
1: ఏమిటి టంబ్లర్ ఇది?
0: వాట్ సార్ట్ ఆఫ్ టంబ్లర్?
1: ఏంటి టంబ్లర్?
0: ఇది సిల్వర్ టంబ్లర్.
1: టంబ్లర్ ను ఒకరు చేసినాడు కానీ
0: దిస్ వన్ దట్ మేడ్ దిస్.
1: వెండిని ఎవడు చేయలేదు.
0: బట్ నోబడి మేడ్ సిల్వర్.
1: ప్లేట్ ను ఒకరు చేశాడు కానీ
0: ప్లేట్ ఈస్ మేడ్ బై వన్.
1: ఈ ప్లేట్ లో ఉన్నటువంటి వెండి ఆధారమైన పోతమే.
0: బట్ ద సిల్వర్ ఆఫ్ ద ప్లేట్ ఇస్ సెపరేట్.
1: పిల్లలకందరికీ చక్కగా అర్థమవుతుంది.
0: ఆల్ స్టూడెంట్స్ కెన్
1: అండర్స్టాండ్. ల్యాబొరేటరీలో పోతారు.
0: యు గో టు ద ల్యాబొరేటరీ.
1: ల్యాబొరేటరీలో పోయినప్పుడు
0: దేర్
1: ఆక్సిజన్ తీసుకుంటారు.
0: యు కలెక్ట్ ఆక్సిజన్.
1: హైడ్రోజన్ తీసుకుంటారు.
0: ఆల్సో కలెక్ట్.
1: రెండింటిని చేరుస్తారు.
0: యు కంబైన్.
1: వాటర్ గా చేస్తారు.
0: అండ్ యు మేక్ వాటర్.
1: నేను వాటర్ చేశాను అనుకుంటున్నాడు.
0: హి థింక్స్ దట్ ఐ హావ్ మ్యానుఫ్యాక్చర్డ్ వాటర్.
1: నీ మొహం, నువ్వేమిటి వాటర్ చేయటము?
0: వాట్ ఎ ఫూల్ యు ఆర్. యు ఆర్ మేకింగ్ వాటర్.
1: ఈ ఉన్నటువంటి మూలాధారమైనటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపినావే కానీ వాటర్ నువ్వు చేయలేదు.
0: యు హావ్ ఓన్లీ కంబైన్డ్ ద హైడ్రోజన్ ఆక్సిజన్ విచ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్.
1: ఈ ఆధేయాన్ని నువ్వు చూపుతున్నావే కానీ ఆధారం ఎక్కడ?
0: యు ఆర్ ఓన్లీ షోయింగ్ దాట్ విచ్ యు మేడ్ బట్ యు ఆర్ నాట్.
1: అదే విధంగానే సర్వమునకు ఆధారము ఆత్మతత్వమే.
0: Therefore it is Atman the spirit which is the basis for all.
1: ఉన్నది రెండే రెండు ఈ జగత్తునందు మనకు కనిపిస్తుండే.
0: In fact in this world we find only two.
1: దృశ్యము దృక్కు.
0: One is the seen, other is the look.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే.
0: The unity of these two.
1: సాధన యొక్క ఫలితము.
0: Is the result of spiritual practice.
1: దృశ్యము దృక్కులో చేరిపోతుంది.
0: And the seen joins in that vision.
1: కానీ దృశ్యము దృక్కులో చేరుతుంది.
0: The seen also joins.
1: దృశ్యము దృక్కులో చేరినా దృక్కు దృశ్యంలో చేరినా ఒక్కటే.
0: The scene may join in the looks or the vision may join in the scenario.
1: కారణం ఏమిటి?
0: What the reason?
1: రెండుగా కనిపించేటువంటిది ఒక్కటే.
0: It's only one that appears as two.
1: ఒక విత్తనం ఉంది.
0: Here is the seed.
1: విత్తనమునకు రెండు బద్దలు ఉన్నాయి.
0: It has two cotyledons.
1: ఈ రెండు బద్దలు చేరినప్పుడే
0: when both the cotyledons are there
1: అది భూమిలో పెట్టినప్పుడు మొక్కగా వస్తుంది.
0: When you just plant it,
1: ఈ రెండు బద్దలను వేరు చేసి నీ భూమిలో పెట్టి మొక్క రాదు.
0: When you separate out they will never germinate.
1: ఇది నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే లైట్ మనకు ప్రాప్తిస్తుంది.
0: దీస్ టూ కాటలెడన్స్ స్టాండ్ ఫర్ నెగిటివ్ అండ్ పాజిటివ్.
1: అయితే
0: హౌఎవర్
1: నెగిటివ్ ముఖ్యమా పాజిటివ్ ముఖ్యమా?
0: ఈజ్ ఇట్ దట్ నెగిటివ్ ఇంపార్టెంట్ ఆర్ ద పాజిటివ్?
1: పాజిటివ్ ఉంటేనే నెగిటివ్ ని మనం ప్రయత్నపూర్వకంగా సృష్టించుకుంటున్నాం.
0: With the presence of the positive,
1: current లేకపోతే ఈ బల్బులు ఎవరు సృష్టించాడు?
0: Without the current, who is going to
1: manufacture the current?
0: It's only because of the existence of the current you make use of the bulbs and the mic and the fan.
1: కనుక
0: so
1: ఆధారమైనటువంటి యొక్క ఆత్మతత్వం ఉండగానే ఈ అదేయమైనటువంటి దృష్టి కల్పితమైన జగత్ అంతా కూడాను సృష్టింపబడుతుండాలి.
0: సో విత్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఆత్మా ద స్పిరిట్ యూ ఫైండ్ ఆల్ ద రెస్ట్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఆధారాన్ని మనం మొట్టమొదట తీసుకోవాలి.
0: యు కన్సిడర్ దట్ ఫండమెంటల్ బేసిస్ ఫస్ట్.
1: ఈ యొక్క ఆధారం అనేటువంటిది మూలాధారం లేకపోతే దేనిని కూడా మనం సృష్టించలేము.
0: వితౌట్ దిస్ ఫండమెంటల్ బేసిస్ యూ కెన్నాట్ మేక్ ఎనీథింగ్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఆధారాన్ని విస్మరిస్తున్నాము.
0: బట్ టుడే వి ఆర్ ఫర్గెటింగ్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
1: ఆధేయాన్ని అత్యంత ముఖ్యంగా భావిస్తున్నాము.
0: బట్ వి కన్సిడర్ థింగ్స్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
1: ఇది ఏ మూర్ఖత్వము.
0: దిస్ ఇస్ ఫూలిష్.
1: ఇది ఏ అజ్ఞానము.
0: దిస్ ఇగ్నోరెన్స్.
1: చూచారా? కనుక ఈ ప్రపంచం యొక్క దీని ఎంతో జీవిత సత్యంబు తెలిపిది ఎందరో.
0: మెనీ పీపుల్ హ్యావ్ ఎక్స్ప్రెస్ ద మిస్టరీ ద ట్రూత్ ఆఫ్ లైఫ్.
1: ఎందుకు వింటం లేదు ఈ మానవుడు?
0: వై డోంట్ వీ హియర్ పే హీట్ టు దేర్ వర్డ్స్?
1: వినలేకున్నావు ఎందుకోసం? అయి
0: వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు పే హీట్ టు దేర్ టీచింగ్?
1: ఇది మరణమని ఎందరో బోధిస్తున్నారు.
0: మెనీ టీచ్ దట్ ద బాడీ ఇస్ డర్ట్ అండ్ పొల్యూటెడ్.
1: దీని దగ్గరికి పోవద్దురా అని బోధిస్తున్నారు.
0: దే ఆల్సో టెల్ యూ
1: నాట్ టు. ఎందుకు పోతున్నాడు?
0: దెన్ వై డు యు బాదర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ద బాడీ?
1: అజ్ఞానం ఇది అని, ప్రజ్ఞానం అది అని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు వెర్రివాడా.
0: ఓ ఫూలిష్ మ్యాన్, యూ నెవర్ హర్డ్ దట్. You never bother to hear when it is said this is physical and ephemeral, that is permanent, the knowledge of the spirit, spiritual.
1: Bhavamanta samsara sagaramani bodhinchuchunnaru.
0: This life is an ocean, that's their teaching.
1: Vinipinchukolevedevedu verrivada.
0: Oh foolish man, you never heard that.
1: Enduku meeru vinatam ledhu?
0: Why don't you hear?
1: Kaaranam emiti?
0: What's the reason?
1: Kaani ఇది సత్యము అనేటువంటి యొక్క దీన్ని తెలియకుండా పోవటం చేతనే వినిపించుకోవటం లేదు.
0: బికాస్ హీ డస్ నాట్ నో దట్ దిస్ ఇస్ ద ట్రూత్, హీ డజంట్ కేర్ టు లిసన్.
1: కనుక ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి.
0: దేర్ఫోర్ హట్ రికగ్నైజ్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఆధ్యాత్మిక తత్వమునందు చక్కని పరివర్తన రావాలంటే మంచి అభ్యాసం రావాలి.
0: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఇఫ్ దేర్ ఇస్ టు బి ట్రాన్స్ఫర్మేషన్, వీ షుడ్ హావ్ గుడ్ హ్యాబిట్స్.
1: దురభ్యాసమును దూరం చేయాలి.
0: వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: ఈ దురభ్యాసముల చేతనే మానవత్వము దానవత్వంగాను పశుత్వంగాను మార్చుకుంటున్నాం.
0: It's only because of the bad habits we become demonic and bestial in our nature.
1: కనుక మనం పశువులు కాదు.
0: We're not animals.
1: మనం రాక్షసులు కాదు.
0: We're not demons.
1: మనుష్య జన్మమెత్తినటువంటి యొక్క దైవత్వమే.
0: We're born as humans, fully divine.
1: అట్టి దైవత్వాన్ని ఇంత అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టటమా?
0: Why should we make this divinity latent within us unsacred?
1: నరసింహన్ చెప్పాడు.
0: నరసింహన్ సే
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని.
0: యూ కెన్ గెట్ ద విజ్డమ్ ఓన్లీ విత్ సిన్సెరిటీ.
1: ఆ శ్రద్ధను మన సంజయ్ సహాని చెప్పాడు. ఫెయిత్ అన్నాడు.
0: సంజయ్ సహాని సెడ్ ది శ్రద్ధ మెన్స్
1: శ్రద్ధ ఫెయిత్ కాదు, ఫెయిత్ శ్రద్ధ కాదు.
0: శ్రద్ధ ఈజ్ నాట్ ఫెయిత్ అండ్ ఫెయిత్ ఈజ్ నాట్
1: ఫెయిత్ అనగా నమ్మకము.
0: ఫెయిత్ ఈజ్ బిలీఫ్.
1: శ్రద్ధ అనగా ఒక విధమైనటువంటి యొక్క ఉత్సాహము.
0: శ్రద్ధ మీన్స్
1: శ్రద్ధ.
0: శ్రద్ధ మీన్స్ సిన్సెరిటీ, ఎర్నెస్నెస్.
1: కనుక శ్రద్ధ, శ్రద్ధ అనేటువంటి దానికి ఒక విధమైన విశ్వాసం అన్నారు.
0: సో ఇట్ ఈస్ సెడ్ దట్ శ్రద్ధ, ఎర్నెస్నెస్,
1: విశ్వాసం అనేటువంటిది నమ్మకము.
0: ఫెయిత్ ఈజ్ ఫెయిత్.
1: శ్రద్ధ అనేటువంటిది ఇంట్రెస్ట్.
0: ది శ్రద్ధ మీన్స్ ఎర్నెస్నెస్, ఇంట్రెస్ట్.
1: కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది.
0: నో ఇంట్రెస్ట్ టుడే.
1: విశ్వాసము పోయింది.
0: నో ఫెయిత్,
1: ఇన్ రెస్ట్.
0: బట్
1: తమో గుణంగా మనము కేవలం ఒక విధమైన పశువుల కంటే హీనమైపోతున్నాము.
0: హీ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ డల్నెస్. తమో గుణ వర్స్ దెన్ అనిమల్స్.
1: కాదు కాదు, మానవుడైనందుకు
0: being a human
1: మనం ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి నడకను నేర్పించాలి.
0: వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు సెట్ అన్ ఐడియల్ టు
1: అదర్స్. లేకపోతే మన దురభ్యాసమును చూచి అందరు కూడా ఒక దూషిస్తారు, పరిహసిస్తారు.
0: వాచింగ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ విదిన్ us, everybody will make fun of you.
1: మానవుల్లో వానికి ఏమాత్రం కూడా చోటు లేకుండా బయటికి నెట్టివేస్తారు.
0: హీ విల్ హ్యావ్ నో ప్లేస్ ఇన్ సొసైటీ, హీ విల్ బి ఆస్క్డ్ టు గెట్ అవుట్.
1: సొసైటీకి విరుద్ధమైనటువంటి చర్యలు మనం చేసుకోవటం చేత, దేహమునకు విరుద్ధమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశింపజేసుకోవటం చేత మానవత్వం అనేటువంటిది మాలిన్యమైపోతుంది.
0: యాజ్ వి యాక్ట్ అగైన్స్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ, యాజ్ వి యాక్ట్ అగైన్స్ ద నార్మ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, వి ఫైండ్ నో ప్లేస్ ఎనీవేర్.
1: ఈ మాలిన్యం అనేటువంటి దాన్ని మనం దూరం గావించుకోవాలంటే మాధవత్వం అనేటువంటి చింతన మనం చేయాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు బి అవే ఫ్రమ్ దిస్ మాలిన్య ఆర్ పొల్యూషన్, వీ షుడ్ వర్షిప్ మాధవ ద డివినిటీ.
1: ఈ 25 తత్వములు కూడా మనం దూరం గావించుకున్నప్పుడే 26వది మనమే సాక్షాత్కరిస్తాడు.
0: వెన్ వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ దీస్ 25 ఆస్పెక్ట్స్, వీ నో ది 26th ప్రిన్సిపల్స్
1: చెప్పాడు.
0: సో రామదాస్ సార్,
1: మాయాకులో నాయ, మాయాకు నీ నాయ, మాయా 25 మర్మము నాయ, మాయా 25 మర్మము తెలిసితే మాయా మాయా మాయా మరి బయలాయ.
0: ది హోల్ థింగ్ ఇస్
1: రామదాస.
0: It is the one composition of Ramadasa who said that there are 25 aspects of illusion. When once you know the illusion will vanish on its own.
1: Maya, maya, maya, 25 mantramulu.
0: We say this illusion has got 25.
1: 25 tattvamulu kodunu mayane.
0: All these 25 are illusive.
1: ఇలాంటి మాయతో కూడినటువంటి దాన్ని మనం ఎందుకు ఫాలో చేయాలి, ఎందుకు అనుసరించాలి?
0: వై షుడ్ వి ఫాలో దిస్ ఇల్యూషన్?
1: ఈనాడు అట్లా అనుసరిస్తున్నాము.
0: వి డూ దట్ టుడే.
1: అందువల్లనే అజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ఎక్కువగా కప్పుకుంటున్నాం.
0: దేర్ఫోర్ వి ఆర్ కవర్డ్ బై ఇగ్నోరెన్స్.
1: తెలుసును ప్రతి మానవునికి నేను చేసేది ఇది తప్పు అని తెలుసు.
0: ఎవ్రీవన్ నోస్ వాట్ ఐ
1: నీ కాన్షియన్స్ నీ తెలిసి కూడా నువ్వు చేయకుండా పోవటం వల్ల నీవు రాక్షసుడి కంటే హీనమే.
0: వెన్ యూ డోంట్ ఫాలో ద డిక్టేషన్ ఆఫ్ యువర్ కాన్షియన్స్, యువర్ ఈక్వల్ టు డెమన్.
1: నీ కాన్షియన్స్ ని నీవు విరుద్ధంగా చేసినప్పుడు ఇంకా బయట వారి గౌరవం నీకు ఎక్కడ ఉంది?
0: వెన్ యూ యాక్ట్ అగైన్స్ట్ యువర్ ఓన్ కాన్షియన్స్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్ బై?
1: బయట వారు నిన్ను గౌరవించినప్పుడు నీవు జీవించే ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ హియర్ ఆన్ ఎర్త్ వెన్ యూ ఆర్ నాట్ రెస్పెక్టెడ్ బై పీపుల్?
1: కాదు, మనం సమాజంలో పుట్టాము.
0: We are born in society.
1: సమాజంలో పెరుగుతున్నాము.
0: We grow in
1: society. సమాజం యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవాలి.
0: We should uphold our own respect and dignity.
1: కేవలం సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్.
0: We are merely selfish and utterly selfish.
1: ఈ స్వార్థమే స్వార్థం అనేటువంటిది మహాపిచాచంగా మారిపోతుంది.
0: It is only the selfishness that robs like a demon.
1: కొంతవరకు త్యాగం మనలో బయలుదేరాలి.
0: We should cultivate the sacrifice.
1: దీనిని మనం చేయాలంటే అదే సత్యము.
0: And cultivation of the spirit of sacrifice.
1: సత్యమనగా ఏంటి? స్నేహం కావాలి.
0: ఫ్రెండ్షిప్ ఇస్ నీడెడ్.
1: ఎవరి స్నేహము?
0: విత్ హోమ్?
1: ఏదో వాడి స్నేహమో వీడి స్నేహమో ఈమె స్నేహమో ఆమె స్నేహమో ఇవి కాదు స్నేహాలు.
0: దీస్ ఆర్ నాట్ ఫ్రెండ్షిప్స్, జాయినింగ్ హ్యాండ్స్ విత్ అదర్స్.
1: అదే ఒక్కటి దైవముతో స్నేహం కావాలి.
0: వీ షుడ్ బి ఫ్రెండ్, గాడ్ ఈస్ ది ఓన్లీ ఫ్రెండ్.
1: అది ఏ సత్యము?
0: దాట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: ఆ సత్యం అనేటువంటి దాన్ని మనం సాధిస్తున్నా సౌఖ్యానంత సాధించిన వారం అయిపోతాం.
0: వెన్ వన్స్ యూ అకంప్లిష్ ది సఖ్య ద
1: ఫ్రెండ్షిప్ సర్వ సౌఖ్యములు కూడా సఖ్యం నుంచినే మనకు వస్తుండాలి.
0: ఆల్ సౌఖ్య ద ప్లెజర్ ఇస్ అవుట్ ఆఫ్ సఖ్య ఫ్రెండ్షిప్.
1: సఖ్యం లోపల నిజంగా సౌఖ్యం లేదు.
0: ఇన్ ది వరల్డ్లీ ఫ్రెండ్షిప్ దేర్ ఇస్ నో ప్లెజర్ ఆర్ కంఫర్ట్.
1: చూచావా, మీకు తెలుసును.
0: యు నో దిస్.
1: కుచేలుడు కృష్ణునితో సఖ్యం చేశాడు బాల్యమునందు.
0: కుచేల వాజ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ.
1: కానీ ఇతనికి అనేక మంది బిడ్డలు కలగటం చేత సంసారంలో మునిగి అనేక బాధలకు గురి అవుతూ వచ్చాడు.
0: కుచేల సఫర్డ్ బికాస్ హి హాడ్ మెనీ చిల్డ్రన్.
1: అయ్యో, ఈ పరిస్థితి యందు నన్ను గట్టుకు చేర్చేవారెవరు, నన్ను ఆదరించేవారెవరు, నా కష్టాలు తీర్చేవారెవరని చాలా విచారపడుతూ ఉన్నాడు.
0: హి ఫీల్స్ సో బ్యాడ్ అండ్ సో సాడ్ బికాస్ హి ఇస్ వెరీ మచ్ వరీడ్ యాస్ హూ వుడ్ కమ్ టు హిస్ రెస్క్యూ.
1: బాల్యమునందు కృష్ణుని యొక్క స్నేహము, గురుకులములో అతని యొక్క స్నేహం చేశాడు.
0: ఇన్ చైల్డ్హుడ్ హి వాస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ దేర్ ఇన్ గురుకుల.
1: చేయటం చేత భార్య జ్ఞాపకం చేసింది.
0: ఇస్ ఎ వైఫ్ హూ రిమైండెడ్ హిమ్ ఆఫ్ ది ఏజ్ ఓల్డ్ ఫ్రెండ్షిప్.
1: కృష్ణుడు భగవంతుడు కదా.
0: కృష్ణ ఇస్ గాడ్.
1: మీకు స్నేహితుడు కూడా కదా.
0: ఈజ్ యువర్ ఫ్రెండ్.
1: కనుక అతన్ని ఆశ్రయించకూడదా?
0: వై డోంట్ యూ అప్రోచ్ హిమ్?
1: నీ కష్టమంతా పరిహారం అవుతుంది అన్నాడు.
0: హి విల్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్.
1: కానీ ఈ కుచేలునికి డౌట్. సంశయాత్మ వినశ్యతే. సంశయము. అతను నన్ను పలకరిస్తాడో లేడు, అతను నన్ను చూస్తాడో లేడు అనేటువంటి డౌట్ ఉంటాయి. ఈ డౌట్ ఉన్నటువంటి వానికి సందేహమే, సందేహం ఉన్నటువంటి వానికి అన్ని హీనమే జరుగుతుంటాయి.
0: Kuchela was full of doubts. He is very much bothered whether Krishna would talk to him, would see him. A doubting Thomas is bound to die, perish.
1: Anni vidhara kudanu vinasmaipothadu.
0: And he will face the failure at every instant, at every step. We should not doubt.
1: Kaadu kaadu. Daivamu. ఏదో సామాన్యమైన మానవులు ఎవరైనా మర్చిపోవచ్చును, దైవం మరవడు అనేటువంటి అవిశ్వాసము, అదే శ్రద్ధావాన్ల అవతేగ్న. ఆ శ్రద్ధ ఉండాలి.
0: వన్ షుడ్ హ్యావ్ దట్ అర్నెస్నెస్ దట్ ఫెయిత్ దట్ గాడ్ విల్ నెవర్ ఫర్గెట్. ఆర్డినరీ పీపుల్ నెవర్ ఫర్గెట్.
1: విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు.
0: స్ట్రెంగ్థెన్ దట్ ఫెయిత్.
1: వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి.
0: హి అప్రోచ్డ్ కృష్ణ.
1: ఎవరైనా మరుస్తారు.
0: అదర్ పీపుల్ మే ఫర్గెట్.
1: ఈ యొక్క బిచ్చగానే వలె పోయినటువంటి కుచేలుని ఎవరు ఆదరిస్తారు?
0: who will certainly come to his rescue? Nobody will allow him to the doorstep.
1: Kani.
0: But
1: కుచేరుడు వచ్చి ద్వారం దగ్గర నిలిచాడని వార్త విన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ హర్డ్ ద అరైవల్ ఆఫ్ కుచేరు.
1: పరుగెత్తిపోయాడు కృష్ణుడు.
0: కృష్ణ ర్యాన్ ఆల్ ద లాంగ్ డిస్టెన్స్.
1: కుచేరుని కౌగలించుకున్నాడు.
0: హి హగ్డ్ హిమ్.
1: ఓ మిత్రుడా, ఎంత కాలమైంది నిన్ను చూచి.
0: ఓ ఫ్రెండ్, ఇట్స్ లాంగ్
1: బ్యాక్. ఎంత ఉన్నావు, ఏ విధంగా ఉన్నావని పలుకరించడానికి ఒక కారణం రావాలి కదా.
0: He found a plea to talk to him what happened to you all these days.
1: It's
0: only in times of difficulties we'll think of
1: God. A
0: small example, illustrations.
1: 13 కూడాను అరణ్యవాసం జరిగిన తర్వాత పాండవులు ఇంటికి వచ్చారు.
0: Completing the 13 years period of exile, Pandavas returned.
1: ఆనందంతో కుంతి దేవి కృష్ణునికి పోయి నమస్కారం చేసింది.
0: కుంతి paid her respects to Krishna because her sons could complete that period of 13 years of exile.
1: నీకు ఆనందమేనా, ఇంకా ఏం కావాలి కోరుకో నేను ఇస్తాను అన్నాడు కృష్ణుడు.
0: And Krishna said, are you happy? Whatever you want, I am ready to grant your boon.
1: Krishna, నాకేమీ అక్కర్లేదు.
0: She said, Krishna, I don't want any.
1: నీ యొక్క అండదండలు, నీ యొక్క ఆప్యాయత, నీ యొక్క ఆదర్శము, నీ యొక్క సమీపత్వము నాకు కావాలనుకుంటే నీవు నాకు నిరంతరము కష్టములనే ప్రసాదించమని.
0: If I am to have your proximity, if I am to enjoy your support, let me face all the tragedies and difficulties in life.
1: అడవిలోపల పడరాని బాధలు పట్టడం చేతనే, తినరాని తిండిని తినిచేట చేతనే, కందమూరాదులు పుజించటం చేతనే అనేక కష్టములు గురి అయ్యారు. ఆ కష్టముల్లో నీవు నిరంతరం కూడాను వారికి వెంట జంట ఇంట ఉండి కాపాడుతూ వచ్చావు.
0: Krishna, you supported us. You are always with us. You came to our rescue many a time. At a time when we suffered so many troubles and turmoils, difficulties, there in the
1: fall.
0: If I am to enjoy this proximity, I am ready to face the problems and difficulties.
1: ఇది సత్యసాయి యొక్క చరిత్ర యందు ఒక చక్కని ఘట్టము ఎవరికి తెలియదు.
0: This had happened in the life of Bhagavan. No one knows this.
1: సమ్మర్ క్లాసులు జరుగుతుండేటువంటి ప్రతి సంవత్సరము,
0: ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ సమ్మర్ క్లాసెస్.
1: బెంగళూరు లోపల కొత్తగా హాస్టల్ కల్పించాలి, పిల్లలు అధికమైపోతున్నారు, వాళ్లకు ఆధునికంగా తగినటువంటి అనుకూలాలు చేయాలని హాస్టల్ కట్టడానికి ప్రారంభించాము.
0: ఇట్ వాజ్ డిసైడెడ్ టు కన్స్ట్రక్ట్ ఎ హాస్టల్ టు అకామిడేట్ ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్.
1: సంవత్సరం లోపల పిల్లలందరినీ తీసుకుని నేను ఊటీకి వెళ్లాను సమ్మర్ క్లాస్ జరపడానికి.
0: దట్ ఇయర్ భగవాన్ our students and he went to Ooty to conduct summer classes.
1: Summer classes in Ooty lo chakkaga anni vidhala saukaryanga sadupayanga jariginayi.
0: There summer classes were held successfully there in Ooty.
1: Inka rendo dinamu anta Bangalore ki raavali.
0: And they had to return to Bangalore on the following day.
1: Pillalu nenu
0: Bhagwan told boys,
1: pillalu ఎట్టైనా boy, మీరు ఊటీకి వచ్చారు.
0: You have come to Ooty anyway.
1: చూడటానికి ఒక విధమైనటువంటి కన్నులు కూడా ఉన్నాయి కదా.
0: And you have eyes to see.
1: Sight scenes అంతా కూడా మీరు చూడవలసి వస్తుంది.
0: You may have to go around
1: for sightseeing. Bhagavan yoga sthiti lopala ee yoka srushti enta vichitranga kanipistundo oka thuru meeru choochirandi ani pampincharu.
0: The creation, all the scenario around is so beautiful, better you go for sightseeing.
1: Maaku akkarle swami kuda raavali annaru, maa pillalu chaala mondi pillalu.
0: Our students are so determined that they wanted Bhagavan to follow them.
1: Swami meeru kuda raavali annaru.
0: Because of intense love they said, Swami, you should follow us.
1: Variki nacha cheppanu, nayana nenu ochindatante crowd anta vachi cheripothundi, akkada meeku em matram kuda sadupayam kuda undadu, drushyalu chuttani kuda veelu kaadu, meere velli randi annaru.
0: Bhagavan tried to convince them, if I also follow you there will be huge crowds, you'll not be able to see anything.
1: Pillaluku oka vidhamainatante swartham anetundi untadi.
0: But the modern boys, they have selfishness anyway.
1: Swami kuda raavali lekapothe meem
0: They said, we are not prepared to go without you, Swami, they said.
1: సరే వెళ్ళండి అని బస్సులంతా అరేంజ్మెంట్ చేసి దొడ్డబెట్ట అనేటువంటిది ఒకటి ఉండాలి ఊటీ లోపల.
0: భగవాన్ అరేంజ్డ్ బస్సెస్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ దేర్ ఇస్ ఎ ప్లేస్ బై నేమ్ దొడ్డబెట్ట దేర్.
1: 8000 అడుగులు ఎత్తుగా ఉంటుంది.
0: ఇట్ ఈస్ సో హై 8000
1: ఫీట్. ఊటీ లోపల చాలా ఎత్తైన ప్రదేశము.
0: ఇట్ ఇస్ ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్.
1: కాబట్టి దొడ్డబెట్టకంత మీరు వెళ్లి రండి అన్నాను.
0: భగవాన్ సెడ్ బెటర్ యు గో టు దొడ్డబెట్ట.
1: సరే స్వామి రావాలి, అక్కడంతా ఫోటోలు తీసుకోవాలి, అవి ఇవి చాలా ఈ కాలం పిల్లల యొక్క అభిరుచులు అట్ట ఉంటాయి.
0: The taste of students, modern students, they want to have individual photographs with Bhagavan there.
1: Sir, andaru pondi meer bus anta digi akkada photos ready ayye lopala nenu ostanu annanu.
0: Bhagavan said, all bus transport arrangements are made, you be there ready, I'll come there.
1: Varanta poyina tarvata
0: and they all left.
1: Oka ara gantaku nenu nandanavana vachi దొడ్డబెట్టకు పోతున్నాను.
0: ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ భగవాన్ స్టార్టెడ్ దేర్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ నందనవనం.
1: ఎవరో ఇద్దరు పాపం యువకులు,
0: టూ యంగ్స్టర్స్,
1: నందనవనంకు పోయి స్వామిని చూడాలని పోయారు.
0: దే కేమ్ టు నందనవన టు సీ స్వామి.
1: అక్కడ నందనవనంలో లేడు, దొట్ట పెట్టకు పోయాడు స్వామి అన్నారు.
0: దేర్ ది టూ యంగ్స్టర్స్ కేమ్ టు నో దట్ భగవాన్ లెఫ్ట్.
1: మోటార్ సైకిల్ పైన ఒకే స్పీడ్ గా వస్తున్న స్వామిని చూడాలి, స్వామిని చూడాలి, స్వామిని చూడాలి.
0: దే స్టార్టెడ్ ప్రొసీడింగ్ ఆన్ మోటార్ వెహికల్స్ టు సీ స్వామి.
1: ఈ విధంగా స్పీడ్ గా వస్తున్నారు
0: వెనక, హై స్పీడ్.
1: ఎవరు ఈ విధంగా వస్తున్నారు ఈ పిల్లలు?
0: హూ ఆర్ దీస్ బాయ్స్ ఫాలోయింగ్ మీ
1: అనుకునేటప్పటికీ కొంతమంది చెప్పారు, కాదు ఎవరో రౌడీ పిల్లలు ఉన్నారు.
0: Somebody said after all that some rowdies.
1: కాదు కాదు, తెలియకుండా అట్లా చెప్పకూడదు, వారు స్వామి దర్శనం కోసం వస్తున్నారు అన్నాను.
0: Don't say like that without knowing the truth. They are coming to see me.
1: ఒక టర్నింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ వాళ్ళు నా కారు సైడ్ కి వచ్చి నన్ను చూడాలని చెప్పిన ఆశచేత స్పీడ్ గా దగ్గరకు వచ్చేసారు.
0: There is one turning point. These two boys on motorcycles, they came there at high speed.
1: Motorcycle padipoyindi.
0: When they just approached the turning point, the motorcycles fell.
1: Idhar pillalu kuda motorcycle pinchi padipoyaru.
0: The two boys fell down.
1: Tatchane nenu kaaru aapi
0: Bhagwan stopped his car.
1: Nenu vaari daggariki poyi
0: Bhagwan went close to them.
1: Vaari kainatuvanti mattinanta tudichi
0: he wiped out all the
1: dust. Naina emaina debba tagilinda endukosam inta speed ga vacharu ee vidhanga raakoddu chudalanukunte neevu nandaravanam raavachunu kaani ani vaadu cheppavalsina bodhananta cheppi వారితో సమాధానం చేసి నా కారులో ఉన్నటువంటి రెండు కమలా పండ్లు వాళ్ళకి ఒలిచి వాళ్ళకి ఇచ్చి దాహం తీర్చుకోండి అని చెప్పాను.
0: భగవాన్ కేమ్ దేర్ సాఫ్ట్లీ అండ్ వైప్డ్ అవుట్ ఆల్ ద డస్ట్ ఓవర్ దేర్ టోల్డ్ దెమ్ ఇట్స్ నాట్ ద వే టు ఫాలో మీ లైక్ దిస్ ఎట్ హై స్పీడ్ యూ షుడ్ నాట్ హావ్ డన్ ఇట్ హి సెడ్.
1: అప్పుడు ఆ పిల్లలు ఇద్దరు చెప్తున్నారు
0: అండ్ ఆఫర్ దెమ్ టు
1: కాలేజీ పిల్లలు.
0: The two boys are calling
1: Swami. Swami, మీ దర్శనం కావాలని మేము వచ్చాము.
0: Bhagwan, we have come here to see you.
1: నిజంగా ఈ కష్టం జరగటం చేతనే, మోటార్ సైకిల్ నుంచి పడిపోవడం చేతనే దర్శనమే కాదు, సంభాషణమే కాదు, స్పర్శమే కాదు, ప్రసాదం కూడా మాకు లభించలేదు.
0: The boys immediately said, Bhagwan, because of this difficulty, because of this accident, because we fell down from the motorcycles, we could see you, we could touch you, we could speak to you, we could receive prasadam.
1: మా దగ్గరికి వచ్చి మా తలని నిమిరి మా వీపులంతా నిమిరి ఎక్కడ దెబ్బ తగిలింది ఏమిటని ఇంత ఆప్యాయంగా పలకరించే వారు ఎవరున్నారు లోకములు?
0: Without this, had not this accident happened, you would not have caressed and fondled us.
1: కనుక స్వామి, మీ దర్శనాన్ని మేము ఆశించాము, శ్రద్ధతో మేము వచ్చాము.
0: We wanted to see you. We came in all earnest.
1: Darshana sparshana sambhashana moodu jarigipoyinayi maaku.
0: We could see you. We could touch you. We could converse with you.
1: Kanaka ee moodu labhyamayyetundi ee rakamaina kashtamulu maaku ichina santoshame moodu maaku anugrahinchandi
0: anna. If we are to have this triple benefit, we are ready for any accident, for any difficulty.
1: Ee kunti korinatundi.
0: This is the prayer of Kunti.
1: Ee kashtallo bhagavantudu anta aapyayanga chuchenta sukhallo chudadu.
0: Naturally you will think of God and God will think of you with all affection in times of
1: difficulty. కానీ సుఖములో కూడా చూచేటువంటి అవకాశాలు ఉంటున్నాయి.
0: Of course there is scope in times of pleasure.
1: కనుక భగవంతుని యొక్క చూపులకు కష్టమే సుఖమే అనేటువంటిది కాదు.
0: From the God stand point of view there is nothing like pleasure and pain.
1: ఆ కుచేలుడు పోయాడు.
0: Kuchela went there.
1: ఆ యొక్క భవనంలో చేరాడు.
0: There he entered the
1: palace. అడగవలసింది ఏదో అడగనే లేదు.
0: He has not asked what he really wanted.
1: మనసరిగిన మానవులకు అడగవలసిన అక్కర్లేదు.
0: The one who knows your mind, you don't need to ask him.
1: తిరిగి అంతా భోజనం ఈదనంత పెట్టి విశ్రాంతి అయిన తర్వాత కుచేలా నీవు ఇంక నీ ఇంటికి వెళ్ళు అని ఒక విధమైనటువంటి పల్లకీనిచ్చి పంపించాడు.
0: The food is served and he was asked to take rest for some time and then he was asked to go in a palanquin.
1: కొంత దూరం వచ్చిన తర్వాత అయ్యో ఎంతని మూర్ఖుణ్ణి నేను, నా పిల్లలు ఏ విధమైనటువంటి ఆహారం లేకుండా అవస్థలు పడుతున్నారు, నేనేనో పంచపక్ష ప్రమాణాలంతా భుజించాను, కృష్ణుణ్ణి అడగలేకపోయానే అని పాపం చింతించాడు.
0: As he was returning, traveling to some distance, on his return journey he started feeling like this. What happened to my children? What is they are facing all problems.
1: Goppa bhavanam erpadipoyindi.
0: By the time he reached the spot he could
1: see
0: a man
1: sarvalankara sutralaipoyi anni aabharanalu dharinchindi.
0: He saw his wife full of jewels.
1: Pedda rani vale vachindi itani sanmaninchadaniki.
0: Wife came there to receive him like a queen.
1: Chuchadu ee evaro Sri Lakshmino lekapothe na bharyana ani sandehinchadu.
0: And Kuchela doubted, is she the queen or my wife?
1: ఆమె దగ్గరకు వచ్చి
0: అండ్ షీ కేమ్ క్లోజ్ టు హిమ్.
1: కృష్ణుడు ఏమన్నాడు?
0: షీ వెంట్ ఆన్ ఆస్కింగ్ వాట్ డిడ్ కృష్ణ సే.
1: ఇతనికి ఏమీ తోచలేదు.
0: వెల్ హీ కుడ్ సే ఎనీథింగ్.
1: సతీ

0: కర్మమునే వృద్ధి పొంది కర్మమునెచను. కర్మమే నరులకు దైవము, కర్మమే నిజ భక్తులకు కారణమిల్లో. కర్మమే నిజ భక్తులకు కారణమిలలో.
1: ద బీయింగ్ టేక్స్ బర్త్ బికాస్ ఆఫ్ యాక్షన్. ఇట్ ఈస్ యాక్షన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫార్ sustenance and the growth. It is action verily is divine, and it is the action that makes a devotee a true devotee indeed.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: In aadu lokamulo kottadi mandi chadutunnaru chadunnaru.
1: In this world today you find crores and crores of educated people, and they are still through the process of education.
0: Kani veeri valla etti maarpu kuda nu ye maatram jaragaledu.
1: This education has not brought any transformation at all.
0: Ee naati varaku kuda nu vidyarthulu yokka manasu vidyarthulu paine untundadi kani ye maatram pesa vahin lopala cheraledu.
1: All the effects center around the student only. He doesn't think of the ambience, the surroundings and the position.
0: Kanukune ee vidya valla prayojanam emi ledu.
1: Therefore there is no use out of this education.
0: Kevalam udyoga nimittamu, pattakuti nimittamu, samsaramanu poshinchukune nimittamu ee vidya paniki vastunde kaani inka deeniki kudanu ఆధ్యాత్మికములో లౌకికములో ఏమాత్రం కూడా పనికిరాదు.
1: దిస్ ఎడ్యుకేషన్ దట్ వీ అక్వైర్ ఈజ్ యూస్ఫుల్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్, టు గెట్ హౌస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ టు క్యారీ అవుట్ అవర్ ఫ్యామిలీ, బట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫ్రమ్ ద స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ నాట్ ఈవెన్ ఫ్రమ్ ద వరల్డ్లీ సెన్స్.
0: ముఖ్యంగా విద్యలో ప్రతి మానవులకు నాలుగు రకములైనటువంటి విద్య ఉన్నవి.
1: ఎవ్రీ వన్ విల్ నోటీస్ ద ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: అయితే ఈ నాలుగు మార్గముల నుండి కూడాను ఏది మంచిది అనేటువంటి విషయము నీకు నీవు నిర్ణయం చేసుకోవాలి.
1: ఆఫ్ దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్ టు డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ విచ్ వన్ సర్వ్స్ బెస్ట్.
0: అందరూ చదువుతున్నారు,
1: ఆల్ స్టడీ నో డౌట్.
0: గొప్ప గొప్ప డిగ్రీలు కూడా పొందుతున్నారు.
1: దే ఆల్సో అక్వైర్ వెరీ హై డిగ్రీస్.
0: అందులో పిహెచ్డీలు కూడా చేస్తున్నారు.
1: సమ్ ఆల్సో గెట్ దేర్ పిహెచ్డీ డిగ్రీస్.
0: కానీ పిహెచ్డీ అంటే ఏమిటి అర్థం?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ పిహెచ్డీ?
0: అదే విధంగానే ఈ చదువు అంటే ఏమిటి అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: అయ్యా మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించినప్పుడు చదువుకుంటున్నాడు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్ దట్ యువర్ సన్ డూయింగ్, ది ఆన్సర్ ఈస్ హీ స్టడీయింగ్, చదువుకుంటున్నాడు.
0: అందరు కూడా చదువుకున్నారే.
1: ఆల్ స్టడీ, ఆల్ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్.
0: చదువుకున్నారే కానీ చదువు నేర్చలేదు.
1: దే హ్యావ్ బాట్ ఎడ్యుకేషన్. చదువుకున్నారు, దే బాట్ ఎడ్యుకేషన్, but they have not acquired education.
0: ఆ విధంగా అందుకున్నటువంటిది నిజమైన చదువు.
1: Therefore it is a true education that you acquire all by yourself.
0: ఏదో గ్రంథంలో రాసినటువంటి విషయాలను ఉపాధ్యాయుడు పోలిస్తే దానిని నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది ఈ విద్య అని బోధిస్తున్నారు.
1: టీచర్స్ gather information from these texts and teach in the classroom, and you consider these lessons as eternal truth.
0: Anta kulinave gani tan andukunnatuvi kaadu.
1: All that is just stuffed in, but it has not been acquired in its originality.
0: Kanuka ఈనాడు మేము ఆ విధమైన చదువు చదివాము.
1: వీ డోంట్ వాంట్ దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే.
0: మన ఎందున్నటువంటి యొక్క అంతర్వాణి యొక్క తత్వము మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ మస్ట్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు లిసన్ టు అవర్ ఇన్నర్ వాయిస్.
0: కనుక మనము ఏ చదువు చదవాలి?
1: సో వాట్ ఎడ్యుకేషన్ వీ షుడ్ అక్వైర్?
0: కేవలం అక్షరాలతో ప్రింటింగ్ ఈ గ్రంథములు మాత్రమే చదివినంత మాత్రమే మనకు తెలివితేటలు కలగవు.
1: బై మియర్లీ లెర్నింగ్ ది ఆల్ఫబెట్స్ అండ్ బీయింగ్ ఏబుల్ టు రీడ్ ద బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ దట్ విల్ నెవర్ మేక్ అస్ ఎడ్యుకేటెడ్.
0: కాన మనము ఈ చదువును మన లోపల నుంచి తేవాలి కానీ బయట నుంచి కోరకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ స్టఫ్ ద నాలెడ్జ్ ఫ్రమ్ అవుట్ సైడ్, వీ షుడ్ బ్రింగ్ అవుట్ దట్ విచ్ ఇస్ లేటెంట్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అంతర్వాణి చదువు చదువు కాదు, బాహ్య చదువు చదువు కాదు.
1: The inner voice is the true education and not the external knowledge.
0: అందువల్ల ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి పెద్దలు ఈనాడు విచారిస్తున్నారు.
1: The elders who have recognized this fundamental truth are very much worried because of its absence today.
0: చదువుతున్నాము, ఎగ్జామినేషన్ లో రాస్తున్నాము, పాస్ అవుతున్నాము, డిగ్రీలు పొందుతున్నాము.
1: We study at home, write in the examination, we get through the examination and get the degree.
0: అది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి విషయమే.
1: This is the one that everyone does.
0: అయితే మనం ఏ విధంగా చదవాలి? చదువు అందుకోవాలి కానీ చదవలసినటువంటి అవసరం లేదు.
1: In fact, we should receive the essence of education and not merely go through the books.
0: మన అంతర్వాణి నుంచి వచ్చేటువంటి ఒక చదువు నిజమైన చదువు.
1: The true education from within the inner voice is the true education and not the secular or formal one.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఈ ఐదు కూడా పంచభూతములే.
1: ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్, నాన్ వయలెన్స్ ఆర్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ ఐదు కూడా చేరినప్పుడే తాను పంచభూత స్వరూపుడు కాగలరు.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ ది యువర్ ఓన్ సెల్ఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ ఈనాడు ఈ పేర్లు వింటున్నారు కానీ చదవటం లేదు.
1: టుడే పీపుల్ మెన్షన్ దేర్ నేమ్స్ వెర్బాసిటీ బట్ దే డోంట్ గో త్రూ ఇన్ డెప్త్.
0: ఆ విన్నటువంటి యొక్క ఈ పంచవాచకులను కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: All that is heard should be put to practice.
0: మనం పెట్టనక్కర్లేదు, మన ఎందు ఈ పంచభూతములు కూడా ఉంటున్నవి.
1: We have not realized the five elements are within us.
0: సత్యము,
1: ట్రూత్.
0: సత్యము అనేటువంటిది మనం ఎక్కడ చదివినాం?
1: ట్రూత్, వేర్ హ్యావ్ యూ లెర్న్డ్ ఇట్? వేర్ హ్యావ్ యూ స్టడీడ్ ఇట్?
0: మన ఎందే ఉంటున్నది ఆ సత్యము.
1: ద ట్రూత్ ఈజ్ విదిన్ యూ.
0: ధర్మము, ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ అక్వైర్డ్ ఇట్?
0: ఆ ధర్మం కూడా మన ఎందు ఇమిడి ఉన్నది.
1: ధర్మ, రైచియస్నెస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్,
0: నాట్ గాడ్ ఈజ్ ట్రూత్.
1: నాట్ గాడ్ ఈజ్ ట్రూత్.
0: ఈ ట్రూత్ అనేటువంటిది ఎవరి నుంచి వస్తున్నది? తమ యొక్క సంకల్పం నుంచినే తనకు వస్తున్నది.
1: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఫ్రమ్ విదిన్ ఓన్లీ.
0: కానీ తన నుంచి వచ్చినదని తనకు తెలియదు.
1: దో ఇట్ లైస్ విత్ ఇన్ అస్, వీ డు నాట్ కాగ్నైజ్ ఇట్.
0: అవి నేచురల్ గా వచ్చేటువంటివి.
1: ఇట్ ఈస్ జస్ట్ నేచురల్ మేనిఫెస్టేషన్.
0: కానీ ఈ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు మనము పుస్తకాల నుంచి చదివినటువంటి పదములు.
1: ద ట్రూత్, రైటియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్, ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ దోస్ వీ స్టడీ ఇన్ బుక్స్.
0: ఈ సత్యమును మనం చెప్పవలన దీనికి అనేక రకమైనటువంటి కొన్ని నియమములు ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ట్రూత్ వీ షుడ్ ఫాలో సమ్ డిసిప్లిన్.
0: ట్రూత్ అనేటువంటిది కేవలము రెండు పదములు మాత్రమే ఉంటుండేది.
1: ట్రూత్ సత్య హ్యాస్ గాట్ టూ లెటర్స్ హియర్. సత్య
0: సత్య
1: సత్య
0: సత్య అనగా సత్య రెండు అక్షరాలు ఉంటున్నాయి.
1: హియర్ ద టూ లెటర్స్ సత్య.
0: ఈ రెండు అక్షరాలకు మనం ఎంత చదువుతుంది అన్న?
1: ఫర్ దీస్ టూ లెటర్స్ షుడ్ యూ రీడ్ సో మచ్.
0: కానీ సత్యం అనేటువంటిది సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: ట్రూత్ యొక్క పదములే ధర్మము.
1: అండ్ ది వెరీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ వెరీ ధర్మ.
0: అది ఆచరించడమే ఇది మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ట్రాన్స్లేటింగ్ ట్రూత్ ఇన్ టు యాక్షన్ ఈజ్ ధర్మ రైచియస్నెస్ విచ్ ఈజ్ అవర్ డ్యూటీ.
0: మనం చెప్పిన దానిని చేసి చూపించడం.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: మనము చెప్పటము తచ్చటము చేయటము.
1: దేర్ ఆర్ త్రీ ఆస్పెక్ట్స్. వన్ వీ సే, ద సెకండ్ వీ థింక్, అండ్ థర్డ్ వీ డూ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సత్యం.
1: ద హార్మోనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఈజ్ సత్య ట్రూత్.
0: ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా చెప్పాలి?
1: దిస్ ట్రూత్ హౌ ఇస్ ఇట్ టు బి స్పెల్ట్ అవుట్ డిక్లేర్డ్.
0: ఇది ఏ విధంగా తన లోపల పోయిందో ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి దాన్ని మనం కూడా లోపల వెళ్ళాలి.
1: యాజ్ ద ట్రూత్ ఈజ్ విత్ ఇన్ అస్ వీ షుడ్ ఆల్సో టర్న్ ఇన్ వర్డ్ టు నో ఇట్స్ ఆరిజిన్.
0: సత్యం చెప్పడమే కానీ చేయటం అనేటువంటిది కాదు.
1: ట్రూత్ ఈజ్ సెడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ డన్.
0: సత్యం పలుకు.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మం చేయి.
1: యాక్ట్ రైచువస్లీ.
0: కానీ ఈనాడు సత్యాన్ని చెప్పుతున్నారు.
1: బట్ టుడే ట్రూత్ ఈజ్ జస్ట్ సెడ్.
0: ధర్మమును చేస్తున్నారు.
1: దే ఆల్సో ఫాలో ద పాత్ ఆఫ్ రైచువస్నెస్.
0: కనుక మనము చేసి చూపించడమే నిజమైనటువంటి ధర్మము.
1: ద ట్రూ ధర్మ లైస్ ఇన్ డిక్లరేషన్ విచ్ ఇస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ టోటో.
0: చెప్పి దానిని అనుసరించడమే నిజమైనటువంటి సత్యము.
1: దిస్ ట్రూత్ లైస్ ఇన్ వాట్ ఈస్ సెడ్ అండ్ పుట్టింగ్ ఇట్ టు ప్రాక్టీస్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏది సత్యము ఏది ధర్మము అనేటువంటిది కూడా మనం తెలుసుకోవటం లేదు.
1: We are not understanding the difference between the truth, satya, and righteousness, dharma.
0: ఈనాడు మా పిల్లలందరూ కూడాను కేవలం చెప్పడం మాత్రమే కాదు చేస్తూ ఉన్నారు.
1: Today our students, they not merely say, speak out, but they also act, put it into practice.
0: ఆ ప్రాక్టీస్ కూడాను ఎట్లా చేస్తున్నారు?
1: How are they practicing this truth?
0: తమ యొక్క నాలుగు నుంచి వచ్చినటువంటి యొక్క పదములను,
1: ద వర్డ్స్ దట్ దే స్పీక్ అవుట్ విత్ హెల్ప్ ఆఫ్ ద టంగ్,
0: దానిని మృంగివేసి
1: దే స్వాలో ఇట్,
0: ఆ మృంగినటువంటి ఎసెన్స్ దాన్ని తిరిగి తన బయటకు తీవటము.
1: అండ్ దట్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్.
0: కానీ చేస్తున్నారే కానీ దాన్ని బయటకు తీవటం లేదు.
1: దే డూ ఇట్ దే ఫాలో బట్ దే డోంట్ పబ్లిసైజ్ ఇట్.
0: ఇది పబ్లిక్ చేసేటువంటి తాము చేసి చూపించినప్పుడే ఇది పబ్లిక్ అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ పబ్లిసిటీ ఇట్ ఈస్ నోన్ టు పబ్లిక్ ఇఫ్ ఓన్లీ యూ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ యూ సే.
0: సత్యం చెప్పు.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మం చేయి.
1: యాక్ట్ అలాంగ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: ఇవే రెండు మన భారతీయుల యొక్క సంస్కృతి యొక్క పదములు.
1: దీస్ టు రిఫ్లెక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఈ యొక్క పంచభూతముల యొక్క స్వరూపం లోపల ఉన్నటువంటి ఈ రెండు కూడాను మిగిలిన మూడు భూతములు కూడాను సృష్టిస్తుంది.
1: దీస్ టు ఎసెన్షియల్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బర్త్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ ది రిమైనింగ్ త్రీ.
0: సత్యమే లేకపోతే ధర్మం ఉండదు. ధర్మమే లేకపోతే శాంతి కలగదు. శాంతియే లేకపోతే ఆనందం మనకు లభించదు.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ దేర్ ఇస్ నో రైచియస్నెస్. వెన్ దేర్ ఇస్ నో రైచియస్నెస్ there is no peace. When there is no peace, there is no ananda or bliss.
0: Kanuka satyam nunchi dharmam ku povali.
1: Therefore, we have to travel from satya truth to dharma righteousness.
0: Ee dharmam ku velin tarvata,
1: having reached dharma,
0: manamu sariyainatvanti sthiti pondutamu.
1: We'll attain the correct position.
0: Satya dharma rendu kudanu balance tu nunchinatvanti.
1: Satya dharma maintain perfect balance.
0: సరైనటువంటి బ్యాలెన్స్ ఉండాలంటే సత్యము ధర్మము రెండు కూడా సమానంగా మన ఉంటుండాలి.
1: టు మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సత్య అండ్ ధర్మ షుడ్ బి ఈక్వల్.
0: ఇవి రెండు ఉంటున్నప్పుడే మనలో ప్రేమ కలుగుతుంది.
1: వెన్ దీస్ టూ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేర్ బి ప్రేమ ఆర్ లవ్ విత్ ఇన్ అస్.
0: ప్రేమ కలిగినప్పుడే,
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్,
0: శాంతి లభిస్తుంది.
1: యూ విల్ ఎక్వైర్ పీస్, యూ విల్ బి పీస్ఫుల్.
0: కానీ ఈ పీస్ కలిగినప్పుడే,
1: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ పీస్,
0: త్యాగం వస్తుంది.
1: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ త్యాగ.
0: ఈ త్యాగమే మానవుని యొక్క వైరాగ్యము.
1: ద త్యాగ సాక్రిఫైస్ ఈస్ రెనన్సియేషన్ ఆర్ వైరాగ్య.
0: అన్ని త్యాగం చేస్తున్నాం మనము.
1: వీ సాక్రిఫైస్ ఆల్.
0: త్యాగం చేయనటువంటి వస్తువు మన దగ్గర ఒక్కటి కూడా లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ that we are not prepared to share or sacrifice.
0: Kani anni vintunnamu chadutunnamu.
1: We hear and we also read.
0: Dani yokka swaroopam ettidiyanesvanti meeru emana gurtinchara?
1: Have you realized its fundamental truth, its a true form at any time?
0: Ee chesi chupinchali.
1: You should act, you should practice and then demonstrate.
0: మన నుండి లోపల నుంచి వచ్చేటువంటిదే కాదు సత్యము, బయట నుంచి కూరేటువంటిది కాదు.
1: ద ట్రూత్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఇట్ ఈస్ నాట్ టు బి స్టఫ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: సత్ అనేటువంటిది ఇది కేవలం ఒకే పదమే.
1: ద సత్ ఈస్ జస్ట్ వన్ వర్డ్.
0: సత్ గుణము,
1: సత్ గుణ
0: అంటే గుణం అనేటువంటిది ఏంటది, దానికి రూపము లేదే.
1: దిస్ క్వాలిటీ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్.
0: అదే సత్.
1: That is sat.
0: Dharma anetvanti emiti idi oka padame.
1: Dharma likewise is also a word.
0: Aa dharma anetvanti chesti irvasindi.
1: Dharma must be practiced.
0: Shanti appude manaku shanti kalugutundi.
1: Then only you will be at peace within yourself.
0: Ee shanti kaliginappude santosham bayalderutundi.
1: Then once you are at peace, you will be happy.
0: Ee rendu lekunda matramu సంతోషం అనేది కలగదు మనకు.
1: వితౌట్ దీస్ టు సత్య అండ్ ధర్మ యూ కెన్ నెవర్ బి ఎట్ పీస్, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: కనుక మొట్టమొదట మనం సత్యమే నేర్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ సత్య ట్రూత్.
0: జరిగింది జరిగినట్టుగా చెప్పడమే అది సత్యము.
1: టు సే వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఈజ్ ట్రూత్.
0: జరిగింది చెప్పకుండా ఏదో తనలో పెట్టుకుని సత్యము అని అంటే అది ఎట్లా తెలుస్తుంది?
1: Without telling what had actually happened, by hiding certain facts, how do you say it is truth?
0: Truth ante emtini?
1: What is truth?
0: Palakatamu.
1: Speaking out.
0: Tanalo unnatvanti yokka satyanni palakali.
1: What is within you must be spoken out, must be said.
0: Adi cheppinappude tanaku dharmam erpadutundi.
1: By speaking out, what is within truly is dharma, righteousness.
0: ఈ సత్యధర్మం రెండు చేరినప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ అని నడుచుకుంటారు.
1: సత్యధర్మ ఆర్ సంథింగ్ లైక్ ఇన్ అవర్ వాకింగ్ స్టైల్, లెఫ్ట్ అండ్ రైట్ వీ కెన్ గో అహెడ్.
0: ఈ రెండు నడిచినప్పుడే మనం చేరవలసిన స్థానం చేరుతాం.
1: దిస్ వాక్ వుడ్ బి పర్ఫెక్ట్ అండ్ ఇట్ వుడ్ టేక్ అస్ టు ది డెస్టినేషన్.
0: కనుక మనం సత్యధర్మం రెండింటినీ కూడా కలుపుకొని సరైనటువంటి అర్థం తెలుసుకుని మనం జీవితం జరిపేవారు.
1: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ సత్య అండ్ ధర్మ ఇన్ ద ట్రూ స్పిరిట్. ఇన్
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ఈ మ్యాన్ కైండ్ అంటే ఏమిటది?
1: వాట్ ఈస్ దిస్ మ్యాన్ కైండ్?
0: అంటే కరుణతో చూడినటువంటిది.
1: మ్యాన్ కైండ్ ఈస్ ద వన్ విత్ కైండ్నెస్.
0: సత్యము ధర్మము రెండు చేసినప్పుడే ఇది కూడినట్టు అవుతుంది.
1: ఇన్ అవర్ వాకింగ్ స్టైల్, లెఫ్ట్ అండ్ రైట్ వీ కెన్ గో అహెడ్.
0: ఈ రెండు నచ్చినప్పుడే మనం చేరవలసిన స్థానం చేరుతాం.
1: This walk would be perfect and it would take us

0: of Satya, the truth, and Dharma, righteousness.
1: ఈ రెండు చేరినప్పుడే,
0: when both of them are in union,
1: మనం కోరినటువంటి యొక్క స్థానంలో మనం చేరగలము.
0: We'll certainly reach that point where we would like to reach.
1: సత్యము ధర్మము రెండు కూడా మనం జరుపుకుంటా చేరవలసిన స్థానం చేరాలనుకుంటే అది ఎలా చేరగలరు?
0: Without this Satya and Dharma, you cannot reach your destination, the point where you want to go.
1: కనుక సత్య ధర్మము రెండింటిని కూడా మనం ఆధారం తీసుకుని,
0: బేసింగ్ ఆన్ సత్య అండ్ ధర్మ,
1: సత్యము అనేటువంటి దాన్ని మింగి వేసినప్పుడు,
0: వెన్ వన్స్ వీ కీప్ విదిన్ దట్ ట్రూత్ విదిన్ అస్,
1: ధర్మములకు ఆధారం ఏమిటి?
0: వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ధర్మ దెన్?
1: సత్యమే ఒక ఫౌండేషన్.
0: ట్రూత్ సత్య ఈస్ ది ఫౌండేషన్.
1: ధర్మము అనేటువంటిది ఒక పునాది.
0: Dharma is the one that is the base on this foundation. The combination of these two, Satya and Dharma, are suffice. When the foundation is strong, you can raise walls. And then thereafter, we can make rooms in the mansion.
1: కనుక సత్య ధర్మములు శాంతి ప్రేమలు ఈ రెండు కూడా సత్య ధర్మములు నుంచి చెప్పు బయలుదేరినవే.
0: Therefore, Satya Dharma are the beginning, the foundation for Shanti and Prema to fall.
1: ఈ నాలుగు చేరినా అప్పుడు వారికి ఆనందము.
0: All these four together will confer bliss to everyone.
1: కనుక ఈ ఆనందమే మన జీవిత లక్ష్యము.
0: Therefore, this bliss is the aim of our life, goal of our life.
1: అయితే ఈ గోల్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మనము ఏది అని అనుకుంటామంటే, ఏదో కొన్ని టాస్క్ పెట్టుకునేది, దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే దానివల్ల ఒకటి ఏర్పడుతుంది అని అనుకుంటారు.
0: వీ థింక్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్ సెంటర్స్ రౌండ్ ద కంటిన్యూటీ ఆఫ్ థాట్స్, థింకింగ్ ఓరియంటెడ్.
1: కనుక మనము రెండింటి గురించి ఏకప్ చేసినప్పుడే సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
0: దేర్ఫోర్ వీ షుడ్ యూనిఫై సత్య అండ్ ధర్మ ఇన్ ఆర్డర్ టు బి బ్లిస్ఫుల్.
1: రెండు పాదములు కూడా వచ్చినప్పుడే బ్యాలెన్స్ నిలుస్తుంది.
0: వెన్ వన్స్ యూ స్టార్ట్ వాకింగ్ ఆన్ బోత్ ద ఫీట్, యూ కెన్ మెయింటైన్ బ్యాలెన్స్.
1: కనుక ఆ బ్యాలెన్స్ నిలిచినప్పుడే మనం ఎన్ని భవములైనా కట్టవచ్చు.
0: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ బ్యాలెన్స్ దట్స్ క్వైట్ సేఫ్ అండ్ స్ట్రాంగ్, యూ కెన్ రైజ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టోరీస్ ద బిల్డింగ్.
1: ఈనాడు కొంతమంది అంటే విద్యావంతులే, లౌకిక విద్యను నేర్చినటువంటి వారే.
0: Today in this world, some people who acquired the secular knowledge,
1: భౌతిక మేనేజ్మెంట్ యొక్క కర్మలు వేరు.
0: The worldly actions are separate.
1: దాని యాక్షన్ లో వచ్చేటువంటి యొక్క అభివృద్ధియే దీనికి తగినటువంటి ధర్మము.
0: Therefore, the worldly actions will give you the worldly progress. That is dharma.
1: కనుక ఈ ధర్మం అనేటువంటిది చేసి చూపించాలి.
0: Therefore, dharma should be acted upon.
1: సత్యం అనేటువంటిది చెప్పి చూపించాలి.
0: And it should be said and also should be translated to action.
1: Kanuka no satya dharmam rendu kuda nu balance lo pettukunte prema shanti anetvadi entaina manaku labhistundi.
0: Therefore, when once we keep perfect balance between these two satya dharma, you can acquire shanti and prema.
1: Satya dharmam nu manam nadchukunnappude shanti manalo erpadutundi.
0: When once we proceed along satya and dharma, the peace will be installed there.
1: ఎవరైనా కూడా ఇంజనీర్స్ పోయి అయ్యా ఈ బిల్డింగ్ పైన ఇంకొక బిల్డింగ్ ఏమైనా కట్టచ్చునా అని అడిగినప్పుడు, అయ్యా దాని పునాది చూడాలప్ప అంటాడు.
0: ఇఫ్ ఎనీ ఇంజనీర్ పుట్స్ ఎ క్వశ్చన్, కెన్ యూ హ్యావ్ ఫ్యూ మోర్ ఫ్లోర్స్, ఫ్యూ మోర్ స్టోరీస్ టు దిస్ బిల్డింగ్, దే విల్ సే వీ మస్ట్ చెక్ ద ఫౌండేషన్.
1: ఆ ఫౌండేషన్ బట్టియే మన అభివృద్ధి పైకి వస్తుంది.
0: ది ఫర్దర్ కన్స్ట్రక్షన్ డిపెండ్స్ అపాన్ ద ఫౌండేషన్.
1: పునాది నుంచి మనం సరైనటువంటి పద్ధతిని మనం అనుసరించాలి.
0: We should follow the correct procedure right from the state of foundation.
1: Kanuka.
0: Therefore,
1: motta motta satya dharmamulu manamu aadharam cheskovali.
0: Therefore, we should base, rely on satya and dharma.
1: Satya and dharmam. Satyam vadalakunda dharmam cheyakunda matram unte adi em matram prayojanam undadu.
0: It is useless if we don't speak truth, if we do not follow the path of dharma.
1: Truth palukutaru chaala mandi.
0: Many speak. People speak truth.
1: Kani cheptare kani chesi chudaledu.
0: They say, but they don't act according to what is said.
1: Kalugune chesi chupinchinappude adi sarainatvanti dharmam ga rupamavutundi.
0: So when one acts according to what is said, that is proper way.
1: Ee proper way

0: మనం పట్టుకుపోవాలి.
1: We should proceed along this proper way.
0: శాంతి ప్రేమను కోరేటువంటి ప్రతి వ్యక్తి కూడాను సత్యధర్మమును అనుసరించాలి.
1: Those who want to have this peace and love must certainly be in possession of these two, satya and dharma.
0: ఈనాడు సత్యము చెప్తున్నారు అంతమంది.
1: Today many people speak truth.
0: అందులో ధర్మం ఏమాత్రము లేదు.
1: But there is no trace of dharma there.
0: కనుక సత్యం ఒకటి ఉండి ఈ ధర్మం లేకపోతే ఏమి ప్రయోజనము?
1: While you retain truth without dharma, it is useless.
0: కనుక సత్యధర్మంలో రెండు కూడా మనం ఆధారం చేసుకోవాలి.
1: Therefore we should have satya and dharma as the main criteria.
0: Truth is permanent.
1: Truth is permanent.
0: Dharma also permanent.
1: Dharma is also permanent.
0: రెండు పర్మనెంట్ అంటే ప్లస్ ప్లస్ ప్లస్ అనుకున్నప్పుడు మంచి భద్రమైనటువంటి ఒక బలం వచ్చేస్తుంది.
1: Satya and dharma, which are permanent and eternal, would add on and ensure all the safety and strength.
0: సత్యధర్మంలో రెండు లేకపోయినప్పుడు ఈ యొక్క ప్రేమకు ఏమాత్రము బలం ఉండదు.
1: Where there is no truth and dharma, there is no place for prema and love.
0: ఎక్కడైనా కోర్టుకు వెళ్ళినప్పుడు కూడాను సత్యం ఏమిటి అని అందరూ అడుగుతారు.
1: If you go anywhere, people will ask you, what is the truth there? What is satya there?
0: సత్యం అంటే ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది అని చెప్పడం.
1: Here satya meant the narration, description of what all that had happened or transacted.
0: అది యాక్షన్ లేకుండా ఉంటున్నప్పుడు ఏ విధంగా చెప్పగలరు నీవు?
1: When it's not in the form of action, how is it possible to say about it?
0: సత్య ధర్మం రెండింటి కూడా ఏకం చేసినప్పుడే,
1: When you unify satya and dharma,
0: శాంతి మనకు ఏర్పడుతుంది.
1: Then you will attain peace.
0: ఈ శాంతి ఏర్పడినప్పుడే,
1: When once shanti is attained,
0: మనకు సౌఖ్యం కలుగుతుంది.
1: Then you will have all
0: సౌఖ్యం. సౌఖ్యం కలిగినప్పుడే,
1: Happiness when once with that,
0: మనకు ఈ విద్య పైన మనకు అభివృద్ధి కలుగుతుంది.
1: Then only you will advance progress in education.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దీన్ని ప్రాక్టికల్ లో పెట్టినప్పుడే,
1: When once you put it in the practical field,
0: అది నిజమైనటువంటి శాంతి ఏర్పడుతుంది.
1: You will earn the true peace.
0: కనుక మనం అన్ని కూడాను మన ఏందే ఉంటున్నాయి గాని సత్యధర్మ శాంతి ప్రేమ అనేటువంటిది ఎక్కడో బయట నుంచి గ్రంథం నుంచి తీసుకొని రావటం లేదు, తీసేసి మనకు బోధించడం లేదు.
1: Therefore all these fundamental human values are within us. They are not taken from outside. They are not merely taught by teachers.
0: ఈ టీచర్స్ కూడా బోధించినప్పుడు ఈ సత్యాన్ని లోకమైన లోక సంబంధమైన సత్యంగా భావిస్తారు.
1: టీచర్స్ వైస్ టీచింగ్ ట్రూత్ దే టేక్ ఇట్ ఇన్ ద వరల్డ్లీ ఫిజికల్ సెన్స్.
0: కానీ ఈ సత్యమైనటువంటిది ప్రాపంచికమైనటువంటి భౌతిక లక్షణంగా తీసుకున్నప్పుడు ఇది పూర్తి అధర్మమే అవుతుంది.
1: When once you consider truth as physical and worldly ephemeral thing, it is adharma, unrighteous.
0: ఈ రెండు ప్రాక్టికల్ లో జరిగినప్పుడే దానికి మంచి అంతర్బలం ఏర్పడుతుంది, అంతర్బలము.
1: యూ విల్ హ్యావ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ వెన్ వన్స్ యూ యూనిఫై ట్రూత్ అండ్ ధర్మ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: కనుక అప్పుడే నీకు మంచి ధైర్యం కూడా కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కరేజ్.
0: ఆ శక్తి వచ్చినప్పుడే ఇంకొకరు చెప్పనక్కర్లేదు.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్ యూ డోంట్ నీడ్ టు బి స్పెషల్లీ టోల్డ్ ఆర్ రిమైండెడ్ బై ఎనీబడి.
0: కనుక మనము ఎవరిని అడగనక్కర్లేదు అంటే ఎవరిని మనం ఏమాత్రం వేడుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రన్ ఆఫ్టర్ పీపుల్ వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దీస్ టు సత్య అండ్ ధర్మ.
0: సత్యధర్మం రెండింటి కూడా చేసుకునేప్పుడే,
1: వెన్ వన్స్ సత్య అండ్ ధర్మ ఆర్ టుగెదర్,
0: సత్యం యొక్క ప్రతిబింబమే ధర్మము.
1: And it, the dharma is the reflection of satya, the truth.
0: Satya dharma rendu kuda nu ekamainappude,
1: when satya and dharma are one,
0: oka form eppadtundi,
1: there will be a form.
0: Appudu ade manam shanti anetvadi dani pattunnam.
1: That form is shanti, peace.
0: Ee shanti anetvadi manlo chesinappude,
1: when once this peace is within us,
0: santosham anetvadi kalugutundi.
1: We'll be happy in santosha.
0: ఈనాడు మనం సంతోషంగా ఉండాలనుకుంటుంటే సత్యధర్మం రెండింటినీ కూడా ఏకం చేయాలి.
1: If you want to be happy, what you should do today is that you should combine satya and dharma.
0: కనుక ఈనాడు సత్యం వేరు ధర్మం వేరు ఉండేటప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వము లేకపోవటం చేత అది మూడవది శాంతి అనేటువంటిది మనకు లభించటం లేదు.
1: Today we are not unifying satya and dharma. Therefore, There is no shanti, there is no peace at all in the modern world.
0: Evvarnaina meeru prashninchandi. అయ్యా నీవు సంతోషంగా ఉన్నావా?
1: యు ఆస్క్ ఎనీబడీ ఆర్ యూ హ్యాపీ?
0: ఎక్కడండి, నాకు పెద్ద సంసారం కట్టుకున్నాను, పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు, వీళ్ళకంత మ్యారేజ్ చేయాలా, వీళ్ళకంత చదువు చెప్పించాలా, అన్ని విధాల బాధ్యత నా పైన ఉంటుంటుంది, నేను ఏ విధంగా శాంతిగా ఉండగలను అంటాడు.
1: ఇఫ్ యూ పుట్ దిస్ క్వశ్చన్, వాట్ హ్యాపీనెస్, వాట్ హ్యాపీనెస్ ఐ హ్యావ్? ఐ హ్యావ్ బిగ్ ఫ్యామిలీ, ఐ హ్యావ్ మెనీ చిల్డ్రన్, ఐ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ అప్, ఐ హ్యావ్ టు గెట్ దెమ్ మ్యారీడ్, ఐ హ్యావ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ టు డిశ్చార్జ్.
0: ఈనాడు మానవుడు ఎందు బలం లేకుండా పోవటము బలహీనుడు కావడానికి కూడా మూల కారణం ఏమిటి? సత్య ధర్మములు వేరు వేరు చేస్తున్నారు.
1: టుడే దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ వీక్ బికాస్ వీఆర్ సపరేటింగ్ సత్య అండ్ ధర్మ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: కనుక మీరు దీన్ని ఒకదాని ఒకటి సపరేట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ సపరేట్ సత్య అండ్ ధర్మ,
0: రెండింటిని ఏకం చేయాలి.
1: వీ షుడ్ కంబైన్ దెమ్.
0: కనుక అప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ వీల్ హ్యావ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనం ట్రూ ఫ్రెండ్ అనేటువంటి కావాలంటే సత్యధర్మంతో కూడినటువంటి వ్యక్తి మనకు కావాలి. ఈ రెండు కూడా యూనిటీ అయినప్పుడే సరైనటువంటి ఇది మనకు లభిస్తుంది.
1: వెన్ వన్ దీస్ టూ ఆర్ యూనిఫైడ్ యూ విల్ హ్యావ్ యువర్ ఎయిమ్ ఫుల్ఫిల్డ్, గోల్ రీచ్.
0: కానీ ఈ రెండింటిని మనం వేరు వేరు చేసినప్పుడు డివైడ్ అవుతుంది.
1: వెన్ వన్స్ యూ సెట్ దెమ్ అపార్ట్ you are dividing them.
0: ee divide ainappudu ivu etta vastundi satyam, etta vastundi dharmamu.
1: Where there is a division or duality, how do you expect truth, how do you expect dharma?
0: ee naadu purva satyam chaduvarulandaru kodanu dinni veru veru cheyatam chethare kainatvanti binna binna abhiprayamulu kaligi pedalu yerpadipindi oru kevalam adai chesukuntunnaru.
1: Because people separated satya and dharma, there is a lot of argumentation. There is many, many difference of opinion among the many educated people. Therefore, this unity is essential in every aspect. Spirituality, we say. The spirituality means that which is ephemeral and that which is eternal. That which is mundane, which is permanent.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఒక బలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనము మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
1: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ ఎసెన్షియల్.
0: నీవు ఒక సంకల్పం చేశావు,
1: యూ హ్యావ్ వన్ థాట్.
0: ఆ సంకల్పమును నీవు నోటుతో చెప్పినప్పుడే,
1: దెన్ వన్స్ యూ ఎక్స్ప్రెస్ యువర్ థాట్,
0: అప్పుడు ఇతరులకు బోధపడుతుంది.
1: అదర్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
0: బోధపడినప్పుడే,
1: దెన్ వన్స్ దే అండర్స్టాండ్,
0: దానికి అర్థం తెలుసుకుంటారు.
1: They will know its meaning in the correct spirit.
0: ఇది కరెక్ట్ అయినప్పుడు దాంతో నువ్వు బలం సంపాదిస్తావు.
1: విత్ ది పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ది మీనింగ్ ఆఫ్ ఇట్, దెన్ యూ విల్ హ్యావ్ ద ప్రాపర్ గుడ్ స్ట్రెంగ్త్.
0: మన దేహం ఉంది,
1: హియర్ ఇస్ ద బాడీ.
0: దేహం అనేటువంటిది అన్నిటితో కూడినటువంటిది. దేహం
1: బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఆర్గన్స్ ఆర్ ద లింబ్స్.
0: కనుక ఈ బాడీ ఒకటి ప్రధానమైనటువంటిది.
1: బాడీ ఇస్ ద మెయిన్ థింగ్.
0: అయితే ఇది ఎందుకు ప్రధానము?
1: వై ఇస్ ఇట్ మెయిన్ థింగ్ ఇంపార్టెంట్?
0: దీనికి ప్రధానత ఇచ్చినప్పుడే,
1: వెన్ వన్స్ వి టేక్ ఇట్ యాజ్ మెయిన్ థింగ్,
0: మనోబుద్ధులకు మంచి బలం వస్తుంది.
1: బాడీ యాజ్ ద ఫండమెంటల్ బేసిస్, ద మైండ్ అండ్ ఇంటలెక్ట్ వుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
0: ఈనాడు మనము బలమును దేహానికి ఇవ్వటం లేదు.
1: దేర్ఫోర్ ద స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ మియర్లీ కన్ఫైన్డ్ టు లిమిటెడ్ టు బాడీ అలోన్.
0: కనుక మనము ఈనాడు బాడీని సరైనటువంటి భద్రంగా చూసుకోవాలి.
1: Therefore, to begin with, we should keep this body hale and healthy.
0: చూడండి, మనం భుజిస్తున్నాము.
1: We take food.
0: భుజించినప్పుడు దేహానికే భుజిస్తున్నామని అనుకోకూడదు.
1: Never consider that you are eating for the body.
0: కానీ మైండ్ కూడా కొంచెం భుజించాలి.
1: The food is necessary for the mind also.
0: ఈ మైండ్ కూడా కొంచెం ఆహారం ఇచ్చేటప్పుడే,
1: then once the food is given to the mind,
0: buddhini develop chestundi.
1: It develops buddhi or intellect.
0: Ee mano buddhi rendu kulu ekamainappude,
1: then once mind and intellect are one,
0: appudu varamu tagineatvanti oka balanto entaina balam sadhinchachu.
1: Then we will have the proper spirit, the proper strength to proceed ahead.
0: Meeru evarina doctor ni adagandi, meeru emana dehaniki bhujistunnaru chakaga.
1: You ask any doctor, we are eating well for our body.
0: సార్ మా బాడీ కొంచెం బలంగా ఉందా అని అంటారు.
1: దే ఆస్క్ సార్ డూ ఐ హ్యావ్ ప్రాపర్ స్ట్రెంగ్త్.
0: ఆయన బాడీ కొంచెం బలంగా ఉంది కానీ తెలివితేటలను గుర్తించడానికి మైండ్ కూడా చాలా అవసరం.
1: యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్ బట్ ద మైండ్ ఈజ్ నాట్ దాట్ స్ట్రాంగ్ టు బి ఇంటెలిజెంట్.
0: ఈ మైండ్ వీక్ గా ఉన్నప్పుడు బుద్ధి కూడా వీక్ గా అవుతుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఈజ్ వీక్ ఇంటెలెక్ట్ ఆల్సో వుడ్ బి వీక్.
0: మనసు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతఃకరణ అన్నింటి ఎందుకు ఏకమైనటువంటిదే ఈ దేహం.
1: దేర్ఫోర్ బాడీ యూనిఫైస్ ఆల్ దీస్ ద మైండ్ ద ఇంటెలెక్ట్ అండ్ దెన్ ది ఇన్నర్ సెన్సెస్ అంతఃకరణ.
0: అన్నింటికీ అంతఃకరణ అత్యవసరం.
1: ఇన్నర్ సెన్సెస్ అంతఃకరణ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్.
0: కానీ దానికి మాత్రం మనం ఏమాత్రం లక్ష్యం చేయకుండా ఏదో మనకు శరీర బలం బాగుంటుంటే చూస్తే చాలు, ఏమైనా చూస్తే అయ్యా చాలా బాగా బలంగా పుష్టిగా ఉంటున్నావు అని అంటారు.
1: వీ డోంట్ కన్సిడర్ ది అంతఃకరణ ఇన్నర్ సెన్సెస్ బట్ వీ జస్ట్ గో బై ది ఫిజికల్ వ్యూ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ వీ థింక్ హీఈస్ ఫైన్.
0: కానీ ఈనాడు సరైనటువంటి బలం చూపటం లేదు.
1: బట్ వీ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ స్ట్రెంగ్త్ ఇన్ ద ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏ ఒక్కదాన్ని చూసినప్పటికీ అన్నింటి యొక్క ఏకత్వం చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ యూనిఫై, వీ షుడ్ కంబైన్, బ్రింగ్ అబౌట్ హార్మనీ.
0: కనుక ఈనాడు కూడా యూనిటీ అనేటువంటి జరిగినప్పుడే ప్యూరిటీ అనేటువంటిది లభిస్తుంది.
1: దేర్ఫోర్ టుడే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ దిస్ యూనిటీ. అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ వీ కెన్ డెవలప్ ప్యూరిటీ.
0: ప్యూరిటీ ఏర్పడినప్పుడే
1: వెన్ వన్స్ ప్యూరిటీ ఇస్ ఎస్టాబ్లిష్డ్
0: దానికి తగినటువంటి ఈ స్వరూపం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ద ప్రాపర్ ఫార్మ్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుక మనం ప్రతి ఒక్కదానికి కూడా ఒక స్వరూపాన్ని సృష్టించాలి.
1: దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ అస్యూమ్ ఏ స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సరైనటువంటి అర్థం తెలుసుకున్నటువంటి వాడు చక్కగా చదువుతాడు.
1: ది వన్ హూ అండర్స్టాండ్ ఇట్ వెల్ విల్ స్టడీ ప్రాపర్లీ ఇన్ ది కరెక్ట్ వే.
0: అది అండర్స్టాండింగ్ చేసుకోలేనప్పుడు ఎంత చదువు చదివినా కానీ వ్యర్థమే అవుతుంది.
1: వితౌట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ యూ మే రీడ్ ఎనీ లెంగ్త్ ఎనీ లాంగ్ అవర్స్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: కనుక మొట్టమొదటి అర్థం చేసుకోవాలి.
1: ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ పర్ఫెక్ట్లీ.
0: అండర్స్టాండింగ్ చేసుకుంటే దాని యొక్క లోతు కూడా తెలుస్తుంది.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ వీల్ నో నోటీస్ ఇట్స్ డెప్త్ అండ్ ప్రొఫండిటీ.
0: కనుక యూనిటీ అనేటువంటిది అన్నిటికీ చాలా గొప్పది.
1: Therefore, unity is highest and noblest of all.
0: Kanuka prati manavudu kudanu kevalam dehanne pachukutte prayojanam ledu manobuddhu rendu kudanu ekam kavali.
1: Therefore, if every man considers the body is important, it is not enough. The mind and intellect should also unite.
0: Body and mind rendu kudu ekamainappudu
1: when one's body and mind are united,
0: ఈ బుద్ధి అనేటువంటిది తనంతట తానే వస్తుంది. వెంట
1: ఇంటెలెక్ట్ ఫాలోస్ ఆటోమేటికల్లీ ఆన్ ఇట్స్ ఓన్.
0: కనుక మనం బుద్ధికి ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మేక్ స్పెషల్ ఎఫర్ట్ టు డైరెక్ట్ ది ఇంటెలెక్ట్.
0: మైండ్ ని మాత్రం మనం ప్రయత్నపూర్వకంగా సాధించండి, ఏమి సాధించినా ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ స్పెషల్ ఎఫర్ట్ టు హ్యావ్ ద మైండ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్ ఆల్ అదర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్.
0: కనుక మనము మైండ్ కు తగినటువంటి బలం ఇవ్వాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ద మైండ్.
0: మైండ్
1: మైండ్
0: ఈ మైండ్ కు బలం వచ్చినప్పుడే ఈ మైండ్ అన్నింటినీ సాధిస్తుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ స్ట్రాంగ్ ఇట్ విల్ ఏబుల్ టు అచీవ్ ఎవ్రీథింగ్.
0: కనుక మనసుకు మొట్టమొదట మనం స్థానం ఇవ్వాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ప్రాపర్ ప్లేస్ కరెక్ట్ ఇంపార్టెన్స్ టు దిస్ మైండ్.
0: మైండ్ ఏంటంటే దానికి ఒక రూపమే లేదు.
1: మైండ్ హ్యాస్ నో డిఫినెట్ ఫార్మ్.
0: మైండ్ అనగా సంకల్పముల యొక్క చేరికనే.
1: మైండ్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: ఈ థాట్స్ అనేటువంటిది కూడినప్పుడే జరిగినటువంటి బలం వచ్చేసేస్తుంది.
1: ది థాట్స్ కాన్స్టిట్యూట్ ద మైండ్ విచ్ ఇస్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్.
0: చూడండి ఇది కర్చీఫ్.
1: దిస్ ఈజ్ ద కర్చీఫ్.
0: కర్చీఫ్ అనేటువంటిది ఏం చేరింది? దారం అటు ఇటు అటు ఇటు అటు ఇటు దారం చేరిపోయింది.
1: The kerchief is here because of the threads which are interwoven in cross directions.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం కావటం చేతనే ఇది ఒక క్లాత్ గా తయారైంది.
1: Because the threads which are closely interwoven, you could find the kerchief here.
0: కనుక మనము మొట్టమొదట మైండ్ ను సరైనటువంటి అభ్యాసంలో పెట్టాలి.
1: Therefore, we should train the mind, control the mind to begin with.
0: Seyo hi jnanabhyasat. Jnanadhyana visishyate. Kyanat karma paratyage. Pyagachyanti anantaram.
1: It is only out of practice that man would be able to achieve everything. By practice only, one can control the mind.
0: Appude manaku sarinatuvanti anandam kuda kalugutundi.
1: And then only we will be able to keep our memory retention much more than before.
0: Inte kaadu. కేవలం దాన్ని ఏకత్వం చేయడం మాత్రమే కాకుండా దాన్ని సరైనటువంటి బుద్ధిపూర్వకంగా దాన్ని బుద్ధిలో కూడా కలపాలి.
1: నాట్ మియర్లీ కంబైనింగ్ ద బోత్ బాడీ అండ్ ద మైండ్, వీ షుడ్ ఆల్సో సీ ద ఇంటెలెక్ట్ ఆల్సో జాయిన్స్ దేర్.
0: అప్పుడు నాలుగింటి యొక్క ఏకత్వమే మానవ యొక్క శరీరం.
1: దేర్ఫోర్ ద హ్యూమన్ బాడీ హ్యాస్ గాట్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఫోర్, ద బాడీ, ద మైండ్, ఇంటెలెక్ట్ అండ్ ఇన్నర్ సెన్సెస్.
0: అప్పుడు ఆ విధంగా చేర్చడానికి మనం ఏం ప్రయత్నం చేయాలా?
1: వాట్ ఎఫర్ట్ షుడ్ వి మేక్ టు కంబైన్ ఆల్ దీస్ ఫోర్?
0: ఆర్గనైజేషన్ చాలా చక్కగా ఉండాలి.
1: దేర్ షుడ్ బి కరెక్ట్ పర్ఫెక్ట్ ఆర్గనైజేషన్.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శ్రద్ధాభక్తి కూడా ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ శ్రద్ధ, ద సిన్సిరిటీ, స్ట్రెట్ ఫాస్ట్నెస్, భక్తి అండ్ డివోషన్.
0: కనుక శ్రద్ధాభక్తి మనకు ఏర్పడాలంటే మొట్టమొదటి ఒకటి ప్రాక్టీస్ చేయాలి.
1: For steadfastness and devotion, one should practice.
0: ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తే కొంతకాలం అదే సరిపోతుంది.
1: When once you practice like this, everything will be fine and perfect.
0: కనుక మీరు ప్రాక్టీస్ లోపల అన్నిటి సాధించవచ్చు.
1: Anything can be achieved, accomplished by practice only.
0: ఇది ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా మనం చేయలేము.
1: You cannot do anything without practice.
0: తటలో ఉన్నటువంటి అన్నము పొట్టలో చేరాలంటే నోటికి చేతికి పరిపెట్టాలి.
1: ద ఫుడ్ ఈజ్ దేర్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. ఇన్ ఆర్డర్ టు ఈట్ యూ షుడ్ గివ్ సమ్ స్పెసిఫిక్ వర్క్ టు యువర్ హ్యాండ్ టు పికప్ ఫుడ్ అండ్ ఈట్.
0: ఈ రెండింటికి ఏకత్వమే లేకపోతే అసలు బుద్ధి ఏమాత్రం పెరగదు.
1: వెన్ దీస్ టూ డు నాట్ యాక్ట్ టుగెదర్ ఇన్ యూనిసన్, యూ కెనాట్ ఈట్ అట్ ఆల్.
0: ప్రతిదాని కూడా ద్వైతమైనటువంటి లేకుండా అద్వైతమైనది మనకు లభించదు.
1: వితౌట్ దిస్ డ్యువాలిటీ you cannot visualize non-dualism.
0: కనుక మీరు యూనిటీ అనేటువంటి దాన్ని పెంచుకోండి.
1: Therefore, faster develop unity more and more.
0: యూనిటీ ఉండినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
1: Out of this unity only, you will grow purity.
0: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ ఏర్పడుతుంది.
1: When once there is purity, you will experience the divinity.
0: కనుక మనం డివినిటీ రావాలంటే మనం రెండింటినీ ఏకత్వం చేయాలి.
1: So in order to attain divinity, we should unify these two, unity and purity.
0: ఈ యూనిటీ చేసినప్పుడే మనకు అన్ని కూడా ఏర్పడిపోతుంది.
1: విత్ దిస్ యూనిటీ ఎవ్రీథింగ్ వుడ్ బి సెట్ రైట్.
0: ఈనాడు యూనిటీకి ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు.
1: టుడే నో వన్ ఈజ్ అటెంప్టింగ్ టు బ్రింగ్ ఇన్ దిస్ యూనిటీ.
0: యూనిటీ లేకుండా కేవలం ప్యూరిటీ మాత్రమే ఉంటుండాలంటే అది సాధ్యం కాదు.
1: వితౌట్ దిస్ యూనిటీ యూ కెనాట్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ప్యూరిటీ, ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కనుక ప్రతి ఒక్కరు కూడా
1: Therefore, everyone must practice.
0: And
1: out of this practice, you will be able to acquire.
0: Jnanat karma paratyage.
1: And thereafter, you will be doing perfect action.
0: Paratyage means, are, karma vimochana ayipindi.
1: And then you will be free from this karma or bondage.
0: Appude ee karma anetundi lekunda poyadam valla manavudu sulabhanga cheyipostunnadu.
1: When once you are freed from this karma or bondage, you will be attaining that immortal state automatically.
0: కనుకనే ఈ కర్మ అనేటువంటిది ఒక బంధన కింద చేస్తుందని మీరు అనుకుంటారు. బంధన కింద ఏమాత్రము చేయదు.
1: You think that karma action is bondage? No.
0: ఇది బాండేజ్ కానే కాదు.
1: It is not at all bondage.
0: ఈ బాండేజ్ నుంచినే అన్ని విధాలు కూడా విముక్తి చెందవచ్చు.
1: It is this bondage that takes you to liberation.
0: ఈ లిబరేషన్ అనేటువంటిది కేవలం ఊరికి రామ రామ రామ రామ వచ్చేటువంటిది కాదు. ఇది
1: లిబరేషన్ ఇస్ నాట్ ద స్టేట్ దట్ కుడ్ బి అటైన్డ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ్ రామ్.
0: చాలా మంది అడుగుతుంటారు, స్వామి మాకు ఎప్పుడు లిబరేషన్ వస్తుంది?
1: మెనీ పీపుల్ ఆస్క్ భగవాన్, స్వామి వెన్ ఆర్ వీ గోయింగ్ టు బి లిబరేటెడ్.
0: చేయవలసిన ధ్యానం చేసినప్పుడే కదా ఇక లిబరేషన్ కూడా కలుగుతుంది.
1: భగవాన్ రిప్లైస్, వెన్ వన్స్ యూ డూ, when once you sacrifice, follow procedure, then only you will find yourself liberated.
0: కనుక మీరు ప్రతి ఒక్కదానికి సాధన చేయండి.
1: Therefore, యూ షుడ్ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: సాధన లేకుండా కూడా సాధ్యం కాదు.
1: వితౌట్ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ నథింగ్ కెన్ బి అటైన్డ్.
0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మెడిటేషన్ చేస్తున్నామేమో అంటారు.
1: వి సే దట్ వి ఆర్ మెడిటేటింగ్.
0: మెడిటేషన్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ మెడిటేషన్?
0: మనస్సు ఏకత్వంగా చేసుకోవడం మెడిటేషన్.
1: వన్ పాయింటెడ్నెస్, వన్ పాయింటెడ్ అటెన్షన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ మెడిటేషన్.
0: అన్ని వైపులా పరిగెత్తుతున్నటువంటి ఒక మనసును ఒక మార్గంలో పెట్టాలి.
1: ద మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ ఇన్ ఆల్ డిఫరెంట్ డైరెక్షన్స్ విల్ హ్యావ్ టు బి వన్ పాయింటెడ్, సింగిల్ మైండెడ్నెస్.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక సూటి అయినటువంటి ఒక గమ్యం చేరుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్స్ ఎ స్ట్రైట్ మెథడ్ టు రీచ్ ది డెస్టినేషన్.
0: ఇన్ని రకాలలో మనసు అటు ఇటు చెందుతుంది.
1: మైండ్ గోస్ ఆన్ వేవరింగ్ హిదర్ అండ్ థిదర్.
0: ఇది చేసేటప్పుడు మనం అప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: వీ షుడ్ బి కాషస్ వెన్ మైండ్ స్టార్ట్స్ వేవరింగ్.
0: కనుక ఈ మైండ్ అనేటువంటిది చేయకుండా ఉండే కదానికి ఎంత ప్రయత్నంలో అన్ని ప్రయత్నం చేస్తున్నారు మీరు.
1: We make all attempts in order to see that mind does not waver, it does not move in different directions.
0: అలాగా మైండ్ ను మొట్టమొదటి మైండ్ ను దృష్టి వదలకుండా మైండ్ పైనే పెట్టాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ ఆన్ దిస్ మైండ్ సచ్ దట్ ఇట్ వుడ్ నాట్ వేవర్.
0: కానీ ప్రపంచంలో ఈ చంచలించడం అనేటువంటిది చాలా సహజమైపోయింది.
1: ఇన్ దిస్ వరల్డ్ ద వేవరింగ్ నేచర్ హ్యాస్ బికమ్ క్వైట్ న్యాచురల్.
0: కానీ అది న్యాచురల్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ అట్ ఆల్.
0: ఇది కేవలం మన ప్రాక్టీస్ వల్ల అది చెడిపోతున్నది, కానీ నిజంగా అది న్యాచురల్ కాదు.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్ యూ హ్యావ్ బికమ్ సో వేవర్డ్, బట్ ఇట్స్ నాట్ ఇట్స్ న్యాచురల్ క్వాలిటీ.
0: నువ్వు కారులో బయలుదేరుతున్నప్పుడు ఆఫీస్ కు నువ్వు అనుకుంటుంటావు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని. రామ్ అనేటువంటి పదములకు, రామ్ అనేటువంటి రూపములకి కనెక్షన్ పెట్టి నువ్వు రామ్ రామ్ అని.
1: యూ గో బై యువర్ కార్ టు గో టు యువర్ ఆఫీస్ and go on chanting Rama's name, Ram Ram. It is not enough. Rama's name should be combined with, should be accompanied by the form of Rama, then only it is proper and correct.
0: కనుక ఈ కంపెనీ కొంచెం వరకు దాన్ని కూడా సెర్చ్ చేసుకోవాలి.
1: Therefore, as we repeat God's name, we should do it in the correct path.
0: సత్యంగతే నిస్సంగత్వం, నిస్సంగతే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
1: Therefore, it's only out of good company we'll be in the proper way of life, then we'll develop a sort of detachment, and then we'll be free from this disillusionment, and then we'll be awakened finally.
0: కనుక మీరు ఏకాగ్రత కావాలనుకున్నప్పుడు మీరు దీన్ని ఇష్టమొచ్చినట్టుగా చెల్లించకూడదు.
1: Therefore, to develop concentration, we should not allow our mind to waver.
0: చాలా మంది చేస్తుంటారు ఈ విధంగా.
1: Many people do it in this way.
0: సాధన చేస్తూ కన్నులు మూసుకుంటారు.
1: ఇన్ మెడిటేషన్ దే క్లోజ్ దేర్ ఐస్.
0: కానీ ఈ ఐస్ కూడా ఎట్లా చూడాలంటే పూర్తి మూయకూడదు.
1: యూ షుడ్ నాట్ క్లోజ్ యువర్ ఐస్ కంప్లీట్లీ.
0: ఇది అంత నిమ్మితమో ముక్కు తట్టు చూడాల.
1: యూ షుడ్ డైరెక్ట్ ద ఫోకస్ యువర్ అటెన్షన్ ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్.
0: ఈ దృష్టిని ముక్కు ప్రక్కన చూసు.
1: Therefore, your view should be on the tip of the nose.
0: అట్లా చూసుకుంటుండగా కొద్దిసేపటికి వైపుది తిరిగి క్లోజ్ అయిపోతుంది.
1: In the process, they will be closed totally.
0: ఆ విధంగా కూడా ఫెయిల్ కాకూడదు.
1: And you should not fail even in this way.
0: పూర్తి కళ్ళు తెరిచి చూడకూడదు.
1: Nor you should open your eyes totally.
0: అది అర్ధ నిమీలిత నేత్రమై ఉండాలి.
1: It is అర్ధ నిమీలిత. Half closed eyes.
0: అప్పుడే కొంచెం హాఫ్ క్లోజ్ గా ఉంటుంటే ముక్కు తట్టు చూస్తుంది.
1: When once your eyes are half closed, you can direct it towards the tip of the nose.
0: అప్పుడు డైరెక్ట్ గా మనం చెందిపోతుంది.
1: And then you can reach directly.
0: కనుక మీరు ఈ విధమైనటువంటి ఒక స్థితిని కూడా మీరు కనుక్కొని పెద్దలతో తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ రావాలి.
1: Therefore, we should know the correct procedure and learn from elderly experienced people and proceed.
0: అప్పుడు దీనికి సరైన స్థానం చిక్కుతుంది.
1: And then only you'll hold on to the correct spiritual path.
0: ఏ విధమైనటువంటి భక్తి లేకపోయినప్పటికీ
1: you may not be doing anything.
0: మనలో ఉన్నటువంటి యొక్క ఏకాగ్రతను చక్కగా పెట్టుకుంటే అదే అన్ని విధాలు భక్తి చేస్తుంది.
1: దెన్ వన్స్ దట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ విత్ ఇన్ యూ, యూ విల్ బి అచీవింగ్ అటైనింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ టు ఫాలో.
0: కనుక మీరు రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ విధంగా బయట వాళ్ళను తగినటువంటి ఒక స్థితిలో తెప్పించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ప్రాక్టీస్ అండ్ ఆల్సో హెల్ప్ అదర్స్ ఆల్ అదర్ పీపుల్ టు ఫాలో యువర్ ఎగ్జాంపుల్.
0: కేవలం మన ఇంటి వారిని మాత్రమే శాంతిగా పెట్టడం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ యు అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఇన్ పీస్,
0: కానీ మీ యొక్క చుట్టుప్రాంతంలో ఉండేటువంటి వారిని కూడా శాంతికి దిద్దవాలి.
1: ది ఎంటైర్ నైబర్హుడ్ షుడ్ బి పీస్ఫుల్.
0: అందరూ శాంతిగా ఉండేప్పుడే నీకు కూడా శాంతి ఏర్పడుతుంది. కానీ
1: వెన్ ఆల్ ఆర్ పీస్ఫుల్ యూ విల్ రిమైన్ ఇన్ పీస్.
0: కనుక మనం ఎవరిని శాంతిగా లేకుండా తన మాత్రమే శాంతిగా ఉండాలంటే అది సెల్ఫిష్ అవుతుంది.
1: ఇఫ్ అదర్స్ ఆర్ నాట్ పీస్ఫుల్, ఇఫ్ ఆల్ అదర్స్ ఆర్ రెస్ట్లెస్, యూ కెన్ నెవర్ బి ఇన్ పీస్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: నీవు సాధన చేస్తుంటుంటే నీ యొక్క దృష్టి మాత్రమే నీ మనసులో పెట్టుకుంటావు, కానీ మిగతా వారి యొక్క స్థితి ఎట్టుండేదో ఏమైందో అది ఎవరికి తెలియదు.
1: వైల్ ఫాలోయింగ్ ఎ స్పిరిచువల్ పాత్ యూ థింక్ ఆఫ్ యువర్ గోల్, యూ థింక్ ఆఫ్ యువర్ వెల్ఫేర్ అండ్ యూ ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ అదర్స్.
0: కనుక మనం అందరి దృష్టిని పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీబడి.
0: అందుకోసమని ఇది ఒక విధమైనటువంటి ధ్యానం వంటిది.
1: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ధ్యాన మెడిటేషన్.
0: ఈ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా చేస్తుంటారు?
1: హౌ డు యూ మెడిటేట్?
0: కానీ చంచలంగా చేస్తుంటారు.
1: వీ డూ ఇట్ ఇన్ ఎ ఫసీ వే, ఇన్ ఎ వేవర్డ్ వే.
0: ఒక నామాన్ని మనం తీసుకున్నప్పుడు,
1: వెన్ వన్స్ వీ టేక్ వన్ చోజన్ నేమ్,
0: ఒకే నామం ఉండే ఉండాలి.
1: వీ షుడ్ హావ్ వన్ చోజన్ నేమ్ ఆఫ్ గాడ్.
0: అంతేగాని పది నిమిషానికి మార్చకూడదు.
1: వీ షుడ్ నెవర్ చేంజ్ ఫ్రమ్ వన్ నేమ్ టు అనదర్.
0: ఆ విధంగా మనం ఏకాత్మ భావంతో ఉండినప్పుడే అది డివినిటీ చేయబడుతుంది.
1: With this one-pointed attention, holding on to one chosen name, we'll attain divinity.
0: కనుక ధ్యానం అనేటువంటిది కూడా కేవలం మాటలతో చెప్పేటువంటిది కాదు.
1: Therefore, meditation is not confined to expression.
0: అది ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు.
1: No one can express it.
0: ఆ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా వస్తుందంటే తనమంతటి తామే రావాలి.
1: Meditation is a happening. Meditation is not done. It happens on its own.
0: ఆ విధమైనటువంటిది చూసుకుని మీరు తగినటువంటి యొక్క సాధన చేస్తే ఎంతైనా మీరు సాధిస్తారు.
1: With these things in our view, if we undertake spiritual practice, we can reach the goal.
0: కొంచెం మహమ్మడి చూసండి, వాడు ఏమి చేయరు.
1: You just consider Mohammedans. They don't do anything.
0: Tapam cheyaru, bhajan cheyaru, evi cheyaru.
1: They don't do any penance. They don't do any bhajan. They don't do any of these things.
0: Okati matram vaaru chestuntaru.
1: But one thing they follow strictly.
0: Andaru bhagavantudu bhagavantudu ani cheptuntaru.
1: All praise the Lord. Speak the name of God.
0: Kabatti nenu kuda bhagavantudu peru cheptuntaru.
1: I also pray to God, same God.
0: Ante chalu.
1: That is enough.
0: దాని యొక్క జపం కింద గాని తపం కింద గాని తీసుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ పెనెన్స్. యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ మియర్ రెపిటేషన్.
0: కనుక మనం నిరంతరం కూడా దైవం పేరు చెప్తుంటే చాలు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ ఐ థింక్ ఆఫ్ హిస్ మ్యాచ్లెస్ గ్లోరిఫైడ్ నేమ్.
0: మాకు ఒక్కడే ఉండేది, అల్లాహో అక్బర్.
1: ఓన్లీ వన్ గాడ్ ఎగ్జిస్ట్, అల్లాహో అక్బర్.
0: కనుక అతని కంటే గొప్పవారు ఎవరు లేరు.
1: There is no one greater than Allah Akbar.
0: ఆ ఒక్క నమ్మకం చేతనే వాడు గమ్యం చేరుతున్నారు.
1: With the total faith, they reach their goal.
0: కనుక మనము ఆ నమ్మకాన్ని ఒకటి పెట్టుకుని,
1: With that faith,
0: నమ్మకం రెండు నయనములేని అందులో అవని అందు.
1: Today in this world, people are totally blind, having lost both the eyes of faith.
0: కనుక మనము అంధకారంలో పడకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి ఇన్ డార్క్నెస్.
0: ఉన్నాడో లేదు.
1: వీ షుడ్ నెవర్ డౌట్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్.
0: అందరి ఎందుకు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అనేటువంటి సత్యం రావటం చేత ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి.
1: వీ షుడ్ హోల్డ్ ఆన్, క్లింగ్ ఆన్ టు ద ఫీలింగ్ ఆఫ్ ద ట్రూత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, దట్ గాడ్ ఎగ్జిస్ట్, దట్ గాడ్ డ్వెల్స్ విత్ ఇన్ అస్.
0: కనుక ఆ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకుని మనం నామస్మరణ చేస్తుంటే అంత తానే తీసుకుంటాడు.
1: విత్ దిస్ టోటల్ ఫెయిత్ ఇఫ్ యూ రిపీట్ గాడ్స్ నేమ్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్.
0: కనుకనే మనము సరైనటువంటి నమ్మకం లేకుండా ఊరికే మనం జపం చెప్పలు చేస్తుంటే ప్రయోజనం ఉండదు.
1: Without proper faith, there is no use in mere chanting or taking to penance.
0: Chanting chestu ravali.
1: You can chant, repeat God's name.
0: Kani chanting lopalu veliko mundu kuda chudagudu.
1: And you should not do it in such a way as to entertain the benefit of doubt.
0: అంతర్వాణి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ది ఇన్నర్ వాయిస్.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ట్రూ బ్లిస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలా మంది మా పిల్లలు కూడా ధ్యానంలో కూర్చుంటారు.
1: మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ సిట్ ఫర్ మెడిటేషన్.
0: కూర్చుంటారు కానీ ఏం చేస్తారో ఏమిటో అర్థం కాదు.
1: They sit and meditate. What they do, we don't understand.
0: Kani manaku understanding ayyadanti kustotamu kallu muskotamu.
1: What we understand by meditation is to simply sit with closed eyes.
0: Ee kuchunnatunti vaadu sariyinatunti manasutho kuchovali.
1: The one who sits for meditation should have concentrated mind.
0: Uttamota manam koralasindi okate.
1: What we should aspire for is only one.
0: Concentration chala avasaram.
1: Concentration is most essential.
0: Adi okati chakaga untunte mithavanni kuda saripothayi.
1: When once the concentration is total, all the rest of things will be perfect.
0: Kaduka meerandaru kuda sarainatuvanti sthitilo kurchovali.
1: Therefore we should sit for meditation in the correct posture.
0: Kani chala mandi padmasana vesukoni chakaga kurchuntaru.
1: Some sit in Padmasana in the correct posture.
0: Ari kurchuntaru gaani mind matram ishtamachinattu telipthadu.
1: Though they sit in Padmasana, mind goes about everywhere.
0: Kaduka mind ekkada kuda pampakoddu.
1: We should not allow our mind to go round.
0: Manasu eka sthanamlo pettinappude appudu neeku ekagrata kalugutundi.
1: When once the mind has got this single pointed attention, you can certainly attain.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
1: వీ షుడ్ నో దిస్ ట్రూత్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: గాడ్ అనేటువంటి వాడు ట్రూత్ అవుతున్నాడు.
1: గాడ్ ఈజ్ ట్రూత్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: గాడ్ ఈజ్ ట్రూత్.
1: గాడ్ ఈజ్ ట్రూత్.
0: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ అండర్స్టాండ్ క్లియర్లీ ద యూనిటీ ఆఫ్ దీస్ ట్రూ ఆఫ్ దీస్ టూ. ట్రూత్ ఈజ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ట్రూత్.
0: కనుక మీరు ఏ విధమైనటువంటి చర్చలెత్త వారికి అవకాశం ఇవ్వకుండా అప్పుడప్పుడు మీరు కొంచెం ధ్యానం కూడా అంటే భగవంతుని యొక్క రూపాన్ని కూడా తలుచుకుంటుంటే చాలా మంచిది.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్. నెవర్ ఆర్గ్యూ. జస్ట్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ లవ్ ఫర్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ యువర్ చోజన్ డెయిటీ.
0: కానీ మీరు తలుచుకుంటుంటుంటే ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ మియర్లీ థింక్.
0: ఆ విధంగా ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు పెంచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది డివినిటీ.
0: కానీ చాలా మంది నిత్య పూజ చేస్తుంటారు.
1: మెనీ పీపుల్ వర్షిప్ ఎవ్రీ డే.
0: కానీ పూజలు చేస్తుంటారు కానీ ఏం చేస్తుంటారో ఎవరికి తెలియదు.
1: దో దే వర్షిప్ దే జస్ట్ డూ ఇట్ మెకానికల్లీ. వాట్ దే డూ నాట్ నో దెమ్ సెల్వ్స్.
0: కేశవాయన మహా,
1: కేశవాయన
0: మహా, నారాయణ మహా అని అంటుంటారు. కేశవాయన మహా అంటే కేశవుణ్ణే తెచ్చుకోవాలి.
1: దే రిపీట్ సో మెనీ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వన్స్ దే కేశవాయన మహా, దే షుడ్ థింక్ ఆఫ్ కేశవ ఓన్లీ.
0: ప్రతి ఒక్కటి కూడా మీరు చెప్పిన పదములకు తగినటువంటి అర్థం తెచ్చుకోవాలి.
1: సో వాట్ ఎవర్ వీ సే వీ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
0: మీరు తలుచుకుంటారు స్వామి ఏం చేస్తుంటాడు.
1: యూ మే బి థింకింగ్ వాట్ ఈస్ దట్ స్వామి ఈస్ డూయింగ్.
0: లవ్ చేస్తే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ మెర్లీ లవ్.
0: ఆ ప్రేమలో ఉన్నటువంటి ఒక ప్రాణతత్వాన్ని వారికి బోధించాలి.
1: యూ షుడ్ టీచ్ ద లైఫ్ ఆఫ్ లవ్ క్లియర్లీ టు ఎవ్రీబడి.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శక్తి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ది కరెక్ట్ ఎనర్జీ, ది ప్రాపర్ స్ట్రెంగ్త్.
0: కనుక మీరందరూ ఎక్కడ చూస్తున్నా కానీ దీపాలు ఇన్ని గరగపడుతున్నాయి.
1: You find so many bulbs here.
0: Inni bulbs unnai kaani light em okate.
1: Though there are so many bulbs, light is one.
0: Ee light unnappudu ga edaithe manaki.
1: When there is light is one, there may be any number of bulbs.
0: Antarvani yokka satvani motta motta gurtinchali.
1: Therefore, that we should understand the inner current, that is inner voice, antarvani.
0: Kanuka ee antarvani yokka sambandhame maatalu paatalu vijatalu.
1: Therefore, it is the inner current, inner voice, which is the inner flow, undercurrent of all the words that said, of all the thoughts that have been thought over.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే ఎంతైనా బాగుపడుతుంది.
1: When once we know this truth, we can certainly progress and advance spiritually.
0: మీకు ఇష్టమైనటువంటి నామం తెచ్చుకోవచ్చు.
1: You can certainly mention, chant the name of the God of your choice.
0: అప్పుడే ఏకత్వం అయిపోతుంది.
1: Then only there will be unity.
0: కనుక మీరు ఏదో పెద్ద దూరంగా వెళ్లి సత్యమైనటువంటి ఎట్లుంటుందో చూస్తామని మీరు ప్రయత్నం చేయకండి.
1: Don't make an attempt to travel to long distances in search of truth.
0: Truth, truth.
1: Truth is truth.
0: Ekkada chusina untundi.
1: This truth is everywhere.
0: Truth is everywhere.
1: Truth is everywhere.
0: Ekkada ikkada satyamu.
1: Here is truth.
0: Ide satyamu.
1: This is truth.
0: Ide satyamu.
1: That is truth.
0: Cheppunte anta satyame.
1: Therefore, you find truth everywhere, all over.
0: Kaduka భగవంతుడికి సత్యం లేనటువంటి ఒక రూపమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ దట్ ఈస్ డివైన్.
0: ఏ విధంగా చేసినా కానీ సరియే.
1: వాట్ ఎవర్ ఈస్ డన్ విత్ దిస్ అండర్స్టాండింగ్
0: మనం ఈ యొక్క దీన్ని గట్టి పట్టుకోవాలి.
1: అండ్ వీ షుడ్ హోల్డ్ ఆన్ టు దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ప్రాచీన ఋషులందరూ కూడాను
1: ఆల్ ది ఏన్షియంట్ సేజెస్
0: వారు ఎన్నో సాధనలు చేశారు.
1: They have undertaken many spiritual paths.
0: కాని కట్టకడపటికి ఏం చేశారు వాడికి ఏది నమ్మకం లేకుండా పోయింది.
1: Finally, they could not repose faith in any one of those.
0: తన యొక్క ప్రతిబింబమే దానికి కనిపిస్తూ వచ్చేసింది.
1: They see their own reflection in every direction.
0: తాను చేసేటువంటిదంతా కూడాను తన కృత్రిమమైనటువంటి.
1: Whatever they have done, all those are artificial.
0: Artificial చేస్తే ప్రయోజనం ఏమిటి?
1: What is the use by following these artificial methods? So we should never adopt these artificial procedures. Therefore, we should have satisfaction to our heart.
0: Heart ante physical heart kadu.
1: Heart means not the physical heart anyway.
0: Heart ante physical heart kadu. Taanu anetundi ante eagle.
1: Heart here means the I-ness, that I-ness or that self. We should have total faith in this self. With this faith in the on the self, you can proceed in any direction, you will be successful. As you listen, you may not be understanding.
0: వింటే కానీ అర్థం కాదు.
1: అన్లెస్ యూ ప్రాక్టీస్ యూ కెనాట్ అండర్స్టాండ్ టోటలీ.
0: కనుక మీరు వినటమే కాకుండా తినాలి.
1: నాట్ సింప్లీ లిసన్ అబౌట్ ఇట్, యూ షుడ్ ఆల్సో కన్స్యూమ్ అండ్ నో ద టేస్ట్.
0: ఈ విధంగా చేసుకుని ఒకదానికొకటి తలుచుకొని కళాతోటి కన్ఫ్యూజన్ అయిపోయి డిప్రెషన్ అయిపోతుంటుంది.
1: బట్ వాట్ వీ డూ ఇస్ వీ గో ఆన్ మిక్సింగ్ అప్ థింగ్స్, మేకింగ్ ఎ మెస్ ఆఫ్ ఇట్ అండ్ ల్యాండ్ అప్ ఇన్ కన్ఫ్యూజన్.
0: అందులో ఈనాడు యువకులందరూ కూడాను ఈ మెడిటేషన్ అనేటువంటిది చాలా చేస్తున్నారు.
1: మెనీ యంగ్స్టర్స్ ఆర్ ఫాలోయింగ్ మెడిటేషన్ టెక్నిక్స్.
0: మెడిటేషన్ అంటే ఏమిటి వాడికి అర్థం కాదు.
1: దే డోంట్ నో వాట్ మెడిటేషన్ ఈజ్.
0: ఏం చేస్తున్నాం మనము అనేటువంటిది అర్థం కాదు.
1: దే డోంట్ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్.
0: నేను చేస్తున్న పని ఏమిటి?
1: వాట్ ఈజ్ ఇట్ ఐఎమ్ డూయింగ్?
0: దీన్ని మెడిటేషన్ అంటారా?
1: కెన్ ఐ కాల్ ఇట్ మెడిటేషన్?
0: కాదు కాదు.
1: నో.
0: మెడిటేషన్ ఏమిటంటే ఒక్కదాన్ని తప్ప రెండవదాన్ని మనం పట్టుకోకూడదు.
1: మెడిటేషన్ మీన్స్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్, టోటల్ అటెన్షన్ ఓన్లీ ఆన్ వన్.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చక్కని ఆరోగ్యవంతులైపోయి ఆనందవంతులైపోయి దైవత్వాన్ని మీరు ఎంతైనా దివినీతిగా భావించి మీరు సాధన చేయండి.
1: Bhagavan blesses you that you should be hale and healthy, that you should be blissful, that you should proceed spiritual path, and that you should be successful in every way. All that you have done till now is not certainly not a waste. But however, you find its own impact within you. Certainly you are left with some result. It's not totally in vain. So we should have full faith that God exists. Full faith on existence and proceed henceforth.
0: Faith is very important.
1: So faith is very important. Today we have lost both the eyes of faith. Today in this world we are completely blind.
0: Completely blind.
1: We are completely blind, it is good to some extent. Sometimes we are blind, at times blurred vision, there is a kind of shifting from one position to another. You should not shift your vision like that. There should be oneness in every aspect. This can be stated at the individual level. It is not possible to view it in a uniform way, in a uniform pattern. If the individual cognizes the procedure, method and the technique that he adopts, he can bring about proper alteration, modification and rectify thereafter. If it's not possible for you to do anything, at least do Namasmarana, chant the glory of God.
0: Bhajana Bina Santa Shanti Nahi.

0: దుష్కృతం బిలను శ్రీపతి భక్తి పోయే వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకమున తాపసలోక శరణ్యుడైన శ్రీపతి నామ చింతనమే చేకూర చేయు సుఖంబు మానవా చేకూర చేయు సుఖంబు మానవా మానవా
1: దర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్ ద వికెడ్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్ దర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ డివోషన్ టు explain exactly you find people treading along the wrong path there is only one refuge at the lotus feet of god the repetition chanting the name of god will rescue us all
0: ఉద్యోగములు చేయ ఉద్యోగములు చేయ నుదితలందరు పోవా గృహకృత్యమును తీర్చు గృహిణులెవరు
1: ఇఫ్ ఆల్ విమెన్ ఆర్ టు గో ఫర్ జాబ్ హూ విల్ అటెండ్ టు హౌస్ హోల్డ్ వర్క్
0: ఆలు మగలిరువురు ఆఫీసునకు పోగా పిల్లల పోషించు తల్లులెవరు
1: ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ టు అటెండ్ దేర్ డైలీ ఆఫీస్ వర్క్ Who will take care of children at home?

0: Truly speaking, working women have no trace of happiness or comfort.
1: Prema swarupulaina
0: embodiments of love.
1: Divyatma swarupulara
0: embodiments of divine atma.
1: స్త్రీలు చదవకూడదని కాదు నా ఉద్దేశం, చదవవలసినది.
0: ఇట్స్ నాట్ భగవాన్స్ వ్యూ దట్ విమెన్ షుడ్ నాట్ బి ఎడ్యుకేటెడ్, దే షుడ్ లెర్న్.
1: ఉద్యోగములు చేయవలసినదే,
0: దే షుడ్ ఆల్సో డూ జాబ్స్.
1: కానీ స్త్రీలు అందుకుంటున్నటువంటి యొక్క ఆ దివ్యమైనటువంటి యొక్క బిరుదులకు సార్థకతను అందించాలి.
0: బట్ యట్ దే హ్యావ్ టు స్టాండ్ అండ్ ఫుల్ఫిల్ దేర్ ఆబ్లిగేషన్స్, come up to the expectations of the titles they bear.
1: Mottamodati birudu grihalakshmi.
0: The first title of a woman is grihalakshmi.
1: Aa grihamunaku taginatvanti yokka saubhagyanni sausilyanni saujanyanni chekutsali.
0: She should see that there will be wealth and prosperity and the character maintained in the family.
1: Kani ime grihalakshmi kani office lakshmi kadu.
0: Woman is grihalakshmi but not office lakshmi.
1: Yemeke rendo birdu ardhangi.
0: She has second title ardhangi.
1: Yavariki ardhangi, patiki ardhangi gaani paniki ardhangi kaadu.
0: She is ardhangi half body to her husband and not to the work she does.
1: Yemeke moodava birdu illaru.
0: The third title of a woman is illa.
1: Intiki aali kaani office ku aali kaadu.
0: She is the housewife, servant to the family, not to the office.
1: Dharmapatni nalugovadi.
0: The fourth title dharmapatni.
1: Sarva dharmamulaku nilayamainatundi gruhamu.
0: The house is the center of all dharma or righteousness.
1: Prachina kalamu nundi Bharata desamunandu ప్రచార ప్రబోధన సలుగుతూ వచ్చినటువంటి యొక్క దివ్యమైన నవ్యమైన భవ్యమైన ధర్మములకు అది ఏ పుట్టినిల్లు.
0: ఫర్ ఆల్ ది నోవెల్ యునీక్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ రైచువస్నెస్ ఇట్ ద హౌస్ అట్ ద సెంటర్ ఆఫ్ యాక్టివిటీ.
1: మనం ఈనాడు కాపాడవలసినటువంటిది ధర్మమును సత్యమునే కాని దేశమును కాదు.
0: Today what we have to uphold and protect are these two, righteousness and truth, and not the country.
1: Satya dharmamunu manam kaapadinappudu aviye deshanni kaapadtai.
0: When once the truth and righteousness are protected, they will protect the country in turn.
1: Kanuka mana grihamunandu dharmavibharana cheyali.
0: Therefore in our home we should see there will be dharma.
1: Grihamanaga kevalam samanyamainatundi kaadu.
0: A home is not an ordinary one.
1: Valadanna sadgrandha పఠన కష్టములేక పలు శాస్త్రములు నేర్పు పాఠశాల.
0: A home is a school where will be learning of sacred texts.
1: శ్రమలేక తమయంత సర్వంపు సమకూర్చు ఆనందమొసగు విహార భూమి.
0: A home is the center of pleasure and comfort and conveniences where you'll have everything without any exertion.
1: Ajaharadulanaina aadimpagala bhavya mahima cheyakuchu sanmantra shala.
0: A home is so charismatic that it would make even Brahman turn and dance in delight.
1: Pati gruham
0: where there will be learning of sacred texts.
1: శ్రమలేక తమయంత సర్వం కు

0: A home is so charismatic that it would make even Brahman turn and dance in delight.
1: Pati Gruhambe Satulaku Patasala.
0: It is the home where the husband stays is the school for the wife.
1: Mana Gruhamu Vaka Adarshavana Mithyanti Vaka Patasala.
0: Home is an ideal school for learning.
1: దేశమును ఉద్ధరింపజేసేటువంటి యొక్క ధర్మమునకు నిలయము.
0: ఇట్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ధర్మ దట్ వర్క్స్ ఫర్ ద ఎమాన్సిపేషన్ ఆఫ్ ద కంట్రీ.
1: లోకాన్ని సంరక్షించేటువంటి యొక్క సత్యదీపము వెలిగేటువంటిది ఈ గృహము.
0: హోమ్ ఇస్ ది లైట్ ఆఫ్ ట్రూత్ దట్ విల్ హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ది వరల్డ్.
1: కనుక ఎన్ని చదువులు చదివినప్పటికీ, ఎంత అధికారం చేపట్టినప్పటికీ, మొట్టమొదట తన గృహమును సరిదిద్దుకోవటం స్త్రీల యొక్క ప్రత్యేకమైన కర్తవ్యం.
0: Therefore, women should understand, no matter of their education or the position of authority they occupy, they should protect the home first.
1: Aneka velu lakshalaku kottaku sambandhinchinatundi vidyarthulaku leka pasipapalaku matrumurti ainatundi ee talli.
0: For all the thousands and lakhs of the children that go to schools, is the mother who is the first teacher.
1: Puttina petti biddaku kodanu talliye prathama guru.
0: The mother who is the first teacher to every child.
1: Atti guru tama biddalanu vadali para biddalaku bodhinchadaniki vellinappudu idi tama gruham ye gatiga galadu.
0: If mother, the first teacher, is to leave her home and teach other children, who will take care of her own children?
1: Bharatiya streeki pradhana kartavyamu mukhyamaina aadarshamu lakshyamu tama gruhamunu taanu chakkadiddukovatame.
0: The first and the foremost, the responsibility and the ideal for everyone is to set right one's own family.
1: Yavat prapanchamunakkudunu gruhamune aadharabhootamudu.
0: It is the home which is the foundation for the entire world.
1: Illu baagapadite jagattanta baagupadutundi.
0: If the home is set right, the whole world would be perfect.
1: Ee dushyakalpitamaina jagattunandu enni saubhagyamulu enni santoshamulu ఎన్ని ఆహ్లాదములు ఎన్ని ఆనందములు అనుభవించినప్పటికీ ఇంటిలో ఆనందమే లేకపోతే అది ఒక పెద్ద నరకం వలె తోస్తుంది.
0: There might be present a lot of comfort and joy and pleasure in the outer world. If there is no happiness at home, it is a very hell.
1: కనుకనే ఇల్లే స్వర్గము.
0: Therefore the home is the very heaven.
1: మన గృహమే కైవల్యము.
0: It is the very paradise.
1: ఇలాంటి ఇందును మొట్టమొదట సర్దిద్దుకోవటము స్త్రీల యొక్క ప్రధాన కర్తవ్యం.
0: సో ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఉమెన్ టు సెట్ హర్ హోమ్ రైట్.
1: అందువల్లనే మన భారతీయుల్లో ఆంధ్రులు చెప్పుకుంటారు, ఇల్లు గెలిచి రచ్చగలచమన్నారు.
0: Therefore in Andhra they also say this, that one has to be well at home and then think of the rest later.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలందరి కూడాను గృహలక్ష్మి వల్లనే ఇవి అభివృద్ధి కాంచినాయి.
0: Since ancient times, the glory and the prestige of the country depends on the woman.
1: Gata jeevudagu patin bratikinchi yemugalche savitri bharata sadvikare.
0: Savitri, who brought her dead husband back to life, she is the woman of the sacred land.
1: Tana satya mahimache దామాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ కాదే.
0: బికాస్ ఆఫ్ ద మిస్టర్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ద వన్ దట్ హూ కుడ్ ప్యాసిఫై ది ఎంటైర్ ఫ్లేమ్ చంద్రమతి బిలాంగ్స్ టు భారత్.
1: కులసతీత్వము అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధర జాతగాదే.
0: Sita, who could prove to the entire world her character by passing through the test of fire, belongs to this Bharat.
1: Kinisi durmada kiratiyu bhutiga vinche damayanti bharata ramanigade.
0: Damayanti, who could set all her enemies down, who could kill, also belongs to this country Bharat.
1: Satta sagara veshti tasmatalamuna bharata dhati pativrata prabhava bhava సంపన్నతకు గానే పంట భూమి.
0: ఫర్ ఆల్ ద ప్రెస్టీజ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ కంట్రీ ఇస్ ద భారత్ ఇస్ ద సెంటర్.
1: అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే

0: countries of this world.
1: Upadhyayika.
0: For all the countries of this world, Bharat is the teacher.
2: ఇంతటి గొప్ప కీర్తిని సాధించినటువంటి పవిత్రమైనటువంటి భారతదేశం నందు ఆవిర్భవించినటువంటి యొక్క స్త్రీల యొక్క జన్మమే జన్మము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ వుమన్ దట్స్ రియల్లీ రిడీమ్డ్ హూ మెయింటైన్స్ ద శాంక్టిటీ అండ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ.
2: పవిత్రమూర్తి చిరకాలమునందు కూడాను శాశ్వత కీర్తిని సాధించినటువంటి యొక్క గంగానది మాతృభూమి కాదా?
0: The sacred Ganges is the very mother.
2: Gomata, Bhumata, Vedamata, ee matala yokka nilayamu Bharat desham kada?
0: Is not the Bharat which is the center or the mother of the cow mother and also mother of this mother earth?
2: Itti pavitramainatundi matramurtulaku nilayamainatundi ee Bharat desham nandu ee naadu streelu kevalamu tama kartavyanni visvarinchi తాను అనేక విధమైనటువంటి బయట ప్రపంచం యొక్క విషయాలు విశ్వసించి తన యొక్క దివ్యత్వాన్ని తాను కోల్పోవటము ఇది సరి అయినటువంటి కాదని గుర్తించాలి.
0: ఎవ్రీ ఉమెన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ ద మదర్ ల్యాండ్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ హర్ గ్లోరీ అండ్ ద శాంక్టిటీ. షీ ఫర్గెట్స్ హర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆబ్లిగేషన్ టు ద ఫ్యామిలీ. ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్.
2: పరమ పావనమైన భారతావని యందు పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు సత్వగుణము.
0: ఇన్ దిస్ మోస్ట్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ద ఫర్బేరెన్స్ విచ్ ఇస్ ద బ్యూటీ.
2: మధుర భావం వేది మన దేశమందన్న మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్ది.
0: వాట్ ఈస్ దట్ నెక్టరైన్ ఫీలింగ్ ద డివైన్ ఫీలింగ్ ఇన్ దిస్ కంట్రీ? దేర్ ఇస్ నో అదర్ థాట్ విచ్ ఇస్ బియాండ్ ద ఫీలింగ్ టువర్డ్స్ ఎ మదర్ విచ్ ఇస్ మోస్ట్ సేక్రెడ్ ఇన్ దిస్ ల్యాండ్.
2: మానంబు కంటెను ప్రాణంబే ఘనమను ప్రాణంబు కంటెను మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి.
0: Here in this country, it is the character which is more important than the life. Such a noble principle.
2: Anadi kalam nundi kudanu Bharata desamu anni desamina kudanu aadhyatmika prabhava tattvam cheta shashvata kirtini sampadinchi andinchinatvanti ee Bharata desamu.
0: It is the sacred land of Bharat that has passed on, handed over the sacred teaching to the entire world.
2: Kanukane naati modalu neti varaku kudanu లోక సమస్త సుఖినో భవంతు అన్నది హైందవ సాంప్రదాయము.
0: ఇట్ ఈస్ ద ట్రెడిషన్ ఆఫ్ ది సీక్రెట్ ల్యాండ్ వేర్ సిన్స్ దెన్ అండ్ నౌ వి ప్రే ఫర్ ద వెల్ఫేర్.
2: ఈ సాంప్రదాయమును శాశ్వతంగా నిలబెట్టగై అనేక మంది ఆనాటి రాజులు ఆనాటి పతివ్రతామ తల్లులు ఈ యొక్క స్త్రీలు కూడాను దీనికి అనేక విధమైన త్యాగములు చేస్తూ వచ్చారు.
0: Such a sacred tradition is maintained all over the generations down this day by kings and women of this land.
2: Itti anadi apramanamainatvanti yokka pramanamulanu taamu viswasinchi divyamainatvanti navyabhayamainatvanti ee Bharatadesamlo sri dharmanni ee naadu manamu uddarinchutakai kankana kattukovadaniki prayatninchali.
0: The nobility and the sacred traits of women are beyond all comparison, beyond all measure, which is divine and unique.
2: Chaduvulu chadivinanta maatrame na chaladu.
0: Is not enough if you are educated.
2: Chaduvulanniyu chadivi chaala viveki ayi magidi tannerugadu mandamatudu.
0: With all high education and knowledge, a foolish man does not know himself.
2: Yanta chaduvu chadivi ye niti unnanu heenuni gunambu manaledu.
0: With all high learning, a mean man would never give up his habit or temperament.
2: Tarachi chaduvu chaduva tarkavadame kani purna jnanam vepudu pondaledu.
0: After all this education will entertain argumentation, but you will never have the total wisdom.
2: Chaduvu chaduvi chadivi chavanganetiki chavuleni chaduvu chaduva valayu.
0: After all, we study and die ultimately. We should study and learn in order to be immortal.
2: ఆధ్యాత్మిక చదువు.
0: That is the spiritual learning.
2: మానవుడు ఈ మనస్సుతో సన్నిహిత సంబంధం ఉండినంత కాలం కూడాను ఈ ఆధ్యాత్మికమనేటువంటిది అతనికి హృదయాన్ని హత్తుకోదు.
0: So long the activity is linked with the mind, one cannot comprehend spirituality.
2: మనస్సు చమత్కారమైనటువంటిది.
0: Mind is mysterious.
2: దీని రూపము మరింత విశిష్టమైనటువంటిది.
0: Its form is especially significant.
2: దీని నిలయము మహాకీలకమైనటువంటిది.
0: And it has got all the hidden secret principle behind it.
2: దీని రూపము గుర్తించటకు వీలు కానటువంటిది.
0: No one can recognize its form.
2: అన్ని రూపములు తానే.
0: It assumes all forms.
2: తాను లేనటువంటి రూపం లేదు.
0: There's no form without it.
2: యావత్ ప్రపంచమంతా కూడాను ఈ మనసు పైననే ఆధారపడి ఉంటున్నది.
0: In fact, the whole world depends on the mind.
2: ఇట్టి మనస్తత్వాన్ని మానవుడు ఏనాడు గుర్తించునో ఆనాడే దివ్యత్వాన్ని కూడాను గుర్తించిన వాడవుతాడు.
0: That day when man understands the mind, he will be understanding the divinity.
2: మనస్సుకు రూపము లేదు.
0: Mind has no form.
2: అయితే దేనిని తాను ఆశ్రయించునో ఆ స్వరూపాన్ని పొందుతుంది.
0: However, that which it associates, it will assume that form.
2: ఈ మనసు నందు అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణములు సద్గుణములు కూడాను మిళితమై ఉంటున్నాయి.
0: There in the mind, there is a combination, mixture of good and bad.
2: పుణ్యము ఇదే అందిస్తుంది, పాపమును ఇదే చేయిస్తుంది.
0: It is responsible for the merit and the sin.
2: ఆనందమును అందిస్తుంది, దుఃఖమును చేకూరుస్తుంది.
0: ఇట్ మేక్స్ యూ బ్లిస్ఫుల్ అండ్ గ్రీఫ్ స్ట్రికెన్.
2: కన్నీరు తప్పించు, కన్నీరు తెప్పించు.
0: ఇట్ విల్ వైప్ అవుట్ ద టియర్ అండ్ మేక్ యూ షెడ్ ద టియర్.
2: జోగి భోగిగా చేయు, భోగి జోగిగా చేయు.
0: It will make a pauper a millionaire and a millionaire a pauper.
2: Pichulu battinchu pichivo ottunu.
0: It will make you mad and also cure your madness.
2: Ee cheyyanatvanti pani ledu.
0: There's nothing that it cannot accomplish.
2: Ee manasu anni panulu chestundi.
0: Your mind does everything.
2: Aithe dinni upayoginchukuneetvanti vidhanamlo untundadi ee manchi chedda.
0: However, the good and bad depends upon the way you make use of your mind.
2: ఈ మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించడానికి విద్యను కాదు ఆధారము.
0: ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ దట్ విల్ హెల్ప్ యూ టు నో ద ట్రెండ్ ఆఫ్ ద మైండ్.
2: సంపదలు కాదు ఆధారము.
0: ఇట్ ఈస్ నాట్ ది ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ దట్ ద ఫౌండేషన్.
2: పదవి కీర్తులు కాదు దీనికి ఆధారము.
0: ఇట్ ఈస్ నాట్ ద నేమ్ అండ్ ఫేమ్ దట్ హెల్ప్ యూ.
2: అయితే ఎన్నో చెడ్డ గుణములు ఉంటున్నాయి మానవుని ఎందు అనుకుంటున్నాం.
0: వి థింక్ దట్ మ్యాన్ హ్యాస్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్.
2: ఎన్నో చెడ్డ గుణములు లేవు. ఉన్నది ఒక్కటే.
0: There are no many bad qualities. In fact, there is only one.
2: Adiye enta srimantunnaina kodanu okka thuri tanaku aneka vidhamaina vipattulu kaligistundi.
0: The very same factor is responsible for a millionaire to face all problems.
2: Enta tapasakti sampannudainappudiki atannini okka paryayam lopala maarchi vestundi.
0: He may be one of deep penance, but he will change in a moment of time.
2: సర్వశక్తి సంపన్నుడైనటువంటి వాడిని కూడాను ఒక్క క్షణము లోపల తాను కిందికి త్రొగవేస్తుంది.
0: ఎ మ్యాన్ విత్ ఆల్ ద కెపాసిటీస్ అండ్ పొటెన్షియాలిటీస్ విల్ రూల్ హిమ్
2: దేశమునందు ప్రతి భారతుని యొక్క ఇంటి యందు నిత్య సత్యములుగా ప్రకాశించేటువంటి రామాయణ భారత భాగవతమునందు ఉండేటువంటి యొక్క ప్రమాణములు ప్రతి ఒక్కరు కూడాను వెనుకకు తిరిగి చూడాలి.
0: Everyone of this country should certainly go through the pages of the sacred texts like Ramayana, Bharata and Bhagavata.
2: Ravanuni yokka shakti ittidi attidani evaru kodanu gurtinchadaru meelu kaadu.
0: The capacity of Ravana no one can estimate.
2: 64 vidyalu nechinatunti vaadu Ravanudu.
0: Ravana is an expert in all 64 forms.
2: Mahashakti sampannudu Ravanudu.
0: Is mighty one.
2: Tana sodarudainatunti yokka kuberuni yokka rathamunu kodanu laakkoni అతన్ని ఓడించినటువంటి వాడు.
0: హీ కుడ్ గ్రాప్ ద చారియట్ ఆఫ్ కుబేర్ అండ్ కాంకర్ హిమ్.
2: మహాతపస్సంపన్నుడు.
0: ఈజ్ ద వన్ ఆఫ్ డీప్ ఎనెన్.
2: కానీ అట్టి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి యొక్క రావణుని కూడాను ఒక్క క్షణం లోపల అధోగతికి తొక్కివేసింది.
0: సచ్ ఎ మైటీ కింగ్ రావణ హాస్ రూయిన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ మోమెంట్.
2: ఏది అది?
0: వాట్ ఈస్ దాట్?
2: ప్రలోపము అనగా దురాశ.
0: It's only meaning too much of desire, excessive desire.
2: ఉండినప్పటికీ ఈ రావణుడికి ఏమి తక్కువ?
0: He has everything. What is that he runs short of?
2: కోరాని కోరికలు ఎందుకు కోరవలసి వచ్చింది?
0: Why should he desire which he should not?
2: ఇతని జ్ఞానం ఎక్కడ పోయింది?
0: What happened to his wisdom?
2: ఇతని తపశక్తి ఎక్కడ పోయింది?
0: What happened to his penance?
2: కానీ ఈ ప్రలోభము ఈ దురాశ ఉండటం చేతనే అతను అతపతనమైపోయాడు.
0: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఎక్సెసివ్ డిజైర్
2: అతను మాత్రమే పతనం కావటమే కాకుండా అతని రాజ్యాన్ని కూడా భస్మం గావించుకున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ కింగ్డమ్ ఇస్ పుట్ టు ఫ్లేమ్స్.
2: ఇంకా హిరణ్యకశిపుడు,
0: దెన్ హిరణ్యకశిపు,
2: ఇతనిలో లేనటువంటి శక్తి మరొకటి ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ కెపాసిటీ విచ్ ఇస్ మిస్సింగ్. మా
2: గొప్ప సైంటిస్ట్
0: హిరణ్యకశిపు ఇస్ ఎ వెరీ గ్రేట్ సైంటిస్ట్.
2: ఈనాటి విజ్ఞాన శాస్త్రజ్ఞులందరూ కూడాను అతని లోపల 1000 కూడాను తెలుసుకోలేనటువంటి వారు.
0: ఆల్ ద మోడర్న్ సైంటిస్ట్ ఆర్ నాట్ ఈవెన్ 1000th ఆఫ్ హిరణ్యకశిపు.
2: పంచభూతములను హస్తగతం గావించుకుని ఆటలాడించుకున్నాడు.
0: హీ కుడ్ కాంకర్ ఆల్ ద 5 elements అండ్ ప్లే విత్ దెమ్.
2: అలాంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి హిరణ్యకశిపుడు కట్టగడపటికి ఈ ప్రలోభం చేతనే తాను కూడాను పతనమైపోయాడు.
0: సచ్ ఎ కేపబుల్ హిరణ్యకశిపు హ్యాస్ రూయిన్డ్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ ది డిజైర్.
2: గొప్ప రాజనీతి తెలుసుకున్నటువంటి వాడు దుర్యోధనుడు.
0: దుర్యోధన నోస్ ది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
2: అతనికి భుజబలము బుద్ధిబలము ధనబలము కావలసినంత ఉంటుండాలి.
0: హి హస్ గాట్ ఆల్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద వెల్.
2: ఇన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దీస్?
2: ఈ ప్రలోభమే అతనికి అతపతనం చేసింది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ హెస్ రూయిన్డ్ హిమ్.
2: కనుక ఈ పవిత్రమైన చరిత్రలన్నీ కూడా మానవునికి ఏమి బోధిస్తున్నాయి?
0: వాట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ది సీక్రెట్ హిస్టరీ?
2: దురాశ మంచిది కాదు అని ప్రబోధిస్తూ ఉన్నాయి.
0: ఇట్ టీచెస్ యూ దట్ వన్ షుడ్ నాట్ ఎంటర్టైన్.
2: ఆశలు ఉండవలసినదే.
0: Yes, you should have.
2: అనుభవించవలసినదే.
0: You should experience.
2: ఆనందించవలసినదే.
0: You should be happy.
2: కానీ మితిమీరిన ఆశ మతిహాని కలుపుతుంది.
0: But if it is too much, it will turn you mad.
2: కనుక ఇట్టి మితిమీరిన ఆశ కలిగినటువంటి యొక్క పత్రులను సరైన మార్గంలో ప్రవేశపెట్టి వారికి సరైన బోధన చేసి వారిని సరైనటువంటి మానవులుగా తీర్చిదిద్దటానికి అనేక మంది స్త్రీలు ఎంతో ప్రయత్నం జరిపారు.
0: హస్బెండ్స్ హూ హ్యావ్ డిజైర్స్ బియాండ్ ఆల్ లిమిట్స్ ఆర్ పుట్ అండర్ చెక్ అండ్ కంట్రోల్ బై విమెన్.
2: భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ, భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ.
0: వెన్ హస్బెండ్ ఈస్ బ్యాడ్ అండ్ టర్న్స్ టు వికెడ్ యాక్టివిటీ,
2: మంత్రి ఎట్టుల మేల్కీళ్లు మనవి చేసి,
0: లైక్ ఎ మినిస్టర్ షీ టీచర్స్ హిమ్
2: పతికి హితమును గడపుగా పరతులెపుడు అరయవలయు మండోదరి ఎట్లు భువిని.
0: ఎవ్రీ వుమన్
2: ఆ పతికి ఎన్ని హితములు బోధించింది, ఎన్ని విధములుగా సుబోధన చేసింది, కానీ అతను వినిపించుకోలేదు.
0: మండోదరి టాట్ ఆల్ గుడ్ థింగ్స్ టు రావణ, బట్ రావణ డిడ్ నాట్ పే హీట్ టు హర్.
2: ఆమె సుబోధన వల్లనే అతను 10 బ్రతకగలిగాడు.
0: బికాస్ ఆఫ్ హర్ గుడ్ టీచింగ్ రావణ కుడ్ సర్వైవ్ ఫర్ 10 months.
2: కనుక ఈ విధంగా ప్రాచీన కాలం నుండి కూడాను భారతీయ నారీమణులు ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శాలను నిరూపించి అందించి దేశాన్ని కాపాడుతూ వచ్చారు.
0: Since ancient times, women have set a sacred ideal and they have been protecting this country.
2: Divyatna swarupulaina nariyamanulara,
0: women, the embodiments of divine soul and spirit.
2: Meeru ee naati nunde aina kodanu mana gruhamulo sariyainatundi margaanni abhivruddhi parichi aa divyattam aneetundi yokka mokkanu naati pavitram aneetundi yokka margamlo pravesha pettadaniki prayatninchali.
0: Right from this day, you see that you plant the sapling of divinity and see that it grows in your home.
2: Ee manasu yokka prabhavanni chakaga gurtinchi vattinchali.
0: Know the trend and the nature of the mind and conduct yourselves.
2: Manavuni okka chanam lopala danaviniga marustundi.
0: Is a mind that makes the man change into a demon.
2: Danavuni okka chanam lopala pasuvuga marustundi.
0: It makes a demon turn into an animal.
2: పశువును ఒక్క క్షణం లోపల పశుపతిగా మారుస్తుంది.
0: ది వెరీ యానిమల్ పశువు బికమ్స్ పశుపతి ద లార్డ్.
2: ఇన్ని విధమైనటువంటి శక్తి సామర్థ్యంతో సర్వల హృదయమునందు కూడాను సంచరించుచున్నటువంటి మనస్సు ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: ఇట్ ఇస్ ద ఓన్లీ మైండ్, సింగిల్ మైండ్ దట్ మూవ్స్ అబౌట్ ఆల్ ఓవర్ ద బాడీ.
2: ఇట్టి మనస్సు యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి.
0: వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ అండ్ సీ దట్ ఇట్ వర్క్స్ అలాంగ్ ద ప్రాపర్ లైన్.
2: హే మనసా,
0: ఓ మైండ్,
2: నీవు తలచినట్టుగా నీవు వర్తించకూడదు.
0: డోంట్ బిహేవ్ యాజ్ యు థింక్.
2: నీవు ఎవరు?
0: హూ ఆర్ యు?
2: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు.
0: యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
2: నీవు ఇంద్రుడు.
0: Your name is Indra, master of the senses.
2: మన చరిత్రలయందు ఇంద్రుని అనేక విధంగా మనం వర్ణిస్తున్నాము.
0: We describe Indra in a very way.
2: ఇంద్రుడు అంటే ఏ లోకములోనో లేడు. మన ఇంద్రియమునకంత అధిపతి అయినటువంటి మనసే ఇంద్రుడు.
0: Indra is not present in a separate world. Indra is the master of the senses.
2: కనుకనే వేదమునందు చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రస్య అగ్నిస్య. మన యొక్క ఇంద్రత్వం అనేటువంటిది మన యొక్క గుణమునందే ఉంటున్నది.
0: The position of Indra lies in our character and the quality.
2: కనుకనే ఇంద్రియమునకు అధిపతి అయినటువంటి ఈ మనసును మన స్వాధీనం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ హావ్ ఎ కంట్రోల్ ఓవర్ దిస్ మైండ్.
2: ఈ ఇంద్రుడు బుద్ధికి స్వాధీనుడై ఉంటున్నాడు.
0: అండ్ ఇంద్రా ద మైండ్ షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఇంటెలెక్ట్.
2: బుద్ధి ఆత్మకు స్వాధీనుడై ఉంటున్నాడు.
0: ఇంటెలెక్ట్ బుద్ధి ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆత్మ ద సోల్.
2: కనుకనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్ని కూడాను ఒక ఆత్మభావంతో అన్ని కూడాను మనకు వశమైపోతాయి.
0: విత్ ద ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ యు విల్ హావ్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్.
2: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: ఈనాడు దేశము ఏ విధమైన పరిస్థితిలో ఉంటున్నదని చిన్న పిల్లవాడికి కూడా తెలుసు.
0: టుడే ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ వెరీ వెల్ నోన్ టు టైనీ
2: టాక్. ఎక్కడ విన్నప్పటికి భయంకరమైనటువంటి దృశ్యములే మనకు గోచరిస్తున్నాయి, వినిపిస్తున్నాయి.
0: వేర్ ఎవర్ యు గో, వాట్ ఎవర్ యు లిసన్ టు, యు సర్టెన్లీ కమ్ అక్రాస్. దీనికి
2: మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద మెయిన్ కాజ్?
2: మూలాధారం ఏమిటి?
0: వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ దిస్?
2: కేవలము మనలో ఉండినటువంటి మన ప్రభావాన్ని మనం గుర్తించుకోలేకపోవటమే.
0: The absence of the knowledge of the nature of the mind is the main cause.
2: Mitimirina asalu perigipovatame.
0: Too many desires are responsible.
2: Deeniki taginattuga swarthamu saprayojanamu chala adhikamaipoyindi.
0: Above all, selfishness and self-interest are on the rise.
2: Annintikini moola kaaranam aatmavishwasanni kolipovatame.
0: The main cause that one has lost to self confidence.
2: Aatmavishwasam atyavasaramu.
0: Self confidence is most essential.
2: Atti aatmavishwasame lekapoyinappudu anni manaku apashakunamale.
0: Without self confidence you will face failures.
2: Anni manaku ashantule.
0: You will be in restlessness.
2: Ashantito muliginatundi vaaniki edi kavali inka prapanchame vaaniki akkarledu.
0: The one who is restless is not bothered of the world.
2: శాంతి సంతోషంతో ఉండినటువంటి వానికి ఈ ప్రపంచం కావాలి.
0: ద వన్ ఇన్ పీస్ అండ్ హ్యాపీనెస్ నీడ్స్ దిస్ వరల్డ్.
2: ఏ మానవుని ఎందు వెతికినప్పటికీ ఏ కించిత్తైన కూడా శాంతి కనిపించడం లేదు.
0: యూ థింక్ ఆఫ్ ఎనీ మ్యాన్, హీ హాస్ నో పీస్ అట్ ఆల్.
2: ఈ శాంతి కోసమైపోయి చాలా మంది భూమిని వదిలిపెట్టి చంద్రమండలానికి వెళుతున్నారు.
0: టు హ్యావ్ పీస్ పీపుల్ లీవ్ దిస్ ఎర్త్ అండ్ ట్రై టు ట్రావెల్.
2: ఆ చంద్రమండలం వెళ్ళినప్పటికీ శరీరం చల్లబడుతుండాలి కానీ మనసు వేడెక్కుతుండాలి.
0: ఈవెన్ ఇఫ్ ది రీచ్ ల్యాండ్ ఆన్ ద మూన్, ద బాడీ ఈజ్ కూల్ బట్ ద మైండ్ ఈజ్ హాట్.
2: హస్తమున అణుబాంబు నుంచుక,
0: దే హ్యావ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్,
2: అరచుచుందురు శాంతి శాంతని,
0: యట్ దే షౌట్ పీస్ పీస్.
2: ఏమిటిది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శాంతి? ఎక్కడి నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ పీస్?
2: చేతిలో ఉన్నది బాంబు.
0: యూ హ్యావ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్.
2: అలాంటి బాంబు పట్టుకున్నటువంటి వాడికి శాంతి వస్తుందా? అశాంతితో భయంకరమైనటువంటి దీంతో కురిగిపోతాడా?
0: విత్ ది ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్ విల్ యూ బీ ఇన్ పీస్ ఆర్ రెస్ట్లెస్?
2: ఈనాడు కలియుగమునందు అనేక విధములైనటువంటి యొక్క మార్గం లోపల ఈ భయంకరమైనటువంటి దృశ్యములు మనకు గోచరిస్తున్నాయి.
0: ఆల్ దిస్ వికెడ్ హారిబుల్ సినారియో ఈజ్ ఆల్ అరౌండ్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్
2: దివ్యాత్మ స్వరూపులారా, అందరి ఎందు ఉండనటువంటిది ఆత్మ ఒక్కటే.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ స్పిరిట్ ఈజ్ ఓన్లీ ది సేమ్.
2: తన ఆత్మను తాను నమ్మి జీవించడానికి ప్రయత్నించండి.
0: యూ హ్యావ్ total faith in your own self and lead your life.
2: తనను తాను నమ్మలేకపోతున్నాడు ఈనాటి మానవుడు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ హింసెల్ఫ్.
2: ఇలాంటి పరిస్థితుల లోపలే ఈ విధమైనటువంటి యొక్క దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు మనకు సంభవిస్తున్నాయి.
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఓన్లీ హీ ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ సెంటిమెంట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
2: కనుక మనకు ఆధారమైనటువంటి ఒక్క భగవత్ నామమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద నేమ్ ఆఫ్ ద గాడ్ విచ్ షుడ్ బి ద ఫౌండేషన్.
2: ఆ నామము కూడా గృహము నుండి ఆవిర్భవించాలి.
0: ద నేమ్ ఆఫ్ ద లార్డ్ షుడ్ ఎమినేట్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ.
2: మన ఇంటి నుండి కూడా అది బయలుదేరాలి.
0: ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ హోమ్స్.
2: అప్పుడే మన పిల్లల యందు కూడాను ఈ దివ్యమైనటువంటి భావములు ఏర్పడుతుంటాయి.
0: దెన్ చిల్డ్రన్ ఆల్సో విల్ హ్యావ్ డివైన్ థాట్స్.
2: ఈ పిల్లలే భారతోద్ధారకులు.
0: చిల్డ్రన్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్.
2: కనుక మన బిడ్డలను మనం సరైనటువంటి మార్గంలో పెంచడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఇన్ ఎ ప్రాపర్ వే.
2: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి తల్లులు శ్రీమంతులైనటువంటి వారు తమ బిడ్డలు కూడా తాము చూసుకోవటం లేదు.
0: అన్ఫార్చునేట్లీ మదర్స్ టుడే అండ్ రిచ్ పీపుల్ ఇన్ పర్టికులర్ ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్
2: ఆయా చేతికి అప్పచెప్పుతున్నారు, హాయిగా కూర్చుంటున్నారు.
0: దే పాస్ ఆన్ దేర్ చిల్డ్రన్ టు ద సర్వెంట్ మెయిడ్ అండ్ జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ టు హర్.
2: కట్టగడపడికి ఏమైపోతుంది?
0: వాట్ హ్యాపెన్స్ అట్ ది ఎండ్?
2: ఈ పుట్టిన బిడ్డలు ఆయా చేతిలో పెరగటం చేత ఆయా చస్తేనైనా ఏడుస్తారు, కానీ అమ్మ చస్తే ఏడ్చరు.
0: The child who is fostered by the servant maid will cry when the servant maid dies, but she will never cry when her mother dies.
2: Karanamemiti talliki parichayame ledi ee bidda,
0: because she has no knowledge of the mother.
2: Kalukune prathina kalam nundi talli palato taanu perigi talli sparshato taanu abhirudhi galchinatundi pilladu maha gunavantuluga maarutuntaru.
0: Therefore in ancient times the children are fed by the mother and brought up by the very mother, therefore they could become good and ideal.
2: Kalavaipoyinadi
0: today what happened?
2: తల్లి పాలే కరవైపోయింది, టిన్ని పాలు అధికమైపోయినవి.
0: టుడే ది బేబీస్ ఆర్ నాట్ ఫెడ్ బై ది మదర్, దే ఆర్ జస్ట్ ఫెడ్ బై ద టిన్ మిల్క్.
2: కనుకనే ఈనాటి పిల్లలకంతా కూడా టిన్ని బూతులే వస్తున్నాయి.
0: దేర్ఫోర్ చిల్డ్రన్ హ్యావ్ ద టెంపర్మెంట్ ఆఫ్ ది టిన్.
2: ఇలాంటి బుద్ధులు రాకుండా తల్లిని చూసుకోవడానికి తగిన జాగ్రత్త పడాలి.
0: సో మదర్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్.
2: ఈ విధమైనటువంటి గృహాన్ని మనం కాపాడుకుంటే దేశమనే కాపాడిన వారం అవుతాం.
0: ఇఫ్ యూ సేవ్ గాడ్ యువర్ ఫ్యామిలీ యుల్ బి ప్రొటెక్టింగ్ ద కంట్రీ.
2: కనుక దేశాని కోసమని నీవు పాటుపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ద కంట్రీ.
2: సత్యమును పలికే రీతిగా పిల్లలకు బోధించు.
0: టీచ్ యువర్ చిల్డ్రన్ టు స్పీక్ ట్రూత్.
2: ధర్మం అంటే ఏమిటో పిల్లలకు బోధించు.
0: టీచ్ దెమ్ వాట్ ధర్మ ఈజ్.
2: మన ధర్మం ఏమిటో పిల్లలకు బోధించు.
0: టెల్ దెమ్ అవర్ ఓన్ ధర్మ.
2: మహనీయుల యొక్క చరిత్రలంతా కూడా చక్కగా శ్రవణం చేయించు.
0: Tell them all the sacred stories of noble souls.
2: Chinna pillala time nunchi kuda nu prachinulainatundi musulmanu vaalu aa pillalku manchi kathalu cheptu undetundi vaaru.
0: In good old days the elderly people taught good stories to the children.
2: Yeri inaati peddalu,
0: where are such elders?
2: Aanaati peddalu chuste inaati varanta kuda vaari parihasistaru.
0: To modern people we make fun of such elders.
2: కాదు కాదు,
0: నాట్ సో.
2: ఆనాటి పెద్దలు చేసినటువంటి నాటినటువంటి విత్తనములే ఈనాడు ఇంకా ఎంతో ఎంతో పల్లలు ఎందు అభివృద్ధి అవుతున్నాయి.
0: సీడ్స్ సోన్ బై ఎల్డర్స్ ఆఫ్ దోస్ డేస్ వి ఫైండ్ ద ఫ్రూట్స్ టుడే ఇన్ విలేజెస్.
2: కనుక మన భారతీయ సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి స్త్రీలే దీనికి సరైనటువంటి యొక్క ఆధారభూతుడు.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ కెన్ బి అప్హెల్డ్ కెన్ బి రిజ్యువినేటెడ్ బై విమెన్ ఓన్లీ.
2: కనుక మహా విలువైనటువంటిది మన ప్రాచీన సంస్కృతి.
0: Our culture of Bharat is highly valuable.
2: Tellavaru lechina modale bhagavath yokka naamamto prarambhamainatundi.
0: We begin our day by thinking of God.
2: Meekandariki telusu,
0: you all know,
2: kaashi kshetram nandu kudanu maraninche samaya lopala Sri Rama Rama Rameti Rame Rame Manorame ani chevullo palukutu untaru.
0: There in that kaashi, the Benares, at the time of death they chant the name of God.
2: Chesinatundi smarana antakalamulo aadharana kosamani.
0: It only means if the God's name is chanted at the end it will help.
2: Antakalamulo deenni manam aadharanga teesukoni smaristamo adi e punarjanmamulo punadi.
0: Whatever we think at the end will be the foundation for the next life.
2: Kanuka manamu mana pillalaku ఏ పిచ్చి పిచ్చి మాటలో ఏ పిచ్చి పిచ్చి పలుకులో ఏ పిచ్చి పిచ్చి పద్యాలో చెప్పకుండా పవిత్రమైనటువంటి యొక్క దైవ చింతను వారికి బోధించడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ నెవర్ టీచ్ అవర్ చిల్డ్రన్ సిల్లీ స్టోరీస్ అండ్ సిల్లీ సాంగ్స్. టీచ్ దెమ్ ద డివైన్ స్టోరీస్.
2: పూర్వకాలంలో అక్షర శ్రీకారం చేసే సమయంలో ఓం నమస్తివాయ పంచాక్షర నామాన్ని బోధించేవారు.
0: ఇన్ గుడ్ ఓల్డ్ డేస్ ద లెటరింగ్ స్కూలింగ్ బిగిన్స్ బై రైటింగ్
2: ఓం నమో నారాయణాయ అని అష్టాక్షర నామాన్ని స్మరింపజేసేటువంటి.
0: ఆర్ దే మేక్ దెమ్ లెర్న్ ఓం నమో నారాయణాయ.
2: ఇప్పుడు పిల్లలకి ఏమిటి అక్షరాభ్యాసములు?
0: టుడే హౌ వి స్టార్ట్ లెర్నింగ్?
2: అక్షరాభ్యాసములే లేవు.
0: దేర్ ఇస్ నో ఫార్మల్ బిగినింగ్ ఆఫ్ లెర్నింగ్.
2: బ్లాక్ షీప్.
0: They start this bab bab black sheep.
2: Yem kiva mana pillalu cheppetundi,
0: is that what we should teach?
2: Ding dong bell pushisindi bell ani ilanti vanni pillalu cheptunna manamu.
0: We teach a silly things.
2: Idi kaadu mana pillalu hrudayallo naatavalsinatundi. Rama Krishna Govinda Narayana ilanti pavitra naamanni manam prabodhinchali.
0: We should implant and imprint sacred names of Rama Krishna on their hearts.
2: చైతన్యుడు చెప్పేటువంటి వాడు
0: వాట్ చైతన్య సార్
2: జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేతో జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేతో. ఓ రుచి ఎదిగినటువంటి నాలుక,
0: ఓ టంగ్ ఓ నౌస్ట్,
2: ఓ పవిత్రమైనటువంటి నాలుక,
0: ఓ సీక్రెట్ టంగ్,
2: నీవు స్మరించవలసినటువంటిది ఈ ప్రాప్తి సంబంధమైనటువంటి పలుకులు కాదు.
0: వాట్ షీ షుడ్ అటర్ ఇస్ నాట్ ద వరల్డ్లీ థింగ్స్.
2: మధురప్యేకం ఆవర్ణయేత మధురాక్షరాణి, మధురమైనటువంటి అక్షరాన్ని ప్రబోధించాలి.
0: యూ షుడ్ ఓన్లీ అటర్ దట్ నెక్టరైన్ వర్డ్.
2: ఏమిటి ఆ మధురమైనటువంటిది?
0: వాట్ ఆర్ దే?
2: ఏది ఆ మధురమైనటువంటి పలుకులు?
0: వాట్ ఆర్ దో స్వీట్ వర్డ్?
2: గోవింద దామోదర మాధవేతి,
0: దట్స్ స్వీట్ వర్డ్స్ దట్ యూ షుడ్ అటర్, ఆర్ గోవింద అండ్ దామోదర.
2: ఈనాటి భక్తుల యొక్క కన్నుల దృష్టి ఏ విధంగా ఉంటుండాలి?
0: వాట్ షుడ్ బి అవర్ లుక్స్ పర్టికులర్ డివోటీ?
2: చంద్రుని యొక్క దృష్టి వలె ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి లైక్ దట్ ఆఫ్ ఎ మూన్.
2: వెన్న వంటి పలుకుల వలె ఉంటుండాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి లైక్ దట్ ఆఫ్ బటర్.
2: తేనె వంటి హృదయంగా ఉంటుండాలి.
0: అవర్ హార్ట్ షుడ్ బి లైక్ ఎ నెక్టర్.
2: ఇది ఈనాటి మానవునికి అత్యవసరము.
0: దిస్ మోస్ట్ ఎసెన్షియల్ టుడే.
2: పలుకులు చూస్తే చాలా కఠినమైనటువంటి పలుకులు.
0: టుడే అవర్ వర్డ్స్ ఆర్ హార్ష్.
2: కాదు కాదు.
0: నో,
2: వెన్న వంటి పలుకులుగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సో సాఫ్ట్ లైక్ బటర్.
2: అది మధురమైనటువంటిది గాను,
0: ఇట్ షుడ్ బి స్వీట్.
2: ఒక సున్నితమైనటువంటిది గాను,
0: ఇట్ షుడ్ బి సాఫ్ట్.
2: ఇలాంటి పలుకులు మనం పలకాలి.
0: వీ షుడ్ స్పీక్ సచ్ వర్డ్స్.
2: ఇంకా కన్నులతో చూచే దృష్టి ఏమిటి?
0: హౌ షుడ్ బి అవర్ లుక్స్?
2: వికారమైనటువంటి దృష్టిలంతా మనం చూస్తున్నాము.
0: We always have bad looks and watch bad things.
2: వినోదమైనటువంటి దృష్టిని చూస్తున్నాము.
0: We also watch entertainment.
2: విజ్ఞాన సంబంధమైనటువంటి దృష్టిని మనం చూడటం లేదు.
0: We don't have the sacred look in particular.
2: కనుకనే కన్నుల నుంచినది ఎందుకు తెలుసా?
0: You know why eyes are gifted?
2: చూచేటందుక.
0: Only to see everything?
2: కాదు కాదు కాదు.
0: No.
2: కైలాసవాసు నీ కన్నులారా చూచేందుకురా.
0: Eyes are gifted to see God.
2: మునుషిడి నేడు పత్రి ఉన్నవాడని పేరు కానే.
0: ఇట్స్ ఓన్లీ
2: శిరిడి నేడు పత్రి ఉన్నవాడని పేరు కాని తన్ను భావన చేయు భక్తుల కన్నులందే మెలగునన్నా.
0: ఇట్ ఈస్ ఓన్లీ సెడ్ ఫర్ నేమ్
2: తిప్పి చూడరోరన్నా, ఈ సాయి దేవుని ఎన్నగా ఎందైన కరడన్నా.
0: It is only said for name's sake that he was there then in Shirdi and now in Parthi. But actually speaking, he is present in the very eye of those that yearn and pine for God.
2: Kanukane mani yokka bhavamulanta kudanu oka divyamainatundi bhavamuga daiva sambandhamainatundi bhavamuga mana hrudayamlo chitrinchukovali.
0: Therefore we should have divine feelings and godly thoughts.
2: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
2: ఈనాటి మానవుని యొక్క విశ్వాసం ఎంతవరకు దిగజారిందంటే, దేవుడు తిరుపతిలో ఉంటున్నాడు, భద్రాచలంలో ఉంటున్నాడు, లేక బద్రీలో ఉంటున్నాడు, కేదార్నాథ్లో ఉంటున్నాడు, అమర్నాథ్లో ఉంటున్నాడు అని చెప్తే మన ప్రయాణాలకంతా మూటా ముండు కట్టి మనం ప్రయాణం చేస్తున్నాం.
0: లెట్ ఇస్ అండర్స్టాండ్ ద ఫెయిత్ టుడే థింకింగ్ దట్ గాడ్ ఈస్ దేర్ ఇన్ భద్రాచల, బదర్ ఇన్ కేదార్.
2: మనసు యొక్క సంకల్పం యొక్క చేష్టలే.
0: దట్ ఆర్ ఆల్ ది యాక్షన్స్ బికాస్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద మైండ్.
2: కానీ నాయన, దేవుడు అక్కడ ఇక్కడ లేదు, నీ హృదయం అందే ఉంటున్నాడు అని చెప్తే ఎవరు విశ్వసించరు.
0: Nobody will believe if you are to say God is present in your heart.
2: అంత సమీపంలో ఉండినటువంటి దైవాన్ని విశ్వసించరు.
0: He has no faith in God. He is
2: ఎక్కడో ఉన్నాడంటే డబ్బును ఖర్చు పెట్టుకుని ప్రయాణం అయిపోయి శ్రమలు పడేనా చేస్తారు.
0: But if we say God is somewhere, he exerts and strains to travel.
2: కనుకనే బయట ఉన్నాడనుకోవటము అది భ్రమ.
0: It is only a illusion to think God
2: is outside. మన ఎందే ఉంటున్నాడు, మన హృదయం నందే ఉంటున్నాడు అనిపిడి అది సత్యం.
0: The truth of truths is God is in you.
2: కనుకనే అతనే సర్వవిధమైనటువంటి యొక్క గైడెన్స్ ఇస్తున్నాడు.
0: It is only God who guides you in every aspect.
2: అట్టి సత్యాన్ని ఈనాడు మనం విస్మరించాము.
0: We have forgotten such truth.
2: కనుకనే బయట ప్రపంచంలో ఏమీ లేదు.
0: In the external outer world,
2: ఉన్నదంతా మన యందు ఉన్నటువంటిదే ప్రతిబింబిస్తుండాలి.
0: That everything in you, it reflects.
2: ఏది చేస్తే దానికి ప్రతిఫలం అందిస్తున్నారు.
0: God will give you all the consequences to your actions.
2: కనుకనే ప్రతి మానవుడు కూడాను మంచిని చేసి, మంచిని చూచి, మంచిని తలచి మంచిగా జీవించాలి.
0: Therefore everyone should do good, see good, listen to good, act good and do everything good.
2: ఇది ఏ నిజమైనటువంటి వేదాంతము.
0: This is true philosophy.
2: భగవంతుడు ఎక్కడోనో లేడు.
0: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
2: నీ హృదయం నందే ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ విద్ ఇన్ యూ.
2: కనుకనే అట్టి హృదయ స్థాయి అనేటువంటి దైవత్వాన్ని పరిపూర్ణమైనటువంటి దీంతో విశ్వసించాలి.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ హూ రిజైడ్స్ ఇన్ యూ.
2: భగవంతుడు పరిపూర్ణుడు కనుకనే మనం కూడా పరిపూర్ణమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
0: గాడ్ ఈస్ టోటల్ అండ్ హోల్ అండ్ ఫుల్. యూ షుడ్ డెవలప్ ఫుల్ లవ్.
2: కనుకనే పూర్ణ మద పూర్ణమిదం పూర్ణాత్మ దర్శితే. అతను పూర్ణుడే, మనము పూర్ణుడే.
0: గాడ్ ఈస్ టోటల్ అండ్ సోల్ ఆల్సో యూ.
2: ఇలాంటి విశ్వాసం మనలో అభివృద్ధి కావాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ ఎ ఫెయిత్.
2: పూర్ణ స్వరూపుడైనటువంటి భగవంతుని మనం అపూర్ణంగా మనం ప్రార్థిస్తే మన పరిస్థితి ఏమాత్రమూ కాదు.
0: God who is whole and total, you cannot realize him with this fragmented look.
2: పరిపూర్ణ స్వరూపుడైన భగవంతుని పరిపూర్ణమైనటువంటి హృదయంతో ప్రార్థించాలి.
0: God who is the embodiment of totality can be worshipped with the total faith and love.
2: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండేటువంటిది ప్రేమ ఒక్కటే.
0: So everyone, that which is ready every time is
2: love. రావచ్చు పోవచ్చు,
0: anger may come and
2: go, అహంకారం రావచ్చు పోవచ్చు,
0: ego may come and
2: go, అసూయ రావచ్చు పోవచ్చు,
0: jealousy may come and go,
2: అభిమానం రావచ్చు పోవచ్చు,
0: attachment may come and go.
2: ఎప్పటికీ రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి శాశ్వత శక్తి ప్రేమ ఒక్కటే.
0: దట్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్ ఇస్ దట్ ఎవర్ గ్రీన్ నోవెల్ యూనిక్
2: ప్రేమ సర్వుని యందు ఉంటున్నది.
0: దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్.
2: కనుకనే ప్రేమ చేత మన జీవితాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లీడ్ అవర్ లైఫ్ విత్ లవ్.
2: ఆ ప్రేమకు స్త్రీలే పుట్టినిల్లు.
0: ఎ వుమన్ ఇస్ ద సెంటర్ ఆఫ్ లవ్.
2: దానినే భక్తి అన్నారు. భక్తి,
0: దట్ ఇస్ కాల్డ్ భక్తి డివోషన్.
2: జ్ఞానమును పురుషుడు అన్నారు.
0: మ్యాన్ ఇస్ విజ్డమ్.
2: భక్తి అనేటువంటి యొక్క స్త్రీ ఎందు అంతఃపురంలో కూడా ప్రవేశముంటుంటారు. కనుక ఇట్టి భక్తి ప్రపత్తులకంతా కూడా మూలాధారమైనటువంటి ఆధారము స్త్రీలే.
0: ఇట్స్ ఓన్లీ ఉమెన్ హూ ఇస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్.
2: వేరుగా భావించండి, ఈనాడు ఇక్కడికి వచ్చినటువంటి పురుషులందరికీ కూడా మొట్టమొదటి స్త్రీల యొక్క ప్రబోధన చేతనే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు.
0: All men here, or they are here because of the women who taught them to be here.
2: వారే అట్టి పవిత్రమైన భావం చేత పతులను లాక్కొని వస్తున్నారు.
0: విమెన్ టాక్ దెమ్ ఇన్ ఏ సీక్రెట్ వే అండ్ డ్రాగ్ దెమ్.
2: వారు చేసే పని చాలా పవిత్రమైన పనియే కానీ మరొకటి కాదు.
0: వాట్ ఆల్ దట్ విమెన్ డూ ఇస్ సీక్రెట్ థింగ్ ఓన్లీ.
2: తాము ధరించాలి, తమ పతులు ధరించాలి.
0: And her life should be redeemed, so also her husband.
2: అనే 20 ఉత్తమమైన భావం చేత విశాలమైన భావం చేత ఈ భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ వచ్చారు.
0: Therefore women have that noble exalted feelings and thoughts.
2: కనుక స్త్రీలంటే కేవలంగా మనం భావించరాదు.
0: We should not consider an ordinary
2: మహా శక్తివంతులు.
0: Highly powerful.
2: అందువల్లనే భగవద్గీతలో కూడాను స్త్రీల లోపల 7 శక్తులు ఉంటున్నాయి.
0: Therefore భగవద్గీత says that a woman has 7 powers.
2: మగవాణి యందు 3 శక్తులు మాత్రమే ఉంటున్నాయి.
0: Man has only 3 powers.
2: ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు స్త్రీలు.
0: విమెన్ ఆర్ సో పవర్ఫుల్.
2: అలాంటి వారిని మనం కేవలంగా చూచి, వారి హాస్యాస్పదంగా చూచి, వారి తుచ్చమైనటువంటి జీవితంగా భావిస్తున్నాము. చాలా పొరపాటు, అదే పెద్ద పాపం.
0: ఇట్స్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు కన్సిడర్ విమెన్ రాదర్ చీప్ ఆర్ నెగ్లెక్ట్ దెమ్.
2: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
2: పతులను బ్రతికించుకున్నటువంటి సతులు అనేక మంది ఉంటున్నారు.
0: ఎన్నో
2: వాళ్ళకి బ్రతకపోయినప్పటికీ వాళ్ళకి శాంతిని అందించడానికి తగినటువంటి ప్రయత్నాలు చేశారు.
0: Though the husbands are no more, yet they pray for their husbands.
2: సతులను బ్రతికించుకున్నటువంటి పురుషులు ఒక్కడున్నాడా?
0: Is there any one husband who prays for his wife?
2: పోతే పోయిందని రెండో వివాహానికి సిద్ధం అవుతాడు.
0: If the wife dies, the husband is ready for the second marriage.
2: ఇలాంటి ప్రాచీన సంస్కృతి యందు మన భారతదేశము పుట్టి పెరిగి అభివృద్ధి గాంచినటువంటిది.
0: భారత్ హెస్ గ్రోన్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్.
2: కనుక స్త్రీలను మనము కేవలంగా చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ విమెన్ ఇన్ ద ఆర్డినరీ వే.
2: ఎక్కడ స్త్రీలను గౌరవిస్తామో ఆ ఇంటి యందు సర్వ సౌఖ్యములు కూడా అభివృద్ధి పొందుతాయి.
0: వేర్ ఎవర్ విమెన్ ఆర్ హైలీ
2: సర్వ కళ్యాణములు కూడా చేకూరుతాయి.
0: దట్ హోమ్ విల్ బి ఆస్పిషియస్ and it will prosper and
2: కనుక స్త్రీలను మనం ఏమాత్రం కూడా దూషించరాదు, విమర్శించరాదు, హింసించరాదు.
0: Therefore we should never criticize. We should not consider them ordinary or
2: cheap. కలంటి కలకంటి కంటి కన్నీరులకిన స్త్రీ ఇంట నుండరదు అన్నారు.
0: If the woman said
2: that here, కంటి నీరేగిన వచ్చినట్టి ఇంకా ఇంటిలో స్త్రీ సంపదలు ఉండవు.
0: If a woman said that here, there will be no prosperity, there will be no wealth in that family.
2: కనుక ఇట్టాటి సాంప్రదాయంతో కూడి ఉన్నటువంటిది మన పవిత్రమైన భారతదేశం.
0: The sacred Bharat has got such a rich tradition.
2: కనుక ఏ సమయం చిక్కినప్పటికీ భగవత్ నామాన్ని స్మరించి భగవత్ యొక్క చింతన చేత కాలాన్ని సార్థకంగా గావించుకోవాలి.
0: Therefore sanctify any time that is left to you chanting the name, singing the name of God.
2: ప్రేమముదిత మనసే కో

భవసముద్ర సుఖద నావ ఏక రామనా పరమశాంత.

माता पिता बंधु सख सब ही राम नाम माता पिता

0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, సర్వం కల్విదం బ్రహ్మ, విశ్వం విష్ణు స్వరూపం, ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు అండ్ గాడ్ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్. భాస్కర బింబే దీప్తం దైవం, సూర్యుని యొక్క కిరణముల యొక్క ముందు ప్రకాశించేటువంటి వాడు, ప్రకటించేటువంటి వాడు దైవమే.
1: గాడ్ ఈజ్ ద వన్ హూ షైన్స్ అండ్ డిక్లర్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద రేస్ ఆఫ్ సన్.
0: లోచన మధ్య సుప్తం దైవం, ప్రతి మానవుని యొక్క నేత్రముల మధ్య జగత్తును చూపించి ప్రకటింపజేసి వికసింపజేసి ప్రకాశింపజేసేటువంటి వాడు దైవం.
1: గాడ్ ఈజ్ ద వన్ హూ మేక్స్ ద ఐ ఫంక్షన్ అండ్ సీ అండ్ ఎంజాయ్ ది మేనిఫెస్టెడ్ ఫార్మ్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ఈస్ ద వరల్డ్.
0: చితకర మండల గుప్తం దైవం, చంద్రుని మధ్య ఉన్నటువంటి యొక్క చల్లదనము, తెల్లదనము, లోక శాంతిని అందించేటువంటి యొక్క దివ్యత్వము దైవమే.
1: ద కూల్నెస్, ద వైట్నెస్ అండ్ ద ఇమెన్స్ పీస్ విచ్ మూన్ కన్ఫర్స్ ఆన్ ద వరల్డ్ ఈజ్ ఆల్సో గాడ్.
0: త్రిగుణిత భవన వ్యాప్తం దైవం, త్రికాలాత్మకమైనటువంటి ఈ జగత్తునందు, త్రిమూర్తాత్మకమైనటువంటి ఈ జగత్తునందు త్రిగుణ స్వరూపములో ప్రకటించేటువంటి యొక్క దివ్యత్వం భగవంతమే.
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ టైమ్స్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అండ్ త్రీ మూర్తిస్ ట్రినిటీ, ఇట్ ఈస్ గాడ్ హూ ఎక్స్ప్రెసెస్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ క్వాలిటీస్.
0: ప్రకృతి యొక్క చిత్రము మహావిచిత్రము.
1: ద నేచర్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ రాదర్ వండర్ఫుల్.
0: ఎవ్వరూ దీనిని గుర్తించలేరు.
1: నో వన్ క్యాన్ రియలైజ్ దిస్.
0: ముంచిన, తేల్చిన, అనుగ్రహించిన, ఆగ్రహించిన ప్రకృతి.
1: ఇట్ ఈస్ ది నేచర్ విచ్ కెన్ గివ్ యూ కన్ఫర్ ఆన్ యూ గ్రేస్ or which can show its own anger, which can confer everything on the man.
0: Jeeva koti paina adhipathyam prakruti di.
1: Nature exercises its own mastery over man.
0: Ee prakruti trigunatmakamainatundi.
1: This nature and creation consists of three qualities.
0: Ee trigunatmakamainatundi prapanchame త్రిమూర్తి స్వరూపం.
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ క్వాలిటీస్ ఈజ్ ఆల్సో ది ఫార్మ్ ఆఫ్ ట్రినిటీ.
0: ఇవియే సృష్టి స్థితి లయమునకు త్రిగుణములే మూల కారణం.
1: ఫర్ ది క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ డిసొల్యూషన్ ఇట్ ఈస్ దీస్ త్రీ క్వాలిటీస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: త్రిగుణముల యొక్క స్వరూప స్వభావాలతో
1: the form and the nature of these three qualities,
0: vishesha vikaralato
1: the special features and the way that they function,
0: sarasa sallapalato
1: the joy and the sorrow they are capable of conferring,
0: lokaralo prakashinchetuntedi prakatimpa chesetuntedi trigunamdi.
1: It is these three very qualities which fill the world with all these things and which make the creation express itself in all this variety.
0: Manavudu digga jeevitam kosam kaadu aashinchavalsinadi, divya jeevitam kosam aashinchali.
1: What man should aspire for is not for a long life but for divine life.
0: Divyamainatunte ee prakruti yandu divyamainatunte manavattamu divyattanni pondatame pradhana kartavyam.
1: ద The most important duty of humanity is to see that they become divine as they are living in the divine nature.
2: సృష్టి యొక్క రహస్యము సృష్టికర్తకు తప్ప అన్యులకు అర్థం కాదు.
1: ద సీక్రెట్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ నోన్ టు ద క్రియేటర్ అలోన్ టు నన్ ఎల్స్.
2: సృష్టి యొక్క రహస్యమును గుర్తించడానికి ప్రయత్నించేటువంటి వారే ఈ సైంటిస్ట్.
1: ద సైంటిస్ట్ ఆర్ దోస్ హూ ట్రై టు అండర్స్టాండ్ ద సీక్రెట్స్ ఆఫ్ నేచర్.
2: ఈ సృష్టి యొక్క రహస్యమును కూడాను పరిపూర్ణంగా ఎవరు కూడాను గుర్తించలేరు.
1: నో పర్సన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్స్ అండ్ ది మిస్టరీ ఆఫ్ నేచర్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్.
2: ఈ వైజ్ఞానమునందు ఈనాటి పరిశోధన రేపటికి పాతదైపోతుంది.
1: ఇన్ సైన్స్ టుడేస్ రీసెర్చ్ బికమ్స్ అవుట్ డేటెడ్ టుమారో.
2: రేపటి దినం యొక్క పరిశీలన ఎల్లుండికి పాతదైపోతుంది.
1: అండ్ టుమారోస్ రీసెర్చ్ గెట్ ఎక్స్ప్లోడెడ్.
2: కానీ ఈ వైజ్ఞానిక వ్యక్తి యందు పాతదంతా రోతదిగా భావించుకుంటూ పోతుంటాడు.
1: ఇన్ ద సైన్స్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓల్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్.
2: కనుక సృష్టి అంతా కూడాను కేవలము క్షణ క్షణములకు మార్పు చెందినటువంటిది.
1: సృష్టి ది క్రియేషన్ అండర్గోస్ కంటిన్యూస్ చేంజ్.
2: ఇది నిత్యమైనది సత్యమైనటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పర్మనెంట్ అండ్ దిస్ ఇస్ నాట్ ఎటర్నల్.
2: నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క తత్వము సృష్టికర్తనే.
1: ఇట్ ఈస్ ది క్రియేటర్ హూ ఈస్ పర్మనెంట్ హూ ఈస్ ఎటర్నల్ అండ్ హూ ఈస్ ట్రూత్.
2: సృష్టికర్తను పరిశీలన చేసి పరిశోధన చేసి సృష్టికర్తను పొందేటువంటిదే ఆధ్యాత్మిక మార్గం.
1: స్పిరిచువాలిటీ ఈజ్ దట్ పాత్ విచ్ మేక్స్ యూ ఫస్ట్ ఇన్వెస్టిగేట్ ఇన్ టు ద క్రియేటర్ అండ్ అండర్స్టాండ్ క్రియేటర్ అండ్ దెన్ గో ఫర్ క్రియేషన్.
2: ఈ చరాచర ప్రపంచమంతా కూడాను కేవలం త్రిగుణాత్మకమై ఉన్నటువంటిది.
1: ద ఎంటైర్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అలోన్.
2: కనుక గుణాతీతమైనటువంటి తత్వాన్ని గుర్తించేటువంటి వ్యక్తిత్వమే నిజమైనటువంటి మానవత్వం.
1: ద రియల్ హ్యూమానిటీ కన్సిస్ట్ ఆఫ్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ట్రాన్సెండెంటల్ ట్రూత్ రాదర్ దాన్ ద ట్రూత్ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు ది చేంజెస్.
2: భగవంతుడు ఆత్మస్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
2: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అని బ్రహ్మమన్నా సత్యమన్నా అనంతమన్నా ఆత్మ అన్నా భగవంతుడన్నా దేవుడన్నా ఇవి అన్ని కేవలము ఒక్క పదం యొక్క పర్యాయములే.
1: ట్రూత్ విజ్డమ్ ఇన్ఫినిటీ డివినిటీ ఆల్ దీస్ ఆర్ ఆల్ సినోనిమ్స్.
2: కనుక మొట్టమొదట ఆత్మ నుండి పంచభూతములు ఆవిర్భవించాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ టేకన్ దేర్ బర్త్ ఫ్రమ్ ఆత్మ.
2: అయితే పంచభూతముల యందు పంచతత్వముల యొక్క తత్వాన్ని ఇముడ్చుకుని ఉంటున్నాయి.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ హ్యావ్ ఇంబెడెడ్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్ ద ఫైవ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపుల్స్.
2: ఈ పంచభూతములకు